0: సుందరం చూడాలని.
1: షీ హ్యాడ్ ఓన్లీ వన్ డిజైర్, స్వామి వెన్ ఐ లీవ్ మై బాడీ ఐ షుడ్ సీ యువర్ ఫిజికల్ ఫార్మ్.
0: సరే, నేనప్పుడు ఏదో పని పైన భక్తులు తీసుకొని పోయారు మెడ్రాస్.
1: ఆన్ సమ్ వర్క్ భగవాన్ వెంట్ టు మెడ్రాస్.
0: సుబ్బమ్మ కూడా బుక్కపట్టణం వెళ్ళింది.
1: సుబ్బమ్మ వెంట్ టు బుక్కపట్టణం.
0: వాళ్ళ తల్లి గారింట్లో ఉంది.
1: షీ వాజ్ స్టేయింగ్ విత్ హర్ మదర్.
0: కానీ అప్పుడు రావటం పోవటం చాలా కష్టము.
1: కన్వేయన్స్ వాజ్ నాట్ దేర్ ఎట్ దోస్ డేస్.
0: సరే, నేను మెడ్రాస్ నుంచి వచ్చాను.
1: స్వామి రిటర్న్ ఫ్రమ్ మెడ్రాస్.
0: నేను వచ్చేటప్పటికి సుబ్బమ్మ ప్రాణం విడిచింది.
1: బై ది టైమ్ స్వామి రీచ్ హియర్ సుబ్బమ్మ ఆల్రెడీ డైడ్.
0: మేము ఇక్కడికి వస్తున్నాము, అక్కడంతా ఏదో కట్టెలు వేరుస్తున్నారు.
1: స్వామి వాజ్ రీచింగ్, దే కుడ్ నోటీస్ సమ్ ఫైర్ దేర్.
0: నన్ను చూసిన తక్షణమే, స్వామి స్వామి స్వామి మీ సుబ్బమ్మ రాత్రి ప్రాణం విడిచింది అన్నారు.
1: పీపుల్ కేమ్ రష్ టు స్వామి అండ్ సెడ్ స్వామి సుబ్బమ్మ లెఫ్ట్ హర్ బాడీ.
0: అప్పుడు నేను ఇక్కడ వచ్చినటువంటి తిప్పుకొని తిరిగి బుక్కపట్నంలోకి వెళ్ళాను.
1: ఇమ్మీడియట్లీ స్వామి టర్న్ బ్యాక్ వెంట్ టు బుక్కపట్నం.
0: వరండాలో పెట్టారు, బట్ట మూశారు, చాలా బాధపడుతున్నారు ఆ ఇంటి వారంతా.
1: దేర్ ద బాడీ వాజ్ కెప్ట్ ఇన్ ద వరండా ర్యాప్డ్ బై క్లాత్ అండ్ ఆల్ వర్ షెడ్డింగ్ టీయర్స్.
0: అంతే, నేను వెళ్ళాను.
1: స్వామి వెంట్.
0: మాట ఇచ్చింది మాట.
1: భగవాన్ గేవ్ ఎ ప్రామిస్.
0: ఎలాంటి పరిస్థితిలో కానీ ఆ మాట తప్పదు.
1: అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్ హీ విల్ ఫుల్ఫిల్ ద ప్రామిస్ గివెన్.
0: అప్పుడు నేను అక్కడికి వెళ్లి బట్టను తీశాను.
1: స్వామి వెంట్ రిమూవ్ ద క్లాత్.
0: చీమలంతా పట్టినాయి.
1: There were number and sir.
0: Dead
1: body naturally.
0: Tisi Subbamma annanu.
1: Swami said Subbamma.
0: Kannulu terchindi.
1: She opened her eyes.
0: Bukka patramlo unni varandaru kuda Subbamma batikindi batikindi batikindi ani andaru vastunnaru.
1: All villagers in Bukkapatnam saying that Subbamma is brought back to life. They were running.
0: Aa Subbamma talliki 100th samvatsaram.
1: The mother of Subbamma
0: ఆమె కూడా చాలా బాధపడుతుంది.
1: 100 years old, she was feeling bad.
0: అప్పుడు ఆమెతోనే నేను చెప్పాను, ఆ తులసి తోడు దాని నీళ్లు తీసుకుంటా అన్నాను.
1: స్వామి టోల్డ్ హర్ మదర్ బ్రింగ్ సమ్ తులసి లీఫ్ అండ్ వాటర్.
0: ఆ తులసి దీన్ని ఆమె నోట్లో వేసి
1: అండ్ స్వామి హెస్ పుట్ తులసి లీవ్స్
0: ఈ నీళ్లు త్రాపించి
1: మేడ్ హర్ డ్రింక్ వాటర్.
0: సుబ్బమ్మ, నీకు ఇచ్చిన ప్రామిస్ నెరవేర్చాను.
1: సుబ్బమ్మ, ఐ ఫుల్ఫిల్ మై ప్రామిస్.
0: ఆనందంగా వెళ్ళు అన్నాను.
1: బెటర్ యు గో హ్యాపీలీ.
0: నాకు ఇంతకంటే ఏం కావాలి స్వామి, నేను ఆనందంగా పోతున్నాను.
1: షీ సెడ్ వాట్ ఎల్స్, వాట్ మోర్ ఐ వాంట్, ఐఎమ్ లీవింగ్ బ్లిస్ఫుల్లీ.
0: కంటిదారులు కార్చుకుంటూ ఒక తట్టు నవ్వుకుంటూ నా చేతులు రెండు పెట్టుకుని పోయొస్తాను పోయొస్తాను పోయొస్తాను అని.
1: షెడ్డింగ్ టీయర్స్, క్యాచింగ్ హోల్డ్ ఆఫ్ స్వామీస్ హ్యాండ్స్, షీ సెడ్ స్మైలింగ్లీ, షీ సెడ్ ఐఎమ్ గోయింగ్ స్వామి బ్లిస్ఫుల్లీ.
0: ఆ విధంగా సుబ్బమ్మ ప్రాణం కూడా అంతే.
1: దట్స్ హౌ సుబ్బమ్మ బ్రీత్ హర్ లాస్ట్.
0: ఈ విధంగా ప్రామిస్ ఇచ్చినటువంటి వారికి ఎవరికి నేను తప్పలేదు.
1: లైక్ దిస్ స్వామి నెవర్ వెంట్ బ్యాక్ ఆన్ ద ప్రామిస్.
0: సుబ్బమ్మ కూడా ఎంతనో సేవ చేసింది.
1: సుబ్బమ్మ సర్వ్డ్ ఎ లాట్.
0: కృష్ణ అవతారం లోపల
1: ఇన్ కృష్ణ ఇన్కార్నేషన్
0: దేవకి దేవి ఎంత ప్రేమనో యశోద అంతకంటే ప్రేమ.
1: మోర్ దెన్ దేవకి యశోద హ్యాడ్ గ్రేటర్ లవ్.
0: ఇక్కడ ఈశ్వరమ్మ సుబ్బమ్మ ఇద్దరు కూడా కిటికీలో నుంచి మాట్లాడుకునేటువంటి వాళ్ళు.
1: ఈశ్వరమ్మ అండ్ సుబ్బమ్మ యూస్ టు కన్వర్స్ త్రూ ద విండో.
0: ఎందుకంటే వాడు మగవాడు మగవాడు కొంచెం ద్వేషం.
1: బికాస్ దేర్ వాజ్ సమ్ ఎనిమిటీ అమంగ్ దెం.
0: ఆమె ఇక్కడ రాకూడదు, ఈమె అక్కడ పోకూడదు.
1: షీ షుడ్ నాట్ గో ఓవర్ హియర్ నాట్ దిస్ లేడీ టు అదర్ హౌస్.
0: కనుక మిటికి కిటికీలపై నుంచి మాట్లాడుకునేటువంటి.
1: సో దే యూస్ టు స్టాండ్ నియర్ ద
0: విండో. ఇద్దరు కూడా అంత ప్రేమగా ఉండేటువంటి వాళ్ళు.
1: దే వర్ సో ఇంటిమేట్ ఫుల్ ఆఫ్ లవ్.
0: అదే విధంగానే
1: లైక్ వైజ్
0: ఈ దేహానికి సెలెక్ట్ చేసుకునేటువంటి వాడు తల్లిదండ్రులు.
1: అండ్ ద పేరెంట్స్ ఆర్ చోజన్ బై భగవాన్.
0: ఇంకా పెద్ద వెంకటరాజు ఇక్కడ పుట్టవర్తిలోనే ఉంటుండి భక్తులకంతా ఏదో సహాయం చేస్తూ ఉండేటువంటి వాడు.
1: పెద్ద వెంకటరాజు స్టేడ్ హియర్ సర్వింగ్ హెల్పింగ్ డివోట్.
0: కొబ్బరికాయలు కావాలంటే ఏదో పప్పులు కావాలంటే ఇలాంటివంత పరిగెత్తిపోయేవాడు, బుక్కబట్టం పోయి తీసుకుని వచ్చేటువంటి వాడు.
1: హీ సప్లైడ్ ఆల్ ద ప్రొవిజన్స్ రిక్వైర్డ్ బై ద డివోటీస్. యూస్ టు గో టు బుక్కపట్నం అండ్ బ్రింగ్ ఆల్ దోస్ థింగ్స్ ప్రొవిజన్.
0: ఆయన కూడా అంత సేవ చేసేటువంటి వాడు.
1: అండ్ హీ సర్వ్ డివోటీస్.
0: కళాతూరికి పోయేక ముందుగా నా ప్రశాంత నిలయం వచ్చాడు.
1: And towards end he came to Prashant Nilayam.
0: నేను అందరినీ సెలెక్ట్ చేసుకుని కూర్చోబెట్టుకున్నాను కోరికలకు.
1: భగవాన్ సెలెక్టెడ్ డివోటీస్ ఫర్ ఇంటర్వ్యూ.
0: ఆ కూర్చోంటే ఆయన వచ్చి అక్కడ నిలుచుకున్నాడు.
1: అండ్ హీ కేమ్ అండ్ స్టూడ్ దేర్.
0: ఏమొచ్చినావంటే చిన్న పని ఉంది అన్నాడు.
1: వెన్ స్వామి ఆస్క్డ్ హిమ్ వై ఆర్ యు హియర్ హీ సెడ్ స్మాల్ జాబ్.
0: రా అన్నాను.
1: సెడ్ కమ్ ఇన్ నౌ.
0: ఏమి పని అని.
1: వాట్ ఈస్ దట్ యు వాంట్.
0: స్వామి నేను ఎవరికి పరాధీనంలో పోకూడదు.
1: స్వామి ఐ డోంట్ వాంట్ టు బి
0: ఎవరి రుణము నాలో ఉండకూడదు.
1: ఐ షుడ్ నాట్ బి ఇండిపెండెంట్.
0: రుణ విముక్తి జరగాలి.
1: ఎవ్రీథింగ్ షుడ్ హ్యాపన్.
0: ఏదో నేను వ్యాపారం వ్యాపారం చేసే సమయంలో కొన్ని బొట్టు అర్ధాణాను కొంచెం మోసంగా జరిగిండొచ్చును.
1: ఇన్ డ్యూరింగ్ దిస్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ దేర్ ఐ మైట్ హావ్ గివెన్ ఐ మస్ట్ హావ్ బీన్ యూ ఫర్
0: పరిహార నిమిత్తమై
1: టు అటోన్ సిన్స్.
0: ఇది నేను కష్టపడి సంపాదించుకున్నాను.
1: ఐ స్ట్రగుల్ హార్డ్ ఎర్న్ మనీ
0: అని 500 రూపాయలు
1: 500 రూపీస్
0: అది నా చేతిలో పెట్టి
1: గేవ్ టు స్వామి.
0: 5 మూటలు బియ్యం పెట్టాను.
1: 5 bags of rice here.
0: 2 మూటలు బెల్లం పెట్టాను.
1: And 2 bags of jaggery.
0: ఇదంతా కూడా నా 12వ దినము అందరికి బీదలకి అంతా అన్నం పెట్టండి అన్నాను.
1: On the 12th day, let all these things be served to the poor.
0: అదే విధంగా ఆయన కూడా చక్కగా మాట్లాడుకుంటూ ఇక్కడి నుంచి వెళ్ళాడు. ఇక్కడ పండుకున్నాడు పోయాడు.
1: He left this place. He was talking to everybody. Went home, slept and breathed his last.
0: ఇంకా ఈశ్వరమ్మ.
1: Then ఈశ్వరమ్మ.
0: సమ్మర్ కోర్స్ జరుగుతోంది బెంగళూరులో.
1: ఇట్ వాజ్ ఎ సమ్మర్ కోర్స్ టైమ్ ఇన్ బెంగళూర్.
0: సమ్మర్ కోర్స్ కు వచ్చేసి స్వామి ఎక్కడుంటాడో అక్కడ నేను రావాలి.
1: షీ హాస్ ఎ డిటర్మినేషన్ టు ఫాలో స్వామి వేర్ ఎవర్ హి గోస్.
0: సమ్మర్ కోర్స్ వచ్చింది.
1: ఇట్ వాజ్ సమ్మర్ కోర్స్ టైమ్.
0: ఆ పిల్లలు ఆ ఇద్దరు అందరూ వచ్చింటే వాళ్ళందరినీ చూసి ఆనందించేటువంటి.
1: షీ వాజ్ సో హ్యాపీ వాచింగ్ స్టూడెంట్స్ దేర్.
0: వాళ్ళందరికీ భోజనం చేసేటప్పుడు నీళ్లు కూడా పోసి తాగడానికి పెట్టేది.
1: షీ ఆల్సో సర్వ్డ్ వాటర్ టు స్టూడెంట్స్ అట్ ద టైమ్ ఆఫ్ డైయింగ్.
0: మా కాలంలో మేము ఎప్పుడూ ఇట్లా చేయలేదు.
1: We never did like
0: this. Swami maaki ilanti adrushtanni anta chupistunnadu.
1: Swami gave us this fortune of witnessing what all
0: this happened. Ida prapti ani tan chaala santoshincheetundi.
1: She congratulated herself for her fortune.
0: Oka naadu
1: one day
0: bhojanam tiffin chesindi.
1: She made tiffin.
0: Ee summer class pillalki andarki tiffin oddistunnaru.
1: And all the breakfast was served.
0: Aa kuda tiffin chesindi.
1: She too had her breakfast.
0: Coffee teeskundi.
1: She had her coffee.
0: Aa ventu venkamma undedi.
1: And Venkamma was by her side.
0: అప్పుడు వెంకమ్మ ఆమెకంత చూసుకునేటువంటిది.
1: వెంకమ్మ వాస్ షీ యూస్ టు అటెండ్ ఆన్ హర్.
0: అంత చేసిన తర్వాత తాంబూలం దంచుకుని తినేటువంటిది పాపం.
1: అండ్ దెన్ షీ మేడ్ పాన్ అండ్ దట్ బీటిల్ నట్ హ్యాస్ టు బి క్రష్డ్ ఇన్ మేడ్ టు పీసెస్.
0: అది కొట్టుకుని శబ్దం ఇస్తుంది అది పైకి నాకు.
1: అండ్ దట్ సౌండ్ వాజ్ హర్డ్ బై భగవాన్.
0: కింద నుంచి స్వామి స్వామి స్వామి అని పిలిచింది.
1: రైట్ ఫ్రమ్ ద డౌన్ స్టేర్స్ షీ సెడ్ స్వామి స్వామి షౌటెడ్.
0: వస్తున్నాను వస్తున్నాను నేను చెప్పాను.
1: స్వామి సెడ్ ఐఎమ్ కమింగ్ ఐఎమ్ కమింగ్.
0: వస్తున్నాను చెప్పాను కిందికి దిగాను ప్రాణం విడిచింది.
1: సో సేయింగ్ స్వామి గాట్ డౌన్ అండ్ షీ డైడ్.
0: ఏ ఒక్క బాధ లేదు.
1: నో సఫరింగ్.
0: ఏ కంటి నొప్పో కాలు నొప్పో తల నొప్పి కూడా లేదు.
1: నో పెయిన్ నాట్ ఈవెన్ ఎ హెడేక్.
0: ఇద్దరూ అట్లే పోయారు.
1: And both of them left like
0: కనుకనే స్వామి సెలెక్ట్ చేసుకునేటువంటి వాళ్ళు కనుకనే వాళ్ళందరి జీవితము అంత పవిత్రంగా సార్థకమైంది.
1: బికాస్ దే ఆర్ చోజన్ సెలెక్టెడ్ బై భగవాన్ దేర్ లైవ్స్ ఆర్
0: అదే విధంగా రమేష్ ప్రవేశ్ వాడు చాలా స్వామికి సన్నిహితుడు.
1: రమేష్ అండ్ ప్రవేశ్ ఆర్ సో ఇంటిమేట్ టు స్వామి.
0: 11-7, 13-7
1: ఏజ్ 11 and 13
0: ఆ చిన్న పిల్లలకు ఇంత అభిమానము ఇంత ప్రేమ.
1: అట్ దట్ యంగ్ ఏజ్ దే హాడ్ సచ్ అన్ ఇంటెన్స్ లవ్ ఫర్ స్వామి.
0: వాళ్ళ తల్లిదండ్రులు ఏమైనా కుట్టిచ్చేస్తే గుడ్డలు.
1: ఇఫ్ దర్ పేరెంట్స్ గాట్ స్టిచ్ డ్రెస్.
0: నా దగ్గర డబ్బు లేదు.
1: దేర్స్ నో మనీ విత్ స్వామి.
0: నేను ఎప్పుడు ఎవరి దగ్గర పుచ్చుకునేటువంటి వాడిని కాదు.
1: స్వామి నెవర్ యాక్సెప్టెడ్ ఎనీ ఫ్రమ్ ఎనీబడి.
0: అప్పుడు రమేష్ 2 జతలు తెచ్చి డెస్క్ లోపల పెట్టిపోయేవాడు.
1: రమేష్ గాట్ 2 pairs of dresses మేడ్ అండ్ కెప్ట్ హిడెన్ ఇన్ ద డెస్క్.
0: ఇది మీరు తీసుకోకుండా పోతే నా ప్రాణం ఇస్తాను అనేది.
1: And Ramesh said, Raju, if you don't accept this dress, I'll commit suicide.
0: ఇలాంటి సంబంధంతో మన ప్రేమను పెంచుకోకూడదు.
1: Swami said, this should not be our relationship.
0: హృదయానికి హృదయము హృదయానికి హృదయము.
1: It is only connection heart to heart.
0: Love to love.
1: Love to love only.
0: ఇది గాని మన సంబంధము ఇచ్చి పుచ్చుకునేటువంటి మనకు సంబంధం ఏమాత్రము శాశ్వతాలు కాదు.
1: It is only heart to heart, love to love, not giving and receiving.
0: ఆ విధంగా కూడా ఉండేటువంటి వాడిని.
1: That is Bhagavan.
0: కనుకని ఆనాటి మొదలుకొని నేటి వరకు కూడా ఎవరిది ఏమీ పుచ్చుకునేలేదు.
1: దెన్ అండ్ నౌ భగవాన్ నెవర్ యాక్సెప్టెడ్ ఎనీ ఫ్రమ్ ఎనీబడి.
0: ఇప్పుడు కూడా ఆ ఇంటి నుంచినే వస్తుంటాది భోజనాలు.
1: ఈవెన్ టుడే ఫుడ్ ఈజ్ రిసీవ్డ్ ఫ్రమ్ దట్ హౌస్.
0: ఈ విధంగా స్వామి సేవ లోపల నిత్యము సేవ లోపల పాల్గొంటూ ఉన్నారు.
1: దే ఆల్ పార్టిసిపేట్ ఇన్ సర్వీస్.
0: ఈనాటి వరకు కూడాను నేను ఇప్పుడు రాత్రిపూట ఏమి ముట్టగను.
1: భగవాన్ డస్ నాట్ టేక్ ఎనీథింగ్ ఇన్
0: లైఫ్. చేస్తానే ఈ ఇంటి నింటికి వాళ్ళ నుంచి వంటలు తీసుకుని వచ్చేటువంటి.
1: దే ఆల్ బ్రింగ్ ఆల్ ద ఫుడ్ దే కుక్ ఫర్ స్వామి ఎవ్రీ మార్నింగ్.
0: ఈ విధంగా నా సన్నిహిత సంబంధ బాంధవ్యములు ఇంత భద్రంగా పెట్టుకునేటువంటి అన్ని.
1: దట్ హ్యాస్ బీన్ ద ఇంటిమేట్ అసోసియేషన్
0: విత్ ది డియర్ ఇండియా. హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ అంటారు.
1: దిస్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ భగవాన్ హెల్ప్ ఎవర్.
0: ఎవరిని నేను ఎప్పుడు బాధ పెట్టేటువంటి వాడిని.
1: భగవాన్ మేడ్ నో బడీ సఫర్.
0: కనుకనే ఈ విధమైనటువంటి సన్నిధి సంబంధ బాంధవ్యము ఆ కుటుంబానికి దీనికి ఉండేటువంటిది.
1: దిస్ ఇస్ ది ఇంటిమేట్ రిలేషన్షిప్ అండ్ అసోసియేషన్ విత్ దట్ ఫ్యామిలీ.
0: కొన్ని అవతారాలు,
1: సమ్ ఇన్కార్నేషన్స్,
0: వారు ప్రేమించి వీరిని కోరుతుంటారు.
1: అండ్ దే లవ్ అండ్ దే వాంట్ హిమ్.
0: కానీ నేను అట్ట కాదు.
1: స్వామి ఇస్ నాట్ లైక్ దట్.
0: నేనే కోరి వాడిని జన్మింపజేస్తున్నాను.
1: స్వామి హాస్ చోజన్, హాస్ డిజైర్డ్, హీ విల్డ్ దట్ వే.
0: ఈమె నా తల్లిగా ఉండాలి, ఈమె నా తండ్రిగా ఉండాలి అని నేను కోరి వాడికి జన్మనిస్తున్నాను.
1: భగవాన్ హాస్ డిసైడెడ్, విల్డ్, సో అండ్ సో షుడ్ బి ద ఫాదర్, సో అండ్ షుడ్ బి ద మదర్.
0: కనుక ఇట్లా సామాన్యమైనటువంటి రీతిగా, సాధారణమైనటువంటి ఒక సంబంధాలతో జన్మించినటువంటి కాదు ఈ శరీరము.
1: ద బాడీ హ్యాస్ నాట్ టేకెన్ బర్త్ ఇన్ ద ఆర్డినరీ మార్టల్ వే.
0: ఈనాటి వరకు ఎవరికి కూడా ఏ విధమైనటువంటి అపకారం చేయటం లేదు.
1: హీ హాస్ నాట్ హార్మ్డ్ ఎనీబడీ టిల్ దిస్ డే.
0: ఎప్పుడు కూడా నేను ఇతరులకు మంచి చేస్తేనే నాకు ఆనందము.
1: భగవాన్ విల్ బి వెరీ హ్యాపీ.
0: కనుక నేను భక్తులందరికీ లోకస్తమస్తా సుఖినో భవంతు.
1: So the whole world should be happy is the desire of
0: Bhagavan.
1: All should be happy
0: and prosperous.
1: All should be
0: blissful.
1: All should be
0: happy.
1: All should live in safety and security.
0: ఈ విధమైనటువంటి దీంతో స్వామి యొక్క ప్రేమ తత్వాన్ని జగత్తుకు చాటుతూ వస్తున్నాను.
1: This has been the principle of love propagated by Bhagavan.
0: నా పెద్ద ప్రాపర్టీ,
1: the biggest property of Swami,
0: వారేజీ పిల్లలే,
1: or the children, students,
0: ప్రైమరీ స్కూల్,
1: ప్రైమరీ స్కూల్,
0: కాలేజీ,
1: కాలేజ్,
0: హైయర్ సెకండరీ స్కూల్,
1: హైయర్ సెకండరీ స్కూల్,
0: వీళ్ళందరూ పిల్లలంతా కూడా నా వెంట వెంటనే ఉంటుంటారు.
1: ఆల్ దీస్ చిల్డ్రన్ ఆర్ విత్ స్వామి.
0: నన్ను వదిలి వారిపోరు, వారిని వదిలి నేను ఉండలేను.
1: దే డోంట్ లీవ్ స్వామి, స్వామి విల్ నెవర్ లీవ్ దెమ్.
0: కనుకనే నా ప్రేమంతా కూడా ప్రజలే.
1: అండ్ స్వామిస్ లవ్ ఇస్ ఆన్
0: ప్రజల యొక్క ప్రాణదమే నా యొక్క జీవితము.
1: ది హ్యాపీనెస్ ఆఫ్ పీపుల్ ఇస్ ది హ్యాపీనెస్ ఆఫ్ స్వామి.
0: కనుక నేను నా తత్వాన్ని మీకు ఈనాడు పూర్తి వెల్లజేయాలని
1: Bhagavan wanted to declare his nature.
0: October somvaram 20th teedi
1: and
0: ee raavadaniki kaaranam idi.
1: This is the reason for the descent of Bhagavan.
0: Ee vidhamaina puttu nenu eppudu janmadinochavaru eppudu nenu cheskonu.
1: This has not been observed nor celebrated.
0: Kaani ee bhaktulu nannu ooruke undanivaru.
1: But devotees won't leave him at that stage.
0: Swami idi birthday, idi birthday, idi cheyalo adi cheyalo anta naaku edi ishtam ledu.
1: Bhagavan does not prefer nor like, but devotee is
0: precious. Your anandame na birthday.
1: Your bliss is the birthday of Bhagavan.
0: Naaku pratyekamainatuvanti birthday levu.
1: There is no separate birthday celebration.
0: Ee birthday na birthday.
1: Your birthday is Bhagavan's birthday.
0: Kabatti dehalu veru veru unnappudu ee vidhamainatuvanti bhavalu undakoodadu.
1: We should not have that dual mind.
0: All are one, be alike to everyone.
1: All are one, be alike to everyone.
0: Kanuka naaku ఈ విధమైనటువంటి యొక్క సంబంధ బాంధవ్యాలు లోకంతో ఏర్పడినటువంటివి కాదు.
1: దిస్ ఈజ్ నాట్ వరల్డ్లీ రిలేషన్షిప్ ఎనీవే.
0: ఇదంత ప్రేమ చేత లభించేటువంటివి.
1: దీస్ థింగ్స్ కుడ్ బి హ్యాడ్ బై లవ్.
0: ప్రేమ

0: without body attachment, without any feelings of attachment. They are the teachers, preceptors, then and now, with the spirit of sacrifice in them. This is the word of truth of Sai.
1: Premaswarupulara.
0: Embodiments of love.
1: భగవంతుడు అణు అణువునందును కణ కణమునందు కూడాను లీనమై వ్యాపించి ప్రకాశించి ప్రబోధించి ప్రదర్శింపజేయుచున్నాడు.
0: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ ఆటమ్ అండ్ ఇన్ ఎవ్రీ సెల్. He is within immanent, yet He is spread everywhere, shining forth all over.
1: Upanishattulu kudanu Bhagavantudu sarvatra vyapinchinatunti vadani, sarvatra chalinchinatunti vadani, sarvatra kanipinchu vadani kudanu prabodhistu vachayi.
0: Upanishads also declared long back the all-pervasiveness of the divinity, and the divinity that is responsible for all the motility in this world, in this universe.
1: Atti maharshula vakyamulanu maharshula yokka vakyamulanu ee naadu manavudu gurtinchutaku tagina prayatnam cheyatam ledu.
0: The modern man is not making an attempt to understand and experience the teachings of Upanishads and also of those sages and seers.
1: Kana kanamanandu kudunu sancharinchetunti paramatma tattvanni upanishattulu inta sulabhanga bodhisthundaga kaani ee naati manavudu atti kanamalloni kanamanu enduku gurtinchadaniki prayatninchadaledu oka pedda aashcharyamga unnadi.
0: It is a matter of mystery why man is not able to visualize God, who is present in every cell, as declared by Upanishads in a very simple, subtle way.
1: Itti divyatvanni gurtinchadaku aneka vidham raitvanti yokka avakasamlu kodanu kalugutu unnavi.
0: There is wide scope and chance to know and visualize the divinity.
1: చెరకులోని తీపు,
0: జస్ట్ ఎస్ దేర్ స్వీట్నెస్ ఇన్ ద షుగర్ కేన్,
1: మెరపులోని కారము,
0: జస్ట్ యు ఫైండ్ ద హాట్ స్టఫ్ విత్ ఇన్ ది చిల్లీస్,
1: ఇది ఎవరి యొక్క ప్రభావము?
0: హూస్ ఎఫెక్ట్ ఇస్ దిస్ స్వీట్నెస్ అండ్ ద హాట్ స్టఫ్ దేర్?
1: కేవలము ఒక విధమైనటువంటి ఒక దైవత్వాన్ని గుర్తించడానికి ఒక్కొక్క పదార్థమునందు కూడాను ప్రాణ సమానమైనటువంటి యొక్క దైవము ఒక్కొక్క గుణముతో గుర్తించున్నాడు.
0: ఎవ్రీ మెటీరియల్, ఎవ్రీ ఆబ్జెక్ట్ ఇన్ దిస్ వరల్డ్ హ్యాస్ గాటన్ ఎ ట్రిబ్యూట్ ఆర్ ఎ క్వాలిటీ విచ్ ఇస్ ది వెరీ లైఫ్ ప్రిన్సిపల్ ఆఫ్ ది డివినిటీ ఎన్ష్రైన్డ్ దేర్.
1: వేపలేని చేదు,
0: బిటర్నెస్ ఇన్ ద నీమ్,
1: పువ్వులోని వాసన,
0: ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ద ఫ్లవర్,
1: ఇది దేని యొక్క ప్రభావము?
0: How do you attribute this? How do you explain this?
1: ఇది అంతే కూడాను ఆ భగవత్ తత్వం అనేటువంటిది అణుమాత్రమై ఉండి కూడాను ప్రతి అణువునందు కూడాను కణమునందు కూడాను ఈ గుణస్వరూపంలో ప్రకటిస్తూ ఉన్నది.
0: ఇట్ ఈస్ ది మేనిఫెస్టేషన్ అండ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది డివినిటీ ఇన్ ఎవ్రీ సెల్ ఆఫ్ దిస్ ఆబ్జెక్ట్స్ ఇన్ ద క్రీచర్స్.
1: ఇంతే కాదు,
0: నాట్ ఓన్లీ దిస్,
1: ఇటు దైవత్వాన్ని గుర్తించడానికి ఇంకనూ అనేక విధములైనటువంటి ఆదర్శములు మనకెన్నయో కనిపిస్తూ ఉన్నవి.
0: వి హావ్ మెనీ ఐడియల్స్ విచ్ వుడ్ హెల్ప్ అస్ టు కాంప్రిహెండ్ ద డివినిటీ.
1: పువ్వులోని వాసన మనకి ఏ విధంగా గుర్తించడానికి వీలవుతున్నది?
0: హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు ఎక్స్పీరియన్స్ ది అరోమా ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ద ఫ్లవర్?
1: కానీ దీని యొక్క సహజము అని మనము దానిని సమర్థం చేసుకుంటున్నాం.
0: వి జస్ట్ కంక్లూడ్ దట్ ఇట్స్ నేచురల్ క్వాలిటీ.
1: కానీ ఈ సహజమైనటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది?
0: హౌ డు యూ ఎక్స్ప్లెయిన్ దిస్ న్యాచురల్ క్వాలిటీ?
1: కాదు కాదు, పర్వతంలో చూస్తే మహా ఆనందం వేస్తుంది.
0: యు ఫీల్ సో డిలైటెడ్ టు వాచ్ బిగ్ మౌంటైన్స్.
1: ప్రవాహాన్ని చూస్తే ప్రవహించిపోతుంది ఆనందం.
0: యు ఆర్ వెరీ మైటీ హ్యాపీ వాచింగ్ ద ఫ్లో ఆఫ్ ఇన్సస్ అండ్ రివర్స్.
1: వనములను చూస్తే వర్ధిల్లిపోతుంది ఆనందము.
0: ద ఫారెస్ట్ షైన్ విత్ ఆల్ గ్రీనరీ.
1: ఇవన్నీ కూడా ప్రకృతి యొక్క ప్రభావమా లేక దైవం యొక్క విచిత్రమా?
0: ఈజ్ ఇట్ ద వండర్ అండ్ ద మిస్టరీ ఆఫ్ ద డివినిటీ ఆర్ డు యూ కాల్ ఇట్ ద లా ఆఫ్ నేచర్?
1: ప్రకృతి యొక్క ప్రభావం కాదు.
0: ఇట్ హాస్ గాట్ నథింగ్ టు డూ విత్ ద లా ఆఫ్ నేచర్.
1: ప్రకృతి యొక్క ప్రభావం నందు కూడాను దైవత్వము అనేక రకములుగా ప్రకటిస్తూ ఉంటుంది.
0: గాడ్ మేనిఫెస్ట్ అండ్ ఎక్స్ప్రెసెస్ హింసెల్ఫ్ ఇన్ దిస్ నేచర్ ఇన్ ఎ మానిఫోల్డ్ వే.
1: గుడ్డులోని పిట్ట,
0: జస్ట్ యాజ్ వన్ బర్డ్ ఇన్ ది ఎగ్.
1: ఈ గుడ్డులోని పిట్టను మనం ఏ రీతిగా దర్శిస్తూ వచ్చాము?
0: హౌ ఆర్ యు ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ ది బర్డ్ విత్ ఇన్ ది ఎగ్?
1: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క చిహ్నములు దైవత్వం యొక్క గుర్తులు అనేటువంటివి నిరూపించడానికి ఏర్పడినటువంటివి.
0: దీస్ ఆర్ ఆల్ ద సైన్స్ ఆఫ్ ద డివినిటీ టు మేక్ అస్ ఇమాజిన్ అండ్ కాంప్రిహెండ్ ద డివినిటీ.
1: కనుక మనము దైవత్వాన్ని గుర్తించుకోవడానికి ఎక్కడో మనం పోనక్కర్లేదు, ఏ సాధనలో చేయనక్కర్లేదు. ప్రతి అణువు నందును ప్రతి కణము నందు కూడాను తనకు కనిపిస్తూనే ఉంటున్నది.
0: సో వీ డోంట్ నీడ్ టు గో ఎనీవేర్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్, నార్ డు యూ నీడ్ టు ప్రొసీడ్ అలాంగ్ ద స్పిరిచువల్ పాత్ ఎయిదర్, బికాస్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ అటమ్ అండ్ ఇన్ ఎవ్రీ సెల్.
1: తల్లిలోని బిడ్డనే గుడ్డులోని పిట్టగా రూపొందుతూ ఉన్నది. చిహ్నములు దైవత్వం యొక్క గుర్తులనేటువంటివి నిరూపించడానికి ఏర్పడినటువంటివి.
0: దీస్ ఆర్ ఆల్ ద సైన్స్ ఆఫ్ ద డివినిటీ టు మేక్ అస్ ఇమాజిన్.

0: It is only the very young one present within the egg which is hatched out later.
1: తల్లిని ఏ విధంగా మనం గుర్తిస్తున్నాము?
0: How do you know the mother?
1: కానీ దైవత్వాన్ని గుర్తించుకోవటము చాలా కష్టం.
0: But we find it very difficult to understand God.
1: తల్లి తండ్రుల నుంచి మానవుడు పుట్టున్నాడు.
0: We find the human beings who are born to parents.
1: నీవు నేను అందరూ కూడాను తల్లి గర్భం నుండి పుట్టినటువంటి వారమే.
0: You and I are born to the womb of the mother.
1: కానీ తల్లి గర్భం నుంచి ఉద్భవించినటువంటి మానవుడు తల్లి యొక్క దివ్యత్వాన్ని మనం మర్చిపోతున్నాం.
0: Man being born to the womb of the mother has forgotten the motherly nature.
1: కారణం ఏమిటి?
0: What's the reason?
1: మానవత్వంలో ఒక విధమైనటువంటి ఒక సహజ తత్వం ఏర్పడుతున్నది.
0: There lies a natural trait within the humanity.
1: దైవత్వమునకు మానవత్వమునకు ఎంతనో భిన్న భేదములు కనిపిస్తున్నవి.
0: We find gulf of differences between humanity and the divinity.
1: మానవుని యొక్క అభిష్టలు భగవంతుడు గుర్తించగలడు, కానీ భగవంతుని యొక్క అభిష్టములు మానవుడు గుర్తించలేడు.
0: God will certainly know your desires, but you cannot imagine God's will.
1: భగవంతుని యొక్క సంకల్పము ఎవ్వరు కూడాను గుర్తించలేరు.
0: No one can estimate God's will.
1: నీ సంకల్పములు భగవంతుడు గుర్తించవచ్చు.
0: But your thoughts are known to God.
1: నీ యొక్క మంచి చెడ్డలు భగవంతుడు గుర్తించవచ్చు.
0: Good and bad are known to God.
1: కానీ దీనికి తల్లిదండ్రులకు ఉన్నటువంటి భేదం ఇందియే.
0: This is the very difference between the child and the parents.
1: తల్లిదండ్రులు ఉన్నటువంటి ఒక భావములు బిడ్డ యొక్క సంకల్పమును గుర్తిస్తాయి.
0: The parents will be able to know the feelings of the children.
1: బిడ్డకు ఏది ఇష్టము ఏది అయిష్టము అనేటువంటిది అర్థం చేసుకుంటుంది తల్లి.
0: Mother knows the likes and the dislikes of the child.
1: కానీ దైవం యొక్క ఇష్టము దైవం యొక్క అయిష్టము ఏది అనేటువంటిది భక్తుడు గుర్తించలేడు.
0: But the devotee is not in a position to know what is acceptable to God and what is not acceptable to him.
1: తల్లికి ఏది ప్రీతి అనేటువంటిది బిడ్డ గుర్తిస్తాడు.
0: The child knows what mother likes.
1: కాని దైవం యొక్క సంకల్పం ఏమిటి అనేటువంటిది భక్తుడు గుర్తించలేడు.
0: But the devotee is not able to realize the will of God.
1: మానవులకు సహజమునకు ఉన్నటువంటి ఒక వ్యత్యాసము.
0: This is the difference between the natural quality and the humanity.
1: కనుకనే సహజతత్వమైనటువంటి యొక్క మానవత్వము అసహజమైనటువంటి దైవత్వమునకు భేదములు ఎంతయో కనిపించుచున్నవి.
0: There lies the difference between the humanity and the divinity.
1: కనుకనే మనము మానవుడు మానవుడిని అర్థం చేసుకోలేకపోతున్నాడు. అలాంటి మానవుడు దైవాన్ని ఏ రీతిగా అర్థం చేసుకోగలడు?
0: Man is not able to know the fellow man. How do you expect him to know God?
1: దైవం యొక్క భావములు అతీతమైనటువంటివి.
0: The divine thoughts are transcendental.
1: మానవుని యొక్క భావములు చాలా సంకుచితమైనటువంటివి.
0: The human thoughts are so narrow.
1: సంకుచితమైనటువంటి మానవుడు అతీతమైనటువంటి దైవత్వం యొక్క గుణములను ఏ రీతిగా గుర్తించగలడు?
0: Man being narrow minded cannot understand the transcendental principle.
1: కనుక దైవాన్ని పూజించటము దైవాన్ని ప్రార్థించటము సులభం కాదు.
0: So to worship God and to pray to him is not that simple.
1: ఇది చాలా కఠినమైనటువంటి సమస్య.
0: It is really a tough problem.
1: దైవం యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించినప్పుడే మనం దైవాన్ని పూజించడంలో ఉన్నటువంటి అంతరార్థం మనకు అర్థమవుతుంది.
0: When once we know the divine principle in full, it amounts to worship of God in understanding and realization.
1: కనుక దైవత్వం అనేటువంటిది నిర్గుణం నిరంజనం నినాతనం.
0: God is attributeless, he is formless, he is beyond and transcendental.
1: నిరంజనం సనాతనం.
0: And it is quite ancient and నికేతనం
1: నూతనం.
0: And it is quite new and ever fresh.
1: అట్టి నిత్య నూతనమైనటువంటి యొక్క దైవత్వమును నిరంతరం కూడా చింతించేటువంటి మానవుడు ఏ రీతిగా అర్థం చేసుకోగలడు?
0: మ్యాన్ హౌ డస్ హీ ఎక్స్పెక్ట్ టు అండర్స్టాండ్ గాడ్ హూ ఇస్ ఇమ్మోర్టల్ నెక్టరైన్ అట్రిబ్యూట్లెస్ అండ్ ఫార్మ్లెస్ ఎవర్ న్యూ అండ్ ఎవర్ ఫ్రెష్.
1: ఇప్పుడు ముందు చెప్పాను పువ్వులోని వాసన,
0: ద స్మెల్ ఆఫ్ ద ఫ్లవర్,
1: గుడ్డులోని పిట్ట,
0: ద బర్డ్, ద యంగ్ వన్ విత్ ఇన్ ది ఎగ్.
1: దీనిని మనం చిన్నగా అర్థం చేసుకోవడానికి సాధ్యం కాకపోతుంది.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు నో దీస్ సటిలిటీస్.
1: చెరకలోని తీపు.

0: The sweetness of the sugar cane.
1: ఈ చెరకులో తీపి ఎక్కడ నుంచి వచ్చింది?
0: How do you get it? Where from it has come?
1: ఈ తీపి దైవత్వం యొక్క స్వభావం.
0: This very sweetness is the quality of God.
1: మెరపులోని కారము.
0: This hot nature of chilies.
1: నిమ్మలోని పులుసు.
0: And that which is bitter in the knee.
1: వేపలోని చేదు.
0: And the bitterness.
1: ఇవన్నీ కూడా ఎక్కడ నుంచి ప్రారంభమైనాయి?
0: How do you expect these attributes and the qualities?
1: ఇవన్నీ దైవం యొక్క ఆకారములే.
0: These are all the expressions of God.
1: ఇట్టి దైవత్వం యొక్క చరిత్రను సహజమైనటువంటి గుణముల లోపల తెలుసుకునే నిమిత్తమై ఈ రకమైనటువంటి సృష్టిని సృష్టిస్తూ వచ్చాడు భగవంతుడు.
0: The creation of God is only to make us understand His manifestation and expression in a myriad ways.
1: పర్వతాల్లో ఏమిటి అందముంది?
0: What is the meaning there in mountain?
1: ప్రవాహంలో ఏమి అందముంది?
0: What kind of beauty there in a
1: సముద్రం ఉప్పొంగటంలో ఏమి అందముంది?
0: The raging waves of the ocean is so
1: beautiful. ఇవన్నీ కూడాను దైవం యొక్క చిత్ర విచిత్రములైనటువంటి అందములే.
0: This is all the mystery and the beauty and the magnificence of the divinity.
1: దైవం యొక్క అందాన్ని వర్ణించడం సాధ్యం కాదు.
0: The splendor of God is beyond narration.
1: దైవం యొక్క శక్తి సామర్థ్యములను గుర్తించడానికి వీలు లేదు.
0: It is not possible to estimate the God's power and the ability.
1: కానీ నీవు అల్పబుద్ధి చేత అణువైనటువంటి భావాన్ని నీవు గుర్తించుకోలేకపోతున్నావు.
0: Because of your narrow mindedness you are not able to know.
1: అనంతమైనటువంటి స్వరూపాన్ని నీవు ఏ రీతిగా అర్థం చేసుకోగలవు?
0: How can you expect to understand the infinite nature, vastness of God?
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: భగవంతుడు అవాంగ్మాత్రగోచరుడు.
0: God is beyond the speech and mental comprehension.
1: వాక్కును కాని మనస్సును కాని అందనటువంటి వాడు.
0: You cannot express him by word nor understand by thought.
1: యదో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ.
0: The word and the thought fail in return to understand God.
1: కేవలము నీకు అర్థమైనంత వరకు మాత్రమే దీన్ని వర్ణించడానికి ప్రయత్నిస్తున్నావు.
0: You make an attempt to describe to the extent possible within the frame of your
1: understanding. లోపల మౌనం వహిస్తున్నావు.
0: The moment you don't understand, you remain silent.
1: అక్కడ భాష కూడా రావటం లేదు.
0: You have no language to express.
1: నీ గ్రామము నీకు తెలియటం లేదు.
0: You don't have any.
1: నీ ఇంజనీరింగ్ కూడా నీకు ఏమాత్రం అర్థం కాదు.
0: You cannot understand. You may be highly educated.
1: దైవం యొక్క ప్లానులు,
0: God's plan.
1: దైవం యొక్క ఇంజనీరింగ్లు,
0: the engineering skill of God.
1: దైవం యొక్క సహజమైనటువంటి తత్వములు,
0: the nature of God.
1: అది దైవమునకే తప్ప అన్యులకు అర్థం కావు.
0: Are best known to God himself and none else.
1: కనుకనే దైవం యొక్క గుణములను గుర్తించడానికి ప్రయత్నం చేయకండి.
0: So don't make an attempt to know the divine attributes.
1: నీ గుణములను నీవు ప్రయత్నపూర్వకంగా సాధించు.
0: First achieve your own true qualities.
1: నీ ట్రూ క్వాలిటీ అన్న నీ సత్యమైన క్వాలిటీని నీవు గుర్తించడానికి ప్రయత్నించు.
0: నో యువర్ ట్రూ నేచర్, ద ట్రూత్ ఫస్ట్.
1: నీ మనసునందు ఆవిర్భవించినటువంటి ఒక చిన్న చిన్న విషయములే నీకు అర్థం కావటం లేదు.
0: టైనీ మ్యాటర్స్ యు ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ విత్ యువర్ లిటిల్ మైండ్స్.
1: ఇంకా అనంతమైనటువంటి తత్వం ఏ రీతిగా నీకు అర్థమవుతుంది?
0: హౌ కెన్ యూ అండర్స్టాండ్ దట్ విచ్ ఇస్ ఇన్ఫినిట్?
1: కనుక దైవం యొక్క దీనిని మనం తెలుసుకోవటానికి ప్రయత్నించకండి.
0: నెవర్ మేక్ ఎన్ అటెంప్ట్ టు అండర్స్టాండ్ గాడ్.
1: మన తత్వాన్ని మనం మొట్టమొదట గుర్తించడానికి ప్రయత్నించు.
0: మేక్ ఎన్ అటెంప్ట్ టు నో యువర్ సెల్ఫ్ ఫస్ట్.
1: అందుకోసమే వేదాంతం నందు నాయన నిన్ను నీవు తెలుసుకో అని చిన్న పదంలో ఉచ్చరించాది.
0: దేర్ఫోర్ ద వేదాంత క్లియర్లీ సెడ్ లుక్ హియర్ ఫస్ట్ నో థై సెల్ఫ్.
1: నీవెవరో నీవు గుర్తించడానికి ప్రయత్నించున్నాడు.
0: మేక్ ఎన్ అటెంప్ట్ టు నో హూ యు ఆర్ ఫస్ట్.
1: నేనెవరో అని తెలుసుకోవడానికి నీ ప్రయత్నం ఎందుకు చేయాలి?
0: వై షుడ్ ఐ ట్రై టు నో హూ
1: అని ఈనాటి మోడర్న్ బాయ్స్ అంతా కూడాను కొంత పిచ్చి ప్రశ్నలు వేసుకుంటుంటారు.
0: దీస్ ఆర్ ది సిల్లీ క్వశ్చన్స్ ఆఫ్ ది మోడర్న్ బాయ్స్ టుడే.
1: నేను పలాని వారి బిడ్డను.
0: ఐఎమ్ ద సన్ ఆఫ్ సో అండ్ సో.
1: నా పేరు పలాని పేరు.
0: దిస్ ఇస్ మై నేమ్.
1: నేను పలాని ఉద్యోగం చేస్తున్నాను.
0: ఐ డూ దిస్ జాబ్.
1: పలాని దేశం వారిని.
0: ఐ బిలాంగ్ టు దిస్ కంట్రీ.
1: నీవు అన్ని చక్కని జవాబులేవో చెప్పవచ్చు.
0: అండ్ యూ కెన్ గివ్ నంబర్ ఆఫ్ ఆన్సర్స్ ఆఫ్ దిస్ టైప్.
1: కానీ ఈ ఆన్సర్స్ అంతా కూడాను కేవలము భౌతికమైనటువంటి యొక్క ఈ దేహాభిమానంతో కూడినటువంటి ఆన్సర్సే కానీ నిజమైనటువంటివి కాదు.
0: These are all worldly physical answers relating to your body.
1: ఈ దేహము పలాని వారి బిడ్డ.
0: This body is the child of so-and-so.
1: ఈ దేహము పలాని ఆఫీస్ లో పనిచేస్తుండాలి.
0: This body is working in that office.
1: ఈ దేహము పలాని డిగ్రీ తీసుకుండాలి.
0: This body acquired the degree.
1: నేను ఈ దేహము పలాని దేశం నుంచి వచ్చాను.
0: And this body belongs to that country.
1: ఇవన్నీ విచారణ చేస్తే కేవలము దేహాభిమానములే కానీ ఆత్మాభిమానములు కాదు కదా.
0: Enquiry reveals you that this is all the relationship with the body.
1: నిన్ను నీవు తెలుసుకోమని చెప్పినప్పుడు నన్ను నేను తెలుసుకున్నాను. నా పేరు ఫలానిది, నా ఎత్తు ఇంత ఫలాని, నా కలర్ ఇలాంటిది అని నువ్వు చెప్పినంత మాత్రం ఇది సరైనటువంటి యొక్క జవాబు కాదు.
0: When once the question is put like this, know thyself, if you just reveal your height, weight and complexion, it is not correct answer.
1: నీవు అనగా కేవలము ఒక విధమైనటువంటి వ్యక్తిగతమైనటువంటిది కాదు.
0: You are not merely an individual.
1: సమష్టి స్వరూపాన్ని ధరించినటువంటిది ఈ నీవు.
0: In fact, your true identity is in the form of a community. సర్వమయందుండేటువంటి
1: నీవే నీ యందు కూడా ఉంటున్నావు.
0: That which is present in the community is verily in you.
1: కనుకనే సర్వత పాడిపాదం తర్వత వచ్చి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా ఉత్తిష్ఠతి. సర్వత్రా వ్యాపించినటువంటి ఒక ఆత్మ ఒక్కటే కాని అన్ని దేహంలో కూడా ఉండేటువంటి కాదు.
0: Therefore, the atmic principle which is all pervasive everywhere is only one and uniform and not multiplicity.
1: దేహములు వేరు కావచ్చు.
0: Bodies may be different.
1: ఎత్తు పిల్లలు వేరు కావచ్చు.
0: And there may be differences.
1: రూపనామములు వేరు కావచ్చు.
0: The difference is the name and form.
1: విద్యాబుద్ధులు వేరు కావచ్చును.
0: There may be differences
1: of
0: other things.
1: But ఆత్మతత్వం ఒక్కటే.
0: But atmic principle is one.
1: అంటే ఏకత్వంతో కూడినటువంటి ఒక దివ్యత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: We should determine to know the oneness of the divinity.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ఈనాడు మన యొక్క విచారమంతా కూడాను అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని చూడటం చేయటం లేదు. ఏకత్వాన్ని అనేకత్వంగా విభజిస్తున్నాము.
0: We are not making an inquiry to know the unity and diversity, but it is in the reverse order. We find multiplicity, plurality and unity.
1: అనేకత్వాన్ని ఏకత్వంగా తీసుకోవటంలో ఉన్నటువంటిది రహస్యము ఈ వేదాంతము.
0: వేదాంత గివ్స్ యూ ది సీక్రెట్ టు నో ద యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: ఈ వేదాంతం అనేటువంటిది ఉపనిషత్తుల ద్వారా ఏర్పడినటువంటివి.
0: ది వేదాంత ఇస్ ది క్వింటెసెన్స్ ఆఫ్ ఉపనిషత్స్.
1: ఈ ఉపనిషత్ దీని యొక్క అంతరార్థం ఏమిటి?
0: వాట్ ఇస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ టర్మ్
1: ఉపనిషత్?
0: ఉప
1: సమీపం,
0: నియర్,
1: నీ,
0: నీ
1: క్రింద,
0: బిలో,
1: షత్ కూర్చో,
0: షత్ సిట్ డౌన్.
1: నీవు కేవలము సర్వత్రా ఉండినటువంటి వాడు అయినప్పటికీ క్రింద కూర్చొని శ్రవణం చేయన్నాడు.
0: దో ఇన్ రియాలిటీ ఆర్ ఎవ్రీవేర్ బట్ యట్ యు హావ్ టు సిట్ డౌన్ అండ్ లిసన్.
1: ఎందుకు శ్రవణం చేయడానికి క్రింద కూర్చొని శ్రవణం చేయాలి?
0: Why should you sit down and listen? Why?
1: Guruvu bodhinchinatundi vaadu.
0: Here is the teacher who teaches you.
1: Shishyudu shravanam cheyinatundi vaadu.
0: And the student listens to him.
1: Shravanam cheseyatundi vaadu kinda kurchovali.
0: The listener should sit down.
1: Bodhinchinatundi vaadu unnata sthanamlo kurchovali.
0: The teacher should be at a higher level.
1: Kalukune ekkadaina manam class ku pothe teacher ki maatrame kurchi vestaru.
0: Therefore we find a chair for the teacher everywhere.
1: పిల్లలు క్రిందనే కూర్చుంటారు.
0: స్టూడెంట్ సిట్ డౌన్
1: అనగా ఉన్నత స్థాయి అధమ స్థాయి అనేటువంటి ఒక వ్యత్యాసం అక్కడ నిరూపిస్తూ వచ్చింది ఉపనిషత్తు.
0: ఇట్స్ ఎ క్లియర్ డెమోన్స్ట్రేషన్ ఆఫ్ హైయర్ లెవెల్ అండ్ ద లోయర్ లెవెల్ ఇన్ ద డిసిమినేషన్ ఆఫ్ నాలెడ్జ్.
1: ఉపనిషత్తులంతా ఇప్పుడు ఈ రకమైనటువంటి ఒక బోధలే సల్పుతూ వచ్చింది.
0: దిస్ హెస్ బీన్ ద టీచింగ్ ఆఫ్ అవర్ ఏన్షియంట్ ఉపనిషత్స్.
1: ఉప సమీపే నచ్చేదస్థిత్ ఉపనిషత్ అన్నారు. ఉప సమీపే నచ్చేదస్థిత్ ఉపనిషత్ అన్నారు. అనగా సత్యమైనటువంటి యొక్క తత్వమును ఉన్నతమైనటువంటి భావమును పవిత్రమైనటువంటి అర్థములతో కూడినటువంటి యొక్క దీనిని ప్రబోధించేటువంటిది ఉపనిషత్తుడు.
0: ఉపనిషత్స్ టీచ్ ద రియాలిటీ, ద ట్రూత్ విచ్ ఇస్ సో సీక్రెట్ అండ్ ఫుల్ ఆఫ్ లాఫ్టీ ప్రిన్సిపల్స్.
1: ఇటు సత్యము ఒక్క ఆత్మయందు మాత్రమే ఉన్నది.
0: దట్ ట్రూత్ is embodied in atma.
1: Atma anaga emiti?
0: What is atma?
1: Deniki roopam unda?
0: Has it any form?
1: Ledu.
0: No.
1: Daniki aakaram unda? Ledu.
0: Has it any shape? No.
1: Daniki chanchalatvam unda?
0: Does it move?
1: Unnadi.
0: Yes, there is.
1: Sarvatra prayanam chestundi.
0: It moves all over.
1: Sarvatra vintundi.
0: And it listens.
1: Sarva padarthamlo kattundi.
0: It catches hold of all objects.
1: Annitini padutundi.
0: And it is after
1: all. Kani tananu matramu e okati pattadu.
0: In fact, none can catch the self.
1: దేనికి ఈ యొక్క ఈ ఆత్మ చిక్కదు.
0: The atma cannot be caught hold of.
1: ఆత్మకు సర్వము కూడా వశమైపోతుంది.
0: And in fact, everything submits to atma.
1: ఇది ఆత్మ యందు ఉన్నటువంటి ఒక మాత్రమైన శక్తి.
0: And this is the mystical power of atma.
1: ఇప్పుడు ఒక మనసునందు మాత్రమే చిన్న విషయాన్ని విచారించండి.
0: A small point for consideration.
1: ఈ మనసులో రెండు విధములైనటువంటి అర్థములు మనలో వ్యాపించి ఉన్నాయి.
0: The mind helps us two views here.
1: మనము ఎవరినైనా గౌరవించటమా?
0: If you respect anybody,
1: ఆ ఎదుటి వ్యక్తి మనల్ని గౌరవిస్తాడు.
0: And the other person will respect you in turn.
1: ఇది ఒక శక్తి.
0: This is one power.
1: నీవు సర్వులను గౌరవిస్తావా?
0: If you respect everybody,
1: నిన్ను దేవుడే గౌరవిస్తాడు.
0: God himself will respect you.
1: కనుకనే దేవుని గౌరవాన్ని మనం పొందాలనుకుంటే మనం సర్వులను ప్రేమించాలి.
0: If you want to be respected by God, you should respect everyone.
1: మనం సర్వులను కూడా గౌరవించాలి.
0: You should respect all.
1: అది ఈ యొక్క మనసు యొక్క తత్వం.
0: This is to be the nature of mind.
1: నీవు ఏ వ్యక్తిని నీవు గౌరవిస్తున్నావో,
0: the person whom you,
1: ఆ వ్యక్తి మాత్రమే నిన్ను గౌరవిస్తాడు.
0: That person only respects.
1: ఏ వ్యక్తిని నీవు ప్రేమిస్తున్నావో,
0: the one whom you love,
1: ఆ వ్యక్తి మాత్రమే నిన్ను ప్రేమిస్తాడు.
0: And he will love you in return.
1: కానీ,
0: but
1: ఈ తన తత్వం రెండో తత్వం ఎలాంటిది?
0: What is the second aspect?
1: నీవు సర్వులను ప్రేమించుతివా?
0: If you love all,
1: భగవంతుడే నిన్ను ప్రేమిస్తుంటాడు.
0: God will love you.
1: కనుక భగవంతుని ప్రేమకై మన పాత్రలు కావాలి.
0: You should be the recipient of God's love.
1: కనుకనే మానవత్వంలో ఉండేటువంటి ఒక దివ్యమైన సంకల్పము ఇంత విశాలంగా ఉంటుండాలి.
0: That is the vastness of the divine thought within the framework of the human mind.
1: దీని యొక్క కొలతను ఎవరు కూడాను వర్ణించడానికి వీలు కాదు.
0: None can estimate nor narrate.
1: కానీ భౌతికమైనటువంటి రూపాలను మనం గుర్తులుగా తీసుకోవచ్చును.
0: But however we can go by the physical frame, name and form.
1: వేదాంతము అనేటువంటిది అర్థమయ్యేటువంటిది కాదు.
0: So we cannot understand Vedanta.
1: వేదాంతం అనగా ఏమిటి? ఉపనిషత్తుల యొక్క అంత్యమే వేదాంతము.
0: The end, the quintessence of Upanishads is Vedanta.
1: ఈ ఉపనిషత్తుల యొక్క అర్థం ఏమిటి? జ్ఞానం.
0: The essence of Upanishads is wisdom.
1: అది ఏంటి? అద్వైత దర్శనం, జ్ఞానం.
0: The vision experience of non-dualism is
1: ఇలాంటి అద్వైతం అనేటువంటిది అందరికీ సాధ్యం కాదు.
0: This non-dualistic experience is not given to
1: everybody. Dual mind, dual mind, dual mind.
0: Everyone is drowned in dual mind.
1: కనుకనే ఈ డ్యూయల్ మైండ్ ఉండటం చేతనే అనేక చంచలత్వాలు ప్రారంభమవుతుంటాయి.
0: బికాస్ ఆఫ్ డ్యూయల్ మైండ్ వీఆర్ డ్యూయల్.
1: ఏ మ్యాన్ విత్ డ్యూయల్ మైండ్ ఇస్ హాఫ్ బ్లైండ్.
0: ఏ మ్యాన్ విత్ డ్యూయల్ మైండ్ ఇస్ హాఫ్ బ్లైండ్.
1: అతను అర్థం గుడ్డివాడే.
0: అండ్ హీ ఇస్ హాఫ్ బ్లైండ్.
1: ఇలాంటి అర్థం గుడ్డివాడైనటువంటి వానికి ఈ యొక్క పవిత్రమైనటువంటి యొక్క దృశ్యం ఏ రీతిగా గుర్తించడానికి వీలు?
0: ద వన్ హూ ఇస్ హాఫ్ బ్లైండ్ కెన్ నెవర్ నో ద సీక్రెట్ థింగ్స్.
1: కనుక వేదాంతం అనేటువంటిది అందరికీ సాధ్యం కాదు అర్థం చేసుకోవటానికి.
0: ఇట్స్ నాట్ గివెన్ టు ఎవ్రీబడీ టు నో వేదాంత.
1: కానీ వేదాంతంలో ఉండేటువంటి యొక్క పవిత్రత దేని ఎందుకు కూడా లేదు.
0: ద క్వాలిటీ అండ్ ఇంటెన్సిటీ ఆఫ్ ద శాంక్టిటీ ఆఫ్ వేదాంత
1: ఒక్కొక్క శ్లోకంలో చక్కగా వర్ణించి చూస్తే, విచారణ చేసి చూస్తే దాంట్లో ఘనమైనటువంటి ఆనందం ఉంటుండాలి.
0: ఇఫ్ యూ ఇన్వెస్టిగేట్ అండ్ ఎంక్వైరీ ఈచ్ శ్లోక్ you find the boundless.
1: దాని గురించి మనం వర్ణించాలనుకుంటే సముద్రం యొక్క నీరంతా కూడాను ఇంకుగా మార్చినా కూడాను చాలదు.
0: Even if you transform the entire oceanic water into ink, you cannot interpret single shloka.
1: గొప్పతనం ఉంటుంది ఒక్కొక్క శ్లోకంలో.
0: That is the greatness of each shloka.
1: అలాంటి శ్లోకాల లోపల వీడు సరైనటువంటి దాన్ని అర్థం చేసుకుని లేక దురదృష్టవంతులై శోకంలో మునుగుతున్నాడు.
0: That's in the meaning of shloka is not understood and therefore he drowns in shoka or misery.
1: కనుకని శోకానికి మునిగినటువంటి వానికి శ్లోకం యొక్క విజయం అర్థం కాదు.
0: ద వన్ హూ ఇస్ మిజరబుల్ ఇన్ శోక కెనాట్ అండర్స్టాండ్ శ్లోక ద కాంటో ఆఫ్ ఉపనిషత్.
1: కనుకని వాల్మీకి చెప్తూ వచ్చాడు.
0: వాల్మీకి వెంట్ ఆన్ డిక్లేరింగ్,
1: అయ్యా
0: సార్,
1: నా యొక్క విజయం అంతా కూడాను వాల్మీకి రామాయణంలో నిరూపించాను.
0: All these things are clearly demonstrated in my composition.
1: వాల్మీకి రామాయణంలో ఉండినటువంటి ఒక అంతరార్థము ఇట్టిది అట్టిదని గుర్తించడానికి వీలు కాదు.
0: It's not possible to estimate the inner significance of Ramayana.
1: ఒకానొక సమయం లోపల,
0: at one time,
1: ఈ వాల్మీకి రామాయణం చదువుతూ ఉన్నప్పుడు,
0: when one was going through వాల్మీకి రామాయణ,
1: ఒక గొప్ప అస్ట్రాలజర్,
0: a big astrologer,
1: ఈ రామాయణం చదువుతూ వచ్చాడు.
0: He was going through the Ramayana.
1: ఈ రామాయణం చదువుతూ ఉంటుంటే క్రమక్రమేణ చదివే కొద్దీ కొత్త కొత్త అర్థాలంతా వస్తూ వచ్చాయి.
0: As he went on reading more and more, he could find new interpretation.
1: రామాయణం లోపల సీతామవారి జన్మం వచ్చింది.
0: And it is the time of Sita.
1: ఆ సీతామవారి జన్మం ఏ రీతిగా రాయగలడు వాల్మీకి?
0: How can Valmiki compose, write this about Sita?
1: కేవలము ఒక యజ్ఞమునకై దున్నుతూ ఉండగా జనక మహారాజు చేతిలో చిక్కినటువంటిది ఈ బిడ్డ.
0: The birth of Sita is so strange, born out of Mother Earth.
1: కను అలాంటి సమయం లోపల సీతమ్మవారి గురించి ఏ రీతిగా రాస్తాడు, దాన్ని కనిపెట్టాలా అని చూచారు.
0: సో హౌ ఈస్ హీ ఏబుల్ టు డిస్క్రైబ్ దిస్ ఇన్సిడెంట్ ఆఫ్ బర్త్ ఆఫ్ సీత అండ్ దిస్ హెస్ టు బి నోటిస్డ్.
1: అప్పుడు
0: దెన్
1: అది రెండు కిందనే తిరిగి రెండవ శ్లోకాన్ని కూడా చూచారు.
0: అండ్ దెర్ ఆర్ టూ మోర్ శ్లోకాస్ దట్ ఫాలో.
1: సీత కేవలము సారిఘాటలో చిక్కినటువంటిదని చెప్పగలుగుతున్నారు.
0: ఇట్ ఈస్ పాసిబుల్ టు సే దట్ సీత కుడ్ బి taken out in the process of plowing the land.
1: కానీ ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటిది ఎవరు చెప్పలేకపోయారు.
0: నోబడి కుడ్ సే వేర్ ఫ్రమ్ షీస్ కమ్.
1: ఆమెనే భూజాత.
0: షీఈ్ ది డాటర్ ఆఫ్ మదర్ ఎర్త్.
1: కనుకనే జనకుడు అంతా కూడాను ఆమెకు భూజాత అన్నాడు. భూమిలో పుట్టినటువంటిది బిడ్డ అని.
0: యాజ్ షీ వాస్ బోర్న్ అవుట్ ఆఫ్ మదర్ ఎర్త్ హర్ నేమ్ ఇస్ భూజాత.
1: భూమాత కాదు, భూజాత.
0: షీ ఇస్ నాట్ ఎర్త్ అండ్ షీ ఇస్ ది డాటర్ ఆఫ్ ద మదర్ ఎర్త్.
1: ఇలాంటి చెప్పుకుంటూ వచ్చినప్పుడు ఉపనిషత్తులు ఆ యొక్క తత్వాన్ని చక్కగా వర్ణిస్తూ వచ్చారు.
0: అట్ దిస్ మోమెంట్ ది ఉపనిషత్ స్టార్టెడ్ ఎక్స్ప్లెయినింగ్ ది మిస్టరీ.
1: ఈ సీతమ్మ వారి జన్మ తత్వాన్ని ఏ విధంగా గుర్తించాలో అని అర్థం కాకుండా పోయింది.
0: ఫైనలీ కుడ్ నాట్ బి అండర్స్టూడ్ హౌ సీతా వాస్ బోర్న్.
1: ఈమె యొక్క శక్తిని చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాడు.
0: అండ్ హీ మేడ్ ఎవ్రీ అటెంప్ట్ టు నో ది పవర్ ఆఫ్ సీత.
1: సీత ఇంటిలో తిరుగుతూ ఉండగా ఒక అడుగడుగున తాను గమనిస్తూ వచ్చాడు జనకుడు.
0: జనక ద ఫాదర్ స్టార్టెడ్ వాచింగ్ ఎవ్రీ మూమెంట్ ఎవ్రీ స్టెప్.
1: అతని ఇంట్లో ప్రాచీన ఋషులంతా కూడా దీనిని పట్టుకుని సాధించినటువంటి యొక్క అస్త్రం ఒకటి ఉండాలి.
0: దేర్ లైస్ దిస్ అస్త్ర ది శివధనస్ అట్ హిస్ రెసిడెన్స్.
1: శివధనస్సు దగ్గరికి పోయింది.
0: And Shivadhan, she went close.
1: పిల్లలతో తాను ఏదో ఆడుకుంటూ వచ్చినది సీత.
0: సీత వెంట్ ఆన్ ప్లేయింగ్ విత్
1: ఈ ఆడటం కూడాను తండ్రికి దీని సహజతత్వాన్ని బోధించే నిమిత్తమై.
0: అండ్ దిస్ ప్లే ఈజ్ ఓన్లీ టు మేక్ ద ఫాదర్ టు నో హర్ డివినిటీ.
1: ఆ బాలు సడన్ గా ఆ యొక్క దీని కింద పడిపోయింది.
0: డ్యూరింగ్ ద ప్లే ద బాల్ స్లిప్డ్ అండర్ నీత్ దట్ శివధన్.
1: ఆడే ఆడపిల్లలు అందరూ చేరారు తాను ఎంతెంతో ప్రయత్నం చేశారు తీయడానికి.
0: All friends, girls gathered there to lift up and to collect the ball.
1: Friends gathered atta pettu enta mando vacharu.
0: So many came.
1: Palace lo unnatundi magavaru andaru vacharu.
0: All men of the palace came there.
1: Balajyulu andaru vacharu.
0: All strong men.
1: Alanti kingdom lanta kuda vacharu.
0: Everybody came.
1: ee andaru vachese dani kadinchalekapoyaru.
0: And they could not shake this Shivadhanu.
1: Chustu unnadu pai nunchi kurchoni Janakudu.
0: And Father Janaka was noticing from the top.
1: Deeni etta teestundi ee Sita.
0: How Sita collects the ball.
1: Kani atanu chuchetundi Sita kanipettaledu.
0: And Sita could not notice what father was doing.
1: Kontha sepu navukuntu poyi meerandaru veldandi.
0: And she just smilingly said, you all go.
1: Edam chettu dani itla nagindi.
0: She just dragged it with her left hand.
1: Shivadhanasu sulabhanga kadindi.
0: Shivadhanasu easily moved.
1: Deeni chuchadu Janakudu.
0: Janaka father noticed.
1: Sita samanyamainadi kaadu.
0: Sita is not ordinary.
1: Inte kaadu.
0: Not only this.
1: Gunajali. ఇలాంటి గుణవంతురాలైనటువంటి సీతను నేను ఏ పుణ్యం చేతను కనిపెట్టాను.
0: Really, I'm lucky enough to know this virtuous Sita.
1: జన్మ జన్మాల యొక్క పుణ్యపరం చేతని ఆమె నాకు చిక్కింది.
0: I could have her as my daughter because of the merit of the several of the past lives. And he was delighting within himself.
1: సంకల్పించుకున్నాడు.
0: Then he decided.
1: ఈ శివధనస్సును ఎత్తినటువంటి సీత.
0: Sita who could lift this Shivadhanasu.
1: Shivadhanasunu kadinchetuvanti vaniki ichi pendi cheyali.
0: Should be given in marriage to that person who would be able to lift this Shivadhanasu.
1: Shivadhanasunu ettadaniki prayatnam chesinatuvanti vaane ee yokka pillani pellaadali ani sankalpinchukunnadu.
0: He has decided that person who would be able to lift this Shivadhanasu should marry his daughter.
1: దాని నిమిత్తమై ఒక పెద్ద యజ్ఞం జరిపాడు.
0: అండ్ దెన్ ఎ బిగ్ రిచువల్ వాజ్ అండర్టేకెన్.
1: ఈ శివధనస్సును ఎత్తేటువంటి విషయం లోపల అందరూ రాజులంతా కూడా వచ్చారు.
0: ఆల్ కింగ్స్ వర్ ఇన్వైటెడ్.
1: కానీ సీతని పెండాడాలని ఈ యువకులు అనేటువంటి రాజులు కూడా అందరూ వచ్చారు.
0: మెనీ యంగ్ కింగ్స్ అసెంబ్లెడ్.
1: ఎలాంటి యువకులు?
0: వాట్ సార్ట్ ఆఫ్ పీపుల్ ఆర్ దే?
1: చిన్న చిన్న పిల్లలతో పాటు పెద్ద పెద్ద రావణాసుని వరకు వచ్చినటువంటి వారు.
0: నాట్ ఓన్లీ యంగ్స్టర్స్, ఈవెన్ రావణ ఆల్సో వాస్ దేర్.
1: అతను మహా గొప్పవాడు.
0: ఇస్ మైటీ మ్యాన్.
1: అతని వయసు ఇట్టిదేని ఎవరు నిర్ణయించలేరు.
0: అండ్ నోబడీ కెన్ డిసైడ్ హిస్ ఏజ్.
1: అతని బలం ఇట్టిదేని ఎవరు కనుక్కోలేరు.
0: నోబడీ కెన్ ఎస్టిమేట్ హిస్.
1: ఆయన వచ్చాడు.
0: హీ కేమ్.
1: వచ్చేసేసి ఆ శివధనస్సును అక్కడ తెచ్చిపెట్టేటప్పుడు ఆ శివధనస్సును ఏ రీతిగా తెచ్చిపెట్టారు?
0: హౌ వాస్ ఇట్ కెప్ట్ దేర్ శివధనస్?
1: కొన్ని వందల ఏనుగులంతా కూడా తీసుకుని వచ్చి
0: హండ్రెడ్స్ ఆఫ్ ఎలిఫెంట్స్
1: ఆ ఏనుగు చేతనే దీన్ని లాక్కుని వచ్చారు.
0: హావ్ డ్రాగ్డ్ దట్ శివధనస్.
1: అలాంటి దాన్ని ఏ రీతికి ఎవరు ఎత్తగలరు?
0: హూ కెన్ లిఫ్ట్ ఇట్ అప్?
1: ఇదంతా కేవలం హాస్యాస్పదంగా ఉంటుండదు అని నిర్ణయించుకున్నారు.
0: అండ్ ఎవరీబడీ ఫెల్ట్ ఇట్స్ రిడిక్యులస్, నాట్ పాసిబుల్.
1: కానీ గొప్ప గొప్ప వీరులందరూ కూడా ముందు సీట్లు కూర్చున్నారు.
0: ఆల్ గ్రేట్ వారియర్ సాట్ ఇన్ ద ఫ్రంట్.
1: మీకు తెలుసును కదా, ఎక్కడైనా పోతే విఐపీస్ అని వాళ్ళకి ప్రత్యేకంగా సీట్లు అంతా ఇస్తారు.
0: జస్ట్ యాజ్ యూ ఫైండ్ విఐపీ కార్నర్ విత్ ఆల్ బిగ్ పీపుల్,
1: అక్కడ కూడా విఐపీస్ అంతా కూడా ఒక సీట్లు కూర్చున్నారు.
0: దేర్ విఐపీస్ దేర్ సీటెడ్ ఇన్ ద ఫ్రంట్ రో.
1: ఒక్కొక్క రాజా చూస్తుంటుంటే వారి తేజస్సు చాలా ఉట్టి పడుతుండాలి.
0: ఈచ్ కింగ్ లుక్డ్ వెరీ బ్రిలియంట్.
1: వారి దగ్గర ఉన్నటువంటి యొక్క సర్వెంట్స్ చూస్తే చాలా భయంకరంగా ఉంటున్నారు.
0: ద సర్వెంట్స్ ఆల్సో సో స్ట్రాంగ్ విత్ మజిల్ పవర్.
1: మొట్టమొదట సీతను పెండాడాలని వచ్చాడు అర్జునుడు. ఇతను
0: And when the warriors started proceeding one after one,
1: అప్పుడు ఈ రావణుడు వచ్చాడు.
0: And then came Ravana.
1: రావణ వచ్చినప్పుడు అందరూ చాలా భయపడిపోతారు.
0: All are afraid as he was marching.
1: ఈ సుకుమారి అయినటువంటి సుందరమైనటువంటి ఒక చీతను ఈ దుర్మార్గుడైనటువంటి ఈ వికారమైనటువంటి యొక్క ఈ ఇతనికి ఆ పెండి చేసుకోవటం.
0: This tender, delicate, sensitive Sita, should she be given in marriage to Ravana, who is so ugly and demon?
1: కానీ ఆ సీత తల్లి ఉంటుంది నయన అని.
0: And the mother of Sita, Nayana.
1: ఆమె చాలా బాధపడుతూ ఉంటుంది.
0: She was feeling so sad.
1: అయ్యో నా సుకుమార బిడ్డను ఇలాంటి మూర్ఖుడికి ఇవ్వాలి.
0: Am I to give in marriage my daughter to this person?
1: ఆమె దైవాన్ని ప్రార్థించింది.
0: She prayed to God.
1: శివధనస్సును ఎత్తేటువంటి వారు శివుణ్ణే ప్రార్థించింది.
0: So she prayed to Shiva.
1: ప్రార్థించింది, కన్నులు మూసుకుంది.
0: And she closed her eyes.
1: కానీ వచ్చినవాడు రావణుడు.
0: Ravana came.
1: ఎత్తినాడు, కింద పడిపోయాడు.
0: And he lifted and fell down.
1: అతని పైననే ఈ యొక్క శివధనుస్సు కూడా పడింది.
0: And the శివధనుస్సు fell over him.
1: దాన్ని ఎత్తేటువంటి వాడు కూడా లేరు.
0: And nobody could ever.
1: వీడిని తప్పించేటువంటి వాడు కూడా లేరు.
0: Nobody can escape out.
1: ఇలాంటి కష్టములకు గురి అయిపోయాడు రావణుడు.
0: And this was the plight of Ravana.
1: ఇదంతా గమనించిన తర్వాత,
0: after watching all this,
1: నెమ్మదిగా సీత వచ్చింది.
0: And Sita came softly.
1: ఆమె అక్కడ నిల్చుకుంది.
0: She stood there.
1: ఆమె సర్వగుణ సంపన్నురాలు.
0: And she is all virtue.
1: సర్వగుణోకహితేరతః. సర్వజ్ఞాన సంపన్నః.
0: She has got all knowledge.
1: సర్వగుణహితేరతః.
0: And she wishes good of everybody.
1: సర్వజీవహితవరతః. సర్వజీవులను కూడా ప్రేమించేటువంటిది.
0: And in fact she loves all creatures.
1: ఆమె వచ్చి నిల్చుకుంది.
0: She stood there.
1: నిల్చుకునేటప్పటికే విశ్వామిత్రుడు మెత్తగా రామును పొమ్మన్నాడు.
0: విశ్వామిత్ర ఇన్ ది మీన్ టైమ్ ఆస్క్డ్ రామ టు ప్రొసీడ్.
1: నీవు పోయి దాన్ని ఎత్తుమన్నాడు.
0: యు గో అండ్ లిఫ్ట్ ఇట్ అప్, హి సెడ్.
1: అన్ని చూస్తూ ఉన్నాడు లక్ష్మణుడు.
0: లక్ష్మణ హస్ బీన్ వాచింగ్.
1: ఈ రావణుడికి జరిగినటువంటి మర్యాద కూడా తెలుస్తుండాలి.
0: హి ఆల్సో అండర్స్టూడ్ వాట్ హ్యాపెన్ టు రావణ.
1: కానీ నా అన్న కూడా అలాంటి మర్యాద జరగదు.
0: హి షూర్ దట్ సచ్ థింగ్ వుడ్ నాట్ హ్యాపెన్.
1: అలాంటి అగౌరవం కాదు.
0: He will never be disrespected.
1: అని లక్ష్మణుడు కూడా చాలా ధైర్యంగా ఉంటున్నాడు.
0: లక్ష్మణ was quite courageous enough, convinced.
1: అంత జనము లోపల
0: in the midst of the congregation,
1: చాలా చిన్న పిల్లవాడు,
0: రామ
1: కాలేజ్ స్టూడెంట్ వంటి వాడు,
0: సో యంగ్,
1: చాలా సుకుమారుడు,
0: సో
1: సుందరుడు, సుచరితుడు, సుమంతుడు, ఇలాంటి అనేటువంటి రావణుడు, రాముడు ఎంత నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చాడు.
0: రామ సో నోబుల్, సో వర్చువస్, సో టెండర్, డెలికేట్, హ్యాండ్సమ్ స్టార్టెడ్ ప్రొసీడింగ్.
1: నెమ్మదిగా అడుగులు అడుగులు వేసుకుంటూ వచ్చాడు.
0: వాకింగ్ మెజెస్టికల్లీ.
1: ఆ నడకను చూచే చాలా మంది ఆనందించారు.
0: పీపుల్ వర్ సో హ్యాపీ యాజ్ రామ.
1: ఆ ముఖమును చూసి మరింత శాంతి సంచారు.
0: అండ్ పీపుల్ వర్ మోర్ హ్యాపీ.
1: నయనం లేపారు. అమ్మా ఎందుకు మీరు చింతిస్తున్నారు? అదిగో సుందరాంగుడు వచ్చేసాడు. అతను ఆ బిడ్డని దీన్ని ఎత్తుకోవచ్చు.
0: అండ్ దే టోల్డ్ ద మదర్ సీత, వై డు యు క్రై?
1: ఆ కుమారుడు నీ బిడ్డకు భర్త అవుతాడు.
0: అండ్ దట్ పర్సన్ హూ ఇస్ కమింగ్ ఓవర్ హియర్ నౌ విల్ బి హర్ హస్బెండ్.
1: ఈమె చూచింది, ఇంత చిన్న పిల్లవాడా, ఈ శివధనుసు ఎత్తగలడా అని విచారం చేస్తూ వచ్చింది.
0: సచ్ ఎన్ యంగ్ మ్యాన్, వుడ్ హీ బి ఏబుల్ టు లిఫ్ట్ దిస్ శివధనుసు? ఇస్ దట్ పాసిబుల్?
1: వచ్చాడు, ఎడమ చేతితో శివధనుసుని ఇచ్చాడు.
0: హి కేమ్ అండ్ లిఫ్టెడ్ విత్ హిస్ లెఫ్ట్ హ్యాండ్.
1: మొట్టమొదట సీత ఆ ఎడమ చేతితోనే పట్టింది.
0: ఇట్ ఫస్ట్ ఇన్ ద దెన్ ఇట్స్ లాంగ్ బ్యాక్ సీత
1: దాని దారం కట్టే నిమిత్తమై దానిని ఉంచాడు.
0: అండ్ దెన్ ఇట్ ది హోల్ శివధనుసు
1: ఉంచేటప్పుడే విరిగిపోయింది.
0: అండ్ యాజ్ హి హాడ్ బెంట్ ఇట్, ఇట్ బ్రోక్ దేర్.
1: అక్కడ ఉన్న ధనులంతా కూడా అన్ని విధమైనటువంటి సప్త ధనులంతా వినిపించాయి.
0: దే కుడ్ హియర్ ఆల్ సౌండ్స్ ఆల్ ఓవర్.
1: అప్పుడే మేడం అంతా వాయించారు.
0: అండ్ దెన్ యు ఫైండ్ ది ఇన్స్ట్రుమెంట్ స్టార్టెడ్ ప్లేయింగ్.
1: ఇతను సీతకు తగినటువంటి వాడు.
0: ఈజ్ ద రైట్ మ్యాన్.
1: అనగా ఎవరికి ఎవరు తగినటువంటి వారు?
0: హూ ఇస్ ది రైట్ పర్సన్ ఫర్ ద అదర్ వన్?
1: కేవలము నిజమైనటువంటి శక్తి కలిగినటువంటి దైవత్వాన్ని ఎవరు కనుక్కోగలరు?
0: హూ కెన్ అండర్స్టాండ్ ద ట్రూ డివినిటీ?
1: శక్తి కలిగినటువంటి భక్తులే కనుక్కోగలడు.
0: ఓన్లీ ఏ పవర్ఫుల్ డివోటీ కెన్ నో.
1: అనంత శక్తి కలిగినటువంటి దైవత్వాన్ని,
0: the divinity that is in
1: అల్పత్వంతో కూడినటువంటి మానవుడు ఏ రీతిగా గుర్తించడానికి?
0: లో మైండెడ్, మీన్ మైండెడ్ మ్యాన్ కెనాట్ కాంప్రహెండ్ నార్ ఎస్టిమేట్.
1: కనుక ఇది సాధ్యం కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్
1: అని విశ్వామిత్రుడు చెప్పాడు.
0: సో విశ్వామిత్రుడు
1: సరే ఈయన తీశాడు. తక్షణమే జనకుడు తన బిడ్డను వెంట పెట్టుకుని మాల తీసుకుని వచ్చాడు.
0: అండ్ ఇమీడియట్లీ జనక కేమ్ ఓవర్ దేర్ అండ్ సీత వాస్ దేర్ విత్ ద గార్లాండ్.
1: నాయన,
0: లుక్ హియర్,
1: నా యొక్క వాగ్దానం ఇది.
0: దిస్ ఇస్ మై ప్రామిస్.
1: ఈ యొక్క శివధనుసును ఎవరు వంచుతాడో, ఎవరు ఎత్తగలడో అతనికి నా యొక్క కుమార్తెని ఇచ్చి వివాహం చేయాలని నా సంకల్పం అన్నాడు.
0: జనక సెడ్, దిస్ ఇస్ మై డిసిషన్. హూ విల్ బి ఏబుల్ టు లిఫ్ట్ దిస్ శివధనుస్ అండ్ బ్రేక్ ఇట్ వుడ్ బి గివెన్ ఇన్ మ్యారేజ్ టు మై
1: సర్వోహితే రథ. అది ఉండాలి ఒక నారదు లోపల, ఒక రాముల లోపల.
0: అండ్ వన్ షుడ్ హ్యావ్ దిస్ క్వాలిటీ దట్ యూ షుడ్ విష్ ఫర్ ది వెల్బీయింగ్ ఆఫ్ ఆల్
1: సంపన్న. సర్వో గుణ సంపన్న,
0: హీ షుడ్ హావ్ ఆల్ వర్చ్యూస్ గుణాస్,
1: అలాంటి పవిత్రమైన గుణములు కలిగినటువంటి వాడు ఇక్కడ వచ్చాడు.
0: ద పర్సన్ విత్ సెక్రెట్ వర్చ్యూస్ ఈజ్ రైట్ హియర్.
1: ఆ పవిత్ర గుణములకు ఏది లక్షణములు?
0: హౌ డు యూ నో దెమ్?
1: జనకుడు వచ్చి ప్రార్థిస్తుండగా,
0: వెన్ జనక వాస్ ప్రేయింగ్,
1: ఇతను చెప్పాడు,
0: హీ సెడ్,
1: జనక మహారాజా,
0: ఓ ఎంపరర్ జనక,
1: నేను వివాహమునికి ఇప్పుడు నేను సిద్ధం లేదు.
0: I am not prepared to marry now.
1: నా తల్లిదండ్రుల యొక్క ఆజ్ఞ నాకు కావాలి.
0: I need the command of my parents.
1: ఆ తల్లిదండ్రుల యొక్క ఆజ్ఞ లేనంత వరకు నేను ఆమె ముఖం కూడా చూడను.
0: Without permission of my parents, I don't look at the face of Sita.
1: చాలా కృంగిపోయాడు జనకుడు.
0: జనక ఫెల్ట్ సో
1: సాడ్. ఏంటి పిల్లవాడు ఇట్లా మాట్లాడుతున్నాడే,
0: యంగ్స్టర్
1: ఈ కాలంలో పెళ్లి చేసుకుంటామంటే అన్ని మర్చిపోతారు, తల్లిదండ్రులు ఆజ్ఞ ఎక్కడ ఉంటుంది?
0: And whereas these days they don't need any parents' permission.
1: కనుక విశ్వామిత్రుడు వచ్చాడు.
0: విశ్వామిత్రుడు కి
1: నాయన, ఈ మహారాజు యొక్క వాగ్దానం ఇది,
0: దిస్ ఈస్ ద ప్రామిస్,
1: అంగీకరించు అన్నాడు.
0: హి సెడ్ యు యాక్సెప్ట్,
1: దేన్ని నేను అంగీకరించను.
0: ఐ యామ్ నాట్ ప్రిపేర్ టు యాక్సెప్ట్.
1: సర్వో హితే రతః, నా ఇష్టమైనటువంటి దాన్ని నేను అంగీకరిస్తున్నాను.
0: ఐ విల్ యాక్సెప్ట్ దట్ వాట్ ఐ,
1: నా ఇష్టమేంటి, నా ఆత్మతత్వమే నా ఇష్టము.
0: బట్ ది నేచర్ ఆఫ్ ద సెల్ఫ్ ఇస్ ద వన్ దట్ ఐ లైక్.
1: సర్వోగుణ సంపన్న, అన్ని గుణములు కలిగినటువంటి వారే నాకు అవసరము.
0: ఇన్ ఫ్యాక్ట్ ఐ వాంట్ దోస్ పీపుల్ విత్ ఆల్ దీస్ వర్చ్యూస్.
1: కాబట్టి నా తండ్రి వచ్చేంత వరకు నేను ఏమాత్రము దీనికి అంగీకరించను.
0: సో అంటిల్ మై ఫాదర్ కమ్స్ హియర్ అండ్ గివ్స్ పర్మిషన్,
1: జనకుడు గీతమును పంపించాడు, జనక పిలిపించాడు దశరథుణ్ణి.
0: ఇన్ ది మీన్ టైమ్ జనక సెంట్ ఆల్ ది మెసేజెస్ అండ్ మెసెంజర్స్ ఆస్కింగ్ దశరథ టు మూవ్ హియర్.
1: రామును చెప్పారు విశ్వామిత్రుడు.
0: అండ్ విశ్వామిత్రుడు రామ,
1: కేవలము తల్లిదండ్రులు వచ్చేంత వరకు కూడా నువ్వు కాచుకోవచ్చు, కానీ ఒక్కతూరైనా ఆమెను చూడమని చెప్పాడు.
0: యూ కెన్ వెయిట్ అంటిల్ యువర్ పేరెంట్స్ కమ్ హియర్, అట్లీస్ట్ యూ కెన్ లుక్ అట్
1: ధర్మ హితవ్రత, ధర్మాన్ని గురించి అక్కడ కూడా బోధిస్తూ వచ్చాడు.
0: అండ్ రామ వెంట్ ఆన్ టీచింగ్ ధర్మ హియర్.
1: పరస్త్రీని వివాహం అయ్యేంత వరకు కూడా నువ్వు కన్నెత్తి కూడా నేను చూడను.
0: అంటిల్ ఐఎమ్ మ్యారీడ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు లుక్ ఎట్ ఎనీ అదర్ ఉమెన్స్ ఫేస్, సెడ్ రామ.
1: ఆమె నాకు మాతృ సమానమైన.
0: అండ్ అదర్ వన్ టిల్ నౌ ఇస్ మై మదర్.
1: కాబట్టి వివాహం అయ్యేంత వరకు కూడా సర్వులు నాకు మాతృ స్వరూపులే.
0: సో అంటిల్ ఐఎమ్ మ్యారీడ్ ఆల్ ఆర్ ఈక్వల్ టు మై మదర్
1: అన్నాడు. రూమ్ కు వెళ్లిపోయాడు.
0: సో సేయింగ్ హీ రిటర్న్డ్.
1: తర్వాత వశిష్ఠుల వారు వచ్చారు.
0: దెన్ వశిష్ఠ కేమ్.
1: తర్వాత దశరథుడు వచ్చాడు.
0: దశరథ ఆల్సో,
1: అందరూ వచ్చి ఎంతనో చెప్పారు.
0: ఆల్ కేమ్ అండ్ ట్రై టు కన్విన్స్ హిమ్.
1: వాళ్ళందరికీ వినయంతో చెప్తూ వచ్చాడు.
0: బట్ హీ టోల్డ్ దెమ్ ఇన్ ఆల్ హ్యూమిలిటీ,
1: ధర్మం ఈ రకంగా బలికింది.
0: అండ్ దిస్ ద వే హౌ ధర్మ,
1: మన ధర్మం ఈ రకంగా చెప్పింది.
0: అండ్ దిస్ హస్ బీన్ ది డిక్లరేషన్,
1: ఈ ధర్మాన్ని నేను పాలిస్తాను, కానీ వ్యక్తుల యొక్క ఆజ్ఞ నేను ఏమాత్రం పాలించను.
0: ఐ విల్ ఫాలో ది ప్రిస్క్రైబ్డ్ కోడ్ ధర్మ,
1: కానీ వ్యక్తులందరినీ గౌరవిస్తాను.
0: బట్ ఐ రెస్పెక్ట్ ఎవ్రీబడీ
1: అని చెప్పాడు.
0: అండ్ దట్స్ వాస్.
1: సరే, ఈ సమయంలో రామును తొందర పెట్టకూడదు అన్నాడు. విశ్వామిత్ర కూడా నోరు మూసుకున్నాడు.
0: అండ్ విశ్వామిత్ర కెప్ట్ క్వైట్ యాజ్ హి కుడ్ నాట్ కన్విన్స్ రామ.
1: 3 దినములు అయిన తర్వాత వచ్చినారు ఇతను.
0: దశరథ
1: అయోధ్యుడు వచ్చాడు. అయోధ్య నుంచి వచ్చాడు.
0: కేమ్ ఫ్రమ్ అయోధ్య.
1: అయోధ్య నుంచి అందరు కూడా వచ్చి వశిష్ఠుల వారు కూడా కలిచారు.
0: వశిష్ఠ ఆల్సో వాస్ దేర్.
1: కలిసి రాముల దగ్గరికి వెళ్లారు.
0: అండ్ దే వెంట్ క్లోజ్ టు
1: రామ, రేపటి దినము తెల్లవారి 8 గంటలకు కార్యం జరుపుకుంటున్నాము.
0: దిస్ హోల్ థింగ్ హ్యాస్ టు బి డన్ ఎట్ 8 o'clock టుమారో మార్నింగ్.
1: దీనికైనా నీవు అంగీకరించావా అన్నాడు.
0: హావ్ యు యాక్సెప్టెడ్ దిస్ అట్ లీస్ట్.
1: నా తండ్రిని పిలిచిమన్నాడు తండ్రిని.
0: అండ్ హి సెడ్ ఐ వాంట్ టు సీ మై ఫాదర్.
1: నాయన, నీ వివాహం నిమిత్తమై మేమందరం వచ్చేసాము, మాకందరికి సంతోషమే ఉన్నారు.
0: ద ఫాదర్ సెడ్ ఇట్స్ యాక్సెప్టబుల్ టు us, we have come here for the wedding.
1: అయితే నీ ఆజ్ఞ అయింది కాబట్టి నేను తప్పక అంగీకరిస్తాను.
0: బికాస్ యూ హావ్ పర్మిటెడ్ మీ, ఐ విల్ నౌ ఫాలో.
1: అయితే ఒకదానికి మాత్రం పూర్వం అంగీకరించలేదు.
0: బట్ వన్ ఐ హావ్ నాట్ యాక్సెప్టెడ్,
1: పట్టాభిషేకమునకు తండ్రి చెప్పినా సరే నేను చేయించుకోను అన్నాడు.
0: కారోనేషన్ దో యూ వాంటెడ్ మీ టు బి కారోనేటెడ్ ఐ హావ్ నాట్
1: యాక్సెప్టెడ్. వశిష్ఠ వారు వచ్చి చెప్పినా కూడా నేను వినను అన్నాడు.
0: ద ప్రిసెప్టర్ వశిష్ఠ సెడ్ బట్ ఐ డోంట్ పే హీడ్ టు హిస్ వర్డ్.
1: పితృవాక్య పరిపాలన నా యొక్క దీక్ష.
0: And I should certainly follow the vow that I would uphold.
1: Tandri aagnam nen nervachali.
0: I should follow the command of the father.
1: Kevala mi aagnam tha nen nervestupothe na tandriki agauravam chesina vaadu avtaru.
0: If I follow the command of others, it would be disrespect to my father.
1: Atti agauravam na tandriki nen ippincharu.
0: Well, I don't want to put my father.
1: Ee rajyame naaku akkarledu.
0: I don't want this kingdom.
1: Ee pattabhishekam avasarame ledu.
0: I don't want the throne.
1: Nen aranyanike velutanu.
0: I'll go to the forest
1: ani cheppadu.
0: That's what he said.
1: Kaani pendi vishayamlo maatram తండ్రి ఆజ్ఞ శిరసావహించాడు.
0: బట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ మ్యారేజ్ హీ ఫాలోడ్ ద కమాండ్ ఆఫ్ ద ఫాదర్.
1: అన్ని జరిగినాయి.
0: ఎవ్రీథింగ్ హ్యాపెన్.
1: వివాహం జరుగుతుండాలి.
0: ద మ్యారేజ్ ఇస్ గోయింగ్ ఆన్.
1: తెరగట్టారు.
0: అండ్
1: తెరగట్టిన తర్వాత ఇక్కడ ఎవరిని చూడుకోకూడదు.
0: అంటిల్ దెన్ నో వన్ షుడ్ సీ ఈచ్ అదర్.
1: తెరను తీసేటప్పటికి అమ్మాయిని అబ్బాయి, అబ్బాయిని అమ్మాయి చూడాలి.
0: అండ్ ఆఫ్టర్ ద కర్టెన్ ఇస్ రిమూవ్డ్ ద బ్రైడ్ గ్రూమ్ కెన్ లుక్ ఎట్ ద బ్రైడ్ సో ఆల్సో ద బ్రైడ్ కెన్.
1: రాముడు మాత్రమే గొప్పవాడు కాదు, సీత కూడా గొప్ప గుణవంతురాలే.
0: సీత ఇస్ ఆల్సో వర్చ్యూస్ అండ్ నోబుల్ లేడీ.
1: ఆ తెరం తీసేటప్పుడు ఆమె కూడా రామును చూడలేదు.
0: అండ్ షీ టు డిడ్ నాట్ సీ రామ.
1: రాముడు సీతను చూడలేదు.
0: రామ డిడ్ లుక్ ఎట్ హర్.
1: ఏమి చూస్తున్నారు ఇంక వాడు?
0: వాట్ ఇస్ దట్ దే లుకింగ్ ఎట్?
1: కేవలం భూమిని చూస్తున్నారు.
0: దే ఆర్ వాచింగ్ ఓన్లీ ది గ్రౌండ్.
1: అప్పుడే విశ్వామిత్రుడు వచ్చాడు.
0: దెన్ కేమ్ విశ్వామిత్రుడు.
1: నాయనా ఈమె భూజాతనే.
0: లుక్ హియర్ షీ ఇస్ ద డాటర్ ఆఫ్ మదర్.
1: భూమిని చూస్తున్నావు, భూమిలో పుట్టినటువంటి ఆమెను చూడటం లేదు.
0: యు ఆర్ వాచింగ్ ద ఎర్త్ ద మదర్ బట్ నాట్ యు ఆర్ నాట్ వాచింగ్ ది డాటర్.
1: చూడలేదు అప్పటికి కూడా. కారణం ఏమిటి? వివాహం కాలేదు.
0: వాట్ ఇస్ ద రీజన్?
1: వివాహం కాక పూర్వము పరస్త్రీని చూడటం మహాపాపం అని రాముడి యొక్క దీక్ష.
0: ఇట్ ఈస్ ద డెసిషన్ ఆఫ్ రామ టు లుక్ ఎట్ ద ఫేస్ ఆఫ్ ఎనీ అదర్ ఉమెన్ బిఫోర్ మ్యారేజ్ ఈస్ వర్స్ట్ ఆఫ్ ది సిన్స్.
1: అప్పుడు ఇంకా అన్ని జరిగిపోయింది. అందరూ తల్లి తండ్రులు అందరూ వచ్చి ప్రోద్బలం చేయటం చేత చూచాడు.
0: బికాస్ ఆఫ్ ది ఫోర్స్ ఆఫ్ ద పేరెంట్స్ after obtaining the permission he
1: ee vidhanga mahaneeli yokka teechalu anta pavitramainatundi teechalu ga untuntai.
0: That was the determination, the strong determination.
1: Deeniki teginatundi arhata daniki undali.
0: Each one has got its own eligibility.
1: భర్త చాలా గొప్ప గుణవంతుడు అయినప్పటికీ భార్య కాకుండా పోతే ప్రయోజనం లేదు.
0: హస్బెండ్ మే బి వర్చ్యూస్ అండ్ గ్రేట్, ఇది వైఫ్ ఇస్ నాట్, ఇట్ ఇస్
1: భార్య గుణవంతురాలుగా ఉండి భర్త గుణవంతుడు కాకపోతే అది కూడా సరైనటువంటిది.
0: వైఫ్ ఇస్ వర్చ్యూస్ అండ్ ఇఫ్ హస్బెండ్ ఇస్ నాట్ ఇట్ ఇస్ ఆల్సో యూజ్లెస్.
1: గుణవంతులే కావాలి.
0: సో బోత్ ఆఫ్ దెమ్ షుడ్ బి వర్చ్యూస్.
1: ఈ సహోదరులకు సహోదరులకే కావాలి.
0: ఈచ్ వన్ షుడ్ బి గుడ్ టు ఈచ్ అదర్
1: అనేటువంటిది చూసుకుని తాను ప్రేమను ఒక దీక్షగా ఉంటున్నాడు.
0: దట్ వాస్ ది డిటర్మినేషన్.
1: ఉండిన తర్వాత
0: ఆఫ్టర్
1: ఒక విధమైనటువంటి ఒక దీక్షను తాను పూనాడు.
0: అండ్ హి హస్ డిటర్మిన్డ్
1: ఎందుకంటే ఇంకా పూర్తి మంగళసూత్రం కట్టలేదు.
0: అండ్ ది సీక్రెట్ నాట్ ఇస్ నాట్ ఎ టాయ్.
1: మంగళసూత్రం కట్టక మునుపు ఆమె నా భార్య కాదు.
0: ప్రయర్ టు దాట్ షీ ఇస్ నాట్ మై వైఫ్.
1: ఆమె అంతవరకు నా తల్లితో సమానమే.
0: టిల్ నౌ టిల్ దెన్ షీ ఇస్ మై మదర్.
1: సరే అందరూ పూలమాలలు తీసుకుని వచ్చారు.
0: ఆల్ కేమ్ దేర్ విత్ గార్లెండ్స్.
1: అందరూ వారికి వేస్తూ వచ్చారు.
0: అండ్ దే వర్ ఆల్ గార్లెండెడ్.
1: సీత మాత్రం రామునికి వేయలేదు.
0: బట్ సీత డిడ్ నాట్ గార్లెండ్ రామ్.
1: రామును సీతకు వేయలేదు.
0: రామ డిడ్ గార్లెండ్ సీత.
1: కారణం ఏమిటి?
0: వై
1: మొదలు వధువు చేసి వేసినప్పుడే మరి తిరిగి వరుడు చేయాలి.
0: ఇస్ ఫస్ట్ ద బ్రైట్ షుడ్ గార్లెండ్ ద బ్రైడ్ గ్రూమ్, దెన్ ద బ్రైడ్ గ్రూమ్ వుడ్ గార్లెండ్ ద బ్రైట్.
1: ఆమె గార్లెండ్ తీసుకుని వచ్చింది.
0: అండ్ షీ బ్రాట్ ద గార్లెండ్.
1: పట్టుకుంది పాపం చాలా సేపు.
0: అండ్ షీ వాస్ హోల్డింగ్ ద గార్లెండ్ ఫర్ లాంగ్.
1: కానీ అతను తల వంచలేదు.
0: రామ డిడ్ంట్ బెండ్ హిస్ హెడ్.
1: తాను చెప్పాడు.
0: దెన్ హిస్
1: విశ్వామిత్రుడు పోయాడు, నీవు తల వంచు అన్నాడు.
0: విశ్వామిత్ర వెంట్ అండ్ సెడ్ బెండ్ డౌన్ యువర్ హెడ్.
1: గురుజీ
0: గురుజీ
1: నేను ఇంత సభ లోపల
0: ఇన్ దిస్
1: ఒక స్త్రీకి నేను తల వంచినానంటే నా గౌరవం ఏమిటి? నా తండ్రి గౌరవం ఏమిటి?
0: In this public court, if I am to bend my head, how about the respect of the family and my lineage? I am not prepared to bend down my head. Therefore, until then, I don't
1: garland.
0: This dialogue has been going on.
1: మెత్తగా ఇంకా లక్ష్మణుడికి చెప్పారు.
0: అండ్ సాఫ్ట్లీ లక్ష్మణ వాజ్ ఇన్ఫార్మ్డ్.
1: ఈ లక్ష్మణుడే అన్నిటికీ నీ సరైన సూత్రధారులని లక్ష్మణ చేయన్నాడు.
0: లక్ష్మణ ఇస్ ద ప్రాపర్ మ్యాన్ టు బి కాంటాక్టెడ్ నౌ.
1: అనగా ఏమిటి? భూమిని కొంచెం వరకు ఎత్తు చేయమని చెప్పాడు.
0: దట్ పార్ట్ ఆఫ్ ది ఎర్త్ కెన్ బి లిఫ్టెడ్ అప్ నౌ.
1: లక్ష్మణుడు చాలా సూక్ష్మ బుద్ధి గలవాడు.
0: లక్ష్మణ ఇస్ హైలీ ఇంటెలిజెంట్.
1: కపివారధి దాటునా
0: విల్ మంకీ బి ఏబుల్ టు క్రాస్ ది
1: ఓషన్? కలికిరోటగట్టునా
0: ఇస్ ఇట్ పాసిబుల్ టు టచ్ ది వాటర్?
1: వలచునా
0: అండ్ విల్ లక్ష్మి ది కాన్సెప్ట్
1: లా లక్ష్మణుడు కొలచునా?
0: విల్ లక్ష్మణ సర్
1: సూక్ష్మ బుద్ధి గల లక్ష్మణుడు చూచి చూచి ప్రొక్కునా అపరామ భక్తి ఎంతో గొప్ప.
0: దట్ హైలీ ఇంటెలిజెంట్ భర్త వుడ్ సర్వ్ ఇన్ ద డివోషన్ టు రామ ఇస్ సో గ్రేట్.
1: రాముని పైన ఉన్నటువంటి భక్తి లక్ష్మణుడికి ఎవరికి లేదు.
0: లక్ష్మణ హాస్ గాట్ ఇంటెన్స్ లవ్ అండ్ డివోషన్ టు రామ.
1: అంత హృదయాన్ని అర్పితం గావించుకున్నటువంటి వాడు లక్ష్మణుడు.
0: హి హస్ సరెండర్డ్ హిస్ హార్ట్ టు హిమ్.
1: కాలు అని చెప్పాడు.
0: And then he said, no, it's not possible.
1: Aithe mari deeniki emi yukti annadu.
0: Then what is the solution to this?
1: Nen chestanu urukundi annadu.
0: Lakshmana said, I will be able to tackle now.
1: Unnattu undi Lakshmanu akkada nunchi parigetti vachi Ramuni paadala paina paddadu.
0: All of a sudden Lakshmana ran and fell at the feet of Rama.
1: Padinatundi Lakshmanu leyaledu.
0: And he didn't get up.
1: Appudu enduku Lakshmanu ittapaddadani athani vongi lepadanikani vongadu Ramudu.
0: Rama has to bend to lift Lakshmana.
1: Tachame Sita garland vesi.
0: Immediately Sita garlanded him.
1: Ramu samanyanga munchetunte vaadu kaadu manasu.
0: Rama will not bend his head in the ordinary way.
1: ఆయన లక్ష్మణ్ ఎత్తే కోసమని తల వంచేటప్పటికీ
0: టు పిక్ హిమ్ అప్ హి హస్ టు బెండ్.
1: ఇంతకంటే గొప్ప సూక్ష్మ బుద్ధి కలిగినటువంటి సీత,
0: సీత ఇస్ మచ్ మోర్ ఇంటెలిజెంట్.
1: ఆయన వంచిన సమయం చూసుకున్నది, తక్షణమే గార్లాండ్ వేసి
0: హి వెయిటెడ్ ఫర్ ద మూమెంట్, ఇమ్మీడియట్లీ గార్లాండ్ రామ.
1: ఇటువంటి సత్పతులకు ఉన్నటువంటి ఒక బుద్ధి ఉండదు.
0: దాట్స్ హౌ దే ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్.
1: కనుకనే
0: సో
1: ఎవరికి ఎవరి శక్తి ఏ విధంగా చేరాలో అట్టి వారికే దీన్ని దక్కుతుంది.
0: దేర్ఫోర్ ఈచ్ వన్ నో ఈచ్ అదర్.
1: కనుక ప్రతి శక్తి కూడాను ఒక దైవత్వాన్ని మనం పొందాలనుకుంటే ఆ దైవత్వానికి తగినటువంటి శక్తి మనలో సంపాదించుకోవాలి.
0: దేర్ఫోర్ వి షుడ్ హావ్ దట్ ఎలిజిబిలిటీ అండ్ ద పవర్ టు నో ద డివినిటీ.
1: కనుక ఆ దివ్యత్వానికి తగినటువంటి శక్తిని మనం సంపాదించుకోవాలి.
0: వి షుడ్ హావ్ దట్ ఎలిజిబిలిటీ ద పవర్ టు నో
1: ఏ నిజమైనటువంటి ఒక ఆధ్యాత్మికము.
0: దట్ ఇస్ ట్రూ స్పిరిచువల్.
1: ఉపనిషత్తుల యొక్క గీత అంతా కూడా ఇంత మాత్రమే.
0: దిస్ హాస్ బీన్ ది ఎసెన్స్ ఆఫ్ ఉపనిషత్తుల గీత.
1: దైవానుగ్రహాన్ని నీవు సాధిస్తావా?
0: If you are a recipient of God's grace,
1: ఉపనిషత్ సారాన్ని గలుకున్నావా?
0: If you know the essence of
1: సర్వము నీకు వశమైపోతుందన్నా,
0: everything will submit to you.
1: కనుక ఆ ఉపనిషత్తు యొక్క తత్వాన్ని చక్కగా అర్థం చేసుకున్నటువంటి వ్యక్తులకే ఉపనిషత్ స్వరూపుడు చిక్కుతుంటాడు.
0: Therefore, the one who knows the essence of Upanishads will be able to know the very form of Upanishads.
1: ఉపనిషత్ స్వరూపుడు ఎలాంటి వాడు అనేటువంటిది,
0: the form of Upanishads,
1: రాములా కృష్ణుడా గోవిందుడా నారాయణ రా, ఇది కాదు.
0: Nothing to do with Rama Krishna.
1: ఈ శక్తికి ఒక రూపమే లేదు.
0: This power, శక్తి, has no form.
1: ఇది ఈనాడు శక్తి స్వరూపమైనటువంటి ఒక నవరాత్రి.
0: This is the very form, the symbolization of energy.
1: సాక్షాత్ జ్ఞాన స్వరూపమైనటువంటి ఒక శివశక్తి.
0: And it is Shiva Shakti, the very symbol of Jnana Vishnu.
1: పరిపూర్ణ జ్ఞానం తప్ప అన్యం లేదు ఇందులో.
0: It is total awareness, nothing otherwise.
1: ఏ మాత్రము కించిత్తు లోపము లేదు.
0: దేర్ ఇస్ నో డెర్త్ ఆర్ షార్టేజ్ హియర్.
1: కనుక అలాంటి పవిత్రమైనటువంటి శక్తిని మనం దర్శించాలంటే పవిత్రమైన శక్తిని మనం సంపాదించుకోవాలి.
0: వీ షుడ్ హావ్ దట్ సీక్రెట్ పవర్ టు అండర్స్టాండ్ ది సీక్రెట్ నేచర్ ఆఫ్ గాడ్.
1: తాత్కాలికమైనటువంటి అనుగ్రహాన్ని మాత్రం సంపాదించుకుంటే అది చిక్కేది కాదు, దక్కేది కాదు.
0: అండ్ ఇఫ్ యూ వాంట్ టు హావ్ ఎ టెంపరరీ బ్లిస్, వెల్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు హావ్ ఇన్ టోటల్.
1: టెంపరరీ అనేటువంటిది ఇక్కడ ఉండకూడదు.
0: సో దేర్ కెనాట్ బి ఎనీథింగ్ లైక్ ఎ షార్ట్ టర్మ్ ప్లాన్.
1: చాలా శాశ్వతమైనటువంటి భక్తి కావాలి.
0: యూ నీడ్ పర్మనెంట్ డివోషన్.
1: స్థిరమైనటువంటి నిశ్చితత్వం కావాలి.
0: యు షుడ్ హావ్ ఆల్ ద స్టెబిలిటీ అండ్
1: స్టెడీ. నిర్మలత్వం మనలో ప్రవేశించాలి.
0: యు షుడ్ హావ్ ద ప్యూరిటీ.
1: ఆ నిర్గుణత్వం సాధించాలి.
0: అండ్ యు షుడ్ హావ్ ఆల్ గుడ్ క్వాలిటీస్.
1: నిస్వార్థం త్యజించాలి.
0: అండ్ యు షుడ్ బి సెల్ఫ్లెస్.
1: అప్పుడే ఈ దివ్య శక్తి మనకు గోచరమవుతుంది.
0: దెన్ యు విల్ బి ఏబుల్ టు సీ దిస్ డివినిటీ.
1: కనుక రేపటి దినము,
0: టుమారో,
1: ఈ దివ్య శక్తి యొక్క ప్రభావాన్ని మనం చక్కగా అర్థం చేసుకునేటట్టుగా,
0: in order to understand the effects of the divine power,
1: ee naadu prarambhamayindi upanishad saram.
0: The essence of Upanishad started today.
1: Nijamga upanishad saram anetundi ittidi attidi evaru gurtinchadaniki veelu kaadu.
0: It's not possible for anybody to know the essence of Upanishad.
1: Ee upanishad saranni vinatam kuda nu goppa adrushtame.
0: It's your fortune to listen to the essence of
1: prema swarupulara,
0: embodiments of love.
1: Meeku teliyadu,
0: you don't know.
1: Aa yagnyam lopala aa brahmanulanta uchcharistundetundi mantramulu chusti aa mantramulu yokka prabhavu ittidi attidi evaru gurtinchukoleru.
0: Nobody can estimate know the greatness and the mystery of mantras chanted by priests there.
1: మన ప్రశాంతి నిలయంలో ఉచ్చరించేటువంటి భక్తులు అనగా బ్రాహ్మణులు చాలా పవిత్రమైనటువంటి హృదయులు.
0: ద సీక్రెట్ ప్రీస్ట్స్ హావ్ అసెంబ్లెడ్ హియర్.
1: ఒక చిన్న ఉదాహరణగా మీకు చెప్తున్నాను.
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: అందరూ భోజనానికని 12 గంటలకు వచ్చారు.
0: ఆల్ ప్రీస్ట్స్ అసెంబ్లెడ్ హియర్ ఫర్ 12 o'clock ఫర్ లంచ్.
1: కానీ సప్తలింగార్చన జరుగుతుండాలి.
0: సప్తలింగార్చన,
1: లింగార్చన,
0: లింగార్చన వాస్ గోయింగ్ ఆన్.
1: అది అయ్యేంత వరకు తాను లేయలేదు.
0: And a person didn't get up.
1: Mahabhagavatam chadutunnadu.
0: He was going through Mahabhagavatam.
1: Ayana kuda andaru vachina gaani than raledu.
0: All have assembled, but this man has not come.
1: Vedaparayana chesetunte varu unnaru akkada.
0: There are people who do vedaparayana.
1: Naluguru akkade kurchunnaru.
0: And these people said,
1: meeru pondi mem tarvata poorthi ayin tarvata vastam annaru.
0: They said, you go, we'll come after.
1: Prati okkati kuda sankalpichunnatundi poorthi ayyanta varaku kuda kadileetundi varu kaadu.
0: Until the task is fulfilled, they would not get up.
1: Ee sahasra lingarchan chesetunte ayana 2 gantala varaku akkade kurchoni untadu.
0: One who is in charge of this sahasralingarchana sits there till 2 o'clock.
1: Alanti chitta shuddhi kaligina brahmanulu ikkada cheratam chethane okkoka mantramunaku ento pavitramaina arthamulanta untuntayi.
0: Because we got the priests with that purity of the in their hearts, we could know all these mantras.
1: Kaaka ee mantramulo unnatundi antarathanni గుర్తించుకోవటం చాలా అదృష్టమే.
0: ఇట్స్ యువర్ గుడ్ లక్ టు నో.
1: నిజంగా కేవలం గుర్తించుకోలేకపోయినప్పటికీ ఆ మంత్రముల యొక్క దీనిని మీరు శ్రవణం చేయటం కూడా గొప్ప అదృష్టమే.
0: యు మే నాట్ బి నోయింగ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద మీనింగ్ అండ్ ఇంటర్‌ప్రిటేషన్. ఇట్స్ ఎనఫ్ ఇఫ్ యు లిసన్.
1: కలుగునే చెప్పారు 8 విధములైనటువంటి యొక్క దీంట్లో మంత్రం శ్రవణం అన్నారు.
0: So one has to listen to mantra.
1: శ్రవణం నుంచి అదే దాటిపోతుంది విక్తి లీనం వరకు.
0: And this listening will take you to the final step of merge. Listening.
1: కీర్తనం,
0: సింగింగ్,
1: విష్ణు స్మరణం,
0: చాంటింగ్,
1: పాద సేవనం,
0: సర్వీస్,
1: వందనం,
0: సాల్యుటేషన్,
1: అర్చనం,
0: వర్షిప్,
1: దాస్యం,
0: స్నేహం, ఫ్రెండ్షిప్,
1: ఆత్మనివేదన,
0: సెల్ఫ్ సరెండర్.
1: ఆ స్నేహం చేసినప్పటికీ ఆత్మనివేదనం వస్తుంది.
0: దెన్ వన్స్ దట్
1: స్నేహితుడు కానంత వరకు కూడా ఆత్మ నివేదన చేయడానికి వీలు కాదు.
0: ద సరెండర్ ఇస్ నాట్ పాసిబుల్ అండ్ యూ డెవలప్ క్లోజ్నెస్ ఫ్రెండ్షిప్.
1: కనుక నీ స్నేహత్వం వరకు మనం సాధన చేయాలి.
0: సో విత్ దిస్ ఫ్రెండ్షిప్ క్లోజ్నెస్ వన్ హ్యాస్ టు ప్రొసీడ్
1: శ్రవణంలో ప్రారంభించాలి.
0: వీ హ్యావ్ టు బిగిన్ విత్ లిసనింగ్.
1: ఆ దివ్యమైనటువంటి శ్రవణం చేతనే భావం ఉచ్చరిస్తుంది.
0: బై లిసనింగ్ టు దట్ యూ హ్యావ్ డివైన్ థాట్స్.
1: కనుక
0: సో
1: మనం ఇక్కడ చేసేటువంటి అంతా కూడాను ప్రతి వ్రతం అందు కూడాను పవిత్రమైన భావం కలిగే ఉంటున్నాయి.
0: ఇన్ ఆల్ దీస్ సీక్రెట్ రిచువల్స్ దేర్ ఆర్ సీక్రెట్ థాట్స్ బిహైండ్.
1: ఏదో 10 మంది యజ్ఞాలు చేస్తున్నారు మనము చేస్తామనేటువంటి ఉద్దేశంతో జరిగేటువంటిది కాదు.
0: ది యజ్ఞాస్ ఆర్ నాట్ డన్ హియర్ ఇన్ ఎ రొటీన్ వే.
1: యజ్ఞము అనేటువంటి పరిపూర్ణ త్యాగంతో చేసేటువంటిది.
0: దిస్ యజ్ఞ ఇస్ డన్ విత్ ది టోటల్ sacrifice.
1: మాకెట్టి వాంఛలు లేవు.
0: We have no desire.
1: ఎట్టి ఫలితములు లేవు.
0: No expectation.
1: ఎట్టి అభిష్టములు లేవు.
0: Nothing whatsoever.
1: కేవలం లోక కళ్యాణం కోసమే.
0: It is for the welfare of the humanity.
1: సర్వుల యొక్క ఆనంద క్షేమముల కోసమే.
0: Everybody should be happy.
1: సర్వుల పరిపూర్ణ హృదయులు కావాలని.
0: Everybody should be total.
1: అలాంటి పరిపూర్ణ హృదయులు అయ్యే నిమిత్తమై ఈ యజ్ఞమును ప్రారంభిస్తున్నాం.
0: In order to make everybody happy and blissful.
1: దేశంలో చావంతా వచ్చింది. దేశంలో కరువంతా వచ్చింది. ఈ కరువు నివారణకు ఈ కరువులు విరువులకు నేను చూడను.
0: We don't go by the family. I mean, not the drought
1: elsewhere.
0: What is this?
1: ఇవన్నీ వస్తుంటాయి పోతుంటాయి.
0: దే కమ్ అండ్ గో.
1: ఇలాంటి అల్పమైనటువంటి భావాలకు నేను ఏమాత్రమే ప్రయత్నించను.
0: భగవాన్ డజంట్ గివ్ ఎనీ కైండ్ ఆఫ్ స్కోప్ ఫర్ సచ్ నారో.
1: ఏది చేసినా శాశ్వతమైనటువంటిదిగా చేయాలి.
0: Anything that is done by Bhagavan has got everlasting effect. Permanent effect.
1: పవిత్రమైనటువంటిదిగా ఉండాలి.
0: It should be sacred.
1: ప్రాప్తిని కలిగించేటువంటిదిగా ఉండాలి.
0: And it should make you deserve.
1: ప్రేమ ముదిత మనసే కహో.

ചേച്ചി മാറി നിദ്ര പോയെടുക. പൊട്ട കൈ അതുനു പതുലേക്ക്.

0: దళాచ్చుని విస్మరించి ఏ పెద్ద సుఖంబు నొందితిరు ప్రీతిగా యోచన చేయు. మానవ ప్రీతిగా యోచన చేయు. మానవ
1: ఓ మ్యాన్ డిస్క్రిమినేట్ డిస్టింగ్విష్ యువర్ సెల్ఫ్ క్లియర్లీ అండర్స్టాండ్ క్లియర్లీ వాట్ ఈస్ ఇట్ దట్ యు హ్యావ్ అచీవ్డ్ రైట్ ఫ్రమ్ ద డాన్ టు డస్క్ ద టైమ్ యూ గెట్ అప్ అండ్ అంటిల్ యూ రిటైర్ యూ జస్ట్ స్పెండ్ ఆల్ యువర్ లైఫ్ టైమ్ టు క్యారీ ఆన్ యువర్ ఓన్ livelihood, the living, the whole education acquired is spent only to eke out a living. What kind of pleasure, what happiness have you derived out of this education?
0: Prema Sarupulara.
1: Embodiments of love. O man, discriminate, distinguish yourself clearly, understand clearly.

0: embodiments of love.
1: ఆకలి దప్పులు,
0: the food and the drink water,
1: ఆనంద విచారములు,
0: the pleasure and the pain,
1: ఇవన్నీ కూడాను ఒకదాని వెనుక ఒకటి వస్తూనే ఉంటుంటాయి.
0: They follow each other one after one in succession.
1: మానవునకు ఆహారమే ప్రధానము.
0: For man, food is essential.
1: మానవుడు పుట్టినది పొట్ట నిమిత్తమై అని భావిస్తున్నారు.
0: We feel that man is born only to just satiate his hunger.
1: కాదు కాదు.
0: No.
1: మానవుడు పుట్టినది హంగర్ కోసం కాదు.
0: Man is not simply born for food's sake alone.
1: ఆకలి నిమిత్తమై కాదు.
0: Not for hunger.
1: ఆహార నిమిత్తమై కాదు.
0: Not for food alone.
1: ఆనంద నిమిత్తమై పుట్టాడు.
0: Man is born so as to be blissful.
1: అట్టి ఆనందమును విస్మరించి,
0: forgetting that bliss,
1: ఆహార నిమిత్తమై ప్రాకులాడేటువంటి,
0: struggling for food alone,
1: మానవుడు,
0: mankind,
1: ఆహారంతోనే అంత్యమవుతుంటాడు.
0: End up their lives with food alone.
1: కనుక ప్రతి పర్వదినములు, ప్రతి పవిత్రమైన దినములు ఆనందం నిమిత్తమై ఏర్పడినవే కాని ఆహార నిమిత్తమై ఏర్పడినవి కాదు.
0: All festivals, special occasions are directed this way so as to be blissful, not for mere celebration with food.
1: దేహమునకు ఆహారం ప్రధానమే కాని దాని నిమిత్తమై మనం ఏర్పడలేదు.
0: Truly, body requires food, but the human life is not meant for that only.
1: ఇట్టి సత్యమును విస్మరించి,
0: this truth is forgotten,
1: కేవలము అసత్యము అప్రమాణమైనటువంటి యొక్క ఆహార విహార నిమిత్తమని మనం ప్రాకులాడుతున్నాము.
0: We are struggling for food alone in the direction of falsehood.
1: కాదు కాదు.
0: It should not be so.
1: దేహము పంచభౌతికమైన దేహము.
0: The body has got the senses five.
1: సెన్సెస్ ఊపిరి మిత్రులతో చేరినటువంటిది.
0: The senses are alive because of breath.
1: మనస కేవలము మాటలతో కూడినటువంటిది.
0: The mind is full of expression, verbal.
1: కనుక మాటలతో మనకు ప్రధానం కాదు.
0: The vocal communication is not that important.
1: ఆహారం మనకు ముఖ్యం కాదు.
0: Food is not very important.
1: ఈ రెండింటికి ఆనందమే ప్రధానము.
0: For all this anyway, bliss is the foundation.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ప్రేమ నుండి పుట్టినటువంటి దేహము,
0: the body which is the product of love,
1: కేవలం ప్రేమ నిమిత్తమై బ్రతకాలి కాని ఆహార నిమిత్తమై కాదు.
0: Has to carry on its life sojourn for bliss and not for food.
1: కాని ఈ సత్యమును మర్చి,
0: this truth is forgotten,
1: నిద్ర నుండి లేచి మరి నిద్రపోయేడు దాది పొట్టకై హద్దును పద్దులేక జీవిస్తున్నాం మనము.
0: Right from the beginning, the time we get up from bed until we retire, we struggle hard for food only.
1: కాని దేహము ఏ నిమిత్తమై వచ్చినదో ఆ నిమిత్తమై దీనిని మనం వినియోగించుకోవటం లేదు.
0: We are not making use of this gift of the body for the purpose for which it is made.
1: ఈ దేహము,
0: this body,
1: మరణపు కొంప,
0: is full of dirt,
1: రోగముల రగ్గెడు సేవక గంప,
0: full of afflictions,
1: జాత సంచలనము పొందు దుంప,
0: it perinates life after life.
1: ఇటువంటి దుంపలను మనం పెట్టుకుని దీని నిమిత్తమే మనం ప్రాకులాడుతున్నాము.
0: With this body, we have been struggling hard.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love,
1: మనం తరించే నిమిత్తమై బ్రతకాలి.
0: We have to live for liberation.
1: దైవాన్ని వరించాలి.
0: We should pray to God.
1: దైవాన్ని ప్రేమించాలి.
0: We should love God.
1: మన ప్రేమ కేవలం దైవ నిమిత్తమై ఏర్పడిందే కాని,
0: the love is to be directed for God.
1: ఈ భౌతిక దేహమునకై నిమిత్తమే ఏర్పడినటువంటి కాదు.
0: Love is not meant for body.
1: కానా,
0: so,
1: మన శ్వాసం గాని,
0: either our breath,
1: మన మాటలు గాని,
0: our words,
1: మన కర్మలు కాని,
0: actions,
1: అన్ని కూడాను కేవలము ఆత్మ నిమిత్తమై ఏర్పడి

0: all meant for the self, Atma.
1: ఉన్నంతలో ఈ దేహములకు కొన్ని వ్యాధులు సంభవించవచ్చు.
0: As the body exists, it does suffer from certain complaints.
1: ఇది కేవలము ఒక పాసింగ్ క్లౌడ్స్, మధ్యలో వచ్చినటువంటివి కానీ ఇది దాని సహజంగా ఏర్పడినవి కాదు.
0: The suffering that the body undergoes is like a passing cloud, which is quite natural.
1: మానవుడు వచ్చినటువంటి సత్య నిత్య నిమిత్తమై ఏర్పడినటువంటి ఆత్మతత్వం కోసం.
0: Man is born to attain this eternal, permanent truth of the divinity.
1: ఆత్మాన్వేషణ నిమిత్తమై మనము ఆలోచన చేయాలి కానీ అన్నాన్వేషణ కోసం కాదు.
0: We have to spend our life in investigating, inquiring the self, atmanveshana, not merely annanveshana, the food.
1: అప్పుడప్పుడు కొన్ని ఈ అన్నాన్వేషణ నిమిత్తమై ఏర్పడినటువంటి కొన్ని జబ్బులు కొన్ని బయలుదేరుతుంటాయి.
0: Because of food, there are certain complaints, afflictions to the body.
1: కానీ దీనిని మనం లెక్క చేయకూడదు.
0: We should not be mindful of them.
1: ఈ మధ్యలో వచ్చిపోయేటువంటి మేఘములు వంటివి.
0: They just come and pass off like clouds.
1: కేవలం పాసింగ్ క్లౌడ్స్.
0: They are passing clouds.
1: ఇట్టి పాసింగ్ క్లౌడ్స్ కోసం మనం బాధపడుకోవటం ఎంత వెరితనం.
0: It is foolishness to worry for these passing clouds.
1: కనుక మనము ఆత్మ నిమిత్తమై సత్య నిమిత్తమైనటువంటి యొక్క ఆనంద నిమిత్తమై మనం వచ్చామనేటువంటి సత్యాన్ని మనం మర్చకూడదు.
0: We should never forget the basic truth that we are born to attain bliss, which is eternal truth.
1: Prema swarupulara,
0: embodiments of love.
1: Ee naadu onamani Kerala desham varandaru kudanu ee pradeshamuni praveshinchi vaari vaari aanandamunu aaveshapurvakanga anubhavistunnaru.
0: All those from Kerala gathered here to celebrate this holy festival of Onam delightfully, joyfully, blissfully.
1: Ee dini nimittamai manamu ee maatram kudanu ఆటంకం చేయకూడదు.
0: There should not be any obstacle or interference to this celebration.
1: ఇవన్నీ వచ్చినప్పటికీ దీన్ని తట్టుకుని నెట్టుకుని ముందుకు మనం జీవితం జరపాలి.
0: Many things may come on our way, but yet we have to resist and proceed ahead.
1: ఇది అల్పమైనటువంటి కార్యములు.
0: They do happen which are so low.
1: అధికమైనటువంటి ఆత్మవిశ్వాసాన్ని మనం వదులుకొని ఈ అల్పకాల నిమిత్తమై మనం ఆవేశపడటము ఇది చాలా పొరపాటు.
0: Leaving behind that self-confidence which should be so strong, we should not be swayed by this petty complaint.
1: ఏదో వస్తుంది పోతుంది.
0: They do come and vanish.
1: కానీ దానికి మనం ఏ ప్రయత్నాలు కూడా చేయకూడదు.
0: We should not be bothered about them.
1: రావడానికి మనం ఏ ప్రయత్నం చేశాము పోవడానికి కూడా అదే మనం.
0: What is the responsible for these complaints that come on its way? And similarly, you don't need to make any effort.
1: కనుక దేహమునకు ఎన్నియో మధ్య మధ్య కొన్ని అవాంతరములు బయలుదేరుతుంటాయి.
0: ద బాడీ విల్ నేచురలీ విల్ హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ సఫరింగ్, ద కంప్లైంట్.
1: ప్రకాశించేటువంటి సూర్యునికి మధ్య మధ్య అడ్డు తగులుతుంటాయి కొన్ని మేఘాలు.
0: ద షైనింగ్ సన్ ఆల్సో విల్ హ్యావ్ సర్టన్ అబ్స్ట్రక్షన్ సచ్ అస్ పాసింగ్.
1: మేఘాలు వచ్చినవే అని మనము సూర్యుని దర్శనం తప్పించుకుంటామా?
0: బికాస్ ఆఫ్ ద క్లౌడ్స్ వుడ్ యూ అవాయిడ్ ద సన్ లైట్?
1: కానీ వచ్చింది పోతుంది.
0: The clouds come and go.
1: ఆ ధైర్యంతో ఆ ఉత్సాహంతో ఆ యొక్క దీక్షతో మనం సాధించినప్పుడు ఎట్టి బాధలు కూడా మనము ఏమాత్రమో బాధించవు.
0: If you have that courage, the dynamism, bubbling enthusiasm, no suffering will let you down.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: మన కాలమంతా కూడాను సార్థకమైనటువంటి కార్యం నిమిత్తమై మనం వినియోగించాలి.
0: The whole time we have to be spent for sacred purposes.
1: ఇది మనము నేర్చుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి ఆధ్యాత్మిక దృష్టి.
0: This is the spiritual lesson that we have got to learn.
1: ఇట్టి అవాంతరమును మనం సాధించినప్పుడే అతీతమైనటువంటి ఆనందమును మనం పొందగలుగుతాము.
0: When you transcend these obstacles that come in our way, you can experience that blissful state.
1: కనుక మనము ఇటు చిన్న చిన్న ఆటంకములకు మనం ఏమాత్రం కూడాను వెరవకూడదు, భయపడకూడదు.
0: We should not be afraid or turn back, turn away because of these simple reasons.
1: ఇంత సింపుల్.
0: These are also simple.
1: మధ్య మార్గంలో వచ్చిపోయేటువంటి మేఘాలు.
0: They just appear in our midway like passing clouds.
1: ఈ మేఘాల నిమిత్తమై మనము దాచుకోకూడదు.
0: We should not go back because of these passing clouds.
1: దాన్ని లెక్క చేయక దాన్ని ఎదుర్కొన్నప్పుడే నిజమైనటువంటి మానవత్వం మనలో బయలుదేరుతుంది.
0: You should not bother yourself over these passing clouds. You should resist and proceed courageously.
1: కనుక మనం దాన్ని కష్టములను నష్టములను దుఃఖములను విచారములను మనం ఎదుర్కొని ఆనందాన్ని అనుభవించాలి.
0: You should be still able to experience the bliss in spite of the obstacles, the suffering, the sadness, the worries and
1: anxieties.
0: These things will never make you suffer long.
1: Prema sarupulara.
0: Embodiments of love. Bhagavan might have caused some kind of
1: anxiety.
0: You must be feeling sad because of the complaint.
1: కానీ ఇట్టి బాధకు మీరు ఏమాత్రం కూడా చోటు ఇవ్వకూడదు.
0: డోంట్ గివ్ స్కోప్ ఫర్ ఎనీ వరీ ఆర్ సెట్.
1: దాని నిమిత్తమే నేను తక్షణమే బయలుదేరి తిరిగి వచ్చాను.
0: టు మేక్ యూ హ్యాపీ భగవాన్ రిటర్న్ ఇమీడియట్లీ.
1: ప్రపంచంలో ఎన్నో అవస్థలు ఇదే విధంగా బయలుదేరుతుంటాయి.
0: ఇన్ దిస్ వరల్డ్ యూ ఫైండ్ సో మెనీ సఫరింగ్స్ ఆఫ్ వేరీ నేచర్.
1: ఇవన్నీ కూడా మనల్ని బెదిరించేటువంటి ఒక బెదిరింపులే కాని మనల్ని బాధించేటువంటి బాధలు కాదు.
0: దే ఓన్లీ థ్రెటన్ యూ బట్ దే డోంట్ మేక్ యూ సఫర్.
1: కనుక ఈనాడు ఓణం అనేటువంటిది కేరళ వారికి చాలా ఉత్తమమైనటువంటి ఆదర్శమైనటువంటి అనుభూతిని అందుకోవాలి.
0: ఓణం బీయింగ్ ద మోస్ట్ సీక్రెట్ ఫెస్టివల్ ఇన్ కేరళ, వన్ హ్యాస్ టు రిసీవ్ the message of idealism on this day.
1: Anaga ee onam anedi sarvulaku manam aanandanni andinchu chesetundi.
0: Onam is an occasion to share the joy.
1: Mana aanandamunu 10 mandiki panchukovali, manam danni panchukovali.
0: We should share this joy and happiness with everybody.
1: Eppudu gaane baadhalu lekunda aanandam manaku labhinchadu.
0: There cannot be happiness without suffering.
1: Nasuka labhite sukham. సుఖం నుంచి మనం సుఖం పొందలేము.
0: దేర్ కెనాట్ బి ప్లెజర్ అవుట్ ఆఫ్ ప్లెజర్.
1: మధ్యలో కొన్ని కష్టములు కలిగిన తర్వాతనే ఆనందం మనకు విలువిస్తున్నాము.
0: బికాస్ ఆఫ్ సమ్ డిఫికల్టీ ఇన్ బిట్వీన్ ద వాల్యూ ఇస్ అటాచ్డ్ టు హ్యాపీనెస్.
1: కనుక ఎటువంటి పెద్ద పర్వతం వంటి బాధలు సంభవించినప్పటికీ మనం దానిని మంచు వలె మనం దాన్ని చూసుకుని దాటుకొని పోవాలి.
0: ద ప్రాబ్లమ్స్ మే బి సో బిగ్ అండ్ మైటీ ఆఫ్ మౌంటైనస్ లెవెల్ బట్ యూ షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ దెమ్. You should not be mindful of them.
1: Manasuku ivanni kudunu chote ivakoddu.
0: You should not give a place to these problems in your mind.
1: Manasu eppudu kudunu monkey mind tappulunu chelichukoni bail deeri vastuntai.
0: Mind is a mad monkey. It is always running after faults.
1: Adi vachinanduku danni manam adduthoyali gaani daniki ematram swagatham ivakoddu.
0: We should brush them out. We should not welcome these things.
1: కనుక మనస్సు మనకు అడ్డు తగిలేటువంటి మాయ వంటిది.
0: మైండ్ ఈజ్ అన్ ఇంటర్ఫియరెన్స్ అన్ అబ్స్టకల్.
1: మనస్సులో మనం ఏమాత్రం కూడాను అదిరి బెదిరి దీనికి లోబడకూడదు.
0: యూ షుడ్ నాట్ బి థ్రెటన్డ్, యూ షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ ద మైండ్.
1: మనస్సును మనం ఎదుర్కోవాలి.
0: యూ షుడ్ ఫేస్ ది ఛాలెంజ్ ఆఫ్
1: దాంతో మనం యుద్ధం చేయాలి.
0: యూ షుడ్ ఫైట్ విత్ యువర్ మైండ్.
1: దాన్ని కూలగొట్టాలి.
0: యూ షుడ్ సబ్డ్యూ కంట్రోల్.
1: అప్పుడే మానవుడు దివ్యమైనటువంటి వాడు అవుతాడు.
0: Then only you can attain divinity.
1: కనుక మాయతో వచ్చినటువంటి మనసును మనము దాన్ని బెదిరుకుని దానికి లొంగిపోతున్నాము.
0: You are submitting yourself being carried away by the illusory mind.
1: కనుక మనసును మనం లెక్క చేయకూడదు.
0: You should not be mindful of the nature of the mind.
1: మానవునకు మనసే ప్రధానమైనటువంటిదని భావిస్తున్నారు.
0: We consider the mind most essential for mankind.
1: మనసు నుంచి మనకు ఎన్నో ప్రమాదములు సంభవిస్తున్నాయి.
0: ద మైండ్ లీడ్స్ టు సో మెనీ డేంజర్స్.
1: కానీ ఆ ప్రమాదం మనకు మనం ఏమాత్రం కూడా లొంగిపోకూడదు.
0: వీ షుడ్ నాట్ సబ్మిట్ అవర్ సెల్స్ టు దీస్ థ్రెట్స్ అండ్ డేంజర్స్.
1: ఇవన్నీ మధ్య మధ్య వచ్చిపోయేటువంటి పాసింగ్ క్లౌడ్స్.
0: దే ఆర్ ఆల్ లైక్ పాసింగ్ క్లౌడ్స్ దట్ అపియర్ ఇన్ బిట్వీన్.
1: కనుక మాయకు మనసుకు మనం ఏమాత్రం అడ్డు చేరకూడదు.
0: వీ షుడ్ నాట్ బి క్యారీడ్ అవే బై ద మైండ్ అండ్ ఇల్యూషన్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మనసును సాధించినటువంటి వాడే మనిషి.
0: ద వన్ హూ హాస్ గట్ కంట్రోల్ ఓవర్ ద మైండ్ ఈజ్ మనిషి ద మ్యాన్.
1: దాన్ని సాధించుకోలేనటువంటి వాడు మనిషే కాదు.
0: If you have no control over the mind, you cannot be called
1: a human being. If you are
0: simply tilted, if you are swayed by these simple reasons, how can you be a
1: human being?
0: You should not care for the season and the reason.
1: కనుక ఈ మనసు యొక్క తగిలేటువంటి యొక్క బాధను మనం ఏమాత్రం కూడా అనుసరించుకోకుండా ఆనందంగా దాన్ని జయించుకోవాలి.
0: యు షుడ్ కాంకర్ విన్ ఓవర్ ద ప్రాబ్లమ్స్ పోజ్డ్ బై ద మైండ్ ఇన్ ద వే ఆఫ్ యువర్ లైఫ్.
1: దైవ ప్రేమకు మించినటువంటిది మరొకటి ఏది కూడా ఈ లోకంలో లేదు.
0: ఇన్ దిస్ వరల్డ్ నథింగ్ ఈజ్ మోర్ దాన్ ద డివైన్ లవ్.
1: ఈ మనోప్రేమకు మించినటువంటిది దైవమే తప్ప దైవం కూడా దీన్ని ఏమాత్రం చేయలేదు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ we should love God more than anything else in this world.
1: Kanuka manasuku minchinatvanti daivam kuda kaadu alanti daivam kuda manam dekka cheyakunda manam ee manasunu trunchi veyali.
0: We should cut out our mind if it stands in the way of our love for God.
1: Kanuka prema swarupulara
0: embodiments of love
1: meerandaru prema nunchi puttinatvanti vare.
0: You are all born out of love.
1: Prema chetane bratukutunnaru.
0: Our life is sustained by love. Our life is based on love. And it's only love that works for our redemption. So we have to consider love as the fundamental
1: principle.
0: If you submit yourself to the simple reasons and petty causes, you cannot be a human being.
1: చిన్న చిన్న చీమలు కూడాను ఈ కష్టంలో వస్తే దాన్ని దాటుకుని పోతుంటాయి.
0: అండ్ ఆల్సో బి ఏబుల్ టు క్రాస్ ది ఆబ్స్టకల్స్ ఆన్ దేర్ వే.
1: కేవలం దుఃఖం అనేటువంటిది మానవులకు మాత్రమే కాదు.
0: డిఫికల్టీస్ నాట్ ఓన్లీ లిమిటెడ్ టు మ్యాన్.
1: చీమలు మొదలుకొని పక్షులు మొదలుకొని సర్వ జీవుల వరకు కూడాను ఈ దుఃఖములు కలుగుతూనే ఉంటాయి.
0: Ants, birds and bees, they do have problems and suffering.
1: కనుక చీమలో బ్రహ్మలో శివకేశవాదములలో ప్రేమ మీద వెలసి ఉండి బిరుదు వహించిన రామా నన్ను బ్రోవరా అన్నాడు త్యాగరాజు.
0: త్యాగరాజు వెంట్ ఆన్ సింగింగ్ ఓ గాడ్ యు ఆర్ ప్రెజెంట్ రైట్ ఫ్రమ్ ఎండ్ టు బ్రహ్మన్ ద మైక్రోకాజం టు మ్యాక్రోకాజం యు షుడ్ ఓన్లీ ప్రొటెక్ట్ మీ దస్ ప్రేడ్ సెయింట్ త్యాగరాజ.
1: చీమలో ఏ బాధ ఉందో మనిషిలో కూడా అదే బాధ ఉంటుంటుంది.
0: ద సఫరింగ్ దట్ ఎన్ యాంట్ అండర్ గోస్ ఈస్ యాజ్ మచ్ యాజ్ ద సఫరింగ్ ఆఫ్ మ్యాన్.
1: కనుక ఇటు చిన్న చీమనే దీన్ని కష్టాన్ని సహించుకుని పోతుంటే ఇంత పెద్ద మానవుడు దీన్ని భరించుకోలేడా?
0: When such a tiny creature like ant could withstand the suffering, why
1: not man? ఆహార విహారమునకు లొంగి అనేక చిన్న చిన్న వాటికూడను చాలా లొంగిపోతున్నాడు.
0: But man is influenced by his habits and food and becomes a slave, suffers because of problems.
1: మనము దండవదేని కూడాను సాధిస్తూ రావాలి.
0: But with all the courage we should achieve.
1: కష్టములు బాధలు సంభవించినప్పుడు దాన్ని ఎదుర్కొని దాన్ని కింద నెట్టివేయాలి.
0: We should resist, face the challenges of problems and worries in life.
1: Kana meeru kashtamulaku emaatram kodaru bayapadakoddu.
0: Never be afraid of difficulties.
1: Manaku ee kashtamulu sadhinchinappude manaku daivanni manam spondadaniki veer avutundi.
0: When you go beyond this suffering, then only you can attain God.
1: Prema swarupulara,
0: embodiments of love.
1: Meere premaku puttinatunti varu.
0: You are born for love.
1: ప్రేమతో జీవించేటువంటి వాడు.
0: యు లివ్ ఇన్ లవ్.
1: ప్రేమతో బ్రతికేటువంటి వారు.
0: ద లైఫ్ ఇస్ బేస్డ్ ఆన్ లవ్.
1: ఆ ప్రేమను తప్ప మరి దేనిని కూడా మనం ఆశించకూడదు.
0: ఎక్సెప్టింగ్ లవ్ యు షుడ్ నాట్ డిజైర్ ఫర్ ఎనీథింగ్.
1: ప్రేమకు మించినటువంటి లోకంలో మరొకటి లేనే లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ మోర్ దాన్ లవ్.
1: ఈ వచ్చిపోయేటువంటి బంగారు వెండి డైమండ్స్ అంతా కూడా వచ్చిపోయేటువంటి పాసింగ్ క్లౌడ్స్.
0: The gold and other values, they come and vanish like passing clouds.
1: అది మానవుని భ్రమించి భ్రమలో ముంచేటువంటివి.
0: In fact, all these valuables will delude man.
1: దాన్ని మనం లెక్క చేయకుండా
0: we should not care for them.
1: దివ్యమైనటువంటి దైవాన్ని మనం దృష్టిని పెట్టుకోవాలి.
0: We should concentrate our attention on God only.
1: కనుక దైవమును దృష్టి ఎందుకుని
0: keeping God in view.
1: నిత్య జీవితాన్ని మనం జరుపుతూ రావాలి.
0: Carry on our daily life.
1: అప్పుడే మనం మానవులకు సార్థకమవుతుంది.
0: దెన్ ఓన్లీ ది హ్యూమన్ లైఫ్ ఇస్ రిడీమ్డ్.
1: మానవత్వం సార్థకం కావాలన్నా
0: టు సాంక్టిఫై అవర్ లైఫ్
1: మధ్యలో కలిగేటువంటి దుఃఖములు విచారములు కష్టములు అన్నింటినీ కూడా మనం లెక్క చేయకుండా పోవాలి.
0: ద డిఫికల్టీస్ అండ్ ద లాసెస్ అండ్ ద సఫరింగ్స్ దట్ అపియర్ ఇన్ బిట్వీన్ షుడ్ నాట్ బి కేర్డ్.
1: కనుక మనం ఆ దివ్యమైనటువంటి ధైర్యాన్ని మనం పొందాలంటే దైవం యొక్క అనుగ్రహాన్ని పొందాలి.
0: టు హ్యావ్ దట్ కరేజ్ ఫుల్ స్ట్రెంగ్త్ వీ షుడ్ బి రిసిపియంట్స్ ఆఫ్ గాడ్స్ మెర్సీ.
1: దైవం దేనినైనా కూడా నువ్వు సాధించగలడు.
0: విత్ గాడ్ యూ విల్ బి ఏబుల్ టు అచీవ్ ఎనీథింగ్.
1: మనకు వచ్చినటువంటి అల్పమైనటువంటి బాధను కూడా క్షణంలో పోగొట్టగలడు.
0: వాట్ ఎవర్ మే బి ది సఫరింగ్ ఇట్ విల్ వానిష్ ఇన్ ఎ మోమెంట్ ఆఫ్ టైమ్ విత్ గాడ్స్ గ్రేస్.
1: అటువంటి దైవశక్తిని మన దగ్గర ఉంచుకొని
0: with the divine power latent in us.
1: ఆ శక్తికి మనం ఎందుకు ఆరాటపడుతున్నాం?
0: Why should we worry and care for the simple power of
1: God? ధైర్యం అనేటువంటి ఒక దైవ శక్తి మన యొక్క ప్రేమని.
0: Courage, the divine power, is love within you.
1: ఆ ప్రేమ శక్తిని మనం అభివృద్ధి చేసుకుంటే దేన్నైనా కూడా మనం సాధించవచ్చు.
0: With this power of love, you can accomplish anything in life.
1: పర్వతం వంటి బాధలను కూడా మనం ఒక క్షణంలో
0: the gigantic problems can also be won over.
1: Kaluka manu deeni kodunu manam bayapadakokunda
0: we should not be afraid of any
1: manam bayam okka daniki maatrame
0: we should be afraid of for
1: only papa bayamu daiva preeti sangha neeti ee moodintini manu saadhistu raavali.
0: Therefore we should have the fear of sin, the love of God and morality in society.
1: Ee baadalanta kodunu paadalaku మనం నిజమైన పాపములకు మేము భయపడుకోకుండా పాపములకు లొంగిపోతున్నాము.
0: ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ అఫ్రైడ్ ఆఫ్ దిస్ సిన్ వీ హావ్ బికమ్ సిన్ఫుల్.
1: దైవానికి మనం ఏమాత్రం భయపడటం లేదు.
0: వీఆర్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ గాడ్.
1: ఇది చాలా పెరిగితనము.
0: ఇట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ఎ కవర్డ్.
1: దైవమునికే మనం లొంగాలి.
0: వీ షుడ్ ఆఫర్ అవర్ సెల్స్ టు గాడ్.
1: ఈ దానవులు వంటి ఈ కష్టములకు మనం లొంగకూడదు.
0: వీ షుడ్ నాట్ సబ్మిట్ అవర్ సెల్స్ టు దీస్ డిఫికల్టీస్.
1: బంధువుల నిమిత్తమై మనం ప్రాకులాడనివ్వకూడదు.
0: వీ షుడ్ నాట్ స్ట్రగుల్ హార్డ్ ఫర్ అవర్ రిలేషన్స్.
1: ఆ సంఘములో మనం ఒక నీతిని సాధించాలి.
0: వీ షుడ్ అటైన్ దట్ మొరాలిటీ కాండక్ట్.
1: అప్పుడు ఈ మొరాలిటీని మనం సాధించినప్పుడే
0: వెన్ వన్స్ వీఆర్ మోరల్
1: దైవప్రీతి మన యందు అభివృద్ధి అవుతుంది.
0: దేర్ స్టార్ట్స్ ద లవ్ ఫర్ గాడ్.
1: దైవప్రీతి అభివృద్ధి అయినప్పుడే
0: విత్ దిస్ లవ్ ఫర్ గాడ్ మోర్
1: పాప భీతి మనలో అన్ని విధాలా అణిగిపోతుంది.
0: యూ విల్ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ సిన్ దేర్ ఆఫ్టర్.
1: ఈనాడు భయములకు దేనికి మనం చోటు ఇవ్వటం.
0: వీ షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్.
1: పాపములకు మనం ఎందుకు భయపడాలి?
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ బై మియర్ ఫియర్ యూ డోంట్ గెట్ ఎనీథింగ్.
1: కనుక దైవానికి మనం భయపడాలి.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ బి అఫ్రైడ్ ఆఫ్ గాడ్. ఇన్
1: దైవానికి మనం లొంగలే.
0: అండ్ వీ షుడ్ బి సో హంబుల్.
1: మనం ఆశించాలి.
0: వీ షుడ్ లవ్ గాడ్ మోర్.
1: కనుక మనము దైవం కోసమని ఎటువంటి సమయం నందు కూడాను మనం అర్పితం కావాలి.
0: We should ready to surrender ourselves to God at any point of time.
1: Chagaraju kuda cheppadu.
0: Chagaraju said,
1: Swami, naaki paapamulaku chaala bhayapadipothunnanu.
0: I am afraid of all my sins.
1: Kaani nee premaku mem longatam ledhu.
0: I am not submitting myself to your
1: nee
0: divine
1: love. Nee premaku mem longali paapamulu dhairyamto sadhinchali.
0: I should face all these misdeeds bravely and I should be humble in front of you.
1: కనుక మనం ప్రేమతో మనం సాధించాలి కానీ దుఃఖంతో కానీ విచారంతో కానీ దేన్ని మనం సాధించలేము.
0: నథింగ్ కెన్ బి అచీవ్డ్ అకంప్లిష్డ్ ఇన్ దిస్ వరల్డ్ విత్ ఫియర్ నో విత్ ఓన్లీ కరేజ్ ఓన్లీ కెన్ అచీవ్.
1: ఇంతకాలం పుట్టి మనం పెరిగి సాధించినట్టు ఏమిటి మనము?
0: Having been born, having lived so long,
1: ఇంకా దైవాన్ని చింతించి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఈస్ దట్ వీ అచీవ్డ్? వాట్ ఫార్ ఇస్ దిస్ లైఫ్?
1: దైవాన్ని చింతించినటువంటి వాడు ఈ పాప భీతికి మనం దూరం నెట్టాలి.
0: దేర్ఫోర్ ద వన్ హూ హ్యాస్ నో లవ్ ఫర్ గాడ్ విల్ నాట్ హ్యావ్ ఫియర్ ఆఫ్ సిన్.
1: కనుక మనం దైవ ప్రీతిని మనం సాధించాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ లవ్ గాడ్ మోర్ అండ్ మోర్.
1: దైవ ప్రీతికి తగినటువంటి యొక్క బాధ దైవ ప్రీతికి తగినటువంటి భాగ్యము మనకు మరెక్కడ కూడా లభించదు.
0: దేర్ ఇస్ నో గ్రేటర్ వెల్త్ బియాండ్ ద లవ్ ఫర్ గాడ్.
1: కనుక దైవ ప్రీతి అనే భాగ్యాన్ని మనం సాధించాలి.
0: సో వీ షుడ్ హ్యావ్ దిస్ వెల్త్ ఆఫ్ లవ్ ఫర్ గాడ్.
1: ఎన్ని బాధలు వచ్చినప్పటికీ దాని క్షణ మాత్రం కూడా లెక్క చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ బి వరీడ్ ఫర్ ఎ మోమెంట్ ఫర్ దీస్ డిఫికల్ట్.
1: దాన్ని ప్రక్కకు తోసి
0: బ్రష్ దెమ్ అసైడ్.
1: మనం దైవతో దానికి పాటు పడాలి.
0: వీ షుడ్ స్ట్రగుల్ హార్డ్ ఫర్ గాడ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: మీరందరూ కూడాను ఈ దైవ ప్రీతి నిమిత్తమై వచ్చినటువంటి వారే కాని పాప భీతి కోసం వచ్చినటువంటి వారు కాదు.
0: యూఆర్ ఆల్ హియర్ ఫర్ లవ్ ఫర్ భగవాన్ అండ్ యూఆర్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్ ఎల్స్.
1: కనుక పాపములకు మనం భయపడకు.
0: సో యూ షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ దిస్.
1: కష్టములకు మనం లొంగకూడదు.
0: వీ షుడ్ నాట్ బి
1: దుఃఖములకు మనము లోపడకూడదు.
0: వి షుడ్ నాట్ సబ్మిట్ అవర్ సెల్స్ టు ది డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్.
1: పాపము దైవం ఇవన్నీ కూడాను కట్టిపోయేటువంటివి.
0: ద మిజరీ అండ్ ద సిన్స్ దట్ అపియర్ ఇన్ ద వే ఆఫ్ అవర్ లైఫ్
1: నీళ్ళలో దిగినప్పుడు అలలంతా వచ్చి అడ్డు చేస్తుంటాయి.
0: You find when you are there standing in the midst of water, you find raging waves. When you push aside all these waves, then only you can proceed ahead.
1: కనుక మనం ముందుకు సాగాలనుకుంటే ఈ వచ్చినటువంటి అడ్డునంతా మనకు వెనక్కి నెట్టివేయాలి.
0: If you want to go forth in the forward direction, you should push away all the waves.
1: పెద్ద మనిషి వరకు కూడాను ఈ యొక్క ప్రేమనే నువ్వు సాధించవలసినటువంటి.
0: Right from the tiny bird to a gigantic human personality, it is the love that is most essential.
1: దానిని పర్సనాలిటీ అంటారు.
0: Love is the true personality.
1: కానీ పర్సనాలిటీ అంటే ఏమిటి? దేహం ఒడ్డు పొడవు లావు ఇవంతా ఉన్నటువంటి దాని పర్సనాలిటీ అంటున్నారు.
0: Personality is not merely height, weight, chest and so on.
1: చాలా పొరపాటు.
0: It is a mistake.
1: కష్టములకు నష్టములకు దుఃఖములకు లొంగకుండా
0: without being victimized to these
1: problems. సాహసంతో ఆనందాన్ని కోసం ఆరాటపడటమే ఇది నిజమైన పర్సనాలిటీ.
0: If one struggles hard with all the valor and the courage to earn the state of bliss, then that's true personality.
1: దైవము మనకంత అనుగ్రహించుకోవడను దాన్ని మర్చిపోతున్నాం.
0: God has given us this true personality, but we have forgotten.
1: పర్సన్ అనగా ఏమిటి?
0: What's the meaning of this word person?
1: దివ్యత్వంతో కూడినటువంటి మహత్తరమైన శక్తి.
0: Person means the divine mystery.
1: దీనిని పర్సోనా అని చెప్తూ వచ్చారు.
0: The person is derived out of the persona.
1: కనుక పూర్వీకులందరూ కూడా పర్సోనా అని పిలిచినటువంటిది ఇదే.
0: Ancients called persona.
1: ఈ పర్సోనా అనేటువంటిది పూర్వకాలం లోపల దైవము ప్రతి మానవునికి అందించినటువంటి నిజమైనటువంటి గిఫ్ట్.
0: Persona implies the gift of love, divinity to mankind.
1: ఆ దైవం ఇచ్చినటువంటి ఒక ప్రెజెంటేషన్ ను మనం కాపాడుకోలేకపోతున్నాము.
0: You are not able to treasure the God's gift.
1: ఈ చిక్కులు బాధలు కష్టములు క్షణంలో వస్తాయి క్షణంలో పోతాయి.
0: The difficulties and the sufferings, they appear in a moment and vanish.
1: ఇవన్నీ కూడా కేవలం passing clouds.
0: They are like passing clouds.
1: ఈ పాసింగ్ క్లౌడ్స్ కు మనం ఎందుకు భయపడాలి?
0: వై షుడ్ యూ బి అఫ్రైడ్ ఆఫ్ ది పాసింగ్ క్లౌడ్?
1: పర్మనెంట్ అయినటువంటి దైవత్వం మనలో ఉండి
0: దేర్ లైస్ ఇన్ యూ ద పర్మనెంట్ డివినిటీ.
1: ఈ పర్మనెంట్ డివినిటీ మనలో పెట్టుకుని ఈ పాసింగ్ క్లౌడ్ కోసం ఎదుర్కోవటం ఎందుకు?
0: విత్ పర్మనెంట్ డివినిటీ లేటెంట్ ఇమ్మనెంట్ విత్ ఇన్ యూ, వై షుడ్ బి అఫ్రైడ్ ఆఫ్ ది పాసింగ్ క్లౌడ్?
1: ఈ భయపడేటువంటి పెరికితనము మనలో ఏమాత్రం ఉండకూడదు.
0: ద ఫియర్ అండ్ కవర్డెస్ షుడ్ నాట్ బి దేర్.
1: ధైర్యంగా దాన్ని సాధించాలి.
0: యూ షుడ్ హావ్ ఆల్ ద కరేజ్ అండ్ ద స్ట్రెంగ్త్.
1: ఇటు ధైర్యాన్ని మీకు అందించే నిమిత్తమై ఈనాడు ఇన్ని విధమైనటువంటి యొక్క కల్తలు మీకు జరుగుతూ వచ్చాయి.
0: ద హోల్ సెలబ్రేషన్ టుడే ఈజ్ టు హ్యావ్ దట్ కరేజ్ అండ్ స్ట్రెంగ్త్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీరు చాలా బాధపడుతున్నారు.
0: యు ఆర్ ఫీలింగ్ సో సాడ్.
1: దేనికోసం అంటే ఈ దేహ నిమిత్తమై మీరు బాధపడుతున్నారు.
0: యు ఆర్ ఫీలింగ్ సాడ్ ఫర్ ద బాడీ.
1: బాడీ ఎప్పుడు కూడాను బాడీని
0: బాడీ ఇస్ ఆఫ్టర్ ఆల్ ద బాడీ.
1: బాడీ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్.
0: బాడీ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్.
1: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
0: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
1: ఈ మ్యాడ్ మంకీకి మనం ఏమాత్రం భయపడకూడదు.
0: యూ షుడ్ నాట్ రన్ అవే ఫ్రమ్ దిస్ మ్యాడ్.
1: ఈ పాసింగ్ క్లౌడ్స్ మనం ఏమాత్రం కూడా అడ్డు చేయకూడదు.
0: యూ షుడ్ నాట్ బి థ్రెటెన్డ్ బై ది పాసింగ్ క్లౌడ్.
1: వస్తుంటాయి పోతుంటాయి.
0: దే డూ కమ్ అండ్ వానిష్.
1: కనుక మనం దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని దృఢంగా మనం నమ్మాలి.
0: యూ షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దట్ divine principle of the self.
1: ఆ దివ్యత్వాన్ని నమ్మకలేనటువంటి వారికి ఇవన్నీ కూడా భయపెడుతుంటాయి.
0: ద ఫియర్ ఇస్ బికాస్ వీ డు నాట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ ద సెల్ఫ్ ఆర్ ద స్పిరిట్.
1: కనుక మీరు ఆ దివ్యత్వాన్ని పూర్తి నమ్మండి.
0: హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ డివినిటీ.
1: అది మిమ్మల్ని సర్వ విధంలో రక్షించేటువంటిది పాలించేటువంటిది.
0: దట్ విల్ ప్రొటెక్ట్ యూ ఇన్ ఎవ్రీ వే.
1: వస్తుంటాయి పోతుంటాయి.
0: ద కమ్ అండ్ పాస్ ఆఫ్.
1: వర్షబిందువులు వస్తుంటాయి పోతుంటాయి.
0: లైక్ ద రెయిన్ డ్రాప్స్ ద షవర్.
1: కానీ మేఘములు ఎంతకాలం ఉంటాయి?
0: క్లౌడ్స్ హౌ లాంగ్ దే
1: లాస్ట్. ఇన్ని చినుకులు అందించినటువంటి మేఘములు కూడాను ఒక క్షణంలో మాయమైపోతుంటాయి.
0: ద క్లౌడ్ దట్ కమ్స్ డౌన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రెయిన్ ఆల్సో హ్యాస్ టు డిసపియర్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీలో ప్రేమ అనేటువంటి దట్టమైనటువంటి మేఘమును మీరు పుట్టించుకోండి.
0: సీ దట్ దేర్ విల్ బి డార్క్ క్లౌడ్ ఆఫ్ లవ్ విద్ ఇన్ యూ.
1: అది ఏ మీకు సర్వ విధంగా రక్షించేటువంటిది.
0: దట్ ప్రొటెక్ట్స్ యూ ఇన్ ఎవ్రీ వే.
1: దైవం సంకల్పం చేత ఏమైనా చేయగలడు.
0: ద విల్ ఆఫ్ గాడ్ విల్ బి ఏబుల్ టు అచీవ్ ఎనీథింగ్.
1: అటువంటి సాధించేటువంటి దైవాన్ని మన హస్తంలో పెట్టుకుని
0: Having God in you.
1: మనం దేని కూడా భయపడకూడదు.
0: Don't be afraid of anything in this world.
1: ధైర్యంతో మీరు సాధిస్తూ రండి.
0: You can achieve anything with the courage.
1: దైవ విశ్వాసం అనకంటే గొప్ప బలమైనటువంటి శక్తి మనకు ఈ జగత్తులో ఇక్కడ కనరాదు.
0: There is no greater power than faith in God.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ఈ బాల బాలికలందరూ కూడా ఎంతో అసంతృప్త ఇక్కడ చేరి ఎంత పవిత్రమైనటువంటి కాలం గడుపుతున్నారు.
0: Boys and girls have gathered here. They have spent a very good time, sacred time.
1: నిజంగా ఈ పిల్లల యొక్క భాగ్యమే భాగ్యము.
0: In fact, these children are extremely fortunate.
1: ఈ భాగ్యం అనేటువంటిది కేవలము తల్లిదండ్రులు చేసుకున్నటువంటి పుణ్యమే.
0: The good luck of the children is because of the merit of their parents.
1: ఆ తల్లిదండ్రుల యొక్క భాగ్యం చేతనే మీరు ఇంత ధైర్యంగా ఈ ప్రదేశంలో చేరుతున్నారు.
0: You could reach this place because of good luck, the merit of your parent.
1: దైవ శక్తి అనేటువంటి దాంట్లో ఎన్ని అంగులైనా మనం చేయవచ్చును.
0: With the divine power, you can do anything you wish to.
1: ఒక చిన్న బిడ్డ వచ్చింది.
0: Here can
1: చేస్తూ ఇతరుల కాలు చూస్తూ వస్తుండాలి. వాళ్ళ అడుగులు ఏ విధంగా వేస్తున్నారో అనేటువంటిది ఆ బిడ్డ దృష్టి అంతా దాని పేరు పెట్టుకున్నాడు.
0: The child has been watching with care the steps of the other one.
1: అది నిజమైనటువంటి లక్ష్యం.
0: That is the chief aim.
1: ఈ డాన్స్ లోపల అడుగు సరిగా పడుతుందా లేదా.
0: As one dances, one should be careful.
1: అందరూ ఆడుతున్నట్టుగా నేను దాంట్లో ఆడుతున్నానని భావించకూడదు.
0: You should not consider that you are one among the many.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: మీరందరూ కూడా చిన్న పిల్లలుగా తయారైతే నాకెంతో ఆనందము.
0: భగవాన్ విల్ బి వెరీ హ్యాపీ ఇఫ్ వీ కండక్ట్ అవర్ సెల్వ్స్ లైక్ చిల్డ్రన్.
1: చిల్డ్రన్ లోపల ఏ యొక్క కోపము, తాపము, ఈర్ష్య, అసూయ, డంబము, అహంకారం ఇట్లాంటివి ఏమాత్రము ఉండవు.
0: అమంగ్ చిల్డ్రన్ దెర్ బి నో ఎన్వీ, నో హేట్రెడ్, నో జెలసీ.
1: ఒకనొక సమయం లోపల యేసుక్రీస్తు కూడాను చాలా దీన్ని చూస్తూ వచ్చాడు.
0: అట్ వన్ టైమ్ జీసస్ మెన్షన్ ద సేమ్.
1: అందరూ గుంపులంతా చేరినప్పుడు ఓ చిన్న చంటి బిడ్డను పోయి తాను ఎత్తుకున్నాడు.
0: ఇన్ ఎన్ అసెంబ్లీ, ఇన్ ఎ కాంగ్రిగేషన్, జీసస్ పిక్డ్ అప్ ఎ స్మాల్ చైల్డ్.
1: ఈ చిన్న బిడ్డ నాకెంతో ప్రీతి అన్నారు.
0: అండ్ జీసస్ డిక్లేర్డ్ దట్ ద చైల్డ్ ఈస్ సో
1: డియర్ టు హిమ్. ఈ చిన్న బిడ్డ యొక్క భావములు అంతా భగవంతుని యొక్క భావములే.
0: The child has got all divine thoughts.
1: నిర్మలము, నిశ్చలము, నిస్వార్థమైనటువంటి ఒక హృదయం.
0: They are pure, unsullied and selfless.
1: పెరిగినటువంటి పిల్లలకందరికీ కూడాను ఆశలు, పాశలు, ఆనందములు, క్రోధములు ఇట్లాంటి బయలుదేరుతుంటాయి.
0: Whereas the grown-ups will have all the anger, ambition, desire.
1: కనుక మనం పెరిగే కొలది కూడాను మన విచారములు కూడా పెరుగుతూనే ఉంటాయి.
0: With age, we'll also developing more of anxiety.
1: మనం పెరిగేటువంటి వయసు లోపల దీన్ని కోరికను తగ్గించుకుంటూ రావాలి.
0: As age advances, we should have a ceiling on our desire.
1: Ceiling on desires.
0: Ceiling on desires.
1: అప్పుడే మీరు నిజమైనటువంటి దైవ శక్తికి లోబడిపోతారు.
0: Then only you let in the true divinity.
1: కనుక పెరిగే కొలది కూడా మనలో ఉన్నటువంటి ఆశలు పెరిగిపోయి మనం లొంగింపజేస్తుంటాయి.
0: As we grow, if we are too many, we have too many desires and ambitions, naturally you become weak.
1: ఆ మాయ మన పూర్తి తొలగిపోవాలి.
0: You should not be deluded by desire.
1: కుక్క కూడాను ప్రసవించిన తక్షణమే బిడ్డను చాలా ప్రేమగా నాకే ఆనందాన్ని అందిస్తుంటాయి.
0: Even the dog loves its own offspring.
1: ఆ చిన్న బిడ్డకు ఎంత నిర్మలమైనటువంటి భావము.
0: And that little one has got pure thoughts.
1: ఎంత నిశ్చలమైనటువంటి తత్వము.
0: A pure thoughts.
1: ఎంత నిస్వార్థమైనటువంటి యొక్క సంకల్పము.
0: Selfless feelings.
1: అది దైవత్వమునకు మూల కారణము.
0: That is the main cause, the feature of divinity.
1: ఆ నిశ్చయము, నిస్వార్థము, భయము అనేటువంటి ఏమాత్రం లేకుండా నిస్వార్థంతో మనం జీవించాలి.
0: We should not be selfish. We should be selfless. We should never be a coward. We should have courage.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: దినమునకు ఒక్క నిమిషమైనా కూడాను మీరు చిన్న బిడ్డలుగా తయారు కాండి.
0: At least for a minute in a day, be childlike.
1: కోరికలు ఏమైనా వచ్చిందంటే చి ఇవి నాకు తగినవి కాదు, నేను మనిషి స్వభావం అని దాన్ని చింతించాలి.
0: ఇఫ్ ఎనీ డిజైర్ కమ్స్ ఇన్ ద వే ఆఫ్ అవర్ లైఫ్, వీ షుడ్ ఫీల్ అషేమ్డ్ ఆఫ్ ఇట్ అండ్ బ్రష్ ఇట్ అసైడ్.
1: కానీ అట్టు దానికి మనం చీ కొట్టినప్పుడే మనకు అన్ని ధైర్యంగా నిలుస్తాయి.
0: వెన్ వీ ఫీల్ అషేమ్డ్ ఆఫ్ అవర్ ఓన్ డిజైర్స్,
1: అప్పుడే మనం మానవులు అయిపోతాం.
0: దెన్ ఓన్లీ యూ క్యాన్ బి
1: దైవత్వాన్ని సమీపించుతాం.
0: యుల్ బి సో క్లోజ్ టు గాడ్ దెన్.
1: మీరు ఎంత సాధిస్తూ వస్తారో అంత దైవానికి దగ్గరైపోతూ వస్తుంటారు.
0: ద మోర్ యూ అచీవ్ వర్క్ ఇన్ దిస్ డైరెక్షన్
1: అది మీ దగ్గర అయినటువంటిది మనకు నిజమైనది ప్రేమనే.
0: దట్ ఈస్ ది ట్రూ లవ్.
1: ప్రేమకు మించినటువంటి దైవము మరొకటి లేదు.
0: God is love, nothing more than this in this world.
1: Love is God, live in love.
0: Love is God, live in love.
1: అప్పుడు మనము మానవులుగా తయారవుతాం.
0: Then only we can be true humans.
1: ఈనాడు మీరు నేర్చుకోవాల్సినటువంటి ఓణంలో ధైర్యంగా ప్రేమను సాధించాలి.
0: The lesson that we have to learn today on this occasion of Holy Onam is to achieve this life courage. అందరి
1: ఉన్నటువంటి యొక్క నిజమైనటువంటి ప్రేమ కొట్టి రక్తమే.
0: At all, the same love is present in everybody.
1: నీ దేహంలోకి వస్తే రక్తము, ఇంకో దేహంలోకి వస్తే పాలు, ఇంకో దేహంలోకి వస్తే నీరు రాదు.
0: జస్ట్ లైక్ ద బ్లడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద బాడీ ఆఫ్ ఎవ్రీ వన్.
1: అందరి యందు సమత్వమైనటువంటి బ్లడ్ ఒక్కటే.
0: ద బ్లడ్ ఈస్ కామన్ ఇన్ ఎవ్రీబడి.
1: కనుకనే సర్వజీవాత్మ ప్రేమ ఒక్కటే.
0: లైక్ వైజ్ ద లవ్ ఈస్ సేమ్.
1: ఆ ప్రేమను మనం సాధించుకుంటూ పోతే అందరినీ ప్రేమించుకుంటూ రావచ్చు.
0: దెన్ వన్స్ యూ అచీవ్ దిస్ యూ విల్ బి ఏబుల్ టు లవ్ ఆల్.
1: కనుక ఈ లవ్ ని నిజమైన దైవము.
0: లవ్ ఇస్ గాడ్.
1: కనుకనే దైవమే ప్రేమ.
0: గాడ్ ఈజ్ లవ్.
1: ప్రేమతో మీరు ప్రతి ఒక్కరిని కూడాను మీరు దగ్గర చేర్చుకోండి.
0: బీ ఇన్ ద కంపెనీ ఆఫ్ ఎవ్రీబడి విత్ లవ్.
1: మనలో వచ్చేటువంటి కాపుతో పాపను మనం ఏమాత్రం పెంచుకోకూడదు.
0: డోంట్ హ్యావ్ మోర్ ఆఫ్ యాంగర్ అండ్ జెలసీ.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీరు నిజంగా ప్రేమ స్వరూపులే.
0: యు ఆర్ వెరీ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీ అందున్నటువంటి ప్రేమ అనేటువంటి అర్థం ఒక్కటే.
0: The love is same in everybody.
1: దీంట్లో ఎట్టి భేదములు రావు.
0: There will be no difference whatsoever.
1: ఆ ప్రేమను మనం పెంచుకున్నప్పుడే
0: then we develop that love.
1: అది మన ప్రాణం నిలుస్తుంది.
0: That sustains our
1: life. ఈ ప్రాణమే దైవానికి సమీపమైనటువంటిది.
0: This life of love will take you closer to God.
1: కనుక ప్రేమను పెంచుకోండి.
0: So develop love, grow.
1: ఎట్టిది అయినప్పటికీ మనం ప్రేమను మాత్రం కించిత్తేను కూడా వదలకూడదు.
0: Under any circumstances, never give up love.
1: ఎట్టి పరిస్థితులు ఏందని కూడాను ప్రేమను మనం దూరం చేసుకోకూడదు.
0: At any point of time, never distance yourself from love.
1: కనుక మీరు ప్రేమనే పెంచుకోవాలి.
0: So grow more and more.
1: మన పుట్టిన బిడ్డను మనం ఎంత ప్రేమిస్తామో బయట వారిని కూడా మనం అంతగా ప్రేమించాలి.
0: Just as you love your own child, love everybody.
1: అందరు కూడాను ప్రేమ స్వరూపులే.
0: All are embodiments of love.
1: కనుకనే ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాడు ఓణం అనేటువంటిది ప్రేమనే.
0: ఓణం సింబలైజెస్ లవ్.
1: ఈ ప్రేమను అందరికీ పంచుకునే నిమిత్తమై ఓణము అనేటువంటిది వచ్చింది.
0: ఓణం ఫెస్టివల్ ఇస్ మెంట్ టు షేర్ లవ్.
1: దీన్ని పెంచుకునే నిమిత్తమే మనం పుట్టాము.
0: వీఆర్ బోర్న్ ఫర్ దిస్ పర్పస్.
1: ఈ పెంచుకునేటువంటి దాన్ని ఈనాడు మనం పెంచుకోకపోతే మన జీవితం అంతా వ్యర్థమైపోతుంది.
0: ఇఫ్ వీ డు నాట్ డెవలప్ దాట్ ఫర్ విచ్ వీఆర్ బోర్న్ లైఫ్ is a waste.
1: కనుక ప్రేమ స్వరూపులే మీరందరూ కూడాను.
0: యు ఆర్ ఆల్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.

प्रेम मुदित मन से कहो राम राम राम राम राम राम राम राम।

0: నాకు కొందరు డాక్టర్స్ చెప్పారు, ఈ సమయంలో మీరు బయట పోయి ఉపన్యాసం ఇవ్వడానికి పూనుకోకూడదు అన్నారు.
1: డాక్టర్స్ అడ్వైజ్డ్ భగవాన్ దట్ బెటర్ హీ క్యాన్సల్స్ దిస్ మార్నింగ్స్ డిస్కోర్స్.
0: దేనికోసం అన్నారు?
1: భగవాన్ ఆస్క్డ్ వాయ్.
0: అది కదిలినటువంటి ఒక ఇది మీరు కదిలిస్తూ ఉంటుంటే ఇంకా దానికి పెరిగిపోతూ ఉంటుంది అన్నాను.
1: ఇన్ దిస్ స్టేట్ ఆఫ్ ఇఫ్ యూ స్టార్ట్ స్పీకింగ్ ఇట్ విల్ ఇంక్రీజ్ మోర్.
0: నేను చెప్పాను ఎట్లా వస్తుందో అది చూస్తామన్నాను.
1: భగవాన్ సెడ్ లెట్ మీ సీ హౌ ఇట్స్ గోయింగ్ టు హ్యాపన్.
0: దాన్ని ధైర్యంగా మనం ఎదుర్కోవటం చేతనే అది కూడా మనకు భయపడిపోతుంది.
1: వెన్ యూ ఫేస్ ద ప్రాబ్లమ్ విత్ కరేజ్ ద ప్రాబ్లమ్ విల్ బి అఫ్రైడ్ ఆఫ్ యూ.
0: కనుక దుఃఖం వచ్చినప్పుడు మనం దుఃఖపడకూడదు.
1: మిజరీ షుడ్ నాట్ మేక్ యూ మిజరబుల్.
0: దాన్ని ఎదుర్కొని ధైర్యంగా మనం సాధించడానికి పూనుకోవాలి.
1: యూ షుడ్ రెసిస్ట్ అండ్ ఫేస్ ఇట్ విత్ ఆల్.
0: అప్పుడే ఆ దుఃఖాన్ని మనం సాధించిన వారం అవుతాం.
1: దెన్ యూ కెన్ కాంకర్ దిస్ మిజరీ.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మీకు ఏదైనా ధైర్యం కానీ బాధ కానీ అధైర్యం కానీ కలిగినప్పుడు మీరు ఏమాత్రం అధైర్యపడకూడదు.
1: Never be afraid of certain problems or losses or difficulties or worries.
0: Dhairyanga dani edurkoni
1: face with all the courage.
0: Daniki viruddhamainatuvanti karmalu cheyali.
1: Act in the different direction, opposite direction.
0: Appude meeru dani sadhinchina varam avtaru.
1: Then you will be able to be successful.
0: Dukham vastundi.
1: Misery comes.
0: Perigi penchi chesinatuvanti oka talidandra poyinappudu manaku ento baadha kalugutundi.
1: Because the loss of the parents we feel very sad, no doubt.
0: కానీ అప్పుడు మనం బాధపడకూడదు.
1: బట్ అట్ దట్ టైమ్
0: తల్లి, మీరెంతో నన్ను పెంచి పెద్ద చేశారు.
1: ఎస్, యూ హావ్ టేకెన్ కేర్ ఆఫ్ మీ టిల్ నౌ.
0: నా దేహాన్ని పెంచినారు.
1: యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ మై.
0: ఆ పెంచిన దేహంతో నీ ధైర్యాన్ని మేము ఎదుర్కోవాలి.
1: విత్ దిస్ బాడీ దట్ విచ్ ఇస్ యువర్ గిఫ్ట్ యూ షుడ్ హ్యావ్ ఆల్
0: అని ధైర్యంతో ఆ ధైర్యాన్ని సాధించాలి.
1: యూ షుడ్ బి ఏబుల్ టు ఫేస్ ద సిచ్యువేషన్ విత్ ద కరేజ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: అధికంగా మీతో మాట్లాడి
1: భగవాన్ డజంట్ వాంట్ టు టాక్ టూ లాంగ్.
0: మీకు మరింత శ్రమ కలిగిస్తున్నానేమో.
1: భగవాన్ ఈజ్ ఆఫ్ ది ఒపీనియన్ దట్ హీస్ వరీయింగ్ యూ.
0: కానీ మీకు ధైర్యం కల్పించాలని నేను అధికంగా మాట్లాడుతూ వచ్చాను.
1: భగవాన్ ఈజ్ టాకింగ్ టు అస్ సో లాంగ్ టు గివ్ అస్ ద కరేజ్.
0: ఈ ధైర్యము,
1: దిస్ కరేజ్,
0: ఇదే నాకు నిజమైనటువంటి బలము.
1: This is the true strength.
0: అప్పుడే ఈ దుఃఖాన్ని మీకు మరిపింపు చేస్తుంది.
1: Then only you can cross over this.
0: కానీ మన దుఃఖం అనేటువంటి రక్తాన్ని ఏ చాకలు కూడా శుభ్రం చేయడం.
1: But the true misery cannot be washed out by
0: దైవం యొక్క ప్రేమని దీన్ని శుభ్రం చేస్తుంది.
1: It's only the divine love that will wash out all this.
0: కనుక దైవ ప్రేమను పెంచుకోండి.
1: So develop divine love more.
0: అప్పుడే మనకు సర్వ దుఃఖములు కూడా నివారణ చేస్తాయి.
1: దట్స్ క్యూర్ ఫర్ ఆల్ మిజరీ.

0: today's discourse, Bhagawan Baba tells us to recognize the same divinity present within one's own self and in others. Our true sadhana is to constantly contemplate on God with a pure and selfless heart. Let us now listen to excerpts from the Divine Discourse by Bhagawan Baba, delivered on 9th October 2005 during the Dasara celebrations in Prashanti Nilayam.
1: Prema Sarupulara.
2: Embodiments of love.
1: Panileka Dinamanta Paruto Matadi. ఇది సాధనయని ఎచ్చినారా?
2: ఆర్ యూ థింకింగ్ దట్ బై కన్వర్సింగ్ అండ్ టాకింగ్ విత్ ఎవ్రీబడి థ్రూఅవుట్ ది డే అమౌంట్స్ టు స్పిరిచువల్ ప్రాక్టీస్ ఆర్ సాధన? డూ యూ థింక్ సో?
1: మూడు పూటలు నీవు ముక్తి పేరు చేత భుక్తిని వేసి ఇది సాధన అని ఎంచినారా?
2: కేరింగ్ ఫర్ ఫుడ్, ఫిల్లింగ్ ద బెలీ, ఈటింగ్ థ్రైస్ ఎ డే, డూ యూ థింక్ దట్ ఇట్ ఇస్ స్పిరిచువల్ ప్రాక్టీస్?
1: నాట్ ట్వైస్, త్రీ.
2: థ్రైస్ ఎ డే. డూ యూ థింక్ ఇట్ ఇస్ స్పిరిచువల్ ప్రాక్టీస్?
1: పగలు గాలి లేక రాత్రియందు నీవు ఏదో గాలిని తీసుకుంటూ క్రమక్రమేణ ఇది ఏ సాధన ఇచ్చినారా?
2: యాజ్ యు ఆర్ రెస్ట్లెస్ ఇన్ ది డే, వైల్ యూ స్లీప్ ఇట్ నైట్, బ్రీతింగ్ ఫుల్ వెల్, డూ యూ కన్సిడర్ ఇట్ యాజ్ స్పిరిచువల్ ప్రాక్టీస్?
1: జీవితమునందు ఎట్టి సాధన చేయక గాఢ నిద్ర ఎందు ఇది సాధన అని ఎంచినారా?
2: వితౌట్ అండర్టేకింగ్ ఎనీ స్పిరిచువల్ ప్రాక్టీస్ డూ యూ థింక్ దాట్ యువర్ స్టేట్ ఇన్ ది డీప్ స్లీప్ అమౌంట్స్ టు స్పిరిచువల్ ప్రాక్టీస్ ఆర్ సాధన?
1: దీనికై దేవుడు నిన్ను సృష్టించినాడా?
2: Is this for this purpose God created you?
1: Kalamanta yugathagaru kalipavachu.
2: You can spend any length of time.
1: Ee sadhana kadu.
2: This is not spiritual practice.
1: Kalamanta yugulaku kadapareela.
2: Why should you waste your time?
1: Ippudeyanu devambu nerugoya.
2: At least now onwards, know God, understand Him. Consider this as the spiritual practice, sadhana.
1: Premaswarupulara.
2: Embodiments of love.
1: Prapanchamantai kudanu unnadi edi.
2: What is it that is in existence all over the world?
1: ఏ కించిత్ అయిన కూడాను శక్తి లేదు.
2: In fact, there's no fraction, no element of power or శక్తి there.
1: ఎందు చూసినను, ఎక్కడ చూసినను, కింద మీద చుట్టూ కూడాను ఒట్టి గాలి మాత్రం ఉన్నది.
2: You will find this air above, below, around.
1: దీనిని దైవమని చెప్తూ వచ్చారు.
2: దిస్ ఇస్ కాల్డ్ వ్యూడ్ యాజ్ డివైన్.
1: దైవం సర్వభూతమునందున్నదని వాదిస్తూ వచ్చారు.
2: దే వర్ ఆర్గ్యూయింగ్ దట్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్స్,
1: ఎవ్రీవేర్,
2: ఎవ్రీవేర్.
1: కానీ ఎవరు చూసిన వారు లేరు.
2: బట్ నన్ హ్యావ్ సీన్ గాడ్.
1: పురుషుడనేటువంటి వాడు కేవలము ఒక మానవ జీవితమునందు మాత్రమే ఉన్నది.
2: ఎలిమెంట్ ఆఫ్ పురుష ఈజ్ ప్రెసెంట్ ఇన్ హ్యూమన్ లైఫ్.
1: హ్యూమన్ లైఫే నిజమైనటువంటి దివ్యమైనటువంటి దైవశక్తి.
2: దిస్ హ్యూమన్ లైఫ్ వెరీలీ ఇస్ ట్రూ డివైన్ ఎనర్జీ పవర్.
1: అయితే కొంతమంది దీనిని అంగీకరించరు.
2: హౌఎవర్ సమ్ డు నాట్ యాక్సెప్ట్ దిస్ వ్యూ.
1: ప్రతి జీవి ఎందుకు కూడాను దైవత్వం వెలుగుతున్నది.
2: ది డివినిటీ షైన్స్ ఇన్ ఎవ్రీ బీయింగ్, ఇన్ ఎవ్రీ క్రీచర్.
1: కేవలం మానవుని ఎందు మాత్రమే కాదు,
2: నాట్ ఓన్లీ అమంగ్ హ్యూమన్ బీయింగ్స్,
1: సర్వ జీవుల ఎందు, సర్వ ప్రాణుల ఎందు కూడాను అదే ఆత్మనే ఉంటున్నది.
2: ద డివినిటీ షైన్స్ ఇన్ ఆల్ లివింగ్ క్రీచర్స్, ఇన్ ఆల్ లివింగ్ బీయింగ్స్.
1: అయితే అందరి హృదయము నిర్మలంగా నిశ్శాంతంగా ఉండాలి.
2: హౌఎవర్ ద హార్ట్ హ్యాస్ గాట్ టు బి ప్యూర్ అండ్ పీస్ఫుల్.
1: అందుకోసమనే ప్రతి ఒక్కరు కూడాను పెద్దలు తెల్లవారి సాయంకాలము భగవచింతన చేయండి, నీ హృదయము చల్లబడుతుంది, తెల్లబడుతుంది అన్నారు.
2: దేర్ఫోర్ ఎల్డర్స్ అడ్వైజ్డ్ దట్ వీ షుడ్ థింక్ ఆఫ్ గాడ్, వీ షుడ్ ఆల్వేస్ కంటెంప్లేట్ ఆన్ గాడ్ బోత్ ఇన్ ద మార్నింగ్ అండ్ ది ఈవినింగ్, సో హ్యాస్ టు బి పీస్ఫుల్ అండ్ బ్లిస్ఫుల్.
1: హృదయం పవిత్రమైన తక్షణమే మీకు భగవంతుడు కనిపిస్తాడు.
2: ద మూమెంట్ హార్ట్ టర్న్స్ సేక్రెడ్, యూ విల్ బి ఏబుల్ టు విజువలైజ్.
1: అంతేగాని భగవంతుడు ఆ యొక్క ధ్యానంలో లేడు.
2: ఇన్ఫాక్ట్ గాడ్ ఈస్ నాట్ దేర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మెడిటేషన్.
1: భగవంతుడు క్రిమికీటి కాదు, ఎందుకు కూడాను మానవుడు ఎందుకు కూడాను సమంగానే ఉంటున్నాడు.
2: గాడ్ ఈస్ యూనిఫామ్లీ ప్రెసెంట్ ఇన్ మ్యాన్ కైండ్, ఇన్ ఆల్ ఆఫ్ ది ఇన్సెక్ట్స్, బర్డ్స్ అండ్ బీస్.
1: ఇప్పుడు గాడ్ ఎక్కడున్నాడని మీరు ప్రశ్నించుకుంటే మీ ఎందు కూడా ఉన్నాడు.
2: ఇఫ్ యూ పుట్ ఎ క్వశ్చన్ వేర్ ఈస్ గాడ్, దేర్ ఇస్ గాడ్ ఇన్ యూ.
1: ఇట్టి ఆన్సర్ కోసమని ఎంతో ధ్యానం చేస్తూ కూర్చుంటారు.
2: టు గెట్ దిస్ ఆన్సర్ దట్ గాడ్ ఈజ్ ఇన్ యూ, యూ మెడిటేట్.
1: కానీ నారదుడు చెప్పాడు,

0: अचलम् दास्यम् स्नेहम् ఆత్మనివేదనం అని చెప్పాడు. అదే ఈ నవవిధ మార్గంలో ఎందుకు కూడా నువ్వు భగవంతుడు ఉన్నాడు, అందుకోసం నీవు ఆ భగవంతుని స్మరణ చేసి చింతించి అతన్ని నీ యందు ఉంచుకో.
1: ద నారద సెడ్, యు విల్ ఫైండ్ గాడ్ ఇన్ 9 పాత్స్ ఆఫ్ డివోషన్, థింకింగ్ ఆఫ్ గాడ్, సర్వింగ్ గాడ్, సింగింగ్ హిస్ గ్లోరీ, సాల్యుటేషన్, వర్షిప్, సర్వీస్, ఫ్రెండ్షిప్ అండ్ సెల్ఫ్ సరెండర్ వుడ్ మేక్ యూ ఎక్స్పీరియన్స్ గాడ్. కనుక
0: భగవంతుడు లేనటువంటి హృదయము ఎక్కడ కూడా కానరాదు.
1: నో వేర్ కెన్ యూ ఫైండ్ ద హార్ట్ విదౌట్ గాడ్.
0: కనుక ఇట్టి సర్వత్రా నిండినటువంటి యొక్క సర్వంతర్యామిని చూడటానికి ధ్యానం కావాలనా?
1: టు సీ గాడ్ హూ ఇస్ ఎవ్రీవేర్ డూ యూ నీడ్ టు మెడిటేట్.
0: ఈ మెడిటేషన్ చేయడానికి అనేక విధములైనటువంటి మార్గములు చెప్తున్నారు కొంతమంది బోధకులు.
1: సమ్ ఆఫ్ ది పీపుల్ ప్రాపగేట్ డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ మెడిటేషన్.
0: కానీ ఇవన్నీ
1: వర్షిప్, సర్వీస్, ఫ్రెండ్షిప్ అండ్ సెల్ఫ్ సరెండర్ వుడ్ మేక్ యూ ఎక్స్పీరియన్స్ గాడ్.
0: కనుక భగవంతుడు లేనటువంటి హృదయము ఎక్కడ కూడా కానరాదు.
1: నో వేర్ కెన్ యూ ఫైండ్.

0: different methods of meditation.
1: కానీ ఇవన్నీ కూడాను కేవలము చిత్తశుద్ధి నిమిత్తమై చేస్తున్నారు.
0: దే ఓన్లీ హెల్ప్ యూ ఫర్ ది ప్యూరిటీ ఆఫ్ యువర్ హార్ట్, చిత్తశుద్ధి.
1: ఈ చిత్తశుద్ధి కోసమనే ప్రపంచంలో ఇన్ని రకములైనటువంటి సాధనలు ఏర్పడుతున్నాయి.
0: ఇన్ దిస్ వరల్డ్ వీ ఫైండ్ సో మెనీ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ సో హ్యాస్ టు అచీవ్ ప్యూరిటీ ఆఫ్ అవర్ హార్ట్.
1: అప్పుడే మీకు భగవత్ సాక్షాత్కారం జరుగుతుంది.
0: దెన్ ఓన్లీ యూ కెన్ ఎక్స్పీరియన్స్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్.
1: ఇట్టి ధ్యానమునందు చూడవలసినటువంటి యొక్క మానవులు అనేక రకములైనటువంటి సాధనలు చేస్తుంటారు.
0: మ్యాన్ అండర్ టేక్స్ డిఫరెంట్ మోడ్స్, డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్.
1: ఈ సాధనల వల్ల భగవంతుడు ఏమాత్రము లభ్యం కాడు.
0: యూ కెనాట్ ఎక్స్పీరియన్స్ గాడ్ బై ఫాలోయింగ్ దీస్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్.
1: మీరు చిత్తశుద్ధిని చేసుకోవడానికి తగిన ప్రయత్నం చేయాలి.
0: యూ షుడ్ మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు అటైన్ ద ప్యూరిటీ ఆఫ్ యువర్ హార్ట్.
1: అప్పుడే దైవం మీకు సాక్షాత్కరిస్తాడు.
0: దెన్ ఓన్లీ గాడ్ విల్ మేనిఫెస్ట్.
1: కంసుడు ఏ సాధన చేశాడు?
0: Answer what spiritual practice he has undertaken.
1: Nirantaramu kodinu krishnuni dushistune vachadu.
0: He went on accusing Krishna continuously.
1: Kali atti kamsanaku darshanam ichadu.
0: And God has given his manifestation to such kamsa.
1: Kanuka bhagavantuni chutaliki sadhana cheyanakkaledu.
0: Therefore we don't need to undertake spiritual practices to visualize God.
1: ఈ యొక్క ఉపాసనల వల్ల, సాధన వల్ల దైవం నీ యందు కొంతవరకు ఉన్నట్టుగా నీవు భ్రమిస్తున్నావు. కానీ దైవం నువ్వు భ్రమించినా భ్రమించకపోయినా నీ యందు సర్వత్రా నిలిచి ఉన్నాడు.
0: హౌఎవర్ వి అడాప్ట్ సో మెనీ ప్రొసీజర్స్ అండ్ సో మెనీ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ టు ఎక్స్పీరియన్స్ గాడ్ విద్ ఇన్. ఇట్ మే బి ది హాల్యూసినేషన్ వాట్ ఎవర్ మే బి, బట్ గాడ్ ఎగ్జిస్ట్ ఇన్ యూ.
1: అనేక మందికి దర్శనం ఇచ్చారని మీరు అనుకుంటున్నారు.
0: You think God has appeared to many people.
1: కాని చిత్తశుద్ధి లేని వారికి ఎవరికి దర్శనం ఇవ్వలేదు.
0: But it's not possible for anybody to see God without purity of heart.
1: దర్శనం పొందాలనుకుంటే చిత్తశుద్ధి చేసుకోవాలి.
0: In order to see God, one should have purity of their heart.
1: కనుక మనం హృదయ పవిత్రత కోసమని మనం ఇన్ని సాధనలు చేస్తున్నాం.
0: Therefore we undertake, follow so many spiritual practices to make our hearts sacred.
1: Itti pavitramaina hrudayam nimittamai prati manavudu kudanu daivanni prarthistunnadu.
0: We pray to God so that our hearts would be sacred.
1: Kani prarthinchinatuvanti variki dinadinamunaku tovutu untunte paatra ee vidhanga training istundo atane mee hrudayam anetuvanti nirmalamai pothundi.
0: As we pray repeatedly, one day or other there will be purity in our hearts, just as you clean your utensils every day that shine brilliantly.
1: Kanuka meeru hrudayane pavitram gaavinchukune nimittamai parishuddham gaavinchukune nimittamai ee sarva sadhanalu cheyali.
0: Therefore we should certainly adopt spiritual practices to make our hearts pure and sacred.
1: Ee hrudayam pavitramaina tacharame meeku bhagavantudu meeku kanipistadu.
0: The moment heart is sacred, you'll be able to enjoy the manifestation of God.
1: ఒక ధ్యాన రూమంలో ద్వారా కూర్చుంటే కాదు.
0: It's not enough if you sit for meditation.
1: సర్వత్రా చూడాలి.
0: You should be able to comprehend and see him everywhere.
1: భగవంతుడు నీ యందే నిండి ఉన్నాడు.
0: God is present in full in you.
1: నీ చుట్టూ ఉన్నాడు.
0: He is around you.
1: ఇట్టి భగవంతుణ్ణి చూడటానికి ఎన్నో సాధనలు చేయాలా.
0: టు సీ సచ్ గాడ్ యూ ఫాలో సో మెనీ ప్రొసీజర్స్.
1: కానీ మిమ్మల్ని మీకు బోధించేటువంటి గురువులు కూడాను అలాంటి వారు కాదు.
0: అండ్ ద టీచర్స్ దట్ షో యూ ద పాత్ ఆర్ ఆల్సో ఆఫ్ దట్ నేచర్.
1: కనుక మీరు దేనిని ధ్యానించనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు మెడిటేట్ అపాన్ ఎనీ.
1: భగవంతుని మాత్రమే భగవంతా భగవంతా భగవంతా నాయందు నీయందు సర్వుల ఎందు కూడా ఉన్నటువంటి వాడు, సర్వత్రా ఉన్నటువంటి వాడు నీవే అని శంకించాలి.
0: వీ షుడ్ హ్యావ్ ద ఫర్మ్ కన్విక్షన్ దట్ గాడ్ ఈజ్ ఇన్ యూ, దట్ గాడ్ ఈజ్ ఎవ్రీవేర్, దట్ గాడ్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ ఆల్ బీయింగ్స్, అండ్ వీ షుడ్ గెట్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద థాట్.

0: కానీ ఇది జనం ఎవరు కూడా చేయటం లేదు.
1: నో వన్ ఇస్ మెడిటేటింగ్ ఇన్ దిస్ వే.
0: ఎవరో చెప్పిన మాటలంతా కూడా చక్కగా విని చక్కగా చదివి దాంతో మీరు దాన్ని సాధన చేస్తున్నారు.
1: దే లిసన్ టు వర్డ్స్ ఆఫ్ మెనీ పీపుల్, దే గో త్రూ సర్టన్ బుక్స్ అండ్ ట్రై టు ఫాలో దెమ్ ఇన్ దేర్ మెడిటేషన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: భగవంతుని చూడాలనుకుంటున్నప్పుడు కేవలము ఆత్మశుద్ధి కావాలి, పరిశుద్ధి కావాలి చిత్తం.
1: Therefore, in order to see God, the heart should be pure.
0: తండ్రిగా కనిపిస్తుంటాడు.
1: God appears in the form of mother.
0: ఇదిగో దైవం ఈ రీతిగా నాకు సాక్షాత్కరించాడు అని అనుకుంటుంటారు.
1: And we feel that God has appeared in the form of mother.
0: తండ్రి.
1: Appeared in the form of father.
0: అప్పుడు ఫాదర్కు చాలా సిగ్గేస్తుంది.
1: And naturally the physical father will feel shameful, ashamed of.
0: సర్వలో హృదయమందు ఉన్నటువంటిది ఆత్మయే కనుక నేను ఆత్మను కాని నేను నీ తండ్రిది కాదు అని చెప్తాడు.
1: The reply would be like this: that which is present, the self atma is present everywhere, is verily the very same here, atma and not the father.
0: కాని మ్యారేజ్ జరుపుతాడు. మ్యారేజ్.
1: But we also find the system of marriage.
0: కాని వచ్చినటువంటి ఆమె నా భార్య అంటాడు.
1: And he calls the one that gets into the doorstep, claims her as his wife.
0: కాని ఆమె చెప్తుంది నేను నీ భార్యను కాదు.
1: He says, I am not your wife.
0: నేను ఆత్మస్వరూపుణ్ణి.
1: I am the very personification of ఆత్మ.
0: ఆ దేహంలో నేను చూడటానికి వచ్చాను.
1: I have taken upon this vesture of the body to see you.
0: కనుక నేను నీ భార్యను కాదు.
1: I am not your wife.
0: చిన్న పిల్లవాడు వస్తాడు.
1: A tiny tot child comes close to you.
0: కాని నా కుమారా అని ఆవిడ ముద్దు పెట్టుకుంటాడు.
1: And she wants to kiss him, calling him my dear son.
0: ఆ పిల్లవాడు స్వప్నంలో వచ్చి చెవిలో చెప్తాడు.
1: And the boy appears in the dream and whispers in the ear.
0: అమ్మా నేను నీకు కొడుకు కాదు.
1: And he tells mother, I am not your son.
0: నేను నీ గర్భంలో చేరి దైవాన్ని చూస్తూ వచ్చాను.
1: I am in your womb and in fact I am seeing God.
0: ఈ విధంగా సంబంధ బాంధవ్యం అంతా కూడాను ఆత్మతోనే కలుగుతూ వచ్చాయి.
1: Therefore, all the relationship is between the spirit and atma, the self itself.
0: Jeeva brahmaniki aikyame nijamainatuvanti atma sakshatkaram.
1: So the manifestation of the divinity means the combination of the unity of the individual self.
0: Evvarni chusinappatikini atanu devude devude devude.
1: And he is God, verily God only.
0: అట్టి గాడే లేకపోతే మీరు మనుషులు ఏ రీతిగా తయారవుతారు?
1: Without the existence of God, how can you be humans at all?
0: మొదలే చెప్పాడు, నేను ఈ జగత్తు లోపల అవతారంగా వస్తున్నాను.
1: In the beginning itself he made it very clear, I'll manifest in the form of an avatar.
0: కనుక తాను ఇక్కడ దిగి వచ్చేసి ముందుగా నేను అందరికీ ప్రామిస్ చేశాను.
1: And he also said, before the descent, that I would certainly come and appear to everybody. He made a promise.
0: Kanuka nenu andari endu undetundi pratibimbamune kaani nenu ee sambandha bandhavyamulo kedo nenu eppudu kuduka kattupadaledu.
1: Therefore I am present in everybody, but I am not attached to anyone.
0: Kaani ee satyani elinatundi gopikaru,
1: gopikas who have known this truth,
0: ekkada chusina gaani krishna krishna krishna ani krishna andra emti atma swarupamu.
1: They went on repeating Krishna's name. The meaning of Krishna is Atma itself.
0: Krishna na Krishna.
1: Krishna is so close to me, is dear to me.
0: Karuka ikkada andari endu kanipinchetundi naa yokka aatmane kaani marokati kaadu ani nirnayam chesukuntaru.
1: They have decided that whatever they have seen all around is only Atma, Krishna himself.
0: Karuka itti సాక్షాత్కారం వారికి జరగడానికి కారణం ఇదియే.
1: దిస్ ఈస్ ద రీజన్ వై దే కుడ్ హ్యావ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ కృష్ణ ఆల్ ది టైమ్.
0: కనుక అందరి ఎందు ఉన్నటువంటిది ఆత్మస్వరూపమే.
1: ఇట్ ఈస్ ద సేమ్ ఆత్మ ప్రెసెంట్ ఇన్ ఆల్.
0: ఇట్టి ఆత్మను నీవు బంధుత్వంగా లేక సంబంధంగా నీవు చూసుకుంటే అది కేవలము భౌతికమైన లక్షణం.
1: ఇఫ్ యూ కన్సిడర్ ది సెల్ఫ్ విచ్ ఇస్ ఆల్ పర్వేసివ్, ఐడెంటిఫైడ్, క్లెయిమ్ ఇట్ as a matter of relationship, it is just a physical plane of understanding.
0: కనుక జగత్తులో మనం చూసేటువంటి ఇది గృహము, ఇది పెండాలు, ఇది కొంచెం పెద్ద భవనము, చిన్న భవనము, ఈ విధంగా భవనము యొక్క రూపమును చూసి అది వీరు భ్రమిస్తున్నారు.
1: ఇన్ దిస్ వరల్డ్ వీఆర్ డెల్యూటెడ్ బై ద నేమ్ అండ్ ఫార్మ్. వీ క్లెయిమ్ దిస్ ఎస్ ఎ హౌస్, ద అదర్ వన్ ఇస్ ఎ పెండాల్ అండ్ ద అదర్ వన్ ఇస్ ఎ హ్యూజ్ మ్యాన్షన్.
0: పెండాలు ఎవరు కట్టలేదు, హౌస్ ఎవరు నిర్మించలేదు.
1: నో వన్ కన్స్ట్రక్టెడ్ దిస్ హౌస్.
0: కానీ ఆ రూపంగా నిర్మించుకుని అందులోనే భగవంతుని ఆత్మస్వరూపుణ్ణి ఒక రూపకంగా చూస్తున్నారు.
1: ద హౌస్ ఇస్ బిల్ట్ స్పెసిఫికలీ అండ్ సీ గాడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దట్ హౌస్ స్పెషల్లీ బిల్ట్.
0: ఇట్టి సత్యాన్ని ఒక గోపికలు మాత్రమే గమనించారు.
1: దిస్ ట్రూత్ ఈజ్ అండర్స్టూడ్ బై గోపికాస్ ఓన్లీ.
0: కుమారుడు, నా కుమారుడు, నా యొక్క భావమర్ది, నా యొక్క తమ్ముడు, నా యొక్క అన్న అని ఈ విధంగా పోల్చుకుంటూ వాళ్ళు జగత్తు యొక్క వ్యవహారాలను చూపిస్తూ వచ్చారు.
1: ఇన్ ది హోల్ వరల్డ్ దే హ్యావ్ డిమాన్స్ట్రేటెడ్ ద రిలేషన్షిప్ దే హ్యాడ్ విత్ గాడ్. సమ్ కాల్డ్ హిమ్ యాజ్ బ్రదర్, సమ్ కాల్డ్ హిమ్ యాజ్ అంకల్. దే హ్యాడ్ దట్ ఇంటిమేట్ అసోసియేషన్ అండ్ రిలేషన్షిప్.
0: నాకు గోచరమయ్యేది కోసమని ఈ విధంగా ఈ శరీరంలో చేరి నాకు కల్పిస్తున్నాడు.
1: ఇన్ ఆర్డర్ టు గివ్ మీ దట్ ఎక్స్పీరియన్స్ that I would be able to see God, he has come down in a human form.
0: ఈ విధంగా ప్రతిదారి కూడాను మనము దైవ స్వరూపంగా భావించాలి.
1: Therefore we should consider every form as divine.
0: ఈ జగత్తంతా కూడాను బ్రహ్మతత్వమే.
1: The whole world is totally divine.
0: కానీ దివ్యత్వం అనేటువంటిది కేవలం జీవత్వంతో మీకు గోచరమవుతుండాలి.
1: However, the divinity is experienced at the individual level self also.
0: కనుక దైవ స్వరూపము జీవ స్వరూపంగా కనిపిస్తుంది.
1: Therefore, the cosmic self is experienced as the individual self.
0: కనుక ప్రతి ఒక్కటి కూడాను మనకు రూపకంగా కనిపించేదంతా కూడాను కేవలము కల్పితమే.
1: Therefore, all that you see with a name and form is artificial and attribution.
0: అందుకోసమనే రామకృష్ణ పరమహంసకు కూడాను కట్టగలిపటికి అన్ని పూజలు చేస్తూ వచ్చాడు.
1: రామకృష్ణ పరమహంస స్పెంట్ హిజ్ లైఫ్ టైమ్ వర్షిపింగ్ గాడెస్.
0: కానీ ఒకనాడు రామకృష్ణకు కనిపించి, రామకృష్ణ నీవు ఒక పిచ్చివాడిగా తయారవుతున్నావు.
1: వన్ డే ది గాడెస్ సెడ్, రామకృష్ణ యూ సీమ్ టు బి ఎ మ్యాడ్ క్యాట్.
0: నీకు ఆ రూపంలో కనిపించింది ఎవరు, ఈ రూపంలో కనిపించింది ఎవరు అని తాను ప్రశ్నిస్తూ వచ్చాడు.
1: అండ్ హీ ఫేస్ దిస్ క్వశ్చన్, whom are you seeing there in that form, whom are you seeing in this form, whom are you seeing in any form for that matter.
0: ee form anta kodanu kevalam maa kalpitamle kaani ee kaadu.
1: The forms are superimpositions but not the reality. It is only the atma god.
0: kaluka aa nee bhavantuni chudalanukunte okka atma tattvam tappa anni matram ee matram neeku gocharam kaadu.
1: Therefore in order to see god, it is only the nature of the self atma which is essential and no other
0: thing. ఎవరిని చూసినా కూడా ఇదం దైవమే, దైవమే అని భావించు.
1: Whosoever you come across, consider him as god.
0: కొంతమంది వాడు మనిషి, వీడు వ్యాపారి, వీడు విశేషజ్ఞుడు అని ఈ రకంగా మనం భావిస్తుంటుంటాం.
1: We consider one as the farmer, one as a businessman. We identify with various vocations, professions.
0: కనుక మనము ఎవరిని చూసినా కూడా ఇది ఆత్మ యొక్క ప్రతిబింబమే, ఆత్మ యొక్క ప్రతిబింబమే అని దానిని మనం ఉచ్చరిస్తూ రావాలి.
1: However, we should go on reminding ourselves that whosoever we come across is the very reflection of God.
0: నిర్గుణుడు, నిరంజనుడు, గుణము కాని రూపం కాని ఏమాత్రం కలిగిన వాడు కాదు.
1: God has no attributes. God has no form. He is formless and attributeless.
0: కనుక మానవత్వం అనేటువంటిది దైవం యొక్క ప్రతిబింబమే.
1: Therefore, human is the very reflection of the divine.
0: కనుక ప్రతి మానవుని కూడాను మనం దైవంగా భావించి,
1: we should consider every human as God.
0: అతన్ని గౌరవించి,
1: we should respect him.
0: అతనికి సంతోషపెట్టాలి.
1: And make everyone happy.
0: కనుకనే ప్రపంచంలో సర్వత్రా కూడాను దైవం ఉండినప్పటికీ ఒక్కొక్క రూపంలో పరవచ్చి మీకు కనిపించి మీకు అన్ని విధాలు సేవలు చేస్తున్నాడు.
1: God is everywhere. But however, he appears in front of you in myriad forms, in infinite forms, and is serving you.
0: Kanuka meeru neti nundi daivam ekkada chusinaru unnadu ఎవరిని చూసినా వారిలో దైవం ఉన్నాడు అనేటువంటి ఒక సత్యాన్ని మీరు గుర్తించినప్పుడే గోపికలుగా కనిపించినట్టుగా మీకు కూడాను అక్కడనే కనిపిస్తాడు.
1: Therefore, from this day onwards, if you have firm faith that God is everywhere, that God is in everyone, just as Gopikas experience the manifestation of Krishna, you too will have His divine physical presence.
0: Radha yokka sister undetundi aime.
1: One sister of Radha.
0: Chandrika adi. Chandrika.
1: Chandrika.
0: Aame anni vidhalaga kudanu Radhaku kanipinchetundi.
1: And she appeared to Radha in all forms.
0: Sister Lopal Ravagane ana talupu vesindi.
1: The moment sister gets in, she used to bolt the door.
0: Appudu Radha cheppetundi Chandrika.
1: Then Chandrika said,
0: Sister, neevu kevalam nannu mosam cheyadaniki vachavu.
1: Sister, you have come here to deceive me.
0: You are not my sister.
1: You are not my sister.
0: You are my Krishna.
1: You are my Krishna.
0: Krishna ee roopanga vachi nannu mayalu chesi indulo mayalo munchutunnadu.
1: Krishna has come in this form and is deluding me.
0: Kanuka ninnu nenu nammanu vellu.
1: I am not going to believe you. Better you return.
0: Okanaadu
1: one day
0: bhartana marchite bhari kuda maarutundi kada ani aame bhartana techundi endiga bhartana.
1: One day, if the husband is transformed, it is easy for the wife to be transformed. Like that, Chandrika's husband was brought.
0: Chuchindi.
1: She watched him.
0: Idi evaru na Chandrika bhatta.
1: Who is he? He is the husband of Chandrika.
0: Kani itanu na bhatta kadu.
1: He is not my husband.
0: Ani cheppi atanto aanandanga maatladutundali.
1: And she was conversing with him happily.
0: Appudu ayana రాధ నాకు లొంగిపోయింది అని అన్నాడు.
1: అండ్ దెన్ హీ కుడ్ నో దట్ రాధ హాస్ సరెండర్డ్ టు హిమ్.
0: మనం ఇద్దరు బయట వెళ్దాము.
1: లెట్ బోత్ ఆఫ్ అస్ గో అవుట్.
0: జగత్ చూసి ఏమి భావిస్తుందో మనం చూద్దాం.
1: లెట్ అస్ సీ హౌ ద హోల్ వరల్డ్ వుడ్ థింక్.
0: వాళ్ళిద్దరు బయటకు వెళ్లారు.
1: టూ ఆఫ్ దెమ్ వెంట్ అవుట్.
0: కానీ ఆమె భర్త కాదు, ఆమె చెల్లెలి భర్త.
1: ఇన్ ఫ్యాక్ట్ షీ హాజ్ నాట్ మెట్ హర్ హస్బెండ్, ఇట్ ఇస్ ఓన్లీ హస్బెండ్ ఆఫ్ హర్ సిస్టర్.
0: అప్పుడు దాన్ని గుర్తించి
1: దిస్ ఈస్ రియలైజ్
0: కృష్ణ, ఈ విధంగా నన్ను మోసం చేయకూడదు.
1: కృష్ణ డోంట్ చీట్ మీ లైక్ దిస్.
0: తను భర్తగా భావించుకుని అతనికి లొంగిపోయింది.
1: షీ కన్సిడర్ ద పర్సన్ యాజ్ హర్ హస్బెండ్ అండ్ హాజ్ సబ్మిటెడ్ హర్ సెల్ఫ్ టు హిమ్.
0: అతను చెప్పాడు, నేను నీ భర్తనే.
1: అండ్ హీ సేస్, ఐఎమ్ యువర్ హస్బెండ్.
0: కానీ చంద్రిక భర్తను కాదు.
1: బట్ నాట్ ద చంద్రిక
0: అని చెప్పాడు.
1: హీ సెడ్ సో.
0: అనగా ఇతని నమ్మకము ఆ కృష్ణుడి పైనే ఉంటుండదు కనుకనే తక్షణమే కృష్ణుడు అయిపోయాడు.
1: సిన్స్ హీ హ్యాడ్ గాట్ దట్ ఫెయిత్, హీ కుడ్ ట్రాన్స్ఫార్మ్ హిమ్సెల్ఫ్ ఇన్ టు కృష్ణ.
0: అందు ఇందు ఇందు లేదని సందేహం వలదు.
1: నెవర్ డౌట్ దట్ ఐఎమ్ హియర్ అండ్ ఐఎమ్ నాట్ దేర్.
0: నేను సర్వత్రా ఉండేటువంటి వాడిని.
1: I am present everywhere.
0: Neeku pratyekanga talidallu gaani bhartha gaani evaru gaani leru.
1: And there are no parents separate for anybody.
0: Ee relationship anta kodanu nenu kalpichindi.
1: All this relationship is of my own making.
0: Nenu mohasarupudai puttanu.
1: And I am here the very form
0: jeeva mohamu krishnudu devudu.
1: And you are this moha, the illusion, and Krishna is divine.
0: Kadane prati manavudi anta kodanu దేవుడు జీవుడుగా ఉంటున్నాడు.
1: దేర్ఫోర్ గాడ్ ఈస్ ప్రెసెంట్ యాజ్ ది ఇండివిజువల్ సెల్ఫ్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
0: కానీ ప్రతి ఒక్కరు కూడా మానవుడు కాదు.
1: దేర్ఫోర్ వీ షుడ్ నాట్ కన్సిడర్ అవర్ సెల్ఫ్ యాజ్ ఆర్డినరీ హ్యూమన్స్.
0: భగవంతుణ్ణి చేరడానికి ఏదో ఒక విధమైనటువంటి మార్గం కావాలి.
1: వీ నీడ్ ఎ డెఫినెట్ పాత్ టు రీచ్ గాడ్.
0: కనుక నేను ఈ విధంగా రూపొందించి అందరి ఎందుకు కూడా నేను కనిపిస్తున్నాను.
1: Therefore, I have taken this form and I am seen in all forms
0: around.
1: Therefore, only two exist, the individual and the universal. All the names and forms are the very reflections of Krishna.
0: Reflection, reaction, resound.
1: Reflection, reaction and resound.
0: Reflection, reaction and resound.
1: We should understand this God, cosmic person, present everywhere, all pervasive.
0: Kanuka nenu oka cosmic power.
1: Therefore I am cosmic power.
0: Ante kani nenu oka jeevudini kani nenu oka manavudu kani nenu oka grahamulu kani nenu oka satramu kani kaadu.
1: Therefore I am the cosmic reality. I am not the house. I am not restricted to the individual soul. I am present everywhere.
0: ఈ విధంగా చెప్తే గాని వారు దానిని అంగీకరించరు.
1: దిస్ ఈజ్ ది వే హౌ ఇట్ థింగ్స్ వర్ రివీల్డ్ అండ్ దే యాక్సెప్టెడ్.
0: ఈ సత్యమును గోపికలు ఒక రాధావతారి తెలియదు.
1: దిస్ ట్రూత్ ఈజ్ రికగ్నైజ్ అండ్ ఎక్స్పీరియన్స్ బై గోపికాస్ అండ్ రాధా అలోన్.
0: వీరందరినీ నేనే కల్పించిన వాడును.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఐ మేడ్ యూ ఆల్.
0: కనుక అన్ని కూడా ఒక భగవంతుని మనం చేపట్టి అందరు కూడా మనకు చిక్కుతారు.
1: వెన్ వన్స్ you attain divinity, when once you please God, all the rest will be pleased.
0: Kanuka manamu bhagavantuni santosha pette nimittamai inni rakamulainatvanti yokka sadhana manam chesi varini pondutanu daniki taginatvanti margam ayipoyindi.
1: Therefore we should adopt and follow different spiritual practices to make God happy, to please God.
0: Meeru okka thori madhuraku velli chudandi.
1: At one time you go to Madhura and see.
0: ద్వారకు వెళ్ళి చూడండి.
1: గో టు ద్వారకా అండ్ సీ.
0: అక్కడ అందరు కూడాను గోపికలుగానే ఉంటుంటారు.
1: ఆల్ ఆఫ్ దెమ్ అపియర్ లైక్ గోపికాస్.
0: కానీ వాళ్ళని చూస్తే మనం వివిధ గోపికలు అంతేగాని కృష్ణుడు ఎక్కడున్నాడు డేడే.
1: వెన్ యూ గో అండ్ సీ యూ విల్ సడన్ అండర్స్టాండ్ దర్ గోపికాస్ దెన్ యూ విల్ బి సర్ప్రైజ్ టు నో వేర్ కృష్ణ ఈజ్.
0: కనుక కృష్ణుడు ఎక్కడున్నాడు, కృష్ణుడు ఎక్కడో ఏనాడో ద్వారకలో వెళ్ళాడు.
1: వేర్ ఇస్ కృష్ణ? He has left for Dwarka long ago.
0: Kani darini chusi prajalu inni vidhulainatlugaanu bhavistu vacharu Krishnudi.
1: People have been having their own apprehensions about Krishna this way.
0: Kanuka daivatvamu manamu oka manavatvanga bhavinchukokoddu.
1: We should not consider God as ordinary human.
0: Kani daivatvanni gurtinchinatvanti varu ఈ యొక్క మానవుడిని మానవ జీవుడిగానే భావిస్తారు.
1: దోస్ దట్ అండర్స్టాండ్ ది హ్యూమన్ దే కన్సిడర్ హిమ్ యాజ్ అన్ ఇండివిజువల్ ఓన్లీ ఇఫ్ దే డోంట్ నో ద డివినిటీ.
0: ఇండివిజువల్ అనేటువంటి వాడు ఈ లోకంలోనే లేడు.
1: ఇన్ఫాక్ట్ దేర్ ఇస్ నో ఇండివిజువల్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఇప్పుడు నేను చెప్తున్నాను,
1: భగవాన్ ఈస్ టెలింగ్ యూ.
0: కానీ నేను భగవంతుడిని అని అనుకుంటున్నారు మీరు.
1: అండ్ యూ థింక్ భగవాన్ ఈస్ భగవాన్ గాడ్.
0: నా మాటలు వినేటువంటి వారు కూడా భగవంతుడే.
1: దోస్ దట్ లిసన్ టు భగవాన్ ఆర్ ఆల్సో డివైన్.
0: మీరు వేరుగా భావించకూడదు.
1: యూ షుడ్ నాట్ కన్సిడర్ యువర్ సెల్ఫ్ సెపరేట్.
0: మేమంతా కూడా భగవంతుని బిడ్డలమే.
1: వీఆర్ ఆల్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్.
0: భగవంతుని స్వరూపములే.
1: వీఆర్ ఆల్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ గాడ్
0: అని భావించండి, తప్పక మీకు ఆ భగవంతునే కనిపిస్తాడు.
1: వెన్ వన్స్ యూ ఎంటర్టైన్ ది థాట్ దట్ యూఆర్ డివైన్ యూ సర్టన్లీ సీ గాడ్.
0: దీన్ని పురస్కరించుకుని యద్భావం తద్భవతి అని పెట్టారు.
1: బేసింగ్ ఆన్ దిస్ ఇట్ ఇస్ సెడ్ యాజ్ ఈస్ ది ఫీలింగ్ సో ఈస్ ది ఎక్స్పీరియన్స్.
0: కనుక మీరు భగవంతుడిగా భావిస్తే మీకు భగవంతుడిగానే చిక్కుతాడు.
1: ఇఫ్ యూ కన్సిడర్ యువర్ సెల్ఫ్ యాజ్ డివైన్ యూ విల్ ఎక్స్పీరియన్స్ డివినిటీ.
0: ఇప్పుడు ఈనాడు భగవంతుని యొక్క తత్వం ఎవరికి తెలియదు కనుక ఈమె తల్లి, ఈమె తండ్రి, ఈమె మామ, ఈమె భర్త ఈ విధంగా పలుకుతూ వస్తున్నాం.
1: యాజ్ వీ డు నాట్ అండర్స్టాండ్ ది డివినిటీ ఇన్ డెప్త్ వీ కన్సిడర్ పీపుల్ బేసింగ్ ఆన్ అవర్ రిలేషన్షిప్ కాలింగ్ సమ్వన్ యాజ్ మదర్ ద అదర్ వన్ యాజ్ ఫాదర్ ద అదర్ వన్ యాజ్ ద చైల్డ్.
0: ఈ విధంగా రూపాన్ని బట్టి సంబంధ బాంధవ్యం ఏమైనా వచ్చేసేస్తున్నారు.
1: వీ ఎస్టాబ్లిష్ రిలేషన్షిప్స్ బేసింగ్ ఆన్ ద ఫామ్.
0: భగవంతుడు మొదలే చెప్పాడు, నేను పరబ్రహ్మ స్వరూపుణ్ణి.
1: గాడ్ సెడ్ ఇన్ ద బిగినింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ పరబ్రహ్మన్.
0: కనుక ఇట్టి సంబంధాన్ని మనము ఎన్ని విధమైనటువంటి సంబంధంగానో మనం తీసుకుంటే చాలా మోసం.
1: బట్ ఇఫ్ యూ ఎస్టాబ్లిష్ ఫిజికల్ రిలేషన్షిప్ యు ఆర్ గోయింగ్ టు బి డిసీవ్డ్.
0: కరెక్ట్ గా మనకి చంద్రికను లేదు.
1: అల్టిమేట్లీ దేర్ ఇస్ నో చంద్రిక ఐదర్.
0: చంద్రిక భర్త అసలే లేదు.
1: ది హస్బెండ్ ఆఫ్ చంద్రిక వాజ్ ఆల్సో నాట్ దేర్.
0: కేవలము ఈ రాధ బ్రహ్మచర్య నిమిత్తమై ఆమె హస్బెండ్ కేవలం చంద్రిక హస్బెండ్ అని చెప్తూ వచ్చింది.
1: ఇట్ ఈస్ ఓన్లీ షో ద డెల్యూషన్ మిస్టేక్ ఇన్ ఐడెంటిటీ షీ హాజ్ షోన్ ది హస్బెండ్ ఆఫ్ చంద్రిక.
0: అందువలననే గోపికలను ఎవరిని కూడా ఏ విధంగా కూడా తాను టచ్ చేయలేదు.
1: Therefore he has not touched any gopika.
0: Parandar kulanu parakaya swarupulu.
1: In fact they are all, they have that parakaya, that beyond the body.
0: కనుక నాకంటే వేరు ఈ జగత్తులో ఎవరు లేరు.
1: There are none other than God.
0: ఏకం సత్ విప్రా బహుదా వదంతి.
1: Truth is one, scholars interpret in different ways.
0: కానీ ఒకటి ఒకటే.
1: But one is one.
0: కానీ మూడు చేర్చి నాలుగు అంటున్నారు.
1: But when you add three, you say four.
0: ఈ ఫోర్ ఎట్టయిపోయింది?
1: How do you get this four?
0: మూడు అంకెలు చేర్చేటప్పటికే ఫోర్ అయింది.
1: When once you add three, it totals to four.
0: ఈ విధంగా మనమే మేము చేర్చుకుంటూ పోతున్నామే కానీ
1: Like this we are go on adding.
0: కాని ఇవి చేర్చేటువంటివి కాదు, కూర్చేటువంటిది కాదు.
1: It is not the one to be added.
0: దైవము జీవుడు అని రెండు అంటున్నారు, జీవుడే లేడు.
1: Say God and the individual, no.
0: అయితే ఎందుకు చేస్తున్నారు మరి?
1: The individual self is the cosmic self. Then why is it that we die?
0: అయితే ఆత్మిక సెల్ఫ్ అనేటువంటిది గుర్తించుకోలేకపోవటం చేత అది ఆత్మిక చెప్పలేదు, వీలు లేదు.
1: సిన్స్ వీ హావ్ నాట్ రికగ్నైజ్డ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ ది ఆత్మిక్ సెల్ఫ్, వీ కెనాట్ డిక్లేర్ సో.
0: కనుక గుర్తించుకున్నటువంటి వారికి దైవంలో మధ్య అవుతాడు.
1: దేర్ఫోర్ ద వన్ హూ హాస్ రికగ్నైజ్డ్ టోటల్ అండర్స్టూడ్ గాడ్ విల్ బి సో క్లోజ్ టు హిమ్.
0: గుర్తించినటువంటి వారికి జీవుడు జీవుడుగానే, దేవుడు దేవుడుగానే ఉంటాడు.
1: దోస్ దట్ డు నాట్ హావ్ సచ్ అన్ అండర్స్టాండింగ్ విల్ కన్సిడర్ ఇండివిజువల్ సపరేట్ ఫ్రమ్ ద డివైన్.
0: కనుక డివైన్ ఇండివిజువల్ రెండు భేదములే లేదు.
1: దేర్ ఇస్ నో డిఫరెన్స్ వాట్ సో ఎవర్ బిట్వీన్ ది ఇండివిజువల్ సెల్ఫ్ అండ్ ద కాస్మిక్ సెల్ఫ్.
0: నేను నీవే నీవు అని.
1: ఐఎమ్ యూ అండ్ యూఆర్ ఐ.
0: తత్వం అసి అనగా రెండు ఉంటున్నది. ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ అన్నాడు.
1: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ, ద ఓన్లీ వన్ అండ్ నాట్ టూ.
0: ఓన్లీ వన్,
1: ఓన్లీ వన్,
0: ఓన్లీ వన్ అనేటువంటి చెప్పేది ఎందుకోసం?
1: Why is it said only one?
0: రెండవది లేదు కనుక.
1: As there is no second.
0: ఉన్నది ఒక్కటే ఒక్కటే ఒక్కటే.
1: It is the only one without the second.
0: అని చెప్తూ వచ్చారు.
1: That was the declaration.
0: ఇది వేదవాక్యము.
1: This is the Vedic dictum.
0: తత్వం అసి.
1: తత్వం అసి.
0: అనగా అది నేనేను.
1: I am that.
0: ప్రజ్ఞానం బ్రహ్మ.
1: ప్రజ్ఞానం బ్రహ్మ.
0: ఈ ప్రజ్ఞానం ఎవరు?
1: Who is this prajnana?
0: Atane God.
1: And that very prajnana is divine.
0: Kani tattvam asi.
1: But yet it is said tattvam asi.
0: Inte kaakunda bhagavantudu anni rakamulaganu kanipistadu.
1: However, God manifests in different forms.
0: Kani chaala mandi bhaktulu kuda nu sadhan chesi itanu oka sadhakudu ani cheptu vacharu.
1: But however, people have mistaken when they think that he is a seeker or an aspirant.
0: Kani paravaru kaadu.
1: And in fact he is not a seeker nor an aspirant.
0: Para kaadu tana kanuka itunu naavade annappudu nenu neeku sambandhamaina tuntu vaadine kaani peru kaadu.
1: So when once I say you are mine, it means you are attached to him. He is not separate from you.
0: Ilanti satyamunu andaru gurtinchaleru.
1: This truth is not understood by everybody.
0: Kani gurtinchinatha matramana vaaru sakshatkaristadu.
1: The very recognition of this fact will give him the experience.
0: Itti satyanni evaru kodunu vippi chudaledu kanaka chaala mandiki daivam veru nenu veru ani antaru anukuntunnaru.
1: As they do not unfold this truth, they consider the individual self separate from the cosmic self.
0: Okati nooru kavadaniki em cheyilla.
1: Make one into 100. What
0: should you do? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20.
1: So if you want to make it 100 and total 1000 like that, you should multiply 10 into 10, 10 into 10 like that.
0: Kaani ivanni koortu vachetunnavi kaani
1: they will be added on and on.
0: Ivanni cherthu vachetunnavi kaadu.
1: But they don't mix with it.
0: Kaluka koravalsindi okkate.
1: What we desire, should desire, is only
0: దైవం
1: one.
0: ఒక్కడే.
1: God is one.
0: రాముడు వేరు, కృష్ణుడు వేరు అని ఒకరు భేదం పెట్టుకోకూడదు.
1: We should not observe differences between Rama and Krishna. They are not separate.
0: కనుక ఈ సపరేట్ గా మీరు భావించడం చేతనే మీరు దైవత్వానికి దూరం అయిపోయి జీవత్వంగానే బ్రతుకుతూ వచ్చారు.
1: Because of this feeling of separation, separateness, you consider yourself different from God.
0: కనుక నీవు భగవంతుడికి దూరంగా ఉంటున్నావు కానీ నిజంగా నేను భగవంతుడు ఒకడే, నాలో భగవంతుడున్నాడు అనేటువంటి నమ్మకాన్ని మీరు దృఢంగా పట్టినట్టే తప్పక దొబంతు వేరే లేడు.
1: యు ఆర్ డిస్టెన్సింగ్ యువర్ సెల్ఫ్ అవే ఫ్రమ్ గాడ్. ఇఫ్ యూ గాట్ ద ఫర్మ్ కన్విక్షన్ దట్ గాడ్ ఈజ్ ఇన్ యూ, యూ విల్ సెటిల్ అండర్స్టాండ్ గాడ్ ఈజ్ నాట్ సపరేట్ ఫ్రమ్ యూ.
0: కనుక ఈ భేదభావములన్నీ కూడా మనలో పుట్టినవే కాని భగవంతుల్లో పుట్టినది.
1: Therefore, the dual feelings are in you and not in God.
0: కాని భగవంతుడు వేరుగా లేడు.
1: God is not separate from you.
0: God నీలోనే ఉన్నాడు.
1: God is in you.
0: నీవే God.
1: You are God.
0: అట్లా లేకపోతే వేదములంతా కూడాను తత్వం అసి అని ఎందుకు చెప్తాయి?
1: Why should Veda declare this way? తత్వం అసి.
0: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ అని ఎందుకు పలుకుతుంది?
1: Why should Veda declare ఏకమేవా అద్వితీయం బ్రహ్మ?
0: నేను ఒక్కడే ఒకడు.
1: ఐఎమ్ ఓన్లీ వన్.
0: రెండు కాదు.
1: నాట్ టూ.
0: ఏకం ఏవ అద్వితీయం అన్నాడు.
1: ఓన్లీ వన్ వితౌట్ ద సెకండ్.
0: రెండు కాదు ఇక్కడ కనిపించేది.
1: నాట్ టూ దట్ యు సీ.
0: ఇద్దరు ఒక్కటే.
1: బోత్ ఆర్ వన్ ఇన్ ఫ్యాక్ట్ యూనిటీ.
0: ఒకటే అనేటువంటిది ఎప్పుడు భావిస్తారో అప్పుడే వారికి చాలా ఆనందం వేస్తుంది.
1: దట్ వన్నెస్ విల్ మేక్ యూ బ్లిస్ఫుల్.
0: అది క్రమక్రమేణా సాధకులైనటువంటి వారికందరికీ కనిపించింది.
1: అండ్ దిస్ is made apparent cognizable to seekers.
0: అప్పుడు సీతను కూడాను సందేహించాడు రాముడు.
1: And Rama also doubted Sita.
0: సీత, నీవు 10 నెలలంతా కూడాను లంకలో ఉంటావు కదా.
1: Sita, you spent 10 months long period in Lanka.
0: కానీ నిన్ను ఎప్పుడైనా రావణుడు చూశాడా?
1: Has Ravana seen you any day?
0: ఆమె చెప్పింది, నేను చూడలేదు.
1: And she said, I have not seen him any day.
0: Ravana pratyekanga ledu.
1: Ravana is not separate.
0: Ravana Sita tone untunnadu.
1: And in fact he is with Sita only.
0: Sita Ravanudu iddaru kodunu okate.
1: Sita Ravana are one and the same.
0: Kani Ravanuki oka vidhamainatundi pichchi pattinche nimittam.
1: Because of the madness of Ravana.
0: Atanni pichchi pattinche nimittam.
1: In order to make him mad.
0: ఆ విధంగా పరికరయ్యారు కానీ లేకపోతే రావణుడు ప్రత్యేకంగా లేడు.
1: అండ్ దిస్ వాజ్ ది డిక్లరేషన్, ఇన్ ఫ్యాక్ట్ రావణ ఇస్ నాట్ సెపరేట్.
0: కనుక రాముడు కూడాను సపరేట్ గా లేడు.
1: రామ ఇస్ ఆల్సో నాట్ సెపరేట్.
0: కనుక రాముడు కూడాను ఆమె సీత యొక్క హృదయమే.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ రామ రిప్రజెంట్స్ ద వెరీ హార్ట్ ఆఫ్ సీత.
0: ఆ హృదయము సీత కనిపించింది.
1: అండ్ దట్ వెరీ హార్ట్ అపియర్డ్ యాజ్ సీత.
0: కనుక రాముడు నాకు వేరుగా లేడు.
1: సో రామ ఇస్ నాట్ సెపరేట్.
0: రావణుడు నన్ను తీసుకెళ్ళిపోవడానికి వచ్చినటువంటి దొంగ కాదు.
1: రావణ ఈజ్ నాట్ అన్ అబ్డక్టర్. ఈజ్ నాట్ ద వన్ హూ కిడ్నాప్డ్ మీ.
0: కానీ ఇవన్నీ కూడా కేవలము కల్పితమైనటువంటి కథలు.
1: దీస్ ఆర్ ఆల్ ద స్టోరీస్ ఆఫ్ అవర్ ఓన్ మేకింగ్.
0: అందరూ ఇద్దరు ఒక్కటే అనేటువంటి సర్వస్వాన్ని గుర్తించినప్పుడు ఈ భేదములే కనిపించవు.
1: వెన్ వన్స్ వీ అండర్స్టాండ్ దిస్ వన్నెస్ వీ విల్ నాట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ డ్యువాలిటీ ఆర్ డిఫరెన్సెస్.
0: మీరు దైవము నేను రెండు ఒక్కటేను అనేటువంటి భావన దృఢం చేసుకోండి.
1: ఎస్టాబ్లిష్ ఫర్మ్లీ దట్ యూ అండ్ గాడ్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: అప్పుడు ఆ విధంగా ఒకటిగా మీరు భావించినప్పుడు మీతో ఏకమైపోతాడు భగవంతుడు.
1: వెన్ వన్స్ యూ ఎక్స్పీరియన్స్ యూనిటీ గాడ్ విల్ బి వన్ విత్ యూ.
0: కనుక వన్నెస్ అనేటువంటిది కావాలి.
1: దిస్ వన్నెస్ ఈజ్ వెరీ మచ్ ఎసెన్షియల్.
0: డ్యూయలిజం కాకూడదు.
1: ఇట్ షుడ్ నెవర్ బి డ్యూయల్.
0: కనుక ఈ డ్యువలిజం మనం తెచ్చిపెట్టుకోకూడదు.
1: సో వీ షుడ్ నెవర్ బి డ్యువలిస్టిక్.
0: ఒక్కడే భగవంతుడు.
1: గాడ్ ఈజ్ వన్.
0: అతను వేరు ఇతను వేరు అనేటువంటిది కాదు. మీరు వేరు చేయకండి.
1: వీ షుడ్ నెవర్ గో బై దిస్ డ్యువాలిటీ. యూఆర్ నాట్ సపరేట్ ఫ్రమ్ అదర్స్.
0: కనుక నీవు సపరేట్ గా ఉంటుంటే నీవు భగవంతుడు కావాలని ఎందుకు కోరుతావు?
1: ఇఫ్ యూ కన్సిడర్ యువర్ సెల్ఫ్ సపరేట్, హౌ ఇస్ దట్ యూ డిజైర్ టు బి గాడ్?
0: కనుక నీవు విజయతో భగవంతుడు కావాలని కోరుతున్నావు.
1: యూ డిజైర్ టు బి గాడ్.
0: నీ భావాన్ని నీ హృదయాన్ని నీవు అందుకో.
1: యువర్ ఫీలింగ్ యువర్ హార్ట్ షుడ్ బి వన్.
0: అప్పుడే నీవు దైవము ఒకటైపోతారు.
1: దెన్ యూ విల్ అండర్స్టాండ్ ద యూనిటీ వన్నెస్ విత్ ద డివినిటీ.
0: ఈ విధంగా డివినిటీ ఏకం కావడానికి వన్నెస్ కావాలి.
1: దేర్ఫోర్ దిస్ వన్నెస్ ఈజ్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్ టు బి వన్ విత్ గాడ్.
0: మీరు సులభంగా మీరు మ్యాథమెటిక్స్ లో వాళ్ళని తెలుసుకోవచ్చు.
1: All students of mathematics will be knowing well.
0: ఒకటికి ఎన్ని చేస్తే 10 అవుతుంది?
1: How many you add to 1 in order to make 10?
0: 10 ఒకటి చేస్తే 10 అవుతుంది.
1: If you go on adding 1, 1, 10 like that, you will get the number 10.
0: ఒకటే మీరు పెట్టుకోండి 10 ఎట్లా అవుతుంది? కావడానికి వీలు లేదు.
1: If you have got only 1, how can you make it 10?
0: కనుక మీరు అన్ని కూర్తూ కూర్తూ వచ్చేటప్పటికే అది 10 గా మారిపోతుంది.
1: Therefore, if you go on adding, you'll make a total of 10.
0: కానీ 10 కానే కాదు.
1: And in fact, it is not the reality either.
0: 10 కి నైపతే ఏకం సత్ విప్రా బహుదా వందంతి. సత్యం ఒక్కటే.
1: Without this one, you cannot get 10. Therefore, this one is the reality, the truth.
0: కాబట్టి ఆ ఒకటిని నీవు విధంగా పెట్టుకో.
1: Therefore, be with that one.
0: దానికి ప్రక్కన సున్నలు చుట్టే కొద్ది ఎన్ని సున్నలు అయితే అన్ని పదులు అయిపోతాయి.
1: యూ కెన్ యాడ్ ఆన్ జీరోస్ టు దట్ అండ్ ఇంక్రీజ్ ద నంబర్.
0: జీరోస్ కి ఏమాత్రం విలువ లేదు.
1: ఏ జీరో హ్యాస్ నో వాల్యూ.
0: హీరో ఒక్కడే.
1: బట్ హీరో ఈజ్ ఓన్లీ వన్.
0: అతను ఒకటే ఉండేది అనేటువంటిది మీరు కోరితే తప్పక ఈ విధమైన డ్యువలిజం పెరగనే పెరగదు.
1: వెన్ వన్స్ యూ డిజైర్ ఫర్ ద హీరో, దేర్ విల్ నెవర్ బి ఎనీ డ్యువలిస్టిక్ టెంపరమెంట్.
0: మీరు చూడండి, కొన్ని దినాలు మీరు అతను ఇతరుడు నేను ఒకటే అని మీరు భావించండి. ఆ విధంగా భావిస్తూ వచ్చినప్పటికీ దేవుడు వేరు వేరే ఉన్నాడని ఎవరూ భావించరు.
1: యు జస్ట్ స్టార్ట్ ఐడెంటిఫైయింగ్ యువర్ సెల్ఫ్ విత్ గాడ్ డే బై డే, దెన్ యూ నెవర్ ఫీల్ దట్ యు ఆర్ సపరేట్ ఫ్రమ్ హిమ్.
0: ఫోటోలు ఎన్ని పెట్టినప్పటికీ ఇది ఒక్కడే అవుతారు, కానీ అన్ని ఫోటోల్లో ఉన్నటువంటి వాడు అందరి మంది కాదు.
1: యు మే కీప్ ఎనీ నంబర్ ఆఫ్ ఫోటోస్ దేర్, ఇట్ డజంట్ మీన్ దట్ గాడ్ ఈజ్ డ్యువల్ ఆర్ ప్లూరల్.
0: సాయిబాబా అన్ని సాయిబాబాలే.
1: ఆల్ ఫోటోస్ ఆర్ ఓన్లీ వన్ సాయిబాబా.
0: కనుక ఇవన్నీ మనం టోటల్ చేసుకోవటంలో టోటల్ చేసుకోకూడదు.
1: వీ షుడ్ నాట్ మేక్ ఇట్ ఎ గ్రాండ్ టోటల్ బై యాడింగ్.
0: కానీ ఏకంగా భావించుకున్నప్పుడే మీకు సరి అయినటువంటి సత్యం చిక్కుతుంది.
1: వెన్ వన్స్ యూ నో దిస్ వన్నెస్, యూ విల్ నో ద ట్రూత్.
0: కనుక వన్నెస్ మీరు పెట్టుకోండి.
1: దేర్ఫోర్ గో బై దిస్ వన్నెస్ అలోన్.
0: నేను చెప్పేటువంటి వాక్యములన్నీ కూడా పరమ సత్యములే.
1: వాట్ ఎవర్ భగవాన్ ఈస్ టెలింగ్ ఈజ్ ద ట్రూత్ ఆఫ్ ట్రూత్, పరమ సత్య, సుప్రీం ట్రూత్.
0: మీకెవరికి తెలియదు కనుక దాన్ని మీరు నమ్మడానికి వీలు లేకుండా ఉంటుండది.
1: యాజ్ యు ఆర్ ఇగ్నోరెంట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు బిలీవ్ దిస్.
0: కాన మీరు ఈ సత్యాన్ని మీరు నమ్మండి.
1: దేర్ఫోర్ హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దిస్ ట్రూత్.
0: అన్ని గ్రంథములు చెప్పేటువంటివంతా కూడా అసత్యములే.
1: All spiritual texts speak of that eternal truth.
0: కాని ఇవన్నీ భక్తులను మోసం చేసే నిమిత్తమే.
1: బట్ ఆల్ ది రెస్ట్ ఆర్ ఫర్ ద డివోటీస్ టు బి.
0: నిజంగా భక్తి కలిగినటువంటి వాడు ఒక్కడే దేవుడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ద డివోటీస్ విల్ నో దట్ గాడ్ ఈజ్ వన్.
0: అట్టి నమ్మకాన్ని మీరు పెంచుకున్నప్పుడే మీకు నిజమైనటువంటి ఒక సత్యం చిక్కుతుంది.
1: దెన్ వన్స్ యూ హ్యావ్ ద టోటల్ ఫెయిత్, యూ కెన్ అండర్స్టాండ్ అండ్ ఎక్స్పీరియన్స్ ద ట్రూత్.
0: కనుక మీరు సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించండి.
1: Make every effort to inquire truth and know the truth.
0: Satyam telusukunte ee doubts anta em matram meeku chikkalu.
1: When once the truth is known, there will be no doubts.
0: Kaluka meeru satyanni telusukondi.
1: Therefore know the truth.
0: Andukosam evadi kuda manamu dushinchakoddu.
1: Therefore we should never accuse anybody.
0: Dushana bhushana niraskaram puraskaram anni kudanu lokalike kaani meeku kaadu.
1: The elation, humiliation, jubilation, praise, blame relate to the world.
0: Dushana bhushana tiraskaram anni kudanu manu kalpinchukunnatundi padamule.
1: And the praises and the blames are of your own making, nothing original.
0: Ee naadu virodhiga untuntadu.
1: Today one may be enemy.
0: Mani repatiki meeru iddaru snehithudiga kavachchu.
1: And tomorrow he may be your friend.
0: Kanuka meerandaru kudanu ekanga undinatundi friends e kaani dooramainatundi vaaru kaadu.
1: Therefore you are all one. You are not separate, you are not different.
0: Prema sarupulara,
1: embodiments of love.
0: Meerentano premato ento bhagavatuni prarthistunnaru.
1: You have been praying to God with all the depth, profundity of love.
0: Kalu atti namakamuni meeru penchukondi.
1: And that kind of love you should develop and foster.
0: Appude meeku sarvamu artham avutundi.
1: Then you will be able to understand everything else.
0: Meeru ee vidhamainatundi doubts ku choti ivaru.
1: Don't give scope for any doubts.
0: కనుక డౌట్స్ మీరు చోటే ఇవ్వద్దండి.
1: నెవర్ ఎంటర్టైన్ డౌట్స్.
0: డౌట్స్ అంటే అది డ్యుయలిజం చేసినటువంటిది.
1: వేర్ దేర్ ఇస్ డౌట్ ఇట్ మీన్స్ ఇట్ ఇస్ డ్యుయాలిటీ.
0: అతను నేను అది రెండుగా వచ్చేసింది, అది డ్యుయలిజం.
1: బికాస్ ఆఫ్ ద డౌట్ దేర్ ఇస్ డ్యుయాలిటీ, హీ అండ్ ఐ డ్యుయలిజం.
0: హీ అండ్ ఐ రెండు లేనే లేవు.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఆర్ నథింగ్ లైక్ టూ, హీ అండ్ ఐ.
0: ఆల్ ఐ ఐ ఐ ఐ.
1: Everything is this I-ness only, I alone.
0: అటువంటి భావాన్ని, ఏకత్వమైన భావాన్ని మీరు తీసుకోండి.
1: And we should go with this non-dual feeling, the feeling of oneness.
0: అవన్నీ వచ్చినప్పుడు మీరు అనుకోండి, ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ, రెండు కాదు ఒక్కటేను ఒక్కటేను అని సత్యాన్ని పలుకోండి.
1: వెన్ వన్ దట్ ఫీలింగ్ ఆఫ్ నాన్ డ్యూయలిజం వన్నెస్ అరైజెస్, అండర్స్టాండ్ దట్ ఆల్ ఆర్ వన్, ఓన్లీ వన్, నాట్ టూ, ఏకం అద్వితీయం, నో టూ, నో సెకండ్.
0: ఇంకా మీరు భావించుకున్నప్పుడే సరైనటువంటి యొక్క అర్థం తెలుస్తుంది.
1: Once you go in this direction, you will know the correct meaning.
0: ఎన్ని గంటలు ఉన్నాయి? 12 గంటలు అంటున్నారు.
1: There are 12 hours.
0: 12. కానీ 12 లేవు.
1: In fact, there are no 12.
0: ఒకే గంట.
1: Only one hour.
0: 12 దాటితే ఒకటి వస్తుంది.
1: And when you cross the 12, it will be back 1 o'clock again.
0: 1 దాటితే 2 వస్తుంది.
1: After 1 hour, it is 2 o'clock.
0: దాటితే వస్తున్నాయి కానీ దాటకపోతే రాలేదు.
1: So when once you cross one hour after another, you come across another one.
0: రెండోది ఉండాలి అని నీవు భావించకూడదు.
1: Never consider there is a second one.
0: ప్రపంచ బ్రతుకులు బ్రతకాలనుకుంటున్నప్పుడు అప్పుడు రెండోది వెళ్ళికొస్తుంది.
1: However, for our living, you may need the dualism, the second.
0: కనుక రెండవది లేనే లేదు.
1: There is nothing like the second.
0: నేను అప్పుడప్పుడు అంటుంటాను, నేను పిల్లలు పండుకొని ఉంటే చెప్తుంటాను, ఎన్ని గంటలు అయింది ఇప్పుడు అంటారు.
1: Bhagavan sometimes inquires, what's the time now?
0: Ratri 12 ayindi swami ani cheptaru.
1: They reply, swami, it is 12 o'clock in the night.
0: Naita dena ani adutaru.
1: Bhagavan puts another question, is it day or night?
0: Yes swami, night 12 o'clock ani annaru.
1: Then they say, swami, it is night 12 o'clock.
0: Night 12 o'clock, day 12 o'clock, ee 12 rendu chesthe enta avutundi?
1: And if you just add night 12 o'clock, the day 12 o'clock,
0: what would be?
1: Do you find 24 hours like that?
0: 24 gantalu etta telustundadi, day and night raavatam valla 24 gantalu telustundadi.
1: How do you know that 24 hours? Because of the day and night.
0: Kanuka ee day and night ni manesesi.
1: Therefore give up this thought of day and night.
0: Appudu enni avutunnayi?
1: Then how many hours you find?
0: Kaliyaramlo kanipinchetundi 1 nunchi 12 varaku.
1: Find there on the clock only 1 to 12.
0: Kabatti 12 hours on cheppandi.
1: Therefore say 12 hours.
0: You 22 hours on cheppakoddu.
1: You cannot say 20 to 24 hours.
0: Kaani railway vaallu maatramu 24 hours pettaru.
1: But railway people call it 24 hours.
0: Vaallaki endukante time koddi vaallu yokka jeevitham jarugutu untundi.
1: Because the railway spend their life based on time.
0: Kanuka manamu aa yokka days ni manam chudakoddu.
1: So we should not go like that.
0: The day is night. The day and night.
1: The day, this night. Day and night.
0: Kani, night ettayindi, day lekapothe ellindi night.
1: But how do you get night? Without the day, there cannot be night.
0: Kanuka, day and night, rendu okate.
1: Day and night are one and the same.
0: So, it ekatvanni meeru bhavinchukoni, anniti enduku ekatvanni meeru visheshinchandi.
1: Therefore, we should go by this oneness and understand it. Everywhere, in every aspect.
0: దైవం ఒక్కడే.
1: God is one.
0: అప్పుడు చెప్పినప్పుడు మీరు ఇంకొక గాడును దూషించడము లేక ఇంకొక గాడును పూజించడము ఈ రెండింటిలో ఏదో ఒకటి జరుగుతుంది.
1: When once you say God is one, you cannot consider that God another God. You cannot observe any kind of differences.
0: డిఫరెన్స్ పోవాలంటే ఇవన్నీ మనం చూసుకోవాలి.
1: Therefore, in order to give up these differences, we should have this oneness.
0: కనుక మనం వన్నెస్ ని మాత్రమే తీసుకోవాలి.
1: Therefore this oneness is a primordial important principle.
0: వన్నెస్ అనేటువంటిది నిజమైనటువంటి సత్యము.
1: This oneness is the truth of truths.
0: దీనిని మాత్రమే మీరు పట్టుకోండి.
1: Hold on to this supreme truth.
0: వన్ నుంచి మరి మీరు చూకుపోకూడదు.
1: And stay there one, but don't go to two.
0: ఈ విధంగా మీరు పెంచుకుంటూ పోతే దైవత్వము ఒక్కడే అనేది దేవశాలికి అంతా గుర్తవుతుంది.
1: If you act like this, you will certainly experience the oneness of the divinity.
0: Nikadu satyam kaakapothe vedala pettu ante gaani idi kaadu idi satyam kaadu rendu ani meer vaatu vaadinchukandi.
1: If it is not possible for you to experience non-dualism, oneness, better you give it up, but never argue that God is dual or two.
0: Kaani daivatvam roopala rendu ga meer bhavinchaddandi.
1: Never consider divine God as two, dual.
0: Dual. కానీ ఏకమే కానీ డ్యూయల్ కాదు.
1: గాడ్ ఈజ్ నాన్ డ్యూయల్ వన్, హీస్ నెవర్ డ్యూయల్ టూ.
0: కానీ నేను ఒకడే ఒకడే ఒకడే ఒకడే.
1: ఐఎమ్ వన్ అండ్ వన్ అండ్ వన్ అలోన్.
0: నీవు తండ్రికి ఒకడే పుట్టావు.
1: అండ్ యు ఆర్ ది ఓన్లీ వన్ బోర్న్.
0: కానీ ఇక్కడ రెండు ఉన్నాయని చెప్పని చెప్తారా?
1: బట్ హియర్ వీ సే దేర్ ఆర్ టూ ఫ్యాక్టర్స్ హియర్.
0: నేను ఒకటే,
1: ఐఎమ్ వన్,
0: ఒకటే ఒకటి నేను,
1: ఐఎమ్ ఓన్లీ వన్,
0: రెండు కాదు,
1: నాట్ టూ.
0: అది దాన్ని వాదిస్తూ పోవాలి.
1: అండ్ యూ షుడ్ ఆర్గ్యూ విత్ ఫర్మ్ ఫెయిత్ లైక్ దాట్.
0: అప్పుడే మీకు ఏకత్వం అనేటువంటిది తప్పక అర్థమవుతుంది.
1: దెన్ ఓన్లీ విల్ సర్టన్లీ అండర్స్టాండ్ దిస్ వన్నెస్ నాన్ డ్యూయలిజం.
0: ఏకత్వం సర్వజీవత్వం.
1: దిస్ వన్నెస్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లైఫ్, జీవత్వ.
0: కనుక మీరు ఏకత్వాన్ని మాత్రం పెంచుకోండి.
1: దేర్ఫోర్ యూ షుడ్ డెవలప్ దిస్ వన్నెస్ ఏకత్వ మోర్ అండ్ మోర్.
0: ఏమిటి ఇది?
1: వాట్ ఈస్ దిస్?
0: పూల బంచ్.
1: బంచ్ ఆఫ్ ఫ్లవర్స్.
0: కానీ నా ఉద్దేశం ఏంటంటే ఇది ఒకే ప్రేమము.
1: బట్ అకార్డింగ్ టు స్వామి ఇట్ ఇస్ ఓన్లీ సింగిల్ ఫ్లవర్.
0: వన్ ఫ్లవర్,
1: ఓన్లీ వన్ ఫ్లవర్.
0: ఈ వన్ ఫ్లవరే అన్నిటి ఎందుకు చేర్చడం చేత ఇదంత ఒక బంతి మాదిరి అయిపోయింది.
1: ఇట్ ఈస్ వన్ ఫ్లవర్ దట్ హ్యాస్ బీన్ స్ప్రెడ్ ఆల్ ద ఫ్లవర్స్ అరౌండ్ అండ్ మేకింగ్ ఇట్ ఇంటు ఎ బంచ్.
0: ఇది పట్టుకుంటే ఇది ఒక పదార్థంగా కనిపిస్తుంది. అది
1: క్యాచ్ హోల్డ్ ఆఫ్ ఇట్ ఇట్ అపియర్స్ లైక్ మ్యాటర్, పదార్థ.
0: కానీ ఇది ఆధారం కాదు.
1: బట్ ఈస్ నాట్ సో.
0: దానిని వేదమునందు ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ అన్నారు.
1: వేద ఇట్ ఈస్ సెడ్ ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
0: ఇది అనేకము కాదు.
1: ఇట్ ఈస్ నాట్ మెనీ.
0: ఏకత్వంలో అనేకత్వం చేరింది, అనేకత్వంలో ఏకత్వం చేరింది.
1: యు ఫైండ్ ద డైవర్సిటీ ఇన్ యూనిటీ అండ్ ఇట్స్ ది యూనిటీ దట్ వన్నెస్ విచ్ ఇస్ ది రియాలిటీ.
0: కనుక నీవు డివినిటీగా మీరు భావించాలి కానీ వన్నెస్ గా మీరు భావించకూడదు.
1: సో యూ షుడ్ కన్సిడర్ దిస్ డివినిటీ బట్ నాట్ ది ప్లూరాలిటీ ఆర్ ద డ్యూయాలిటీ.
0: కనుక మీరు ఇప్పుడు దీన్ని డ్యూయాలిటీగా మీరు భావించకూడదు.
1: నెవర్ కన్సిడర్ దిస్ డ్యూయాలిటీ.
0: అన్ని ఒకటే అయిపోయినాయి.
1: ఆల్ ఫ్లవర్స్ ఆర్ జస్ట్ వన్.
0: ఇది అనేకంగా ఉన్నాయని మీరు భావిస్తున్నారు.
1: బట్ యూ కన్సిడర్ దాట్ సపరేట్ మెనీ.
0: కానీ ఇది సపరేట్ కాదు.
1: బట్ దే ఆర్ నాట్ సపరేట్ ఎనీవే.
0: అన్ని ఒకటే.
1: ఆల్ ఆర్ వన్. ఆల్ ఆర్ వన్. యూ వాచ్ దిస్.
0: ఇట్ని మీరు గుర్తించాలి. అన్ని చేర్చి చేర్చి చేర్చి ఇది బంతి అయిపోయింది. కానీ లేకపోతే ఇది బంతి కానే కాదు.
1: దిస్ ఈస్ ది వన్ దట్ యూ హావ్ రికగ్నైజ్. ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ జాయిన్ టుగెదర్ అండ్ మేడ్ ఇన్ టు వన్. ఇన్ ఫ్యాక్ట్ ఆర్ నాట్ మెనీ.
0: ఒకటే ఉన్నటువంటి వాడు ఒక మనిషి అంటారు.
1: And if there is one person we call just is one human being.
0: అనేక మంది గుంపుగా చేరినప్పుడు ఇది ఒక గ్రూప్ ఉంటారు.
1: When many join there we call it a group.
0: కనుక ఆ గ్రూప్ కును ఒక వర్గకును ఎంత భేదం ఉంటుంది?
1: What a difference is there between the single person and a group?
0: గ్రూప్ అంటే ఎంతమంది అయినా ఉండొచ్చు.
1: In a group there may be any number of people.
0: ఎవరన్నా నీవు నా వాడు అని చెప్పగలవు?
1: Whom you can claim as your own?
0: ఏది కాదు.
1: యూ కెనాట్ యాక్సెప్ట్ ఎనీ.
0: అన్ని నావే అంటుంటే నేను కాదు పోగొంటుంట.
1: వెన్ యూ సే ఆల్ ఆర్ మైండ్ యూ మే ఫైండ్ ద అదర్ వన్ డినైయింగ్ దట్ స్టేట్మెంట్.
0: కనుక నీ ఏకత్వాన్ని నీవు చూపుకోవాలి కానీ అనేకత్వాన్ని మీరు చూపకూడదు.
1: దేర్ఫోర్ వీ షుడ్ గో బై దిస్ వన్నెస్ నాట్ బై మల్టిప్లిసిటీ ఆర్ ప్లూరాలిటీ.
0: అనేకత్వాన్ని చూపుతున్నారు, చేస్తున్నారు, అనుభవిస్తున్నారు.
1: బట్ వీ గో బై దిస్ డైవర్సిటీ, వీ డిమాన్స్ట్రేట్ ఇట్, వీ ఎక్స్పీరియన్స్ ఇట్.
0: కనుక ఏకత్వం అనేటువంటిది చూపలేకూడదు. ఒక్కటే ఉండేది.
1: వన్నెస్ నీడ్ నాట్ బి షోన్ బికాస్ ఓన్లీ వన్ దట్ ఎగ్జిస్ట్.
0: కానీ మేము మేము మేము అని ఒక గ్రూప్ గా చూపకూడదు.
1: బట్ వీ షుడ్ నెవర్ గో బై ప్లూరాలిటీ డైవర్సిటీ యాజ్ వీ ద గ్రూప్.
0: కానీ ఆ గ్రూప్ అంటే ఏమిటి? విడివిడిగా భావించుకుంటుంటారా?
1: వీ కన్సిడర్ ద గ్రూప్ విత్ పీపుల్ హు ఆర్ సెపరేట్.
0: చాలా తప్పు.
1: ఇట్స్ ఎ మిస్టేక్ టు థింక్ సో.
0: సెపరేట్ గా చూపలేకూడదు.
1: Never have this view of separateness.
0: Pandavulanta evaru?
1: Who are they?
0: Okka Pandavulanta kudanu kevalam oka Kunti Devi putrudi.
1: All the Pandavas are the sons of Kunti Devi.
0: Okay mother.
1: Only one mother.
0: Kani five mandi kumarulu.
1: But you find five sons Pandavas.
0: Kani five akkada untunte nee okade ani cheppagalavu.
1: When there are five sons, how do you say they are one?
0: Karuka ప్రపంచానికి తెలుపుకునే నిమిత్తమై ఒక విధమైనటువంటి నంబర్స్ చెప్తూ పోయాం. కానీ ప్రపంచంతో మనకు అవసరం లేదు.
1: ఫర్ వరల్డ్లీ పర్పస్ వీ మే రిప్రజెంట్ బై న్యూమరికల్ వాల్యూ బట్ యట్ వీఆర్ వన్ ఓన్లీ.
0: ఆ విధంగా నీవు చెప్తూ రావాలి.
1: దట్స్ హౌ యూ షుడ్ డిక్లేర్.
0: మేమందరూ చేరి ఈ పని చేసామంటే అందరినీ అరెస్ట్ చేస్తారు.
1: ఇఫ్ యూ సే ఆల్ ఆఫ్ అస్ టుగెదర్ హ్యావ్ డన్ దిస్ జాబ్ యూ విల్ ఆల్ బి అరెస్టెడ్.
0: నేను ఒకడే.
1: I am only one.
0: వారిని పట్టినప్పుడు వారు కూడా నేను ఒకరే.
1: ఇఫ్ దట్ పర్సన్ ఇస్ గాడ్, ఎస్ ఐఎమ్ ఆల్సో ద సేమ్ పర్సన్.
0: కాబట్టి ఈ పది మంది కూడాను నేనేను.
1: సో ఆల్ ద 10 ఆర్ ఇన్ రియాలిటీ ఆర్ వన్.
0: అట్టు చెప్తూ పోతుంటే ప్రపంచంలో బిరియన్ సులభంగా అర్థమవుతుంది అందరికీ.
1: When we start feeling so, explaining everybody, the whole world
0: will understand.
1: Today you may not understand well.
0: Then
1: once you recognize this oneness, it will be very well clearly
0: understood.
1: Therefore, to understand clearly, we should establish ourselves in that oneness.
0: దృఢం చేసుకోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ స్ట్రెంగ్థెన్ ఎవ్రీ ఆస్పెక్ట్.
0: ట్రూత్ ఈజ్ వన్.
1: ట్రూత్ ఈజ్ వన్.
0: రెండు కాదు.
1: నాట్ టూ.
0: ట్రూత్ అంటే ఏమి?
1: వాట్ ఈజ్ ట్రూత్? వాట్ ఈజ్ దిస్?
0: ఇది హ్యాంకర్ చీఫ్.
1: దిస్ ఈజ్ హ్యాంకర్ చీఫ్.
0: కానీ దీంట్లో ఎన్నో దారములు అంతా ఉంటున్నాయి కాబట్టి ఈ దారముల యొక్క చేరిక ఈ గ్రూప్ భావిస్తారు.
1: Because we find so many threads, yarn interwoven into kerchief, we think it's many.
0: Kerchief ettaindi aneka rakamainatvanti threads anta cherchetappudiki idi kerchief ayyindi.
1: This is a kerchief because the yarn is so closely interwoven.
0: Tistu vaste okoti okoti pratyekanga vastundi.
1: You can remove the one thread after another.
0: Kanuka idi thread anta kuda vere vere dandiga unnai kani kani cloth okate untundadi.
1: There may be any number of threads. Plenty, but the cloth is one.
0: అట్టిదాన్ని ఏకత్వాన్ని మనం తీసుకోవాలి.
1: సో వీ షుడ్ గో బై దిస్ వన్నెస్.
0: ఈ ఏకత్వం వచ్చినప్పుడే దాన్ని తీర్చుకోవడానికి వీలవుతుంది.
1: బికాస్ ద థ్రెడ్స్ హ్యావ్ బికమ్ వన్ ఇన్ టు ఎ క్లాత్, యూఆర్ ఏబుల్ టు వైవ్.
0: కనుక మనం ఏకత్వాన్ని తీసుకోవాలి కానీ అనేకత్వాన్ని తీసుకోకూడదు.
1: సో వీ షుడ్ గో బై దిస్ నాన్ డ్యువల్ వన్నెస్ ఓన్లీ.
0: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వమే సత్యం.
1: వీ షుడ్ అండర్స్టాండ్ ది ట్రూత్ ఆఫ్ యూనిటీ అండ్ డైవర్సిటీ.
0: యూనిటీ మనకు కావాలి.
1: దిస్ యూనిటీ ఇస్ వెరీ నెసెసరీ.
0: ఈనాడు పిల్లలందరూ వేరువేరుగా కల్పిస్తున్నారు.
1: అండ్ వీ ఫైండ్ సో మెనీ స్టూడెంట్స్ సెపరేట్ ఫ్రమ్ ఈచ్ అదర్.
0: కానీ ఆల్ ఆర్ వన్.
1: బట్ ఆల్ ఆర్ వన్.
0: మీరు ఏ కాలేజీలో చదువుతున్నారు?
1: వేర్ ఆర్ యూ స్టడీయింగ్?
0: సత్యసాయిబాబా కాలేజీలో చదువుతున్నాము.
1: సే దట్ వీఆర్ స్టడీయింగ్ ఇన్ సత్యసాయిబాబాస్ కాలేజ్.
0: కానీ పిల్లలంతా వేరువేరుగా కల్పిస్తున్నారు కానీ అందరూ ఒకటే.
1: Though we find many students, in fact they are one, studying in the same college. Therefore we should make every attempt to foster and develop the spirit of oneness.
0: Govinda Krishna Jai, Gopala Krishna Jai, Gopala Bala Bala Raya, Krishna Jai.

0: చాలా సంతోషం. పిల్లలు ఏకత్వంతో కూడి పాడేటప్పటికి అది ఎంత హాయిగా ఉంటుందో చూడండి. అందరికీ అంతకుముందు ఏకం కావాలి, అప్పుడే మనసుకు వినే కూడాను చాలా ఆనందం వేస్తుంది.
1: When you all join together and sing in perfect harmony and in chorus, you will certainly experience, enjoy the blissful state.
0: ఈ విధంగా ప్రతి మాట ఎందుకు ఏకత్వం కావాలి.
1: Like this, in every aspect we should experience unity and oneness.
0: ఇంతమంది పాడాలంటే ఎన్ని స్థుతులు పెట్టాలి?
1: For all people to join, how many strutis you require?
0: మనకు ఏ శృతి మనకు అక్కర్లేదు.
1: We don't need to go by that.
0: ఒక్క శృతి చాలు.
1: One shruti is enough.
0: ఇంతమంది కంటములకు ఒకే శృతి పెట్టింది.
1: All voices can join in unison.
0: అప్పుడే తెలియనటువంటి ఆనందము.
1: Then you'll have bliss.
0: మిమ్మల్ని చూస్తుంటే నాకెంతో ఆనందం వేస్తుంది.
1: భగవాన్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ సీయింగ్ ఆల్ ఆఫ్ యూ హియర్.
0: లేకపోతే మీకు తెలిపచ్చు, నేను ఇన్ని రకములైనటువంటి కార్యక్రమాలు పెట్టుకొని ఇన్ని రకమైన కార్యక్రమాల్లో కూడా నేను చేరుతూ దిగుతూ కానీ కట్టేటప్పటికీ తెల్లవారి వదులుకొని రాత్రి పరుండినంత వరకు నేను ఆనందంగా ఉంటుంటాను.
1: Swami has so many programs. Swami has got so many activities. He gets himself associated with all many programs, but yet he is happy right from the morning till this day. Throughout the day, he is extremely happy.
0: ఇట్టి ఆనందము ఎవరికైనా చిక్కుతుందా?
1: Is it possible for anybody to be as blissful as Bhagavan?
0: కనుక నేను ఎప్పుడు కూడా ఆనందంగానే ఉంటాను.
1: Bhagavan is always happy, always happy.
0: దూషణ భూషణ తిరస్కారం పురస్కారం అన్ని కూడా మాటల యొక్క భావమే.
1: It is only your vocal verbal expression so far as the blame and praise are concerned.
0: కాని నాకు ఆ భేదం లేదు.
1: Bhagavan has no difference as such.
0: అందరూ ఒక్కటే.
1: All are one.
0: Be alike to everyone.
1: All are one. Be alike to everyone.
2: You are listening to excerpts from a divine discourse delivered by Bhagavan Baba on 9th October 2005 in Prashanthi Nilayam. Bhagavan explained that Jiva and Deva, the individual and God, are one. He urges us to develop firm faith in the principle of unity underlying all diversity and not differentiate on external basis. All are one. Be alike to everyone. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: సర్వమిరిగిన వాడు సాయి ఒకడే. సర్వమిరిగిన వాడు సాయి ఒకడే.
1: ది ఆల్ నోయింగ్ పర్సన్, ద ఓమ్నిసియెంట్ పర్సన్ డజంట్ ఎగ్జిస్ట్. There is no person who does not know anything at all. People who know a little, it is small persons. There is only one who knows everything and who is omniscient, and that is Sai and Sai alone.
2: పంచక్రియలతో పంచభూతములతో కూడినది ఈ ప్రపంచం.
1: ది వరల్డ్ కన్సిస్ట్ ఆఫ్ ఫైవ్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీ అండ్ ఫైవ్ ఎలిమెంట్స్.
2: పంచ జ్ఞానేంద్రియములతో పంచభౌతికమైన దేహములో జీవుడుగానున్న కర్తమునకు పంచాక్షరములు ప్రాణం వంటి.
1: ఈ ఫైవ్ లెటర్స్ పంచాక్షర ఆర్ లైఫ్ బ్రెత్ ఇట్సెల్ఫ్ ఫర్ ద హ్యూమన్ బీయింగ్ హూ ఈస్ ఎన్కేస్డ్ ఇన్ ది బాడీ విచ్ కన్సిస్ట్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్.
2: యజుర్వేదమునందు నమకములు నమః శివాయచ శివతరాయచ నమః శివాయచ శివతరాయచ అని మంత్రపూరితమైనటువంటి వాక్యమునకు ఈ పంచాక్షరి నామమే మొదటి మంత్రము.
1: ఇన్ యజుర్వేద ఇన్ నమక ది ఫైవ్ లెటర్ మంత్ర నమః శివాయచ శివతరాయచ ఈజ్ ద వెరీ ఫస్ట్ వన్ అండ్ ప్రైమరీ ఇంపార్టెంట్ వన్.
2: మంత్రమనగా మరణము చేయనటువంటి వారిని కాపాడునదే మంత్రము అని.
1: ద మీనింగ్ ఆఫ్ మంత్ర ఈజ్ ఎన్ ఇన్కాంటేషన్ ద రెపిటేషన్ ఆఫ్ విచ్ విల్ సేవ్ ది పర్సన్ హూ రిసైట్స్ ఇట్.
2: ఇది బీజాక్షరముల యొక్క కలియక చేత ఇది మహాశ్రేష్ఠ స్వరూపాన్ని ధరించింది.
1: ఇట్ గెట్స్ ఎన్ ఎక్స్ట్రాడినరీ సీక్రెట్ అండ్ పొటెన్షియల్ పవర్ as it consists of bijaksharas.
2: Ishwara yokka sankalpame shuddha brahmam.
1: The very thought and sankalpa of Ishwara is shuddha brahma.
2: Ide shabda brahmam.
1: This itself will be described as shabda brahma.
2: Kanukane mantramuniki intati mahattaramainatundi shakti unnadi.
1: Therefore mantra acquires such extraordinary potency and power.
2: Mantramulu moodu vidhamulu.
1: There are three types of mantras.
2: Indulo vaidika mantramu tantrika mantramu chala pradhanamainatuvi.
1: Of the three, the mantra which will be called vaidika mantra and the second tantrika mantra are very important ones.
2: Ee rendinti yandu వైదిక మంత్రము చాలా శ్రేష్టమైనటువంటిది.

0: Between these two also, Vaidika mantra is very sacred.
1: Vaidika mantra managa vedamunaku sambandhinchinatundi.
0: The meaning of Vaidika mantra is, it is a mantra which relates to Veda.
1: ఈ వైదిక మంత్రమునకు రెండు విధములైనటువంటి మార్గములు ఉన్నవి.
0: There are two paths which we follow through this Vaidika mantra.
1: మొదటిది ప్రణవ సహితమైన మంత్రం.
0: The one is associated with ప్రణవ.
1: రెండవది వేద విహితమైన మంత్రం.
0: The other one is వేద విహిత associated with వేద itself.
1: ఇక్కడ నమశివాయ అనే పదములకు అర్థాన్ని మనం చక్కగా గుర్తించాలి.
0: వీ హావ్ టు రికగ్నైజ్ ది కరెక్ట్ మీనింగ్ ఆఫ్ దిస్ మంత్ర నమ శివాయ.
1: ఇది ఋగ్వేదమునందు చమకములో మొదటి మంత్రం.
0: ఇన్ ఋగ్వేద ఇన్ చమక దిస్ ఇస్ ది వెరీ ఫస్ట్ మంత్ర.
1: నమ శివాయ. శివాయ అనగా ఒక శుభమైనటువంటి ఒక తత్వం.
0: శివాయ రెఫర్స్ టు ఏ ప్రిన్సిపల్ విచ్ ఇస్ ఆస్పిషియస్, వెరీ ఇంపార్టెంట్ ఆఫ్ ఆస్పిషియస్,
1: మంగళకరమైనటువంటిదని కూడా మరొక అర్థం.
0: అనదర్ మీనింగ్ ఆల్సో దట్ ఇట్ ఇస్ సేక్రెడ్ అండ్ ఆస్పిషియస్,
1: శుభంకరమైనటువంటిదని మరొక అర్థం.
0: అనదర్ మీనింగ్ ఇస్ దట్ దిస్ కన్ఫర్స్ ఏ లాట్ ఆఫ్ గుడ్ అండ్ వెల్ఫేర్.
1: నమ ఆ మంగళకరమైనటువంటి దానికి నమస్కరిస్తున్నాను.
0: The word nama is added to indicate that to such a sacred mantra I am offering my obeisance.
1: అయితే ఆ మంగళకరమైనటువంటి దానికి ఏమిటది?
0: What is it that is so sacred and auspicious?
1: అదే ఓం నమశివాయ, శుభంకరమైనటువంటి ఓంకారమునకు నమస్కారము అని దీని అర్థం.
0: The meaning is that I am offering the obeisance to the Om which is very auspicious.
1: Shubhankaramainatundi Omkaramunaku namaskaramu anantalo chala pratyeka visheshtam untundi.
0: There is an extraordinary special significance in uttering that we offer obeisance to this sacred mantra of Om.
1: Ee Omkaramunandu akara ukara మకారముల యొక్క చేరికున్నది.
0: ఇన్ దిస్ ఫారం ఆఫ్ ఓం దేర్ ఆర్ త్రీ సిలబల్స్, అకార ఉకార అండ్ మకార. ఆ ఊ అండ్ మా.
1: అకారం వల్లనే మోక్షం మనకు ప్రాప్తించదు, లేక ఉకారం వల్లనే సాక్షాత్కారం మనకు సంభవించదు, మకారం వల్లనే మనకు ముక్తి లభించదు.
0: త్రూ అకార వీ మే నాట్ బి ఏబుల్ టు గెట్ లిబరేషన్, వీ మే నాట్ బి ఏబుల్ టు గెట్ సెల్ఫ్ రియలైజేషన్ త్రూ అకార. Liberation may not be obtained through makara exclusively.
1: Akara swarupudu tanai ukara makaram anetvanti palana layamulanu gaminche nimittamai omkara swarupuduga marinadu.
0: He becomes omkara swarupa with the form of va and u and ma joining together to this particular form of a.
1: పాలనా లయములు ఇందులో ప్రధానమైనటువంటి నేత్రములు.
0: ప్రొటెక్షన్ అండ్ మజ్జన్ దీస్ టూ ఆర్ ఎసెన్షియల్ పార్ట్స్ ఆఫ్ ది ఫార్మ్ ఆఫ్ ఆ.
1: నమశివాయకు అనేక మంది అనేక విధములైనటువంటి అర్థములు తెలుపుతూ వచ్చారు.
0: క్వైట్ ఎ నంబర్ ఆఫ్ పీపుల్ హ్యావ్ బీన్ గివింగ్ డిఫరెంట్ మీనింగ్స్ టు దిస్ మంత్ర నమశివాయ.
1: అక్షరార్థములు వేరు, వాక్యార్థములు వేరు, పదార్థములు వేరు.
0: ది మీనింగ్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ది లెటర్స్ మే బి డిఫరెంట్, ది మీనింగ్ అరైజింగ్ అవుట్ ఆఫ్ దిస్ పర్టికులర్ సెంటెన్స్ అస్ ఎ హోల్ మే బి డిఫరెంట్, బట్ ది మీనింగ్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ది రియాలిటీ మే బి క్వైట్ డిఫరెంట్.
1: అయితే అన్నింటి ఎందుకూడను శాస్త్రార్థముల కంటే ఆత్మార్థమనేటువంటిది చాలా శ్రేష్టమైనటువంటిది.
0: ఆఫ్ ఆల్ ది మీనింగ్స్ ది మీనింగ్ విచ్ వన్ మే గెట్ ఫ్రమ్ స్క్రిప్చర్స్ మే నాట్ బి యాజ్ సేక్రెడ్ యాజ్ the meaning which one may get out of experience.
1: ikkada aksharaarthamunaku okkoka aksharamunu puraskarinchukoni okkoka medhavi okkoka reetiga bodhisthu vachadu.
0: Intelligent persons, highly accomplished ones try to give the meaning to this particular mantra on the basis of each letter that is incorporated in this mantra.
1: Na anaga nandi vahanudani.
0: Na is interpreted as the one who has
1: ma anaga mandara malanu dharinchinatundi vaadi.
0: The one who has worn mandara mala, a garland of mandara.
1: Si anaga shivudu aneetuvanti suryudu udayinchagane పార్వతి అనేటువంటి కమలము వికసిస్తుంది అని.
0: సీ హ్యాస్ బీన్ ఇంటర్ప్రిటెడ్ యాజ్ ద మోమెంట్ ది సన్ ఆఫ్ శివ రైజెస్ ది లోటస్ ఆఫ్ పార్వతి బ్లాజమ్స్.
1: అనగా బుద్ధి ప్రభలు వికసించిన దక్షణమే హృదయ కమలం వికసిస్తుంది అనేటువంటి దీని అంతరార్థం.
0: ద ఇన్నర్ మీనింగ్ ఇస్ ద మోమెంట్ ద ఇంటెలిజెన్స్ అరైజెస్ ది ఫీలింగ్స్ అండ్ ది హార్ట్ రెస్పాన్స్ టు దిస్ పర్టికులర్ అరైజింగ్ ఆఫ్ ది ఇంటెలిజెన్స్.
1: అయితే ఈ విధమైన అర్థములను మనము క్రోడీకరించుకున్నంత మాత్రమున మనకు యథార్థము చిక్కుటలేదు.
0: బై మియర్లీ పుటింగ్ టుగెదర్ ద మీనింగ్ ఆఫ్ దీస్ వర్డ్స్ వీ వుడ్ నాట్ బి ఏబుల్ టు గెట్ ద రియల్ మీనింగ్.
1: నమశివాయ అనగా శుభప్రదమైనటువంటి ఓంకారమునకే నమస్కారం అనేటువంటిది ఇది సరైనటువంటి అర్థంగా మనం స్వీకరించాలి.
0: వీ కెన్ యాక్సెప్ట్ దిస్ మీనింగ్ యాజ్ ది కరెక్ట్ మీనింగ్ అండ్ దట్ ఈస్ నమశివాయ రెఫర్స్ టు ఆఫరింగ్ ఒబేసన్స్ టు దిస్ ఓంకార.
1: పోతన భాగవతమునందు చక్కగా ఈ నమశివాయాన్ని పంచాక్షరమునకు సమన్వయం గావిస్తూ వచ్చాడు. చేతులారంగ శివుని పూజించడేని అన్నాడు.
0: ఇన్ భాగవత పోతన హ్యాస్ బీన్ ఏబుల్ టు గివ్ ఎ కరెక్ట్ ఇంటర్ప్రిటేషన్ అండ్ మీనింగ్ టు దిస్ మంత్ర నమ శివాయ. హీ హాస్ జస్ట్ సెడ్ ఇఫ్ వన్ డస్ నాట్ వర్షిప్ శివ త్రూ హిస్ హ్యాండ్స్
1: చెయ్యికి ఐదు వేలు ఉంటున్నాయి.
0: పామ్ హ్యాస్ ఫైవ్ ఫింగర్స్.
1: ఈ ఐదు వేళ్లు ఐదు అక్షరములకు చిహ్నంగా నిరూపించాడు.
0: These five fingers have been given as standing for the five letters in the mantra.
1: Nama Sivaya. ఈ ఐదు వేళ్లకును ఈ పంచాక్షర నామాన్ని దీనికి ప్రతిష్ఠ చేస్తూ వచ్చాడు.
0: He has been able to interpret and just say that these five letters are symbolized by these five fingers.
1: కనుక ఈ ఐదు వేళ్లతోన ఈశ్వరుని సేవించినటువంటి వాడే పంచాక్షరాన్ని దర్శించినటువంటి వాడు అని అతని అంతరార్థం.
0: The inner meaning is that the one who makes use of all the five fingers in worshipping Shiva is worshipping this mantra, Panchakshari mantra.
1: Kanuka, Isharattvamanandu, oka vidhamainatuvanti yokka, divyatvame kaakunda, manavattvamto koodinatuvanti yokka, prakruti tattvam kuda emidi untundi.
0: Therefore, in Isharattva, there are two aspects. One is the sacred divinity and also the principle of humanity in it.
1: ఈశ్వరుడు అనగా సకలేశ్వర్య స్వరూపుడు.
0: ఈశ్వర రెఫర్స్ టు ద వన్ హూ కమాండ్స్ ఆల్ ద టైప్స్ ఆఫ్ వెల్త్ అండ్ ట్రెజర్.
1: కనుకనే అతని యొక్క ప్రతిబింబమే గణపతిగా అవతరించినదని కూడాను కొన్ని పురాణముల యొక్క ఆధారం.
0: సర్టన్ స్క్రిప్చర్స్ సే దట్ గణేష ఈజ్ రిఫ్లెక్షన్ ఆఫ్ దిస్ పర్టికులర్ తత్వం.
1: ఆత్మావై పుత్ర అనగా తండ్రి యొక్క ఆత్మని పుత్ర స్వరూపాన్ని ధరిస్తుంది.
0: ఇట్ మీన్స్ దట్ సన్ టేక్స్ ద ఫార్మ్ ఆఫ్ ద ఫాదర్.
1: కనుక ఈశ్వరుని యొక్క అంశమే ఈశ్వరుని యొక్క ఆత్మని విఘ్నేశ్వరునిగా అవతరిస్తూ వచ్చింది.
0: ఇట్ ఆల్సో మీన్స్ విఘ్నేశ్వర ఈస్ ది ఆస్పెక్ట్ which has originated from
1: చేతను మహత్తరమైన శక్తుల చేతను గణములను గణముల కంట అధికారిగా చేశారు.
0: ఆన్ అకౌంట్ ఆఫ్ దిస్ అండ్ దేర్ ఫోర్ హీ హాస్ బీన్ మేడ్ ద మాస్టర్ అండ్ ది కమాండర్ ఆఫ్ గణస్ హూ కమాండ్ ఎ లాట్ ఆఫ్ పవర్.
1: ఇతను విజ్డమ్ యొక్క అనగా దివ్య శక్తి యొక్క ప్రతిబింబము అని అనుకుంటున్నారు.
0: వినాయక్ హ్యాస్ బీన్ టేకన్ యాజ్ ద సింబల్ ఆఫ్ ద విజ్డమ్.
1: తెలివితేటలకు మారు పేరు వినాయకుడి.
0: ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఎ సినోనిమ్ టు క్లెవర్నెస్.
1: కనుకని గజ తెలివి అని కూడా లోక వాడుక.
0: ఇట్ ఈస్ ఆల్సో ఐ పాపులర్ సేయింగ్ దట్ ఎనీ పర్సన్ హూ ఇస్ హావింగ్ ఇంటెలిజెన్స్ ఇస్ కన్సిడర్డ్ టు బి ఆర్ కంపేర్డ్
1: గజమునకు తెలివితేటలు అమితం.
0: ఫర్ ఎన్ ఎలిఫెంట్ దేర్ ఆర్ అన్లిమిటెడ్ powers of intelligence and cleverness.
1: కనుకనే అట్టి తెలివితేటలు గుణములతో కూడినటువంటి వారు గణపతి కనుకని అతనికి ఒక ఏరుగ తలనుగా నిరూపిస్తూ వచ్చారు.
0: వినాయక ఐ హావ్ బీన్ ఏబుల్ టు కమాండ్ ది సేమ్ అమౌంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అండ్ క్లవర్నెస్ హి హావ్ బీన్ గివెన్ దిస్ పర్టికులర్ ఫేస్ ఎలిఫెంట్ ఫేస్ విత్ ద ట్రంక్.
1: ఈశ్వరునకు అశ్వేభ్యో నమః అని కూడా మరొక పేరు.
0: ఈశ్వర హ్యాస్ అనదర్ నేమ్ అశ్వేభ్యో నమః.
1: అశ్వం అనగా ఆ ప్రశ్వః అనేటువంటిది మనం విచారిస్తే రేపు అనేటువంటిది లేదు అని దీని అర్థం.
0: ఇఫ్ యూ వాంట్ యూ హావ్ టు ఎగ్జామిన్ అండ్ ఫైండ్ అవుట్ ది కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ఆశ్వ స్వాహ అశ్వ దేర్ ఇస్ నథింగ్ లైక్ టుమారో దట్ ఇస్ ది మీనింగ్.
1: ప్రతి మానవుడు కూడాను ఏది సంపాదించుకున్నప్పటికీ రేపటికి ఎల్లుండికి ముందుకు అనేటువంటి ఒక కాలమునకు దాన్ని ఆధారంగా చేసుకుంటుంటారు.
0: వాట్ ఎవర్ మ్యాన్ అక్వైర్స్ హీ ట్రైస్ టు మేక్ ఎ ప్రొవిజన్ ఫర్ టుమారో ద డే ఆఫ్టర్ అండ్ ఫర్ ద ఫ్యూచర్.
1: అనగా ఈశ్వర తత్వము ఎప్పటికీ అప్పుడే అనేటువంటి ఒక తత్వం.
0: ద ప్రిన్సిపల్ ఆఫ్ ఈశ్వర ఆన్ ది అదర్ హ్యాండ్ రిఫర్స్ టు ద ప్రెసెంట్ అండ్ ది ప్రెసెంట్ అలోన్.
1: రేపు అనేటువంటి దానిని మనం ఏమాత్రం కూడా యోచించరాదు.
0: వన్ షుడ్ నెవర్ థింక్ ఆఫ్ టుమారో అట్ ఆల్.
1: ఎందుకనగా భవిష్యత్తు మీ చేతిలో లేదు.
0: ది రీజన్ ఫర్ సచ్ ఎన్ యాటిట్యూడ్ ఇస్ దట్ ఫ్యూచర్ ఇస్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్స్.
1: ప్రస్తుతాన్ని నీవు ఆనందంగా అనుభవించమని దీని యొక్క అంతరార్థం.
0: సో ఇన్ ద మీనింగ్ ఆఫ్ దిస్ ఇస్ దట్ యు హావ్ టు ఎంజాయ్ ది ప్రెసెంట్ టు ఇట్స్ ఫుల్నెస్.
1: ఇక్కడ విజ్ఞేశుని యొక్క అంతరార్థాన్ని కూడా మనం గుర్తించాలి.
0: We have to also recognize the inner meaning of Vigneshwara.
1: Jantuvulu yokka nivasamu aranyamu.
0: Forest is the dwelling place of animals.
1: Ee aranyamulo anni jantuvulu kodanu swechchaga sancharistuntayi.
0: In forest animals will be conducting themselves very freely.
1: Ee jantuvulo bhari deham kalinatundi jantuvu yeluga.
0: Of all the animals, the one which has a very huge body is elephant.
1: Enta chevuli yokka parakramavantamainatundi simhamu puli ainappudikini tama yokka nadakala jaada lokala kudanu yelugu jaada yelugu yokka pratibimbam ani paadam padinina takshaname aa bimbam ee maatramu kanipinchadu.
0: How ferocious and courageous a tiger or a lion be, its footprint gets merged in the footprint of an elephant which is so big.
1: ఏనుగు యొక్క పాద ముద్ర లోపల మృగరాధి అయినటువంటి యొక్క సింహం యొక్క పాద ముద్ర కూడా ముద్ర కూడాను లయమైపోతుంది.
0: ఇది వాస్ట్ ఫుట్ప్రింట్ ఆఫ్ ఎన్ ఎలిఫెంట్ ది ఫుట్ప్రింట్ ఆఫ్ ఎ కింగ్ ఆఫ్ ఆల్ ఎనిమల్స్ అండ్ ద లయన్ ఆల్సో గెట్స్ మర్జ్డ్.
1: ఇంతేకాదు ఏనుగ అరణ్యములో సంచరించే సమయంలో ఏదైనా ఒక పొదలో తాను ప్రవేశించి దానిని చించుకుని అటువైపున ప్రవేశిస్తుంటారు.
0: నాట్ మెయిర్లీ దిస్ వెన్ ఎ లైసెన్స్ ఎలిఫెంట్ ఇస్ మూవింగ్ ఇన్ ది ఫారెస్ట్ ఇట్ టేర్స్ ది వాట్ ఎవర్ గుడ్స్ ఆర్ ఎనీథింగ్ దట్ కమ్స్ ఇట్స్ వే అండ్ గోస్.
1: మృగములు కూడాను ఆ విధంగా దారిని చేసుకుని తాము సంచారం సల్పవు.
0: నో అదర్ ఎనిమల్ would be able to make way for itself in the same way as an elephant does.
1: Yelugu nadchina darilo anni mrugamulu kuda sulabhanga sancharinchadaniki veelavutundi.
0: In the path which an elephant has taken, all the other animals can easily move about.
1: Kanuka margadarshakamainatundi ee yokka yelugu.
0: It also means that it sets an example and sets a path for all the other animals.
1: Adhe vidhamugane Vigneshwarudu kudanu సర్వ గ్రహములకు సర్వ గణములకు సర్వ గృహములకు కూడాను మార్గదర్శకుడైనటువంటి వాడని.
0: ఇన్ ద సేమ్ వే విఘ్నేశ్వర ఆల్సో ఈజ్ అన్ ఐడియల్ అండ్ మోడల్ ఫర్ ఆల్ ద ప్లానెట్స్ ఫర్ ఆల్ ద గాడ్స్ అండ్ ఫర్ ఆల్ ద మెన్.
1: విఘ్నేశ్వరుడు అనగా తనను తిరస్కరించినటువంటి వారికి కార్యములందు విఘ్నములు కలిగించటమని తనను ఆరాధించినటువంటి వారికి విఘ్నములను దూరం చేయునని లోకవాడుక.
0: It is generally understood by the word that Vigneshwara is one who creates obstacles for people who criticize and comment on him, and for people who worship, he removes the obstacles.
1: ఇది సరైనటువంటి అర్థం కాదు.
0: But this is not a correct interpretation or understanding.
1: అనగా ఎవరు అతన్ని మార్గదర్శకులుగా చేసుకుని పూజించులు వారికి మార్గాన్ని నిరూపిస్తుంటాడు.
0: ఇట్ ఓన్లీ మీన్ యాక్చువల్లీ మీన్ దట్ విఘ్నేశ్వర ఇస్ వన్ హూ ప్రొవైడ్స్ ఎ వే ఫర్ పీపుల్ హూ టేక్ షెల్టర్ అండ్ హూ టేక్ హిమ్ యాజ్ ఎ మోడల్ అండ్ ఎన్ ఐడియా.
1: ఇప్పుడిప్పుడు ఈ విఘ్నేశ్వరుని యొక్క మహత్తమైన ఈ యొక్క శక్తి సామర్థ్యములను భూగోళ శాస్త్రజ్ఞులు కూడా గుర్తిస్తూ వస్తున్నారు.
0: The geographers and geologists also have come to realize the extraordinary power which Vigneshwara represents.
1: ఇది ఒక విధమైనటువంటి వైజ్ఞానమునకు కూడా కొంత ఆధారంగా నిరూపిస్తూ వచ్చారు.
0: It could be even scientifically also proved.
1: విఘ్నేశ్వరుడు అనేటువంటి వాడు నక్షత్ర మండలం యొక్క దారిలో తాను కూడా ఉన్నాడు, ఒక నక్షత్ర రూపుడై ఉన్నాడు అని కనిపెడుతూ వచ్చాడు.
0: ఇట్ హస్ బీన్ జస్ట్ సేమ్ అండ్ ట్రూ దట్ విఘ్నేశ్వర ఈజ్ ఆల్సో హెస్ ఆల్సో టేకన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ స్టార్.
1: కొంత చక్కగా పరిశీలన చేసినప్పుడు ఆ యొక్క నక్షత్రము ఏనుగు తలవలే కనిపిస్తూ వచ్చింది.
0: That star, when it has been very carefully scrutinized and observed, it takes the form of the head of an elephant.
1: Vigneshwarudu nakshatra swarupudai undaga, veeru daiva swarupudani aaradhana chestunnarani cheyadani kudanu chestu vachchar.
0: A few people have made fun of by telling that when Vigneshwara is really star, why should he be worshipped as a god?
1: Aithe idi kramakramena kudanu anni nakshatramula vale kaaka ఇది ఒక ప్రత్యేకమైనటువంటి యొక్క కాలమునందు, ఒక ప్రత్యేకమైనటువంటి దేశమునందు, ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్టత ఎందు కూడాను నిరూపిస్తూ వస్తుంది.
0: బట్ దేర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ దిస్ స్టార్ అండ్ ది అదర్ స్టార్. దిస్ స్టార్ అన్లైక్ ది అదర్ స్టార్స్ హస్ నాట్ ఎ స్పెషల్ ఫీచర్ ఆఫ్ ఫైండింగ్ ఇట్సెల్ఫ్ అట్ ఎ పర్టికులర్ టైమ్ ఇన్ ఎ పర్టికులర్ కంట్రీ అండ్ ఇన్ ఎ పర్టికులర్ సీజన్.
1: భాద్రపద శుద్ధ చతుర్థి దినం
0: on the fourth day chauthi of bhadrapada on the great fortnight you get this
1: aanadu maatrame ee nakshatram oka yenuku aakaramu dharinchinattuga kanipistu vachindi.
0: Only on that particular day this star can be seen in the form of an elephant.
1: Kalukane భూగోళ శాస్త్రజ్ఞులు ఇది ఒక విశిష్టమైనటువంటి ఆదర్శవంతమైనటువంటి నక్షత్రం అని కూడా ఆనందిస్తూ వచ్చారు.
0: Those people, who have observed this particular star have felt happy that this is a very unique type of star.
1: ఇది మహావిద్యాస్వరూపమైనటువంటిది.
0: This is the very embodiment of education.
1: అందువల్లనే అనేక మంది విద్యార్థులు సిద్ధి గణాయక బుద్ధి గణాయక అని ఆరాధన చేస్తూ వచ్చారు.
0: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ దిస్ స్టూడెంట్స్ వర్షిప్ విఘ్నేశ్వర సిద్ధి వినాయక అండ్ బుద్ధి వినాయక.
1: ఇతనుకు బుద్ధి సిద్ధి గణపతి అని కూడా ఒక పేరు.
0: అనదర్ నేమ్ గివెన్ టు దిస్ గాడ్ ఇస్ సిద్ధి వినాయక అండ్ బుద్ధి వినాయక. సిద్ధి బుద్ధి వినాయక
1: ఇతని యొక్క జ్ఞానము చాలా తీక్షణమైనటువంటిది.
0: His wisdom is highly refined and very
1: idilu kavulo mahakavi
0: among the poets he is the greatest.
1: Okanoka samayamlo vyasudu mahabharatanni vrayavani korinappudu itanu vyasudu cheppatamu ganapati vrayatam.
0: Once upon a time vyasa asked ganapati to write take down mahabharata when he was dictating.
1: ఇతను రాయు సమయం లోపల అది మహాభారతం అనగా గొప్ప భారతమే కొన్ని లక్షల శ్లోకములతో చేరినటువంటిది.
0: వైల్ రైటింగ్ హీ హ్యాడ్ టు రైట్ ఏ నంబర్ ఆఫ్ శ్లోకాస్ బికాజ్ మహాభారత కన్సిస్ట్ ఆఫ్ ఏ థౌసండ్స్ ఆర్ ల్యాక్ ఆఫ్ శ్లోక.
1: కాలమును వ్యర్థము చేయకూడదు అనేటువంటి అర్థంని వినాయకుడు ప్రపంచానికి బోధిస్తూ వచ్చారు.
0: వినాయక హ్యావ్ బీన్ టీచింగ్ టు ద వరల్డ్ దట్ వన్ షుడ్ నాట్ వేస్ట్ టైం.
1: ఆ కలము వెలుగుగానే తన వైపు ఉన్నటువంటి ఒక పళ్ళును పెరిగి దానితో భారతాన్ని రాస్తూ వచ్చాడు.
0: When the pen was broken while writing, without wasting time, he broke his one tusk and began using it as a pen for writing.
1: కనుక అతనికి ఏకదంతుడు అని కూడా మరొక పేరు.
0: That is why he has got another name, Ekadanta.
1: ఇంతే కాకుండా త్యాగరాజు కూడాను లోకానికి మొట్టమొదట తన యొక్క భక్తి ప్రపత్తులను చాటునే నిమిత్తమై గణపతిని మాత్రమే వర్ణిస్తూ వచ్చాడు.
0: నాట్ ఓన్లీ దిస్, ఈవెన్ త్యాగరాజ వైల్ హీ వాంటెడ్ టు జస్ట్ డిక్లేర్ అండ్ షో టు ద వరల్డ్ హిస్ ఓన్ డివోషన్ అండ్ సరెండర్, హీ బిగాన్ డిస్క్రైబింగ్ వినాయక్.

0: ప్రపంచానికి అంతా కూడాను మానవులకందరికి కూడాను మొట్టమొదట శ్రీ గణపతిని ప్రార్థించమన్నారు.
1: He just said that all the people all over the world should offer their first worship to Ganesha.
0: Inte kaadu ganapati yokka aaharamunu chakkaga aadharam chesukoni prajala yokka bhavamulu kudanu sarjitte nimittamai saatvika aaharanga kudanu daanini maarchukuntu vachadu Tyagaraja.
1: Tyagaraja has also went on to prove the world that there is a need for sattvic type of food, and this on the basis of food taken by Ganesha.
0: Lokamuloni manavulaku aaya sankalpamulanu sampradayamulanu samskaramulanu puraskarinchukoni konni konni aaharamulanu aashistuntaru.
1: People in the world, depending upon their own tendencies, their own habits, their own disposition, would be liking certain types of food.
0: Manavudu ఎట్టి స్వభావం కలవాడనేటువంటి దానిని కూడాను ఆహారాన్ని ఆధారం చేసుకుని చెప్పవచ్చు.
1: ఆన్ ద బేసిస్ ఆఫ్ ది ఫుడ్ బీయింగ్ టేకన్ బై పీపుల్ యూ కెన్ డిటర్మిన్ అండ్ సే వాట్ టైప్ ఆఫ్ పర్సన్ ఏ పర్సన్ ఈస్.
0: కనుకని గణపతి యొక్క ఆరాధనయందు ఆహారమును ప్రధానమైనటువంటి యొక్క మార్గం నందు నిరూపిస్తూ వచ్చారు.
1: ఇది ఫార్మల్ ప్రొసీజర్ ఆఫ్ ఫాలో టు వర్షిప్ గణపతి. Food taken by Ganapati also is taken as an example for good type of food.
0: సాత్వికమైనటువంటి ఆహారమునకున్న లక్షణాలు కూడాను చెబుతూ వచ్చారు.
1: He has also gone on to describe the various features of sattvic food.
0: రసభరితమైనటువంటి ఆహారం.
1: Food which is fully, which is having a lot of strength and vitamins.
0: తైలముతో ఉడికినటువంటి ఆహారం.
1: Food which is cooked with oil.
0: తలలోపలి జీర్ణమయ్యేటువంటి ఆహారం.
1: Food which can be easily digested.
0: మనసును బుద్ధిని దేహమును కూడాను పుష్టివంతము చేసేటువంటి ఆహారం.
1: Food which can impart strength to the body, to the mind and to the intelligence.
0: ఆకలిని అధికంగా అణచగొట్టేటువంటి ఆహారం.
1: Food which can reduce the hunger.
0: ఇది సాత్వికమైన ఆహారము అన్నారు.
1: This type of food is sattvika food.
0: కారం, అధికమైన ఉప్పు, అధికమైన పులి, అధికమైన చేదుగా ఉండేటువంటి యొక్క ఆహారములు రజోగుణ సంబంధమైన ఆహారం అన్నారు.
1: Food which is very much pungent, very sour or very saltish, bitter, this is all ఫుడ్ విచ్ ఇస్
0: వేడి వేడిగా భుజించేటువంటి ఆహారం కూడాను రాజసికమని తెలుపుతూ వచ్చారు.
1: ఫుడ్ విచ్ ఇస్ వెరీ హాట్ ఇట్ ఈస్ ఆల్సో రాజసిక్ టైప్ ఆఫ్ ఫుడ్.
0: ఈ పొగలు పోయేటువంటి యొక్క అన్నము హృదయాన్ని మండింపచేస్తుంది అని కూడాను నిర్ణయం చేశారు.
1: ఫుడ్ విచ్ ఇస్ వెరీ హాట్ ఈస్ ఆల్సో గోయింగ్ టు జనరేట్ బ్యాడ్ టైప్స్ ఆఫ్ ఫీలింగ్స్ ఇన్ ది హార్ట్.
0: దీనిని రజోగుణమైనటువంటి ఆహారంగా నిర్ణయం చేస్తూ వచ్చారు.
1: This food has been described and decided as food rajasika food.
0: తమో గుణం అనేటువంటి ఆహారం పూర్తి చల్లబడినటువంటిది, పాచినటువంటిది, లేక దుర్గంధంతో ఉండినటువంటిది, గట్టిగైపోయినటువంటిది, ఇలాంటి ఆహారము తమో గుణ సంబంధమైనటువంటి ఆహారం అన్నారు.
1: Food which is stale, which has become very hot, which is stinking or smelling bad, this type of food has been described as tamasic food.
0: ఈ అన్నింటికంటే ముఖ్యంగా కొంచెము విచారించుకున్నప్పుడు మాంసాహారం అనేటువంటిది పూర్తి దీన్ని ఖండిస్తూ వచ్చారు.
1: నాన్ వెజిటేరియన్ ఫుడ్ హ్యాస్ బీన్ డిస్క్రైబ్డ్ అండ్ బీన్ క్రిటిసైజ్డ్ అండ్ కండెమ్డ్ యాస్ వెరీ
0: కనుకని గణపతి అనగా ఏనుగు శాఖాహారి.
1: గణపతి హూ ఆల్సో రిప్రజెంట్స్ అన్ ఎలిఫెంట్ ఎలిఫెంట్ ఈస్ ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్.
0: చక్కని గరిక చెరుకు.
1: ఇట్ ఈట్స్ గ్రాస్ విచ్ ఇస్ గుడ్ అండ్ ఆల్సో షుగర్.
0: ఎద్దులకు ఉపయోగపెట్టేటువంటి యొక్క పత్రములు.
1: ది లీవ్స్ విచ్ కెన్ బి ఆఫర్డ్ అండ్ యూజ్ ఫర్ యజ్ఞ ఆర్ ఆల్సో బీన్ టేకన్ బై ఎలిఫెంట్.
0: మర్రి ఆకు, రావి ఆకు.
1: ది లీవ్స్ ఆఫ్ బానియన్ లీవ్స్ అండ్ నీమ్ లీవ్స్.
0: మామిడి ఆకు,
1: మ్యాంగో లీవ్స్.
0: ఈ విధమైనటువంటి యొక్క ఆకులను మాత్రమే తాను భుజిస్తుంది.
1: Only such leaves are taken as food by elephant.
0: Vishnu Grandam, Vishnu Priya, అనేటువంటి ఆకును చాలా ప్రీతిగా భుజిస్తుంది.
1: A leaf which is described as Vishnupriya is eaten with a lot of relish by an elephant.
0: Ganapati ki buddhi ki pratishtha sthanam anetuvadiga nirupistavacha.
1: Vigneshwara is one who symbolizes and who holds himself as an example for wisdom, cleverness, good qualities and sweetness and softness.
0: Isharudu jagannataka sutradhari.
1: Ishwara is the director of the entire play of the universe.
0: Itana jagattune aadinchetuvanti yokka director anaga tanu yajamani.
1: He is the director of the entire show of the universe, who can conduct and direct the entire play.
0: Ishwara yokka natana varnanatikamainatundi.
1: The play and the conduct of Ishwara is impossible to describe adequately.
0: Itana shivatandam aaruchundaga taalam veseetundi vaaru ganapati.
1: When he was playing the dance of Shivatandava, the one who played all the symbol
0: anaga sangeetha sahityamunandu kudanu ganapati maha goppavaadu.
1: That means ganapati was an extraordinarily and extremely accomplished one in literature.
0: Samanyamga ఈశ్వరుని యొక్క నాట్యములకు తాళం కొట్టేటువంటి వారు ఎవరు కూడా లేరని చెప్పవచ్చు.
1: Truly speaking, we may say that there is no one who would be able to give the timing when Lord himself is dancing.
0: కనుకనే విజ్ఞేశ్వరునకు ఇన్ని విధములైనటువంటి యొక్క అధిష్టమైనటువంటి ఒక ప్రతిష్టమైనటువంటి స్థానములను అందిస్తూ వచ్చారు.
1: Vigneshwara in this particular way has been given a place of such high eminence and importance.
0: Kevalam Vigneshwaranaga anni aaradhanaku kudanu mottamonti aaradhakudu Vigneshwara.
1: Vigneshwara also is worshipped before any other god is worshipped in any type of worship.
0: కనుకనే ఈశ్వరునికి పరమ ప్రీతికరమైనటువంటి యొక్క పుత్రుడగుట చేతనే ఇదన్ని ప్రాప్తించి ఈశ్వరుని ద్వారా కొన్ని వరములను పొందే నిమిత్తమై ప్రతి ఒక్క వ్యక్తి కూడా విఘ్నేశ్వరుని ప్రప్రథమంలో పూజిస్తారు.
1: As Vigneshwara is the dearest child of Ishwara, if one wants to get the blessings and boons from Ishwara, one worships Vigneshwara and propitiates.
0: ప్రతి మానవుడు కూడాను మూడు విధములైనటువంటి యొక్క గుణములతో కూడి ఉంటున్నాడు.
1: Every man is made up of three qualities.
0: కావాలనేటువంటి కామం.
1: Everyone has a feeling to have, the desire to have.
0: అది నెరవేరలేదా క్రోధం.
1: If one does not get his desire fulfilled, he gets angry.
0: లభించలేదు పోయినా లోభం.
1: If only he gets them, he gets more and more grief.
0: కావాలి.
1: One is desire.
0: విఫలం కాకూడదు.
1: One should not get disappointed.
0: లభించలేదు పోకూడదు.
1: And whatever one gets, one doesn't want to lose.
0: Manavuni yokka swabhavam ettivi.
1: These are the three important characteristics of a man.
0: Povunanedi bheeti, poradanedi preeti.
1: He doesn't want to lose that particular thing, and he is afraid that he can lose what he has.
0: Kalukani, ee moodu gunamulu kaligineetundi manavunaku మొట్టమొదట విఘ్నేశ్వరుని ప్రార్థించినప్పుడే ఈ మూడు కూడా సిద్ధిస్తాయని కూడా దీని యొక్క అంతరార్థం.
1: The Indian inner meaning of this is that for a man who has got these three characteristics, if he worships Vigneshwara, there will be no obstacle and he will be able to get fulfillment in all these three characteristics.
0: మానవుని యొక్క కార్యములు ప్రయత్నములు కూడా నిర్విఘ్నముగా జరగాలని చెప్పని విఘ్నేశ్వరుని ఆరాధిస్తారు.
1: People worship Vigneshwara with a prayer that whatever action they undertake, they should not face any obstacle.
0: Kani manavulu manam aashinchinatundi karyam ettivi ani kunte prashnalu vaadu vesukovatam ledu.
1: But man does not put a question to himself as to what type of activity has he undertaken.
0: Manchi karyamulaku manamu sankalpinchi tadwara vigneshuni praaptinchinappude మనకు విఘ్నములు దూరమై అవిఘ్నంగా మనకు కార్యములు సఫలమవుతాయి.
1: We should plan for good activity and pray to Vigneshwara to remove the obstacles, and in that case the obstacles could be removed.
0: మనము చెడ్డవి మాత్రమే మనం సంకల్పించి చెడ్డ కార్యములకు విఘ్నములు కలగకుండా ఉండాలనుకుంటే ఇది విఘ్నేశ్వరుని యొక్క సంకల్పం ఏమాత్రం కూడా సరిపోదు.
1: If on the other hand, we have plans and thoughts about
2: bad activity and harmful activity, it is not in keeping with the intentions of Vigneshwara to remove the obstacles.
0: దొంగలు కూడా విఘ్నేశ్వరుని ప్రార్థిస్తుంటారు. రాత్రికి మా దొంగతనము సక్రమంగా జరిగిందంటే ఈ కొన్ని కొబ్బరికాయలు కొడతామని. కానీ ఈ భారతదేశం లోపల ఇది ఒక విధమైనటువంటి పరిపాటైన పొరపాటుగా ఉంటుండాలి.
2: ఇన్ దిస్ ల్యాండ్ ఆఫ్ భారత్ దిస్ హస్ బికమ్ ఏ హ్యాబిచువల్ మిస్టేక్.
0: అన్ని సంకల్పములకు విఘ్నేశ్వరుని ప్రార్థించడం.
2: ఫర్ ఆల్ టైప్స్ ఆఫ్ డిజైర్స్ అండ్ విషెస్ దే ప్రే టు విఘ్నేశ్వర.
0: కానీ ఈ సంకల్పములకు పూర్వము ఇది మంచిగా చెడ్డదా, ఇది కోరదగినదా కోరరానిదా అనేటువంటి విచారణ చేయాలి.
2: బట్ బిఫోర్ వి ప్లాన్ అండ్ బిఫోర్ వి ప్రే వి హావ్ టు ఫైండ్ అవుట్ వెదర్ ద ప్లాన్ అండ్ ది థాట్ వెదర్ ఇట్ ఇస్ గుడ్ అండ్ డిజైరబుల్ ఆర్ హార్మ్ఫుల్.
0: ఈ విచారణ శక్తి మానవులకు లేకపోవటం చేతనే విఘ్నేశ్వరుడు విచారణ చేసి ప్రసాదాన్ని అందిస్తుంటాడు.
2: As man does not have the power of discrimination, Vigneshwara himself discriminates and blesses the people according to their desire.
0: విఘ్నేశ్వరునికు విచారణ శక్తి చాలా సూటిగా ఉంటుంటాడు.
2: Vigneshwara has the power of discrimination very.
0: ఇతనికి ఎట్టి వాంఛలు లేవు.
2: He does not have any desires.
0: సర్వ వాంఛలు కూడా తాను తన క్రింద వేసుకుని ఉంటున్నాడు.
2: He has been able to suppress and control all the desires and keep them.
0: అనగా అది ఎలుక అని.
2: And that represents the rat.
0: ఈ ఎలుక వాసనలు పట్టి అన్నింటినీ ఆశిస్తూ ఉంటాయి.
2: Rat goes on the basis of the smell that it gets to various.
0: ఇది వాసనామయమైనటువంటిది ఎలుక.
2: Rat is one who is swayed by the smell.
0: కనుక ఈ వాసన స్వరూపమైనటువంటి ఎలుకను తాను హస్తము నందించుకున్నాడు, అనగా తన స్వాధీనం నందించుకున్నాడు.
2: The inner meaning of this is Vigneshwara has been able to keep under control the world which is full of desires.
0: విఘ్నేశ్వరుని యొక్క స్వరూపమునకు కాని స్వభావమునకు కాని అన్నింటికీ అన్ని అంతరాత్మలు లేకపోలేదు.
2: For the power of Vigneshwara and for the nature of Vigneshwara, for everything there is a lot of inner meaning and significance.
0: విఘ్నేశ్వరుడు, హనుమంతుడు, నరసింహుడు, గరుడ ఇవన్నీ కూడా కొన్ని కొన్ని అంతరాత్మలతో కూడినటువంటివై ఉంటున్నాయి.
2: విఘ్నేశ్వర, నరసింహ, గరుడ, ఆల్ దీస్ హావ్ ఇన్నర్ మీనింగ్.
0: అనగా భగవంతుడు సర్వస్వరూపుడు అని.
2: వన్ మీనింగ్ ఇస్ దట్ గాడ్ హస్ టేకన్ ఆల్ ద ఫార్మ్స్.
0: సర్వ వ్యాపకుడు అని.
2: హిస్ ఓమ్నిప్రెసెంట్.
0: సర్వజ్ఞుడు అని. సర్వ జీవరాశులు ఎందుకూడను తాను ఆత్మస్వరూపుడై ఉన్నాడనేటువంటి యొక్క సత్యాన్ని ప్రకటిస్తూ వచ్చింది.
2: దిస్ ఆల్సో డిక్లేర్స్ ది ట్రూత్ దట్ హి హస్ టేకెన్ ది ఫార్మ్ ఆఫ్ ఆత్మ ఇన్ ఆల్ ద బీయింగ్స్ అండ్ ఇన్ ఆల్ ద ఫార్మ్స్.
0: కనుకనే ఏకం వసి సర్వభూతాంతరాత్మ, అన్ని భూతములు ఎందుకూడను తాను ఒక్కడే నివాసమై ఉంటున్నాడు అనేటువంటి సత్యాన్ని నిరూపిస్తూ వచ్చింది.
2: దిస్ ఆల్సో గోస్ టు ప్రూవ్ ది ట్రూత్ దట్ హి హస్ బీన్ లివింగ్ యాజ్ the single entity in all the living beings.
0: Pashuvula yandu, mrugamula yandu, pakshula yandu, manavula yandu, kramakitikadulu yandu kudano thanu unnadani cheppin nirupistu vachindi.
2: It also goes to prove that he exists in animals, beasts, birds, worms and men.
0: Vishamayamainatundi oka sattamulu yandu kudano భగవంతుడు ఉన్నాడనేటువంటి ఒక సత్యాన్ని నిరూపించి ఆ సత్వములను తాను ఒక ఆభరణములుగా ధరించాడు ఈశ్వరుడు.
2: Proving that Ishvara exists in this poisonous snakes also, to prove that particular thing alone, he has taken poisonous snakes as his ornaments.
0: Yetti jeevulaina sare bhagavantuni aashrayinchinappudu vaatiki eppudu kuda rakshana jarugutundi.
2: Whatever the type of form of living being, when it takes protection and shelter at the lotus feet,
0: kevalam lakshana maatrame kaadu avi kuda unnata sthayilo gauravinchabadtayi.
2: Not merely does it get protection, but it gets worshipped when it takes shelter at the feet of the Lord.
0: Sarpamulu Ishwarudiki aabharanamuluga cherinayi.
2: Take for example, snakes have become the ornaments for Ishwara.
0: Nijamga manamu sarpamule chuste danni champatamu leka pattinchi dooramga vichipettatamu ee vidhamaina panchi yokka paranamam chestam.
2: If we were to see snakes either we kill them or we get them caught and hand them over to people who can handle them.
0: కాని ఈశ్వరుని ఆశ్రయించడం చేత ఆ సత్వములకు కూడా మనం నమస్కరిస్తున్నాం.
2: But when the same slave takes shelter and becomes an ornament of God, we also offer our obeisance even for a slave.
0: కారణం ఏమిటి? దైవాన్ని ఆశ్రయించిన కనుక ఈ సత్వములు కూడా పూజనీయమైనటువంటి.
2: What is the reason for this kind of change in the attitude? The reason is, as the snakes have taken shelter under God, they also become
0: ఎలుకలను మనం ఎక్కడైనా ఇంటిలో చూస్తే బోలు పెట్టి పట్టడము కర్ర తీసి కొట్టడము జరుగుతుంది.
2: Rats, for example, when you see in a house, you try to trap them or you try to kill them.
0: అది వినాయకుని చెంత చేరినప్పుడు దానికి కూడా పదార్థములు పెట్టి నమస్కరిస్తాము.
2: బట్ వెన్ ఇట్ ఇస్ అసోసియేటెడ్ విత్ వినాయక, వి ఆఫర్ నైవేద్య అండ్ ఆల్సో వర్షిప్.
0: అనగా దీని యొక్క అంతరార్థం ఏమిటి? దైవాన్ని ఆశ్రయించినటువంటి వారు ఎవరైనా సరే వారు ఉన్నత స్థాయి లోపల ప్రపంచంతో గౌరవింపబడతారు అని.
2: వాట్ ఈస్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్? ది ఇన్నర్ మీనింగ్ ఈస్ whosoever takes shelter under God will be worshipped and respected by the entire world.
0: కనుక ఎట్టి మానవుడైనప్పటికీ, ఎట్టి గుణహీనుడైనప్పటికీ, ఎట్టి గుణవంతుడైనప్పటికీ దైవాన్ని ఆశ్రయించటము అది ఒక పవిత్రమైనటువంటి యొక్క పెన్నిధి, అది సన్నిధి.
2: The inner meaning of this is that whoever he be, whether he is a virtuous person or a bad person, if he were to take shelter under God, he would become extremely
0: virtuous.
2: He would get protection and also he would be able to reach higher realms.
0: కనుక దైవత్వాన్ని కొంతవరకు మనం విస్మరించక దైవత్వాన్ని విశ్వసించి అన్ని రూపముల ఎందుకున్నటువంటి యొక్క జీవతత్వాన్ని కూడా మనము గౌరవించటము ఇది ఎంతైనా గొప్ప సాధన.
2: Therefore, it becomes an extraordinarily good sadhana to worship everything and to take shelter under God and not to give up God.
0: ఇక్కడ మరొక విషయాన్ని మనం గుర్తించాలి.
2: One more thing we have to recognize here.
0: ఈశ్వరత్వం అనేటువంటిది కేవలము ఒక మానవత్వంగా అవతరించినటువంటిది ఏ పురాణంలో కూడా లేదు.
2: No mythological text gives an instance of an avatar being born.
0: ఇది మార్పులు చెందినటువంటిది, ఏ విధమైనటువంటి యొక్క దీని లోపల కూడా తాను చెల్లించినటువంటిది.
2: Ishvara being born as an avatar is not explained in any text. Ishvara is one who does not change, who is a permanent entity.
0: దేహము ధరించినటువంటి వాటికే మార్పులు.
2: All those entities which take a human body, there will be change.
0: ఈ మార్పులు చెందేటువంటి దానికి కొన్ని గౌరవ ప్రతిష్టలు.
2: Only things which have changes will have the name and also
0: మార్పులు చెందక నిత్య శుద్ధ బుద్ధమైనటువంటి ఒక దైవత్వం మనకు ఏ విధమైనటువంటి ఇది కూడా ముందు నిరూపించదు.
2: A changeless entity like Ishwaratva is not subject to these things.
0: ఇప్పుడు ఎవరైనా గొప్ప విద్యావంతుడు ఉంటున్నాడు, ఎవరైనా కొంచెం శ్రీమంతులు ఉంటున్నారు, వాళ్ళు శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ అలాని వారు అని మనం స్త్రీలు పెట్టుకుంటుంటూ వస్తుంటాం.
2: టేక్ ఫర్ ఎగ్జాంపుల్, లెట్ అస్ సే దట్ దేర్ ఇస్ ఎ హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఆర్ ఎ వెరీ వెల్తీ పర్సన్. వెన్ యు ఆర్ డిస్క్రైబింగ్ హిమ్ ఆర్ రైటింగ్ హిస్ నేమ్, హి ఇస్ ప్రిఫెక్ట్ బై
0: రాముడు. మానవ అవతారం ధరించడం చేత శ్రీ రాముడు అని స్త్రీ పెట్టిన తర్వాత రాముడు అని పెట్టున్నారు.
2: వెన్ గాడ్ హస్ టేకన్ the form of Rama, we just call him Sri Rama.
0: కారణం ఏమిటి? ఈ దేహములు శాశ్వతమైనటువంటివి కాదు అని.
2: The reason is the bodies are not permanent.
0: శ్రీ కృష్ణ అనగా ఈ కృష్ణకు ముందుగా శ్రీ అనేటువంటి ఒక గంతను పెడుతున్నారు.
2: Even in case of the name Sri Krishna, prefix of Krishna is there.
0: అనగా అవతరించినటువంటివన్నీ కూడా కేవలము స్త్రీతో మాత్రమే ఉంటుంటాయి గాని శాశ్వతంగా ఉంటుండవు అని.
2: That means that all those entities of God who have descended as an avatar will be associated with the Sri.
0: Kani Ishwarudu atthidi kaadu.
2: But Ishwara is not like that.
0: Ataniki Sri Ishwara, Sri Shankara, Sri Linga ani akkada pettaru.
2: No one describes Ishwara as Sri Ishwara, Sri Linga.
0: Atanu shashvatudu kanuka aakaram paranidhyam ledu.
2: As he is a permanent entity, there is nothing like a specific form.
0: Kalukuli shashvatamainatundi yokka ishwarathvam yokka aatma bimbamai ee vigneshwarudu kanuka idanu shashvatudu oni.
2: As Vigneshwara is only a reflection in an image, of this particular entity which is permanent of Ishvara, he also is extremely sacred.
0: కనుకని ఇట్టి శాశ్వతమైనటువంటి యొక్క విఘ్నేశ్వరుడే ఒక స్టార్ అనగా చుక్క రూపమై తార రూపమై నిలిచాడు అని.
2: ఇట్ ఆల్సో గోస్ టు ప్రూవ్ దట్ దిస్ పర్టికులర్ విఘ్నేశ్వర హూ ఇస్ ఎ పర్మనెంట్ ఎంటిటీ హస్ టేకన్ ది షేప్ ఆఫ్ ద ఫార్మ్
0: తారలు శాశ్వతమైనటువంటివి.
2: స్టార్స్ ఆర్ పర్మనెంట్
0: ధ్రువతార అంటున్నారు.
2: టేక్ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ధ్రువ స్టార్
0: ధ్రువుడు చిరంజీవి అంటున్నాము. ఈ లోకంలో ఒక దేహాన్ని ధరించలేడు, అతను ఒక తార రూపంలో ఉంటున్నాడు.
2: ఎనీ పర్సన్ హూ హాస్ ఎ ఫార్మ్ అండ్ హాస్ టేకెన్ ఎ బాడీ కెనాట్ బి పర్మనెంట్ లైక్ దట్. వన్ కెన్ టేక్ ది ఫార్మ్ ఆఫ్ ఎ స్టార్ టు బి పర్మనెంట్.
0: కనుక విఘ్నేశ్వరుడు శాశ్వత స్వరూపుడు.
2: విఘ్నేశ్వర దేర్ఫోర్ ఈస్ ఎ పర్మనెంట్ ఎంటిటీ.
0: అతి సత్యనిత్యమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం ఆరాధించి మన అభిష్టమును నెరవేర్చుకుని ఉన్నత స్థాయిని మనం చేరి సాధాత్మ భావన పొంది ఆనందాన్ని అనుభవించమని దీని యొక్క చిహ్నం.
2: ది ఇన్నర్ మీనింగ్ అండ్ ది సింబాలిక్ మీనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ టేక్ షెల్టర్ అండ్ వర్షిప్ సచ్ ఎ పర్మనెంట్ ఎంటిటీ అండ్ ఎంజాయ్ అండ్ ఎక్స్పీరియన్స్ గెట్ యువర్ సెల్ఫ్ ఎలివేటెడ్ గోయింగ్ టు ది హైయర్ రెల్మ్స్ అండ్ అటైన్ మరిచం.
0: ఇంతేకాకుండా ఈ విఘ్నేశ్వరుని యొక్క చతుర్థి భారతీయులకు మొట్టమొదటి పర్వదినం.
2: నాట్ మీర్లీ దాట్ దిస్ వినాయక చతుర్థి విఘ్నేశ్వర చతుర్థి ఈజ్ ది ఫస్ట్ డే ఫర్ భారతీయ.
0: ఈనాటి నుంచి ఇంకా పర్వదినములు ప్రారంభమవుతాయి.
2: ఫ్రమ్ దిస్ డే ఆన్వర్డ్స్ ద ఫెస్టివల్స్ కమెన్స్.
0: ఇది దాటిన తక్షణమే నవరాత్రి వస్తుందని.
2: ఆఫ్టర్ దిస్ వి గెట్ నవరాత్రి.
0: తర్వాత దీపావళి వస్తుందని.
2: దెన్ వి గెట్ దీపావళి.
0: మరి సంక్రాంతి వస్తుండాలి.
2: దెన్ వి గెట్ సంక్రాంతి.
0: తదుపరి శివరాత్రి వస్తుండాలి.
2: దెన్ వి గెట్ శివరాత్రి.
0: కనుక పర్వదినములను తాను పెట్టబెట్టుకుని తాను ప్రత్యేకమైనటువంటి నాయకత్వాన్ని వహిస్తూ వస్తున్నది ఈ విఘ్నేశ్వరుని యొక్క పండుగ.
2: వినాయక చతుర్థి ఈజ్ సంథింగ్ లైక్ ఎ ఫోర్నర్ అండ్ లీడర్ విచ్ గివ్స్ లీడ్ ఫర్ ఆల్ ది అదర్ టైప్స్ ఆఫ్ ఫెస్టివల్స్ విచ్ ఇస్ ఫాలో దిస్.
0: మిగిలినవన్నీ కొన్ని జన్మాష్టములు అంతేకాని పర్వదినములు కావు.
2: All the other festivals may be the birth of
0: Rama Navami, Krishna Ashtami, and the Janmamo Yaka Tithilu.
2: The celebrations of the birthdays of Rama or Krishna, either on Rama Navami,
0: Avanilu Parvadinam Lukar.
2: Those are not such extraordinary festivals.
0: Parvadinam Lanaga, Manavulu Gakti and Dunchukoni, ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అనుభవించే నిమిత్తమై ఏర్పడినటువంటి
2: పర్వదిన ఆర్ దిస్ ఫెస్టివల్ ఈజ్ వన్ విచ్ గోస్ టు సే దట్ విల్ హావ్ టు రిమెంబర్ దిస్ పర్టికులర్ డే పర్మనెంట్లీ. ఆల్ ద హ్యూమన్ బీయింగ్స్ నాట్ రిమెంబర్ త్రూ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్
0: మానవుని యొక్క జీవనోపాధి నిమిత్తమై ఒక అంతరార్థాన్ని ప్రబోధించి ఆదర్శవంతమైనటువంటి నిలిచినటువంటివి ఈ పర్వదినములు.
2: దీస్ డేస్ stand as base, we set an example and a model which give a lesson for the humanity.
0: Kanuka, ee vigneshrini pandagalaga kevalam edo udumulu gundralu chesukoni manam bhoj chesukotam ee vigneshrini pritikaramainatunte oka patri techi adaniki andinchatam inta maatrame kaakunda manalo unnatunte sadgunamulu sadbhavamulu సదాచారములు సత్సంకల్పములు అనేటువంటి యొక్క మధురమైనటువంటి వాటిని భగవంతునికి అందించి అతని ద్వారా అనుగ్రహం అనేటువంటి మాధుర్యాన్ని పొంది జీవితము శాంతివంతమైన జీవితాన్ని గడుపుకోవాలనే దీని యొక్క పర్వదినం యొక్క అంతరార్థం.
2: ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్ సేక్రెడ్ డేస్ ఇస్ దట్ విల్ హావ్ టు నాట్ మెర్లీ ఆఫర్ ఆన్ ఎ డే లైక్ దిస్ ది స్వీట్స్ టు విఘ్నేశ్వర ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లీవ్స్ టు విఘ్నేశ్వర అండ్ సాటిస్ఫై ఆర్డర్స్ నాట్ క్లియర్లీ దట్ వీ హావ్ టు డెవలప్ గ్రేట్ వర్చ్యూస్ విత్ ఇన్ అస్ ఆఫర్ దీస్ వర్చ్యూస్ టు గాడ్ అండ్ త్రూ హిమ్ వీ హావ్ టు జస్ట్ గెట్ అర్న్ ది గ్రేస్ ఆఫ్ గాడ్ అండ్ సాంక్టిఫై అవర్ లైఫ్.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 13th discourse on Gita Bhagavan delivered on 15th August 1984. In this discourse, Bhagavan explains how important it is to develop a spiritual outlook as early as possible in one's life, when one's health and vigor are at their peak. He exhorts all not to postpone spiritual inquiry. Sai Bhagavan Vacha.
1: Sarveshu Kaleshu Mamanasmara. ఎల్లప్పుడూ ఎవరు నన్ను స్మరించుచుందురో వారు నాకు అతి ప్రీతి అన్నది భగవద్గీత.
2: భగవద్గీత హ్యాస్ డిక్లర్డ్ హూఎవర్ ఆల్వేస్ అండ్ కంటిన్యూస్లీ ఎవర్ రిమెంబర్స్ మీ అండ్ కాంటెంప్లేట్స్ ఆన్ మీ ఈజ్ డియర్ టు మీ.
1: కానీ ఈనాడు లోకములో వృద్ధాప్యమైనప్పుడే అట్టి వ్యక్తులే ఆధ్యాత్మిక మార్గమునందు ప్రవేశిస్తున్నారు.
2: బట్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ టుడే ఓన్లీ ఓల్డ్ పీపుల్ ఇన్ ఓల్డ్ ఏజ్ అండర్టేక్ స్పిరిచువల్ ఎక్సర్సైజెస్.

0: భోగ్య వస్తు ఆనందమును అనుభవించి విసుగెత్తి వేసారి తదుపరి ఈ ఆధ్యాత్మికములో ప్రవేశిస్తున్నారు.
1: ఆఫ్టర్ ఎంజాయింగ్ ది ఆబ్జెక్ట్స్ ఆఫ్ లగ్జరీ అండ్ ఎంజాయ్మెంట్ థరలీ అండ్ గెటింగ్ డిస్గస్టెడ్ అండ్ ఎగ్జాస్టెడ్ సచ్ ఎంజాయ్మెంట్ దెన్ దే ఆర్ ఎంటరింగ్ టు ది స్ఫియర్ ఆఫ్ స్పిరిచువాలిటీ.
0: దృశ్య వస్తువుల నందు ధారాపుత్రాదులు ఎందు ధనకనక వస్తు వాహనాదులు ఎందు ఏదో సుఖము శాంతి ఉన్నదని దాని నిమిత్తమై అనేక విధములుగా పరువులెత్తి అది ఎదురు దెబ్బ వేయగా చల్లగా వెనుకకు తిరిగి వస్తున్నారు ఈ వృద్ధులు.
1: దీస్ ఓల్డ్ పీపుల్ రెఫర్ టు ఎర్లియర్ ఆఫ్టర్ ఎంజాయింగ్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ సెన్సెస్ అండ్ ఎంజాయింగ్ ద ఫ్యామిలీ లైఫ్ థింకింగ్ దాట్ దెర్ ఈస్ సమ్ ఎంజాయ్మెంట్ అండ్ సమ్ ప్లెజర్ ఇన్ ద ఆబ్జెక్ట్స్ ఆఫ్ సెన్సెస్ అండ్ ఇన్ ద ఫ్యామిలీ లైఫ్ ఇన్ వైఫ్ అండ్ చిల్డ్రన్ అండ్ ఇన్ వెల్త్ ప్రాపర్టీస్ నేమ్ అండ్ ఫేమ్ అండ్ ఆఫ్టర్ రియలైజింగ్ దట్ ఇట్ ఈస్ నాట్ ట్రూ ఆఫ్టర్ బీయింగ్ హాంటెడ్ బ్యాక్ బై దెమ్ దెన్ దే ఆర్ ట్రైంగ్ టు ఎంటర్ ఇన్ టు ద స్పిరిచువల్ వరల్డ్.
0: శాంతి సుఖములు దారాపుత్రాదులు ఎందుకని ధనకనక వస్తు వాహనాదులు ఎందుకని దృశ్యకల్పితమైన జగత్తునందు కాని లేదనేటువంటి సత్యాన్ని అనుభవించిన తర్వాతనే ఆధ్యాత్మికములో ప్రవేశిస్తున్నారు.
1: ఓన్లీ ఆఫ్టర్ రియలైజింగ్ దట్ పీస్ ఆఫ్ మైండ్ జాయ్ అండ్ హ్యాపీనెస్ డూ నాట్ రెస్ట్ ఇన్ ది వరల్డ్ ఆఫ్ ది ఫెనామినల్ వరల్డ్ ద ప్రాపర్టీ ద వెల్త్ ద వైఫ్ అండ్ ద చిల్డ్రన్ అండ్ సచ్ ఎంజాయ్మెంట్స్ దెన్ ఓన్లీ దే ఆర్ టేకింగ్ టు ది పాత్ ఆఫ్ స్పిరిచువాలిటీ.
0: జీవితములు భగవత్ చింతన చేయనటువంటి వారి కంటే ఏదో ఈ వృద్ధాప్యమునందైనా ఈ మార్గంలో ప్రవేశించినటువంటి వారి యొక్క స్థితి కొంత మెరుగనే చెప్పవచ్చు.
1: ఇన్ ఏ వే ఇట్ కెన్ బి సెడ్ దట్ ఇన్స్టెడ్ ఆఫ్ నాట్ డూయింగ్ ఎనీ నాట్ థింకింగ్ ఆఫ్ ద లార్డ్ ఎట్ ఆల్ ఇట్ ఈస్ బెటర్ అట్లీస్ట్ ఇన్ ద ఓల్డ్ ఏజ్ పీపుల్ థింక్ ఆఫ్ ద లార్డ్.
0: అయితే భగవత్ చింతనకు ఒక కాలము ఒక నియమము ఒక వయస్సు అనేటువంటి నియమములు ఏమాత్రము లేవు.
1: బట్ దెర్ ఇస్ నథింగ్ నో రెస్ట్రిక్షన్ సోర్స్ ఎవర్ రిగార్డింగ్ ద టైమ్ ఏజ్ అండ్ ప్లేస్ సో ఫర్ యాజ్ థింకింగ్ ఆఫ్ ద లార్డ్ గోస్.
0: కనుకనే సర్వేషు కాలేషు అని గీతాచార్యుడు ప్రధానమైనటువంటి యొక్క ఆదర్శాన్ని అందించాడు.
1: దట్స్ వై గీతాచార్య హాస్ డిక్లర్డ్ దట్ అట్ ఆల్ టైమ్స్ అండ్ ఇన్ ఆల్ ప్లేసెస్ వన్ కెన్ థింక్ ఆఫ్ ద లార్డ్.
0: భగవద్గీత యందు సుఖ దుఃఖములు కష్ట నష్టములు శీతోష్ణములు లాభాలాభములు దూషణ భూషణులు
1: ఇన్ భగవద్గీత ఇట్ హస్ బీన్ సెడ్ జాయ్ అండ్ సారో అండ్ కోల్డ్ అండ్ హీట్ ప్రాఫిట్ ఆర్ లాస్
0: క్రిటిసిజం
1: అండ్ సెన్సర్ అండ్ ప్రైజ్ క్రిటిసిజం అండ్ ప్రైజ్
0: ఇవన్నీ కూడాను సమముగా భావించమని బోధించాడు గీతాచార్యుడు.
1: గీతాచార్య హెస్ టాట్ దట్ ఆల్ దీస్ థింగ్స్ షుడ్ బి కన్సిడర్డ్ విత్ ఎన్ ఈక్వల్ మైండ్ అండ్ ఈక్వలీ.
0: అయితే భక్తుని యొక్క లక్షణములు 64 లక్షణములుగా నిరూపిస్తూ వచ్చింది భగవద్గీత.
1: భగవద్గీత హెస్ టాట్ దట్ దర్ ఆర్ 64 అట్రిబ్యూట్స్ ఫర్ ఎ ట్రూ డివోటీ.
0: ఇవన్నీ కూడాను భక్తుని యందు ఉన్నవా అని విచారించడం చాలా కష్టం.
1: ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఫైండ్ అవుట్ వెదర్ ఎ డివోటీ హ్యాస్ ఆల్ దీస్ 64 క్వాలిటీస్.
0: ఈ అన్ని విధములైనటువంటి యొక్క క్వాలిటీస్ వారి యొక్క అర్హతలు అన్నీ కూడాను అభ్యాస వైరాగ్యము ఈ రెండింటి ఎందే ఇమిడి ఉంటున్నది.
1: బట్ ఆల్ దీస్ 64 క్వాలిటీస్ గెట్ దెమ్సెల్స్ ఐడెంటిఫైడ్ అండ్ మర్జ్డ్ ఇన్ టు టూ థింగ్స్ దట్ ఈస్ వన్ ఈస్ కాన్స్టెంట్ ప్రాక్టీస్ అండ్ ది అదర్ ఈస్ డిటాచ్మెంట్ అండ్ రినన్సియేషన్.
0: శారీరక తపస్సు వాక్ తపస్సు మానసిక తపస్సు మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటి తత్వము ఇక్కడ అభ్యాసము.
1: ప్రాక్టీస్ రెఫర్స్ టు ద ఎసెన్స్ అండ్ ఎ కాంబినేషన్ ఆఫ్ ద బాడీలీ తపస్, ద మెంటల్ తపస్ అండ్ తపస్ ఆఫ్ స్పీచ్.
0: ఇంకా వైరాగ్యం అనగా వస్తుదోషమును గుర్తించి కర్తవ్య కర్మలు ఆచరించి ఫలాపేక్షను ఏమాత్రం కూడాను హృదయమునందు చేర్చుకొనక సాక్షిభూతుడుగా ఉండటమే ఈ యొక్క వైరాగ్యమునకు సరి అయిన లక్షణము.
1: రినౌన్సియేషన్ రెఫర్స్ టు రికగ్నైజింగ్ ది డిఫెక్ట్స్ ఆఫ్ ద ఆర్టికల్స్ అండ్ లివింగ్ ఎ లైఫ్ విచ్ డస్ నాట్ గెట్ అటాచ్డ్ టు దీస్ థింగ్స్ అండ్ లివింగ్ యాజ్ ఎ విట్నెస్ ఫర్ ఆల్ ద థింగ్స్.
0: ఈ రెండింటిని మానవుడు సక్రముగా వర్తింపచేసుకున్న ఇంతకంటే పెద్ద సాధనలు అనవసరం.
1: దెర్ ఇస్ నో నీడ్ ఫర్ గ్రేటర్ సాధనాస్ ఇఫ్ వన్ కెన్ ప్రాక్టీస్ దీస్ టూ ఇంపార్టెంట్ క్వాలిటీస్.
0: ఇట్టి అర్హతలు మానవుని యందు అభివృద్ధి ఉండవలనన్న బాల్య యవ్వనమనేటువంటి వయసులో చాలా ప్రధానము.
1: ఇఫ్ వన్ వాంట్స్ టు డెవలప్ అండ్ ఎన్కరేజ్ దీస్ టూ ఇంపార్టెంట్ క్వాలిటీస్ ఇన్ మ్యాన్, వన్ హ్యాస్ టు యూజ్ వన్స్ చైల్డ్ హుడ్ అండ్ వన్స్ బాయ్ హుడ్ ఇన్ ఎన్ ఇంపార్టెంట్ అండ్ ఇన్ ఎ నైస్ వే.
0: ఇంద్రియ శక్తి, దేహపటుత్వము, ఆరోగ్యము, ధీశక్తి, ఒక ప్రతిజ్ఞాశక్తి, ఇలాంటి నవ్యమైన భవ్యమైనటువంటి శక్తులు పుష్టిగా సంతుష్టిగా ఉండినప్పుడే ఈ విధమైనటువంటి సాధనలు చేయుటకు సాధ్యమవుతుంది.
1: స్ట్రెంగ్త్ ది బాడీ, స్ట్రెంగ్త్ ది మైండ్, స్ట్రెంగ్త్ ది సెన్స్ ఆర్గన్స్, స్ట్రెంగ్త్ ఆఫ్ ఫిజికల్ మెంటల్, వెన్ ఆల్ దీస్ ఆర్ ఇన్ ప్లెంటీ దెన్ ఓన్లీ వన్ కెన్ అండర్టేక్ ద స్పిరిచువల్ ఎక్సర్సైజ్.
0: వృద్ధాప్యములో అన్ని విధమైనటువంటి బలహీనతలు ఏర్పడి తన యొక్క ఇంద్రియ శక్తి కూడా కోల్పోయి జ్ఞాపక శక్తి కాని ఆరోగ్యము కాని ఏమాత్రం కూడాను తనకు ఉత్సాహ ప్రోత్సాహం ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉంటుండటం చేత సాధనలు సలపటం అతి కష్టం.
1: ఇన్ ది ఓల్డ్ ఏజ్ వెన్ హీఈస్ సఫరింగ్ ఫ్రమ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ వీక్నెసెస్ ఫిజికల్ మెంటల్ మెమరీ అండ్ ది ఆల్ సార్ట్స్ ఆఫ్ వీక్నెసెస్ లిమిటేషన్స్ ఇట్ విల్ బి రాదర్ డిఫికల్ట్ టు ప్రాక్టీస్ స్పిరిచువల్ ఎక్సర్సైజెస్ ఇన్ ద ఓల్డ్ ఏజ్.
0: అట్లయినా వృద్ధులకు ఇంకా మార్గమే లేదా అని బలహీనులు కానక్కర్లేదు.
1: ఇన్ దట్ కేస్ వన్ నీడ్ నాట్ గెట్ డిస్కరేజ్డ్ యాజ్ ఇఫ్ దెర్ ఇస్ నో వే ఫర్ ద ఓల్డ్ పీపుల్.
0: అయితే వారికి కూడా కొన్ని కొన్ని అవకాశాలు కూడాను అప్పుడప్పుడు సంభవించవచ్చు.
1: ఈవెన్ ఫర్ దెమ్ సర్టన్ అకేషన్ సర్టన్ ఆపర్చునిటీస్ మే కమ్ దేర్ వే.
0: అయితే ఈ బాలకులకు యువకులైనటువంటి వారికి ఇది లభ్యము కావటము తథ్యము అనేటువంటి గ్యారంటీని కూడాను అందించాడు గీతాచార్యుడు.
1: గీతాచార్య హాస్ డిక్లర్డ్ దట్ ద బాయ్స్ అండ్ ద యూత్ would certainly get this opportunity to practice these exercises in a more definite way.
0: Yetlanaga modale manam hotel nundu aaharamunakai order ichi ticket koni pettukunnappudu manam eppudu poyinappudiki manaku aa bhojanam labhistundi.
1: It is something like reserving our food in a hotel and buying a ticket. Whenever we go after reserving the food, we are likely to get the food.
0: Idi mana guarantee.
1: This is guarantee to us.
0: Attu kaakunda edo aakalainappudu kaalam teerin tarvata hotel ku velli ayya naaku annam kavali anukunnappudu lekunda undavachunu.
1: On the other hand, if one goes to a hotel when he is hungry, outside the timings, one may not be able to get the food.
0: Labhinchaka povachu.
1: He may not get the food.
0: ఒకవేళ లభించవచ్చు.
1: హీ మైట్ సమ్ టైమ్స్ గెట్ ఇట్ ఆల్సో.
0: ఇది కేవలము వారి ఛాన్స్ పైన ఆధారపడి ఉంటుంది, అది కానీ గ్యారంటీ అనేటువంటిది లేదు అక్కడ.
1: ఇన్ సచ్ ఎ కేస్ దెర్ ఇస్ నో గ్యారంటీ ఆఫ్ గెటింగ్ ఫుడ్ బట్ ఇట్ డిపెండ్స్ అపాన్ ది ఛాన్స్ ఫ్యాక్టర్ దే మే గెట్ ఇట్.
0: ఆ వృద్ధులే బాల్యము నుండి భగవత్ చింతన చేయొచ్చు సాధన సంతృష్టి ఎందు వారు ఆరితేరి ఉండిన వృద్ధాప్యం నందు కూడా వారికి ఇది లభ్యమవుట సత్యం.
1: If on the other hand, the same old people, right from the young age, have undertaken spiritual exercises and achieved proficiency in them, they are sure to get such opportunities even in old age.
0: Attu kaakunda balyamunandu yematramu kudanu sadhanalu salapaka bhagavachintanam cheyaka kalamuni vyaktamu gavinchukoni ఇంద్రియముల చేత, దేహము చేత అనేక విధములైనటువంటి లౌకికమైనటువంటి క్షుద్రమైనటువంటి సుఖములను అనుభవించి ఏదో వృద్ధాప్యములో భగవంతుని పొందాలని ప్రాకులాడినంత మాత్రమున భగవంతుడు అంత సులభంగా లభించడు.
1: ఆన్ ది అదర్ హ్యాండ్, ఇఫ్ పీపుల్ వేస్ట్ దేర్ టైం ఎంజాయింగ్ ది ప్లెజర్స్ ఆఫ్ లైఫ్ డ్యూరింగ్ ద యంగ్ ఏజ్, వేస్టింగ్ దర్ ది పవర్ ఆఫ్ ద సెన్స్ ఆర్గన్స్ దర్ బాడీ అండ్ వీకనింగ్ ఇన్ ది ప్రాసెస్, అండ్ దెన్ ఇన్ ద ఓల్డ్ ఏజ్ ఇఫ్ దే వాంట్ టు జస్ట్ రీచ్ ది అల్టిమేట్ గోల్ అండ్ ది లోటస్ ఫీట్ ఆఫ్ ద లార్డ్, దెన్ దే వుడ్ నాట్ బి ఏబుల్ టు జస్ట్ గెట్ దట్ ఆపర్చునిటీ.
0: పంచభక్ష పరమాన్నములను వండి పరిశుద్ధమైన లేత అరిటాకు పైన వడ్డించుకుని రాక్షసులకంతా దీని నైవేద్యంగా అందించి వారు భుజించి ఈ యొక్క ఆకును కూడాను శుద్ధము చేసి చించి చిల్లులు గావించి అనేక విధములుగా అనుభవించిన తర్వాత వారి యొక్క ఎంగిలి అన్నమును భగవంతునికి అందించడానికి ప్రయత్నించడంలో ఏ విధమైనటువంటి అర్థము లేదు.
1: దెర్ ఇస్ నో మీనింగ్ వాట్స్ ఎవర్ వెన్ పీపుల్ కీప్ ఆల్ ది డెలీషియస్ ఫుడ్ ఆన్ ఎ ప్లాంటెన్ లీవ్ అండ్ ఆఫర్ ఆల్ దీస్ ఫుడ్ టు ద డెమన్స్ అండ్ ది డెమోనిక్ క్యారెక్టర్స్ అండ్ ఆఫ్టర్ ఎవ్రీథింగ్ ఈస్ టేకన్ అవే బై ది డెమన్స్ after the leftover if it is offered to the god and then try to please him there is no meaning and it is impossible.
0: Yuvakulo yokka dehame leta parishuddhamainatundi aritaaku vantidi.
1: The body of the youth may be compared to the tender plantain leaf.
0: Shabda sparsha roopa rasagandhaabulto koodinatundi yokka madhuryamainatundi yokka phalitamule ee panchabaccha paramaannamulu.
1: The delicious food may be compared to the objects which are enjoyed by the sense organs.
0: ఈ మధురమైన, ఈ అందమైన, ఈ యొక్క అభిరుచికరమైనటువంటి యొక్క ఈ గుణములను కామ, క్రోధ, లోభ, మోహం అనేటువంటి రాక్షసులకు మొట్టమొదటి అందించి వారు భుజించి వారు అనుభవించిన తరువాత తీర్చి తిప్పివేసినటువంటి ఈ యొక్క ఆకును అనుభవించడానికి భగవంతునికి అందించడానికి ప్రయత్నిస్తున్నారు.
1: పీపుల్ ఆర్ ట్రైన్ టు ఆఫర్ టు ద గాడ్ ఆఫ్టర్ ఆల్ దర్ పవర్స్ ఆల్ దర్ కెపాసిటీస్ ఆర్ ఆఫర్డ్ టు వేరియస్ థింగ్స్ లైక్ డిజైర్, యాంగర్, ది గ్రీడ్ and pride and such other things, the leftover, if it is offered to the God, it is not acceptable, it is not a nice thing to do.
0: Bhagavantuniki naivedyam gaavinchavalasinatundi ee madhura padarthamulanu rakshasulaku andinchi vaaru vadala pettinatundi seshamunu bhagavantuniki istunnaru ilaati kruddulu.
1: The old people, after offering all these delicious sweet things to the demons, then they are trying to offer it to the Lord.
0: Kanuka manavattamulo baalyamu yavanam aneetundi chaala pradhanamainatundi ani kudanu geetaacharyudu prabodhinchadu.
1: In this context geetaacharya has taught that the youth and the boyhood are very precious things which one has to carefully use.
0: ఏదైనా ఒక వస్తువు ఉండినప్పుడు దాని విలువ మనకు అంత ఘనముగా కనిపించదు, తెలియదు.
1: వెన్ యూఆర్ హ్యావింగ్ ఎన్ ఆబ్జెక్ట్ ప్రాబబ్లీ ఇట్ వుడ్ నాట్ బి పాసిబుల్ ఫర్ యూ టు అండర్స్టాండ్ ఇట్స్ వాల్యూ.
0: ఆ వస్తువును మనము కోల్పోయినప్పుడే ఆ వస్తువు యొక్క విలువ మనకు స్పష్టంగా గుర్తించడానికి వీలవుతుంది.
1: ఓన్లీ ఆఫ్టర్ వీ లూజ్ దట్ పర్టికులర్ ఆర్టికల్ ఆర్ ఆబ్జెక్ట్ వీ అండర్స్టాండ్ ద రియల్ వాల్యూ ఆఫ్ దట్ పర్టికులర్ ఆబ్జెక్ట్.
0: కన్నులు ఉండినప్పుడు కన్నుల యొక్క విలువ మనకు అంతగా తెలియదు.
1: వెన్ వీఆర్ హ్యావింగ్ ఐస్ వీ డు నాట్ నో ది ప్రెషియస్నెస్ అండ్ ద వాల్యూ ఆఫ్ ద ఐస్.
0: కన్నుల యొక్క దృష్టిని కోల్పోయిన తర్వాత కన్నుల యొక్క విలువ ఎట్టిదని అప్పుడు మానవుడు విచారిస్తాడు.
1: When we lose the power of the vision of the eyes, then we try to understand the importance of the vision.
0: Adhe vidhamugane manavuni yokka aarogyamu anni vidhamulainte shakti samarthyamulu undinappudu ee manaviniki ee patuttam yokka sangati artham kaadu.
1: In the same way, when man is having full health and all the faculties lead to full glory, one would not be able to just understand the real importance of
0: aarogyamunu kolpoyina tarvata anni vidhamaina shaktulu udigipoyina tarvata ఆనాడు తమ యొక్క దేహం యొక్క శక్తి ఇలాంటిది కదా అని అప్పుడు తాను విచారించి అయ్యో నేను వ్యర్థము గావించుకుంటునే అని తాను విచారిస్తాడు.
1: ఆఫ్టర్ లూజింగ్ ఆల్ ది హెల్త్ అండ్ ఆల్ ది పవర్స్ ఆఫ్ ది ఫ్యాకల్టీస్ ఆఫ్ ద మ్యాన్ దెన్ హీ రియలైజెస్ అండ్ రిపెంట్స్ ఓ ఐ హావ్ లాస్ట్ ఆల్ మై కెపాసిటీస్ అండ్ పవర్స్.
0: అప్పుడు విచారించి ప్రయోజనం ఏమిటి?
1: లామెంటింగ్ దెన్ ఈజ్ యూజ్లెస్.
0: ఇది కేవలము ఆనాటి ఆరోగ్యము దుర్మార్గములో మిత్రుని వలె సహాయపడింది.
1: డ్యూరింగ్ ద యంగ్ ఏజ్ ది బ్యాడ్ హ్యాబిట్స్ అండ్ బ్యాడ్ ట్రీట్స్ హ్యావ్ బికమ్ ఏ గ్రేట్ ఫ్రెండ్ టు యూ.
0: కానీ ఆ దుష్ప్రవర్తనలో వినియోగించినటువంటి ఈ శక్తి సామర్థ్యములు వృద్ధాప్యములు అవియే శత్రువులుగా రూపొందుతూ వచ్చింది.
1: దోస్ వెరీ కెపాసిటీస్ విచ్ ఆర్ మిస్యూజ్ ఇన్ యువర్ యంగ్ దే బికమ్ యువర్ ఎనిమీస్ అండ్ ఫోర్స్ ఇన్ ద ఓల్డ్ ఏజ్.
0: అయితే ఎవరు మిత్రులు ఎవరు శత్రులు అనేటువంటి గుర్తించేటువంటి శక్తి సామర్థ్యములు ఉండి కూడాను ఈ యొక్క యువకులు దానిని అలక్ష్యంగా అపమార్గములో అందుకుంటూ అనుభవిస్తూ వస్తున్నారు.
1: యూత్ in spite of their having discriminating power to find out who is a friend and who is a foe, they are not using their powers and capacities in the proper way. They are misusing and abusing.
0: Mitru evaru shatru evaru.
1: Who is a friend and who is a foe?
0: Guru evaru shishyu evaru.
1: Who is guru and teacher? Who is disciple?
0: Kavi evaru natakudu evaru.
1: Who is a poet and who is an actor?
0: Telisukone telivunnada.
1: Do you have the discriminating power to understand?
0: Telisina samshayam unnada?
1: After knowing it, will you have a doubt?
0: Telivileni talayunnacho vanarudana tappunnada?
1: If you do not have the intelligence to understand, is there anything wrong in calling you a monkey?
0: Kanuka manavattam anetunte manamu oka pavitramainatunte margamulandu anubhavinchu chesukunnappudu ee vidhamainatunte oka vicharana shakti manalo e maatramu kudanu tabbibbu cheyinivadu.
1: If we understand and experience the human qualities in the proper way, then the intelligence will not confuse you.
0: ఈ నాడు భగవంతుని తన దేహ నిమిత్తమై దేవుణ్ణి ఉపయోగపెట్టుకుంటున్నాడు.
1: These days we are using God for the sake of the body.
0: దేవుని నిమిత్తమై దేహాన్ని ఉపయోగపెట్టడం లేదు.
1: But on the other hand, he is not using the body to worship the Lord.
0: తన దేహము అనారోగ్యము చెందినప్పుడు బలహీనతను ఏర్పడినప్పుడు ఓ దైవమా నాకు ఈ బలమును అందించు నాకు ఈ ఆరోగ్యము చేకూర్చు అని దేహ నిమిత్తమై దేవుణ్ణి ఉపయోగపెట్టుకుంటున్నాడు. కాని అయ్యో ఈ దేహం పటుత్వంగా ఉన్నది శక్తి సామర్థ్యంతో కూడి ఉన్నది ఇంద్రియము యొక్క శక్తి మహా ఉజ్వలంగా ఉంటున్నది ఇలాంటి సమయంలో ఈ దేహమును ఈ యొక్క దేహం యొక్క సేవను దైవమునకు అందించేటువంటి అవకాశం నాకు లభ్యమవుతుందా అని విచారించటం లేదు.
1: Today's man is making use of God to pray for good health whenever the health is disturbed, to pray for such facilities of the body. On the other hand, he is not using the strength of his body, the strength of his faculties for worshiping the Lord.
0: Inka eppudo eppudo eppudo kayala kalam unnadu kanani kalam nimittamai taanu కాలమును వ్యర్థం చేస్తున్నాడు.
1: హీఈస్ థింకింగ్ అండ్ ఇమాజినింగ్ దర్ ఇస్ ప్లెంటీ ఆఫ్ టైమ్ టు మేక్ యూజ్ ఆఫ్ దీస్ థింగ్స్ అండ్ హీఈస్ వేస్టింగ్ హిస్ టైమ్ దట్ వే.
0: ఇంకా కొంతమంది ఏదో రిటైర్మెంట్ అయిన తర్వాత భగవంతుని చింతించవచ్చును కదా, ఇప్పటి నుంచినే కూడాను ఈ భగవంతుని చింత మనకెందుకు, ఏదో లోక సంబంధమైనటువంటి విషయాలను అనుభవించి భోగ భాగ్యములను అనుభవించి దీని తర్వాతనే మనము దైవ చింతన చేసుకునవచ్చునని కొంతమంది ఊహిస్తూ ఉంటారు.
1: సమ్ అదర్ పీపుల్ స్టార్ట్ థింకింగ్ that after retirement we can just take up contemplation of God and his spiritual exercises and let us just enjoy the things of the objects of the world.
0: Yippi inade ni vidayakunna inka tarinchut inkennado ani oka prashna vesinattuga itti శారీర మానసిక ఆధ్యాత్మిక శక్తులు పుష్టిగా సంతుష్టిగా ఉన్నటువంటి ఈ సమయం నందే నీవు అనుభవించలేనటువంటి యొక్క దౌర్బల్యుడవు. అన్ని విధముల శక్తిని ఉడిగించిపోయిన తర్వాత నీవు ఏ విధంగా నీవు భగవంతుని చింత చేయగలవు?
1: హౌ కెన్ యూ జస్ట్ థింక్ ఆఫ్ గాడ్ వెన్ యూ ఆర్ బికమింగ్ ఓల్డ్ అండ్ వెన్ యూ డు నాట్ హ్యావ్ ఎనీ కెపాసిటీస్? ఇఫ్ యూ ఆర్ నాట్ యూజింగ్ ఆల్ ది ఫిజికల్ స్ట్రెంగ్త్ ఫిజికల్ ప్రవెస్ అండ్ ఫిజికల్ కెపాసిటీస్ ఫార్ ద వర్షిప్ ఆఫ్ ద లార్డ్.
0: కదలలేవు,
1: you would not be able to move,
0: kanu masakalu,
1: you would not be able to see,
0: moguna madatalu bade,
1: and there will be folds in
0: tala narise kada,
1: your hair would have become gray,
0: musilu musivaadanu ninnu pachivaralu ninnu మిసిమిసినవ్వగా కసరే బొమ్మ, తై తై తై తై తై బొమ్మ, దీని తమాషా చూడరా తోల బొమ్మ అన్నారు. ఇలాంటి మానవత్వము కృషించి కృంగి అనేక విధమైనటువంటి కష్టములతో పరితపించు సమయంలో భగవంతుని ఏ రీతిగా స్మరించగలడు? కన్నులు కనిపించవు, కాళ్లు కదలవు, చేతులు స్మరించిన సేవ చేయడానికి సాధ్యం కావు, ఇలాంటి పరిస్థితిలో ఏమి చేయగలవు?
1: When all the sense organs become weak, when they are not in a position to be used for the worship of the Lord, then you will not be able to use it. Only the youngsters and the children will be making fun of you, telling that you are old and you are something like an old
0: man. Kadata bhagavata marinta ghatuga andinchindi ee vruddulaku.
1: It is not merely this. Bhagavatam has very forcefully expressed certain things for the sake of old people.
0: Padapada manchukinkarulu paasamulagedu vela,
1: get away, come. In that particular fashion, when the yamakinkaras are inviting you,
0: dabba paita pettudika labham ledani cheppu vela,
1: when your own relatives are telling there is no use keeping this particular crops here, put it out,
0: aalu bitalu labalava yerchu vela,
1: your wife and children when they are wallowing,
0: tarama హరినామము నూటను పలుక, ఉండండి కొంతసేపు ఏడ్చకండి, నేను భగవంతుని చింతించాలంటే ఎవరైనా ఉంటారా? ఏ విధంగా ఇది కాలము తనకు చేరి వస్తుందా?
1: వుడ్ ఇట్ బి పాసిబుల్ టు థింక్ ఆఫ్ హరి అట్ దట్ పర్టికులర్ టైం? కెన్ యూ జస్ట్ ఆస్క్ యువర్ పీపుల్ టు జస్ట్ వెయిట్, నాట్ క్రై, దట్ యు వాంట్ టు థింక్ ఆఫ్ ద లార్డ్ అట్ దట్ పర్టికులర్ మోమెంట్ ఆఫ్ టైం?
0: కనుక మనము భవిష్యత్తుకు తగినటువంటి భద్రతలన్నీ కూడాను మనము ఈ యవ్వనము నుండి బాల్యము నుండి మనము క్రోడీకరించుకోవాలి.
1: వీ విల్ హ్యావ్ టు అక్యుములేట్ అండ్ మేక్ కలెక్ట్ ఆల్ దోస్ థింగ్స్ విచ్ ఆర్ నెసరీ, విచ్ ఆర్ గోయింగ్ టు లే వెరీ స్ట్రాంగ్ ఫౌండేషన్ ఫర్ ఎ హ్యాపీ ఫ్యూచర్ ఇన్ ది ఏజ్ ఆఫ్ యూత్ ఇట్స్.
0: పోనీ రిటైర్ అయిన తర్వాత ఏమైనా భగవంత్ చింతన చేస్తాము అని చెప్పి ఊహిస్తారా? లేదు.
1: ఆల్ రైట్, డూ యూ థింక్ దాట్ అవుట్ ఆఫ్ ద రిటైర్మెంట్ వుడ్ బి ఏబుల్ టు థింక్ ఆఫ్ ద లార్డ్? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్.
0: రిటైర్డ్ కాకమునపు ఆఫీస్ పనులతో తాము అలమటించిపోతుంటాడు.
1: బిఫోర్ రిటైర్మెంట్ హీ విల్ బి ఫుల్లీ ఎంగేజ్ ఇన్ విత్ ఆఫీస్,
0: లేక మరే విధమైనటువంటి వ్యాపార రంగములో తాను మునిగి ఉంటాడు.
1: ఇట్ మే బి ఇన్ ది బిజినెస్ హీ గెట్స్ ఇమ్మర్స్డ్.
0: రిటైర్ అయిన తర్వాత ఏ క్లబ్బులు వెంటనో తిరిగి కార్డ్స్ ఆడటం ఆడుకోవటమో కాలంను వ్యర్థము గావించుకునేటువంటి వ్యర్థపు మాటలు ఎందు నిరర్థకం చేసుకోవటమో జరుగుతూ ఉంటుంది.
1: ఈవెన్ అవుట్ ఆఫ్ ద రిటైర్మెంట్ పీపుల్ వేస్ట్ దర్ టైమ్ బై గోయింగ్ టు క్లబ్స్ అండ్ వేస్ట్ దర్ లైఫ్.
0: ఏదో ఒక ఇల్లాలు వ్యాపారస్తుడైనటువంటి వ్యక్తిని ప్రశ్నించిందట, ఏమండి ఒక్క దినమైనా కానీ భగవంతుని చింతన చేసేటువంటి నేను వినలేదే చూడలేదే, ఈ వృద్ధాప్యంలోనైనా కూడాను కొంత భగవంతుని చింత చేయటానికి కాలమును వినియోగించుకోండి అన్నాడట.
1: హసిఫ్ ఆస్క్ హర్ హస్బెండ్, సార్ at least now in the old age you think of the Lord, you have not found any time at all during your busy period to think of
0: our vyaparasthudu cheptaadata emiti chaavadaniki kuda naaku time chikkatam ledu alanti paristhitilo nenu bhagavantunu ye reethiga smarinchadaniki veel avutund annadata.
1: It seemed the businessman expressed that I do not have time even to die, when can I just
0: I have no time even to die annadu.
1: He said it seems I have no time even to die.
0: చావడానికి ఉన్న టైం లేదనుకునేటువంటి మానవుడికి చావు వదిలిపెడుతుందా? ఇది తన ఇష్టమా?
1: ఫర్ ఎ పర్సన్ హూ సేస్ దట్ ఐ హావ్ నో టైం ఈవెన్ టు డై, విల్ డెత్ లీవ్ హిమ్? ఇస్ ఇట్ అకార్డింగ్ టు హిస్ విషెస్?
0: కాల ప్రవాహం ఎవరి కోసమూ ఆగదు.
1: టైం వెయిట్స్ ఫర్ నన్.
0: కనుక కాలమును ఉన్నంతలోనే మనం సార్థకం గావించుకోవటానికి తగిన కృషి చేయాలి.
1: దేర్ఫోర్ వెన్ టైమ్ ఈజ్ అవైలబుల్ ఫర్ అస్, we have to make use of the time in the proper way.
0: Mrutyu aneetuvanti shatruvulu, rogam aneetuvanti yokka sainyamunto cheri, deham aneetuvanti rajyam paina dandetti vastunnaru.
1: The enemy of death along with the soldiers of diseases will be waging a war against the body.
0: Atti samayamlo dikku mokku leka nakka kukkala vale chavadaniki prayatnistunnaru manavulu.
1: Men are dying most helplessly during such periods of time when they are attacked by death.
0: దైవత్వం యొక్క అనుగ్రహానికి పాత్రులైనటువంటి వారికి ఎట్టి సైన్యము కూడాను ఏమాత్రం కూడాను వీరిని ఛేదించలేవు.
1: People who have earned the grace of the Lord, no enemy, no army can attack them.
0: కనుకనే మనము ఈ యొక్క యవ్వనమునందే దైవానుగ్రహమును సంపాదించి తద్వారా మనమన్ను ఆవరించేటువంటి యొక్క శత్రువులను, మన పైన రాలేటువంటి యొక్క కష్టములను తగిన రీతిగా సాధించడానికి, వాటిని ఎదుర్కోవటానికి శక్తి సామర్థ్యము మనం సంపాదించుకోవాలి.
1: దేర్ఫోర్ డ్యూరింగ్ యూత్ ఇట్సెల్ఫ్ విల్ హావ్ టు ఎర్న్ ద గ్రేస్ ఆఫ్ ద లార్డ్ అండ్ ఎక్విప్ అవర్ సెల్స్ టు మీట్ ఆల్ ద ఛాలెంజెస్ ఆఫ్ ద ఎనిమీస్ వెన్ ద ఎనిమీస్ ట్రై టు లే ఏ సీజ్ ఆన్ us.
0: ముఖ్యముగా ఏనాటికైనా ఎప్పటికైనా మనకు ఒక దీర్ఘ ప్రయాణం అనేటువంటిది ఉన్నది అనేటువంటి దానిని మన హృదయంలో స్థిరం చేసుకోవాలి.
1: మోస్ట్ ఇంపార్టెంట్లీ వీ మస్ట్ బి ఫర్మ్లీ కన్విన్స్డ్ ఇన్ అవర్ ఓన్ హార్ట్ దాట్ దిస్ జర్నీ ఆఫ్ లైఫ్ ఈస్ గోయింగ్ టు బి ఎ లాంగ్ వన్.
0: రైలు ప్రయాణము లేక ట్రైన్ ప్రయాణము, ఇంకేమిటి ప్లేన్ ప్రయాణము, బస్సు ప్రయాణము, ఏదో కొంతకాలం జరుగుతుంది.
1: ఇట్ మే బి ఎనీ అదర్ టైప్ ఆఫ్ ట్రావెల్, బస్ ట్రావెల్ ఆర్ ట్రైన్ ట్రావెల్, ఇట్ లాస్ట్ ఫర్ ఎ
0: షార్ట్. జీవితం అనేటువంటిది దీర్ఘ ప్రయాణము.
1: ద ట్రావెల్ ఆఫ్ లైఫ్ ఈస్ గోయింగ్ టు బి ఎ లాంగ్ వన్.
0: ఈ ప్రయాణం అనేటువంటిది మనము ఎప్పుడు కూడా జ్ఞప్తి అందించుకోవాలి.
1: దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్ విల్ ఆల్వేస్ రిమెంబర్.
0: దీనిని మర్చిపోయే మానవుడు తాను ఈ ప్రయాణమునకు సిద్ధం కాక, ప్రయాణములో జరిగేటువంటి యొక్క కష్టసుఖమునకు తగినటువంటి యొక్క భద్రతను ఏర్పరచుకునలేక కేవలము ఈ యొక్క భోగభాగ్యము యందే కుమిలిపోతున్నాడు.
1: ఏ పర్సన్ హూ హాజ్ నాట్ రిమెంబర్డ్ దిస్ పర్టికులర్ థింగ్ దట్ లైఫ్ ఈజ్ ఎ లాంగ్ జర్నీ, హూ హాజ్ నాట్ ఎక్విప్డ్ హిమ్సెల్ఫ్ ఫర్ ఆల్ ది కంటింజెన్సీస్ ఇన్ ద ట్రావెల్, హీ వుడ్ బి సఫరింగ్ వెరీ మచ్ వెన్ హీఈస్ ఫేస్డ్ విత్ రియల్ ట్రబుల్స్ అండ్ రియల్ ప్రాబ్లమ్స్.
0: మీకందరికీ తెలుసును,
1: ఆల్ ఆఫ్ యూ నో ఇట్,
0: రైల్వే ఒక పెట్టెలంతా ఉంటుంటాయి, గూడ్స్ పెట్టెలు.
1: ఇన్ ది కంపార్ట్మెంట్స్ ఆఫ్ ద ట్రైన్,
0: దీన్ని నిర్మించే సమయం లోపలనే దీనికి ఒక విధమైనటువంటి కాల నిర్ణయం చేస్తూ వస్తుంటారు.
1: ఫర్ ఆల్ దీస్ కంపార్ట్మెంట్స్ ది పర్టికులర్ ది గూడ్స్ ట్రైన్ దే విల్ బి గివింగ్
0: స్టేషన్ పంపించే సమయం లోపల దానిపైన రిటర్న్ అని ఒకటి రాసి కింద డేట్ వేసి పెట్టింటారు.
1: యూ కెన్ సీ ఆన్ ది గూడ్స్ ట్రైన్ ఇన్ ఈచ్ వన్ ఆఫ్ ద కంపార్ట్మెంట్ ఎ డేట్ ఇస్ మెన్షన్ బై విచ్ దిస్ పర్టికులర్ థింగ్ విల్ హావ్ టు బి రిటర్న్ బ్యాక్ టు ద ఫ్యాక్టరీ.
0: అక్కడ ఉపయోగించుకున్న తర్వాత ఆ డేట్ కు సరిగా తిరిగి ఆ యొక్క పెట్టెలను పంపించాలి.
1: ఆఫ్టర్ యూజింగ్ దట్ పర్టికులర్ బాక్స్ డ్యూరింగ్ దట్ పర్టికులర్ టైమ్ దట్ కంపార్ట్మెంట్ ఇట్ హాస్ టు బి సెంట్ బ్యాక్ బై ది టైమ్ వెన్ ది
0: ఈ దేహం అనేటువంటి పెట్టె పైన కూడా భగవంతుడు రిటర్న్ అని రాశాడు, డేట్ కూడా వేశాడు, కానీ ఆ డేట్ను వీరు గమనించడం లేదు.
1: ఆన్ దిస్ బాక్స్ ఆఫ్ దిస్ బాడీ ఆల్సో ద రిటర్న్ డేట్ హాస్ బీన్ రిటన్ బై గాడ్ బట్ వీఆర్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్.
0: కానీ ఏ నిమిషంలో ఇది వెనుకపోతుందో,
1: we do not know when this has to go back.
0: ilanti satyanni manavudu ematram kudanu vicharinchatam ledu.
1: Such important truths man is not trying to remember at all.
0: Kanuka mana jeevithamu lopala anni vidhamulainatundi yokka sukha shantamu nijamugaan undavalananna ee yavvanamu nande manu daivaanugrahamunu taginatundi krushi chalpali.
1: If you want to really enjoy all the pleasures of life at a later stage during the youth itself you have to make you have to earn the grace of God.
0: ఈ మానవత్వములో ఈ బాల్యం అనేటువంటిది, ఈ యవ్వనం అనేటువంటిది చాలా విలువైనటువంటిది.
1: ఇన్ ది లైఫ్ ఆఫ్ మ్యాన్ దిస్ బాయ్హుడ్ అండ్ యూత్ ఆర్ వెరీ ఇంపార్టెంట్.
0: ఈ విలువైనటువంటి యొక్క ఈ జీవితాన్ని మనం గుర్తించుకునలేక కేవలము ఒక మాణిక్యం వంటి మానవ జీవితాన్ని మసిబోకులకు అమ్ముకుంటున్నాం.
1: నాట్ రైజింగ్ ది ప్రెషియస్నెస్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్ వీఆర్ wasting our youth and our boyhood.
0: Vajra vaidurya marakatamaniki govedika pushyaragamanto panjippabadinatunte oka bangaru ginilo tilakana kalapi anaga noogulu pindi kalapi danini vondukotaniki prayatnistunnam.
1: We are using a golden cup studded with precious gems and jewels for a very petty use.
0: Dinni kaanchadaniki కేవలం గంధపు చెక్కలను ఉపయోగపెడుతున్నాం.
1: టు ప్రొడ్యూస్ ఫైర్ అండ్ హీట్ ఆఫ్ ద హోల్ థింగ్ వీఆర్ యూజింగ్ ద శాండల్వుడ్ ఆఫ్ ద ఫ్యూయల్.
0: పాత్ర చూస్తామా చాలా విలువైనటువంటిది,
1: ది వెసల్ ఈజ్ వెరీ ప్రెషియస్.
0: కట్టెలు చూస్తామా మహా విలువైనటువంటివి,
1: ఫ్యూయల్ ఆల్సో ఈజ్ వెరీ వాల్యుబుల్ అండ్ ప్రెషియస్.
0: కానీ పదార్థం చూస్తామా అల్పమైనటువంటిది,
1: ద ఫుడ్ విచ్ ఈస్ కుక్డ్ ఈజ్ యూజ్లెస్ అండ్ వెరీ ట్రివియల్.
0: మన యొక్క విలువైనటువంటి దేహాన్ని, పవిత్రమైన భావాలను మనం తుచ్చమైనటువంటి సుఖాలకు అమ్ముకుంటున్నాం.
1: ప్రెషియస్ బాడీ, సేక్రెడ్ ఫీలింగ్స్, are sold away for earning and enjoying useless trivial things in life.
0: కేవలము ఒక విధమైనటువంటి అల్పమైనటువంటి విషయాలను ఈ పాత్రలో పెట్టి భుజిస్తున్నాము.
1: Mean and valueless things are put in this particular vessel and we are enjoying them.
0: బంగారు నాగలను తీసి దున్నుకొని దానిలో జిల్లేడు మొక్కలను మలిపించినట్టుగా మనం అనుభవిస్తున్నాము.
1: We are using a golden plow and to produce useless plants.
0: నీ హృదయ క్షేత్రం అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటి క్షేత్రము.
1: The field of your heart is most precious and sacred.
0: క్షేత్రము కూడాను నాదే అన్నాడు గీతాచార్యుడు.
1: గీతాచార్య has declared even that field belongs to him.
0: క్షేత్రజ్ఞ చాపి మాంగిటి. క్షేత్రమే కాదు నేను, క్షేత్రజ్ఞుడి కూడాను, క్షేత్రజ్ఞుడే కాదు క్షేత్రం కూడాను నేనే అని ఆ రెండింటిని భగవంతుని యొక్క సొత్తులుగా భావించినటువంటి ఈ క్షేత్రములో సద్గుణములు అనేటువంటి యొక్క బంగారు నాగల్ని పెట్టి మనం అనేక విధముల సంస్కారం చేస్తున్నాము. చేసి కట్టకడపటికి ఏమి పంటను బంధించుకున్నాం? విషయ భోగములు అనేటువంటి జిల్లేడు మొక్కలను బంధించుకుంటున్నాం.
1: గాడ్ హస్ డిక్లర్డ్ హీస్ క్షేత్రజ్ఞ క్షేత్రం ఇట్ సెల్ఫ్. హీ హస్ ఓన్డ్ బోత్ దోస్ థింగ్స్ అండ్ హీ హస్ ఐడెంటిఫైడ్ హిమ్సెల్ఫ్ విత్ దెమ్. అండ్ వాట్ ఆర్ వీ డూయింగ్ విత్ దట్ క్షేత్రం ద హార్ట్? వీఆర్ యూజింగ్ ఎ గోల్డెన్ ప్లౌ టు ప్లౌ, బట్ వీఆర్ రేజింగ్ క్రాప్స్ విచ్ ఆర్ యూజ్లెస్ అండ్ విచ్ ఆర్ సెన్షియస్ అండ్ సెన్షియల్.
0: నిజముగా ఈ క్షేత్రం యొక్క విలువ, ఈ యొక్క నాగలి యొక్క విలువ గుర్తించినటువంటి వ్యక్తి ఈ విధంగా వీటిని దుర్వినియోగం చేసుకునలేడు.
1: ఎనీ పర్సన్ హూ రికగ్నైజెస్ ద ప్రెషియస్నెస్ ఆఫ్ ద హార్ట్ అండ్ ద ప్రెషియస్నెస్ ఆఫ్ ద ఫీలింగ్స్ విచ్ విల్ హావ్ టు బి దేర్, హీ వుడ్ నాట్ మిస్యూజ్ దీస్ థింగ్స్.
0: జీవితాన్ని పరోపకార సంబంధమైన కార్యములో
1: లైఫ్ మస్ట్ బి యూజ్ ఫార్ ది గుడ్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ అదర్స్.
0: పవిత్ర గమ్యము చేరేటువంటి మార్గములో
1: ఫార్ రీచింగ్ ది సేక్రెడ్ గోల్ అండ్ ఇన్ ది సేక్రెడ్ పార్క్,
0: దివ్యత్వాన్ని ప్రకాశించేటువంటి యొక్క తత్వములో
1: ఇన్ బ్రింగింగ్ అబౌట్ ఎ షైనింగ్ ఎఫల్జెన్స్ ఇన్ ద హార్ట్ అండ్ ఇన్ ద మైండ్,
0: దైవత్వాన్ని పొందేటువంటి యొక్క లయములో దీనిని సార్థకంగా గావించుకోవాలి.
1: వీ హ్యావ్ టు యూజ్ దిస్ ఇన్ ఇన్ గెటింగ్ అవర్ దస్ మర్జ్డ్ ఇన్ టు డివినిటీ ఇట్ సెల్ఫ్.
0: అప్పుడే దీ యొక్క మానవత్వం సార్థకత పొందడానికి లేక మానవత్వం దీయమైనటువంటిదని చెప్పడానికి ఒక అర్హత కలిగి ఉంటాం.
1: దెన్ ఓన్లీ వీ గెట్ ది అథారిటీ టు సే దట్ లైఫ్ ఈజ్ శాంక్టిఫైడ్ అండ్ లైఫ్ ఈజ్
0: జంతువు నాం నరజన్మ దుర్లభం అని భావిస్తున్నాము. ఏమి ఇందులో ఉండేటువంటి దుర్లభం, ఇందులో ఉండే విశేషం ఏమిటి?
1: ఇట్ ఈస్ సెడ్ దట్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అండ్ డిఫికల్ట్ టు గెట్ ఏ హ్యూమన్ లైఫ్. వాట్ ఈస్ ది స్పెషాలిటీ ఆఫ్ దిస్ హ్యూమన్ లైఫ్? వై ఇస్ ఇట్ సో డిఫికల్ట్ టు గెట్?
0: పశుపక్షి మృగాదులు ఏ విధమైనటువంటి సుఖ సంతోష భోగభాగ్యములు అనుభవించుతున్నావో అట్టినే ఈ యొక్క మానవత్వం కూడా అనుభవిస్తుండాలి. ఇంకా జంతువునాం నరజన్మ దుర్లభం అనటంలో ఏమిది విశేషం?
1: ఆల్ ది ప్లెజర్స్ అండ్ జాయ్స్ విచ్ ఎనిమల్స్ అండ్ బర్డ్స్ ఆర్ ఎంజాయింగ్ మ్యాన్ ఈజ్ ఆల్సో ఎంజాయింగ్. In that case, what is the speciality of declaring that human life is
0: migrinatvanti jeevarasulu kante ee manavattam oka visishtamainatvanti margamulo dinni anubhavinchali.
1: One has to enjoy in a special way this life of human being compared with the life of animals and birds.
0: Manabhimanamulu visarjinchi
1: one has to give up attachment and
0: nityanitya parishilana salapaka.
1: One has to discriminate between right and wrong.
0: Atmanatma viveka tattvam kolpoyi
1: giving up what is atma and giving up the discriminating power between
0: buddhi yogamunaku dooramai
1: being away from the yoga of intelligence
0: dhrutvamunu kolpovatam cheta manavudu inni vidhamula entunte yokka ashantiki guri avutunnadu.
1: He is becoming a victim of so much of lack of peace because he has not been following the right path.
0: Dhrudanischayudai vak tapassunu మానసిక తపస్సును శారీరక తపస్సును నిన్న చెప్పినట్టుగా దాని యొక్క గుణములను ప్రవర్తన రూపమైనటువంటి ప్రచారములు చేయడానికి యువకులు సంసిద్ధులు కావాలి.
1: As was explained yesterday, with a firm resolve, youth will have to undertake the మానసిక తపస్, the వాక్ తపస్ and దేహ తపస్ and enjoy that and set an example for the world.
0: సత్వగుణముతో రజోగుణమును నింపాలి.
1: With the help of sattvaguna, rajoguna has to be subdued and it has to be filled with it.
0: Hrudayamulo rajotamo gunamulu nimpukoni sattvikam chesa danini abhivruddhi pondalani pondinchalante idi sadhyam kaadu.
1: It is impossible if you want to make progress in sattvaguna if you fill your heart with rajoguna and tamoguna.
0: Emi emi burralona ఏమైనా చేర్చవచ్చు.
1: ఇఫ్ దర్ ఇస్ నథింగ్ ఇన్ ద హెడ్ సంథింగ్ కెన్ బి ఫిల్డ్ ఇన్ ఇట్.
0: ఏమేమో నిండి ఉన్నా తలబుర్రది ఖాళీ అగునా?
1: ఇఫ్ యూ ఫిల్ యువర్ హెడ్ విత్ ఆల్ సార్ట్స్ ఆఫ్ థింగ్స్ హౌ కెన్ యూ ఎంప్టీ ఇట్?
0: తలబుర్రది ఖాళీ కాక ఇలా సుకృతము నింపనగునా?
1: వితౌట్ ఎంప్టీయింగ్ ఇట్ ఈజ్ ఇట్ పాసిబుల్ టు పుట్ సంథింగ్ గ్రేట్ అండ్ సేక్రెడ్ ఇన్
0: మొట్టమొదటి? ఏమేమో నింపుకున్నటువంటి ఈ తలబుర్రను మొట్టమొదట మనం ఖాళీ చేయాలి.
1: We have filled our heads with all sorts of unnecessary things. We'll have to empty that first.
0: అప్పుడు మనం ఏ సుకృతమైనటువంటి భావం నింపాలని తలుచుకుంటామో ఆ సుకృతాన్ని మనం నింపడానికి సాధ్యమవుతుంది.
1: Then only will we able to just fill the head with sacred thoughts and sacred feelings. That will be possible only then.
0: కనుకనే మానవుడు అర్థం లేని ఏడుపులు ఏడుస్తున్నాడు.
1: Man has been crying a meaningless cry.
0: అర్థం లేని నడకలను నడుస్తున్నాడు.
1: A meaningless path he is taking.
0: అర్థం లేని జీవితాన్ని గడుపుతున్నాడు.
1: He is living a meaningless life also.
0: పుట్టినప్పుడు ఏడ్చినాడు.
1: When he was born he cried.
0: చచ్చినప్పుడు ఏడ్చుతాడు.
1: While dying he cries.
0: మధ్య నిన్న సుఖాలకు ఎందెందుకు ఏడ్చుతాడు?
1: ఇన్ బిట్వీన్ ఫర్ నంబర్ ఆఫ్ థింగ్స్ హీ గోస్ ఆన్ క్రైయింగ్.
0: ధర్మజ్ఞాని కలుగుచున్న ఉద్ధరింప ఏడ్చినాడా?
1: హాస్ హీ క్రైడ్ ఫర్ వెన్ హీ జస్ట్ సా డిక్లైన్ ఆఫ్ ధర్మ?
0: కనుక ధర్మజ్ఞాని నిమిత్తమై మన లోపల జరుగుతున్నటువంటి యొక్క అశాంతికి మనం ఏడ్చాలి.
1: వీ హ్యావ్ టు క్రై వెన్ వీ సీ ద డిక్లైన్ ఆఫ్ ధర్మ అండ్ ద ఫాల్ అండ్ ద రూయిన్ ఆఫ్ ధర్మ యాజ్ సచ్.
0: ఈ ధర్మం ఏమిటి?
1: వాట్ ఈస్ దిస్ ధర్మ యాక్చువల్లీ?
0: దైవచింతని నిజమైన ధర్మం.
1: రియల్ ధర్మ ఈజ్ థింకింగ్ అండ్ కాంటెంప్లేటింగ్ ఆఫ్ ద లార్డ్.
0: దానిని చింత చేసుకుంటూ నీ నిత్య జీవితంలో నీ కర్తవ్య కర్మలు ఎన్ని అనుభవించినప్పటికీ దోషము లేదు.
1: థింకింగ్ ఆఫ్ ద లార్డ్ ఆల్వేస్ డిశ్చార్జింగ్ యువర్ డైలీ డ్యూటీస్ విచ్ ఆర్ ఇంపోజ్డ్ అపాన్ యూ.
0: ఇక్కడ భగవద్గీత సర్వసంగ పరిత్యాగై ఆయన బిడ్డలను వదిలిపెట్టి ఆస్తిపాస్తులను విసర్జించి నీ వెళ్ళమని బోధించటం లేదు.
1: భగవద్గీత హాస్ నాట్ టాట్ దట్ యూ షుడ్ గివ్ అప్ ఆల్ యువర్ ఫ్యామిలీ యువర్ వెల్త్ ప్రాపర్టీస్ అండ్ యూ హావ్ టు జస్ట్ గో అవే టు ద ఫారెస్ట్.
0: నీ ఆలు బిడ్డలను చూసుకో.
1: యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ.
0: ఉద్యోగాలు నువ్వు చేసుకో.
1: యూ డిశ్చార్జ్ యువర్ డ్యూటీ.
0: నీ కర్తవ్య కర్మలను నువ్వు ఆచరించు.
1: యూ డూ యువర్ డ్యూటీస్.
0: కానీ లక్ష్యం మాత్రము దైవత్వం పయనించుకోవాలి.
1: కీప్ యువర్ గోల్, కీప్ యువర్ కాన్సన్ట్రేషన్ ఆన్ డివినిటీ.
0: ఎన్ని చేసినప్పటికీ లక్ష్యాన్ని మాత్రం మార్చకూడదు.
1: వాట్ ఎవర్ యువర్ బి డూయింగ్, డోంట్ ఫర్గెట్ అబౌట్ యువర్ గోల్.
0: ఈ లక్ష్యాన్ని మనం విసర్జించిన మనం అవలక్షణ స్వరూపాన్ని పొందుతాం.
1: ఇఫ్ యూ గివ్ అప్ యువర్ గోల్ దెన్ యూ విల్ గెట్ ఎ బ్యాడ్ ఫార్మ్ ఫర్ యువర్ సెల్ఫ్.
0: లక్ష్యమే మన జీవితం యొక్క గమ్యం.
1: అవర్ అంబిషన్, అవర్ గోల్ మస్ట్ బి రైట్లీ సెట్.
0: దీనిని ఆధారం చేసుకుని మన సర్వకర్మలు ఎందుకూడను ఈ కాయమును ఇమిడ్చి కర్తవ్యములు ఆచరించుకోవచ్చు.
1: కీపింగ్ అవర్ గోల్ ఇన్ వ్యూ, వాట్ ఎవర్ వీ డైలీ డ్యూటీస్ ఎట్సెట్రా వీ కెన్ డిశ్చార్జ్.
0: మన మాట ఎందు ఎట్టి విధములైనటువంటి యొక్క లోటును రాకుండా చూసుకోవాలి.
1: ఇన్ అవర్ వర్డ్స్ దేర్ షుడ్ నాట్ బి ఎనీ ఫ్లా, ఎనీ డిఫెక్ట్. వీ హావ్ టు టేక్ కేర్ టు సీ దాట్.
0: సత్యమునే ఉచ్చరించాలి.
1: We should always tell the truth.
0: అయితే కొంతమంది పిల్లలకు ఈ సత్యము ఒక్కొక్క సమయంలో ఆపసత్యం అనేటువంటి దాన్ని కూడా మనం కొంత తబ్బిబ్బు చేసుకోవచ్చును కదా, మార్చుకోవచ్చును కదా అని కూడా సందేహిస్తుంటారు.
1: సమ్ పీపుల్ మే బి థింకింగ్ ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీ వి మస్ట్ స్లైట్లీ మాడిఫై ది ట్రూత్.
0: ఒక్కొక్క సమయంలో అసత్యం ఆడవలసి వస్తుంది.
1: సమ్ టైమ్స్ ఇట్ మే బికమ్ నెసెసరీ టు టెల్ అన్ ట్రూత్.
0: కానీ ఒక్కటి,
1: బట్
0: అసత్యం మాత్రం చెప్పక సత్యమును కూడా చెప్పకుండా ఉండేటువంటి యుక్తిని పొందుకు.
1: యూ కెన్ డెవలప్ దట్ మచ్ ఆఫ్ క్లవర్నెస్ టు కీప్ సైలెన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ టెలింగ్ ఏదో ట్రూత్.
0: సత్యం భూజాత్ ప్రియం భూజాత్ అప్రియం సత్యం అప్రియం అని, భూజాత్ సత్యం అప్రియం అని. ఈ సత్యం అనేటువంటిది అప్రియమైనటువంటి సత్యం కూడా చెప్పకూడదు.
1: దట్ ఈస్ వై ఇట్ ఇస్ సెడ్
0: ప్రియం కదా అని మనము కొంతవరకు అసత్యాన్ని కూడా చెప్పకూడదు.
1: దట్ ఈస్ వై ఇట్ ఇస్ సెడ్ టెల్ ద ట్రూత్, టెల్ ఇట్ డియర్లీ, బట్ యూ షుడ్ నాట్ టెల్ untruth which may be dear. You should not tell truth in an undear way also.
0: ఇలాంటి సందిగ్ధ అవస్థ లోపల మనం సత్యానిష్టములను సత్య అసత్యములను రెండింటిని కూడా తప్పించుకుని మెలిగేటువంటి యొక్క యుక్తిని కొంతవరకు నేర్చుకోవచ్చు. కానీ సత్యం చెప్తే ప్రమాదం కలుగుతుంది ఏమో అని అసత్యాన్ని మనం ఉపయోగించుకోరాదు.
1: Whenever there are some testing or trying times as such, you should develop certain amount of cleverness to manage in such a way that without telling untruth you should be able to just avoid situation and overcome that particular problem.
0: Kanuka manamu konni konni samayamulandu manamu chaala melakavuga nadchukovalsi vastundi.
1: In certain times we will have to conduct ourselves in an extremely careful way.
0: Ee maatanu parulaku baadhinchakunda undeetunte vishayanni kuda nu gurtinchali.
1: You should know how to use the words without hurting people.
0: నొప్పించక తాను ఒక తప్పించుకు తిరుగువాడు ధన్యుడివేమో అన్నాడు.
1: It is said that he is a fortunate one who knows without hurting anyone. He should neither hurt nor get hurt by others.
0: Tanu nuppi padakoodani itaru nuppincharadu.
1: Just because he should not hurt others also.
0: Itarlanu nuppinchaka tanu nuppi padakundetunte ee satyanni manam gurtinchali.
1: We should recognize this truth, which does not hurt others, which does not hurt us also.
0: Oka chinna udaharana, oka kata.
1: One small example and a story.
0: Oka illalu ee vidhamga samaveshamlo palgoni పౌరాణికుడు చెప్పేటువంటి దీనిని చక్కగా వింటూ వచ్చింది.
1: వన్ హసిఫ్ పార్టిసిపేటెడ్ ఇన్ ఎ మీటింగ్ లైక్ దిస్ అండ్ షీ వాస్ కాన్సన్ట్రేటెడ్లీ లిసనింగ్ టు వాట్ వాస్ బీయింగ్ ఎక్స్పోండెడ్ ఇన్ ద మీటింగ్.
0: ఒకనాడు ఈ పౌరాణికుడు రామాయణము చెప్పుతూ తతియే సతి.
1: వన్స్ వెన్ యూ ఆర్ జస్ట్ డిస్క్రైబింగ్ రామాయణ హీ జస్ట్ సెడ్ తతియే సతి.
0: తతియే గతి.
1: Husband is the only goal.
0: Karuka atti patini ananda pettatame sati yokka lakshyamu.
1: Therefore, it is the responsibility and the duty of Hasif to satisfy the husband who is
0: patini daivamuga bhavinchali.
1: Treat husband as God.
0: Ani aneka vidhamuluga bodhistu vachadu.
1: He was telling all these things in a number of ways.
0: ఇది విన్నటువంటి యొక్క ఇల్లారు ఇంటికి వెళ్ళింది.
1: దిస్ హసిఫ్ హూ హెర్డ్ విత్ ఎ లాట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆల్ దీస్ థింగ్స్ వెంట్ బ్యాక్ హోమ్.
0: అతనికి అనేక విధమైనటువంటి సేవలు చేయాలి అని కూడాను ఈ యొక్క పౌరాణికుడు చెప్పాడు.
1: దిస్ పౌరాణిక్ వాజ్ జస్ట్ టెలింగ్ ఇన్ ది కోర్స్ ఆఫ్ దిస్ కోర్స్ దాట్ ఆల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్
0: అతి దైవమని పౌరాణికుడు చెప్పాడు కదా అని ఆఫీస్ నుంచి భర్త వచ్చేటప్పటికి ఒక చెంబు నిండుకు నీళ్లు తీసుకుంది, ఆ బూడుసుల పైన పోసింది, కాళ్ళు కడిగింది, విసిరగరతో విసిరింది, ఏమేమో పిచ్చి పిచ్చిగా చేస్తూ ఉంటుంది అది.
1: షీ వాజ్ సో మచ్ ఇంప్రెస్ బై ది టాక్ గివన్ షీ వెంట విత్ డిటర్మినేషన్ టు గివ్ ఎఫెక్ట్ అండ్ గివ్ ఇంప్లిమెంట్ ఆల్ దోస్ థింగ్స్ విచ్ హర్ లర్న్డ్ అండ్ వెన్ ది హస్బెండ్ రిటర్న్ ఫ్రమ్ ద ఆఫీస్ షీ టుక్ ఏ పాట్ ఫుల్ ఆఫ్ వాటర్ అండ్ పోర్ ద వాటర్ రైట్ ఆన్ ద షూస్ ఇట్ సెల్ఫ్ అండ్ షీ బిగాన్ జస్ట్ గివింగ్ this kind of service to the husband.
0: భర్తకి ఏమిటి ఏనాడు లేనటువంటి యొక్క ఈ యొక్క ఇది ఈనాడు ఎట్లా వచ్చింది ఎందుకోసం వచ్చింది అనుకుని ఇది ఏదో కొంతవరకు చెడిపోయి ఉండొచ్చును అని లోపలికి తీసుకెళ్ళినాడు.
1: హీ వాజ్ కన్ఫ్యూజ్డ్ అండ్ ఫ్లాబర్గాస్టెడ్ అండ్ హీ వాజ్ వండరింగ్ హౌ ఆల్ ఆఫ్ అ సడన్ దిస్ పర్టికులర్ లేడీ హ్యాస్ డెవలప్డ్ సో.
0: ఆయన బూట్సులు విడిచడానికి కుర్చీ పైన కూర్చుంటే ఈమె క్రింద కూర్చుంది కాళ్ళు ఒత్తుతూ ఉంటుండాలి. బూట్సును కూడా విడిపించడానికి అవకాశం ఇవ్వలేదు.
1: And he entered the house thinking that she must have be a little off the head. And then he settled down on the chair. He wanted to remove the shoes, but she did not allow him even to remove the shoes.
0: ఇతని పరిస్థితిని గుర్తించి నెత్తగా ఆఫీస్ రూమ్ కు వెళ్లి డాక్టర్ కు ఫోన్ చేశాడు.
1: After observing all these things, the husband went into the office room and he rang up the door.
0: ఈ స్త్రీ మీ పురాణమునకు వెళుతుందని తెలియదు పాపం ఈ భర్తకు.
1: His husband did not know that she was going to this పురాణం.
0: డాక్టర్ వచ్చాడు, అన్ని విధాల టెస్ట్ చేశాడు, నిద్రకింత మాత్రలు ఇచ్చి వెళ్లాడు.
1: డాక్టర్ కేమ్ అండ్ టెస్టెడ్ అండ్ గేవ్ సమ్ పిల్స్ ఫర్ స్లీప్.
0: రెండు రోజులు రెస్ట్ తీసుకుంటే మంచిది, ఏదో కొంచెం హిస్టీరియా కింద ఉండాలి అని చెప్పాడు డాక్టర్.
1: డాక్టర్ సెడ్ ఇట్ లుక్స్ లైక్ సమ్ కైండ్ ఆఫ్ హిస్టీరియా, ఇఫ్ షీ టేక్స్ రెస్ట్ ఫర్ టూ డేస్ ఇట్ వుడ్ బి ఓకే.
0: మరి డాక్టర్ ఫోన్ చేశాడు, ఈమె ఇంటిలో రెస్ట్ తీసుకోమని చెప్పాడు. ఆయన ఆఫీస్ కు వెళ్లాడు.
1: హస్బెండ్ టుక్ హిస్ ఫుడ్ దెన్ హీ ఆస్క్డ్ టు టేక్ సమ్ రెస్ట్ అండ్ హీ వెంట్ టు ద ఆఫీస్ అగైన్. ఆఫ్టర్ హీ వెంట్ టు ద ఆఫీస్ షీ అగైన్ వెంట్ టు ద ప్లేస్ వేర్ పిక్చర్స్ ఆర్ ఎక్స్పోండెడ్.
0: ఆనాడు ఈ పౌరాణికుడు ఎవరికి ఎవరు, తల్లెవరు బిడ్డలెవరు, భార్య భర్త ఎవరు, మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదర, అర్థం నాస్తి, గృహం నాస్తి, తస్మా జాగ్రత్త జాగ్రత్త అని చెప్పారు.
1: ఆన్ దట్ పర్టికులర్ డే ద పండిట్ వాస్ టెలింగ్ ద ఎఫెమెరల్ రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ద హస్బెండ్ హూ ఇస్ వైఫ్ అండ్ నథింగ్ ఇస్ పర్మనెంట్ నథింగ్ ఎగ్జిస్ట్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఓన్లీ ట్రాన్సిటరీ అండ్ ట్రాన్సియంట్.
0: దైవమే ఒక్కటి సత్యమని చెప్పాడు.
1: హీ సెడ్ దట్ గాడ్ అలోన్ ఈస్ ట్రూ.
0: ఈమె పూజ రూమ్ లో పోయి కూర్చుంది వస్తానే.
1: దట్ డే షీ వెంట్ బ్యాక్ హోమ్ అండ్ షీ సెటిల్డ్ డౌన్ ఇన్ ద వర్షిప్ రూమ్.
0: ఎట్లా ఉందో ఏమో అని పాపం ఆయన అరగంట ముందుగానే వచ్చాడు పాపం.
1: హస్బెండ్ రిటర్న్ హాఫ్ అన్ అవర్ ఎర్లియర్ ఇట్సెల్ఫ్ థింకింగ్ దట్ షీ మైట్ నాట్ బి వెల్.
0: తలుపు తట్టాడు. He tapped the door. Nene nenu vachanu ani cheppan cheppadu paapam.
1: He announced that he has come, asked her to open the door.
0: Aame lopa nunchi mata anasti pita rasti nasti bandhu sahodara artham nasti gruham nasti patim nasti.
1: From the worship room she began telling that there is no mother, no father, no house, not even husband. She declared
0: ee vidhanga cheppetappudiki itaniki chaala o pichchi mudiripoyindani talukulu teenchi aamenu teppinchi emti ivanta itla jarugutundalante oka psychiatrist vachesadu vaanni pilipinchadu ani piliste eeme yokka paristhiti emito ee mundu em chestu undo ivanni gurtinchadaniki ayana aneka prayatnalu chesadu.
1: He was quite alarmed at this particular behavior, but he somehow got the doors open and then he called a psychiatrist to examine her in all detail.
0: Athana ni vicharinchadu oho ee puranam vinipochinatundi ee tatkalika vairagyame idini bhavinchukunnadu.
1: This psychiatrist could diagnose the disease as the, after all she has listened to the exposition of the scriptures and as a consequence of that she has developed this particular attitude.
0: Sare రెండు దినాలు ఈ పురాణం వినడానికి పోకూడదని చెప్పని ఆ వర్కర్స్ తో అంతా కూడా నియమించి ఈమెన్ బయట పోనివ్వకుండా కార్లో అక్కడ తీసుకుని పోనివ్వకుండా డ్రైవర్ కూడా చెప్పి చాలా భద్రం చేశాడు.
1: ఆల్ అరేంజ్మెంట్స్ ఆర్ మేడ్ అండ్ ఎవ్రీవన్ హస్ బీన్ ఇన్ఫార్మ్డ్ దట్ షీ షుడ్ నాట్ బి అలౌడ్ టు గో టు ద ప్లేస్ వేర్ స్క్రిప్చర్స్ ఆర్ ఎక్స్పౌండెడ్ అండ్ డ్రైవర్ వాస్ టోల్డ్, ఎవ్రీ సర్వెంట్ వాస్ టోల్డ్ టు సీ దట్ పర్టికులర్ థింగ్ ఇస్ ఇంప్లిమెంటెడ్. షీ వాస్ నాట్
0: ఈ విధమైనటువంటి కట్టుదిట్టములు చేసేటప్పటికి రెండు దినాలు పురాణమునకు పోలేదు.
1: After these restrictions were imposed, she did not go to the place for 2 days.
0: ee tatkalika vairagyam ane pongulu challarinayi.
1: This temporary type of detachment which she developed, it was
0: cooled down. Sayankalam bhartha vachinatudiki anni vidhala normal lo untundadi paapam.
1: By the time the husband returned home, she was behaving in a normal way.
0: Sari santoshinchadu ayana anni vidhala ayanaku ee vidhamainatundi ibbandi ledani aanandistu nitya jeevitham gadaputtu vachadu.
1: Husband was very happy after all this happened and the daily routine continued later.
0: Oka varam ayin tarvata tirigi puranaaniki vellindi.
1: After 1 week this lady went again to the place where scriptures were
0: discussed. Aanadu puranam lopala ee bhagavad gita cheptu anudvegakaram vakyam satyam preeti hitam cheyutunnadu. ఈ యొక్క ప్రీతిగాను హితంగాను ఉంటుండాలా, ఉద్వేగంగా ఉండకూడదు, ఈ సత్యమే చాలా ప్రధానమైనటువంటి, సత్యమునే మీరు అనుసరించాలి అని ఆ పురాణికుడు చాలా బాగా గట్టిగా చెప్పాడు.
1: ఆన్ దట్ పర్టికులర్ డే ద పండిట్ వాజ్ ఎక్స్పౌండింగ్ గీత అండ్ హీ వాజ్ జస్ట్ టెలింగ్ వైల్ యూజింగ్ ద వర్డ్స్ యూ షుడ్ టెల్ ద ట్రూత్ బట్ యూ షుడ్ నాట్ యూజ్ ఇన్ ఎన్ ఎక్సైటెడ్ వే. హీ వాజ్ ఎక్స్పౌండింగ్ దిస్ పర్టికులర్
0: అది వినింది ఇంటికి వచ్చింది.
1: She heard it and returned home.
0: But cheppadu ee naadu maa friend marriage untundadi, aa marriage kolam undri siddham kaamannadu.
1: Husband told her that there is a marriage reception today, my friend's marriage reception is there.
0: Ee manni alankaram chesukundi bhartato paatu pendle reception ki vellindi.
1: She got ready quick and she went with her husband to the reception.
0: Akkada pendi jarugutu untundadi,
1: marriage was going on.
0: Appudu ఈ బ్రాహ్మణులు మంగళసూత్రం తీసుకుని అందరికి పెద్దలకు ముట్టించేటువంటి అలవాటు ఈ యొక్క భారతదేశంలో.
1: ఇన్ భారత్ దేర్ ఇస్ అంటే
0: ఆశీర్వాదాలు ఉంటుండాలని వారి అభిప్రాయం.
1: దేర్ ఇస్ అ పర్టికులర్ ట్రెడిషన్ దాట్ ద మంగళసూత్రం వుడ్ బి టేకన్ టు ఎవ్రీ ఎల్డర్ అండ్ దే వుడ్ టచ్ ఇట్ అండ్ దే వుడ్ బ్లెస్.
0: ఆ యొక్క బ్రాహ్మణుడు అనగా ఆ యొక్క పెండి చేయించేటువంటి బ్రాహ్మణుడు పౌరోహితుడు, వీళ్ళింటికి కూడా పౌరోహితుడు పాపం.
1: The Paurohit who was celebrating the marriage on that day was also Paurohit for this particular family. This
0: ee mundara kurchunte ochi chuchadu, emandi amma garu baagunnara muttandi annadu.
1: He came to this particular lady, recognized her and said, how are you mother, you are okay, you just please
0: andaru chemaina ani adigadu idini muttistu paapa ee pauranikudu.
1: This pauranik he just asked her to touch it and just said everyone is okay.
0: ఈ యొక్క బ్రాహ్మణుడు ఈ విధంగా అడిగేటప్పటికి అందరూ బాగానే ఉన్నారండి, పోయిన వారం మా అత్తగారు చచ్చిపోయింది అని అన్నాడు.
1: షీ సేడ్ దట్ వెల్ ఎవ్రీవన్ ఇస్ ఓకే, 1 week ago I lost my mother in law.
0: ప్రక్కన ఉండేటువంటి ఆమె ఏమిటమ్మా మంగళసూత్రం ముట్టుతూ ఈ చావు మాటలంతా ఎందుకు చెప్పాలి అనింది.
2: The neighbor who was just sitting by her side, they said, when you are touching this Mangala Sutra, why should you say such an inauspicious
3: thing? Ee Mangala Sutra kosam nannu abaddham cheppamantava? Maa attagaru chachipoyindi, inka chachipoyindi, chachipoyindi. Chaavu chaavu maatalu Mangala Sutra murtu cheptu vachindi.
2: She said, just for the sake of this Mangala Sutra, do you expect me to tell a lie? I would never tell a lie. See, it is a fact that I lost my mother-in-law. My mother-in-law died, my mother-in-law
3: died. Telivi teetalu galinatuvanti oka vyakti ammayi lechi, amma, idi kevalamu సమయ సందర్భాన్ని కూడా నువ్వు పురస్కరించుకుని మాట్లాడాలి, ఈ విధంగా ఎట్లంటి ఎట్లా కూడా పదాలను ఉపయోగపెట్టకూడదు అని కొంత బోధ చేసింది.
2: వన్ ఇంటెలిజెంట్ యంగ్ లేడీ హూ వాస్ సిట్టింగ్ దేర్ షీ జస్ట్ సెడ్, మదర్ యు షుడ్ నాట్, యు షుడ్ హావ్ ఎ సెన్స్ ఆఫ్ ప్రపోర్షన్ అండ్ కాంటెక్స్ట్, షుడ్ నాట్ గో.
3: అదే విధంగా కొంతమంది స్త్రీలు ఏనాడు ఏ విషయాన్ని చెప్పినారో ఆ విషయాన్ని ఆ రోజు చాలా గట్టిగా పట్టుకుని సాధిస్తుంటారు.
2: ఇన్ దట్ పర్టికులర్ వే విమెన్ వాట్ ఎవర్ ద రీజన్ అన్ అ పర్టికులర్ డే దే వుడ్ బి ఇంప్లిమెంటింగ్ ఇట్ విత్ ఎ లాట్ ఆఫ్ రిగర్ దట్ పర్టికులర్ డే.
3: ప్రతిదానికి సమయ సందర్భాన్ని పురస్కరించుకుని మనము మాటలు ఉపయోగించుకోవాలి.
2: వన్ షుడ్ యూజ్ ద వర్డ్స్ అండ్ వన్ షుడ్ యూజ్ ది ఇంటెలిజెన్స్ అండ్ కాంటెక్స్ట్ షుడ్ బి అండర్స్టూడ్ వెన్ ఎవర్ వి డూ ఎ పర్టికులర్ థింగ్.
3: సత్యము మన యొక్క నిత్య స్థానమును పొందించడానికి ఒక మార్గమని మనం విశ్వసించాలి, కానీ ప్రతి విషయంలో కూడా దీన్ని ఇట్టే చేయాలని ముందుతనంగా మనం వాదించరాదు.
2: We should know truth is the means to reach the goal of the lotus feet, but we should not be very rigid and we should not be foolish in implementing that particular thing.
3: Asatyamuto dushitam kaanatvanti naluka,
2: a tongue which is not tainted by untruth.
3: Himsadulto dushitam kaanatvanti dehamu,
2: body which is not tainted by violence.
3: Inga apavitramaina bhavalato dushitam kaanatvanti manasu,
2: mind which is not stained by bad feelings.
3: కనుక ఇట్టి మనస్సు, అట్టి దేహము, ఇట్టి వాకు, వీటినే త్రిపుటి అని చెప్తూ వచ్చారు.
2: దీస్ త్రీ, సచ్ ఎ మైండ్, సచ్ ఎ బాడీ అండ్ సచ్ స్పీచ్, దీస్ ఆర్ డిస్క్రైబ్డ్ యాజ్ త్రిపుటి.
3: ఈ త్రిపుటి యొక్క తత్వమే త్రిమూర్తి యొక్క తత్వంగా భావిస్తూ వచ్చారు.
2: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ త్రిపుటి ఈజ్ ఆల్సో ది ప్రిన్సిపల్ ఆఫ్ త్రిమూర్తి.
3: ఈ మూడింటిని మనం పవిత్రము గావించుకున్నప్పుడే దైవత్వం మనకు సాక్షాత్కారంగా కనిపిస్తుంది.
2: ఓన్లీ వెన్ వీ శాంటిఫై ఆల్ దీస్ త్రీ థింగ్స్ దెన్ ఓన్లీ వుడ్ బి ఏబుల్ టు జస్ట్ గెట్ ఎ విజన్ ఆఫ్ ద లార్డ్.
3: కనుక పిల్లలు కూడాను సత్యం చెప్పమన్నాడు స్వామిని అనవసరంగా అవసరం లేని విషయంలో కూడా మనం కల్పించుకొని ఈ విధంగా మనము ఈ సత్యాన్ని దుర్వినియోగం చేయకూడదు.
2: స్టూడెంట్స్ ఆల్సో మస్ట్ బి ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్ వైల్ జస్ట్ టెలింగ్ ద ట్రూత్. దే షుడ్ టెల్ ద ట్రూత్ బట్ అన్నెసెసరీ దే షుడ్ నాట్ గో ఆన్ టాకింగ్ అండ్ హర్టింగ్.
3: మాటలు అదుపులో ఉంచుకోవాలి.
2: హ్యావ్ కంట్రోల్ ఓవర్ యువర్ టాక్.
3: ఒక్కొక్కరి ఒక్క వ్యక్తి పైన మనకు క్రోధమో లేక ద్వేషమో కలిగినప్పుడు వాడిపైన ఉన్నటువంటివన్నీ చెప్పటము, ఇది నేను సత్యం చెప్తున్నాను అని వాడి జీవితానికి లేనిపోనికి ఇక్కడకు కలిగించడం కూడా జరుగుతూ ఉంటుంది.
2: Whenever there is some kind of quarrel or misunderstanding with another person, telling all the defects of him and telling that this is truth which I am telling.
3: ఇక్కడ అద్వేష్ట సర్వభూతానాం దీన్ని కూడా కొంతవరకు ఉపయోగించుకోవాలి.
2: You will have to just also remember the fact that one should not hate others.
3: ప్రేమను మనం పెంచుకున్నప్పుడు ఈ ద్వేషము కానీ ఈ అసూయ కానీ రెండింటి యొక్క బాధలు మనకేమాత్రము ఉండవు.
2: వన్స్ యూ డెవలప్ లవ్, ది క్వశ్చన్ ఆఫ్ హేట్రెడ్ అండ్ జెలసీ విల్ నాట్ అరైజ్.
3: అలాంటి సమయంలో మన పలుకు కూడాను చాలా మధురంగా ఉంటుంది.
2: వెన్ యూ హ్యావ్ లవ్ ఇన్ ద హార్ట్ అవర్ వర్డ్స్ విల్ బి వెరీ.
3: అందుకోసమే చెప్పారు, సాత్విక గుణవంతుని యొక్క కోపము క్షణకాలంలో ఉంటుంది, పోతుందట.
2: The anger with a person who is of sattvic nature, it would be very short-lived.
3: Itanu uttamudu ani Geeta cheppindi.
2: Geeta has declared him as a great man.
3: Madhyamuni yokka kopamu rendu gadiyalu varaku untadata.
2: A middling or the second type of person, he will have his anger for a short while.
3: Adhamuni yokka kopamu oka dinamantha untuntadata, 24 gantalantha untuntadata.
2: For the one who belongs to the lowest category, he will have his anger continuously.
3: Adamodamuni yokka kopamu jeevithamanta untadi.
2: The one who is the lowest of the in the category, he will have throughout the life that anger.
3: దీనిని గీతాచార్యుడు మరొక యుక్తితో కూడా బోధించాడు.
2: గీతాచార్య హాస్ టాట్ దిస్ ఇన్ ఎ డిఫరెంట్ వే ఆల్సో.
3: ఉత్తములు యొక్క కోపము నీటి పైన వ్రాత వంటిది అన్నాడు. వ్రాస్తుంటే వ్రాస్తుంటే అది చెదిరిపోతుంటది, అప్పటికప్పటికే పోతుంటది.
2: The anger of a good man is something like writing on water. That is not permanent at all. Even while you are writing the...
3: Madhyamuni yokka kopamu ishakalopa vrata vantidi annadu.
2: The second category of a person, it is something like writing on sand.
3: Ishakalo rastu rastunte gaali vastane adi kottukoni kottukoni adi moochi potuntadi, marugu padi potuntadi.
2: Writing on the sand also will not be permanent because that will be washed away and covered by the wind. When the wind comes,
3: adhamuni yokka kopamu nallaraati pai chekkabadinatvantidiga untadata.
2: The third category of person who is bad one, his, it is something like writing,
3: black rock.
2: Writing on a black stone. Writing on a black stone.
3: ఇది కొంతకాలమునకు అరిగి అరిగి వర్షంతోన ఎండతోన అరిగి కొంతకాలమును పోతుంది, కొన్ని సంవత్సరాల వరకు ఉంటుంది.
2: ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ దిస్ విల్ ఆల్సో బి వాష్డ్ అవే.
3: అధమోధముని యొక్క కోపము ఇనుము పైన రాసినటువంటిదట.
2: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ రైటింగ్ ఆన్ ఎన్ ఐరన్ స్లాబ్ విచ్ విల్ నెవర్ బి వైప్డ్ ఆఫ్.
3: అది తిరిగి కరగబెట్టి దానిని సుత్తితో కొట్టేంత వరకు అది పోదు.
2: Only when it is melted and then again made into a block, it will not go out of.
3: అది కరగబెట్టాలంటే నిప్పులో వేయాలా.
2: If you want to destroy it, you will have to put it in the fire.
3: Anaga samskaram kavali.
2: In other words, it means there is need for samskara and transformation.
3: Idi kevalam gaadhamaina samskaram jariginappude idi kopam challaradaniki veelavutundi.
2: Only when there is intense transformation, then only it is possible to change it.
3: Kani ilantivi nitya jeevitamuku sambandhinchinatuvanti yokka samanya manavulu jeevitamulo aacharinchadaginatuvanti yokka upamanamulu భావములే మన భగవద్గీత నుంచి మనం తీసుకోవాల్సి వస్తుంది.
2: థింగ్స్ విచ్ ఆర్ హైలీ రిలెవెంట్ టు డే లైఫ్ అండ్ డే టు డే ప్రాక్టీసెస్ విల్ హావ్ టు బి టేకెన్ ఫ్రమ్ భగవద్గీత.
3: కనుక మనము అన్నింటినీ తీసుకుని మన ఆచరణలో పెట్టడం ఇది అసాధ్యము కావాలి.
2: ఇన్ అదర్ వర్డ్స్ ఇట్ మీన్స్ దేర్ ఇస్ నీడ్ ఫర్ సంస్కార్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్.
3: ఇది కేవలం గాఢమైన సంస్కారం జరిగినప్పుడే ఇది కోపం చల్లారడానికి వీలవుతుంది.
2: ఓన్లీ వెన్ దేర్ ఇస్ ఇంటెన్స్

0: మన ఆచరణలో పెట్టడం ఇది అసాధ్యము.
1: ఇట్ వుడ్ బి ఇంపాసిబుల్ ఫర్ అస్ టు టేక్ ఆల్ ద థింగ్స్ ఫ్రమ్ భగవద్గీత అండ్ ప్రాక్టీస్ దెమ్.
0: కొన్ని కొన్ని మన నిత్య జీవితానికి, ఈ లౌకిక జీవితానికి అవసరమైనటువంటి విషయాలను మనము జాగ్రత్తగా తీసుకొని దానిని ఆచరించడానికి, అనుభవించడానికి, ఆనందించడానికి తగినటువంటి అవకాశాన్ని మనం అందుకోవాలి.
1: We have to take such of those things which are useful in day to day life and practice them so that we'll get the benefit out of it.
0: భజన బినా సుఖ

சுப்பிரமணியம் சுப்பிரமணியம் சண்முகநாதா சுப்பிரமணியம்.

Dominion, what a terrible, terrible Dominion.

0: Sai Ram, dear listeners. The world is facing severe problems today owing to the absence of men and women of integrity and strong character. In today's discourse, Baba explains that we must strive to earn the wealth of virtues and not materialistic wealth. Let us now listen to a divine shower of grace from Bhagwan Baba on 19th November 2002 in Prashanti Nilayam on the occasion of Ladies' Day.
1: Vishwamandu vibhudu velugundu chundunu Vishwamandu vibhudu velugundu chundunu విభునియందు విశ్వము వెలయుచుండు విశ్వ విభుల మైత్రీ విడదీయరానిది విశ్వ విభుని మైత్రి విడదీయరాదని వినుడు భారతీయ వీరసుతుడ వినుడు భారతీయ వీరసుతుడ.
2: When the Lord of the whole cosmos is illuminating everything, the creation in turn becomes effulgent. The link between the creator and the created is one of friendship, one of love.
1: Prema swarupulara.
2: Embodiments of love.
1: అనాది కాలం నుండి భారతదేశము అనంతమైన సౌజన్యమును సౌశీల్యమును ప్రకటిస్తూ వచ్చింది.
2: From times immemorial, Bharat has actually translated the great values of friendship and harmony.
1: ఆధ్యాత్మికమునకు శీల సంపత్తికి దాన ధర్మాలకు పుట్టినిల్లు ఈ భారతదేశం.
2: Bharat is the very place where great people are born who are conscious of the spiritual strength much more than the material.
1: శాంతి సౌభాగ్యములకు మెట్టినిల్లే.
2: For peace and for prosperity, this is the country.
1: భారతదేశమునందు గల సత్యశీలమును గుర్తించడానికి అనాది కాలం నుండి భారతదేశమే అన్ని ప్రయత్నములు జరుపుతూ ఉన్నది.
2: ఇట్ ఈస్ ద పీపుల్ ఆఫ్ భారత్ హు ఆర్ మేకింగ్ ట్రమెండస్ ఎఫర్ట్స్ ఫ్రమ్ ద వెరీ పాస్ట్ టు ఎస్టాబ్లిష్ దీస్ వాల్యూస్ అపాన్ ది ఎర్త్.
1: భారతదేశము అన్యోన్యమైన అనుకూలమైన ఆదర్శవంతమైనటువంటి ఒక జీవితాన్ని ఆదర్శిస్తూ వచ్చింది.
2: The land of Bharat has been holding up the mirror to these values from a long time of friendship and of linking together love and harmony.
1: Satyamunu prakatinchinatundi desamulyandu oka Bharat desamunaku minchinatundi desamu marokati ledu.
2: There is no equal to the land of Bharat for proclaiming the truth.
1: Ee Bharat desamunandu anekulu ఆధ్యాత్మిక మార్గమునందు అభివృద్ధి గాంచారు.
2: దేర్ ఆర్ మెనీ పీపుల్ ఇన్ దిస్ ల్యాండ్ ఆఫ్ భారత్ హు ప్రమోటెడ్ ద స్టడీ ఆఫ్ స్పిరిచువల్ మ్యాటర్స్.
1: శ్రీరాముడు పాలించిన దేశం ఈ భారతదేశము.
2: శ్రీరామ వాజ్ బోర్న్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ భారత్.
1: శ్రీకృష్ణుడు గీతను బోధించినటువంటి దేశము ఈ భారతదేశము.
2: దిస్ వెరీ ల్యాండ్ ఈస్ ద ప్లేస్ వేర్ శ్రీకృష్ణ టాట్ టు పీపుల్ ద భగవద్గీత.
1: వ్యాసుడు వేదములను భిన్నము గావించి ప్రచార ప్రబోధములు జరిపినటువంటిది ఈ దేశము.
2: ఇన్ దిస్ ల్యాండ్ సేజ్ వ్యాస టాక్ టు పీపుల్ ద గ్రేట్ స్క్రిప్చర్స్.
1: వాల్మీకి రామాయణమును లిఖించి దేశములకు సత్యధర్మములను ప్రబోధించినటువంటి దేశము ఈ భారతదేశము.
2: సేజ్ వాల్మీకి రోట్ ద రామాయణ అండ్ దెన్ హీ ప్రొక్లెయిమ్డ్ సత్య అండ్ ధర్మ టు ఆల్ ద పీపుల్ ఆఫ్ ద నేషన్.
1: ఇట్టి పవిత్రమైన దేశము ఎక్కడ కూడా మరొకటి లేదనే చెప్పవచ్చును.
2: దర్ ఇస్ అబ్సల్యూట్లీ నో ఈక్వల్ టు దిస్ ప్లేస్ వేర్ ఇట్ ఇస్ కన్సర్న్డ్ ఇన్ స్పిరిచువల్ వాల్యూ.
1: ఇట్టి పవిత్రమైన భారతదేశం నందు పుట్టి భారతీయులని అనిపించుకుని భారత సౌమ్యాన్ని ప్రచార ప్రబోధన సరిపుటకు ఈనాటి మానవుడు వెనుకంజ వేస్తున్నాడు.
2: Today's man is hesitant to proclaim himself as one born in the land of Bharat and to declare the values that have been taught in Bharat from time immemorial.
1: Kanuka itti Bharat desham nandu puttinatvanti okka prajalu Bharat desham yokka samskrutini anuvinthinchu chestu aaradhana chestu apyasistu andistu raavali.
2: So the people born in Bharat should really learn all these values and try to teach and proclaim it to the whole world.
1: Bharat deshamunandu vicheetvanti gaali satyasuktamainatvantidi.
2: The very air of the land of Bharat is pure and full of truth.
1: Kaala krinda necheetvanti dummu dharmaseelamainatvantidi.
2: The very dust that rises from the feet is full of the value of dharma.
1: భారతీయులకు ఔన్నత్యము నిజముగా విచారించిన ఈ భారతదేశమునందు మట్టిగా ఉండేటువంటి ఒక భూమి, మరణంగా వచ్చినటువంటి భూమి పవిత్రమైనటువంటి ఒక మణిగా మారుతూ వచ్చింది.
2: Whatever perhaps is not very sacred, the very dust of the land of Bharat transforms it into something that is very valuable and sacred.
1: భారతీయులకు జీవితము క్షమా జీవితము.
2: The very life of the man of the Bharat is full of forbearance.
1: Bharat desham nandu pravahinchetvanti ganga prema vahini.
2: The very ganga which flows is full of love.
1: Itvanti satya dharma shanti premalaku nilayamainatvanti Bharat deshamu ee naadu ee vidhanga maarutu vachindi.
2: Why is the land of Bharat now becoming different when it has been the very symbol of satya dharma prema?
1: Prachina kaalam nundi ఈ భారతదేశము ఎన్ని విధములైనటువంటి ఒక ఆదర్శ చరిత్రలను దేశానికి అందిస్తూ వచ్చింది.
2: దిస్ ల్యాండ్ ఆఫ్ భారత్ ఫ్రమ్ ద వెరీ ఏన్షియంట్ టైమ్స్ ఈజ్ హోల్డింగ్ అప్ ఎగ్జాంపుల్స్ గ్రేట్ పీపుల్.
1: పరమ పావనమైన భారతావనియందు సహనమున్నది మనకు చక్కదనము.
2: In the land of Bharat, the women of India have been exemplary for their forbearance and fortitude.
1: పరమ పావనమైన భారతావనియందు
2: అమంగ్ ద ప్యూర్ అండ్ అన్సలిడ్
1: సహనమన్నది మనకు చక్కదనము.
2: దీస్ అన్సలిడ్ అండ్ ప్యూర్ విమెన్ ఆఫ్ భారత్ హావ్ హెల్డ్
1: వ్రతములన్నిటి యందు వన్నెగాంచిన ఎట్టి ఘన సత్యశీలమే కఠిన తపము.
2: ద గ్రేటెస్ట్ ఆస్టెరిటీ అండ్ వవ్ ఇస్ టు కీప్ అప్ these values thoroughly.
1: Matrudesham kanna manyam meyedi.
2: There is nothing beyond the motherland.
1: Ilanti pavitramaina Bharatdesham nandu sahaname manaku satyaseelam.
2: It is fortitude that is the exemplary virtue in the land of Bharat.
1: Shantame manaku rakshaka bhartha.
2: It is peace that is the adornment.
1: Itvanti pavitramaina Bharatdesham nandu manam janminchukodanu ఈ దేశం యొక్క సంస్కృతిని మనం ఈనాటికి కూడా కాపాడుకోలేకుండా ఉన్నామంటే ఎంత అవివేకమో యోచించుకోవచ్చు.
2: హౌ డిప్లోరబుల్ ఇట్ ఇస్ దట్ వీ హో బీన్ బోర్న్ ఇన్ దిస్ ల్యాండ్ ఆఫ్ భారత్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ దీస్ వాల్యూస్ హావ్ ఫర్గాటన్ దెమ్ టోటలీ టుడే.
1: కానీ ఈనాటి యువకులు చదువులు చదవాలి.
2: టుడేస్ యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ హావ్ గాట్ టు హావ్ ఎడ్యుకేషన్.
1: ఉన్నత విద్యను అభ్యసించాలి.
2: They have got to study higher studies.
1: ఆ విజయం ఉన్నటువంటి ఆదర్శాలను జగత్తుకు చాటాలి.
2: But they have got to spread this as exemplary to all the people.
1: కానీ ఈ చదువులంతా కూడా కేవలం ఉద్యోగాల నిమిత్తమే మనం చదవరాదు.
2: We should not study only for a livelihood.
1: ప్రజలకు భారతీయ సంస్కృతిని అనేకంగా బోధించి ఈ సంస్కృతి యొక్క అభివృద్ధి యొక్క విషయమును విపులంగా విమర్శించాలి.
2: We should disseminate the very traditions of Bharat and the culture and see that once again it is resurrected.
1: Kani ee naati vidyarthulu kodanu ee chaduvulu chadavatamu kevalam aadarshalu andinche kosamani yochinchukovatam ledu.
2: But today's boys and girls who study, they do not ever think that these values have got to be
1: tatkalikamainatundi yokka anukoolamulu nimittamai ee chaduvunu vinyoginchukuntunnare kani నిత్య సత్యమైనటువంటి భారతీయ సంస్కృతిని అనుభవించాలనేటువంటి ఉద్దేశంతో ఈ చదువులు అభ్యసించడం లేదు.
2: They do not want to proclaim the tradition, the culture of Bharat, but they merely study for the sake of short-term benefits.
1: ఉద్యోగములు చేయ యువతులందరూ.
2: If boys study this type of education, go for jobs.
1: ఉద్యోగములు చేయ యువతులందరూ.
2: If boys go for jobs.
1: ఆఫీసులకు వెళ్ళి అలమటింత్రు.
2: If they go to the office, the women.
1: భార్య భర్తలిరువురు ఆఫీసులకు పోవా గృహకృత్యములు తీర్చు గృహిణులేరి.
2: When boys and girls have educated, go for jobs. Who will look after the home?
1: పరబాలురకు నేర్ప పాఠశాలలకేగా తమ బాలురకు నేర్పు తల్లులేరి.
2: When they go to teach other children, who is the tutor to teach their own children?
1: ఆలుమగలిరువురు ఆఫీసులకు పోగా గృహకృత్యములు తీర్చు గృహిణులేరి.
2: So when boys and girls go for jobs, who is the housewife to look after the home?
1: పుస్తకాల చేయబట్టి పురుషుల వలె పోవా వంట ఇంటిని దిద్దు వనితలేరి.
2: When they take the books and go like men to the office, who is going to look to the kitchen?
1: ఇంటిలోని కొరతలెంతయో యుండును డబ్బు కొరత తీరు దాని వలన.
2: When there is so much lacking in the home, will money solve these problems?
1: సుఖము చూడబోవ శూన్యమే ఉద్యోగి పదవి యందు ఉన్న పడతికెప్పుడు.
2: If one goes for status and for jobs, definitely they do not derive any happiness from it by neglecting the home.
1: ఈనాడు చదువుకున్నందుకు స్త్రీలు కూడా ఉద్యోగం చేయాలని ఒకరిపై ఒకరు పోటీలు పడుతున్నారు.
2: Today women, because they have studied, they are sort of wanting to go for jobs in competition.
1: ఉద్యోగం చేయటంలో దోషం లేదు.
2: There's nothing wrong in going for a job.
1: తప్పు లేదు.
2: It's not wrong.
1: కానీ
2: but
1: తమ ఇంటి పరిస్థితిని కూడా గుర్తించుకుని ఆ ఉద్యోగంలో ప్రవేశించాలి.
2: But they must also look after their home affairs and then only get into jobs.
1: ఉద్యోగమును చేయ యువతులందరి పోవా వంట ఇంటి దిద్దు వనితలేరి.
2: If the woman goes out of the house for jobs, who is the woman who looks after the kitchen and the care of the home?
1: మన ఇంటి పరిస్థితిని కూడా గుర్తించుకొని వర్తించాలి.
2: So one has to look after the needs of the home also.
1: ఆలు మగలిరువురు ఆఫీసులకు పోవా పిల్లల పోషించు తల్లులేరి.
2: When boys and girls go to the office, who will look after the children?
1: ఆ పిల్లలను చూసుకునేటువంటి తల్లి ఇంటిలో లేకపోవడం చేత పిల్లలు పెడమార్గం బట్టి చెడిపోతున్నారు.
2: Because the mother is not at home to look after a child, the child goes in different wrong ways.
1: పుస్తకాలు చేయబట్టి పురుషుల వలె పోగా
2: taking the books, if she goes to the office like men,
1: గృహకృత్యములు తీర్చు గృహిణులేరి.
2: So there is no housewife to look after the home.
1: పరబాలులకు నేర్ప పాఠశాలలకేగా తమ బాలులకు నేర్పు తల్లులేరి.
2: She goes to the school to teach other children, but who is there to teach her own child?
1: కేవలం ఈ ఉద్యోగం వల్ల ధనాశ్రమ వల్ల కొంచెం గృహకృత్యములు సదుపోవచ్చును కానీ తమ బిడ్డలు ఏ పెడమార్గం పడతారో ఇంట్లో తల్లిదండ్రులు లేకపోవటం వల్ల పిల్లలు పెడమార్గం పట్టి చెడిపోవడానికి అవకాశం ఉంటుంటుంది.
2: They may have a desire to work and earn money, but when they leave the children at home all alone, the children get spoiled.
1: కనుక మొట్టమొదట మన చదువును మన పిల్లలకు బోధించాలి.
2: So whatever we have learned, we have got to teach the children.
1: పిల్లల్ని అభివృద్ధి పరిచినప్పుడే నీ యొక్క చదువు యొక్క విషయము అర్థమవుతుంది.
2: It is only when we care for the children's prosperity, then only there is a meaning to your study.
1: చదువు వ్యక్తి యొక్క నిజమైనటువంటి శక్తిని నిరూపించే నిమిత్తమై ఏర్పడినటువంటిది.
2: When you study, it is to bring out the potential in you. That is it.
1: ఈ విధంగా వనితల యొక్క ధర్మములు మనం గుర్తించి వర్తించడానికి ఎన్నో ఆదర్శాలు మనకు కనిపిస్తున్నాయి.
2: To be aware of the duties of a woman, there are many ideals that are shown to us.
1: ప్రపంచం లోపల స్త్రీలు ఎన్నో విధమైనటువంటి ఒక సంస్కారాన్ని అభివృద్ధిపరిచి ఆ సంస్కృతి ద్వారా తమ యొక్క జీవితమును ఆదర్శప్రాయంగా నిరూపిస్తూ వచ్చారు.
2: Many women were there who tried to show that to the world that values mattered more than the material things.
1: కనుకనే సావిత్రి వీరందరూ కూడా ఎట్టి ఆదర్శాన్ని అందిస్తూ వచ్చారు అనేటువంటిది బోధిస్తుంది.
2: It is Savitri, the great woman, who was exemplary.
1: ఆనాటి కాలమునందు స్త్రీలు తమ గృహత్యములు తీర్చుకుంటూ గృహాన్ని పోషించుకుంటూ పిల్లలకు తగిన ఆదర్శాన్ని నిరూపిస్తూ తాము ప్రవర్తించి పిల్లలకు తగినటువంటి ఆదర్శాన్ని అందించేటువంటి వారు.
2: ఇన్ దోస్ విమెన్ Those women of the old led exemplary lives, looked after their home and their children, and thereby became illustrious examples.
1: కానీ ఈనాడు అట్టి ఆదర్శాన్ని తమ బిడ్డలకు అందించేటువంటి తల్లులు చాలా కరువైపోయారు.
2: But today the women are scarce when they hold up examples to their children.
1: డిగ్రీ తీసుకున్న తక్షణమే ఉద్యోగాల కోసం అప్లై చేస్తుంటారు.
2: As soon as they get their degrees, they apply for a job.
1: ఇంకా తన ఇంటిలో ఉన్నటువంటి పిల్లలకి అయితే ఏమవుతుంది?
2: దెన్ వాట్ ఇస్ ద ఫేట్ ఆఫ్ ద చిల్డ్రన్ అట్ హోమ్?
1: ఒక్క బిడ్డను తల్లి పోషించిందంటే అదే గొప్ప దేశానికి ఉపకారం చేసినట్టు.
2: ఇఫ్ దే కెన్ జస్ట్ టేక్ ఆఫ్టర్ వన్ చైల్డ్, దట్ బి హెల్పింగ్ ద నేషన్ సో మచ్.
1: తమ బిడ్డలు పెడమార్గం పట్టించి తమ ఉద్యోగాలు చేసి ఎంత ధనమును సంపాదించి వచ్చిన ప్రయోజనం ఏమిటి?
2: వాట్ ఇస్ ద బెనిఫిట్ వెన్ షీ ఎర్న్ సో మచ్ మనీ లీవింగ్ ద హోమ్ అండ్ లీవింగ్ ద చైల్డ్ టు ద కేర్ ఆఫ్ అదర్స్?
1: కనుక మొట్టమొదటి ఇంటిని సర్దిద్దుకోవాలి.
2: సో ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ యూ మస్ట్ లుక్ ఆఫ్టర్ యువర్ హోమ్ ప్రాపర్లీ.
1: ఇంటి పనులు చక్కగా జరుపుకోవడానికి తగినటువంటి అవకాశం అందించుకోవాలి.
2: టు టేక్ కేర్ ఆఫ్ ద చైల్డ్ ఆఫ్ ద హౌస్ యూ విల్ హ్యావ్ టు టేక్ ఆల్ యువర్ స్ట్రెంగ్త్.
1: కానీ ఈనాటి విద్యావంతులైనటువంటి స్త్రీలు ఒక వంటవాడిని పెట్టుకుంటారు, ఒక వర్కర్ని తీసుకుంటారు, తాము ఉద్యోగాలు చేస్తుంటారు.
2: Today's women, they employ a cook and make them do the work at home and they go out for a job.
1: ఈ వచ్చేటువంటి జీతంలో కూడా ఈ వంటవాడికి ఒక పని మనిషికి తరిగినటువంటి స్థితిగా సరిపోతుంది.
2: So whatever money they get, they'll have to pay to the cook and the servant woman of what you
1: తర్వాత తమ బిడ్డలు ఏ విధమైనటువంటి మార్గంలో పెడుతున్నారో యోచించుకోవాలి.
2: Then they'll have to think of how they've got to develop their children.
1: నిరత సత్యప్రవుడి ధరణి నేలిన హరిశ్చంద్రుడి ధరభాష చనగలేదా?
2: Was not Harishchandra born on this land?
1: Aa Chandramati entati sadhu chadivinappudiki talli yokka dinni motta motta bhatta yokka dinni anusaristhu vachindi.
2: Chandramati, who was his wife, who had always followed her husband meticulously,
1: adana kontha barhirudayyinappudiki taanu dhairyanni bodhisthu vachindi.
2: When he became a little weak minded, she started to tell him and put courage into him.
1: Raja, meeru chakravartulu.
2: O king, you are the emperor.
1: Manchi telivitete galavaru.
2: You are full of intelligence.
1: Vidya sampannulu meeru.
2: You have got a lot of
1: atti meeru balahinataku choti ivvakoodadu.
2: Such a person should never given to weakness.
1: Satya margamulandu manam praveshinchamu jeevithanni.
2: We have got to fill our lives with a lot of satya.
1: Satyanadilo manam pravehinchamu.
2: We have got into satya.
1: Idigarigite manam gattu chertamu, lekapothe munigi pothamu.
2: And only then we shall reach the other bank.
1: ఇంతే కాని మనకు తిరిగి పోవటం మనకు దీక్ష కాదు అన్నది.
2: వి షుడ్ నాట్ టర్న్ బ్యాక్, దట్ ఈస్ నాట్ ద వాక్ వి షుడ్ టేక్.
1: కనుక ఇటువంటి ధైర్యాన్ని పతుల గూడును బోధించినటువంటి స్త్రీలు ఆనాటి స్త్రీలు.
2: Those days women even put in a lot of courage into their men.
1: భారతీయ సంస్కృతిని అంత పవిత్రమైనటువంటి ఒక మార్గంలో కాపాడుతూ వచ్చిన వారు భారతీయ స్త్రీలు.
2: The women of Bharat were those who tried to look after their husband, not only ordinary welfare.
1: సీత ఎటువంటి పరిస్థితులు ఎంతైనా కూడా తాను కంటినీరు నింపక,
2: whatever the circumstances, she did not shed tears.
1: ఇదనికి ఆదర్శవంతమైన జీవితాన్ని అందిస్తూ వచ్చింది.
2: She became exemplary and showed it to everybody.
1: రాక్షసుని చేతిలో చిక్కుకొని కూడాను,
2: even when she was caught by the rakshasa,
1: ఏ మాత్రము జంకక కుంకక,
2: she never felt afraid.
1: తన యొక్క పతి యొక్క గుణములను పోషించుకుంటూ,
2: and she started always think of the values of her husband.
1: రాముని యొక్క పత్ని సీతైనందుకు సీతారాముల వలె మనం నడుచుకోవాలి జీవితాన్ని అని ప్రబోధిస్తూ వచ్చింది.
2: సో రామ బీయింగ్ ఎగ్జాంపరీ, షీ థాట్ షీ బీయింగ్ హిస్ వైఫ్, షీ షుడ్ అప్హోల్డ్ ద ధర్మ అండ్ ద వాల్యూస్.
1: దమయంతి, ఈ దమయంతి గొప్ప పతివ్రత.
2: దమయంతి వాజ్ అ పతివ్రత.
1: ఆమె తన యొక్క దీక్ష చేతనే పతి యొక్క గుణమును కూడా అభివృద్ధి పరుచుకుని రాజ్యాన్ని సంపాదించింది.
2: బికాస్ ఆఫ్ అ డిటర్మినేషన్ షీ వాజ్ ఏబుల్ టు విన్ బ్యాక్ ద కింగ్డమ్ ఆఫ్ హర్ హస్బెండ్.
1: కానీ ఆనాటి కాలంలో స్త్రీలు ఆ విధమైనటువంటి గుణముల చేత రాజ్యాన్ని పోషించుకుంటూ పిల్లల్ని పాలించుకుంటూ అన్ని విధములైనటువంటి గొప్ప పేరును సంపాదించుకుంటూ వచ్చారు.
2: Because of the sterling virtues of the women of those days, not only they saved the kingdom, but they also looked after their children and spread these values all over.
1: అలాంటి గొప్ప పేరును మనం సంపాదించాలి.
2: So we will have to earn such a great name.
1: మంచి పేరును సంపాదించాలి.
2: We have got to earn a good name.
1: మనకు ఉద్యోగం లేకపోయినప్పటికీ ధనం లేకపోతే పోతుంది.
2: Doesn't matter if you don't have a job or money.
1: ధనం వల్ల కలిగేటువంటి సుఖం కంటే మన గుణం వల్ల కలిగేటువంటి సుఖమే గొప్పది.
2: The happiness that we derive from values which we practice is
1: ఈనాటి విద్యార్థులు కూడాను బలము గుణము చెలిమి ఈ మూడింటి కోసమే పాటుపడుతున్నారు.
2: Today's boys educate women and they're only striving for wealth, prosperity.
1: కానీ ధనము ఉండొచ్చును, చెలిమి ఫ్రెండ్స్ ఉండొచ్చును, బలం ఉండొచ్చును.
2: యు మే హ్యావ్ స్ట్రెంగ్త్ ఫ్రెండ్స్ అండ్ మనీ,
1: కానీ గుణమే లేకపోయినా ఏం ప్రయోజనం?
2: బట్ ఇఫ్ యు డు నాట్ హ్యావ్ గుడ్ క్వాలిటీస్ వాట్ ఇస్ ద యూస్?
1: పురుషులకు కానీ స్త్రీలకు కానీ గుణమే గొప్ప ప్రధానము.
2: For men and women, it is virtue that is important.
1: గుణములేని జీవితము బలములేని జీవితమే.
2: The life without these virtues is full of weakness.
1: కనుకనే ఆనాటి స్త్రీ పురుషులు గుణములకై పాటుపడుతూ వచ్చారు.
2: So those days men and women, they strived for these values and good character.
1: పేరు ప్రతిష్టలకై ప్రాణాన్ని ఇస్తూ వచ్చారు.
2: They did not even fear to give up their lives for this cause.
1: పతి యొక్క గౌరవాన్ని కాపాడే నిమిత్తమై స్త్రీలు పాటుపడుతూ వచ్చారు.
2: The women strived to keep up the honor of their husbands.
1: వ్యక్తి యొక్క గౌరవాన్ని కాపాడుకునే నిమిత్తం కాదు.
2: They strive to uphold everything that was virtues and good.
1: వ్యక్తి యొక్క బలము ధనం పైన ఆధారపడలేదు.
2: The strength of the individual is not upon wealth.
1: గుణం పైనే ఆధారపడి ఉంటుంది.
2: It is on good character and goodness that it
1: కనుక ఆనాటి కాలం నుండి కూడా భారత స్త్రీలు గుణం కోసమని ఎంతయో ప్రాకులాడుతూ ప్రాణాన్ని వదులుతూ వచ్చారు.
2: So from time immemorial, the women of Bharat were striving only for sterling virtues.
1: So ఈనాడు కూడా మనము మన గుణం కోసమని ఎన్ని విధమైన ఓర్చుకోవాలి.
2: So today we'll have to strive to get for ourselves good qualities and virtues.
1: లోకములో
2: in the world
1: గుణవంతులైన స్త్రీ పురుషులు లేకపోవడం చేతనే దేశం ఈ విధమైన పరిస్థితులకు దాగిపోయింది.
2: It's because men and women of character are deteriorating. The state today is so deplorable.
1: కనుక ఈనాడు మనం కావాల్సినటువంటిది కనక వస్త్రాలు కాదు.
2: It's not today that we want golden.
1: గుణమును మనం సంపాదించాలి.
2: Not wealth, but we have to acquire.
1: గుణము లేకపోతే ఎన్ని బలము నుండి కూడా ప్రయోజనం లేదు.
2: Good qualities are important. No use of wealth and prosperity.
1: ధనమున్నదని ఘనముగా పొగిడిన
2: ఇఫ్ యూ థింక్ ఓన్లీ వెల్త్ మ్యాటర్స్
1: క్షణమైన సుఖం మనకు చిక్కదు.
2: యూ విల్ నాట్ గెట్ ఇటర్నల్ హ్యాపీనెస్.
1: కనుక గుణమును సంపాదించుకోవాలి.
2: సో యూ విల్ హ్యావ్ టు అక్వైర్ గుడ్ క్వాలిటీ.
1: ఈ గుణముతో పాటు
2: అలాంగ్ విత్ దీస్ గుడ్
1: క్వాలిటీ యొక్క గౌరవాన్ని కూడా మనం కాపాడుతూ రావాలి.
2: యూ హావ్ గాట్ టు సస్టైన్ ది ఆనర్ ఆఫ్ యువర్ హస్బెండ్.
1: పతి గౌరవమే లేక కాపాడకుండా పోయినా ఈ స్థుతి ఎంత సంపాదించినప్పటికీ ప్రయోజనం ఉండదు.
2: If you cannot safeguard the honor of your husband, what is the use of earning so much?
1: Prema swarupulara,
2: embodiments of love.
1: Mukhyamga streelu purushulu manu cheyavalsinatundi pani gunavantulu ga tayaru kavali.
2: The most important thing for men and women is that they should develop a good
1: gunamaya lekundina enta pani chesi kodanu enta sadu sadu kodanu prayojanam undadu.
2: If they do not have good qualities, what is the use of education and all that they
1: sadu lanni chadivi chaala vivekiyai magidi tandri kuda mandamatudu.
2: What's the use if you have studied and you cannot understand these things?
1: Enta chaduvu chadivi ye neethi undanu heenini gudambu manaleru.
2: So if you even study a lot and if you cannot give up your bad qualities, what is the use?
1: Tarachi chaduvu chaduva tarkavadame kani poorna gyanam eppudu pondaleru.
2: You are studying only for the sake of argumentation, but you are not really studying for the truth.
1: Chaduvu chaduvu chadivi chaavanga neetiki chaavuleni chaduvu chaduvaleyu.
2: You study and study of what is the use, try to study that from which you get absolute liberation.
1: కరుగుని ఈనాటి చదువులన్నీ కూడా కేవలము
2: so today's education
1: పొట్టకూటి నిమిత్తమై పైల్దేరినటువంటివిగా ఉంటున్నాయి.
2: It's something one strives for livelihood.
1: నీతి నిజాయితీలను పూర్తి మోసం చేసుకుంటున్నాయి.
2: Truth and everything else has just gone.
1: గౌరవ మర్యాదలను మంట కలిపి వేస్తున్నాయి.
2: Honor and virtues have been burnt up.
1: కనుకనే మనం ఈనాడు సంపాదించుకోవాల్సినటువంటిది మనము సరి అయిన కీర్తిని.
2: So today what we have got to acquire is fame, which is good.
1: ఆనాడు ధర్మమునకే పట్టం కట్టారు.
2: In those days only follow righteousness.
1: సత్యమునకే కంకణం కట్టారు.
2: It's only for truth that they strived.
1: ప్రేమ చేతనే జీవితాన్ని సాధిస్తూ వచ్చారు.
2: They lived their lives full of love.
1: భారత స్త్రీలంతా కూడాను కేవలం ఆనాటి కాలం నుండి సత్యమునకై త్యాగం చేస్తూ వచ్చారు.
2: Women of Bharat sacrificed themselves for unalloyed pristine truth.
1: అలాంటి సత్యజీవులైనటువంటి స్త్రీలు ఈనాడు ఎక్కడ కూడా కనిపించడం లేదు.
2: We do not find such great women of truth today.
1: సత్యమునకై తన జీవితాన్ని అంకితం గావించినటువంటి స్త్రీలు ఎందరో ఉన్నారు.
2: There are so many people who sacrifice their life for the sake of truth.
1: తన సత్య మహిమచే దావాగ్ని చల్లార్చే తృతి చందమతి భారతీయ గాది.
2: Is not Chandramati the woman of India who tried to honor her husband?
1: Kula satitvamu agni gundana prakatinche Sita Bharat dara jata gade.
2: Is not Sita the one, the illustrious woman of Bharat?
1: ಕಿನಿಶ್ ಧರ್ಮದ ಕಿರಾತಿಯು ಭೂತಿಗಾವಿಂಚಿ ದಮಯಂತಿ ಭಾರತ ರವಣಿಗಾದೆ.
2: It's not Damayanti, great woman who got back everything for her husband.
1: Satpasagara vesti satmasalamana bharta date pativrata prabhava bhava sampannata kugade bhatabhumi.
2: So there are so many women who have been of sterling character.
1: Akila deshalakini upadhyayikade.
2: Are they not the teachers for the whole world?
1: Bharata deshamu anadi kalam nundi kudanu anni deshamulakunu upadhyaya sthanamlo nichinatvanti ee pavitramaina bharata desham.
2: India from time immemorial has been the guide and the teacher for everyone.
1: Karugane ee pavitramaina bharat deshamnu karma bhoomi tyaga bhoomi yoga bhoomi ni vidulu sampadinchindi.
2: So the pristine and pure land of Bharat is a land of karma tyaga. It's called so.
1: Karmanu aacharinchali.
2: You have got to do your duty.
1: Karmane lekundina mana jeevitame jaragadu.
2: If we do not follow karma, our whole life is lost.
1: మనం దినమునకు ఎంతయో కాలమును వ్యర్థం గావిస్తున్నాము.
2: We are just wasting so much time every day.
1: ప్రేమ స్వరూపులారా,
2: embodiments of love,
1: కాలమును వ్యర్థం గావించుకోవటము ఇది సరైన సార్థకం కాదు.
2: You should not waste time, that's not the way to do it. It's not proper.
1: మన యొక్క కాలములోపల ఎంతో కాలమును వేస్ట్ అయిపోతుండాలి.
2: Today so much of time is being wasted.
1: కానీ ప్రాచీనులు ఆ విధంగా కాలమును ఒక క్షణమైనా వేస్ట్ చేసిన వారు కాదు.
2: But people of ancient times, they never frittered away the time.
1: కాలమే భగస్వరూపులనుకొని కాలాయన మహా కాలకాలాయన మహా కాలతప్రమ్నాయన మహా కాలాతీతాయన మహా కాలస్వరూపాయన మహా అని కాలాన్ని ఆరాధన చేస్తూ వచ్చారు.
2: They began to worship time as the one supreme.
1: అట్టి కాలస్వరూపుడైనటువంటి యొక్క దైవాన్ని మనం ఎందుకు విస్మరిస్తున్నాము?
2: Why have we forgotten that God who is the very embodiment of time?
1: Oka dinam sunday vachindante abba ee naadu nenu haayiga untanani aanandistadu aa naadu manam baadha padali sunday time lopala panna lekunda pothundadi enta karma vimochana chestunnam.
2: When the night comes or the twilight comes, you feel happy that you're free. That's not so. That's
1: kaalam vyatham kaavistunnamu.
2: You're just wasting the time.
1: Kaalam manamu sarina reethilo uniyoginchukovatam ledhu.
2: You've got to use the time in the proper way.
1: Ye pani lekapoyinappudu edaina okati samaja sevaina manam cheyali.
2: If you have got the time, get into social work.
1: Paropakaramulakaina manam paatu padali.
2: We have got to strive to help others.
1: Desha samrakshanakai manam tyagam cheyali.
2: For the sake of our land, we have got to make great sacrifices.
1: Janula yokka abhivruddhi kosame manam entaina aadharam cheskovali.
2: We have got to be exemplary in the way we sacrifice ourselves for our nation.
1: Idi bharatiyulu nechukovalsinatuvanti okka karma deeksha.
2: This is a thing of the Bharat, which is the duty of the land people of Bharat.
1: Dinine Bhagavad Gita endukunu karmanyeva adhikarasya mapaleshva dachana.
2: It is said in the Bhagavad Gita, do your work, but the fruit of the work is not yours.
1: Karmani manam sadhan sarthakam cheskovali.
2: We have got to do our
1: karma. Anaga emiti?
2: What's the meaning of karma?
1: Edo paapa karma punya karma anukuntunna adi kaadu. Manavudu aacharinchetvanti prati chaitanyam endukunu karmane roopam.
2: Everything that one man does with consciousness is called duty.
1: మానవుడుకు ఉన్న కల్చరణాది అభిమానుల చేత కావించేటువంటి సర్వ కర్మలు కూడాను పుణ్యకర్మలే.
2: ఎవ్రీథింగ్ మ్యాన్ పర్ఫార్మ్స్ విత్ హిస్ హ్యాండ్స్ అండ్ హిస్ లెగ్స్ ఈజ్ ఆల్ సేక్రెడ్ డ్యూటీ.
1: కానీ ఈ పుణ్యకర్మలకు ఆధారమైనటువంటి యొక్క భావం పవిత్రమైనదిగా ఉండాలి.
2: బట్ యువర్ ఫీలింగ్స్ హావ్ గాట్ టు బి ప్యూర్ వెన్ యు డూ యువర్ డ్యూటీ.
1: భావం పవిత్రమైనదిగా ఉంటున్నప్పుడు ఎట్టి కర్మలు చేసినా కానీ అది పరమాత్మ ఆరాధనగానే తోస్తుంది.
2: వెన్ యువర్ థాట్స్ ఆర్ ప్యూర్ అండ్ యు డూ ద వర్క్, ఎవ్రీథింగ్ ఇస్ అన్ ఆఫరింగ్ టు గాడ్.
1: కనుక మనము ఒక క్షణమైన కూడాను కర్మను వేస్ట్ చేయకూడదు. మనం
2: వీ షుడ్ నాట్ వేస్ట్ అవర్ డ్యూటీ.
1: ఆ విధంగా చేసినప్పుడే మనకు నిజమైన జీవితము సార్థకమవుతుంది.
2: ఇట్స్ ఓన్లీ వెన్ వీ డూ దట్ వే ఆర్ లైఫ్ విల్ రియల్లీ బికమ్ వర్దీ.
1: మానవులకు కాయమును అందించాడు.
2: మ్యాన్ హెస్ బీన్ గివెన్ దిస్ టైమ్.
1: కాయమునకు కర్మను అందించాడు.
2: అండ్ ఫర్ ఎవ్రీథింగ్ యూ హావ్ గాట్ టు డూ.
1: కర్మకు కారణం అందించాడు.
2: అండ్ ఫర్ యువర్ డ్యూటీ ద కాజ్.
1: కాలం కూడాను అందించాడు.
2: And the time is also given.
1: Karma, kayamu, kalamu, ee mudinti oka ekatvam chetane manavudu sarthakam kavali.
2: Your body, your dharma and your thoughts, these are combined.
1: Kala karma karana kartavyalu chakkaga nirvartinchadame manavu yokka pradhanamaina dharmam.
2: You do your duty according to the time and what is assigned to you.
1: Ilanti pavitramaina bharatiya samskrutini ee naadu andarkulunu vismarincharu.
2: Everybody has got to think of this wonderful tradition, culture of Bharat today.
1: భారతీయ సంస్కృతి అంటే ఎంత పవిత్రమైనటువంటిది.
2: ద కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ సంథింగ్.
1: అనాది కాలం నుండి కూడా భారతదేశంను సంరక్షించుకుంటూ వచ్చేది భారతీయ సంస్కృతియే.
2: ఇట్ ఇస్ ఇండియన్ కల్చర్ దట్ హస్ బీన్ ప్రొటెక్టింగ్ ద ల్యాండ్ ఆఫ్ భారత్.
1: కల్చర్ అంటే ఏమనుకుంటున్నారు?
2: వాట్ యు థింక్ ఇస్ కల్చర్?
1: కేవలము ఒక జీవితానికి ఒక ఉపాధి అనుకుంటున్నారు.
2: It is not something, it is like a teacher.
1: ఇది వే ఆఫ్ లైఫ్ అనుకుంటున్నారు.
2: యు ఆర్ సేయింగ్ దట్స్ ద వే ఆఫ్ లైఫ్.
1: కాదు ఇది.
2: ఇట్స్ నాట్ ద వే ఆఫ్ లైఫ్.
1: భారతీయ సంస్కృతి నిజమైనటువంటి ఒక జీవితానికి ఆదర్శవంతమైనటువంటిది కాదు.
2: Culture is not something which makes
1: దేశానికి ఆదర్శాన్ని నిరూపించేటువంటిది.
2: The culture becomes tells the example to the whole world.
1: కనుక ఈ కల్చర్ ను మనము పవిత్రమైన రీతిగా ఉపయోగించుకోవాలని ఆశిస్తున్నాను.
2: You have got to use this culture as something exemplary and pure.
1: ఎంత కాలం నుండియో భారతీయ సంస్కృతిని బోధించాలని అనేక మంది అనేక పాటుపడుతున్నారు.
2: Many people have tried very hard to tell people about the culture.
1: కానీ బోధించిన కానీ వినేటువంటి వారు లేరు.
2: But they speak, but there are no
1: people. విన్న వారు కూడాను ఆచరించేటువంటి వారు లేరు.
2: No use of speaking but not putting it.
1: ఆచరించే సమయంలో కూడాను తగినటువంటి ఒక అనుకూలాలకు కలిగినటువంటి వారు ఎంతో ఉన్నారు.
2: Even practicing you have got to see to it that it is done.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడీమెంట్ ఆఫ్ లవ్,
1: ప్రతి కర్మను కూడా చిత్తశుద్ధితో మనము అనుభవించాలి.
2: యు హావ్ టు డు ఎవ్రీ డ్యూటీ విత్ ద ప్యూర్ హార్ట్.
1: చిత్తశుద్ధి లేక చేసిన కర్మలు అంత వ్యర్థమైపోతుంది.
2: ఎవ్రీథింగ్ బికమ్స్ యూస్లెస్ ఇఫ్ యువర్ హార్ట్ ఇస్ నాట్ ప్యూర్ అండ్ యూ డూ ఇట్.
1: పవిత్రమైన భావం చేత చిన్న కర్మ ఆచరించినా గానీ అది ఏ గొప్ప ఫలం కాదు.
2: ఈవెన్ అ లిటిల్ వర్క్ విచ్ యు డూ విత్ ద ప్యూర్ హార్ట్ ఇట్ బికమ్స్ రియల్లీ ఫ్రూట్ఫుల్.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడీమెంట్ ఆఫ్ లవ్.
1: ఈనాడు 19th November లేడీస్ డే అని పెట్టుకున్నాము.
2: Today, November 19th, we call it the Ladies' Day.
1: Ladies' Day అంటే ఏమనుకున్నారు?
2: What is the meaning of Ladies' Day?
1: ఆనాడంతా ఏదో కొన్ని కర్మలు ఆచరించడము, కొన్ని పవిత్రమైనటువంటి విషయాలు తెలుసుకోవటము, ఇతరులు ఉపన్యాసం గావించుకోవటము, ఇలాంటివన్నీ అనుకుంటున్నారు.
2: You are thinking that that day there are some celebrations.
1: కాదు కాదు, మనం దినమంతా కూడాను ఒక సార్థకమైనటువంటి ఒక టైం ను వేస్ట్ చేయకుండా చూసుకోవాలి.
2: ఇట్స్ నాట్ మెర్లీ టాకింగ్ అండ్ సేయింగ్ థింగ్స్ బట్ ద హోల్ డే యు హావ్ గాట్ టు సీ దట్ యు డోంట్ వేస్ట్.
1: ఈ 19వ తేదీ మనం ఆచరించినటువంటి ఒక బలమనే జీవితం అంతా కూడాను ఆదర్శంగా నిలుస్తుంది.
2: వాట్ వి లెర్న్ టుడే ఇట్ షుడ్ బి ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ అవర్ లైఫ్స్ ఫర్ అ లైఫ్ టైం.
1: కనుక ఇటు ఆదర్శవంతమైన జీవితాన్ని మనము అభివృద్ధి పరుచుకుని కాపాడుకోవాలి.
2: సో దిస్ టైప్ ఆఫ్ ఎగ్జాంపులరీ లైఫ్ వి హావ్ గాట్ టు ఫాస్టర్ ఇట్ డే బై డే.
1: తన ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి.
2: యు హావ్ గాట్ టు హావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: మనం ఏ విధమైన కష్టంలో వచ్చినప్పటికీ ఆత్మ గౌరవాన్ని మనం నిలుపుకోవాలి.
2: వి హావ్ గాట్ టు విత్స్టాండ్ ఎవ్రీథింగ్ అండ్ ఎస్టాబ్లిష్ అవర్ ఓన్ ఆనర్.
1: ఆత్మ గౌరవము, ఆత్మ సెల్ఫ్ రెస్పెక్ట్ లేకుండా పోతే ఇంకా మనిషి ఉండి ప్రయోజనం ఏమిటి?
2: ఇఫ్ వన్ డజంట్ హావ్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఇట్స్ ఆఫ్ నో యూజ్.
1: ఆత్మ గౌరవం కోసం మనం పాటుపడాలి.
2: వి హావ్ గాట్ టు స్ట్రైవ్ ఫర్ అవర్
1: ధనం లేకపోతే పోతుంది.
2: డజంట్ మ్యాటర్ ఇఫ్ యు హావ్ నో మనీ.
1: ఇంకే విధమైన బలం లేకపోతే పోతుంది.
2: డజంట్ మ్యాటర్ ఇన్ ఎనీ
1: సమాజంలో అందరూ అవమానం చేయని తప్పలేదు.
2: డజంట్ మ్యాటర్ ఇన్ సొసైటీ ఇట్ ఇస్ ఆల్సో.
1: ఆత్మ గౌరవాన్ని పెంచుకోండి.
2: బట్ యు హావ్ గాట్ టు ఫాస్టర్
1: యువర్ ఆత్మ గౌరవం కోసమని అనేక రకమైనటువంటి శ్రమలు పడి లింకన్.
2: దేర్ ఆర్ మెనీ పీపుల్ హావ్ సేఫ్ గార్డెడ్ దేర్ సెల్ఫ్ రెస్పెక్ట్ లైక్ లింకన్.
1: అతను ఈ ఆత్మ గౌరవం కోసమని అనేక హింసలు పడ్డాడు.
2: For the sake of establishing his own
1: తల్లి బోధించింది, నాయన నీవు ఏది లేకపోయినా కూడా నీవు బాధ లేదు, ఇతరులు నీ స్నేహితులు నిన్ను బాధ పెట్టినా కూడా తప్పేం లేదు, వాళ్ళు పెడతారు, అది వాళ్ళ స్వభావం, నీవు దానికి తగినటువంటి ఆత్మగౌరవాన్ని నిలుపుకోమని.
2: His mother guided him and said, doesn't matter if people just mock at you or say anything, but you have got to establish your own self respect.
1: అట్టి ఆత్మగౌరవం చేతని తన బజార్ లో ఉండేటువంటి దీపం కింద కూర్చొని చదువుకుంటూ వచ్చాడు.
2: And because of his self respect he studied under the street lamp.
1: ఆ చదువు చదివేసేసి గొప్ప ఉత్తీర్ణుడయ్యాడు.
2: అండ్ హ్యావింగ్ స్టడీ దట్ వే హీ బికేమ్ సో విలాస్.
1: కట్టగలమటికి గొప్ప దేశమైన అమెరికా దేశమునకు ప్రెసిడెంట్ గా అయ్యాడు.
2: అండ్ ఇన్ ది ఎండ్ హీ అచీవ్ ద ప్రెసిడెంట్షిప్ ఆఫ్ అమెరికా.
1: ఎక్కడ ఉన్నటువంటి వాడు
2: లింక్.
1: ఆత్మ గౌరవం చేతనే కదా అంతటి స్థానాన్ని సంపాదించుకోగలిగాడు.
2: బికాస్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్ హీ వాజ్ ఏబుల్ టు ఎర్న్ సచ్ ఎ హై స్టేటస్.
1: కనుక తల్లులు బోధించేటువంటి బోధనలు చాలా ఉన్నాయి.
2: So there are many things that a mother should teach the son.
1: తల్లులు ఎంతైనా కూడా పేద కుమారునికి ప్రాణం ఇచ్చేదానికి రక్తమైన ఇచ్చి తాము సాధించుకుంటూ రావాలి.
2: The mother should be able to sacrifice even her own blood for the sake of the welfare of her
1: son. సద్గుణములనిపెట్టి సద్గుణములు పోషించే నిమిత్తమై కుమారుడికి మంచి బోధన చేస్తూ రావాలి.
2: The mother should teach the son of the very great virtues.
1: సద్గుణములనగా ఏమిటి?
2: What are these good qualities?
1: మామూలు దుర్గుణాన్ని దూరం చేసి సదాచార సంపన్నుడైనటువంటి సద్వాక్యములను అభివృద్ధి పరచుకోవాలి.
2: దట్ ఇస్ టు టేక్ అవే ద బ్యాడ్ క్వాలిటీస్ అండ్ దెన్ టు డెవలప్ ఇన్ అస్ మోర్ అండ్ మోర్.
1: దీనిని మన సమాజం నందు సత్య ధర్మ శాంతి ప్రేమలు అని చెప్పారు.
2: అండ్ దట్ ఇస్ హౌ ఇన్ సొసైటీ వి కాల్ సత్య ధర్మ శాంతి ప్రేమ.
1: ఈ సత్యం అనేటువంటిది ఈనాడు ఎవరు నడుచుకోగలుగుతున్నారు?
2: హూ ఇస్ ద వన్ హూ ఇస్ నౌ లుకింగ్ ఆఫ్టర్ దిస్?
1: అందరూ ఉపన్యాసాలు ఇస్తున్నారే గాని
2: ఇస్ ఎనీబడి ఫాలోయింగ్ సత్య?
1: ఎవరి ఆదర్శప్రాయమైనటువంటి సత్యం ధర్మం శాంతి ప్రేమ అహింస అంటున్నారు.
2: The ideas we talk of are satya, dharma, ahimsa, and prema.
1: ఒక దినమైనా కూడా సత్యం చెప్పినటువంటి వాడున్నాడు మనలో?
2: Is there anyone at least in one day who adheres to truth?
1: ఊరికే మనం ఉపన్యాసాలు ఇచ్చుకుంటున్నామే కానీ
2: there is no use of just speaking.
1: ఆదర్శవంతమైనటువంటి అనుకూలాలు మనం చూపుతున్నామా?
2: Have you ever been telling ourselves that we should do it?
1: లేదు.
2: No.
1: సత్యాన్ని పలికేటువంటి మాటలు లేవు.
2: There are no nothing at all.
1: ధర్మాన్ని చేసేటువంటి చేతలు లేవు.
2: You are not doing dharma or satya.
1: అనాది కాలం నుండి భారతీయ దేశం లోపల సత్యాన్ని పలుకుతూ వచ్చారు.
2: In the ancient times people were only speaking the truth in Bharat.
1: ధర్మాన్ని ఆచరిస్తూ వచ్చారు.
2: They were adhering to dharma.
1: ఎట్టి పరిస్థితులు అయినా కూడా సత్యాన్ని ఉల్లంఘించలేదు.
2: Whatever the circumstances, they never forgot
1: the truth. Satyam nasti paro dharma.
2: They felt that
1: తిరిగింటి మించింది లేదు మనకి.
2: The truth was the only thing.
1: సత్యాన్ని పలకాలి.
2: You have
1: ధర్మాన్ని ఆచరించాలి.
2: You have got to speak the truth.
1: మన పుస్తకాల లోపల సత్యం వద ధర్మం చర.
2: So speaking the truth, you have got to act righteously.
1: ధర్మాన్ని చేయాలని చెప్పారు కానీ ధర్మాన్ని పలకమని చెప్పలేదు.
2: You have got to act in dharmic way. You know,
1: సత్యాన్ని పలకాలి కానీ సత్యాన్ని చేయడానికి వీలు లేదు.
2: You have got to speak the truth, but you cannot translate it into action.
1: మనము చెప్పినవి చేసినవి పలికినవి అంతా ఒక్కటి కావాలి.
2: Thought, word and deed should be in harmony.
1: అది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్ అనేది భారతీయ సంస్కృతి.
2: So it is said the proper study of mankind is man.
1: తలచినటువంటి తలపు,
2: whatever you think,
1: నాలుగు నుంచి వచ్చిన పలుకు,
2: whatever words you speak,
1: రెండు కూడా క్రియలోపల లీనం కావాలి.
2: And in action they should combine together.
1: ఈనాడు తలపు ఏమొస్తుందో కానీ ఎవరికి తెలియదు.
2: So you do not know how your thoughts go.
1: చెప్పే పలుకుకు చేసే చేతలకు సంబంధమే లేదు.
2: There's absolutely no connection between your words and your actions.
1: కనుకని ఈ యొక్క అపవిత్రమైన కర్మల చేతనే మానవ జీవితము చాలా వ్యర్థమైపోతుంది.
2: Of the unholy way of conducting ourselves, there's absolutely no happiness or peace.
1: సత్య పలుకు చేతనే మానవ జీవితము సమృద్ధి కావాలి.
2: It's only by speaking the truth that you can set right things.
1: సత్యం చాలా గొప్ప విలువైనటువంటిది.
2: Truth is very valuable.
1: Satyam nasti paro dharmah.
2: You do not have any duty beyond truth.
1: Satyamuku minchinatundi marokati ledu.
2: There is nothing beyond satya, truth.
1: Ee satyam palikeetundi naluku cheta enni asatyalu enni apramalalu enta anacharalu palukutundadi naluka.
2: With this very tongue which it speak the truth, you are using it in a negative way by
1: Jishve
2: talking untruth.
1: Rasagne madhurapriyatvam satyam hitam tvam paramam vadami avarnayeta madhuraksharani govinda damodara madhaveti anindi.
2: The tongue only should speak the truth and utter the name of Govinda Damodara. But what is that?
1: ఎప్పుడు పరదూషణలోనే పోతుండాలి కానీ నాలుక పరోపకారమైనటువంటి యొక్క పవిత్రమైన వాక్యములు వాడటం.
2: The tongue is always straying away into gossip and criticizing others, but not
1: అలాంటి జీవితం ఏమైపోతుందో తెలుపడానికి వీల్లేదు.
2: That type of life you do not know to what
1: do. ప్రాచీన కాలం నుండి మన భారతీయులు మరణిస్తే తిరిగి ఈ దేశం నుండే వచ్చి పుట్టాలి అని సంకల్పించుకునేటువంటి వారు.
2: In immemorial days, our people of Bharat should always feel that they should be born again.
1: దేశాభిమానము, మతాభిమానము, వాక్యాభిమానము, అంతటి అభిమానం కలిగేటువంటి వారు.
2: And they wanted to come back and then again, once again, resurrect and revive these things.
1: ఈనాడు దేశాభిమానము పోయింది.
2: Now one doesn't love
1: ధర్మాభిమానము పోయింది.
2: They do not love righteousness.
1: ఇంకా వారు చేసేటువంటి ఏం అభిమానము?
2: And what is it?
1: దేహాభిమానాన్ని పెంచుకుంటున్నారు.
2: What is it that they are doing? Only they are fostering their body.
1: ఏమిటి వాటి నీటి పుడక?
2: The body is just a water bubble.
1: ఆ నీటి పుడగొంటి దేహమును ఎంత కాలం నీవు కాపాడుకోగలవు?
2: How are you going to look after for such a long time? Can you?
1: ఏనాడో ఒకనాడు పుట్టుకమనే పుడిపోతుంది.
2: The body will just vanish in no time.
1: కనుక దేహాభిమానం కంటే ఆత్మాభిమానం పెంచుకోవాలి.
2: Instead of always thinking of the body, we have got to think of the atma.
1: నా ఆత్మనే సర్వదేశమును కూడా సంరక్షిస్తుందది.
2: It is my atma which is looking after the whole nation.
1: అందరి యందు ఉన్నటువంటి ఆత్మనే నా యందు కూడా ఉంటుందది.
2: The atma which is in everyone is in me.
1: నా యందు ఉన్నటువంటి ఆత్మనే అందరి యందు ఉంటుందది.
2: So the atma within me is in everybody.
1: కనుకనే ఆత్మ సుఖం నీది కాదు, దేశానికి అంతా కూడా సుఖంగా ఉంటుంటది.
2: So if you consider this to the whole nation will be happy and peaceful.
1: కనుకనే ఆత్మాభిమానమైనటువంటి మానవుడే నిజమైన మానవుడు.
2: The one who thinks that is atma and atman alone, he is the real man.
1: ఆత్మను విసర్జించి,
2: if he doesn't think of the atma,
1: మానవ తత్వమును బోధించకుండా,
2: ఇఫ్ యూ ట్రైస్ టు టాక్ అబౌట్
1: కాలం వ్యర్థం గావించేటువంటి వాళ్ళ జీవితము వ్యర్థమైపోయినటువంటి.
2: వన్ హూ వేస్ట్ హిస్ టైమ్ ఇన్ టాకింగ్ అబౌట్ అన్నెసెసరీ థింగ్ హిస్ హోల్ లైఫ్ ఇస్ యూస్లెస్ ఎంబోడిమెంట్.
1: 19వ తేదీ, నవంబర్ 19వ తేదీ ఎంతో పవిత్రమైనటువంటి దినము.
2: నవంబర్ 19th ఇస్ అ వెరీ సేక్రెడ్ డే.
1: నిజంగా మీరు నమ్ముతారో నమ్మరో కానీ,
2: వెదర్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్,
1: గృహమమ్మాయి అంటే ఈ బాడీకి మదర్.
2: గృహమమ్మాయి ఇస్
1: ఆమెందరినీ కూడా ప్రేమతో మన పలకరించేటువంటిది.
2: షీస్ టు స్పీక్ టు ఎవ్రీబాడీ విత్ లవ్.
1: పైకి వచ్చేది,
2: షీస్ టు కమ్ అప్ స్టేర్స్.
1: స్వామి వాళ్ళెవరో చాలా బాధగా వచ్చారు, ఒక్కతూరి చూచి మాట్లాడుతుంది.
2: have come with a lot of pain. Swami, will you please talk to me?
1: ఎవరైనా బాధపడుతుంటే ఓర్చుకునేటువంటిది కాదు.
2: She could never withstand the sorrow of
1: దయా హృదయంతో ఉండేటువంటిది ఆమె.
2: She was full of compassion.
1: అందుకోసమని ఆమెకి ఇంతటి పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి.
2: That is why her fame and honor has spread so much.
1: కనుకనే మంచి పేరు రావాలంటే పవిత్రమైన పలుకులు పలకాలి.
2: So if you have got to get good name, you have got to say things,
1: ఉపకారం చేయాలి.
2: You have got to help others.
1: నేను ఎంతో కోపడుతుంటాను, నువ్వు ఈ రికమెండేషన్ చేయడానికి వచ్చేది పైకి వద్దు పో అంటుంటాను.
2: I would tell her, have you come to make such recommendations? Go, I would say.
1: కాదు స్వామి, పాపం చాలా కష్టాలు పడుతున్నారు, వాళ్ళు ఒక్కతూరి పలుకురించి పంపించండి.
2: Oh Swami, they are really in difficulty, could you speak to them once? She would say.
1: అప్పుడు నేనే అనుకునేది, ఈమె మనసులో ఇంతటి కరుణ ఉంటుండాలి, ఇంత దయ ఉంటుండాలి అని ఎంతో ఆనందించేటువంటి వాడిని.
2: Then I would feel how much of kindness and compassion.
1: అట్టి హృదయాన్ని మనం నిజంగా కుదిరింటే దయా హృదయము అని.
2: Such a heart is a heart full of compassion.
1: హృద్ ప్లస్ దయా హృదయం.
2: హృద్ ప్లస్ దయా ఇస్ హృదయం.
1: దయతో కూడినటువంటి యొక్క హృదయమే నిజమైన దయ.
2: The heart which is full of compassion is the one.
1: ఆ దయనే లేదు ఈనాడు. కఠినమైనటువంటి వాక్కులు వస్తున్నాయి.
2: And from there you will get true
1: gauravamainatundi perunu pogottukuntunnaru.
2: And the true love which comes out of this.
1: Jivagne rasagne madura priyatvam madhuramainatundi vakyam kavali.
2: So you will have to speak sweet words and good words.
1: Yavanni noppincheetundi padukulu palakaraadu.
2: You should not pain anyone with your words.
1: Appude manavudiki jeevithamu saarthakam avutundi.
2: It's only then man's life would become fruitful.
1: Prema swaroopulara
2: embodiments of love.
1: Mukhyanga స్త్రీలు నోటిని కంట్రోల్ చేసుకోవాలి.
2: ప్రైమరీలీ విమెన్ షుడ్ కంట్రోల్ దేర్ టంగ్.
1: మగవాళ్ళు ఎన్నో సంస్థల్లో తిరుగుతుంటారు కాబట్టి వారికి అంత కంట్రోల్ చేయడం కష్టమవుతుంది.
2: బికాజ్ మెన్ గో అబౌట్ ఆల్ ఓవర్ ఇట్స్ డిఫికల్ట్ ఫర్ దెమ్ టు కంట్రోల్ దేర్ టంగ్.
1: ఇంటి యొక్క బాధ్యతలంతా కూడా నువ్వు నిర్వర్తించుకుంటూ దానిని సరైన మార్గంలో నడుపుకోవటం స్త్రీలనే సరైన ధర్మం.
2: So the very duty of the woman is to look after the home very carefully and meticulously and always control.
1: ఇంటికి వచ్చేటువంటి వారిని గౌరవంగా పలకరించాలి.
2: She should give honor and respect to those who visit her house.
1: ఎవరైనా వచ్చేస్తే వారికి మన చేతులు ఎంత సహాయం చేయాలి.
2: And we will have to help those who come to us.
1: కేవలం ఇప్పుడు మాటలు చెప్తున్నామే కానీ సహాయం చేయటం లేదు.
2: వి టాక్ సో మచ్ బట్ వీ డోంట్ డూ ఇట్.
1: ఎవరికైనా కష్టాలు కలిగితే అయ్యో పాపం ఈనాడు వారికి జరిగింది, రేపటి మనకు జరగవచ్చు, కష్టాలు ఎవరికైనా తప్పినవి కాదు.
2: You will have to think, today they are in difficulty, tomorrow I may. So I may be in the same difficulty, so talk to them sweet words and kind words.
1: మనం ఈనాటి పలుకులు సరైనటువంటి పలుకులే లేవు.
2: We do not speak properly.
1: కఠినమైనటువంటి వాక్యములు తెచ్చుకుంటున్నాము.
2: We use harsh words.
1: దీనికంటే రాక్షస పలుకులే మేలు.
2: There is nothing more demoniac than this.
1: కనుక మనం ఇలాంటి కఠినమైనటువంటి పలుకులు పలకరాదు.
2: So we should not say anything harsh to anyone.
1: ఎవరి మనసును మనం ఎక్కువగా నొప్పిస్తామో అంతకు రెండింతలు పోయి మనసు మనం రేపటి దినం.
2: If we hurt anybody twice the amount, we'll get hurt. That's
1: ఏ కర్మనైనా కొన్ను తప్పింది కాదు.
2: We'll have to do every duty you have.
1: ఈనాడు ఒకరికి అనుభవిస్తే రేపటి దినం నీవు అనుభవిస్తావు.
2: If you do something to somebody harm, you will have to suffer it the next day.
1: కనుకల పలకరించడం కూడాను మృదుమధురమైనటువంటి వాక్కుల చేత మనిషిని చల్లబరచాలి.
2: You will have to speak to people pleasantly and softly.
1: అప్పుడే నిజమైన జీవితం మనకు అర్థమవుతుంది.
2: Then only we will understand what is life.
1: ఏదో ఒక అనేసినాంలే వారికి బాధ పెట్టినాంలే అని మనం నోరు మూసుకొని ఉండకూడదు.
2: We should not just disregard everything.
1: ఇది తప్పక ఏనాడైనా నేడు కాకపోయినా రేపైనా కూడా తప్పింది కాదు.
2: It's a simple truth.
1: అది దానిని దృష్టిలో పెట్టుకోవాలి.
2: The simple truth is whatever you do comes back to you twofold.
1: కనుక ఎవరి మనసును నొప్పించుకోకుండా పలకరించండి.
2: We have got to talk to people sweetly without hurting them.
1: ఈ విధమైన జీవితాన్ని గడిపినటువంటి వారు నిజమైన ధన్యులు అవుతారు.
2: If those people follow these truths, they'll
1: become. నిజమైన ముక్తి, ముక్తి అంటే అదే నిజమైన ముక్తి.
2: What is mukti? That is mukti.
1: Mocham, mocham ante adi nijamaina mochamu.
2: This is true moksha. What is moksha?
1: Moham lekunda mohani chayam chesukunetundide mochamu.
2: One who gets rid of all delusion is liberation.
1: Elanti paristhithulu endaina kodanu evvanni manamu dushinchakoddu.
2: Whatever circumstances, we should not criticize.
1: Evvanni manamu vimarsinchakoddu.
2: We should not criticize them, analyze them.
1: Evvari doshamulo manu vetukunti pokoddu.
2: We should not search for the bad qualities.
1: Ee naadu itharu doshamulu nee vetukunti pote repadi nee doshamulu vetuke untaruntaru.
2: If you search for the bad qualities of others, tomorrow.
1: ఒక చిన్న దృష్టాంతం మీకు తీసుకోండి.
2: Now an example.
1: వీడు అలాంటి వాడు అనిట్టు వాడికి వేలు చూపిస్తే.
2: You said this person is like
1: వేలు మాత్రమే వాడిని చూపించింది.
2: And you're pointing a finger.
1: మూడు వేలు నిన్ను చూపుతా ఉంది.
2: Remember, three fingers are pointing
1: at you. మూడు దోషములు నిన్నే చూపిస్తుండాలి.
2: So you have got three bad qualities.
1: ఈ మూడు నిన్ను చూపిస్తుండది.
2: So when you point one finger, three fingers point at you.
1: మనం ఏదో ఎవరి దోషంలో మనం చూపిస్తున్నాం అనుకుంటున్నాం కానీ మూడు దోషాలు నీవు కూడా నీకు కనిపిస్తున్నాయి.
2: We think we are pointing at somebody, but your own defects.
1: అది మర్చిపోకూడదు.
2: Your own defects.
1: హస్తస్య భూషణం దానం.
2: You should not.
1: హస్తస్య భూషణం దానం.
2: So you should not gossip or talk.
1: హస్తస్య భూషణం దానం.
2: So that is not the quality
1: వాక్యం,
2: that you should.
1: వాక్యం సత్యం.
2: So you should speak the truth.
1: కంటం ఇచ్చినందుకు దానికి అలంకారం ఏమిటి?
2: What is the adornment for having been
1: born?
2: It is not doing other things.
1: కంటం నుంచి మంచి పలుకులే అదే నిజమైన రత్నాలు.
2: The true gems and adornment is the truth that you speak out of your mouth.
1: హస్తస్య భూషణం దానం. దానం చేసినటువంటిదే అదే నిజమైన హస్తము.
2: When you give charity, that is the thing which is.
1: అలాంటి హస్తం లేకుండా ఊరికి హస్తం పెట్టుకుంటే ఏ ప్రయోజనము?
2: Charity is the adornment for the hands.
1: హస్తం ఊరికి వ్యర్థం.
2: So if you don't do charity, it's just useless.
1: కనుక ప్రతి ఒక్క అంగం కూడాను ప్రపంచంలో భగవంతుడు అందించింది అన్ని సార్థకంగా ఆవించుకునే నిమిత్తమే.
2: God has given all these organs to make it justifiable.
1: కన్నులు చూస్తున్నాయి. కన్నులు చూచేది ఉంటుంది ఎంతో పవిత్రమైనటువంటి దీన్ని.
2: We have to see with the eyes things that are pure and good.
1: కంటిలో ఎంత వెలుగు ఉన్నాయో తెలుసునా? ఎంత శక్తి ఉన్నదో తెలుసునా?
2: You know how much power is
1: అంత శక్తిని అంతా మనం వ్యర్థం చేసుకుంటున్నాము.
2: We should not waste away the power in our eyes.
1: 12 కోట్ల వెలుతురుతో ఉంటుంది అది కన్ను.
2: In the eyes there are 12 crores of power.
1: నీకు చూచేది ఒక మనిషి కనపడచ్చు.
2: You might see one person.
1: కానీ నీకు తెలియకుండా ఈ కన్ను ఎన్నో చూస్తూ ఉంటున్నాయి.
2: But without knowing your eyes are seeing so many things.
1: పూర్వమంతా కూడా నమస్కారం సూర్య నమస్కారం చేసేవాడు కొన్ని శబ్దాలతో సూర్యుని ప్రార్థించేటువంటి వారు.
2: సో ఇన్ ఓల్డెన్ డేస్ దే వుడ్ డు సూర్య నమస్కార అండ్ ప్రే టు ద సన్.
1: సూర్యాయ నమః అని ఒక నమస్కారం చేస్తే చాలు.
2: ఇఫ్ యూ వర్షిప్ ద సన్ గాడ్ ఇట్స్ ఎనఫ్.
1: ఆ సూర్య నమస్కారం చేసినప్పుడు నీకు ఎంతో ఫలితం వస్తుంటుంది.
2: వెన్ యు డు నమస్కార్ టు ద సన్ గాడ్ యు రియలైజ్ దట్ ఆ సూర్యుని
1: చేత నీ కళ్ళలో ఉన్నటువంటి దీప్తులు చాలా ప్రకాశవంతంగా ఉంటుంటాయి.
2: వెన్ యు వర్షిప్ ద సన్ గాడ్ యువర్ ఐస్ బికమ్ మోర్.
1: ఆ విధంగా ఇతరుల యొక్క దోషమేగని మనం చూస్తుంటే మన కళ్ళు కొన్ని గుడ్డి అయిపోతాయి.
2: So if you see something that are disagreeable, your eyes also will lose their power.
1: భగవంతుని ప్రసాదించినటువంటి ప్రతి అంగమును కూడాను సార్థకం చేసుకోవాలి.
2: So whatever the limbs or the organs that God has given, you should really make them fruitful.
1: సాధన చేసుకోవాలంటే మనలోనే ఉంటుంది గాని ఆ శక్తి బయట నుంచి ఎక్కడి నుంచినో రాదు.
2: The weakness is within you, it's not from outside.
1: ప్రేమ స్వరూపులారా,
2: embodiments of love.
1: ఏదో మనం నిత్య జీవితంలో ఇవన్నీ సులభమైనట్టుగా భావిస్తుంటాం మనము.
2: We are thinking that this is very ordinary in daily life.
1: సులభంలోనే ఉంటుంది మోక్షము.
2: So in these very small things is liberation.
1: అదృష్టవంతుడు కాబట్టి నీకు ఇన్ని నేత్రములంతా ఇచ్చి కూడాను నిన్ను చూడగలుగుతున్నావు.
2: Because you are somebody who is lucky, you have got the eyes to see everything.
1: అది అదృష్టము అన్నారు.
2: That is fortune.
1: అదృష్టం అంటే ఏమి?
2: What is fortune?
1: ప్రాప్తి రావడం అని కాదు.
2: It is not
1: అదృష్టం. ఆ అదృష్టం అనగా దృష్టికి కనిపించినటువంటిది అదృష్టం.
2: So fortune is where you can see.
1: కనుకనే మనకు ఏది కనిపించదు.
2: We may not be able to see everything.
1: కనిపించకుండా అది మనల్ని బాధ పెడుతుంటుంది.
2: We are really feeling sorry that we cannot see
1: anything. అది అదృష్టం.
2: That is the good fortune of ours.
1: ఏంటి ఫార్చ్యూన్?
2: వాట్ ఇస్ దిస్ ఫార్చ్యూన్?
1: కనిపించకుండా మనకు అందిస్తుంటాది సుఖాన్ని సంతోషాన్ని.
2: సో వీఆర్ ట్రైంగ్ టు సీ థింగ్స్ విచ్ మేబీ వీ కెనాట్ సీ.
1: కనిపించు చేసినటువంటి ఫలితము కనిపించకుండా ఎన్నో సుఖాలు అందిస్తుంటాది.
2: యు మే గెట్ సమ్ డిరైవ్ హ్యాపీనెస్ బై సీయింగ్ బట్ దర్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్ యు గెట్
1: అది నిజమైన అదృష్టము.
2: దట్ ఇస్ ద ఫార్చ్యూన్.
1: అదృష్టం కొద్దీ అన్ని వచ్చినా నాకు చేరిపోయినా అనుకుంటున్నాము.
2: We are thinking that fortune is something we can get.
1: Adrishtamu.
2: That is not fortune.
1: Kanipinchedanta kuda adrishtam kadu. Kanipinchanide adrishtam.
2: Whatever even you cannot comprehend is your fortune.
1: Adrishtam. Adrishtam. Adrishtam. Anaga kanipinchinatvanti adrishtam.
2: So that which you cannot see is the fortune that you have.
1: Kanuka.
2: Therefore.
1: Kanipinchinatvanti ento manam ente untunnayi.
2: We can see many things perhaps. But there are many things we cannot see.
1: ప్రేమ స్వరూపులారా,
2: embodiments of
1: భారత దేశము ఎంతో గొప్పది.
2: Land of Bharat is a very very illustrious one.
1: ఈ భారతదేశము ఎంతో ధనాన్ని ఇచ్చి మీకు అందిస్తుంది.
2: The land of Bharat is also full of prosperity and wealth.
1: కేవలం రూపాయి నోట్లు కాదు అందించేది.
2: It's not merely in terms of money.
1: ధనము అదే విజ్ఞాన ధనము.
2: And that is the
1: అదే ప్రజ్ఞాన ధనము.
2: That is
1: అదే పవిత్రమైన ధనము. అదే సుజ్ఞానమైన ధనము. ఆ ధనాన్ని ఎంతో పెట్టుకుని వచ్చింది భాగవతం.
2: దట్ ద వెల్త్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ట్రూత్ అండ్ ఆల్ దీస్ థింగ్స్.
1: దేశంలో ఎక్కడ పోయినప్పటికీ ఈ అదృష్టం అనేటువంటిది వెంటనే వస్తుండాలి.
2: అండ్ ఇన్ దిస్ ల్యాండ్ వేర్ ఎవర్ యూ గో దేర్ యూ ఫైండ్ దిస్ ఫార్చ్యూన్.
1: నీ చేతుల్లోకి అందించుకుంటూ వస్తుండాలి.
2: ఇట్స్ నాట్ ఓన్లీ గివింగ్ ఇట్ యూ, ఇట్స్ హ్యాండింగ్ ఇట్ ఓవర్ టు యూ.
1: దుర్దృష్టవంతుడైన వాడు ఆ చేయినే వచ్చి పెట్టున్నాడు.
2: బట్ ద మ్యాన్ హూస్ అన్లక్కీ ఈజ్ నాట్ ఏబుల్ టు టేక్ ఇట్.
1: మనం అంత కఠినం కాకూడదు.
2: We are not that way.
1: మనది మానవ జీవితము.
2: Here is our human life.
1: మానవ అంటే ఉపనిషత్తుల లోపల గొప్ప పేరు కలిగినటువంటి వాడు.
2: We are men, and in the Upanishads, man is exalted.
1: ఉపనిషత్తులోపల గొప్ప శక్తి కలిగినటువంటి వాడు అని అర్థం.
2: And in the Upanishad, he is called a person with tremendous strength.
1: ఇంతే గొప్ప పవిత్రమైనటువంటి వాడు అని కూడా అర్థం.
2: He is also called a person who is very pure.
1: గొప్ప జ్ఞానాన్ని బోధించేటువంటి వాడు అని అర్థం.
2: And one who has got a lot of knowledge.
1: విజ్ఞానాన్ని అందించేటువంటి వాడు అని అర్థం.
2: And that he can even impart knowledge to others.
1: కొన్ని ఉపనిషత్తులు అనేటువంటిది ఎన్నో అర్థాలు చెప్పుకుంటూ వచ్చినాయి.
2: So in the Upanishad, man is described in many ways.
1: కనుక
2: దేర్ఫోర్
1: ఈ ఒక చిన్న చిన్న పదాలకంతా కూడా మీరు అర్థం తెలుసుకోకుండా ఎంతనో తప్పులు పని చేస్తున్నాం.
2: సో వీఆర్ నాట్ అండర్స్టాండింగ్ ఈవెన్ ద మీనింగ్ ఆఫ్ ది స్మాల్ వర్డ్స్ అండ్ వీఆర్ గోయింగ్ ఇన్ ద రాంగ్ వే.
1: అదృష్టం కానీ దురదృష్టం కానీ
2: వెదర్ ఇట్
1: మంచి కానీ చెడ్డ కానీ మన వెంటనే ఉంటుండాలి.
2: మిస్ ఫార్చ్యూన్ ఆఫ్ ఫార్చ్యూన్ గుడ్ ఆర్ బ్యాడ్ ఇస్ జస్ట్ బిహైండ్ అస్.
1: కానీ అది మనం తెలుసుకోకుండా చేస్తున్నాము.
2: బట్ వీ నాట్ అండర్స్టాండ్
1: గొప్ప పవిత్రమైనటువంటి వాడు అని కూడా అర్థము.
2: హీఈస్ ఆల్సో కాల్డ్ పర్సన్ హూ ఇస్ వెరీ
1: గొప్ప జ్ఞానాన్ని బోధించేటువంటి వాడు అని అర్థము.
2: అండ్ వన్ హూ హస్ గాట్ అ లాట్ ఆఫ్ నాలెడ్జ్
1: విజ్ఞానాన్ని అందించేటువంటి వాడు అని అర్థము.
2: అండ్ దట్

0: behind us.
1: కానీ అది మనం తెలుసుకోకుండా చేస్తున్నాము.
0: బట్ వి ఆర్ నాట్ అండర్స్టాండింగ్ దిస్.
1: తిరిగి అది ఏనాటికైనా అది మనకు ఫలితాన్ని అందిస్తుంటుంది.
0: Someday or other we'll have to.
1: ఆ ఫలితం అనుభవించే సమయంలో అయ్యో నేను ఏం పాపం చేస్తున్నావు ఏ పాపం చేస్తున్నావు అని అప్పుడు నీ ఒగుస్తున్నావు.
0: We will have to feel the fruit of whatever we do and we do not understand.
1: ప్రయోజనం ఏంటి?
0: What's the use of thinking now?
1: ముందే నీవు జాగ్రత్త పడాలి.
0: You have got to be careful right at the start.
1: ఆ కష్టం గురి కాకుండా చూసుకోవాలి.
0: You have got to see that you do not lose that.
1: అన్ని దైవానుగ్రహమే నీకు సాక్షి.
0: And God is the witness.
1: దైవ సంకల్పం అనేటువంటిది గొప్ప కీర్తిని సంపాదించేటువంటిది.
0: The will of God is something which brings great deed of faith.
1: కీర్తిని సంపాదించుకొని నిలుపుకొని నిజమైనటువంటి జీవితాన్ని సార్థకం చేసుకోండి.
0: So try to earn for yourself fame and a good name and make good your life.
1: నేటి నుంచి మనం ఏ పని చేసినప్పటికీ ఇది భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి భావంతో అర్పణ చేసుకుంటూ రండి.
0: From today onwards offer everything to God, every bit that you do, think, work and do.
1: అప్పుడే నిజమైనటువంటి జీవితం మీకు లభ్యమవుతుంది.
0: It's only then it's a true life that you can gather.
1: ఈ నాడు మనం సంపాదించుకునేటువంటి ధనకనక వస్తువానాదులు కాదు.
0: It's not what you acquire, the wealth and all that.
1: సుజ్ఞాన విజ్ఞాన ప్రజ్ఞానమే మనం వెంట వచ్చేటువంటి ధనకనక వస్తువానాదులు.
0: There are material wealth and so many things you may acquire by way of knowledge.
1: నిత్యమైన సత్యమైన ధనాన్ని మనం సంపాదించాలి.
0: You have got to acquire the wealth of truth and dharma.
1: అట్టి ధనాన్ని మనం సంపాదించినప్పుడే నిజమైనటువంటి దైవ బలం మనకు వెంటనే ఉంటుంది.
0: That is the true wealth and then you will have the grace of God.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ఈనాడు
0: టుడే
1: ఎంతో 19th చాలా మంది కాచుకొని ఉంటున్నారు.
0: People were waiting for 19th November.
1: అలాంటి పవిత్రమైన భావం కలగటమే ఒక పెద్ద అదృష్టము.
0: Even to feel that good thought is really a fortune.
1: పూర్వం ఉన్నటువంటి చెడ్డ భావాలంతా వదిలిపెట్టండి.
0: Try to give up all those bad thoughts that you have.
1: ఉత్తమమైనటువంటి భావాన్ని మనం అభివృద్ధి పరచుకోండి.
0: Try to cultivate good thoughts.
1: ఉత్తమ జీవితాన్ని మనము ఆదర్శించాలని తీసుకోండి.
0: And try to strive for a good life, an exemplary life.
1: ఈ వాక్యంలో ఉండేటువంటి యొక్క పవిత్రత అనేటువంటి పదాన్ని మనం వినియోగించుకోండి.
0: We have got to try to understand what is pure in life.
1: ఉపనిషత్తు అనేటువంటిది మానవునికి పవిత్రమైనటువంటిది అని నిరూపించాలి.
0: And Upanishad always says that man has everything that is pure.
1: అందుకని ఉపనిషత్తులు అన్ని కూడాను జ్ఞానములు అని బోధించాలి.
0: And Upanishad always tells us about knowledge and wisdom.
1: వేదమంతా కేవలము ఒక పదములు మంత్రములు మాత్రమే.
0: In Vedas there are the mantras.
1: వేదము లౌకికమైనటువంటి ఒక పురుష సూక్తము స్త్రీ సూక్తము ఇలాంటివంతా నేర్పిస్తూ వచ్చింది.
0: And there are many various texts of these Vedas.
1: ఎంత వేదములు నేర్చుకున్నప్పటికీ
0: whatever Vedas we may learn,
1: upanishadule meeku teliyakunda poyina avanta vyartham aipothundi.
0: If we do not understand the Upanishads, the whole thing goes wrong.
1: Kabali vedamulanta ayin tarvathe upanishadulu prarambhistaru.
0: It's after the Vedas that one learns the Upanishads.
1: Upanishadulu anaga emti upasameepina chedichatmadu upanishadtani anaga manaku sameepanga untundi manaku sariyainatundi okka balanni andincheetundi ve upanishadulu.
0: So the meaning of Upanishad is that which is near to us and which we can learn at close quarters.
1: Atti nijamaina shaktini meeru sampadinchalani aashistu aashirvadistu na deergha prasangani viramistunnanu.
0: So I'm blessing you that you may acquire this true knowledge and then be happy always.
2: भजन बिना सुख शांति नहीं, हरि भजन बिना सुख शांति नहीं, हरि नाम बिना आनंद

からの懐かしい。

0: You can set a tree straight and upright without any bending anywhere. You can also set the stone or a boulder straight. But can you ever set straight your mind without any bending over there? Listen to this, son of Bharat.
1: Vidyarthulara.
0: Students.
1: Manasu chala vichitramainatundi.
0: Mind is very peculiar.
1: మనసు చాలా వేగమైనటువంటిది.
0: మైండ్ రన్స్ వెరీ ఫాస్ట్.
1: మనసు మహా చంచలమైనటువంటిది.
0: ఇట్స్ వేవరింగ్.
1: మనసు మహా బలమైనటువంటిది.
0: ఇట్స్ వెరీ పవర్ఫుల్.
1: ఇక్కడ మనిషి ఉండగా కొన్ని వేల మైళ్ళ దూరం కూడా పరిగెత్తుతుంది ఈ మనసు.
0: వెన్ ద మ్యాన్ ఇస్ హియర్ రైట్ హియర్ ద మైండ్ విల్ రన్ ఫాస్ట్.
1: ఒక్క క్షణంలో వేల మైళ్ళ ప్రయాణం చేసి అక్కడ దృశ్యాలను చూడగలుగుతుంది.
0: In a moment of time, it can reach thousands of miles and watch what happens there.
1: Kanukane Arjunudu, Chanchanam mi manakrishna pramadi balavadrudam. Idi chala drudamainatundi manasu. Maha chanchalamainatundi manasu. Maha balamaina manasu. Dinini ye reetiga memu arikattagalamu annadu Arjunudu.
0: So Arjuna said, how can I have control on the mind which is so strong, powerful, and wavering?
1: ఈ మనసుకు రెండు తత్వములు ఉన్నాయి.
0: Mind has two aspects.
1: ఒకటి పశుతత్వం.
0: One is animal nature.
1: రెండవది మనుష్యత్వం.
0: Second, human quality.
1: మనుష్యత్వం అనగా పశుత్వం అనగా ఏమిటో మనము గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: We have to make an effort to know these two, animal quality and human quality.
1: కామ క్రోధ లోభ మోహమను వాత్సల్యమైనటువంటి హర్షద్వర్గములకు లోనై అనేక విధమైనటువంటి వాసనలకు లొంగి తద్వారా కేవలం పశువు వలె ప్రవర్తిస్తూ మానవత్వాన్ని విస్మరించి కేవలము పెడమార్గము పట్టి పశువుగా మారిపోతుంది ఈ మనస్సు.
0: విత్ ఆల్ ది ఈవిల్ టెండెన్సీస్ లైక్ డిజైర్ అవరెస్ హేట్రెడ్ లస్ట్ it forgets its human quality and attains the animal behavior.
1: Inka rendavadi bhagavantudu prasadinchinatvanti matini sthitini gatini sampattini ee naligintini sadviniyoga parichukoni tadvara divyattamainatvanti yokka manavatvanni vahinchi tadvara deshaniki aneka vidhamulainatvanti upakaramu salputu vastundi.
0: The second stage is God has gifted the proper position, the destiny, and the proper utilization of the mind. Through that, one will recognize the human value to attain divinity.
1: ఈ మంచి చెడ్డలకు రెండింటికి నీ మనసే మూల కారణం.
0: For good and bad, mind is the main cause.
1: మనసునందు ఉన్నటువంటి మంచితనము మరొక దీని యందు లేదు.
0: The goodness contained there is present nowhere else.
1: మనసునందు ఉన్నటువంటి ఒక చెడ్డతనం కూడాను మరొక దీని యందు లేదు.
0: The bad quality present in the mind is present nowhere
1: else. ఎంత మంచిదో అంత చెడ్డది.
0: It is very good at the same time very bad.
1: ఎంత చెడ్డదో అంత మంచిది.
0: It's very bad but yet very good.
1: కాబట్టి మనస్తత్వాన్ని మనము ఏ రీతిగా గుర్తించడానికి ప్రయత్నించాలి?
0: In what way can we know the nature of our mind?
1: మనసు చాలా పరిశుద్ధమైనటువంటిది.
0: Mind is pure.
1: ఇది సంగదోషమును పురస్కరించుకొని మనసు మంచి చెడ్డలుగా రూపొందుతూ వస్తుంది.
0: బేసింగ్ ఆన్ ద కంపెనీ అరౌండ్ ఇట్ బికమ్స్ గుడ్ ఆర్ బ్యాడ్.
1: ఒక పరిశుద్ధమైనటువంటి ఒక న్యూస్ పేపర్ ఒకటి ఉంటుండాలి.
0: సపోజింగ్ దేర్ ఇస్ ఎ ప్యూర్ న్యూస్ పేపర్ క్లీన్.
1: ఈ న్యూస్ పేపర్ లోపల మంచి సుగంధమును అందించేటువంటి మల్లె పువ్వులు పొట్టం కట్టినప్పుడు ఈ మల్లె పువ్వుల సుగంధము ఆ న్యూస్ పేపర్ కూడా అందిస్తుంది.
0: ఇఫ్ యూ బ్రింగ్ ఎ క్లీన్ న్యూస్ పేపర్ అండ్ యూజ్ ఇట్ టు ప్యాక్ అప్ jasmine flowers, the newspaper also will smell that of jasmine flowers.
1: ఈ న్యూస్ పేపర్ కు ఈ విధమైనటువంటి ఒక సుగంధం రావడానికి కారణం ఏమిటి?
0: What is the reason for the newspaper to smell so nicely?
1: అనగా ఈ సుగంధమైనటువంటి ఒక మల్లె పూల చేత దీనిని చుట్టబట్టం చేత దీనికి ఈ సుగంధాన్ని అందించింది.
0: Because the newspaper is used as packing material for the jasmine flowers.
1: అదే న్యూస్ పేపర్ నందు
0: సేమ్ న్యూస్ పేపర్
1: కొన్ని పకోడాలు మనం పొట్లం కట్టినప్పుడు
0: ఇఫ్ యూ ప్యాక్ పకోడా
1: ఈ న్యూస్ పేపర్ కూడా పకోడాల వాసన వస్తుంది.
0: ద న్యూస్ పేపర్ ఆల్సో విల్ స్మెల్ యాజ్ దట్ ఆఫ్ పకోడా.
1: అనగా ఈ పకోడా యొక్క సంపర్కం చేత ఈ న్యూస్ పేపర్ కూడాను అట్టి వాసననే రూపొందుతుంది.
0: బికాస్ ఆఫ్ ద అసోసియేషన్ విత్ పకోడా ఇట్ విల్ స్మెల్ యాస్ దట్ ఆఫ్ పకోడా.
1: అదే న్యూస్ పేపర్ కు
0: ఫర్ ది సేమ్ న్యూస్ పేపర్
1: డ్రై ఫిష్ పొట్లం కట్టినప్పుడు డ్రై ఫిష్
0: వెన్ యూ ప్యాక్ ఇట్ విత్ డ్రై ఫిష్ కంప్లీట్లీ
1: ఈ పేపర్ అంతా కూడా డ్రై ఫిష్ స్మెల్ వస్తుంది.
0: ద పేపర్ ఆల్సో స్మెల్స్ యాస్ దట్ ఆఫ్ డ్రై ఫిష్.
1: ఈ పేపర్ కు స్వతసిద్ధమైన ఎట్టి వాసనలు లేవు.
0: ద న్యూస్ పేపర్ యాజ్ సచ్ డజంట్ స్మెల్.
1: ఎట్టి పదార్థంతో ఈ న్యూస్ పేపర్ చేరుతుందో అట్టి పదార్థం యొక్క వాసన ఇది పొందుతుంది.
0: యాజ్ ఈస్ ద మెటీరియల్ విత్ విచ్ ద న్యూస్ పేపర్ అసోసియేట్స్ ఇట్ స్మెల్స్ దట్ వే.
1: అదే విధంగానే మనస్సును మంచి మార్గంలో ప్రవేశపెట్టినప్పుడు అది మంచిగా రూపొందుతుంది.
0: When the mind is directed along the good path, it would be good.
1: అనగా ఎట్టిది మంచి మార్గము.
0: What is the good path?
1: సద్భావములు.
0: Good thoughts.
1: సచ్చింతనలు.
0: Good thinking.
1: సత్ప్రవర్తనలు.
0: Good behavior.
1: సదాలోచనలు.
0: Good feeling.
1: సత్సంగముతో ఇలాంటి పవిత్రమైనటువంటి దివ్యమైనటువంటి భావముల చేత ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి యొక్క వృత్తుల చేత నైతిక భావముల చేత ధార్మికమైనటువంటి యొక్క కర్మల చేత ఇది సంపర్కం చెందినప్పుడు ఇది మరింత మంచిదిగా రూపొందుతుంది మనస్సు.
0: With the sacred feelings, sacred thoughts, sacred emotions, the divine feelings, spiritual feelings, mind would transform divine and good.
1: Durgunamala cheta, duralochana cheta, dussangam cheta, dushpravartanala cheta, idi maha durgunanga maaripothundi, oka dushtulalaga roopondutundi.
0: Because of its association with bad company, because of bad behavior, bad feeling and bad thoughts, it transforms wicked.
1: Manasu koneetundi manchi cheddalu pratyekanga vacheetundi kaadu.
0: Good and bad, they are not that separately present in the mind.
1: ee samparkam yokka prabhavam cheta manasu ee vidhamainatundi yokka manchi cheddaluga roopondutu ostuntadi.
0: Mind becomes good and bad because of the association, company.
1: Manchi manasuga manamu kaligi undalanukunte manchi sanghanni manam cherali.
0: In order to have very good mind, we should be in good company.
1: Aithe okkoka samayam lopala manchi cheddaga kanipistundi chedda manchiga kanipistundi.
0: But at times good will appear as bad and bad appears as good.
1: Evaru manchi varo evaru chedda varo telusukovadam chaala kashtam.
0: It's very difficult to decide who is good and who is bad.
1: Anaga manchi samskaramu manchi nadata manchi matalu manchi pravartana manaku kontha varakunu guttimpa chestundi manchi varini.
0: However, we can say so and so is good, basing on the culture, behavior, the talk and so on and so forth.
1: కనుకని ప్రతి మానవునికి కూడాను ఒక సంస్కారం అనేటువంటిది అత్యవసరం.
0: Everyone needs culture.
1: ఈ సంస్కారం అనేటువంటిది అనేక విధమైనటువంటి దుర్గుణములను దూరం గావించి సద్గుణములను పోషిస్తూ వస్తుంది.
0: It's only culture that will help you to give up all the bad qualities, cultivate good qualities.
1: ఇది ఒకానొక సమయం లోపల చిరిడి లోపల
0: this at one time in Shirdi
1: baba kuchari pakkuna navutunnadu.
0: Baba started smiling.
1: Idi evariki em artham kaledu.
0: Nobody could comprehend.
1: Kontha mandi pichivadani paluktuntaru.
0: Some thought that he is mad.
1: Kontha mandi itanu oka bairagi ani bhavistuntaru.
0: Some thought that he is a bairagi.
1: Itanu oka fakiru ani cheppi vishwasistuntaru.
0: Some thought that he is fakir.
1: Ilanti paristhiti lopala ee pichivadu anukunnatunte variki pichigane kanipistuntadu.
0: To those that thought that Baba is mad, he appeared so.
1: Fakir anukunnatunte variki fakir gane kanipistuntadu.
0: To those who thought that he is fakir, he looked like that.
1: Ee vidhanga navutu navutu
0: as he was smiling.
1: వరే కుల్కర్ణి ఆవ్ అన్నాడు.
0: హి సెడ్ కుల్కర్ణి కమ్ ఆన్.
1: అక్కడ ఒక కుల్కర్ణి ఉండేటువంటి వాడు.
0: దేర్ ఇస్ వన్ పర్సన్ బై నేమ్ కుల్కర్ణి.
1: అతనికి పూర్తి పేరు అప్పా కుల్కర్ణి అని పేరు.
0: హిస్ ఫుల్ నేమ్ అప్పా కుల్కర్ణి.
1: పిలిచాడు.
0: హి కాల్డ్ హిమ్.
1: ఏం స్వామి అన్నాడు.
0: హి సెడ్ స్వామి వాట్స్.
1: ఆ జోబిలో ఉన్నటువంటి రెండు కాసులు ఇచ్చి
0: హి గేవ్ హిమ్ టూ కాయిన్.
1: నీవు వెళ్ళి ఈ పహల్గాం వెళ్లి అక్కడ నానా ఉంటాడు తీసుకునిరా అన్నాడు.
0: యు గో టు పహల్గాం అండ్ బ్రింగ్ నానా హూ ఇస్ దేర్.
1: ఈ నానా తహసీల్దార్ పని చేస్తుండేటువంటి వాడు.
0: నానా వాజ్ సర్వింగ్ యాజ్ తహసీల్దార్ దేర్ ఇన్ పహల్గాం.
1: ఆనాటి పరిస్థితిలో తహసీల్దార్ అంటే ఒక కలెక్టర్ తో సమానం.
0: ఇన్ దోస్ డేస్ తహసీల్దార్ హాస్ పవర్ దట్ ఆఫ్ కలెక్టర్.
1: గౌరవంగా బ్రతికేటువంటిది తహసీల్దార్ పని.
0: తహసీల్దార్ ఇస్ హైలీ రెస్పెక్టెడ్.
1: ఈ రెవెన్యూ సంబంధమైనటువంటి అన్ని కూడా తహసీల్దార్ దగ్గరే పోయేటువంటివి.
0: ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ ద కంట్రోల్. రెవెన్యూ అండర్ కంట్రోల్.
1: అంతేకాకుండా దానికి తోడుగా పవర్ కు తగినట్టుగా ఇతను మహా సంస్కృతం నేర్చుకున్నటువంటి వాడు నానా.
0: He is not only the one of authority, he is a scholar in Sanskrit.
1: Goppa vidyavantudu.
0: Highly educated.
1: Manchi padavulo unnadu.
0: And he is in high position.
1: Manchi personality.
0: Good personality.
1: Ee moodintini puraskarinchukoni ahankaram kuda adhikamaipoyindi.
0: Because of these three factors, he was egoistic.
1: Ee Kulkarni vellin tachchaname endukosam vachavu annadu.
0: The moment Kulkarni went there, he asked,
1: Baba,
0: why have you come? Baba,
1: tisukoni ramannadu annadu.
0: Baba wanted me to bring you over there.
1: Veldu, ee buddhi leda?
0: He said, get out, don't
1: yourself. Tasiddaru. Nenu goppa vaanni, manchi adhikarini, nenu goppa vidyavantunni, nannu vaani daggariki pomantunnava. Velipo annadu.
0: What you want me to meet that fakir? I am highly educated, the one of authority and position. Get out, he said.
1: Kani mari tarvata ee vaatta techi bhagava ante baba kandinchukunte tirigi velli teechukundamani pampinchadu.
0: This message is conveyed to Baba.
1: అనేక పర్యాయములు
0: గో అండ్ బ్రింగ్ హిమ్ బ్యాక్.
1: నానాను చూడాలి, నానాను చూడాలి, నానాను చూడాలి అని ఒక పిచ్చివాడి వలె అరుస్తున్నాడు బాబా.
0: Baba was shouting simply like a madman that he wants to meet Nana.
1: ఈ కుల్కర్ని కూడా నువ్వు ఏమిటి ఇది? నన్ను కూడా అవమానపరుస్తున్నాడు ఈ నానా. ఇంత అహంకారి అయినటువంటి నానాను చూడటం లోపల బాబాకున్నటువంటి ఒక ఆప్యాయత ఏమిటి అని అర్థం చేసుకోలేకపోయాడు.
0: Kulkarni could not understand anything. What is it that he is so particular to see him?
1: Kadapatiki ee Kulkarni poi kaallu pattukoni baba ninnu choodalani aashisthunnadu tappaki neevu raavali ani gatti yerchadu paapam Kulkarni.
0: Finally Kulkarni went there, cried loudly, catching the field of Nana there, Baba wants to see you.
1: Appudu cheppadu Nana.
0: Nana said,
1: nee baadakai nenu vastunnani kaani baabanu choodakai nenu raavatam ledu.
0: I can't bear this suffering you are crying here.
1: అతను పిచ్చి మనిషి.
0: Is Baba is man.
1: అతను కేవలం ఒక బెగ్గర్.
0: Baba is a beggar.
1: నేను గొప్ప రిచ్ మ్యాన్.
0: I'm a rich,
1: అధికారిని.
0: I'm a rich man. One of
1: నేను అతన్ని చూడనట్లయితే ఏ మాత్రం అవకాశం లేదు.
0: Well, there's no chance.
1: అతనికి నాకు ఏ విధమైన పోలికలు లేవు.
0: There's no comparison between the two.
1: అతన్ని చూడనక్కర్లేదు నేను.
0: I don't need to see him.
1: అన్నాడు.
0: He said so.
1: నా ప్రార్థనైన మన్నించి మీరు తప్పక రావాలని కుల్కర్ని కోరాడు.
0: Kulkarni prayed that he should respond to his prayer.
1: Shirdi kochadu Nana.
0: Nana came to Shirdi.
1: Shirdi kochadu asalu namaskaram kuda cheyaledu.
0: He did not do any namaskar, paid respects.
1: Chetulaina kattukoledu.
0: He didn't fold his hands either.
1: Endukante meeru pilipicharata?
0: He said, why did you ask me to come here?
1: Neeku naaku em sambandham untundadi?
0: What is the relationship between you and me?
1: Neeku pedda adhikarini.
0: I'm in high position.
1: Meeru kevalam oka bichchagaadiga untunnaru.
0: You are only a beggar here.
1: Neeku bikari.
0: You are a bikari.
1: నీతో నాకేం పని ఉంది, నాతో నీకేం పని ఉంది?
0: What business have I to do with you?
1: ఎందుకు నన్ను రమ్మని చెప్పారు?
0: So why did you ask me to come?
1: దగ్గరికి వచ్చాడు బాబా.
0: బాబా came close.
1: నానా.
0: నానా.
1: బయట బయట.
0: He said, sit down.
1: ఉద్రేకం మంచిది కాదు.
0: Don't be agitated.
1: నీ అహంకారం మంచిది కాదు.
0: Ego is not good for
1: you. ఈ అహంకారం నాకేం నష్టం లేదు.
0: I will not be put to any loss.
1: నీ అహంకారం నీకే నష్టం.
0: Your ego will ruin you.
1: కూర్చో, నేను చెప్తాను.
0: Sit down, I'll tell you.
1: అని కూర్చున్న తర్వాత
0: when he said,
1: Nana, ప్రస్తుత పరిస్థితిలో నీకు నాకు ఎట్టి సంబంధము లేదు.
0: Right now there is no relationship between us.
1: కానీ
0: but
1: పోయిన జన్మలో నీకు నాకు చాలా సన్నిహిత సంబంధ బాంధవ్యం ఉంది.
0: But in the previous life we are intimately related.
1: ఆ విధమైనటువంటి సంబంధ బాంధవ్యం చేతనే నిన్ను చూడాలని నేను ఆశించాను.
0: Because of that prior relationship I wanted to see you.
1: అప్పుడు నానా మరింత కోపం వచ్చింది.
0: నానా వాస్ మోర్ యాంగ్రీ దిస్ టైమ్.
1: ఏమిటి ప్రజెంట్ పరిస్థితిలోనే సంబంధం లేనప్పుడు ఎప్పటికో పాస్ట్, నాకు నీకు ఏం సంబంధం ఉంది?
0: నానా సెడ్, యు సర్ప్రైజ్ వాట్, వి హావ్ నో
1: రిలేషన్‌షిప్. యొక్క కాలగర్భంలో కలిసిపోయినటువంటిది ఇది.
0: ఆల్ ద పాస్ట్ ఇస్ నాట్ ఎనీవేర్ ప్రెసెంట్ ఎగ్జిస్టింగ్. ఈ విషయాలు
1: నేను నాకు నమ్మకం లేదు అన్నాడు.
0: ఐ డోంట్ బిలీవ్ ఇన్ దోస్ థింగ్స్.
1: బాబా లేచి,
0: బాబా గాట్ అప్,
1: దగ్గరికి వచ్చి,
0: హి కేమ్ క్లోజ్,
1: తన హస్తములు పెట్టి కన్నును అట్టు తీశాడు. కన్నుల పైన చేతులు పెట్టి హస్తం స్పర్శింపజేశాడు.
0: హి టచ్డ్ బోత్ ఆఫ్ హిస్ ఐస్ విత్ హిస్ డివైన్ హ్యాండ్స్.
1: కానీ కన్నులు తెరిచారు నానా.
0: నానా ఓపెన్ హిస్ ఐస్.
1: పాస్ట్ లైఫ్ యొక్క చిత్రాలంతా కనిపించారు.
0: హి కుడ్ సీ ఆల్ ద సీన్స్ ఆఫ్ ది పాస్ట్ లైఫ్.
1: అప్పుడు ఇది నా భ్రమ.
0: ఐ డోంట్ బిలీవ్ దిస్.
1: నేను దీన్ని నమ్మను.
0: ఐ డోంట్ బిలీవ్.
1: నా పాస్ట్ అనేటువంటిది నాకు కనిపిస్తుండాలి. నీ పాస్ట్ నాకు కనిపించాలి కదా.
0: I see my past, but I should also see your past life.
1: తిరిగి బాబా కూడాను అనుకున్నాడు.
0: బాబా ఆల్సో టచ్ దిస్.
1: తర్వాత నానా ఐస్ కూడాను కన్నులు కూడాను టచ్ చేశాడు.
0: అండ్ హీ ఆల్సో టచ్ ది ఐస్ ఆఫ్ నానా.
1: బాబా పూర్వం ఎవరో, నానా పూర్వం ఎవరో, ఈ రెండు కూడాను కనిపించాయి నానాకు.
0: Nana could see who Baba was in the previous life, who he was in the previous life.
1: Sastanga namaskaram chesadu.
0: He prostrated in front of him.
1: Baba.
0: తెలియనటువంటి దీంతో మేము చాలా మూర్ఖత్వాన్ని పొందిపోతుంటాము. వీఆర్ ఫూలిష్ బికాస్ వీ డోంట్ నో మెనీ థింగ్స్.
1: తెలియనప్పుడు తెలియని వారిగా మేము ఉండము, తెలిసిన వారిగా మేము నటిస్తాము.
0: దో వీ డోంట్ నో వీ ప్రిటెండ్ యాజ్ ఇఫ్ వీ నో.
1: మీకు తెలిసి కూడా నువ్వు తెలియనటువంటి వారిగా మీరు ఉంటారు.
0: యు నో ఎవ్రీథింగ్ బట్ యు ప్రిటెండ్ యాజ్ ఇఫ్ యు డోంట్ నో.
1: ఇదే భేదము భగవంతునికి భక్తునికి.
0: This is the difference between God and
1: తెలియకపోయినప్పటికీ తెలిసినట్టు నటించేటువంటి వాడు భక్తుడు.
0: A devotee pretends as if he knows though he does not.
1: తెలిసి కూడా నువ్వు తెలియనటువంటి వాడిగా ప్రవర్తించేటువంటి వాడు భగవంతుడు.
0: గాడ్ నోస్ ఎవ్రీథింగ్ అండ్ ప్రిటెండ్స్ యాజ్ ఇఫ్ హి డస్ నాట్.
1: తెలుసు,
0: గాడ్ నోస్ ఆల్,
1: కానీ ఏమి తెలియని వాడిగా ఉంటాడు.
0: బట్ హి ప్రిటెండ్స్ యాజ్ ఇఫ్ హి డస్
1: నాట్. అన్ని చేస్తాడు,
0: హి డస్ ఆల్,
1: ఏమి చేయనటువంటి వాడిగా ఉంటాడు.
0: హి యాక్ట్స్ యాజ్ ఇఫ్ హి డస్ నాథింగ్.
1: అన్నిటిని ఆకర్షిస్తాడు,
0: హి డ్రాస్ అట్రాక్ట్స్ ఆల్,
1: ఏమి ఆకర్షించినటువంటి వాడిగా ఉంటాడు.
0: అండ్ అపియర్స్ యాజ్ ఇఫ్ హి డస్ నాట్ అట్రాక్ట్.
1: జీవత్వమునకు జీవత్వమునకు ఉండేటువంటి భేదము.
0: దిస్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది ఇండివిడ్యువల్ సోల్ అండ్ ది సూపర్ సోల్.
1: కనుక ఇవన్నీ కూడా ఏ విధంగా మనకు ప్రాప్తిస్తాయంటే, నిశ్చలమైన మనసు, నిర్మలమైన భావము, చలించని మనసును, భ్రమించని దృష్టిని మనం అభివృద్ధి గావించుకోవాలి.
0: We should have the unwavering faith and full concentration.
1: ఎలాంటి పరిస్థితులు ఎందుకు కూడాను ఈ సందేహాస్పదానికి అవకాశం అంతా అందిస్తుంటాడు.
0: Under any circumstances we should never entertain any doubt.
1: కానీ దానికి ఏమాత్రం కూడాను మనం లొంగకూడదు.
0: We should never submit to doubts.
1: ఆ యొక్క డౌట్స్ కు మనం కుంగకూడదు.
0: We should not be frustrated.
1: ఈ అనుగ్రహానికి పొంగకూడదు.
0: And we should not extol ourselves.
1: పొంగి కుంగనటువంటి యొక్క సమత్వాన్ని మనం వహించడానికి తగిన కృషి చేయాలి.
0: We should develop the spirit of equanimity with God's grace.
1: ఇది పరిపూర్ణమైన విశ్వాసం నందు మాత్రమే ప్రాప్తిస్తుంది.
0: Then it's possible through total faith only.
1: కనుక
0: సో
1: దివ్యత్వం అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి రూపంలో ధరించరాదు.
0: Divinity has no specific form.
1: ఇటువంటి దివ్యత్వం కూడా మానుషాకారమే ధరిస్తూ వస్తుంది.
0: Divinity also puts on itself the human vesture.
1: దైవం మానుష రూపేణ.
0: God comes down in human form.
1: నిజంగా మానుషాకారమే లేకపోతే మానవులను సమీపించడానికి వీలే కాదు.
0: If God doesn't come down in human form, it's not possible to be near to humans.
1: కళ్ళ నాగర కండరే కండ చక్కరేయుట. రాతి నాగలను చూచేటప్పటికీ కండ చక్కెర పెట్టి అనేక ప్రదక్షిణలు చేసి నమస్కరిస్తుంటారు.
0: Many of us pay respects by placing candy in front of the stone idol.
1: కానీ అదే నాగుపాము ప్రత్యక్షమైనప్పుడు రాళ్లతో కొట్టి పరిగెత్తిపోతుంటాం.
0: But the very snake appears in physical form, we pelt stones at it and run away.
1: ఆ నిమిత్తమై భగవంతుడు సామీప్యాన్ని, సారూప్యాన్ని, సాయుధ్యాన్ని, సాకల్పాన్ని అన్నిటినీ అనుగ్రహించే నిమిత్తమై మానుషాకారం ధరిస్తుంటాడు.
0: God assumes human form to confer that proximity.
1: ఈ మనిషి సమీపంగా ఉండడానికి అవకాశం ఉంటుండాలి.
0: Then there is scope to be very close to God.
1: మనిషికి మనిషిని అర్థం చేసుకోవడానికి కొంతవరకును ఒక విధమైన తెలివితేటలు ఉంటుంటాయి.
0: A human being can understand another human
1: being. మానవుని యొక్క మనసు పరిమితమైన దీంతో ఉంటుంటాది.
0: Human mind is under certain limits.
1: ఇది బిలో సెన్సెస్ లో ఉంటుంటాది మానవుని మనసు.
0: Human mind is below senses.
1: కానీ భగవత్ తత్వం బియాండ్ సెన్సెస్, అతీతమైన స్థితిలో ఉంటుంటాది.
0: But the nature of God is beyond senses.
1: దీనికి దానికి ఏమాత్రం కూడా అర్థం చేసుకోవడానికి వీలు కాదు.
0: It's not possible to understand the gulf between the two.
1: కనుకనే మానవునికి సన్నిహితాన్ని పెంచుకోవడానికి,
0: to develop that process,
1: స్నేహాన్ని పెంచుకోవడానికి,
0: develop friendship,
1: సమీపత్వం కావడానికి,
0: to be near,
1: సంభాషణలు సలపడానికి,
0: to converse,
1: సాక్షాత్కారం ఇవ్వడానికి,
0: to enjoy manifestation,
1: మనస్తత్వమే చాలా ప్రధానమైనటువంటిది.
0: And this aspect of human, of God is essential.
1: అట్లు కాకుండా నేను భగవంతుణ్ణి అని శంఖ చక్ర గదాధారిగా వస్తే భక్తుడు పరిగెత్తిపోతాడు.
0: On the other hand, if God comes down with all the insignia of the count and the wheel, everybody will
1: run away. ఇప్పుడు అసహజమైనటువంటివి.
0: They are all temporary.
1: సహజానికి సహజమే కావాలి.
0: And he should come in a natural form.
1: అందువల్ల భగవంతుడు మానవాకారం ధరించి మానవాకారంలో ఉండినటువంటి భగవత్ తత్వాన్ని కూడాను అభివృద్ధి పరుస్తూ వస్తుంటాడు.
0: Therefore God comes down in human form to bring out the latent divinity.
1: పై నుంచి క్రిందికి దిగటం కాదు.
0: It's not descent.
1: అనగా దివ్యమైనటువంటి స్థాయి నుంచి మానవ స్థాయికి రావటము.
0: ఇట్ ఓన్లీ మీన్స్ ఫ్రమ్ ద లెవెల్ ఆఫ్ ద డివినిటీ కమ్స్ డౌన్ టు ద లెవెల్ ఆఫ్ హ్యూమానిటీ.
1: ఈ స్థాయికి వచ్చినంత మాత్రం భగవత్ తత్వం ఏమాత్రం కించిత్ పరచడానికి వీలు కాదు.
0: యాజ్ గాడ్ కమ్స్ డౌన్ టు ది హ్యూమన్ లెవెల్ వీ కెనాట్ అండర్ ఎస్టిమేట్.
1: నేలపై ఉన్నటువంటి బిడ్డను తల్లి ఎత్తుకోవాలంటే తల్లి వంగి ఆ బిడ్డను చేతులతో ఎత్తుకుంటుంది.
0: ఇన్ ఆర్డర్ టు లిఫ్ట్ ద చైల్డ్ ద మదర్ హ్యాస్ టు బెండ్ డౌన్.
1: తల్లి వంగినంత మాత్రమే బిడ్డ కోసం లొంగినట్టు అనుకోకూడదు.
0: యాజ్ మదర్ బెండ్స్ ఇట్ డజన్ మీన్ దట్ షీఈస్ పుట్టింగ్ హర్సెల్ఫ్ ఇన్ ఎ వెరీ
1: అదే విధంగా భక్తులను ఉద్ధరించడానికి భక్తులకు క్షేమాన్ని గుర్తించాలని భగవంతుడు వస్తూ ఉంటాడు.
0: God comes down for the redemption, the liberation of the humanity.
1: ఈ భక్తోద్ధారణ నిమిత్తమై తానంతకుడు తన స్థాయికి దిగుతుంటాడు.
0: For the emancipation of the humanity, God comes down.
1: మానవుడు భ్రమిస్తుంటాడు.
0: But we should never be deluded. దైవం
1: అంటే ఇట్లా ఉంటాదా? దైవం అంటే సామాన్యమైన మానవులుగా సంచరిస్తున్నారు, దైవం అంటే సామాన్యమైన మానవులుగా పలుకరిస్తున్నాడు, ఇదంతా కూడా దైవానికి తగినటువంటి ఇది స్థాయి కాదే, దీనికి అతీతమైనటువంటిదిగా ఉండాలి అని భావిస్తాడు.
0: We consider that God cannot be a human being. He cannot talk like an ordinary man. God should be transcendental above.
1: మానవాకారంతో ఉండినటువంటి తత్వాన్ని మీరు అర్థం చేసుకోలేనప్పుడు మానవాతీతమైనటువంటి తత్వాన్ని ఏ రీతిగా మీరు అర్థం చేసుకోగలరు?
0: When God comes down in human form, when you cannot understand his human quality, how do you know the transcendental principle? Impossible.
1: కనుకని మీరైనా ఆ స్థాయికి రావాలి.
0: You should go to the
1: దైవమైనా మీ స్థాయికి రావాలి.
0: Our God should come down to
1: you. సన్నిహిత బాంధవ్యాన్ని గుర్తించడానికి వీలవుతుంది.
0: Then it's possible to know the intimate relationship.
1: కనుక దైవము సామాన్యమైనటువంటి ఒక మానవుల వలె సంచరించినంత మాత్రమున మీరు దైవంగా భావించుకోకుండా ఉండకూడదు.
0: As God moves about in the form of human being, we should not
1: know that he is God.
0: All are the forms of divine.
1: కాని ఆకారములు వేరు వేరుగా ఉన్నాయి కానీ
0: the forms are different.
1: ఆత్మతత్వం ఒక్కటే.
0: But the spirit is one.
1: ఈ విధమైనటువంటి సత్యతత్వాన్ని మొట్టమొదట గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: We should make every effort to know this truth.
1: కనుక అనేక జన్మల యొక్క సంస్కారాన్ని కూడాను ఒక్క జన్మలో కూడాను పరిహారం గావిస్తుంది.
0: It's the culture of the previous lives. That all we accumulated right now.
1: ఏ జన్మములో ఎవరు ఏ విధమైనటువంటి రూపనామాన్ని ధరించారో ఆ జన్మ రూపనామాన్ని వారికి నిరూపించినప్పటికీ వారు నమ్మలేకపోతుంటారు.
0: We might have had so many forms and so many lives earlier. Even if they are shown, we don't believe it. Why?
1: వారు ఆ జన్మలో ఆ యొక్క రూపంలో ఉన్నారు, ఆ జన్మములో దీన్ని మర్చిపోయారు వీళ్ళు.
0: You were in a different form then, which you have forgotten.
1: రెండు తెలిసినప్పటికి ఒక్కొక్క దాన్ని విశ్వసించలేకపోతుంటారు.
0: Though you know both, you don't believe one.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: a small example.
1: నీకు తెలుగు ఇంగ్లీష్ రెండు తెలుసు.
0: You know Telugu and English.
1: కానీ తెలుగు మాట్లాడే సమయం లోపల ఇంగ్లీష్ పదాలు రావు.
0: As you speak in Telugu, you don't use English words.
1: ఇంగ్లీష్ పదాలు రాకుండా పోయినంత మాత్రమే ఇంగ్లీష్ తెలియదనే అర్థము.
0: As you don't use English words doesn't mean that you don't know English.
1: ఇప్పుడు అనిల్ కుమార్ ఇంగ్లీష్ లో ట్రాన్స్లేషన్ చేస్తున్నాడు.
0: అనిల్ కుమార్ ఇస్ ట్రాన్స్లేటింగ్ ఇన్ ఇంగ్లీష్.
1: ఇంగ్లీష్ లో ట్రాన్స్లేషన్ చేయాలంటే తెలుగు తెలిసింటేనే కదా ఇంగ్లీష్ లో ట్రాన్స్లేషన్ చేయాలి.
0: హీ కెన్ ఓన్లీ ట్రాన్స్లేట్ ఇఫ్ ఓన్లీ హీ నోస్ తెలుగు.
1: కాబట్టి అతనికి తెలుగు కూడా తెలుసును.
0: సో హీ నోస్ తెలుగు.
1: తెలుగు తెలిసినప్పటికీ ట్రాన్స్లేషన్ లో ఇంగ్లీష్ మాత్రమే ఉపయోగపడుతున్నాడు.
0: దో హీ నోస్ తెలుగు, హీ ట్రాన్స్లేట్స్ ఇంటూ ఇంగ్లీష్ యూజింగ్ దోస్ వర్డ్స్.
1: పాస్ట్ లైఫ్ కూడా తెలుసును.
0: పాస్ట్ లైఫ్ ఇస్ నోన్.
1: ప్రెజెంట్ లైఫ్ తెలుసును.
0: ప్రెజెంట్ లైఫ్ ఇస్ నోన్.
1: కానీ ప్రెజెంట్ లోపల ఉండేటువంటి జీవిత తత్వము దానిపైన కాన్సన్ట్రేట్ చేయటం లేదా పాస్ట్ లైఫ్ యొక్క తత్వం మర్చిపోతుంటాడు.
0: యాజ్ హీ కాన్సన్ట్రేట్స్ ఆన్ ద ప్రెజెంట్ లైఫ్, he totally forgets the previous life.
1: అది తిరిగి దాన్ని దర్శించినప్పుడు అప్పుడు గుర్తవుతుంది.
0: When once he sees it once again, he will know
1: that. కనుకనే ఈ పాస్ట్ లైఫ్ ని కూడా గుర్తించడానికి దానికి కూడా కొంత కాలం కావాలి.
0: You need time to know the past life.
1: అది కూడా గుర్తించడానికి వీలవుతుంది.
0: It's possible to know past life.
1: ఎంతమందో ఎన్ని విధములైనటువంటి ఒక గడిచినటువంటి జీవిత తత్వాన్ని కూడా ప్రబోధించేటువంటి వారు ఉన్నారు.
0: There are many who will tell you your past life.
1: అయితే గతించింది గతించింది.
0: However, past is
1: past. Past is past. Forget the past.
0: Past is past.
1: Forget the past.
0: Forget the past.
1: Future is not sure.
0: Future is not sure.
1: Do not brood over the future.
0: Don't worry about the future.
1: Don't brood.
0: Don't brood over the future.
1: Present.
0: Present.
1: This is very important.
0: Present is very important.
1: This is not ordinary present.
0: It's not ordinary present.
1: This is omnipresent.
0: This is omnipresent.
1: ఈ ఆమ్ని ప్రెజెంట్ ను మనం మొట్టమొదట గుర్తించాలి.
0: ఆమ్ని
1: ప్రెజెంట్.
0: హౌ కెన్ యూ కాల్ ఇట్ ఆమ్ని?
1: పాస్ట్ రిజల్ట్స్ ప్రెజెంట్ లో ఉంటుండాలి.
0: ద రిజల్ట్స్ ఆఫ్ ద పాస్ట్ ఆర్ ఇన్ ద
1: ఫ్యూచర్. రిజల్ట్స్ కూడా ప్రెజెంట్ లో ఉంటుండాలి.
0: ఫ్యూచర్ రిజల్ట్స్ ఆర్ రైట్ నౌ.
1: ఏమి తిన్నామో అది ఇప్పుడు తేపుతుండాలి.
0: వాట్ యు ఈట్
1: ఇప్పుడు ఏమి తింటామో అది తిరిగి ఫ్యూచర్ లో తేపుతాం.
0: వాట్ యు ఈట్ నౌ యు విల్ బెల్చ్ లేటర్.
1: పాస్ట్ వృక్షము, ఫ్యూచర్ వృక్షము, ప్రెజెంట్ సీడ్.
0: సో పాస్ట్ ఈస్ ఎ ట్రీ, ఫ్యూచర్ ఇస్ ఎ ట్రీ, ద ప్రెజెంట్ ఇస్ ఎ సీడ్.
1: వితౌట్ సీడ్ వేర్ ఇస్ వృక్షం?
0: Without seed, where is the tree? Where is the tree?
1: Vruchamene.
0: No tree.
1: Kabatti past vruchaniki, future vruchaniki, present seed e deeniki moola kaaranam.
0: So for the past tree and the future tree, the present seed is God.
1: Bhagavad Gita yandu bijam mam sarvabhutanam, anni bhutamulu yandu kuda undinatvanti vittanam nene.
0: I am the seed of all the entire creation for all of the beings, creatures.
1: Kanuka
0: so
1: ee divyattam anetvantidi deeniki janmamule ledu.
0: Divinity doesn't take any birth.
1: Anni janmamle.
0: In fact, all.
1: అన్ని రూపములు తనవే.
0: All forms are his.
1: నిన్న చెప్పాను లక్ష్మీదేవి చపాతీ తీసుకుని వచ్చినప్పుడు కుక్క తింటే నేనే తిన్నాను అన్నాడు.
0: భగవాన్ సెడ్ ది అదర్ డే వెన్ లక్ష్మీదేవి బ్రాట్ చపాతీ,
1: భగవంతునికి హీనము అనేటువంటి భేదములు లేవు.
0: God doesn't observe any difference.
1: కుక్కను నేనే, నక్కను నేనే.
0: I'm the dog, I'm the fox.
1: మనిషిని నేనే, దైవము నేనే.
0: I'm the human and I'm God.
1: కనుక ఆకారములు వేరు,
0: ఫార్మ్స్ ఆర్ డిఫరెంట్,
1: రూపనామములు వేరు,
0: నేమ్స్ అండ్ ఫార్మ్స్
1: ఆర్ డిఫరెంట్. ఉన్నది దైవత్వం ఒక్కటే.
0: బట్ ది డివినిటీ ఇస్ వన్ అండ్ ద సేమ్.
1: అది ఏకాత్మతత్వము అనేటువంటి,
0: దట్ ఈస్ ది ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్, యూనిటీ.
1: కనుక మనసుకు ఒక్కటే ఉండేది మనస్సు.
0: Only one mind exists.
1: కాని అనేక విధమైన రూపం ధరిస్తుంటాడు.
0: But it takes upon itself many forms.
1: దీనికి కారణం ఏమిటి?
0: What's the reason?
1: అనేక సంకల్పముల యొక్క చేరిక చేతనే తన రూపమును తాను మార్చుకుంటుంటాడు.
0: Because of the combination of so many thoughts, it changes its form.
1: ఏ రూపమును ధరిస్తుందో ఆ రూపానికి తగినటువంటి యాక్ట్ చేయవలసి వస్తుంది.
0: It has to act depending upon the form it takes.
1: రూపం వేరు, యాక్ట్ వేరు చేయడానికి వీలు కాదు.
0: The form and the action cannot be different.
1: పూర్వం గొప్ప యాక్టర్ గా ఉండేటువంటి వాడు నాగయ్య అని.
0: Nagaya is a great actor then.
1: ఈ నాగయ్య త్యాగయ్య వేషం వేశాడు.
0: Nagaya has played the role of త్యాగయ్య.
1: ఈ త్యాగయ్య వేషం వేసినప్పుడు త్యాగయ్య వల్లనే నటించాలి, కానీ త్యాగయ్య వేషం వేసి నాగయ్య వల్ల నటిస్తే రాళ్లు కొడతాయి.
0: In the role of Chagaya, he has to play the role, but he cannot act play the role of Nagaya.
1: Stage pehle Chagaya.
0: On the dais is Chagaya.
1: Stage velaku pote Nagaya.
0: Behind the screen is Nagaya.
1: Ee prakruti drishti lopala meeru pratyekamainatundi vare.
0: From the point of nature you are
1: separate. Ee prakrutiki atheetamai pote meeru nenu okkate.
0: Beyond the nature you and I are one.
1: Kanuka ఈ మానసిక తత్వము ఈ విధమైనటువంటి రూపాన్ని ధరిస్తూ ఉంటుంటాడు.
0: సో ఇట్స్ ద మైండ్ దట్ టేక్స్ వేరియస్ ఫార్మ్.
1: మంచి చెడ్డలకంతా కూడా మూల కారణం మనసే.
0: మైండ్ ఇస్ ద కాజ్ ఫర్ గుడ్ అండ్ బ్యాడ్.
1: మన ఏవ మనుష్యానాం కారణం బంధమోచయో అన్నారు.
0: మైండ్ ఇస్ ద కాజ్ ఫర్ అటాచ్మెంట్ అండ్ లిబరేషన్.
1: అనేక సమయంలో పిల్లలకు చెప్తుంటాను, అనేక మంది కొత్త పిల్లలంతా వచ్చారు.
0: భగవాన్ టెల్స్ us repeatedly there are many new
1: ఒక లాక్ ఉంటుండాది.
0: హియర్ ఇస్ ద లాక్.
1: ఈ లాక్ లో ఒక కీ ఉంటుండాది.
0: హియర్ ఇస్ ద కీ.
1: ఈ కీ సెపరేట్ గా ఉంది, లాక్ సెపరేట్ గా ఉంది.
0: లాక్ అండ్ కీ ఆర్ సెపరేట్.
1: కానీ కీ తీసుకుని లాక్ లో పెట్టి రైట్ సైడ్ టర్న్ చేస్తే ఓపెన్ అయిపోతుంది, లెఫ్ట్ సైడ్ టర్న్ చేస్తే లాక్ అవుతుంది.
0: దేర్ఫోర్ ఇఫ్ యూ టర్న్ ది కీ టువర్డ్స్ ద రైట్ సైడ్ ఇట్ ఓపెన్స్, టువర్డ్స్ లెఫ్ట్ సైడ్ ఇట్ గెట్స్ లాక్డ్.
1: అది ఏ ఓకే, సేమ్ క్లాక్, సేమ్ లాక్, సేమ్ కీ.
0: వీ ఫైండ్ హియర్ ద సేమ్ లాక్ అండ్ ద సేమ్ కీ.
1: మన హృదయమే లాక్.
0: అవర్ హార్ట్ ఇస్ ద లాక్.
1: మన మైండ్ ఏ కీ.
0: మైండ్ ఇస్ ద కీ.
1: ఈ హృదయం లోపల మైండ్ పెట్టి దైవం వైపున త్రిప్పు, డిటాచ్మెంట్.
0: Keep the mind the key into the heart or the lock.
1: ఈ మైండ్ హృదయంలో పెట్టి దృష్టి వైపున జగత్తు వైపున చూడు, అదే లాక్ అయిపోతుంది.
0: If you turn towards the world side, you are bound.
1: మీ కన్నులు ఒక్కటే.
0: In fact, you have got same
1: జగత్ భావంతో జగత్తును చూసినప్పుడు ఇది ప్రకృతిగా మారిపోతుంది.
0: If you have got the worldly feeling, it appears as
1: nature. ప్రకృతిని దైవ భావంతో చూసినప్పుడు ఇది ఏ దైవంగా రూపొందుతుంది.
0: The divine feeling, if you see the nature, it is
1: divine.
0: దీని
1: వేదాంతం పశ్చన్న పిచా నపశ్యతి మూఢో మూఢో మూఢో అన్న. ఓ పిచ్చివాడా, దైవం చూడాలని ఆశిస్తున్నావు, నీవు చూస్తూనే ఉన్నావు దైవాన్ని.
0: ఓ మ్యాడ్ క్యాప్, యూ వాంట్ టు సీ గాడ్, ఇన్ ఫ్యాక్ట్ యూఆర్ సీయింగ్ హిమ్.
1: చూచేదంతా దైవమే.
0: ఆల్ దట్ యూ సీ ఇస్ గాడ్.
1: ఈ శిరస్సంతా కూడా విశ్వ విరాట స్వరూపమే.
0: ఆల్ దీస్ హెడ్స్ ఇస్ ది కాస్మిక్
1: ఫార్మ్. ప్రతి పదార్థము దైవ స్వరూపమే.
0: ఎవ్రీ మెటీరియల్
1: ప్రతి వ్యక్తి దైవ స్వరూపమే.
0: ఎవ్రీ ఇండివిజువల్
1: ప్రతి విషయము దైవ స్వరూపమే.
0: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
1: ఇంత దైవ స్వరూపాన్ని చూస్తూ నేను దైవాన్ని చూడాలనుకుంటున్నావు, ఎంత నేరో మైండ్ నీది.
0: వాచింగ్ ది డివైన్ ఎవ్రీవేర్ స్టిల్ యు ఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్.
1: దైవం అంటే ఎంత ఉంటాడని నీవు అనుకున్నావు.
0: వాట్ ఇస్ యువర్ ఇమేజినేషన్?
1: ఏదాన్ని చూస్తే నీవు దైవం అని విశ్వసిస్తావు.
0: When will you develop faith?
1: దైవం అంటే ఎంత ఉంటాడో నీకే తెలియదు.
0: You don't know how God looks.
1: అలాంటప్పుడు దేని చూచి నువ్వు దైవం అని విశ్వసించగలవు?
0: How do you identify him?
1: అదే మూర్ఖత్వము.
0: That is foolishness.
1: సర్వం దైవత్వమే.
0: Everything is divine.
1: ఆ దైవ విశ్వాసం గుడంగా పెట్టుకున్నప్పుడు దీనికంటే మించినటువంటి ఒక విశ్వాసం మరొకటి లేదు.
0: When you have faith on God, that's enough, nothing more.
1: ఒకానొక సమయంలో పరీక్షిత్ మహారాజు,
0: at one time emperor పరీక్షిత్,
1: శుకుణ్ణి ప్రశ్నిస్తున్నాడు.
0: Started questioning.
1: 7 దినముల లోపల తన యొక్క జీవితం గతిస్తుంది.
0: He is going to die within 7 days.
1: Only 7 days lopane parichettu ee dehaanni vadalali.
0: Within 7 days he is bound to die.
1: Adi rishi yokka shapam.
0: That is the curse given to
1: him. Ee 7 days kuda nenu kaalam enduku vyartham cheyali?
0: Why should I waste these 7 days?
1: Daivachintan lopala saarthakam gaavinchukuntanani వ్యాస మహర్షిని పిలిపించుకుని వ్యాసం చోపడ అనేక విధమైనటువంటి యొక్క బోధనలు వింటున్నాడు.
0: హీ వాంటెడ్ టు శాంక్టిఫై ఆల్ ది 7 డేస్ స్పాన్ లెఫ్ట్ బిహైండ్ అండ్ హీ సమన్డ్ వ్యాస అండ్ లిజనింగ్ టు స్పిరిచువల్ టీచింగ్.
1: వ్యాసుడు శుకుడు మహాబ్రహ్మచారి అలాంటి వాడైనప్పటికీ గోపికుల యొక్క తత్వాన్ని చక్కగా వర్ణిస్తూ వస్తున్నాడు.
0: They also started describing the nature of Gopikas completely.
1: Parikshit Maharajanku sandeham kaligindi.
0: Parikshit doubted.
1: Swami.
0: Swami.
1: Gopikalu kevalam ye vidyanu telinatunti varu.
0: Gopikas are illiterate.
1: Yeti sadhanalu cheyalenatunti varu.
0: They have not taken his spiritual sadhana.
1: Yeti shastra itihasa puranamulu kodamu variki teliyadu.
0: They have not gone through the epics.
1: Ilanti gopikalaku bhagavantudu ye vidhanga variki vasamaipoyadu.
0: How is it possible for them to experience God?
1: Pichivada.
0: Mad.
1: వేద శాస్త్ర ఇతిహాస పురాణం తెలిసినంత మాత్రమున వారు దైవాన్ని చూడగలుగుతున్నారు అందరు.
0: యు ఆర్ మ్యాడ్ ఇఫ్ యు థింక్ దట్ యు కెన్ సీ గాడ్ బై గోయింగ్ త్రూ ద సీక్రెట్ టెక్స్ట్.
1: కాదు కాదు.
0: నో.
1: వేద శాస్త్ర పురాణాలను కేవలం వల్లించడం మాత్రమే కానీ దాన్ని దర్శించడం అనేటువంటిది హృదయ పరివిత్తత ఉండాలి.
0: దే ఓన్లీ రీడ్ ద వేద శాస్త్ర ఇతిహాస.
1: శాస్త్రంబునెప్పుడు సత్యంబుగానెంచు వేద సమ్మత మగు విప్రులారా. శాస్త్రం శాస్త్రం శాస్త్రం ఏమిటి ఈ శాస్త్రం?
0: వాట్ ఈస్ ది సీక్రెట్ టెక్స్ట్?
1: దీన్ని చదివినంత మాత్రం మనకు లభించేటువంటి ఫలితం ఏమిటి?
0: వాట్ ఈస్ ద ప్రాఫిట్ యు గెట్ బై రీడింగ్?
1: కేవలం ప్రాపంచిక సంబంధమైనటువంటి జ్ఞానం మనకు లభించవచ్చు.
0: యు విల్ హావ్ నాలెడ్జ్, దట్స్ ఆల్.
1: కానీ ఇది ప్రాకృతమైనటువంటి జ్ఞానమే కానీ
0: ఇట్స్ ఓన్లీ వరల్డ్లీ నాలెడ్జ్.
1: దివ్య జ్ఞానము కాదు.
0: ఇట్స్ నాట్ ద డివైన్ విజ్డమ్.
1: కనుక దివ్య జ్ఞానం రావాలంటే ఈ శాస్త్రములు కాదు మనకు ప్రధానం.
0: టు హ్యావ్ డివైన్ విజ్డమ్ దిస్ నాట్ ద సీక్రెట్ టెక్స్ట్ దట్ ఇస్ ఇంపార్టెంట్.
1: ఈ శాస్త్రంలో అనేక రూపములైనటువంటి మానసత్వాన్ని మారుస్తుంటాది.
0: ఇట్ విల్ చేంజ్ యువర్ మెంటల్ యాటిట్యూడ్.
1: శాస్త్రాన్ని పెట్టుకున్నాడు, రామాయణం పెట్టుకున్నాడు, ఒక పిల్లవాడు పేజీ తిప్పుతున్నాడు.
0: One boy kept Ramayana in front of him and started turning pages. Very young.
1: ఒక్కొక్క పేజీ తిప్పుతున్నాడు.
0: He was turning every page after page.
1: అదే రీతిగా ప్రకరణటువంటి మహాపండితుడు ఆ పురాణాన్ని ఒక్కొక్క పేజీ తిప్పుతున్నాడు.
0: At the same time another great scholar was also turning the pages of Ramayana.
1: ఒక పండితుడు అజ్ఞాని.
0: One is a scholar,
1: అమాయకుడు
0: innocent, ignorant.
1: కానీ పేజీలు తిప్పటం ఇద్దు ఒకటే.
0: But both of them turned pages.
1: పిల్లవాడు బొమ్మలు చూస్తున్నాడు, పండితుడు విషయాన్ని చూస్తున్నాడు.
0: బాయ్ విల్ బి వాచింగ్ ద పిక్చర్స్, స్కాలర్ విల్ బి గోయింగ్ త్రూ ద సబ్జెక్ట్ మ్యాటర్.
1: ఏ వ్యత్యాసము?
0: దట్ ఈస్ ద డిఫరెన్స్.
1: ఇతను విషయాన్ని చూచాడు.
0: హీ సీస్ ది సబ్జెక్ట్.
1: రూపాన్ని చూచాడు.
0: ద బాయ్ సీస్ పిక్చర్.
1: ఒకానొక ఆఫీసరు ఒక ఆఫీస్ లో కూర్చున్నాడు.
0: ఎన్ ఆఫీసర్ వాస్ దేర్ ఇన్ హిస్ ఆఫీస్.
1: ఇంట్లో పిల్లవాడు చాలా రోజులు చేస్తుంటుంటే భార్య పంపించింది ఆఫీస్ కు, మీ తండ్రి దగ్గర పోయి కూర్చోబెట్టుకో, ఈ అల్లరంతా నేను చూడలేను అనింది.
0: యాజ్ ద బాయ్ సన్ ఈస్ హైలీ మిస్చువస్, the mother has asked him to go to the office to spend time company with the father.
1: Tandri oka bank lo unnadu.
0: The father was there in the bank.
1: Ee bank lo tandri untunte ee pillavaadu tandri daggariki poyadu.
0: The boy went there.
1: Cheppadu akkada kuda allara chestunnadu, anni paper lanta lagatam cheyatam ittadanta chestunnadu.
0: The boy was mischievous even there in the bank.
1: Oka edo prakaram oka idu untunnadi map.
0: There's map on one side.
1: Aa map undi sa pillavaniki ichesesi kattarinchesi deenantha search cheyira annadu. Vaniki oka pani pettalu kada.
0: The boy should be given some work. He should be assigned some work to engage in.
1: This world map idi.
0: This world map.
1: Ee world map lopala ye desham ekkada untado vaniki emi teliyadu.
0: The boy doesn't know where every country exists in the world map.
1: Ippi chuchadu.
0: He turned reverse.
1: Venaka vaipuna oka manishi untundadi.
0: There he saw the picture of man.
1: Sulabhanga manishini artham chesukunnadu.
0: He could know the but picture.
1: Kaalu ekkada undali, chetulu ekkada untundali, tala ekkada undali ani kattarinchinatundi paper anta kudunu search chestu kurtu vachesadu.
0: He could assemble all the cut pieces depending upon the various parts of the body where exactly they should be.
1: Manishini kurchetappatiki తిప్పి చేసి చూసేటప్పటికి ప్రపంచ వరల్డ్ మ్యాప్ అంతా కరెక్ట్ గా వచ్చేసేసి.
0: బై ద టైమ్ హ్యూమన్ ఫార్మ్ పిక్చర్ ఇస్ కంప్లీట్లీ సెట్ రైట్ ఆన్ ద రివర్ సైడ్,
1: తనకు తెలియనటువంటి వరల్డ్ మ్యాప్ అంతా కూడా కరెక్ట్ గా వచ్చేసేసింది.
0: దో హి డస్ నాట్ నో ద వరల్డ్ మ్యాప్, ఇట్ అపియర్డ్ ఎగ్జాక్ట్లీ.
1: ఎందువల్ల కరెక్ట్ గా వచ్చింది?
0: వై ఇస్ ఇట్ కరెక్ట్?
1: మనిషి కరెక్ట్ గా ఉండేటప్పటికి వరల్డ్ మ్యాప్ అంతా కరెక్ట్ అయిపోయింది.
0: వెన్ ద మ్యాన్ ఇస్ కరెక్ట్, ద వరల్డ్ విల్ బి కరెక్ట్.
1: కనుకనే మొట్టమొదట మనిషి మనిషిగా మారితే ప్రపంచమంతా కూడా ఇదిగా రూపొందుతుంది.
0: సో ఇఫ్ వన్ behaves as a human, the whole world will change.
1: కనుక మొట్టమొదట మనిషి మనిషిగా మారు.
0: Therefore human మనిషి మనిషిగా in a human way. He should be good.
1: మనిషి మనిషిగా నీవు జీవించు.
0: We should lead a human life.
1: ఇదే మానవత్వము.
0: This is human
1: మనిషి
0: quality.
1: కూడా పశువుగా మారిపోతుంటే ఇంకా ఏ విధమైనటువంటి ప్రపంచాన్ని చూడగలడు?
0: If the human being also becomes
1: ప్రపంచాన్ని ఏ విధంగా వర్ణించగలడు?
0: How can you live in this world?
1: ఇది అసాధ్యము.
0: It is impossible.
1: కనుక మొట్టమొదట నీవు మనిషిగా జీవించు.
0: First lead a human life.
1: పశువుగా దిగజారిపోవద్దు.
0: And don't come down.
1: రాక్షసిగా రూపొందవద్దు.
0: Don't be demonic.
1: మనిషి మనిషిగా బ్రతుకు.
0: Remain as a human. That's enough.
1: అది నీకు దివ్యత్వానికి సరైన మార్గం.
0: That is the path to divinity.
1: కనుక
0: సో
1: ఈనాటి మానవుడు మానవుడిగా కావటానికి లేక పశువుగా మారడానికి మాధవునిగా రూపొందడానికి మనసే కారణం.
0: Therefore the mind that is responsible for our behavior as a human or animal or divine.
1: కనుక మానవత్వం ప్రత్యేకంగా లేదు.
0: హ్యూమన్ క్వాలిటీ ఇస్ నాట్
1: ప్రత్యేకంగా లేదు.
0: యానిమల్ నేచర్
1: ఇస్ ప్రత్యేకంగా లేదు.
0: నార్ డివినిటీ.
1: మూడింటి యొక్క ఏకత్వమే మానవత్వం.
0: ఆల్ ది త్రీ ఆర్ ప్రెసెంట్ ఇన్ ది హ్యూమన్ లైఫ్.
1: మంచి ప్రేమ తత్వంతో దయాకరుణతో జీవించినప్పుడు నీవే దైవత్వంగా మారుతావు.
0: When you entertain the feelings of love and compassion, you become divine.
1: నీవే కేవలము ఒక విధమైనటువంటి యొక్క ఇంద్రియాలకు లోనుడైపోయి ఇంద్రియ స్వాధీనమైపోయి దాని చెప్పు చేతుల్లో నీవు బ్రతుకుతుంటే నీవే ఒక రాక్షసుగా మారిపోతావు.
0: If you submit yourself to all the senses, you turn into a demon.
1: క్షణములో కోపం రావటము.
0: You'll be angry in a moment of time.
1: క్షణములో ఒక విధమైనటువంటి ఉద్రేకం రావటము.
0: You'll be agitated.
1: అన్ని క్షణాల్లోపలనే అన్ని మర్చిపోతుంటాయి, అన్ని రూపొందుతూ ఉంటాయి.
0: Everything happens moment to moment.
1: ఇది తమో గుణం యొక్క లక్షణం కాదు, రజోగుణం తర్చం.
0: And this is emotional quality.
1: మంచిని చెడ్డగా చెడ్డను మంచిగా మార్పు చేసుకునేటువంటిది తమో గుణ లక్షణము.
0: It is animal quality that makes you view good as bad.
1: కాబట్టి మానవుడు త్రిగుణాత్మక స్వరూపుడు.
0: So man has got three attributes.
1: ప్రపంచం కూడా త్రిగుణాత్మకమైనటువంటి ప్రపంచమే.
0: The whole world has these three attributes.
1: త్రిగుణాత్మకమైన ప్రపంచంలో త్రిగుణాత్మకమైన మానవుడిగా రూపొందాడు.
0: The world of three attributes, we have to
1: see త్రిగుణాత్మకమైన మానవుడు త్రిగుణాతీతంగా మారిపోవాలి.
0: But we should transcend the attributes.
1: అప్పుడే నీకు బ్రహ్మానందం ప్రాప్తిస్తుంది.
0: Then you will have supreme bliss.
1: కనుకనే ఎప్పుడు నీకు బ్రహ్మానందం వస్తుంది?
0: When do you enjoy it?
1: త్రిగుణాతీతుడు కావాలి.
0: When you go beyond attributes.
1: భగవత్ ఆజ్ఞను శిరసావహించాలి.
0: Meaning you should follow the command of God.
1: భగవంతుని యొక్క దీని ఆదర్శాన్ని మనం పాటించాలి.
0: We have to follow the ideal of God.
1: భగవంతుని యొక్క ఇష్టాన్ని మనం అర్థం చేసుకోవాలి.
0: We should know what God likes.
1: దైవత్వం అనేటువంటి అందరి యందు ఉండినప్పటికీ ఈ రూపంలో నాకు సాక్షాత్కరించింది అనేటువంటి ఒక సద్భావం కలగాలి.
0: We should have a very good feeling though the divinity is everywhere that I could have God in front of me.
1: దేహము ఒక్కటే అనేటువంటి భావం పెట్టుకుంటే ఇది మాత్రం సాధ్యం కాదు.
0: If you go by the body feeling, you cannot know.
1: దేహము సమానమే,
0: both are same, no doubt.
1: భావములు ప్రత్యేకమే,
0: but the feelings are separate.
1: కనుక భగవంతుడు భావప్రియుడే కాని బాహ్య ప్రియుడు కాదు.
0: గాడ్ లవ్స్ యువర్ ఫీలింగ్స్, నాట్ ది
1: ఎక్స్టర్నల్. మానవుడు బాహ్య ప్రియుడే కాని భావప్రియుడు కాదు.
0: మ్యాన్ గోస్ బై ది ఎక్స్టర్నల్, నాట్ ద ఫీలింగ్ విదిన్.
1: కనుక బాహ్యాన్ని విసర్జించి భావాన్ని పోషించుకోవడానికి తగినటువంటి కృషి చేయాలి.
0: దేర్ఫోర్ యూ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు డెవలప్ ది ఫీలింగ్స్ విదిన్, నాట్ గో బై ది ఎక్స్టర్నల్.
1: నానాకు కలిగినటువంటి యొక్క డౌట్స్,
0: దీస్ ఆర్ ద డౌట్స్ ఆఫ్ నానా.
1: అలాంటి నానా కట్టగడబడికి ఒక్క క్షణమైనా కూడా నువ్వు బాబాను వదిలిపోయేటువంటి వాడు కాదు.
0: సచ్ నానా నెవర్ లెఫ్ట్ బాబాస్ కంపెనీ ఈవెన్ ఫర్ ఎ మినిట్.
1: బాబా హుక్కాను పీల్చాలనుకుంటే
0: బాబా వాంట్స్ టు
1: మొట్టమొదటి నానా పీల్చి బాబాకు అందించాలి.
0: ఫస్ట్ ఇట్ ఇస్ నానా.
1: అంత సన్నిహితుడుగా మారిపోయాడు ఈ నానా.
0: నానా వాజ్ సో ఇంటిమేట్ విత్ బాబా.
1: ఎవరో పిచ్చివాడు, పిచ్చివాడి దగ్గర నేను రావాల్సిన అవసరమే ఉంది అని పలికినటువంటి నానా కట్టగడబడికి బాబా అంటే అతనికి ఆరో ప్రాణంగా రూపొందింది.
0: Nana, who said that Baba is madcap earlier, he considered him as his very life. Sixth life.
1: కనుకని మొట్టమొదటి ప్రతి మానవుడికి ఐదు లైఫ్స్ ఉంటాయి.
0: సో ఎవ్రీ పర్సన్ విల్ హావ్ ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్.
1: అపాన, వ్యాన, ఉదాన, సమాన.
0: ఎవ్రీ వన్ విల్ హావ్ దీస్ ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్.
1: ఈ సమానమే కాదు, ఇది ప్రేమాత్మకమైనటువంటి ఒక ప్రాణంగా రూపొందింది.
0: నాట్ ఓన్లీ దీస్ ఫైవ్, ఇట్ విల్ ట్రాన్స్ఫార్మ్
1: రూపంగా తయారైపోయి
0: ఇట్ విల్ ట్రాన్స్ఫార్మ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ దేర్ ఆఫ్.
1: బాబా లేకపోతే నానా భోంచేసేవాడు కూడా కాదు.
0: నానా నెవర్ హ్యాస్ ఈటెన్ విదౌట్ బాబా.
1: నానా లేకపోతే బాబా కూడా భోంచేసేటువంటి వాడు
0: కాదు. బాబా ఆల్సో విల్ నాట్ ఈట్ వెన్ దేర్ ఇస్ నో నానా.
1: సంబంధ బాంధవ్యం ఏర్పడిపోయింది.
0: దట్ ఈస్ ఇంటిమేట్ రిలేషన్షిప్ బిట్వీన్ టు.
1: అది సామాన్యమైన మానవులు అర్థం చేసుకోలేరు.
0: బట్ ఆర్డినరీ పీపుల్ కెనాట్ కాంప్రిహెండ్.
1: ఆయన లేకపోతే ఈయన ఎందుకు భోంచేయకూడదు అని కొంతవరకు దీనిని విమర్శిస్తారు.
0: సమ్ పీపుల్ క్వశ్చన్, వై కాంట్ హీ ఈట్ విదౌట్ హిమ్, వై నాట్.
1: అది నా ఇష్టం కాదు, నీవెవరు చెప్పేకి.
0: ఇట్స్ మై విల్, హూ ఆర్ యూ టు క్వశ్చన్.
1: నా భావం అట్టుంది.
0: ఇట్స్ మై ఫీలింగ్. నానుంటేనే
1: నేను భోంచేస్తాను.
0: ఐ విల్ ఈట్ ఓన్లీ ది కంపెనీ ఆఫ్ నానా.
1: ఇంత దయామయుడిగా ఉండేటువంటి దైవత్వానికి మనం అనేక రూపనామములు కల్పిస్తున్నాము.
0: ది కంపాషనేట్ గాడ్, వి ఇమేజిన్ హిమ్ విత్ వేరియస్ ఫార్మ్స్.
1: కనుక 100% కంపాషన్, 100% లవ్.
0: God has got 100% compassion, 100% love.
1: దీనికంటే మించింది మరొకటి లేదు.
0: There's nothing beyond this.
1: కనుకనే
0: so
1: ఈ ప్రేమ తత్వాన్ని అందరూ కూడా చక్కగా అర్థం చేసుకోవాలి.
0: So everyone should understand.
1: ఈ ప్రేమనే సర్వులు ఎందు ఉంటుండాలి.
0: The same love is present in all.
1: కాబట్టి సర్వులను ప్రేమించండి.
0: So love all.
1: అద్వేష్ట సర్వభూతానాం.
0: Don't hate anyone.
1: ఎవరిని మనం ద్వేషించకూడదు.
0: Never hate anybody.
1: కారణం ఏమిటి?
0: Why?
1: మనం ఎవరినైనా ద్వేషిస్తే వారు మనల్ని ద్వేషిస్తారు.
0: If you hate anyone, you will be hated in turn.
1: Resound and reflection.
0: Everything is reaction, resound and reflection.
1: కనుక దైవత్వంలో ఈ మూడు కూడాను ఈ విధమైనటువంటి ప్రతిబింబిస్తూ ఉంటుంటాయి.
0: These three things appear in respect of the divinity.
1: కనుక
0: so
1: ఎవరి జన్మము, ఏనాడు, ఎట్టిదిగా ఉండేదు, ఈనాడు ఈ జన్మము ఈ రీతిగా ఏ విధంగా ఉంటుందో ఎవరు చెప్పలేరు.
0: Nobody can say what we were in the past life. Nobody can say what's going to happen in the present life.
1: ఎట్టి కారణం లేకుండా కూడాను కార్యం జరుగుతూ ఉంటాయి.
0: But without any cause there will be some effect whatsoever.
1: వారు ఆశించకపోయినప్పటికీ భగవంతుడే వారిని ఆశించి వారు లాగుతూ ఉంటాడు.
0: Though they don't expect and ask for, God will come close to them.
1: కారణం ఏమిటి?
0: Why?
1: పాస్ట్ లైఫ్ యొక్క ప్రాప్తియే దీనికి మూల కారణం.
0: ది డిజర్వ్నెస్ ఇస్ బికాస్ ఆఫ్ ద పాస్ట్ లైఫ్.
1: పూర్వపు విత్తనమే ఈనాడు మొక్కగా వస్తుందా?
0: ది సీడ్ దెన్ కమ్స్ అవుట్ హియర్ యాజ్ ఎ ట్రీ నౌ.
1: విత్తనమే లేకపోతే మొక్క ఎట్లొస్తుంది?
0: వితౌట్ ది సీడ్ హౌ కెన్ యు ఎక్స్పెక్ట్ ద ప్లాంట్.
1: ఒక దినము సాయంకాలము బీచ్ లో తిరుగుతుంటే అంతా ఇసుకనే కనిపించింది.
0: వెన్ యు జస్ట్ మూవ్ అరౌండ్ ఇన్ ది ఈవినింగ్ అలాంగ్ ద బీచ్ యు ఫైండ్ ద
1: సాండ్. రెండవ దినము వర్షం వచ్చింది.
0: నెక్స్ట్ డే ఇట్ రెయిన్.
1: మూడవ దినము బీచ్ సైడ్ పోయేటప్పటికే అంత పచ్చగా కొంచెం మొలకలంతా వచ్చేసినాయి.
0: అండ్ థర్డ్ డే అలాంగ్ ద బీచ్ యు ఫైండ్ ద గ్రీనరీ
1: అరౌండ్. నిన్న ఏ మొక్కలు లేవు, ఈనాడు అప్పుడే పచ్చనిగా కనిపిస్తుండదు అనుకుంటే నిన్నటి దినం కూడా ఉంటుండాలి.
0: In fact, the plants were there even before.
1: నిన్న విత్తన రూపంలో నది, ఈనాడు మొక్క రూపంలో కనిపించింది.
0: Yesterday they were present in the form of a seed. Today you
1: నిన్న విత్తనమే లేకుండా ఈనాడు మొక్క రావడానికి వీలు కాదు.
0: Without the seed yesterday you don't get plant today.
1: విత్తనము కనిపించదు.
0: You don't see the seed.
1: మొక్క కనిపిస్తుంది.
0: You see the plant.
1: కానీ కనిపించినదే మీకు వినిపిస్తుంది.
0: That what you see.
1: వినిపించినదే తలపిస్తుంది.
0: So what you
1: కనిపించినదే మురిపిస్తుంది. మురిపించినదే మరిపిస్తుంది. కనుక మనకు కనిపించినటువంటి దాన్ని అనేక రకములుగా తీసుకుంటాం. అదే మనం అంతా మురిపించి కనిపించింది.
0: ఇట్స్ ఓన్లీ దట్ విచ్ ఇస్ అపారెంట్ అండ్ కాన్స్పిక్యూస్ విల్ మేక్ యూ లాస్ట్ ఆర్ ఫర్గెట్ యువర్ సెల్ఫ్.
1: కనుక నీవు పాస్ట్ లైఫ్ అనేటువంటి దాన్ని ఇవే మాత్రం విచారించద్దు.
0: సో డోంట్ బాదర్ అబౌట్.
1: ఆ సమయం వస్తే అదే రెండు ఏకమైపోతాయి.
0: అట్ ద రైట్ టైం దే బోత్ ఆఫ్ దెమ్ గెట్ యునైటెడ్.
1: కనుక టైం కోసం వెయిట్ చేయి.
0: వెయిట్ ఫర్ ద టైం.
1: డోంట్ వేస్ట్ టైం. టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్.
0: డోంట్ వేస్ట్ టైం. టైం వేస్ట్ ఈజ్ లైఫ్
1: వేస్ట్. జన్మలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎన్నో సంబంధాలంతా ఉంటాయి.
0: There are so many associations.
1: ఈ సంబంధ బాంధవ్యం అనేటువంటిది ఒకరు చెప్పితే వచ్చేటువంటివి కాదు.
0: The associations, the relationships are not because of anyone.
1: అది దైవత్వానికి ఒక్కదానికి తప్ప మరొక దానికి వీలు కాదు.
0: It's only possible to God but none else.
1: కనుక ఫ్రీ విల్ అంటారు చాలా మంది ఇప్పుడు లోకలంతా.
0: In the modern days people say free will.
1: Free will.
0: Free will.
1: ఏమిటి దీనికి అర్థము?
0: What is the meaning?
1: ఎవరికుంది ఈ ఫ్రీ విల్?
0: Who has that free will?
1: ఎవరికి లేదే.
0: No one has.
1: నేను ఏదో పని చేయాలనుకున్న నాది ఫ్రీ విల్ అంటారు.
0: If you want to do anything you say I have free will.
1: సందేహాలంతా వస్తుంది, అవుతుందో కాదో, అవుతుందో కాదో సందేహం. ఇంకా ఫ్రీ విల్ ఎక్కడ ఉంది?
0: But yet he doubts whether it's possible or not. Then where is free will?
1: కనుక డౌట్స్ రానటువంటిది ఫ్రీ విల్. అదే నిజమైనటువంటి దైవత్వము, అదే ఫ్రీ విల్.
0: సో ఫ్రీ విల్ ఇస్ ద డివినిటీ విచ్ డజంట్
1: యోచనకి అవకాశం ఉండదు.
0: నో డౌట్ అట్ ఆల్.
1: ఫ్రీ విల్ అనేటువంటిది ఒక డివైన్ పవర్ తప్ప మరొకటి కాదు.
0: ఫ్రీ విల్ ఇస్ ద డివైన్ పవర్ ఓన్లీ, నథింగ్ ఎల్స్.
1: కనుక ఎవరికి ఫ్రీ విల్ లేదు.
0: నో వన్ హ్యాస్ ఫ్రీ విల్.
1: ఎటువంటి వాడైనా కూడా ఫ్రీ విల్ లేదు.
0: లెట్ హిమ్ ఎనీవన్.
1: ప్రపంచానికంతా ప్రెసిడెంట్ అని కావచ్చును,
0: ప్రెసిడెంట్
1: ప్రైమ్ మినిస్టర్ కావచ్చును,
0: కానీ
1: ఫ్రీ విల్ అతనికి కూడా లేదు.
0: బట్ హి హస్ నో ఫ్రీ విల్.
1: ఏది చేయాలనుకున్నా కూడా కొన్ని నిబంధనలు తాను కట్టుబడాలి.
0: వాట్ ఎవర్ హి వాంట్స్ టు డు హి షుడ్ బి అండర్ సర్టెన్ రెగ్యులేషన్.
1: ఎట్టి కట్టుబాటు లేదు.
0: బట్ గాడ్ హస్ నథింగ్ నో లిమిట్.
1: హి
0: కెన్ డు ఎనీథింగ్.
1: అది ఫ్రీ విల్.
0: దట్ ఇస్ ఫ్రీ విల్. గాడ్ హస్ దిస్ ఫ్రీ విల్.
1: అది ఏ నిజమైనటువంటి ఒక శక్తి.
0: దట్ ఇస్ ది ట్రూ డివైన్ పవర్.
1: కనుక
0: సో
1: మానవత్వం అనేటువంటిది మొట్టమొదటి మనం అర్థం చేసుకోవాలి.
0: యు హావ్ టు అండర్స్టాండ్ ది హ్యూమన్ లైఫ్.
1: మానవుడు మానవుడిగా జీవించడానికి ప్రయత్నించాలి.
0: హ్యూమన్ బీయింగ్ షుడ్ లీడ్ హ్యూమన్
1: లైఫ్. తోటి మానవులతోట మానవుల వలె నీవు ప్రవర్తించాలి.
0: విత్ ఫెలో మెన్ యు షుడ్ బి హ్యూమన్.
1: మానవుల మధ్యలో పోయి నీవు మృగం వలె ప్రవర్తించవద్దు.
0: అమంగ్ ఫెలో మెన్ యు షుడ్ నాట్ బి లైక్ అనిమల్
1: ప్రవర్తించవద్దు.
0: ఆర్ ఎనీ అనిమల్ ఫర్ దట్
1: మ్యాటర్. ఎవరిని కూడా నమస్కారం అండి అంటే నమస్కారం అండి అంటారు.
0: ఇఫ్ ఎనీవన్ డస్ నమస్కార్ యు రెస్పాండ్. హలో
1: గుడ్ బై అంటే గుడ్ బై అంటారు.
0: ఇఫ్ ఎనీవన్ సేస్ గుడ్ బై యు రెస్పాండ్.
1: భావం తద్భవతి.
0: యాజ్ యూ ఫీల్ సో ఆల్సో ద కన్సెప్ట్.
1: ఎలాంటి భావంతో మనం పలకరిస్తామో అలాంటి భావంతో ఎదురు పలుకు వస్తుంటుంది.
0: ఇఫ్ యూ టాక్ టు పీపుల్ ద సేమ్ ఫీలింగ్ విల్ కమ్ బ్యాక్ టు యూ.
1: కనుక మంచిగా మాట్లాడండి.
0: సో టాక్ నైస్లీ.
1: మంచిగా ప్రవర్తించండి.
0: హ్యావ్ గుడ్
1: బిహేవియర్. మంచిగా నడుచుకోండి.
0: కండక్ట్ యువర్ సెల్ఫ్.
1: మంచి పేరు తెచ్చుకోండి.
0: గెట్ ఎ గుడ్ నేమ్.
1: ఆదర్శవంతమైనటువంటి ఒక వ్యక్తులుగా మీరు తయారు కావాలి.
0: మోల్డ్ యువర్ సెల్ఫ్ యాజ్
1: ఈ వ్యక్తిత్వాన్ని మనం పోషించుకోవడానికి పూనుకోవాలి.
0: అండ్ యూ షుడ్ డెవలప్ దట్ పర్సనాలిటీ.
1: అప్పుడే మన జీవితము జయ అనిపించుకుంటుంది.
0: Then only your life will be fulfilled.
1: Govinda Krishna Jai, Gopala Krishna Jai, Gopala.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: భగవంతుడు ఆశించినది షోడశోపచారములు కాదు.
1: గాడ్ డస్ నాట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ రిచువల్స్.
0: అష్టాదశ పురాణములు కాదు.
1: నాట్ ద నాలెడ్జ్ ఆఫ్ ది సీక్రెట్ టెక్స్ట్ ఎయిదర్.
0: పవిత్రమైనటువంటి కొన్ని పుష్పములు మాత్రమే తాను ఆశిస్తాడు.
1: హి ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ యూ ద సీక్రెట్ ఫ్లవర్స్.
0: మొట్టమొదటి పుష్పము అహింస.
1: ద ఫస్ట్ ఫ్లవర్ ఇస్ ద ఫ్లవర్ ఆఫ్ నాన్ వయలెన్స్.
0: మనోవాక్కాయములతో ఎట్టి ప్రాణులను ఎట్టి జీవులను హింసించకుండా ఉండటమే అహింస.
1: నాన్ వయలెన్స్ మెంట్ నాట్ హర్టింగ్ ఎనీ లివింగ్ క్రీచర్ ఎదర్ బై థాట్ వర్డ్ ఆర్ డీడ్.
0: రెండవది పుష్పం ఇంద్రియ నిగ్రహం.
1: ద సెకండ్ ఫ్లవర్ ఈస్ ద ఫ్లవర్ ఆఫ్ సెన్స్ కంట్రోల్.
0: ఈ ఇంద్రియములను అరికట్టకుండా ఎన్ని విధములైన సాధన చేసినప్పటికీ అన్ని కూడాను నిరుపయోగమైపోతాయి.
1: Without exercising control over the senses, all spiritual practices are useless.
0: ఈ ఇంద్రియములను ఏ రీతిగా అరికట్టాలి?
1: How to control senses?
0: మొట్టమొదట జిహ్వ.
1: The first is the taste.
0: జిహ్వే రసజ్ఞే మధురత్.

0: ఈ జిహ్వకు అనేక రుచులు అలవడిపోయినాయి.
1: ద టంగ్ ఇస్ యూజ్డ్ టు డిఫరెంట్ టేస్ట్.
0: అట్టి జిహ్వను మనం అరికట్టడానికి ప్రయత్నించాలి.
1: వి హావ్ టు కంట్రోల్ అవర్ టంగ్.
0: హే జిహ్వ, నీవు పుట్టినప్పటి నుంచి ఎన్ని బస్తాలు బియ్యం తిన్నావో, ఎన్ని బస్తాలు గోధుమలు తిన్నావో, ఎన్ని బస్తాలు తిండి పదార్థములు తిన్నావో, అన్ని రకమైనటువంటి వెజిటబుల్స్ అంతా నీవు తిన్నావు.
1: ఓ టంగ్, హౌ మెనీ బ్యాగ్స్ ఆఫ్ రైస్ హావ్ యూ కన్స్యూమ్డ్? హౌ మెనీ బ్యాగ్స్ ఆఫ్ వెజిటబుల్స్ హావ్ యూ పార్టేకన్? దట్ ఇస్ ద క్వశ్చన్ వీ హావ్ టు పుట్ టు ద టంగ్.
0: ఎన్ని పిండి వంటలు నీవు భుజించావు?
1: హౌ మెనీ డెలికసీస్ అండ్ డిషెస్ దట్ యు హావ్ ఈటెన్?
0: ఇంకా నువ్వు నీకు తృప్తి లేదా?
1: హావ్ యూ నాట్ బీన్ సాటిస్ఫైడ్ యెట్?
0: ఈ తృప్తి లేనటువంటి జీవితం ఎందుకోసం?
1: What a shame it is if you are not satisfied with that.
0: ఈ జిహ్వము యొక్క రుచిని నీవు అరికట్టాలి.
1: You have to control your tongue or the taste.
0: ఆకలి ఉన్నది, భుజించాలి.
1: You have hunger, you have got to eat.
0: కానీ భిక్షాన్నం దేహరక్షార్థం, దేహరక్షణ కోసం భుజించాలి.
1: The food is necessary to sustain life.
0: కానీ రుచి నిమిత్తమై నీవు భుజించరాదు.
1: Not for the taste.
0: కనుక ఓ జిహ్వ, ఈ రుచిని త్యజించు.
1: ఓ టంగ్, sacrifice this sense of taste.
0: ఆకలిని నీవు భుజించు.
1: Eat for hunger.
0: అన్ని ఇంద్రియములకు నువ్వు శక్తిని పూజించు.
1: You also worship the capacity in all of the senses.
0: ఇది రెండవ పుష్పము.
1: Sense control is the second flower.
0: సర్వభూత దయా పుష్పం. మూడవది, సర్వభూతములు ఎందుకు నువ్వు దయ ఉండాలి?
1: The third flower is the flower of compassion towards all living creatures.
0: ఏ భూతమును కూడాను మనము ద్వేషించరాదు.
1: We should not hate any living being.
0: దీనినే భగవద్గీత యందు అద్వేష్ట సర్వభూతానాం అన్నది.
1: This Bhagavad Gita says, do not hate anyone.
0: కేవలం ద్వేషించడం మాత్రమే కాదు.
1: Not merely absence of hatred.
0: అధికంగా నీవు వారితో సంభాషణ సల్పవద్దు.
1: Do not have too much of connection with people.
0: అందరితో ప్రేమగా నీవు జీవించు.
1: Anyway, you have to live in love with others.
0: కనుక సర్వభూత దయా పుష్పం,
1: the flower of compassion towards all living beings.
0: నాలుగవది,
1: the fourth.
0: ఇది చాలా ప్రధానమైనటువంటిది.
1: This is very important.
0: క్షమా పుష్పం నసోచచ,
1: the flower of forgiveness, forbearance.
0: ఈ క్షమా పుష్పం విశేషత.
1: This flower of forgiveness is very special.
0: ఈ క్షమా పుష్పము చాలా ప్రధానమైనటువంటిది.
1: This flower of forbearance is very important.
0: పాండవులు కౌరవుల చేత అనేక విధములైనటువంటి బాధలను అనుభవించారు.
1: Pandavas suffered a lot at the hands of Kauravas.
0: తమ ఇల్లాలైన ద్రౌపదిని పరాభవం గావించారు.
1: The concept of Pandavas was humiliated.
0: కానీ ధర్మజుడు ఎట్టి పరిస్థితులు ఎందుకును క్షమా.
1: But Dharmaja maintained that patience all through.
0: ఆ క్షమనే పాండవులను రక్షించి లోకములకు పాండవుల ఆదర్శాన్ని బోధించింది.
1: The very observance of patience made Pandavas highly reputed and ideal to the rest of the world.
0: కనుకనే క్షమా పుష్పం అనేటువంటిది భగవంతునికి అత్యంత ప్రీతి.
1: This flower of patience for parents is so liked by God.
0: భగవంతునికి ప్రీతికరమైన పుష్పమును అర్పించినప్పుడే భగవంతుడు సంతోషించి మన వరములను అనుగ్రహిస్తాడు.
1: When once you offer the flower very much liked by God, he would confer boons to you.
0: భగవంతునికి ప్రీతికరమైనటువంటివి అందించకుండా ఎన్ని రకములైనటువంటి పుష్పములు అందించి ప్రయోజనం ఏమిటి?
1: Without offering the flower that God likes, what is the fun of offering other
0: flowers? ఈ పుష్పములన్నీ ఇప్పుడు వాడిపోయేటువంటివి, రాలిపోయేటువంటివి, కాలిపోయేటువంటివి.
1: All the rest of the flowers are fade out, they fall down, they decay.
0: కానీ భగవంతునికి అందించేటువంటి పుష్పములు ఈ క్షమా పుష్పము.
1: But the flower that we
0: offer, సర్వభూత దయా పుష్పము,
1: flower of compassion, forgiveness,
0: ఇంద్రియ పుష్పము,
1: the flower of
0: అహింసా పుష్పము,
1: the flower of non-violence,
0: ఈ నాలుగు పుష్పములు చాలా ప్రధానమైనటువంటివి.
1: These four flowers are very very important.
0: ఈ సర్వభూత దయా పుష్పం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది.
1: Of all compassion towards all living creatures is very very important.
0: కేవలం ఒక భారతదేశమునందు మాత్రమే కాదు.
1: Not merely in Bharat.
0: అన్ని దేశముల యందు కూడాను సర్వభూత దయా పుష్పము చాలా ముఖ్యమైనటువంటి పుష్పము.
1: In all countries all over the world, the flower of compassion is very essential.
0: పిల్లలకు చాలా బాగా తెలుసును అభివెన్ అడమని అమెరికా దేశం లోపల నిరంతరము సేవలు సల్పేటువంటి వాడు.
1: Students know pretty well the story of Abuban Adam, the man of service.
0: ఇతను ప్రతి బజారులకు వెళ్లి కాళ్ళు లేనటువంటి వారకు కన్నులు లేనటువంటి వారకు అనేక రకమైనటువంటి అంగహీనమైనటువంటి వారకు సేవలు చేసి రాత్రి చాలా ఆలస్యంగా వచ్చి పరుండేటువంటి వాడు.
1: Abuban Adam goes round the streets serving handicapped, the blind and the crippled and returns late in the night.
0: ఇది సర్వభూత దయా పుష్పము.
1: This is the flower of compassion.
0: ఒకనాడు చాలా ఆలస్యంగా ఇంటికి చేరాడు.
1: One day he returned rather very late in the night.
0: అప్పుడు ఎవరో ఒక స్త్రీ తాను కూర్చొని ఏదో రాస్తూ ఉండినాడు.
1: He saw a lady scribbling something.
0: చూచాడు.
1: He saw her.
0: ఈమె సామాన్యమైనటువంటి స్త్రీ కాదు.
1: She is not an ordinary one.
0: ఏదో దేవతా స్త్రీ.
1: She must be an angel.
0: అని కొంతసేపు వేచి.
1: He waited for some time.
0: అమ్మా మీరెవరు, మీరు రాసేటువంటి రాతలు ఏమిటి అన్నాడు.
1: He asked her softly, "Mother, who are you? What is that you are writing?"
0: ఆమె చెప్పింది, "నాయనా, నేను దేవతాగణ్యను."
1: He replied, "I am an angel."
0: భగవంతుని ఎవరు ప్రేమిస్తున్నారో వారి పదములంతా కూడా లిస్టులో ఎక్కిస్తున్నానన్నాడు.
1: She answered that she has been writing the list of those that love God.
0: అందులో నా పేరేమైనా ఉన్నదా అన్నాడు అబ్రహం.
1: Abuban Adam asked, "Is there my name in the list?"
0: నాయనా, ఇందులో నీ పేరే మాత్రం లేదు అన్నది.
1: He said, "My dear son, your name is not here."
0: చాలా సంతోషం.
1: He said, "I'm happy."
0: అన్నాడు. తిరిగి ఆమె వెళ్లిపోయింది, తాను నిద్రించాడు.
1: Angel left on her own and Abuban Adam slept.
0: రెండవ దినము తిరిగి ఆ విధంగా ఇంటికి వచ్చేటప్పటికి ఒక స్త్రీ రాస్తూ కూర్చుంది.
1: Second day Abuban Adam noticed another lady writing.
0: అతను గుర్తించాడు, అమ్మా ఈనాడు ఏం రాస్తున్నారు అన్నాడు.
1: He asked her, "Mother, what is that you are writing today?"
0: నాయన, ఈనాడు భగవంతుడు ఎవరిని ప్రేమిస్తున్నాడో అనేటువంటి లిస్ట్ రాస్తున్నానన్నాడు.
1: Today I am writing the list of names of those who are liked by God.
0: నిన్నటి దినము ఎవరు భగవంతుని ప్రేమిస్తున్నారు అనేటువంటి లిస్ట్ రాశాను.
1: Yesterday I made the list of those people that love God.
0: నేడు ఎవరిని భగవంతుడు ప్రేమిస్తున్నాడు అనేటువంటి లిస్ట్ రాస్తున్నాను.
1: Today the list of those who are loved by God.
0: ఇందులో నా పేరేమైనా ఉన్నదా అన్నాడు.
1: In today's list you find, do you find my name?
0: నీ ఒక్క పేరు తప్ప అన్యం ఏ మాత్రము లేదు అన్నది.
1: She said, "Your name is the only one, no one else."
0: అనగా ఎన్ని సేవలు చేయకున్నప్పటికీ పరుల బోధించేటువంటి సేవ చాలా గొప్పది.
1: The service to others, the fellow men, is highest of all.
0: Nava vidhamainatundi sevalu chepparu prapanchamulo.
1: In this world 9 parts of service were explained.
0: Kani ee nava vidhamainatundi bhaktulu endukodanu kevalamu seva chala pradhanamainatundi.
1: In all the 9 parts of devotion, service is highest.
0: Ravanam,
1: listening.
0: Kirtanam,
1: singing.
0: Vishnu smaranam,
1: chanting.
0: Pada sevanam,
1: service.
0: One

0: నివేదనం,
1: సెల్ఫ్ సరెండర్.
0: ఈ నవ విధమైనటువంటి భక్తుడు ఎందుకు కూడాను సర్వభూత దయా పుష్పం చాలా ముఖ్యమైనటువంటిది అన్నాడు.
1: Of all the 9 parts of devotion, the compassion towards all living beings is most essential.
0: నిరంతరము మనుషులకు సేవ చేసేటువంటి వాడు.
1: Adam spent all his time.
0: ఈ సేవ యొక్క ఘనతయే ఫస్ట్ లీడ్ లో వచ్చేసింది.
1: This mystery and the greatness earned him the first place in the list.
0: అప్పుడే భగవంతుడు అతన్ని ప్రేమిస్తూ వచ్చాడు.
1: Then that's the reason why God loved
0: him. ఎవరిని ప్రేమించాడు? భగవంతుడు అందరినీ ప్రేమిస్తుంటాడు.
1: God loves all in
0: ప్రేమేతని యొక్క స్వరూపము.
1: God is love.
0: కానీ
1: but
0: సర్వభూత దయా పుష్పం ఆ విధంగా భూత దయ కలిగినటువంటి వాడిని భగవంతుడే వచ్చి ప్రేమిస్తుంటాడు.
1: In fact, if you have got that compassion, God will come to you and love you.
0: కనుక ఈ విధమైనటువంటి సేవలు యందు మనం చాలా ఆతురులై ఉండాలి.
1: We should be experts in this art of service.
0: ఇంకా ఐదవ పుష్పం శాంతి పుష్పం.
1: The fifth one is the flower of peace.
0: ఈ శాంతి
1: peace.
0: ఎన్ని రకమైనటువంటి బాధలు అనుభవించినప్పటికీ,
1: in spite of all difficulties,
0: ఎటువంటి అటంకములు జరిగినప్పటికీ,
1: all obstacles,
0: ఎట్టి అభ్యంతరాలు మనకు కలిగినప్పటికీ,
1: all those objections on the way,
0: శాంతం వహించాలి.
1: You should observe peace.
0: Patience. ఈ శాంతి చేత దయానుగ్రహం కలుగుతుంటుంది.
1: Out of this patience, you can be compassionate.
0: ఈ దైవానుగ్రహంకు పాత్రలు కావాల్సింది ఈ శాంతి.
1: In fact, to receive God's grace, you should have this patience.
0: త్యాగరాజుకు ఎన్ని బాధలు కలిగినాయి?
1: త్యాగరాజు సఫర్డ్
0: కోతనికి ఎన్ని బాధలు కలిగినాయి?
1: సో ఆల్సో ద్రౌపది.
0: తుకారాంకి ఎన్ని బాధలు కలిగినాయి?
1: తుకారావు హెడ్ మెన్.
0: శివాజీకి ఎన్ని బాధలు కలిగినాయి? కానీ అన్నింటి అందును అరికట్టి శాంతిని వహించారు.
1: They could resist all the difficulties and could observe patience.
0: శాంతి పుష్పం.
1: This flower of peace and patience.
0: ఈ శాంతిని వహించినటువంటి వారికి ఎంతైనా భగవత్ కృప కలుగుతుంది.
1: The one who is patient enough can receive God's grace in plenty.
0: కనుకనే త్యాగరాజు చెప్పాడు శాంతము లేక సౌఖ్యము లేదు అని.
1: So త్యాగరాజు declared, without being patient, you cannot be happy.
0: మానసికంగా, భౌతికంగా, ప్రాకృతికంగా, లౌకికంగా మనకు శాంతి కావాలి.
1: We need patience, physical level, mental level, and also the worldly plane.
0: కానీ ఈ శాంతి మనం ఏ రీతిగా సంపాదించాలి?
1: How to be peaceful?
0: బయట ప్రపంచంలో మనకు లేదు.
1: In the outer world, it's not
0: బయట
1: there.
0: వస్తు వాహనాదుల్లో లేదు.
1: Not in the material.
0: విషయాలలో లేదు.
1: Not in the man.
0: ఈ శాంతి మన యొక్క స్వరూపమే.
1: You are the very embodiment of peace.
0: కనుకనే ఈ శాంతి పుష్పం మన నుండి ఆవిర్భవించాలి కానీ బయట నుంచి వచ్చేటువంటిది కాదు.
1: యు నోటీస్ ది ఫ్లవర్ ఆఫ్ పీస్ విత్ ఇన్ యూ అండ్ నాట్ అవుట్ సైడ్.
0: కలిగేటువంటి సర్వ కష్టమును కూడాను దాన్ని తట్టుకుని నెట్టుకుని ముందుకు సాగాలి.
1: యూ షుడ్ బేర్ ఆల్ ద సఫరింగ్ అండ్ ద ట్రబుల్స్ ఆన్ ద వే అండ్ ప్రొసీడ్ ఫార్వర్డ్.
0: లోకంలో ఎన్నో బాధలు కలుగుతుంటాయి.
1: దేర్ విల్ బి సో మెనీ ట్రబుల్స్ ఇన్ ద
0: వరల్డ్. ఈ ప్రాకృతమైన జీవితం లోపల ఎన్నో ఇక్కట్లు జరుగుతుంటాయి.
1: ఇన్ దిస్ ఫిజికల్ ఎఫీమరల్ వరల్డ్ దేర్ విల్ బి సో మెనీ ప్రాబ్లమ్స్.
0: ఇవన్నీ కూడా మనం లెక్క చేయకూడదు.
1: వి షుడ్ నాట్ బి మైండ్ఫుల్ ఆఫ్ దిస్.
0: వీటన్నిటిని సాధించే నిమిత్తమే మానవ జన్మం వచ్చింది.
1: వి షుడ్ ప్రొసీడ్ అహెడ్ అండ్ టేక్ ఇట్.
0: మానవ జన్మము కేవలం భోగ భాగ్యాల నిమిత్తమే రాలేదు.
1: Human life is not gifted to enjoy the pleasure.
0: ప్రాకృతమైనటువంటి సుఖములు అనుభవించే కోసం రాలేదు.
1: It's not given not to enjoy the convenience.
0: ఇవన్నీ కూడా మనం అనుభవిస్తూనే ఉంటున్నాము.
1: We do enjoy them.
0: పచ్చి పచ్చి మృగాదులు కూడా అనుభవిస్తున్నాయి.
1: The birds and beasts also share them.
0: కానీ అది కాదు మనం అనుభవించవలసింది.
1: And that is not the happiness that we should expect.
0: మనం అనుభవించినటువంటిది నిజమైనటువంటి శాంతి.
1: We should experience true peace in the sense.
0: అది మన హృదయం యొక్క స్వభావము.
1: That is our true nature.
0: ఆ హృదయం నుండి ఆవిర్భవించేటువంటి శాంతిని మనం పొందాలి.
1: వి షుడ్ ఎక్వైర్ ద పీస్ దట్ ఎమనేట్స్ అవుట్ ఆఫ్ అవర్ హార్ట్.
0: కనుక ఈ శాంతి పుష్పము ఐదవ పుష్పము.
1: ద ఫ్లవర్ ఆఫ్ పీస్ ఇస్ ద ఫిఫ్త్ వన్.
0: తప పుష్పం.
1: ద ఫ్లవర్ ఆఫ్ పెనెన్స్.
0: ఈ తపస్సు.
1: పెనెన్స్.
0: ఏమిటి తపస్సు?
1: వాట్ ఇస్ పెనెన్స్?
0: అడవులకు పోయి కందమూలాదులు భుజించి భగవంతుని స్మరించడం ఆ తపస్సు.
1: వాట్ డు యు మీన్ బై పెనెన్స్? గోయింగ్ టు ద ఫారెస్ట్ and partaking the tubers and leaves
0: అది నిజంగా తమస్ అని చెప్పవచ్చు.
1: ఇట్ ఈస్ నాట్ తపస్ పెనెన్స్ బట్ ఇట్ ఇస్ తమస్.
0: తపస్సుగా ఏమిటి? అన్నింటి ఎందుకు తాను ప్రతి దానికి కూడా సిద్ధముగా ఉండాలి.
1: తపస్ పెనెన్స్ మెంట్ రెడీనెస్ ఫర్ ఎవ్రీథింగ్.
0: ఈ యొక్క మూడు ఇంద్రియములు కూడా ఒక్క రీతిగా అరికట్టాలి.
1: వన్ షుడ్ ఎక్సర్సైజ్ కంట్రోల్ ఓవర్ ద సెన్సెస్.
0: తపస్సు అంటే కేవలం మనోవాకాయముల చేత కలిగేటువంటి ఉద్రేకాన్ని మనం అరికట్టాలి.
1: పెనెన్స్ మెంట్ కంట్రోలింగ్ all the kinds of agitation.
0: సత్వ రజో తమోగుణం తే ఏర్పడేటువంటి యొక్క ఆవేశాన్ని మనం అరికట్టాలి.
1: We should control all the agitations and the disturbances.
0: సాత్వికమైన, రాజసికమైన, తామసికమైన కూడాను ఏకభావంతో చూడాలి.
1: We should have that equanimity in all moments of inertia, the passion.
0: నిరంతరం కూడాను మన మనసును దైవం నందుంచాలి.
1: We should concentrate on God all the time.
0: అలాంటి హృదయం కలిగినటువంటి వాడే మానవుడు.
1: He is the true man if he concentrates on God.
0: ప్లస్ దయ హృదయం.
1: హృత్ ప్లస్ దయా ఇస్ హృదయ.
0: ఈ దయతో నిండినటువంటి యొక్క మానవత్వమే నిజమైన తపస్సు.
1: The penance meant the heart should be full of compassion.
0: కాలంను వ్యర్థం చేయటం కాదు.
1: Not merely wasting time.
0: దుర్వినియోగం చేయటం కాదు.
1: Nor misusing time.
0: నిజముగా తపస్సు అనగా ఏమిటి? మూడు గుణములను ఏకత్వం చేయటం.
1: The penance meant the harmony, unification of all these attributes.
0: యోగి.
1: He is yogi, the renunciant.
0: మనస్సేకం, వచస్సేకం, కర్మణ్యేకం, మహాత్మనం.
1: It's only the noble soul who has got perfect harmony, unity in thought, word and deed.

0: No penance, no pilgrimage, no sacred text, no penance, nothing will be helpful to cross this ocean of life. What is the main cause? We should unify the three attributes. We are angry. You should control it.
1: ఉత్సాహం కలిగింది, దాన్ని కూడా అరికట్టాలి.
0: యు ఆర్ మోర్ ఎమోషనల్, యు షుడ్ కంట్రోల్.
1: సంతోషం కలిగింది, దాన్ని కూడా అరికట్టాలి.
0: యు ఆర్ ఎక్స్టాటిక్, యు షుడ్ కంట్రోల్.
1: దుఃఖం కలిగింది, దాన్ని కూడా అరికట్టాలి.
0: ద గ్రీఫ్ హస్ టు బి అండర్ చెక్.
1: సుఖదుఃఖే సమీకృత్వ లాభో లాభం చేయాలి. సుఖదుఃఖముల రెండింటిని కూడా ఏకత్వంగా భావించాలి.
0: ద స్పిరిట్ ఆఫ్ ఈక్వానిమిటీ హస్ టు బి మెయింటైన్డ్ బోత్ ఇన్ టైమ్స్ ఆఫ్ ప్లెజర్ అండ్ పెయిన్.
1: అది ఏ నిజమైన తపస్సు.
0: దట్ ఈస్ ద ట్రూ పెనన్స్.
1: నువ్వు ఏ పనైనా చేస్తురా,
0: you do anything,
1: ye sevalaina chestura,
0: serve in any capacity,
1: kaani vaanchanu nee endu unchukoku,
0: but don't have desire.
1: Vaancharahitamaintundi yokka bhavame tapassu.
0: That desirelessness state is penance.
1: Inka dhyana pushpam,
0: the flower of meditation,
1: yedavadi.
0: This is the seventh flower.
1: Dhyanam ante emiti?
0: What is meditation?
1: Kannulu gochukoni పద్మాసనం వేసుకుని ఏదో పరమాత్మని స్మరించుకోవటం, ఇది ధ్యానం అని భావిస్తున్నారు.
0: వి కన్సిడర్ మెడిటేషన్ మెంట్ సిట్టింగ్ కీపింగ్ క్వైట్ విత్ ఐస్ క్లోజ్.
1: ఈ ధ్యానం అంతా భౌతికమైన, లౌకికమైన, ప్రాప్తమైనటువంటి ధ్యానం.
0: దిస్ ఇస్ ఏ ఫిజికల్, ఏ వరల్డ్లీ లెవెల్ ఆఫ్ అబ్జర్వెన్స్.
1: ఇదంతా కూడా నువ్వు ప్రాపంచికంగా చేసేటువంటి ధ్యానములు.
0: వీ డూ ఇట్ ఇన్ ద వరల్డ్లీ సెన్స్.
1: ఇది అవసరమే.
0: ఇట్ ఇస్ నెసెసరీ.
1: ఎంతవరకు,
0: వాట్ ఎక్స్టెంట్,
1: పరిపూర్ణ స్థితి కలిగేంత వరకు ఈ ధ్యానం మనం ప్రాప్తించాలి.
0: Until you have all the capacity in fullness, you have to follow the word.
1: Dhyanam anaga idi kaadu, mana manasu bhagavantunlo deenam kavali.
0: Meditation meant merger of the individual mind in the cosmic mind.
1: Palalo neenu ekamainattuga,
0: just as water mixes in milk,
1: ee palalo ekamainatunti yokka neernu manam veru cheyadaniki veeru kaadu.
0: You cannot segregate or separate out water from the milk.
1: Ade vidhamgane bhagavantunto ekamainatunti yokka ee prema tattvam వేరు చేయడానికి సాధ్యం కాదు.
0: When once the individual merges in the cosmos, you cannot separate him.
1: నిప్పులో వేసినటువంటి ఇనుము,
0: just as iron put in fire,
1: ఇనుము అంతా నిప్పుగానే మారిపోతుంది.
0: The whole iron becomes red hot like
1: fire. ఎక్కడ ముట్టినా కాలుస్తుంది.
0: It burns you wherever you
1: touch. కనుక మన యొక్క ప్రేమ తత్వం అనేటువంటిది భగవంతుని ప్రేమలో లీనం కావాలి.
0: The principle of love of the individual should merge in the love principle of
1: the universe. బ్రహ్మ భవతి అన్నది వేదం.
0: The Veda says the knower of Brahman becomes Brahman.
1: రెండు ఏకమైపోవాలి.
0: Both become one.
1: అగ్ని వేరు, ఇనుము వేరు కాకూడదు.
0: The fire and iron should not be separate.
1: అగ్ని ఇనుము రెండు కూడా ఏకమైపోవాలి.
0: The iron and fire should become one.
1: మన మనసు భగవంతుని యొక్క భావములో ఏకమైపోవాలి.
0: Our mind should merge in the thought of the
1: universe. ఏదో పొద్దున సాయంకాలం కొద్ది ధ్యానం చేసి ఆ కొద్ది కాలం మాత్రమే భగవంతుడిలో ఏకమైందంటే అది నిజమైన ధ్యానం కాదు.
0: We meditate for a brief time both in the day and the night, you cannot call it meditation.
1: Sarvada sarvakaleshu sarvatra hari chintanam.
0: You should think of God all the time, everywhere.
1: ఏ పని చేయినా చేసినా ఈ పనులంతా కూడా నీవు లక్ష్యంలో పెట్టుకో, కానీ అందులో నీ యొక్క ప్రేమ లక్ష్యం కావాలి.
0: You may do anything, you may undertake any task, but keep God in view.
1: ఇది ఏ నిజమైన ధ్యానం.
0: This is true meditation.
1: కొంత పరిమితమైనటువంటి టైం పెట్టుకుని మనం భగవంతుని స్మరించడం, ఇది ధ్యానం కాదు.
0: Meditation is not thinking of God within the framework of time.
1: ఇది కేవలం పార్ట్ టైం డివోషన్.
0: This is only part time devotion.
1: కానీ ఫుల్ టైం డివోషన్ కావాలి.
0: But full time devotion is needed.
1: కనుక ధ్యానం అనగా కేవలం పద్మాసనం వేసుకుని కూర్చొని భగవంతుని స్మరించడము, కొన్ని నిమిషాలు మాత్రమే కూర్చోవటం, ఇది సాధ్యం కాదు.
0: Meditation does not mean observing silence, sitting for some time.
1: భగవంతుని అనుగ్రహం కూడా కొన్ని క్షణాలు వస్తుంది, తిరిగి తర్వాత వెళుతుంది.
0: God's grace also will be conferred on you for a moment and
1: భగవంతుని అనుగ్రహం వచ్చిందంటే పర్మనెంట్ గా నిలిచిపోవాలి.
0: In fact, it should stay with you permanently.
1: ఆ నిత్యమైన సత్యమైనటువంటి యొక్క ధ్యానమును మనం ప్రార్థించాలి.
0: We should pray as to meditate eternally.
1: Inka 8th,
0: satyam
1: ashtavida pushpam,
0: and the flower of truth,
1: vishnu priti karam bhavet. Inka satyam
0: truth,
1: idi 8th,
0: this 8th,
1: idi chaala mukhyamainatundi,
0: this very important.
1: Satyam chetane prapancham puttindi,
0: the whole world is
1: satyam chetane prapancham undi,
0: and it's sustained
1: by satyam chetane prapanchamlo aikyam aipothundi,
0: the world merges in truth.
1: Kanukane సత్యం చాలా ప్రధానమైన సాధనం.
0: ట్రూత్ ఇస్ ద చీఫ్ వన్.
1: సత్యంబునందుండి సర్వంబు పుట్టించే సత్యంబునందనగే సర్వ సృష్టి.
0: ద క్రియేషన్ ఎమర్జ్డ్ అవుట్ ఆఫ్ ట్రూత్, సస్టైన్
1: సత్యమహిమలేని తడమేది కనుగొన్నా శుద్ధ సత్వం ఇదియే చూడరయ్యా.
0: Is there any place where there is no truth, the principle of truth? It is the pure unsullied truth
1: pervading all over. Trikala bhagyam satyam.
0: The truth remains the same
1: in all the satyam.
0: You cannot divide
1: it. Satyam.
0: It is total existence.
1: Sarvamu antardhanamainappudiki satyam matram sthashitanga
0: untundi. Everything might vanish, but the truth remains.
1: Satyame bhagavantudu.
0: The truth is God.
1: Kanukane, truth is God.
0: Truth is God.
1: Live in truth.
0: Live in truth.
1: ఆ సత్యంలోనే మనం జీవించాలి.
0: We have to live in truth.
1: సత్యంతోనే మనం బ్రతకాలి.
0: And we have to live.
1: సత్యం నందే అంత్యమైపోవాలి.
0: And we have to end in truth.
1: కనుక ఇట్టి సత్యం అనేటువంటిది అష్టవిధ పుష్పము.
0: This truth is the eighth flower.
1: కనుక ఇలాంటి పుష్పముల చేత మనం భగవంతుని పూజించినప్పుడు భగవంతుడు ప్రీతికరంగా అందుకుంటాడు.
0: God receives these offerings of flowers of this sort.
1: ఇంకా ఎట్టి పుష్పమును కూడాను భగవంతుడు ఆశించడు.
0: God does not expect any other flower other than these.
1: Kalukane ahim praha prasavam pushpam.
0: The first one is the flower of non-violence.
1: Pushpam indriya nigraham.
0: The flower of sense control.
1: Ee indriya nigraham anetundi chaala pradhanamainatundi.
0: This is very essential.
1: ఈ ఇంద్రియ నిగ్రహం చేతనే మనం ఎంతైనా కూడా సాధించవచ్చు.
0: యు కెన్ అచీవ్ ఎనీథింగ్.
1: ఈనాడు ప్రపంచంలో జరిగేటువంటి యొక్క అల్ల కల్వాలములకు కలహములకు అన్నిటికీ అశాంతికి ఈ యొక్క ఇంద్రియములే మూల కారణం.
0: Senses are responsible for all the conflict, the contradiction and fighting, agitation all over.
1: ప్రతి ఇంద్రియానికి కూడా మనం బుద్ధి చెప్తూ రావాలి.
0: In fact, we should teach a lesson to every one of the senses.
1: నోటికి బుద్ధి చెప్తాము. హే నోరా, ఎంత కాలం నీవు ఈ విధంగా భుజించేది?
0: Oh tongue, how long you want to consume food?
1: ఎంత కాలం భుజించినా నీకు తృప్తి లేదు.
0: You are not contented in spite of
1: eating. జీవితమే ఎంత?
0: Your nature is that.
1: అని ఏ విధంగా నాలుక భుజించామో,
0: as you teach a lesson to your
1: tongue, అదే విధంగానే కన్నులకు కూడా బోధించాలి.
0: యూ షుడ్ ఆల్సో టీచ్ యువర్ ఐ.
1: ఏ నేత్రమా,
0: ఓ ఐ,
1: ఎన్నో చూస్తున్నావు నీవు.
0: యు హావ్ బీన్ వాచింగ్.
1: ఎన్నో అనుభవిస్తున్నావు నీవు.
0: యు హావ్ బీన్ హ్యాపీ.
1: కానీ ఇంకా నీకు తృప్తి లేదా?
0: ఆర్ యు నాట్
1: సాటిస్ఫైడ్? దేనిని నీవు చూడాలి?
0: వాట్ ఇస్ దట్ యు షుడ్ సీ?
1: నీవు చూచినవన్నీ నీవు అనుభవించావు.
0: యు ఇన్ ఫ్యాక్ట్ యు ఎక్స్పీరియన్స్ ఆల్ ద థింగ్స్. కనుక
1: నీవు చూడవలసినటువంటిది ఒక్క సత్య స్వరూపుణ్ణి.
0: యు ఇన్ ఫ్యాక్ట్ యు షుడ్ లుక్ అట్ గాడ్ ఓన్లీ.
1: స్వరూపుడు.
0: హి ఇస్ ద ఫామ్ ఆఫ్ ట్రూత్.
1: దైవాన్ని నీవు ఆశించు.
0: ఎక్స్పెక్ట్ గాడ్.
1: ఆ నిజమైనటువంటి యొక్క దైవ స్వరూపాన్ని నీవు చింతించు.
0: యు ఆల్సో థింక్ ఆఫ్ గాడ్.
1: కనుక నీవి పిచ్చి పిచ్చి బాధలంతా వదిలిపెట్టి
0: గివ్ అప్ ఆల్ ప్రాబ్లమ్స్.
1: ఓ ఇంద్రియమా, నీవు చక్కగా భుజించు.
0: ఓ టంగ్, ఈ
1: దేనిని భుజించాలి?
0: వాట్ షుడ్ బి ఈటెన్?
1: ప్రొద్దుబోక ఊరి వారి శుద్ధులంటే మీరు సిద్ధమవుదురే కడు సిద్ధతోడ.
0: ఓ ఇయర్స్, యు ఆర్ రెడీ టు లిసన్ టు వెయిన్ గాసిప్ అండ్ ద టేల్స్.
1: ముద్దు ముద్దుగాను భగవత్ ముచ్చటాలు చెప్పు వేడ. వద్దికగా నుండరేల ఓ చెవుల.
0: వెన్ ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ డివైన్ అండ్ స్పిరిచువాలిటీ యు ఆర్ నాట్ రెడీ.
1: ఓ చెవుల, ఎన్ని వింటున్నావు నీవు?
0: ఓ ఇయర్స్, యు ఆర్ లిసనింగ్ మెనీ.
1: నీకు అనవసరమైనటువంటి విషయాలంతా వింటున్నావు.
0: యు లిసన్ టు వెయిన్
1: గాసిప్. ఊరి వారి శుద్ధులంతా వింటున్నావు.
0: ఆల్ ద టేల్స్ అరౌండ్.
1: నీకు ఇష్టం లేనటువంటి విషయాలంతా వింటున్నావు.
0: యు లిసన్ ఆల్ ద
1: దుర్మార్గమైన విషయాలంతా వింటున్నావు.
0: ఆల్ అన్నెసెసరీ
1: రేడియోలో వచ్చేటంతా వింటున్నావు.
0: యు హావ్ బీన్ లిసనింగ్ ఇన్
1: రేడియోలో వచ్చేటంతా వింటున్నావు.
0: రేడియో అండ్ రేడియో.
1: ఇది నీకు వచ్చిన ఫలితం ఏంటుంది?
0: వాట్ ఇస్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్ ఇట్?
1: కర్ణముల, నీవు ఇలాంటి పనికి నీవు పుచ్చుకోవద్దు.
0: వాట్ ఇస్ షేమ్ ఇయర్? డోంట్
1: లిసన్. నీవు సిద్ధం కావద్దు.
0: Don't be ready for that.
1: ఈ ఇతరుల విషయాలు విని నీ యొక్క హృదయాన్ని పాడు చేసుకుంటున్నావు.
0: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ స్పాయిలింగ్ యువర్ సెల్ఫ్.
1: ఎట్టి విషయాలు నీ వినువో అవే నీ హృదయంలో ప్రింట్ అయిపోతాయి.
0: All that you listen will be imprinted in your heart.
1: ఎలాంటి విషయాలు నీవు చూస్తావో అదే నీ హృదయంలో ప్రింట్ అయిపోతాయి.
0: All the scenario that you watch will be imprinted on your heart.
1: కనుక నీ హృదయాన్ని పాడు చేసుకుంటున్నావు.
0: You are spoiling your heart.
1: ఈనాడు ప్రపంచమంతా పొల్యూషన్ మలమయమైంది.
0: You find pollution all over the world.
1: ఇలాంటి పొల్యూషన్ అంతా నీవు చేర్చుకుని నీ హృదయాన్ని కూడా నీవు పొల్యూషన్ చేసుకుంటున్నావు.
0: యు హావ్ పొల్యూటెడ్ ఈవెన్ యువర్ హార్ట్.
1: మాలిన్యం చేసుకుంటున్నావు నీ యొక్క మనసును.
0: యు హావ్ పొల్యూటెడ్ యువర్ మైండ్.
1: మనసు మాలిన్యమైందంటే ఇంక నీవు అనుభవించేది ఏమిటి?
0: వెన్ ద మైండ్ ఇస్ పొల్యూటెడ్, వాట్ ఇస్ దట్ యు ఎక్స్‌పీరియన్స్?
1: అంతా నిరుపయోగమైనటువంటి.
0: ఎవ్రీథింగ్ ఇస్ యూస్‌లెస్.
1: నిన్న కొంతమందికి విజయవాడ విశాఖపట్నం నుంచి వచ్చిన వారికి చెప్పాను.
0: భగవాన్ స్పోక్.
1: మన హృదయం అనేటువంటిది ఒక పెన్ను వంటిది.
0: Bhagavan spoke to devotees from Visakhapatnam doctors. He said human heart is a pen.
1: Mana pennu pennulo elanti ink fill up chestamo,
0: as is the ink that fills the pen,
1: alanti vratalu alanti geetalu manaku ostayi.
0: So also you get the letters and
1: adhe kalare vastuntuntadi.
0: In the same way you would get the
1: kanuka mana hrudayam anetundi oka pennu vantidi.
0: Human heart is a pen.
1: Ee prapancha sambandhamaina vishayalanta rastundi.
0: It writes all the worldly matter.
1: Chitrinchukuntundi akkada.
0: It gets printed
1: there. Indulo నీవు ప్రేమమయమైనటువంటి ఇంకుని ఫిలప్ చేయి.
0: ఫిల్ దిస్ ఇంక్ ఆఫ్ లవ్.
1: నీవు రాసే వ్రాతలు, చేసే చేష్టలు, తలిచే తలపులు అన్ని కూడా ప్రేమమయంగా ఉంటాయి.
0: ఆల్ యువర్ రైటింగ్స్, ఆల్ యువర్ యాక్షన్స్, ద వర్డ్స్ ఆర్ బౌండ్ టు బి ఫుల్ ఆఫ్ లవ్.
1: ఈ పెన్నుతో ఏమి రాస్తే కూడాను అదంతా అదే రకంగా పోతుంది.
0: వాట్ ఎవర్ యు రైట్ విత్ దిస్
1: అదే రంగే వస్తుంది.
0: యు విల్ ఫైండ్ లవ్ దేర్.
1: కనుకనే మన హృదయం అనేటువంటి దాన్ని ప్రేమతో నింపుకోవాలి.
0: వి షుడ్ ఫిల్ అవర్ హార్ట్స్ విత్ లవ్.
1: ఈ విధంగా కూడాను మనం పవిత్రమైనటువంటి జీవితాన్ని గడపాలి.
0: వి షుడ్ లీడ్ ఎ సేక్రెడ్ లైఫ్.
1: భగవంతుడు ఆ విధమైనటువంటి దీన్ని ఆశిస్తున్నాడు.
0: గాడ్ వాంట్స్ అస్ టు హావ్ దట్
1: సేక్రెడ్. ఈ వాడిపోయే పుష్పమును కాలిపోయే పుష్పమును తీసుకోడు.
0: He is not bothered of the flowers that fade out nor get burned.
1: Pujari aneka rakamaitundi pushpamulu techi poojchestuntadu.
0: The priest brings so many kinds of flowers
1: and offers. Oh pujari, neevu inta kaalam nechukunnadi ideena?
0: He tells the priest, what is it you have learned?
1: Lari lari lanta kuda gulabi pushpam teesukuntunnavu.
0: You go on by these flowers which
1: lari lari lanta malle pushpam teesukuntunnavu.
0: And you collect the jasmine
1: flowers. Makaranda pushpam teesukuntunnavu.
0: And all the flowers.
1: Ivanni chesi evi prayojanam?
0: What is the use of all this worship?
1: Meeraadu chesina pushpamulu repadi niku vaadipothayi.
0: The flower offered today would be decayed tomorrow.
1: Ee pushpam kaadu neeku kavalsindi.
0: It's not that flower I want.
1: శాంతి పుష్పం కావాలి.
0: ఐ వాంట్ ద ఫ్లవర్ ఆఫ్
1: ప్రేమ పుష్పం కావాలి.
0: ద ఫ్లవర్ ఆఫ్
1: ఇది వాడిపోనటువంటిది, రాలిపోనటువంటిది, ఇలాంటి పుష్పాన్ని పూచి.
0: యు ఆఫర్ ద ఫ్లవర్స్ దట్ వుడ్ నాట్ డ్రాప్ డౌన్ ఆర్ ఫేడ్ అవుట్.
1: అహింస ప్రథమం పుష్పం అన్నాడు మొట్టమొదట.
0: ఇన్ ద బిగినింగ్ ఇట్ ఇస్ సెడ్ ద ఫ్లవర్ ఆఫ్ నాన్ వైలెన్స్.
1: అహింస,
0: వాట్ ఇస్ నాన్ వైలెన్స్?
1: మనము ఎవరిని బాధించకుండా ఉండటం.
0: వీ షుడ్ నాట్ హార్మ్ ఆర్ హర్ట్ ఎనీబడీ.
1: కానీ కొంతమంది డాక్టర్స్ కత్తి తీసుకుని ఆపరేషన్ చేస్తారు.
0: బట్ సమ్ డాక్టర్స్ విత్ ది హెల్ప్ ఆఫ్ ద నైఫ్.
1: ఇది మాత్రమే హింస కాదా అనుకుంటారు చాలా మంది.
0: మెనీ థింగ్ ఈజ్ ఇట్ నాట్ వైలెన్స్?
1: కాదు కాదు.
0: నో నో.
1: ఆ ఉన్న బాధను నివారణ చేసే నిమిత్తమై కత్తిని తీసుకుని పొట్టను కోస్తాడు.
0: డాక్టర్ ఆపరేట్స్ విత్ ద నైఫ్ టు గివ్ రిలీఫ్ ఫ్రమ్ ద పెయిన్.
1: తదుపరి అతనికి సుఖాన్ని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని అందిస్తాడు.
0: అండ్ దట్స్ బై ఆపరేటింగ్ ఆన్ యూ హి గివ్స్ యు హ్యాపీనెస్.
1: అది ఉపకారమే కానీ అపకారం కాదు.
0: ఇట్ ఈస్ హెల్ప్ బట్ నాట్ ఎ హార్మ్.
1: అది అహింసనే కానీ హింస కాదు.
0: ఇట్ ఈస్ నాన్ వైలెన్స్, నెవర్ వైలెన్స్.
1: ఇంకా కొంతమంది అయ్యా కూరగాయలంతా తింటున్నారే, ఈ కూరగాయలు కోస్తే అవి ఎంత బాధపడతాయో.
0: Some say you eat all vegetables, you cut the vegetables, is it not violence?
1: Man chesetundi pannantha kodanu kurugayalu sambandhinattu kaadu.
0: Is not related to vegetables alone.
1: Vrutchamulaku deeniganta pranam undi.
0: In fact the vegetables have got life.
1: Kaani manasu ledu.
0: They have no mind.
1: Ee manasu lekapovadam cheta dani baadhalu avi daniki teliyadu.
0: Since they have no mind, the vegetable world, they don't have pain.
1: Intiye kaadu vijnanam kodanu ledu.
0: They do not have wisdom either.
1: ఒక కాయను మనం కోసిమంటే అక్కడ నీరు కారుతుంది.
0: If you cut the fruit over there, you find the water sap oozing out of
1: it. ఈ కాయను కోయటం చేత అది ఏడుస్తుంది, అదే కంటిదారాలు కారుస్తుందే అని అనుకుంటావు.
0: By plucking the fruit, you find the sap oozing out. It's not tear.
1: అది సహజమైన జలమే కానీ
0: it's a natural process.
1: దుఃఖ జలం కాదు అది.
0: It is not the tears.
1: దుఃఖం అనేటువంటి ఎప్పుడు మనసు ఉండినప్పుడే దుఃఖం వస్తుంది.
0: Where there is mind, there is grief.
1: మనసున్నటువంటి వారికి ఆనందం కలుగుతుంది.
0: The one with mind would be delightful.
1: కనుకనే మనసున్నటువంటిది మానవునికి తప్ప దేనికి లేదు.
0: It's only the mankind that has got the mind. But
1: పశుపక్షి మృగాదులకు కూడా మనసుంది.
0: The birds and beasts have got mind.
1: క్రిమికీటకాదులకు కూడా మనసుంది.
0: So also insects.
1: కానీ వృక్షములకు, కూరగాయలకు ఇట్లా దానికంత ప్రాణం లేదు. ప్రాణం ఉంది కానీ మనసు లేదు.
0: The trees and all the greenery have got life but not the mind.
1: కనుకనే మనసు లేనిటువంటి దాన్ని ఎంత బాధ పెట్టినా అది హింస కాదు.
0: The one without the mind will never suffer.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: అందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తుంటారు.
0: All worship with all devotion.
1: కానీ ఇది కాదు భగవంతుడు ఆశించేది.
0: ఇట్ ఇస్ నాట్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్
1: యూ. ఇవంతా కూడా నీ వ్యక్తిగతమైనటువంటి యొక్క సాధనలు.
0: ఇట్స్ ఆల్ ఇండివిజువల్ రిచువల్.
1: కానీ ఫండమెంటల్ ఈ యొక్క ప్రాకృతమైనటువంటి యొక్క సాధన నీవు చేయాలి.
0: బట్ ది ఫండమెంటల్ స్పిరిచువల్
1: సామూహికమైనటువంటి సాధన చేయాలి.
0: అండ్ యూ షుడ్ అండర్
1: సామాజిక సేవలు చేయాలి.
0: యూ షుడ్ సర్వ్ సొసైటీ.
1: సొసైటీ సేవ చేసినప్పుడు హృదయపూర్వకంగా మనము ఆనందాన్ని అందుకుంటాం.
0: సర్వీస్ టు సొసైటీ విల్ మేక్ యూ బ్లిస్ఫుల్.
1: ఈ వ్యక్తిగతమైనటువంటిది ఎంత కాలము?
0: ఇండివిజువల్ డస్ నాట్ లాస్ట్ లాంగ్.
1: ఎంత కాలం చేసినా కానీ ఈ యొక్క ఫండమెంటల్ సామూహిక సేవలు చేయాలి.
0: ఫండమెంటల్ సర్వీస్ ఇస్ వెరీ ఎసెన్షియల్.
1: ఈ సమాజ సేవనే ఎంతో పవిత్రమైనటువంటి సేవ.
0: సర్వీస్ టు సొసైటీ ఇస్ సీక్రెట్.
1: ఎలాంటి వారు ఎలాంటి హృదయంతో అందుకుంటారో.
0: ఇన్ వాట్ ఫార్మ్ ది సర్వీస్ ఇస్
1: భావం తద్భవతి.
0: As is the feeling, so is the experience.
1: మనం పవిత్రమైన సేవలు చేసినప్పుడు వారు పవిత్రులుగా రూపొందుతారు.
0: If you offer sacred service, they turn sacred.
1: కేవలం బాధల నివారణ కాకుండా
0: Not only are relieved of
1: వారిని
0: the pain,
1: పవిత్రులు గావించటము.
0: You also sanctify them.
1: వారిని కూడాను అభివృద్ధి గావించటము.
0: You also help
1: వారిని
0: కూడాను
1: సాత్వికులుగా గావించటము.
0: You also make them happy.
1: కనుకని సాత్విక భావం చేత సమాజ సేవలో మనం పాల్గొనాలి.
0: With all the pious feeling,
1: ఎంత శక్తియో అంత సేవ చేయండి.
0: You serve to your extent possible.
1: భజనలు చేస్తున్నారు.
0: Many
1: ప్రొద్దున సాయంకాలం భజన చేస్తున్నారు.
0: In fact, we sing the glory of
1: ఆ భజనలు పాడేటువంటి వానికి తృప్తి.
0: The singer will have satisfaction.
1: కాలి వినేటువంటి వారికి ఆ విన్నంత వరకు తృప్తి.
0: Listener also will have satisfaction.
1: తరువాత ఆ యొక్క భజన యొక్క ఫలితం ఏమిటి?
0: Later, what is the result, consequence?
1: అది తాత్కాలికమైనటువంటిది.
0: The impact is
1: temporary.
0: The influence is
1: చాలా మంది పిల్లలు చెప్పారు భజగోవిందం లోపల.
0: Students recited భజగోవిందం.
1: జన జన యౌవన గర్వం హరతి నిమిష. ఒక అర నిమిషం కూడా ఉండదు.
0: The pride of wealth and power and youth does not last for long.
1: ఈ విధమైనటువంటి యవనత్వానికి మనం ఎందుకు ఇంత పాటు పడాలి?
0: Why should we struggle hard for this momentary?
1: కదిలిపోయి మేఘముల వలె యవనం కూడా ను కదిలిపోతుండాలి.
0: All are passing clouds, all vanish.
1: ఈ క్షణభంగురమైన యవనం లోపల ఇంత అహంకారం మనకెందుకు?
0: Why should we be egoistic and proud enough because of this momentary youth?
1: ఇన్ని విధమైనటువంటి వాంఛలు మనకెందుకు?
0: Why so many desires?
1: కనుకనే దీన్ని కూడా మనం త్యజించాలి.
0: We have to sacrifice them.
1: అప్పటికప్పుడు చేయవలసిన పనులు చేయాలి.
0: We have to do our duty.
1: కానీ డూ యువర్ డ్యూటీ.
0: డూ యువర్ డ్యూటీ సిన్సియర్లీ.
1: అంతేకాని దీన్ని మనస్కంగా తీసుకోకూడదు.
0: డూ నాట్ టేక్ ఇట్ టు హార్ట్.
1: మంచి కానీ చెడ్డ కానీ,
0: గుడ్ ఆర్ బ్యాడ్,
1: ఇదంతా నా మంచి కోసమే.
0: ఎవ్రీథింగ్ ఇస్ ఫర్ మై గుడ్.
1: ఇదంతా భగవంతుడు అనుగ్రహించిన వరప్రసాదమే.
0: ఇట్స్ ఆల్ గాడ్స్ గిఫ్ట్.
1: కాబట్టి ఈ గిఫ్ట్ ను మనం వేస్ట్ చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ వేస్ట్ గాడ్స్ గిఫ్ట్.
1: అన్నింటికంటే కాలం చాలా ప్రధానమైనటువంటిది.
0: టైమ్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ఆల్.
1: ఈ కాలం మనం అమితంగా వేస్ట్ చేస్తున్నాము.
0: వీ ఆర్ వేస్టింగ్ టైమ్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే.
1: ఉన్నటువంటిది 24 గంటల లోపల,
0: Within 24 hours,
1: నిద్రాహారములకు ఎంతో కొద్ది కాలం మాత్రమే ఉపయోగపెడుతున్నాము.
0: In fact, for food, raiment and shelter,
1: ముక్కాల భాగమంతా కూడాను దుర్వినియోగం చేస్తున్నాము.
0: All the rest of the time is wasted.
1: ఊరి వారి చింతలు,
0: think of people,
1: ప్రాకృతమైన చింతలు,
0: the worldly thoughts,
1: అపవిత్రమైన భావములు,
0: unsacred thoughts,
1: ఇవన్నీ తలుచుకుంటూ మనం అపవిత్రం చేస్తున్నాం కాలాన్ని.
0: Spoil all the time.
1: కాలమును అపవిత్రం చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ స్పెండ్ టైమ్ ఇన్ అన్సేక్రెడ్.
1: కాలము సార్థకం గావించుకునే నిమిత్తమై కొన్ని సేవలు చేయాలి, అవే కర్మలు.
0: We should render service in order to sanctify the time.
1: సమాజ సేవలో మనం పాల్గొనాలి.
0: We have to participate.
1: సమాజ సేవలు చేసేంత వరకు కూడాను మనకు దుర్భావాలు మనలో ప్రాబల్యం.
0: So long we serve in the society, there will be no chance.
1: సమాజ సేవలు చేసేంత వరకును ఏ చింతలు మనకు జ్ఞప్తికి రాదు.
0: No worry would be there in your mind if you serve society.
1: ఆ సమాజంలో లీనమైన వ్యక్తికి అహంకారం నిర్మూలమవుతుంది.
0: The one who is in society will not be egoistic.
1: ఈ సమాజ సేవలో అహంకారాన్ని నిర్మూలం చేయటమే కాకుండా,
0: not only you kill ego,
1: ఆడంబరాలకు అవకాశం ఇవ్వకుండా,
0: there will be no scope for pomp and show.
1: కేవలం మానసిక యొక్క పవిత్రతకు మనం అభివృద్ధి గావిస్తున్నాం.
0: Your mind would be sacred.
1: సర్వ కర్మల కూడాను మనోశుద్ధి కోసమని.
0: All actions would give you the purity of the mind. చిత్తస్య
1: శుద్ధయే కర్మ అన్నది వేదం.
0: The goal of the action is the purity of the mind.
1: మనం ఏ సేవలు చేసినా చిత్తశుద్ధి కోసం చేస్తున్నాం.
0: All kinds of service only to purify the mind.
1: చిత్తశుద్ధి కలిగినటువంటి కర్మలు చేసే ప్రయోజనం ఏమిటి?
0: Without the purity of the mind, the action is
1: ఎంతనో ధనమును వ్యర్థం చేస్తున్నాము.
0: Many waste time.
1: ఎంతనో కాలమును వ్యర్థం చేస్తున్నాము.
0: Time is wasted.
1: ఎంతనో కర్మను వ్యర్థం చేస్తున్నాము.
0: All actions are also useless.
1: ఒక్కదాని ఎందైనా కూడాను శాశ్వతమైన శాంతి ఉన్నదా?
0: Is there permanent peace out of single action?
1: శాంతి లేనే లేదు.
0: There is no peace whatsoever.
1: వస్తుంది పోతుంది, passing clouds.
0: Peace appears and passes off like a passing
1: cloud. నిత్యమైన సత్యమైనటువంటి ఒక శాంతిని మనం కోరాలి.
0: We should aspire for that permanent peace.
1: అది ఏ మన హృదయం నుండి ఆవిర్భవించేటువంటి శాంతి.
0: It should originate out of our heart.
1: ఆ శాంతిని మనం ఆశించినప్పుడే,
0: when we desire that peace,
1: మన సార్థక నామం జగత్కంత వ్యాప్తి అవుతుంది.
0: In fact, our name would spread everywhere, all over.
1: ఎన్ని కష్టములకు గురి అయినప్పటికీ ధర్మజుడు శాంతాన్ని వహించాడు.
0: Dharmaja maintained peace in spite of
1: ద్రౌపది పరాభవం జరిగే సమయంలో భీముడు లేచాడు.
0: When Draupadi was humiliated, Bhima got up.
1: గద తీసుకుని దుశ్శాసన పైన పోయాడు.
0: He took that mace and about to fight.
1: అడ్డం పోయాడు ధర్మజుడు.
0: Dharmaja objected.
1: నాయన, ధర్మమే జయం.
0: Brother, righteousness will be successful.
1: మనం ఓడిపోయినటువంటి వారము.
0: In fact, we lost.
1: వారి స్వాధీనంలో ఉన్నాము.
0: We are under their control.
1: వారి ఇష్ట ప్రకారం వారు చేసుకోవచ్చు.
0: Let them act as they like.
1: కానీ ఓడిన వానికి వారి పైన యుద్ధం చేయటము అధికారం లేదు.
0: The one who is defeated cannot fight, has no authority.
1: కనుక నీవు కూర్చోమని చెప్పాడు.
0: Be seated.
1: ఇలాంటి శాంతమైనటువంటి ఏ కొద్ది మందికో ప్రాప్తిస్తుంది, కానీ అందరికీ ప్రాప్తించదు.
0: The state of mind of peace is at the hands of few, not me.
1: ఎలాంటి పరిస్థితులైనా కూడా శాంతిని మనం వహించాలి.
0: Under any circumstances, maintain your peace.
1: అది మనకు ఎంతో గొప్ప బలమునిస్తుంటారు.
0: That gives you the mighty strength.
1: దాని వల్లనే దైవ బలం కూడా మనకు ఏర్పడుతుంది.
0: And there you find love principle.
1: దివ్య శక్తి మనకు ఏర్పడుతుంది.
0: You'll have the divine power.
1: భవ్యమైన భావాలు ఏర్పడతాయి.
0: You'll have beautiful thoughts.
1: నిత్య సత్యమైనటువంటి శాంతిని పొందుతాము.
0: And you'll have that eternal permanent
1: peace. లోకములో శాశ్వతమైన కీర్తిని పొందుతాము.
0: You will have the permanent reputation in this world.
1: కౌరవులు ఎంతమంది పుట్టారు?
0: There are many Kauravas.
1: పాండవులు 5 మంది మాత్రమే పుట్టారు.
0: పాండవాస్ ఆర్ ఫాన్
1: కానీ ఇరువురు పోయారు.
0: బోత్ ఆర్ గాన్
1: కానీ పాండవుల యొక్క కీర్తి,
0: ద నేమ్ ఆఫ్ పాండవ,
1: సమాజం లోపల ఎంత శాశ్వతంగా నిలిచిపోయింది.
0: ద నేమ్ ఆఫ్ పాండవాస్ రిమైన్.
1: ధర్మజు అంటే అందరికీ ప్రీతి.
0: ధర్మజా ఇస్ లైక్ బై ఎవ్రీబడి.
1: ధర్మజా ధర్మం నుండి పుట్టినటువంటి వాడు అతను.
0: ధర్మజా ద వన్ బోర్న్ అవుట్ ఆఫ్ ధర్మ రైచస్.
1: ఆ ధర్మం నుండి పుట్టినటువంటి వాడికి ధర్మమే తప్ప అధర్మం తెలియదు.
0: ద వన్ బోర్న్ అవుట్ ఆఫ్ ధర్మ రైచస్నెస్ ఫాలోస్ రైచస్. క్షణ
1: క్షణమునకు మనం అధర్మమే అధర్మమే అధర్మమే.
0: ఎవ్రీ మూమెంట్ వి ఆర్ అన్రైచస్.
1: క్షణ క్షణమునకు అసత్యమే అసత్యమే అసత్యమే.
0: ఎవ్రీ మినిట్ వి యాక్టర్ బ్లేటెంట్ లైస్.
1: క్షణ క్షణమునకు హింసనే హింసనే హింసనే.
0: ఎవ్రీ సెకండ్ దేర్ ఇస్ వైలెన్స్.
1: ఎక్కడ అహింస? ఎక్కడ సత్యము? ఎక్కడ పవిత్రత? ఎక్కడ ధర్మము? ఎక్కడా కనిపించడం లేదు.
0: నోవేర్.
1: నిజంగా జగత్తులో ఈ ధర్మమే ఉండి ఉంటే ఈ విధమైనటువంటి అలజడి అంతా ఎందుకు కలిగేది?
0: When there is dharma in this world, how do you expect agitation?
1: ఇన్ని విధమైనటువంటి అశాంతి ఎందుకు జరుగుతుంది?
0: Why restlessness?
1: ఇన్ని విధమైన కలహములు అంతా ఎందుకు ప్రారంభమవుతున్నాయి?
0: Why conflict and fighting?
1: ఈ కల్లోలములు అంతా ఎందుకు వస్తున్నాయి?
0: Why all disturbance?
1: మనలో అది లేకపోవటం చేతనే కల్లోలములు.
0: Because there is no peace within us, there is conflict.
1: యద్ భావం తద్ భావం. తన ఎందు ఉన్నటువంటి దాన్ని రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్.
0: Everything comes out as a reflection of the inner being, as a reaction.
1: ప్రపంచంలో అల్లరి లేదు.
0: There's no agitation.
1: మానవుని ఎందు ఉంటుంది అల్లర?
0: It is within you.
1: వాణి యొక్క పనులన్నీ అల్లరి పనులుగానే ఉంటున్నాయి.
0: All your actions are disturbing.
1: వాణి మాటలంతా అల్లరి మాటలుగానే ఉంటున్నాయి.
0: All your words are agitating.
1: వాడి జీవితమే అల్లరి జీవితంగా మారిపోతుంది.
0: So the whole life is a
1: జన్మ నరజన్మ దుర్లభం. మానవ జన్మ వచ్చినందుకు ఇలాంటి పేర మనం తీసుకోవాలి.
0: Human life is rarest of all. Is that the name you should get?
1: మానవత్వం పవిత్రమైనటువంటిది.
0: హ్యూమన్ లైఫ్ ఇస్ సేక్రెడ్.
1: దివ్యమైనటువంటిది.
0: డివైన్.
1: భవ్యమైనటువంటిది.
0: న్యూ.
1: జీవించదగినటువంటిది. విలువైనటువంటిది.
0: హైలీ వాల్యుబుల్.
1: ఇలాంటి మానవ జీవితాన్ని ఇన్ని విధమైనటువంటి యొక్క అవస్థలకు గురి చేసి
0: వీ పుట్ దిస్ హ్యూమన్ లైఫ్ టు సఫర్.
1: పరులకు కూడా హింసించి
0: వీ హార్మ్ అదర్స్.
1: పరులను కూడా బాధ పెట్టి
0: వీ సఫర్.
1: తాను అనుభవించేటువంటిది ఏమిటి?
0: వాట్ దట్ యు ఎక్స్పీరియన్స్ అల్టిమేట్లీ.
1: కనుక మానవుడు మొట్టమొదట ఈ దశేంద్రియాన్ని అరికట్టాలి.
0: సో మ్యాన్ షుడ్ కంట్రోల్ ఆల్ హిస్.
1: నోటి నుంచి వచ్చేటువంటి పలుకు పవిత్రమైనదిగా ఉండాలి.
0: వాట్ ఎవర్ యు స్పీక్ షుడ్ బి సేక్రెడ్.
1: యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యు కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ.
0: యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యు
1: నీ మాటలు శాంతంగా మాట్లాడు.
0: యువర్ వర్డ్స్ షుడ్ బి సాఫ్ట్.
1: కఠినంగా ఉపయోగపెట్టద్దు.
0: నెవర్ యూస్ హార్ష్ వర్డ్స్.
1: ఈ కర్ణములు ఉంటున్నాయి. ఈ కర్ణముల ద్వారా శాంతమైన విషయాలు విను.
0: లెట్ యువర్ ఇయర్స్ లిసన్ టు
1: భగవ సంబంధమైన విషయాలు విను.
0: ఆల్ రిలేట్ టు గాడ్.
1: లోక క్షేమానికి సంబంధించిన విషయాలు విను.
0: ఆల్ దట్ వుడ్ హెల్ప్ యువర్ అడ్వాన్స్మెంట్.
1: లోక సమస్త సుఖినో భవంతు. అందరి ఆనందాన్ని నివాసించు.
0: ఎస్పైర్ ప్రే ఫర్ ది వెల్ బీయింగ్ ఆఫ్ ఆల్.
1: ఈ విధంగా ఒక్కొక్క ఇంద్రియాన్ని కూడా మనం ఎంత పవిత్రమో చేసుకోవచ్చు.
0: వి కెన్ సాంక్టిఫై ఆల్ అవర్ సెన్సెస్.
1: ఈ ఇంద్రియ నిగ్రహం మనం సాధించినప్పుడు ఎంతైనా మనం సాధించవచ్చు.
0: దెన్ వన్స్ యు హావ్ సెన్స్ కంట్రోల్ యు కెన్ అచీవ్ ఎ లాట్.
1: అందుకోసమనే చెప్పారు, నీకే గాని వాడనైతే లోకమాత, నేను లోకమందు లోకు అవుదు లోకమాత.
0: ఓ గాడ్, ఇఫ్ ఐఎమ్ నాట్ ప్లీజింగ్ టు యూ, ఐఎమ్ చీప్ ఇన్ ద సైట్ ఆఫ్ ద వరల్డ్.
1: ఓ శాంతమా, నీకే నేను కాకపోతే ఇంక లోకానికంతా విరుద్ధమే.
0: ఇఫ్ ఐఎమ్ నాట్ పీస్ఫుల్, ఐ విల్ బి అగైన్స్ట్ ద హోల్ ఆఫ్ ద వరల్డ్.
1: కనుక శాంతమా, నీవు నా మిత్రుడవు.
0: ఓ పీస్, యు ఆర్ మై ఫ్రెండ్.
1: నీకు నేను దూరం కాకూడదు.
0: ఐ కెనాట్ డిస్టెన్స్.
1: నీకు నేను దూరం అయిపోతే జగత్తుగా నేను దూరం అయిపోతాను.
0: ఇఫ్ ఐఎమ్ అవే ఫ్రమ్ యూ, ఐఎమ్ డిస్టెన్స్.
1: శాంతిని మనం వహించాలి.
0: భగవంతుడు
1: ఆశించేటువంటిది
0: వాట్ గాడ్ ఎక్స్పెక్ట్స్.
1: నీవు చేసే పూజలు,
0: నాట్ యువర్ వర్షిప్.
1: నీవు చేసే అర్చనలు,
0: నాట్ యువర్ వర్షిప్.
1: నీవు చేసే దాన ధర్మాలు,
0: ఆల్ ఇట్ యాక్ట్స్ ఆఫ్ క్యారిటీ.
1: అనుకుంటారు, అయ్యో నేను 10 మూటలు దానం చేశాను.
0: He just, I offered 10 bags of rice.
1: 500 మందికి చీరలు ఇచ్చాను, పంచలు ఇచ్చాను.
0: I distributed clothing to 500 people.
1: ఎక్కడంతా నీవు ఇన్కమ్ ట్యాక్స్ రాసుకోవాలి కానీ భగవంతుని దగ్గర రాయడానికి వీల్లేదు.
0: All the accounts can be submitted to the income tax department, not to God.
1: గాడ్కి ఇవన్నీ ఎక్కర్లేదు. ఏ భావంతో చేశాను?
0: God goes by your
1: ఏ హృదయంతో చేశాను?
0: With what thought?
1: ఏ ప్రేమతో చేశాను?
0: With what spirit?
1: అదే భగవంతుని దృష్టిలో వస్తుంది.
0: That goes to the account of God.
1: కనుక మనం ప్రేమతో చేయాలి.
0: Do with love.
1: శాంతంతో మనం భావించాలి.
0: అబ్జర్వ్ పీస్.
1: త్యాగంతో మనం చేయాలి.
0: ఫుల్ ఆఫ్ సాక్రిఫైస్.
1: కనుక ఈ 7 విధములైనటువంటి పుష్పములు కూడాను మనం చాలా వరకు ప్రయత్నపూర్వకంగా సాధించాలి.
0: ఆల్ ద ఫ్లవర్స్ ఆఫ్ డివోషన్ వీ షుడ్ అక్వైర్.
1: ప్రాచీన కాలం నుండి మన భారతదేశంలో అనేక మంది మహర్షులు ఎన్నో తపస్సు చేసి ఈ పుష్పములను సాధించారు.
0: Since ancient times, all the saints and seers, sages of this land could possess all these flowers.
1: మొట్టమొదటి అహింస ప్రథమం పుష్పం అన్నారు.
0: The first flower of non-violence.
1: అది చాలా ప్రధానమైనటువంటిది.
0: It's very very important.
1: పుష్పం ఇంద్రియ నిగ్రహం రెండవది.
0: ద సెకండ్ ఫ్లవర్ ఆఫ్ సెన్స్ కంట్రోల్
1: సర్వభూత దయా పుష్పం మూడవది.
0: కంపాషన్
1: ఈ నాలుగవది. క్షమా పుష్పం.
0: ద ఫోర్త్ వన్ ఫ్లవర్ ఆఫ్ ఫర్గివ్నెస్
1: ఐదవది. శాంతి పుష్పం.
0: ద ఫిఫ్త్
1: ఆరవది. తప పుష్పం.
0: అండ్ పెనెన్స్
1: ఆరవది. ఏడవది ధ్యాన పుష్పం.
0: ద ఫ్లవర్ ఆఫ్ మెడిటేషన్
1: ఎనిమిదవది. సత్య పుష్పం.
0: ఎయిత్ వన్ ఇస్ ద ఫ్లవర్ ఆఫ్ ట్రూత్
1: అహింసలో ప్రారంభమై
0: ఇట్ బిగిన్స్ విత్ నాన్ వైలెన్స్
1: సత్యంతో అంత్యమైపోయింది.
0: ఎండ్స్ ఇన్ ట్రూత్
1: కాబట్టి ఈ ప్రారంభము అంత్యము రెండు చేరినప్పుడే మానవ జీవితం ధన్యమవుతుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ హ్యూమన్ లైఫ్ ఇస్ రిడీమ్డ్ వెన్ వి బ్రింగ్ ఏ కనెక్షన్.
1: భగవద్గీత ఏం చెప్పింది అని ఎవరైనా ప్రశ్నిస్తే,
0: ఇఫ్ ఎనీవన్ ఆస్క్ యు వాట్ దట్ గాడ్ లైక్స్,
1: ఈ అనేక రకాల జ్ఞానమును బోధించింది అంటారు.
0: పీపుల్ సే గీత స్పీక్స్ ఆఫ్ విజ్డమ్
1: భక్తిని బోధించింది అంటారు.
0: స్పీక్స్ ఆఫ్ డివోషన్
1: కర్మను బోధించింది అంటారు.
0: యాక్షన్
1: కాదు కాదు.
0: నో నో.
1: మొదటి శ్లోకం ఏమిటి?
0: వాట్ ఇస్ ది ఫస్ట్ స్టాంజా?
1: ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యూత్సవ మమకా పాండవా చైవ కిమ కురువత సంజయ. ధర్మక్షేత్రే మొట్టమొదటి ధర్మం ప్రారంభమైంది.
0: ద ఫస్ట్ వర్స్ బిగిన్స్ విత్ ధర్మ.
1: మొదటి పదము మొదటి శ్లోకంలో ధర్మము.
0: ద ఫస్ట్ వర్డ్ ఆఫ్ ది ఫస్ట్ స్టాంజా.
1: అంత్య శ్లోకంలో అంత్య పదము ఏమిటి?
0: What is the last word?
1: Yatra yogishvare krishna yatra partho danudara tatra sri vijayarbhuti dhruvani tir matir mama.
0: The last word of the last verse is mama.
1: Mama.
0: Mama.
1: First word dharma.
0: First word dharma.
1: He last word mama.
0: The last word mama. Chethi,
1: mama dharmam. Nee dharman neek bodhinchindi.
0: If you connect both, it is mama dharma. Your duty is taught.
1: Nee dharmam emti?
0: What is your duty?
1: Nenu manavudu. Nenu manavudiga bratakali.
0: I am a human being. I should lead a human life.
1: I am not animal.
0: I am not animal.
1: I am man.
0: I am man. I am man.
1: కనుక నీవు మ్యాన్ గా ఉంటున్నప్పుడు మానవుడికి తగినటువంటి గుణములు చేర్చుకో.
0: Being a man, have manly quality.
1: మానవుడిగా పుట్టి అనిమల్ గా ప్రవర్తిస్తున్నావు.
0: Having been born a human being, you behave like animal.
1: ఈ క్రూరత్వాన్ని నీవు ప్రవేశపెడుతున్నావు.
0: You are cruel.
1: అసత్యంలో ప్రవేశిస్తున్నావు.
0: You are on the path of falsehood.
1: కనుక నీవు మానవుడిగా పుట్టినందుకు మానవ గుణములు నేర్చుకోవాలి.
0: As a human being, cultivate human values.
1: కనుక మానవత్వాన్ని పవిత్రం గావించుకోవాలంటే ఇలాంటి ధర్మములంతా మనం నేర్చుకోవాలి.
0: We have to follow human values in order to lead a sacred life.
1: అన్ని మతముల వారు, అన్ని దేశముల వారు, అన్ని కంట్రీస్ వారు ఈ యొక్క అహింసను పాటిస్తూ వచ్చారు.
0: People of all religions, of all faiths, of all walks of life, of all over the world follow
1: this. మానవునికి ఇది చాలా ప్రీతికరమైనటువంటిది.
0: This is very important for everyone.
1: సత్యము అంతకంటే ప్రీతికరమైనటువంటిది.
0: ట్రూత్ షుడ్ బి యాక్సెప్టెడ్ అబౌవ్
1: ఆల్. సత్యమే లేకపోతే జగత్తే లేదు.
0: వితౌట్ ట్రూత్ దేర్ ఇస్ నో వరల్డ్.
1: కాబట్టి సత్యం చేతనే జగత్తంతా నిలిచి ఉంది.
0: ఇన్ ఫ్యాక్ట్ ద వరల్డ్ స్టాండ్స్ ఆన్ ట్రూత్.
1: భోగ భాగ్యములు సిరి సంపదలు అన్ని కూడా సత్యాన్నే వరించినాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ ది కంఫర్ట్స్ కన్వీనియన్స్ ఆర్ ప్లెంటీ అండ్ ప్రాస్పెరిటీ
1: సత్యాన్ని ఆశ్రయించినాయి.
0: దేర్ ఆఫ్టర్ ట్రూత్.
1: సత్యమే లేకపోతే ధన ధాన్యములు మనకుండవు.
0: వితౌట్ ట్రూత్
1: భోగ భాగ్యములు ఉండవు. ఏమిటి ఈ భోగ భాగ్యములు? పిచ్చమైన దేహం కోసమా? కాదు కాదు.
0: వితౌట్ ట్రూత్ యూ కెనాట్ హ్యావ్ ద గ్రెయిన్ ఇన్ ద ప్రాస్పెరిటీ.
1: ఈ భోగములు క్షణభంగరం, వస్తుంది పోతుంది.
0: ఆల్ దట్ ఈస్ మొమెంటరీ, ఇట్ వానిషెస్.
1: దీనికోసం కాదు మానవత్వం రావటం.
0: హ్యూమన్ లైఫ్ ఇస్
1: శాశ్వతమైనటువంటి యొక్క ఆదర్శాన్ని మనం పెంచాలి.
0: వీ షుడ్ సెట్ ఎ పర్మనెంట్ ఐడియల్.
1: ఆ ఆదర్శాన్ని ఇచ్చే కోసమని మానవుడిగా పుట్టాడు.
0: To lead an ideal life, you are born as
1: a human being. బ్రతికావు, ఏం ఆదర్శాన్ని అందించావు?
0: You lived so long, what ideal you have set?
1: ఏమి నీవు సాధించావు?
0: What is that you achieved?
1: అని ప్రశ్న వేసుకుంటే జీరో వస్తుంది ఆన్సర్.
0: If you put a question, you get the zero as the final answer.
1: కానీ మన ఆన్సర్ ఏమాత్రం సరైనది రావటం లేదు.
0: Our answer is incorrect.
1: ఏదో ప్రపంచంలో కొన్ని మంచి పనులు చేశాము.
0: We do certain good things in
1: the world. కానీ మంచి పనులు 5 ఉంటుంటే చెడ్డ పనులు 50 ఉంటుంటాయి.
0: Good actions are 5, 50 are wrong deeds.
1: కాదు కాదు, అన్ని మంచి పనులుగానే రావాలి.
0: We should do all that is good.
1: చేసిన చేతలు,
0: యాక్షన్స్,
1: పలికిన పలుకులు,
0: words,
1: విన్న వాక్కులు,
0: and thoughts,
1: ఇంకా అన్ని విధాలు నడిచిన నడతలు అన్ని కూడా మంచివిగానే ఉండాలి.
0: షుడ్ బి ప్రాపర్ అండ్ గుడ్.
1: ప్రాచీన కాలం నుండి వచ్చినటువంటి మహనీయుల యొక్క పేర్లు ఈనాటి వరకు నిలిచినాయంటే దీనికి మూల కారణం ఏమిటి?
0: ద నేమ్స్ ఆఫ్ ది ఏన్షియన్స్ రిమైన్ డౌన్ దిస్ డే. వై?
1: వారు చేసినటువంటి మంచి పనులే దీనికి మూలాధారం.
0: దేర్ గుడ్ యాక్షన్స్ ఆర్ ద టెస్టిమనీ.
1: కనుక మనం మంచి పనులు చేయాలి.
0: వి షుడ్ డు గుడ్.
1: మంచి పనులు అనగా ఏమిటి?
0: వాట్ ఆర్ గుడ్ యాక్షన్స్?
1: నీకు ఏది ఇష్టమో దాన్నే నీ ఇతరులకు చేయాలి.
0: డూ అన్ టు అదర్స్ యాజ్ యూ డూ అన్ టు యువర్ సెల్ఫ్.
1: కానీ నీ ఇష్టం ప్రత్యేకంగా పెట్టుకుని ఇంకోని ఇష్టానికి నువ్వు పోతుంటే ప్రయోజనం లేదు.
0: యువర్ లైక్స్ అండ్ అదర్ లైక్స్ కాన్ బి డిఫరెంట్.
1: నీతో ఎవరైనా అసత్యం ఆడితే నీకెంత కష్టమవుతుంది?
0: వోంట్ యూ ఫీల్ బ్యాడ్ ఇఫ్ ఎనీవన్ టాక్స్ టు యూ లైస్?
1: కనుక నీవు ఇతరులతో అసత్యం ఆడకూడదు.
0: యూ షుడ్ నాట్ స్పీక్ లైస్ టు అదర్స్.
1: కనుక నీవు ఏది ఆశిస్తున్నావో దాన్ని ఇతరులకు పంచిపెట్టు.
0: వాట్ ఎవర్ దట్ యూ ఎక్స్పెక్ట్, డూ అన్ టు అదర్స్ ఇన్ ద సేమ్ వే.
1: అదే నిజమైనటువంటి యొక్క ధర్మము.
0: దట్ ఈస్ ద ట్రూ ధర్మ ఆఫ్ ద కాండక్ట్.
1: మన హృదయాన్ని కాన్షియస్ తృప్తి పరచుకోవాలి.
0: వి షుడ్ సాటిస్ఫై అవర్ కాన్షియన్స్.
1: దేహం కోసం నీవు ప్రాకులాడద్దు.
0: డోంట్ స్ట్రగుల్ ఫర్ ద బాడీ.
1: కోసం నీవు ప్రాకులాడద్దు.
0: నాట్ ఫర్ ద మైండ్.
1: నీ కాన్షియస్, నీ ఆత్మ కోసం నీవు తూడు.
0: సాటిస్ఫై యువర్ మైండ్ ఫస్ట్.
1: బాడీ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్.
0: బాడీ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్.
1: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
0: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
1: డోంట్ ఫాలో ది మైండ్, డోంట్ ఫాలో ది బాడీ.
0: డోంట్ ఫాలో ది బాడీ, డోంట్ ఫాలో ద మైండ్.
1: కాన్షియన్స్,
0: అది ఆల్ ది కాన్షియన్స్, దట్ ఇస్ ఇంపార్టెంట్.
1: ఆత్మను నీవు అనుసరించు.
0: ఫాలో యువర్ కాన్షియన్స్.
1: భగవంతునికి తగినటువంటి ఒక ప్రీతికరమైనటువంటివి అర్పించు.
0: ఆఫర్ దట్ ఇస్ ప్లీజింగ్ అన్ టు గాడ్.
1: భగవంతుని యొక్క ప్రీతి చేత నీ జీవితం ధన్యమవుతుంది.
0: When God is pleased, your life is redeemed, liberated.
1: కనుక అన్నింటికీ నీ మూలాధారమైనటువంటి యొక్క సూత్రము ప్రేమ ఒక్కటే.
0: The fundamental principle for all is love only, love alone.
1: కనుక ప్రేమ చేతనే మీ జీవితాన్ని గడపండి.
0: Spend your life in love.
1: ప్రేమ ముదిత మనసే కహో.

సదానందరూపం అద్వైతం సదానందరూపం అద్వైతం

0: न पुण्यम् न पापम् न सौख्यम् न दुःखम्. ఎవరు పుణ్యులు కారు, పాపులు కారు, సౌఖ్యము కాదు, దుఃఖము కాదు.
1: నో వన్ ఇస్ మెరిటోరియస్, నో వన్ ఇస్ ఎ సిన్నర్, నో వన్ ఇస్ అబ్సల్యూట్లీ హ్యాపీ, నో వన్ ఇస్ అబ్సల్యూట్లీ ఇన్ మిజరీ.

0: ఎవరు? మంత్రస్వరూపులు కారు, తీర్థ స్వభావులు కారు.
1: నో వన్ ఇస్ ద పర్సానిఫికేషన్ ఆఫ్ ఎనీ మంత్ర.
0: ఎవరు? వేద స్వరూపులు కారు, దాన స్వరూపులు కారు, యజ్ఞ స్వరూపులు కారు.
1: నో వన్ ఇస్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ కంపాషన్ ఆర్ చారిటీ ఆర్ యజ్ఞ.
0: నహం భోజనం నైవ భోజ్యం న భోక్తం. మీరు ఆహార విహారం చే అభివృద్ధిగాంచినటువంటి భోజన స్వరూపులు కాదు, భోక్తులు కారు, భోక్తులు కారు.
1: యు ఆర్ నాట్ ది వన్ హూ హ్యావ్ గ్రోన్ బికాస్ ఆఫ్ ఫుడ్ అండ్ హ్యాబిట్స్. యు ఆర్ నీదర్ ద ఫుడ్ నాట్ ద వన్ హూ పార్టేక్స్ ఫుడ్.
0: సదానందరూపం శివోహం శివోహం. మీరందరు కూడాను సదానంద స్వరూపులు, శివస్వరూపులు, సత్యస్వరూపులు, సుందర స్వరూపులు, అద్వైత స్వరూపులు.
1: యు ఆర్ ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ ఎటర్నల్ బ్లిస్. యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్, లవ్ అండ్ బ్యూటీ, నాన్ డ్యూయాలిటీ.
0: పాప భయంబు పోయే పరిపాకైపోయను దుష్కృతం బిలన్. పాప భయంబు పోయే పరిపాకైపోయను దుష్కృతం బిలన్. శ్రీపతి భక్తి పోయే వివరింపగలేని దురంత కృత్యము దాపురమయ్యే లోకమున. వివరింపగలేని దురంత కృత్యము దాపురమయ్యే లోకమున. తాపసలోక శరణ్యుడైన ఆ శ్రీపతి నామచింతనమే

0: There is no fear of sin today. You find the wicked activity has become a part of daily routine. There is no devotion. All the wrong activity, bad deeds are beyond all description today in this world. Therefore, repeating God's name, chanting God's name is the only refuge for everybody.
1: ప్రేమస్వరూపులైన విద్యార్థులారా, విద్యార్థినియులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ స్టూడెంట్స్ మెన్ అండ్ విమెన్,
1: దృశ్యగోచరమైనటువంటి ఈ ప్రకృతి యందు అనేక విధములుగా మానవుడు శోధించాలని, సాధించాలని, రూపించాలని ఎన్నో భావములు పొందుతున్నాడు.
0: ఇన్ దిస్ ఫిజికల్ వరల్డ్ విచ్ ఇస్ ఎఫీమరల్ మ్యాన్ ఇస్ ట్రైంగ్ టు ఇన్వెస్టిగేట్. Man is trying to accomplish and he wanted to actually picturize.
1: Kevalamu manavudu bujabalamunu buddhibalamunu adhikarabalamunu dhanabalamunu janabalamunu aasrayinchi ee vidhamga taanu shodhinchutaku bodhinchutaku anni vidhamula prayatnam chestunnadu.
0: Basing on his physical strength, the intellect, authority, position and people are around, he wants to accomplish
1: Kani,
0: and he wants to teach.
1: సాధించినది ఏమిటి?
0: What is that he achieved?
1: దైవానుగ్రహమే లేక, దైవ సహాయమే లేక, మానవుడు ఏమాత్రం కూడాను ఎట్టి కార్యములు ఎందు కూడాను అల్పమాన్యము కూడాను విజయాన్ని సాధించలేడు.
0: Without God's grace and mercy, we cannot achieve anything in this world.
1: భగవంతుడు సానుభూతుడైనప్పుడే ఎట్టి మానవుడైనా ఎట్టి కార్యములైనా కూడాను సాధించడానికి ప్రయత్నిస్తాడు.
0: ఇఫ్ యు ఆర్ ద రిసిపియంట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్, యు విల్ అచీవ్ ఎనీథింగ్, ఎనీవన్ ఫర్ దట్ మ్యాటర్.
1: ప్రకృతి ఎవరి సొత్తు కాదు.
0: నేచర్ డజంట్ బిలాంగ్ టు ఎనీవన్, సో
1: భగవంతుని యొక్క సొత్తు.
0: ఇట్ బిలాంగ్స్ టు గాడ్.
1: కనుకనే భగవత్ అనుగ్రహాన్ని మొట్టమొదట పొందిన తర్వాతనే ప్రకృతిని మనము వశం చేసుకోవటానికి వీలవుతుంది.
0: Therefore, we should have God's grace first, then understand the world next.
1: Prakriti anaga panchabhuta swaroopam kaadu.
0: The world doesn't mean the five elements alone.
1: Panchaprana swaroopam kaadu.
0: Not five life breaths.
1: Panchakosha swaroopam kaadu.
0: Not the five life sheets.
1: Panchendriya swaroopam kaadu.
0: Not the five senses.
1: Prakriti paramatma swaroopame.
0: The nature is the very form of God.
1: Atti saundaryamainti ee prakritini, atti sundaramainatundi ee prakritini మానవుడు ఆకర్షించి వశము గావించుకున్నటకై అనేక విధములుగా కృషి చేస్తున్నాడు.
0: మ్యాన్ వాంట్స్ టు హ్యావ్ ఎ కంట్రోల్ ఓవర్ దిస్ వరల్డ్ విచ్ ఇస్ సో బ్యూటిఫుల్ మెజెస్టిక్.
1: దీనిని ప్లేటో సత్యం, మంచితనం, సుందరం అని ట్రూత్, గుడ్నెస్ అండ్ బ్యూటీ అనేటువంటి దీంట్లో జనులకు ప్రబోధిస్తూ వచ్చాడు.
0: This is taught by Plato in these three words: truth, goodness and beauty.
1: Aristotle yokka shishyudainatundi Alexander kudanu ide tattvanni jagatthanaku prabodhisthu vachadu.
0: The disciple of Aristotle, Alexander, taught the same philosophy to the world.
1: Kaani ee prakrutiki ee saundaryam ekkada nunchi vachindi?
0: Where from this nature got its beauty?
1: God is beauty. కనుకనే నేచర్ ఈజ్ బ్యూటీ అయిపోయింది.
0: గాడ్ ఈజ్ బ్యూటీ, దేర్ఫోర్ నేచర్ ఈజ్ బ్యూటిఫుల్.
1: కనుక భగవంతుని యొక్క స్వరూపమే ఈ ప్రకృతి యందు ప్రతిబింబిస్తూ ఉంటుండాలి.
0: దేర్ఫోర్ గాడ్ ఈజ్ పర్సోనిఫైడ్ ఇన్ దిస్ నేచర్, రిఫ్లెక్టెడ్.
1: ఇట్టి ప్రకృతిని పరమాత్మని యొక్క అనుమతి లేకుండా పొందడానికి ప్రయత్నించటము, తద్వారా విఫలము కావటము, తద్వారా అనేక విధములైనటువంటి కష్టములకు, నష్టములకు, దుఃఖములకు ఉరిగావటము రామాయణం చక్కగా ప్రబోధిస్తూ వచ్చింది.
0: రామాయణ టీచర్స్ వెరీ వెల్ దిస్ ప్రిన్సిపల్. వితౌట్ గాడ్స్ పర్మిషన్ మ్యాన్ అటెంప్ట్స్ టు ఇన్వెస్టిగేట్ ద నేచర్, దేర్ ఫోర్ హీ ఫేసెస్ ఫెయిల్యూర్ అండ్ పుట్ టు లాస్ అండ్ సఫరింగ్.
1: భగవంతుడైన రామును విస్మరించి, ప్రకృతిని ఆరాధించి, ప్రకృతి స్వరూపమైనటువంటి సీతను పొందడానికి ప్రయత్నించాడు.
0: They have forgotten Rama, God himself, and they wanted to exercise control, authority over the nature, Sita herself.
1: Bhagavantana sottainatundi ee yokka prakrutini ఎవడు వశం కావించుకోవడానికి సాధ్యమవుతుంది?
0: నేచర్ ఇస్ గాడ్స్ ప్రాపర్టీ, హూ కెన్ ఎక్సర్సైజ్?
1: ఇది కేవలం ప్రకృతిని వశం కావించుకోవటం అనేటువంటిది ఒక అజ్ఞాన విషయమైనటువంటి విషయం.
0: టు హ్యావ్ ఎ కంట్రోల్ ఇస్ ఎ మ్యాటర్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
1: ఇది వశం గావించుటకు ఎవరికి సాధ్యం కాదు.
0: నో వన్ కెన్ హ్యావ్ కంట్రోల్ ఓవర్ నేచర్.
1: రావణుడి గతి ఏమైపోయింది?
0: వాట్ హ్యాపెన్ టు రావణ అల్టిమేట్లీ?
1: తన కులమును, తమ సోదరులను, తమ పుత్రులను, తమ రాజ్యమును, సర్వమును కూడా నువ్వు భస్మం గావించుకున్నాడు.
0: వాట్ హ్యాపెన్ టు రావణ? హి హస్ రూయిన్డ్ హిస్ కింగ్డమ్. హిస్ బ్రదర్స్ డైడ్, హిస్ సన్స్ డైడ్, హిస్ రిలేషన్స్ డైడ్.
1: కనుకనే మొట్టమొదట ప్రకృతిని స్వాధీనం గావించుకోవడానికి పూర్వము భగవత్ అనుగ్రహాన్ని పాత్రుడు కావాలి.
0: దేర్ఫోర్ వి షుడ్ రిసీవ్ గాడ్స్ గ్రేస్ ఫస్ట్ అండ్ దెన్ థింక్ ఆఫ్ నేచర్ లేటర్.
1: దేహమే ప్రకృతి.
0: ద బాడీ ఈజ్ నేచర్.
1: ప్రాణమే పరమాత్మ.
0: లైఫ్ ఈజ్ గాడ్.
1: ఈ ప్రాణములైనటువంటి దేహము దేనికి నీ పనికిరాదు.
0: ద బాడీ వితౌట్ లైఫ్ ఈజ్ యూస్లెస్.
1: కుక్కలు నక్కలు కూడా నువ్వు చూడవు.
0: ద డాగ్ అండ్ ఫాక్స్ విల్ నాట్ లుక్ ఎట్ ఇట్.
1: కనుక నీ పరమాత్మ అనేటువంటి ప్రాణం ఉండినంత వరకే ఈ ప్రకృతి అనేటువంటి యొక్క సీతకు విలువ.
0: Therefore, so long there is God, the life, this nature, Sita, will have value.
1: ఈ దేహమే తన యొక్క స్వతంత్రంలో ఉండినప్పుడు, తన దేహంలో ఏ భాగంలో కొంచెం దోషం కలిగినప్పటికీ దేహము దానిని సరి చేసుకోగలుగుతుందా?
0: If you think that the body is independent, when there is any defect in any one of the limbs of the body, can it correct it on its own?
1: లేదు, లేదు.
0: No.
1: కేవలము కర్త కర్మ క్రియలు కూడా భగవత్ స్వాధీనంలోనే ఉంటున్నాయి.
0: The subject, predicate and object are in the control of God.
1: Karta matrame kaadu.
0: Not merely the subject.
1: Kriya matrame kaadu.
0: Not merely action.
1: Karma kudanu bhagavat swadhinam nande untundadi.
0: The action is under God's control.
1: Karma phala pradhayanamaha ani bhagavantuniki peru.
0: We call God as the giver of the results of our action.
1: Neevu kayamuto karmanu aacharistunnave kaani aa karmala yokka phalitamunu bhagavantude anugrahistunnadu.
0: You undertake activity with this body,
1: ఈ సత్యాన్ని గుర్తించుకోలేని మూర్ఖులు కేవలం ప్రకృతిని వశం గావించుకున్నామని అనేక విధములుగా ఆడంబరం చేస్తున్నారు.
0: Fools who do not understand this principle, they are full of self-aggrandizement, thinking that they have authority over nature.
1: తమ శక్తుల చేతను, తమ యొక్క మేధాశక్తుల చేతను, తమ యొక్క విజ్ఞాన శక్తుల చేతను ప్రకృతిని వశం గావించుకుంటున్నామని భావిస్తున్నారు.
0: They feel that they have got a control over nature with the use of their faculties, intelligence, science and technology.
1: Scientist yokka Hiranyakashipude aanade idinni prayatnapurvakanga sadhinchalani chuchadu.
0: A great scientist of eminence, of Hiranyakashipu, wanted to exercise authority over nature.
1: Panchabhutamunu kudanu tana hastagatam gavinchukunnadu.
0: He could catch hold of five elements.
1: Kaani.
0: But
1: ప్రకృతిని మాత్రం వశం చేసుకోలేకపోయాడు.
0: బట్ యూ కుడ్ నాట్ కంట్రోల్ ద నేచర్ కంప్లీట్లీ.
1: దానికి తన కుమారుడైనటువంటి ఒక చిన్న పిల్లవాడు ప్రహ్లాదుడు కూడా చెప్పాడు.
0: ప్రహ్లాద ఇస్ సన్ సో యంగ్ టెండర్.
1: లోకములన్నీ గడియలోన జయించిన వాడవు.
0: యూ కుడ్ కాంకర్ ఆల్ ద వరల్డ్స్ ఇన్ ఎ మోమెంట్ ఆఫ్ టైం.
1: చిత్తము అనగా నీ చిత్తాన్ని నీ వశం చేసుకోలేకపోతున్నావు.
0: బట్ యూ కుడ్ నాట్ కంట్రోల్ యువర్ మైండ్.
1: ఏమి ప్రయోజనము?
0: వాట్ ఇస్ ది యూజ్?
1: లోకములన్నీ గడియలో జయించిన వాడవు.
0: విత్ ఇన్ ఎ మూమెంట్ యూ కాంకర్డ్ ఆల్ ద వరల్డ్స్.
1: నీ చిత్తము గెలువ నేరవు.
0: యూ కుడ్ నాట్ కాంకర్ యువర్ మైండ్.
1: ఈ చిత్తం అనేటువంటిది ఏమిటి? అక్కడనే దైవ శక్తి ఉంటుండేది.
0: వెర్ ఇస్ దిస్ మైండ్? దేర్ యూ ఫైండ్ గాడ్.
1: దానిని జయించినప్పుడే ఈ ప్రకృతిని జయించిన వాడవుతాడు.
0: వెన్ వన్స్ యూ కంట్రోల్ యువర్ మైండ్, you will be exercising authority over nature.
1: Kanukane
0: so
1: mottamodata prana tattvam ainatundi yokka bhagavantuni sadhinchalaniki poonukovali, atani anugrahaniki paatrudu kavali.
0: Therefore we should earn, work for God's grace, which is the life principle.
1: Tane prabhu, tane vibhudu, tane sadakudu, tane bhojyudu.
0: He is the doer, he is the lord, he is the king, he is the experiencer.
1: Bhaktunaku taanu vasudaipothadu.
0: He submits himself to a devotee.
1: Viruddhamainatundi bhavamtho unnatundi vaaniki taanu virodhi avutadu.
0: The one who entertains contradictory ideas.
1: Daanini kannada desamulo kudanu Purandar Das kuda cheppadu.
0: This is stated by Purandar Dasa.
1: O Rama, ninnu nammina Vibhishanuku neevu devudiga kanipinchavu.
0: O Rama, to Vibhishana, who reposed full faith in you,
1: ninnu nammani ravanasuniki neeve yemudiga maaripoyavu.
0: But to Ravana you look like Yama, the god of death.
1: Ramudu neeve, yemudu neeve.
0: You are Yama, the god of death, నీవు
1: తప్ప మరొక యముడు లేడు ఈ జగత్తులో.
0: దేర్ ఇస్ నో అదర్ యమ బియాండ్ యూ.
1: ప్రేమించిన వాడిని రాముడిగా భావిస్తావు.
0: Naturally, you look like Rama.
1: విరోధించినటువంటి వాడికి రావణుగా ఉండే రావణునకు యముడిగా మారిపోతావు.
0: To an enemy, you transform yourself as Yama, God.
1: సర్వకాల సర్వావస్థల యందు ప్రార్థించినటువంటి ప్రహ్లాదునకు భగవంతుడు నారాయణుడుగా కనిపించాడు.
0: At all times, at all periods, everywhere, Prahlada prayed to God.
1: అట్టి భగవంతుని విరోధం గావించుకున్నటువంటి హిరణ్యకశిపునకు యముడిగా మారిపోయాడు.
0: But to Hiranyakashipu, who developed hatred, he appeared like Yama, the God of death.
1: కనుకనే భగవంతుడే యముడు, భగవంతుడే రాముడు.
0: Therefore God is Rama.
1: దేవుడు తానే, యముడు తానే.
0: He is Yama, the God of Mahakrurudai. Rama.
1: దయా సంకల్పములు లేక నిర్భాగ్యముగా తన సోదరి అయినటువంటి యొక్క దీనిని ఖండించడానికి పోయినటువంటి కంసుడు కేవలం కృష్ణుడు యముడుగా మారిపోయాడు.
0: Without any compassion, without any second thoughts, Kamsa was prepared to kill his own sister.
1: కంసుని యొక్క తండ్రి అయినటువంటి యొక్క ఉగ్రసేనులకు దేవుడిగా చూపించాడు.
0: బట్ ఉగ్రసేన హి అపియర్డ్ యాస్ గాడ్.
1: కనుక మంచి చెడ్డలు రెండు కూడాను మన మన భావములతోనే ఇమిడి ఉంటున్నాయి.
0: సో గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ కంటైన్డ్ ఇన్ అవర్ థాట్స్.
1: నిజముగా భక్తులు నిరంతరము కూడాను దైవ చింతనే చేస్తూ ఉంటారు.
0: డివోటీస్ థింక్ ఆఫ్ గాడ్ కంటిన్యూస్లీ.
1: భక్తికి ఒక పరిమితమైనటువంటిది లేదు.
0: డివోషన్ హ్యాస్ నో లిమిట్.
1: సర్వకాల సర్వావస్థలు ఎందుకును భగవంతుని యొక్క చింతనగానే భావించాలి.
0: యూ షుడ్ థింక్ ఆఫ్ గాడ్ ఎవ్రీవేర్ ఎట్ ఎవ్రీ
1: స్టేజ్. కానీ ఈ కలి ప్రభావం చేత,
0: బికాస్ ఆఫ్ దిస్ పూర్ థింకింగ్,
1: కొన్ని పనులు తనవి, కొన్ని పనులు దేవునివి అని విభజిస్తున్నారు.
0: హి క్లాసిఫైస్ సర్టన్ యాక్టివిటీస్ ఆఫ్ హిస్ ఓన్ సర్టన్ యాక్టివిటీస్ యాస్
1: జపము చేయటము, జపము చేయటము,
0: జప
1: ధ్యానము చేయటము,
0: మెడిటేషన్
1: పూజ చేయటము,
0: వర్షిప్
1: ఈ విధమైనటువంటి కర్మలన్నీ కూడాను ఇది భగవంతుని కర్మలు అని భావిస్తున్నారు.
0: వి కన్సిడర్ దెమ్ యాస్ గాడ్స్ యాక్టివిటీస్.
1: ఇంటి పనులు చక్కదిద్దుకోవటము, వ్యాపారము చేయటము, ఉద్యోగం చేయటము, వ్యవసాయం చేయటము, ఇవన్నీ నా పనులు అనుకుంటున్నాడు.
0: వి కన్సిడర్ హౌస్ హోల్డ్ వర్క్, బిజినెస్, జాబ్ అండ్ అగ్రికల్చర్ యాజ్ అవర్ ఓన్ యాక్టివిటీ.
1: ఈ విభేదము చేతనే దైవత్వమైనటువంటి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
0: బికాస్ సచ్ క్లాసిఫికేషన్ వీఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్.
1: భక్తి లేనటువంటిదే భక్తి అని దీనికి అర్థం.
0: దట్ విచ్ ఇస్ నాట్ డివిజిబుల్ ఇస్ డివోషన్.
1: నీది నాది అనేటువంటి భేదం లేదు ఇక్కడ.
0: దేర్ ఇస్ నథింగ్ లైక్ మైన్ అండ్ థైన్.
1: ఎందుకనగా ఏ పనులు చేసినప్పటికీ ఈ దేహంలో ప్రాణమనేటువంటి పరమాత్ముడు ఒక్కడే ఉంటున్నాడు.
0: యు మే డూ ఎనీ యాక్టివిటీ బట్ దేర్ ఇస్ గాడ్ వన్ లైఫ్ ప్రిన్సిపల్. కనుకనే
1: ప్రాణోపాసన అన్నారు ఆనాటి ఋషులంతా.
0: దేర్ ఫోర్ ఇట్స్ కాల్డ్ ద వర్షిప్ విత్ లైఫ్.
1: ప్రాణోపాసన చేయటమే భగవంతుని యొక్క ఉపాసన.
0: దట్ ఈస్ యాక్చువల్ వర్షిప్ టు గాడ్.
1: కనుక భేదమును ఇందులో ఏమాత్రము భావించరాదు.
0: వి షుడ్ నాట్ కన్సిడర్ యాజ్ ద ఫిజికల్ యాక్టివిటీ.
1: మరికొంతమంది ఇప్పుడు మీరు చూస్తుంటారు ప్రపంచంలో.
0: యు సీ ఇన్ దిస్ వరల్డ్
1: ఈ పోలీసులందరూ కూడాను డ్యూటీ పైన వెళ్లినప్పుడు వారి వారి అర్హతకు తగినటువంటి యొక్క డ్రెస్సులంతా ధరిస్తారు.
0: పోలీస్ మెన్ ఆన్ డ్యూటీ విల్ హ్యావ్ దర్ యూనిఫామ్.
1: కానీ ఆ డ్యూటీ అయిన తర్వాత ఇంటికి వచ్చి దాన్ని వదిలిపెట్టి తన డ్రెస్సును తాను ధరిస్తాడు.
0: ఆఫ్టర్ డ్యూటీ దే విల్ హ్యావ్ దేర్ ఓన్ డ్రెస్.
1: ఇది ప్రాకృతమైనటువంటి యొక్క కర్తవ్యము అన్నారు.
0: దిస్ ఈజ్ వరల్డ్లీ డ్యూటీ.
1: అదేవిధంగానే ఈనాడు యాత్రలకు పోయేటువంటి యొక్క మహనీయులందరూ కూడాను,
0: ఆల్ దోస్ దట్ అండర్టేక్ పిల్గ్రిమేజ్,
1: ఓ క్షేత్రయాత్ర పోతున్నారు,
0: దే గో ఆన్
1: తీర్థయాత్ర పోతున్నారు,
0: దే గో బద్రీ
1: నారాయణకు పోతున్నారు, అమర్నాథ్కి పోతున్నారు, కేదార్నాథ్కి పోతున్నారు, మానస సరోవరంకి పోతున్నారు, అన్నిటికీ పోతున్నారు. ఆ పోయే సమయంలో మాత్రము భక్తి అనే డ్రెస్ను వేసుకుంటారు.
0: వీ గో టు పిల్గ్రిమ్ సెంటర్స్ లైక్ అమర్నాథ్, బద్రీనాథ్, కేదార్నాథ్. వీ పుట్ ఆన్ ద డ్రెస్ ఆఫ్ డివోషన్.
1: అక్కడ నుంచి తిరిగేటప్పటికీ ఆ అడ్రస్ కూడా మర్చిపోతారు.
0: యాజ్ వీ స్టార్ట్ రిటర్నింగ్ వీ ఫర్గెట్ ది వెరీ
1: అడ్రస్. సంసారం వచ్చి నిలుస్తుంది ఈ యొక్క భావములో.
0: ద ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కమ్ దేర్.
1: ఈ గృహం యొక్క సంసారం యొక్క తత్వాలంతా కూడా హృదయంలో ప్రవేశిస్తుంటాయి.
0: ఆల్ ఫ్యామిలీ అటాచ్మెంట్ స్టెప్స్ ఇన్ యువర్ హార్ట్.
1: భక్తి
0: ఇస్ నాట్ డివోషన్.
1: సర్వదా సర్వకాలేషు సర్వత్రా హరి చింతనం.
0: ఎవ్రీవేర్ ఎవ్రీవేర్ ఇట్ ఆల్ పీరియడ్స్ ఆఫ్ టైమ్.
1: కనుకని ఈ భక్తి ప్రపత్తుల యొక్క ప్రభావాన్ని ప్రాకృతమైన దేహంతోనే మనం అనుభవించడానికి తగిన కృషి చేయాలి.
0: Therefore, we should make every effort to experience this devotion and steadfastness.
1: జీవుడు దేహమందు హృదయమందు దేవుడుండే.
0: Therefore, this individual within this body, in the heart, is present God.
1: రెండు కూడి ఆటలాడి ఒకరినొకరు వీడుచుండే.
0: Both play together, but however, they will be apart.
1: ఆటలాడరు ఆడించే సూత్రధారి ఒకరికలడు.
0: There is one director behind this action play.
1: ఇక్కడ పుణ్యపాపములు రెండు.
0: The merit and the sin.
1: రెండింటిలోనే ఒకడే ఉండు.
0: Only one remains in both.
1: కనుక భగవంతుడు ఒక్కడే.
0: God is one.
1: ఈ పుణ్యము పాపం అనేటువంటి రెండు ఉంటున్నప్పటికీ రెండింటి యందు ఉన్నటువంటిది భగవంతుడు ఒక్కడే.
0: Though we find two, merit and sin, but God is present in both as one.
1: కనుకనే దైవతత్వాన్ని చక్కగా గుర్తించాలనుకుంటే మన హృదయతత్వాన్ని మొట్టమొదట విచారణ చేయాలి.
0: In order to understand the divinity, we should understand our nature.
1: అప్పుడే ప్రకృతి కూడా మనకు వశమవుతుంది.
0: Then only you can understand the nature.
1: ప్రకృతి అనగా ఏమిటి?
0: What do you mean by this nature?
1: మన యొక్క గుణములను మనం అరికట్టుకోవటం.
0: We should control our qualities.
1: మన యొక్క ఇంద్రియములను మనం అరికట్టుకోవటం.
0: We should have sense control.
1: ఇది సాధ్యమవుతుంది.
0: It is possible then.
1: అనుకనే దేహాన్ని కూడాను మమై వాంసో జీవలోకే జీవభూత సనాతన. నీవు నా అంశమే తానాన్న.
0: You are the spark of my divinity.
1: నీవు ప్రత్యేకంగా నాకు దూరమైన వాడు కాదు.
0: You are not separate from me.
1: నేను నీలో నీవు నాలో ఉంటున్నావు.
0: I am in you and you are in me.
1: కానీ ఈనాటి మానవుడు
0: టుడే
1: అంగదేశము వంగదేశాన్ని గురించి విచారిస్తున్నాడు కానీ తన దేశం ఏమిటో తాను విచారించడం లేదు.
0: ఈ థింగ్స్ ఆఫ్ వంగదేశ ద బెంగాల్ అంగదేశ డిఫరెంట్ కంట్రీ
1: ఈ పట్టణం చూడలేదు ఈ పట్టణానికి పోవాలి ఆ పట్టణానికి పోవాలనుకుంటున్నాడు.
0: హీ వాంట్స్ టు విజిట్ వేరియస్ సిటీస్
1: కానీ మానవుడు గుర్తించవలసింది ఒక్కటే.
0: బట్ మ్యాన్ హ్యాస్ టు నో వన్.
1: ఏ పట్టణాన్ని చూచినా చూడకపోయినా
0: వాటెవర్ సిటీ యూ మే సీ ఆర్ నాట్
1: నీవు మాత్రం యమ పట్టణం మాత్రం చూడక తప్పదు.
0: You are bound to see that city of death, Yamapattana.
1: Oka chepa tana swasthanamainatundi yokka jalamunu vidichi oka chalamaina undaledu.
0: Fish cannot live apart from the water, its original place.
1: Tirigi tana swasthanamaina jalamulo praveshinchalani aneka vidhamula aarata padutuntayi.
0: It pines and yearns to go back to its original place of water.
1: Kaani naati manavudu tana swasthanam ante emito aneetundi aatmasthanaanni visvarinchi haayiga jeevisthunnadu.
0: But man has forgotten his native identity, the spirit,
1: and
0: is spent whiling away time.
1: ఏ మాత్రం కూడా నువ్వు విచారం చేయటం లేదు.
0: He is not bothered about his original place.
1: చేపకున్న తెలివితేటలు లేకపోయింది కదా ఈనాటి మానవునకు.
0: Man today is not that much intelligent as that of a fish.
1: కనుకనే మొట్టమొదట మన స్వస్థానాన్ని మాత్రం మర్చిపోకూడదు.
0: We should never forget our original place.
1: ఆత్మస్థానము అదియే దైవస్థానము అదియే మన యొక్క అంత్యస్థానం.
0: That is our goal, that's our aim, that's God's place.
1: ఎన్ని చేసినప్పటికీ ఈ యొక్క ఇది మాత్రం తప్పదు.
0: వాట్ ఎవర్ యు మే డు యు కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ దిస్.
1: దానికి చేరే తీరాలి.
0: యు ఆర్ బౌండ్ టు రీచ్ దేర్.
1: కనుక ప్రతి మానవుడు కూడాను ఈ విధమైనటువంటి యొక్క తత్వాన్ని విచారించడానికి ప్రయత్నించాలి.
0: ఎవ్రీ వన్ షుడ్ ఇన్వెస్టిగేట్ దిస్ పాత్.
1: భగవంతుడు అంగములన్నీ కూడాను కమల స్వరూపమైనటువంటివని వర్ణిస్తూ వచ్చింది వేదము.
0: వేద డిస్క్రైబ్స్ ద వేరియస్ పార్ట్స్ ఆఫ్ గాడ్. The face,
1: hasta kamalamu,
0: the lotus hands,
1: pada kamalamu,
0: lotus feet,
1: netra kamalamu,
0: eyes of lotus,
1: anta kamalam tu pochukuntu vachindi.
0: Every part is compared to that of lotus.
1: Ee kamalam ekkada puttindi?
0: Where is it born?
1: Murugalo puttindi.
0: It's born in mud.
1: Neeti pai nilchindi.
0: It just stands on water.
1: Neeru lekapoyina oka chanamaina nilavaledu.
0: Without water it will not live.
1: Muruga lekapoyina oka chanamaina bratukaledu.
0: Without mud it cannot live.
1: కానీ రెండింటిలో దేనిని కూడా నువ్వు చేర్చటం లేదు.
0: బట్ యుల్ నాట్ టచ్ ఎయిదర్ ఆఫ్ ది టూ.
1: ఇది మానవుని యొక్క చక్కని రహస్య మార్గము.
0: దిస్ ద సీక్రెట్ ఇన్ హ్యూమన్.
1: జన్మాంతరం అనేటువంటి బురదలో పుట్టాడు మానవుడు.
0: మ్యాన్ ఈస్ బోర్న్ ఇన్ ద మడ్ ఆఫ్ పాస్ట్ లైఫ్.
1: ప్రస్తుతం సంసారం అనేటువంటి నీటిపై తేలి ఉంటున్నాడు.
0: హీ జస్ట్ ఫ్లోటింగ్ ఆన్ దిస్ ఫ్యామిలీ లైఫ్ వాటర్.
1: కానీ ఆ బురదను చేర్చుకుంటున్నాడు నీటిని చేర్చుకుంటున్నాడు. దీనికి ప్రత్యేకంగా తాను నిలచడానికి పూనుకోలేదు.
0: బట్ ఈస్ యాక్సెప్టింగ్ ద వాటర్ అండ్ ద మడ్. హీ డజంట్ వాంట్ టు లివ్ అపార్ట్ ఫ్రమ్ దీస్ టూ.
1: ఈ విధమైనటువంటి యొక్క అటాచ్మెంట్,
0: దిస్ సార్ట్ ఆఫ్ అటాచ్మెంట్,
1: ఈ విధమైనటువంటి యొక్క సంబంధ బాంధవ్యమును మానవుడే పెంచుకుంటున్నాడు.
0: దిస్ సార్ట్ ఆఫ్ ఇంటిమేట్ రిలేషన్షిప్ హీస్ డెవలపింగ్ ఆన్ హిస్ ఓన్
1: అకార్డ్. కాదు, ఇవి కర్తవ్యములు జరిగిపోతూనే ఉంటాయి.
0: దే హ్యాపెన్ ఆన్ దేర్ న్యాచురల్ కోర్స్.
1: కనుక మానవత్వం అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి దివ్యత్వాన్ని మొట్టమొదట రుచి చూడాలి.
0: దేర్ఫోర్ యు హావ్ టు రికగ్నైజ్ ద డివినిటీ విత్ ఇన్ ద హ్యూమన్ లైఫ్.
1: ఎన్ని విధమైనటువంటి ప్రయత్నములు చేస్తుంటాడు.
0: వి మేక్ మెనీ ఎఫర్ట్స్.
1: ఆ ప్రయత్నములు ఒక్కటి కూడా ఫలించటం లేదు.
0: నాట్ ఈవెన్ వన్ ఫ్రక్టిఫై.
1: కారణం ఏమిటి?
0: వాట్స్ ద రీజన్?
1: అనగా దైవానుగ్రహాన్ని ముందు ప్రయత్నపూర్వకంగా సాధించలేకపోవటమే దీనికి మూల కారణం.
0: యాజ్ హీ కుడ్ నాట్ ఎర్న్ గాడ్స్ గ్రేస్ హీ ఈస్ మీటెడ్ అవుట్ విత్ ద ఫెయిల్యూర్.
1: పుట్టినప్పుడు ఏడ్చినాడు.
0: యు క్రై ఎట్ ద టైమ్ ఆఫ్ బర్త్.
1: చచ్చినప్పుడు ఏడ్చినాడు.
0: యు క్రై యాజ్ యు డై.
1: మధ్య మధ్య నిన్నెందుకు ఎందెందుకు ఏడ్చినాడు.
0: ఇన్ బిట్వీన్ యు క్రై ఫర్ వేరియస్
1: రీజన్స్. ధర్మ జ్ఞాని కలుగుతుండ ఉద్ధరింపై ఏడ్చినాడా?
0: వెన్ ధర్మ ఈజ్ లాస్ట్ డిడ్ యు క్రై ఫర్ ఇట్స్ emancipation?
1: దైవచింతనకై ఏడ్చినాడా?
0: Do you really cry for God?
1: లేదు లేదు.
0: No.
1: దానికై మనం ఏడ్చాలి.
0: We have to cry for God.
1: కన్నుల నుంచినది ఎందుకు తెలుసా? అన్నీ చూచేటందులక కాదు కాదు కైలాసవాసుని కన్నులారా కాంచేందుకురా?
0: You know why eyes are gifted is to watch everything, no, only to see God.
1: Yenduru kannu ichindedi,
0: why eyes are given?
1: Andarni chuttanika
0: is to watch everything.
1: Nenu chusukunte chalada,
0: is not enough you see yourself.
1: Nilone unnade,
0: everything is there within you.
1: Kalukune atti satyanni motta motta gurtinchali.
0: First recognize this truth.
1: ఈ విధమైనటువంటి యొక్క మనస్తత్వాన్ని మొట్టమొదట గుర్తించడానికి ప్రయత్నించేటువంటిదే ఈ ప్రకృతి అనేటువంటి సీత బోధించినటువంటి మహావాక్యము.
0: దిస్ ది టీచింగ్ ఆఫ్ ప్రకృతి ది సీత విచ్ స్పీక్స్ ఆఫ్ ది నేచర్ ఆఫ్ మైండ్.
1: రావణుడు మరణించిన తర్వాత
0: ఆఫ్టర్ డెత్ ఆఫ్ రావణ
1: ఈ శుభవార్తను సీతకు అందించమని ఆజ్ఞ చేశాడు రాములు హనుమంతునితో.
0: రామ వాంటెడ్ హనుమాన్ టు కమ్యూనికేట్ దిస్ గుడ్ మెసేజ్ టు సీత.
1: ఒక్క జంపులో అనగా ఒక్క ఎగురు లోపల ఈ యొక్క అశోకవనంలో చేరిపోయాడు హనుమంతుడు.
0: హనుమాన్ రీచ్ అశోకవన జస్ట్
1: ఆనందమైనటువంటి వార్తను ఏనాడు నేను సీత చెవిలో వేయగలనా అని కాచుకుని ఉన్నాడు. క్షణాలు కూడా లెక్కిస్తున్నాడు.
0: హనుమాన్ ఈజ్ వెయిటింగ్ ఎవ్రీ మూమెంట్ టు కన్వే దిస్ జాయ్ఫుల్ న్యూస్.
1: వెళ్లిన క్షణమే
0: ద మూమెంట్ హి వెంట్
1: సీతకు ఈ విజయ వార్తను అందించాడు.
0: హి కన్వేడ్ దిస్ గుడ్ న్యూస్.
1: తదుపరి వెనుకలనే వెళ్లాడు విభీషణుడు.
0: విభీషణ ఫాలోడ్ హిమ్.
1: తల్లి మీరు సిద్ధమై ఉండాలి రామును దర్శించడానికి, నేను విమానం తీసుకుని వస్తున్నానని అన్ని విధాలా నచ్చజెప్పి వెళ్లాడు.
0: విభీషణ సెడ్ మదర్ బీ రెడీ టు సీ రామ దేర్ ఎవ్రీథింగ్ ఇస్ రెడీ.
1: విభీషణుడి భార్య అయినటువంటి సరమ
0: ద వైఫ్ ఆఫ్ విభీషణ,
1: త్రిజిత అజిత అనేటువంటి బిడ్డలు కూడాను ఆమెను అన్ని విధములుగా అలంకారాలు చేశారు.
0: త్రిజిత అజిత డాటర్స్ ఆఫ్ విభీషణ డెకొరేటెడ్ సీత ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే.
1: అప్పుడు ఆమె ఏడుస్తూ ఉండాలి పాపం. ఈ సంతోషం విన్నప్పటికీ పాతవన్నీ జ్ఞాపకం అంతా వస్తుంది.
0: సీత వాస్ క్రయింగ్ ఇన్ స్పైట్ ఆఫ్ ది గుడ్ న్యూస్ బికాస్ షీఈస్ రిమైండెడ్ ఆఫ్ పాస్ట్ డిఫికల్టీస్.
1: ఏమని ఏడుస్తుండది?
0: ఈ
1: చెరలో నుంచి వెళ్ళేనా ఇక రాముల కనుల చూచేనా.
0: I'm getting out of this jail and I'm going to see Rama.
1: ఈ చెరలో నుంచి వెళ్ళేనానే ఇక రాముల కనుల చూచేనా ఆ శ్రీరాముల కనుల చూచేనా. నాడు పెండాడిన రాముడు ఏడ నా జాడలో రాకయున్నాడు. ఎన్నాడతని కవిలడబాయకుంటేనే పన్నుగా నేటికి పది నెలలాయేగా ఈ చెరలో నుంచి వెళ్ళేనానే ఇక రాముల కనుల చూచేనా.
0: I am coming out of this prison of Lanka Ashokavana. I am going to see Rama with his, sees Rama with his two eyes.
1: Oh, Namuddu Maradi, O Lakshmana, Ninnudu Masaladiti Dharkuna. Noti Matalu Yanto Nati Vachitinani, Yemani Duriti O. Vidachi Poti Vatandri, Icharalo Nunchi Vellena, Ne Ikara Mulakanula Chuchena.
0: Oh, Lakshmana, I spoke very harsh words. What happened to you? You are
1: subjected. అని బాధపడుతున్నటువంటి ఈ హృదయానికి ఈ చల్లని వార్తను అందించాడు హనుమంతుడు.
0: హనుమాన్ కన్వేడ్ దిస్ కంఫర్టింగ్ గుడ్ న్యూస్ టు హర్.
1: తాను మాటలు రాలేకపోయింది.
0: షి కుడ్ స్పీక్.
1: కదలలేకపోయింది.
0: షి కుడ్ మూవ్.
1: ఏమి చేయాలనేటువంటిది తోచలేకపోయింది.
0: షి డిడ్ నో వాట్ టు డు.
1: ఈ శుభవార్తకై పది నెలలు కాచుకొని ఉంటుండాలి.
0: షి వెయిటెడ్ ఫర్ 10 మంత్స్ లాంగ్ ఫర్ దిస్ గుడ్ న్యూస్.
1: కానీ ఈ సరమ వాళ్ళందరూ బలవంతం చేసి ఆమెను సరైనటువంటి యొక్క రూపంగా తీర్చిదిద్దారు.
0: బట్ సరమ did all preparations for her to go over there.
1: Vimanamlo kurchundi.
0: She sat there in a plane.
1: Ye vimanamu pushpaka vimanamu.
0: It is pushpaka plane.
1: Techindi adeyena vimanamlone.
0: She is brought there in the same plane.
1: Kadapatiki adhe vimanamlo kurchinappatiki paatavanni gnapakam vachaye paapam.
0: The moment she sat there she is reminded of the past events.
1: Kani chanamlo poi cheripoyindi.
0: But in a moment she fainted.
1: Cherinde kani ramulu eemanu chudaledu.
0: Having reached there Rama did not look at her.
1: నేను సీతను చూడను.
0: ఐ డోంట్ సీ సీత.
1: ఎందుకంటే
0: వాయ్
1: నేను లోకోద్ధార నిమిత్తమై జన్మించినటువంటి వాడను.
0: ఐఎమ్ బోర్న్ ఫర్ ది మ్యాన్స్ విజన్.
1: లోకానికి ఆదర్శాన్ని నిరూపించాలి.
0: ఐ హావ్ టు సెట్ ఎన్ ఐడియల్ టు ది
1: వరల్డ్. 10 నెలలు లంకలో ఉన్నటువంటి సీత ఏ విధమైనటువంటి స్థితిలో ఉంటాదో.
0: 10 మంత్స్ సీత స్టేర్ దేర్.
1: అలాంటి సీతను తెచ్చుకున్నాడని లోకులు నన్ను వాదిస్తారు.
0: ది వరల్డ్ మే బ్లేమ్ మీ ఫర్ హావింగ్ బ్రాట్ హర్ హియర్.
1: చేయకుండా నేను మాత్రం తీసుకోను అన్నాడు.
0: ఐ డోంట్ యాక్సెప్ట్ హర్ వితౌట్ పుట్టింగ్ హర్ టు టెస్ట్.
1: కూలబడింది పాపం సీత.
0: And Sita sat there.
1: హనుమంతుని ప్రశ్నించింది. హనుమంత ఈ వార్త నాకు అక్కడే చెప్పింటే అక్కడే నా ప్రాణం తీసుకుని ఉంది కదా.
0: ఈ క్వశ్చన్ హనుమాన్ హనుమాన్ హ్యాడ్ యు కన్వేడ్ దిస్
1: చెప్పించి ఈ వానరుల మధ్య ఈ రాక్షసుల మధ్య నన్ను ఇంత అవమానపరచడం మరింత అవమానంగా ఉంటుండాలి.
0: హ్యావింగ్ బ్రాట్ మీ హియర్ ఫర్ ఆల్ ద వే ఐఎమ్ పుట్ టు షేమ్ ఇన్ ద మిస్ట్ ఆఫ్ ది మంకీస్ అండ్ ఎవ్రీబడి అరౌండ్.
1: ఇక్కడ
0: హియర్
1: విద్యార్థులు కానీ
0: స్టూడెంట్స్,
1: గృహస్థులు కాని,
0: హౌస్ హోల్డర్స్,
1: పెద్దలు కాని,
0: ఎల్డర్స్,
1: చిన్నలు కాని, చక్కగా గుర్తించవలసినటువంటి విషయం.
0: షుడ్ రికగ్నైజ్ వన్ పాయింట్ హియర్.
1: సీత విమానంలో వచ్చి దిగుతుండగా,
0: యాజ్ సీత వాజ్ డిసెండింగ్ ఫ్రమ్ ద
1: ప్లేన్, అంగదుడు, సుగ్రీవుడు, జాంబవంతుడు, ఇంకా మిగతా వానరులందరూ కూడాను తలలు వంచుకుని కూర్చున్నారు.
0: అంగద, సుగ్రీవ, జాంబవాన్, దే ఆల్ స్టూడ్ దేర్ విత్ బెంట్ హెడ్స్.
1: కొంతమంది చిల్లర కోతులుగా ఉండేటువంటి వాళ్ళు, రాళ్లు రప్పలు ఎత్తుకుని వచ్చేటువంటి వాళ్ళు, సీతను చూడాలని ఒకరిపైన ఒకరు ఎగిరి దుంకుతూ చూస్తున్నారు.
0: చీప్ మంకీస్ విత్ ఆల్ ద స్టోన్స్ స్టార్టెడ్ లుకింగ్ ఎట్ సీతా విత్ దేర్ రైజ్డ్ హెడ్స్.
1: అక్కడ రాముడు వర్ణించాడు,
0: దే రామ,
1: గుణవంతుల యొక్క లక్షణం ఇది, దుర్గుణవంతుల యొక్క లక్షణం అది,
0: దిస్ ది క్వాలిటీ ఆఫ్ గుడ్ పీపుల్,
1: నరుల యొక్క లక్షణం ఇది, వానరుల లక్షణం అది,
0: దిస్ ది క్వాలిటీ ఆఫ్ హ్యూమన్, దట్ ఇస్ ది క్వాలిటీ ఆఫ్ మంకీ.
1: నరుల లక్షణం ఏ విధంగా ఉంది? పెద్దలను చూచేటప్పటికి శిరస్సు ఉంచుకున్నారు.
0: ది హ్యూమన్ క్వాలిటీ ఇస్ టు బెండ్ డౌన్ హెడ్ యాజ్ యు కమ్ అక్రాస్ ఎల్డర్స్.
1: లక్ష్మీదేవి,
0: షీ ఇస్ ది గాడెస్ ఆఫ్ వెల్త్.
1: ఆమె శ్రీరాముని యొక్క పత్ని,
0: ద కాన్సర్ట్ ఆఫ్ శ్రీరామ్.
1: ఆమెను కన్నులెత్తి చూడకూడదు.
0: సో వీ షుడ్ నాట్ లుక్.
1: లక్ష్మణుడు కూడా తల వంచుకున్నాడు.
0: లక్ష్మణ్ ఆల్సో
1: లక్ష్మణుడు కూడా 10 నెలలు 10 సంవత్సరాలు ఉండినప్పటికీ ఆమెను ఒక్కనాడైనా చూచిన వాడు కాదు.
0: దో హీ స్టేడ్ ఇన్ ద కంపెనీ ఫర్ 10 ఇయర్స్, హీ నెవర్ లుక్డ్ ఎట్ హర్.
1: కనుక చూపులలోనే ఉంటుంది అది మేపులు.
0: Therefore, you find the consequence because of
1: చూపులు అంత విషమైనటువంటిగా ఉంటున్నాయి.
0: లుక్స్ ఆర్ పాయిజనస్.
1: చాలా మంది ఆంధ్రాలో కూడా అనుకుంటుంటారు, వాడి దృష్టి ఏమో తగిలిందిరా, నాకు ఇప్పుడు జ్వరం వచ్చింది అంటారు. అనగా దృష్టి అంత చెడ్డది.
0: There in Andhra it is said, the evil eye is so bad.
1: కనుకనే దృష్టిని చాలా అదుపులో పెట్టుకోవటం అత్యవసరం.
0: So we should have full control over looks.
1: తరువాత
0: నెక్స్ట్
1: రాముడు లక్ష్మణ్తో చెప్పంపించాడు.
0: రామ సెండ్ ద మెసేజ్ త్రూ లక్ష్మణ.
1: చితి పేర్చు.
0: Fire, get it ready.
1: ఈ అగ్నిలో తాను ప్రవేశించాలి.
0: Let her jump into the fire.
1: అగ్నిదేవుడు మెచ్చుకోవాలి.
0: And the god of fire.
1: నేను ఈ సీతను తీసుకుని అయోధ్యకు వెళ్ళాలి.
0: And I should get back my Sita, take her to Ayodhya.
1: అంతవరకు నేను అయోధ్యకు ఈమెతో పోను.
0: Till then I don't go to Ayodhya along with her.
1: ఆ మాట వినేటప్పటికి లక్ష్మణుడు కొడుకును మండిపోయాడు, చాలా క్రోధంతో.
0: Having heard this, Lakshmana was furious. He never spoke in front of Rama, never disobeyed him.
1: Rama,
0: Rama,
1: నీకేమైనా పిచ్చి పెట్టిందా లేక మది తిరిగిపోయిందా?
0: Rama, are you mad? What happened to you?
1: ఏమిటి నీవు చెప్పేటువంటి విషయం?
0: What is it that you say?
1: నీకైనా కొంతవరకు చలనం కలిగి ఉందేమో, కానీ ఆ సీతామహాకాలికి కించిత్ మాత్రం కూడా చలనం లేదు.
0: మహాసాధ్యమణి, షీజ్ ఓన్ పాయస్,
1: ఈమె ఆదర్శవంతురాలైన యొక్క స్త్రీ,
0: షీజ్ అన్ ఐడియల్ ఉమెన్.
1: స్త్రీ అని నీవు అంత చులకనగా మాట్లాడుతున్నావా?
0: నెవర్ టేక్ హర్ చీప్.
1: ఆ విధంగా వశమయ్యేటువంటిది అయితే ఈ 10 నెలలు ఎందుకు ఈ కష్టాలను అనుభవించాలి?
0: సో చీప్, వై షుడ్ యూ సఫర్ ఫర్ 10 లాంగ్
1: మంత్స్? మాత్రం నీవు కనుక్కోలేకపోయావా?
0: డోంట్ యు అండర్స్టాండ్ దట్?
1: ఎంత గొప్పవారైనా కూడా నువ్వు జనరల్ నాలెడ్జ్ జీరో అయిపోతుంటుంది అప్పుడప్పుడు.
0: దో యు ఆర్ సో గ్రేట్ సమ్ టైమ్స్ ఇన్ జనరాలజీ, యూఆర్ జీరో అట్ టైమ్స్
1: అని లక్ష్మణుడు పలికేటప్పటికీ
0: లక్ష్మణ సెట్ సార్,
1: రాముడు చెప్పాడు.
0: రామా సే,
1: లక్ష్మణ్ యొక్క హృదయం రాముడికి తెలుసు, రాముడి యొక్క హృదయం లక్ష్మణుడికి తెలుసు.
0: రామా నోస్ ద హార్ట్ ఆఫ్ లక్ష్మణ, సో ఆల్సో లక్ష్మణ ద హార్ట్ ఆఫ్ రామా. లక్ష్మణ,
1: మనం ఆదర్శ మానవులుగా బ్రతుకుతున్నాం.
0: వేర్ లివింగ్ హియర్ ఎస్ ఐడియల్ మెన్.
1: ఆదర్శాన్ని కూడా నువ్వు నిరూపించి చూపించాలి.
0: వీ షుడ్ ఆల్సో షో ఇట్ అప్.
1: కనుకనే ఆమె గొప్పతనం నాకు తెలుసును.
0: ఐ నో హర్ నొబిలిటీ.
1: అయితే గొప్పతనంలో కూడాను మంచితనం కూడాను నిరూపించాలి.
0: ది నొబిలిటీ అండ్ గుడ్నెస్ మస్ట్ బి డెమోన్స్ట్రేటెడ్.
1: వీడు గొప్పవాడు, వీడు మంచివాడు ఉంటారు.
0: వి సే దే ఆర్ గ్రేట్, దే ఆర్ గుడ్.
1: కానీ గొప్పవాడి కంటే మంచివాడే గొప్పవాడు.
0: సో గుడ్ ఈజ్ బెటర్ దాన్ ద గ్రేటర్ వన్.
1: కనుక ఈమె గొప్పదే కానీ మంచిది కూడాను నిరూపించాలి.
0: సో యూ షుడ్ నాట్ ఓన్లీ బి గ్రేట్, యూ షుడ్ ఆల్సో బి గుడ్
1: అని చెప్పేటప్పటికి ఆమె కంఠధారలు కార్చుకుంటూ ఆ స్థితికి ప్రదక్షిణ చేసి, నేను నిజంగా సత్యస్వరూపమే అయిపోతే నా మనసులో ఎట్టి భావములు, ఎట్టి సమయం నందు కూడాను ఏ దుర్భావములు కూడాను ఇందులో కళంకం లేకుండా పోతే, అప్పుడు ఈ అగ్ని కూడాను చల్లారును కాక అని ఒక్క తూరి దుమికింది అగ్నిలో.
0: సీత వెంట్ రౌండ్ దట్ ఫైర్ ద ఫైర్ అండ్ షీ సెడ్ లైక్ దిస్, ఇఫ్ ఐఎమ్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ ట్రూత్, ఇఫ్ దేర్ ఇస్ నో డిఫెక్ట్ ఇన్ మై థాట్స్, ఐ జంప్ ఇన్ ద ఫైర్ అండ్ కమ్ బ్యాక్.
1: రామనామము తప్ప అన్య చింతలు నాకు లేదు.
0: ఐ హావ్ నో అదర్ థాట్ అదర్ దాన్ రామాస్ నేమ్.
1: అయితే
0: హౌఎవర్
1: ఈ యొక్క చిత్రకూట పర్వతం నుంచి నన్ను కొని వచ్చే సమయం లోపల రావణుడు నన్ను ముట్టి దానిపైన వేసుకున్నాడు.
0: As we start returning from Chitrakuta mountain, Ravana abducted me.
1: అది నా దోషము కాదు.
0: Is not my mistake.
1: నేనేం చేయగలను?
0: What can I do?
1: అంతేకా అప్పుడు కూడా నీ చింతను తప్ప మరొక చింతను లేదు.
0: Even at that moment I thought of you, nothing else.
1: అలాంటి నన్ను పరీక్షించడానికి పూనుకుంటువా?
0: You want to test me now.
1: అని చెప్పి, సరే నీ ఆజ్ఞను శిరసావహిస్తానని అగ్నిలో పడింది.
0: I will follow your command. There Sita jumped into the fire.
1: దేవతలందరూ ప్రత్యక్షమయ్యారు.
0: All angels appeared.
1: రాముల్ని విమర్శించారు.
0: దే క్రిటిసైజ్డ్ రామ.
1: రామా నీకు అన్ని తెలిసి కూడాను నీవింత మూర్ఖంలో ప్రవేశించావు.
0: రామా యు ఆర్ ఆల్ నోయింగ్ బట్ యు ఆర్ ఫూలిష్ నౌ.
1: ఇది మగవారి యొక్క బుద్ధులు అన్నారు.
0: దట్ ఈస్ ది బిహేవియర్ యాటిట్యూడ్.
1: తనలో ఉన్నటువంటి దోషం ఎన్ని ఉండినప్పటికీ చెప్పుకోరు.
0: దేర్ మెన్ డోంట్ డిక్లేర్ దేర్ ఓన్ డిఫెక్ట్.
1: ఇది బైబుల్లో కూడా ఒక కథ ఉంటుండాలి.
0: దేర్ ఇస్ ఎ స్టోరీ ఇన్ బైబుల్.
1: బజార్లో నిలబెట్టి ఒక స్త్రీ పైన రాళ్లంతా రువుతున్నారు అందరు పిల్లలు.
0: ఎవ్రీబడి స్టార్టెడ్ పెల్టింగ్ స్టోన్స్ ఎట్ ఎ ఉమెన్ దేర్ ఆన్ ద స్ట్రీట్.
1: జీసస్ వచ్చాడు.
0: జీసస్ వాస్ పాసింగ్ బై.
1: నిలపండి.
0: స్టాప్ దేర్.
1: ఎందుకోసం ఆమెను రాళ్లతో విచ్చుతున్నారు?
0: వై డు యు పెల్ స్టోన్స్ ఎట్ హర్?
1: ఈమె చాలా చెడ్డది.
0: దే సే షీ ఇస్ ఎ సిన్నర్.
1: ఈ విధమైనటువంటి చెడ్డ కార్యంలో ప్రవేశించింది.
0: షీ ఇస్ ఇన్ ఎ లాంగ్ పాత్
1: అన్నారు.
0: దే సెడ్.
1: అప్పుడు చెప్పారు.
0: దెన్ దే సెడ్.
1: మీరు ఎవరి చెడ్డ కార్యంలో ప్రవేశించలేదో ఒక్కరు మీకు చెప్పండి.
0: ఇఫ్ నో వన్ ఇస్ ఎ సిన్నర్ కమ్ ఫార్వర్డ్.
1: గుండె పైన చేయి వేసుకుని నేను చేయలేదు, ఇలాంటి చెడ్డ కార్యం చేయలేదని చెప్పేటువంటి వారు ఉంటే అప్పుడు వారు విసరడానికి రైట్ ఉంటుంది.
0: ఇస్ దేర్ ఎనీవన్ హూ కెన్ డిక్లేర్ ఇన్ ఫుల్ ఫెయిత్ దట్ హి హస్ నాట్ కమిటెడ్ ఎ సిన్?
1: కల్మషమే.
0: Full of sin.
1: భావం నిండా దుర్భావమునే.
0: All feelings are bad.
1: ఇలాంటి వారు ఇంకోరి దోషమని విచారించడానికి ఏమి అర్హత ఉంటుండాలి?
0: Such people, what authority they have to point out their fingers at others.
1: కనుక కేవలము తన యొక్క వ్యక్తి తృప్తి నిమిత్తమే వారు పాటుపడుతుంటారు, కానీ సమాజం యొక్క తృప్తి కోసం కాదు.
0: They only satisfy themselves, not
1: కానీ రాముడు అట్లు కాదు.
0: Rama is not like
1: రాములకు తృప్తే.
0: Rama is satisfied.
1: సీత మంచిదే.
0: సీతా ఇస్ గుడ్.
1: అందుకోసమని ఇన్ని అవస్థలు పడి ఇన్ని విధమైన కష్టములకు గురి అయిపోయి అన్నపానాదులు వదలి ఈ లంకకంతా కూడా ప్రవేశించి ఈ రాక్షసుతో ఇన్ని దెబ్బలు తిన్నారు.
0: ఫర్ దట్ రీజన్ హీ సఫర్డ్. హీ సాక్రిఫైస్డ్ ఫుడ్ అండ్ డ్రింక్ అండ్ హీ ఫేస్డ్ ఆల్
1: ట్రబుల్స్. ఇంద్రజిత్తుతో పోరాడుతున్న సమయం లోపల రావణులకు ఒళ్ళంతా కూడా రక్తంతో స్నానం చేసినట్టుగా కనిపిస్తుండాలి.
0: వెన్ దేర్ వాస్ వార్ విత్ ఇంద్రజిత్, the Ravana appeared as if there's full of blood all over the body.
1: చూచేటప్పటికి లక్ష్మణుడు పడిపోయాడు.
0: Watching that form, Lakshmana fainted.
1: ఇంత ప్రేమ తత్వంతో కూడినటువంటి వారు ఇరువురు.
0: They are full of love.
1: ఇన్ని అవస్థలు ఎందుకోసం పడ్డాను?
0: Why should they suffer?
1: ఈ యొక్క లంకకు దీని సముద్రానికంతా వంతెన ఎందుకు కట్టించాను?
0: Why should they construct the bridge across the ocean? Is it for
1: ఈ సత్యం నాకు తెలుసును.
0: I know this truth.
1: ఈ పవిత్రత నాకు తెలుసును.
0: I know your sanctity.
1: కానీ లోకులో కాకులు.
0: But people are crows.
1: అప్పుడు చెప్పింది ఈ యొక్క సీత చక్కని మాట.
0: దెన్ సీత సెడ్ నైస్లీ,
1: కాకులు కూతలు కూస్తున్నాయని కోకిల తన గానము తాను మానుకుంటుందా రామా?
0: బికాస్ క్రోస్ దే గో ఆన్ క్రోయింగ్, విల్ నైటింగేల్ ఎవర్ కీప్ క్వైట్?
1: లోకులు కాకులు వాళ్ళ కాకులు మాదిరి కూస్తున్నారు.
0: పీపుల్ ఆర్ లైక్ క్రోస్ దే గో ఆన్ క్రోయింగ్.
1: కానీ నీవు కోకిలవు కదా, నీవు కూడా నువ్వు దానికోసం భయపడటం ఎందుకు?
0: బట్ యు ఆర్ నైటింగేల్, వై షుడ్ బి అఫ్రైడ్ ఆఫ్ ది సిచ్యువేషన్?
1: అందరు కూడా విభీషణుడు వీరందరూ కూడా సత్యం సత్యం సత్యం అన్నారు.
0: విభీషణ, ఎవ్రీబడి సెడ్ ఇట్ ఇస్ ట్రూత్, ఇట్ ఇస్ ట్రూత్ అండ్ ట్రూత్.
1: తనలోని దోషములు తనకు కనిపించవు.
0: యు డోంట్ నో యువర్ ఓన్ మిస్టేక్స్.
1: సరులోని దోషములు పెద్దగా కనిపిస్తుంటాయి.
0: బట్ యు ఫైండ్ మిస్టేక్స్ ఇన్ అదర్స్.
1: కానీ రాములకు అట్ట కాదు. రాములు ఆ దోషం కూడా లేదు.
0: రామ హాస్ నో మిస్టేక్.
1: కానీ ఆదర్శాన్ని ప్రజలకు అందించాలి.
0: బట్ ది ఐడియల్ హాస్ టు బి డెమోన్స్ట్రేటెడ్ టు ద సొసైటీ.
1: అందువల్ల ఆమె అగ్నిలో ప్రవేశింప చేసేటప్పటికి అగ్ని కూడా చల్లారింది.
0: ద మూమెంట్ సీత జంప్డ్ ఇన్ ద
1: ఫైర్, అగ్నిదేవుడే వచ్చి రాముడు చెప్పాడు.
0: The God of fire.
1: ఆ పవిత్రమైనటువంటి వనిత ఈ యొక్క సీతాదేవి.
0: సీతాదేవి ఇస్ హైలీ సెక్స్.
1: సాక్షాత్ లక్ష్మీదేవి.
0: షీ ఇస్ వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ లక్ష్మీ.
1: రక్తమైనటువంటి హృదయరాలు.
0: షీ హస్ గాట్ కలుషరహితమైనటువంటి
1: హృదయరాలు.
0: షీ హస్ గాట్ వెరీ ప్యూర్ హార్ట్
1: అని ప్రబోధించేటప్పటికి అప్పుడు సీతను తీసుకున్నాడు.
0: దెన్ హీ యాక్సెప్టెడ్ సీత.
1: ఇక్కడ ఇంకొక కథ ఉంటుండాలి.
0: దేర్ ఇస్ అనదర్ స్టోరీ హియర్.
1: హనుమంతుడు సీతకు ఈ మంచి వార్తను చెప్పేటప్పుడు వెళ్ళినప్పుడు,
0: వెన్ హనుమాన్ ఇస్ టీచింగ్ ఇన్ ఎ గుడ్ వే టు సీత,
1: తల్లి ఈ శుభవార్త నీకు అందించాను.
0: మదర్, ఐ హావ్ పాస్డ్ ఆన్ దిస్ గుడ్ మెసేజ్.
1: కానీ ఒక్క నాకు ఆజ్ఞను ప్రసాదించాలి.
0: బట్ గివ్ మీ వన్ కమాండ్.
1: ఇంతకాలము నిన్ను బాధించినటువంటి ఈ రాక్షస స్త్రీలంతా కూడా హింసించదు.
0: ఆల్ ది విమెన్ ద డెమన్ హూ హావ్ హర్ట్ యూ,
1: వీరందరినీ ముక్కలు ముక్కలు చేస్తానన్నాడు.
0: ఐ విల్ సెటిల్ కిల్ దెమ్ టు పీసెస్.
1: సీత చెప్పింది, నాయన.
0: సీత సెడ్ సాన్,
1: వీరి దోషం ఏమాత్రము లేదు.
0: ఇస్ నాట్ దేర్ ఫాల్ట్.
1: ప్రభువాజ్ఞను వీరు పాలిస్తూ వచ్చారు.
0: దే ఓబేడ్ ది కమాండ్.
1: ప్రభు దోషమే కానీ వీరి దోషములు కాదు.
0: ఇట్ ఇస్ ది మిస్టేక్ ఆఫ్ ది కింగ్, నాట్ దేర్స్.
1: వీరి సహజాన్ని వీరు పాటిస్తూ వచ్చారు.
0: దే జస్ట్ ఫాలో దేర్ కమాండ్.
1: నా సహజాన్ని నేను పాటిస్తూ వచ్చాను.
0: ఐ ఫాలో మై ఓన్ క్వాలిటీ.
1: దీనికి ఒక కథ చెప్పింది.
0: దెన్ షీ నరేటెడ్.
1: ఒక వేటగాడు ఒక పులిని తరుముకొని
0: వెళ్ళాడు. ఎ హంటర్ వెంట్ ఆన్ హంటింగ్ ఆఫ్టర్ ఇట్.
1: ఆ పులి పరిగెత్తి పరిగెత్తి సాధ్యం కాకుండా ఆ వేటగాడు ఇంకా చెట్టును ఎక్కాడట.
0: ద టైగర్ ర్యాన్ అండ్ ర్యాన్. అల్టిమేట్లీ ది హంటర్
1: ఆ చెట్టు ఎక్కేటప్పటికి పులి చెట్టు క్రింద ఉంటుండాలి.
0: అండ్ ద టైగర్ ఇస్ దేర్ బినీత్.
1: కానీ ఎంతసేపటికి పులి పోలేదు.
0: బట్ ది టైగర్ డిడ్ రిటర్న్. హౌ లాంగ్
1: ఇట్ ఇస్. వేటగాడు పైకి చూచాడు. పైకి ఒక పైన ఒక మృగం ఉంటుండాలి.
0: ఆన్ ది టాప్ ఆఫ్ ది ట్రీ దేర్స్ అనదర్ అనిమల్ దేర్.
1: ఆ ఒక మృగం చేత ఇతను తప్పించుకోవడానికి ప్రయత్నించాడు.
0: అండ్ హీ కుడ్ నాట్ ఎస్కేప్ ఫ్రమ్ ది క్లచెస్ ఆఫ్ ది
1: వెలుగుబంటు. వెలుగుబంటు
0: దట్ ఇస్ బేర్.
1: వెలుగుబంటు ఉంటుండాలి ఆ చెట్టు పైన.
0: దేర్ బేర్ ఇస్ ఇన్ ద టాప్ ఆఫ్ ది ట్రీ.
1: అప్పుడు ఈ పులి వెలుగుబంటను ప్రశ్నించింది.
2: అండ్ ద టైగర్ క్వశ్చన్ ద బేర్,
1: ఓ వెలుగుబంట,
2: ఓ బేర్,
1: నేను ఇంత దూరం దాన్ని శ్రమ పడి తరుముకొని వచ్చాను.
2: ఐ కేమ్ రన్నింగ్,
1: ఇప్పుడు ఇది నీ చెట్టు పైన ఎక్కింది.
2: నౌ యూ ఆర్ ఆన్
1: ది కిందికి పంపించు, నేను దాన్ని భుజించాలి అని.
2: యూ పుల్ హిమ్ డౌన్, ఐ వాంట్ టు ఈట్ హిమ్.
1: అప్పుడు వెలుగుబంట చెప్పింది,
2: బేర్ సెడ్,
1: ఓ పులి,
2: ఓ టైగర్,
1: ఇది నా ఉచ్చము, ఈ యొక్క నా హృదయము, నా యొక్క ఇల్లు,
2: దిస్ ట్రీ
1: నా నివాసము,
2: దిస్ ట్రీ ఇస్ మై రెసిడెన్స్.
1: ఈ నివాసమునకు అతిథిగా వచ్చినది ఈ యొక్క వేటగాడు.
2: దిస్ హంటర్ కేమ్ యాజ్ మై గెస్ట్,
1: కనుక నాకు అదను అతిథి.
2: దేర్ఫోర్ ఇస్ మై గెస్ట్,
1: అతన్ని రక్షించడం నా యొక్క స్వభావము.
2: టు ప్రొటెక్ట్ హిమ్ ఇస్ మై క్వాలిటీ,
1: కాబట్టి అతన్ని క్రిందికి నెట్టను అని.
2: సో ఐ విల్ నెవర్ పుష్ హిమ్ డౌన్
1: అనింది. ఈ పులి ఇంకా పోలేదు.
2: అండ్ ద టైగర్ దీన్
1: అక్కడే కూర్చున్నప్పటికి ఈ యొక్క వెలుగుబంటకు నిద్ర వచ్చింది పాపం.
2: The bear fell asleep.
1: అప్పుడు ఈ పులి ఆ వేటగాడికి చెప్తుండాలి.
2: The tiger started telling to hunter.
1: ఏ వేటగాడా, నాకు కావాల్సింది ఆహారమే.
2: ఓ హంటర్, ఐ వాంట్ ఫుడ్.
1: నీవైతే ఏమి, ఇంకొకరైతే ఏమిటి.
2: Either you or somebody.
1: నిన్ను నేను బ్రతికిస్తాను.
2: ఐల్
1: కానీ ఆ నిద్రపోయేటువంటి యొక్క దీనిని క్రిందికి నెట్టేసి తప్పక దాన్ని భుజించి నేను వెళ్ళిపోతానన్నాడు.
2: బట్ దట్ పుష్ దట్ స్లీపింగ్ బేర్, ఐ విల్ ఈట్ ఇట్, కిల్ ఇట్.
1: ఈ వేటగాడు దుర్గుణంతో కూడినటువంటి వాడు.
2: ద హంటర్ హస్ గాట్ దిస్ బేర్,
1: తన స్వార్థం చేత, రక్షించుకునే నిమిత్తం చేత అది నిద్రపోతున్నటువంటి వెలుగుబంటను నెట్టాడు కిందికి.
2: అవుట్ ఆఫ్ హిస్ ఓన్ సెల్ఫిష్నెస్ హస్ పుష్డ్ దట్ బేర్ అవుట్ ఆఫ్ ది ట్రీ.
1: ఆ వెలుగుబంట కింద పడుతూ ఒక కొమ్మును ఆధారం చేసుకుని పట్టుకుంది పాపం.
2: యాజ్ ఇట్ వాస్ ఫాలింగ్, ఇట్ స్టిల్ హ్యాంగింగ్ టు ఎ బ్రాంచ్ ఆఫ్ ది ట్రీ.
1: మంచితనమునకున్నటువంటి యొక్క రక్షణ.
2: దిస్ ఈస్ ది ప్రొటెక్షన్ టు ఎ గుడ్ క్వాలిటీ.
1: గుడ్ క్వాలిటీ ఉంటుందది ఆ వెలుగుబంటకు.
2: బేర్ హెస్ గాట్ గుడ్ క్వాలిటీ.
1: దీనిని రక్షించింది,
2: ఇట్ ప్రొటెక్టెడ్ దిస్
1: మ్యాన్. ఉపకారం ఉపకారం తప్పకపోదు.
2: అండ్ దేర్ఫోర్ ద హెల్ప్ రెండర్డ్ విల్ నెవర్ గో ఇన్ వెయిన్.
1: అప్పుడు తిరిగి ఎట్లో మరి పైకి ఎక్కింది.
2: హవర్ ఇట్ క్లైమ్డ్ అప్ ది ట్రీ టాప్.
1: ఎక్కేటప్పటికి ఈ పులి చెప్తుండది,
2: ద టైగర్ స్టార్టెడ్ టెల్లింగ్,
1: ఓ వెలుగుబంట,
2: ఓ బేర్,
1: నీవింత ఉపకారం చేసినప్పటికీ నీకు ఈ యొక్క ఇది తోడు వీడు నీకు అపకారమే చేస్తున్నాడు.
2: ఓ బేర్, దో యూ హెల్ప్ దిస్ హంటర్,
1: ఈ వేటగాడికి కృతజ్ఞుడు.
2: This arm is ungrateful wretch.
1: నీవు చేసిన ఉపకారాన్ని కూడా నువ్వు మర్చిపోయాడు.
2: Has forgotten the help rendered by you.
1: కాబట్టి నిన్ను కిందకి పంపించేసేయాలి.
2: So push him down, he said. Tiger said.
1: అప్పుడు ఆ వెలుగుబంటి చెప్పిందట.
2: Then bear started.
1: నాయన, ఎవరి పాపం వారిది, ఎవరి పుణ్యం వారిది.
2: Each one will have his own sin, his own merit.
1: ఉపకారం చేయటం నా స్వభావము.
2: To help is my quality.
1: కానీ అపకారం చేయటం వాడి స్వభావము.
2: Harm is his
1: వాడి
2: nature.
1: కర్మ వాడిది, నా పుణ్యం నాది.
2: He will face his destiny. This is my natural quality.
1: నెట్టను అన్నాడు.
2: I will never push him down.
1: అదే విధంగానే
2: likewise
1: నా స్వభావము దయా స్వభావము.
2: My nature is one of compassion.
1: హనుమంతుడా, మీరు ఎన్ని విధములు నన్ను బాధించినప్పటికీ వీరిని బాధించమని నేను నిన్ను కోరను.
2: ఓ హనుమాన్, though they have put me to suffering, I will never harm them.
1: బాధించటం వారి స్వభావము.
2: To harm is their
1: soul. శాంతంతో అనుభవించటం నా స్వభావము.
2: To pass through with all the peace.
1: అందుకోసం ఈ సీత అయిపోయినాను.
2: సో ఐ
1: మీరు రాక్షసులైనారు.
2: యు ఆర్ డెమన్స్ అండ్ ఐ
1: మీరు. వారి స్వభావం వారిది, నా స్వభావం నాది. ఎవరిని మీరు శిక్షించకూడదు అని.
2: హనుమాన్ అండర్స్టుడ్ ది బ్రాడ్ మైండెడ్నెస్ ఆఫ్ సీత అండ్ అప్రీషియేటెడ్ హర్.
1: కనుకనే లోకం లోపల ఉపకారం పొందినటువంటి వాడు కూడా అపకారం చేస్తుంటాడు.
2: సో ఇన్ దిస్ వరల్డ్ ది పీపుల్ హు రిసీవ్డ్ హెల్ప్ విల్ హార్మ్.
1: వాడే ఒక రాక్షస కృత్యుడు.
2: హీ ఈజ్ అ వెరీ డెమన్.
1: ఉపకారి అపకారి కూడా ఉపకారం చేసేటువంటి వాడే దైవ స్వరూపుడు.
2: ఈజ్ ద డివైన్ హూ హెల్ప్స్ ద పర్సన్ హూ యాక్చువల్లీ హార్మ్ హిమ్.
1: కనుకనే ఈ విధంగా తాను చేసి అనేక విధములుగా రామును సంతృప్తిపరిచి
2: వచ్చున్నారు.
1: వచ్చినారు. ఈ వచ్చేటప్పటికి మధ్యలో
2: ఆన్ ద వే
1: భారద్వాజ ఆశ్రమంలో దిగారు.
2: దే గాట్ డౌన్ భారద్వాజ
1: ఆశ్రమంలో కూడా భారద్వాజ ఆశ్రమంలోనే విందుని తీసుకుని పోయాడు.
2: వైల్ గోయింగ్ ఓవర్ దేర్ దే స్టాప్ దేర్ ఇన్ భరద్వాజ.
1: భరద్వాజుడు ఎంతనో ఆనందించాడు.
2: భరద్వాజ వాజ్ ఎక్స్టాటిక్.
1: చాలా సంతోషించి అతని దగ్గర ఉన్నటువంటి అస్త్రములు కూడా ఇచ్చాడు.
2: వాజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అండ్ గేవ్ సమ్ వెపన్స్ టు రామ.
1: తరలోపల్లే శుభస్త శీఘ్రం అనేటువంటి దీంట్లో మీ యొక్క పట్టాభిషేకం జరుగుగా కాని ఆశీర్వదించాడు.
2: అండ్ హీ బ్లెస్డ్ హిమ్ దట్ హీ వుడ్ బి కరోనేటెడ్ వెరీ సూన్.
1: అయోధ్యకు సమీపించే ముందుగానే
2: రీచింగ్ అయోధ్య
1: 14 సంవత్సరం కరెక్ట్ గా జరిగింది.
2: 14 ఇయర్స్ ఎండెడ్ ఎగ్జాక్ట్లీ టు ద డేట్.
1: సిద్ధముగా ఉంటున్నాడు ఈ యొక్క భరతుడు.
2: భరత వాజ్ రెడీ.
1: 14 సంవత్సరం దాటిన తర్వాత క్షణమైన నేను ఇంకా బ్రతకను.
2: ద మూమెంట్ ఐ పాస్ సెకండ్ ఆఫ్టర్ 14 ఇయర్స్ ఐ విల్ నాట్ లివ్.
1: అగస్త్యాశ్రమం లోపల కొంత ఇదిగా ఉంటుంట చేత,
2: బికాస్ యూస్ దేర్ అగస్త్యాశ్రమ,
1: కొంత ఆలస్యమైంది.
2: దేర్ వాజ్ సమ్ డిలే.
1: భరతుడు స్థితి పెంచుకున్నాడు. చితి
2: భర్త వాజ్ రెడీ.
1: అందులో అగ్నిలో పడిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు.
2: వాజ్ అబౌట్ టు జంప్ ఇన్ టు ద ఫైర్.
1: అప్పుడే హనుమంతుని వేగంలో పంపించాడు.
2: అండ్ హనుమాన్ ఇస్ సెంట్ దేర్ టు రీచ్ ద స్పాట్ వెరీ ఫాస్ట్.
1: వాయు వేగం విమాన వేగం కంటే అధికమైనటువంటిది.
2: దేర్ ఫోర్ The fastness with which wind moves is faster than the fly.
1: ఎంత ఆలస్యమవుతుందో ఏమిటో.
2: I may be delayed for some reason.
1: హనుమంతరా నీవు ముందు పోయి వస్తున్నాడు రాముడు అని ఈ వార్తను తెలుపమని చెప్పాడు.
2: సో హనుమాన్ యు గో వెరీ ఫాస్ట్ అండ్ కమ్యూనికేట్ దిస్ మెసేజ్.
1: భరతుడు కాచుకున్నాడు, అన్నిటినీ సిద్ధం చేశాడు.
2: భరత వాజ్ వెయిటింగ్ అండ్ రెడీ విత్ ఆల్ ప్రిపరేషన్స్.
1: ఇక్కడ రెండు సత్యాలు చక్కగా గుర్తించాలి.
2: హియర్ వి హావ్ టు అండర్స్టాండ్ టూ ట్రూత్స్ హియర్.
1: భరతుడు భక్తి ప్రపత్తుడు.
2: భరత స్టాండ్స్ ఫర్ డివోషన్ అండ్ సరెండర్.
1: లక్ష్మణుడు సేవకా నాయకుడు.
2: లక్ష్మణ ఈజ్ ది లార్డ్ ఆఫ్ ది సర్వీస్.
1: లక్ష్మణుడు సాకార స్వరూపాన్ని ఆరాధించేటువంటి వాడు.
2: లక్ష్మణ వర్షిప్ ద గాడ్ విత్ ఫామ్.
1: భరతుడు నిరాకార స్వరూపుడు.
2: ద వన్ వర్షిప్ ద వన్ వితౌట్ ఎ ఫామ్.
1: నిరంతరం కూడాను రాత్రిం పగలు కన్ను మూయకుండా కూడాను రాము సీతను కాపాడుకుంటూ వచ్చాడు.
2: డే అండ్ నైట్ హీస్ సేఫ్ గార్డెడ్ రామ అండ్ సీత.
1: 14 సంవత్సరంలో నిద్ర అనేటువంటిది ఎరుగడు.
2: ఫర్ 14 ఇయర్స్ హీ నెవర్ స్లెప్ట్.
1: అలాంటి మహాత్యాగి అయినటువంటి సోదరుడు సాకార స్వరూపుడు.
2: ద వన్ ఆఫ్ సాక్రిఫైస్ ద వన్ హూ వర్షిప్ గాడ్ విత్ ఫామ్ ఈజ్ లక్ష్మణ.
1: ఇంకా నిరాకార స్వరూపుడు భరతుడు.
2: భరత వర్షిప్ గాడ్ వితౌట్ ఫామ్.
1: భరతుణ్ణి అయోధ్య వాసులు ఎవ్వరు కూడా ఈ 14 సంవత్సరం చూడలేదు.
2: The inhabitants of Ayodhya never looked at Bharata.
1: గ్రామంలో చిన్న కుటీరం వేసుకుని అందులోనే రామ్ రామ్ రామ్ రామ్ అని రామచింతన చేసుకుంటూ కూర్చున్నాడు.
2: He built a small hut in that Nandi village and ruled the kingdom.
1: భరతుని మనసంతా రాములపైన పెట్టాడు.
2: భరతాస్ మైండ్ కాన్సంట్రేటెడ్ ఆన్ రామ.
1: లక్ష్మణ దేహమంతా రాములకు అందించాడు.
2: లక్ష్మణ సరెండర్డ్ హిస్ బాడీ టు రామ్.
1: ఇది యొక్క వ్యత్యాసం.
2: దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది టు.
1: ఇతను దేహాన్ని రాములకు అందించాడు.
2: He surrendered his body to Rama.
1: నీ దాసుడను.
2: ఐఎమ్ యువర్ సర్వెంట్.
1: సర్వ విధంలో నన్ను ఉపయోగపెట్టుకో.
2: మేక్ యూజ్ ఆఫ్ మీ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే.
1: అంటే మరొక ప్రాణం లేదు.
2: ఐ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ థింగ్.
1: నేను నీకు ఆరో ప్రాణం అన్నాడు.
2: ఐఎమ్ యువర్ సిక్స్త్ లైఫ్ ప్రిన్సిపల్.
1: ఇక్కడ భరతుడు అట్ట కాదు.
2: భరత ఇస్ నాట్ లైక్ దాట్.
1: నా దేహమే లేదు.
2: ఐ హావ్ నో బాడీ.
1: నేనంతా నీలోనే ఉన్నాను.
2: ఐఎమ్ ఇన్ యూ
1: అని రామచింతన చేస్తూ వచ్చాడు.
2: He went on thinking of Rama all the while.
1: Ide brahma vit brahmaiva bhavati.
2: Nor the brahman becomes brahman himself.
1: Ee 14 samvatsaramulu kudu ramachintana chestu raga ramunu vale ee bharatudu kuda neelamega shyamudaipoyadu.
2: As Bharata went on thinking of Rama for 14 years, he looked like Rama exactly.
1: Ratham teesukoni ee okka tarayunadi teeramunaku vellaadu ishtaka dinnala paina.
2: He went in a chariot along the shores of Saraya river.
1: Akkada kurchu pettukunnadu ramunnu.
2: There Rama sat there.
1: ఈ భరతుడే దాని రథము నడుపుతూ వస్తున్నాడు.
2: భరత ఇస్ డ్రైవింగ్ ద చారియట్.
1: అయోధ్య వాసులు చూచారు.
2: ఆల్ ఇన్హాబిటెంట్స్ ఆఫ్ అయోధ్య
1: సా. ఆశ్చర్యం వేసింది.
2: ఎవరు సర్ప్రైజ్.
1: ఎవడు రాముడు ఎవడు భరతుడు.
2: హూ ఇస్ రామ అండ్ హూ ఇస్ భరత.
1: అన్ని విధాలు కూడా రాముల వలె తయారైపోయాడు.
2: భరత ఇస్ ఎగ్జాక్ట్లీ లుకింగ్ లైక్ రామ.
1: యతి వేషమును ధరించాడు.
2: ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ సేజ్.
1: ఈ యొక్క వెంట్రుకలంతా కూడా చాలా జడలు కట్టినాయి.
2: హెయిర్స్ విత్ ఆల్ ఫుల్ ఆఫ్ ఫోర్ లాక్.
1: రామునుకు జడలు కట్టినాయి.
2: రామ ఆల్సో లైక్
1: అంత సాక్షాత్ రాములుగా తయారైపోయాడు.
2: హి ఇస్ ఎగ్జాక్ట్లీ లుకింగ్ లైక్ రామ.
1: ఆ పురవాసులంతా వచ్చి రామునుకు గార్లాండ్ లో మాలలు వేసి నమస్కరించి స్వాగతం చేయాలని వచ్చారు.
2: ఆల్ సిటిజన్స్ కేమ్ ఓవర్ దేర్ టు గార్లాండ్ రామ అండ్ వెల్కమ్ హిమ్ టు అయోధ్య.
1: సూక్ష్మ బుద్ధి గల భరతుడు చూచి చూచి మృక్కునా అపరామ భక్తి ఎంతో గొప్పర. ఆ సూక్ష్మబుద్ధి గల భరతుడు చూచాడు. అందరూ భరతునికి మాలను వేయడానికి వచ్చారు.
2: ఇంటెలిజెంట్ భరత వాచ్ దిస్. ఎవ్రీవన్ వాజ్ ప్రిపేర్డ్ టు గార్లాండ్ భరత.
1: ఆ యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించి భరతుడు అన్నగారు వెనుక విన్నారు, వారికి వేయండి అన్నాడు.
2: భరత అండర్స్టూడ్ వాట్ ఆల్ దట్ ఇస్ హ్యాపెనింగ్.
1: అప్పుడు అతను రాముడు ఇతను భరతుడు అని అందరికీ తెలిసింది.
2: భరత పాయింటెడ్ అవుట్ టువర్డ్స్ రామ, దెన్ పీపుల్ అండర్స్టూడ్ హూ ఇస్ రామ.
1: కనుక అంత సూక్ష్మ బుద్ధి కలిగినటువంటి వారు ఆ సోదరులు.
2: దట్ సో ఇంటెలిజెంట్.
1: అందరూ దైవాంశ సంభూమితులే.
2: ఆల్ ఆర్ ది స్పార్క్స్ ఆఫ్ డివైన్.
1: ఎవరు సామాన్యులు కారు.
2: దే ఆర్ నాట్ ఆర్డినరీ.
1: అక్కడ నుంచి వెళ్లాడు. మీరందరికీ అభ్యంగ స్నానం చేశారు. భరతుడు కూడా చేశాడు.
2: ఆల్ హెడ్ హెడ్ బాత్
1: వశిష్ఠ రామనాథన్. వీరందరూ కూడా అన్ని విధములైనటువంటి యొక్క ఈ నగలు ధాన్యములు అన్ని తీసుకుని వచ్చారు.
2: ఆల్ సేజెస్ బ్రాట్ ఆల్ టైప్స్ ఆఫ్ గ్రెయిన్.
1: కాలమే లేదు, ఇదే దినమే పట్టాభిషేకం చేయాలన్నా.
2: హీ షుడ్ బి కారునేటెడ్ దిస్ డే ఇట్సెల్ఫ్.
1: ఆ విధంగా
2: లైక్ దట్
1: అందరినీ తీసుకుని వెళ్లి అనేక విధములైన ఆభరణములతో ఈ విధంగా చేశారు.
2: All were taken, all preparations
1: were made. There's
2: one mystery here.
1: వానరులందరూ నరులుగా మారిపోయారు.
2: All monkeys transformed into human
1: అందరూ
2: beings.
1: ఏనుగులపైన ఒంటెలపైన గుర్రాలపైన అంతా కూడా ప్రొసెషన్ లో వస్తున్నారు.
2: They were all coming in a procession on horses and elephants.
1: ఎవరు వానరులు ఎవరు నరులు.
2: And who are human beings and who are
1: వివేకం గలవాడే నరుడు, అవివేకం గలవాడే వానరుడు.
2: The one who are intelligent are humans. The one who are
1: చంచల చిత్తుడే వానరుడు, స్థిరచిత్తుడే నరుడు.
2: ద వన్ విత్ వేవరింగ్ మైండ్ ఇస్ ద మంకీ, ద వన్ విత్ స్టడీ మైండ్ ఇస్ హ్యూమన్.
1: ఇట్టి సత్యాన్ని నిరూపించే నిమిత్తమే రాములు అనేక అనుగ్రహములు నిరూపిస్తూ వచ్చారు.
2: డెమాన్స్ట్రేట్స్ దిస్ ట్రూత్, రామ విల్డ్ సర్వ్.
1: పట్టాభిషేకం జరిగింది.
2: కరోనేషన్ వాజ్ ఓవర్.
1: ఈ పట్టాభిషేక సమయం లోపల
2: డ్యూరింగ్ దట్
1: అనేక మంది అనేక విధమైనటువంటి బహుమతులు ఇస్తూ వచ్చారు.
2: మెనీ స్టార్టెడ్ రిసీవింగ్ గిఫ్ట్స్.
1: 100 కోట్ల కాసులు, బంగారు కాసులు బ్రాహ్మణులకంతా పంచాడు రాములు.
2: 100 crores ఆఫ్ గోల్డ్ అండ్ కాయిన్స్.
1: ఒక కోటి కాదు, 100 కోట్లు.
2: నాట్ 1 crore, 100 crores
1: అందరికి ఇచ్చాడు.
2: కొన్ని
1: లక్షల గోవులంతా కూడా దానం చేశారు.
2: లాక్స్ ఆఫ్ కౌస్.
1: భరతుడు పట్టలేకపోయాడు.
2: భరత వాజ్ వెరీ హ్యాపీ.
1: ఇవంతా ఎవరి కోసం ఇవ్వాలి?
2: For whose sake?
1: రాముడు రావటమే నా భాగ్యము.
2: It's my very life.
1: అంతా దాన ధర్మం చేస్తూ వచ్చారు.
2: So he never wanted to keep anything for himself.
1: ఉపరాజులంతా ఒకవైపున కూర్చున్నారు.
2: All others sat on one side.
1: మంత్రులంతా ఒకవైపున కూర్చున్నారు.
2: Ministers on one side.
1: రాముడి యొక్క గౌరవము బహుమతులు ఎట్టివి?
2: What type of gifts?
1: ఋషులంతా ఒకవైపున కూర్చున్నారు.
2: Sages on one side.
1: ఈ ఋషులు కూర్చున్నటువంటి వైపున తల వంచాడు.
2: Along the direction where sages sat, he bent his
1: head.
2: And he had no practice of doing namaskar.
1: Talavanchadu.
2: He saw sages there and
1: bent
2: down his head.
1: Ani vidheyudanu
2: means he is humble.
1: Rajunnu chuchadu.
2: He looked at kings.
1: Navinadu.
2: He smiled.
1: Adi atani bahumanamu.
2: That is, smile is the gift.
1: Inka prajalnu chuchadu.
2: He looked at people.
1: Aashirvadinchadu.
2: He blessed them.
1: ఇంకా కొంతమంది స్త్రీలను చూచాడు.
2: దేర్ వర్ విమెన్ దేర్.
1: స్త్రీలను చూచేసి తల అర్ధ భాగం మాత్రమే ఉంచాడు.
2: అండ్ హీ హస్ బెంట్ హిస్ హెడ్ హాఫ్ వే.
1: ఈ విధంగా రాముని యొక్క గౌరవం అనేటువంటిది అనేక విధమైనటువంటి యొక్క చర్యలతో నిరూపిస్తూ వచ్చింది.
2: ద రెస్పెక్ట్ దట్ రామ హ్యాడ్ టువర్డ్స్ ఆల్ ది క్లాసెస్ ఆఫ్ పీపుల్ ఈస్ డెమోన్స్ట్రేటెడ్ లైక్ దిస్.
1: రామునందు కూడాను రాములు ఒక చక్కని కొన్ని కోట్ల విలువైనటువంటి యొక్క ముత్యాల హారము సీతకు అందించాడు.
2: అండ్ దేర్ రామ ప్రెజెంటెడ్ ఎ నెక్లెస్ వర్త్ ఆఫ్ ఫ్యూ క్రోర్స్ టు సీత.
1: అప్పుడు ఆమెను కోరాడు, నీకు ఎవరికి ఇష్టమో వారికి దీన్ని అందించమని చెప్పాడు.
2: రామ సెడ్, యూ కెన్ గిఫ్ట్ this necklace to anybody whom you like.
1: Akkada oka pariksha.
2: That's a test for her.
1: Evaru naaku ishtamu, naaku ramule ishtamu.
2: I like Rama only.
1: Kaani adi kuda cheppadu Ramulu.
2: But Rama said,
1: nenante neeku ishtame kaani naaku kaadu, ee janamlo evariki neeku ishtamo variki andinchamani cheppadu.
2: I know you like me, but yet you can present this necklace to anyone among this audience.
1: Padala daggara kucchoni padamulu ottutunnatundi hanumanthuniki andinchindi aame.
2: Hanuman, who was there pressing the feet, and Sita presented the necklace to Hanuman.
1: Raghupati karyam bidechina kapirajasika mani nivayya.
2: You are the king among the monkeys. You have fulfilled the task of Rama.
1: Raghupati karyam bidechina kapirajasika mani nivayya.
2: You are really the noble king among the monkeys. You have fulfilled the task of Rama.
1: Purikuni jagamuna velasina hanumat gurudu nivayya.
2: You are the very preceptor to this entire world as Hanuman.
1: Pari Lanka puramuna jochina puravarasevudundi vayya.
2: You could go to Lanka with all the valor in the
1: country. Hanumantuni aneka rakamula varnistu vachindi.
2: She went on extolling Hanuman every possible
1: way. Hanumantuniki ee varnam emi teliyatam ledu.
2: But Hanuman is not bothered of all this.
1: ఆ ముత్యములు తీసుకున్నాడు.
2: స్కాచింగ్ ది పర్ల్,
1: ఒక్కొక్కటి ఒకటి కొరికేది, చెవుల దగ్గర పెట్టుకునేది పారేసే.
2: హి వాస్ బైటింగ్ ఈచ్ డైమండ్ అండ్ దే పుట్ ది క్రాస్ ఇయర్ అండ్ స్టార్టెడ్ థ్రోయింగ్ ఇట్
1: అవుట్. చూచాడు
2: రామ. సా దిస్
1: హనుమంత.
2: హనుమాన్,
1: ఇంకా నీ పాత లక్షణాలు ఇంకా పోలేదా అన్నాడు.
2: హనుమాన్, యూ హావ్ నాట్ గివెన్ అప్ యువర్ ఓల్డ్ హ్యాబిట్స్.
1: ఈ కోతి గుణములు ఇంకా నీకు పోలేదా అన్నాడు.
2: మంకీ క్వాలిటీస్ ఆర్ స్టిల్ దేర్.
1: కాదు కాదు రామ.
2: సెడ్ నో నో రామ.
1: నేను నిరంతరం కూడా రామచింతనలో ఉండేటువంటి వాడిని.
2: ఆల్ ద టైమ్ ఐ
1: రామనామమునే స్మరణ చేసేటువంటి వాడిని.
2: ఐ చాంట్ యువర్
1: నేమ్. శ్రవణం చేసేటువంటి వాడిని.
2: దట్స్ వాట్ ఐ డు.
1: నాకు నవ విధమైన మార్గములు ఎందుకును, ఇదే నాకు చాలా ముఖ్యమైనటువంటి.
2: అమంగ్ ది నైన్ పాత్స్ ఆఫ్ డివోషన్ చాంటింగ్
1: దాసుడనైనాను.
2: దట్స్ వై ఐ హావ్ బికమ్ యువర్ సర్వెంట్.
1: శ్రవణం,
2: లిసనింగ్,
1: కీర్తనం,
2: సింగింగ్,
1: విష్ణు స్మరణం,
2: చాంటింగ్,
1: పాద సేవనం,
2: సర్వీస్,
1: వందనం,
2: సాల్యుటేషన్,
1: దాస్యం,
2: సర్వీస్,
1: స్నేహం,
2: ఫ్రెండ్షిప్,
1: ఆత్మనివేదన,
2: సరెండర్.
1: నీ దాసత్వాన్ని నేను పొందేటప్పటికే నేను నీకు స్నేహితుడైపోయాను.
2: దట్ వన్స్ ఐ హావ్ సరెండర్డ్ యు హావ్ బికమ్ యువర్ ఫ్రెండ్.
1: నీ దాసత్వమే నేను పొందకపోతే నేను నీకు స్నేహితుడు కాదు.
2: ఇఫ్ ఐఎమ్ నాట్ యువర్ సర్వెంట్ ఐ వుడ్ హావ్ బీన్ యువర్ ఫ్రెండ్.
1: నీకు నేను స్నేహితుడు అయిన తర్వాతనే నేను ఆత్మనివేదన చేస్తున్నాను.
2: ద మూమెంట్ ఐ బికేమ్ యువర్ ఫ్రెండ్, ఐ హావ్ సరెండర్డ్ మైసెల్ఫ్ టు యూ.
1: కనుక రామనామము తప్ప ఏ శబ్దము నేను వినడానికి ఇష్టపడదు.
2: ఐఎమ్ నాట్ రెడీ టు హియర్ ఎనీ అదర్ సౌండ్ అదర్ దాన్ యువర్ నేమ్.
1: రామనామం ఉందో లేదో అని చూస్తున్నాను అన్నాడు.
2: ఐఎమ్ జస్ట్ వాచింగ్ వెదర్ యువర్ నేమ్ ఈస్ దేర్ ఇన్ దిస్ ప్రెషస్ జెమ్ ఆర్ నాట్.
1: హనుమంతుని యొక్క భక్తి ప్రపత్తులంతా జగత్తునికంతా వ్యాప్తి చేయించే నిమిత్తమై ఈ రాముడు చెప్తున్నాడు, పిచ్చివాడా, ముత్యములో రామనామం ఉంటుందా అన్నాడు.
2: ఇన్ ఆర్డర్ టు మేక్ ద వరల్డ్ నో ద సిన్సియర్ ద డివోషన్ స్టెడ్ ఫాస్ట్నెస్ హనుమాన్,
1: నేను ముత్యమంతా రామనామంగానే మారాలి.
2: every gem should be transformed into
1: Rama. నామము లేనటువంటి ఈ ముత్యం రాళ్లతో సమానమని పారవేశాడు.
2: Bereft of Rama's name, every gem is just a stone.
1: నా దేహమంతా రామనామంతోనే ఉంటుందా స్వామి అన్నాడు.
2: My body is full of Rama's name.
1: వేలిపై ఉన్నటువంటి ఒక వెంటుకను తీశాడు.
2: He just
1: రాముల యొక్క చెవు దగ్గర పెట్టాడు.
2: He plucked out a hair.
1: ఆ వెంటుకు కూడాను రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అంటుండాలి.
2: He plucked out a single hair out of his body, kept very close to the ear of Rama.
1: అందుకని
2: he started chanting Rama's name.
1: పరమ భక్తుడు హనుమంతుడు.
2: Such an ardent devotee is Hanuman.
1: అందువల్లే భగవంతుడికి సన్నిహితమైనటువంటి స్నేహితుడిగా మారిపోయాడు.
2: Therefore he could become an intimate friend.
1: ఎవరు ఎంత దూరంలో ఉండినా గానీ రాములు మాత్రం దూరంగా హనుమంతుడు దూరంగా ఉండేవాడు కాదు.
2: One may be at a distance but never Hanuman.
1: కనుక అందరికంటే సమీపుడు హనుమంతుడయ్యాడు.
2: హనుమాన్ వాజ్ వెరీ క్లోజ్ టు రామ్.
1: తోబుట్టినటువంటి లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు కూడా కొంత దూరంగా ఉన్నారు కానీ
2: హిజ్ ఓన్ బ్రదర్
1: సీత కూడా దూరంగా ఉంది కానీ హనుమంతుడు దూరం కాలేదు.
2: హిజ్ ఓన్ బ్రదర్స్ లక్ష్మణ భరత శత్రుఘ్న కాన్స్టెంట్ సీత
1: నిరంతరము ఆ రామచింతని రామసేవని తన దేహము రామ దేహము ప్రత్యేకమైంది కాదు.
2: ఫర్ ద రీజన్ ఈస్
1: అప్పుడు
2: హనుమాన్ రామడు
1: రామ ఓ హనుమంత నీకు నేనేం బహుమతి ఇవ్వగలను.
2: ఓ హనుమాన్ వాట్ గిఫ్ట్ కెన్ ఐ గివ్ యూ నౌ.
1: నీకేమి ఇవ్వడానికి వీలు కాదు.
2: ఇట్స్ నాట్ పాసిబుల్ టు గివ్
1: యూ. నన్ను నేనే ఇచ్చుకుంటున్నానని కౌగిలించుకున్నాడు.
2: ఐఎమ్ గివింగ్ మై సెల్ఫ్ టు యూ దేర్ హి హగ్డ్ హిమ్.
1: ఈ దృశ్యంతో హనుమంతుడు మయమర్చిపోయాడు.
2: హనుమాన్ వాజ్ ఎక్స్టాటిక్
1: సమాధి.
2: దట్ ఈస్ వన్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్
1: ఈ సమాధి. అనేది ఎప్పుడు కుదురుతుంది?
2: వాట్ ఈస్ సమాధి వెన్ ఇట్స్ పాసిబుల్?
1: పది సెకండ్లు ఒక వస్తువుపైన దృష్టి ఇచ్చినప్పుడు ధారణము అంటుంది. 12 సెకండ్లు
2: 12 seconds if you concentrate on a body, it is dharana.
1: Oka vastu paina
2: on an object.
1: Oka vastu paina 12 seconds sthiramga manchinchinappudu deeniki dharana antaru.
2: If you concentrate on an object for 12 seconds, it is dharana.
1: 12 dharanalu okka dhyanamu antaru.
2: 12 dharanas are equal to one dhyana.
1: 12 dhyanamule oka samadhi antaru.
2: 12 dhyanas constitute one samadhi.
1: Kabatti dharana ధ్యానము సమాధి.
2: హనుమాన్ వాజ్ ఎక్స్టాటిక్
1: సమాధి.
2: దట్ ఈస్ వన్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్
1: సమాధి. అనేది ఎప్పుడు కుదురుతుంది?
2: వాట్ ఈస్ సమాధి వెన్ ఇట్స్ పాసిబుల్?
1: 10 సెకండ్లు ఒక వస్తువు

0: ధ్యాన కాన్స్టిట్యూట్ వన్ సమాధి.
1: కాబట్టి ధారణ, ధ్యానము, సమాధి ఈ మూడింటికి ఉండినటువంటి వ్యత్యాసం ఇది.
0: దిస్ ఈజ్ ది డిఫరెన్స్ బిట్వీన్ ధారణ, ధ్యాన అండ్ సమాధి.
1: ఒక్క నిమిషంలో ధారణాశక్తిని పోయాడు.
0: ధారణ
1: మరీ తెలిసి చూసేటప్పటికి సమాధి స్థితిలో ఉన్నాడు.
0: లేటర్ ఈ రీచ్ సమాధి.
1: ఇటువంటి హనుమంతుని యొక్క భక్తి ప్రవర్తలు జగత్తును కంతా చాటుతూ వచ్చింది ఈ యొక్క నామనము.
0: ఇట్స్ ఓన్లీ రామా మేడ్ ద వరల్డ్ నో ద డివోషన్ ఆఫ్ హనుమాన్.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 31st discourse on Gita Bhagavan delivered on 13th September 1984. In this discourse, Bhagavan explains in detail the secret behind performing action without the expectation of its result. Sri Bhagavan Vacha.
1: Karmanyeva adhikaras maphaleshu kadacha. Arjuna, te niku karmanyeva adhikaras adhikaraha. నీకు కర్మ ఎంది అధికారం ఆస్తి కలదు.
2: అర్జున, యు హ్యావ్ ద రైట్ అండ్ ది అథారిటీ టు పర్ఫార్మ్ యాక్షన్.
1: కదాచన, ఎప్పుడైనా.
2: ఆల్వేస్.
1: అధికార ఫలేషు, ఫలమునందు అధికారం. మే, మా వలదు.
2: ఆల్వేస్ యు షుడ్ నాట్ ఆస్పైర్ ఫార్ ద ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్.
1: అర్జున, నీకు కర్మ ఎందే అధికారం కలదు, ఫలమునందు వలదు అన్నాడు.
2: అర్జున, యు హ్యావ్ ఎ రైట్ ఫర్ యాక్షన్ బట్ డు నాట్ ఆస్పైర్ ఫార్ ద ఫ్రూట్స్ దేర్ ఆఫ్.
1: ఇక్కడ ఫలమునందు అధికారం లేదు అని చెప్పలేదు. పదమునందు అధికారం ఉన్నది, ఉండినప్పటికీ దాని నీవు ఏమాత్రము అంగీకరించవద్దు అనేటువంటి ఒక అభిప్రాయం.
2: హియర్ ఇట్ ఈస్ నాట్ సెట్ దాట్ దెర్ ఈస్ నో ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్. ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్ ఆర్ దేర్ బట్ డూ నాట్ ఆస్పైర్ ఫర్ ఇట్. దిస్ ఇస్ ది ఇంజంక్షన్.
1: ఇక్కడ నఫలేషు అని చెప్పలేదు, మా ఫలేషు.
2: హియర్ ఇట్ ఈస్ నాట్ సెట్ నఫలేషు, మా ఫలేషు ఇట్ ఈస్ సెట్.
1: అనగా ఫలము లేదు అని చెప్పలేదు, ఫలం వలదు అన్నాడు.
2: ఇట్ ఈస్ నాట్ సెడ్ దట్ దేర్ ఇస్ నో ఫ్రూట్స్. డు నాట్ ఆస్పైర్ ఫర్ ఇట్.
1: మనం ఆచరించేటువంటి సమస్త కర్మల యందు ఫలమును లక్ష్యమును దుంచుకొనక కర్మను ఆచరించటమే మన కర్తవ్యమని గుర్తించాలి.
2: ది సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ ఇట్ ఈస్ దట్ వీ హ్యావ్ టు రికగ్నైజ్ వాట్ ఎవర్ యాక్షన్ వీ డూ వీల్ హ్యావ్ టు డూ ఇట్ వితౌట్ కీపింగ్ ఇన్ వ్యూ ది ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్.
1: ప్రతి కర్మకు ఫలితం ఉన్నది.
2: ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అ ఫ్రూట్.
1: ప్రతి ఫలితమునకు మరొక కర్మ ఉన్నది.
2: ఫర్ ఎవ్రీ ఫ్రూట్ దెర్ విల్ బి అనదర్ సబ్సిక్వెంట్ యాక్షన్.
1: ఇది కేవలము విత్తనము మొక్క, విత్తనము మొక్క, విత్తనము మొక్క ఈ పరిస్థితిలో రూపొందుతూ ఉంటుంటుంది కర్మ, కర్మ ఫలము.
2: దిస్ యాక్షన్ అండ్ ఇట్స్ ఫ్రూట్ విల్ మేనిఫెస్ట్ ఇన్ ది దెమ్సెల్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ సీడ్ అండ్ ట్రీ. Tree and seed, seed and
1: విత్తనము లేక మొక్క రాదు.
2: Without seed, you would not get a plant.
1: మొక్క వృక్షము కాక విత్తనము లభించదు.
2: Without plant becoming a tree, you would not get seed.
1: ఇది సహజమైనటువంటి స్వభావము.
2: This is a natural state.
1: దీని నిమిత్తమై నీవు ఫలితమును ఎందుకు నీవు లక్ష్యం అందించుకోవాలి?
2: That being so, why should you care for the fruits of action?
1: Karmanu acharinchadame nee pradhanamaina kartavyam.
2: Your primary responsibility and duty is to perform action.
1: Ee yuddhamunandu naa vaaru em avutaru, naa paristhiti egati padutundo aneetundi ee phalitamu neevu lakshyam nandunchukovaddu.
2: In this battle, you should not keep in mind what would happen to your own people, what would befall you.
1: యోధులు ధరించవలసినటువంటిది కవచం.
2: హీరోస్ విల్ హ్యావ్ టు వేర్ ఆర్మర్ ఆర్ షీల్డ్.
1: అనగా శత్రుసేనలు వేసేటువంటి బాధలకు దానిని సహించుకునేటువంటి ఒక శక్తిని మనం కలిగి ఉంటుండాలి అని దీని అర్థం.
2: ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ దట్ యు షుడ్ హ్యావ్ సఫిషియంట్ స్ట్రెంగ్త్ టు బేర్ ద వెపన్స్ విచ్ ఆర్ లెఫ్ట్ ఆన్ యూ బై యువర్ ఎనిమీస్.
1: శత్రుసేనలు ఏ విధమైనటువంటి యొక్క దీనిని కూడా తమ పైన ప్రవేశపెట్టగలరు.
2: దే మే ఎంప్లాయ్ ఎనీ టైప్ ఆఫ్ వెపన్ అగెన్స్ట్ యూ.
1: ఈ భయంకరమైనటువంటి అస్త్రశస్త్రములకు గురి కాకుండా ఈ యోధుడు ఒక కవచమును ధరించాలి అన్నాడు.
2: If one wants to protect oneself against this harmful and dreadful weapons, one has to wear an armor or a shield.
1: లౌకికమైనా జగత్ సంబంధమైన ఈ యొక్క యుద్ధములకే మానవుడు కవచమును ధరిస్తున్నాడు.
2: For a worldly battle, a secular one as such, one is wearing an armor and a shield.
1: ఇంకా ఆధ్యాత్మిక మార్గములో మానవుడు నిరంతరము పోరాడేటువంటి యొక్క పోరాటములో వీడు కూడాను కొన్ని రకమైనటువంటి కవచమును ధరించవలసి వస్తుంది.
2: ఇన్ ద స్పిరిచువల్ ఫీల్డ్ వేర్ వన్ హ్యాస్ టు ఫైట్ ఎ కంటిన్యూస్ బ్యాటిల్ వన్ హ్యాస్ టు వేర్ సర్టన్ టైప్స్ ఆఫ్ ఆర్మర్ అండ్ షీల్డ్.
1: ఇది జ్ఞాన కవచము.
2: ఇట్ ఈస్ ది ఆర్మర్ ఆఫ్ విజ్డమ్.
1: ఆధ్యాత్మిక కవచము.
2: స్పిరిచువాలిటీ.
1: ఈ కవచములు యందు అనేక విధములైనటువంటి కవచములు కూడా ఉంటున్నాయి.
2: అమంగ్ ది ఆర్మర్స్ విచ్ ఆర్ వోర్న్ బై హీరోస్ దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్.
1: ఈ భక్తి కవచము అనేటువంటి దానిని మనము అనేక విధములుగా కూడాను విచారించవలసి వస్తుంది.
2: వీ హ్యావ్ టు ఎంక్వైర్ ఇన్ టు ఇన్ డిఫరెంట్ వేస్ ది అబౌట్ దిస్ ఆర్మర్ ఆఫ్ డివోషన్.
1: లోకములో జరిగేటువంటి యొక్క సంగ్రామమునకు ఏదో ఒక కాలము నియమితం ఉంటుంటుంది.
2: ఇన్ ది బ్యాటిల్ అండ్ ద వార్ రిలేటింగ్ టు ద వరల్డ్ దెర్ విల్ బి ఎ ఫ్యూ షెడ్యూల్డ్ అవర్స్.
1: కొన్ని దినములకు, కొన్ని నెలలకు, కొన్ని సంవత్సరములకు ఈ యొక్క పోరాటము నిలిచిపోతుంది.
2: దిస్ వార్ ఆర్ బ్యాటిల్ మే లాస్ట్ ఓన్లీ ఫార్ ఎ ఫ్యూ డేస్, ఎ ఫ్యూ మంత్స్ ఆర్ ఎ ఫ్యూ ఇయర్స్ అండ్ కంప్లీట్ అయిన.
1: కానీ మానవుడు చేసేటువంటి పోరాటము ఏ అనాది కాలం నుంచినో వస్తున్నది.
2: బట్ ద ఫైట్ అండ్ ద బ్యాటిల్ దట్ హెస్ బీన్ ఫాట్ బై మ్యాన్ ఈస్ రైట్ ఫ్రమ్ ఏన్షియంట్ డేస్.
1: మంచి చెడ్డలతో
2: ఫైట్ ఈస్ విత్ గుడ్ అండ్ బ్యాడ్.
1: పాప పుణ్యములతో
2: విత్ సిన్ అండ్ వర్చ్యూ.
1: రాగద్వేషములతో
2: విత్ అటాచ్మెంట్ అండ్ డిటాచ్మెంట్.
1: అసూయాది భావములతో
2: విత్ జెలసీస్ అండ్ సచ్ అదర్ క్వాలిటీస్.
1: మమత్వము అహంకారములతో
2: విత్ ఫీలింగ్ ఆఫ్ ఐనెస్ అండ్ మైనస్.
1: మానవుడు అనాది కాలం నుండి పోరాటం సలుపుతూ వస్తున్నాడు.
2: మ్యాన్ హెస్ బీన్ ఫైటింగ్ ఫ్రమ్ ది టైమ్ ఇమ్మెమోరియల్.
1: ముఖ్యంగా అహంకార మమకారముల చేత పోరాటము నిర్విరామంగా జరుపుతున్నాడు.
2: మ్యాన్ హెస్ బీన్ ఫైటింగ్ ఎన్ ఎండ్లెస్ వార్ విత్ ఈగోయిజం అండ్ అటాచ్మెంట్.
1: ఇవి మహాభయంకరమైనటువంటివి.
2: దీస్ ఆర్ రియలీ డ్రెడ్ఫుల్.
1: ఈ శక్తులకు చాలా బలమైనటువంటి యొక్క శక్తి కలిగి ఉంటుండాలి.
2: దీస్ టూ హ్యావ్ వెరీ ఎక్స్ట్రాడినరీ స్ట్రెంగ్త్.
1: కానీ పోరాటం చేసేటువంటి మానవునకు, జీవునకు శక్తిహీనుడై ఉన్నాడు.
2: బట్ ది మ్యాన్ హూ ఈస్ ఫైటింగ్ ఈజ్ నాట్ సో స్ట్రాంగ్, హీస్ వీక్.
1: ఇలాంటి బలహీనుడైనటువంటి జీవుడు బలమైనటువంటి గుణములతో పోరాటం సలిపేటువంటి సమయం లోపల ఒక జ్ఞాన కవచము, ఆధ్యాత్మిక కవచము, లేక మరే విధమైన వైరాగ్య కవచమును ధరించవలసి వస్తుంది.
2: వెన్ ఎ వీక్ పర్సన్ లైక్ మ్యాన్ ఈజ్ ఫైటింగ్ అగైన్స్ట్ సచ్ పవర్ఫుల్ ఎనిమీస్ అండ్ క్వాలిటీస్, వన్ హ్యాస్ టు వేర్ ఎ షీల్డ్ అండ్ ఆర్మర్ ఆఫ్ విజ్డమ్, స్పిరిచువాలిటీ ఆర్ సమ్ సచ్ వెరీ పవర్ఫుల్ వన్.
1: గొడుగును చేతిని ఎందుకు ఉంచుకున్నటువంటి వానికి ఎండ బాధ ఉండదు.
2: ఫర్ వన్ హూ హ్యాస్ ఎన్ అంబ్రెలా ఇన్ హిస్ హ్యాండ్ హీ మే నాట్ బి ట్రబుల్డ్ బై హాట్ సన్.
1: చెప్పులు ధరించినటువంటి వానికి ముండ్ల బాధ ఉండదు.
2: ఫర్ ఎ పర్సన్ హూ వేర్స్ శాండిల్స్ ఆర్ ఫుట్ వేర్ దేర్ మే నాట్ బి ఎనీ ట్రబుల్ ఆఫ్ ది థార్న్.
1: కవచమును ధరించినటువంటి వారికి ఎదురు వారు వేసేటువంటి అస్త్రములను ఏమాత్రం కూడా బాధించవు.
2: ఫర్ వన్ హూ వేర్స్ ఎ షీల్డ్ అగెన్స్ట్ ది వెపన్స్ దే విల్ నాట్ బి ఏబుల్ టు బాదర్ హిమ్.
1: కనుకనే అర్జున, నీవు ఇందులో ఏదైనా ఒక కవచాన్ని నీవు ధరించాలి.
2: Therefore, Arjuna, you must wear some type of shield or the other.
1: నీకు ఈ పరిస్థితి ఎందు జ్ఞాన కవచము అత్యవసరము.
2: Under these circumstances, it is better you wear the armor of wisdom.
1: కనుకొని సాంఖ్య యోగమునందు ఈ జ్ఞాన కవచాన్ని మొట్టమొదట అతనికి అందించాడు.
2: Therefore, in the Sankhya Yoga, he has offered Arjuna the armor of wisdom in the very first place.
1: నీ అభిమాన మమకారములు నిన్న నేడు వచ్చినటువంటివి కాదు.
2: Your attachment and possessive instinct are not, you have not acquired them yesterday or the day before.
1: Enni enni janmalu nundiyo ninnu ventaadutunnadi.
2: They have been coming with you for a number of births.
1: Veeni yokka baadha eppatiki nivaranam avutundani kudanu neevu gurtinchalevu.
2: you cannot find out and recognize when you are going to get rid of the pain arising out of this.
1: కనుక ఇది నివారణ నిమిత్తమై నీవు యోచించనక్కరలేదు.
2: Therefore you should not think about getting rid of
1: it. వాటి బారి నుండి తప్పించుకునేటువంటి ఉపాయం నీవు వెతుక్కోమన్నాడు.
2: You have to find out a means of overcoming the pain which is
1: రోగం వచ్చిన తర్వాత వైద్యుని నిమిత్తమై ఔషధముల నిమిత్తమై మనం ప్రాకులాడటం ఇది సహజం.
2: It is natural to search for a doctor when you are faced with a disease.
1: రోగమునే రానివ్వకుండా చూసుకునేటువంటి ప్రయత్నము ఇది ప్రథమ ప్రయత్నం.
2: It is a primarily important thing to see that you do not get the disease at all. Prevention is better.
1: కనుక నీవు ఈ రణరంగమందు నీవు పోరాటమునకు సిద్ధముగా ఉంటున్నావు. నీవు లౌకికమైనటువంటి కవచాన్ని ధరించావు, కానీ ఆధ్యాత్మిక కవచాన్ని కూడా నీవు ధరించాలి.
2: In the battle that you are going to fight now, you have already worn a worldly armor.
1: శత్రువుల నుండి నీ దేహాన్ని రక్షించుకోవచ్చును.
2: You may be able to protect your body from the enemies.
1: కానీ దేహంలో ఉండినటువంటి ఒక వైరస్ని ఏ రీతిగా నీవు తప్పించుకోగలవు?
2: But how would you be able to protect yourself from the enemies who are inside your own self?
1: కనుక వారి బారి నుండి నీవు తప్పించుకునే నిమిత్తమే జ్ఞాన కవచాన్ని ధరించుకోమన్నాడు.
2: To save yourself from them, you have to wear the armor of wisdom.
1: బయట శత్రువులకు నీవు భయపడుతున్నావు.
2: You are afraid of the external enemies.
1: కానీ లోని శత్రువుల యొక్క విచారాన్ని నీవు చేయటం లేదు.
2: But you are not thinking of the inner enemies at all.
1: లోని శత్రువులకు లొంగిపోయిన వాడు బయట రిపుల నెట్లు పట్టగలడు.
2: For one who has yielded to the inner enemies, how can he conquer the external enemies?
1: కనుక మొట్టమొదట లోని శత్రువులను నీవు జయించు.
2: You should conquer in the very first place the inner enemies.
1: నీకు అనాది నుండి నీవు వెంటాడుతున్నాయి ఈ అహంకార మమకారము.
2: రైట్ ఫ్రమ్ బేస్ లాంగ్ బ్యాక్ దీస్
1: అహంకార మమకారములు ఉండినంత వరకు కూడా రాగద్వేషములు తప్పినవి కాదు.
2: సో లాంగ్ యాజ్ యూఆర్ హ్యావింగ్ ఈగోయిజం అండ్ అటాచ్మెంట్ యూ వుడ్ నాట్ బి ఏబుల్ టు ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ అటాచ్మెంట్ అండ్
1: ఈ రాగద్వేషములకు అహంకార మమకారములకు కర్మనే కారణం.
2: ఫర్ ఆల్ దిస్ ఇట్ ఈస్ ది యాక్షన్ విచ్ ఈస్ రెస్పాన్సిబుల్.
1: కనుక ఈ కర్మను నీవు ఆచరించు.
2: యూ పర్ఫార్మ్ యాక్షన్.
1: కర్మను సరైనటువంటి స్థితిలో నీవు అనుభవించు.
2: యు ఎంజాయ్ ది యాక్షన్ ఆల్సో ఇన్ ది ప్రాపర్ వే.
1: మొట్టమొదట కర్మను నీవు అర్థం చేసుకో.
2: ఫస్ట్ ఆఫ్ ఆల్ యు షుడ్ అండర్స్టాండ్ యాక్షన్.
1: భాగవతం నందు కూడాను కర్మమున పుట్టు జంతువు.
2: ద సేమ్ థింగ్ హస్ బీన్ టోల్డ్ ఇన్ భాగవత యాజ్ ఎవ్రీ పర్సన్ ఈస్ బోర్న్ ఇన్
1: కర్మమున వృద్ధి పొంది కర్మమున చను.
2: హి డెవలప్స్ ఇన్ యాక్షన్ అండ్ హి డైస్ ఇన్ యాక్షన్.
1: కర్మమి నరునకు దైవము.
2: Action is God for man.
1: కర్మమి సుఖదుఖములకు కారణమేలలో ఉన్నాడు.
2: It is action which is responsible for good or bad, happiness or
1: joy. సుఖమునకు దుఃఖమునకు.
2: For your joy or sorrow.
1: నీ పాపమునకు పుణ్యమునకు.
2: For your sin or for virtue.
1: నీ ఆనందమునకు లేక ఆహ్లాదమునకు.
2: For your joy and delight.
1: నీ లాభ నష్టములకు కూడాను కర్మనే కారణం.
2: For the profit or the loss.
1: అసలు నీ జన్మమునకే కర్మ కారణం ఉన్నారు.
2: For your very birth, action is responsible.
1: కనుక కర్మను ఏదో ఒక అలక్ష్యంగా నీవు చూడవద్దు.
2: Therefore you should not look upon action with indifference.
1: నీ జీవితం అంతా కూడాను కర్మతోనే ఆధార ముడిపడి ఉంటున్నది.
2: Your entire life is associated with action.
1: కర్మను గుర్తించి కర్మను ఆచరించు.
2: Recognize action and perform action.
1: ఏదో ఇది చిన్నది కదా అని నీవు ఒక విధమైనటువంటి యొక్క అలక్ష్యం చేయకు.
2: You should not be indifferent thinking that action is after all a small thing.
1: చిన్నదిగా ప్రారంభమై మహావృక్షంగా తయారు కావచ్చు.
2: It may start as a small sapling but may grow into a very big tree.
1: భూమిలో పాతినటువంటి విత్తనము తన దేహాన్ని శిథిలము చేసుకున్నప్పుడే మహావృక్షంగా మారగలదు.
2: When a seed breaks itself out, when it is sown inside the mud or earth, it will be able to become a tree.
1: మహావృక్షంగా మారినప్పుడే ఫలమును నీకు అందించగలదు.
2: When it becomes a big tree, it will be able to offer you fruits.
1: కనుక నీ మొట్టమొదట నీ అహంకారం అనేటువంటి విత్తనమును శిథిలం చేసుకున్నప్పుడే నీ జీవితం అనేటువంటి వృక్షము లోపల నాన ఫలములు నీవు అందుకోగలవు.
2: ఓన్లీ వెన్ యూ డిస్ట్రాయ్ ది సీడ్ ఆఫ్ ఈగోయిజం యూ విల్ బి ఏబుల్ టు గెట్ ది ఫ్రూట్స్ ఆఫ్ విజ్డమ్.
1: ఈ అహంకారమునకు స్థానం ఎక్కడిది?
2: వాట్ ఇస్ ది రూట్ కాజ్ ఆఫ్
1: దేనికి చూసి నీవు అహంకార పడుతున్నావు?
2: వై షుడ్ యూ ఫీల్ ఈగోయిస్టిక్?
1: మానవత్వంలో ఉండినటువంటి అజ్ఞానం అదే మొట్టమొదటిది.
2: ది ఇగ్నోరెన్స్ విచ్ ఇస్ ఇన్హెరెంట్ ఇన్ మ్యాన్ ఈస్ దాట్.
1: ఈ అహంకారమునకు స్థానం ఎక్కడో, దీని పుట్టుకు స్థానం ఎక్కడో, ఇది అంత్యమయ్యేటువంటి స్థానం ఎక్కడో అనేటువంటి విషయాన్ని ప్రతి వ్యక్తి కూడాను విచారించాలి.
2: ఎవ్రీ పర్సన్ హ్యాస్ టు థింక్ వాట్ ఇస్ ది ప్లేస్ ఆఫ్ బర్త్ ఆఫ్ దిస్ ఈగోయిజం అండ్ వేర్ డస్ ఇట్ ఎండ్.
1: బస్సు గంటకు ఈ 40 మైళ్ళు ఈ 50 మైళ్ళు ప్రయాణం చేస్తుంది.
2: బస్ ట్రావెల్స్ అట్ ద రేట్ ఆఫ్ 40 or 50 miles an hour.
1: ఏరోప్లేన్ ఒక 300, 400, or 500 ప్రయాణం చేస్తుంది.
2: An aeroplane may fly at the speed of 300, 400, or 500 miles an hour.
1: అయితే జగత్తునందు కాంతి అనేటువంటిది ఒకటి ఉంటుండాలి.
2: బట్ ఇన్ ద వరల్డ్ దేర్ ఇస్ సంథింగ్ ఎఫల్జెన్స్.
1: దీని ఆధ్యాత్మిక మార్గంలో అశాంతిలోని ప్రకాంతి, ప్రకాంతిలోని పరంజ్యోతి అని, అశాంతిలోని ప్రశాంతి, ప్రశాంతిలోని పరంజ్యోతి, పరంజ్యోతి పరమాత్మ స్వరూపం. ఈ తత్వం లోపల అశాంతిలోనే ప్రశాంతి ఉంటుండాలి.
2: ఇన్ స్పిరిచువల్ వరల్డ్ ఇట్ హస్ బీన్ ఎక్స్ప్లెయిన్డ్ దట్ ఇన్ ది అబ్సెన్స్ ఆఫ్ peace itself there is peace.
1: ప్రశాంతిలోనే ప్రకాంతి ఉంటుండాలి.
2: ఇన్ పీస్ ఇట్ సెల్ఫ్ దర్ ఇస్ స్ప్లెండర్.
1: ఆ ప్రకాంతియే పరంజ్యోతి అన్నారు.
2: దిస్ స్ప్లెండర్ ఇట్ సెల్ఫ్ ఈస్ పరంజ్యోతి.
1: ఈ లౌకికమైన జగత్తులో కాంతి అనేటువంటిది
2: ఇన్ దిస్ వరల్డ్లీ ఎగ్జిస్టెన్స్
1: ఒక గంటకు
2: ద లైట్ ట్రావెల్స్
1: 67 కోట్ల మైళ్ళు ప్రయాణం చేస్తుంటుండాలి.
2: అట్ ద రేట్ ఆఫ్ 67 crore miles an hour.
1: ఈ విధంగా ప్రయాణం చేస్తుంటే ఒక సంవత్సరమునకు లైట్ ఇయర్ అంటారు దీన్ని, ఒక సంవత్సరమునకు ఇంచుమించు 600,00,000 కోట్ల మైళ్ళ దూరం ప్రయాణం చేస్తున్నారు.
2: అట్ దిస్ రేట్ ది లైట్ ట్రావెల్స్ ఫర్ ఇయర్ 6 lakh crores of miles.
1: మనకు కనిపించేటువంటి సూర్యుడు మనకు అతి సమీపంలో ఉండినట్టుగా భావిస్తున్నాం.
2: The sun whom we can see, we consider him to be very near us.
1: Inchuminchu mana bhoomiki suryuniki 9 kotla chillara mile dooram untundali.
2: Approximately the distance between the earth and the sun is about 9 crore miles.
1: Ee suryude manaki ento prakashanganu suryu yokka tejasu ento mirimitlu kolputu untundali.
2: The splendor and the light of sun is so much for
1: ఇది ఒక్క సూర్యుని యొక్క కాంతి మాత్రమే.
2: దిస్ ఇస్ ఓన్లీ ది లైట్ ఆఫ్ ఓన్లీ వన్ సన్.
1: అయితే నక్షత్రాలు ఉంటున్నాయి.
2: దేర్ ఆర్ స్టార్స్.
1: ఇవి 4 సంవత్సరముల కాంతి దూరంగా ఉంటుండాలి.
2: ది డిస్టెన్స్ ఈస్ ఆల్మోస్ట్ 4 light years.
1: అనగా 23-24 లక్షల కోట్ల మైళ్ళ దూరంలో ఉంటున్నాయి నక్షత్రాలు.
2: ది డిస్టెన్స్ ఈస్ something like 23 or 24 lakh crore miles.
1: Manaku kanipinchedi oka chukka prakka pakkana undinattiga manaku kanipistundali.
2: The stars look as though they are close to each other.
1: Kani okkokka nakshatramunaku okkokka nakshatramunaku kotla mailu dooram untundali.
2: But the distance between any two stars is something comparable to crores of miles.
1: Manam ee bhoomi nunchi chuchetappatiki edo palara bosinattiga kanipistunnayi.
2: It looks as though that milk is spread on the sky.
1: Manaku kanipinchetundi nakshatramule konni kotlaku kotlaku kotlakka kanipistunnayi.
2: The stars that we see are something numbering crores.
1: Inka manaku kanipinchinatundi ennu untunnayi.
2: There are many more things which we have not been able to see.
1: Ilanti kotlaku mailu dooramu kotla vistheernamu kotla velimintundi oka nakshatramulu kaliginatundi ee okka జగత్తు లోపల ఈ భూమండలము ఎంత మాత్రం.
2: వాట్ ఈస్ ది సైజ్ ఆఫ్ అర్త్ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ఎ యూనివర్స్ వేర్ దేర్ ఆర్ క్రోర్స్ ఆఫ్ స్టార్స్ విత్ ఎ డిస్టెన్స్ ఆఫ్
1: సూర్యమండలములో ఈ యొక్క భూగోళం ఎంతది.
2: వాట్ ఈస్ ది ప్లేస్ ఆఫ్ అర్త్ ఇన్ ది సోలార్ సిస్టమ్.
1: ఈ భూగోళము లోపల భారతదేశం ఎంత చిన్నది.
2: ఇన్ దిస్ అర్త్ వాట్ ఈస్ ది సైజ్ ఆఫ్ ఇండియా.
1: ఈ భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం ఎట్టిది.
2: What is the size of Andhra Pradesh in
1: ee Andhra Rashtram lo Anantapuram jilla entadi.
2: How big is Anantapur district in Andhra Pradesh?
1: Ee Anantapuram jilla lopala mana gramam enta chinnadi.
2: How small is our village in Anantapur?
1: Mana gramam lo nee entati vaadu.
2: And how small you are?
1: Evarin chuchi nee garavapadutunnavu.
2: Whom are you seeing and why are you
1: proud? Ahankaram vastuntundadi.
2: Why are you getting this egoistic feeling?
1: Ee vishalamaina jagattunu chuste నీకు అహంకారం రావడానికి ఏమైనా అవకాశం ఉందా?
2: ఇఫ్ ఓన్లీ యూ టేక్ కాగ్నైజెన్స్ ఆఫ్ ది వాస్ట్నెస్ ఆఫ్ దిస్ వరల్డ్ కెన్ యూ గెట్ ఈగోయిస్టిక్.
1: కనుక విశ్వం యొక్క స్వరూపాన్ని కాని భూమండలం యొక్క విషయాన్ని కాని తెలుసుకోలేనటువంటి వ్యక్తి మాత్రమే ఈ అజ్ఞానముకు గురి అయి అహంకారం పెంచుకుంటున్నాడు.
2: ఓన్లీ ఎ పర్సన్ హూ హాస్ నాట్ రికగ్నైజ్డ్ ది గ్రేట్నెస్ ఆఫ్ ది యూనివర్స్ అండ్ ది వాల్యూమ్ ఆఫ్ ది ఎర్త్ వన్ వుడ్ బి చార్జ్డ్ విత్ ఈగో.
1: ఓన్లీ ఈ దేహం ఏమైనా చూచి నీవు అహంకార పడుతున్నావా?
2: All right, are you proud of your own body?
1: Dehamu panchabhautikamu.
2: బాడీ కన్సిస్ట్ ఆఫ్ ఓన్లీ ఫైవ్ ఎలిమెంట్.
1: దేహము కూలక తప్పదెప్పుడు.
2: వన్ డే ఆర్ ది అదర్ ఇట్ హాస్ టు పెరిష్.
1: దేహి నిరామయుండు.
2: ద ఇన్ డ్వెల్లర్ ఇస్ పర్మనెంట్.
1: గణుతింపక దేహికి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు.
2: ఇఫ్ ఓన్లీ యు లుక్ ఇన్ టు ది ఇన్ డ్వెల్లర్ డస్ నాట్ హ్యావ్ బర్త్ డెత్ ఆర్
1: జీవాడ మరినపు కొంప.
2: ఓ మ్యాడ్ పర్సన్ దిస్ పర్టికులర్ బాడీ.
1: రోగముల మ్రగ్గడు సేవక గంప.
2: ఇట్ ఇస్ ఫుల్ ఆఫ్ డిసీజెస్.
1: జాత సంచలనము పొందు దుంప.
2: ఇట్ అండర్గోస్ మెనీ చేంజెస్.
1: భవసాగర మీదగలేని కంప.
2: ఇట్ హెస్ నాట్ బిన్ ఏబుల్ టు ట్రావెల్ ది ఓషన్ ఆఫ్ సంసార.
1: ఈ మే నుచ్చలమని నమ్మబోకు మనసా, హరిపాదములు ఆశ్రయించవే.
2: ఓ మైండ్ డోంట్ కన్సిడర్ దిస్ యాజ్ పర్మనెంట్. టేక్ షెల్టర్ ఇన్ ద ఫీట్ ఆఫ్ ఇన్ ద లోటస్ ఫీట్ ఆఫ్ హరి.
1: కనుక దేహ సంబంధమైనటువంటి యొక్క దీన్ని నీవు ఆధారంగా తీసుకుంటామంటే ఇది కేవలం జడమైనటువంటిది.
2: ఆన్ ద బేసిస్ ఆఫ్ ద బాడీ ఇఫ్ యూఆర్ బీయింగ్ ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్ దిస్ ఇస్ ఓన్లీ ఇనర్ట్.
1: ఈ దేహం ఏ రీతిగా తయారవుతుంటుండాలి?
2: హౌ డస్ దిస్ బాడీ మేనిఫెస్ట్?
1: ఏడు బకెట్ నీళ్లు.
2: దిస్ కన్సిస్ట్ ఆఫ్ సెవెన్ బకెట్
1: నీళ్లు. చున్నపు నీళ్లు.
2: దిస్ కన్సిస్ట్ ఆఫ్ వాటర్ ఆఫ్ చున.
1: రెండించెల ప్రమాణంతో కలిగినటువంటి నాలుగు ములికలు. నెయిల్స్.
2: ఫోర్ నెయిల్స్ విత్ సైజ్ ఆఫ్ అబౌట్ 2 inches.
1: 1100 మ్యాచి స్టిక్స్ లో ఉండేటువంటి యొక్క ఆ ముందు ఉండేటువంటి మందు.
2: ది వాల్యూమ్ ఆఫ్ 11,000 మ్యాచ్ స్టిక్స్. ది ఫాస్ఫరస్ ది టోటల్ ఫాస్ఫరస్ కంటైన్ ఇన్ 11,000
1: పెన్సిల్స్ లో ఉండేటువంటి యొక్క ఇది సీసం.
2: ది లెడ్ విచ్ కన్సిస్ట్ విచ్ ఆర్ దేర్ ఇన్ 4 pencils.
1: 2 lux సోపులు.
2: 2 lux సోప్స్.
1: ఇవన్నీ చేరితే ఒక దేహం తయారవుతుంది.
2: వెన్ యూ పుట్ ఆల్ దీస్ థింగ్స్ టుగెదర్ ఇట్ బికమ్స్ వన్ బాడీ.
1: మన చున్నమే ఈ రక్తంగా మారిపోతుంటుంది. అది చున్నపు నీళ్లు.
2: ఇట్ ఈస్ ది చున్ ఆఫ్ వాటర్ విచ్ బికమ్స్ బ్లడ్.
1: ఇంట్లోనే ఐరన్ ఉంటుండాలి.
2: దేర్ ఇస్ ఐరన్ ఇన్ దిస్.
1: ఈ విధంగా జడమైనటువంటి పదార్థంతో ఏర్పడినటువంటి ఈ దేహం జడం కాక చైతన్యం ఎట్టవుతుంది.
2: ది బాడీ విచ్ కన్సిస్ట్ ఆఫ్ విచ్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ దీస్ ఇనర్.
1: కనుకనే ఇది దేహము అన్నారు.
2: That is why this has been described as a body which will be destroyed.
1: ఈ దేహి అనేటువంటి వాడు దేహంలో ఉండటం చేతనే ఇది నడుస్తూ ఉంటుండాలి.
2: This body is able to move about because there is indweller inside.
1: అదొక వాల్ క్లాక్.
2: There is a wall clock there.
1: అక్కడ మూడు పిన్నులు ఉంటున్నాయి.
2: There are 3 hands there.
1: ఒకటి సెకండ్ది.
2: One stands for the seconds.
1: రెండోది మినిట్స్ది.
2: The second one is minutes hand.
1: మూడవది గంటలది.
2: The third one is hours hand.
1: కీ ఇచ్చేస్తే మూడు తిరుగుతూనే ఉంటున్నాయి.
2: When you wind the watch, all these 3 hands will be moving.
1: ఎంతవరకు ఇవి తిరుగుతాయి?
2: For how long they keep moving?
1: కీ ఉండినంత వరకు తిరుగుతాయి.
2: As long as the power of winding is there, they will be moving.
1: కీ నిలిచిపోతానే దాన్ని ఇది ఇది కలుసుకోదు. ఎక్కడిదక్కడే నిలిచిపోతాయి.
2: The moment the total power is exhausted, they stand still wherever they are.
1: మన హృదయం అనేటువంటిది ఒక వాల్.
2: అవర్ హార్ట్ మే బి కంపేర్డ్ టు ఎ వాల్.
1: ఈ హృదయానికి బాడీ అనేటువంటి వాల్ క్లాక్ తగిలించారు.
2: టు దిస్ వి హావ్ హంగ్ ది బాడీ యాజ్ ఎ వాల్ క్లాక్.
1: అక్కడ శ్వాసమే కీ.
2: ది బ్రెత్ మే బి కంపేర్డ్.
1: మన కర్మలే సెకండ్లు.
2: అవర్ యాక్షన్స్ మే బి కంపేర్డ్ టు సెకండ్స్.
1: మన భావములే మినిట్స్.
2: అవర్ ఫీలింగ్స్ మే బి కంపేర్డ్ టు మినిట్స్ హ్యాండ్.
1: మన ఆనందమే ఇందులో అవర్స్.
2: అవర్ జాయ్ మే బి కంపేర్డ్ టు ది అవర్స్ హ్యాండ్.
1: అయితే కర్మలు ఎందుకు చోసం చేయాలి అని?
2: ఇన్ దట్ కాంటెక్స్ట్ వై షుడ్ యూ పర్ఫార్మ్ యాక్షన్?
1: సెకండ్స్ ముళ్ళు 60 ఇండ్లు క్విక్ గా తిరిగి తిరిగి తిరిగి తిరిగి వచ్చేసేస్తుంది.
2: ది సెకండ్ హ్యాండ్ మూవ్స్ వెరీ ఫాస్ట్ అండ్ కవర్స్ 60 ఇండ్లు.
1: ఈ సెకండ్ ముళ్ళు తిరిగేటప్పటికీ మినిట్స్ మిల్లు ఒక్క ఇంటికి వస్తుంది.
2: వెన్ ది సెకండ్స్ హ్యాండ్ మూవ్ 1 round ఫుల్ ఇట్ మూవ్స్ ఓన్లీ 1 house 1/60th.
1: మినిట్స్ ముళ్ళు 60 ఇండ్లు చుట్టేటప్పటికీ గంట ఇల్లు ఒక్క ఇంటికి వచ్చేసేస్తుంది.
2: వెన్ ది మినిట్స్ హ్యాండ్ మూవ్స్ 60 houses ది అవర్స్ హ్యాండ్ మూవ్స్ ఓన్లీ బై 1 house.
1: అయితే సెకండ్ ముళ్ళు మినిట్స్ ముళ్ళు తిరిగేది మనకు కనిపిస్తుండాలి.
2: బట్ వీ సీ ది మూవ్మెంట్ ఆఫ్ ది సెకండ్స్ హ్యాండ్ అండ్ ది మినిట్స్ హ్యాండ్.
1: అవర్స్ ముళ్ళు తిరిగేది కనిపించటం లేదు.
2: వీ వుడ్ నాట్ బి ఏబుల్ టు నోటీస్. ది
1: అక్కడే మనలో ఉండినటువంటి యొక్క సూక్ష్మత.
2: దిస్ ఈస్ ఎన్ ఇన్నర్ సీక్రెట్.
1: అయితే ఈ మూడు కూడాను గంటకు ఒక తూరి మూడు కలుస్తున్నాయి.
2: వన్స్ ఇన్ అన్ అవర్ ఆల్ దీస్ 3 hands మీట్.
1: ఇది జీవేశ్వర ప్రకృతి అని.
2: దిస్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ జీవేశ్వర ప్రకృతి.
1: ఈ ప్రకృతి అనేటువంటిది కర్మకాండ.
2: ది ప్రకృతి ఆర్ నేచర్
1: ప్రకృతి అనేది కర్మక్షేత్రము.
2: ప్రకృతి
1: ఈ కర్మక్షేత్రంలో కర్మలు అనేటువంటివి ఒక 60 కర్మలు మనం మంచి కర్మలు చేసేటప్పటికీ
2: ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ యాక్షన్ వెన్ వీ పర్ఫార్మ్ 60 గుడ్ యాక్షన్స్
1: ఒక్క సద్భావము అనేటువంటిది మినిట్స్ లో వచ్చి చేరిపోతాం.
2: వన్ గుడ్ ఫీలింగ్ విల్ బి ఎమనేటింగ్.
1: మనకు ఒక్క సద్భావం రావాలంటే 60 మంచి కర్మలు చేయాలి.
2: ఇఫ్ యు గెట్ ఎ గుడ్ ఫీలింగ్ వి హావ్ టు పర్ఫార్మ్ 60 గుడ్ యాక్షన్స్.
1: మనం 60 మంచి భావమును మనం తలచినామంటే ఒక్క అవర్స్ అనేటువంటి ఆత్మస్థాయికి చేరుతుంది.
2: ఇఫ్ వీ వర్ టు జస్ట్ హ్యావ్ 60 గుడ్ ఫీలింగ్స్ లైక్ దాట్ వుడ్ బి ఏబుల్ టు జస్ట్ హ్యావ్ వన్ మూమెంట్ ఇన్ ఆల్.
1: కనుక నీవు అనేక సత్కర్మలు ఆచరించు అని చెప్పారు ఇక్కడ.
2: Therefore, Arjuna was just asked to perform good action.
1: అనేక సత్కర్మలు ఆచరించినప్పుడే ఏదో ఒకటి రెండైనా సద్భావాలు నీలో వచ్చి చేరుతాయి.
2: When you do innumerable good actions, you are likely to get one or two good feelings.
1: అనేక సద్భావములు నీవు అభివృద్ధి పరుచుకున్నప్పుడే నిత్య సత్యమైనటువంటి ఒక స్వస్వరూపంలో చేరిపోతావు.
2: ఓన్లీ వెన్ యూ డెవలప్ గుడ్ ఫీలింగ్స్ ఇన్ ఇన్యూమరబుల్ వే యుడ్ బి ఏబుల్ టు జస్ట్ గెట్ ఇన్ టు ఆత్మతత్.
1: కనుకనే మనము అనేక సత్కర్మలు ఆచరించాలి.
2: దేర్ఫోర్ వీ హావ్ టు పర్ఫార్మ్ మెనీ గుడ్ యాక్షన్స్.
1: కర్మాచరణ నిమిత్తమే కాయం వచ్చింది.
2: బాడీ హెస్ బీన్ గివన్ ఫర్ ది పర్పస్ ఆఫ్ పర్ఫార్మింగ్.
1: కర్మను చేయకుండా కాలం ఒక్క క్షణమైనా ఉండడానికి వీల్లేదు.
2: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు స్పెండ్ ఈవెన్ అ మోమెంట్ వితౌట్ పర్ఫార్మింగ్ యాక్షన్.
1: కనుకనే వేదమునందు కర్మకాండకు అధిక ప్రధానం ఇచ్చారు.
2: దట్ ఈస్ ద రీజన్ వై కర్మకాండ హెస్ బీన్ గివన్ అ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్.
1: కర్మకాండ అనగా కేవలము దానము యజ్ఞము ఈ జపము ఇలాంటిది మాత్రమే కాదు.
2: కర్మకాండ డస్ నాట్ రెఫర్ టు ఓన్లీ గివింగ్ చారిటీ అండ్ పర్ఫార్మింగ్ పెనన్స్.
1: అయితే ఈ కర్మలో నిష్కామ కర్మ ఒకటి ఉంటుండాలి.
2: అమంగ్ ద యాక్షన్ దర్ ఇస్ అన్ యాక్షన్ విచ్ డస్ నాట్
1: ఏది నిష్కామ కర్మ లేక ఏది కర్మయోగము.
2: వాట్ ఈస్ కర్మయోగ ఆర్ నిష్కామ కర్మ?
1: అహంకారం లేకుండా ఆసక్తి లేకుండా చేసేటువంటి కర్మలన్నీ కూడాను కర్మయోగములే.
2: వితౌట్ హ్యావింగ్ ఎనీ డిజైర్ అండ్ ఎ ఫీలింగ్ ఆఫ్ ఈగోయిజం ఆల్ ది యాక్షన్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్ మే బి కంపేర్డ్ టు కర్మయోగం.
1: ఆసక్తితో చూడినటువంటి అహంకారం ఉండినప్పుడే ఇది కర్మగా మారిపోతుంది.
2: ఓన్లీ వెన్ యు అసోసియేట్ విత్ ఫీలింగ్ ఆఫ్ ఈగోయిజం అండ్ అటాచ్.
1: ఇది కర్మయోగం కూడా కాదు.
2: దిస్ డస్ నాట్ బికమ్ కర్మయోగ ఆల్సో.
1: ఇది యజ్ఞం కూడాను కాదు.
2: దిస్ ఇస్ నాట్ ఈవెన్ యజ్ఞ.
1: కనుక అహంకారమును దూరం చేసి
2: రిమూవ్ అండ్ డ్రైవ్ అవే యువర్ ఈగోయిజం.
1: ఆసక్తిని అణగదొక్కి
2: సప్రెస్ యువర్ ఓన్
1: కర్మలు ఆచరించడమే ఇది ఒక యజ్ఞ రూపాన్ని ధరిస్తుంది.
2: వెన్ యూ పర్ఫార్మ్ యాక్షన్స్ ఇట్ బికమ్స్ యజ్ఞ.
1: కనుక యజ్ఞమన్నను త్యాగమన్నను లేక యోగమన్నను ఇది ఒక్కటి.
2: పెనన్స్ సాక్రిఫైస్ ఆర్ యోగ ఆల్ దీస్ త్రీ మే కన్వే ది సేమ్.
1: మానవుడు చేసేటువంటి ప్రతి కర్మ కూడాను యజ్ఞముతో సమానమే.
2: ఎవ్రీ యాక్షన్ పర్ఫార్మ్ బై మ్యాన్ మే బి కంపేర్డ్ టు
1: ఆ యజ్ఞ భావమును హృదయమునందుంచుకుని కర్మలు ఆచరించినప్పుడే అది సరైనటువంటి యోగంగా తయారవుతుంది.
2: ఓన్లీ వెన్ వన్ పర్ఫార్మ్స్ ది యాక్షన్ విత్ ఎ ఫీలింగ్ ఆఫ్ యజ్ఞ ఇన్ సైడ్ ద హార్ట్
1: అహంకారంతో కూడినటువంటి పనులు అన్ని కూడా కేవలం ఆడంబరమైనటువంటివి. ఇది అత్యల్పమైనటువంటివి.
2: ఆల్ యాక్షన్స్ అసోసియేటెడ్ విత్ ఈగోయిజం ఆర్ స్మాల్ అండ్ దే విల్ బి హార్మ్ఫుల్.
1: కనుకని కర్మను ఆచరించు.
2: Therefore, perform action.
1: మన ఉచ్ఛ్వాస నిశ్వాసములు కూడాను కర్మనే.
2: Inhaling and exhaling is also an action.
1: కర్మను ఆచరించక మానవుడు జగత్తులో క్షణమైన ఉండడానికి వీలు కాదు.
2: Without performing action, man cannot live even for a moment in the world.
1: కనుక కర్మలు ఎట్టివో ఫలం అట్టివిగా ఉంటాయి.
2: As the actions are, so the results would be.
1: భావములు ఎట్టివో కర్మలు అట్టివిగా ఉంటాయి.
2: Actions will depend upon the feelings also.
1: తలంపులు ఎట్టివో భావములు అట్టివిగా ఉంటాయి.
2: As thoughts are, so the feelings would be.
1: ఆహారం ఎట్టివో తలంపులు అట్టివిగా ఉంటాయి.
2: As food is, so the thoughts would be.
1: కనుకనే ఇందుకు సాత్విక ఆహారం కూడాను అత్యవసరం అన్నారు.
2: Therefore, it is said in this context, there is need for సాత్విక ఆహారం.
1: ఒక చిన్న ఉదాహరణము.
2: One small example.
1: మనం ఒక మంట వేసుకుంటాం.
2: We are just having a small fire.
1: మంట ఎట్టిదో పొగ అట్టిది.
2: The smoke depends upon the type of fire that is.
1: పొగ ఎట్టిదో మేఘం అటువంటిది.
2: The cloud depends upon the smoke.
1: మేఘం ఎటువంటిదో వర్షం అటువంటిది.
2: Rain depends upon the cloud.
1: వర్షం ఎటువంటిదో పంట అటువంటిది.
2: The crop depends upon the rain that.
1: పంట ఎటువంటిదో వంట అటువంటిది.
2: The food depends upon the crop.
1: వంట ఎటువంటిదో మన ఒంటి అటువంటిది.
2: Our
1: దేహం అటువంటిది.
2: Our body is in the same way as the food.
1: కనుక ఆహారమును పట్టే మన దేహం ఉంటుండాలి.
2: అవర్ బాడీ డిపెండ్స్ అపాన్ ద ఫుడ్ దట్ యు టేక్.
1: కనుక మొట్టమొదటి కర్మలు సరి అయినటువంటి సత్కర్మలుగా ఆచరించినప్పుడు మన జన్మం సార్థకం అవుతుంది.
2: దేర్ఫోర్ ఇన్ ది వెరీ ఫస్ట్ ప్లేస్ వెన్ అవర్ యాక్షన్స్ ఆర్ ఆల్ రైట్ అవర్ బర్త్ వుడ్ బి ఓకే.
1: కనుకనే కర్మకాండ యందు ఈ కర్మ ఫలమును మాత్రము లక్ష్యం నందించుకొనక కర్మాచరణ మాత్రము లక్ష్యం నందించుకోమని చెప్పాను. ఆ కర్మాచరణ కూడాను సరి అయినటువంటి రీతిగా నీవు ఆచరించమని చెప్పిన కూడాను.
2: Therefore, Krishna has said, that in the context of performing action, without keeping the fruits of action,
1: నీ అధికారమంతా కర్మపైన ఉంచు కాని కర్మఫలమును ఏమాత్రం కూడా నువ్వు లక్ష్యం చేయవద్దన్నాడు.
2: కీప్ ఆల్ యువర్ రైట్స్ ఇన్ పర్ఫార్మింగ్ యాక్షన్, డు నాట్ కేర్ ఫర్ ద ఫ్రూట్స్ దేర్ఆఫ్.
1: మనకు మంచి చెడ్డ లేక దుఃఖము ఆనందము ఉంటుండాలి.
2: వి మే బి అసోసియేటెడ్ విత్ గుడ్ ఆర్ బ్యాడ్, వి మే బి సఫరింగ్ ఫ్రమ్ సారో ఆర్
1: జాయ్. మనం ఏ రీతిగా మనం నివారణ చేసుకోవాలి?
2: హౌ టు గెట్ రీడ్ ఆఫ్ సారో.
1: దుఃఖం దేని వల్ల లభించింది?
2: వై ఆర్ యూ గెటింగ్, వాట్ ఇస్ ది రీజన్ ఫర్?
1: కర్మ వల్లనే దుఃఖం వచ్చింది.
2: యాక్షన్ ఇస్ రెస్పాన్సిబుల్.
1: కర్మ వల్లనే పాపం వచ్చింది.
2: సిన్ ఇస్ రెస్పాన్సిబుల్.
1: కాబట్టి దుఃఖమును పాపమును ఏ రీతిగా మనం నివారణ చేసుకోవాలి?
2: హౌ టు గెట్ రీడ్ ఆఫ్ సిన్ అండ్ సారో.
1: తిరిగి కర్మల ద్వారానే నివారణ చేసుకోవాలి.
2: త్రూ యాక్షన్ అలోన్ యూ హావ్ టు గెట్ రీడ్ ఆఫ్ దెమ్.
1: వజ్రాన్ని కోయాలంటే తిరిగి వజ్రమే కావాలి.
2: వై యాక్షన్ ఇస్ బీన్ గివెన్ ప్రైమరీ ఇంపార్టెంట్.
1: కర్మను అలక్ష్యం చేస్తే మన జన్మమే అలక్ష్యమైపోతుంది.
2: ఇఫ్ యు ఆర్ ఇండిఫరెంట్ టువర్డ్స్ యాక్షన్, యువర్ లైఫ్ ఇట్సెల్ఫ్ విల్ బి రన్నింగ్ ది రిస్క్.
1: కర్మను నిరర్థకం చేస్తే జన్మం కూడా వ్యర్థమైపోతుంది.
2: ఇఫ్ యు వేస్ట్ యువర్ యాక్షన్, యువర్ లైఫ్ ఇట్సెల్ఫ్ విల్ బికమ్ ఏ వేస్ట్.
1: కర్మను ఆదర్శవంతమైన రీతిగా నిరూపించే నిమిత్తమే మనకు జన్మం వచ్చింది.
2: లైఫ్ హస్ బీన్ గివన్ ఇన్ ఆర్డర్ టు ప్రూవ్ యాక్షన్ యాజ్ అన్ ఐడియల్.
1: అసలు కర్మ అంటే కేవలం మనం చేసేటువంటి పనులు కాదు, ఇది సరైనటువంటి అర్థం.
2: The real meaning of action does not mean the
1: దేహమునకే కర్మ అని ఒక పేరు.
2: One name of body itself is karma.
1: ఎందుకంటే కర్మల వల్లనే వచ్చినటువంటిది కనుక ఈ దేహము, దీనికే కర్మ స్వరూపం.
2: As the body is the result of action performed, in the one of the meanings of karma is body itself.
1: కనుక కర్మ దేహం ఇది.
2: This body is the consequence of action.
1: ఇది కర్మల ద్వారానే,
2: through action alone,
1: కాలమును
2: time
1: సార్థకం చేసుకోవాలి.
2: టైమ్ హ్యాస్ టు బి సాంక్టిఫైడ్.
1: కాలకర్మ కారణ కర్తవ్యములన్నీ కూడాను కాయముతోనే కూడి ఉంటున్నాయి.
2: బాడీ ఈజ్ అసోసియేటెడ్ విత్ టైమ్, కాజేషన్ అండ్ సర్కమ్స్టెన్స్.
1: అయితే ఇది జాగ్రత్త అవస్థకు మాత్రమే నిరూపిస్తూ వస్తుంది.
2: బట్ దిస్ ఈజ్ రెస్ట్రిక్టెడ్ ఓన్లీ ఫర్ ది వేకింగ్ స్టేట్.
1: కానీ స్వప్నావస్థ లోపల కేవలం మనసు మాత్రమే ఉంది, కానీ సర్వకర్మలు కూడా నీలమైపోతాయి.
2: ఇన్ ద డ్రీమ్ స్టేట్ దే విల్ నాట్ బి ఎనీ యాక్షన్ అట్ ఆల్, బట్ విల్ బి హావింగ్ ఓన్లీ మైండ్.
1: సర్వేంద్రియములు కూడా స్తంభించిపోతాయి.
2: ఆల్ ది సెన్సెస్ విల్ బి స్టిల్.
1: సుషుప్తి స్థితి లోపల ఆ యొక్క మనసు కూడా లీనమైపోతుంది.
2: ఇన్ ద స్టేట్ ఆఫ్ డీప్ స్లీప్ దేర్ వుడ్ నాట్ బి ఈవెన్ మైండ్.
1: అదే కారణ స్వరూపం అన్నారు.
2: దట్ ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్
1: ఈ కారణమునకు అతీతమైనటువంటిది మహాకారణము అని.
2: మహాకారణ ఈజ్ ద వన్ విచ్ ట్రాన్సెండ్ దిస్ కారణ.
1: ఈ మహాకారణ తత్వమే దైవత్వము అని.
2: ద ప్రిన్సిపల్ ఆఫ్ మహాకారణ ఇట్సెల్ఫ్ ఈజ్ డివినిటీ.
1: ఒక చిన్న ఉదాహరణ,
2: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
1: జాగ్రత్త అవస్థ యందు,
2: ఇన్ ది వేకింగ్ స్టేట్,
1: 4:15
2: బై 4:15
1: నీ దేహము,
2: యువర్ బాడీ,
1: హాస్టల్ నుంచి
2: హెస్ కమ్ ఫ్రమ్ ద హాస్టల్,
1: నడుచుకొని బయలుదేరి వచ్చింది.
2: ఇట్ హెస్ కమ్ వాకింగ్ ఫ్రమ్ ద హాస్టల్.
1: 4:15 నీవు బయలుదేరావు.
2: By 4:15 you have started.
1: 4:30 ప్రశాంతిలం చేరినావు.
2: You have reached ప్రశాంతిలం by 4:30.
1: ఇక్కడ కాలము 15 నిమిషములు పట్టింది.
2: It has taken 15 minutes.
1: కాయము నడిచింది.
2: The body has moved.
1: కర్తవ్యము ఉపన్యాసం వినాలని.
2: The object is to listen to the discourse.
1: కాలము, కర్మ, కర్తవ్యము.
2: The time, the action and the duty.
1: కారణం,
2: reason,
1: జన్మ సార్థకం చేసుకోవాలి.
2: For sanctifying one's own birth.
1: ఈ భగవద్గీతను వినటం చేత నా జన్మం సార్థకం అవుతుంది.
2: By listening to this భగవద్గీత I'll be
1: కనుక జాగ్రత్తలో కాలము 30 నిమిషములు, కాయము నడిచి రావటము.
2: ఇన్ ది వేకింగ్ స్టేట్ ది టైమ్ ఈజ్ అబౌట్ హాఫ్ అన్ అవర్.
1: కర్తవ్యం భగవంతుని యొక్క ఇది భగవద్గీత వినాలి.
2: ది డ్యూటీ ఈజ్ టు లిసన్ టు భగవద్గీత.
1: దీని యొక్క ఫలితము,
2: the fruits thereof is
1: కారణం జన్మ సార్థకం.
2: To sanctify one's own life.
1: కనుక ఇక్కడ కాల కర్మ కారణ కర్తవ్యాలు 4 ఉంటున్నాయి మనకు.
2: In this particular context we can just see కాల కారణ కర్తవ్య కర్మ.
1: నీవు ఈ ఉపన్యాసము భజన అయిన తర్వాత హాస్టల్ కు పోతున్నావు.
2: After this discourse is over you'll be going back to the hostel.
1: భోజనం చేశావు, పరుపు పైన పండుకున్నావు.
2: You had your dinner and you have relaxed on the bed.
1: నిద్ర వచ్చింది.
2: You have slept off.
1: నీకు ఒక కల వచ్చింది.
2: యూ హ్యాడ్ ఎ డ్రీమ్.
1: ఎక్కడ ఉన్నావు?
2: వేర్ వర్ యూ ఇన్ ద డ్రీమ్?
1: ఆ కల లోపల నీవు మెడ్రాస్ మౌంట్ రోడ్ లోపల తిరుగుతున్నావు.
2: ఇన్ ద డ్రీమ్ యు ఆర్ వాండరింగ్ ఇన్ మౌంట్ రోడ్ ఆఫ్ మెడ్రాస్.
1: అయితే నీవు హాస్టల్ నుంచి ఎప్పుడు బయలుదేరినావు?
2: వెన్ డిడ్ యు లీవ్ ఫ్రమ్ ద హాస్టల్?
1: కాలం లేదు.
2: దేర్ వాజ్ నో టైమ్ దేర్.
1: కార్లో పోయినావా, ప్లేన్ లో పోయినావా, బస్ లో పోయినావా, ఏదీ లేదు.
2: Have you travelled by car, by bus or by plane?
1: ఎందుకోసం నువ్వు మెడ్రాస్ పోయినావు? కారణం తెలియదు.
2: Why did you go to Madras? There is no
1: అక్కడ అనుభవించింది ఏమిటి? కర్తవ్యం లేదు.
2: What is it that you have enjoyed there? There is no duty there.
1: అక్కడ స్వప్నము లోపల కాలము, కారణము, కర్తవ్యము, కర్మ నాలుగు లేవు.
2: In the dream state, the time, the cause, the enjoyment and the pleasure, nothing is there.
1: మరి తక్షణం ఎవరు వచ్చి నిన్ను లేపారు?
2: Immediately someone woke you up there.
1: లేచి చూసేటప్పటికి 5 నిమిషములు కూడా కాలేదు ఈ స్వప్నము.
2: By the time you got up from the dream,
1: ఈ 5 నిమిషం లోపలే నీవు మెడ్రాస్ పోయి మౌంట్ రోడ్ లో తిరగడానికి ఏ విధంగా అవకాశం చిక్కింది?
2: Within the course of the 5 minutes of your dream, how did you?
1: ఇది కేవలము మానసిక సంచారమే.
2: How did you go to Madras and enjoy? It was only a mental experience.
1: ఈ కాయం చేత ఇంద్రియముల చేత నీవు ఏమాత్రం కూడా ఆచరించలేదు.
2: You have not performed this action either with the body or with the sense organs.
1: కనుక సూక్ష్మ స్వరూపము.
2: That may be described as a subtle form.
1: కారణ కర్మ కర్తవ్యములతో కూడినటువంటిది ఈ స్థూలము.
2: The gross body is associated with the time, the action and the circumstances and the
1: kala karma karana kartavyamulu lekunda kevalamu manasika tattvam maatrame sookshmamu.
2: Without having all these things, only this mental
1: experience.
2: Then none of these things exist in the dream state.
1: Ee manokalpana cheta aneka swaroopani srushtistundadu.
2: On account of the tricks of the mind, you have been able to create a new world there.
1: Enta janani mount road lopala enni buildinglu, enta janalu, enta traffic, idantha srushtinchindi ee manasu.
2: Mind has created so many people in the mount road and so much.
1: Manasuku inta shakti untundadi.
2: Mind has this extraordinary
1: power. Maha balavattaramainatundi manasu.
2: It is a very powerful one.
1: మహా శక్తివంతమైనటువంటి మనస్సు.
2: ఇట్ ఇస్ ఎన్ ఎక్స్ట్రాడినరీ కెపాసిటీ.
1: దేనినైనా సృష్టిస్తుంది.
2: ఇట్ కెన్ క్రియేట్ ఎనీథింగ్.
1: దేనినైనా హతం చేస్తుంది.
2: ఇట్ కెన్ డిస్ట్రాయ్ ఎనీథింగ్.
1: ఈ రెండింటి యొక్క సమత్వము ఈ మనసు నందే ఉంటుండాలి.
2: దిస్ పర్టికులర్ ఈక్వాలిటీ.
1: కనుక ఇట్టి మనస్సును భగవత్ అర్పితం గావించినప్పుడు సర్వము లయమైపోతుంది.
2: When you offer such a powerful mind at the lotus feet, everything.
1: మన సమస్త కర్మలకును మూల కారణము మనసే.
2: ఫర్ ఆల్ యువర్ యాక్షన్ ఇట్ ఇస్ ది మైండ్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్.
1: కనుక ఈ మనసును భగవత్ అర్పితం చేసినప్పుడు సర్వం కూడా అందులో లీనమైపోతుంది.
2: When you offer your mind to the Lord, then everything will be offered to him.
1: ఇది భగవంతుని చింతను ఈ మనసును ఇమిడ్చినప్పుడు సర్వం కూడా నిష్కామకరంగా మారిపోతుంది.
2: When you use your mind in thinking of the Lord, everything would be sacred.
1: కర్మ, వకర్మ, అకర్మ అని మూడు రకములైనటువంటివిగా ఉంటున్నాయి.
2: There are three types of karma: karma, vikarma and akarma.
1: ఈ కర్మాది కర్మ కర్మలంతా కూడాను ఏ రీతిగా ఉంటున్నాయి?
2: హౌ ఆర్ దీస్ త్రీ థింగ్స్ కర్మ, కర్మ అండ్ అకర్మ?
1: భద్రాచలంలో రామదాసు చెప్పేటువంటి వాడు పాపం.
2: ఇన్ భద్రాచలం రామదాసు యూస్ టు సే,
1: సారమైనది చమురురా, సత్యమైనది వత్తిరా, వెలుగు తీరిపోయేటప్పుడు వెంట ఎవరు రారురా, రామ భజన చేయరా, రాజ్యమంతా వెలుగురా.
2: ది ఎంటైర్ వరల్డ్ విల్ బికమ్ లైట్ అండ్ ఇట్ విల్ బి ఆఫర్ టు ఏబుల్ టు గివ్ యూ ది లైట్ అండ్ ఎఫల్జెన్స్ ఇఫ్ యు కెన్ డూ రామ భజన టేకింగ్ ది ఆయిల్ యాజ్ దే టేకింగ్
1: సారమైనది చమురు.
2: ది ఎసెన్స్ మే బి కంపేర్డ్ టు ది ఆయిల్.
1: సత్యమైనది ఒత్తి.
2: The wick is truth.
1: ఈ రెండు చేరినప్పుడు వెలుగు వస్తుంది.
2: When you join these two together,
1: వెలుగు తీరిపోయేటప్పుడు వెంట ఎవ్వరు రారు, చమురు రాదు, ఒత్తి రాదు.
2: When this light goes, disappears, neither the oil comes nor the wick comes.
1: అదే విధంగానే ఇక్కడ సారము అయినది ఒత్తి, చమురు సత్యమైనది ఒత్తి. ఈ రెండింటికి ఒక ప్రమిదం ఉండాలి కదా.
2: For this oil of the essence and for this wick, there should be some holder, isn't it?
1: Adi mana dehame pravida.
2: This body may be compared to that container.
1: Mana desire say ikkada oil.
2: Our desires may be compared to oil.
1: Mana yokka gnaname otti.
2: The wisdom may be compared to the wick.
1: Ee yokka aanandam anetundide deenloni velthuru.
2: The joy and the delight that you get, this is the effulgence and light coming out of this.
1: అయితే కేవలం ఒత్తి ఒకటి మాత్రమే అంటిస్తే ఒత్తి అంటుకుని బుర్రను ఆరిపోతుంది.
2: ఇఫ్ దెర్ ఇస్ ఓన్లీ విక్ అండ్ ఇఫ్ యు లైట్ ఇట్, ఇట్ విల్
1: ఆయిల్ ను అంటిస్తే అంటుకోదు.
2: ఇఫ్ యు వాంట్ టు లైట్ ఆయిల్ ఇట్ సెల్ఫ్,
1: ఆయిల్ ఒత్తి రెండు చేర్చినటువంటి దాన్ని అంటిస్తే బాగా శాంతంగా వెలుగుతుంది.
2: వెన్ ది విక్ ఆల్సో అసోసియేటెడ్ విత్ ఆయిల్ వెన్ యు లైట్ ఇట్ విల్ బి ఏబుల్ టు బర్న్.
1: ఇక్కడ కర్మ అనేటువంటిది కేవలము ఒక ఆయిల్ తో సమానమైనటువంటిది.
2: యాక్షన్ మే బి కంపేర్డ్ టు ఆయిల్.
1: ఇది మనస్సు అనేటువంటి దీనిలో చేరి కనక్రమేణ ఒత్తి అనేటువంటి విద్యతో చేరి ఉంటుండాలి.
2: దిస్ విల్ బి అసోసియేటెడ్ విత్ మైండ్ అండ్ ఆల్సో ఇంటెలిజెన్స్.
1: ఇవి రెండూ చేరేటప్పటికీ అకర్మగా మారిపోతుంది.
2: వెన్ దీస్ టూ కమ్ టుగెదర్ ఇట్ బికమ్స్ అకర్మ.
1: ఈ ప్రకాశం అనేటువంటిది వచ్చేటప్పటికీ ఈ ప్రకాశమునకు అనేక గుణములు ఉంటున్నాయి.
2: ఫర్ దిస్ ఎఫల్జెన్స్ దేర్ ఆర్ ఎ నంబర్ ఆఫ్ అట్రిబ్యూట్స్.
1: అయితే ఇది ప్రకాశమునక ఒత్తిక.
2: బట్ దీస్ అట్రిబ్యూట్స్ డూ దే బిలాంగ్ టు ఎఫల్జెన్స్ ఆఫ్ ద విక్.
1: ఇది కేవలం జ్యోతికి మాత్రమే గుణములు అనేకం ఉంటున్నాయి గాని ప్రకాశానికి ఒకే గుణము.
2: There is only one attribute to the effulgence, but for the light there are different attributes.
1: Ee jyoti gaali vaste atu itu aadutundi.
2: For this flame it will flicker when there is a breeze.
1: Neelu padte chitapatam ani shabdam istundi.
2: When the water comes there it gives sound.
1: Poga vastundi.
2: It gives smoke.
1: Neelu padte kaalustundi.
2: If you put your finger it burns.
1: Kaani jyoti ki maatramu andariki velthunu andinchadame daniki okka gunam.
2: But this effulgence has only one attribute of giving light to all the people.
1: Kanuka velthunu matram andariki samananga istundi.
2: The light will be given equally to all the people.
1: Adhe neeku atma jyoti.
2: That may be compared to atma jyoti.
1: Adi andari endukunu samanangane untundali.
2: It is equal in all the people.
1: Aithe ఈ జీవన జ్యోతి అనేటువంటి దాంట్లో ఈ విధమైనటువంటి చిటపటలు పొగలు ఈ విధమైనటువంటి ఆడటం రాడటం చెంచులత్వం ఇవన్నీ దీంట్లో కూడి ఉంటున్నాయి.
2: బట్ ఇన్ ద ఫ్లేమ్ ఆఫ్ లైఫ్ ఆల్ దీస్ చేంజెస్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ విల్ బి కమింగ్.
1: స్టడీగా ఉండేటువంటి జ్యోతి మాత్రమే ఇది కర్మ.
2: ఏ స్టడీ లైట్ అండ్ ఫ్లేమ్ మే బి కంపేర్డ్ టు
1: ఆడేటువంటిది కర్మ. ఆడేటువంటిది
2: వెన్ ఇట్ మూవ్స్ అబౌట్ అండ్ ఫ్లికర్స్ ఇట్ మే బి వికర్మ.
1: ఈ వెళ్తురే అకర్మ.
2: The light may be compared to akarma.
1: Anaga deeniki etti idimenti idi ledu.
2: There is no
1: disalamu undadu.
2: There is no fruit thereof.
1: Akarma ante karma na acharinchakunda undatam kaadu.
2: Akarma does not mean not performing
1: karma. Karma acharinchi phalamunu korakunda andanni samattanga andincheetundi oka swabhavame idi nijamainatundi akarma.
2: While performing action, treating all the people alike and not expecting the fruit thereof is akarma.
1: కనుక అకర్మ అనగా కర్మ చేసేవాడును కర్మ చేయని వాడిగా తయారవుతాడు.
2: ఎ పర్సన్ హూ డస్ అకర్మ విల్ బి పర్ఫార్మింగ్ యాక్షన్ బట్ హి విల్ నాట్
1: బి. ఆధ్యాత్మిక అర్థమునకు మాత్రమే సంబంధం అవుతుంది కానీ ఈ లౌకికమైనటువంటి దీనికి ఏమాత్రం మనం పోల్చుకోరాదు.
2: దిస్ హెస్ గాట్ ఎ స్పిరిచువల్ కనోటేషన్ అండ్ నాట్ ఇన్ ఎ వరల్డ్లీ సెన్స్.
1: కనుక ఈ కర్మ సిద్ధాంతమునందు మనం వాదోపవాదములు వేసుకోవటం కానీ లేక ఒక విధమైనటువంటి యొక్క తర్కించటం కానీ విమర్శించటం కానీ మనకి ఏమాత్రం కూడా అధికారం లేదు.
2: వీ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ ఇన్ ఎంటరింగ్ ఇన్ టు ఆర్గ్యుమెంట్స్ అండ్ కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ ఇన్ ది డాక్ట్రిన్ ఆఫ్ కర్మ.
1: ఒక్కొక్కరి భావం ఒక్కొక్క రీతిగా ఉంటాయి.
2: వన్స్ ఫీలింగ్ మే బి ఇన్ ఎ పర్టికులర్
1: ఏ కర్మల ఎందు కానీ మనకు ఒక విధమైనటువంటి స్వర్గ ప్రాప్తి వరకు మాత్రమే ప్రయాణం చేపిస్తుంది.
2: ఆల్ దీస్ యాక్షన్స్ కెన్ టేక్ యూ ఓన్లీ అప్ టు హెవెన్.
1: స్వర్గం తర్వాత మరొకటి లేదని మాత్రం భావించరాదు.
2: వీ షుడ్ నాట్ బి అండర్ ది ఇంప్రెషన్ దట్ బియాండ్ హెవెన్
1: ఎందుకనిగా తిరిగి అదే వేదమే చెప్పింది చీనే పుణ్యే మధ్య లోకం విచంతి. తిరిగి ఆ పుణ్యం తీరిపోతానే తిరిగి మరి భూలోకంలోకి రావాల్సి వస్తుంది.
2: ద సేమ్ వేద హాస్ డిక్లర్డ్ దట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది మెరిట్స్ ఆఫ్ యువర్ యాక్షన్ విల్ బి బ్రాట్ డౌన్ టు
1: అర్త్. ఇది వచ్చేటువంటిదే కానీ అభివృద్ధి అయ్యేటువంటిది కాదు.
2: దిస్ ఫ్రూట్స్ దేర్ ఆఫ్ విల్ నాట్ బి గ్రోయింగ్.
1: ఒక ఎమ్మెల్యే ఎలక్షన్ కోసం నిలిచినాడు.
2: A particular MLA has stood for
1: అందులో జయించాడు.
2: He has achieved victory in that.
1: ఒక 5 సంవత్సరాలు అసెంబ్లీకి మాత్రం పోవచ్చు.
2: He could go to the assembly for 5 years.
1: ఒక సంవత్సరం తరిగే కొద్దీ అది కూడా తగ్గిపోతూ వస్తుంది.
2: As time lapses year after year.
1: 5వ సంవత్సరం వచ్చేటప్పుడు ఇది ఇంటి దగ్గర కూర్చోవాలి. తిరిగి మరి ఎలక్షన్ దగ్గర కూర్చోవాలి.
2: At the end of 5 years he'll have to return home.
1: అలాగా మనం సంపాదించినటువంటి పుణ్యం అంతా కూడాను ఊరికి అసెంబ్లీకి పోయి కూర్చోని తిరిగి మరి క్షీణించిపోతానే మరి ఇంటికి వచ్చేసినట్టుగా.
2: All the merits which you have earned through action may be compared to this kind of activity. You'll be there for 5 years. At the end you'll have to come back.
1: చేసినటువంటి పుణ్యం ఉండినంత వరకు స్వర్గంలో ఉంటాము.
2: As long as your merits last, you will be in heaven.
1: అది తీరిపోతానే తిరిగి క్రిందికి వచ్చి పడిపోతాం.
2: Once that merits get exhausted, you will be falling down.
1: కనుకనే ఈ కర్మ సిద్ధాంతం లోపల ఈ తాత్కాలికమైనటువంటి అనిత్యమైనటువంటి ఈ యొక్క స్వర్గమును కోరేదానికంటే దైవాన్నే కోరమని చెప్పనని చెప్పినాడు కృష్ణుడు.
2: Therefore, while describing the doctrine of karma, Krishna has just said, instead of aspiring for the temporary results of the action, you better...
1: ఎవరిని పొందితే తిరిగి రాకపోకలు లేకుండా ఉంటుందో వారిని పొందమని చెప్పాడు.
2: He has just commanded him to reach that particular person, after reaching whom you would not be able to come back.
1: రాకపోకలతోనే మన జీవితం గడిపోతుంటుంటే ఇంకా మనం చెందేది ఎప్పుడు, చేరేది ఎప్పుడు?
2: If your life is full of coming and going, when would you be able to reach the goal?
1: చిన్న కథ ఉంటుండేది, అది చెప్పి నేను ముగిస్తాను.
2: One story will be told by Swami and then she wants to bring the discourse to a close.
1: ఒకడు అనేక విధమైనటువంటి దొంగతనములు చేయటం చేత అతన్ని ఒక జైల్లో పెట్టారు.
2: A particular thief, on account of his doing a lot of stealing, he was put in prison.
1: ఈ దొంగను అక్కడ పెట్టి కడాతురికి ఏదో కోర్టు లోపల ఇతనికి 6 నెలలు శిక్ష అని విధించారు.
2: In the court, a decree was given that 6 months he must be put in the prison.
1: ఈ 6 నెలలు కాలం గడిచిపోయింది.
2: 6 months.
1: రేపటి దినము తిరిగి ఇతన్ని బయటికి పంపించాలి.
2: 6 months lapsed and the next day he was to go back.
1: ఆ జైలు అధికారి వచ్చేసేసి, నాయన రేపటి దినంతో నీ శిక్ష అంతా పూర్తి అయిపోతుంది, నీవు చట్టె బుట్ట తట్ట అంతా రెడీ చేసుకోవని చెప్పాడు.
2: The jailer came and he told the thief, well, at the end of, by tomorrow you'll be free from your punishment and your term, you can make preparations to go out.
1: నీ సామాన్లంతా కూడా మూట కట్టుకోమని చెప్పారు.
2: యు కలెక్ట్ ఆల్ యువర్ ఆర్టికల్స్ అండ్ బి రెడీ.
1: వాడు ఏమాత్రం కూడా జంకలేదు లేక ఆనందపడలేదు.
2: హీ వాజ్ నైదర్ హ్యాపీ నార్ అన్హ్యాపీ.
1: బాబు ఇక్కడే ఉండండి అన్నాడు.
2: హీ సెడ్ వెల్ లెట్ మీ స్పెండ్ మై టైమ్ హియర్.
1: నీ శిక్ష అయిపోయింది ఇంటికి పోమని చెప్తే నీ సామాన్ అంతా ఇక్కడ నీకు పెడతావు అన్నాడు.
2: The thief said, let the articles be here, and then the jailer said, why should you not take
1: this? Yendu chesapota tisraavatu tirigi repo unnadu mari vastani tirigi ee jail ke vastanu kabatti ikkade undani annadu.
2: Then the thief said, why should I take these things for a day or two? I'll be coming back to the same jail within a day or two.
1: Anaga tirigi bayatiki poyina kuda dongatanu mananu తిరిగి చేస్తాను, తిరిగి జైలుకు వస్తాను, కాబట్టి ఈ సామాన్ తీసుకోవటం తీసుకురావటం ఎందుకు అన్నాడు.
2: వాట్ డస్ దిస్ మీన్? ఇట్ మీన్స్ దట్ దిస్ థీవ్ ఈస్ గోయింగ్ టు ఇండల్జ్ అగైన్ ఇన్ థీవింగ్ అండ్ స్టీలింగ్ అండ్ యుల్ బి గెటింగ్ పనిష్మెంట్ అండ్ యుల్ బి గెటింగ్ బ్యాక్ ద మనీ.
1: అదే మనం స్వర్గాన్ని కోరటం, తిరిగి రావటం, తిరిగి పోవటం, తిరిగి రావటం, ఈ విధమైనటువంటి ఆ దొంగ పని మాత్రమే ఉండిపోతుంది. కనుక ఈ స్వర్గమున కంటే కూడాను దైవత్వాన్ని పొందటము ఉత్తమమైనటువంటిది అనేటువంటిదిగా కృష్ణుడు బోధిస్తూ వచ్చాడు.
2: అవర్ యాక్షన్ ఆల్సో మే బి కంపేర్డ్ టు దిస్ గోయింగ్ టు హెవెన్ అండ్ గెటింగ్ బ్యాక్ టు ఎర్త్. In this particular process of going up and coming down, this is no good. And Krishna said,
1: kaliku marpu chendinatvanti gnana tattvanni bodhichadu Krishnudu.
2: Therefore Krishna has taught a changeless
1: satya nityamainatvanti oka sthanamunu nirupinchadu Krishnudu.
2: Krishna has taught a place which is permanent and which is full of truth.
1: Divyamainatvanti bodhana chesadu Krishnudu.
2: Krishna has given sacred teaching.
0: That was the 31st in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which he delivered on 13th September 1984, Bhagavan explained the secret behind performing action without the expectation of its result. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: is from truth, the whole universe has emerged. And ultimately, it will merge back into that principle of truth. In fact, there is no place in cosmos where there is no truth. It is that pure, unsullied truth which is present all over.
1: Satyam brujat. Priyam brujat. Nabrujat satyam apriyam. సత్యం వద ధర్మం చర. ఇది వేదం యొక్క ప్రధానమైనటువంటి యొక్క ప్రమాణ వాక్యములు.
0: ద వేద వాంట్స్ us టు స్పీక్ ట్రూత్. వేద వాంట్స్ us నాట్ టు అటర్ ఎనీ లై, అండ్ వీ షుడ్ స్పీక్ ట్రూత్ ఇన్ అన్ యాక్సెప్టబుల్ వే అండ్ కండక్ట్ అవర్ సెల్వ్స్ అలాంగ్ ద రైట్ఫుల్ పాత్.
1: జగత్తులోని జన్మించినటువంటి ప్రాణులకు ఆహారం మొదలు.
0: ఫర్ ఆల్ ద లివింగ్ బీయింగ్స్ ద ఫుడ్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్ విచ్ కెనాట్ బి గివెన్.
1: ఆహారమే లేకుండా గతించిపోతుంది ఆ యొక్క జీవి.
0: ద లివింగ్ క్రీచర్ న్యాచురలీ లూజెస్ లైఫ్ ఇఫ్ ద ఫుడ్ ఇస్ నాట్ గివెన్.
1: అయితే ఈ ఆహారమునకు సూర్యుడు అతి ప్రమాణము.
0: ఫర్ దిస్ ఫుడ్ సన్ గాడ్ ఈజ్ వెరీ నెసెసరీ.
1: సూర్యప్రకాశము చేతనే వర్షం లభిస్తుంది, వర్షము చేతనే పంటలు పండుతాయి, ఈ పంటల యొక్క ప్రమాణమే ఆహారంగా రూపొందుతూ వస్తుంది.
0: బికాస్ ఆఫ్ ద హీట్ ఇన్ ద సన్ లైట్ వీ హ్యావ్ రెయిన్స్, and the rains are responsible for the crop, and that constitutes our food, sustaining the organic world.
1: Upanishadulu cheppinattuga prati vakyamanandulu kudanu moodu padamulu pradhanamainatvanti yokka pramanamulu.
0: In Upanishads

0: three or most important standards dicta.
1: ఈ ఆహారమునకు ఈ ఆకలికి ఈ యొక్క తృప్తికి సత్యమునందే మూడు పదములు ఏర్పడుతూ వచ్చింది.
0: ఫర్ ఫుడ్ ది అపెటైట్ అండ్ ది సేషియేషన్ ఆఫ్ హంగర్ ఆల్ దీస్ త్రీ ఆర్ దేర్ విత్ ఇన్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
1: సత్ ప్రమాణం అనగా ప్రాణము.
0: సత్ ఈజ్ లైఫ్.
1: ఈ అనగా అన్నము.
0: ఈ ఈజ్ ఫుడ్.
1: అనగా సూర్యుడు.
0: ఈజ్ సన్.
1: ఈ సన్ యొక్క ప్రకాశం చేతనే ఆహారం లభించి దేహమునకు పుష్టిని సంతుష్టిని కలిగించి జీవితానికి ఆయన చేకూరుస్తుండే.
0: బికాస్ ఆఫ్ ది సన్ రేస్ అండ్ ది సన్ లైట్ వీ హ్యావ్ ది ఫుడ్ టు మెయింటైన్ అవర్ బాడీ అండ్ ది స్ట్రెంగ్త్.
1: సత్యము అనగా కేవలం ఉన్నది ఉన్నట్టు చెప్పటము, చూచింది చూసినట్టు పలకటము, ఇది మాత్రమే కాదు సత్యము.
0: ట్రూత్ ఈజ్ నాట్ సింప్లీ టెలింగ్ వాట్ ఈజ్ సీన్, వాట్ ఈజ్ హర్డ్ అండ్ వాట్ ఈజ్ థాట్ ఆఫ్.
1: ఈ మూడు అక్షరములందు ఉండేటువంటి యొక్క మొట్టమొదటిది సత్, అదే ప్రాణము.
0: ఇన్ దిస్ త్రీ అమంగ్ ది త్రీ ద ఫస్ట్ వన్ ఇస్ సత్, లైఫ్.
1: ఈ ప్రాణములో ఈ అనేటువంటి ఆకలి ఉన్నది.
0: ఇన్ దిస్ లైఫ్ దేర్ ఇస్ ఈ ద అపెటైట్.
1: ఎం అనేటువంటి సూర్యుడు ఈ ఆకలిని తీరుస్తున్నాడు.
0: ఎం సన్ అపీజెస్ అవర్ హంగర్.
1: సత్యమనగా ప్రాణము, ప్రాణములందున్నటువంటి ఆకలి, ఆకలిని తీర్చేటువంటి సూర్యుడు, ఈ మూడింటి యొక్క సర్వము ఈ సత్యమునందే ఇమిడి ఉన్నది.
0: సత్యం హ్యాస్ గాట్ దీస్ త్రీ కంపోనెంట్స్, ద లైఫ్ దట్ హ్యాస్ గాట్ ద హంగర్ అండ్ ద సన్ గాడ్ హూ సషియేట్స్.
1: సత్యంబునందుండి సర్వంబి సృష్టించే, సష్టంబునందుండిగే సర్వసృష్టి. సత్యమహిమ లేని స్థలమేది కనుగొన్న శుద్ధ సత్వమిదియ చూడరయ్యా అని చెప్పాను. ఇది ఏ సత్యము? ఈ సత్యమే జగత్తునంత కూడాను కాపాడుతూ ఆకలి తీరుస్తూ పుష్టిని అందిస్తూ ఆరోగ్యం చేకూరుస్తూ పోషిస్తూ వస్తున్నది.
0: సో ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ ఎమర్జ్ అవుట్ ఆఫ్ దిస్ ట్రూత్, సస్టైన్ బై ట్రూత్ అండ్ మర్జెస్ బ్యాక్ ఇన్ టు ది ట్రూత్. That is responsible for all the food and sustenance and health.
1: Satyamu anaga pranulnu srushtinchadamu,
0: creating the creatures,
1: ee pranulnu taginatundi aaharam nandinchadamu,
0: supplying the needed food,
1: ee aaharam cheta tanaku jeevithamunu poshinchukotam,
0: and life is maintained thereby.
1: Idi satyam yokka antarathamu.
0: This is the significance of satya, truth.
1: ఇంకా రెండవ అర్థం ఏమిటంటే సత్య.
0: ద సెకండ్ మీనింగ్ ఇస్ సత్య.
1: సత్య అనగా
0: సత్య.
1: సత్.
0: సత్.
1: సతయ.
0: సతయ.
1: ఇది సతయ.
0: దిస్ ఇస్ సతయ.
1: సతయ.
0: సతయ.
1: ఇది కూడా మూడు అక్షరంతో కూడినటువంటిది.
0: దిస్ ఆల్సో హ్యాస్ త్రీ లెటర్స్.
1: అయితే దీనిని ఇటువైపు నుంచి మనం చదువుకుండా వెనుక వైపు నుంచి మనం చదివినటువంటి ఇది ఏ అర్థం ఇస్తుందో గుర్తించాలి.
0: ఇన్స్టెడ్ ఆఫ్ రీడింగ్ ఇన్ దిస్ డైరెక్షన్, ఇఫ్ వి రీడ్ ఇట్ ఇన్ ది రివర్స్ డైరెక్షన్, వాట్ మీనింగ్ వి గెట్?
1: సతయ.
0: సతయ.
1: యా అనగా యమనియమాదులు తేచ మానవుడు తపస్సు చేసినప్పుడు.
0: యా స్టాండ్స్ ఫర్ ప్రిస్క్రైబ్డ్ కోడ్ విత్ విచ్ వీ హ్యావ్ టు డూ పెనెన్స్.
1: సకారమైనటువంటి సత్యము
0: సా స్టాండ్స్ ఫర్ సత్య ది ట్రూత్
1: సాక్షాత్కరిస్తుంది.
0: ఇట్ మానిఫెస్ట్.
1: సతయ. సా అనగా యమనియమాదంతో కూడిన దీనిని తపస్సు చేసినప్పుడే ఈ సత్య స్వరూపమైనటువంటి సాక్షాత్కారం లభిస్తుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ వన్ కెన్ హ్యావ్ ద మానిఫెస్టేషన్ ఆఫ్ సత్య ట్రూత్ ఇఫ్ వన్ అబ్జర్వ్స్ పెనెన్స్, in strict adherence to Yama Niyama, the prescribed discipline.
1: ఈ సత్యమే దైవము.
0: Truth is God.
1: సత్యం ఎక్కడ ఉన్నది? సర్వత్రా ఉంటున్నది.
0: Where is truth? It is all pervading.
1: సత్యము లేని స్థానం లేదు.
0: There is no place where there is no truth.
1: సత్యము కాని వస్తువు లేదు.
0: There is no object without
1: సర్వము సత్యమునందే ఇమిడి ఉన్నది.
0: Everything is within the truth.
1: కనుక సత్యము అనగా త్రికాల భాజ్యమైనటువంటి స్వరూపమే సత్యం.
0: Truth meant which is changeless in all the three periods of time.
1: యమ నియమాలతో కూడినటువంటి ఒక తపశ్శక్తియే సత్యము.
0: సత్య, the truth, is the power of penance which is done in adherence to all the discipline.
1: సత్య స్వరూపమైనటువంటి ఒక సాక్షాత్కారమే ఈ యొక్క తపస్సు.
0: Penance fructifies by enjoying the manifestation of truth.
1: కనుక సత్యం ఎక్కడ ఉన్నదనగా సత్య జ్ఞానం అనంతం బ్రహ్మ.
0: సో వేర్ ఇస్ ట్రూత్? సత్య జ్ఞానం అనంతం బ్రహ్మ.
1: సత్యమే జ్ఞానము.
0: ట్రూత్ సత్య ఇస్ జ్ఞానం, విజ్డమ్.
1: జ్ఞానం అనగా ఏమిటి?
0: వాట్ ఇస్ విజ్డమ్?
1: అద్వైత దర్శనం జ్ఞానం.
0: ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ నాన్ డ్యుయాలిటీ ఇస్ విజ్డమ్.
1: రెండు కాని ఒక్కటే.
0: ఓన్లీ వన్ అండ్ నాట్ టూ.
1: అది సత్యం.
0: దట్ ఈస్ ట్రూత్.
1: ఇటు సత్యమును జ్ఞానము చేత లభిస్తుంది అని అర్థం.
0: ఇట్ ఓన్లీ మెంట్ వన్ కెన్ అక్వైర్ ట్రూత్ అవుట్ ఆఫ్ విజ్డమ్, జ్ఞాన.
1: ఈ జ్ఞానమనగా అనంతమైనటువంటిది జ్ఞానం.
0: జ్ఞాన విజ్డమ్ ఇస్ ఇన్ఫినిట్.
1: ఏదో అంతో ఇంతో గ్రంథముల ద్వారా మనం చదువుకున్నటువంటి జ్ఞానం జ్ఞానం కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ఫ్రాక్షనల్ నాలెడ్జ్ ఆర్ టెక్స్చువల్ ఇన్ఫర్మేషన్.
1: అనంతమైన స్వరూపమే జ్ఞానము.
0: Jnana is infinite in its form.
1: దీనికి ఆది లేదు, అంత్యము లేదు.
0: It has no beginning nor end.
1: అటువంటి అనంతమైనటువంటి జ్ఞానతత్వాన్ని ప్రబోధించేటువంటిది సత్యం.
0: ఇట్ ఈస్ ట్రూత్ ఆర్ సత్య దట్ స్పీక్స్ టీచర్స్ ఇన్ఫినిట్ జ్ఞాన విజ్డమ్.
1: కనుక సత్యము అనగా కేవలము ప్రాకృతిక రూపంలో మనం అనుభవించేటువంటి యొక్క పలికేటువంటి యొక్క పదముల యొక్క అంతరాత్మలకు మాత్రమే కాదు.
0: So satya truth is not an ordinary one by telling that what had happened, what we have seen and thought over.
1: Vedamulakanta kudunu saramainatvanti oka tattvamu satyam.
0: The essence of Veda is satya.
1: Anantamainatvanti vedamulaku puttika sthanamu satyam.
0: Satya, the truth, is the origin for the entire Veda.
1: Kanaka vedamula yokka swaroopame ee satyamu.
0: Satya is the very form of Veda.
1: ఈ సత్యమునకు ఎట్టి అర్థమును బోధించుచున్నదో అది ఏ జ్ఞానము.
0: The meaning of satya is jnana or wisdom.
1: ఆ జ్ఞానమే సత్యము.
0: And that very wisdom is truth.
1: కనుక ఈ విధంగా విచారణ చేస్తూ పోతుంటే సత్యమునకు ఎంతైనా కూడా అంత అర్థం ఉంటుంది.
0: Satya, the truth, has got so many interpretations.
1: కనుక సత్యమును మనం వదల్తిమా, జగత్తే లేదు.
0: If we give up truth, there is no world at all.
1: అనాది కాలము నుండి అనేక మంది మహర్షులు, తపస్సంపన్నులు, త్యాగులు, యోగులు ఈ సత్యాన్ని ఆశ్రయించి ఆనందంతో జీవితాన్ని గడుపుతూ వచ్చారు.
0: Since ancient times, the sages, seekers of truth and spiritualists, men of sacrifice, followed this principle of truth.
1: సమస్త సిద్ధ సంపదలు, భోగ భాగ్యములు ఈ సత్యమునందే ఇమిడి ఉన్నవి.
0: Entire plenty and prosperity, all convenience comforts are in this truth only.
1: కనుక సత్యమనగా కేవలము లౌకికమైనటువంటి అర్థములతో మనము సంభాషించుకోవటం కాదు.
0: Truth is not worldly conversation of facts.
1: ఇట్టి సత్యమును ఈనాడు కాదు, ప్రాచీన కాలము నుండి పవిత్రమైనటువంటి ఋషులు ఈ సత్యాన్వేషణ నిమిత్తమై సర్వ సంపదలను కోల్పోయి అరణ్యమునకు ఏగి తపస్సును ఆచరించి ఈ సత్యం యొక్క నిజస్వరూపాన్ని గుర్తిస్తూ వచ్చారు.
0: ఇట్ ఈస్ నాట్ ఎ క్వశ్చన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ టుడే. లాంగ్ బ్యాక్ ఇన్ ఏన్షియంట్ టైమ్స్ ద సేజెస్ మేడ్ థరో ఇన్వెస్టిగేషన్ అండ్ ఎంక్వైరీ అండ్ దే స్పెండ్ దేర్ టైమ్ ఇన్ ద ఫారెస్ట్ ఇన్ డీప్ పెనెన్స్ టు నో ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ట్రూత్.
1: ఈ సత్ అనగా శాశ్వతమైనటువంటిది అని అర్థం. మరొకటి,
0: సత్ మీన్స్ దట్ విచ్ ఇస్ పర్మనెంట్.
1: ఈ సత్ అనేటువంటిది మారేటువంటిది కాదు.
0: సత్ ఈజ్ చేంజ్లెస్.
1: అది ఒక విధమైనటువంటి యొక్క బ్రహ్మస్వరూపము.
0: ఇట్ ఈస్ ద వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ బ్రహ్మన్.
1: ఈ సత్ అనేటువంటి యొక్క ప్రమాణ స్వరూపాన్ని మనం చక్కగా విచారణ చేయాలి.
0: వీ హ్యావ్ టు ఇన్వెస్టిగేట్ క్లియర్లీ ద రియాలిటీ ఆఫ్ దిస్ సత్య.
1: ఈ సత్ అనేటువంటిది ఫండమెంటల్ లైఫ్.
0: దిస్ సత్ సత్య ఈజ్ ఫండమెంటల్ లైఫ్.
1: అన్నింటికి ఆధారమైనటువంటి యొక్క స్వరూపమే ఈ సత్.
0: సత్ ఈజ్ ద ఫండమెంటల్ ఫౌండేషన్ ఫర్ ఎవ్రీథింగ్.
1: ఈ సత్తే లేకపోతే లోకములో మరొకటి ఈ సృష్టింపబడినటువంటి చిత్ అనేటువంటిది కనిపించనే లేదు.
0: Without this sat, you cannot visualize chit.
1: ఈ సత్ పవిత్రమైనటువంటి పవర్ఫుల్ అనేటువంటి ఒక శక్తి.
0: సత్ ఈజ్ ఎ సీక్రెట్ పవర్.
1: దీనిని పాజిటివ్ అన్నారు.
0: దిస్ ఈజ్ పాజిటివ్.
1: చిత్ అనేటువంటిది దీన్ని ఆశ్రయించి దీని యొక్క ఆధారం చేత తమ కర్తవ్య కర్మలను ఆచరించేటువంటిది చిత్.
0: ఇట్ ఈస్ చిత్ దట్ డిశ్చార్జెస్ ఆల్ ఇట్స్ ఆబ్లిగేషన్స్ అండ్ డ్యూటీస్ బేసింగ్ ఆన్ దిస్ సత్.
1: ఇది కేవలము ఒక విధమైనటువంటి యొక్క ప్రమాణ స్వరూపం కాదు. ఇది
0: ఇట్ ఈస్ నాట్ ఎనీ వే ద మెయిన్ స్టాండర్డ్ ఆర్ ఫండమెంటల్.
1: ఇది పాజిటివ్.
0: దిస్ ఇస్ పాజిటివ్.
1: సత్ అనేటువంటిది పాజిటివ్.
0: సత్ ఈస్ పాజిటివ్.
1: చిత్ అనేటువంటిది నెగటివ్.
0: చిత్ ఈజ్ నెగటివ్.
1: ఈ సత్ అనేటువంటిది ఈ పాజిటివ్ అనేటువంటి వ్యక్తి చిత్తుతో చేరినప్పుడే
0: వెన్ వన్స్ సత్ ద పాజిటివ్ జాయిన్స్ ద చిత్ నెగటివ్.
1: ఈ సత్ చిత్ రెండు కూడినప్పుడే ఆనందం ఏర్పడుతుంది.
0: ద కాంబినేషన్ ఆఫ్ సత్ చిత్ విల్ ఈల్డ్ ఆనంద బ్లిస్.
1: సత్ అనేటువంటిది ఆహారం అని చెప్పారు.
0: భగవాన్ సెట్ సత్ ఈజ్ ఫుడ్.
1: సత్ అనేటువంటిది మానవుని యొక్క దాహంను కూడా తీర్చేటువంటి జలం వంటిది.
0: సత్ ఈజ్ లైక్ వాటర్ దట్ క్వెంచెస్ అవర్ థర్స్ట్.
1: అన్నము లేకపోయినా కూడా మనం బ్రతకవచ్చును, కానీ జలము లేకపోతే క్షణమైనా నివసించడానికి వీలు కాదు.
0: వన్ కెన్ లివ్ ఈవెన్ విదౌట్ ఫుడ్ బట్ వన్ కెనాట్ లివ్ విదౌట్ వాటర్.
1: కనుక సత్ అనేటువంటిది కేవలము ఒక ప్రాణస్వరూపమైనటువంటి ఒక జలం వంటిది.
0: దేర్ఫోర్ సత్ ఈజ్ వాటర్ విచ్ ఇస్ వెరీ లైఫ్.
1: చిత్ అనేటువంటిది నెగటివ్ వంటిది.
0: చిత్ ఈజ్ నెగటివ్.
1: ఈ నెగటివ్ అనేటువంటిది సత్ లేకపోతే దీని ప్రయోజనం ఏమాత్రము ఉండదు.
0: చిత్ ద నెగటివ్ ఈజ్ యూస్లెస్ వితౌట్ సత్ ద
1: పవర్. జలంతో ఈ యొక్క చిత్ అనేటువంటిది చక్కగా చేర్చినామంటే
0: వెన్ వన్స్ వీ మిక్స్ దిస్ చిత్ ఇన్ దిస్ సత్ ద పాజిటివ్.
1: సత్ వాటర్ చిత్ చక్కెర.
0: సత్ ఈజ్ వాటర్ చిత్ ఈజ్ షుగర్.
1: చిత్ లోపల కూడా రుచి ఉంటున్నది.
0: దేర్ ఇస్ టేస్ట్ ఇన్ చిత్.
1: ఈ సత్ చిత్ లోపల చక్కని పరిమళమైనటువంటి యొక్క గంధం కూడా ఉంటుండాలి.
0: అండ్ ఆల్సో వీ ఫైండ్ ద అరోమా స్మెల్ ఇన్ చిత్.
1: కనుక ఈ సత్ చిత్ ఈ రెండు కలిసినప్పటికే ఆనందం ఏర్పడుతుంది.
0: వెన్ వన్స్ దీస్ టు ఆర్ మిక్స్డ్ సత్ చిత్ వీ గెట్ ఆనంద బ్లిస్.
1: జలమును పానకం అని చెప్పరు.
0: We don't call water as a syrup.
1: Chakkaranu panakam ani chepparu.
0: Nor the sugar either.
1: Chakkara jalamu rendu cherinappude iniki panakam antaru.
0: It is only the combination of sugar and water that make the syrup.
1: Kabatti bhagavantudu ye swarupamlo unnadu.
0: The form of God
1: panakamloni chakkara vale untunnadu.
0: Is like sugar in syrup.
1: ఈ చక్కెర అనేటువంటిది పానకం తప్పి చక్కెరగా ఉండడానికి వీలు కాదు.
0: అండ్ ద షుగర్ కెనాట్ బి సెపరేట్ ఫ్రమ్ ద సిరప్.
1: చక్కెరను వదిలి పానకం ఉండడానికి వీలు లేదు.
0: అండ్ ద సిరప్ కెనాట్ బి ఫ్రీ ఫ్రమ్ షుగర్.
1: కనుక నీ పాలలోని వెన్న వలె
0: జస్ట్ అస్ ది
1: బటర్ వెన్నలోని ఘీ వలె నెయ్యి వలె
0: జస్ట్ అస్ బటర్ ఇన్ ద మిల్క్
1: ఇవన్నీ అవినాభావ సంబంధంతో కూడినటువంటివి.
0: దే ఆర్ ఇంటర్ డిపెండెంట్.
1: కనుకనే అనాది కాలం నుండి ఋషులు అనంతమైనటువంటి తపస్సులు ఆచరించి
0: since ancient times the sages did deep penance.
1: ఈ సత్ చిత్ అనేటువంటి ఒక పదార్థమును గుర్తించి ప్రపంచానికి అందిస్తూ వచ్చారు.
0: They have fully recognized sat principle and chit and propagated in the world.
1: ఒకానొక సమయంలో ఒక పెద్ద వేద సభలు జరుగుతుండగా అందులో ప్రవేశించారు ఈ మహర్షులు.
0: Many of the sages participated in a very big congregation.
1: ఈ సత్ చిత్ ఆనందమును వెతికే నిమిత్తమై అనేక ఋషులు ప్రయత్నాలు చేస్తూ వచ్చారు.
0: మెనీ సేజెస్ వర్ మేకింగ్ రిపీటెడ్ అటెంప్ట్స్.
1: ఎంత తపస్సు చేసినప్పటికీ ఎంత దీక్ష పూనినప్పటికీ కానీ ఈ యొక్క సత్ అనేటువంటి స్వరూపం గుర్తించడానికి వీలు కాలేదు.
0: ద లాంగ్ పెనెన్స్ ఆస్టెరిటీస్ అండ్ వోస్ విల్ నెవర్ హెల్ప్ ఎనీబడీ టు నో సత్ అండ్ చిత్ ఇన్ రియాలిటీ.
1: అందులో సత్యస్వరూప అనేటువంటి ఒక స్వరూపం బయలుదేరింది.
0: దేర్ స్టార్టెడ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ సత్య.
1: అతను ఎక్కడికి వచ్చి,
0: హీ కేమ్
1: వేదహవేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసపరస్తాత్ అన్నాడు. వేదాహవేదం పురుషం ఆదిత్యవర్ణం తమసపరస్తాత్. ఈ యొక్క వేదం అనేటువంటిది ఇట్టిది అట్టిది అని చెప్పడానికి వీలు కాదు.
0: వేద ఇస్ బియాండ్ ఆల్ మెజర్ అండ్ ఎస్టిమేట్.
1: ఇది అన్నింటి ఎందు కూడాను ఒక పానకంలో చక్కెర వలె ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ షుగర్ యాజ్ ఇన్ సిరప్.
1: అయితే ఎట్లా ఉంది?
0: హౌ ఇస్ ఇట్?
1: ఆదిత్యవర్ణం సూర్యుని కాంతి వలె ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ ఆఫ్ ద సేమ్ వే ఆఫ్ ది ఎఫల్జెన్స్ ఆఫ్ సన్.
1: సూర్యుని కాంతియే కాదు, తూజన్ తేజస్సు కూడా ఉంటుండాలి.
0: ఇట్ హాస్ గాట్ ద బ్రిలియన్స్ ఆఫ్ సన్.
1: తమస పరస్తాత్ చీకటిగా కూడా ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ ఆల్సో పిచ్ డార్క్.
1: ఇందులో వెలుగు ఉంటుండాలి, చీకటి ఉంటుండాలి.
0: దేర్ ఇస్ లైట్ అండ్ డార్క్నెస్ టూ.
1: వెలుగు లోపలనే చీకటికి మంచి ప్రకాశము.
0: అండ్ బియాండ్ దిస్ డార్క్నెస్ దేర్ ఇస్ లైట్.
1: ప్రకాశమైనటువంటి ఒక చీకటిలోనే వెలుగుకు మంచి ప్రకాశము.
0: అండ్ దేర్ ఫోర్ ఇట్ ఈస్ ఓన్లీ ది డార్క్నెస్ ద లైట్ షైన్స్.
1: చీకటి లేకపోతే వెలుగునికి ఏమాత్రం ప్రకాశం లేదు.
0: వితౌట్ ద డార్క్నెస్ దేర్ కెనాట్ బి లైట్.
1: వెలుగే లేకపోతే చీకటి యొక్క స్వరూపం మనకు గుర్తించడానికి వీలు కాదు.
0: వితౌట్ ద లైట్ యూ కెనాట్ డిస్టింగ్విష్ ద డార్క్.
1: కనుకనే ఆదిత్యవర్ణం తమస పరస్తాత్ అన్నారు.
0: సో
1: ఈ విధంగా ఉంటున్నాడు భగవంతుడు.
0: God is beyond this darkness in the form of brilliance of sun.
1: సూర్యుని కాంతితో కూడినటువంటి వాడు భగవంతుడు.
0: He is of that intense
1: ఆదిత్యవర్ణం తమసపరస్తాత్ అన్నారు.
0: He is beyond this darkness like the sunlight.
1: అయితే ఇది ఎక్కడ చూచారు మీరు అని అనేక మంది ఋషులు ప్రశ్నిస్తూ వచ్చారు.
0: Many sages have questioned, where have you seen that light?
1: పగలు చూచారా లేక రాత్రి చూచారా?
0: Have you seen it in the daytime or in the night?
1: ధ్యానంలో చూచారా జాగ్రత్తలో చూచారా?
0: Is it in meditation or in waking state?
1: త్రియావస్థలో చూచారా బ్రహ్మాస్థలో చూచారా?
0: Is it in the ultimate state or in the
1: ఈ విధంగా కూడాను అవస్థల త్రయములు, కాలత్రయములు, స్థానత్రయములు అన్నిటినీ ప్రశ్నిస్తూ వచ్చారు.
0: They went on questioning the three levels of consciousness, the three places and the three periods of time.
1: అప్పుడు ఆ సత్యస్వరూపుడైనటువంటి సత్యం చెప్పింది.
0: And the manifestation of truth replied thus. దీనికి
1: కాల భేదములు లేదు.
0: It has no difference.
1: వయ భేదములు లేదు.
0: No positions.
1: దీనికి ఏమాత్రం కూడాను ఒక స్వరూపాలు రావు.
0: It has no definite form.
1: దీనికి డే అండ్ నైట్, పగలు రాత్రి అనేటువంటి ఒక వ్యత్యాసమే కనిపించదు.
0: It has no differences like the day and the dark.
1: కనుగొని ఇలాంటి ప్రదేశంలో ఇలాంటి పరిస్థితిలో మేము ఈ సత్యాన్ని చూచాం.
0: At that place, at that time, we have seen truth.
1: అయితే ఈ సత్యమును ఏ విధంగా చూచారు?
0: How have you visualized?
1: ధ్యానావస్థలో చూచారా లేకపోతే జాగ్రత్త అవస్థలో చూచారా అని చెప్పమని చెప్పారు.
0: They wanted them to inform, to let them know when they had this experience in waking or sleep.
1: ఈ జాగ్రత్త అవస్థ ఈ చర్మచచ్చులు.
0: In the waking state, the physical eye helps you.
1: ఈ చర్మచచ్చులతో అన్నియో చూస్తున్నాము.
0: With this physical eye, you see.
1: కేవలం ఈ చర్మచచ్చులు మానవులకు మాత్రమే కాదు.
0: The physical eye is only not.
1: పశుపక్షి మృగాదులకు కూడా ఈ చర్మచచ్చులు ఉన్నాయి.
0: Animals and beasts also have eyes.
1: క్రిమికీటకాదులకు కూడా ఈ యొక్క చర్మచచ్చులు ఉన్నాయి.
0: Insects also have eyes.
1: కనుక ఈ జగత్తు లోపల సర్వ జీవులు కూడా ఈ చర్మచచ్చులతో చూస్తున్నారు.
0: In this world, all the living beings have eyes to watch.
1: చూచటం గొప్పతనం కాదు.
0: Nothing great in seeing.
1: కాబట్టి మానవ యొక్క చర్మచచ్చములు భౌతికమైన రూపాన్ని చూపిస్తుండాలి.
0: ద ఫిజికల్ ఐ షోస్ యూ ఫిజికల్ ఆబ్జెక్ట్స్.
1: కానీ అందులో ఉన్నటువంటి అంతఃస్వరూపాన్ని నిరూపింపజేసేటువంటిదే నిజమైనటువంటి ఒక చచ్చము.
0: సో ది రియల్ ఇన్నర్ ఐ ఇస్ ద వన్ దట్ మేక్స్ యూ టు సీ ది
1: జ్ఞాన చచ్చము.
0: దట్ ఈస్ ది విజ్డమ్ ఐ.
1: కనుక మీరు ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు చూడవచ్చును.
0: యూ కెన్ సీ ఎనీవేర్ ఎనీ టైమ్.
1: దేశకాల పరిస్థితుల యొక్క ప్రభావంలకు ఇది చిక్కేటువంటిది కాదు.
0: ఇట్ ఈస్ బియాండ్ టైమ్ అండ్ స్పేస్.
1: కనుక ఎప్పుడు పడితే అప్పుడు సర్వదా సర్వకాలేషు సర్వత్రా హరిచింతనం.
0: దేర్ఫోర్ యూ కెన్ వాచ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎనీవేర్ ఎనీ టైమ్.
1: కనుక ఇప్పుడైనా కూడా సరే మీరు
0: నౌ యూ కెన్ సీ.
1: ఒక్కతూరి ఆ హృదయం లోపల ఉన్నటువంటి ఒక తేజస్సు మూర్తిని మీరు చింతించండి అన్నాడు.
0: Right now at this moment, contemplate on the light, the divine within you.
1: చిన్న తక్షణమే.
0: Immediately then,
1: ఈ సత్యస్వరూపుడు వారి యొక్క నొసటిపైన బొట్టను వేలు పెట్టాడు.
0: ది పర్సానిఫికేషన్ ఆఫ్ ట్రూత్ హ్యాస్ అప్లైడ్ వెర్మిలియన్
1: తెలియకుండానే వేదాహవేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్ అని వాళ్ళు కూడా ఉచ్చరిస్తూ వచ్చారు.
0: దే టు స్టార్టెడ్ రిపీటింగ్ దట్ దే కుడ్ విజువలైజ్ ద బ్రిలియంట్ లైట్ బియాండ్ ద డార్క్నెస్.
1: ఓ ప్రజలారా,
0: ఓ పీపుల్,
1: ఓ పండితులారా,
0: ఓ స్కాలర్,
1: ఓ యోగులారా, ఓ జ్ఞానులారా, మేము కూడా చూచాము ఆ యొక్క సత్య స్వరూపుణ్ణి.
0: ఓ పీపుల్ ఆఫ్ దిస్ వరల్డ్ ద సేజెస్ అండ్ సెయింట్స్ నో దట్ వీ హావ్ సీన్ గాడ్.
1: ఎక్కడ చూచాము?
0: వేర్ హావ్ సీన్?
1: మేము కూడా సత్యం చూచిన దగ్గరనే వేదాహ వేదం పురుషం మహాంతమైనటువంటి యొక్క ఆదిత్యవర్ణంలో చూచాము.
0: We have seen him in all the brilliance in totality.
1: అది ఒక ప్రదేశంలో కనరాదు.
0: It is not limited to a place.
1: సర్వత్రా కనిపిస్తుంది.
0: It is present everywhere.
1: ఒక ప్రదేశంలో కనిపించేటువంటిది అణుమాత్రమైనటువంటి ఒక సత్యము.
0: The truth is only fragmentary if it is limited to a particular place.
1: అనంతమైనటువంటి సత్యము.
0: It is not అణు atom but
1: అణు అనియాన్ మహతో మహీయాన్ అన్నది.
0: It is the smallest of the small and the biggest of the big.
1: కనుకనే అణువునందున చూడగా అణువునగుచు.
0: ఇట్ ఈస్ ద స్మాలెస్ట్ ఇన్ దిస్
1: ఘనమునందున చూడగా ఘనమునగుచు.
0: అండ్ ది బిగ్గెస్ట్ అమంగ్ ద బిగ్.
1: అణువు ఘనమును రెండును కూడినట్టి.
0: ఇట్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ మైక్రోకాజం మాక్రోకాజం.
1: ఆనందమే ఈ సత్యం.
0: అండ్ దిస్ వెరీ బ్లిస్ ఇస్ ది సత్య ద ట్రూత్.
1: కనుకనే ఇది ఆనందంతో కూడినటువంటి ఒక సత్యం.
0: సో ఇట్ ఈస్ ది ట్రూత్ ఆఫ్
1: ఆనందమునకు రంగు ఏమిటి?
0: What is the color of ananda?
1: ప్రకాశవంతమైనటువంటి యొక్క తెలిపి ఆనందము.
0: The whiteness is this ananda.
1: కనుక ఇది చీకటితో ఉండేటువంటిది కాదు.
0: It never exists in the dark.
1: ఇట్టి ఆనందము ఎక్కడ నుంచి వచ్చింది?
0: Where from you get it?
1: సత్యము నుండియే వచ్చింది.
0: And truth is the origin for ananda.
1: ఈ విధంగా ఋషులతోపల సత్యం వాదిస్తూ వచ్చాడు.
0: This has been the point of argument in sages.
1: ఇంత జరిగిన తర్వాత మీరెవరు అని ప్రశ్నించారు ఆ ఋషులు.
0: సేజెస్ ఆస్క్ దిస్ క్వశ్చన్, హూ ఆర్ యూ?
1: తమస పరస్తాత్ అన్నాడు.
0: దే సెడ్ ఇట్స్ బియాండ్ డార్క్నెస్.
1: చీకటి నుంచి తర్వాత వచ్చినటువంటి వాడిని నేనే.
0: ఐ హావ్ కమ్ బియాండ్ దిస్ డార్క్నెస్.
1: ఈ డార్క్నెస్ నుంచి ఎక్కడి నుంచి వచ్చింది?
0: వేర్ ఫ్రమ్ హ్యాస్ ఇట్ కమ్?
1: ఇది ప్రకాశం నుంచి ఆవిర్భవించింది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఇస్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద లైట్.
1: కనుక నీ ప్రకాశం నుంచి వచ్చినటువంటి సత్యము ఈ చీకటిలో నుంచి ఉంది.
0: Therefore this truth which has come out of the light is still there in the dark.
1: దివ్యత్వమైనటువంటి ఒక సత్యము,
0: the truth which is divine,
1: భౌతికమైనటువంటి ఒక చీకటిలో,
0: in this physical darkness,
1: సంచరిస్తూ ఉంటుండాలి.
0: It moves about there.
1: కానీ దానికి అన్ని కనిపిస్తుండాయి.
0: But it sees all.
1: అది ఎవ్వరికి కనిపించదు.
0: But that is not watched by any.
1: ఇది ఈనాడు మనం తెలుసుకోవాల్సినటువంటి సత్యం.
0: దిస్ ఇస్ ది ట్రూత్ వి ఆర్ సపోజ్ టు నో టుడే.
1: ఈనాడు ఎంతమందో విద్యావంతులు, ఎంతమందో జ్ఞానులని, ఎంతమందో పండితులని, ఎంతమంది ప్రజ్ఞాశాలులు అని, ఎంతయో సుజ్ఞానశాలులు అని పేరు పొందుతూ ఉన్నారు.
0: టుడే వి ఫైండ్ మెనీ ఎడ్యుకేటెడ్ పీపుల్, మెన్ ఆఫ్ విజ్డమ్.
1: కానీ వీరు తెలుసుకున్నటువంటిది ఏమిటి?
0: బట్ వాట్ హావ్ దే లెర్న్డ్?
1: తెలుసుకున్నది చూస్తే ఏమీ లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ నాట్ నోన్ ఎనీథింగ్.
1: తన తత్వమే తనకు గుర్తించడానికి వీలు కాదు.
0: కుడ్ నాట్ బి పాసిబుల్ ఫర్ దెమ్ టు నో దేర్
1: నేచర్. కన్నులు మూసుకుని చింతిస్తే తానెవరు అనేటువంటి తనకే తెలియదు.
0: ఇఫ్ యు క్లోజ్ యువర్ ఐస్ యు డు నాట్ నో యువర్ ట్రూ సెల్ఫ్.
1: కానీ బయట కూడాను వెలుగులో కూడాను తన సొత్తు స్వరూపాన్ని తాను చూడలేడు.
0: ఈవెన్ ఇన్ ద లైట్ యు కెనాట్ నో యువర్ ఫామ్.
1: దీనికి కూడా ఒక అద్దమో లేక మరొక ప్రతిబింబమో ఉండినప్పుడే తన స్వరూపాన్ని తాను చూడగలడు.
0: యు నీడ్ ఎ మిర్రర్ టు సీ యువర్ ఓన్ ఫామ్ ఇన్ ద డే.
1: కాబట్టి ఇది సాక్షాత్ స్వరూపం కాదు.
0: సో ఇట్ ఇస్ నాట్ ద డైరెక్ట్
1: ప్రతిబింబ స్వరూపమే.
0: ఇట్ ఈస్ జస్ట్ ఇన్ డైరెక్ట్ ఫామ్.
1: కనుక నీవు మీరందరూ చూసేది ప్రతిబింబ స్వరూపంలే కానీ సాక్షాత్ స్వరూపం కాదు.
0: యు సీ ఓన్లీ ద రిఫ్లెక్షన్ బట్ నాట్ ద డైరెక్ట్ ఫామ్.
1: కనుకనే ఆదిత్యవర్ణం తమస పరస్తాత్.
0: సో ఇట్ ఈస్ సెడ్ ఆల్ ద బ్రిలియన్స్ బియాండ్
1: సూర్య ప్రకాశంతో కూడినటువంటి యొక్క తమస్సు నేను.
0: అండ్ ఐఎమ్ తమస్ ద డార్క్నెస్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ దిస్ లైట్ ఆఫ్ ద సన్.
1: తమస్ అంటే చీకటి అని.
0: తమస్ మీన్స్ డార్క్నెస్.
1: కానీ చీకటితో కూడినటువంటి వెలుగు నేను అంటున్నాడు.
0: బట్ ఐఎమ్ ది లైట్ ఇన్ కాంబినేషన్ విత్ ద డార్క్నెస్.
1: అనగా రెండింటి యొక్క ఏకత్వమే.
0: మీనింగ్ ద యూనిటీ ఆఫ్ ది టూ.
1: ఈ యూనిటీ అనేటువంటిది మంచి చెడ్డలు.
0: ఇట్స్ యూనిటీ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ గుడ్ అండ్ బ్యాడ్.
1: చెడ్డ లేకపోతే మంచికి విలువ లేదు.
0: వితౌట్ బ్యాడ్ గుడ్ హ్యాస్ నో వాల్యూ.
1: మంచి లేకపోతే చెడ్డకి ఏమాత్రం కూడా మనం గుర్తించలేము.
0: Without good you cannot identify bad.
1: కనుక నా స్వరూపాన్ని మీరు గుర్తించడానికి సాధ్యం కాదన్నాడు.
0: సో హీ సెడ్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ యూ టు నో మీ.
1: అయితే గుర్తించే తీరాలని మీరు హఠం పట్టారా? చూడండి, ఇదంతా నా స్వరూపమే.
0: Since you are determined to see me, know that this is all my form.
1: Sahasrasheesha purusha sahasraksha sahasrapat.
0: I am the cosmic form, the universal form.
1: Sahasrasheesha purusha sahasraksha sahasrapat.
0: With all the thousands of heads,
1: inni taralu inni swarupamulu inni vidhamaina chaitanyamulu unnatundi tattvamu ee reetiga meeru gurtinchagalaru.
0: How can you know the form with so many infinite number of heads, the ears, the feet?
1: Okkoka shariram nandu okkoka chaitanyam kanipistundali.
0: There is chaitanya awareness in every form.
1: Kaani inni chaitanyam meeku kanipinchadam ledhe.
0: But you don't see your own chaitanya.
1: Kaani అన్నిటి ఎందు చైతన్యం ఉన్నది.
0: బట్ దేర్ ఇస్ చైతన్య అవేర్నెస్.
1: ఆధ్యాత్మిక తత్వం అంటే తెలుసుకోవటం చాలా కష్టము.
0: ఇట్ ఈస్ డిఫికల్ట్ టు నో స్పిరిచువాలిటీ.
1: ఆధ్యాత్మికమనగా
0: స్పిరిచువాలిటీ మెంట్
1: తనకు తెలియనటువంటి ఒక సత్య స్వరూపాన్ని తెలుసుకోవటం.
0: ఓన్లీ టు నో ద ట్రూత్ విచ్ ఇస్ నాట్ నోన్ టు హిమ్.
1: తనకు కనిపించేటువంటి దాంట్లో కనిపించినటువంటి ఆనందాన్ని కనుక్కోవటం.
0: టు ఫైండ్ అవుట్ ద బ్లిస్ ఇన్ దట్ విచ్ ఇస్ సీన్.
1: కనిపించినటువంటి ఆనందం లోపల
0: in that bliss which is not seen.
1: ఆనంద పరిచేటువంటి ఒక స్వరూపాన్ని దర్శించాలి.
0: వన్ హ్యాస్ టు విజువలైజ్ దట్ బ్లిస్ఫుల్ ఫామ్.
1: ఇది ఎవరు దర్శించడానికి ప్రయత్నిస్తున్నారు?
0: అండ్ హూ ఆర్ మేకింగ్ అటెంప్ట్ టు సీ దట్ బ్లిస్ఫుల్ ఫామ్?
1: ధ్యానానికి కూర్చుంటున్నారు.
0: We sit for meditation.
1: Edo kannulu musukuntunnaru.
0: We close our eyes.
1: Edo oka swarupanni nirminchukuntunnaru.
0: We assume a form.
1: Kaani ivanni kudunu pratibimba swarupamle kaani pratyaksha swarupamle kaadu.
0: They are only reflections but not the direct forms.
1: Ee reflection, ఈ రియాక్షన్, ఈ రీసౌండ్లు ఎంతకాలం ఉంటుంటాయి?
0: దిస్ రియాక్షన్ రిఫ్లెక్షన్ రీసౌండ్ హౌ లాంగ్ డూ దే లాస్ట్?
1: ఈ రీసౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది? నేను మాట్లాడుతున్నాను.
0: ఐఎమ్ స్పీకింగ్ ఫ్రమ్ హియర్.
1: నేను మాట్లాడేటువంటి శబ్దం అంతా మీరు వింటున్నారు.
0: ఆల్ దిస్ సౌండ్ యు
1: ఈ శబ్దమునకు మూలాధారం ఏమిటి?
0: వాట్ ఈస్ ది బేసిస్ ఫర్ దిస్?
1: కానీ నా యొక్క నోరు అంటున్నారు మీరు.
0: ఇట్ ఈస్ ఓన్లీ మై
1: కాదు కాదు కాదు.
0: నో నో.
1: కనుకనే ఇది నిశ్శబ్దం అనేటువంటిది కాదు.
0: ఇట్ ఈస్ నాట్ సైలెన్స్ టోటల్లీ.
1: ఇంకా రియాక్షన్,
0: రియాక్షన్
1: ఏమిటి? నేను చేతులు తిప్పటము, ఏం నేను నోరు కదిలించటము, ఇది రియాక్షన్ అవుతుందా?
0: అండ్ మేకింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ జెస్చర్స్, మూవింగ్ హ్యాండ్స్, కెన్ దట్ బి రియాక్షన్?
1: ఈ రియాక్షన్ కూడాను ఆ రీసౌండ్ యొక్క ప్రతిబింబమే.
0: రియాక్షన్ ఇస్ ఆల్సో రిఫ్లెక్షన్ ఆఫ్
1: రీసౌండ్. రీసౌండ్ యొక్క ప్రతిబింబం రియాక్షన్ వచ్చి
0: and resound comes down in the form of
1: reality ni kapipuchistundadi
0: and it covers the reality.
1: Ivi rendu kudunu navisthanam nundi avirbhavistunnayi.
0: These two emanate from the navel.
1: Predena oka yokka vyaktini swaru gurinchi meer maatadalanukunte,
0: if you want to converse with a person,
1: aa vyakti lopala meer praveshinchali.
0: You should get into him.
1: Aa vyakti yokka paristhitulanta gurtinchali.
0: You should know his position.
1: ఆ వ్యక్తి యొక్క ప్రభావాన్ని మీరు అర్థం చేసుకోవాలి.
0: యూ షుడ్ ఆల్సో నో ది ఎఫెక్ట్స్ దేర్ బై.
1: అప్పుడే నీవు ఆ వ్యక్తిని మీరు వర్ణించడానికి వీలవుతుంది.
0: దెన్ ఇట్స్ పాసిబుల్ ఫర్ యూ టు నో హిమ్ ఇన్.
1: అదే విధంగానే
0: సిమిలర్లీ
1: యాక్షన్ రియాక్షన్,
0: సిమిలర్లీ యాక్షన్
1: సౌండ్ రీసౌండ్,
0: సౌండ్ రీసౌండ్.
1: కానీ ఈ రీసౌండ్ కు రియాక్షన్ కు రిఫ్లెక్షన్ అనేటువంటిది ఉంటుంది.
0: But there is reaction, reflection,
1: reflection and sound. దాన్ని మీరు గుర్తించాలి.
0: We have to know this reflection.
1: ఏమిటి ఈ రిఫ్లెక్షన్?
0: What is this reflection?
1: ఒక ఫ్లాష్ తీస్తే ఒక తూరి లైట్ వస్తుంది.
0: When once you click camera flash,
1: ఆ లైట్ వచ్చిన తక్షణమే చీకటి ఏర్పడుతుంది.
0: That flash will be immediately followed by dark.
1: ఈ చీకటి ఎక్కడ నుంచి వచ్చింది?
0: Where from you get this dark?
1: ఈ లైట్ ద్వారానే అది పోవటం వల్ల చీకటి కనిపిస్తుంది.
0: Because the flash, the light vanished, you find darkness there.
1: అది రియాక్షన్.
0: That is the reaction.
1: ఆ రియాక్షన్ లో వచ్చినటువంటి ఒక రీసౌండ్ ఏమిటి? అది ఏ శబ్దము?
0: The resound out of the reaction is this sound.
1: ఈ రీసౌండ్ లో వచ్చినటువంటి ఒక ఇది ఏమిటి?
0: What is that you get out of the sound?
1: రిఫ్లెక్షన్ లోపల వచ్చినటువంటి రియాక్షన్, రియాక్షన్ లో వచ్చినటువంటి ఒక రియాలిటీ.
0: And it is the reaction out of the reflection which is the reality.
1: ఇది ఏ నిజమైనటువంటి ఒక స్వరూపము.
0: This is the true form.
1: శరీరాన్ని నీవు ధరించకూడదు.
0: You cannot have
1: simple దేహాభిమానాన్ని మర్చిపోవాలి.
0: Forget the body attachment.
1: ఆత్మాభిమానం లక్ష్యమనందించుకోవాలి.
0: Be attached to the self.
1: ఈ ఆత్మాభిమానం చేతనే ఆ యొక్క రీసౌండ్ నాభి నుంచి ఆరంభమయ్యేటువంటి ఒక రీసౌండ్ మనం గుర్తించాలి.
0: When once you attach to the self, the resound starts from the navel.
1: ఇది ఏ నిజమైన సత్యము?
0: This is the true satya.
1: కానీ సత్యం అంటే ఇప్పుడు ఏ రీతిగా ఉంటుందో తెలుసిన?
0: You know what satya is?
1: ఎవరి ముందు వారికి తగినట్టుగా మాట్లాడేది.
0: We have to speak appropriate to the person whom we meet.
1: Adi resound antara?
0: Can you call it resound?
1: Adi leka satyam antara?
0: Can you call it truth?
1: Kaane kaadu.
0: No.
1: వాడి దగ్గర వాడి మాటలు, వీడి దగ్గర వీడి మాటలు, వారి దగ్గర వారి మాటలు, తనలో తన మాటలు, ఈ విధంగా కూడా సత్యం కానే కాదు.
0: వీ స్పీక్ ఇన్ డిఫరెంట్ వేస్ విత్ డిఫరెంట్ పీపుల్.
1: త్రికాలం ఎందుకు కూడా మార్పు చెందినటువంటిది ఏదో అది ఏ సత్యము.
0: ఇన్ ఫ్యాక్ట్ ట్రూత్ ఇస్ దట్ విచ్ ఇస్ చేంజ్లెస్ ఇన్ ఆల్ ది
1: ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్. మూడింటి ఎందుకు కూడా మార్పు చెందినటువంటిది ఏ సత్యము.
0: సత్య ఇస్ చేంజ్లెస్ ఇన్ పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్.
1: కానీ నీవు మొన్న మాట్లాడినటువంటి మాట ఈనాడు మాట్లాడుతున్నావా అంటే లేదు.
0: ఆర్ యూ జస్ట్ టాకింగ్ వాట్ యు సెడ్ టూ డేస్ అగో?
1: మొన్నటి మాట మొన్ననే, నిన్నటి మాట నిన్ననే, నేటి మాట నేటినే.
0: యు సెడ్ సంథింగ్ టూ డేస్ బిఫోర్, సంథింగ్ యెస్టర్డే, అండ్ టుడే ఇస్ ఆల్ టుగెదర్ డిఫరెంట్.
1: కనుక సత్యం అంటే మూడు కాలంలో ఎందుకు మార్పు చెందకూడదు?
0: ట్రూత్ షుడ్ నాట్ చేంజ్ ఇన్ ఆల్ ది త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్.
1: అలాంటి సత్యాన్ని ఈనాడు గుర్తించిన వారు ఎంతమంది ఉన్నారు?
0: హౌ మెనీ హావ్ రికగ్నైజ్డ్ ద ట్రూత్ టుడే?
1: ఓన్లీ లౌకికమైన సత్యాన్ని అయినా గుర్తించినటువంటి వారు ఉన్నారా?
0: ఆర్ దేర్ ఎనీ హూ హావ్ నోన్ ది వరల్డ్లీ ట్రూత్?
1: లేదు.
0: నో.
1: ఏమి చెప్పాడో స్వామి అనేటువంటి కూడాను మీరు చక్కగా విని దాన్ని శ్రీ సౌండ్ గా చెప్పడం లేదు.
0: యూ డోంట్ లిసన్ టు భగవాన్ కేర్ఫుల్లీ అండ్ రిపీట్.
1: సత్యమా అనుకుంటే అది సత్యం కాదంటారు.
0: ఇఫ్ ఇట్ ఈస్ ట్రూత్ యు సే నో.
1: ఇంకా ఏది సత్యము?
0: దెన్ వాట్ ఈస్ ట్రూత్?
1: తనకు తెలియనటువంటిదే సత్యము.
0: And he doesn't know what it is.
1: కాబట్టి అలాంటి సత్యాన్ని నువ్వు ఉచ్చరించి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఇన్ రిపీటింగ్ సచ్?
1: నీవు గుర్తించినటువంటి సత్యాన్ని నీకు చెప్పాలి.
0: సే దట్ వాట్ యు హవ్ నోన్.
1: పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్.
0: పాస్ట్, ప్రెజెంట్,
1: గడిచిన కాలమును, జరుగుతున్న కాలంను, జరగబోయే కాలంను, మూడు కాలములు కూడా నువ్వు ఏకం చేయాలి.
0: యు హావ్ టు యూనిఫై ద పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్.
1: ఈ మూడు కాలములు ఎందుకు మూడు గుణములు ఉండకూడదు?
0: దేర్ షుడ్ నాట్ బి త్రీ క్వాలిటీ.
1: త్రికాలం, త్రిగుణం, త్రిదత్రం అన్నారు.
0: ఇట్ ఈస్ సెడ్ త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్, ద త్రీ.
1: మూడు కాలములకు, మూడు పదములకు, మూడు యొక్క చూపులకు వ్యత్యాసం ఉంటుండాలి.
0: దేర్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్ అండ్ త్రీ స్టేజ్.
1: కనుక మూడు కాలములు, మూడు శబ్దములు, మూడు విధమైనటువంటి యొక్క యాక్షన్లు అంతా ఒకటే అయిపోవాలి.
0: దేర్ఫోర్ ద త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్, ద సౌండ్ అండ్ యాక్షన్స్ షుడ్ బి.
1: అది ఏ సత్యం యొక్క స్వరూపము.
0: దట్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ ట్రూత్.
1: స్థలం మార్చుకోవడానికి వీలు కాదు.
0: యు కెనాట్ చేంజ్ ఇట్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్.
1: కానీ కొన్ని విషయం లోపల మార్పు చెందుతూ ఉంటుంది.
0: బట్ అండర్ సర్టన్
1: సర్కంస్టాన్సెస్ సత్యమే కాదు.
0: దట్ విచ్ చేంజెస్ కెనాట్ బి ట్రూ.
1: ఒక నిమిషంలో ఒకటి చెప్తున్నావు.
0: We say something in one moment.
1: మరో నిమిషంలో మరొకటి చెప్తున్నావు.
0: Later we say different.
1: అది సత్యం కాదు.
0: It is not true.
1: ఎప్పటికీ ఒక్కటే సత్యం. బ్రూజా, సత్యం ఒక్కటే.
0: Truth is one.
1: Not two.
0: Not two.
1: రెండు కానటువంటి ఒక్కటే సత్యము.
0: Truth is one and not two.
1: ఏ విధంగా ఒకటే అవుతుంది?
0: How can that be one?
1: ఎప్పుడు చూసినా గాని ఒకే దృష్టి అని ఉంచుకున్నావు, ఒకే సౌండ్, ఒకే రూపము, ఒకే ఆనందంతో కూడినటువంటిది, అది నిజమైనటువంటి సత్యము.
0: It is reality or the truth when there is same sound and same form and same place.
1: Itte satyamane upanishadulu aneka rakamulaga varnistu vachayi.
0: Upanishads extolled this principle of truth in different ways.
1: Ee vidhanga varnistu vachayi.
0: How have they described?
1: Ee satyamunaku varnane ledhu.
0: Satyam is beyond description.
1: Satyamunaku roopame ledhu.
0: Satya has no form.
1: Satyamunaku aanandam okkate pramanam.
0: And ananda is the evidence.
1: Aa satyanni smaristunnappudu,
0: as you contemplate on satya,
1: meekai meeru okka thori satyanni smaristunnadi kannulu moosukoni,
0: close your eyes and contemplate on satya,
1: meeku teliyakane chirunavvulu chindulu dokkutuntayi.
0: Unknowingly you start smiling.
1: నవ్వుని మీకు ప్రారంభమవుతుంటారు.
0: యూ స్టార్ట్ స్మైలింగ్.
1: ఆ స్మైలింగ్ ఎక్కడి నుంచి వస్తుండది?
0: వేర్ ఫ్రమ్ హెస్ ఇట్ కమ్?
1: అది నీలంజి నుంచి వస్తుండది.
0: యూ స్మైల్ ఫ్రమ్ ద ఫీలింగ్.
1: ఆ ఆనందం కారణం ఏమిటి?
0: వాట్ ఇస్ ద కాజ్ ఫర్ బ్లెస్?
1: ఈ డ్యూయల్ మైండ్ ఉండినప్పుడు ఈ ఆనందం రాదు.
0: సో లాంగ్ యూఆర్ డ్యూయల్ మైండెడ్ యూ కెన్ నాట్ బి బ్లిస్ఫుల్.
1: కనుక ఆనందం ఎక్కడి నుంచి వచ్చింది?
0: వేర్ ఫ్రమ్ ది ఆనంద్ ఆర్ యూ గాడ్?
1: దైవం నుంచినే వస్తుంటుండది.
0: గాడ్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఆనంద.
1: కనుకనే నీ నుంచి నీవు వచ్చినట్టుగానే భావిస్తున్నావు.
0: యు థింక్ దట్ ఇట్ హస్ కమ్ ఫ్రమ్
1: హ్యాపీనెస్ ఇస్ యూనియన్ విత్ గాడ్ అన్నారు.
0: హ్యాపీనెస్ ఇస్ యూనియన్ విత్ గాడ్.
1: యూనియన్ విత్ గాడ్.
0: యూనియన్ విత్ గాడ్.
1: కలిసిపోయినటువంటి ఆనందమే.
0: And it's just union with
1: ఎవరితో
0: God.
1: కలిసినటువంటిది? దైవంతో కూడినటువంటిది.
0: The union is with God only.
1: దైవంతో కూడినటువంటి ఆనందము ఎప్పుడు కూడా శాశ్వతంగానే ఉంటుంది.
0: The happiness that you get in union with God
1: ఈ ప్రకృతి ద్వారా లభించినటువంటి ఆనందము ఒక నిమిషం ఆనందంగా ఉంటుంది, మరొక దినము ఇంకొక రకంగా ఉంటుంటుంది.
0: But the happiness that you get otherwise will last for a moment.
1: ఆ విధంగా మార్పు చెందేటువంటి ఆనందము దానికి ఆనందం అనే చెప్పరు.
0: It cannot be ananda or the bliss if it goes on changing.
1: ఎప్పటికి నీ మార్పు చెందినటువంటి సత్యం ఒకటి ఉంటుంది.
0: But there is satya which is changeless.
1: కానీ మీరు అది గుర్తించినారో లేదో.
0: whether you have known it or not.
1: నేను ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటాను.
0: భగవాన్ ఇస్ ఆల్వేస్ బ్లిస్ఫుల్.
1: ఎప్పుడు కూడా నవ్వుకుంటూనే ఉంటాను.
0: భగవాన్ ఆల్వేస్ స్మైల్స్.
1: మీరు ఎప్పుడైనా నా కష్టాల ఫేస్ చూసారా?
0: Did you find Bhagwan serious castoil face any time?
1: నాకు ఎప్పుడు కూడా అలాంటి ఫేస్ రాదు.
0: No, Bhagwan is never serious.
1: ఎప్పుడు ఆనందంగానే ఉంటుంటాడు.
0: Bhagwan is always blissful.
1: ఈ ఆనందం ఎక్కడ నుంచి వస్తుంది?
0: What is the source?
1: అంతర్భావం నుంచి ప్రతిబింబించేటువంటి ఆనందము.
0: It is the source is inner feelings.
1: కొంతమంది ఒక నిమిషంలో ఆనందంగా ఉంటారు, మరొక నిమిషంలో సీరియస్ గా కనిపిస్తారు.
0: సమ్ ఆర్ బ్లిస్ఫుల్ ఫర్ సమ్ టైమ్ అండ్ ఆర్ సీరియస్ అట్ అదర్ టైమ్స్.
1: అప్పుడే చూసినప్పుడు ఇతనిలో ఏదో మార్పు ఉందప్ప అంటారు.
0: అండ్ వీ కెన్ నోటీస్ ద చేంజ్ ది మూమెంట్ వీ సీ హిమ్.
1: కనుక ఇతరులకు ఈ విధంగా మార్పు ఉన్నదని తెలియనటువంటి స్థితిగా ఉండాలి మనం.
0: యూ షుడ్ బి ఇన్ దట్ వే దట్ నోబడీ కెన్ నోటీస్ ద చేంజ్.
1: ఇది నిజమైన సత్యము.
0: దిస్ ఈజ్ సత్య.
1: సత్యం అనేటువంటిది మార్పు చెందినటువంటిది.
0: సత్య ఈజ్ చేంజ్లెస్.
1: ఇది దాచితే దాచే దాగేది కాదు.
0: యు కెనాట్ హైడ్ ఇట్ ఈవెన్ ఇఫ్ యు వాంట్.
1: పెట్టితే ఉండేటువంటిది కాదు.
0: అండ్ ఇట్ కెనాట్ బి కెప్ట్.
1: పట్టితే చిక్కేటువంటిది కాదు.
0: యు కెనాట్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ఇట్.
1: పట్టితే చిక్కదు.
0: యు కెనాట్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ఇట్.
1: పెట్టితే ఉండదు.
0: యు కెనాట్ కీప్ ఇట్.
1: ఇంకేమైనా మనకు చేతి చేతి అందదు.
0: అండ్ యు కెనాట్ గెట్ ఇట్ హోల్డ్ ఇట్.
1: అందదు పొందదు.
0: యు కెనాట్ అక్వైర్ ఇట్.
1: అది నిజమైనటువంటి యొక్క ఆనందము.
0: దట్ ఈస్ ట్రూ బ్లిస్ ఆనంద.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: నిజమైనటువంటి ఉపనిషత్ ఆనందం అనేటువంటిది,
0: ద రియల్ ఆనంద్ ఆఫ్ ఉపనిషత్స్,
1: అది సత్, ఉపనిషత్ గానే ఉంటుంటది.
0: రిమైన్స్ యాజ్ ఉపనిషత్ ఓన్లీ.
1: సత్ అనగా ఉండటము.
0: సత్ మీన్స్ ఎగ్జిస్టెన్స్.
1: ఎట్లా ఉండటము? కదలిక లేనట్టుగా ఉండాలి.
0: ఎగ్జిస్టెన్స్ విచ్ ఇస్ విదౌట్ మోషన్.
1: ఉపాగా మనకు సమీపంగానే ఉంటుంటది.
0: ఉపా మీన్స్ విచ్ ఇస్ క్లోజ్ టు యూ.
1: కానీ మన వైబ్రేషన్ తో అది కూడా ఏమాత్రం కదలదు.
0: Vibration will not affect any motility, movement.
1: అలాంటి సత్యమే నిజమైనటువంటి సత్యము.
0: అండ్ దట్ ఈస్ truth in reality.
1: ఒకవతోని మనం నవ్వకపోయినా గాని మన వైబ్రేషన్ ను దాన్ని నవ్విస్తుంటుంటది.
0: యూ మే నాట్ స్మైల్ బట్ వైబ్రేషన్స్ మేక్ యూ స్మైల్.
1: కనుక మనకు వైబ్రేషన్ కూడా లేదు.
0: దేర్ నో వైబ్రేషన్ టుడే.
1: ఎట్టి వైబ్రేషన్ కూడా మనకు రావు.
0: నో వైబ్రేషన్.
1: ఎట్టి రియాక్షన్, రీసౌండ్, రిఫ్లెక్షన్ కూడా ఉండదు.
0: నో రియాక్షన్, నో రిఫ్లెక్షన్, నో రీసౌండ్.
1: కనుకనే ఇలాంటిది నిజమైనటువంటి ఆనందము.
0: దిస్ ఇస్ ట్రూ బ్లెస్.
1: అట్టి ఆనందము ఒక ఉపనిషత్ ద్వారానే మనకు లభిస్తుంది.
0: దిస్ ఆనంద బ్లిస్ యు కెన్ గెట్ ఇట్ అవుట్ ఆఫ్ ఉపనిషత్.
1: ఆ ఉపనిషత్తులు ఎందుండేటువంటి ఋషులు,
0: సేజెస్ ఆఫ్ ఉపనిషత్,
1: ఆ ఋషులు దీనిని అనేక రకములుగా పరిశీలన చేస్తూ వచ్చారు.
0: దే హావ్ ఎక్స్ప్లోర్డ్ ఇన్ ది ఇన్ డెప్త్.
1: మీకు తెలుసును,
0: యు నో దిస్.
1: అనేక పర్యాయములు మీకు చెప్పాను.
0: భగవాన్ సెడ్ మెనీ టైమ్స్.
1: ఒక ఋషి ఉండేటువంటి వాడు.
0: దేర్ ఇస్ వన్ సేజ్.
1: అతనికి ఏ భేదములు ఉండేటువంటిది కాదు.
0: హి హడ్ నో డిఫరెన్సెస్.
1: ఇది భగవత్ యొక్క ఆనంద ఫలమును పొందాలని తపస్సు చేస్తూ వచ్చాడు.
0: హి డిడ్ డీప్ పెనెన్స్ టు ఎక్స్‌పీరియన్స్ బ్లిస్ ఆనంద.
1: అతని పేరు ఋషిశృంగుడు. ఋషిశృంగుడు.
0: అండ్ హి ఇస్ ఋషిశృంగ.
1: ఋషిశృంగుడుని.
0: ఋష్యశృంగుడు.
1: అతను దండకారణ్యంలో ఉన్నాడు.
0: హి స్పెండ్ టైమ్ ఇన్ దండకారణ్య.
1: ఈ దండకారణ్యంలో ఉండినప్పుడు,
0: వెన్ హి వాస్ దేర్,
1: దేనికోసం ఉండినాడు?
0: వై వాస్ హి దేర్?
1: తన ఆశ్రమానికి ఎదురుగా ఒక పెద్ద వృక్షం ఉంటుండాలి.
0: దేర్ వాస్ ఎ జైజాంటిక్ ట్రీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిస్
1: హెర్మిటేజ్. ఆ వృక్షంలో అమృత ఫలము అనేటువంటిది కాచి ఉంది.
0: అండ్ దేర్ వాస్ ప్రెసెంట్ ఎ ఫ్రూట్ ఆఫ్ నెక్టర్.
1: కానీ ఆ ఫలం నిమిత్తమై తాను అనేక దినములు తపస్సు చేస్తూ వచ్చాడు.
0: హి డిడ్ పెనెన్స్ టు అక్వైర్ దట్ ఫ్రూట్.
1: అదే మార్గం లోపల,
0: అలాంగ్ ది సేమ్ పాత్,
1: అరణ్యంలో సంచరిస్తూ,
0: మూవింగ్ ఇన్ ద ఫారెస్ట్,
1: ద్రౌపది యొక్క దృష్టి ఆ ఫలం పైన పడింది.
0: ద్రౌపది హ్యాడ్ ఎ గ్లాన్స్ ఎట్ దట్ ఫ్రూట్.
1: తక్షణమే ధర్మజుడికి చెప్పింది.
0: ఇమ్మీడియట్లీ షీ టోల్ టు ధర్మజ,
1: మీరు ఆ ఫలం కొంటే మనం అందరూ 3 దినం 4 దినం చక్కగా భుజించవచ్చు అనింది.
0: షీ సెడ్ ఇఫ్ యూ ప్లగ్ దట్ ఫ్రూట్ ఇట్ ఈస్ ఎనఫ్ ఫర్ ఫుడ్ ఫర్ 4 డేస్ ఫర్ ఆల్ ఆఫ్ అస్.
1: ధర్మజుడు ఆమెను సంతోషపెట్టే నిమిత్తమై కొట్టాడు దాన్ని.
0: ధర్మజ టు మేక్ హర్ happy shot an arrow.
1: క్రింద పడింది.
0: అండ్ ద ఫ్రూట్ ఫెల్ ఆన్ ద గ్రౌండ్.
1: దీన్ని ఎత్తుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు ధర్మజుడు.
0: ధర్మజ వాస్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు లిఫ్ట్ ఇట్.
1: చేత కాలేదు.
0: హి కుడ్ నాట్.
1: ద్రౌపది కూడా చేరింది.
0: ద్రౌపది అసిస్టెడ్.
1: ఆమె కూడా మహాశక్తి స్వరూపిణి.
0: షీ ఈజ్ ఆల్సో పవర్ఫుల్.
1: అగ్నిజ్వాల నుంచి ఉద్భవించినటువంటిది.
0: షీ ఈజ్ బోర్న్ అవుట్ ఆఫ్ ఫైర్.
1: కాదు, ఆమెకు చేత కాలేదు.
0: ఇట్ వాజ్ నాట్ పాసిబుల్ ఈవెన్.
1: చూచారు ఫలముల నిమిత్తమై, కందమూలాదుల నిమిత్తమై బయటపోయినటువంటి ఒక అర్జునుడు, నకులు, సహదేవుడు వీళ్ళందరూ వచ్చారు.
0: అండ్ ఆల్ అదర్ బ్రదర్స్ హూ వర్ ఇన్ సర్చ్ ఆఫ్ ది ఫుడ్ మెటీరియల్ ఆల్ అరౌండ్ ఆల్సో అసెంబ్ల్డ్ దేర్.
1: ఏమిటో, ఇద్దరు కూడా వయసు అయినటువంటి వారు.
0: ద ఏజ్డ్ పీపుల్,
1: ఓల్డ్ పీపుల్, వీళ్ళెత్తితే అది చిక్కుతుందా అని వాళ్ళు ఆశ్రయం చేస్తూ వచ్చారు.
0: కెన్ దే లిఫ్ట్ దిస్ ఫ్రూట్? దే మేడ్ ఫన్ ఆఫ్ ది టూ.
1: వాళ్ళు కూడా ఎంతో ప్రయత్నం చేశారు.
0: దే టు ఆల్సో స్ట్రగుల్.
1: ఆ ఫలం కదలలేదు.
0: అండ్ ద ఫ్రూట్ డిడ్ నాట్ మూవ్.
1: ఇది చూచాడు తిరిగి భీముడు కూడా వచ్చాడు.
0: ఇన్ ద మీన్ టైమ్ భీమ అరైవ్డ్ దేర్.
1: భీముడు కందమూలాలు తీసుకుని పరిగెత్తి వచ్చాడు. ఎక్కడ పోయినారు మా అన్న, ఎక్కడ పోయినారు మా తమ్ముళ్ళు, ద్రౌపది ఎక్కడ ఉంది అని వెతుక్కుంటూ వచ్చారు.
0: భీమా కేమ్ దేర్ విత్ ఆల్ ద వెజిటబుల్స్ ఇన్ సచ్ ఎ ఫేస్ ఎల్డర్ బ్రదర్స్ అండ్ యంగర్ బ్రదర్స్.
1: చూచాడు ఆ ఫలము, కంటికి కనిపించింది.
0: హీ కుడ్ సీ విత్ ది ఐ దట్ ఫ్రూట్.
1: కంటికి కనిపించేటప్పటికి దీన్ని ఎత్తడానికి ఇంతమంది కావాలి నాన్న.
0: Are there so many people required to lift this single fruit?
1: మా యొక్క సోదరుడైనటువంటి అర్జునుడు గాంధీవాన్ని ఎత్తినాడని చెప్పి చెప్తున్నారు.
0: అర్జున ఇస్ సో గ్రేట్ యాజ్ టు లిఫ్ట్ దట్ గాంధీవ అస్త్రం.
1: ఏమిటో అది ఎత్తే సమయం లోపల అది ఏ గాంధీవమో, బెండు గాంధీవమేమో.
0: వాట్ కైండ్ ఆఫ్ గాంధీవ ఇట్ ఇస్? మేబీ మేడ్ అప్ ఆఫ్ కార్క్.
1: ఇట్ రండి నేను ఎత్తుతానన్నాడు.
0: హి సెడ్ గో అసైడ్ నౌ ఐ విల్ డూ ఇట్.
1: పోయాడు, ఎడం చేయి పట్టాడు.
0: అండ్ హి గాట్ హోల్డ్ ఆఫ్ హిస్ లెఫ్ట్ హ్యాండ్.
1: కదలలేదు.
0: హి డిడ్ మూవ్.
1: రెండు చేతులు పట్టాడు.
0: హి జాయిన్డ్ బోత్ హ్యాండ్.
1: తన బలము, తన కండలములు అన్ని కూడాను కదిలించి పెట్టాడు.
0: హి యూజ్డ్ ఆల్ హిస్ మజిల్ పవర్ అండ్ స్ట్రెంగ్త్.
1: కానీ వీళ్ళ అందరూ కూడా అక్కడ తిరుగాటం చూచింది. ఆ తిరుగాడినటువంటి వల్ల ఆ ఋషిసింహుడు యొక్క ఋషి అనగా రోమములన్నీ కూడాను పరచుకుని పోయినాయి.
0: Because of this little movement of the fruit, all the hairs of the face started moving.
1: Rishisinghudu anaga romam nanta kudunu ashramanta prakinchindi.
0: And the sage, because he was in deep penance, his hair has spread all over the hermitage. Ee
1: bhimulu sahadevudu veellandaru tokkutundinappudiki vettaga lestu vachayi.
0: As the hair was trampled under the feet of all the brothers, the hair started again.
1: Tirigave poorthi leyangane ఇంకప్పుడు ఋషిశృంగుడికి కోపం వస్తుంది.
0: అండ్ ఋషిశృంగ వుడ్ బి ఫ్యూరియస్.
1: అదే శాపమునకు వీళ్ళు గురి అయిపోతారు.
0: అండ్ దే విల్ బి పుట్ టు ఆల్ కర్స్.
1: ఆ సమయం లోపల కృష్ణుణ్ణి ప్రార్థించింది ద్రౌపది.
0: ద్రౌపది ప్రేయర్ టు కృష్ణ అట్ దట్ టైం.
1: కృష్ణ అనాథ రక్షక,
0: కృష్ణ
1: ఇన్ని సమయం లోపల మమ్మల్ని రక్షిస్తూ వచ్చావు.
0: యు ప్రొటెక్టెడ్ ఇన్ ఆల్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్.
1: కానీ ఈనాడు కూడా నీవే తప్ప మాకు అంతం లేదు.
0: టుడే యు ఓన్ యువర్ ఓన్లీ
1: నీవే తప్ప ఇతపరం వెరుగా.
0: వి డోంట్ హావ్ ఎనీబడి.
1: మన్నింపందగు దీరు నిన్ను.
0: యు షుడ్ రిఫ్యూజ్.
1: రాధే కృష్ణ కాపాడవే, సంరక్షించవే అన్నారు.
0: ఓ కృష్ణ కమ్ హియర్ అండ్ ప్రొటెక్ట్ అండ్ సేఫ్ గార్డ్ us.
1: వచ్చాడు నవ్వుకుంటూ కృష్ణుడు.
0: అండ్ కృష్ణ కేమ్ స్మైలింగ్.
1: చూచాడు.
0: He saw.
1: ఆ ఫలములు కూడా చూచాడు.
0: He saw the fruit too.
1: ఎక్కువ టైం మీరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు.
0: He said, it's not possible for you to be here.
1: నేను చెప్తున్నాను.
0: I'm telling you now.
1: నీకు సత్యానికి తగినటువంటి మార్గం ఇది.
0: And this is the right path for you.
1: దానిని మీరు అనుసరిస్తూ రండి అన్నారు.
0: You follow me, he said.
1: స్వామి, మీ ఆజ్ఞను మేము ఏనాడు అనుసరించలేదు, ఎప్పుడు అనుసరిస్తూనే ఉన్నాము.
0: They said, Swami, we always followed you.
1: ఏది చెప్పినా అది చేస్తున్నాము.
0: We were doing according to your command.
1: చెప్పిన పనికి తూచామేమో ఆలకిస్తున్నాము.
0: We followed your command in toto.
1: అది చెప్పాడు.
0: So he
1: said, మీరందరూ ఇక్కడే ఉండండి.
0: Dharmaja, all of you be here.
1: నేను పోతాను ఋషిసింహుని ఆశ్రమానికి.
0: I'll go to the ఆశ్రమ.
1: 5 నిమిషాలు అయిన తర్వాత మీరు రండి.
0: ఆఫ్టర్ 5 మినిట్స్ యూ కమ్ దేర్.
1: వచ్చి నేను ఏ విధంగా ప్రవర్తిస్తానో మీరు అదే విధంగా ప్రవర్తించండి.
0: యూ జస్ట్ యాక్ట్ ఇన్ ద వే యాజ్ ఐ డూ దేర్.
1: బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, ఎట్ల చేస్తానో అట్ట ఉండాలి అన్నారు.
0: అండ్ యూ జస్ట్ యాక్ట్ ఇన్ ది వే యాజ్ ఐ డూ ఎట్ దట్ మోమెంట్.
1: కృష్ణుడు వెళ్లాడు ఋషిశృంగాశ్రమానికి.
0: కృష్ణ వెంట్ టు ఋషిశృంగ.
1: ఋషిశృంగుడు వీళ్ళు శపించడానికి రావడం కోసమని సిద్ధంగా ఉన్నాడు.
0: అండ్ ఋషిశృంగ వాజ్ అబౌట్ టు కర్స్ దెం.
1: ఆ సమయ స్ఫూర్తిగా సమయానుసూరంగా కృష్ణుడు అక్కడ లోపల వెళ్లాడు.
0: కృష్ణ రీచ్ ద ఎగ్జాక్ట్ మోమెంట్.
1: స్వామి, మీరు ఇక్కడికి మా ఆశ్రమానికి వచ్చారా? ఎంత అదృష్టము, మా అదృష్టం పండిపోయింది, మా ఆశ్రమం పవిత్రమైంది అని ఎంతెంతో చెప్పుకుంటున్నాడు ఆ ఋషిశృంగుడు.
0: ఋషిశృంగ వాజ్ మైటీ హ్యాపీ బికాస్ ఆఫ్ ద విజిట్ ఆఫ్ కృష్ణ, బికాస్ ఆఫ్ ద ఆస్పిషియస్ మూమెంట్.
1: కొంచెం దూరం లోపల ధర్మజుడు, భీముడు, అర్జునుడు, నక్కసి వీళ్ళందరూ వస్తున్నారు.
0: లిటిల్ అవే ఫ్రమ్ దట్ ప్లేస్ దే ఫౌండ్
1: ఇక్కడ ఋషిశృంగుడితో మాట్లాడుతుండేటప్పటికి దృష్టి ఏమో వారిపైన ఉంటుండాలి.
0: దో కృష్ణ వాజ్ కన్వర్సింగ్,
1: ఇది భగవంతుని యొక్క దృష్టి.
0: హీ వాజ్ థింకింగ్,
1: ఏ పనులు చేస్తున్నప్పటికీ వారి దృష్టి దేనిపైన పోవాలో దానిపైన పోతుంటారు.
0: గాడ్ మే బి డూయింగ్ సో మెనీ యాక్షన్స్ బట్ హీ విల్ బి థింకింగ్ ఆఫ్ హిస్ డివోటీస్ ఓన్లీ.
1: అందువల్ల వారు వచ్చే చూచి మెత్తగా కృష్ణుడు ఈ యొక్క ఋషిశృంగుని పాదాలపైన పడ్డాడు.
0: వాచింగ్ దెమ్ కమింగ్ ఓవర్ హియర్ కృష్ణ ఫెల్ అట్ ది ఫీట్ ఆఫ్ ఋషిశృంగ.
1: ఏమిటిది కృష్ణ, మీరేమిటి భగవంతుడు, నా పవిత్రమైనటువంటి దీన్నంతా నా యొక్క దీనిపైన పడిపి మీరంతా అపవిత్రం చేసుకుంటున్నారే అన్నాడు ఋషిశృంగుడు.
0: ఋషిశృంగ సెడ్ ఓ కృష్ణ యువర్ గాడ్, హౌ ఇస్ దట్ యు ఫాల్ ఎట్ మై ఫీట్.
1: మీరేమిటి, మీరు నమస్కారం చేయటం ఏంటి?
0: వాట్ ఈస్ దట్ యు డూ నమస్కారం?
1: నేనెవరు, మీరెవరు?
0: వాట్ ఆమ్ ఐ ఆఫ్టర్ ఆల్?
1: ఈ విధంగా అనుకుంటున్నట్టే మెత్త కృష్ణుడు ఒకటి చెప్పాడు.
0: అండ్ దెన్ కృష్ణ సెడ్,
1: నీవే నేను, నేనే నీవు అన్నాడు.
0: యు ఆర్ ఐ అండ్ ఐఎమ్ యూ.
1: ఇది చేస్తుండగానే వచ్చాడు పాండవులు.
0: ఇన్ ద మీన్ టైమ్ పాండవస్ కేమ్.
1: పాండవులు వచ్చేటప్పటికి
0: బై దట్ టైమ్
1: వారు నిలుచుకున్నారు.
0: దిష్టు
1: ఈ దృశ్యాన్ని చూచాడు ఋషిశృంగుడు.
0: ఋషీశ్వరుని గారు నోటీస్ దేర్ ప్రెసెన్స్.
1: లేచినటువంటి కృష్ణుడు ఈ యొక్క ధర్మధనుడికి, అర్జునికి, నకులకి, సహదేవునికి, ద్రౌపదికి కూడా నమస్కారం చేశాడు కృష్ణుడు.
0: ద మూమెంట్ దే అరైవ్డ్ దేర్ కృష్ణ స్టార్టెడ్ డూయింగ్ నమస్కార్.
1: ఆరు మంది కూడా నమస్కారం చేశాడు కృష్ణుడు.
0: కృష్ణ డిడ్ నమస్కార్ టు ఆల్ ది సిక్స్.
1: కానీ ముందుగానే చెప్పి వచ్చాడు కృష్ణుడు.
0: బట్ కృష్ణ సెడ్ ఈవెన్ బిఫోర్,
1: ఏమాత్రం నోరెత్తకూడదు,
0: డోంట్ ఓపెన్ యువర్ మౌత్,
1: నేను చేసినట్టుగా మీరు చేసిందంటే,
0: యు డూ యాజ్ ఐ
1: చెప్పినట్టుగా చేయాల్సిందే,
0: యు మస్ట్ డూ అకార్డింగ్ టు మై ఇన్స్ట్రక్షన్.
1: అందరూ ఆశీర్వదించినట్టుగా చేతులు పెట్టారు.
0: ఆల్ ఆఫ్ దెమ్ స్ట్రెచ్ దేర్ హ్యాండ్స్ యాజ్ ఇఫ్ దే వర్ బ్లెస్సింగ్ హిమ్.
1: చూచాడు ఋషిశృంగుడు.
0: ఋషిశృంగ నోటీస్
1: ఏమిటిది, కృష్ణుడే సాక్షాత్ శ్రీమన్నారాయణుడే ఈ యొక్క పాండవులకు నమస్కారం చేస్తున్నారే, వీళ్ళు ఎవరు, ఎట్టి గొప్పవారు, ఎట్టి శక్తి కలిగిన వీళ్ళ యొక్క భక్తి ప్రపత్తులు ఎలాంటివో అని అర్థం చేసుకోవాలని చూస్తున్నాడు.
0: ఋష్యశృంగ వాజ్ వెరీ మచ్ సర్ప్రైజ్ వాచింగ్ దిస్ సీన్. వాట్ ఈస్ దట్ గాడ్ ఈస్ ఫాలోయింగ్ అట్ ద ఫీట్ ఆఫ్ ఆల్ దీస్ సిక్స్ పీపుల్, దే మస్ట్ హావ్ బీన్ సర్టెన్లీ గ్రేట్.
1: ఎప్పుడు పాండవులకు నమస్కారం చేశారో వీరికందరికి ఋషశృంగ కూడా వచ్చి నమస్కారం చేశాడు.
0: ద మూమెంట్ కృష్ణ డిడ్ నమస్కార్ టు పాండవస్, హీ వాజ్ ఫాలోడ్ బై ఋష్యశృంగ హూ ఆల్సో డిడ్ నమస్కార్.
1: ఋష్యశృంగుడు కూడా నమస్కారం చేసి వాడ పాదాలపైన పడేటప్పటికి కోపం లేదు.
0: And he was not angry
1: anymore. ఆ కోపాన్ని చల్లార్చి నిమిత్తమై,
0: to pacify his anger,
1: ఆ కోపానికి బలి కాకుండా ఉండే నిమిత్తమై,
0: in order to see they won't face the wrath of his anger,
1: నాటకాలు ఆడుతూ వచ్చాడు.
0: This has been the enactment of the drama of Krishna.
1: అనగా పాండవులకు శాపం రాకూడదు.
0: Pandava should not be cursed.
1: Adaniki godam raakoddu.
0: And Rishyasringa would not.
1: Godam vache shakti inkevaru bharinchukoleru.
0: When once he is angry, nobody can bear.
1: Kaabatti Rishyasringuki kopam challarchadu.
0: So Rishyasringa was pacified.
1: Appudu lechin tarvata Krishnudu cheptunnadu.
0: Later Krishna went on telling.
1: Meer maharajulu.
0: These are all emperors.
1: Pandu rajulu.
0: They are Pandu kings.
1: Chakravartulu.
0: They are emperors.
1: Ilanti Pandu rajulu anta kuda mana anni aranyamlo vachi ee phalam nimittamai prakulaadutunnaru.
0: In fact all Pandu kings are here to procure this fruit.
1: Appudu cheppadu, chi na aasha alpamainatundi.
0: My desire is so
1: low. Maha chakravartulu aasinchetundi aasaku nenu addu tirignanu.
0: In fact I came in the way of the desire of the emperors.
1: Randi ani aa rishyasringudu veerandarni akkadi teesukoni poyyadu.
0: And rishyasringa wanted them to go along with him.
1: Aa mantra dashtam cheta taakinaadu.
0: And he touched that fruit with his power of the mantra.
1: Taaketappudike cheti paina vachi padindi.
0: And he could collect that fruit in his hands.
1: Appudu ee paandavulakanta kudanu arpitam chesadu.
0: And then he passed on the fruit to Pandava.
1: Anaga ee phalam elantidi?
0: What sort of fruit?
1: Amruta phalamu.
0: It is amruta phala.
1: Deenni tinnatundi vaaniki inke vidhamaina janana maranam ledu.
0: The one who partakes that fruit will not have birth.
1: Mrutye ledu inka.
0: And then nothing whatsoever.
1: Alanti phalamu aa rishyasringudu yokka phalamu.
0: That is the greatness of that fruit.
1: ఈ ఋషిశృంగుడు కూడా ఈ తపస్సు చేసి దీని యొక్క అంతరార్థాన్ని పాండవులకంతా చెప్పి కృష్ణుడు కూడా చెప్తూ వచ్చాడు.
0: అండ్ దిస్ హాస్ బీన్ ద ఆస్టెరిటీ ఇన్ ద పెనెన్స్ ఆఫ్ ఋషిశృంగ హూ ఎక్స్ప్లెయిన్డ్ ఇట్స్ ఇన్ ఇట్స్ సిగ్నిఫికెన్స్ టు పాండవస్.
1: తర్వాత నెమ్మదిగా కూర్చున్న తర్వాత,
0: ఆఫ్టర్ సిట్టింగ్,
1: ఆ ఫలమును కోసుకుని అందరు తిన్నారు.
0: ఆల్ ఆఫ్ దెమ్ హాడ్ పార్టేకెన్ దట్ ఫ్రూట్.
1: కృష్ణుడు కూడా ఒక ముక్క ఇచ్చారు.
0: అండ్ కృష్ణ ఆల్సో హాడ్ ఎ పీస్ ఆఫ్ ద ఫ్రూట్.
1: అయ్యో నేను ఫలం తిన్నని మీకు తెలీదా.
0: And Krishna said, don't you know that I don't eat fruit?
1: Phalamunu nenu muttanu.
0: I don't touch any fruit.
1: Kabatti meere bhujinchandi annadu.
0: Better you eat, he said.
1: Aanadu ee naadu ee naadu modalu konukunnaru okka phalamunu kuda muttadu.
0: And then and now God has not touched any fruit.
1: Mee kosam vachindi meere bhujinchali.
0: You have come here and you eat.
1: Sare Draupadi ani pattukoleka cheyi petti meer taakandi dani prasadanga teesukuntam annaru.
0: Draupadi wanted Krishna to touch the fruit at least.
1: Streela lopala antati parava bhakti avirbhavistu untadi.
0: And you have got that intense devotion in you.
1: Prachina kalam nundi kudanu streela yokka prabhatti vallane purushulu kudanu mahaveerulaipoyi suryulaipoyi gambheerulaipoyi parava bhaktuluga maarutu vacharu.
0: It is the intense devotion of the ladies of the ancient times that made men warriors, men of courage.
1: కనుకనే ప్రతి భక్తులు కూడాను ప్రతి చక్రవర్తి కూడాను ఒక విధమైనటువంటి ఒక పరమ పవిత్రమైన మార్గంలో ప్రవేశించారంటే స్త్రీలే దీనికి ఆధారం.
0: All kings and emperors followed the sacred path because they were prompted by women.
1: అప్పుడు కట్టగలపటికి కృష్ణుడు కూర్చున్నాడు.
0: Finally Krishna sat.
1: ఆ ఆనందాన్ని చూస్తూ ఉంటుంటే ఋషశృంగుని కట్టిదారులు కారుతూ ఉన్నాయి.
0: ఋషశృంగ was shedding tears.
1: దాన్ని తుడ్చడానికి కూడా కృష్ణుడి దగ్గర బట్టలు లేవు.
0: అండ్ కృష్ణ డిడ్ హావ్ క్లాత్ టు వైప్ అవుట్ ద టియర్స్.
1: నాయన నీవు కారేటువంటి యొక్క దీనిను కేవలం ఇది కాదు, కన్నీటి దారాలు కాదు.
0: దే ఆర్ నాట్ ద టియర్స్ ఆఫ్ గ్రీఫ్,
1: ఆనంద బాష్పములు,
0: ద టియర్స్ ఆఫ్ బ్లిస్.
1: ఇదిగో నీ జన్మ ఇంకా సార్థకమైపోయిందని రెండు చేతులతో అతను చేస్తున్నట్టు తాకాడు.
0: కృష్ణ కెప్ట్ బోత్ ఆఫ్ హిస్ హ్యాండ్స్ ఆన్ ది హెడ్ ఆఫ్ ఋషశృంగ అండ్ బ్లెస్డ్ హిమ్.
1: తన ప్రాణము కృష్ణుడు చేరిపోయింది.
0: అండ్ దెన్ ఋషశృంగ మర్జ్డ్ ఇన్ కృష్ణ.
1: అప్పుడు దీన్నంతా చూచి పాండవులందరూ కూడా ఇదే కోరుతూ వచ్చారు.
0: ఇన్ ఫ్యాక్ట్ పాండవస్ వాంటెడ్ ది సేమ్.
1: స్వామి మాకు కావాల్సింది ఏముంది?
0: స్వామి వాట్ ఇస్ దట్ వి వాంట్?
1: అన్ని అనుభవించవలసిందని అనిపించాం.
0: ఇన్ ఫ్యాక్ట్ వి హాడ్
1: ఎన్ని కష్టంలో, ఎన్ని నష్టంలో, ఎన్ని నిష్టంలోనూ, ఎన్ని నిందలో మేము అనుభవించాం.
0: వి ఎక్స్పీరియన్స్ ఆల్ ద బ్లేమ్, మిజరీ, సారో, ట్రబుల్.
1: ఈ జన్మ సార్థకం చేయండి అన్నారు.
0: Help us to liberate ourselves.
1: కాదు కాదు, ఇంకా జరగవలసినవన్నీ ఉన్నాయి.
0: Krishna said not now, many things should happen.
1: ఒక డ్రామా లోపల ఒక వ్యక్తి ఒక వేషం వేశాడు.
0: An actor has played a role in a drama.
1: వాడికి కథలంతా ఎన్నో ఉంటుంటాయి. సెకండ్ సీన్ లో, థర్డ్ సీన్ లో, ఫోర్త్ సీన్ లో, లాస్ట్ సీన్ లో కూడా ఉంటుంది.
0: And this actor has got a role in every scene till the end.
1: ఒక్క తూరి వచ్చేసేసి, స్వామి ఇంక నేను వేశాను ఈ వేషం, ఇంకా నాకు చాలు అంటే వదలడు.
0: The actor cannot say, leave me with this scene.
1: నీ కథ పూర్తి అయ్యేంత వరకు నువ్వు ఉండవలసిందే.
0: Until you complete your role, you must stay.
1: అదే విధంగా కృష్ణుడు వారికి చెప్పారు, మీ ఇంకా చేయవలసినటువంటి ఎన్నో ఉన్నాయి.
0: So also Krishna said there are many lots.
1: ఈ జగత్తుకు చాటవలసినవి ఎన్నో ఉన్నాయి.
0: You have to teach the whole world.
1: ఈ సత్య ప్రమాణాలు గుర్తించడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి.
0: And there are many things that truth has got to know.
1: కాబట్టి సత్యాన్ని ఈనాడే ఇంకా గుర్తించలేదు.
0: And you have not known satya till today.
1: ఇలాంటి గుర్తించక మునిపే నీవు మరణిస్తే నీ యొక్క జీవితం ఏమిటి?
0: If you want to leave your body without knowing
1: ప్రతి మానవుడు నువ్వు ఒక సత్యాన్ని సాధించే నిమిత్తమై జన్మం వస్తున్నాయి.
0: In fact, human life is gifted to know the
1: ఈ జన్మ ఎత్తినందుకు దాన్ని సాధించే తీరాలి.
0: We must achieve this truth. పుట్టాం
1: పెరిగాం పోయాం అనుకుంటే ప్రయోజనం కాదు.
0: ఇట్ ఈస్ యూస్లెస్ వి థింక్ వి ఆర్ బోర్న్ టు గ్రో అండ్ డై.
1: పెరిగినాము కానీ సాధించవలసిన సాధించి తర్వాత పోవాలి.
0: వి ఆర్ బోర్న్ ఎనీవే, వి హావ్ గ్రోన్ అండ్ వి షుడ్ అకంప్లిష్
1: కాబట్టి ఇంకా ఉండండి అని చెప్పి చెప్పి
0: ఈ వాంటెడ్ దెమ్ టు లివ్.
1: కృష్ణుడు అంతర్ధానం అయ్యాడు.
0: అండ్ కృష్ణ వానిష్డ్ ఫ్రమ్ దేర్.
1: చూచారు, ఎక్కడ చూసినా కృష్ణుడు కనిపించలేదు.
0: అండ్ దే కుడ్ నాట్ సీ ఎనీవే కృష్ణ ఇన్ ద విసినిటీ.
1: కృష్ణుడి యొక్క తత్వమును గుర్తించుకుని
0: they have known the nature of
1: krishna ardhana mana unnanta varaku nu tucha nadchukovustundi.
0: They have decided to follow the command of krishna.
1: Ee arjuniki nakul sahadevulaku draupadi kuda cheppadu.
0: That was the teaching of dharmaja to his brothers and draupadi.
1: Aanadu varu promise chesaru dharmajuniki.
0: Then all brothers made a promise to dharmaja.
1: Swami meeru ee vidhanga nadiste danni mem anusarinchadaniki mem samasiddhanga unnam.
0: All brothers said, swami, we will follow you in whichever way you proceed.
1: Aa pramana purvakanga
0: they promised.
1: పోయినవాడు అర్జునుడు యుద్ధమైన తర్వాత పోయినవాడు అక్కడికి.
0: అండ్ అర్జున వెంట్ టు ద బ్యాటిల్ ఫీల్డ్.
1: పోయినటువంటి వాడు తిరిగి ఎంతకాలమైనా రాలేదు.
0: అండ్ హీ డిడ్ రిటర్న్ ఫర్ లాంగ్.
1: తిరిగి కృష్ణుడు ఇంకా రాలేదే అర్జునుడు రాలేదే అని కాపు కుంతీదేవి చాలా బాధపడుతుండాలి.
0: కుంతి వాస్ ఫీలింగ్ వెరీ సాడ్ బికాస్ అర్జున డిడ్ రిటర్న్ ఫర్ లాంగ్.
1: కానీ ఎక్కడికి పోయినాడు?
0: వెరీ హ్యాస్ హీ గాన్?
1: ఎక్కడ కనిపించదు. అప్పటికప్పుడు సృష్టించినటువంటి గ్రామం ఒకటి ఉంది.
0: అండ్ దేర్ ఇస్ వన్ విలేజ్ దట్ హస్ బీన్ క్రియేటెడ్ దెన్ జస్ట్ దెన్.
1: దాని పేరే ద్వారక. ద్వారకకు వెళ్ళాడు కృష్ణుడు, కృష్ణ జతలో అర్జునుడు కూడా.
0: అర్జున వెంట్ టు ద్వారక అలాంగ్.
1: ఈ ద్వారకను ఏ విధంగా సృష్టించాడో అది కూడా మీరు కొంచెం చెప్పాలి.
0: హౌ ది ద్వారక ఇస్ క్రియేటెడ్ మస్ట్ బి టోల్డ్ టు యూ.
1: కృష్ణుడంతా కూడాను ఈ కంసుణ్ణి, శిశుపాలని, దంతవక్రుణ్ణి వీళ్ళందరినీ చంపిన తర్వాత
0: ఆఫ్టర్ కిల్లింగ్
1: తన మామయ్య అయినటువంటి ఇద్దరు బిడ్డలు ఇచ్చాడు కృష్ణుడికి.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద టూ డాక్టర్స్
1: కంసుడికి
0: అంకల్
1: అతను కూడా చంపాడు.
0: కంస వాజ్ ఆల్సో కిల్డ్.
1: జరాసంధుని చంపాడు.
0: జరాసంధ
1: అందరూ ద్వేషం అయిపోయినారు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ హ్యాడ్ హేట్.
1: ద్వేషం అయిపోయి కృష్ణుని ఏ రకంగానైనా సరే ఈ యాదవులందరినీ చంపివేయాలని రాజులంతా పట్టుబట్టారు.
0: అండ్ ఆల్ దోస్ కింగ్స్ హావ్ డిటర్మిన్ టు కిల్ కృష్ణ అండ్ యాదవ.
1: ఆనాడు
0: ద్రౌపది
1: ప్రార్థించింది.
0: ద్రౌపది ప్రే,
1: స్వామి
0: స్వామి
1: క్షణ క్షణం కూడా మేము భయప్రాంతులతో జీవితం గడుపుతున్నాము.
0: వీఆర్ లీడింగ్ అఫ్ లైఫ్ అవర్ లైఫ్ ఇన్
1: మమ్మల్ని భయం లేనటువంటి స్థానానికి చేర్చండి అని.
0: టేక్ అస్ టు ఏ ప్లేస్ వేర్ వీ కెన్ బి ఫియర్.
1: అప్పుడు ఆయన చెప్పాడు, వేపల్లెకు పోయి మీరందరూ ఒక్కతూరి నన్ను స్మరించండి, కన్నులు మూసుకోండి.
0: ఈ సెట్ గో టు రేపల్లె, క్లోజ్ యువర్ ఐస్ అండ్ కంటెంప్లేట్ ఆన్ మీ.
1: నిద్రపోయినట్టుగా మీరు భావించండి.
0: కన్సిడర్ యువర్ ఫాస్ట్
1: అన్నాడు. ఆ రాత్రి వారు కన్నులు మూసుకున్నారు. లేచేటప్పుడు తెల్లవారుతలకి వాళ్ళు ఎక్కడో ఉంటున్నారు.
0: దట్ నైట్ దే వర్ ఫాస్ట్
1: ద్వారకలో పోయి చేరిపోయినారు అన్నమాట.
0: నెక్స్ట్ మార్నింగ్ బై ది టైమ్ దే వోక్
1: నడిచింది లేదు, ట్రైన్ లో పోలేదు, బస్సులో పోలేదు.
0: దే ఫౌండ్ దెమ్సెల్స్ ఇన్ ద్వారక. దే డిడ్ గో బై ఫ్లైట్ ఆర్ బై వాక్.
1: సమాధి సృష్టి లోపల కూర్చున్నప్పటికి వాడు ద్వారకలో పోయి చేరిపోయినారు.
0: బై టైమ్ దే సాట్ ఇన్ సైలెన్స్ క్లోజ్ దేర్ ఐస్ దే
1: రీచ్డ్ సామాన్లు అంతా కూడా ద్వారక పోయి చేరిపోయినాయి.
0: దే ఇమ్మీడియట్లీ దే రీచ్డ్ ద్వారక.
1: కృష్ణుని యొక్క తత్వం అంటే ఈ రకంగా అన్ని రకములుగా ఎవరు కూడా వర్ణించడానికి వీలు కానటువంటి స్థితిలో జరుగుతూ వచ్చింది.
0: ద డివినిటీ ఆఫ్ కృష్ణ కెన్ నాట్ బి డిస్క్రైబ్డ్ ఇన్ డెప్త్ బై ఎనీబడి.
1: ఆ విధంగా ద్వారకలో పోయి చేరిపోయినారు.
0: దట్స్ హౌ దే రీచ్డ్ ద్వారక.
1: ద్వారక నుంచి ఇంకా రాలేదే అర్జునుడని కుంతీదేవి చాలా బాధపడుతుండాలి.
0: కుంతి ఇస్ ఫీలింగ్ వెరీ బ్యాడ్ బికాస్ అర్జున డిడ్ నాట్ రిటర్న్ ఫ్రమ్ ద్వారక.
1: తిరిగి వస్తున్నారనే వార్త తెలిసింది.
0: she could get the message that he is coming.
1: వస్తున్నాడు అర్జునుడు, అర్జునుడు వస్తున్నాడా, వస్తున్నాడా అనేది పాప లేచింది, చూచింది, కన్నులు మూసింది, కృష్ణుడు పోయినాడు అనేటానికి వెతుకులు రావడానికి పోయినట్టుగా పోయింది.
0: అండ్ షీ కుడ్ నో ద మెసేజ్ దట్ అర్జున వాజ్ రిటర్నింగ్ అండ్ కమింగ్ టు నో దట్ కృష్ణ ఇస్ నో లాంగర్ దేర్. షీ వెంట్ ఇన్ సర్చ్ ఆఫ్ కృష్ణ అండ్ బ్రిడ్ నో మోర్.
1: ధర్మజుడు కూర్చున్నాడు, ధర్మజుని తొడపైన కుంతీదేవి తల పెట్టింది, ప్రాణం ఇచ్చింది.
0: ఇన్ ఫ్యాక్ట్ కుంతి రెస్టెడ్ హర్ హెడ్ ఆన్ ద ల్యాప్ ఆఫ్ ధర్మజ అండ్ బ్రీత్ హర్ లాస్ట్.
1: ధర్మజుడు ఇంకా ఎక్కడా లేవడానికి వీల్లేదు.
0: అండ్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు గెట్ అప్.
1: భీముణ్ణి పిలిచాడు.
0: అండ్ హీ కాల్డ్ భీమ.
1: నీవు అరణ్యానికి తగినటువంటి సామగ్రి అంతా నీవు రెడీ చేయమన్నాడు.
0: యూ మేక్ ఆల్ దట్ ఈస్ నెసెసరీ టు గో.
1: అర్జున్ పిలిచాడు.
0: He called Arjuna.
1: Arjuna, నీ కుమారుడికి పట్టాభిషేకమునకు సిద్ధం కమ్ము అన్నాడు.
0: He said, make every arrangement to coronate your son.
1: కుమారుడు పట్టాభిషేకం అంతా కూడా బాధ్యత అర్జునికి అప్పచెప్పాడు.
0: ఇట్ వాజ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అర్జున టు కారునేట్ హిస్
1: నకుల సహదేవులంతా అంత్యక్రియలు చేయడానికి వాడు సిద్ధమైపోయినారు.
0: నకుల సహదేవ షుడ్ బి రెడీ టు డూ అబిచురీ రైట్.
1: కుంతీదేవికి ఒకవైపున సహజకర్మలు జరుగుతున్నాయి.
0: ఆల్ దట్ విచ్ హాస్ టు బి డన్ ఇస్ అబిచురీ రైట్.
1: అరణ్యానికి ప్రయాణమై పోయితే కర్మలంతా కూడా భీముడు చేస్తున్నాడు.
0: భీమ వాజ్ మేక్ అరేంజ్మెంట్స్ టు గెట్ ఇన్ టు ది ఎగ్జైల్.
1: యుద్ధములకు సిద్ధమైనటువంటి యొక్క దీనికంత కుమారుడు బాధ్యత అర్జునుడు తీసుకున్నాడు.
0: అర్జున హాస్ టేకెన్ అపాన్ హిమ్సెల్ఫ్ ది రెస్పాన్సిబిలిటీ టు కరోనేట్ హిస్ సన్.
1: ఇది ఎక్కడే గాని భారతంలో ఎక్కడ జరగలేదు.
0: దిస్ హాస్ నాట్ హ్యాపెండ్ ఇన్ భారత.
1: ఒకే సమయం లోపల
0: అట్ ది సేమ్ టైం
1: ఒక భయంలో
0: కరోనేట్ యువర్ సన్.
1: కుమారుడు పట్టాభిషేకం అంతా కూడా బాధ్యత అర్జునుడికి అప్పచెప్పాడు.
0: ఇట్ వాజ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అర్జున టు కరోనేట్ హిస్
1: సన్. నకుల సహదేవులంతా అంత్యక్రియలు చేయడానికి వాడు సిద్ధమైపోయినారు.

0: సమయం లోపల
1: at the same time
0: ఒక భయంలో అంత్యక్రియలు
1: one time obituary
0: మరొక విషయం లోపల పట్టాభిషేకము
1: another moment coronation
0: మూడవది సర్వసంగ పరిత్యాగము
1: and third total renunciation
0: తల్లి యొక్క అంత్యక్రియలు
1: and obituary
0: అన్ని ఒకే దినము ఒకే క్షణంలో జరుగుతూ వచ్చేసేసింది
1: the last rites coronation everything happened at the same moment is it possible nowhere it happens
0: కనుకని ఆ విధమే చేసేటప్పటికి కృష్ణుడు అంత్యక్రియలు అయిపోయింది రాముడు యొక్క దీని అనగా భీముడి యొక్క దీనంతా జరిపిన తర్వాత తాను బయలుదేరిపోయినాడు ధర్మజుడు
1: when all the three are over dharmaja started moving from
0: నేను వెళ్తున్నాను
1: ఇస్రాయిల్ రిటర్నింగ్
0: శిష్యుని ఆశ్రమంలో మీరు ఏ విధంగా నాకు మాట ఇచ్చారు అక్కడ పట్టుకున్నాడు
1: and now he caught hold of that promise given by his brothers to him in Rushyashringa ashrama
0: mem siddhame swami annaru
1: brother said we are ready swami
0: aa dharmaju mundu nadustunnadu
1: dharmaja was in the front
0: draupadi venaka nadustundadi
1: draupadi behind
0: itniki pattabhishekam kattadu arjunudu
1: and arjuna coronated his son
0: అర్జునుడు భీముడు నకులు అందరూ ఒకరి తర్వాత ఒకరు నడుచుకుంటూ పోతున్నారు
1: ఆల్ ది ఫోర్ బ్రదర్స్ వర్ జస్ట్ ప్రొసీడింగ్ ఇన్ సీక్వెన్స్
0: ఎవరి మాట ఎవరు కూడా వినటం లేదు ఒకరిని ఒకరు చూడటం లేదు
1: నో వన్ ఈస్ స్టేరింగ్ ఎట్ ఎనీబడి
0: కొంత దూరం పోయితేనే నకులు పడిపోయాడు
1: ఆఫ్టర్ సమ్ డిస్టెన్స్ నకుల
0: తర్వాత సహదేవుడు పడిపోయాడు
1: ఆల్సో సహదేవ
0: తర్వాత భీముడు పడిపోయాడు
1: ఆల్సో భీమ
0: అర్జునుడు పడిపోయాడు
1: అర్జున్ ఫెల్ ఆన్ ద
0: గ్రౌండ్ కానీ ద్రౌపది కూడా పడిపోయింది
1: ఆల్సో ద్రౌపది
0: అందరికి పోని నేను ఒకటే వెళ్ళిపోతున్నాను అన్నాడు
1: లెట్ ఎనీబడి లీవ్ మీ లెట్ మీ గో
0: సత్య వాక్కు లోపల బ్రతికినటువంటి వాడు
1: అండ్ ధర్మజ ఆల్వేస్ ప్రొసీడర్
0: సత్య ధీరుడు ఆ యొక్క ధర్మజుడు
1: అండ్ ధర్మజ హాస్ గాట్ ద క్వాలిటీ ఆఫ్ సత్య
0: సత్యాన్ని వర్ణించి వరించి యమధర్మరాజు సాక్షాత్ స్వరూపాన్ని ధరించాడు
1: బికాస్ ధర్మజ ఫాలోడ్ ద పాత్ ఆఫ్ ట్రూత్ యమధర్మరాజ
0: ధర్మజుడు నేను యమధర్మజుడు
1: యు ఆర్ ధర్మజ అండ్ యమధర్మజ
0: నేను నీ వెంట వస్తానని ఒక కుక్క రూపం ధరించి ధర్మజుడు వెంట పోయాడు
1: అండ్ హీ ఫాలోడ్ ధర్మజ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ డాగ్
0: ధర్మాన్ని వదలడానికి యమధర్మరాజు కూడా ఇష్టం లేదు
1: యమధర్మరాజ వాజ్ నాట్ ప్రిపేర్డ్ ఈవెన్ టు లీవ్
0: ధర్మమే మా ప్రాణము
1: ధర్మ ఇస్ అవర్ లైఫ్
0: అట్టి ధర్మాన్ని మేము వదిలి ఎట్ట ఉండగలము
1: హౌ కెన్ వీ లివ్ లీవింగ్ ధర్మ
0: అని యముడు కూడా అందులో ప్రయాణం అయిపోతున్నాడు
1: యమ ఆల్సో జాయిన్ దెమ్ ఇన్ దట్ సోజర్న్
0: కొంత దూరం పోయిన తర్వాత
1: ఆఫ్టర్ సమ్ డిస్టెన్స్
0: అతనికి కొంచెం దృష్టి చదిగింది
1: And then he could have little wavering.
0: భయంకరమైనటువంటి దృశ్యం వచ్చేసింది.
1: He could have outward view.
0: ఏంటి కంటే ఇంత అరుపులు, ఇంత కోరదములు, ఇంత బాధలు, ఇన్ని దుఃఖములు కలుగుతున్నాయే ఎక్కడిది ఇది అనుకుంటున్నాడు ధర్మజుడు.
1: ధర్మజ went on wondering, what are these cries? What are the miseries?
0: ప్రతి ఒక్కటి కూడాను ఆ కర్మానుసారంగా జరిగి తీరాలని చెప్పని కృష్ణుని యొక్క చింత.
1: It was Krishna's will that everything should happen as per destiny.
0: ధర్మజ
1: ధర్మజ
0: నీవు ఎప్పుడు అబద్ధం చెప్పేటువంటి వాడు కాదు
1: ధర్మజ యు నెవర్ అటర్డ్ సింగిల్ లై
0: నీవు కేవలం అశ్వత్థామ అత కుంజరహ అని చెప్పావు అబద్ధం
1: అట్ వన్ టైమ్ యు సెడ్ లై
0: అది కూడా అబద్ధమేం కాదు
1: కుంజరహ
0: వినిపించకుండా మాత్రం అత కుంజరహ అన్నాడు
1: యు సెడ్ అత కుంజరహ సాఫ్ట్లీ
0: అర్జునుడు అనేటువంటి వాడు ఏనుగు చచ్చిపోయినాడు ఏనుగు అనేటువంటి పదం చెప్పలేదు గట్టిగా
1: అండ్ యూ సెడ్ అశ్వత్థామ రైట్ బట్ దిస్ ఎలిఫెంట్ నేమ్ యూ డింట్ సే లౌడ్లీ
0: ఆ అబద్ధం చెప్పి ద్రోణాచార్యుని యొక్క కుమారుడికి మరణం తెప్పించాడు కాబట్టి ఆ పాపపరమైనటువంటిది ఈ యొక్క యమలోకంలో కొంతసేపు ఉండవలసి వచ్చింది
1: బికాస్ దట్ లై దట్ యు అటర్డ్ లెడ్ టు ద డెత్ ఆఫ్ ద్రోణాచార్య దేర్ ఫోర్ యూ హావ్ టు ఫేస్ ది కాన్సిక్వెన్స్ ఆఫ్ ది లైస్
0: వెళ్ళాడు లోపలి
1: and he went
0: velidi aa yamalokamlo bharinchukuntunna chaala aa baadhalu padutundetunte vallanta aanandam aanandam aanandam annaru
1: when one dharmaja went to that yamaloka hell he found everybody ananda bliss
0: swami మీ యొక్క దర్శనం చేత మీ యొక్క స్పర్శం చేత మీ యొక్క సంభాషణ చేత మీ యొక్క ప్రవేశం చేత మాకు బాధ అంతా తీరిపోయినాయి
1: ఆల్ ది ఇన్హాబిటెంట్స్ ఆఫ్ ది హెల్ సెడ్ ఓ ధర్మజ బికాస్ ఆఫ్ యువర్ విజిట్ we are free from all the difficulties
0: visit chesadu tachame venikku vastunnadu
1: after the visit he started returning
0: dutalanta kuda unnichaledu
1: and he
0: nee time saripoyindi inka
1: he said this moment
0: nee sargapattaname nee vellali annadu
1: and now you should travel further
0: akkada yamlokamlo unna varandaru kuda nu బాధపడుతున్నారు ఈ సుఖమును మేము మొదలుపెట్టి మేము ఎక్కడ ఉండేది మేము కూడా వస్తామన్నారు మీరు రావడానికి వీలు లేదన్నాడు యమభట్టుడు
1: అండ్ ఆల్ దోస్ ఇన్హాబిటెంట్స్ ఆఫ్ హెల్ వాంటెడ్ టు ఫాలో ధర్మజ బికాస్ దే వాంటెడ్ టు బి బ్లిస్ఫుల్ బట్ యమధర్మరాజా సెడ్ యూ కెనాట్ ఫాలో నౌ
0: కానీ ఆయన నేనే ఇక్కడ ఉంటాను యమలోకంలోనే ఉండి వీళ్ళందరికీ ఆనందాన్ని అందిస్తానన్నాడు
1: బట్ ధర్మజ సెడ్ ఐ విల్ స్టే బ్యాక్ ఇన్ హెల్ మేక్ ఎవ్రీబడీ
0: ధర్మజుని యొక్క గుణం అంత పవిత్రమైనటువంటిది అంత విశాలమైనటువంటిది అంత సత్యమైనటువంటిది
1: దట్ ఈస్ ది వాస్ట్నెస్ ఆఫ్ నొబిలిటీ ది హైట్ ఆఫ్ క్యారెక్టర్ ఆఫ్ ధర్మజ
0: కనుకనే అతను చెప్పాడు
1: హి సెడ్
0: అయ్యా నీవు ధర్మజుడు
1: యు ఆర్ ధర్మజ
0: నేను యమధర్మజుడు
1: ఆయన యమధర్మ
0: ఆ యమ అనేది తీసేసేస్తే అది

0: ఇంకా మారిపోయింది.
1: అండ్ ఇఫ్ యు రిమూవ్ యమా, ఇట్
0: ఇస్ యమాదంతో కూడినటువంటి సత్యమే నీ యొక్క స్వరూపము.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ ద ట్రూత్, ద కాంబినేషన్ ఆఫ్ యమా.
0: సత్యమే ధర్మస్వరూపము.
1: అండ్ దట్ సత్య ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ధర్మ.
0: చెప్పి అతన్ని స్వర్గానికి పంపించేసేసి,
1: సో సేయింగ్ హీ సెంట్ హిమ్ టు హెవెన్.
0: అన్నింటి యొక్క అంతరార్థాన్ని గురించి బోధిస్తూ వచ్చాడు.
1: అండ్ టాట్ హిమ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఆల్ స్పిరిచువల్ కనుగొనే
0: సత్య ధర్మముల యొక్క స్వరూపాలు ఇంతటి గొప్పవి అనేటువంటి ఇంత ఘనమైనటువంటివి ఎవరికీ తెలియదు.
1: నో వన్ నోస్ ద గ్రేట్నెస్ ఆఫ్ సత్య అండ్ ధర్మ.
0: సత్యం చేతనే సర్వమును సాధిస్తూ వచ్చారు.
1: విత్ ద ట్రూత్ ఎవ్రీథింగ్ ఈజ్ అచీవ్డ్.
0: కనుక ఇటు సత్యాన్ని మనం తీసుకున్నప్పుడు, సత్యాన్ని మనం అనుసరించినప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో కూడా మనకు బాధలే కలగవు.
1: అండ్ వన్స్ యూ ఫాలో ట్రూత్ వీల్ నెవర్ సఫర్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీకు అనేక విషయంలో సమస్యలందు కొన్ని అసత్యం ఆడవలసి వస్తుంటది.
1: మెనీ టైమ్స్ యూ మే హ్యావ్ టు స్పీక్ లైస్.
0: అసత్యం ఏమాత్రం ఆడవద్దండి.
1: నెవర్ స్పీక్.
0: ప్రాణం పోయే పరిస్థితి వచ్చినప్పటికీ సరే నీవు సత్యాన్నే చెప్పు.
1: ఈవెన్ ఇఫ్ యూ ఆర్ టు సాక్రిఫైస్ యువర్ లైఫ్, స్పీక్ ట్రూత్.
0: సత్యం నాస్తి పరో ధర్మ, దానికి మించిన ధర్మం మీద లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ ధర్మ బియాండ్ సత్య.
0: కనుక మీ జీవితం అంతా కూడా సత్య మార్గంలో ప్రవేశపెట్టండి.
1: సో లీడ్ యువర్ లైఫ్ అలాంగ్ ద పాత్.
0: దేశాన్ని అంతా కూడా తిరిగి సత్యవ్రతంతో మీరు ఉద్ధరించండి.
1: ఫాలో ద పాత్ ఆఫ్ ట్రూత్ ఆఫ్ భారత్.
0: ఈ అన్యాయ ఆక్రమ ఆచార అసత్యములంతా కూడా దూరం చేయండి.
1: బీ అవే ఫ్రమ్ ఆల్ అన్రైచియస్నెస్ అండ్ ఇన్జస్టిస్.
0: సత్య మార్గంలో మీరు సంతోషపడండి.
1: అండ్ బీ హ్యాపీ ఇన్ ఫాలోయింగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్.
0: కనుక ఇటు సత్యాన్ని మనం బోధించే నిమిత్తమై యాజ్ఞవల్కుడు ఎంతనో తపస్సు చేశాడు.
1: యాజ్ఞవల్క్య డిడ్ పెనెన్స్ టు టీచ్ ట్రూత్.
0: ఇంత తపస్సు చేసి కట్టకడపటికి దైవత్వాన్ని పొందాడు.
1: అల్టిమేట్లీ అటైన్ ద డివైన్.
0: సత్సంగము చేరాడు.
1: అండ్ హీ వాజ్ ఇన్ ట్రూత్.
0: సర్వానందాన్ని అనుభవించాడు.
1: హీ ఎక్స్పీరియన్స్ బ్లిస్ ఇన్ ఫుల్.
0: కనుక సత్యం చేత ఎన్నో మనం సాధించవచ్చును.
1: సో విత్ ట్రూత్ యూ కెన్ అచీవ్ మెనీ.
0: సత్యంతో సాధించలేనిటువంటి లోకంలో ఒక్కటి లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ యూ కెనాట్ అచీవ్ బట్ విత్ ది హెల్ప్ ఆఫ్ ట్రూత్.
0: సత్యంతో ఎన్నైనా మనం సాధించవచ్చును.
1: విత్ ట్రూత్ యూ కెన్ అకంప్లిష్ మెనీ.
0: భూమిని ఆకాశంగా మార్చవచ్చును, ఆకాశాన్ని భూమిగా మార్చవచ్చును.
1: ఎర్త్ కెన్ బి ట్రాన్స్మ్యూటెడ్ ఇంటూ స్కై.
0: సత్యాన్ని
1: స్కై కెన్ బి ట్రాన్స్మ్యూటెడ్ ఇంటూ ఎర్త్. దట్ ఈస్ ది స్ట్రెంగ్త్.
0: సత్యాన్ని మీరు కాపాడుతూ రండి.
1: Uphold the truth.
0: సత్యమే మీ ప్రాణంగా జీవించండి.
1: Consider truth as your life.
0: ఇది మీరు నేర్చుకోవాల్సినటువంటి చదువు.
1: This is the true education.
0: ఎక్కడ పోయినప్పటికీ అసత్యం అనేటువంటి దానికి మీరు అవకాశం అందించకండి.
1: Never speak lies anywhere.
0: సత్యాన్ని మీరు పలకండి.
1: Speak truth always.
0: ఆనందంగా మీరు అనుభవించండి.
1: Experience bliss.
0: ఈ సత్యం వల్ల ఏ కష్టం కలుగుతుందని విచారమే చేయకండి.
1: Never be worried of the difficulties you may face when you speak truth.
0: అలాంటి సత్యాన్ని పలుకుతుంటే

0: కలుగుచునుండును. కర్మలందు జన్మ కలుగుచునుండును, కర్మలందు సుఖము కలుగుచుండు. కర్మ మేలే కీడు కలిగే ప్రపంచంబు, కర్మే మేలు కీడు కలిగే ప్రపంచంబు, సుఖము దుఃఖమిలను సుస్థిరములు, సుఖము దుఃఖము ఇలను సుస్థిరములు.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ ది యాక్షన్స్ దట్ వీ పర్ఫార్మ్ వీ గెట్ బర్త్, అండ్ యాక్షన్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫార్ ది జాయ్స్ అండ్ ది సారోస్. Again, they are responsible for the good and the bad that happen. And one should remember that the joy and sorrow are almost permanent. They will be occurring always.
0: Karmanubandini manishyaloki.
1: Mankind is bound by the karma, action.
0: జగత్తు బ్రహ్మమయం.
1: వరల్డ్ ఈజ్ పర్మియేటెడ్ బై బ్రహ్మన్.
0: బ్రహ్మమయమైన జగత్తు కర్మమయం.
1: వరల్డ్ విచ్ ఈజ్ పర్మియేటెడ్ బై బ్రహ్మ ఈజ్ ఆల్సో సాచ్యురేటెడ్ విత్ కర్మ.
0: సృష్టియే ఒక పెద్ద కర్మ.
1: క్రియేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ యాక్షన్.
0: కనుకనే మానవుడు ఒక సృష్టిలో కూడినటువంటి వాడు కనుక మానవుడే కర్మ.
1: మ్యాన్ హూ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ క్రియేషన్ ఈజ్ హిమ్సెల్ఫ్ ఎన్ యాక్షన్.
0: మానవుడనగా జీవశక్తి.
1: మ్యాన్ ఎసెన్షియలీ రెఫర్స్ టు కాన్షియస్నెస్ అండ్ ఎనర్జీ.
0: జీవశక్తి యొక్క ఉపాధియే శరీరము.
1: బాడీ ఈజ్ ది వెస్ట్ ఆఫ్ విచ్ హౌసెస్ దిస్ కాన్షియస్నెస్.
0: శరీరమే కర్మమయము.
1: బాడీ ఈజ్ ఫుల్ ఆఫ్ యాక్షన్స్.
0: కర్మానుసారముగానే దేహములు ప్రాప్తించుచున్నవి.
1: పీపుల్ గెట్ దేర్ బాడీస్ బేస్డ్ అపాన్ ది యాక్షన్ విచ్ దే పర్ఫార్మ్.
0: కనుక మానవత్వమునకు సమస్త సృష్టికి కర్మనే ఆధారము, కర్మనే మూల కారణము.
1: For creation as well as for the entire humanity, it is action which is cause and which is the basis.
0: ఈ కర్మ యొక్క తత్వాన్ని గుర్తించుకొనుటకై కర్మలు ఆచరించాలి.
1: Recognizing the theory and the law of action, one has to perform action.
0: కర్మలు ఆచరించుటకు కూడాను కర్మలను మనం అర్థం చేసుకోవాలి.
1: Even to perform action, we have to understand the law of action.
0: మనోవాక్కాయములు చేసేటువంటి పనులకే కర్మ అని పేరు.
1: Action really refers to all the things which are performed by the mind, the body and also the world.
0: కర్మాచరణకు ఐదు సూత్రములు.
1: There are five principles which govern the law of action.
0: మొదటిది శరీరము.
1: The first one is the physical body.
0: రెండవది కర్త.
1: ది సెకండ్ వన్ ఈజ్ ద డూయర్.
0: మూడవది వివిధ భాగములు, అంగములు.
1: ది థర్డ్ వన్ ఈజ్ ది సెన్సరీ ఆర్గన్స్.
0: నాలుగవది వేరువేరు పనులు.
1: ద ఫోర్త్ వన్ ఈజ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్షన్.
0: ఐదవది అన్నింటి ఎందు కూడాను సమత్వంగా ఉండేటువంటి ప్రాణతత్వమైన దైవత్వము.
1: ది ఫిఫ్త్ వన్ ఈజ్ డివినిటీ విచ్ ఈజ్ ఈక్వలీ రెసిడెంట్ ఇన్ ఆల్ ద పీపుల్ and permeates everything.
0: Divyattvam chetane samastam kudanu jarugutunnadi.
1: Everything is happening by the will of divinity.
0: Kani itti divyattvamu gurtinchukonaleka kevalam angamulanu upangamulanu aadharamu chesukoni మానవత్వం యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించకనుక తాము తమ యొక్క కర్మ ఫలాలను ఆశించి కర్మాచరణ జరుపుతున్నారు.
1: మ్యాన్ డస్ నాట్ రికగ్నైజ్ దిస్ పర్టికులర్ ఫ్యాక్ట్ ఆఫ్ డివినిటీ పర్ఫార్మింగ్ ఎవ్రీథింగ్. హీ థింక్స్ దాట్ ఇట్ ఈస్ హిజ్ ఓన్ ఫిజికల్ లిమ్స్ అండ్ ఆర్గన్స్ విచ్ ఆర్ పర్ఫార్మింగ్. హీ థింక్స్ దట్ హీ ఈస్ ద డూయర్ అండ్ దేర్ ఫోర్ హీ కమిట్స్ ద మిస్టేక్.
0: ప్రతిఫలాపేక్ష చే కర్మలు ఆచరించుతున్నారు మానవుడు.
1: Men are performing actions expecting the fruits thereof.
0: ఈ కర్మ ఫలమును అనుభవించిన నిమిత్తమై తిరిగి మానవుడు జన్మ నెత్తుచున్నాడు.
1: Man is again being born in order to enjoy the fruits of his own actions.
0: కారణం ఏమనగా కర్మ ఫల నిమిత్తమై తాను కర్మలు ఆచరించటం చేత కర్మ ఫలమును అనుభవించడానికి తిరిగి మానవత్వమును అనుభవించవలసి వస్తుంది.
1: Man is being reborn again because he is expecting to reap the fruits of his actions.
0: Kanukane palapeksha lenatunti karmala aacharinchatame pradhanamaina kartavyamane gurtinchali.
1: Therefore one has to recognize that performing actions without expecting fruits is very important.
0: Indulo rendu vidhamainatunti karmalu unnavi.
1: There are two types of action.
0: Deenine dharmamulu ani kodanu bodhisthu vachindi Bhagavad Gita.
1: Bhagavad-gita has expounded and described this as dharma.
0: Swadharma paradharmani.
1: In terms of dharma, one is swadharma, another is paradharma.
0: Ee swadharma managa kevalamu jati mata kula varnamulaku sambandhinchinadiga bhavistunnaru.
1: People think that swadharma refers to the actions performed with reference to the caste, community and such other worldly aspects.
0: ఈ స్వధర్మమే శ్రేయస్థని కూడాను విశ్వసిస్తున్నారు.
1: పీపుల్ ఆల్సో కన్సిడర్ పర్ఫార్మింగ్ స్వధర్మ ఈజ్ గుడ్ ఫర్ దెమ్.
0: కానీ ఇది శ్రేయస్థే ప్రేయస్థే అయినప్పటికీ తాము తలంచినట్టుగా ఇది జాతి మత కులములకు సంబంధించినటువంటిది కాదు.
1: వైల్ ఇట్ ఈస్ ట్రూ బట్ ది స్వధర్మ డస్ నాట్ రెఫర్ టు ద క్యాస్ట్ కమ్యూనిటీ ద రిలిజియన్ అండ్ ది నేషనాలిటీ.
0: స్వ అనగా ఆత్మ.
1: స్వ రెఫర్స్ టు ఆత్మ.
0: ఆత్మకు సంబంధించినటువంటి ధర్మమే స్వధర్మము.
1: ధర్మ విచ్ ఈస్ అకార్డింగ్ టు ది క్యానన్స్ ఆఫ్ ఆత్మ ఈజ్ స్వధర్మ.
0: ఇది మారునది కానీ ఇంకే విధమైనటువంటి యొక్క రూపము ధరించినది కానీ కాదు.
1: దిస్ డజంట్ హ్యావ్ ది ఫార్మ్ ఆఫ్ ఎ మ్యాన్ ఆర్ ఎనీ అదర్ పర్టికులర్ ఫార్మ్.
0: ఇది నిర్గుణ నిరంజనములు చే కూడినటువంటిది.
1: ధర్మ ఈజ్ నిర్గుణ అండ్ నిరంజన.
0: ఇది సత్యనిత్యమైనటువంటిది.
1: దిస్ ఈజ్ ఆల్సో ట్రూత్ అండ్ పర్మనెంట్.
0: ఎట్టి మార్పులు కూర్పులు కలగనటువంటిది.
1: దిస్ డస్ నాట్ అండర్గో ఎనీ మోడిఫికేషన్స్ అండ్ చేంజ్.
0: ఆత్మకు సంబంధించినటువంటిది.
1: దిస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఆత్మ.
0: కనుకనే ఆత్మ సంబంధించినటువంటి యొక్క ధర్మమునే మానవులు ఆచరించాలని ఇదియే శ్రేయస్థని కూడాను గుర్తించాలి.
1: దేర్ ఫోర్ ఇట్ ఈస్ నెసరీ టు రికగ్నైజ్ దట్ ధర్మ రెఫర్స్ టు ఆత్మ అండ్ పర్ఫార్మింగ్ సచ్ ఎ స్వధర్మ ఈజ్ ఆల్వేస్ గుడ్ అండ్ బెనిఫిషియల్.
0: పరధర్మం అనగా ఇది కేవలము దేహమునకు సంబంధించినటువంటిది.
1: పరధర్మ రెఫర్స్ టు ధర్మ అసోసియేటెడ్ విత్ బాడీ.
0: ఇది రాగద్వేషములతో కూడినటువంటిది.
1: దిస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ లైక్స్ అండ్ డిస్లైక్స్.
0: అహంకారం అమకారములతో చేరినటువంటిది.
1: దిస్ ఆల్సో అసోసియేటెడ్ విత్ ఈగోయిజం అండ్ మైండ్నెస్.
0: కనుకనే ఇది చాలా ప్రమాదమైనటువంటిది.
1: దేర్ ఫోర్ దిస్ ఈజ్ రాదర్ డేంజరస్.
0: కనుక స్వధర్మం అనేటువంటిది శ్రేయస్సని పరధర్మమును చాలా ప్రమాదకరమైనటువంటిదిగా పోల్చుకుంటూ వచ్చింది భగవద్గీత.
1: భగవద్గీత దేర్ ఫోర్ హెస్ ఎక్స్పౌండెడ్ దట్ పర్ఫార్మింగ్ స్వధర్మ ఈజ్ బెనిఫిషియల్ అండ్ గుడ్ అండ్ పర్ఫార్మింగ్ పరధర్మ ఈజ్ బిసెట్ విత్ లాట్ ఆఫ్ డేంజర్స్.
0: అనగా దేహధర్మ ఏనాటికైనను ఈ ఫలప్రాప్తిని అనుభవించే నిమిత్తమై తిరిగి దేహమును ధరించవలసి వస్తుంది.
1: ద మీనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ that deha dharma, dharma associated with body, is always expecting fruits thereof and therefore
0: dehamuto aacharinchetunte sarva karmalu kudanu phala prapti nimittamai aacharistunnaru.
1: All the actions which are performed with the help of body are performed expecting fruits thereof.
0: Kanuka idi pramadamainetuntidiga kudanu manu visvasinchali.
1: Therefore we have to believe that this is rather dangerous.
0: Karmalu aacharinchu samayamunandu manike matram kudanu artham kaadu.
1: While performing actions, we really do not understand the implications.
0: Mundu raboyetunti yokka vicharamulaku manam emaatramu gurtinchukolekapothunnam.
1: We are not looking to the future and expecting and visualizing what is going to happen.
0: Bonulo undinatunti yokka ullipaya vasanakai urukulettetunti elukulavale mundu em jarugunu em avutundo ఏమి ఉన్నదో అనేటువంటి విషయాన్ని కూడా మనం విస్మరిస్తున్నాము.
1: వీఆర్ సంథింగ్ లైక్ ర్యాట్స్ విచ్ ఆర్ అట్రాక్టెడ్ బై ద ఆనియన్ ఇన్ ద కేజ్. We are not knowing what is going to happen in future when we perform some actions.
0: తాత్కాలిక విషయ సంపద నిమిత్తమై మనం ఆచరించేటువంటి కర్మలన్నీ కూడాను మున్ముందు అది ఒక బంధహేతువుగా ఉంటున్నవి.
1: Whatever actions are performed temporarily expecting some fruits are going to bind us in future.
0: కానీ ప్రస్తుత జన్మను సార్థకం చేసుకునే నిమిత్తమై మనము సత్కర్మలను ఆచరించడానికి ప్రయత్నించాలి.
1: Therefore we have to make an effort to perform good actions.
0: ఇందులో కూడాను మూడు రకములైనటువంటి కర్మలు ఉంటున్నవి.
1: ఈవెన్ ఇన్ దిస్ ఆస్పెక్ట్ ఆల్సో దేర్ ఆర్ త్రీ టైప్స్ ఆఫ్ కర్మ.
0: ఈ మూడు కూడాను గుణములతో కూడినటువంటిది.
1: ఆల్ దీస్ త్రీ ఆర్ అసోసియేటెడ్ విత్ గుణ క్వాలిటీ.
0: కర్మ రాజసిక కర్మ తామసిక కర్మ అని.
1: వన్ ఈజ్ సాత్విక్ యాక్షన్, ద సెకండ్ రాజసిక్ యాక్షన్, ద థర్డ్ వన్ తామసిక్ యాక్షన్.
0: అహంకార మమకారములకు సంబంధము లేక
1: వితౌట్ హ్యావింగ్ ఎనీ రెఫరెన్స్ టు ది అహంకార ఈగోయిజం అండ్ మైండ్నెస్.
0: ఫలమును ఆశించక
1: వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ ఫ్రూట్స్ దేర్ ఆర్
0: సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థమై ఆచరించేటువంటి యొక్క కర్మలు సత్కర్మలు.
1: పర్ఫార్మింగ్ ఆల్ ది యాక్షన్స్ యాజ్ అన్ ఆఫరింగ్ టు ద గాడ్ ఆర్ గుడ్ యాక్షన్స్ అండ్ సత్కర్మాస్.
0: ఇది కేవలము
1: బిలీవింగ్ దిస్ టు బి ఓన్లీ
0: దైవాన్ని తృప్తిపరిచే నిమిత్తము, దైవాన్ని ప్రసన్నులు గావించుకునే నిమిత్తము, దైవ ప్రీతిని అనుభవింపగోరే నిమిత్తము ఇవి ఆచరించేటువంటి సద్గుణములతో కూడినటువంటి కర్మలు.
1: యాక్షన్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్డ్ అసోసియేటెడ్ విత్ గ్రేట్ వర్చ్యూస్ ఆర్ పర్ఫార్మ్డ్ ఫార్ ది ప్లెజర్ ఆఫ్ గాడ్, ఫార్ విన్నింగ్ ది ఫేవర్ అండ్ గ్రేస్ ఆఫ్ గాడ్ అండ్ ఫర్ ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ గాడ్.
0: అహంకార మమకారములతో ఫలాపేక్షతో చేయనటువంటి కర్మలన్నీ కూడాను రాజసిక కర్మలు.
1: యాక్షన్స్ పర్ఫార్మ్డ్ విత్ ఎ సెన్స్ ఆఫ్ ఈగోయిజం అండ్ ఆల్సో విత్ ఎ సెన్స్ ఆఫ్ belongingness and attachment, these are all rajasika karmas.
0: ఇవి కేవలము సామాన్యమైనటువంటి మానవులు ఈ జగత్తునందు నిత్యమును ఆచరించేటువంటి యొక్క వృత్తులు.
1: These are the actions which are performed generally by all ordinary human beings in the world.
0: పృథ్వీపై కలిగినటువంటి ప్రతి మానవుడు కూడాను ఈ రాజసిక సంబంధమైనటువంటి యొక్క కర్మలనే అధికంగా అనుభవిస్తున్నాడు.
1: Every man who is living on earth tends to perform rajasic karmas in large quantities and number.
0: వీటిని సాత్వికంగా మార్చుకునేటకు ప్రయత్నించాలి.
1: One has to make an effort to transform them into sattvic actions.
0: మూడవది తామసిక కర్మ.
1: The third one is tamasic action.
0: ఇది కేవలము స్వార్థము స్వప్రయోజన నిమిత్తమై పరులను హింసించటము, పరులను బాధించటము, పరపాను తీవటము ఇలాంటి కృత్యములతో కూడినటువంటిది.
1: Actions which are performed with selfishness and selfish interest and performed to hurt people, to harm people and to give trouble people.
0: Prana himsato kudinatuvantidi.
1: These are also associated with violence and harming people.
0: Bhutadaya rahitamainatuvantidi.
1: This is compassionless.
0: Idi sankuchitamainatuvanti yokka bhavamulato kudinatuvantidi.
1: These are also associated with narrow mindedness.
0: Poorthi swarthamainatuvantidi.
1: Entirely and absolutely selfish they are.
0: ఈ తామసికము చాలా ప్రమాదకరమైనటువంటిది.
1: These tamasic actions are very dangerous.
0: కనుకనే మానవుడు తెలిసియో తెలియకనో నిత్య జీవితంలో అనేక కర్మలు ఆచరిస్తూ ఉంటాడు.
1: Knowingly or not knowing the implications, man will be performing different types of action in his day-to-day life.
0: కనుకనే ఈ కర్మల యొక్క పరిహార నిమిత్తమై
1: in order to overcome the bad implications of these actions,
0: ఐదు విధములైనటువంటి యజ్ఞములు నియమించినాడు.
1: దే హావ్ ప్రిస్క్రైబ్డ్ ఫైవ్ టైప్స్ ఆఫ్ యజ్ఞ.
0: ఒకటి దేవయజ్ఞము.
1: ఫస్ట్ వన్ ఈజ్ దేవయజ్ఞ.
0: రెండవది పితృయజ్ఞము.
1: ద సెకండ్ వన్ ఈజ్ పితృయజ్ఞ.
0: మూడవది భూతయజ్ఞము.
1: ద థర్డ్ వన్ ఈజ్ భూతయజ్ఞ.
0: నాలుగవది మనుష్యయజ్ఞము.
1: ద ఫోర్త్ వన్ ఈజ్ మనుష్యయజ్ఞ.
0: ఐదవది ఋషియజ్ఞము.
1: ద ఫిఫ్త్ వన్ ఈజ్ ఋషియజ్ఞ.
0: దీనినే బ్రహ్మయజ్ఞమని కూడా భావిస్తుంటారు.
1: ద ఫిఫ్త్ వన్ ఈజ్ ఆల్సో డిస్క్రైబ్డ్ యాజ్ బ్రహ్మయజ్ఞ.
0: ఈ యజ్ఞముల యొక్క అంతరార్థములను మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వీ హావ్ టు అండర్స్టాండ్ ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ ఆల్ దీస్ యజ్ఞాస్ అండ్ సాక్రిఫైసెస్.
0: మానవుడు నిత్య జీవితంలో తాను ఆచరించేటువంటి కర్మల యందు అనేక ప్రాణులు మరణిస్తున్నవి.
1: వైల్ క్యారీయింగ్ ఆన్ ద డే టు డే యాక్టివిటీ ఆఫ్ మ్యాన్ a number of insects and living beings die.
0: Manaku teliyakundane rubbutalo danchutalo noorutalo అనేక ప్రాణులు ప్రాణములు పోవుచున్నవి.
1: వెన్ వీఆర్ పర్ఫార్మింగ్ యాక్షన్స్ ఆఫ్ పౌండింగ్ గ్రైండింగ్ అండ్ సచ్ అదర్ యాక్టివిటీ ఏ నంబర్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ దే లూజ్ దర్ లైఫ్.
0: ఇవి మనం తెలిసి చేసేటువంటి పాపములు కాదు.
1: దీస్ ఆర్ థింగ్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్డ్ నాట్ నోయింగ్లీ.
0: మనకు తెలియకుండానే ఎన్నో జీవులు నశించుచున్నవి.
1: Without our own knowing, we are responsible for the death of
0: a number of people. పాపములు యొక్క పరిహార నిమిత్తమై దేవ యజ్ఞము అని నిర్ణయించారు.
1: In order to overcome the sinful implications of these actions, deva yagna is prescribed.
0: Intiye kaaka,
1: not merely this,
0: mana dehamunandu anga angamunandu kudanu rasaswarupulai devutalu nivasinchuchunnaru.
1: In our physical body, in each limb, gods are living in the form of rasa.
0: Anduvalane angi rasulu ani veeriki peru.
1: That is why these gods have been given the name of angirasa.
0: Kanuka rasaswarupulai mana angamanannu poshinchutu rakshinchutu undatam chetane varika krutagnata purvakanga varini konni smarinchatamu brahminchatamu konti chintinchatamu dhyaninchatamu ilanti karyamulu yendu swadhyayam sarpatamu mana yokka nijamainatunte yokka kartavyam.
1: Therefore these gods who have been protecting various limbs, who have been fostering various limbs, they will have to be remembered and they will have to be pleased. And actions which are performed to please them is called deva yagna, deva sacrifice.
0: Nidra avasthalayandu, durushupti avasthalayandu, manaku teliyanikunti samayamulandu, ee dehamunu aa devatale rakshistu vastuntaru.
1: During periods of sleep and periods when we are not really conscious of ourselves, it is these gods who take care of our bodies.
0: ఈ పవిత్రమైనటువంటి దేహము కర్మాచరణ నిమిత్తమే కలిగినదనేటువంటి సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తులు ఈ కాయమును పోషించేటువంటి ఒక దేవతలకు కృతజ్ఞత తెలపటము వారి కర్తవ్యం.
1: People who recognize this fact that this body has been given for performing action and which has been protected by these various gods, you have to be grateful to them, and this is performed done by deva yagna.
0: శరీరమాధ్యం ఖలు ధర్మ సాధకం అని ఈ యొక్క ధర్మ సాధనకు ఈ శరీరమే మూలాధారము.
1: ఫర్ పర్ఫార్మింగ్ ధర్మ దిస్ బాడీ ఈజ్ అ బేసిక్ రిక్వైర్మెంట్ అండ్ బేసిక్ సపోర్ట్.
0: కనుకని ఈ అంగ దేవతలైనటువంటి యొక్క వీరికి మనం కృతజ్ఞతాపూర్వకంగా వారిని స్మరిస్తూ భజిస్తూ ధ్యానిస్తూ చింతిస్తూ వారికి కృతజ్ఞత తెలుపుకోవటమే ఇది దేవయజ్ఞం అని చెప్తూ వచ్చారు.
1: దేవయజ్ఞ ఈజ్ వన్ విచ్ మేక్స్ అస్ రిమెంబర్ విత్ ఎ సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఆఫరింగ్ వర్షిప్ రిమెంబరింగ్ విత్ ఎ సెన్స్ ఆఫ్ లవ్ దోస్ గాడ్స్ హూ హావ్ బీన్ ప్రొటెక్టింగ్ అండ్ గివింగ్ దిస్ పర్టికులర్ బాడీ.
0: దీనితో పాటు మనము తెలియక చేసినటువంటి యొక్క పాపములను తెలియక హింసించినటువంటి జీవులను హింసించినటువంటి యొక్క పాపములను కొంతవరకు పరిహార నిమిత్తమై కూడాను ఈ యొక్క యజ్ఞమును చేయవలనని చాలా విశ్వసించాలి.
1: వీ హ్యావ్ టు ఫర్మ్లీ బిలీవ్ దట్ దిస్ పర్టికులర్ యజ్ఞ హ్యాస్ టు బి పర్ఫార్మ్డ్ ఇన్ ఆర్డర్ టు ఓవర్కమ్ అండ్ రిమూవ్ ద సిన్స్ అరైజింగ్ అవుట్ ఆఫ్ కిల్లింగ్ ఆఫ్ ఎ నంబర్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ బై యాక్ట్స్ విచ్ వీ డు నాట్ నో అన్నోయింగ్లీ వీ పర్ఫార్మ్.
0: పితృయజ్ఞము
1: ద సెకండ్ వన్ ఈస్ పితృయజ్ఞ.
0: ఈ పితృయజ్ఞము యొక్క అంతరార్థాన్ని కూడా మనం విచారించాలి.
1: వీ హావ్ టు అండర్స్టాండ్ ద ఇన్నర్ మీనింగ్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ పితృయజ్ఞ.
0: కట్టెలు కొట్టునప్పుడు,
1: వైల్ ప్రిపేరింగ్ ది ఫ్యూయల్,
0: కొమ్మలు విరుచునప్పుడు,
1: వైల్ ఫెల్లింగ్ ది ట్రీస్ అండ్ ది
0: బ్రాంచెస్, పువ్వులు కోయునప్పుడు,
1: వైల్ ప్లకింగ్ ది ఫ్లవర్స్,
0: ఎన్నో ప్రాణులు మరణించుచున్నవి.
1: సో మెనీ లివింగ్ బీయింగ్స్ లూజ్ దర్ లైఫ్ బై సచ్ యాక్ట్స్ ఆఫ్ అస్.
0: కనుక ఈ కర్మలు ఆచరించే సమయంలో ఈ ప్రాణులు మరణించడం చేత ఈ మరణమునకు కారణం తానే అని గుర్తించుకుని ఈ పాప పరిహారార్థమై కూడాను పితృయజ్ఞము గావించాలనేటువంటి యొక్క మార్గమును మనం అవలంబిస్తూ రావాలి.
1: వీ హ్యావ్ టు రికగ్నైజ్ దిస్ పర్టికులర్ ఫ్యాక్ట్ దట్ వుడ్ బి రెస్పాన్సిబుల్ ఫర్ కిల్లింగ్ ఏ నంబర్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ ఇన్ దీస్ యాక్షన్స్. ఇన్ ఆర్డర్ టు రిమూవ్ ది సిన్స్ అరైజింగ్ అవుట్ ఆఫ్ దిస్ వీ హ్యావ్ టు పర్ఫార్మ్ పితృయజ్ఞ.
0: ఇంతియే కాక ఈ దేహమునకు మూల కారకులు తల్లిదండ్రులు.
1: Not merely that, the people who are responsible for this body is our parents.
0: Mana raktamu, mana aaharamu, mana yokka medadu, mana yokka telivitetalu, ivanni kudanu tallidandrulu yokka prasadamai.
1: We have to consider that our physical body, the blood, the food and the head, everything is a gift of our own parents.
0: Head and blood.
1: Food, head and blood, they are all the gifts of parents.
0: Kanuka, ee pavitramaina manava janmamu anugrahinchi prasadinchinatundi ee yokka tallidandrulaku manam entayo runapadi untunnam.
1: We are greatly indebted to parents who have bestowed on us this particular body, which is very useful for us in performing dharma.
0: Varu bratiki undinanta varaku kudanu varini prasannulugavinchi varini santrupti parichetunti karmalu manam aacharinchali.
1: As long as they are alive, we have to conduct ourselves and perform actions which will give them joy and pleasure.
0: Varu maraninchina tarvata vari gnapakarthamai yerpadinatuntive ee yokka shraddhamulu.
1: Shraddha ceremony has come up in order to give them satisfaction even after their death.
0: Itti shraddha karmala chetane aa pitru devatanu santrupti parachi variki sariyainatuvanti prasannulu gavinchukovali.
1: Shraddha ceremony has to be performed in order to give them joy and get their pleasure and their grace.
0: Ee karana nimittame pitru yagnam kudanu erpadutu vachindi.
1: Pitru yagna has come upon in order to satisfy this particular requirement also.
0: Bhuta yagnamu.
1: The third one is bhuta yagna.
0: Manam snanam cheyunappudu,
1: while taking bath,
0: illu oorchunappudu,
1: while sweeping the floor,
0: battalu utukunappudu,
1: while washing the clothes,
0: enniyo pranulu maraninchutunnavi.
1: A number of living beings lose their lives.
0: Ee pranulu maraninchina yokka pariharathamai manamu ee vidhamainatundi yokka bhuta yagnamu anaga bhuta pritiriki manam tagina prayatnam cheyali.
1: Bhuta yagna has to be performed in order to give satisfaction to these living beings which would have killed unknowingly.
0: Idi prachina kalam nundi kudanu rishula daggara nundi idi prarambhamaindi.
1: This particular yagna has its origin in the
0: rishula ashramamlo satvika swarupulainatundi jinkalanu nemellanu penchukotamu govulanu penchukotamu idi swartham parartham yokka nimittamai varu aanandanni anubhavinche nimittamai ee yokka bhuta ganamulanu premistu vacharu.
1: In the ancient days, in the ashrams, the great rishis used to foster and develop and protect the cows and the deers, both for satisfying their own requirements.
0: Mana prachina samskrutini puraskarinchukoni aanati vyaktulandaru kudanu ekkadaina cheemala puttalu chuste akkada chakkara veyatamo leka biya pindi pettatamo ilanti vanta kudanu aa bhuta priti nimittamai karmalu aacharistu vacharu.
1: In keeping with this particular tradition, people have started performing bhuta yagna by giving sugar or flour wherever they see the ants and ant hills.
0: Bhujinchina tarvata mana yokka vistariyendu ye kontha metukulaina untunte dani bayata paravesinappudu ye kaakulo ye pachulo ye kukkalo vachi bhujinchi adi kuda nu bhuta triptini kaliginchetunte marganni avalambipa chesukunnaru.
1: Another aspect is, after completing one's dinner, one may leave a little remnants of food which, when thrown out, would be giving some kind of food for various other living beings.
0: Ee naati kudanu aneka mandi grahamulu yendu govulu kukkalu pachulu ityadi chinna chinna mrugamulanta kudanu penchukoni vaatini tripti paristhu vastunnaru.
1: Even today, in a number of families and houses, they rear the cows, the dogs and sometimes even a few birds.
0: Ee bhuta pritini kaliginchatam kaaranam emtante manam telika chesinatvanti doshamulanu pariharartham.
1: This particular yagna is performed in order to remove the sins which we would have performed, which we would have committed without knowing.
0: Inka manava yagnamu.
1: The fourth one is manava yagna.
0: Manushya yagnam antaru.
1: This is also called as manushya yagna.
0: Manamu poyi ragalinche samayam nandu, kooragayalu tarige samayam nandu, dari nadiche samayam nandu aneka pranulu nashistu unnai.
1: While walking, while cutting the vegetables, while lighting the fireplace, etc., a number of living beings lose their lives.
0: Kanukane ee vidhamainatundi yokka yagnamulu jaripi ee maraninchinatundi yokka pranulu yokka parihara nimittamu papa parihara nimittamu gavinchetundi karmalaga yagnamuluga bhavistu vacharu aanati mahaneeyulu.
1: The great people of the olden days performed this particular yagna in order to see that the sins committed in that particular way are expiated and removed.
0: Kadapatadi rishi yagnamu, deenine brahma yagnamu.
1: The fifth one is Brahma Yajna. It is also called Rishi Yajna.
0: Jantu naam narajanma dullabham. Ee manava janmam chala dullabhamainatundi.
1: It is difficult to get this birth as a human being. Human
0: dullabho manava janmaha. Ee yokka manushya janmam chala dullabhamainatundi.
1: It is almost impossible or difficult to get the human birth.
0: Idi kevalamu janmantara sukritam chetanu భగవత్ కృపా కటాక్షం చేతను ఏర్పడినటువంటిదే కాని మనుష్య ప్రయత్నంతో లభించినటువంటిది కాదు.
1: హ్యూమన్ బర్త్ ఈజ్ ఒబ్టెయిన్ నాట్ ఎంటైర్లీ బై ది హ్యూమన్ ఎఫర్ట్స్ ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ సమ్ టైమ్స్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ మెరిటోరియస్ యాక్ట్స్ అండ్ ఆల్సో బై ది గ్రేస్ ఆఫ్ గాడ్.
0: ఈ లభించినటువంటి మానవ జన్మమును సక్రమమైన మార్గంలో వినియోగపెట్టి దీన్ని సరైనటువంటి మార్గమునందు ప్రవేశపెట్టి తన గమ్యమును చేర్చేటువంటి నిమిత్తమై ఆనాటి ఋషులు అనేక శాస్త్రములను ఉపనిషత్తులను ఇతిహాసములను నియమములను నిబంధనలను కూడా ఏర్పరిచి మానవులకు ఒక మార్గాన్ని చూపించారు.
1: ద గ్రేట్ రిషీస్ ఆఫ్ ద యోర్ ప్రిస్క్రైబ్డ్ వేరియస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇన్ ఆర్డర్ టు హెల్ప్ మ్యాన్ టు రీచ్ ది గోల్ ఆఫ్ హిస్ హ్యూమన్ లైఫ్ ఇట్ సెల్ఫ్.
0: ఈ ధర్మార్థ కామ మోక్షములు అనేటువంటి యొక్క చతుర్విధ పురుషార్థములు కూడా వారే నియమించారు.
1: దే హావ్ ఆల్సో ప్రిస్క్రైబ్డ్ ద ఫోర్ గోల్స్ ఆఫ్ లైఫ్ ధర్మ అర్థ కామాండ్ మోడ్.
0: మానవుని యొక్క నిత్య జీవితమును సత్య మార్గంలో ప్రవేశపెట్టి నిమిత్తమై ఈ విధమైనటువంటి యొక్క ఆశయాలంతా కూడా వారు కల్పించారు.
1: దీస్ ఐడియల్స్ హావ్ బీన్ ప్రిస్క్రైబ్డ్ బై దోస్ పీపుల్ ఇన్ ఆర్డర్ టు హెల్ప్ మ్యాన్ టు లివ్ ఏ లైఫ్ ఆఫ్ ట్రూత్.
0: ఏ పశుపక్షి మృగాదులకు కూడా లేనినటువంటి నిబంధనలంతా కూడా మానవులకు నియమించారు.
1: ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విచ్ డూ నాట్ అప్లై టు ద బర్డ్స్ అండ్ ఎనిమల్స్ హావ్ బీన్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ మ్యాన్.
0: కారణమేమనగా మానవుడు విచిక్షణ జ్ఞానం కలిగినటువంటి వాడు కనుక నిత్యానిత్య పరిశీలన శక్తి కలిగినటువంటి వాడు కనుక ఇలాంటి మార్గమును అవలంబించటము అత్యవసరము.
1: ఇట్ ఈస్ సో బికాస్ మ్యాన్ అలోన్ ఈస్ బెస్టోర్డ్ విత్ ది డిస్క్రిమినేటింగ్ పవర్ అండ్ హి హస్ టు యూజ్ హిస్ డిస్క్రిమినేషన్ అండ్ ఫాలో ఆన్ ద రైట్ పాత్.
0: ఈ పాపములు కూడా మానవునికి మాత్రమే ఉన్నవి కానీ మిగిలినటువంటి పశుపక్షి మృగాదులకు ఏమాత్రం కూడా లేవు.
1: These rules and regulations are prescribed only for man and not applicable to the birds, beasts.
0: శాస్త్రములు కూడాను మానవునికి నియమించినారు కానీ పశుపక్షి మృగాదులకు నియమించలేదు.
1: The laws also have been prescribed only for man and not for birds and beasts.
0: శాస్త్రములు కూడాను మానవునికి నిమిత్తమే ఏర్పడినటువంటివే కానీ పశుపక్షి మృగాదులకు నిమిత్తమే ఏర్పడినటువంటివి కాదు.
1: Even the scriptures have come into existence for the benefit and for the sake of man and not for beasts and
0: birds. శాపములు కూడాను మానవుని నిమిత్తమే ఏర్పడినటువంటివే కానీ పశుపక్షి మృగాదుల నిమిత్తమే ఏర్పడినటువంటివి కాదు.
1: Curses also have come into existence only for the benefit of man and not for the sake of birds and beasts.
0: పాపము శాసనము శాస్త్రము శాపము ఈ నాలుగు కూడా ఒక మానవునికి మాత్రమే.
1: ద సిన్ ద లా ది స్క్రిప్చర్స్ అండ్ ది కర్స్ ఆల్ దీస్ ఆర్ మెంట్ ఓన్లీ ఫర్ మ్యాన్ అండ్ నాట్ ఫర్ ఎనిమల్స్.
0: కనుక ఇట్టి పవిత్రమైనటువంటి రాజమార్గమును నడిచి మానవ జన్మము సార్థకం గావించుకోమని మహర్షులు అనేక విధమైనటువంటి యొక్క మార్గమును నిరూపిస్తూ వచ్చారు.
1: మహర్షీస్ హ్యావ్ లైడ్ డౌన్ రైట్ రాయల్ పాస్ ఇన్ ఆర్డర్ టు హెల్ప్ మ్యాన్ టు శాంక్టిఫై హిజ్ లైఫ్ అండ్ టు జస్టిఫై హిజ్ హ్యూమన్ బర్త్.
0: వారు ఇచ్చినటువంటి యొక్క ఈ మార్గమునకు కృతజ్ఞతాపూర్వకంగా మనము వారిని చింతించి వారిని స్మరించి వారిని ధ్యానించి వారి ఆశయాలను మనం నెరవేర్చడమే మన ప్రధానమైనటువంటి కర్తవ్యము.
1: దేర్ ఫోర్ ఇట్ ఈస్ అవర్ ఇంపార్టెంట్ డ్యూటీ టు పర్ఫార్మ్ దీస్ థింగ్స్ అండ్ టు ఎక్స్ప్రెస్ అవర్ గ్రాటిట్యూడ్ టు దోస్ పీపుల్ హూ హ్యావ్ గివన్ ఆల్ దీస్ స్క్రిప్చర్స్ అండ్ అదర్ థింగ్స్ మెన్షన్ జస్ట్ నౌ.
0: దీనితో పాటు
1: అలాంగ్ విత్ దిస్
0: మానవుడు భూమిని దున్నే పంటను పండించే నిమిత్తమే భూమిని దున్నుతున్నాడు.
1: మ్యాన్ ఈజ్ ప్లౌయింగ్ ద ల్యాండ్ ఇన్ ఆర్డర్ టు కల్టివేట్
0: దుక్కి చేయుచున్నాడు.
1: హీస్ మేకింగ్ ది ల్యాండ్
0: పంటలు పండిస్తున్నాడు.
1: హీస్ కల్టివేటింగ్ ది క్రాప్
0: కలుపులు కోతలు తీస్తున్నాడు.
1: హీస్ రిమూవింగ్ ది వీడ్స్.
0: ఇలాంటి పరిస్థితిలో కూడాను అనేక విధమైనటువంటి ప్రాణులు నశిస్తున్నవి.
1: ఈవెన్ వైల్ పర్ఫార్మింగ్ ఆల్ దీస్ యాక్టివిటీ ఇన్ అసోసియేటెడ్ విత్ అగ్రికల్చర్ ఏ నంబర్ ఆఫ్
0: ధాన్యమును పండించేటువంటి యొక్క మార్గమునందు అనేక ప్రాణములు పోవటం చేత ఈ పాప పరిహార నిమిత్తమై కూడాను కృషి యజ్ఞమును ఆచరించమని బోధించారు.
1: రుషి యజ్ఞ హ్యాస్ టు బి పర్ఫార్మ్డ్ ఇన్ ఆర్డర్ టు రిమూవ్ ది సిన్స్ విచ్ వీ వుడ్ హావ్ కమిటెడ్ వైల్ కల్టివేటింగ్ ద ల్యాండ్ అండ్ రైజింగ్ ద క్రాప్స్.
0: కనుక మానవుడు నిత్యము తన తెలియక ఎన్నో విధమైనటువంటి యొక్క ప్రాణాలను మనం నశింపచేస్తున్నాము.
1: not knowing what he is doing, man is responsible for killing a number of living beings in his day to day living.
0: ఈ జగత్తునందు అహింసా తత్వమును బోధించి అహింసా తత్వమును ఆచరించేటువంటి వ్యక్తులు ఒక్కరు కూడాను కనిపించటం లేదు.
1: In this world, you do not come across even a single individual who really understands and performs.
0: అహింస తత్వమును బోధించేటువంటి అధికారం కూడాను ఎవరికి లేదు.
1: No one has the right to preach ahimsa and non-violence.
0: అనగా
1: అహింస హియర్ రెఫర్స్ టు నాన్ ఇంజురీ.
0: ఇలాంటి యొక్క మార్గములో మానవునికి తెలియకుండా ఎన్నో విధములైనటువంటి యొక్క ప్రాణులను హింసిస్తున్నాము.
1: వెన్ మ్యాన్ ఈజ్ కిల్లింగ్ సో మెనీ లివింగ్ బీయింగ్స్ వాట్ రైట్ డస్ హీ హ్యావ్ టు ప్రీచ్ నాన్ ఇంజురీ.
0: మనం నిత్యమును అనుభవించేటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసములందు కూడా అనేక క్రిమికీటకాదులు నశిస్తున్నాయి.
1: ఈవెన్ ఇన్ అవర్ రెగ్యులర్ బ్రీతింగ్ ఇన్హేలింగ్ అండ్ ఎక్సేలింగ్ ఎ నంబర్ ఆఫ్ స్మాల్ ఇన్సెక్ట్స్ డై.
0: మనం ఆచరించేటువంటి ప్రాణాయామం ప్రత్యాహార సాధన ఎందు కూడా అనేక క్రిమికీటకాదులు మరణిస్తున్నాయి.
1: ఇన్ ఆల్ ద యాక్ట్స్ విచ్ యూ డూ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాణాయామ అండ్ ప్రత్యాహార ఆల్సో ఎ నంబర్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ లూజ్ దర్ లైఫ్.
0: మనం ఆచరించేటువంటి ధ్యాన తపస్సులు ఎందు కూడా అనేక క్రిమికీటకాదులు నశిస్తున్నాయి.
1: ఈవెన్ ఇన్ పెనన్స్ అండ్ ధ్యాన అండ్ మెడిటేషన్ విచ్ యూ డూ ఎ నంబర్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ లూజ్ దర్ లైఫ్.
0: అహింస అనేటువంటి యొక్క దీనికి ఎక్కడ స్థానం ఉన్నది?
1: హౌ కెన్ వేర్ ఇస్ రూమ్ అండ్ వేర్ ఇస్ ప్లేస్ ఫర్
0: క్షణం కూడా మనం హింసలతోనే కూడి ఉంటున్నాము.
1: వెన్ వీఆర్ ఇంజురింగ్ అండ్ కిల్లింగ్ సో మెనీ పీపుల్
0: హింసలనే చేస్తున్నాము.
1: వీఆర్ కిల్లింగ్ లివింగ్ బీయింగ్స్
0: అయితే
1: బట్ దెన్
0: మనము తెలిసి మనము చేయకూడదు పాపం.
1: నోయింగ్లీ వీ షుడ్ నాట్ కమిట్ సిన్.
0: తెలిసి ఒకరిని హింసించకూడదు.
1: వీ షుడ్ నాట్ హార్మ్ అండ్ హర్ట్ ఏ పర్సన్ నోయింగ్లీ.
0: తెలిసి ఒక ప్రాణమును బాధించకూడదు.
1: నోయింగ్లీ వీ షుడ్ నాట్ కాజ్ ఎనీ.
0: తెలియక చేసేటివి ఎన్నో ఉండవచ్చును.
1: దేర్ ఆర్ ఎ నంబర్ ఆఫ్ థింగ్స్ విచ్ యు పర్ఫార్మ్
0: తెలియక చేసేటివి పాపములు కాదు.
1: యాక్ట్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్ నాట్ అన్నోయింగ్లీ
0: ఇవి పొరపాటు అని చెప్పవచ్చును.
1: దే ఆర్ నాట్ సిన్స్, దే ఆర్ ఓన్లీ మిస్టేక్.
0: వీటిని క్షమించడానికి కూడా ఒక విధమైనటువంటి అవకాశం ఉంటుండాలి.
1: దేర్ ఇస్ రూమ్ ఫర్ ఎక్స్క్యూజింగ్ దెమ్.
0: కానీ తెలిసి చేసేటువంటి యొక్క పాపములకు ఇది ఏమాత్రము పరిహారం లేదు.
1: బట్ ఫర్ యాక్ట్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్ నోయింగ్లీ దేర్ ఇస్ నో రెమెడీ.
0: తప్పక అనుభవించే తీరవల్ల
1: వన్ హ్యాస్ టు సఫర్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ హిస్ యాక్షన్.
0: కనుక మానవుని యొక్క కర్మాచరణ యందు తాను చేసినటువంటి యొక్క కర్మలకు ఫలితంగా అనేక విధమైనటువంటి బాధలను అనుభవిస్తూ ఉంటాము.
1: వెన్ మ్యాన్ పర్ఫార్మ్స్ ఎ నంబర్ ఆఫ్ యాక్షన్స్ ఇన్ దట్ పర్టికులర్ ఫారం, హీ హ్యాస్ టు సఫర్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఆల్.
0: ఎట్టి విత్తనమును మనం నాటుకుందామో అట్టి మొక్క గానే అట్టి వృక్షం గానే అట్టి ఫలములు గానే మనకు లభిస్తాయి.
1: వాట్ ఎవర్ సీడ్ యూ సో ద ఫ్రూట్స్ అండ్ ది ట్రీ దట్ యు గెట్ విల్ డిపెండ్.
0: కేవలము మన యొక్క అభిమాన అహంకారం అభిమానాల చేతనే అనేక విధమైనటువంటి కార్యములు సలిపినట్టుగా మనం భ్రమిస్తున్నాము.
1: వీఆర్ డెల్యూడింగ్ అవర్ సెల్స్ దట్ వీఆర్ పర్ఫార్మింగ్ మెనీ యాక్ట్స్ బై అవర్ ఓన్ సెల్స్.
0: ఇది కేవలం అజ్ఞానమే.
1: దిస్ ఈజ్ అట్టర్ ఇగ్నోరెన్స్.
0: ఇది చేతు అది చేతు ఇంకెన్నీయో చేతును అనిచి ఊహలు పల్లి అలసిపోకు. ఇది చేతు అది చేతు ఇంకెన్నీయో చేతుననుచు ఊహలు పల్లి అలసిపోకు. ఏ విత్తులను నాటి ఇచ్చోట నుంటిరో, ఏ విత్తులను నాటి ఇచ్చోట నుంటిరో ఆ ఫలముల మీకు అందుచుండు. విత్తనం ఒకటైన వేరైన ఫలములు లభించుటది చెట్లు సాధ్యమగును.
1: డోంట్ గెట్ టైర్డ్ అండ్ ఎగ్జాస్టెడ్ బై టెలింగ్ దట్ ఐ విల్ డూ దిస్ పర్టికులర్ యాక్ట్ అండ్ దట్ పర్టికులర్ యాక్ట్. వాట్ ఎవర్ సీడ్స్ యూ సో ది ఫ్రూట్స్ విల్ డిపెండ్ అపాన్ దోస్ సీడ్స్ అలూన్. ఇఫ్ యూ సో వన్ టైప్ ఆఫ్ సీడ్, హౌ కెన్ యూ రీప్ ఎ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్రూట్.
0: ఎన్ని అయినను పాప పుణ్యాల మనసు, ఎన్ని అయినను పాపకర్మాల మనసు భ్రాంతిచే ఊహలందున అల్లిపోకు.
1: యూ డోంట్ గో ఆన్ ఇమాజినింగ్ బై ఎ డెల్యూటెడ్ మైండ్ విచ్ ఇస్ రిజల్ట్ ఆఫ్ కమిటింగ్ ఎ నంబర్ ఆఫ్ సిన్స్.
0: ఎన్ని చేసిన అవి అన్ని ఎంచి ఎంచి పుణ్యమైనను ఫలమైన తీయకుండా బ్రహ్మ మీకిచ్చి పంపును బరువుమాల కర్మలన్నీ చేర్చిన కంఠమాల.
1: whatever number of actions you have performed, not leaving even one, the appropriate results of all these things Brahma will give and adorn you with a garland of the fruits of actions.
0: కనుకనే మనము త్రిమూర్తి ఆరాధన చేసి మనము చేసినటువంటి త్రికాలముల యొక్క పాపమును కూడాను పరిహారం గావించుకునే నిమిత్తమై ప్రాతఃసంధ్య, మధ్యాహ్న సంధ్య, సాయం సంధ్య అని ప్రాత పూజ, మధ్యాహ్న పూజ, సాయం పూజ అనేటువంటివి ఏర్పడుతూ వచ్చాయి.
1: ఇన్ ఆర్డర్ టు ఓవర్కమ్ ఆల్ ద సిన్స్ విచ్ వుడ్ హావ్ పర్ఫార్మ్డ్ ఇన్ డిఫరెంట్ వేస్, ది త్రీ టైప్స్ ఆఫ్ సంధ్య, ప్రాతఃసంధ్య, మార్నింగ్ సంధ్య అండ్ సంధ్య పర్ఫార్మ్డ్ ఇన్ ది ఆఫ్టర్నూన్, సంధ్య పర్ఫార్మ్డ్ ఇన్ ది ఈవినింగ్, దే హావ్ బీన్ ప్రిస్క్రైబ్డ్. సిమిలర్లీ ది వర్షిప్, మార్నింగ్ వర్షిప్, వర్షిప్ ఇన్ ది నూన్ అండ్ వర్షిప్ ఇన్ ది ఈవినింగ్ హావ్ బీన్ ప్రిస్క్రైబ్డ్.
0: సూర్యుడు తెల్లవారి బ్రహ్మస్వరూపుడు.
1: సన్ గాడ్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ బ్రహ్మ ఇన్ ది మార్నింగ్.
0: మధ్యాహ్న సమయం నందు ఈ సూర్యుడు ఈశ్వర స్వరూపుడు.
1: ద సేమ్ సన్ గాడ్ ఈజ్ ఈశ్వర డ్యూరింగ్ ద నూన్.
0: సాయంకాల సమయం నందు ఈ సూర్యుడే విష్ణు స్వరూపుడు.
1: బై ఈవినింగ్ ది సేమ్ సన్ గాడ్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ విష్ణు.
0: కనుకనే త్రిసందర్య ఎందు కూడాను త్రిమూర్తుల యొక్క ఆరాధనగా జరిగిపోతూ ఉంటుండాలి.
1: దట్ ఈస్ వై దీస్ త్రీ సంధ్యాస్ హావ్ బీన్ ప్రిస్క్రైబ్డ్ యాజ్ ద వర్షిప్ ఆఫ్ ట్రినిటీ, త్రీ గాడ్.
0: కానీ ఇట్టి సత్యాన్ని గుర్తించి వర్తించేటువంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటుంటారు.
1: బట్ పీపుల్ హూ రికగ్నైజ్ దిస్ ట్రూత్ అండ్ పర్ఫార్మ్ దీస్ యాక్షన్స్ ఆర్ బికమింగ్ రాదర్ రేర్.
0: కనుకనే మనకు తెలియక అనేక కర్మలు ఆచరిస్తున్నాము కనుక ఈ కర్మ పరిహారాల నిమిత్తమై మనము ఈ రకమైనటువంటి యొక్క ఐదు యజ్ఞములు కూడాను నిత్యము మనము గావించాలి.
1: యాజ్ వీఆర్ పర్ఫార్మింగ్ ఎ నంబర్ ఆఫ్ యాక్షన్స్ నాట్ నోయింగ్ ది ఇంప్లికేషన్స్ అండ్ వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ కిల్లింగ్ ఎ నంబర్ ఆఫ్ థింగ్స్.
0: ఈ యజ్ఞములకు ఈ విధంగా హోమగుండములు కానీ ఇంకే విధమైనటువంటి వేదికలు కానీ మనం ఏర్పరచుకోనక్కర్లేదు.
1: ఎవ్రీ డే విల్ హావ్ టు పర్ఫార్మ్ దీస్ ఫైవ్ యజ్ఞాస్. ఫర్ పర్ఫార్మింగ్ దీస్ ఫైవ్ యజ్ఞాస్ దేర్ ఇస్ నో నీడ్ ఫర్ ప్రిపేరింగ్ ది టైప్ ఆఫ్
0: తల్లిదండ్రుల ఆజ్ఞను శిరసా వహించి,
1: ఒబేయింగ్ ద కమాండ్స్ ద లార్డ్,
0: దేవతలను చింతించి,
1: రిమెంబరింగ్ ద గాడ్స్,
0: మన ఇంటి ఎందున్నటువంటి ఓ లేక బయట ఉన్నటువంటి ఎక్కువో ఏదైనా సమయం వచ్చినప్పుడు ఆ ప్రాణులకు కొంత ఆహారం అందించి,
1: వీ కెన్ ఆఫర్ లిటిల్ ఫుడ్, ఎ లిటిల్ ఫుడ్ టు,
0: లేక ఒక బిచ్చగారికైనా ఇంత అన్నం పట్టెడు అన్నం పెట్టి,
1: వీ కెన్ గివ్ ఎ లిటిల్ ఫుడ్ ఫర్ ద బిగర్,
0: కొన్ని కుక్కలకైనా ఇంత అన్నం పెట్టి,
1: వీ కెన్ గివ్ ఆఫర్ ఎ లిటిల్ ఫుడ్ అట్లీస్ట్ ఫర్ ఎ డాగ్.
0: ఈ విధమైనటువంటి యొక్క దైవాన్ని చింతించి మన జన్మను పోషించుకోవడానికి తగిన కృషి చేయటమే ఈ ఐదు యజ్ఞముల యొక్క సారము.
1: ది సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ ఆల్ దీస్ ఫైవ్ యజ్ఞాస్ ఈజ్ టు డూ సచ్ గుడ్ యాక్ట్స్ అండ్ శాంక్టిఫై అవర్ ఓన్ లైఫ్.
0: కనుకనే
1: దేర్ ఫోర్

0: మేది జగదీతపము కన్నా సత్యశీలం వేది, దయ కంటే ఎక్కువ ధర్మమేది, సుజన సంగతి కన్నా చూడలాభం వేది, క్రోధంబు కన్నా శత్రుత్వమేది, రుణము కంటెను నరుణకు రోగమేది, ధరణి అపకీర్తి కంటెను మరణమేది, సర్వదా కీర్తి కంటెను సంపదేది, స్మరణ కంటెను మించిన ఆదరణ ఏది, స్మరణ కంటెను మించిన ఆదరణ ఏది.
1: కెన్ దర్ బి ఏ గ్రేటర్ మోర్ సేక్రెడ్ చారిటీ దాన్ ఆఫరింగ్ ఫుడ్? కెన్ దర్ బి ఏ మోర్ సేక్రెడ్ గాడ్ దాన్ పేరెంట్స్? కెన్ దర్ బి ట్రూత్ విచ్ ఈస్ greater than tapas? Compassion is greatest form of dharma, and anger is greatest form of sin, and taking a loan is something like a disease. Can there be a greater death than the ill fame or bad name? Can there be a greater merit than remembering the Lord?
0: Kanuka manava jeevitamu chaala utkrishtamainatundi, శ్రేష్టమైనటువంటిది.
1: మ్యాన్స్ లైఫ్ ఈజ్ వెరీ సేక్రెడ్.
0: ఈ శ్రేష్టమైనటువంటి యొక్క మానవ జీవితమును పవిత్ర మార్గంలో ప్రవేశపెట్టడమే మన యొక్క ప్రధాన కర్తవ్యము.
1: అవర్ ఇంపార్టెంట్ డ్యూటీస్ టు మేక్ అవర్ ఓన్ సచ్ సేక్రెడ్ హ్యూమన్ లైఫ్ ఏ వర్తీ వన్.
0: కేవలం పైపై ఉచ్చారణ చేతను, పైపై మంత్రముల యొక్క ప్రతిష్ఠల చేతను మనము ఇట్టి పాపములు పరిహారం గావించుకుందామనేటువంటిది కేవలం వెరితనము.
1: ఇట్ ఈస్ రాదర్ unwise to think that by merely repeating some mantras would be able to just make our lives sacred.
0: Mantramula cheta mana paapam pariharam kaadu.
1: Through mantras you cannot remove the sins that
0: karmala chetane manaku ee yokka pariharamu enta varaku naina jarupukovachunu.
1: Only by performing the right action you can remove the sins which you have committed.
0: Kanukane kattavi karmalanu nirvartinchadaniki taginatunte shakti samarthyamulu meeru sampadinchukovali.
1: Therefore you will have to acquire the required capacity to discharge your duties properly.
0: Nitya jeevitamulo satyanandanni manam anubhavinchali.
1: In daily life you should enjoy the truth and the bliss.
0: Kevalam manam ee naadu anubhavincheetundi aanandamu laukika aanandamulu.
1: Whatever type of joy that you are enjoying
0: today
1: is only mean one.
0: Chalikamaina aanandamulu,
1: it is a temporary joy.
0: Anityamaina aanandamulu,
1: it is impermanent joy.
0: Asatyamaina aanandamulu,
1: it is untrue joy.
0: Ee aanandamula cheta manamu hrudayamu ee maatram kodano parishuddham kaaneradu.
1: This kind of joy can never purify your heart.
0: Kanukane chitta shuddhi leni shiva pooja yetiki.
1: What is the use of offering worship to Shiva without
0: chitta shuddhi leni aacharam adiyela?
1: What is the use of doing acharas without the
0: paatra shuddhi leni paakamela?
1: What is the use of cooking food with vessels which are not pure?
0: Nee hrudayam aneetundi shuddhanga lenappudu nee enni karmalu aacharinchi prayojanam emti?
1: What is the use of performing different actions if your heart is not
0: asalu karmalu aacharinchitame chitta shuddhi nimittamu?
1: In fact performing actions itself is for
0: mana karmalu dwara chittam marinta ashuddham gaavinchukotamu, idi marinta ajnanamu.
1: It is rather ignorant to perform actions and pollute our own heart.
0: Kani ee naadu aneka vidhamaitundi vedantamulu uchcharinchavachu.
1: Today what is happening is we are uttering vedanta and we are preaching
0: kani
1: vedanta.
0: Acharinchatam chaala kashtamu,
1: but practicing vedanta is
0: aa kashtamainatundi acharanane manu pradhanamaina lakshyamlo unchukovali.
1: A person who works he gets
0: kashtamunandhi manaku sukham unnadi kani sukhamunandu sukham ledu. Na sukhar labhyate sukham.
1: There is joy in our own work and hard work. Without that we will not be able to get joy.
0: Kanuka manamu nitya jeevitam lopala ye vidhamainatundi yokka veda shastram itihasa puranamulo manaku teliyakapoyinappudikini manaku telisinanta varaku kunu bhutadaya paschattapamulu mana hrudayamulo abhivruddhi parchukovali.
1: We might not be knowing Vedas, Upanishads and all that, but in our day to day life we should exhibit
0: చేయగలిగినటువంటి శక్తి ఉండి కూడా నువ్వు దాన ధర్మములు చేయలేనటువంటి మూర్ఖత్వం అనేటువంటిది ఎన్ని మంత్రములు చేసినప్పటికీ నీ ప్రయోజనం లేదు.
1: ఇఫ్ ఎ పర్సన్ పర్ఫార్మ్స్ ఎనీ నంబర్ ఆఫ్ గ్రేట్ తపస్ ఎట్సెట్రా వితౌట్ పర్ఫార్మింగ్, వెన్ హీ హ్యాస్ ది కెపాసిటీ,
0: వరకు నువ్వు మనం దాన ధర్మములు చేయాలి.
1: యు మస్ట్ ఆఫర్ థింగ్స్ ఇన్ చారిటీ సో లాంగ్ యాజ్ యు హావ్ ది కెపాసిటీ.
0: కనుక నీ ధనముకు కూడా నలుగురు శత్రువులు ఉంటున్నారు.
1: వెల్త్ ఆల్సో కుడ్ బికమ్ ఎన్ ఎనిమీ ఫర్ యూ.
0: మొట్టమొదటి వాడు పెద్ద కుమారుడు ధర్మము.
1: ఫర్ వెల్త్ దేర్ ఆర్ ఫోర్ టైప్స్ ఆఫ్ థీవ్స్.
0: ఈ ధర్మమునకి ఈ ధనమును సద్వినియోగం గావించకుండేనా
1: ఫోర్ టైప్స్ ఆఫ్ పీపుల్ హూ మే క్లెయిమ్ ఇట్. ఫస్ట్ వన్ ఈజ్ ది ఎల్డెస్ట్ సన్.
0: ఇంకా రెండవ వాడు అనగా రాజు అనగా ప్రభుత్వము ఏదో ఒక సాకు పైన ఏదో ఒక రైడ్ జరిగించో ఇంకే విధమైనటువంటి సుంకము అని చెప్పో లేక ట్యాక్స్ అని చెప్పో వాళ్ళు గుంజుకోవడానికి ప్రయత్నిస్తారు.
1: ద సెకండ్ క్లెయిమెంట్ ఫర్ వెల్త్ ఈజ్ ది కింగ్ హూ క్లెయిమ్స్ ఇట్ బై వే ఆఫ్ ఎ ట్యాక్స్ ఆర్ సమ్ సచ్ లెవీ ఆర్ ఫీస్.
0: వారు గుంజుకున్న తర్వాత మిగిలినటువంటి దానిని ఏ దొంగలో ప్రవేశించి అపహరిస్తారు.
1: ద థర్డ్ క్లెయిమెంట్ ఈజ్ ఎ థీఫ్ హూ మే ట్రై టు స్టీల్ అవే వాట్ ఎవర్ ఇస్ లెఫ్ట్.
0: ఇంకా మిగిలి ఏమైనా ఉంటుంటే అగ్ని ప్రవేశించి భస్మం చేస్తుంది.
1: Still if there is something left out, it is the fire which may destroy it.
0: Kanukane jeevitam unnanta lopalni manam taginatvanti yokka telisi dana dharmalu chesi jeevitanni sarthakam gaavinchukovali.
1: Therefore when you are having life, when you are having capacity, knowingly you should perform actions of charity and justify the wealth.
0: Telisi cheyali kani chachina tarvata em chestaniki veelavutundi.
1: When you are alive, knowingly, with full intention, you'll have to do it.
0: చాలా మంది వీళ్ళు రాస్తుంటుంటారు నేను చచ్చిన తర్వాత పలాని ధర్మం పలాని ధర్మం పలాని ధర్మం. ఏమిటి చచ్చిన తర్వాత? అది కూడా చచ్చింది.
1: మెనీ పీపుల్
0: ఇలాంటిది చేసింది. నీవు బ్రతికినట్టే నీ హస్తములతో చేసి ఆనందాన్ని అనుభవించు.
1: మెనీ పీపుల్ రైట్ ఎ విల్ ఇన్ విచ్ దే సే హౌ టు డిస్పోజ్ ఆఫ్ ది వెల్త్ దట్ దే హావ్. వెన్ యు ఆర్ అలైవ్ త్రూ యువర్ ఓన్ హ్యాండ్స్ బై యువర్ ఓన్ కాన్షియస్ ఎఫర్ట్.
0: ప్రతి ఒక్కటి కూడా మనం తెలిసి చేయాలి.
1: వాట్ ఎవర్ యూ డూ ఇట్ నోయింగ్లీ అండ్ ఇన్
0: చూసి త్రొక్కు తెలిసి మ్రొక్కు.
1: You see what is ahead of you and put your next foot and also knowing fully
0: kalpane param bhaktudain kunte tyagaraju kudanu telisi rama chintana cheyave.
1: Tyagaraju also has described that oh mind you go on repeating the name of the Lord knowing
0: you telisi bhagavantunu chinta chey manasa.
1: Oh mind after knowing well
0: yedo teliyakunda ajnana dutilo nivu స్మరించడానికి ప్రయత్నించద్దు.
1: డోంట్ రిపీట్ ద నేమ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ నోయింగ్ ఫుల్.
0: సర్వజ్ఞుడు సర్వవ్యాపకుడు సర్వశక్తిమయుడు అనేటువంటి యొక్క విషయాన్ని గుర్తించుకొని ప్రయత్నించున్నాడు.
1: రిమెంబర్ దట్ హీఈస్ ఆమ్నిషియంట్ ఆమ్నిప్రెజెంట్ అండ్ ఆమ్నిపొటెంట్ నోయింగ్ ఫుల్లీ వెల్ రిమెంబరింగ్.
0: ఈనాటి భక్తులు సర్వజ్ఞుడు సర్వవ్యాపకుడు సర్వశక్తిమయుడు చక్కగా వర్ణిస్తారు కానీ పనుల లోపల ప్రవేశపెట్టేటప్పటికీ తుస్సు బుస్సు అని బయలుదేరుతుంటాది.
1: బట్ డివోటీస్ ఆఫ్ టుడే దే గో ఆన్ డిస్క్రైబింగ్ గాడ్ యాజ్ ఆమ్నిప్రెజెంట్ ఆమ్నిపొటెంట్ అండ్ ఆమ్నిషియంట్ బట్ దేర్ యాక్షన్స్ బిలై దీస్ థింగ్స్.
0: ఈనాటి మన యొక్క ప్రవర్తనలన్నీ కూడాను పూజారి స్మరించడానికి ప్రయత్నించద్దు.
1: డోంట్ రిపీట్ ద నేమ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ నోయింగ్ ఫుల్.
0: సర్వజ్ఞుడు సర్వవ్యాపకుడు సర్వశక్తిమయుడు అనేటువంటి యొక్క విషయాన్ని గుర్తించుకో.

0: on describing God as omnipresent, omnipotent and omniscient, but their actions belie these things.
1: ee naati mana yokka pravartanalanni kudanu pujariyunku maatrame oka hadduga untundayi.
0: Today's devotion is restricted only to the puja room and the
1: ee puja room lo undinanta sepu maatram parama shantiga untaru.
0: So long as you are in the shrine, you will be experiencing immense peace.
1: Bhagavantuni chaala praarthistu untaru.
0: You will be offering and praying to the Lord from the core of the heart.
1: Aa gadi daati yuvutala adugu pettina inga pani vaari paina vaari paina veeri paina aneka rakamainatvanti okka udrekalu bayalu deerutuntai.
0: The moment you step out of the shrine room, you become agitated and go on shouting on everyone that you come across.
1: Idi kaadu mana nijamainatvanti yogamu, idi kaadu mana nijamainatvanti dhyanamu, idi kaadu mana nijamainatvanti bhakti.
0: This is not true yoga, true dhyana or true devotion.
1: Satatam yoginah, nirantaram kudanu shantito premato satyamuto jeevitanni ankitam gavinchali.
0: One should be in a state of yoga continuously, and continuously one should practice love and devotion.
1: Bhagavantuni mundu aneka bharatanatyalu aadutuntaru.
0: Before God, different types of
1: ee vine vidheetalu aneetundi kevalamu aashadabhootini veshalaga kanipistuntai.
0: The obedience and the humility exhibited are only
1: koncham morugu poyana inga sakshat durvasulo vishishtulo ambarishulo inke vidhamainatundi margallo avalambistuntaru.
0: Before God, all these things are shown as an exhibition.
1: But ee vidhamuga maratam aneetundi e maatram kuda nu manchidi kaadu.
0: Once you are out of sight, you become your own real self. And
1: samayamunu puraskarinchukoni konni padamulu marchukovachunu.
0: Depending upon the circumstances, you may change your tone and words used.
1: Kani hrudayanni matram marchukoraadu.
0: But you should never change your heart.
1: Ilanti vaari hrudayam kevalam oka rakshasa hrudayam ane cheppavachu.
0: The heart of such people who go on changing from moment to moment, they are demonic hearts.
1: Kanuka manamu chuchutaku manavula vale untundi mana pravartana rakshasa pravartanalaga untunte inga daivattam ye reetiga manaku praaptistundi.
0: For appearance, if we are human beings, by actions, if we are demons, how can we get the grace of God?
1: Eenadu prapanchamulo manavattam aneetundi ekkadi kuda nu kanipinchatam ledu.
0: The human nature and human qualities are not seen in this world in any small little measure.
1: Anekamandi sadhakulanta kuda nu bhagavantuni anveshistunnamu, bhagavantuni vetuktunnamu, bhagavantuni vetuktunnamu antunnaru.
0: A number of aspirants say that they are searching for God.
1: Sarvatra undinatundi bhagavantuni vetakatam enduku? ఎక్కడ వెతకటము?
0: When God is omnipresent, where is the need for searching?
1: తాను భక్తుడు కాదు కనుకనే వెతుకుతున్నాడు.
0: Because he is not a devotee, he is making a
1: నిజమైన భక్తుడైతే వెతకనక్కరలేదు.
0: For a true devotee, there is no need for searching.
1: సర్వత పాణిపాదం త సర్వతోచ్చే శిరోముఖం సర్వత శృతిమల్లోకి. సర్వత్రా తానే ఉంటున్నాడు.
0: For a true devotee, he finds God everywhere.
1: ఈనాడు భగవంతుని భక్తుడు వెతకటం లేదు.
0: టుడే డివోటీ ఈజ్ నాట్ సర్చింగ్ గాడ్.
1: భక్తుడే భక్తులను భగవంతుడు వెతుకుతున్నాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ ఈజ్ సర్చింగ్ ఫార్
1: ఎక్కడ సరైన భక్తుడు ఉన్నాడా అని వెతుకుతున్నాడు.
0: హీ సర్చింగ్ టు ఫైండ్ అవుట్ వేర్.
1: ఈ వెతకడం ఎందుకంటే ఎక్కడ చూసినా సరైన భక్తుడు లేడు కనుకనే వెతుకుతున్నాడు.
0: The reason for his searching for a true devotee is wherever you see, you don't get a true devotee at all.
1: ఈనాటి మన భక్తి అంతా కూడా రివర్స్.
0: ద టైప్ ఆఫ్ డివోషన్ దట్ వీఆర్ హ్యావింగ్ ఈజ్ ఇన్ ద రివర్స్.
1: భగవంతుని వెతుకుతున్నాడు అనేది పోయి భగవంతుడే భక్తుల్ని వెతుకుతున్నాడు ఈనాడు.
0: టుడే ఇన్స్టెడ్ ఆఫ్ డివోటీ సర్చింగ్ ఫర్ గాడ్, గాడ్ ఈజ్ సర్చింగ్ ఫర్ డివోటీ.
1: కనుక మనము భగవంతుడు మనల్ని వెతకనివ్వకుండా మనమే భగవంతుని దక్కించుకొని చిక్కించుకునేటువంటి ఉపాయాన్ని మనం తీసుకోవాలి, సాధించాలి.
0: టుడే వాట్ విల్ హావ్ టు జస్ట్ డూ ఈజ్ we have to just get the capacity to get the grace of God.
1: Kalukane karmaacharana dwara kayamunu saatakam chesukoni kaalamunu pavitramu gaavinchukoni divyatvani anubhavinchi pavitratalo manam leenamai povali.
0: Through the body perform actions of dharma, justify your own existence and make your life sacred and reach the goal.
1: Mana hrudayamu okkate.
0: Our heart is only one.
1: ఇది కేవలము ఒక మ్యూజికల్ చైర్ కాదు.
0: అవర్ హార్ట్ ఈజ్ నాట్ ఎ మ్యూజికల్ చైర్.
1: ఒక్కతూరి ఒక్కరు, మరొక తూరి మరొకరు, మరొక తూరి మరొకరిని ఈ హృదయంలో చేర్చుకోవడానికి ప్రయత్నించకూడదు.
0: వీ షుడ్ నాట్ ఇంట్రడ్యూస్ వన్ డే వన్ పర్టికులర్ పర్సన్ ఇన్ టు అవర్ హార్ట్.
1: నిజమైనటువంటి భక్తుడు

0: ఉండవలసినటువంటి లక్షణాన్ని మనం గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
1: వీ హ్యావ్ టు మేక్ ఎఫర్ట్ టు ఫైండ్ అవుట్ వాట్ ఆర్ ది ట్రూ క్వాలిటీస్ ఆఫ్ ఏ గుడ్ డివోట్.
0: కష్టములకు, నష్టములకు, దుఃఖములకు, విచారములకు, నిందలకు, నిష్ఠూరములకు, అన్ని కాలములు ఎందు కూడాను ఒకే సమత్వాన్ని మనం వహించాలి.
1: వన్ షుడ్ హ్యావ్ ఎన్ ఈక్వల్ మైండెడ్నెస్ వెదర్ ఇట్ ఈస్ ఇన్ ద ట్రబుల్, ఇన్ ద సారో, ఇన్ ద జాయ్, ఇన్ ద డిఫికల్టీస్, ఇన్ ద ప్రాబ్లమ్స్ అండ్ ఆల్.
0: 10 మంది పొగిడితే మనము 50 పౌండ్లు ఉండేటువంటి వాళ్ళు 100 పౌండ్లుగా మనం పెరిగిపోతాం.
1: ఇఫ్ ఎనీవన్ ప్రైజెస్ అస్ వీ ఇన్క్రీజ్ ఆల్మోస్ట్ 100%.
0: ఎవరైనా దూషిస్తే లేక విమర్శిస్తే మనం కృంగిపోతాం.
1: ఇఫ్ ఎనీ పర్సన్ క్రిటిసైజెస్ సెన్సర్స్ అస్ వీ ష్రింక్.
0: ఈ కుంగి పొంగనటువంటి యొక్క భక్తిని మనం సాధించాలి.
1: వీ హ్యావ్ టు డెవలప్ డివోషన్ విచ్ డస్ నాట్ గెట్ ఎలేటెడ్.
0: కృంగటము ఒక బలహీనత.
1: ఇట్ ఈస్ ఎ వీక్నెస్ టు ష్రింక్ ఇన్ వన్ సెల్ఫ్.
0: పొంగిపోవటం ఒక అహంకారత.
1: టు గెట్ ఎలేటెడ్ ఈజ్ ఎ సెన్స్, ఈజ్ ఎ టైప్ ఆఫ్.
0: ఈ రెండింటికి మనం స్థానం ఇవ్వకూడదు.
1: వీ షుడ్ నాట్ గివ్ రూమ్ ఫర్ ఎయిదర్ ఆఫ్ దెమ్.
0: పట్టినా పట్టేదో, పట్టనే పట్టి తిరిగి పట్టు నెగ్గిడదాకా అట్టే ఉండు.
1: ఐ హావ్ హెల్డ్ ది ఫీట్. Whatever decision I have taken, let me not give it up. Whatever my
0: korina dediyo korane koritivi korke chelludu daaka povakundu.
1: Whatever I have decided to ask, I have asked. Until I get my desire fulfilled, I am not going to give up.
0: Adigina dediyo adagane adigitivi adigina jettu daaka viduvakundu.
1: I have asked for something, but once I have asked, until it is given, I am not going to give up.
0: Talachina dediyo talachane talachitivi talapu teeradu daaka povakundu.
1: When somehow I have thought of this particular thing, once I have thought of him in the way, I am not going to go away.
0: Poru padaleka thanaina prova valiyu,
1: not being able to bear with us, he has to yield.
0: Vadalu teliyaka neevaina adugu valiyu,
1: not forgetting your own self, you should go on asking.
0: Antiye kaani tirigi povuta bhaktuni diksha kaadu annaru.
1: But then it is not a true quality of a good devotee to go away just like that.
0: Idi bhaktuni yokka lakshanalu.
1: These are the qualities of a devotee.
0: Itti lakshanallo manam abhiruddhi parchukoni mana endu cherinatundi avalakshanallo dooram chesi ee nityanandamunu ee yokka brahmanandamunu aatmanandamunu anubhavinchi deshamunandu taginatundi aadarshanni andinchalani nenu aashistu aashirvadistu naa prasangaanni virinistunna.
1: We have to develop these qualities and foster these qualities, and we have to become distant for bad qualities, and we should enjoy Nityananda, Brahmananda and all that. And thus I bring my discourse to a close.

0: విద్యార్థులైన విద్యార్థినియులారా, విద్యాబోధకులారా, విద్యాభిమానులారా,
1: స్టూడెంట్స్, బాయ్స్ అండ్ గర్ల్స్, అథారిటీస్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ఎమాన్సిపేటివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్,
0: విద్యకు కేవలం ఎంతటి ఘనత ఉన్నదనేటువంటి విషయాన్ని గుర్తించాలి విద్యార్థులు.
1: Students must realize the greatness of education in the first instance.
0: Andame vidya.
1: Education is true beauty.
0: Ee vidya manavuniki guptamaina dhanam.
1: Education is the hidden treasure of mankind.
0: Vidya బంధుజను విదేశగమని. మనం విదేశములకు వెళ్ళినప్పుడు మనకు నిజమైనటువంటి బంధువు విద్యని.
1: When you go abroad, your true relation is education.
0: విద్యా గురునాం గురు. గురువులకు గురువైనటువంటిది విద్య.
1: Education is the teacher of teachers.

0: రాజ్యసభలందు లేక రాజుల సభ యందు కూడాను విద్యనే పూజించరు కాని ధనమును పూజించరు.
1: ఇన్ ద కోర్ట్ ఆఫ్ కింగ్స్ ఇట్స్ ఓన్లీ ఎడ్యుకేషన్ దట్ ఇస్ రివర్డ్ అండ్ ఆనర్డ్, నథింగ్ ఎల్స్.
0: అతి నిత్యమైన సత్యమైన విద్యను నేర్వనటువంటి వాడు కేవలము మూఢుడనే చెప్పవచ్చు.
1: ద వన్ హూ డస్ నాట్ ఎక్వైర్ దిస్ ఎడ్యుకేషన్ విచ్ ఇస్ ఎటర్నల్ ట్రూత్ ఈజ్ నో హ్యూమన్ బీయింగ్ అట్ ఆల్.
0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: విజ్ఞానమునందు విద్యయందు మీరు వెనుకంజ వేసిన మీ తల్లిదండ్రులు ఎంత పరితపింతురో మీకు తెలియదు.
1: You do not understand how your parents feel if you are backward in acquiring knowledge and education.
0: అటులని నైతికంగా ఆధ్యాత్మికంగా వెనుకబడినటువంటి బిడ్డను చూచి భారత మాత కూడాను చాలా అంతకంటే వెయ్యి రెట్లు పరితపిస్తుంది.
1: Our motherland will also feel very sad when the social and spiritual aspects are not learnt by the student community.
0: Janani janmabhumascha swargadipagariyasi. Janmabhumi ainatunti bharat desamu janmam ichinatunti talli yokka baadalanu nivarana gaavinchadaniki vidyarthulu kankanam kattukovali.
1: The students should now determine to see that the motherland is free from this suffering of watching her own sons not acquiring spiritual aspects.
0: Vidya anaga emiti?
1: What is knowledge?
0: Etti vidyanu vidyarthulu abhyasinchali?
1: What sort of education is to be acquired by students?
0: Manava abhyudhamaku margadarshakamainatundi edi?
1: What is it? The ideal that ensures the progress of mankind.
0: Kani pavitramainatundi oka vidyatattvam ee naadu vidyarthulu gurtinchadaniki prayatninchadam ledu.
1: Students are not making an attempt to understand the sanctity of education.
0: Prastuta vidya vishayamlo manavuniki labhinchetuvanti phalam emiti?
1: What is the ultimate result you expect out of these institutions?
0: Ee panchatantramulanu parishilinchi parishodinchi gurtinchi paraloku andinchi aanandinchadame vidyarthulaka pradhana kartavyam.
1: Is the main responsibility of the students to acquire the various skills of knowledge and share with the rest of the community.
0: Vyakti yokka gauravamu kevalam vidya valane manaku labhinchadu.
1: The prestige of the human doesn't depend merely on the acquisition of the knowledge.
0: Ee vidyaku samskaram kodanu athyavasaram.
1: Along with this education, the culture, the refinement is also required.
0: Vidya negative, samskaram positive.
1: Education is negative while culture refinement is positive.
0: Vidya kevalamu information e kaani transformation kaadu.
1: Education is merely information, it doesn't amount to transformation.
0: Ee sanskrutiye transformation.
1: The culture expects transformation.
0: Ee sanskrutiye lenetunti vidya neeru leni pairu.
1: Education without this culture is something like the field without water supply.
0: Current leni wire.
1: It is a wire that without current.
0: Deepam leni illu.
1: And it is the residence without the light.
0: Pantulu leni badi.
1: And the school without the teacher.
0: Devudu leni gudi.
1: It is a temple without the deity.
0: Ilanti kevalam samskruti lekunda manavudu vidyanu abhyasinchatam cheta ఎక్కడికి పోతున్నాడు ఏం చేస్తున్నాడు తనకే అర్థం కాదు.
1: Without the cultural values, by merely acquiring the knowledge and the education, in which direction the youth is travelling, well, they are not aware of it.
0: ఈ విద్యా విధానమునందు దీన్ని సంస్కరించడానికి అనేక మంది అనేక రకమైనటువంటి కమిటీలు స్థాపించారు.
1: To bring changes, reforms in the education field, many committees have been appointed in the past.
0: కానీ అన్ని కమిటీలు కూడాను కొన్ని నిర్ణయాలు తీసుకుంది.
1: All committees have taken certain decisions.
0: కానీ ఆచరణలో శూన్యమైంది.
1: But in practice they have not done anything.
0: కనుక పెద్దలు ఆచరించినటువంటి ఒక మార్గమును ఈనాటి పిల్లలు అనుసరించడం అత్యవసరము.
1: So it's most essential that youngsters should follow the example of the elders.
0: ప్రాచీనులు అనేక విధములైనటువంటి ఒక శోధనలు చేసి పరిశీలనను సలిపి పరిశుద్ధమైన భావమును ప్రాకులాడి దానిని ఆచరించి ఆనందించి జనానికి అందిస్తూ వచ్చారు మహర్షులు.
1: ఏన్షియంట్ రిషి సేజెస్ అండ్ సెయింట్స్ హ్యావ్ ఇన్వెస్టిగేటెడ్ ఎక్స్పెరిమెంటెడ్ వేరియస్ థింగ్స్ దట్ ఆర్ రియల్లీ సీక్రెట్ దే హ్యావ్ ప్రాక్టీస్డ్ అండ్ షేర్డ్ విత్ ద రెస్ట్ ఆఫ్ ద కమ్యూనిటీ.
0: కనుక ఇట్టి పవిత్రమైనటువంటి విద్యను ఈనాడు అభ్యసించుటకు ప్రయత్నించాలి విద్యార్థులు.
1: స్టూడెంట్స్ షుడ్ మేక్ ఎన్ అటెంప్ట్ టు అక్వైర్ దిస్ సీక్రెట్ నాలెడ్జ్.
0: కేవలం బుకిష్ నాలెడ్జ్ మాత్రమే ప్రయోజనం కాదు.
1: బుకిష్ నాలెడ్జ్ ఇస్ నాట్ టోటల్లీ ఆఫ్ యూజ్.
0: ఇది కేవలము తన నుండి ఏర్పడేటువంటి యొక్క భావములు.
1: ఇట్ ఈస్ ఓన్లీ ద ఐడియాస్ రిఫ్లెక్షన్స్ ఆఫ్ వన్స్ ఓన్ సెల్ఫ్.
0: దీనినే ఎడ్యుకేషన్ అన్నారు.
1: దిస్ ఈస్ కాల్డ్ ఎడ్యుకేషన్.
0: ఈ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఇంగ్లీష్ పదం.
1: ఎడ్యుకేషన్ ఇస్ ద ఇంగ్లీష్ వర్డ్.
0: ఇది బుకిష్ నాలెడ్జికి సంబంధించినటువంటిది.
1: దిస్ ఇస్ రిలేటెడ్ టు ద బుకిష్ నాలెడ్జ్.
0: కానీ మరొకటి ఉన్నది ఎడ్యుకేషన్. ఆ ఎడ్యుకేర్ అనేటువంటిది ఒకటి ఉంది.
1: బట్ ఎడ్యుకేషన్ ఇస్ ద డెరివేటివ్ ఆఫ్ అనదర్ వర్డ్ ఎడ్యుకేర్.
0: ఎడ్యుకేర్ అంటే ఏమి? లోపల ఉన్నటువంటి దానిని, హృదయంలో ఉన్నటువంటి దాన్ని, గుప్తమైనటువంటి దాన్ని, పవిత్రమైనటువంటి దానిని బయటికి లాగి దాన్ని అనుసరించి దాన్ని పరిశీలించి దాన్ని అనుభవించాలి.
1: ఎడ్యుకేర్ యాక్చువల్లీ మెంట్ బ్రింగింగ్ అవుట్ దట్ విచ్ ఇస్ లేటెంట్, దట్ విచ్ ఇస్ హిడెన్ ఇన్ వన్స్ ఓన్ హార్ట్, విచ్ హస్ గాట్ టు బి లెర్న్డ్ అండ్ ప్రాక్టీస్డ్ దేర్ ఆఫ్టర్.
0: ఎడ్యుకేషన్ అనేటువంటిది ప్రాకృతమైనటువంటి విద్యలు.
1: దిస్ ఎడ్యుకేషన్ ఇస్ ద ఫిజికల్ నాలెడ్జ్.
0: ఎడ్యుకేర్ అనేటువంటిది అంతర్ముఖమైనటువంటి యొక్క ఆనందము.
1: ఎడ్యుకేర్ కన్ఫర్స్ ది ఇన్వర్డ్ బ్లిస్.
0: సర్వానందమునకు మూల కారణము మానవుని యొక్క హృదయమే.
1: ఫర్ ఆల్ ది ఎంటైర్ టోటాలిటీ ఆఫ్ బ్లిస్ ఇట్ ఇస్ ద హార్ట్ దట్ ఈస్ ద సెంటర్.
0: బాహ్యమైన ఈ ప్రపంచమునందు ఎన్ని శక్తులు గలవో అన్ని శక్తులు కూడాను మానవుని హృదయం నుండి ఇమిడి ఉన్నవి.
1: ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ అండ్ పొటెన్షియాలిటీస్ దట్ యు ఫైండ్ ఇన్ ది ఎక్స్టర్నల్ వరల్డ్ ఆర్ ఆల్సో ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ ఇండివిజువల్.
0: తన యందే ఉన్నటువంటి సమస్త శక్తులను కూడాను గుర్తించుకోలేక మానవుడు ఈనాడు బయట పరిశీలన జరుపుతున్నాడు.
1: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు నో ద లేటెంట్ కెపాసిటీస్ బట్ యట్ ఈజ్ ఇన్ సర్చ్ ఇన్ ద ఔటర్ వరల్డ్.
0: బయట మనకు కనిపించేటువంటి అన్ని కూడాను రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: ఆల్ దట్ యు ఫైండ్ అవుట్ సైడ్ ఈజ్ నథింగ్ బట్ ద రిఫ్లెక్షన్.
0: మన లోపల ఉన్నటువంటి దాని యొక్క ప్రతిబింబమే ఇవన్నీ.
1: దట్స్ నథింగ్ బట్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ వన్స్ ఓన్ బీయింగ్ విదిన్.
0: కనుక మానవుడు తమ దృష్టిని లోపలికి ప్రవేశపెట్టి తద్వారా విచారణ జరిపి అంతర్ముఖమైనటువంటి ఆనందమును బయటకు తెప్పించుకోవాలి.
1: దేర్ఫోర్ మ్యాన్ మస్ట్ టర్న్ ఇన్ వర్డ్ ఇన్వెస్టిగేట్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఔటర్ వరల్డ్.
0: ఈనాడు భౌతికమైనటువంటి విద్యలకు మాత్రమే మానవుడు జీవితమంతా కూడాను కాలమంతా కూడాను దుర్వినియోగం చేస్తున్నాడు.
1: మ్యాన్ ఈజ్ స్పెండింగ్ ఆల్ హిస్ టైమ్ ఇన్ అక్వైరింగ్ ద ఫిజికల్ సెక్యులర్ ఎక్స్టర్నల్ నాలెడ్జ్.
0: భౌతిక విద్యలు కూడాను అవసరమే.
1: The secular knowledge is also necessary.
0: కాని దీని యొక్క సర్వశక్తి కూడాను అంతర్ముఖమైనటువంటి యొక్క విద్య అందే ఇమిడి ఉంటున్నది.
1: ది ఎంటైర్ పవర్ ది ఎనర్జీ ఇస్ సెంటర్డ్ విదిన్.
0: అదే ఫండమెంటల్ ఎనర్జీ.
1: దట్ ఈస్ ఫండమెంటల్ ఎనర్జీ.
0: ఈ ఫండమెంటల్ ఎనర్జీ లేకుండా ఏమి చేసి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ డూయింగ్ ఎవ్రీథింగ్ విదౌట్ దిస్ ఫండమెంటల్ ఎనర్జీ?
0: చూడండి, ఈ టంబ్లర్ లో వాటర్ ఉంది.
1: హియర్ దిస్ టంబ్లర్ హ్యాస్ వాటర్.
0: ఈ వాటర్ దేని వల్ల పుట్టింది?
1: How is it formed?
0: ఏ విధంగా ఆవిర్భవించింది?
1: How do you find it?
0: ఆక్సిజన్ హైడ్రోజన్ రెండు కలపటం వల్ల వాటర్ ఏర్పడిపోయింది.
1: వాటర్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ద కాంబినేషన్ ఆఫ్ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్.
0: కానీ హైడ్రోజన్ ఆక్సిజన్ వల్ల ఎంత వాటర్ నీవు డెవలప్ చేయగలవు?
1: Out of these two, hydrogen oxygen, how much of water can you make?
0: ఇది అసాధ్యము.
1: It is impossible.
0: కేవలము దీని యొక్క ఫండమెంటల్ దీన్ని మనం ప్రధానంగా పట్టాలి.
1: You have to catch hold of this fundamental principle.
0: ఇది ఏమి? ఎండి టంబ్లర్.
1: This is silver tumbler.
0: ఈ సిల్వర్ టంబ్లరు, ఈ సిల్వర్ సిల్వర్ స్పూను, ఈ సిల్వర్ ప్లేటు, ఇవన్నీ కూడాను ఎక్కడి నుంచి వచ్చినటువంటివి?
1: వాట్ ఈస్ ద ఆరిజిన్? ద ప్రైమ్ మెటీరియల్ అవుట్ ఆఫ్ విచ్ యూ ఫైండ్ ద సిల్వర్ స్పూన్, ద సిల్వర్ ప్లేట్ అండ్ టంబ్లర్.
0: మార్చి వేయచ్చు.
1: యూ కెన్ చేంజ్ ద టంబ్లర్.
0: స్పూను మార్చవచ్చును.
1: యూ కెన్ ఆల్సో చేంజ్ ద స్పూన్.
0: ప్లేటు మార్చవచ్చును.
1: సో ఆల్సో ద ప్లేట్.
0: అన్ని మార్చిన తర్వాత నిలిచేది ఏమిటి?
1: ఆల్ కెన్ బి చేంజ్ వన్ ఫార్మ్ అదర్. వాట్ ఈస్ ద అల్టిమేట్ డిఫరెన్స్?
0: సిల్వర్.
1: దట్ ఈస్ ద సిల్వర్.
0: ఆ సిల్వర్ ఫండమెంటల్ భక్తి.
1: దట్ సిల్వర్ ఇస్ ద ఫండమెంటల్ వన్.
0: దాని నుండి ఈ రూపంలో నామంలో కూడా ఆవిర్భవిస్తూ వచ్చాయి.
1: బేసింగ్ ఆన్ ది సిల్వర్ విచ్ ఇస్ ఫండమెంటల్ యూ కెన్ మేక్ ఎనీ ఫార్మ్ ఆఫ్ యువర్ చాయిస్.
0: ఫండమెంటల్ విద్య మన హృదయ స్థానం నుండి ఉంటున్నది.
1: ఫండమెంటల్ ఎడ్యుకేషన్ ఇస్ ప్రెసెంటెడ్ ఇన్ అవర్ హార్ట్.
0: దీనిని ఆత్మ విద్య అన్నారు.
1: దిస్ ఇస్ కాల్డ్ ద సెల్ఫ్ నాలెడ్జ్.
0: దీనిని జ్ఞానశక్తి అన్నారు.
1: ఇట్ ఇస్ కాల్డ్ ద పవర్ ఆఫ్ విజ్డమ్.
0: ఈ జ్ఞానశక్తి అనేటువంటిది విద్యానాం జ్ఞానశక్తి. విద్య యొక్క జ్ఞానశక్తిని మనం చక్కగా పరిశీలన చేయాలి.
1: వీ హావ్ ఎంక్వైర్ క్లియర్లీ ద పవర్ ఆఫ్ విజ్డమ్ త్రూ దిస్ ఎడ్యుకేషన్ కల్టివేటెడ్.
0: కనుక ఈనాటి భౌతికమైనటువంటి యొక్క ఎడ్యుకేషన్ లోపలనే మన కాలం అంతా వ్యర్థం చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ వేస్ట్ అవర్ టైమ్ ఇన్ ఎక్వైరింగ్ దిస్ ఫిజికల్ అవుట్ నాలెడ్జ్.
0: ఇలాంటి విద్యలు గడిపినటువంటి వాడు మన భారతదేశంలో కోట్ల మంది ఉన్నారు.
1: దర్ ఆర్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ హూ హావ్ దిస్ థాట్ ఆఫ్ నాలెడ్జ్.
0: కానీ వీరి వల్ల జగత్తు కలిగినటువంటి ఫలితం ఏమిటి?
1: What is that the world? How is it going to be benefited?
0: ఈ చదువరులంతా కూడా నువ్వు జగత్తుకు ఏ ఉపకారం చేస్తున్నారు?
1: The educated people in what way they are helping the community?
0: ఏమీ లేదు.
1: Nothing.
0: తమ కోసం తాము పాటుపడుతున్నారు.
1: ఇట్ ఇస్ జస్ట్ స్ట్రగ్లింగ్ ఫర్ వన్
0: తమ బంధువుల కోసం తాము పాటుపడుతున్నారు.
1: దే వర్క్ ఫర్ దేర్ ఓన్
0: సమాజం కోసం ఎవరు పాటుపడుతున్నారు?
1: హూ ఆర్ వర్కింగ్ ఫర్ ది సొసైటీ.
0: కనుకనే మనం సమాజం కోసం పాటుపడాలి.
1: సో వీ షుడ్ వర్క్ ఫర్ ద సొసైటీ.
0: సర్వే లోక హితే రతః. ఇది విద్యలో ప్రధానమైనటువంటిది.
1: వర్కింగ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ ఈస్ ద ప్రైమార్డియల్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: సర్వే సమదితా గుణైహి. ఇది రెండవ పాయింట్.
1: ద సెకండ్ టు మేక్ ఎవ్రీ వన్ హ్యాపీ.
0: సర్వే జ్ఞానైక సంపన్నః.
1: రిక్వైర్ ద వెల్త్ ఆఫ్ విజ్డమ్ ఈజ్ ద థర్డ్ ఆస్పెక్ట్.
0: కనుక మొట్టమొదట మనము సమాజం కోసం పాటుపడాలి.
1: సో వీ షుడ్ వర్క్ ఫర్ ద సొసైటీ.
0: సమాజం యొక్క సమృద్ధి కోసం మనం పాటుపడాలి.
1: వీ షుడ్ వర్క్ ఫర్ ది ప్రోగ్రెస్.
0: సమాజం యొక్క సంక్షేమం కోసం పాటుపడాలి.
1: వీ షుడ్ వర్క్ ఫర్ ది వెల్ఫేర్ అండ్ ప్రోగ్రెస్ ఆఫ్ కమ్యూనిటీ.
0: సమాజంలో ఒక వ్యక్తివే.
1: You are an individual in the community.
0: సమాజం యొక్క క్షేమంలో నీ క్షేమం కూడా ఇమిడి ఉంటున్నది.
1: యువర్ ప్రోగ్రెస్ డిపెండ్స్ అపాన్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ద కమ్యూనిటీ బై అండ్ లార్డ్.
0: ప్రతి మానవుడు కూడా చదివిన చదువును
1: ఎవ్రీ పర్సన్
0: కేవలము ధనం నిమిత్తమే అమ్ముకోకూడదు.
1: షుడ్ నాట్ అలౌ ది ఎడ్యుకేషన్ షుడ్ బి సోల్డ్ లైక్.
0: ఈనాడు విద్యలన్నీ కూడా వ్యాపార రంగంగా మారిపోయింది.
1: ఎడ్యుకేషన్ హెస్ బికమ్ బిజినెస్ టుడే.
0: ఈ బిజినెస్ లో కూడా చాలా చెడ్డ బిజినెస్ గా మారిపోయింది.
1: దట్ టు బ్యాడ్ బిజినెస్.
0: నీవు సమాజం నుంచి ఏ శక్తులను నీవు సాధిస్తావో
1: దట్ విచ్ యు హావ్ గాట్ అవుట్ ఆఫ్ ద కమ్యూనిటీ
0: ఆ శక్తులను తిరిగి సమాజానికి సద్వినియోగం చేయాలి.
1: హాస్ గాట్ టు బి డెడికేటెడ్ బ్యాక్ టు ద సొసైటీ.
0: సమాజం నుంచి అందుకున్నటువంటి విద్యను తిరిగి సమాజానికి అమ్ముకోవటమా?
1: యు హావ్ రిసీవ్డ్ ఎడ్యుకేషన్ ఇన్ దిస్ కమ్యూనిటీ అండ్ యు సెల్ ఇట్ బ్యాక్ టు ద సొసైటీ.
0: ఇది మానవత్వమునకు విరుద్ధమైనటువంటిది.
1: ఇట్ ఇస్ జస్ట్ అగైన్స్ట్ ది హ్యూమన్
0: సొసైటీ. త్యాగమే మానవుని యొక్క ప్రధానమైన గుణము.
1: And it is the virtue that's most important.
0: దీనినే వేదమునందు న కర్మణ న ప్రజయాధనేన త్యాగేనైకి అమృతత్వ మానసు.
1: The Veda clearly declares that the sacrifice that confers immortality, no community, no wealth, no power whatsoever.
0: కనుకనే వేదమునందు కూడాను సహస్ర శిరీషా పురుషః. సహస్ర శిరస్సు కలిగినటువంటి వాడు పురుషుడు.
1: Veda declares God with thousands of heads.
0: కనుకనే దీన్ని వేదము కూడాను ఏకత్వంగా భావించు వచ్చింది.
1: వేద ఆల్సో ఎక్స్ప్లెయిన్స్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ.
0: ఏకోహం బహుశ్యాం. ఉన్నది ఒక్కటే.
1: ఓన్లీ వన్ దట్ మేనిఫెస్ట్ ఇన్ టు మెనీ.
0: అనేకత్వం అనేటువంటి మన భ్రమలే.
1: దిస్ మల్టిప్లిసిటీ ఈజ్ అవర్ ఇమాజినేషన్.
0: సహనావతు సహనాభునక్తు సహ వీర్యం కరవావహి. అంత సహస్రం కూడా ఒక్కటిగానే ఉంటుండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ది ప్లూరాలిటీ అల్టిమేట్లీ ఇస్ బేస్డ్ ఆన్ ద యూనిటీ.
0: కనుకనే కలిసి మెలిసి తిరుగుదాం.
1: Let's move together.
0: కలిసి మెలిసి పెరుగుదాం.
1: Let's grow together.
0: కలిసి మెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం.
1: Let's grow our intelligence together having got it.
0: కలిసి మెలిసి కలతలేక చెలిమితో జీవించుదాం అనింది వేదం.
1: The Veda says let us live together without any conflict in total friendship.
0: కనుక ఈ భారతీయ సంస్కృతిని మనం ఏం చేస్తున్నాం?
1: What is that we are doing with this culture of
0: ours? దీన్ని మనం ఆచరణలో పెట్టి అనుభవించి మనలోకి అందించాలి.
1: We have to practice. Experience it and share with the rest of the people.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఈనాడు మనం చదివిన చదువులంతా కూడాను ఏ ఉద్యోగం కోసమని ఏ ఇన్కమ్ కోసమని అనేటువంటి థాట్స్ మనం మర్చిపోవాలి.
1: As students, forget the thought, what job you are going to get, the emolument, the
0: payback.
1: What is this earning?
0: బెగ్గర్ కూడా సంపాదిస్తున్నాడు.
1: Beggar also earns.
0: కానీ సంపాదన గొప్పనా?
1: Do you think there's something great to earn? God, the money has become God. The pomp has become religion. Selfishness has become a center of activity in our intellect. Righteousness is gone. And this righteousness is totally declined.
0: ఆకారమనందు మనం అనేక రకములుగా వివరిస్తున్నాము.
1: We just describe it, narrate it, going by form.
0: అహము అందంబయ్యే.
1: అండ్ దిస్ ఈగో హ్యాస్ బికమ్ ఎ మ్యాటర్ ఆఫ్ బ్యూటీ.
0: స్వార్థమే ఫ్యాషన్.
1: సెల్ఫిష్నెస్ హ్యాస్ బికమ్ ఫ్యాషన్ టుడే.
0: ఇలాంటి ఫ్యాషన్ లో మనం తిరిగిపోతున్నాము.
1: వీఆర్ ఆఫ్టర్ సచ్ ఎ ఫ్యాషన్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: స్వార్థాన్ని త్యజించాలి.
1: సాక్రిఫైస్. సాక్రిఫైస్ దిస్
0: ఐకమత్యాన్ని పోషించాలి.
1: అండ్ ఫాస్టర్ ది లవ్.
0: ఇలాంటి ప్రేమతత్వాన్ని పెంచాలి.
1: డెవలప్ లవ్.
0: త్యాగభావంతో మనం జీవించాలి.
1: వీ హావ్ టు లివ్ దిస్ లైఫ్ విత్ ది ప్రిన్సిపల్ ఆఫ్
0: సాక్రిఫైస్. అప్పుడు సర్వవిధమైనటువంటి అనుకూలములు మనకు చేకూరుతాయి.
1: దెన్ యు విల్ హావ్ ఆల్ కన్వీనియన్సెస్ టు ఫాలో.
0: కనుక మన అనుకూలం నిమిత్తమై మనం ప్రాకులాడకూడదు.
1: వీ షుడ్ నాట్ వర్క్ ఫర్ కన్వీనియన్సెస్ అలోన్.
0: ఏమిటి ఈ అనుకూలములు?
1: వాట్ ఆర్ దిస్ కంఫర్ట్స్?
0: ఈనాడు నీవు అనుభవించినటువంటి అనుకూలములు రేపటి దినం నీకు అది విరుద్ధంగా ఉంటుంది.
1: ద కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్స్ దట్ యు ఎంజాయ్ టుడే మే నాట్ కమ్ టుమారో. ఆ సమయంలో
0: అన్నం నీకు చాలా రుచిగా కనిపిస్తుంది.
1: అండ్ ఎట్ వన్ స్టేజ్ బ్యూటీ యు మైట్
0: మరో నిమిషమే దాన్ని విరుద్ధంగా మనం తోసివేస్తాం.
1: నెక్స్ట్ మినిట్ యు మే టర్న్ అగైన్స్ట్ ది బ్యూటీ.
0: ఈ ఆశలకు, దురాశలకు, నిరాశలకు, ప్రాప్తికు అన్నిటికి ఏది కారణము?
1: వాట్ ఈస్ దట్ which is responsible for aspiration, ambition, frustration, failure? It is the mind that is the cause for the bondage and liberation. For everything mind is responsible. Where is mind? You think that mind is in you? No. In fact, mind is so expansive all over the world.
0: ఆ జగత్తంతా వ్యాపించిన మనసు నీ యందు కూడా ఉంటున్నది.
1: ద మైండ్ దట్ హస్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఈస్ ఇన్ యూ ఆల్సో.
0: చూడండి ఈ బల్బ్స్ అంతా కూడా ఎన్ని కనిపిస్తున్నాయి.
1: డోంట్ యు ఫైండ్ సో మెనీ బల్బ్స్ ఆల్ అరౌండ్.
0: ఈ బల్బ్ లో ఉన్నటువంటి ప్రకాశమే ఆ బల్బ్ లోనే ఉంది.
1: ద లైట్ దట్ యు ఫైండ్ హియర్ ఈస్ ఆల్సో దేర్.
0: అదే రీతిగా దేహములంతా కూడా బల్బ్స్ వంటివి.
1: సో ఆల్ బాడీస్ ఆర్ లైక్ బల్బ్స్.
0: ఆ విల్ పవర్, ఆ ఆత్మశక్తియే కరెంట్.
1: దట్ విల్ పవర్ ఇస్ ద కరెంట్.
0: అందరి యందు ఉంటున్నది.
1: ఇట్ ఇస్ ఇన్ ఎవ్రీవన్.
0: మన గౌరవ రామారావు చెప్పింది అందరి యందు దైవం ఉంటున్నాడు.
1: Governor stated that God is in everyone.
0: Ishavasyam idam jagat.
1: God is present in the entire universe.
0: Ishara sarvabhutanam.
1: God is present in all beings.
0: Sarvabhutamulu yandu untunnadi.
1: Is present everywhere.
0: Danni manam ee vidhanga anubhistunnam.
1: How are you experiencing?
0: Ninake meeku anek pariyam cheppanu.
1: Bhagavan said many times.
0: Deho devalay prakto jeevo deva sanatana.
1: Body is the temple and the divine and individual are eternal. The individual is divine.
0: కాబట్టి ఈ దేహం ఏ విధంగా దేవాలయమో ఆ దేహము అదే విధంగా దేవాలయమే.
1: జస్ట్ యాజ్ దిస్ బాడీ ఇస్ ద టెంపుల్ దట్ బాడీ ఇస్
0: ఈ దేహములన్నీ కూడా దేవాలయములే.
1: ఆల్ దిస్ బాడీస్ ఆర్ టెంపుల్స్.
0: ఈ దేవాలయంలో ఉన్నటువంటి ప్రతి జీవుడు కూడా దేవుడే.
1: అండ్ ఎవ్రీ పర్సన్ ది ఇండివిజువల్ సోల్ ఈస్ డివైన్.
0: కాబట్టి నీవు ఎవరిని ద్వేషిస్తావు?
1: దెన్ హూమ్ ఆర్ యూ గోయింగ్
0: ఎవరిని ప్రేమిస్తావు?
1: హూమ్ ఆర్ యూ గోయింగ్ టు లవ్?
0: అన్ని దేవాలయములే.
1: ఆల్ ఆర్ టెంపుల్.
0: అన్నింటి యందు ఒకే దేవుడే.
1: సేమ్ గాడ్ రిసైడ్స్.
0: కాబట్టి ఈ విశ్వ కుటుంబంగా నీవు భావించి అందరినీ నీవు ప్రేమించు.
1: కన్సిడర్ ది ఎంటైర్ యూనివర్స్ యాజ్ వన్ ఫ్యామిలీ అండ్ లవ్ ఆల్. నెవర్ హేట్ ఎనీబడీ.
0: ద్వేషిస్తావా? నిన్ను నీవు ద్వేషించుకున్న వాడవుతావు.
1: ఇఫ్ యు హేట్ ఎనీవన్ ఇట్ అమౌంట్స్ టు హేటింగ్ యువర్ ఓన్ సెల్ఫ్.
0: కనుకనే హర్ట్ ఎవర్
1: అండ్ దేర్ ఫోర్
0: లవ్. లవ్ ఎవర్ హర్ట్ నెవర్.
1: సో హర్ట్ నెవర్ హెల్ప్ ఎవర్.
0: ప్రేమను పూజించాలి.
1: And then have this love.
0: ప్రేమకు మించినటువంటి దైవం మరొకటి లేదు.
1: There is no other God beyond love.
0: దైవమే ప్రేమ.
1: God is love.
0: Love is God, live in love.
1: Love is God, live in love.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు ద్వేషం కాని, అసూయ కాని, ఇంకే విధమైనటువంటి క్రోధం కాని ఇలాంటి దుర్గుణములకు అవకాశం ఇవ్వకూడదు.
1: స్టూడెంట్స్ డు నాట్ హ్యావ్ దీస్ బ్యాడ్ క్వాలిటీస్ ఎయిదర్ హేట్రెడ్ ఆర్ జెలసీ ఆర్ పామ్.
0: ఏ దుర్గుణములైనా కూడా అవి నిన్ను నీనే ప్రేమిస్తుంది. ప్రేమిస్తుంది, ద్వేషిస్తుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ద క్వాలిటీస్ మే లవ్ యూ ఆర్ మే జస్ట్ త్రో యూ అవుట్.
0: ద్వేషించేది నీ ప్రేమనే.
1: ఇట్ ఇస్ వెరీ
0: ప్రేమించేది నీ ప్రేమనే.
1: అండ్ ఇట్ ఇస్ వెరీ సేమ్ లవ్ దట్ వుడ్ ది ద కాజ్ ఫర్ ద లవ్ ఇన్ టర్న్.
0: ఇలాంటి ప్రేమించేటువంటి ప్రేమను మేము పెంచుకోవాలి.
1: అండ్ హ్యావ్ దిస్ లవ్ దట్ ఇన్ టర్న్స్ లవ్.
0: స్టార్ట్ ది డే విత్ లవ్.
1: స్టార్ట్ ది డే విత్ లవ్.
0: ఎండ్ ది డే విత్ లవ్.
1: ఎండ్ ది డే విత్ లవ్.
0: ఫిల్ ది డే విత్ లవ్.
1: ఫిల్ ది డే విత్
0: లవ్. ఎండ్ ది డే విత్ లవ్.
1: ఎండ్ ది డే విత్ లవ్.
0: ది వే టు గాడ్.
1: దిస్ ఇస్ ద వే టు గాడ్.
0: కనుక ఇలాంటి ప్రేమతత్వాన్ని మనం పెంచుకోవాలి.
1: వీ హావ్ టు డెవలప్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
0: ప్రతి మానవుని కూడా విద్య వల్ల ఒక దయామయుడిగా మార్చాలి.
1: ఎవ్రీ ఎడ్యుకేటెడ్ పర్సన్ షుడ్ బి కంపాషనేట్ వన్.
0: దయలేనటువంటి విద్య ఉండి ప్రయోజనం ఏమిటి?
1: ఈవెన్ ఇఫ్ యు ఆర్ ఎడ్యుకేటెడ్
0: శిలాహృదయుడిగా మారకూడదు.
1: యూ షుడ్ నాట్ బి స్టోన్ హార్టెడ్.
0: ఈ శిలాహృదయుడిగా ఉండిన చేతనే ఒకనొక సమయంలో గాంధీ చాలా విచారంగా ఉంటున్నాడు.
1: బికాస్ ఆఫ్ ది స్టోన్ హార్టెడ్ పీపుల్ గాంధీ ఫెల్ సాడ్ ఎట్ వన్ టైమ్.
0: బ్రిటిష్ ధర వచ్చాడు. ఏమి గాంధీ గారు ఏమిటి యోచిస్తున్నారు మీరు అన్నారు.
1: బ్రిటిషర్ కేమ్ అండ్ సెడ్ గాంధీజీ
0: హార్డ్నెస్ ఆఫ్ హార్ట్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ అన్నాడు. ది హార్డ్నెస్ ఆఫ్ హార్ట్ ఆఫ్ ది ఎడ్యుకేషన్.
1: హి సెడ్ ది హార్డ్నెస్ ఈజ్ ది ఆర్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ప్రజల యొక్క హృదయము చదివే కొలది కూడా కేవలం ఒక హార్డ్ అయిపోతుంటుంది.
1: అండ్ గాంధీజీ సెడ్ ద హార్డ్ హ్యూమన్ హార్ట్ ఈస్ బికమింగ్ హార్డ్
0: మారిపోతున్నారు.
1: ఇట్ ఈస్ స్టోన్ హార్టెడ్.
0: కాబట్టి అది సరైనటువంటి చదువు కాదు.
1: ఇట్ ఇస్ నాట్ ప్రాపర్ ఎడ్యుకేషన్.
0: హృదయాన్ని కరిగించాలి.
1: ద హార్ట్ షుడ్ మెల్ట్.
0: ప్రేమను కదిలించాలి.
1: అండ్ ద లవ్ షుడ్ మేక్ యు మూవ్.
0: దివ్యత్వాన్ని పోషించాలి.
1: Divinity has to be fostered.
0: ప్రతి మానవుని కూడాను దయామయునిగా మార్చాలి.
1: ఎవ్రీ పర్సన్ షుడ్ బి కంపాషనేట్.
0: కనుకనే ఆ విధమైనటువంటి యొక్క విద్యనే ఈనాడు అత్యవసరము.
1: That sort of education is most essential today.
0: ఏదో చదివినాము పెద్ద డిగ్రీస్ తీసుకున్నాం అనుకుంటున్నారు.
1: You think that you are educated with high degrees.
0: ఈ డిగ్రీస్ కాదు ముఖ్యము.
1: Degrees are not that important.
0: చదివి వ్రాయ నేర్చిన వారందరూ విద్యావంతులేనా?
1: Do you call all those people that can read and write educated?
0: కాలేజీలో డిగ్రీలను పొంద విద్యావంతులగునా?
1: By merely acquiring college degrees can you call yourself educated?
0: సుజ్ఞానము సుకృతి లేక విద్యను సద్విద్యలగునా?
1: Without proper mind and intellect can you call yourself educated?
0: బ్రతుకుటకే విద్య అన్న బ్రతుకునేది పశుపక్షులు.
1: If the education is for a living, don't you find birds and beasts living in the world?
0: అవి ఏమి చదివినాయి?
1: వాట్ ఎడ్యుకేషన్ దే హ్యావ్.
0: కాబట్టి కేవలం బ్రతుకుడు కోసం కాదు మన విద్య.
1: ఎడ్యుకేషన్ ఇస్ నాట్ మియర్లీ ఫర్ లివింగ్.
0: ఎడ్యుకేషన్ షుడ్ బి ఫర్ లైఫ్, నాట్ ఫర్ లివింగ్.
1: ఎడ్యుకేషన్ షుడ్ బి ఫర్ లైఫ్, నాట్ ఫర్ లివింగ్.
0: కనుక మనము లివింగ్ కోసమని ప్రయత్నం చేస్తున్నాము.
1: బట్ వీఆర్ మేకింగ్ ఎఫర్ట్ ఫర్ అవర్ లివింగ్.
0: ఇది చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
0: ఉద్యోగాల కోసమని ప్రయత్నం చేస్తున్నాము.
1: వీఆర్ మేకింగ్ ఎఫర్ట్ టు గెట్ ఎన్ ఎంప్లాయ్మెంట్.
0: ఈ ఉద్యోగమునకు చదువుకు ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాన్ని తెంచి వేయాలి.
1: వీ హావ్ టు కట్ ఆఫ్ ది ఇంటిమేట్ రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ఎడ్యుకేషన్ అండ్ ద జాబ్.
0: కనుక ఉద్యోగం అంటే కాదు, ఉద్యోగం ఏది ఉద్యోగము? ఇంటి పని కూడా ఉద్యోగమే.
1: వాట్ ఇస్ ఎంప్లాయ్మెంట్? వాట్ ఇస్ జాబ్?
0: నీ తల్లిదండ్రులు చేసేటువంటి పని కూడా నువ్వు చేయి.
1: అండ్ యూ డూ దాట్ వాట్ ఇస్
0: తల్లిదండ్రులు హెల్ప్ చేయి.
1: హెల్ప్ యువర్ పేరెంట్స్.
0: ఏ పని చేసినా అది ఉద్యోగమే.
1: ఎనీ వర్క్ దట్ యూ డూ ఇస్ ఎ జాబ్.
0: విల్ బి ట్రాన్స్ఫార్మ్ ఇంటూ వర్షిప్.
1: వర్క్ విల్ బి ట్రాన్స్ఫార్మ్ ఇంటూ వర్షిప్.
0: వర్క్ ఈజ్ వర్షిప్, డ్యూటీ ఈజ్ గాడ్.
1: వర్క్ ఈజ్ వర్షిప్, డ్యూటీ ఈజ్ గాడ్.
0: కనుక నీవు ఏ పని చేసినా అదంతా ఉద్యోగమే.
1: యూ మే డూ ఎనీథింగ్, ఇట్ ఈస్ ఎ జాబ్.
0: కానీ ఈనాటి మోడర్న్ బాయ్స్ అంతా కూడాను,
1: the modern boys today,
0: edaina oka degree pondin tachaname,
1: the moment they get the degree,
0: passport degree potaru inka,
1: they go to the passport office.
0: Videshalaku povali, videshalaku povali, videshalaku povali.
1: They want to go to foreign country.
0: Emti videshamulu bharat desamlo ledi videshamulu emtundi?
1: What is it that's present in foreign country?
0: Enna bharate tanna bharata, bharatamlo lenitundi bharat desamlo lenitundi videshalu ekkada ledu.
1: That which is not present in Bharat is not present anywhere in the world.
0: కనుకని భారతదేశంలో ఉన్నటువంటి పవిత్రతను ఈనాడు మనం మర్చిపోతున్నాము.
1: The sacredness of Bharat is
0: భారతదేశం త్యాగభూమి.
1: Bharat is the land of sacrifice.
0: యోగభూమి.
1: The one of spiritual
0: practice. భారతదేశం కర్మభూమి.
1: The one of action.
0: కానీ ఇలాంటి కర్మభూమి, త్యాగభూమి, యోగభూమి అయినటువంటి భారతదేశాన్ని భోగభూమిగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు.
1: Bharat which is the land of action, which is the land of sacrifice.
0: ఇది భోగము కాదు, మానవుడు కాదు, ఒక రోగమే.
1: The pleasure, in fact it is disease alone.
0: కనుక మనం బయట దేశానికి పోవడానికి ప్రయత్నం చేయకూడదు.
1: డోంట్ మేక్ అటెంప్ట్ టు గో అబ్రాడ్.
0: నీ దేశాన్ని నీవు సంరక్షించుకో.
1: ప్రొటెక్ట్ యువర్ కంట్రీ.
0: ఇది నాది మాతృదేశము.
1: ఇస్ మై మదర్ ల్యాండ్.
0: ఇది నా ప్రియ మాతృభాష.
1: ఇస్ మై మదర్ ల్యాండ్.
0: ఇది నా మతమంచు. ఎడగొట్టి నుడువ నేరని బ్రతికిన పీనుంగొక్కడు వస్తుందని కలడా?
1: Is don't you do you find any person who does not declare with all the pride that this mother land, this my mother tongue?
0: కనుకనే మన మదర్ ల్యాండ్ భారతదేశంకు మించినటువంటి దేశం మరొకటి లేదు.
1: మదర్ ల్యాండ్ భారత్ ఇస్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్.
0: ఎటువంటి పవిత్రమైన దేశం,
1: సీక్రెట్ కంట్రీ.
0: అన్ని దేశములకు నాయకత్వాన్ని వహించినటువంటి భారతదేశం.
1: ఇన్ఫాక్ట్ భారత్ ఇస్ ద లీడర్ ఆఫ్ ఆల్.
0: నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, లౌకిక అన్ని రంగముల ఎందు కూడాను, రాజకీయ రంగం నందు కూడాను ఆధ్యాత్మిక స్థానాన్ని వహించేటువంటి.
1: ఇన్ఫాక్ట్ భారత్ ఇస్ ద లీడర్ ఇన్ వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్, ద మోరల్, ఎథికల్, ద సైంటిఫిక్, ద పొలిటికల్ అండ్ స్పిరిచువల్.
0: కీర్తిని మీరు ఎందుకు వదులుతున్నారు?
1: వై ఆర్ యు గివింగ్ అప్ ది ఎస్టీమ్ అండ్ ద ప్రెస్టీజ్ ఆఫ్ ద కంట్రీ?
0: నీ పుట్టిన దేశం యొక్క విశ్వాసమే పోతే పెట్టిన దేశం ఎంతకాలం ఉంటుంది?
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ డూ నాట్ హ్యావ్ ది అటాచ్మెంట్ టు యువర్ దిస్ పుట్టిన దేశం మదర్ ల్యాండ్, పెట్టిన దేశం ఫారిన్ కంట్రీ, హౌ ఆర్ యూ గోయింగ్ టు డెవలప్ అటాచ్మెంట్ టువర్డ్స్ దాట్?
0: ఇది పుట్టిన దేశము.
1: దిస్ ద పుట్టిన దేశం మదర్ ల్యాండ్.
0: ప్రేమించాలి.
1: లవ్ యువర్ మదర్ ల్యాండ్.
0: దేశానికి మనం ఉపకారం చేయాలి.
1: యూ షుడ్ వర్క్ ఫర్
0: ఈ దేశంలో. మనం సేవ చేయాలి.
1: సర్వ్ యువర్ కంట్రీ.
0: ఈ దేశం యొక్క సర్వీస్ ను మనం తీసుకోవాలి.
1: అండ్ జస్ట్ గెట్ ఆల్ దాట్ అవుట్ ఆఫ్ దిస్ కమ్యూనిటీ.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్,
0: మీరు చదవాల్సిందే భౌతిక విద్యలు కూడాను.
1: ఎస్, యూ హ్యావ్ దిస్ ఎడ్యుకేషన్.
0: కానీ భౌతిక విద్యలతో పాటు ఆధ్యాత్మిక విద్య కూడాను అత్యవసరమే.
1: అలాంగ్ విత్ దిస్ మెటీరియల్ నాలెడ్జ్ ది స్పిరిచువల్ ఎడ్యుకేషన్ ఇస్ ఈక్వలీ రిక్వైర్డ్.
0: నైతిక, ఆధ్యాత్మిక విద్యలు లేనిటువంటి యొక్క సమలోపల ఏమాత్రము శాంతి ఉండదు.
1: దాట్ కాంగ్రిగేషన్ బిరెఫ్ట్ ఆఫ్ మోరల్ అండ్ స్పిరిచువల్ వాల్యూస్ విల్ నెవర్ హ్యావ్ పీస్.
0: కనుక విద్యార్థులైనటువంటి వారు రెండింటి ఎందుకు నెగిటివ్ పాజిటివ్ గా మనం భావించుకోవాలి.
1: స్టూడెంట్ షుడ్ కన్సిడర్ దీస్ టూ ఆస్పెక్ట్స్ నెగిటివ్.
0: కానీ ఈనాటి విద్యార్థులందరూ కూడా హృదయాన్ని పూర్తి నెగిటివ్ గా మార్చుకుంటున్నారు.
1: స్టూడెంట్స్ టుడే హ్యావ్ మేడ్ దేర్ హార్ట్ టోటలీ నెగిటివ్.
0: ఇది కేవలం నిరుపయోగమైనటువంటిది.
1: ఇట్ ఈస్ యూస్లెస్.
0: ఇది తాడుదగిన గాలిపటం వంటిది.
1: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ కైట్ దట్ హస్ లాస్ట్ ఇట్స్ థ్రెడ్.
0: ఇది ఎక్కడ పోయి పడిపోతుందో,
1: వేర్ ఇట్ ఫాల్స్ వీ డోంట్ నో.
0: కనుకనే నీవు దీన్ని సరైనటువంటి విద్యగా నీవు తీర్చిదిద్దుకోవాలి.
1: టేక్ ఎడ్యుకేషన్ ద ప్రాపర్ సెన్స్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీ యొక్క గుణములు చాలా మంచివే.
1: యువర్ వర్చ్యూస్ ఆర్ నో డౌట్ గుడ్.
0: ఈ వయసు చాలా పవిత్రమైనటువంటిది.
1: దిస్ ఏజ్ ఇస్ సీక్రెట్.
0: ఈ వయసులో వచ్చేటువంటి భావములు కూడా చాలా పవిత్రమైనవి.
1: ద ఫీలింగ్స్ దట్ యు హావ్ అట్ దిస్ టెండర్
0: ఏజ్ ఆర్ సీక్రెట్. టైం తొందరపాటు పడకూడదు.
1: నెవర్ బీన్ ఏ హరీ. టేక్ టైం.
0: వేస్ట్ మేక్స్ వరీ, సో డు నాట్ బీన్ ఏ హరీ.
1: హేస్ట్ మేక్స్ వేస్ట్.
0: తొందరపాటు పడి నీవు చాలా దాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నావు.
1: బీయింగ్ ఇన్ ఎ హరీ, యు ఆర్ మిస్యూజింగ్, వేస్టింగ్.
0: ఏదైనా ఒక థాట్ నీలో వచ్చిందా, టేక్ టైం. ఇది మంచా చెడ్డా, ఇది సత్యమా కాదా, ఇది అవునా సత్యమా, ఈ విధంగా విచారణ చేయాలి.
1: ద మూమెంట్ ద థాట్ అరైజెస్ ఇన్ యూ, డిస్టింగ్విష్, డిస్క్రిమినేట్ క్లియర్లీ వెదర్ రైట్ ఆర్ రాంగ్, గుడ్ ఆర్ బ్యాడ్.
0: ఉండి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఈస్ ది ఫన్ ఆఫ్
0: ఆ డిస్క్రిమినేషన్? కూడాను
1: డిస్క్రిమినేషన్,
0: ఇండివిజువల్ డిస్క్రిమినేషన్ చేయకూడదు.
1: షుడ్ నాట్ బి ఆన్ ఇండివిజువల్ గ్రౌండ్.
0: ఫండమెంటల్ డిస్క్రిమినేషన్ చేయి. నాకు, నీకు, వీరికి, వారికి, అందరికీ మంచి ఏది?
1: ఫండమెంటల్ డిస్క్రిమినేషన్ ఇస్ ఎసెన్షియల్ విచ్ ఇస్ ఈక్వల్లీ అప్లికబుల్ టు ఆల్.
0: అప్పుడే దీనికి సార్థకత ఏర్పడుతుంది.
1: దెన్ ఓన్లీ ఇట్స్ గోల్ ఇస్ అచీవ్డ్.
0: విద్యార్థులు తొందరపాటు లేకుండా నిదానంగా కాలము తీసుకుని పవిత్రమైన యోచన చేత పవిత్రమైన కర్మలు చేయాలి.
1: స్టూడెంట్స్ షుడ్ నెవర్ బీ ఇన్ ఎ హరీ. దే షుడ్ టేక్ టైమ్. దే షుడ్ పేషెంట్ ఎనఫ్ అండ్ అండర్టేక్ గుడ్ యాక్టివిటీ.
0: గవర్నర్ కూడా చాలా మంచి విషయాలు చెప్పింది.
1: గవర్నర్ మెన్షన్డ్ వెరీ గుడ్ థింగ్స్.
0: ఆమెకు ఎంతో వయసు, కానీ ఎంతో వయసు లోపల ఎన్నో విధమైనటువంటి అనుభూతులు పొందింది.
1: షీ హాస్ వెరీడ్ ఎక్స్పీరియన్సెస్.
0: కనుకనే ఆ ఎక్స్పీరియన్స్ దీనివల్లనే మీకు ఈ విజయం అందించింది.
1: షీ హాస్ టోల్డ్ యూ అవుట్ ఆఫ్ అవర్ ఓన్ ఎక్స్పీరియన్స్.
0: ముఖ్యంగా ఎవరిపైన వారికి మొట్టమొదటి నమ్మకం కావాలి?
1: ఎవ్రీవన్ షుడ్ హ్యావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: అదే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి.
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నెసెసరీ.
0: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వల్లనే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
1: అవుట్ ఆఫ్ ది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ యూ హ్యావ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
0: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వల్లనే సెల్ఫ్ సాక్రిఫైస్.
1: అవుట్ ఆఫ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ లీడ్స్ టు సెల్ఫ్ సాక్రిఫైస్.
0: సెల్ఫ్ సాక్రిఫైస్ వల్లనే సెల్ఫ్ రియలైజేషన్.
1: సెల్ఫ్ సాక్రిఫైస్ ఎండ్స్ ఇన్
0: సెల్ఫ్ కాన్ఫిడెన్స్. మొట్టమొదటి ఫౌండేషన్.
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ ది ఫౌండేషన్.
0: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వాల్.
1: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇస్ ది వాల్.
0: సెల్ఫ్ sacrifice the roof.
1: Self sacrifice the roof.
0: Self realization life.
1: Self realization is the life.
0: Roof lekunda neevu andulo undagalava?
1: Can you live there without the roof?
0: Godal lekunda roof veyagalava?
1: Without the wall can you lay down?
0: Godal lekunda godal kattagalava?
1: Well, is that possible?
0: Kabatti self confidence mottamodati.
1: So self confidence is the first and foremost.
0: Self ante evaru?
1: Then what is this self?
0: Adi daivam.
1: That is divine.
0: Nenu nenu nenu nenu.
1: Everyone says I.
0: ఎక్కడ పోయినప్పటికీ నేను నేను నేను అని అంటున్నారు.
1: ఎవ్రీవేర్ వి ఇంట్రడ్యూస్ అవర్ సెల్ఫ్ యాజ్ ఐ.
0: ఇది అనేక రకములుగా కూడా విచారణ చేసి వేదాంతంలో నిర్ణయాన్ని తెచ్చుకుంది.
1: వేదాంత ఎక్స్ప్లెయిన్స్ క్లియర్లీ అబౌట్ దిస్ ఐ.
0: అయ్యా, నీవెవరు నీవు మొట్టమొదటి తెలుసుకో.
1: సార్, ఫస్ట్ అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్.
0: నిన్ను నీవు తెలుసుకోకుండా దేన్ని నీవు తెలుసుకోగలవు?
1: నో దై సెల్ఫ్ వితౌట్ దట్ వాట్ ఎల్స్?
0: ఇది నా దేహము.
1: ఇస్ మై బాడీ.
0: ఇది నా మైండ్.
1: ఇస్ మై మైండ్.
0: ఇది నా చెయ్యి.
1: మై హ్యాండ్.
0: ఇది నా కాలు.
1: మై లెగ్.
0: నా కన్ను.
1: మై ఐ.
0: అన్ని నావి నావి. బట్ హూ ఆర్ యు? హూ ఆర్ యు?
1: యు సే దే ఆర్ మైన్. దెన్ హూ ఆర్ యు?
0: యు ఆర్ మై.
1: హూ ఆర్ మై?
0: నా చేతులు ఉంటున్నావు, నా కడుపు ఉంటున్నావు, కానీ నీవెవరు?
1: యు సే మై హ్యాండ్స్ మై లెగ్. దెన్ హూ ఆర్ యు?
0: ఇది నా కర్చీఫ్.
1: మై కర్చీఫ్.
0: కర్చీఫ్ ఇస్ సెపరేట్ ఫ్రమ్ మీ.
1: కర్చీఫ్ ఇస్ సెపరేట్ ఫ్రమ్ మీ.
0: ఇది నా టంబ్లర్.
1: ఇస్ మై టంబ్లర్.
0: టంబ్లర్ ఇస్ సెపరేట్ ఫ్రమ్ మీ.
1: టంబ్లర్ ఇస్ సెపరేట్.
0: ఇది నా బాడీ అంటే బాడీ సెపరేట్ ఫ్రమ్
1: యు. దిస్ ఇస్ మై బాడీ. బాడీ సెపరేట్ ఫ్రమ్ యు. దెన్ హూ ఆర్ యు?
0: కాబట్టి ఈ విధంగా విచారణ చేస్తూ చేస్తూ చేస్తూ వస్తే నీవెవరుంటే ఒక్కడే.
1: If you go on investigating, inquiring this way, you will know the one principle.
0: ఈ పిల్లలు ఎందు ప్రతి ఒక్కరిని విచారించు.
1: You inquire everyone here.
0: Question. Ramayya, nenu.
1: Who is Ramayya? I.
0: Yavu Rangayya, nenu.
1: Rangayya, I.
0: Yavu Neelamma, nenu.
1: Neelamma, I.
0: Yavu Palamma, nenu.
1: So,
0: I. Anta nenu nene antunnaru.
1: Everyone says I.
0: Veru roopamulu veru veruga untunnayi.
1: The names and forms are different.
0: Andari endu nenu nenu anetunte answer okkate vastundi.
1: But the answer I is uniform and common.
0: Kabatti mottamotta nee neevu nu telusukunte prapanchanne telusukunna vaadaipothavu.
1: Know thyself, then you'll know the rest of the world.
0: ఈ ప్రపంచమంతా నేను అనేటువంటి పదంతోనే నిండి ఉంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ది హోల్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ దిస్ ఐనెస్.
0: ఈ వేదాంతము అన్నారు.
1: దిస్ ఇస్ స్పిరిచువల్.
0: ఈ వేదాంతం అనేది అద్వైతము అన్నారు.
1: దిస్ వేదాంత ఇస్
0: వేదము ద్వైతములు అన్నారు.
1: వేద ఇస్ జ్యూయిజం.
0: కనుకనే వేదాంతమే అద్వైతం.
1: వేదాంతం
0: ఏకం సత్ విప్రా బహుదా వదంతి.
1: ద సేమ్ వేద ఈజ్ రిఫర్డ్ బై స్కాలర్స్ ఇన్ వేరీడ్ మ్యానర్.
0: ఎవరి బాధలను చూచి మనం మనసు కరిగిపోతుందో,
1: That suffering which makes
0: ఎవరి కష్టంలో చూచి సహాయం చేయాలని బుద్ధి
1: పుట్టుందో, the difficulties that prompt you to help,
0: ఎవరి దుఃఖం చూచి నివారణ గావించాలని మనసు వస్తుందో,
1: వాచింగ్ ద గ్రీఫ్ సమ్ అదర్స్ అండ్ యూ ఫీల్ లైక్ యు నెవర్ రియలీ,
0: ఎందుకున్నటువంటిది నీవు మనిషి.
1: అండ్ ఇఫ్ యు హావ్ దట్ హార్ట్ యు ఆర్ ఎ ట్రూ హ్యూమన్ బీయింగ్.
0: మనిషి అంటే ఏమిటి?
1: హు ఇస్ ఎ హ్యూమన్ బీయింగ్?
0: మనస్సుతో కూడినవాడే మనిషి.
1: మనిషి, హ్యూమన్ బీయింగ్ ఇస్ ద వన్ విత్ మనస్, మైండ్.
0: ఆ మనసు లేని వాడికి దయ రాదు.
1: అండ్ ద వన్ వితౌట్ మైండ్ ఆర్ మనస్,
0: ఆ మనసు లేని వాడికి ఒక విధమైనటువంటి ఒక కృప రాదు.
1: Then with the one without mind will not have any compassion.
0: అందరిని నీవు చూచి సంతోషించి అందరి యొక్క బాధలను నివారణ గావించడానికి ప్రయత్నం చేయాలి.
1: Be happy in the company of everybody and try to give relief to those people who suffer.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు చదవడానికి ప్రయత్నిస్తున్నారు,
1: పెద్ద
0: పెద్ద డిగ్రీస్ పొందాలని ఆశిస్తున్నారు, కానీ ఎన్ని పొందినప్పటికీ
1: ఇన్ స్పైట్ ఆఫ్ దెమ్
0: దేశము మాతృదేశం యొక్క సంస్కృతిని మాత్రం మరవకండి.
1: Never forget the culture of your motherland.
0: Anekatvamlo unnatundi ekatvanni gurtinchadame bharatiya samskruti.
1: The culture of Bharat lies in one principle, understanding unity and diversity.
0: Kaani ekatvanni binnatvam gavinchadam kaadu mana samskruti.
1: Our culture does not go by this way, splitting the oneness into many.
0: Ekam sat vipra bahudha vadanti.
1: Truth is one, scholars speak in different ways.
0: Kanuka enni chesinappudikini,
1: in spite of all that you do,
0: meer chadavvasinatundi chaduvul lopala,
1: in all the education that you acquire,
0: ee chaduvunaina kuda nee paropakara nimittamai meer praakulaadali,
1: has got to be utilized to help others.
0: Nee nerchukunnatundi vidyanu jagatulu edo oka margamlo dani sadvinivam cheyali.
1: The education, the knowledge you have got now must be used for the benefit of others in some way or other.
0: Engineering,
1: medical,
0: ee chaduvulu ivanni kuda nu pedda business ga maaripoyinayi.
1: Today the medical education, the engineering have become business.
0: Okka seat, medical seat kavalanukunte,
1: for one medical seat
0: 20 lakhs
1: capitation fee.
0: Laksha ante 2 lakhalu anukunnattiga undadi meeru.
1: Lakh, laksha, two lettered one.
0: 20 lakhalu petti nu chaduvu em chestavu?
1: 20 lakhs you spend, what is it?
0: Enduku aa chaduvu chadive dalikante aa dabbunanta kuda bank lo petti vache interest haayiga kurchoni cheyi.
1: Instead of paying 20 lakh capitation fee, better you deposit in the bank.
0: 20 lakhs
1: neevu
0: medical chadivite aa 20 lakhs sampaadichadaniki neevu corruption cheyavalsi vastundi.
1: Therefore in order to get back the money 20 lakh that you spend,
0: ee corruption kanta moola kaaranam dabbichi chadivatame deeniki moola kaaranam.
1: You try to get it. The main cause is that you pay the money.
0: Dabbichi emi chadavakoodadu manam.
1: In fact you should never
0: chikkipoyina paravaledu.
1: Doesn't matter even if you don't secure a seat.
0: Chaala mandi pillalanta pallelu adigithe ivu em chestunnavu ra nayana ante నేను చదువుకుంటున్నాను.
1: ఇఫ్ యూ ఆస్క్ ఎనీ బాయ్ ఫ్రమ్ ఇన్ ఎ విలేజ్, దే సే చదువుకుంటున్నాను. ఐఎమ్ పర్చేసింగ్ ఎడ్యుకేషన్.
0: చదువుకుంటున్నాను
1: ఇస్ నాట్ చదువుకుంటున్నాను లర్నింగ్, చదువుకుంటున్నాను.
0: ప్రైమరీ స్కూల్లో ఫస్ట్ క్లాస్ వానికి సీట్ చిక్కాలంటే 20,000 రూపాయలు ముందుగా డిపాజిట్ కట్టాలి.
1: టు గెట్ ఎ సీట్ ఇన్ ప్రైమరీ స్కూల్ యూ హావ్ టు పే 20,000.
0: ప్రైమరీ స్కూల్ నుంచి కూడా పీహెచ్డీ వరకు కూడా డబ్బుతోనే ఉంటుంది.
1: Everything is linked, right from a primary education to PhD, linked with money.
0: ilanti vaadinga corruption ye reethiga maarutaru?
1: Well, such people, how do you expect them to
0: tappa kottavalsi vastundi? Adi righte?
1: Yes, it's right then.
0: Kharchu pettadu.
1: He has spent.
0: Talledanulu ento dukkinchi daniki kharchu pettincharu.
1: And parents suffered a lot to pay donation.
0: Kharchu pettinappudu tirigi talledanulku chechali.
1: So parents must get back the money, you know.
0: Kanuka manam aa vidhanga kharchu pettanakkaledu. Ee vidhanga manam durvinogam cheyakkaledu.
1: We did not spend like that and try to get back.
0: ఏది చదువు చదివినా కూడా ఆ చదువు నీ యొక్క పొట్ట నింపుకోవడానికి చేత కాదా?
1: వాట్ ఆర్ ఎడ్యుకేషన్ యూ మే హావ్, కాంట్ యూ క్యారీ ఆన్ యువర్
0: లిఫ్ట్? విద్యార్థులారా, రెండు చేతులు ఇచ్చాడు భగవంతుడు మీకు.
1: స్టూడెంట్స్, గాడ్ హెస్ గివెన్ యూ టూ హ్యాండ్స్.
0: ఒక పొట్ట ఇచ్చాడు, ఒక పొట్ట నింపుకోవడానికి రెండు చేతులతో పనిచేస్తే నిండదా?
1: టు ఫిల్ వన్ స్టమక్ కాంట్ యూ వర్క్ హార్డ్ విత్ బోత్ ఆఫ్ ది హ్యాండ్స్?
0: రెండు చేతులు పని చేయటం లేదు నీవు.
1: యు ఆర్ నాట్ వర్కింగ్ విత్ బోత్ ఆఫ్ యువర్ హ్యాండ్స్.
0: పొట్ట నిండటం లేదు.
1: సో యు ఆర్ నాట్
0: పొట్ట నింపుకోవడానికి మానవుడిగా పుట్టాలా?
1: షుడ్ యు బి బోర్న్ టు ఫిల్ యువర్ స్టమక్?
0: పశుపక్షులాది మృగాలు కూడా పొట్ట నింపుకోలేట్లేదా?
1: డోంట్ యు ఫైండ్ బర్డ్స్ అండ్ బీస్ ఫిల్లింగ్ దేర్ స్టమక్స్?
0: కనుక స్టమక్ కోసం మీరు ప్రయత్నం చేయకండి.
1: డోంట్ స్ట్రగుల్ ఫర్ స్టమక్.
0: మీరు నింపుకోవడం మనసును పవిత్రం చేసుకోవడం చేయండి.
1: యూ షుడ్ మేక్ యువర్ మైండ్ సేక్రెడ్.
0: మన యొక్క భావములంతా కూడా పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: ఆల్ ఫీలింగ్ షుడ్ ట్రేడ్ అలాంగ్ ది
0: ఇంకా 15 దినాలంతా ఉంటుండాలి.
1: ఈ
0: 15 దినములు కూడా పిల్లలు నేర్చుకోవాల్సినటువంటి ఎన్నో ఉంటున్నాయి.
1: In the coming 15 days there are lots of people.
0: పండితులు కూడా వస్తున్నారు.
1: Many scholars will be visiting you.
0: స్కాలర్స్ కూడా అనేక రకమైనటువంటి యొక్క అనుభూతులను అందిస్తారు.
1: Scholars will share their experiences with you.
0: ఈనాడు మన గవర్నర్ అందించారు. ఆ విధంగా వచ్చిన వారందరూ కూడా వారు వారి ఎక్స్పీరియన్స్ ఇస్తుంటారు.
1: జస్ట్ as గవర్నర్ హస్ గివెన్ హర్ మెసేజ్ మెనీ స్కాలర్స్ ఆల్సో గివెన్ ఎక్స్పీరియన్స్
0: చాలా ఇంపార్టెంట్.
1: ఎక్స్పీరియన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: ఆ ఎక్స్పీరియన్స్ మనం అందుకోవటము,
1: వి హావ్ టు
0: దాని ఆచరణలో పెట్టము,
1: అండ్ దెన్ షేర్
0: దాన్ని అందులోకి అందించము,
1: అండ్ దెన్ షేర్ విత్ ఎవ్రీబడి.
0: కనుక మీరు ఈ విద్యా విషయం లోపల చాలా జాగ్రత్తగా మెలగాలి.
1: యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ డ్యూరింగ్ దిస్ పీరియడ్.
0: విద్య లోపల మనం సరైనటువంటి అందుకోకపోతే అవిద్యగా మారిపోతుంది.
1: ఇఫ్ యూ డోంట్ రిసీవ్ ఎడ్యుకేషన్ ప్రాపర్లీ యూ బికమ్
0: ఈనాడు విద్యలంతా కూడా కేవలం కృత్రిమైన విద్యలుగా ఉంటున్నాయి.
1: ద మోడర్న్ ఎడ్యుకేషన్ ఇస్ ఆర్టిఫిషియల్.
0: ఈ ఎడ్యుకేషన్ కాదు, ఇదంతా అంతా ఎడ్యుకేషన్.
1: ఇట్ ఇస్ నాట్ ఎడ్యుకేషన్.
0: చూడు, ఆ విధంగా వచ్చిన వారందరూ కూడా వారు వారి ఎక్స్పీరియన్స్ ఇస్తుంటారు.
1: జస్ట్ as గవర్నర్ హస్ గివెన్ హర్ మెసేజ్ మెనీ స్కాలర్స్ ఆల్సో గివెన్
0: ఎక్స్పీరియన్స్ చాలా ఇంపార్టెంట్.
1: ఎక్స్పీరియన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.

0: అంత ఎడ్యుకేషన్.
1: ఇట్ ఇస్ నాట్ ఎడ్యుకేషన్, ఇట్ ఇస్ ఆల్ ఎడ్యుకేషన్.
0: ఇలాంటి ఎడ్యుకేషన్ చదివి ఏం ప్రయోజనం?
1: వాట్ ఇస్ ది యూస్ ఆఫ్ సచ్
0: ఎడ్యుకేషన్? అన్నారు
1: యు సే ఎడ్యుకేషన్,
0: మంది ఎడ్యుకేర్ కావాలి.
1: బట్ వీ షుడ్ ఫాలో ద ఎడ్యుకేర్.
0: హృదయం నుంచి వచ్చేటువంటి భావములకే ఎడ్యుకేర్ అంటారు.
1: ఎడ్యుకేర్ మీన్స్ కనోట్స్ దాట్ విచ్ కమ్స్
0: తల నుంచి వచ్చేటువంటి భావములకే ఎడ్యుకేషన్ అన్నారు.
1: ఎడ్యుకేషన్ పర్టైన్స్ టు ది హెడ్.
0: ఇవంతా కేవలం తల నుంచి వస్తుంటాయి వస్తుంటాయి పోతుంటాయి, పాసింగ్ క్లౌడ్స్.
1: దోస్ దట్ కమ్ అవుట్ ది హెడ్ come and go like passing clouds.
0: హృదయం నుంచి వచ్చేటువంటి మానవతా విలువలు శాశ్వతంగా నిలిచేటువంటి
1: హ్యూమన్ వాల్యూస్ దట్ కమ్ అవుట్ ఆఫ్ హ్యూమన్ హార్ట్,
0: ప్రేమ, సహనము, సత్యము, త్యాగము, సానుభూతి, ఇవన్నీ కూడా హృదయం నుంచి వచ్చేటువంటి
1: కంపాషన్, ఫర్బేరెన్స్, టాలరెన్స్, ట్రూత్, సాక్రిఫైస్, దట్ వాల్యూస్ దట్ కమ్ అవుట్ ఆఫ్ ద హార్ట్.
0: అది ఏనాటికి మార్పు చెందదు.
1: దే విల్ నెవర్ చేంజ్.
0: ఈనాడు మీరు చదివిన చదువులు, చేసే ఉద్యోగాలు, ఇవన్నీ కూడా కేవలము ప్రాకృతమైనటువంటి విద్యలే.
1: The education that you receive today and the job, they are changeable.
0: కాని మార్పు చెందినటువంటి హృదయం నుంచి వస్తున్నాయి.
1: The changeless comes out of heart.
0: కనుకనే దీనికి హృత్ ప్లస్ దయా హృదయం అన్నారు.
1: Therefore, it
0: compassion తో కూడినటువంటిది ఈ హృదయం.
1: హృదయ, హార్ట్, హృత్ ప్లస్ దయా, the one full of compassion.
0: ఈ తల నుంచి వచ్చిన అంతా కూడా గ్యాస్ట్రిక్ ట్రబుల్.
1: The one that comes out of the heart. The head is gastric problem.
0: అంత తలంపులే తలంపులే తలంపులే.
1: Thoughts and thoughts.
0: ఈ తలంపులు గుచ్చి ఏం ప్రయోజనం?
1: What is one of these thoughts?
0: ఇది మంచిది. హృదయం నుంచి ఆవిర్భవించాలి.
1: Things should come out of one's own heart.
0: సద్గుణంబులు,
1: virtues,
0: సద్విద్య,
1: good education,
0: సత్యనిరతి,
1: truth,
0: కరుణ,
1: compassion,
0: క్రమశిక్ష, కర్తవ్య పాలనములు,
1: discipline, duty.
0: నేర్పునదే విద్య.
1: It is a true education.
0: విద్యార్థి నేర్పవలయు.
1: Students will have to learn.
0: తెలివితేటలు ఎన్ని ఉండి కూడా ప్రయోజనం లేదు.
1: మియర్ ఇంటెలిజెన్స్ విల్ నాట్ హెల్ప్ యూ.
0: తెలివితేటలు ఉండవచ్చు.
1: యూ మే హ్యావ్ ఇంటెలిజెన్స్.
0: ఫాక్స్ కూడా చాలా తెలివితేటలు కానీ ఫాక్స్.
1: ఫాక్స్ ఈజ్ హైలీ ఇంటెలిజెంట్.
0: కానీ అది కూడా చదువుకోవడమే
1: ఎడ్యుకేషన్.
0: ఆ యుక్తితో వచ్చేటువంటి ఒక తెలివితేటలు మనకు అక్కర్లేదు.
1: ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ నాక్.
0: మనం హృదయంతో వచ్చేటువంటి తెలివితేటలు కావాలి.
1: యూ షుడ్ హ్యావ్ ఇట్ అవుట్ ఆఫ్ యువర్ ఓన్ హార్ట్.
0: ఎక్కడైనా సరే మీరు కానీ మీ స్నేహితులకి ఏమైనా మాట్లాడదామనుకుంటున్నారు, ఈ హృదయంతో వచ్చేటువంటి ఒక సంకల్పాలకు మీరు బోధించండి.
1: ఐదర్ యూ ఆర్ యాజ్ యూ టాక్ విత్ యువర్ ఫ్రెండ్స్ సీ దాట్ థింగ్స్ కమ్ అవుట్ ఆఫ్ వన్స్ ఓన్ హార్ట్.
0: ఈ విధంగా
1: లైక్
0: సరైనటువంటి విద్యను నేర్చి
1: హ్యావ్ ప్రాపర్ ఎడ్యుకేషన్.
0: మన విద్య ఎలాంటి తెలిసినా మీకు తెలుసును, ఏ ఒక్క దాంట్లో ఒక నయా పైసా పుచ్చుకునేటువంటిది కాదు.
1: యు నో ది ఎడ్యుకేషన్ ఆఫర్డ్ హియర్, వీ డోంట్ చార్జ్ యూ కలెక్టర్
0: ఫీ. ఎడ్యుకేషన్
1: వీ హ్యావ్ ఫ్రీ ఎడ్యుకేషన్ హియర్.
0: కేజీ మొదలుకొని పీజీ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్.
1: రైట్ ఫ్రమ్ కేజీ టు పీజీ ఎడ్యుకేషన్ ఇస్ ఆఫర్డ్ ఫ్రీ.
0: ఇలాంటి దానికి మేము ఏం ఆశిస్తున్నాము?
1: వాట్ దట్ వీ వాంట్ ఫ్రమ్
0: యూ. మీరు బయటకు పోయి మీరు ఒక ఆదర్శ పురుషులుగా రూపొందాలి.
1: యాజ్ యూ లీవ్ అస్ యూ షుడ్ బి ఐడియల్.
0: ఆదర్శ పౌరులుగా మీరు జీవించాలి.
1: యూ షుడ్ బి ఐడియల్ సిటిజన్స్.
0: బయటికి పోయి మీ ఆదర్శాన్ని అందరికీ ఫ్రీగా అందించాలి.
1: లెట్ యువర్ ఐడియల్స్ బి ఫాలోడ్ బై
0: అదర్స్. ఇక్కడ నుంచి మీరు ఫ్రీగా అందుకొని
1: యూ రిసీవ్ థింగ్స్ ఫ్రీ హియర్,
0: అక్కడ పోయి మీరు డబ్బులు కనుక్కుంటుంటే ఇది ఎంత మోసము.
1: రిసీవింగ్ థింగ్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ హియర్ అండ్ యూ సెల్ ఇట్ అవుట్, వాట్ ఇస్ ద ఫన్ దేర్?
0: ఇది మంచిది కాదు.
1: ఇట్స్ నాట్ ప్రాపర్.
0: ఇది కేవలం ఒక బిజినెస్ గా వస్తుంది.
1: ఇట్ అమౌంట్స్ టు బిజినెస్.
0: ఇలాంటి దాంట్లో మనం ప్రవేశించకుండా ఉండాలి.
1: యూ షుడ్ నెవర్ యాక్ట్ లైక్ దట్.
0: ప్రేమతో నీవు అందించు.
1: షేర్ విత్ లవ్.
0: అందరితో షేర్ చేసుకో.
1: షేర్ విత్ ఎవ్రీవన్.
0: ఈ షేర్ ఎలాంటి షేరు?
1: వాట్ కైండ్ ఆఫ్ షేరింగ్?
0: పార్ట్ టైం దీంట్లో కాదు.
1: ఇస్ నాట్ పార్ట్ టైం షేరింగ్.
0: ఒక్క ఫుల్ గా చేయాలి.
1: ఇట్ ఇస్ ఫుల్ టైం వర్క్.
0: ఈ విధంగా చేసినప్పుడే విద్య మీకు అబ్బుతుంది బంగారు.
1: దెన్ యూ విల్ హ్యావ్ ప్రాపర్ ఐడియల్ ఎడ్యుకేషన్.
0: కానీ మీకు అందరికీ తెలిసిన మన యొక్క కాలేజీ యొక్క సత్వము.
1: యు ఆల్ నో అబౌట్ అవర్ కాలేజ్.
0: ఈ కాలేజీలు చదివినప్పుడు
1: as you study here
0: ఎట్లా చదవాలి?
1: How do you
0: study? 24 hours చదవకూడదు.
1: You should not study 24 hours.
0: కొంచెం టైం ఇవ్వాలి.
1: You should take time.
0: మీరు కాలేజీ నుంచి వచ్చారు.
1: You are returned from the
0: college. వచ్చిన తర్వాత తిరిగి అక్కడ బుక్ పట్టుకొని కూర్చోకూడదు.
1: Returned from the college, you should not
0: ఆట ఆడుకో.
1: You should play for some time.
0: Play play చేయి.
1: Play.
0: తర్వాత కొంచెం sing చేయి.
1: Sing for some time.
0: ఏమైనా పవిత్రమైన ఇంకొక పని చేసుకో.
1: And do some good work.
0: కానీ 24 hours పని చేయకూడదు.
1: 24 hours you can't spend time for స్టడీ.
0: అంతేకాకుండా చదువుకోవటం ఇంటికి పోతానే పుస్తకములు పారవేయకూడదు.
1: అండ్ ద మూమెంట్ యూ ఆఫ్టర్ కంప్లీటింగ్ స్టడీ షుడ్ నాట్ త్రో అవుట్ బుక్స్.
0: దాన్ని భద్రంగా పెట్టి
1: యూ షుడ్ కీప్ దెమ్ సేఫ్.
0: దాన్ని తగినటువంటి రీతిలో అనుభవించి
1: అండ్ రీడ్ అకార్డింగ్లీ.
0: మీకు చెప్పాను నెపోలియన్ ఎలాంటి క్రమశిక్షణ పోయాడని.
1: భగవాన్ మెన్షన్ అబౌట్ నెపోలియన్ ది కైండ్ ఆఫ్ డిసిప్లిన్ హీ హాడ్.
0: తాను ప్రతి దానికి కూడా టైం కొద్ది నిద్రపోయేవాడు.
1: నెపోలియన్ యూస్ టు గో
0: నిద్ర ఆహారాన్ని రెండింటినీ కూడా కంట్రోల్ చేసుకున్నాడు నెపోలియన్.
1: Perfect discipline in respect of food and sleep.
0: Atta undali manamu.
1: We should be like that.
0: Manu intiki potane
1: the moment we go home
0: college kaati chestaru leje ayipotaru.
1: The moment we return from college

0: On 19th of November 2001, on the holy occasion of Ladies' Day, Bhagawan has delivered an inspiring discourse for women. Bhagawan exhorted mothers to teach their children not just to acquire worldly education and wealth, but to become pure and selfless beings. Some touching incidents from the life of Bhagawan's chosen mother, Ishwaramba, can be heard.
1: గత జీవుడగు పతిం బ్రతికించి ఎముగెల్చే సావిత్రి భారత సాధ్వికాదే.
2: A woman who brought back to life her dead husband, that is Savitri, is she not remembered and memorable?
1: తన సత్య మహిమచే దావాగ్ని చల్లార్చే తృతి చంద్రమతి భారతీయ గాదే.
2: Was not Chandramati an Indian woman who extinguished the tremendous fire that was burning?
1: కినిసి దుర్మద కిరాతియు భూతిగావించే దమయంతి భారత రమణిగాదే.
2: Is not Damayanti the greatest woman of India who did so many things which are so memorable and rememberable?
1: సత్వ సాగర వేష్టి తస్మాతలమున భరత దాతి పతివ్రత ప్రభావ భావ సంపన్నతకు గాదే పంట భూమి.
2: ఇండియా భారత్ ఈజ్ ద ఫ్లరిషింగ్ ఫీల్డ్ ఆఫ్ మెనీ ఇలాస్ట్రియస్ విమెన్ హవ్ బీన్ ఫేమస్ ఫర్ దర్ ఉమెన్హుడ్.
1: అఖిల దేశాలకిది ఉపాధ్యాయి కాదే.
2: Is not India the teacher of the whole world?
1: Prema swarupulare,
2: embodiments of love.
1: Anadi kalamu nundi Bharat deshamunu aneka aadarshamulanta aandimpajechu vachinatvanti varu streelu.
2: In the land of Bharat, from times immemorial, women have not only upheld womanhood but have given joy to everyone.
1: Kanukane srutti aadi nundi kudanu stree purushulu aneetundi stree peru mundu purushunu peru venuku pettu vacharu.
2: Therefore, from creation of the beginning of creation, we always say the name of the woman first as stree and then only purusha, the man.
1: Stree anaga prakruti yokka swarupame.
2: స్త్రీ, ద వర్డ్ స్త్రీ మీన్స్ షీ ఇస్ ఎంబాడిమెంట్ ఆఫ్ క్రియేషన్.
1: కనుక మొట్టమొదట స్త్రీని ఆధారం చేసుకుని జీవిత సమస్యలను పరిహారం గావించుకుంటూ వచ్చారు ప్రాచీన ఋషులు.
2: సో ద రిషీస్ ఆఫ్ ఓల్డ్ టుక్ ఉమెన్ యాజ్ ఎ ఐడియల్ అండ్ ట్రై టు సాల్వ్ దేర్ ప్రాబ్లమ్స్ త్రూ ద విమెన్.
1: అన్ని సమస్యలకు కూడాను స్త్రీల యొక్క పవిత్ర హృదయాలే దీనికి మూల కారణములు.
2: టు సాల్వ్ ఆల్ ద ప్రాబ్లమ్స్ ద ప్యూరిటీ ఆఫ్ ద ఉమెన్స్ హార్ట్ ఈస్ అట్ ద బాటమ్.
1: ఈనాడు లోకములో ఎక్కడ చూచినా దుఃఖము, ఎక్కడ చూచినా అశాంతి, ఎక్కడ చూచినా బాధలు, కష్టసుఖములు కూడా కంటికి కనిపిస్తున్నవి.
2: Today in this whole wild world we see nothing but chaos, suffering, hatred and so many other negative qualities.
1: దీనికి కారణం ఏమిటి?
2: What is the reason for this?
1: Pavitra hrudayalainatvanti okka stree purushulu lopam kavadame ee deshamunaku itti kashtamulaku moola karanam.
2: Because there isn't harmony between the men and the women, this is the reason for all the chaos and trouble in the world.
1: Desham yokka manchi chettalu anni kudanu pavitra hrudayalainatvanti stree purushulu yokka cheriyala valane deeniki manchi chettalaga roopalutunnadi.
2: So whether it is good or bad, everything is represented only by the purity that resides in both men and women.
1: Deshamulo pavitra hrudayalainatvanti stree purushule undina deshachemamuna ketti korata kudanu undadu.
2: If there were only women and men of purity, then there would be nothing lacking in the peace and joy in the world.
1: Inaadu atti pavitra hrudayamulu aneka vidhamaina malinyam cheta కలుషితమైపోయినవి.
2: Today the pure hearts have been besmirched with so much of dirt. of human negative thoughts.
1: ఇది కాగితము.
2: That is a paper.
1: ఇది ప్యూర్ వైట్ గా ఉంటుంది.
2: It is pure white.
1: కానీ దీనికి ఇటువైపున తిరిగి వ్రాయటం చేత కొంచెం మాలిన్యం అయిపోయింది.
2: Because something is written on the reverse, it has become a
1: మాలిన్యం. మానవుని యొక్క హృదయం కూడాను ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క కాగితం వంటిది.
2: Even the pure heart is like the pure paper that we have.
1: కానీ ఇట్టి కాగితం పైన అనేక రకములైనటువంటి యొక్క సమస్యలు చేరిపోవటం చేతను కూడిపోవటం చేతను ఇది మాలిన్యం పొందుతున్నది.
2: On this pure paper, because we write so many things that are insolvable, negative, it becomes dirty.
1: Meek andariki telusunu tellavaru lechina modalu newspaper vaipunu chustu untaru meeru.
2: We all know that from the time you get up in the morning,
1: aa newspaper puram chuchinappudu etti vasanalu kaani etti oka galankam kaani etti oka galiju kaani kanipinchadu.
2: You look to the newspaper, which is pure, which has no dirt, which has no bad smell, nothing whatsoever.
1: కానీ అదే నేటి న్యూస్ పేపర్ రేపటికి వేస్ట్ పేపర్ గా అవుతుంది.
2: టుడేస్ న్యూస్ పేపర్ బికమ్స్ టుమారోస్ వేస్ట్ పేపర్.
1: ఈ వేస్ట్ పేపర్ లోపల మల్లెపూలు చుట్టి పెట్టినప్పుడు ఆ పేపర్ కు మల్లెపూలు వాసనే వస్తుంది.
2: ఇఫ్ ఇన్ దిస్ వేస్ట్ పేపర్ యు ర్యాప్ ఫ్లవర్స్, జాస్మిన్ ఫ్లవర్స్, ఇట్ గెట్స్ అ బ్యూటిఫుల్ ఫ్రేగ్రెన్స్.
1: అదే పేపర్ పైన కొన్ని వాసన కలిగినటువంటి పకోడాలు చుట్టినప్పుడు పకోడాల వాసన వస్తుంది.
2: ఇన్ ద సేమ్ పేపర్ ఇఫ్ యు ర్యాప్ అప్ పకోడాస్ విచ్ హావ్ సమ్ కైండ్ ఆఫ్ అ స్మెల్, it takes the smell of the
1: paper paine three dry fish anta kattinappudu dry fish vasam vastundi.
2: And in the same paper if you put dry fish, it gets the smell of dry fish.
1: Yetti bhavamlo atti pavitramaitunti yokka chintana manaku manaku kalugutundadi.
2: Whatever our thoughts, such is what transpires.
1: Kanukane manavuni yokka hrudayamulandu pavitra bhavamulu manam abhiruddhi gavinchukunnappude mana hrudayamu pavitramaitunti yokka కరుణ చేత రాజదిల్లుతుంది.
2: ఇట్స్ ఓన్లీ వెన్ వి ఇన్కల్కేట్ ఇన్ us గుడ్ థాట్స్ అండ్ కైండ్ థాట్స్ దట్ వి బికమ్ కైండ్ అండ్
1: ఈనాటి మానవునికి హృదయం నుండి ఆవిర్భవించేటువంటి భావములు అన్ని కూడాను కలుషితమైనటువంటివిగా ఉంటున్నాయి.
2: టుడే ఇన్ మ్యాన్ వాట్ ఎమినేట్స్ ఫ్రమ్ ద హార్ట్ ఇస్ ఆల్వేస్ నెగటివ్, ఫుల్ ఆఫ్ బ్లెమిషెస్.
1: కారణం ఏమిటి?
2: వాట్ ఇస్ ద రీజన్?
1: ఈ పవిత్రమైన హృదయం లోపల అనేకమైనటువంటి యొక్క కొన్ని మన్యమైనటువంటి యొక్క వాచనలు చేర్చుకుంటున్నాయి.
2: ఇట్స్ బికాస్ ఇన్ దిస్ ప్యూర్ హార్ట్ ఆల్ సోర్స్ ఆఫ్ డర్టీ థింగ్స్ అక్యూములేట్.
1: దుర్భావములు, దుర్వాసనలు, దుశ్చింతలు, ఈ విధమైనటువంటి యొక్క పదార్థములు కూడుకోవడం చేతనే మన హృదయం కూడాను కలుషితమైపోతున్నది.
2: బ్యాడ్ థాట్స్ అండ్ ఆల్ నెగటివ్ థింగ్స్ గెట్ ఫిల్డ్ అప్ అండ్ సో హార్ట్ బికమ్స్ బిస్మర్చ్డ్.
1: ప్రాచీన కాలం నుండి ఈ హృదయాన్ని పవిత్రము గావించుకుంటూ వచ్చారు పవిత్రమైనటువంటి యొక్క స్త్రీలు.
2: Women from time immemorial have tried to keep up this purity of the heart.
1: Gatadeevudagu patin pratikinchi emugalche savitri bharata sadvigade
2: is not
1: chachinatvanti yokka patanu pratikinchinatvanti streelu unnaru kaani chachinatvanti bhaaryanu pratikinchinatvanti purushudu ekkada kanipinchadem ledu. Ee charitralu kodunu manaku teliyadu.
2: In the whole of history there have been women who brought back like Savitri dead husbands to life, but there is not a single example of a man who has brought back to life a dead wife.
1: Itti pavitramaitunti yokka gunamulu kaliginatunti yokka streelu anadi kaalam nundi Bharat desamnandu enniyo vidhamunatunti aadarshalu nirupistu vacharu.
2: In Bharat from time immemorial there have been many women of such good unsullied character that we can hold them as illustrious examples.
1: Eenadu ఈ స్త్రీల యందు ఒక విధమైన సమాజము అభివృద్ధికి తగినటువంటి యొక్క చర్యలు లేకపోవటం చేతనే ఈ సమాజం కూడాను ఈ విధంగా కలుషితమైపోయినది.
2: ఇట్స్ బికాస్ టుడే ఉమెన్ ఇస్ నాట్ ఏబుల్ టు బి టోల్డ్ హిస్ వాల్యూస్ దట్ ద హోల్ సొసైటీ ఇస్ టర్నింగ్ దిస్ వే.
1: ఈనాడు ఆధునిక యుగం మార్గం చేత అనేక రకములైనటువంటి యొక్క చర్యలు ఆధునికంగానే చేరిపోతున్నాయి.
2: బికాస్ ఆఫ్ ద చేంజెస్ ఆఫ్ దిస్ మోడర్న్ వరల్డ్ ఆల్ న్యూ ఫ్యాంగల్ థాట్స్
1: సద్భావములకు సత్చర్యలకు సత్చింతలకు చక్కని అవకాశమే కనిపించడం లేదు.
2: దర్ ఇస్ నో ప్లేస్ వాట్స్ ఎవర్ ఫర్ గుడ్ థాట్స్, ఫర్ గుడ్ యాక్షన్స్, ఫర్ ఎనీ టైప్ ఆఫ్ గుడ్ డీడ్స్.
1: కనుక ఈనాడు స్త్రీలకు ఈ పవిత్రమైనటువంటి యొక్క భావనలు అభివృద్ధి పరచుకోవాలి. దీనికి సత్యసాయి సంస్థలని, సత్యసాయి మహిళా విభాగములని దీనికి ఏర్పరిచి ఈ సత్సంగ ప్రభావాన్ని జగమునకు చాటే నిమిత్తమై దీనికి ఏర్పరుస్తూ వచ్చాం.
2: ఫర్ ద పర్పస్ ఆఫ్ ఇంక్రీజింగ్ ద రికగ్నిషన్ ఆఫ్ దీస్ వాల్యూస్ అండ్ దెన్ ఇట్ ఇస్ ద ఉమెన్ హూ షుడ్ అప్హోల్డ్ ఇట్ అండ్ సో దర్ ఆర్ వేరియస్ ఆర్గనైజేషన్స్ ఆఫ్ శ్రీ సత్యసాయి లైక్ మహిళా విభాగ్ అండ్ సో మెనీ అదర్ టైప్ ఆఫ్.
1: కనుకనే స్త్రీలు కూడినప్పుడే జగత్తంతైకుడును ఒక పవిత్రమైనటువంటి దేశంగా రూపొందుతుంది.
2: It's only when the women get together that the whole nation becomes something exemplary.
1: ee streela yokka sanghamu entano goppa viluvanu sampadinchindi.
2: So this society of women lends it a lot of dignity.
1: ittuvanti streela yokka tattvamunu ee naati purushulu kodanu gurtinchadaniki prayatninchatam ledu.
2: So men should make an effort to understand this value in women.
1: దేశమును కూడాను హస్తగతము గావించుకునేటువంటి శక్తి కలిగినటువంటి స్త్రీలు ఈ స్త్రీలు.
2: These women are those who can really do such things in the world.
1: స్త్రీలు కేవలం సామాన్యమైనటువంటి ఒక బానిసలుగా భావిస్తున్నారు అనేక మంది పురుషులు.
2: Men think that women are just subordinate to them.
1: కాదు కాదు.
2: It's not so.
1: వారు తలంచినప్పుడు జగత్తునే ఒక మూట మాదిరి కట్టగలరు.
2: When they just think they can just bundle up the world.
1: అటువంటి శక్తి సామర్థ్యములు కలిగినటువంటి స్త్రీలను మనం ఈనాడు చులకన చేయటం చేతనే మన గతి ఈ విధంగా మారిపోతున్నది.
2: ఇట్స్ బికాస్ వి ఆర్ బిలీటింగ్ సచ్ విమెన్ హూ కెన్ డూ సచ్ ట్రెమెండస్ టాస్క్ ద వరల్డ్ హస్ కమ్ టు ద స్టేజ్.
1: స్త్రీలు సాధించలేనిటువంటిది లేదు లోకంలో.
2: దేర్ ఇస్ నథింగ్ దట్ అ ఉమెన్ కెనాట్ అచీవ్.
1: అలాంటి స్త్రీల యొక్క తత్వమును మనం దినము కూడా గుర్తించి వారు తగినటువంటి ప్రోత్సాహ ఉత్సాహములు కూడా కల్పించి వారికి తగినటువంటి సమాజం లోపల తోడ్పాటు గావించాలి.
2: Recognizing this quality in woman, we will have to give her support and try to encourage her and see that she becomes the pillar in society.
1: అలాంటి encouragement ఏ మాత్రమూ చేయటం లేదు స్త్రీలకు.
2: The women do not get encouragement at all.
1: ఏదైనా ఒక సత్సంగంలో ప్రవేశించినారంటే ఈ పురుషులకు దానిపైన కోపం కలుగుతుంది.
2: If they go to satsang, the men become angry.
1: వారి స్వార్థము వారి స్వప్రయోజనముకి మాత్రమే ప్రయత్నిస్తున్నారు కానీ స్త్రీల వల్ల జగత్తునికి ఎంత ఉపకారం కలుగుతుంది ఎంత పవిత్రమైనటువంటి మార్గం ఏర్పడుతుంది అనేటువంటి సత్యాన్ని వారు గుర్తించుకోలేకపోతున్నారు.
2: దే ఆర్ ఓన్లీ థింకింగ్ ఆఫ్ దేర్ ఓన్ సెల్ఫిషెస్ ఆఫ్ ద సెల్ఫ్ కంఫర్ట్. దే ఆర్ నాట్ ఏబుల్ టు రియలైజ్ దట్ త్రూ విమెన్ అలోన్ దట్ సొసైటీ కెన్ ప్రోగ్రెస్ ఇన్ ద
1: చాలా వరకు స్త్రీల యందు స్వార్థరహితమైనటువంటి హృదయం ఉంటుంటాయి.
2: Women have got a heart which is devoid of selfishness.
1: Daya premana cheta vaadu hrudayam nindi untadi.
2: Their heart is full of compassion and kindness.
1: Pillalanu poshinchetvanti vishayam lopala entano jagrataga untuntaru.
2: In bringing up their children they are so careful.
1: Okka chanamaina kudunu bhartu sahinchukoledu.
2: Even one moment the husband cannot
1: tolerate. Kaani aa pillalanu poshinchetvanti vidhanamlo raatrim pagalu kudunu streelu entano paatu padutuntaru.
2: Night and day the woman will strive to look after her child.
1: ఆ పిల్లల యొక్క ప్రవర్తనకు ఎన్నో విధమైనటువంటి ఒక తోడ్పాటు కూడా చేస్తుంటారు.
2: And she will always support the child in many of its actions and thoughts.
1: ఈనాటి చదువుల వల్ల ఈనాటి విద్యా విధానముల వల్ల ఆ పిల్లల యొక్క పరిస్థితులు క్రమక్రమేణా మాలిన్యమైపోతున్నది.
2: Today because of this modern education the children are getting little degraded.
1: పూర్వమంత పిల్లలకు ఏదైనా అక్షరస్వీకారం చేయాలనుకుంటుంటే
2: in the early days when a child had to be initiated in letters
1: om namah shivaya om namo narayanaya ani cheppetunte varu
2: and the women would teach the child say om namah shivaya om namo narayanaya
1: aa yokka perathetane aa pillala yokka hrudayalu kramakramina hrudayamlo chitrinchukoni pothu vachche
2: and with this type of training that the children's hearts would expand.
1: ఈ నాటి ఆధునిక యుగం యొక్క చదువులు ఏ రీతిగా ఉన్నాయి?
2: వాట్ ఇస్ ద టైప్ ఆఫ్ మోడర్న్ ఎడ్యుకేషన్?
1: వాళ్ళకి అక్షరస్వీకారం చేయాలనుకుంటే
2: ఇఫ్ దే వాంట్ టు బి ఇనిషియేటెడ్
1: చిన్న చిన్న బుక్కులు చదివించాలంటే
2: ఇఫ్ దే హ్యావ్ టు రీడ్ స్మాల్ బుక్స్
1: తల్లిదండ్రులు కూడా ఎలాంటి పుస్తకాలు చెప్పిస్తున్నారు?
2: హౌ డు ద పేరెంట్స్ వాట్ టైప్ ఆఫ్ బుక్స్ టు
1: దే బ్లాక్ షీప్ అంటారు వాళ్ళకి నేర్పించేటువంటిది.
2: సో దిస్ ఇస్ వాట్ దే టీచ్ దెమ్ బాబా బ్లాక్ షీప్
1: కనుకనే మనం చెడ్డ పదాలంతా కూడా ఈనాడు పిల్లలకి అంతా నేర్పిస్తున్నాము.
2: సో వీఆర్ టీచింగ్ చిల్డ్రన్ ఆల్ బ్యాడ్ థింగ్స్.
1: ఎవరైనా ఇంటికి వచ్చేస్తే వారికి నమస్కారం చేసే పిల్లలను చాలా స్వాగతం చేసేటువంటి వారు.
2: Earlier children when any elders came to the house they would do namaskar.
1: ee naadu atti vini vidhedale purti kolipoyinaru.
2: There is no humility these days in children.
1: Kalugane motta motta pillalaku chakkani gunamulu nerpinchali.
2: So first and foremost the children should be
1: ee naadu pillalu kalimi balimi chelimini maatrame korutu unnaru.
2: Today's children are taught only to think of money and so many other things which are worldly.
1: కానీ గుణములు మాత్రం నేర్పటం లేదు.
2: బట్ దే ఆర్ నాట్ టీచింగ్ దెమ్ గుడ్ హ్యాబిట్స్.
1: గుణము లేని బలము ఉండి ప్రయోజనం ఏమిటి?
2: వాట్స్ ద యూజ్ ఆఫ్ హ్యావింగ్ such type of training?
1: Gunam leni chelimi undi prayojanam enti?
2: What's the use of having education which has no values?
1: Gunam leni kalimi undi prayojanam enti?
2: What's the use of having wealth when you do not have any values?
1: Dhanam vastundi potundi,
2: money comes and goes.
1: Kani morality valiki cherchali.
2: But you must teach them morality.
1: Neethi nijayithi aa pillalaku bodhinchali.
2: You've got to tell them what is honesty and truth.
1: Prachina kalamlo ilanti pavitramainatundi chadulu pillalaku cheppincheetundi vaaru.
2: In the olden days children were taught such type of education.
1: Kaani ee naadu
2: but today
1: pillalu pedda chadulu chadavalani
2: they think that
1: goppa vaaru kavalani aashistunnaru.
2: Today parents think that their children should study very high and they should become very important.
1: తల్లిదండ్రులంతా కూడా మా బిడ్డలు గొప్పవారు కావాలని ఏనాడు కూడా వారు ఆశించలేదు.
2: In olden times the parents never thought that the children should become some great person.
1: మా పిల్లలు మంచివారు కావాలని ఆశించారు.
2: They desired that the children should become good people.
1: ఆ మంచివారు కావాలని ఆశించిన చేతనే భారతదేశము ఇంత దేశంలో కొంత ఆదర్శవంతమైనటువంటి జీవితంగా అందిస్తూ ఉంటారు.
2: బికాస్ దే ఆల్ డిజైర్ దట్ ద చిల్డ్రన్ షుడ్ బి గుడ్ పీపుల్ దట్ ద ల్యాండ్ ఆఫ్ భారత్ హెస్ బికమ్ అన్ ఎగ్జాంపుల్.
1: ఈనాడు కాలేజీకి పోయేటువంటి పిల్లలకంతా కూడా తల్లిదండ్రులు చక్కని బోధలు చేపలేదు కదా.
2: టుడే ద పేరెంట్స్ హావ్ గాట్ టు గివ్ దెమ్ గుడ్ అడ్వైస్.
1: కానీ ఈనాడు పిల్లలకు చెప్పడం లేదు.
2: బట్ టుడే చిల్డ్రన్ డోంట్.
1: వచ్చిన తక్షణమే
2: as soon as they come home
1: amma tv switch చేస్తుంది.
2: Mother switches on the tv.
1: నాన్న వచ్చి కూర్చుంటాడు.
2: Father comes and sits down.
1: నాన్న కొడుకు కూడా tv చూసుకుంటూ ఆనందాన్ని అనుభవిస్తుంటారు.
2: And then the father and son see the tv and feel very happy.
1: ఇది నేర్పించేది.
2: Is this what one teaches the children? Not at all.
1: ఆనాటి తల్లిదండ్రులు ఇంటికి వచ్చిన తక్షణమే పూజ రూమ్ దగ్గర ఇప్పించుకొని పోయేటువంటి వారు.
2: In those days the parents as soon as the children came from school
1: teachers చెప్పినటువంటి విషయాలంతా కూడా వారికి చక్కగా అర్థమయ్యేటట్టుగా బోధించేటువంటి వారు.
2: They would take them to the prayer room and then tell them what the teachers had told them again and again so that they could understand.
1: ఈనాటి కాలేజీ పిల్లలకంతా కూడా తల్లిదండ్రులు ఒరే నువ్వు గొప్ప చదువులు కావాలరా.
2: Today parents say to the
1: double degrees pondali,
2: you've got to become a great
1: post
2: person
1: cheyali,
2: double degrees post graduation
1: lakshadivantulainatundi mama garu niku chikkutaru untaru.
2: It's only then that the whole world will respect you and regard you.
1: Appudu father in law
2: and the father in law
1: kani alanti vanaadu koreetundi varu kaadu.
2: But those days the mothers and fathers didn't desire
1: mama garu chikkalani aashinchetundi varu kaadu.
2: They never thought they should get a great status and power.
1: Goppa gunavanturalani bari chikkalani koreetundi
2: varu. They thought that you should become a really good person.
1: Kanuku aanadi kaalam nundi vachinatundi paristhithilu entha yo mrudumaduramainatiga undedi.
2: In those days all these type of habits were so very enjoyable and pleasant.
1: Ee naadu prapanchamlo ee rakamainatundi avasthalanu manam vintunnamantante deeniki moola kaaranam enti?
2: If today's world we are listening to so many adverse things, what is the reason?
1: గుణవంతులైన తల్లిదండ్రులు ఇంట్లో లేరు.
2: బికాస్ ద పేరెంట్స్ దెమ్సెల్వ్స్ ఆర్ నాట్
1: ఇంట్లో గుణవంతులైన తల్లిదండ్రులు లేకపోవడం చేతనే గుణవంతులైనటువంటి బిడ్డలు అభివృద్ధి కావడం లేదు.
2: ఇఫ్ ద పేరెంట్స్ ఆర్ నాట్ గుడ్ బై దెమ్సెల్వ్స్ ద చిల్డ్రన్ రియల్లీ కెన్ నాట్ బికమ్ గుడ్.
1: కనుక మొట్టమొదట గృహమే ప్రధానం, మొట్టమొదటి స్కూలు.
2: సో ద ఫస్ట్ థింగ్ ఇస్ ద హోమ్ ఆర్ ద స్కూల్.
1: రెండవది సొసైటీ.
2: Second is society.
1: ఈ సొసైటీ లోపల పోయినప్పుడు పిల్లలు సరైనటువంటి యొక్క గుణములు నేర్చుకుంటున్నారు.
2: When they go into society it is that the children learn how to behave.
1: ఈ నాడు ప్రతి ఒక్క విద్యార్థి కూడాను గుర్తించవలసింది మొట్టమొదటి.
2: Every student today has got to recognize.
1: నేను ఇన్ని విద్యను నేర్చాను.
2: I have studied so much.
1: From where have I
2: got it?
1: Society నుంచి నేర్చాను.
2: The society has given it to me.
1: నేను ఎన్ని తెలివిలో పోషించుకున్నాను.
2: I have tried to learn so many things.
1: నేను పోషించుకున్నాను.
2: From where did I get
1: this? Society నుంచి నేను పోషించుకున్నాను.
2: I got it from the society.
1: నా యొక్క మంచి చెడు అన్ని కూడాను సొసైటీ నుంచినే వచ్చాయి.
2: All the good and the bad I've got from the society.
1: పవిత్రమైనటువంటి యొక్క ఈ సంఘము నుంచి నేను ఇంతటి అభివృద్ధిని పొందినాను.
2: From this good society that I've progressed so much.
1: కానీ
2: but
1: నేను ఈ సొసైటీకి ఏం చేస్తున్నాను?
2: బట్ వాట్ ఎమ్ ఐ డూయింగ్ టు ద
1: సొసైటీ? నుంచి నేను మంచివి నేర్చుకున్నానే కానీ నేను సొసైటీకి ఏం మంచి చేస్తున్నాను?
2: ఐ హావ్ లెర్న్ సో మెనీ గుడ్ థింగ్స్ ఫ్రమ్ ద సొసైటీ
1: అనేటువంటి ప్రశ్న తనలో తాను వేసుకోవాలి.
2: But what am I doing in turn for the society?
1: ఇంత ఉపకారం చేసినటువంటి సొసైటీకి మనం ఏం ఉపకారం చేస్తున్నాము?
2: To the society who has done such good to me, what in turn am
1: society
2: I doing?
1: సొసైటీకి మంచిని అందుకుంటున్నాము.
2: I'm taking so much good
1: society
2: from society.
1: సొసైటీని మార్చివేస్తున్నాము.
2: I'm trying to change.
1: కానీ అట్టిది చేయకూడదు.
2: You should not do that.
1: అదే కృతజ్ఞుడు అనేటువంటి మాట వచ్చింది.
2: That is the fault here.
1: మానవునికి ఈనాడు కృతజ్ఞత లేదు.
2: Man has no gratitude today.
1: ఎవరి నుంచి మంచిని నేర్చుకున్నామో వారికి మనం నిరంతరం కూడా కృతజ్ఞులై ఉండాలి.
2: from whomsoever we have learned good things, we must be grateful
1: forever.
2: If we cannot give them respect, what is the use of
1: all?
2: Then all our education is no good. What is it that we
1: have attained?
2: What is it that we really
1: need?
2: All this becomes useless. First and foremost, we have got to hold and regard
1: society.
2: Because we are born in society. We have grown in
1: society.
2: We are living in
1: society.
2: We have got to show respect to
1: society.
2: It's only then our lives will become exemplary.
1: మంచి విషయాలను తల్లులు పోషించేటువంటి వారు.
2: In olden days, a mother should tell these
1: things.
2: Mother should tell these things for the children.
1: చెప్పాను కూడాను.
2: I also told the other day.
1: అభిమన్యుడు వచ్చి
2: అభిమన్యుడు కేమ్
1: తల్లి నేను యుద్ధానికి వెళుతున్నానని తల్లికి నమస్కారం చేశాడు.
2: He told his mother that he was going to the battle and prostrated to her.
1: కానీ తాను ఎన్నో బుద్ధులు నేర్పింది.
2: And she taught him so many good things.
1: నాయన తామర మొగ్గరంబు
2: the butt of the
1: lord varadarpita shastra garva bhanjunoddama balundu kumbajudu dalini panini vaadu dronacharya dalini panini vaadu
2: dronacharya was a teacher
1: bharya garbhavati
2: the wife was pregnant
1: kalametundunu chepparemu
2: we cannot know what transpired
1: nee maamayu tandri neerichita maanu nee talpinka putraka anindi నాయన నీకు ముఖ్యంగా మామగారైన కృష్ణుడును తండ్రి గారైన అర్జునుడు ఇంట్లో లేరు.
2: Your uncle and your father Arjuna are not here.
1: ఇంతియే కాక భార్య గర్భవతిగా ఉంటుంది.
2: Not only that, your wife.
1: ఇలాంటి పరిస్థితిలో నీవు యుద్ధంలో ప్రవేశించకూడదు.
2: You should not go to war at this stage.
1: అని ఎంతో బోధించింది.
2: She told him so much.
1: కష్ట కదపటికి అభిమన్యుడు వినలేదు.
2: Then Abhimanyu did not listen.
1: అమ్మా నీవు బోధించేది ఇదియా నాకు.
2: Is this the advice you
1: give me? పృగరాజు ఓలివే నిరుకుచు చండ ఖండ నికరోన్నతి వారలు నాటే అల్దిజల్ తలుపు చిగిర్చిన ముసుత భద్రము నీకగు నుంచి పలకక ఈ తెరగున పోకు పోకుమని తీవ్రత నాగ్రంగా పాడియా.
2: Are you trying to obstruct me from going into the war when it is so essential to do so?
1: తల్లి మీరు నన్ను ఆశీర్వదించి పంపవలసినటువంటి వారు మీరు ఈ విధంగా పోకూడదని అడ్డు చేయటము న్యాయం కాదు.
2: యూ షుడ్ బ్లెస్ మీ అండ్ టెల్ మీ టు గో టు ద వార్ యూ షుడ్ నాట్ ప్రివెంట్ మీ ఫ్రమ్ గోయింగ్.
1: అప్పుడు ఆమె తెలుసుకుని నీవు చిన్నవాడు
2: She told him, child, you're small.
1: అయినప్పటికీ నీవు ఎంతో దీర్ఘకాలం బ్రతకవలసినటువంటి వాడు.
2: You've got to live for a very long time.
1: మంచి సత్కీర్తిని తేవలసినటువంటి వాడు.
2: You've got to get fame and name.
1: తండ్రి మామల యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సినటువంటి వాడు.
2: అండ్ యు హావ్ గాట్ టు అటైన్ ద గ్రేస్ ఆఫ్ యువర్ అంకుల్ అండ్ యువర్ ఫాదర్.
1: కుంకుమ పారాయణ పాదములకు రాసి.
2: అండ్ షీ రోట్ ఆల్ దిస్.
1: అప్పుడు ఆమె ఆశీర్వదిస్తుంటుంటారు.
2: అండ్ దెన్ షీ బ్లెస్సెస్ హిమ్.
1: ఏమని ఆశీర్వదిస్తుంటుండాలి?
2: హౌ డస్ షీ బ్లెస్ హిమ్?
1: ఇంతకంటే గొప్పది నీకు లేదు నాయన.
2: ట్రూత్
1: కుమారుడు పుట్టినందుకు విజయాన్ని సాధించడము గౌరవాన్ని పోషించడము కీర్తిని నిలబెట్టడము ఇదే ముఖ్యమైనటువంటివి.
2: దేర్ ఇస్ నథింగ్ గ్రేటర్ దన్ ట్రూత్. యు హావ్ గాట్ టు ఎస్టాబ్లిష్ విక్టరీ అండ్ యు హావ్ గాట్ టు షో యువర్ కరేజ్ అండ్ దట్ ఇస్ వాట్ ఇస్ మోస్ట్
1: కీర్తిని నిలబెట్టు
2: అండ్ ట్రై టు అటైన్ ఫేమ్.
1: అట్టి కనరచ్చ శ్రీరచ్చ ఎంగరచ్చ రచ్చలందరు శ్రీ దివ్యమౌ శ్రీరామరచ్చ తోడు నీడై నిన్ను కాపాడుగా కాని.
2: గాడ్స్ ప్రొటెక్షన్ విల్ బీ విత్ యూ. యు హావ్ గాట్ టు బికమ్ ఫేమస్ అండ్ అ గ్రేట్ పర్సన్ ఇన్ వర్చ్యూ అండ్ ఇన్ వాల్యూస్.
1: కనుక కీర్తిని సంపాదించడమే కుమారుడు పుట్టినందుకు తగినటువంటి గుర్తు.
2: సో ఫర్ అ సన్ హూ ఇస్ బోర్న్ హీ హస్ గాట్ టు ఆబ్టైన్ ఫేమ్.
1: కానీ ఈనాడు ఆధునిక యుగంలో పిల్లలకు ఆ విధమైన బోధన చేయటం లేదు.
2: బట్ మదర్స్ దీస్ డేస్ డు నాట్ టెల్ ద చిల్డ్రన్ దిస్.
1: కొడుకు పుట్టిన తక్షణమే
2: అస్ సూన్ అస్ ద సన్ ఇస్ బోర్న్
1: ఏదో గొప్పవాడు కావాలని అనేక విధమైనటువంటి స్వీట్స్ అంతా పంచుతుంటారు.
2: దే ఫీల్ దట్ హీ మస్ట్ బికమ్ ఎ గ్రేట్ పర్సన్ అండ్ దే డిస్ట్రిబ్యూట్ స్వీట్స్.
1: కానీ పూర్వం అట్లు చేసేటువంటి వారు కాదు.
2: బట్ ఇన్ ది ఓల్డెన్ డేస్ దే వర్ నాట్ డూయింగ్ దట్.
1: వారి ఆశీర్వదించి
2: దే వుడ్ బ్లెస్.
1: ఎప్పుడు పుట్టిన పండుగగా చేసుకునేటువంటి వారు.
2: వెన్ వుడ్ దే డూ ద బర్త్డే ఆఫ్ ది చైల్డ్.
1: పుట్టిన పండుగను పుట్టినరోజు దినం చేసుకునేటువంటిది కాదు.
2: The birthday is not to be celebrated.
1: ఏనాడు ఆ కుమారుడు సమాజం నుంచి మంచి పేరు తెస్తున్నాడో ఆనాడు మాత్రమే అతనికి పుట్టిన పండుగ చేసేటువంటి.
2: It's when he gets great name from society. That is his birthday, not the day when he is born.
1: ఈనాటి బర్త్డే నీ బర్త్డే కాదు.
2: Today's birthday is not.
1: ఏనాడు నీ ఇంటి పేరు నిలబెడతావో.
2: When you establish
1: ఏనాడు నీ కీర్తిని సాధిస్తావో.
2: The prestige of your home
1: and your fame. గౌరవం తెస్తావో.
2: When you get respect from others.
1: ఆనాడు నీకు సరైనటువంటి పుట్టిన దినము.
2: And that is the day of your birth.
1: పుత్రోత్సాహం తండ్రికి పుత్రుడు జన్మించగానే పుట్టదు.
2: The joy of having a son doesn't start when the child is just born.
1: పుత్రుని జనులు కనుగొని పొగడగ పుత్రోత్సాహము కలుగు.
2: When everybody praises him, it is then the father feels proud.
1: ఏనాడు సమాజం లోపల నీ కుమారుడు చాలా గొప్పవాడండి, చాలా మంచివాడండి కీర్తిస్తారో ఆనాడే నీకు పుత్రోత్సాహము.
2: It is when the whole society praises your son as a very great person. There's a lot of difference between what in the olden times they held as values in comparison to today.
1: కనుక ప్రాచీన కాలం నుండి కూడా బిడ్డలను పోషించేటువంటిది తల్లియే.
2: So from times immemorial is the mother. The mother who takes care of the child. So it is the mother who is the one.
1: ఆశీర్వదించడం కూడా వేదంలో
2: వెన్ షీ బ్లెస్
1: మాతృదేవో భవ పుత్రదేవో భవ ఆచార్య దేవో భవ.
2: సో వి సే మాతృదేవో భవ, మదర్ ఇస్ గాడ్,
1: పితృదేవో భవ,
2: అండ్ దెన్ గాడ్.
1: వాట్స్ ద వాట్ మాతృదేవే పెట్టారు.
2: ఫస్ట్ వి హావ్ ద నేమ్ ఆఫ్ ద మదర్.
1: ఎక్కడైనా తీసుకోండి.
2: Wherever you may take it.
1: పవిత్రమైన చరిత్రలేందు కూడా మీరు విచారించండి.
2: Even in history which is so hallowed.
1: సీతారాము అని పెడతారు కానీ రామసీతాని ఎవరు పెట్టరు.
2: We say Sita Rama, we don't say Rama Sita.
1: కృష్ణ రాధా అని పెడతారా? లేదు, రాధా కృష్ణ అని పెడతారు.
2: We don't say Krishna Radha, we say Radha Krishna.
1: పార్వతి పరమేశ్వర అంటారు కానీ పరమేశ్వర పార్వతిని ఎవరు చెప్పరు.
2: We say పార్వతి పరమేశ్వర, we don't say పరమేశ్వర పార్వతి.
1: స్త్రీల పేరే మొట్టమొదటిదని ఉచ్చరిస్తూ వచ్చారు.
2: So first and foremost it is a woman's name.
1: కారణం ఏమిటి?
2: What is the reason?
1: మానవ జీవితాన్ని ఉద్ధరింపజేసేటువంటిది వారే.
2: It is a woman who tries to look after all the good.
1: ఏదో కొంచెం చేసినప్పుడు మందలించవచ్చునే కానీ.
2: Yes, she may get correct you when
1: కానీ
2: you go wrong.
1: పిల్లలను సరైన ప్రీతితో కాపాడేటువంటి వారు, వారి అభివృద్ధి గావించి సరైనటువంటి మార్గము తెప్పించేటువంటి వారు తల్లులు మాత్రమే.
2: But the mother's heart is full of love and is she who tries to encourage the child to become a great and virtuous person.
1: కనుకనే అలాంటి తల్లులు ఈనాడు తిరిగినే అభివృద్ధి కావాలి.
2: So such type of mothers should come again.
1: అప్పుడే భారతదేశము పవిత్రమైన స్థితిగా రూపొందుతుంది.
2: It's only then Bharat, the land of Bharat, will become a great.
1: పరమ పావనమైన భారతావనియందు సహనమన్నదే మనకు చక్కదనము.
2: It is the forbearance in the Indian woman that is praiseworthy.
1: వ్రతములన్నిటియందు వన్నెగాంచిన ఎట్టి ఘన సత్యశీలమే కఠిన తపము.
2: The penance is that absolute purity and chastity in
1: the Indian woman.
2: Exalted love you can find only in the mother.
1: కనుకనే మాతృభావం కంటే గొప్పది మన దేశంలో మరొకటి లేదు.
2: మదర్హుడ్, నథింగ్ కెన్ మ్యాచ్ ఇట్, నథింగ్ కెన్ ఈక్వల్.
1: కానీ అలాంటి మాతృ మనసును సంతృప్తి పరిచేటువంటి పిల్లలు కావాలి.
2: బట్ వీ హావ్ టు హ్యావ్ చిల్డ్రన్ హూ విల్ సాటిస్ఫై సచ్ ఎ టైప్.
1: అలాంటి మాతృమూర్తులు కూడా ఈనాటి అభివృద్ధి పొందాలి.
2: అండ్ సచ్ టైప్ ఆఫ్ మదర్స్ షుడ్ ఇన్క్రీజ్ టుడే.
1: ఈ అభివృద్ధిని కోరే.
2: ఇట్ ఇస్ ఫర్ దిస్ ఇన్
1: నవంబర్ 19th దినంగా ఏర్పరచుకుంటూ వచ్చాం.
2: సో నవంబర్ 19th హస్ బీన్ ఇయర్ మార్క్డ్ యాస్ ద లేడీస్ డే.
1: కొన్ని నాది నేను చెప్పుకోవటం గొప్పది కాదు.
2: ఇట్ ఇస్ నాట్ దట్ ఐ వుడ్ లైక్ టు టాక్ అబౌట్ మై సెల్ఫ్.
1: కానీ ఈ యొక్క శరీరములకు మాతృమూర్తి ఈశ్వరమ్మ ఉండేటువంటిది.
2: ఫర్ దిస్ బాడీ దెర్ వాజ్ ద మదర్ ఈశ్వరమ్మ.
1: ఆమె ఎంత మంచి విషయాలు చెప్పేటువంటిది అంటే చాలా గొప్పవి. చదువు రాదు, సంధ్యలు రాదు, ఓనామాలే నేర్చుకోలేదు.
2: షీ వాజ్ అన్ఎడ్యుకేటెడ్, షీ వాజ్ యాక్చువల్లీ ఇల్లిటరేట్. బట్ వాట్ వండర్ఫుల్ థింగ్ షీ ఈస్ టు టెల్.
1: ఆమెనే మొట్టమొదట స్వామి మన దేశంలో ఎంతో గొప్ప మంది ఉంటారు, కానీ చిన్నపిల్లలు ఆ యొక్క నడుచుకొని బుక్కబట్టాన్ని పోతున్నారంటే నాకు చాలా కంటినీరు కారుస్తుంది. మన గ్రామంలోనే ఒక చిన్న స్కూల్ కట్టించండి స్వామి అని కోరింది.
2: స్వామి, దర్ ఆర్ మెనీ మెనీ పీపుల్ బట్ లిటిల్ లిటిల్ చిల్డ్రన్ గో వాకింగ్ టు ద స్కూల్ ఇన్ బుక్కపట్నం ఫ్రమ్ మార్ విలేజ్. స్వామి, కుడ్ యు ప్లీజ్ బిల్డ్ అ స్కూల్ ఫర్ ద చిల్డ్రన్.
1: నా దగ్గర డబ్బు లేదే అన్నాను.
2: అండ్ ఐ సెడ్ ఐ హావ్ నో మనీ విత్ మీ.
1: తన మెడలో తీసింది దండ, దీన్ని అమ్మేసి కావాల్సింటే కట్టండి స్వామి అని.
2: షీ రిమూవ్డ్ ద గోల్డెన్ చైన్ ఫ్రమ్ హర్ నెక్ అండ్ దెన్ షీ సెడ్ సెల్ ఇట్ అండ్ దెన్.
1: తొందరపడద్దు, నేను నిన్ను పరీక్ష చేయడం కోసం నేను అడిగాను, నేను తప్ప కట్టిస్తానన్నాను.
2: డోంట్ బి హేస్టీ, ఐ జస్ట్ వాంటెడ్ టు టెస్ట్ యు.
1: రెండవ దినమే పునాది వేశాను.
2: ఐ షల్ బిల్డ్ ద స్కూల్ ఆన్ ద సెకండ్ డే.
1: వారం లోపలనే కొట్టం తయారైపోయింది.
2: ద ఫౌండేషన్ వాజ్ లేడ్ అండ్ ఇన్ వన్ వీక్
1: పిల్లలందరిని స్కూల్లో చేర్చాను.
2: One week it was complete and all the children were admitted to the school. After a week, I asked her, are you now satisfied?
1: కాని తృప్తిగా చెప్పడం లేదు.
2: She didn't say she was happy.
1: కొంచెం తృప్తి అయింది కానీ ఇంకా కొంచెం కాలేదు స్వామి అని.
2: She said, I am somewhat satisfied but there is something more.
1: ఏం కాలేదు నీకు అన్నాను.
2: What is it?
1: చిన్న పిల్లలకు జలుబు దగ్గు ఇలాంటివంతా వస్తుంటే ఆ బుక్క పట్టిన ఆసుపత్రికి ఆ తను ఏడ్చుకుంటూ తీసుకుని పోతుంటే వీళ్ళు ఇక్కడి నుంచి నడిచే లోపలనే వాళ్ళకి ఏమైపోతుందో అని బాధపడుతున్నాను. ఆ చిన్న హాస్పిటల్ ఒకటి మన గ్రామంలో కట్టించండి అని.
2: When little children have little ailments like cold and fever and all that, the mothers should walk to Bukkapattam and take them. And in the meanwhile, anything can happen, Swami. Could you please build a hospital for these little ones?
1: So, a hospital kuda oka chinnadi kattinchaaru.
2: So, I built a small hospital here.
1: Ee vidhanga okotokoti pavitramaitundi oka prajalaku upayogamayetundiga bojincheetundi varu.
2: So, she was a person who used to tell things which were for the good of all mankind.
1: Swami, mana gramamlo maatrame undi prayojanam kaadu. Anni gramamlo variki kuda nu aanandanni andinchaaru.
2: Swami, it is not enough if it is in our own village. All the villages should have these facilities.
1: కనుక ప్రతి మానవుడు కూడా సుఖంగా ఉండాలి.
2: Every man should be happy.
1: మీరు భజనలు అయిపోతానే చెప్తున్నారు.
2: You say after the
1: భజన సమస్త సుఖినో భవంతు.

0: that the whole world should be happy.
1: కానీ లోకమంతా సుఖంగా ఉందా ఇప్పుడు?
0: But when the whole world has to be happy,
1: లోకానికంత సుఖాన్ని అందించకూడదు.
0: Why should we give happiness?
1: ఇంత మంది వస్తున్నారే,
0: so many people are coming,
1: లోకానికి సుఖాన్ని అందించాలి స్వామి అనింది.
0: And she said, you have got to give them all happiness, Swami.
1: తీసుకుని పోయాను బెంగళూరు.
0: I took her to Bangalore.
1: అక్కడ సమ్మర్ క్లాస్ ప్రారంభం చేశాను.
0: We started the summer course.
1: అక్కడ ప్రపంచంలో అనగా అన్ని దేశాల నుంచి కూడా స్టూడెంట్స్ ని పిలిపించాము.
0: And all students from all over the world, they came.
1: కాలేజ్ మాత్రమే కాదు,
0: it was not only our college.
1: అన్ని దేశముల యొక్క కాలేజీ పిల్లల్ని కూడా పిలిపించాను.
0: The children of all the colleges also could come.
1: వాళ్ళని పిలిపించి వారి క్లాసులు చెప్పి వారి సాయంకాల సమయం లోపల మంచి బోధనలు చేస్తుంటే,
0: so they were having classes and in the evening we would tell them such good things. She would smile with joy.
1: తిరిగి భోజనానికి పోయినప్పుడు ఏమి నీకు ఆనందంగా ఉంటున్నావా ఇప్పుడు అని అడిగేటువంటి
0: వాళ్ళు. When I stood to take my food, I would ask her, are you happy?
1: ఇంతకంటే ఆనందం ఏమి కావాలిగా స్వామి?
0: Swami, what more joy?
1: ఇంతమంది దేశస్థులంతా బాగుపడుతుంటే నాకు అదే బాగు అని.
0: When so many people in the world are procuring
1: such happiness.
0: She had a heart which was large and expansive.
1: ఈ నాడు సంకుచితమైన భావాలు.
0: Today we are very, very small.
1: నా పిల్లలు మాత్రమే క్షేమంగా ఉండాలి.
0: A small heart.
1: నా వారు మాత్రమే క్షేమంగా ఉండాలి.
0: Only our children should be happy. Our children should be happy. She was not the one who had such a...
1: ఉండాలి.
0: She never had such a narrow mind. If everybody is happy, only we can live in this
1: village.
0: Even if she had no education, she would always tell such wonderful, valuable things. Because mothers like her were there from time immemorial. So India gained such tremendous reputation.
1: ఇండియాకి ఇంత గొప్ప పేరు రావడానికి కారణం ఏమిటి?
0: వాట్ ఇస్ ద రీజన్ ఫర్ ఇండియా టు గెట్
1: ఆల్ దిస్? ఇండియాలో పుట్టినటువంటి స్త్రీ పురుషులు గొప్ప గుణవంతులుగా ఉండేటువంటి వారు.
0: బికాస్ ద మెన్ అండ్ విమెన్ ఆఫ్ ఓల్డ్ ఇన్ ఇండియా వర్ పీపుల్ హూ ఆర్ ఇన్వెస్టెడ్ విత్ సచ్ వండర్ఫుల్ వాల్యూస్.
1: పిల్లలకందరికి నీకు టిఫిన్లు పెట్టించాను.
0: సెకండ్ డే వి గేవ్ టిఫిన్ టు ఆల్ ద చిల్డ్రన్.
1: అప్పుడు ఈమె కొడుకు వచ్చి తినింది.
0: షీ ఆల్సో ఎయిట్ లిటిల్.
1: తినింది, కూర్చుంది.
0: షీ సాట్.
1: నేను పైన ఉన్నాను.
0: I was upstairs.
1: Swami, Swami, Swami ani moodu thulu pilichindi.
0: She called thrice, Swami, Swami, Swami.
1: Vastunnanu, vastunnanu, povaddu annanu.
0: I said, I'm coming, coming, don't go.
1: Povaddu annanu.
0: I said, don't go,
1: don't go, nenu vastunnanu annanu.
0: I'm coming, I said.
1: Papa Gokak unnadu.
0: Gokak was there.
1: Gokak emiti Swami ki cheptunnade?
0: What Gokak?
1: Aa ekkadiki povalanindi? అని ఆశ్చర్యంగా చూస్తున్నాడు.
0: హీ థాట్ వై స్వామి
1: పరిగెత్తి వచ్చాను కింద.
0: వేర్ ఇస్ షీ గోయింగ్? సో ఐ కేమ్ డౌన్ క్విక్లీ.
1: నా చేతులు పట్టుకుంది.
0: కాట్ హోల్డ్ ఆఫ్ మై హ్యాండ్స్.
1: నాకు మనస్తృప్తిగా చేసినారు స్వామి.
0: షీ సెడ్ యూ హావ్ డన్ టు మై హార్ట్స్ కంటెంట్ స్వామి.
1: స్టూడెంట్స్ మాత్రమే కాదు మంచి పండింది.
0: Not only students have gained the benefit of the summer class.
1: గొప్ప విశాలమైన హృదయం వచ్చింది.
0: I have expanded my heart.
1: ఇదిగో నేను పోతున్నానని చేతులు పట్టుకుని నమస్కారం చేసింది.
0: I am going, she said, she caught hold of my hand.
1: పడిపోయింది.
0: And then she did, and then she fell off.
1: జీవితము అంత సులభంగా పోవడం కారణం ఏమిటి?
0: What is the reason for her to go?
1: అనాయాస మరణాన్ని కోరుతుంటారు అందరూ.
0: Everyone wants a quick death.
1: అనగా దుర్భావము లోపల ఉంటుంటే ఆయాసకరమైన మరణం జరుగుతుంటుంది.
0: If we have got wicked thoughts inside, we will have an uneasy death.
1: కానీ ఆమెకి ఏమాత్రము ఆయాసం లేదు.
0: She never had any type of
1: ఆనందంగా ఉండేటువంటిది.
0: Any disability, she was always
1: 96 సంవత్సరాలు అయినప్పటికీ.
0: Even when she was 96.
1: Whitefield నుంచి
0: from White
1: కళ్యాణపురం అని గోగినేని వారి ఇల్లు ఉంటుంటే 3 మైళ్ళు నడుచుకుని పోయేటువంటిది.
0: When Gokaneni's house was 3 miles away from Whitefield.
1: ఎందుకు వారి ఇంటికి పోతున్నావు?
0: She went walking.
1: చిన్న కారులో కావాల్సింటే పోకూడదా అని నేను అడిగితే,
0: I asked her, why are you going walking? Couldn't you go in a car?
1: పాపం వారి మాట్లాడిచ్చి రావాలని ఆశ ఉంది స్వామి.
0: Swami, I've given them the word, so I have to go.
1: ఈ కారులో కూర్చుంటే నాకు సుఖం ఉండదు.
0: I will not be happy if I sit in the
1: car. కారు లేకపోయినా నాకు పర్వాలేదు.
0: I do not mind if there is a car.
1: కాళ్ళు ఉన్నాయి అనింది.
0: I've got the legs, Swami.
1: కాళ్ళు నాకున్నాయి.
0: I've got legs.
1: కాళ్ళపై ఆధారపడేటువంటిది ఆమె.
0: I've got to be on my legs.
1: అంత ఇతరుల యొక్క క్షేమాన్ని కోరేటువంటిది చాలు గొప్పది.
0: She was so desirous.
1: అలాంటి తల్లులు ఆనాడు ఉండటం చేతనే
0: desirous of everybody's happiness.
1: ఈ లోకమంతా కూడా ఎంతో అభివృద్ధి గావించుకుంటూ వచ్చింది.
0: Because such mothers existed in those time, the whole world.
1: సుబ్బమ్మ ఇంట్లో నేను ఉండగా,
0: once when I was in Subbamma's house.
1: అప్పుడు 12వ సంవత్సరం.
0: I was 12 years old.
1: అప్పుడు సుబ్బమ్మ, నేను గట్టిగా అడిగాను, సుబ్బమ్మ ఒకటి లాంగ్ ఒకటి గౌన్ కుట్టించు అన్నాను.
0: I said, Subbamma, get a long gown stitched for me.
1: ఆమె కూడా ఇష్టం లేదు.
0: She also didn't like.
1: స్వామి, మీరు పంచకవసంతి కట్టుకోండి, గౌన్ ఎందుకు వేసుకుంటారు?
0: Swami, you can tie a dhoti. Why do you want to wear a gown?
1: లేదు, ఇది సమయం ప్రారంభమైంది.
0: I said, no, the time has begun.
1: స్వామి మాట కబడి చెప్పకూడదని ఒక గౌన్ కుట్టించుకొని వచ్చింది.
0: So she did not want to go against Swami's work.
1: అప్పుడు నాకు ఒక గౌన్ కూడా ఎంత కావాలా?
0: She got a gown stitched.
1: రెండు అణాలు ఇస్తే ఒక గౌన్ అయ్యేటువంటిది.
0: So two annas would fetch a gown in those
1: days.
0: It was not very costly either. She got
1: the gown.
0: And to the person who stitched, you have got to give him
1: one paisa.
0: So in 2 days, my gown was ready.
1: అది వేసుకున్న తక్షణమే సుబ్బమ్మ చెప్పంపించింది, ఈశ్వరమ్మ మా ఇంటికి రా అని.
0: And as soon as I put on the gown, she sent word to Ishwarama saying,
1: వచ్చేటప్పటికి నేను అక్కడ చూసేటప్పటికి చాలా కంటిన్యూరి పెట్టింది.
0: And as soon as she saw me, she shed tears.
1: ఏమి స్వామి ఈ రూపాన్ని చుట్టారు కదా, నన్ను పిలిపించారు ఇక్కడికి.
0: Why did you call me to see this appearance of yours?
1: చాలు చాలు,
0: enough.
1: జగత్తుకంతా కూడా నువ్వు ఆదర్శవంతమైన అందిస్తున్నాను.
0: I am trying to be exemplary to the whole world.
1: కషాయ వస్త్రం కట్టినప్పుడు కషాయం బుద్ధులంతా పోతుంటాయి.
0: When I wear the ochre robes, all those dirty wicked thoughts will go.
1: ఈ విధంగా వారికి బోధించి
0: దిస్ వే ఐ షుడ్
1: ఎన్ని విధాలుగానో చెప్పించేసేటప్పటికి ఆనాటి తల్లులు చాలా సంతృప్తి పడేటువంటి వారు.
0: And in so many ways, and I would satisfy them.
1: కనుకనే భగవంతుడు ప్రేమ స్వరూపుడు.
0: God is the very embodiment of
1: love. స్వార్థ రహితుడు.
0: He has absolutely no selfishness.
1: భగవంతుని అనుసరించినటువంటి వారు స్వార్థ రహితులే కావాలి.
0: So those people who believe in God should become
1: selfless.
0: Your heart should be filled with love.
1: ఆ ప్రేమ వచ్చినప్పుడు ప్రపంచమంతా ఒక్కటిగా మారిపోతుంది.
0: So when you get that love, the whole world
1: becomes one. And
0: you will have only one
1: intention. భావనగా ఉన్నప్పుడు ఒకరిపై ఒకరి ద్వేషాలు కూడా రావు.
0: When you have just only one thought, there can be no room for hatred. There is absolutely no room for hatred. And the love makes you feel I and you are one.
1: Therefore,
0: those people who just follow God are extremely fortunate. I have absolutely no selfishness from top
1: to toe.
0: If you imbibe the selfless love, you will also become selfless. And you will love everybody. You will become exemplary to many. Therefore,
1: లోకంలో తల్లి తండ్రి మిత్రులు ఎంతమంది ఉంటుంటారు, వాళ్ళ ప్రేమలో అంతో ఇంతో కొంచెం స్వార్థం ఉంటుంది.
0: ది లవ్ ఆఫ్ ద పేరెంట్స్ ఆర్ ద బ్రదర్స్ ఆర్ సిస్టర్స్ అట్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
1: ఏ మాత్రమే స్వార్థం ఉండదు.
0: బట్ ఇన్ గాడ్స్ లవ్ దేర్ ఇస్ అబ్సల్యూట్లీ నో సెల్ఫిష్నెస్.
1: ప్రేమ కోసం ఎందుకు మీకు ప్రాకులాడుకోవటం?
0: Why do you want to strain yourself?
1: కేవలం భౌతికమైనటువంటి ఈ లౌకికమైనటువంటి కృత్రిమమైనటువంటి ఈ ప్రేమ కోసం పాటుపడుతున్నారు.
0: యు ఆర్ టేకింగ్ సో మచ్ ఆఫ్ పెయిన్స్ ఫర్ దిస్ లిటిల్ లవ్ ఆఫ్ ద వరల్డ్.
1: అన్ని ప్రాకృతమైనటువంటివే.
0: దిస్ ఇస్ ఆల్ వరల్డ్.
1: ఇవి కేవలం నెగిటివ్ ప్రేమలే.
0: దీస్ ఆర్ ఆల్ నెగిటివ్.
1: దైవం యొక్క ప్రేమ ఒక్కటే పాజిటివ్.
0: గాడ్స్ లవ్ ఇస్ ది ఓన్లీ పాజిటివ్.
1: పాజిటివ్ ప్రేమను మీరు సాధించినప్పుడే,
0: ఇట్ ఇస్ వెన్ యూ అండర్స్టాండ్ దిస్ పాజిటివ్ లవ్,
1: పవర్ఫుల్ అయినటువంటి పనులు మీరు చేయగలరు.
0: దెన్ యూ విల్ బి ఏబుల్ టు డూ సచ్
1: ఆదర్శవంతమైన కర్మలు మీరు ఆచరించగలరు.
0: యూ కెన్ డూ వర్క్ దట్ ఇస్ రియల్లీ ఎగ్జాంపుల్.
1: ఎవరేమనుకున్నప్పటికీ పర్వాలేదు.
0: డజంట్ మ్యాటర్ హూ
1: ప్రేమలో దోషం చేయనప్పుడు భయపడనక్కర్లేదు.
0: వెన్ యూ హ్యావ్ అబ్సల్యూట్ యువర్ బ్లెమిష్ ఇన్ యువర్ లవ్,
1: ప్రేమతత్వాన్ని మొట్టమొదట పెంచుకోవాలి.
0: ఫస్ట్ యూ హావ్ గాట్ ఇన్కల్కేట్ దిస్ లవ్.
1: భీతి లేని పామరత్వం పట్టి,
0: వితౌట్ ఫియర్ ఆఫ్ సిన్, ఇఫ్ యూ గో టువర్డ్స్ ద వరల్డ్,
1: దైవ ప్రీతి లేని దాని పట్టి,
0: ఇఫ్ యు ఫాలో ద పాత్ వితౌట్ గాడ్స్ లవ్,
1: మానవత్వం అణగే మానవులందున,
0: ద మ్యాన్ హుడ్ అబ్సల్యూట్లీ డిక్రీస్ అండ్ వానిష్ అండ్ గో టు నథింగ్, అండ్ దిస్ విల్ బికమ్ ఎ రెవల్యూషన్ ఇన్ ద హోల్ వరల్డ్.
1: వారి మాటలు వీరి మాటలు నమ్మేసేసి మనం ఏమాత్రం కూడా దైవ ప్రేమను మనం పాటు చేసుకోకూడదు.
0: బిలీవింగ్ దిస్ వన్ ఆర్ దట్ వన్, వీ షుడ్ నాట్ లూజ్ లవ్. The whole world are like crows. They will do so many things. They will tell you so many negative things. But we have got to look into our hearts and then think. How pure is my heart? I will not be afraid of anything. Why when we have no blemish, why should we be afraid? A have only one atma, one heart. And it's full of love. There is nothing that can enter inside.
1: కనుక ఓర్వలేనటువంటి వారందరూ కూడాను అసూయాపరులందరూ కూడాను అనేక కథలు పుట్టిస్తుంటారు.
0: సో పీపుల్ ఆర్ జెలస్ అండ్ హూ కెన్ నాట్ విత్స్టాండ్ దీస్ థింగ్స్ దే విల్ స్ప్రెడ్.
1: మంచి కోసమని
0: దోస్ ఆర్ ఆల్సో థింగ్స్ అండ్ నెగటివ్ థింగ్స్ ఆర్ ఆల్సో ఫర్ అవర్ గుడ్.
1: పురస్కార పురస్కారం అన్ని కూడాను మన మంచి కోసమే.
0: ఆల్ దీస్ థింగ్స్ విచ్ కమ్ అస్ ఆబ్స్టికల్స్ ఆర్ గుడ్ ఫర్
1: అస్. నసకార లభ్యతే సుఖం, సుఖం నుంచి సుఖం మనకు రాదు.
0: You don't get happiness out of happiness. We get happiness out of suffering. It is because of blames it is that we
1: improve.
0: If we have got to inculcate the firm faith in God, we will have to confront these things. We need not be afraid of it at all. Whole world is like crows crowing. You have to say yes to yes.
1: No anuvariki no anura.
0: Tell no to those who say no.
1: No anuvariki mee notiki gaani saayiki sarvam. Yes, yes, yes.
0: You may have no. You may have no and yes. But saayi is always yes.
1: So nenu eppudiki ye vidhamaitundi dikku naanu. No aneetundi raadu.
0: So out of me can never come the word no.
1: Nenu annitiki ni aanandangane undeetundi vaani.
0: I'm always happy.
1: Aanandam tappa naaku annyam undeetundi vaarkam naaku.
0: I do not know anything except bliss.
1: Swami na bhartha chenipoyinaadu ani vachese chaala aanandam antanu.
0: Oh Swami, my husband is dead, if they say, I say I'm very happy.
1: Swami cheptunnade na bhartha poyinaadante vinipinchukoledemo swami aanandam antunnade.
0: Why is he saying happy when my husband is dead? Maybe he did not hear properly.
1: Anni manchi kosame.
0: Everything is for the good.
1: భర్త డెత్ భర్త అయిన తర్వాత డెత్ లేకుండా ఉంటుందా?
0: When he is a husband, would he not die?
1: ఈ రెండు కూడా జంట పక్షులే.
0: These are two things that go together. They go as two
1: birds.
0: For everything, I am always very happy.
1: కనుకనే నాకు జంతినానికి పెరిగిపోతూ ఉంటుంది. ఈనాటి వరకు నాకు ఏ వట్టి ఆంచలు లేవు.
0: I do not have any desires till today.
1: ఒకే డిజైర్.
0: There's only one desire.
1: Andaru ekam kavali.
0: All should unite.
1: Anni aatmalu yokka ekatvanni vidi gurtinchali.
0: You will have to find out the unity behind every person.
1: Nirantaramu prema tattvamlo meeru pujinchali.
0: You will have to always live in love.
1: Jeevithamlo andani kuda manu gauravinchali.
0: We will have to respect everyone in life.
1: Tandrulni preminchali.
0: And you will have to love your parents.
1: Idi korutundeetundi.
0: This is what I desire.
1: Kanuka
0: therefore
1: meeru edo telusu teliyakunu konni tappulu cheyavachunu.
0: So children, you may do some wrong, I don't know English. But we don't have to think
1: past
0: of the faults.
1: Past is past, forget the past.
0: Forget the past, past is past.
1: Future is not sure.
0: Future is not sure.
1: పూర్వపు వృత్తాంతాలు కనుక్కోవాలంటే ఫ్యూచర్ తెచ్చుకోవాలి.
0: How can you think of the future?
1: Present is very important.
0: The present is very important.
1: This is not ordinary present.
0: This is not ordinary.
1: This is omnipresent.
0: This is omnipresent.
1: కనుక మీరు చూసి ఆనందించండి.
0: So be happy in the present.
1: ప్రజెంట్ లో మీరు ఆనందాన్ని అనుభవించండి.
0: Try to be blissful in the present.
1: కనుక నీ తల్లిదండ్రులంతా కూడా గొప్ప గుణవంతులుగా ఉండి మిమ్మల్ని గుణవంతులుగా చేసి వారి జన్మ సార్థకం చేసుకోవాలని నేను ఆశిస్తున్నాను.
0: So parents also not only should be of character, but they should also make their children character, full of character. The parents should always desire the goodness and the prosperity. Let us not desire that they should become great people. They should become good people.
1: Good boy, good boy, good boy.
0: Good boy.
1: Good boy, God boy.
0: The good boy will become God boy.
1: Bad boy, God boy.
0: Bad boy will never become a good boy.
1: Good boy, good boy anipinchukovali.
0: You will have to become good boy.
1: Enta bhoom etta vachindi?
0: How did it come?
1: Puramanta kuda British varanta ikkada unnappudu,
0: when the Britishers were here earlier,
1: varanta kuda good boy aneetunte vaallu,
0: they would say good boy, good boy.
1: కానీ తర్వాత గుడ్ బాయ్ అనుకుంటూ వచ్చారు.
0: దెన్ ఇట్ బికేమ్ గుడ్ బాయ్.
1: కళాతురికి గుడ్ అనేటువంటిదే పోయింది.
0: దెన్ ద గుడ్ వానిష్.
1: బై బై బై బై అనుకుంటూ వచ్చారు.
0: బై బై బై ఇట్ బికేమ్.
1: ఈ విధంగా కాల మార్పు చేత అన్ని పదాలు కూడా మారిపోతూ వచ్చాయి.
0: విత్ ద ప్యాసేజ్ ఆఫ్ టైమ్ సో మెనీ థింగ్స్ చేంజ్.
1: సాధించవలసింది గుడ్ బాయ్.
0: వి హావ్ గాట్ టు డు ద థింగ్ వెన్ వి బికమ్ గుడ్ బాయ్స్.
1: గుడ్ బాయ్ గా మీరు తయారయ్యి తప్ప అట్టక అనేప్పటికీ గాడ్ బాయ్ గా మీరు రూపొందాలని నేను ఆశిస్తున్నాను.
0: యూ విల్ హ్యావ్ టు బికమ్ గుడ్ బాయ్స్ అండ్ గ్రాడ్యువలీ బికమ్ గాడ్ బాయ్స్. దట్ ఇస్ మై డిజైర్.
1: ఎక్కడ పోయినప్పటికీ ఏ పని చేసినప్పటికీ దీనివల్ల నాకు పది మందికి నేను మంచి చేస్తున్నానా లేదా అని విచారించుకుంటూ చేయాలి.
0: వాట్ ఎవర్ యూ డూ వెర్ ఎవర్ యూ గో యూ విల్ హ్యావ్ టు థింక్ ఐ మై డూయింగ్ దట్
1: ఫర్ నా నిమిత్తం కాదు నా స్వార్థ నిమిత్తం కాదు అని మాత్రమే విచారించాలి.
0: విల్ ఇట్ మేక్ అదర్స్ హ్యాపీ? ఇట్ షుడ్ నాట్ బి సెల్ఫిష్ ఇన్ ఎనీథింగ్.
1: ఈ సెల్ఫిష్నెస్ పోవాలి.
0: The selfishness should go.
1: Selfless raval.
0: You must become selfless.
1: Self is lovelessness.
0: Self is lovelessness.
1: Love is selflessness.

0: ఈ దినము పవిత్రమైన దినంగా రూపొందింపచేశాము.
1: సో టు గివ్ యూ దిస్ మెసేజ్, నవంబర్ 19th హస్ బికమ్ ఎ వెరీ హోలీ డే.
0: నవంబర్ 19th అనేది ఏదో ఒక తమాష కోసం నిర్ణయించింది కాదు.
1: నవంబర్ 19th ఇస్ నాట్ దేర్ ఫర్ మియర్
0: కళ్ళు యొక్క ప్రేమతత్వాన్ని జగత్తునకు చాటాలి.
1: To disseminate the mother's love to the whole world.
0: పిల్లలను పవిత్రవంతులుగా రూపొందింపచేయాలి.
1: And the children should become pure.
0: ఆదర్శవంతమైన పుత్రులుగా రూపొందించాలి.
1: They must become exemplary children.
0: అందు నిమిత్తమై 19వ తేదీ పవిత్రమైన దినంగా రూపొందింపచేశాము.
1: For this reason, this 19th is become a hallowed day.
0: కనుక ఈ 19th అనేటువంటిది ఇంకా జన్మమంతా ఎన్ని జన్మలు వచ్చినా కానీ ఈ 19th ఏనిటికి మారదు ఇంకా.
1: So time may pass, eons may pass, but 19th will remain forever.
0: Kondi yera samasthamainapudiki November 19th enaatiki maaradu.
1: Many years may go by, but the November 19th
0: swami yokka drudamainatundi sankalpamtho chesinatundi
1: will never change because it is the outcome of swami.
0: Chaala mandi ikka nellela kuda 19th teedi kanta kuda pandagalu chesukuntunnaru.
1: And on 19th, November 19th, many people do celebrate it.
0: Kanukane ee 19th teediki భగవంతుని ప్రేమను పొందే నిమిత్తమై ఆచరించింపజేసినవి మీరు భావించాలి.
1: సో యూ మస్ట్ థింక్ దట్ నవంబర్ 19th హస్ బిన్ ఇయర్ మార్క్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ టు ఆబ్టైన్ ద లవ్ ఆఫ్ గాడ్.
0: రామ రామ రామ రామ

ಪಕ್ಕಟೆ ದುಃಖ ಮಿಟೆ ಲೇತ ರಾಮನ ಭವ ಸಮುದ್ರ ಸುಖದ ನಾವ ಏಕ ರಾಮನ ಶಾಂತಿ.

0: Radio Sai brings for you next the Divine Discourse delivered by Bhagwan Baba on the evening of the 8th of March 2005 on the occasion of Mahashivaratri.
1: Parama Pavanamaina Parama Pavanamaina Bharata Varyandu Sahanamam Madhyamanaku Chakkadanam Parama Pavanamaina Bharata Varyandu Sahanamannadhyamanaku Chakkadanam.
2: In this sacred land of Bharat, it is the forbearance that constitutes the beauty of this country.
1: Vratamula nitiyandu vannegaanchina yetti gana satya seelame katina tapamu.
2: Of all the rituals, adherence to truth is the toughest one, can be viewed as penance.
1: Madhura bhavam bedi manadesha mandanna matru bhavamu kanna manyaveddi.
2: What is the nectarine feeling in this country Bharat? It is a feeling towards the mother. Feeling towards the mother is the noblest. What else could be greater than this?
1: Pranam bekantenu manam beganamanu manadesa neetini mantagalpi.
2: In fact, in this country, more than the life, it is the character which is important. This code, this principle of morality is totally gone.
1: Netikichiri paradesa nisurarasi.
2: And we have today amidst us all that is present in other countries, other lands.
1: Auram yemandu bharata palanambu.
2: Alas, what is to be said about this administration?
1: Yenugettula tanabala verugaledu patturainaru mana bharatiyulu needu.
2: Just as the elephant is not aware of its own strength, similar is the situation with the inhabitants, citizens of Bharat, who do not know their own legacy and the heritage.
1: Prema Swarupulara,
2: embodiments of love.
1: Bharata Desamanna, Dini Vishishtata, Dini Gopyata, Dini Gamyamu, Dini Pavitramu, Yavaru Intavarakudanu, Dani Chavichudale.
2: Truly speaking, the greatness, the profundity, the significance, the objectives, the purpose of this country, all these aspects have not been realized by anybody till this date.
1: Anni samskaramula kante bharatiya samskruti chala uttamainatundi pavitramainatundi.
2: Of all, it is the culture of Bharat that is most sacred and noblest.
1: ఈ కల్చర్ అనేటువంటిది అణు వస్తువు నుంచి ఘనమైన వస్తువు వరకు కూడా సమత్వంగానే చేరి ఉన్నది.
2: This culture is present right from the microcosm to the macrocosm equally.
1: ఇట్టి సంస్కృతిని ఈనాడు భారతీయులు విస్మరించి పరదేశ సంస్కృతులంతా కూడాను ప్రాక్టీస్ చేసుకుంటూ కాలం గడుపుతూ వస్తున్నారు.
2: The native culture of Bharat is forgotten by the citizens and are aping ఫాలోయింగ్ ఫారిన్ కల్చర్.
1: సత్యధర్మములు రెండు కూడాను సమసిపోయినవి.
2: ద ట్రూత్ అండ్ రైచియస్నెస్ హ్యావ్ నో ప్లేస్ టుడే.
1: కానీ దీన్ని నిర్మూలన చేయటకు ఎవరి తరము కాదు.
2: హవెవర్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు అన్హిలేట్ దెమ్ టోటలీ.
1: ఇది కేవలము తుడిచిపెట్టామని చెప్పుకోగలరు, కానీ దాన్ని నిర్మూలన చేయడానికి ఎవరికి సాధ్యం కాదు.
2: ఇట్ కుడ్ బి కంక్లూడెడ్ దట్ ద ట్రూత్ అండ్ రైచియస్నెస్ ఆర్ వైప్డ్ అవుట్ బట్ దే ఆర్ నాట్ టోటలీ కిల్డ్ ఫర్ ది
1: ధర్మముల కంటే శాంతిమైనటువంటిది పవిత్రమైనటువంటిది మరొకటి లేదు.
2: ఇట్స్ ద ట్రూత్ అండ్ రైచియస్నెస్ దట్ ఎన్ష్యూర్ ద పీస్. దేర్ ఆర్ నో హైయర్ వాల్యూస్ బియాండ్ దీస్ టూ.
1: ఈ సత్యధర్మములు రెండు కూడాను మానవునికి రెండు నేత్రములు వంటివి.
2: ట్రూత్ అండ్ రైచియస్నెస్ ఆర్ కంపేరబుల్ టు ది టూ ఐస్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: ఇట్టి నేత్రముల యొక్క దృష్టిని మనం కోల్పోతున్నాము.
2: వీఆర్ లూజింగ్ ది వెరీ విజన్, ది ఐ సైట్.
1: ఈనాటి విద్యార్థులు కూడాను క్రమక్రమేణా పెరుగుతూ పెద్ద చదువులు చదివి సత్యము ధర్మం అంటే ఏమో వారికి కూడా అర్థం కావటం లేదు.
2: స్టూడెంట్స్ ఆర్ లెర్న్డ్, దే ఆర్ అక్వైరింగ్ నాలెడ్జ్ మోర్ అండ్ మోర్, బట్ యెట్ దే డు నాట్ నో వాట్ ట్రూత్ అండ్ రైచియస్నెస్ ఆర్.
1: ఇట్టి పవిత్రమైన గోప్యమైన దివ్యమైన భవ్యమైన నవ్యమైనటువంటి యొక్క సంస్కృతిని మనం వెంటబెట్టుకుని కాలము గడుపుకోకుండా ఏదో వీధి వీధి తిరుగుతున్నాము మనం.
2: ఇన్స్టెడ్ ఆఫ్ ఫాలోయింగ్ ది సేక్రెడ్ నోబుల్ పాత్ విచ్ ఇస్ లేటెంట్ అండ్ హిడెన్ ఇన్ అవర్ కంట్రీ ఇన్ అవర్ బ్లడ్ ద లైఫ్ స్ట్రీమ్, ఆన్ ద అదర్ హ్యాండ్ వీఆర్ వేస్టింగ్ అవర్ టైమ్ లాయిటరింగ్ అరౌండ్ ద స్ట్రీట్స్.
1: కానీ ఈ సత్య ధర్మశాంతి ప్రేమలు భారతదేశమునకు ఒక విధమైనటువంటి నేతను అభివృద్ధి పరిచేటువంటి యొక్క స్థానం చెప్పవచ్చును.
2: ఇట్ కెన్ ఆల్సో బి సెడ్ దట్ దీస్ ఫోర్ బేసిక్ ఎసెన్షియల్ హ్యూమన్ వాల్యూస్ ట్రూత్ రైచియస్నెస్ పీస్ అండ్ లవ్ వుడ్ హెల్ప్ టు హ్యావ్ ద లీడర్షిప్ అండ్ టు ట్రైన్ లీడర్స్.
1: సత్య ధర్మముల కంటే శాంతి చాలా ఉత్తమమైనటువంటిది.
2: More than these two, the truth and righteousness, peace stands at a higher level.
1: ఈ శాంతి కంటే పవిత్రమైనటువంటిది త్యాగము.
2: And more than this peace, the very sacred thing is that of త్యాగ, sacrifice.
1: త్యాగం అనగా కేవలము సర్వసంగ పరిత్యాగము చేయటము త్యాగం కాదు.
2: త్యాగ or sacrifice does not necessarily mean renunciation or giving up what all that you have.
1: కనుక త్యాగం అనగా వేద త్యాగమే నిజమైనటువంటి త్యాగం, కానీ మిగిలినటువంటి యొక్క ప్రాకృత లక్షణములంతా త్యాగం చేయటం అది త్యాగం కానేది.
2: దేర్ఫోర్ త్యాగ ఆర్ సాక్రిఫైస్ ఇస్ స్పిరిచువల్ ఇన్ ఇట్స్ కంటెంట్ అండ్ నాట్ మియర్లీ గెటింగ్ రీడ్ ఆఫ్ మండేన్ మెటీరియల్ థింగ్స్.
1: ఇట్టి గోప్యమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క సత్యమని ఈనాడు తిరిగి మనము జ్ఞప్తి తెచ్చుకోవాలి.
2: We have got to remind ourselves these inner secrets and the divine principles of truth.
1: ఇట్టి సత్య ధర్మ శాంతి ప్రేమలను మనం పోషించుకున్నప్పుడే మనం భారతీయులం అవుతాం.
2: We can call ourselves Bharatiyas if only we sustain, foster the human values, satya dharma shanti prema.
1: ఇందులో ఏ ఒక్కటి తప్పిపోయినా కూడాను మనం భారతీయులమే కాదు.
2: If we miss one of these four values, we cannot call ourselves Bharatiyas.
1: Satya dharmamulanu prakritiyanu unchukoni dini practice chestu jeevithanni dani anusarinchadame nijamainatvanti yokka tyagamu.
2: We have to imbibe these values in our day life, day to day life, and proceed with all our activity.
1: Satyam budhanmundi shanti premala varaku oke prayaname.
2: It is a sort of a continuous journey from truth along the way of righteousness, peace, and end up in love.
1: ఇవి ఎక్కడ కూడా ఆగునవు కాదు.
2: In fact, they do not stop at any point.
1: అది ప్రతి మానవుని ఎందుకు హృదయం నందు కూడాను ప్రసరింప చేసుకుంటూ ప్రయాణం చేస్తుంది.
2: they circulate from the human heart.
1: ఇటువంటి సత్య ధర్మములను మనము ఈనాడు కోల్పోతున్నామంటే ఎంత దురదృష్టం చెప్పవచ్చును.
2: It is bad luck misfortune to have forgotten, to have missed these twin principles, Satya and Dharma.
1: సత్యంబునందుండి సర్వమే సృష్టించి సత్యంబునందు అడగే సర్వ సృష్టి సత్య మహిమ లేని స్థలమేది కనుగొన్న శుద్ధ సత్వమిదిగే చూడరయ్యా.
2: In fact, the whole creation came out of truth only. And the whole thing will get merged finally in truth. You do not find any spot, any speck here in this cosmos where there is no truth.
1: సమస్తం కూడాను మానవుని యొక్క గర్భం నుండి ఆవిర్భవించినంత వరకు కూడాను సత్యధర్మంలే పోషిస్తున్నాయి.
2: Right from birth is only human values that sustain the human being.
1: భారతీయ స్త్రీలు కన్న కష్టమునకు ఓర్చి అనేక బాధలను అనుభవిస్తూ ఇంటి పనులను చూసుకుంటూ తమ బిడ్డలను తాము పోషించుకుంటూ బిడ్డలకు సరియైనటువంటి సద్బోధలు సరిపుతూ వచ్చారు.
2: The women of Bharat undergo so many troubles and difficulties. They bear all the pain and suffering, attend to household work, take care of children and teach them values.
1: ఈ తల్లిదండ్రులు ఈ పిల్లలను పోషించడానికి ఎన్ని విధములైనటువంటి అవస్థలు పడుతుంటాయో అది స్వామికి తెలుసు.
2: భగవాన్ ఓన్లీ నోస్ the kind of suffering that the parents undergo to bring up their children.
1: కాని తల్లిదండ్రులకు తినడానికి గంజి లేకపోయినప్పటికీ వారు పస్తైనా ఉంటుండి తమ బిడ్డలను పోషించుకుంటూ వచ్చారు.
2: The parents may not have square meal to eat, but they would rather fast in order to see that their children are educated.
1: ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క సత్య ధర్మములను మనం ఏనాడో మనం పోషించుకోవలసినటువంటి వారము, కానీ ఈనాటి వరకు కాలమని వ్యర్థం చేస్తున్నాము.
2: ఇన్ ఫ్యాక్ట్ యూ షుడ్ హ్యావ్ బీన్ టేకింగ్ కేర్ ఆఫ్ దీస్ ప్రిన్సిపల్స్ ట్రూత్ అండ్ రైచియస్నెస్ లాంగ్ అగో, బట్ వీ హ్యావ్ ఫర్గాటన్ దెమ్, వీఆర్ అవుట్ ఆఫ్ ట్రాక్.
1: కానీ ముఖ్యంగా ఈనాడు విద్యార్థులు నేర్చుకోవలసినటువంటిది పెద్ద విద్య కాదు, పెద్ద డిగ్రీలు కాదు, సత్యము ధర్మము ఈ రెండింటి యొక్క సారాంశం గుర్తించుకుంటే చాలు.
2: ఇన్ ఫ్యాక్ట్ వాట్ స్టూడెంట్స్ ఆర్ టు అక్వైర్ ఈజ్ నాట్ వెరీ హైయర్ నాలెడ్జ్ నార్ అక్విజిషన్ ఆఫ్ డిగ్రీస్, ఇట్ ఈజ్ ఎనఫ్ ఇఫ్ దే నో సత్య ది ట్రూత్ ధర్మ రైచియస్నెస్.
1: సత్య ధర్మములనగా ఏమిటి, దీని అంతరార్థాన్ని మనం గుర్తించాలి.
2: వీ హావ్ టు అండర్స్టాండ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దీస్ టూ, సత్య అండ్ ధర్మ.
1: సత్య ధర్మ,
2: సత్య ధర్మ.
1: సత్య అనగా పవిత్రమైనటువంటి యొక్క ఒక నిశ్శబ్దంతో కూడినటువంటి ఒక శబ్దము.
2: సత్య ఇస్ సో సీక్రెట్, ఇట్ ఈస్ ద సౌండ్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ సైలెన్స్.
1: ధర్మం అనగా దాన్ని ఆచరించడమే ధర్మము.
2: ధర్మ ఎఫికసీ లైస్ ఇన్ ఇట్స్ ప్రాక్టీస్.
1: సత్య మూడు అక్షరాలు ఉంటున్నాయి.
2: There are three letters, Satiya.
1: Sa anaga Satvikamu.
2: Sa stands for piousness, Satvik.
1: Aa Satvikaniki anni manamu tyagam cheyali.
2: To be Satvik, to be pious, we should be prepared to sacrifice.
1: Ya yavani malto dinni poshinchali.
2: Ya stands for holding on to the discipline, Yama Niyama, the societal and individual code of conduct.
1: Ituvanti సత్య ధర్మ శాంతి ప్రేమలతో కూడినటువంటి యొక్క పవిత్రమైనటువంటి భారతీయ సంస్కృతిని ఈనాడు మనము ఏ దినముల నుంచినో కోల్పోతూ వస్తున్నాం.
2: అండ్ ద ఫోర్ ప్రిన్సిపల్స్ ది హ్యూమన్ వాల్యూస్ సత్య ధర్మ శాంతి ప్రేమ ఆర్ టోటలీ గివెన్ అప్ ఆర్ టోటలీ లాస్ట్ టుడే.
1: ఈనాడు మానవులకు సత్యం అంటే ఏమిటో ధర్మం అంటే ఏమిటో తెలియదుండి.
2: ద మోడర్న్ మ్యాన్ has no idea of truth, has no idea of dharma.
1: Dharma managa edo mana yokka duty anukuntunnaru.
2: Man of today considers dharma as his duty.
1: Kadu kadu.
2: No.
1: Ee duty anetvantidi satyamuniki sambandhinchindi kadu.
2: This duty has got nothing to do with that.
1: Duty kevalamu angla bhashaku sambandhinchinatvantidi.
2: Duty carries with it the responsibility in your living.
1: Kani mana satyamu anetvantidi chaala pavitramainatvanti udayanaabhi nundi yerpadinatvanti.
2: But the truth satya lies deeper, right there at the navel of your body.
1: Satya, satya, satya.
2: This combination of two, satya, satya.
1: Ee rendu cherinappude idi pavitramainatvanti oka padamuga maarutundi.
2: These two together would help us to take to sacred activity.
1: Ee sambandhamainatvanti vishayanni pandavulu ద్రౌపదిని అడ్డుపెట్టుకుని అనేక రకములుగా సత్యధర్మమును చాటుతూ వచ్చారు.
2: పాండవర్స్ ప్రాపగేటెడ్ దీస్ హ్యూమన్ వాల్యూస్ అలాంగ్ విత్ ద్రౌపది.
1: సత్యమనగా ఏమిటో అనేటువంటిది ద్రౌపదే బోధిస్తూ వచ్చింది.
2: ఇన్ఫాక్ట్ ద డెప్త్ ఆఫ్ ట్రూత్ వాజ్ వెల్ ఎక్స్ప్లెయిన్ బై ద్రౌపది హర్సెల్ఫ్.
1: సత్య అనగా హృదయనాభి నుండి ఏర్పడినటువంటి ఒక మూడు ప్రధాన అక్షరములు.
2: Satya, the truth meant the three important qualities of truth which arises from the very heart.
1: Trigunam tijalakaram trinatanti jayadam tijatma papa samvaram ekabilvam sivarpanam.
2: This represents the Trinity, the triune Godhead, the three attributes, the three periods of time.
1: Itvanti satyamunaku entati ghanata untunnado miru yochinchukovachu.
2: You just imagine yourself. The grandeur of truth.
1: Satyamunu ekkada daachukodunu daachutuku veelu kaadu.
2: It is not possible to hide truth anywhere.
1: Idi enta marugu pettinano marugu padeyatundi kaadu.
2: In spite of it, how deep you may just you can keep it, but you cannot hide it.
1: Ee satyamu bazaarunandu povunappudu kodanu deeni yokka viluva manaku ento artham avutuntadi.
2: You will understand the importance of truth as you move about.
1: ఈ సత్యమును ధర్మంతో మనము కంపేర్ చేసుకోవాలి.
2: వి హావ్ టు కంపేర్ సత్య విత్ ధర్మ.
1: ధారయతీతి ధర్మ అన్నారు.
2: ధారయతీతి ధర్మ, దట్ విచ్ ఇస్ ప్రాక్టీస్డ్ పుట్ ఆన్ వెస్ట్య.
1: అనగా ఇది ధరించినటువంటిది ధర్మము.
2: ధర్మ ఇస్ ద వెస్ట్యర్ దట్ ఈస్ పుట్ ఆన్.
1: ధర్మం అనేటువంటిది మానవునికి అంగవస్త్రం అనే ఉండేటువంటిది.
2: ధర్మ, దిస్ రైచియస్నెస్ ఈజ్ సో ఇంపార్టెంట్ as food and drink.
1: Kanuka idi mana dharmamunu manam kaapadukovatamu chethagaakunda manamu ee dharmamunu visarjinchi manu kevala avamana paalavutunnamu.
2: We have given up this fundamental principle of dharma and we are put to shame and insult because of this reason.
1: Satya dharmamu nundi shanti premala varaku oke prayanam salipinatvantidi deeni yokka అంతర్ప్రవాహము.
2: రైట్ ఫ్రమ్ ద బిగినింగ్, అడిహరెన్స్ టు ట్రూత్, ఫాలోయింగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ధర్మ, దిస్ ఎటర్నల్ జర్నీ షుడ్ కంటిన్యూ ఆన్ టిల్ వీ అక్వైర్ పీస్ అండ్ లవ్.
1: ఎక్కడో ఒక తల్లి స్నానం చేస్తున్నది పుణ్యనదుల్లో.
2: ఎ మదర్ వాస్ టేకింగ్ హర్ బాత్ ఇన్ ఎ రివర్.
1: కానీ ఒక కొత్త నీటి తెప్ప కొట్టుకొని వచ్చింది.
2: Our day came across suddenly, all of a sudden, a boat floating towards her.
1: ఆ బిడ్డ ఆ అలల పైన తేలాడుతూ వచ్చింది.
2: And you could also see the child on the surface of the water.
1: ఆ బిడ్డను ఆ తల్లి కాపాడుకుంటూ వచ్చింది.
2: The mother has been taking care of the child.
1: 16 సంవత్సరాల వరకు కూడాను ఆ బిడ్డను పోషించింది.
2: She has taken care of the child up to the age of 16.
1: కానీ 15 సంవత్సరములు అయిపోయిన తర్వాత తల్లి తండ్రి అనగా సాకిన తల్లి తండ్రి కంటిదారిని కార్చుకుంటున్నారు.
2: ఆఫ్టర్ ది ఏజ్ 15, ద మదర్ అండ్ ఫాదర్ హూ ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ద చైల్డ్ స్టార్టెడ్ క్రైయింగ్ షెడ్డింగ్ టియర్స్.
1: పిల్లవాడు ఆశ్చర్యంగా, అమ్మా ఏమిటి ఈనాడు కంటిదారిని కార్చుటకు కారణం ఏమిటి?
2: ద బాయ్ క్వశ్చన్ మదర్, వై డూ యూ క్రై, వై యూ షెడ్ టియర్స్?
1: నాయన నీ కొరకై మేమింత నియమించుకున్నాము.
2: In fact, you have been living only for you.
1: నీవి నాడు మమ్మల్ని వదిలిపెట్టిపోవటం చేత మాకు ఇంకే సుఖముంది.
2: Today as you decide to leave us, what comfort, what joy can we have?
1: ఈ 16 సంవత్సరం వరకు కూడాను భగవంతుడు నేను కాపాడతానన్నాడు.
2: Till all these 16 years, God promised that He would take care of you.
1: ఇంకా భగవంతుడు చేయి వదిలిన తర్వాత ఇంకా మాకు ఎవరు దిక్కు?
2: When once we are away from God, who will take care of us?
1: ఆ మాట విన్న తక్షణమే ఆ కుమారుడు పరిగెత్తి శివదేవాలయానికి వెళ్ళాడు.
2: After listening to this, the boy ran to that Shiva's temple.
1: తల్లిదండ్రుల యొక్క ఏర్పును చల్లార్చాలని ఈశ్వరుని ప్రార్థిస్తూ వచ్చాడు.
2: He went on praying to Ishwara there in order to pacify his parents.
1: ఈ ప్రార్థిస్తూ వస్తుండగా ఆ పిల్లవాడు తన్మయత్తుడైపోయాడు.
2: As he was praying, he has lost himself.
1: ఈ లోపల తల్లిదండ్రులు కూడా అక్కడికి వచ్చారు.
2: In the meantime, parents also happened to be there.
1: నాయన నీవు కేవలము ఎక్కడ ప్రధానమైనటువంటిది, ఎక్కడ ఫండమెంటల్, ఎక్కడ మూలాధారమైనటువంటి అక్కడికే వచ్చి నువ్వు చేరావు నాయన.
2: ద పేరెంట్స్ వర్ క్వైట్ హ్యాపీ బికాస్ ద బాయ్ కుడ్ గో టు ద రైట్ ప్లేస్ అట్ ద రైట్ టైం.
1: అప్పుడు ఈ తల్లిదండ్రులు ఈశ్వర పార్వతి యొక్క పాదముల పైన పడి మా కుమారుడు రక్షించమని కోరారు.
2: ద పేరెంట్స్ ఫెల్ అట్ ద ఫీట్ ఆఫ్ ఈశ్వర అండ్ పార్వతి అండ్ వాంటెడ్ ఈశ్వర టు టేక్ కేర్ ఆఫ్ ద చైల్డ్.
1: అప్పుడు ఈశ్వరుడు తల్లి అయినటువంటి యొక్క గౌరీకి అప్పచెప్పాడు.
2: అండ్ దెన్ ఈశ్వర ఇంట్రెస్టెడ్ ద రెస్పాన్సిబిలిటీ మదర్ గౌరీ.
1: ఈ వాత్సల్యము తల్లికే ప్రధానం కాని తండ్రికి కాదు.
2: ది అఫెక్షన్ ఇస్ బెస్ట్ నోన్ టు ద మదర్ మోర్ దాన్ ద ఫాదర్.
1: కాబట్టి తల్లి అయి తన్ని రక్షించాలి అని చెప్పాడు.
2: సో ఇట్ ఈస్ క్లియర్లీ సెడ్ ఇస్ ఓన్లీ ద మదర్ హూ వుడ్ కమ్ టు హర్.
1: అప్పుడు ఆమె శక్తి అంతా కూడా ఈశ్వరుని పాదములకు అర్పితం చేసి నేను ఈ పిల్లవాడిని రక్షించగలను అనే మాట ఇచ్చింది.
2: అండ్ దెన్ షీ కుడ్ ఆఫర్ వాట్ ఆల్ షీ హ్యాడ్ అండ్ ప్రామిస్డ్ దట్ హీ వుడ్ సర్టన్లీ కమ్ టు ద రెస్క్యూ ఆఫ్ ది చైల్డ్.
1: అప్పుడు తల్లిదండ్రులు ఈశ్వరుడు అందరు కూడా ఆనందించి ఆ బిడ్డను ఎత్తుకుని తమ ఇంటికి వెళ్లారు.
2: అండ్ ద పేరెంట్స్ ఈశ్వర పార్వతి దేవర్ మైటీ హ్యాపీ అండ్ దే ఎస్కార్టెడ్ ద చైల్డ్.
1: ఇది కేవలము ఒక వ్యక్తి వల్ల కలిగేటువంటిది కాదు.
2: This is not the achievement of a single individual.
1: శక్తి యొక్క సంపాదన ఈ యొక్క యుక్తి.
2: Here we find the acquisition of the capacity and the needed skill.
1: దైవం యొక్క అనుగ్రహం కలిగితే ఇలాంటివన్నీ కూడా ఏమాత్రము పని చేయలేవు.
2: And in fact it's only God's love, God's grace that would empower to achieve these tasks.
1: అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమై ఇరువురికి నీ తగినటువంటి వరం రచ్చి అందించాడు.
2: And Ishwara manifested there and blessed both of them.
1: వాడికి నీలకంఠ అని పేరు పెట్టారు.
2: అండ్ ద బాయ్ ఇస్ నేమ్డ్ యాస్ నీలకంఠ.
1: నీలకంఠ అనగా ఎల్లప్పుడు కూడాను మార్పు చెందినటువంటి యొక్క విషయం ఉంది కూడాను తన్ను ఏమాత్రమో బాధించవు అనేటువంటిదిగా అర్థం వచ్చింది.
2: నీలకంఠ దో దెర్ ఇస్ పాయిజన్ విచ్ ఇస్ మోస్ట్ డేంజరస్ బట్ ఇట్ వుడ్ నాట్ విక్టిమైజ్ ఇట్ వుడ్ నాట్ ఎఫెక్ట్ ది బాయ్.
1: ఇలాంటివి విద్యార్థుల యొక్క శక్తి సామర్థ్యముల చేత సాధించలేనటువంటి యొక్క విచారమైనటువంటి యొక్క విషయములు కూడా సాధించడానికి ప్రయత్నించారు.
2: Therefore that which is impossible they could make it possible because of their abilities and skills.
1: ఏదో డాక్టర్స్ మేము రక్షిస్తామని, డాక్టర్స్ మేము మందులు ఇస్తామని, డాక్టర్స్ మేము అన్ని పోషిస్తామని అనేక ప్రామిసులు చేస్తుంటారు కానీ ఈ ప్రామిసులు అంతా మిస్సులే.
2: Many doctors make so many promises that they will diagnose, they will treat, that they will give medicines. They are all the promises, but every promise is missed.
1: Okka daivam tappa deeniki addu tagileetuntu vaaru evvaru kuda no prapanchamlo ledu.
2: It's only God who is the protector and no one else.
1: Ilanti daivam yokka anugraham undinappudu entati goppa shakti nenu manam sadhinchavachu.
2: With God's grace you can achieve anything, accomplish anything.
1: ఈ నీలకంఠుడు అనేటువంటి యొక్క శబ్దము చాలా పవిత్రమైనటువంటిది.
2: This term నీలకంఠ is highly sacred.
1: ఈ నీలకంఠుడు అనేటువంటి దాంట్లో అన్ని పాయిజన్ అనగా నీలకంఠం అనగా పాయిజన్ తో కూడినటువంటిది ఆ కంఠము.
2: నీలకంఠ సింబలైజెస్ పాయిజన్ ఇన్ ద థ్రోట్.
1: అతని అందే ఇది ఉంచుకొని కూడాను తాను తన రక్షింపబడుతూ వచ్చాడు.
2: In spite of the poison there, he is saved. Nothing had happened to him.
1: Vidyarthulara,
2: స్టూడెంట్స్
1: మనం చిన్నవారం అయినప్పటికీ చిన్న వయసు నుంచి మనం రక్షించుకోవడానికి తగిన ఈశ్వర అనుగ్రహానికి పాత్రలు కావడానికి తగిన ప్రయత్నాలు చేయాలి.
2: యు మే బి క్వైట్ యంగ్, యూ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ అండ్ ప్రే టు గాడ్ రైట్ ఫ్రమ్ దిస్ టెండర్ ఏజ్ సీకింగ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ అండ్ గ్రేస్.
1: ఆ విధంగా ప్రారంభం నుంచినే మనము భగవంతుని ప్రార్థిస్తూ వస్తుంటే ఎంతటికైనా మనము రక్షింపబడతాం.
2: దేర్ఫోర్ ఇఫ్ యూ లెర్న్ టు హౌ టు ప్రే రైట్ ఫ్రమ్ దిస్ ఏజ్ యూ విల్ బి ప్రొటెక్టెడ్ ఎట్ ఎనీ కాస్ట్.
1: ఈనాడు ఈశ్వరుడు తన కుమారుడైనటువంటి యొక్క ఇతనికి నీలకంఠ అని పేరు పెట్టాడు.
2: సో దిస్ ఈస్ ద నేమ్ నీలకంఠ గివెన్ సింబలైజింగ్ ద ప్రొటెక్షన్.
1: ఆ నీలకంఠుడనేటువంటి వాడే తన కుమారుడు.
2: అండ్ దిస్ నీలకంఠ ఈజ్ హిస్ ఓన్ సెల్ఫ్.
1: కనుక మనమందరూ కూడాను ఈశ్వరుని యొక్క బిడ్డలమే అనేటువంటి రీతిగా భావించుకుని మనకందరికీ నీలకంఠుడని పేరు పెట్టుకోవచ్చు.
2: దేర్ఫోర్ వీఆర్ ఆల్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్, ఎవ్రీవన్ ఈజ్ ఎ నీలకంఠ.
1: ఇటువంటి పవిత్రమైనటువంటి యొక్క నామములు ఈశ్వర సంకల్పం చేతనే ఏర్పడుతూ ఉంటాయి.
2: దీస్ టర్మ్స్ ఆర్ గాడ్స్ గిఫ్ట్, ద రిజల్ట్స్ ఆఫ్ గాడ్స్ విల్.
1: అచింత్య అంటారు,
2: ఇన్కాంప్రిహెన్సిబుల్. అచింత్య
1: అనగా చింతపడటానికి వీలు లేనటువంటి వాడు దేహం అని.
2: ఇట్ అదర్ మీనింగ్ బీయింగ్ దేర్ ఇస్ నో రీజన్ ఫర్ ఎన్ యాంగ్జైటీ ఆర్ వరీ.
1: అప్రమేయుడు,
2: అప్రమేయ బియాండ్ మెజర్,
1: ఎట్టి ప్రమాణములు కూడా లేనటువంటి వాడు.
2: ఇమ్మెజరబుల్.
1: కానీ ఈ ప్రమాణములకు ఏదో ఒకటి హద్దు ఉండాలి.
2: హౌఎవర్ దేర్ ఆర్ సర్టన్ లిమిట్స్ టు దీస్ పారామీటర్స్.
1: ఇది కేవలము దైవానుగ్రహం తప్ప అన్యానుగ్రహములు ఏమాత్రము పనికిరావు.
2: యూ కెన్ కాంప్రిహెండ్ దీస్ ఆస్పెక్ట్స్ విత్ గాడ్స్ గ్రేస్ ఓన్లీ.
1: దైవం యొక్క సంకల్పం ఒకటి ఉంటేనే సర్వం కూడా మనం సాధించవచ్చు.
2: విత్ ద డివైన్ విల్ ఫాలోయింగ్ యూ, డివైన్ గ్రేస్ విత్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
1: దైవమునకు ఈశ్వరత్వమే ప్రధానమైనటువంటి తత్వం.
2: And this is the divinity which is the main principle.
1: ఈ డివినిటీ అనేటువంటి దానిని ఎంత ప్రయత్నించినా కూడా కరిగేది కాదు, మెదిరేది కాదు.
2: In fact, this divinity is changeless. It is eternal, immortal.
1: ఇటువంటి పవిత్రమైనటువంటి యొక్క నీలకంఠ తత్వము ఈశ్వర తత్వమే తప్ప అన్యుల తత్వము కాదు.
2: Therefore, the significance of Nilakantha is actually the principle of Ishwaratva or Shiva.
1: అమర్త్య అని పెట్టడం చేతనే ఇతనికి మృత్యువు లేనటువంటి వాడు అని అర్థము.
2: అమర్త్య, ఇమ్మోర్టల్, డెత్ లెస్నెస్.
1: అటువంటి అమర్త్యుడు అనేటువంటి పేరు నీలకంఠునకు సార్థకమైనటువంటిది.
2: అమర్త్య, డెత్ లెస్నెస్ ఈజ్ ద రైట్ నేమ్ క్రిజన్ టు ఈశ్వర.
1: ఈ విధంగా భగవంతుని యొక్క నామములు అనేక అర్థములతో కూడి ఏర్పడుతూ ఉంటుంటాయి.
2: దీస్ నేమ్స్, దీస్ టర్మ్స్ have got inner depth and inner significance.
1: Prema swarupulara,
2: embodiments of love.
1: Inadu Shivaratri,
2: today is Shivaratri.
1: Shiva, Shiva, Shiva, Shiva anaga mangalakaramainatundi oka padam.
2: Shiva means auspiciousness.
1: Ati Shivam unna chota ekkada kuda shivam erpattaku veelu kaadu.
2: Where there is Shiva auspicious, there cannot be Shiva inauspicious.
1: Ituvanti శివతత్వములకు మనం ఎంతైనా ఘనత ఇవ్వాలి.
2: దేర్ఫోర్ వీ షుడ్ అటాచ్ ప్రాపర్ వాల్యూ టు దిస్ ఆస్పిషియస్.
1: తెల్లవారు లేచింది మొదలుకొని రాత్రి పరుగులనంత వరకు కూడా శివనామంతోనే మనం నృత్యం చేస్తూ కాలాన్ని గడపాలి.
2: రైట్ ఫ్రమ్ డాన్ టు డస్క్, ద మోమెంట్ వీ గెట్ అప్ ఫ్రమ్ బెడ్ అంటిల్ వీ రిటైర్, వీ షుడ్ సింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్.
1: ఈనాడు చదివేటువంటి చదువులు కానీ చెప్పేటువంటి విద్యలు కానీ అవన్నీ కూడా కేవలము ఒక అర్థరహితమైనటువంటి యొక్క పదములే.
2: All the education we receive and the books that we go through are almost meaningless.
1: Iti atrayatamaina padamunu upayog pettukoni prayojanam enti?
2: What is the advantage, what are the benefits by going through this meaningless book?
1: Motta motta manu sadhinchadaniki prayatnam cheyali.
2: We should make every attempt to realize these objectives.
1: Ee vidhamaina atunte yokka tattvamu manamu daivatvam nunchi nechukovali.
2: These things we have to learn from God only.
1: Kanuka దైవత్వం అనేటువంటిది కేవలము నిత్యతత్వం అనేటువంటి కూడింది కానీ సామాన్యంగా లభించేది కాదు.
2: డివినిటీ విచ్ ఇస్ ఎటర్నల్ ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ థింగ్, విచ్ ఇస్ సింప్లీ గివన్.
1: ఈ డివినిటీ అనేటువంటిది ఎవరికి కూడా ఇంతవరకు అర్థం కాలేదు.
2: డివినిటీ ఈజ్ నాట్ అండర్స్టుడ్ ఇన్ ద ట్రూయెస్ట్ సెన్స్.
1: ఏదో మార్పులు లేనటువంటిది అని భావిస్తున్నారని తప్ప డివినిటీ అనేటువంటిది ఏమాత్రం కూడా చరణము లేనటువంటిది అని కూడా భావించాలి.
2: We just feel the divinity is changeless, but we should also know it is unshakable.
1: ఏ నాటికి కూడాను ఇది మార్పు చెందేటువంటిది కాదు.
2: It will never change at any time.
1: అటువంటి నామాన్ని మనము ధరించాలి.
2: In fact, we should have that attribute, that name.
1: దాన్ని మృత్యుంజయుడు అని పేరు పెట్టారు.
2: Also another name, మృత్యుంజయ.
1: మృత్యుంజయ అనగా మృత్యువును సాధించినటువంటి వాడు అని.
2: It means the one who conquered death.
1: అది సామాన్యమైనటువంటి లోక పదములుగా ఉంటుంటాయి.
2: దిస్ ఈస్ టేకెన్ యాజ్ అన్ ఆర్డినరీ టర్మ్ ఇన్ ద వరల్డ్లీ
1: పార్లమెంట్. కానీ దివ్యమైన భవ్యమైన నవ్యమైనటువంటి యొక్క పదము ఈ మృత్యుంజయ పదము కాదు.
2: దేర్ఫోర్ వాట్ వీ కన్సిడర్ నావెల్ యునీక్ అండ్ ఫ్రెష్ ఈజ్ నాట్ ద వన్ ద వే హౌ వీ అండర్స్టాండ్ మృత్యుంజయ.
1: ఇది సత్యదిత్యమైనటువంటి యొక్క తత్వమును మనం అర్థం చేసుకోవాలంటే కేవలం శివపార్వతంతోనే మనం దీన్ని పోషించాలి.
2: దేర్ఫోర్ దిస్ ఎటర్నల్ ట్రూత్ ఆ మృత్యుంజయ కెన్ బి అండర్స్టూడ్ ఇఫ్ ఓన్లీ వీ ప్రే టు శివ అండ్ పార్వతి.
1: కానీ ఒకనొక సమయం లోపల శివునకును పార్వతికిని కొంచెము భేదాభిప్రాయం కలిగింది.
2: అట్ వన్ టైమ్ దర్ ఇస్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ బిట్వీన్ శివ అండ్ పార్వతి.
1: పార్వతి అనేక తత్వముల చేత ఇల్లు తిరిగేటువంటిది ఆమె.
2: పార్వతి విజిట్స్ ఎవ్రీ రెసిడెన్స్ ఇన్ ద విసినిటీ.
1: ఎందుకంటే గృహస్థ ధర్మము ఈ స్త్రీలతో కూడినటువంటి కానీ ఇతరులతో సంబంధించింది కాదు.
2: ఇన్ ఫ్యాక్ట్ ద ట్రెడిషన్ అండ్ కస్టమ్ ఆర్ మెయింటైన్డ్ బై హౌస్ వైఫ్స్ ఓన్లీ.
1: కనుక ఆ యొక్క ఈశ్వరత్వమును కొంతవరకు సందేహించింది.
2: షీ వాజ్ డౌటింగ్ ఈశ్వరత్వ ద డివినిటీ.
1: ఈశ్వర నీవు సర్వసంపన్నుడు, సర్వగోచరుడు, సమస్త ప్రాణులకు నాథుడము, అట్టి నీకున్నటువంటి యొక్క పేరు లోపల ఒక్క నేమైనా నీవు చెప్పలేవా?
2: ఓ లార్డ్, యువర్ ఆమ్నిషియంట్, ఆమ్నిప్రెజెంట్, ఆమ్నిపోటెంట్, ద గివర్ ఆఫ్ లైఫ్, కాంట్ యూ ప్రూవ్ అట్లీస్ట్ వన్ ఆఫ్ దీస్ అట్రిబ్యూట్స్, వన్ ఆఫ్ ద నేమ్స్?
1: కనుక ఈ పేరును ఆ పిల్లవాడికి పెట్టాలి అని చెప్పి.
2: అండ్ హీ సెడ్ ద బాయ్ షుడ్ బి నేమ్డ్ ఆఫ్టర్ దీస్ అట్రిబ్యూట్స్.
1: ఈ విధంగా ప్రపంచం లోపల ఎందరో స్త్రీలు పురుషులు కూడా వాదోపవాదం చేస్తూ ఉంటుంటారు పేర్లపై.
2: టుడే ఇన్ ద మోడర్న్ వరల్డ్ వి ఫైండ్ మెన్ అండ్ విమెన్ ఆర్గ్యూయింగ్ రిగార్డింగ్ ద నేమింగ్ ఆఫ్ ది చైల్డ్.
1: కనుక ప్రతి మానవుడు కూడాను అమృతపుత్రుడే కానీ అమృతపుత్రుడు కాదు.
2: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ద సన్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ, అమృతపుత్ర, బట్ నాట్ అమృత ఫాల్సిటీ.
1: సున్వంత విశ్వే అమృతస్య పుత్రః అన్నాడు.
2: లిసన్ టు దిస్, యు ఆర్ ద సన్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ.
1: నీవు అమృతపుత్రుడే కానీ అమృతపుత్రుడు కాదు.
2: You are the son of immortality, not of falsity.
1: అనంతపుత్రులైనప్పుడు కదిలిపోతుంటారు, చనిపోతుంటారు.
2: Those that go by this falsity, they are born and they die, they go on changing.
1: కాని అమృతపుత్రులైనటువంటి వాడు ఎప్పటికీ మార్పు చెందడు.
2: But the one who is really mortal will never change.
1: కనుక దైవత్వమునకు ఎప్పుడు కూడా శక్తి మార్పు చెందనటువంటిదే ఉంటుంటుంది.
2: The divine power is changeless.
1: ఇట్ చేంజ్లెస్ అనేటువంటి ఒక పదము భగవంతుడు మాత్రమే అబ్బుతుంది.
2: ఇట్స్ ఓన్లీ గాడ్ హూ డజంట్ అండర్గో ఎనీ చేంజ్, ఈజ్ చేంజ్లెస్ టోటలీ.
1: ఒకనొక సమయం లోపల
2: వన్ టైమ్
1: పార్వతి గణపతిని బియ్యంలో పెట్టుకుని జోలపాట పాడుతూ ఉండాలి.
2: పార్వతి వాజ్ సింగింగ్ లలబీ కీపింగ్ గణేష ఇన్ క్రేడల్.
1: నిద్రపో గణేష, నిద్రపోవయ్యా.
2: ఓ గణేష, గో టు స్లీప్.
1: నీవు నిద్ర మేల్కొని ఉంటే ప్రపంచమే మేల్కొంటుంది.
2: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ డోంట్ స్లీప్ ద హోల్ వరల్డ్ విల్ హ్యావ్ టు బి అవేక్.
1: కనుక నీవు నిద్రపో.
2: దెర్ఫోర్ యూ స్లీప్.
1: ఈ దృశ్యాన్ని చూసింది లక్ష్మీదేవి వచ్చింది.
2: దిస్ సీన్ వాజ్ నోటీస్డ్ బై లక్ష్మి.
1: ఈ బిడ్డ పేరు ఏం పేరమ్మా అని అడిగింది.
2: అండ్ షీ ఆస్క్డ్ వాట్స్ ద నేమ్ ఆఫ్ ది చైల్డ్.
1: అప్పుడు ఈమె అమృతపుత్రుడు అన్నాడు.
2: అండ్ దెన్ రెస్పాన్స్ వాజ్ ఈజ్ అమృతపుత్ర, ద సన్ ఆఫ్ ఇమ్మార్టాలిటీ.
1: ఈ అమృతపుత్రుడా, ఎక్కడి నుంచి వచ్చింది ఈ పేరు?
2: వేర్ ఫ్రమ్ యూ గాట్ దిస్ నేమ్?
1: ఈశ్వరుడే ఇచ్చాడమ్మా.
2: దట్ ఇట్ ఇస్ ద నేమ్ గివెన్ బై ఈశ్వర హింసెల్ఫ్.
1: ఈశ్వరుడు ఇచ్చినటువంటి పేరు అమృతము.
2: ఇన్ ఫ్యాక్ట్ ఈశ్వర నేమ్ దిస్ అమృత.
1: కనుక ఈశ్వరుడే అమృతపుత్రుడు.
2: ఈశ్వర హింసెల్ఫ్ ఈజ్ ఇమ్మార్టల్.
1: అట్టి ఈశ్వరత్వం నుంచి ఏర్పడినటువంటిది అది కూడా ఈశ్వరత్వమే.
2: Therefore, whatever that comes from Ishvara is equally immortal.
1: Prema Sarupulara.
2: Embodiments of law.
1: Meer kramakramena konni paathagrandhamulu meeru emathamu chadavatam ledu.
2: In fact, you are not going through those sacred texts.
1: Avi kuda meeru chadivite gaani meeku ee naadu chadivetundi chadavulu meeku artham avutayi.
2: If you go through them well, study them, the ancient sacred texts, you will understand the present day books much better. So students, you do not know what Amrita is.
1: Sunvanta Vishe Amrita Saputraha Annadu.
2: You are the son of immortality.
1: Yes, Amrita Putra ainatundi vaadiki etti mrutulu kudanu undavu.
2: And in fact, he has no end.
1: అటువంటి పేరును ధరించుకుని ఈనాడు విద్యార్థులు కాలేజీలకు వస్తుంటే అమృతపుత్రుడు అమృతపుత్రుడు అంటుంటే అమృతపుత్రుడు అనేటువంటి వారికి అనేక అర్థములు కూడా తీసుకుని అందరూ అమృతపుత్రులుగా ఉండాలని ఆశిస్తూ ఉంటాం.
2: ఇన్ ఫ్యాక్ట్ వీ ఎక్స్పెక్ట్ ఎవ్రీబడి టు బి ఇమ్మోర్టల్ యాజ్ వి మూవ్ అబౌట్ ఇన్ దిస్ వరల్డ్ వీ హావ్ గాట్ టు లివ్ ఇన్ అకార్డెన్స్ ద టైటిల్ గివెన్ ద సన్స్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ.
1: కనుక మనం పేర్లు పెట్టుకోవటం కూడాను తమాషాల కింద కాదు, శాశ్వతంగా పెట్టుకోవాలి.
2: ఇన్ ఫ్యాక్ట్ ది నేమ్స్ ఆర్ నాట్ సింప్లీ గివెన్, వీ హావ్ టు లివ్ అప్ టు దోస్ నేమ్స్.
1: కనుక మనము పేర్లలో ఉన్నటువంటి యొక్క పవిత్రత మనం గుర్తించుకోవడానికి ఎంతైనా గ్రంథాలు చదవాలి.
2: ఇన్ ఫ్యాక్ట్ వీ హావ్ టు గో త్రూ దిస్ టెక్స్ట్ విచ్ సర్టన్లీ స్పీక్ ఆఫ్ ద డెప్త్ అండ్ ద మీనింగ్ ఆఫ్ దీస్ సేక్రెడ్ నేమ్స్ గివెన్ టు అస్.
1: ఇటువంటి సత్యనిత్యమైనటువంటి యొక్క ధర్మమును సత్యనిత్యమైనటువంటి యొక్క పవిత్రతను మనం తెలుసుకోనలేకనే తప్పు మార్గంలో పడి అనేక రకములుగా మన చేతులారా మన వాక్ ద్వారా మనము క్షీణింపజేసుకుంటున్నాము.
2: సిన్స్ వీ హావ్ నాట్ అండర్స్టూడ్ ది ఎటర్నల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్ అండ్ ధర్మ, వీఆర్ రూయింగ్ అవర్ సెల్స్ విత్ అవర్ ఓన్ హ్యాండ్స్, వీఆర్ డైవర్టెడ్, వీఆర్ పర్వర్టెడ్.
1: కేవలము మన నోటితోనే సత్య ధర్మ శాంతి ప్రేమలని పలుకుతూ ఉన్నాము.
2: We just express verbally by word.
1: కాని పలుకుతూ ఉన్నాము, కానీ ఆ పలికేటువంటి పలుకులకు తగినటువంటి యొక్క అర్పితం ఏమాత్రము చేయటం లేదు.
2: In fact, the verbal expression is not leading to translation in one's own life in the form of action.
1: కనుక అమృతపుత్రుడు అనేటువంటిది అమృతపుత్రుడే కాని అమృతపుత్రుడు కాదు.
2: Therefore, one is immortal and not merely mortal.
1: ఇటువంటి అమృతపుత్రుడు అనగా ఎప్పటికీ వృత్తి లేకుండా ఉండేటువంటి వాడు.
2: దేర్ఫోర్ ఇమ్మోర్టల్ మీనింగ్ ద వన్ హూ హాస్ నో ఎండ్ ఎనీ టైమ్.
1: కనుక ప్రతి మానవుడు కూడాను అమృతపుత్రుడే.
2: దేర్ఫోర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఇమ్మోర్టల్.
1: అందరూ అమృతపుత్రులే.
2: ఆల్ ఆర్ ఇమ్మోర్టల్.
1: అమృతపుత్రులైపోయి దానికి పెట్టినేమనేటువంటిది కొన్ని కల్పించుకుంటున్నాము.
2: హౌఎవర్ వీ హావ్ గాట్ అవర్ ఓన్ థింగ్స్ అట్రిబ్యూటెడ్ టు దీస్.
1: కనుక విద్యార్థులారా,
2: స్టూడెంట్స్,
1: విద్యార్థినీయులారా,
2: boys and girls,
1: meerandaru kodanu ee peru yokka tattvamunu chakaga gurtinchi vartinchadaniki tagina prayatnam cheyali.
2: You all should make every effort to live up to the standards or the names that you have.
1: Isharudu anetunte vaadu ekkada kodanu pratyakshanga evaru chudaledu.
2: No one has seen the direct manifestation of Ishvara.
1: Adu kevalam kaivasya vasi ani.
2: We say that he dwells there in Kailasa.
1: ఈ కైలాస వాసికి ఎట్టి పేరు కూడా ఉంటుండదు.
2: సో ద వన్ హూ రిసైడ్స్ దేర్ ఇన్ కైలాస ద పారడైస్ హ్యాస్ నో స్పెసిఫిక్
1: కైలాసం అనగా ఎక్కడ ఉంటుండాలి.
2: కైలాస వేర్ ఈస్ ఇట్ ప్రెసెంట్?
1: మన వాక్ బంధన అయినప్పుడే కైలాసం అని కనపడుతుంది.
2: ద కైలాస యుల్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ వెన్ వన్స్ వీ రిఫ్రెయిన్ ఫ్రమ్ టాక్ ఇన్
1: మౌనం వహించాలి.
2: వీ హావ్ టు అబ్జర్వ్ సైలెన్స్.
1: ఏ విధమైనటువంటి మౌనం?
2: వాట్ కైండ్ ఆఫ్ సైలెన్స్?
1: మాట యొక్క మౌనం ధరించాలి.
2: వీ హావ్ టు జస్ట్ విత్డ్రా ఫ్రమ్ టాక్.
1: కేవలం మాట్లాడటం మాత్రం మానివేస్తే అది ప్రయోజనం లేదు.
2: నాట్ సింప్లీ కీపింగ్ క్వైట్, నాట్ సింప్లీ నాట్ టాకింగ్.
1: కనుక మాటల యొక్క తత్వము మన యొక్క మర్మం యొక్క తత్వము దివ్యత్వంతో కూడినటువంటి మాటలతో ఉంటుండాలి.
2: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ వర్డ్ క్యారీస్ విత్ ఇట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ, ద ప్రిన్సిపల్ ఆఫ్ లైఫ్.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా,
1: మీరందరూ కూడా అమృతపుత్రులే.
2: You are all the children of immortality.
1: ఈ అమృతపుత్రులు అయినటువంటి మీకు ఈ మృతి రావడానికి కారణం ఏమిటి?
2: వాట్ ఇస్ ది రీజన్ బిహైండ్ దిస్ ఎండ్ ద లాస్ట్ మూమెంట్ బీయింగ్ ఇమ్మోర్టల్?
1: మీరు మృతిని మీరు తప్పక స్మరిస్తున్నారు.
2: Because you always think of this end, the death. You should never think of the last moment. We have to constantly entertain the thought, remind ourselves that we are immortal. Therefore, truly speaking, you are immortal and you should not think otherwise.
1: కనుక మీరు ఎక్కడ ఏ పేరు వచ్చినప్పటికీ మీరు మొట్టమొదట అమృతపుత్రుడు అని పెట్టుకోండి.
2: వాట్ ఎవర్ నేమ్ యూ మే హ్యావ్, ఫస్ట్ నో దట్ యు ఆర్ ఇమ్మార్టల్ అమృతపుత్ర.
1: అమృతపుత్రుడు అనుకుంటే కూడా చాలా దోషమే ఏర్పడుతుంది.
2: అండ్ ఇఫ్ యూ థింక్ అమృత ఫాల్స్ ఇస్ అ బిగ్ మిస్టేక్.
1: అమృతపుత్రుడు అని చెప్పారు.
2: యూ షుడ్ సే అమృతపుత్ర, ద సన్ ఆఫ్ ఇమ్మార్టాలిటీ.

0: విద్యార్థులారా, ఈనాడు రాత్రి పూర్తి కూడాను మేల్కొని భజన చేస్తూ రావాలి.
1: యు బి అవేక్ అండ్ యు సింగ్, యు పార్టిసిపేట్ ఇన్ భజన్స్.
0: మీరు ఎంతవరకు మేల్కొన్నారు, ఎంతవరకు మీకు ఫలితం అనేది మీకు నిరూపిస్తాను.
1: భగవాన్ విల్ ప్రూవ్ అండ్ డెమోన్స్ట్రేట్ టు వాట్ ఎక్స్టెంట్ వీఆర్ డివోటెడ్, హౌ లాంగ్ వీ రిమైన్ అవేక్ దిస్ నైట్.
0: కనుక మేము బలవంతంగా మీరు ఏమాత్రము భజన చేయకూడదు.
1: యు షుడ్ నాట్ డూ భజన్స్ అవుట్ ఆఫ్ ఫోర్స్, యు షుడ్ డూ ఇట్ విత్ ఆల్ బబ్లింగ్ ఎంథూజియాజం.
0: కనుక మీరందరూ నవ్వుముఖంతో ఈ భజనలో ఏర్పడుకొని కూర్చొని నేను తెల్లవారి వచ్చినప్పటికీ ఈ ముఖాలంతా తేజస్సుగా మారుతూ రావాలి.
1: యు పార్టిసిపేట్ ఇన్ భజన్స్ విత్ స్మైలింగ్ ఫేసెస్. By the time Bhagavan will be amidst us tomorrow morning, in the early hours, he should find glow on our faces.
2: You are listening to the Divine Discourse delivered by Bhagavan Baba on the evening of the 8th of March 2005 on the occasion of Mahashivaratri.
3: You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: Sairam, dear listeners, we have often heard Baba emphasize that money comes and goes, but morality comes and grows. In today's discourse, Bhagwan explains how unwavering faith in God will always give us immense strength to pursue the moral path. Let us now listen to the divine words of wisdom from a discourse delivered by Bhagwan Baba during the Atirudra Mahayagnam in Prashanti Nilayam on the 16th of August 2006.
1: Prema Sarupulara.
2: Embodiments of love.
1: Tamundu Yantano Chakkaniga Matalu Matadaru. Vaari Matalu Vinna Tarvata Nenu Asalu Matadalani Tachukoledu.
2: The preceding speakers have explained in a very interesting way, and Bhagwan decided not to speak anyway.
1: అన్నదానము కన్నా అధిక దానం ఏది?
2: మోర్ దెన్ ఆఫరింగ్ ఫుడ్ టు 100 పర్సన్ కెన్ దేర్ బి గ్రేటర్ యాక్ట్ ఆఫ్ చారిటీ?
1: తల్లిదండ్రుల కన్నా దైవం ఏది?
2: డూ యూ ఫైండ్ గాడ్ అదర్ దాన్ వన్స్ ఓన్ పేర్?
1: జగదీతపము కన్నా సత్యశీలం ఏది?
2: ఆఫ్ ఆల్ ది థింగ్స్ దట్ వి ఫాలో కెన్ దేర్ బి ఎనీ గ్రేటర్ పెనెన్స్ ఆర్ ఎనీ అదర్ పాత్ other than adherence to truth?
1: Daya kante ekkuva dharmam edi?
2: And is there any other path other than that of compassion?
1: Sujana sangata kanna chuda labham edi?
2: What is more profitable in this world other than the company of noble good people?
1: Prema swarupulara.
2: Embodiments of love.
1: Lokamulo manamu annagata pranulo.
2: This world we live partaking food every day.
1: అది లేక క్షణమైన కూడా నువ్వు జీవించలేరు.
2: Without food, it's not possible to live.
1: ఈ ఫుడ్ అంతా కూడా నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నది?
2: Where from you get this food?
1: కేవలం అగాధమైన అనంతమైన అద్వితీయమైన శంకరుల నుంచి ఆవిర్భవించుతున్నది.
2: What's the origin of this food? The origin of food is that infinite principle, the non-dual principle of Shankara himself.
1: ప్రపంచంలో కనిపించినటువంటి సమస్త వస్తువులు కూడాను భగవంతుని యొక్క సృష్టి.
2: All the material world, the objects that you find in this world, represents the creation of God.
1: భూత భవిష్యత్ వర్తమాన కాలములన్నీ కూడా కనిపించేటువంటివన్నీ కూడాను దైవ సృష్టి.
2: All the three periods of time, the past, present and the future, and the objects that you see, they are all the gifts of God, creation of the creator.
1: ఆ సత్యాన్ని గుర్తించుకునేటువంటిది ఒక పార్వతి మాత్రమే.
2: This truth is cognized by only one Parvati.
1: అందరూ దేవతలు వచ్చి బాలవగదేవే గౌరమ్మ సాంబశివుడు ముసలివాడమ్మ.
2: All deities assemble and ask, who is Shiva? How is it that your Bala so young? How is that Shiva, who is advanced in age, how do you comprehend him? How do you understand him?
1: Talaninda jadala vadamma, tanu kappindi pulicharamamma.
2: He has got the four locks all over, and he has covered himself with the skin of the tiger.
1: Yiddu vahanam ekkutadu, ye praddu tirugutunnu vadu.
2: He has got the bull as the charioteer, as the chariot, and he goes on moving about.
1: అందరూ దేవతలు వచ్చి బాలవగదేవే గౌరమ్మ సాంబశివుడు ముసలివాడమ్మ.
2: All deities assemble and ask, who is Shiva?

0: the charioteer, as the chariot, and he goes on moving about.
1: Buddhi teriyaga neevu etla varinchitivi?
0: How is that you married him?
1: Inta matram neevu gurtinchukolekapothava?
0: Could you not know this much of a thing?
1: Ippudu Parvati navutoo cheppindi.
0: And Parvati replied smilingly.
1: Amma, bhautikamaina, laukikamaina, shastriyamaina kaakunda, dehamunu, manasunu, buddhini, propertyni, meeru practistunnaru, avie meeku kanipistunnayi.
0: You all think of the physical, mundane, material world. You restrict yourself, the body, mind and intellect, and think in that particular direction only.
1: లోనున్న 20 యొక్క చిన్న వస్తువు అదియే దైవత్వము.
0: That which is within, the tiniest of all, is the divine.
1: అట్టి చిన్న స్వరూపాన్ని మీరు గుర్తించుకోలేకపోతున్నారే.
0: You are not able to comprehend the tiny form.
1: అతను దేహం కాదు.
0: He is not the body.
1: He is not the mind.
0: Not the mind either.
1: ఇవన్నీ కాకుండా ఒక లింగాకారుడై ఉంటున్నాడు స్వామి.
0: Swami is in the form of linga.
1: ఆ లింగము ఎవరికి కనిపించదు.
0: That linga is not conspicuous, is not apparent.
1: కంఠమందు మాత్రమే ఉంటుంది.
0: And it lies there in his throat, kantha.
1: అట్టి స్వరూపాన్ని గుర్తించిన దానిని నేను.
0: I have realized that form.
1: కనుకనే నేను అతన్ని వరిస్తున్నాను.
0: That's why I'm after him, I love him.
1: ఈ రూపము మీకు కొంతవరకు మాత్రమే కనిపిస్తుంది.
0: And this external form you see is only part of it.
1: Kani bhagavantudu idi kadu anurani yan mahato bahiya.
0: But God is present in the smallest of the small and the biggest of the big.
1: Atti aakaram ni meeru gurtinchinappudu meeru deenini e matram kuda meeru ee vidhanga yojinchu vruddude vruddude ani anukuntunnaru.
0: When once you understand the true nature and the form of the cosmic form, you will never consider
1: lokamu అంతసంత ఆనందంలో మాత్రమే ఆశిస్తుంది.
0: ద వరల్డ్ రన్స్ ఆఫ్టర్ ద బ్యూటీ అండ్ ద బ్లిస్.
1: కానీ నిజమైనటువంటి యొక్క సత్యస్వరూపుడు గుర్తించడానికి సత్య స్వభావమే అత్యవసరము.
0: టు నో ద ఫార్మ్ ఆఫ్ ద డివినిటీ ఇస్ ట్రూత్. వన్ షుడ్ హ్యావ్ ద టెంపరమెంట్ ఆఫ్ ట్రూత్.
1: కనుక అతని ఆకారము ఇట్టిది అట్టిది అని ఎవరు చెప్పలేరు.
0: None can estimate his form.
1: బ్రహ్మాండమంతటి ప్రవేశించేది తనకు ఆలయం ఆలవ్యగునా.
0: In his universal form, when his cosmic form, can you limit him within the four walls of the temple?
1: కోటి సూర్యుల కాంతి మేటికిరిగిన తనకు ప్రమిత ద్వీపం ఎవరు పట్టగలరు?
0: When he has got all the brilliance and the radiance and the fulgence of that of equal to 1 crore of suns, would you hold a candle in front of him?
1: సర్వ జలములు ఎందు సంచరించాడు తనకు స్నానము చేయింప సాధ్యమగునా.
0: When he is present in all of the waters all around, would you attempt to give him bath?
1: సర్వ జీవులు ఎందు సంచరించాడు తనకు సరియైన పేరిట సాధ్యమగునా.
0: When he is the resident in all of the beings, how do you present him? How do you name him?
1: భక్ష్యభోజ్యములు పెట్టదగిన తనకు మీ భక్ష్యభోజ్యములు ఎంతవరకు?
0: To what extent can you feed him? To what extent can you serve him food?
1: కనుక భగవంతునికి ఎవ్వరూ ఏమీ చేయలేదు.
0: None can do anything to God, serve him, understand him.
1: కనుక భగవంతుని యొక్క స్వరూపము అత్యంత అల్ప స్వరూపమే.
0: The divine form, smallest,
1: చాలా అణు స్వరూపమే.
0: And he is in a micro form.
1: అది ఏ ఇది
0: భగవాన్ మెటీరియలైజ్డ్ లింగ హియర్, ఎ స్మాల్ ఫార్మ్.
1: లోకులు
0: ఆల్ ద హోల్ సొసైటీ గోస్ ఆన్ షౌటింగ్ లైక్ క్రో.
1: కేవలము బ్లైండ్ గా ఉంటారు.
0: వరల్డ్ ఇస్ బ్లైండ్.
1: బయట ఆకారం మాత్రమే చూస్తుంటారు.
0: దే గో బై ది ఎక్స్టర్నల్ ఫార్మ్.
1: అది చూడు ఏ విధంగా ఉందో, ఇది చూడు అదే విధంగా ఉంది.
0: యూ వాచ్ దట్ ద ఫార్మ్ దట్ యూ వర్షిప్ ఎవ్రీ డే అండ్ ద ఫార్మ్ దట్ భగవాన్ హెస్ ప్రెసెంటెడ్ టు యూ నౌ.
1: కనుక దైవత్వమును ఎవరు కూడా గుర్తించుకోలేరు.
0: None can understand the divinity.
1: ఆ దైవత్వమును అర్పితం చేసేటువంటి యొక్క సామగ్రిని కూడా ఎవరు నిర్ణయించలేరు.
0: None can decide what material should be offered.
1: చాలా మంది ఈనాడు ఆంగ్ల భాషా ప్రవీణులు,
0: ఎక్స్పర్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్,
1: మరి ఏమిటిది ఇంత ధాన్యములు మీరు

0: వేస్తున్నారే.
1: What is that you are offering grain and putting it into fire?
0: ఇంత నెయ్యిని ఎంత కూడా నువ్వు అగ్నిలో పడవేస్తున్నారే, ఎంత వ్యర్థము.
1: He is poured into the fire.
0: బీదలంతో అన్నం లేక అల్లాడిపోతున్నారే.
1: You are wasting it. There are many people who are hungry.
0: వారికి పెట్టవలసినటువంటి అన్నము దీనికి అగ్నిలో వేస్తున్నావు ఎందుకు?
1: The food instead of being served to the poor, why do you offer it into the fire?
0: అట్టి సమయంలో ఒక వేదాంతుడు,
1: at that time a philosopher,
0: మన ప్రీస్ట్ యొక్క హెడ్ ప్రీస్ట్,
1: లైక్ అవర్ హెడ్ ప్రీస్ట్,
0: హెడ్ ప్రీస్ట్ వచ్చి వాడు వారికి బుద్ధి చెబుతున్నాడు.
1: Wanted to teach them a lesson.
0: అమ్మా, నీ భర్త ఈనాడు 5 bags రైస్ అనగా ప్యాడీ నీళ్ళలో వేస్తున్నాడు.
1: Look here, your husband is wasting 5 bags of rice by putting into water.
0: దాన్ని తిరిగి పోసి దాన్ని తడబెట్టి తర్వాత దాన్ని మొక్కలు వచ్చిన తర్వాత దాన్ని కొండపోయి మట్టిలో చల్లుతున్నాడు.
1: And later he will collect all the grain, would dry it and just spray it all around the field.
0: ఆ బురద లోపల చల్లిన తర్వాత ఏం ఫలితము?
1: And when once the grain are spread all over the field, what is the result finally?
0: ఇది రైతు చేసేటువంటిది మంచి పని అయినా?
1: Is it proper on the part of the farmer to do that?
0: కాదు కాదు.
1: No.
0: అది ఏ విధముగానే రుత్తికులు చేసేటువంటి యొక్క పూజలు నీ కూడాను.
1: In a similar way, all the offerings made by Rithviks, priests,
0: అవి గొప్ప ఫలితములు కనిపించేటువంటివే కానీ ఫలితం లేనటువంటివి కాదు.
1: Will certainly bear results, good results. Never consider them as waste.
0: ఈనాడు భగవంతుడికి అర్పితం చేసినటువంటి ఒక ధాన్యము,
1: grain that is offered to God,
0: ఇవాకు దైవానికి అర్పితం చేసినటువంటి ఘీ,
1: and the ghee that you offer to the fire,
0: అంత కూడాను భవిష్యత్తులో ఎంతో ఫలితాన్ని ఇస్తుంది.
1: Will always give you results in multiples in future.
0: ఈనాడు 5 మూటల దొడ్లు మట్టిలో చల్లివేస్తే,
1: when once you just distribute spray all around the 5 bags of paddy,
0: కాని ఇంకా 3 నెలలకు 50 మూటల వడ్లు వస్తుంది.
1: In 3 months time you can collect 50 bags full of paddy.
0: కనుక ఈ విధంగా ఈనాడు అగ్నిహోత్రులకు ఆహుతి చేసినటువంటి సమస్త పదార్థములు కూడా మనకు ఎన్నో అధికమవుతున్నాయి.
1: సో ఆల్సో ఆల్ ద మెటీరియల్ ఆఫర్ టు ద ఫైర్ టుడే విల్ బ్రింగ్ యూ బ్యాక్ ఆల్ ద మెటీరియల్ ఇన్ మల్టిపుల్.
0: కనుక మనము ఈనాడు అర్పితం చేయవలసినటువంటిది మనం ఒకటే ఒకటి.
1: What we are supposed to offer today is only one thing.
0: మన హృదయం లోపలనే ఇన్ని ఆశలు చేరి ఉన్నాయి.
1: Our heart is full of desires, aspirations.
0: ఈ డిజైర్స్ అంతా కూడాను భగవంతుడికి అర్పితం చేస్తే,
1: and once we offer all desires to God,
0: సర్వసంగ పరిత్యాగం అనేటువంటి దీంట్లో,
1: and in the total spirit of renunciation,
0: ఇన్ని వేసినామో ఆ భావములన్నీ కూడాను ఆకార స్వరూపమై మనకు ఎంతో ప్రత్యక్షమైపోయి భవిష్యత్తు లోపల చాలా ఫలితం అందిస్తుంది.
1: All that you have offered today will come back to you in a physical form, will help you, encourage you, support you in future.
0: కానీ ప్రకృతిలో ఈ సత్యాన్ని గుర్తించుకోలేక బాహ్యమైన లౌకికమైన విషయాలు మాత్రమే గుర్తిస్తూ వస్తున్నారు.
1: But in this world, people do not get into this inner depth and its content. They go by the external ritual.
0: దైవానికి ఇచ్చినటువంటి ప్రతి ఒక్కటి కూడాను దానికంత వేయింతలు వస్తుంటుంటారు.
1: వాట్ ఎవర్ యూ ఆఫర్ టు గాడ్, ఇట్ విల్ కమ్ బ్యాక్ టు యూ 1000-fold లేటర్ ఇన్ ఫ్యూచర్.
0: కనుక ఇటు సత్యాన్ని గుర్తించుకున్నటువంటి అది ఆ గౌరీ.
1: దిస్ ట్రూత్ ఈస్ రియలైజ్డ్ బై గౌరీ.
0: కనుకనే బాలవు గదివే గౌరమ్మ, సాంబశివుడు ముసలివాడమ్మ.
1: యూఆర్ బాల, యూఆర్ సో యంగ్, బట్ సాంబశివ ఇస్ ఏజ్ ఓల్డ్.
0: తన నిండా జడిరావాడమ్మ, తాను కప్పింది పురుచర్మమ్మ.
1: హి హస్ గాట్ ఆల్ ద 4 locks కవరింగ్ ది ఫేస్ అండ్ హి హస్ పుట్ ఆన్ హింసెల్ఫ్.
0: పుట్టలోని పాములు చుట్టుకున్నాయమ్మ.
1: అండ్ హి హస్ కవర్డ్ హింసెల్ఫ్ బై ది స్నేక్స్.
0: గుట్టు తెలియక నీవు ఎట్లా వరించితివి?
1: అవుట్ ఆఫ్ ఫూలిష్నెస్ హౌ పుట్ లవ్.
0: ఎద్దు వాహనం ఎక్కుతాడు.
1: హి హస్ గాట్ ద బుల్ యాస్ ద
0: చారియట్. ఏ పొద్దు తిరుగుతున్నవాడు.
1: అండ్ హి గోస్ ఆన్ మూవింగ్ డే అండ్ నైట్.
0: ఒక ఇల్లు లేదు, వాకిలి లేదు.
1: He has no residence nor shelter.
0: Porukullo pandukuntadu.
1: He rests there, the burial ground, smashana.
0: Attanti vanni vetta pendi chestunnavu.
1: How is that you got married to him?
0: Ani chepte aame navutundi.
1: And she started smiling.
0: Ayyo, బాహ్య స్వరూపాన్ని చూసి వీరు భ్రమిస్తున్నారు.
1: And she was very much surprised because all others have been putting questions under delusion.
0: కాని నా భర్త పిచ్చుమెత్తేటువంటి వాడు కాదు.
1: My husband certainly not a beggar.
0: సర్వులకును బిచ్చం పెట్టేటువంటి వాడే.
1: And in fact he will feed everybody. He doesn't beg anyone.
0: కనుక అప్పుడు చెప్తాడు శివుడు.
1: Shiva replies.
0: పార్వతి పోయి వీరు చెప్పినవన్నీ కూడా నువ్వు ఈశ్వరుడు చెప్తుంది.
1: And all these things are reported to Ishwara by Parvati.
0: అప్పుడు అయ్యా మీరు తల నిండా జల్లవాడు, కప్పినదే పురిచర్మము. మీరు ఈ విధమైనటువంటి యొక్క బిచ్చమెత్తేటువంటి వారు ఇంటి పట్టున కూటికి ఇరువలేదు.
1: You have got all the hair, the four locks on the head, and you have covered yourself with the skin of a tiger, and you beg, why? You can stay back. There is no dearth of food at home.
0: నీకు తినడానికి తిండి లేదు, బిచ్చమెత్తుతున్నావు.
1: And you have been for food, but yet still you beg.
0: అప్పుడు ఈశ్వరుడు జవాబిస్తున్నాడు.
1: ఈశ్వర replies this way.
0: పార్వతి,
1: పార్వతి,
0: ఇల్లు కట్టిన మాత్రాన్ని ఏమి అయ్యే?
1: But what will happen after all by merely building a house?
0: ఎలుకలు మనకన్నా ముందే చేరు.
1: The rats will go into the house, will get into
0: the house. ఎలుకలు చాకరకుడు ఏకుడు ఒక పిల్లి.
1: And then you have to take care and you have to prevent the rats getting in, so you need a cat.
0: ఆ పిల్లిని చాకుటకు పాలు కావాలను.
1: And in order to take care of the cat, you need milk.
0: పాలు కావాలంటే ఒక ఆవును కొనాలి.
1: And to have milk, you need to buy a cow.
0: ఆ ఆవును కొనడానికి డబ్బులు కావాలి కదా.
1: And you need money to buy a cow.
0: నా దగ్గర డబ్బు లేదు.
1: I don't have money.
0: నేను డబ్బును వేస్ట్ చేయను.
1: I don't waste money.
0: కనుక ఇవంతా కూడా సంసారం అంటే తక్కువదే అనుకుంటున్నావు నీవు.
1: And you think that running the whole thing is a small affair.
0: కాదు కాదు.
1: No.
0: మీరు దీన్ని ఏమాత్రము ఆశించనక్కర్లేదు.
1: Therefore don't worry, don't give scope to any understanding.
0: If you like me, I am ready.
1: If you like, I am ready, said Shiva.
0: అంతేకాని ఈ మిగిలినటువంటివన్నీ కూడా నువ్వు కోరనక్కర్లేదు.
1: But you don't have to desire all the rest of the things.
0: అప్పుడే నీలరాజేంద్రుడు ప్రత్యక్షమయ్యాడు.
1: Then Ishwara manifested there.
0: ప్రత్యక్షమయ్యి గౌరి కంటే చాలా చిన్నవాడిగా కనపడ్డాడు.
1: He manifested in such a way that he looked younger than Gauri herself.
0: ఈడు జోడు సరిపోయింది.
1: First perfect fit to each other, made for each other.
0: అప్పుడు అందరూ జగత్ అంతా కూడాను ఆశ్చర్యపడ్డారు.
1: The whole world was surprised and happy.
0: ఇట్లా లోకంలో భ్రమించేటువంటిది ఒకటి, జరిగేటువంటిది మరొకటి.
1: In fact, that which deludes us is one thing, the reality is another.
0: కనుక ఎవరు కూడాను సరైనటువంటి సత్యాన్ని గుర్తించుకోలేరు.
1: No one can understand in depth the inner reality.
0: కనుక అవుట్లుక్స్ మాత్రమే చూస్తుంటారు.
1: They go by the outlooks externally.
0: ఈ అవుట్లుక్స్ అంతా కూడాను కేవలము ఒక ప్యాకేజీ వంటిది.
1: The outlooks equal to a package.
0: ఈ ప్యాకేజీని తీస్తే గాని పదార్థం కలగదు.
1: Unless you open up, remove the package, you cannot get hold of the material.
0: కనుకని దైవత్వం అనేటువంటిది మన ప్రకృతి అనేటువంటి దీంట్లో ఐదు భూతముల చేత చిక్కబడి ఉన్నది.
1: లైక్వైజ్ ద డివినిటీ ఇస్ కవర్డ్ బై ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆఫ్ నేచర్.
0: కామ క్రోధ లోభ మోహ మొదలాచర్యం.
1: వి ఆల్సో ఫైండ్ ద థింగ్స్ లైక్ ద డిజైర్.
0: ఈ ప్యాకేజీని తీసేసి
1: యూ హావ్ టు రిమూవ్ ది హోల్ ప్యాకేజ్.
0: అక్కడ నీకు చక్కని ఆనందమైనటువంటి ఒక స్వరూపం కనిపిస్తుంది.
1: దేర్ యూ ఫైండ్ ద బ్లిస్ఫుల్ ఫామ్ ద రియాలిటీ.
0: కనుక మనము ఈ ప్యాకేజీని పెట్టుకుని మనం పోరాడకూడదు.
1: సో వీ షుడ్ నాట్ డిబేట్ గోయింగ్ బై ది ఎక్స్టర్నల్ ఫామ్.
0: ప్యాకేజ్ చూస్తే చాలా అందంగా ఉంటుంది.
1: ప్యాకేజ్ ఇస్ సో బ్యూటిఫుల్ టు లుక్ ఎట్.
0: కానీ లోపల ఏముందో ఏమో తెలియదు.
1: వాట్ ఈజ్ ఇన్సైడ్ నో వన్ కెన్ సే.
0: మన భారతీయులందరూ కూడాను బయట నుంచి వచ్చేటువంటి వస్తువులకు ప్యాకేజీని చూస్తారు.
1: ఆల్ భారతీయస్ ఆర్ క్యారీడ్ అవే బై ది ఎక్స్టర్నల్ ప్యాకేజ్.
0: కానీ లోపల తీస్తే బొగ్గు వంటిదిగా ఉంటుంది.
1: బట్ వెన్ వన్స్ యూ ఓపెన్ ఇట్ యూ ఫైండ్ వెరీ డార్క్ కోల్ స్టఫ్.
0: కానీ దివ్యత్వం నందు అట్లు కాదు.
1: బట్ ఇట్స్ నాట్ సో ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ డివినిటీ.
0: బయట చూస్తే కేవలం భౌతికమైనటువంటి దేహము, భౌతికమైనటువంటి బుద్ధి, భౌతికమైనటువంటి యొక్క ఇంద్రియములు కనిపిస్తూ ఉంటాయి.
1: ఫ్రమ్ ద అవుట్ సైడ్ యూ జస్ట్ థింక్ ఆఫ్ ది ఫిజికల్ ఫ్రేమ్. and the psyche, the intellect, and the senses.
0: దేహము పంచభౌతికము.
1: Body is senses.
0: దేహము కూడా తప్పనెప్పుడు
1: is bound to fall someday or other.
0: దేహి దయామయుండు.
1: But the indweller is immortal.
0: దేహికి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు.
1: There is nothing special marks like the beginning or an end, the liberation or bondage.
0: ఆ దేహియే దేవదేవుడు.
1: And the indweller himself verily is God.
0: ఆ దేవదేవుని యొక్క తత్వము ఈ విధంగా ప్యాక్ చేస్తున్నారు.
1: And this nature of God is explained in this way.
0: Kanuka manamu ee package ni maatrame chusi tripti padakoodadu.
1: Therefore we should not satisfy ourselves by looking at this package externally.
0: Daivathamu manayendi maname daivathunga unnamu.
1: Divinity is within us. In fact you are God.
0: You are God.
1: You are God.
0: God is not everywhere.
1: Don't say the God is everywhere. You are God.
0: Everywhere is man.
1: Everywhere you find only the man, the external form.
0: Kani God anedi yendu sarva jeevulu yendu kuda untundi.
1: God is within you. God is present within all of the being.
0: Divinity anedi ekkadundi?
1: Where is divinity?
0: Iku motta motta nivu ee package ni tisesi.
1: First remove this package.
0: Nivu nirmalamainatundi oka nischalamainatundi oka నిస్వార్థ పరుడవి.
1: యు బీ సెల్ఫ్లెస్, యు బీ ప్యూర్.
0: నీ యొక్క యూనిటీ అనేటువంటిది ప్యూరిటీ రూపంలో ఉండాలి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యూనిటీ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ ప్యూరిటీ.
0: ప్యూరిటీ రూపంలోనే దైవత్వం ఉంటుండాలి.
1: అవుట్ ఆఫ్ దిస్ ప్యూరిటీ యు అటైన్ డివినిటీ.
0: ఈ యూనిటీ అంతా కూడాను వ్యర్థమైనటువంటిది.
1: ఆల్ దిస్ యూనిటీ యు సీ అరౌండ్ ఇస్ ఇన్
0: వెయిన్. ఈ యూనిటీని దూరం చేసినప్పుడే ప్యూరిటీ నీలో బయలుదేరుతుంది.
1: అండ్ దేర్ ఇస్ అ స్కోప్ ఫర్ purity out of this real unity.
0: Nee yokka purity ni divinityga maarutundi.
1: And the very purity within you transforms into divinity.
0: Because you are not one person.
1: You are not one person.
0: The one you think you are.
1: The one you think you are.
0: The one others think you are.
1: The one others think you are.
0: The one you really are.
1: The one you really are.
0: Neeve aatmatattvamu.
1: You are the embodiments of divine atma.
0: Atti aatmatattvamai nee undi.
1: Being that atma, the supreme.
0: నీవు దేహము మనసు బుద్ధి అనేటువంటి వీటిపైన ఆధారపడి.
1: If you just identify yourself with the body, the mind, the senses and intellect.
0: ఇవన్నీ కూడా కూలిపోయేటువంటివి, రాలిపోయేటువంటివి.
1: They're bound to fade out. They're bound to vanish under.
0: కనుక దీని విషయమై రేపటిదినం పూర్ణాహుతి చక్కగా బోధిస్తాను.
1: భగవాన్ విల్ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ టుమారో.
0: కనుక ఇప్పటికే టైం అయిపోయింది.
1: ఇట్స్ ఆల్రెడీ టైం అప్.
0: మీరు మంచిగా దివ్యమైనటువంటి నామస్మరణ, ఈశ్వర స్మరణ చేయండి.
1: భగవాన్ డైరెక్ట్స్ యూ టు డూ నామస్మరణ సంకీర్తన. సింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ నౌ.
0: నమ శివాయ.
1: నమ శివాయ
0: ఐదు అక్షరముల యొక్క పదము.
1: ఫైవ్ లెటర్డ్ వన్.
0: ఐదు అక్షరముల పదమే.
1: That very one, the five letters.
0: ఐదు లోకములు ఎందుకు చుట్టూన్నాయి.
1: It goes around all the five levels of the world.
0: ఈ ఐదు అక్షరముల యొక్క పదము చాలా మహత్తరమైనటువంటిది.
1: And the effect of the five letters is beyond all estimate.
0: పరిశుద్ధమైనటువంటిది.
1: It is absolutely pure.
0: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్తి నిర్మల.
1: It is ever effulgent. It is eternal. It is immortal. It is blemishless. It is permanent.
0: ఇట్టి తత్వాన్ని నేను హృదయంలో పెట్టుకోవాలి.
1: దట్ నేచర్ అండ్ దట్ స్పిరిట్ యూ హావ్ టు కంటైన్ ఇట్ ఇన్ యువర్ హార్ట్.
0: బ్రహ్మ సృష్టికర్త అని,
1: గాడ్ ఈస్ ద క్రియేటర్.
0: విష్ణువు రక్షణకర్త అని,
1: దట్ విష్ణు సస్టైనర్.
0: శివుడు అంత్యములని.
1: అండ్ వి సే దట్ శివ ఇస్ ఎనిహిలేటర్.
0: కేవలము బాహ్యమైనటువంటి యొక్క లోకంలో ఈ విధమైన అర్థం చెప్తూ వస్తున్నారు.
1: ది మీనింగ్ గివెన్ ఫ్రమ్ ది వరల్డ్లీ పాయింట్ ఆఫ్ వ్యూ.
0: శివుడు వేరు, విష్ణువు వేరు.
1: Ever consider that Ishvara and Vishnu are separate?
0: Ishvarudu, Vishnu, Brahma, Muguru kodunu veru veru kaadu.
1: Brahma, Vishnu, Maheshwara are not separate or not different.
0: Moodu cheri okate.
1: All the three are one and the same, the Trinity.
0: Mir tambulu vesukovalanukunte mokkatamata okka vesukuntam.
1: In order to do pan, first you need to have the betel nut.
0: బీటిల్ నెట్ వేసుకున్న తర్వాత బీటిల్ లీవ్స్ తీసుకుంటావు.
1: అండ్ దెన్ యూ ఆల్సో రిసీవ్ ద బీటిల్ లీవ్స్.
0: బీటిల్ లీవ్స్ తీసుకున్న తర్వాత సున్నం వేసుకుంటావు.
1: అండ్ యు అప్లై సమ్ లైమ్ టు ద బీటిల్ లీఫ్.
0: ఈ మూడు చేరినప్పుడు రెడ్ కలర్ వస్తుండాలి.
1: ఆల్ ది త్రీ ఆఫ్ ద ప్లాంట్ గివ్స్ యు ద రెడ్ కలర్.
0: ఈ రెడ్ కలర్ ఎక్కడి నుంచి వచ్చింది? ఒక బీటిల్ నట్ నుంచి వచ్చిందా?
1: బికాస్ ఆఫ్ బీటిల్ నట్.
0: లేక బీటిల్ లీవ్ నుంచి వచ్చిందా?
1: ఆర్ బీటిల్ లీవ్.
0: లేక సున్నం నుంచి వచ్చిందా?
1: ఆర్ ద లైమ్.
0: కాదు, మూడు మూడు మూడు స్వరూపాలే.
1: ఆల్ ది త్రీ హావ్ త్రీ డిఫరెంట్ కలర్.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి దైవత్వం.
1: యూనిటీ, ది హార్మోని ఆఫ్ ఆల్ ది త్రీ గివ్ సంథింగ్ న్యూ, ద రెడ్ కలర్.
0: కనుక బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు చేరి ఒక్కటే.
1: Therefore, Brahma, Vishnu, Maheshwara are one and the same.
0: So, ee vidhanga meeru devatvani veru veru ga bhavinchi
1: you consider divinity pure.
0: Manasunu chedagottukondi.
1: And thus, by your mind.
0: Ee moodinti oka ekatvanni tappaga meeru nirupistaru.
1: Bhagavan will certainly prove the unity of all these three and demonstrate.
0: Ee unna prapanchamlo unnatundi oka tanasanya kanaka vastavahanadu anni kunnu vyattabayetundi.
1: All the worldly treasures, all the worldly properties, possessions, acquisitions are useless.
0: Desham nunchi Bharatadeshaniki vastunnadu Alexander.
1: Alexander started approaching India.
0: Vastu vastu goppa sainyamto vachadu.
1: And he was accompanied by a big battalion of army.
0: Vachi Sindhu nadi daggariki vachadu.
1: He was very close to that river Sindhu.
0: Aa Sindhu nadi ekkada undi? Kashmir pakkalone undi.
1: That river Sindhu is very close to Kashmir.
0: దాని దాటడానికి ప్రయత్నిస్తున్నాడు.
1: He was trying to cross that Sindhu river.
0: అప్పుడు తనకు హార్ట్ అటాక్ వచ్చింది.
1: Then he had heart attack.
0: అప్పుడు డాక్టర్స్ అంతా చూచారు.
1: All doctors examined him.
0: ఇది హార్ట్ అటాక్, సీరియస్ హార్ట్ అటాక్ వచ్చింది.
1: And the heart attack is so serious and severe.
0: ఇంకా బ్రతకడం వీలు కాదు అన్నారు.
1: There's no scope of survival.
0: సంతోషమే.
1: And he said, fine and happy.
0: నేను ఆనందంగా ఉన్నాను.
1: ఐఎమ్ క్వైట్ హ్యాపీ హీ సెడ్.
0: అయితే నేను మరణించిన తర్వాత నా చేతులను పైకెత్తి రెండు తెల్ల బట్టలు చుట్టి నన్ను నా గ్రామంలో ప్రొసెషన్ లో తీసుకెళ్లాను.
1: అండ్ హీ సెడ్ హిస్ బాడీ ఆఫ్టర్ దట్ బీ కెప్ట్ ఇన్ ఎ కాఫిన్ విత్ బోత్ ఆఫ్ హిస్ హ్యాండ్స్ స్ట్రెచ్డ్ ఓపెన్ అవుట్ సైడ్.
0: అప్పుడు ప్రజలందరూ వచ్చి ఎందుకు తీసిపెట్టారు మహారాజును అన్నారు.
1: అండ్ ద పీపుల్ స్టార్టెడ్ క్వశ్చనింగ్ వై the two hands are kept outside the coffin.
0: Amma Alexander taru goppa vaadu.
1: Alexander the great, the mighty man.
0: Velaadi mandi sanyam untundadi.
1: And he has got large battalion of army.
0: Kavasanta sipayalu untunnaru.
1: And he has many soldiers too.
0: Kavasanta bandhuvulu untunnaru.
1: And he has got so many relations and
0: kaani inta mandini vadali taru poyesapadu kotti chetito poyadu.
1: All the property with all the army with all the friends and relatives. He was leaving all alone.
0: Em tisukoni poyadu?
1: What is that he is taking with him?
0: Em tisukoni poyadu?
1: Nothing.
0: Nilitha Satyapravudi Tarani Nerina Harishchandrudi Darabasi Chanagaleda.
1: Harishchandra, who ruled this empire adhering to the principle of truth, has he not left this world?
0: Yella lokamulelu yelku soye Nallaraju tana vente bhoomini konukuchanna.
1: The king Nala, who owned the whole of the world, could he take any land with him at the end?
0: జరిది సేతు ఉగట్టే అలనాటి శ్రీరాముడు ఇప్పుడు విరిగిపోయి ఉన్నవాడా?
1: ఈ రామచంద్ర హూ కన్స్ట్రక్టెడ్ ద బ్రిడ్జ్ అక్రాస్ ది ఓషన్, డూ యూ ఫైండ్ హిమ్ టుడే?
0: ఎందరెందరు రాజులు ఏగినారు.
1: మెనీ కింగ్స్ లెఫ్ట్.
0: ఒక్కరును పోవని తనమును కొంచెమైన చేయి పట్టుకుని.
1: వుడ్ ఎనీబడి కలెక్ట్ టేక్ విత్ దెమ్ ఈవెన్ ఫిస్ట్ ఫుల్ థింగ్?
0: ఒక నయా పైసా కూడా తీసుకుని పోవడానికి?
1: దే కుడ్ నాట్ క్యారీ విత్ దెమ్ ఈవెన్ సింగిల్ నయా పైసా.
0: ఇంత మట్టిని కూడా తీసుకుని పోలేదు.
1: నాట్ ఈవెన్ ద డస్ట్.
0: కష్టకరపడికి ఇది ఏ భగవంతుడు ఇచ్చినటువంటి యొక్క సరి అయినటువంటి యొక్క మీనింగ్.
1: అండ్ దిస్ ఇస్ ద ట్రూ మీనింగ్ వెన్ గాడ్ సెడ్ దిస్ వర్డ్.
0: మానవుడు నేను ఎంతో గొప్పవాడిని, నేను కోటీశ్వరుడిని, నేను గొప్పవాడిని అని చెప్పుకుంటారు.
1: పీపుల్ గో ఆన్ డిక్లేరింగ్ దట్ దే ఆర్ రియల్లీ గ్రేట్, దే ఆర్ అఫ్లూయెంట్, దే ఆర్ రిచ్.
0: మొన్న హైదరాబాద్ లోపల
1: గదర్ డే ఇన్ హైదరాబాద్
0: ఒక ఎకరం భూమి,
1: వన్ ఎకర్ ఆఫ్ ల్యాండ్
0: 40 crores
1: వర్త్ అబౌట్ 40 crores.
0: 40 crores ఇచ్చి ఒక ఎకర భూమిని కొన్నారు.
1: A person purchased that one acre of land at the cost of 40 crores.
0: ఆయన పోయాడు, రిజిస్ట్రేషన్ చేశాడు.
1: He went to the registration office, got it registered.
0: ఇంటికి వస్తూ ఉండగానే తిరిగి ప్రాణం పోయింది.
1: While returning home, he died.
0: ఏమి ఎంత కోటి తీసుకొని తిరిగి అది కూటికి కూడా నోచుకోలేదు.
1: What happened to all the crores? He could not have even food to eat.
0: కనుక ధనం మనకు ప్రధానం కాదు.
1: Not the money that is important.
0: కనుక మనకు గుణమే ప్రధానము.
1: The character that is important.
0: దైవం యొక్క బలమే ప్రధానము.
1: It is the divine strength and divine support that is important.
0: ఆ దైవ భావమును అర్థం చేసుకుంటే సర్వము మనకు లభిస్తుంది.
1: Then once we understand the God and His love and compassion, everything can achieve anything.
0: కనుక మీరందరూ కూడాను ధనం కూడా కావాలి, అది తినడానికి ఉండాలి.
1: Because the money is necessary in this world to some extent.
0: కానీ టూ మచ్ మనీ మనకు చాలా చెడ్డది.
1: Too much money is very bad.
0: అది ప్రాణం తీస్తుంది.
1: It may even kill you or them.
0: కనుక మనము ఎంత మనీ మన కుటుంబానికి ఫ్యామిలీకి తగినంత మనీ ఉండాలి.
1: You require money to the extent to maintain our family.
0: సమాజంలో కూడా మనం కొంతవరకు సహాయం చేయాలి.
1: Also extend support and help to society.
0: ఈ సమాజం మనతో పాటు జీవిస్తూ ఉండాలి.
1: In fact, the society is there beside us.
0: సమాజమే లేకపోతే మనం లేము.
1: Without society, you do not exist.
0: కనుక సమాజానికి కూడా మనం సహాయం చేయాలి.
1: Therefore, we should help serve the society.
0: నీవు సెల్ఫ్ పైన సమాజం హెల్ప్.
1: Therefore, first self, then help, says Bhagavan.
0: కనుకనే సెల్ఫ్ హెల్ప్ రెండు ఉంటేనే మానవత్వం జీవిస్తుంది.
1: The human life runs well with these two, self and help.
0: Selfish గా ఉండకూడదు.
1: But you should never be selfish.
0: Fish is better than selfish.
1: Fish is better than selfish.
0: A fish కాకుండా మనము సెల్ఫ్ గా ఉండాలి.
1: Don't be fish, but be in the self.
0: ఈ విధంగా ఉంటుంది జీవితాన్ని ఆనందంగా గడుపుతూ పోవాలి.
1: Like this you can spend your life full of joy.
0: నేను ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటాను.
1: భగవాన్ ఇస్ ఆల్వేస్ కంటిన్యూస్లీ కాన్స్టెంట్లీ బ్లిస్ఫుల్.
0: నాకు దుఃఖం అంటే ఏమిటో, కష్టం అంటే ఏమిటో, బాధ అంటే ఏమిటో నాకేమీ తెలియదు.
1: భగవాన్ డస్ నాట్ నో వాట్ వరీ ఈజ్, వాట్ బాదరేషన్ ఈజ్, వాట్ ఎ ట్రబుల్ ఈజ్. హి హస్ నో ఐడియా ఆఫ్ వాట్స్ ఎవర్ వాట్ మిజరీ.
0: నన్ను ప్రెసిడెంట్ వచ్చి, ఇండియా ప్రెసిడెంట్, మీరు ఏమి కోరుతుంటారు స్వామి అన్నాడు.
1: ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆస్క్ స్వామి క్వశ్చన్, స్వామి వాట్ ఈస్ దట్ యు వాంట్.
0: నేను కోరేది ఒక్కటేను అన్నాడు.
1: స్వామి సేస్ ఐ వాంట్ ఓన్లీ వన్ థింగ్.
0: నేను నేనుగా ఉండాలి.
1: ఐ షుడ్ బి ఐ, దట్స్ ఆల్, సెడ్ భగవాన్.
0: అందరినీ ఆనంద పెట్టాలి.
1: భగవాన్ సెడ్ ఐ షుడ్ మేక్ ఎవ్రీబడి హ్యాపీ.
0: అందరూ హ్యాపీగా ఉన్నప్పుడే నేను హ్యాపీ.
1: When all are happy, Bhagavan is happy.
0: ఇంతకంటే కావాల్సింది ఏం ఉండాలి?
1: What else? What more you need?
0: Peace ఉందా మీకు అన్నారు.
1: Yeah, Swami, don't you want peace?
0: Peace ఎక్కడుంది? మన లోపల ఉంది కానీ బయట అంత పీసెస్.
1: Bhagavan said, where is peace? The peace is within you. Outside, you find pieces.
0: ఆ పీసెస్ నాకు అక్కర్లేదు.
1: I don't want such pieces.
0: నా పీస్ నాకు.
1: My peace is within me.
0: కనుక మన పీస్ని మనం కోరుకోవాలి.
1: Therefore, we should be in quest of the peace within.
0: కనుక ఈ విధంగా మనం జీవితాన్ని గడపడం చాలా ధన్యమవుతుంది.
1: And it is only working for one's own emancipation if we spend life.
0: ఎన్ని సాధనలు చేసినా, ఎన్ని గ్రంథములు చదివినా, ఎంత పిహెచ్డీ తీసుకున్నా, అందరూ కట్టకడబడికి అన్ని వదిలిపెట్టిపోయేవారే.
1: You may get very high degrees. You may have scholarship and knowledge. You have to give them up when the end approaches.
0: Karuga evvaru kuda emi teeskon poledu.
1: No one has taken with anyone anything from this
0: world. Under peaceful ga undali.
1: You all remain peaceful.
0: Appude manaku shanti.
1: Then only you will enjoy the true peace.
0: Kavi peace me korandi.
1: Desire for peace.
0: Idi nayaka korik.
1: That you should all desire, pray for peace. That is the desire of Bhagavan.
0: Indrone kavasinanta me cheri unnadi.
1: In fact, in peace, everything else is contained.
0: Dhanadhanyamulu kaliginappudiki dharma gunamu lekapothe prayojanam emiti.
1: You may have all the wealth, grain. If you don't sacrifice, what for all the possessions?
0: Kaluka repati dinamu manam tirigi maatladam.
1: Bhagavan will speak to us again tomorrow.
0: ఈ పిల్లవాడు నాడు ఇంతసేపు మాట్లాడినటువంటి వాడు
1: బాయ్ హూ స్పోక్ టిల్ నౌ,
0: వీళ్ళ కుటుంబం చాలా గొప్పది.
1: He hails from a very good family.
0: Margabandhu.
1: Margabandhu.
0: His father.
1: Grandfather.
0: Father.
1: And father. His father is a bank manager.
0: Then, my college got chad.
1: Came to our college.
0: Delhi college, Madurai.
1: Left college there in Delhi.
0: మా కాలేజీకి వచ్చి చేరి
1: అండ్ హిస్ గాట్ అడ్మిటెడ్ టు అ కాలేజ్
0: 3 సంవత్సరాలు అయిపోయింది.
1: హి స్పెండ్ 3 ఇయర్స్ హియర్.
0: అప్పటి నుంచి కూడాను పిహెచ్డి తాము చెప్పిన బాటలంతా కూడా పిహెచ్డిగా చేస్తున్నాను.
1: అండ్ హి హస్ బీన్ వర్కింగ్ ఫర్ హిస్ డాక్టోరల్ డిగ్రీ అలాంగ్ ది లైన్స్ ఆఫ్ సాయి టీచింగ్.
0: ఎవరితోనా చేరడు.
1: డజంట్ జాయిన్ ఎనీబడి.
0: ఒంటరిగా కూర్చుంటాడు.
1: ఆల్ అలోన్ బై హిమ్సెల్ఫ్.
0: స్వామి యొక్క ఆర్డర్స్ నిర్వహిస్తుంటాడు.
1: ఒబేస్ ది కమాండ్ ఆఫ్ స్వామి.
0: అప్పటి నుంచి కూడాను మంచి ఉపన్యాసాలు ఇస్తున్నాడు.
1: దెన్ హి స్టార్ట్స్ గివింగ్ వెరీ గుడ్ టాక్స్.
0: శంకరుల వారి చరిత్రలన్నీ కూడా చదువుతున్నాడు.
1: హిస్ గోయింగ్ త్రూ ఆల్ ద టెక్స్ట్ కంపోజ్డ్ బై ఆదిశంకర.
0: ఆదిశంకర్ల విషయమంతా కూడా అరచేతిలో పెట్టుకున్నట్టుంటాడు.
1: అండ్ హి హస్ గాట్ ఆల్ ద కంపోజిషన్ ఆఫ్ ఆదిశంకర రైట్ నౌ విత్ హిమ్.
0: కనుక ఇట్టి బాయ్స్ మా దగ్గర ఎంతమందో ఉంటున్నారు.
1: There are lots and lots of boys of this type in our institutions.
0: ఈ పిల్లవాడు ఆ పిల్లవాడు వీళ్ళందరూ కూడా చాలా గొప్ప పిల్లలు.
1: All the boys around, they are knowledgeable people.
0: ఈనాడు రెండవ తొలి మాట్లాడాడు ఓ పిల్లవాడు.
1: Another boy here.
0: వీడు కూడా మా స్టూడెంట్.
1: Was also our student.
0: అందరు కూడా ఎంత గొప్పవారు. వేదనారాయణ ఉన్నాడు.
1: వేదనారాయణ.
0: వారికి పేరే వేదనారాయణ.
1: హిస్ నేమ్ ఇస్ వేదనారాయణ.
0: ఆ వేదం లోపల చాలా ఆరుతేరినట్టు.
1: హిస్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ వేదిక్ లిటరేచర్.
0: లాస్ట్ ఇయర్ ప్రెసిడెంట్ పిలిపించి
1: ప్రెసిడెంట్ ఇన్వైటెడ్ హిమ్
0: అవార్డు ఇచ్చాడు.
1: గేవ్ హిమ్ అవార్డ్ నేషనల్ ఆనర్ బెస్ట్ టీచర్స్ అవార్డ్.
0: నీ అవార్డు తీసుకుని ఎక్కడ పోతావు అన్నాడు.
1: అండ్ ప్రెసిడెంట్ ఆస్క్డ్ హిమ్ విత్ దిస్ అవార్డ్ వేర్ డు యు గో.
0: ఐఎమ్ గోయింగ్ టు పుట్టపర్తి.
1: ఐఎమ్ గోయింగ్ టు పుట్టపర్తి.
0: పుట్టపర్తిలోనే సెటిల్ అయిపోయినాను.
1: ఐ హావ్ సెటిల్ దేర్ ఇన్ పుట్టపర్తి.
0: నేను ఇంకెక్కడ పోను.
1: ఐ డోంట్ గో ఎనీవేర్.
0: అప్పుడు ఆయన చెప్పాడు చాలా మంచి పిల్లవాడు నీవు అక్కడే ఉండు నాయన.
1: యు ఆర్ వెరీ గుడ్ బాయ్ సెటిల్ దేర్ ఓన్లీ రిమైన్ దేర్.
0: ప్రెసిడెంట్ స్వామి అంటే చాలా భక్తి.
1: ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎన్ ఆర్డెంట్ డివోటీ ఆఫ్ అవర్ మోస్ట్ బెలవ్డ్ భగవాన్.
0: అతను మహమ్మడన్.
1: ఈజ్ ఎ మహమ్మడన్.
0: అయినప్పటికీ
1: బట్ స్టిల్
0: స్వామి అంటే చాలా సాష్టాంగ పడిపోయి నమస్కారం చేస్తాం.
1: అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బీయింగ్ ఎ మహమ్మడన్ ప్రాస్ట్రేట్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ భగవాన్.
0: కనుక ఇలాంటి పెద్ద పెద్దలందరూ కూడా వచ్చి ఎన్నో విధములుగా కూడాను మా పిల్లలను వర్ణిస్తున్నారు.
1: మెనీ ఎల్డర్స్ దట్ విజిటెడ్ దిస్ ప్రశాంతనిలయం.
0: ప్రతి సంవత్సరం కూడాను 500 మంది పిల్లలు పుట్టుంటారు.
1: యాన్యువల్లీ వి హావ్ 500 బాయ్స్ విత్ us. 500 బాయ్స్.
0: అందరు కూడాను పేపర్ లో వచ్చిందంటే ఎవరు చూడరు. ప్రతి ఒక్కరు కూడా జెలసీ. వీళ్ళకందరికీ ఫస్ట్ క్లాస్. ప్రతి ఫస్ట్ క్లాస్ కూడా సత్యసాయి కాలేజీ.
1: ఇన్ ఫ్యాక్ట్ దో ఇట్ ఇస్ నాట్ పబ్లిసైజ్డ్ దో ఇట్ ఇస్ నాట్ నోటిఫైడ్ ఆల్ స్టూడెంట్స్ సెక్యూర్ ఫస్ట్ క్లాసెస్ ఓన్లీ.
0: మొన్న మెడికల్ ఇంట్లోపల చాలా ఫస్ట్ క్లాస్ వచ్చేసాడు.
1: రీసెంట్లీ హెల్డ్ మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ వెన్ హి సెక్యూర్డ్ ఫస్ట్ క్లాస్.
0: ఇంజనీరింగ్ కాలేజ్ లో ఫస్ట్ క్లాస్ వచ్చాడు.
1: They stood first in engineering entrance.
0: Ekkada ma chinna palle.
1: And this is a small hamlet village.
0: Alike.
1: That Alike is a small village.
0: Alike lo chaniyachunte pilla vaallu.
1: Alike is a very small village.
0: Vaallu iddaru iddare first class.
1: And in fact there are 2 toppers, first class students.
0: Vaallu iddari kudanu scholarship ichchanu.
1: Bhagavan gave them scholarships.
0: Vaallu iddanni kudanu America ku pampala.
1: And they are to be sent to America.
0: ఆ బాధ్యత నేను తీసుకున్నాను.
1: భగవాన్ హస్ యాక్సెప్టెడ్ ద రెస్పాన్సిబిలిటీ.
0: మీరు ఇక్కడే కాదు అమెరికాలో కూడా మీరు ఫస్ట్ క్లాస్ రావాలి.
1: భగవాన్ సెడ్ దట్ దే షుడ్ సెక్యూర్ ఫస్ట్ క్లాస్ ఈవెన్ ఇన్ అమెరికా.
0: చెప్పి అక్కడ పంపించాను.
1: భగవాన్ హస్ సెంట్ దెం.
0: కనుక ఈ విధంగా మా పిల్లలు బంగారు వంటి పిల్లలు.
1: స్టూడెంట్స్ హియర్ ప్యూర్ గోల్డ్.
0: నాకు ఇనుము గోల్డ్.
1: ప్యూర్ గోల్డ్ అని చెప్పి
0: ప్యూర్ గోల్డ్.
1: ప్యూర్ గోల్డ్.
0: ఏది చెప్పినా కూడాను ఎటువంటి పని చెప్పినా దానికి సిద్ధమవుతుంటారు. వీళ్ళు ప్రతి సంవత్సరం కూడాను ఒక నెల పల్లెలంతా తిరుగుతారు.
1: ఈచ్ ఇయర్ దే గో రౌండ్ ది విలేజెస్ ఫర్ వన్ ఫుల్ మంత్.
0: పది మూటలు బియ్యం తీసుకుని పోయి వండి రసం వేసుకుని సాంబారు వేసుకుని కలిపి వారందరికీ ఉసిరి వారందరికీ పెడుతుంటారు.
1: They cook food, they make sambar, curry and all other things and serve all villages and poor people.
0: ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా పెడుతుంటారు.
1: They serve food to all the residents everywhere, all over the village.
0: అది చూచి పల్లెల వారికి అందరికి కూడాను చాలా అయ్యో మా స్వామి పంపించారమ్మా మిమ్మల్ని అని ఎంతో ఆనందిస్తుంటారు.
1: The villagers are very happy watching these boys serving them. Oh, Swami sent you here, and they enjoy their presence.
0: మాకు ప్రసాదం వచ్చిందని ఆనాడు ఇల్లంతా ఊడ్చుకొని స్నానాలు చేసి ప్రసాదం అంతా మొక్కుకొని చాలా భుజిస్తారు.
1: They decorate your whole house, they pray, and they will be waiting to receive prasad.
0: ఇప్పుడు తిరిగి పోయి మన అంతా తిరిగి పల్లెలకు పంపిస్తా.
1: And later, this project, boys visiting all the villages to distribute the prasadam will be undertaken.
0: మా పిల్లలు కేవలం ఒక చదువునందు మాత్రమే కాదు.
1: Our students are not restricted to studies only.
0: సాంగ్స్ నందు కూడాను.
1: In music they are first.
0: Dance.
1: Dance.
0: అన్ని విధాలు కూడాను మా పిల్లలు రెడీగా ఉంటారు.
1: In every field they are number one toppers.
0: మేము చెప్పుకోకూడదు.
1: We don't say just to inform you, let you know.
0: కనుక పిల్లలు చేయనటువంటి పని ఒక్కటి లేదు.
1: There is nothing that our boys cannot do.
0: ఇన్ని పల్లెలు పల్లెలు పట్టణాలు తిరుగుతూ ఉంటారు కానీ క్యారెక్టర్ విషయంలో అతి జాగ్రత్తగా ఉంటారు.
1: They go to different places, but they are very careful in maintaining their character.
0: చాలా జాగ్రత్త.
1: They are highly careful.
0: క్యారెక్టర్ అనేటువంటిది అగ్ని వంటిది.
1: Character is like a fire.
0: దాన్ని చూసి చాలా దూరంగా ఉంటారు.
1: And you should be very careful, watchful.
0: ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ
1: either boys or girls.
0: అనంతపురంలో ఆడపిల్లలు ఉన్నారు.
1: The girls, they are in Anantapur campus.
0: అక్కడ 700 మంది ఉన్నారు.
1: There are 800 students.
0: అక్కడ చాలా ఫస్ట్ క్లాస్ వస్తుంటారు.
1: All of them secure first class.
0: ఆ పిల్లలు ఆడపిల్లలు అయినప్పుడు
1: the girls
0: సేవ చేయడానికని పల్లెలకు పోతే
1: when they go to different villages
0: పాత ఇండ్లన్ని పెరికి వేసి కొత్త ఇండ్లు కట్టించేసి వస్తారు.
1: They remove all the existing old spoiled houses. They construct new houses for them.
0: ఆడపిల్లలే.
1: Girls do that.
0: రాజు కట్టడాలు కట్టి
1: and they build houses for those villages.
0: చోని ఇండ్లు.
1: The houses are built of stone.
0: మంచి కప్పు వేసి
1: a good roof is raised.
0: మీరు ఇప్పుడు పోయి అడిగినప్పటికీ ఇల్లు ఏమైనా కారుతున్నాయా అడిగితే లేదు స్వామి మా పిల్లలు ఎంత బద్ధంగా చేశారు ఇంజనీర్లు కూడా చేయలేనటువంటి పని మా పిల్లలు చేశారు.
1: Anyone goes to them and questions this way, how about the roof, is there any leakage? They say no Swami, the children have built it in excellent way, no leaks, nothing.
0: అట్లే మా మగ పిల్లలు కూడా అంతే.
1: Boys are also like that.
0: అనంతపురము
1: అనంతపురం
0: బెంగళూరు
1: బెంగళూరు
0: పుట్టపర్తి
1: పుట్టపర్తి
0: ఈ ముగ్గురు నుంచి కూడాను వెళ్తారు పల్లెలకు.
1: అండ్ స్టూడెంట్స్ బిలాంగింగ్ టు ఆల్ ది త్రీ క్యాంపసెస్
0: త్రీ క్యాంపస్ కు పోయి అక్కడ బ్రిడ్జిలో ఇంకేమైనా పడిపోయి ఉంటే వాటంతా కట్టడము పెట్టడము ఆ గ్రామస్తులకు తగిన సహాయం చేస్తుంటారు.
1: ఇఫ్ దే ఫైండ్ ఎనీ బ్రిడ్జెస్ ఆన్ ద వే ఇన్ ఎ కొలాప్సింగ్ కండిషన్ దే సీక్ ది హెల్ప్ ఆఫ్ ద లోకల్ విలేజ్ అండ్ రీకన్స్ట్రక్ట్.
0: కనుక పిల్లలంటే కేవలం చదువుకోవడానికి మాత్రమే పోతున్నారని మాత్రం కాదు.
1: Therefore the students don't come here merely for learning.
0: Learning kosam matra ravadandi.
1: Don't come here merely for learning.
0: Ee time chikkinappudu learn chesko.
1: When you have time, yes, you learn.
0: Kaani meer cheyavalsindi seva.
1: What you should do is service, serve others.
0: Bhagavantudu ichinadi meeku endukosam?
1: Why God has given you this?
0: Andaru mamai vamsu jeevaloke jeevabhuta sunatara.
1: You are the spark of God. You are eternal.
0: మీరందరూ సర్వీస్ చేయాలి.
1: సర్వ్ ఎవ్రీబడి, బీ ఇన్ సర్వీస్.
0: సర్వీస్ ఇస్ గాడ్.
1: సర్వీస్ ఇస్ గాడ్.
0: సర్వ్ ఆల్.
1: సర్వ్ ఆల్.
0: ఈ విధంగా బోధించటం చేతని వారందరూ చక్కని మా పేరును తెచ్చుకుంటున్నారు.
1: Because they lead life this way, they have a very good name in society.
0: ఎక్కడ పోయినప్పటికీ మా సత్యసాయి పిల్లలంటే తెల్ల వస్త్రం వేసుకున్న చూస్తే చాలా వీళ్ళు సత్సాయి పిల్లలు.
1: వేర్ ఎవర్ అవర్ స్టూడెంట్స్ గో వాచింగ్ దేర్ వైట్ డ్రెస్, They will identify them as students of our institution.
0: వాళ్ళు కేవలం డ్రెస్ కూడాను వైటీ, టోపలు కూడా వైటీ.
1: Not only the dress that is white, they are white and bright within also.
0: హృదయం కూడా పవిత్రమైనటువంటివి.
1: Their heart is sacred and pure.
0: అటువంటి దీన్ని పోతుంటారు.
1: That is the position, the standard of our students.
0: కనుక మీరు చూస్తూనే ఉన్నారు దిన్నము, పిల్లలు నన్ను ఏ విధంగా పట్టుకుని వస్తున్నారు, ఏ విధంగా తీసుకుని పోతున్నారు.
1: Must have been watching every day how students follow Bhagavan, standing in either way, helping him, supporting him.
0: ఈ అబ్బాయి MBA.
1: This boy on that side is an MBA graduate.
0: This boy also MBA.
1: The other boy is also an MBA student.
0: MBBS. నేను ఇద్దరికి చేర్చున్నాము.
1: There's another boy who is doing his medicine MBBS.
0: ఇక్కడ ఉన్న ఆదికేశవుడు, వైదేహి అని మెడికల్ కాలేజ్ పెట్టాము.
1: వైదేహి మెడికల్ కాలేజ్ ఎస్టాబ్లిష్ బై ఆదికేశవుడు.
0: ఆదికేశవుడు దీంట్లో అందరినీ చేరుస్తున్నారు.
1: ఆదికేశవుడు ఇస్ అడ్మిటింగ్ ఆల్ సచ్ స్టూడెంట్స్.
0: ఆయన కూడా అందరికీ సీట్ ఇస్తున్నారు.
1: అండ్ ఈస్ ప్రొవైడింగ్ సీట్స్ టు ఆల్ అవర్
0: బయట మెడికల్ కాలేజ్ సీట్ కావాలంటే 50 లక్షలు ఇవ్వాలి.
1: అవుట్ సైడ్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఎ మెడికల్ సీట్ యూ నీడ్ టు పే క్యాపిటేషన్ ఫీ విత్ 50 లక్షల ఆఫ్ రూపీస్.
0: ఆ 50 లక్షలే కాకుండా మంత్లీ 3,000
1: అబవ్ ఆల్ యూ నీడ్ టు స్పెండ్ 3,000 ఎవ్రీ మంత్.
0: కానీ మాకు దగ్గర 50 నయా పైసా కూడా తీసుకోలేదు.
1: బట్ ఆదికేశవుడు హ్యాస్ నాట్ కలెక్టెడ్ ఈవెన్ 50 నయా పైసా ఫ్రమ్ అవర్ స్టూడెంట్స్.
0: మా పిల్లలందరినీ చేర్చారు.
1: దే వర్ ఆల్ గివెన్ ఫ్రీ అడ్మిషన్.
0: తాను చాలా త్యాగి.
1: అండ్ ఈస్ వన్ ఆఫ్ సాక్రిఫైస్.
0: అతను మన హాస్పిటల్ పక్కనే ఉంటుండాలి.
1: And he stays there, just close to our hospital there in Bangalore.
0: Sathya Sai Super Speciality Hospital.
1: He is very close to Sathya Sai Super Speciality Hospital.
0: He worked in Bangalore on the Super Speciality Hospital, so moodu kattam.
1: There are 3 sets, Super Speciality Hospitals in Bangalore.
0: Okoka hospital, 5 crores, 6 crores.
1: Each hospital costs about 5 crores and 6 crores.
0: Kavas and materials antam unnai.
1: Lot of equipment, all the material they need.
0: Heart ku pote akkade anni vaare chusukuntaru.
1: You go to the cardiology wing, they will take care of you.
0: Heart ku poyinatundi variki ekkada poyina gaani variki inta dabbu kattali.
1: Have heart treatment, you need to pay heavily.
0: Andaru mana hospital ku vastuntaru.
1: All people come to our hospital.
0: Nenu 3 pramanalu chesanu.
1: Bhagavan has taken 3 vows.
0: 3 empty di kadupuku chegina annamu.
1: That food is essential first.
0: దేహంలోకి తగినటువంటి వస్త్రము.
1: And the clothing.
0: కానీ ప్రపంచానికి తగినటువంటి ఒక నీరు.
1: And the water that is required for the whole world.
0: కనుక అన్ని కొండలకు కూడా పైప్స్ ఎక్కించాను.
1: Bhagavan made arrangements to us to see that water is supplied by laying pipe lines.
0: ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అంతా కూడా కిందనే ఉంటున్నాయి నీరు, కావలసినంత పారుతున్నాయి.
1: In fact, there's plenty of water. In districts like East Godavari and West Godavari underneath.
0: కాని కింది దిగేకి వీలు లేదు.
1: But it's not possible to reach water.
0: ఇంత కాలమైనప్పటికీ వారు ఒక డ్రాప్ కూడా నీరు తాగలేదు.
1: So many years passed, but they could not have even a drop of water.
0: 80 కోట్లు.
1: Bhagavan spent 80 crores.
0: అంతటికి పైపులు వేపించారు.
1: All pipes are laid out.
0: మీరు ఇంకా ఇక్కడ ఉన్నారు కాబట్టి మీకు తెలీదు.
1: If you are here, you do not know what is happening.
0: నిన్న లేదు మొన్న దినము పేపర్ లో వేశారు.
1: అదర్ డే ది న్యూస్ పేపర్ బ్రాట్ అవుట్ దిస్ ఐటమ్.
0: మన పుండి నుంచి మేము మెడ్రాస్ కు నీరు వేస్తాం.
1: అండ్ వాటర్ ఇస్ సప్లైడ్ ఫ్రమ్ పుండి టు మెడ్రాస్.
0: మెడ్రాస్ పట్టణం అందరికీ కూడా ఇచ్చాం.
1: ఆల్ సిటిజన్స్ ఆఫ్ మెడ్రాస్ డ్రింకింగ్ వాటర్ సప్లై టుడే.
0: బీదరే సాధనే భేదం లేదు.
1: దేర్ నో డిస్టింక్షన్ పూర్ ఇన్ ద రిచ్ వాట్స్ ఎవర్.
0: అది మేము చెప్పుకోవటం కాదు.
1: నాట్ దట్ వి ఆర్ ఫేసింగ్ అవర్.
0: అంతా ఇచ్చిన తర్వాత ఒక 50 బస్సులు వచ్చినాయి మా పుట్టుబట్టికి.
1: When the project is completed, 50 buses reach in Prashantanagar.
0: స్వామి మీకు ఎట్ట మేము కృతజ్ఞత చెప్పాలి.
1: All the devotees, all the inhabitants came over here. Swami, how are we to express our gratitude?
0: నాకు గ్రాట్యుటీ వద్దు.
1: Bhagavan said, I don't want it.
0: నా వారికి నేను ఇచ్చుకున్నాను.
1: You are mine, after all I have done to my own people.
0: కనుక మీకు ఏం కావాలి కాదు.
1: Then said, what do you want?
0: మాకు డ్రింకింగ్ వాటర్ లేదు అన్నారు.
1: They ask, Swami, we don't have drinking water.
0: Chuttu samudram undi.
1: You have got this sea around.
0: Tragadaniki neeru ledu.
1: But you don't have drinking water.
0: Ippudu Krishna nadi ni teesukoni poyi వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ అంతా కూడా ఇచ్చేసాను.
1: నౌ ది కృష్ణా వాటర్ ఇస్ టేకెన్ ఆల్ ది వే అండ్ డ్రింకింగ్ వాటర్ సప్లైడ్ యు మే డ్రా.
0: నిన్నటి దినమే
1: ఓన్లీ యెస్టర్డే
0: మంచి టైం కు
1: అట్ ది ఎగ్జాక్ట్ టైం
0: మెడ్రాస్ చేరినాయి నీరు.
1: వాటర్ రీచ్ ఇన్ మెడ్రాస్.
0: రేపు మనం పూర్ణాహుతి దినం
1: ఆన్ ది పూర్ణాహుతి డే
0: అక్కడ పోయి మినిస్టర్ ఓపెన్ చేస్తున్నాడు.
1: మినిస్టర్ ఇస్ గోయింగ్ టు ఇనాగరేట్ ది డ్రింకింగ్ వాటర్ సప్లై ప్లాంట్.
0: మేము తీయన్ నీరు తాగి మీకు జన్యో జన్మలైంది.
1: లాంగ్ టైమ్ బ్యాక్ వీ హ్యాడ్ ప్యూర్ డ్రింకింగ్ వాటర్.
0: కానీ ఈనాడు మేము ప్యూర్ వాటర్ తాగుతున్నాం.
1: టుడే వీ ఆర్ డ్రింకింగ్ ప్యూర్ వాటర్ దేసే.
0: కనుక మాకు చాలా ఆనందమే స్వామి.
1: వెరీ హ్యాపీ స్వామి దేసే.
0: ఈ విధంగా అన్ని దేశములకు అన్ని గ్రామములకు అన్ని పల్లెలకు మేము సేవ చేస్తున్నాము.
1: వీ ఆర్ సర్వింగ్ ఆల్ విలేజెస్ ఆల్ టౌన్స్ ఆల్ సిటీస్ ఎవ్రీవేర్ ఆల్ ఓవర్.
0: సర్వ్ ఆల్ అందరికీ మీరు సర్వ్ చేయాలి.
1: సర్వ్ ఆల్
0: మా పిల్లలకి అందరికీ చెప్పడం అదే నేను.
1: దట్ ఈస్ ది టీచింగ్ ఆఫ్ భగవాన్ టు అవర్ స్టూడెంట్స్.
0: పిల్లలు ఎవరైనా సరే పక్కన బాధపడుతుంటే నీకు మిత్రుడైనా సరే అతనికి నువ్వు సహాయం చేయి.
1: ఇఫ్ యూ ఫైండ్ ఎనీబడీ ది పూర్ అండ్ నీడీ బై యువర్ సైడ్ యూ కమ్ టు దేర్ రెస్క్యూ యూ కమ్ టు దేర్ ఫ్యామిలీ.
0: కాలేజీకి పోకపోయినా పర్వాలేదు నీవు వాడికి సహాయం చేయి.
1: బెటర్ యూ డోంట్ గెట్ ఇన్ ద కాలేజ్ దట్ డే. Give importance to service.
0: కలుకని మా పిల్లలు ఎలాంటి వారంటే నేను చెప్పుకోకూడదు. కానీ నేను చెప్పిన దానికంటే ఇంకా ఎంతో ఎక్కువగా పిల్లలు పనిచేస్తున్నారు.
1: దో స్వామి సేయింగ్ దిస్ వే హీ డస్ నాట్ వాంట్ టు సే ఓపెన్లీ బట్ ఇన్ ఫ్యాక్ట్ స్టూడెంట్స్ ఇన్ రియాలిటీ ఆర్ మచ్ మోర్ దెన్ వాట్ భగవాన్ సెడ్ అండ్ డిస్క్రైబ్ నౌ.
0: ఎవరైనా పోతుంటే గుడ్డలు లేకపోతే తాను విప్పి ఆ వారికి ఇస్తాడు.
1: If they find anybody who are in need of clothes, they give their own clothes.
0: ఈ విధంగా పిల్లలు తయారు చేస్తున్నాము.
1: And such students are trained here.
0: కనుకనే దిల్దినాకి మేము బిల్డింగ్ కట్టించి పెట్టేస్తున్నాము.
1: Therefore, buildings are in construction continuously more and more.
0: ప్రైమరీ స్కూల్ లోపల
1: in primary school,
0: చాలా చిన్న చిన్న పిల్లలు
1: find the time it talks there.
0: 1200 మంది ఉన్నారు.
1: 1200 children.
0: వారిని తల్లిదండ్రులను ఇచ్చిపెట్టి ఉండలేరు. మమ్మల్ని ఇచ్చిపెట్టి ఉండలేరు. కళాతురికి 2 దినాల లోపల తల్లిదండ్రులు మర్చిపోతున్నారు.
1: చిల్డ్రన్ కెనాట్ బి అవే ఫ్రమ్ దేర్ పేరెంట్స్. దే కెనాట్ బి అవే ఫ్రమ్ అస్ బట్ విద్ ఇన్ 2 డేస్ దే ఫర్గెట్ దేర్ పేరెంట్స్ అండ్ బిగిన్ టు స్టే విత్ అస్.
0: అక్కడికి వచ్చి చూసి ఇవో మా బిల్లలు ఎంత మంచి వారైపోయినారు అని చాలా ఆనందిస్తుంటారు.
1: పేరెంట్స్ దే కమ్ అండ్ వాచ్ దేర్ ఓన్ చిల్డ్రన్ దే ఆర్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్ హౌ హ్యాపీ దే ఆర్ హియర్.
0: అంత తల్లిదండ్రుల కంటే అధికమైనటువంటి ప్రేమను చూపుతున్నాము.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ బీన్ షవరింగ్ లవ్ మచ్ మోర్ దాన్ దేర్ ఓన్ పేరెంట్స్.
0: కనుక మా పిల్లల యొక్క విషయంలో మీరు ఏమాత్రం సామాన్యుడిగా మీరు భావించకండి.
1: నెవర్ కన్సిడర్ అవర్ చిల్డ్రన్ స్టూడెంట్స్ ఆర్డినరీ.
0: వారు ఎంత గొప్ప వారు.
1: దే ఆర్ రియల్లీ గ్రేట్.
0: దేశానికంతా కూడా నువ్వు నాయకుడుగా కావాలి.
1: దే ఆర్ గోయింగ్ టు బి ది లీడర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: ఐడియల్స్ బాయ్స్ కావాలి.
1: దే ఆర్ గోయింగ్ టు బి ఐడియల్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: అప్పుడే మాకు చాలా సంతోషము.
1: దట్ ఓన్లీ మేక్స్ అస్ హ్యాపీ.
0: ఎంత ఐడియల్ బాయ్స్ అవుతారా?
1: ఆర్ యూ ప్రిపేర్ టు బి ఐడియల్ మాస్టర్స్?
2: You were listening to excerpts from A Divine Shower of Grace by Bhagwan Baba on the 16th of August 2006 in Prashanthi Nilayam during the Ati Rudra Mahayagnam. Baba highlighted that although money is certainly essential for life, excess wealth can sometimes even lead to loss of life. He therefore advises everyone to adopt simple living. Thank you and Sai Ram.

0: Because fire is hidden in the firewood. Just as oil is found in the tills, so also Sri Atma is all pervasive, found everywhere and in everything. Do not forget this good word.
1: Vidyarthulare.
0: Dear students.
1: Vidyarthinilare.
0: Dear students, men and women.
1: Enni vidyalu chadiviyu? Entati padavulu nerinappatikini? Enni bhoga bhagyamulu anubhavinchinappatikini? Manavata viluva okati lekapoyina ivanni enukudu nirprayojanam.
0: Whatever education you may have, whatever authority and power you may enjoy, whatever luxuries and comforts you may enjoy, if you do not have human values, all this would be a waste.
1: Jeevitamulo vividha parudula madhya samarasyamu samanmayamu undinappude jeevitam arthavantam avutundi.
0: Only when you have harmony and understanding in life, life becomes meaningful.
1: జీవితములో నిత్య సత్యములుగా ప్రకాశించే ప్రాచీన సాంప్రదాయములను, సంస్కృతిని నేటి కాలానుగుణ్యంగా సమన్వయం చేసుకుని సంరక్షించుటే ఇది ప్రధానమైన విద్య.
0: ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈస్ టు ఎంజాయ్ ఇన్ డైలీ లైఫ్ దోస్ ఇన్ఫినిట్ వాల్యూస్ అండ్ ట్రెడిషన్స్ విచ్ హావ్ కమ్ అబౌట్ అండ్ ద గ్రేట్ కల్చర్ విచ్ హావ్ ఎంజాయ్డ్.
1: ఇలాంటి పవిత్రమైన నిత్య సత్యమైనటువంటి భావములు ఈనాడు విద్యార్థులు ఎందు లోపించటం చేతనే విద్యార్థుల హృదయము మలినమై అశాంతి అయి అసంతృప్తికి గురి అయి కేవలము అస్తవ్యస్తమైన జీవితంగా గడుపుతున్నారు.
0: యాజ్ సచ్ గ్రేట్ సీక్రెట్ క్వాలిటీస్ ఆర్ ల్యాకింగ్ ఇన్ ద హార్ట్స్ స్టూడెంట్స్ టుడే స్టూడెంట్స్ ఆర్ ఫిల్డ్ విత్ హార్ట్స్ విచ్ ఆర్ ఫుల్ ఆఫ్ బ్యాడ్ ఐడియాస్ డర్ట్ and therefore they are suffering confusion, conflicts and very many difficulties in life.
1: Nirantaramo vidyarthulu yokka bhavamulu durbhavamula chetanu duralochana chetanu duskarmala chetanu nindi nimidukritamai untunnadi.
0: Today's students' feelings are full of the thoughts, the feelings and their deeds, all of them are bad and evil.
1: Deeniki karanam emiti?
0: What is the reason for this?
1: దీని విమోచనకు సరైనటువంటి కృషి సల్పకపోవటమే.
0: ది ఓన్లీ రీజన్ ఈజ్ దట్ దే ఆర్ నాట్ మేకింగ్ ఎఫర్ట్స్ టు ఫ్రీ ఫ్రమ్ దెమ్సెల్వ్స్ ఫ్రమ్ దిస్ స్టేట్.
1: మానవతా విలువలు సరైన రీతిగా అర్థం చేసుకోలేకపోవటమే.
0: నాట్ అండర్స్టాండింగ్ హ్యూమన్ వాల్యూస్ ప్రాపర్లీ ఈజ్ ది మెయిన్ రీజన్ ఫర్ దిస్ స్టేట్.
1: ఏమిటి ఈ మానవతా విలువలు?
0: వాట్ ఆర్ రియల్ హ్యూమన్ వాల్యూస్?
1: యమము నియమము ఈ రెండింటి యొక్క అంతరాత్మను గుర్తించినప్పుడే మానవత్వం సార్థకమవుతుంది.
0: Man's life becomes sanctified when he understands the correct meaning of yama and niyama.
1: Yama anaga ahimsa satyamu asteyamu brahmacharyamu aparigraham.
0: When you see yama, it consists of five things: ahimsa, non violence, satyamu, truth, asteyamu, నాన్ పొసెషన్, బ్రహ్మచర్యము, సెలిబసి అండ్ అపరిగ్రహము.
1: అహింస అనగా త్రికరణ శుద్ధితో మనోవాక్కాయములచే ఎట్టి ప్రాణిని కూడాను బాధించకుండా ఉండటం.
0: అహింస ఆర్ నాన్ వైలెన్స్ రెఫర్స్ టు నాట్ హర్టింగ్ ఎనీ లివింగ్ బీయింగ్ ఎయిదర్ బై వర్డ్, థాట్ ఆర్ డీడ్.
1: ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క క్రియకు మానవుడు నోచుకోలేకపోతున్నాడు.
0: మ్యాన్ ఈజ్ నాట్ ఫార్చునేట్ ఎనఫ్ టు హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ నాన్ వైలెంట్ అప్రోచ్.
1: తన స్వార్థము స్వప్రయోజన నిమిత్తమై అనేక మందిని బాధిస్తున్నాడు.
0: ఫార్ ఫుల్ఫిల్లింగ్ హిజ్ ఓన్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫిష్ ఎండ్స్ హీఈస్ హర్టింగ్ అండ్ హార్మింగ్ అదర్ పీపుల్.
1: నేను అనే అహంకారము, నాది అనేటువంటి అభిమానము, ఈ రెండే ఎట్టి ప్రాణిని కూడాను బాధించకుండా ఉండటం.
0: Ahimsa or non-violence refers to not hurting any living

0: come to that.
1: Human beings will be able to make progress only when they free themselves from ego and attachment.
0: కనుక అహింస అనేటువంటిది మాటల చేత కాక మనశ్చేత కాక క్రియందు కూడాను ఎట్టి ప్రాణిని కూడాను బాధించకుండా చూసుకోవాలి.
1: Not hurting any living being, not merely by thought or by word, even by deed, that alone amounts to real ahimsa.
0: రెండవది సత్యము.
1: The second one is truth.
0: సత్యము సత్యమని చూచినది చూచినట్టుగా విన్నది విన్నట్టుగా చేసినది చేసినట్టుగా చెప్పినంత మాత్రం సత్యము కానేరదు.
1: ఇట్ వుడ్ నాట్ బికమ్ ట్రూత్ ఇఫ్ యు మియర్లీ టెల్ థింగ్స్ యాజ్ యు సీ యాజ్ యు హియర్ ఆర్ యాజ్ యు పర్సీవ్.
0: త్రికాల భాగ్యం సత్యం.
1: దట్ విచ్ ట్రాన్సెండ్స్ ఆల్ ద త్రీ టైమ్స్ దట్ ఈస్ ట్రూత్.
0: అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రీతి హితం చేర్చని ప్రీతి హితముగా ఉంటుండాలి.
1: ద వర్డ్ మస్ట్ బి డియర్ అన్హర్టింగ్.
0: సత్యం ప్రియముగా ఉంటుండాలి.
1: ట్రూత్ మస్ట్ బి రియలీ డియర్ అండ్
0: ఉద్వేగంగా ఉండకూడదు.
1: యూ షుడ్ నాట్ బి
0: సత్యము కదా అని ఇతరులు బాధించినటువంటి రీతిగా సత్యము చెప్పకూడదు.
1: వీ షుడ్ నాట్ హేస్టిలీ టెల్ ట్రూత్ ఇన్ ఆర్డర్ టు హర్ట్ పీపుల్.
0: ఇతరులకు ప్రీతి కదా అని అసత్యం ఆడరాదు.
1: ఇన్ ఆర్డర్ టు ప్లీజ్ అదర్స్ వీ షుడ్ నాట్ టెల్ ఎ లైన్.
0: ఇట్టి సత్యమును వినయ విధేయతలతో మనోవాక్యముల చేత మనసును రంజింపచేయనట్టుగా పలకటం ఇది సహజం.
1: రియల్ ట్రూత్ ఈజ్ కన్వేయింగ్ థింగ్స్ ఇన్ ఎ డియర్ అండ్ యాక్సెప్టబుల్ వే టు ఆల్ పీపుల్ అండ్ విత్ హ్యూమిలిటీ అండ్ దట్ అలోన్ అమౌంట్స్ టు ట్రూత్.
0: ఇట్టి సత్యమును విద్యార్థులు ప్రప్రథములు అనుసరించక తప్పదు.
1: ఇన్ ది స్టూడెంట్స్ ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ మస్ట్ ఫాలో దిస్ పాత్ ఆఫ్ ట్రూత్.
0: మానవ జీవితము సత్య జీవితము.
1: మ్యాన్స్ లైఫ్ ఈస్ బేస్డ్ ఆన్
0: పవిత్రమైన జీవితము.
1: ఇట్ ఈస్ సేక్రెడ్.
0: దివ్యమైన నవ్యమైనటువంటి జీవితము.
1: ఇట్ ఈస్ డివైన్.
0: విలువ కలిగినటువంటి జీవితము.
1: ఇట్ ఈస్ మోస్ట్ ప్రెషియస్.
0: జీవించగలిగినటువంటి జీవితము.
1: ఇట్ ఈస్ లైఫ్ మెంట్ టు బి లివ్డ్.
0: ఇట్టి జీవితాన్ని మనం వ్యర్థము గావించుకోవడానికి అసత్య మార్గంలో ప్రవేశించి స్వార్థ సప్రయోజన నిమిత్తమై జీవితాన్ని వ్యర్థము గావించుకుంటున్నాం.
1: వీఆర్ వేస్టింగ్ అవర్ లైఫ్ ఫాలోయింగ్ ది పాత్ ఆఫ్ అన్ట్రూత్ అండ్ నాట్ రియలైజింగ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ది పాత్ ఆఫ్ ట్రూత్.
0: మూడవది ఆస్థేయము.
1: ద థర్డ్ వన్ ఈజ్ ఆస్థేయ.
0: ఎట్టి సమయం నందు కానీ
1: వాట్ ఎవర్ బి ద టైమ్
0: ఎట్టి పరిస్థితులు ఎందుకు కానీ
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్
0: ఇతరుల యొక్క పదార్థమును మనం దొంగిలించరాదు.
1: We should not steal things belonging to others.
0: ఇది త్రికరణ శుద్ధిగా ఇట్టి భావమును పరిశుద్ధము గావించుకోవాలి.
1: We should observe this with all the త్రికరణాస్ three instruments, mind, thought and deed.
0: కేవలము ఒక పదార్థమును దొంగిలించడం మాత్రమే కాదు ఇది మానసికంగా కూడాను ఇట్టి భావమే అతనిలో ప్రవేశించరాదు.
1: There should not be even a thought of stealing and that is ఆస్థేయ.
0: ఇట్టి ఆస్థేయాన్ని అభివృద్ధి పరచుకోవటం అత్యవసరము.
1: ఇట్ ఈస్ నెసెసరీ టు డెవలప్ దిస్ కైండ్ ఆఫ్ ఫీలింగ్.
0: ఇంకా బ్రహ్మచర్యం.
1: ద నెక్స్ట్ వన్ ఇస్
0: లోక సంబంధమైనటువంటి రీతిగా మనం ఆచరించడము ఇది అసాధ్యము.
1: ఇట్ మే బి ఇంపాసిబుల్ టు అబ్జర్వ్ బ్రహ్మచర్య ఇన్ ద వే దట్ ఇట్ ఈస్ అండర్స్టూడ్.
0: దుర్భావములకు దురాలోచనలకు దుశ్చేష్టలకు మనసును ప్రవేశపెట్టరాదు.
1: వీ షుడ్ నాట్ అలౌ మైండ్ టు గో ఇన్ టు రాంగ్ థాట్స్ ఆర్ అటరింగ్ రాంగ్ వర్డ్స్ ఆర్ ఫాలోయింగ్ రాంగ్ డీడ్స్.
0: సరి అయినటువంటి బ్రహ్మచర్యం అనగా నిరంతరము బ్రహ్మములో చరించడమే బ్రహ్మచర్యం.
1: లివింగ్ ఇన్ బ్రహ్మ ఈజ్ ది కరెక్ట్ అండర్స్టాండింగ్ ఆఫ్ బ్రహ్మచర్య.
0: బ్రహ్మ విత్ బ్రహ్మైవ భవతి. ఎట్టి తలంపులు వచ్చినా ఎట్టి ఆలోచనలు కలిగినా ఎట్టి క్రియలు చేయాలని ఇష్టపడినా ఇవన్నీ కూడాను బ్రహ్మకర్మలుగానే విశ్వసించటము ఇది నిజమైన బ్రహ్మచర్యకు సరియైన అర్థము.
1: ది కరెక్ట్ మీనింగ్ ఆఫ్ బ్రహ్మచర్య ఈజ్ వాట్ ఎవర్ థాట్ యు గెట్ వాట్ ఎవర్ యు డూ థింకింగ్ ఆఫ్ గాడ్ అండ్ ఆఫరింగ్ ఇట్ టు హిమ్ దాట్ వుడ్ బి రియల్.
0: సర్వకర్మ భగవత్ప్రీత్యార్థమనే భావం చేత తానే ఒక బ్రహ్మంగా విశ్వసించి తాను ఆచరించేటువంటి సర్వకర్మలు కూడాను బ్రహ్మకర్మలుగానే విశ్వసించటం ఇది బ్రహ్మచర్యం.
1: రియల్ బ్రహ్మచర్య ఈజ్ కన్సిడరింగ్ హిమ్సెల్ఫ్ యాజ్ బ్రహ్మ and performing every activity for the pleasure and for the benefit of Brahma, that is real brahmacharya.
0: Brahma nirminchina, Brahma likinchina, vedamu, shastramu, itihasamu, puranamu, upanishattu, brahma sutramu ityadi grandhamulanu nirantaramu vallinchadame idi brahmacharyamu.
1: Another aspect of brahmacharya is to continuously participate in study.

0: various things written by Brahma himself, such as Vedas, Shastras, Itihasas, Brahma Sutras, and Upanishads.
1: Brahmacharya managa bhavanamunaku punadi vantidi.
0: Brahmacharya may be compared to the foundation for a building.
1: Ee brahmacharyam aneetundi oka punadi painane gruhastamu, vanaprastamu, sanyasam ane moodu bhavanamulu abhivruddhi avutu vastunnayi.
0: The next three stories of gruhastha, vanaprastha and sanyasa are built on the foundation.
1: Brahmacharyam aneetundi pavitramuga lekundina, భద్రముగా లేకుండా, స్థిరముగా లేకుండా గృహస్థ వానప్రస్థ సన్యాసములన్నీ కూడా కూలిపోవడానికి అవకాశం ఉంటాయి.
0: Therefore, if this brahmacharya is not sacred, strong and firm, the other stages in life will be rather shaky and likely to fall.
1: కనుక జీవిత భవనమునకు బ్రహ్మచర్యం అనేటువంటిది ప్రధానమైనటువంటి యొక్క సూత్రము.
0: ఫర్ ద మ్యాన్షన్ ఆఫ్ లైఫ్ బ్రహ్మచర్య దేర్ఫోర్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ ప్రీరిక్విజిట్.
1: నిర్మలమై, నిశ్చలమై, నిస్వార్థమై, నిరహంకారంతో కూడినటువంటిదిగా ఉంటుండాలి.
0: దిస్ మస్ట్ బి టోటలీ ప్యూర్ అండ్ ఇట్ మస్ట్ బి సేక్రెడ్ అండ్ ఇట్ మస్ట్ బి ఫ్రీ ఫ్రమ్ ఎనీ డిఫెక్ట్ ఆర్ ఫ్లా.
1: ఇంకా ఐదవది అపరిగ్రహం.
0: ద నెక్స్ట్ వన్ ఈస్ అపరిగ్రహ.
1: ఈ పరిగ్రహం అనేటువంటిది మహాపాపమని, దోషమని కూడా ఉపనిషత్తులు బోధిస్తూ వచ్చాయి.
0: ఉపనిషత్స్ హావ్ డిక్లేర్డ్ that parigraha is a great sin.
1: Manam yetti upakaram chesinappatikini tat phalitamai manam yetti dinini andukovadaniki siddhamuga undaradu.
0: Whatever good you do to others, you should not expect any result or anything in return from
1: karmamulaku pratiphalamulu andukovatamu manava sahajam.
0: It is natural for man to accept things in return for what he does.
1: Kani adi shastriyitiga adi asahajam.
0: But from the point of view of scriptures, this is unnatural and undesirable.
1: Oka talli, tandri, guruvu, daivam veeru nundi maatrame emaina pondadaniki adhikaram unnadi kaani itara daggara nundi ye padartham kodanu manam andukoradu.
0: We have no right to receive anything excepting from mother, father, preceptor and God.
1: Bhagavantulu srishtikarta,
0: God is the creator.
1: Poshanakarta,
0: he takes care of his people.
1: Samrakshakudu,
0: he protects us.
1: కనుక భగవంతుని చేత అన్నినూ మనం పొందడానికి అధికారం ఉంటుండాలి.
0: We have every right to get everything from God.
1: అయితే తల్లిదండ్రుల దగ్గర వారి శక్త్యానుసారము, వారి యొక్క యోగ్యానుసారము మనం అందుకోవాల్సిందే కాని మితిమీరి వారిని కూడా బాధించడం ప్రయత్నించరాదు.
0: We have a right to receive according to the capacities of the parents, but we should not trouble them expecting too much from them.
1: గురువు దగ్గర నుంచి కేవలము విద్య అనుగ్రహమును మాత్రమే అందుకోవాలి.
0: వీ హ్యావ్ ఎ రైట్ టు రిసీవ్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ ద ప్రిసెప్టర్.
1: కోవా గురు యోహి హితోపదేష్ట, హితమును బోధించేటువంటి గురువు నందు శిష్యస్తుకోయో గురు భక్తి ఏవా, అతని సంతృప్తిపరిచేటువంటి యొక్క మార్గం తప్ప అన్య రీతిలోని ఏమాత్రం కూడా నువ్వు చేయి చాచరాదు.
0: ద స్టూడెంట్ షుడ్ ఆల్వేస్ కండక్ట్ హిమ్సెల్ఫ్ సో హ్యాస్ టు ప్లీజ్ గురు హూ ఆల్వేస్ థింక్స్ ది వెల్ఫేర్ ఆఫ్ the student.
1: Kani ee naati vidyarthulu yendu idi chaala lopinchinadi,
0: but it is highly lacking in students of today.
1: Tadwarane aneka vidhamainatunti yokka manamu oka vidhamainatunti yokka janmalaku guri avutunnam.
0: It is an account of lack of this people are taking up this rebirth and
1: runasthulaga mari pothunnamu.
0: We are becoming indebted. We are
1: ee runa phalitam cheta ye vidhanga manaku janma labhistundo cheppadaniki veelu kaadu.
0: On account of this indebtedness, we have to take birth, but we do not know what type of birth we are going to get.
1: Avasaramainappudu tappa anya samayamulandu itarlu inti endukudunu bhujincharadu.
0: Unless it becomes essential, we should not even partake food in others' houses.
1: Na mitruni inti endunnanu kada ani cheptani oka 10 dinamulo 15 dinamulo tishta veskoni undaradu.
0: Just because you are staying with your friend, you have no right to stay there for 10 or 15
1: days. Nee mitrude nee talita vaari talidandrulpaina aadharapadi untunnadu.
0: Your friend himself depends upon his parents.
1: Atanike swatantram ledu.
0: He does not have his own freedom.
1: Atti paristhitulu yendu mitrudu mitrulandi vaari inti yendu boyi manu kurchoti bhoncheyatam manchidi kaadu.
0: Under such circumstances, it would be inappropriate to sit in your friend's house and go on becoming a burden.
1: Mitrudu sampadinchinatundi kaadu adi.
0: ఇట్ ఈస్ నాట్ ఎర్న్ బై యువర్ ఫ్రెండ్
1: మిత్రుని యొక్క తల్లిదండ్రులు సంపాదించినటువంటిది
0: ఇట్ ఈస్ వాట్ ఈస్ ఎర్న్ బై ది పేరెంట్స్
1: తల్లిదండ్రుల యొక్క సంపాదన పుత్రులకు మాత్రమే అధికారం ఉన్నది కానీ అన్యులకు లేదు
0: ఇట్ ఈస్ ఓన్లీ ది చిల్డ్రన్ హూ హావ్ ద రైట్ టు ఎంజాయ్ ది ఎర్నింగ్స్ ఆఫ్ ది పేరెంట్స్
1: అలాంటి పరిస్థితుల లోపల మనము నిత్యానిత్య విషయ పరిశీలన చేయకుండా మనము అన్యుల ఇంటి ఎందుకు కూర్చుంటుంటాం
0: అండర్ సచ్ సర్కమ్స్టాన్సెస్ ఇట్ వుడ్ బి రాదర్ ఇన్అప్రోప్రియేట్ టు గో ఆన్ బికమింగ్ ఎ బర్డెన్ టు
1: సరైన అభ్యాసం కాదు
0: దిస్ ఈస్ ఇన్అప్రోప్రియేట్ ఫర్ ఎడ్యుకేటెడ్ పీపుల్
1: కనుక అపరిగ్రహం అనేటువంటిది అత్యవసరం
0: దేర్ ఫోర్ దిస్ అపరిగ్రహ నాన్ యాక్సెప్టింగ్ థింగ్స్ ఫ్రమ్ అదర్
1: పత్రమో పుష్పమో ఫలమో తోయమో అన్నట్టుగా ఏ ఒక్క చిన్నదానినైనా కూడాను మనం ఇతరులకు అర్పించడానికి తగినటువంటి దీనిలో మనం సిద్ధంగా ఉండాలి కానీ ఇతరుల నుంచి అందుకోవడానికి ఏమాత్రము మనం సిద్ధంగా ఉండరాదు
0: వాట్ ఎవర్ లిటిల్ వీ కెన్ డూ ఫర్ అదర్స్ వీ కెన్ డూ బట్ వీ షుడ్ నాట్ ట్రై టు యాక్సెప్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ అదర్స్
1: ఇది యమం యొక్క మానవతా విలువలు
0: దిస్ ఈజ్ వాట్ యమ కాన్స్టిట్యూట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హ్యూమన్ వాల్యూస్
1: ఇంకా నియమం లోపల 5 నియమములు ఉంటున్నాయి
0: నియమ కన్సిస్ట్ ఆఫ్ 5 ఎలిమెంట్స్ 5 కాంపోనెంట్స్
1: మొదటిది శౌచము
0: ద ఫస్ట్ వన్ ఈజ్ శౌచ
1: రెండవది తపస్సు
0: ద సెకండ్ వన్ ఈజ్ తపస్సు
1: మూడవది సంతోషము
0: ద థర్డ్ వన్ ఈజ్ సంతోషము
1: నాలుగోది స్వాధ్యాయము
0: ద ఫోర్త్ వన్ ఈజ్ స్వాధ్యాయము
1: ఐదవది ఈశ్వర ప్రణిధానము
0: ది ఫిఫ్త్ వన్ ఈజ్ ఈశ్వర
1: ప్రణిధానం
0: ఈశ్వర ప్రణిధానము
1: ఇక్కడ శౌచము
0: ద ఫస్ట్ వన్ ఈజ్ శౌచము
1: ఈ శౌచం అనేటువంటిది రెండు విధములుగా ఉంటుండాలి
0: దిస్ శౌచము హ్యాస్ టూ ఆస్పెక్ట్స్
1: బహిర్శౌచము అంతఃశౌచము అని
0: వన్ ఈజ్ ద ఇన్నర్ క్లీన్లీనెస్ అండ్ ది అదర్ ఈజ్ ఔటర్ క్లీన్లీనెస్
1: బాహ్యంగా మనము పరిశుద్ధము కావాలంటే మృతిక చేతను జలము చేతను మనం పరిశుద్ధములవుతున్నాం
0: ఇఫ్ యూ వాంట్ టు క్లీన్స్ యువర్ సెల్ఫ్ ఎక్స్టర్నలీ యూ కెన్ డూ ఇట్ ఎయిదర్ విత్ ద హెల్ప్ ఆఫ్ వాటర్
1: ఈ పరిశుద్ధం అనేటువంటిది కేవలం దేహ పరిశుద్ధము మాత్రమే కాదు
0: This kind of cleanliness is not confined only to
1: the జీవితంలో అనుభవించి చేసేటువంటి ప్రతి పదార్థములు కూడా పరిశుద్ధంగా ఉంటుండాలి
0: వాట్ ఎవర్ ది మ్యాన్ పార్టేక్స్ ఇన్ హిస్ లైఫ్ మస్ట్ బి ప్యూర్
1: తాను ధరించే వస్త్రములు కానీ
0: ది క్లోత్స్ హీ వేర్స్
1: పరుండేటువంటి పరుపులు కానీ
0: ద బెడ్ ఆన్ విచ్ హీ లైస్ డౌన్
1: ఉపయోగించే గ్రంథములు కానీ
0: ద బుక్స్ దట్ హీ యూజెస్
1: నివసించే గృహము కానీ
0: The house where he lives.
1: సర్వం కూడాను పరిశుద్ధంగా ఉంటుండాలి.
0: Everything must be clean and pure.
1: శరీరములో సర్వ భాగములు కూడాను పరిశుద్ధంగా ఉంటుండాలి.
0: All the limbs of the physical body must be clean and pure.
1: అందుకోసమే నిత్యము తెల్లవారి లేచిన తక్షణమే పండు త్రోముకోవటము అన్ని విధాల నోరు కడుక్కోవటము ముఖం కడుక్కోవటము ఈ విధమైనటువంటి పరిశుద్ధమైన కర్మలంతా కూడాను ఆరోగ్య నిమిత్తమై ఏర్పడినటువంటివి మాత్రమే కాకుండా ఆనంద నిమిత్తం కూడాను ఏర్పడినవని మనం గుర్తించాలి.
0: We should recognize that brushing the teeth and having a bath and wash all these things are prescribed not merely for the sake of health but for the sake of having joy and bliss in life
1: kanaka mana parisara prantamulu kudanu parishuddhamga unchukodaniki tagina krushi cheyali
0: we should keep our surroundings also clean
1: inga antar shuddhi
0: the other one is inner cleanliness
1: raga dveshamulu cheta manasu marinta malinyam avutunnadi
0: Mind becomes dirty on account of attachment.
1: ఈ దుష్టభావంలో ప్రవేశించటం చేత మనసు మరింత మాలిన్యమవుతుంది.
0: Mind becomes dirty when bad feelings
1: overtake. ఈ కల్మషమైనటువంటి మనసునందు ఏమాత్రం కూడా పరిశుద్ధమైన భావం మనలో ఆవిర్భవించవు.
0: In such a dirty mind, there is no room for good thoughts to emerge.
1: కనుక మన మనసును పరిశుద్ధంగా ఆవించుకునే నిమిత్తమై ప్రేమ దయ సహనము సానుభూతి ఇత్యాది పవిత్ర భావమును మనం పెంచుకోవాలి.
0: In order to purify such a dirty mind, you should develop love, kindness, patience, compassion, sympathy, and such other qualities.
1: Inka rendavadi tapasu.
0: The second one is tapas.
1: Tapas anaga kevalamu talakinda petti kaaru paina petti edo oka vidhamainatundi rasanam eyatam kaatra kaadu.
0: Tapas or penance does not mean doing some yogasanas like shirshasana.
1: Nikara shuddhiga.
0: With purity of all
1: నీవు ఆశించిన యొక్క లక్ష్యాన్ని పొందే నిమిత్తమై
0: ఇన్ ఆర్డర్ టు రీచ్ వాట్ యు హావ్ ఆస్పైర్డ్ టు రీచ్
1: నిరంతరము దానిని చింతన గావించటం
0: కాంటెంప్లేటింగ్ అపాన్ దాట్ కంటిన్యూస్లీ
1: అట్టి తాపమే తపస్సుగా మారుతుంది
0: దాట్ కైండ్ ఆఫ్ థర్స్ట్ ఫర్ థింగ్స్ విల్ బికమ్ తపస్
1: నేను ఫలాని లక్ష్యాన్ని సాధించాలి
0: ఐ వాంట్ టు అచీవ్ దిస్ గోల్
1: అని నిరంతరం కూడాను సర్వకాల సర్వావస్థలు ఎందుకు దానిని స్మరిస్తూనే ఉంటుండాలి
0: constantly and continuously and in all places and in all circumstances you should think of your own goal.
1: కనుకనే సతతం యోగినః అన్నారు.
0: That is why it is said one should be yogi always.
1: నిర్గుణ నిరాకార స్వరూపమైనటువంటి ఆత్మతత్వాన్ని పొందే నిమిత్తమై మనం పరితపించాలి.
0: We should always thirst to attain the state of qualityless atma which is pure and divine.
1: అట్టి పరితాపమే తపస్సుగా మారుతుంది.
0: That kind of thirsting for ఆత్మా వుడ్ బికమ్
1: తపస్సు. మాటలో చెప్పిన దానిని క్రియలో ఆచరించడము మూడింటి యొక్క ఏకత్వాన్ని మనం అనుభవించాలి.
0: వీ షుడ్ ఎంజాయ్ యూనిటీ ఇన్ వాట్ వీ థింక్ అండ్ వాట్ వీ టాక్ అండ్ వాట్ వీ డూ.
1: ఇది ఏ త్రిగణ శుద్ధి అయినటువంటి యొక్క భగవత్ చింతనని.
0: దాట్ ఈస్ ది కాంటెంప్లేషన్ ఆఫ్ ద లార్డ్ విత్ ప్యూరిటీ ఆఫ్ థాట్ వర్డ్ అండ్ డీడ్.
1: ఇట్టి తపస్సు చేత
0: బై దిస్ కైండ్ ఆఫ్ పెనన్స్
1: నిర్గుణ నిరాకారమైన పరతత్వాన్ని కూడా మనం పొందడానికి అవకాశం ఉంటుంటుంది.
0: ఇట్ ఈస్ పాసిబుల్ టు అటైన్ దట్ పరతత్వ ట్రాన్సెండెంటల్ ఎంటిటీ విచ్ ఈస్ క్వాలిటీలెస్ అండ్ విచ్
1: ట్రాన్సెండెంటల్. ఈవెన్ గ్రామమును వదలి అడవులకు చేరి ఏదో ఒక ఆకులలములు వేసి జీవితాన్ని వ్యర్థం గావించడం తపస్సు కాదు.
0: తపస్సు ఆర్ పెనన్స్ డస్ నాట్ మీన్ లీవింగ్ హోమ్ అండ్ గోయింగ్ టు ఫారెస్ట్ అండ్ డూయింగ్ సమ్ స్పెషల్ థింగ్స్ దేర్.
1: మనలో ఉండేటువంటి దుర్భావమును దూరం చేయటమే తపస్సు.
0: ఇట్ ఈస్ ఫ్రీయింగ్ అవర్ సెల్స్ ఫ్రమ్ ఆల్ ఈవిల్ థాట్స్ అండ్ బ్యాడ్ క్వాలిటీస్ ఇన్ అస్.
1: ఆస్తి ఆలివీడి అడవికి గుట కాదు.
0: ఇట్ ఈస్ నాట్ గివింగ్ అప్ వైఫ్ అండ్ హోమ్.
1: భావమందు దుర్భావములు వీడుటే యోగమగును అది త్యాగమగును.
0: గివింగ్ అప్ బ్యాడ్ ఫీలింగ్స్ అండ్ బ్యాడ్ థాట్స్ దాట్ వుడ్ కాన్స్టిట్యూట్ యోగా అండ్ దట్ వుడ్
1: పవిత్రమైనటువంటి భావముల చేత హృదయ శుద్ధి గావించుకోవటమే తపస్సు.
0: Purifying one's own mind with this kind of thoughts would amount to penance.
1: Inka santosham.
0: Next is santosha.
1: Ee santosham anetundi eppudu manaku labhistundi.
0: When do you enjoy this kind of delight?
1: Trupti kaliginappude manavuniki santosham labhistundi.
0: Only contentment can confer delight.
1: Durasala perugukoladi manaku asantruptiya abhirudhi avutundi.
0: Excessive desires make man restless.
1: Vicharam kaligistundi.
0: He will always be worried.
1: కనుకనే ఉన్నదానికి మనం తృప్తి పడాలి.
0: We should always be contented with what we have.
1: కలిగిన దానికి ఆనందాన్ని అనుభవించాలి.
0: We should enjoy with whatever we are having.
1: మితిమీరిన కోరికలు మనం కోరరాదు.
0: We should never have excessive desires.
1: కనుకనే మనం తృప్తికరంగా ఉండినప్పుడే ఆనందం మనకు లభ్యమవుతుంది.
0: We will be having delight only when we are contented.
1: He who has much satisfaction, he is the richest man, he is a satisfied man. కనుకనే మనము తృప్తిగా ఉంటుండాలి.
0: వీ షుడ్ ఆల్వేస్ బి కంటెంటెడ్ సాటిస్ఫైడ్.
1: ఆ తృప్తి చేతనే మనకు ఆనందం లభిస్తుంది.
0: వీ కెన్ గెట్ జాయ్ ఓన్లీ విత్ దట్ సాటిస్ఫాక్షన్.
1: నాలుగోది స్వాధ్యాయము.
0: ద ఫోర్త్ వన్ ఈ స్వాధ్యాయ.
1: స్వాధ్యాయం అనగా కేవలము వేదమును అధ్యయించడమే కాదు.
0: స్వాధ్యాయ డస్ నాట్ మీన్ రీడింగ్ స్క్రిప్చర్స్ లైక్ వేద.
1: భగవద్గీత, ఉపనిషత్తు, బ్రహ్మసూత్రము ఇత్యాది ప్రస్థాన ప్రేమలు కూడాను మనం ఉచ్చరిస్తూ ఉండాలి.
0: వీ షుడ్ ఆల్సో రీడ్ సేక్రెడ్ టెక్స్ట్ లైక్ భగవద్గీత, బ్రహ్మసూత్ర అండ్ ఉపనిషత్.
1: పవిత్రమైన మత గ్రంథములు కూడాను మనం కొంతవరకు పరిచయం చేసుకోవాలి.
0: వీ షుడ్ అక్వైంట్ అవర్ సెల్స్ విత్ ది రిలీజియస్ టెక్స్.
1: స్వాధ్యాయం అనగా ఏదో ఒక పవిత్రమైనటువంటి గ్రంథమును మనం చదువుతూ ఉండాలి.
0: వీ షుడ్ ఆల్వేస్ అండర్టేక్ రీడింగ్ ఆఫ్ సమ్ సేక్రెడ్.
1: తద్వారా మనలో మనసులో చేరినటువంటి మాలిన్యాన్ని కొంత తీర్చుకోవడానికి వీలవుతుంది.
0: బై దిస్ మెథడ్ వీ కెన్ ఫ్రీ ది మైండ్ ఫ్రమ్ ఆల్ ద డార్క్ ఇట్ వుడ్ అక్యుములేట్.
1: ఐదవది ఈశ్వర ప్రణిధానం.
0: ద ఫిఫ్త్ వన్ ఈస్ ఈశ్వర ప్రణిధానం.
1: మనం ఏమి చేసినప్పటికీ భగవత్ ప్రీతికరమైనటువంటి కర్మలు మనం ఆచరించాలి.
0: వాట్ ఎవర్ వీ డూ ఇట్ మస్ట్ బి యాక్సెప్టబుల్ టు గాడ్.
1: నేను చేసేటువంటి పని భగవత్ ప్రీతికరమైనది కాదా?
0: వాట్ ఐఎమ్ డూయింగ్ whether it is acceptable to God or not.
1: ఈ కర్మల చేత భగవంతుడు తృప్తి నొందునా లేదా?
0: Would God be happy with me by these acts?
1: అని ప్రతి కర్మల యందు కూడా నువ్వు విచారణ సలిపి భగవత్ ప్రీతికరమైనటువంటి కర్మలనే ఆచరించాలి.
0: One should undertake this kind of inquiry and do only such.
1: భగవంతుడు నీ కాన్షియన్స్.
0: When we say God, it is your own conscience.
1: నీ కాన్షియన్స్ నీ ఆత్మతృప్తి లేనటువంటి కార్యములు మీరు ఏమాత్రమూ చేయరాదు.
0: Things which do not give satisfaction to your own conscience should not be undertaken at all.
1: నీ యొక్క హృదయమే నిన్ను అన్ని విధములుగా శిక్షిస్తున్నాను ఉంటుంటది.
0: యువర్ ఓన్ కాన్షియన్స్ విల్ పనిష్ యూ ఇఫ్ యు గో ది అదర్ వే.
1: తృప్తికరమైనటువంటి యొక్క పరియే కాకుండా నీ మనసే నిన్ను నిందిస్తుంది.
0: ఇఫ్ వాట్ యు డూ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ టు యువర్ ఓన్ కాన్షియన్స్, యువర్ కాన్షియన్స్ విల్ ట్రబుల్ యూ.
1: కనుక నీ ఆత్మతృప్తిగా చేసేటువంటి పనులు ఎందు సరైన యొక్క భావాన్ని పెంచుకోవాలి.
0: యూ షుడ్ డెవలప్ గుడ్ ఫీలింగ్స్, అండర్టేక్ సచ్ యాక్ట్స్ విచ్ గివ్
1: సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థము అన్నారు.
0: దిస్ ఈస్ వాట్ ఈస్ మెంట్ ఇన్ ది వేదాంతిక్ పార్లెన్స్ దట్
1: అండర్టేకింగ్ ప్రీతికరమైనటువంటి కర్మలు ఆచరించినప్పుడే నీకు కూడాను అది శుభమును అందిస్తుంది.
0: ఓన్లీ వెన్ యూ అండర్టేక్ థింగ్స్ విచ్ ఆర్ ప్లీజింగ్ టు ద లార్డ్ you will also enjoy welfare.
1: యమ నియమములు రెండింటిని పాటించినప్పుడే,
0: ఓన్లీ వెన్ యూ అబ్జర్వ్ దీస్ టూ యమ అండ్ నియమ ది వే దట్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్,
1: అప్పుడే చతుర్విధ పురుషార్థములన్నీ కూడా సార్థకం గావించుకున్న వారం అవుతాం.
0: దెన్ ఓన్లీ యూ వుడ్ హావ్ అటైన్ ద ఫోర్ గోల్స్ మెంట్ ఫర్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ మ్యాన్.
1: సమధమాది సత్కర్మలు కూడా ఆచరించిన వారం అవుతాము.
0: దెన్ ఓన్లీ యూ వుడ్ హావ్ సాటిస్ఫైడ్ డూయింగ్ థింగ్స్ అకార్డింగ్ టు శమ అండ్ దమ.
1: ఈనాటి విద్యార్థులు ఎందు ఈ యమ నియమములు అనేటువంటి యొక్క మానవతా విలువలు ఏమాత్రం కూడా కనిపించడం లేదు.
0: ఇన్ స్టూడెంట్స్ ఆఫ్ టుడే వీ డు నాట్ గెట్ దిస్ యమ నియమ అట్ ఆల్.
1: కనుకనే ఈనాటి విద్యార్థుల యొక్క హృదయం అంతా కూడా మాలిన్యంతో నిండి ఉంటుండాలి.
0: దట్ ఈస్ వై ది హార్ట్ ఆఫ్ టుడేస్ స్టూడెంట్స్ ఆర్ రియలీ డర్టీ.
1: విద్యార్థులు పవిత్ర హృదయులు కావాలి.
0: Students should develop pure hearts.
1: భవిష్యత్తు యొక్క పౌరులుగా తీర్చిదిద్దుకోవాలి.
0: దే షుడ్ షేప్ దెమ్సెల్వ్స్ ఇంటూ రెస్పాన్సిబుల్.
1: దేశం యొక్క మంచి చెడ్డలంతా కూడా విద్యార్థులపై ఆధారపడి ఉంటుండాలి.
0: ద గుడ్ ఆర్ బ్యాడ్ ఫర్ ద నేషన్ విల్ డిపెండ్.
1: సర్వరంగములు ఎందుకు విద్యార్థులే రాణించాలి.
0: Students should enter into all fields of human activity. భౌతిక
1: ధార్మిక ఆధ్యాత్మిక లౌకిక వైజ్ఞానములందు కూడా విద్యార్థుల యొక్క ప్రభావాన్ని పవిత్రమైన రీతిలో తీర్చిదిద్దుకోవాలి.
0: Students should leave their impact in every walk of life, whether it is political, economic, social, moral, spiritual, scientific and every field.
1: సమాజ కర్మల కూడా మనం ఆచరించడానికి ప్రయత్నించాలి.
0: We should also observe samadama and the other six types of
1: samahu anaga.
0: శమ రెఫర్స్ టు
1: మనోబుద్ధులను
0: మైండ్ అండ్ ఇంటెలిజెన్స్
1: గ్రహించి
0: కంట్రోలింగ్
1: వ్యవహారాలను కొన్ని విధమైన అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించాలి.
0: ఎక్సర్సైజింగ్ సడన్ అమౌంట్ ఆఫ్ కంట్రోల్ ఆన్ దేర్ యాక్షన్.
1: ఇవి అంతర్ ఇంద్రియముల యొక్క ప్రభావము.
0: దిస్ ఈజ్ ది కంట్రోల్ ఆఫ్ ది ఇన్నర్ ఆర్గన్స్.
1: అంతర్ ఇంద్రియముల యొక్క ప్రభావం మనం అరికట్టినప్పుడే బహిరీంద్రియంలో సహజంగా మనం అదుపులో ఉంటుంటాయి.
0: ఓన్లీ వెన్ యూ కెన్ కంట్రోల్ ది ఇన్నర్ ఆర్గన్స్ the external five organs could be easily controlled.
1: Dama anetuntide ee karmendriya gnanendriyamulu.
0: Dama refers to those limbs which are
1: bahir indriyamulu.
0: These are the external.
1: Kaluka manu chuchetuntantukunu manchidiga chudali cheddadi chudakoddu.
0: We should always look things which are good.
1: Vineetuvanti kudunu manchi vinali kani cheddu vinakoddu.
0: We should always hear good things and avoid bad things.
1: పలికేటువంటి పలుకులన్నీ కూడా మంచి పలుకులే పలకాలి, కానీ దానికి బాధించేటువంటి పలుకులు పలకరాదు.
0: ఆల్వేస్ స్పీక్ అండ్ యూజ్ వర్డ్స్ విచ్ డు నాట్ హర్ట్.
1: తలుపులు కూడా మంచివిగానే ఉంటుండాలి, కానీ చెడ్డ తలుపులు మనలో ఆవిర్భవించరాదు.
0: ఆల్ యువర్ థాట్స్ మస్ట్ బి నోబుల్ అండ్ గుడ్, దే షుడ్ నెవర్ బి హర్ట్ఫుల్.
1: మంచి పనులుగానే ఉంటుండాలి.
0: వాట్ ఎవర్ యాక్టివిటీ యు అండర్టేక్ మస్ట్ బి గుడ్,
1: మనకి ఆదర్శవంతమైన పనులుగా ఉంటుండాలి.
0: ఆల్ సచ్ యాక్షన్స్ షుడ్ బి ఐడియల్ అండ్ ఎగ్జాంపుల్స్ ఫర్ అదర్స్.
1: ఇది ఏ దమం యొక్క ప్రభావములు.
0: దిస్ ఈస్ ద స్కోప్ అండ్ మీనింగ్ ఆఫ్ దమం.
1: సీ నో ఈవిల్, సీ వాట్ ఈస్ గుడ్. హియర్ నో ఈవిల్, హియర్ వాట్ ఈస్ గుడ్. టాక్ నో ఈవిల్, టాక్ వాట్ ఈస్ గుడ్. థింక్ నో ఈవిల్, థింక్ వాట్ ఈస్ గుడ్. డూ నో ఈవిల్, డూ వాట్ ఈస్ గుడ్. దిస్ ఈస్ ది వే టు గాడ్. ఈ యొక్క దమం అనేటువంటి దాంట్లో ఇంత ఇంద్రియముల యొక్క పవిత్రతను ఇంత ఘాటుగా ఉంటుండటం చేతనే మానవత్వం దివ్యత్వంగా మారడానికి అవకాశంగా ఏర్పడుతుంది.
0: యాజ్ సచ్ ట్రెమెండస్ మీనింగ్ అండ్ సిగ్నిఫికెన్స్ ఇస్ దేర్ ఇన్ దమా. దిస్ అలోన్ కెన్ ట్రాన్స్ఫార్మ్ మ్యాన్ ఇన్ టు గాడ్ ఇఫ్ హీ అబ్జర్వ్ స్క్రూపులస్లీ అండ్ కేర్ఫుల్లీ.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క గుణములను ఈనాడు విద్యార్థి లోపల పెంచుకోవాలి.
0: స్టూడెంట్స్ షుడ్ డెవలప్ these sacred qualities in them.
1: Appude manavattam anetundi tanalo aavirbhavistundi.
0: Then only the real humanity emerges from him.
1: Manava samajamulo
0: in society
1: prema beejamulu naati
0: you should sow the seeds of love.
1: Sahana prasunamulu vikasimpa chesi
0: make
1: శాంతి ఫలమును సమాజం మనకు అందించటమే విద్యార్థుల యొక్క ప్రభావము.
0: ది మోస్ట్ ఇంపార్టెంట్ డ్యూటీ ఆఫ్ ది స్టూడెంట్స్ ఈస్ టు గివ్ ది ఫ్రూట్స్ ఆఫ్ పీస్.
1: విద్యార్థులు ఉన్న చోట ప్రశాంతమైన వాతావరణం అభివృద్ధి గావించాలి.
0: స్టూడెంట్స్ షుడ్ సీ దట్ వేర్ ఎవర్ దే ఆర్ దేర్
1: దానికి విరుద్ధంగా ఉంటుండాలి.
0: బట్ టుడే వాట్ ఈస్ ఒబ్టైన్డ్ ఈస్ ఆపోజిట్ ఆఫ్ దిస్.
1: ఎక్కడ అశాంతియో అక్కడ విద్యార్థులు ఉన్నారనేటువంటి అర్థం అవుతుంది.
0: వేర్ ఎవర్ యూ ఫైండ్ ల్యాక్ ఆఫ్ పీస్,
1: ఎక్కడ అలజడలో అక్కడ విద్యార్థులు ఉంటున్నారనేటువంటిది బోధించబడుతుంది.
0: వేర్ ఎవర్ దేర్ ఇస్ స్ట్రైఫ్ అండ్ వయలెన్స్,
1: విద్యార్థులు చేరిన చోట, విద్యార్థులు ఉన్న చోట ప్రశాంతమైన వాతావరణాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
0: స్టూడెంట్ షుడ్ సీ దట్ పీస్ ప్రివైల్స్ వేర్ ఎవర్ దే ఆర్.
1: ఇలాంటి బుద్ధులను, ఇలాంటి భావములను, ఇలాంటి సిద్ధులను అందించడమే విఘ్నేశుని యొక్క ప్రభావము.
0: ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ విఘ్నేశ్వర ఇస్ టు కన్ఫర్ దీస్ గ్రేట్ క్వాలిటీస్ ఆన్
1: విఘ్నేశ్వరుడు. చదువుల దేవుడు అని పేరు.
0: విఘ్నేశ్వర హ్యాస్ వన్ నేమ్ అండ్ దట్ ఈస్ హీ గివ్స్ ఎడ్యుకేషన్.
1: కనుక ఇతను బుద్ధి సిద్ధులను కూడా అందించేటువంటి వాడు.
0: హీఈస్ ద వన్ హూ కెన్ కన్ఫర్ బుద్ధి అండ్ సిద్ధి.
1: బుద్ధి అనగా పవిత్రమైనటువంటి యొక్క నిర్మలమైనటువంటి భావము.
0: బుద్ధి రెఫర్స్ టు సేక్రెట్ ప్యూర్ ఫీలింగ్.
1: దీనికి నిత్యానిత్య విషయ పరిశీలన తత్వము.
0: ఇట్ ఆల్సో మీన్స్ గ్రేట్ పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్.
1: ఈ జగత్తులో ఏది సత్యము, ఏది అసత్యము.
0: ఇన్ దిస్ వరల్డ్ వాట్ ఈస్ ట్రూత్ అండ్ వాట్ ఈస్ అన్ట్రూత్.
1: ఏ వ్యక్తి కాని, ఏ వస్తువు కాని, ఏ విషయం కాని క్షణ క్షణములకు మార్పు చెందినదే.
0: వెదర్ ఇట్ ఈస్ అన్ ఇండివిజువల్, ఎన్ ఆబ్జెక్ట్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్, ఇట్
1: అశాశ్వతమైన వస్తువు కానీ, శాశ్వతమైన వ్యక్తి కానీ, శాశ్వతమైన విషయం కానీ జగత్తులో మనకు కానరాదు.
0: దెర్ ఇస్ నో పర్సన్ ఆర్ ఆబ్జెక్ట్ ఆర్ ఎనీథింగ్ విచ్ ఇస్ పర్మనెంట్ ఇన్ ద వరల్డ్.
1: కనుకనే నిత్య సత్యమైనటువంటిది ఒక ఆత్మతత్వం తప్ప అన్యమైనటువంటిది కాదు.
0: ఇట్ ఈస్ ఓన్లీ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ విచ్ ఇస్ ట్రూ అండ్ విచ్ ఇస్
1: అక్కడే నిత్యానిత్య వస్తు పరిశీలన అనేటువంటిది మనం చెయ్యాలి.
0: దట్ ఈస్ వే యూ విల్ హావ్ టు డిస్క్రిమినేట్ బిట్వీన్ వాట్ ఈస్ ట్రూత్ అండ్ వాట్ ఈస్ అన్ట్రూత్.
1: ఇహ పరములు ఎందు సుఖమును కూడా పొందడానికి మనం ఏమాత్రం కూడా అభిలషించరాదు.
0: వీ షుడ్ నాట్ ఆస్పైర్ టు హ్యావ్ ఎయిదర్ ఎ కంఫర్టబుల్ లైఫ్ హియర్ ఆర్ హియర్ ఆఫ్టర్.
1: ఈ సుఖం అనేటువంటిది కేవలము క్షణభంగురం.
0: ది జాయ్ ఆఫ్ దిస్ వరల్డ్ ఈజ్ రాదర్ ట్రాన్సియంట్.
1: ఇవన్నీ కూడా కేవలము ఒక విధమైనటువంటి యొక్క కదిలిపోయే మేఘముల వంటివి.
0: దీస్ మే బి కంపేర్డ్ టు పాసింగ్ క్లౌడ్స్.
1: కనుకనే శంకరు కూడా మాకురు ధనజన యవ్వని గర్వం హరతి నిమిష కాల సర్వం. ఇవంతా కూడా క్షణం లోపల కదిలిపోయేటువంటివన్నీ.
0: దట్ ఈస్ వై శంకర్ ఆల్సో డిక్లేర్డ్ ఫర్ హౌ లాంగ్ విల్ ద యూత్, మనీ అండ్ సచ్ అదర్ థింగ్స్ లాస్ట్ ఇన్ ద మోమెంట్ దే ఫ్లీ అవే.
1: మన యవ్వనమా అని అనుకుంటూ ఉండేటే వార్ధక్యం ప్రారంభిస్తుండాలి.
0: ఈవెన్ వెన్ యూ ఆర్ కాంటెంప్లేటింగ్ అండ్ థింకింగ్ ఆఫ్ యువర్ ఓన్
1: బాల్యము అని అనుకుంటుంటే యవ్వనం ప్రవేశిస్తుండాలి.
0: సిమిలర్లీ వెన్ యూఆర్ థింకింగ్ ఆఫ్ చైల్డ్హుడ్ ది యూత్ ఎంటర్.
1: ఇవన్నీ కూడా అనుకున్నంత కాలం కూడా మనం అనుభవించడానికి ప్రయత్నించడం లేదు.
0: యు ఆర్ నాట్ లైక్లీ టు ఎంజాయ్ దీస్ థింగ్స్ యాజ్ లాంగ్ యాజ్ యూ ది మోమెంట్.
1: ఈ విధంగా క్షణక్షణమునకు మారుతుండేటువంటి యొక్క ఈ హేమలందు నిత్య సత్యములైనటువంటి యొక్క జీవితాన్ని గడపడం ఇది కేవలం అసాధ్యం.
0: ఇన్ ఎ వరల్డ్ విచ్ ఇస్ చేంజింగ్ సో ఫాస్ట్ హౌ కెన్ యూ హ్యావ్ పర్మనెంట్ ఆర్ ట్రూ లైఫ్ అండ్ పర్మనెంట్ అండ్ ట్రూ హ్యాపీనెస్.
1: పోనీ పరమనందమైన ఆనందాన్ని అనుభవిస్తామనుకుంటే
0: if you are thinking of enjoying in the next world,
1: chine punye matya lokam visanti adi kudunu shashvatam kaadu.
0: Even that world is not permanent. The moment your merits are exhausted,
1: election pochinaatundi vyakti ye 5 samvatsaram maatramlo assembly pothuntadu.
0: The person who is elected in the elections, he is likely to be a member only for 5 years.
1: tarige koladi atanu kudunu assembly nunchi veer avutadu.
0: With the passage of every year, he loses the particular period.
1: అదే విధంగానే మనం సంపాదించినటువంటి పుణ్యధనం అనేటువంటిది త్రోగు చేసుకున్నంత కాలం మాత్రమే ఈ స్వర్గ ప్రాప్తి మనకు లభ్యమవుతుంది.
0: సిమిలర్లీ యువర్ హెవెన్ విల్ లాస్ట్ యాజ్ లాంగ్ యాజ్ యువర్ మెరిట్స్ ఆర్ దేర్.
1: తిరిగి ఆ పుణ్యం క్షీణించిన తక్షణమే తిరిగి మధ్యలో రావాల్సి వస్తుంది.
0: ది మొమెంట్ యువర్ మెరిట్స్ ఆర్ ఎగ్జాస్టెడ్ యూ విల్ హావ్ టు కమ్ డౌన్ అగైన్ టు ద ఆర్త్.
1: కనుకనే చీడే పుణ్యే మధ్యలోకం విశంతి అన్నారు.
0: దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెడ్ యూ కమ్ డౌన్ టు ఆర్త్.
1: పరసుఖం కానీ రెండు కూడా మనము పర్మనెంట్ కాదు, శాశ్వతములు కాదు.
0: వెదర్ ఇట్ ఇస్ ది జాయ్ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ జాయ్ ఇన్ ద హెవెన్, దే ఆర్ నాట్ గోయింగ్ టు బి పర్మనెంట్.
1: ఈ రెండింటికి అతీతమైన ఆత్మతత్వమే మన యొక్క అధికార స్థానం.
0: ఇట్ ఈస్ ఓన్లీ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ విచ్ ట్రాన్సెండ్స్ బోత్ దీస్ థింగ్స్ ఈస్ గోయింగ్ టు బి
1: నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపినం. అది ఏ నిత్యమైనటువంటిది, అది ఏ సత్యమైనటువంటిది, అది ఏ ఆనందం అందించేటువంటిది.
0: దిస్ ఈజ్ పర్మనెంట్, దిస్ ఈజ్ ట్రూత్, అండ్ దిస్ గివ్స్ యూ జాయ్.
1: ఇట్టి ఆనందాన్ని లక్ష్యం నందు ఉంచుకొని
0: కీపింగ్ సచ్ బ్లిస్ ఇన్
1: ఈ భౌతిక లౌకికమైనటువంటి ఒక జీవితాన్ని మనం సాధ్యమైనంత వరకును ధర్మ విరుద్ధం కానటువంటి మార్గంలో అనుభవించడానికి ప్రయత్నించాలి.
0: వీ షుడ్ ఎంజాయ్ లైఫ్ ఇన్ దిస్ వరల్డ్, నాట్ కాంట్రరీ టు రైచియస్నెస్.
1: విద్యార్థులారా,
0: డియర్ స్టూడెంట్స్,
1: మన జీవితం అనేటువంటిది చాలా విలువైనటువంటిదిగా భావిస్తున్నాం.
0: వీ షుడ్ కన్సిడర్ దట్ అవర్ లైఫ్ యాజ్ ద మోస్ట్.
1: ఎప్పుడు అది విలువ అవుతుంది?
0: When would it really be
1: having value?
0: As long as you have human values, this life Once you lose human values, you would have lost humanity. Life will not have any meaning or any value.
1: కనుక మానవతా విలువలైనటువంటి యొక్క సత్య ప్రేమను మనం అభివృద్ధి గావించుకోవాలి.
0: We should develop human values such as truth and love.
1: అది ఏ భారతీయ సంస్కృతి యందు సత్యం వద ధర్మం చెర, ఈ రెండే మనకు సూత్రములు, ఇవే మనకు నేత్రములు, ఇవే రెండు మనకు శాస్త్రములు.
0: స్పీకింగ్ ట్రూత్, ఫాలోయింగ్ ది పాత్ ఆఫ్ రైచియస్నెస్, దీస్ ఆర్ ద టూ ఐస్ ఫర్ భారతీయ కల్చర్ అండ్ దీస్ ఆర్ ద టూ గ్రేట్ ప్రిన్సిపల్స్.
1: వ్యక్తి సమష్టి అనేటువంటి రెండు తత్వములు ఉంటున్నవి.
0: దేర్ ఇండివిజువల్ అండ్ కలెక్టివ్, దీస్ ఆర్ ద టూ ఆస్పెక్ట్స్ విచ్ ఆర్ దేర్.
1: వ్యక్తి అనగా కేవలము ఒక్క శరీరంతో కూడినటువంటి తత్వం.
0: వెన్ యూ సే ఇండివిజువల్ ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ వన్ సింగిల్ హ్యూమన్ బాడీ.
1: ఇది ఏ జీవతత్వం అని కూడా చెప్పవచ్చును.
0: దిస్ మే బి ఆల్సో కాల్డ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ జీవ, జీవతత్వం.
1: అనేక శరీరములతో కూడినటువంటి ఏకత్వానికి మాత్రమే సమష్టి అని చెప్పవచ్చు.
0: సమష్టి ఆర్ కలెక్టివిటీ రిప్రజెంట్స్ ది ఆల్ ది పీపుల్ పుట్ టుగెదర్.
1: ఒక చెట్టు చెట్టు అవుతుంది, అది వనం కాదు.
0: A single tree cannot be called a forest.
1: ఇలాంటి అనేక వృక్షములు చేరినప్పుడే ఇది వనం అవుతుంది.
0: ఓన్లీ వెన్ మెనీ ట్రీస్ ఆర్ పుట్ టుగెదర్.
1: వృక్షముకు వనమునకు ఎంత వ్యత్యాసం ఉన్నదో వ్యక్తి సమష్టి కూడా అంత వ్యత్యాసం ఉంటుంది.
0: వాట్ ఎవర్ డిఫరెన్స్ ఇస్ దేర్ బిట్వీన్ ఇండివిజువల్ ట్రీ అండ్ ఫారెస్ట్, ద సేమ్ డిఫరెన్స్
1: ఎగ్జిస్ట్.
0: One house may be called only a single house.
1: అనేక వంద ఇల్లు ఇండు చేరినప్పుడు అది ఒక గ్రామంగా తయారవుతుంది.
0: బట్ వెన్ you have about 100 houses together, you can describe it as a village.
1: Inti gramamulaku enta vyathyasamo vyakti samasthi kudunu anta vyathyasamo.
0: Similar is the difference between the individual and the society.
1: Okka vyakti anetundi kevalam jeevatattvam.
0: Individual may be described as a jeeva.
1: Samastha upadhillo undinatundi okka divyatvanni manam aacharinchinappude adi samasthi tattvam.
0: Only when we observe, recognizing the existence of the same
1: thing in all the jeevatattvamu ani.
0: Individual is an individual soul and society may be described as principle of Ishvara.
1: Kanuka ilanti vyakti samasthi yokka tattvanni kodanu manamu gurtinchukunnappude mana manavatvanni kodanu sariyina margamlo anubhavinchadaniki veel avutundi.
0: Only when we understand the type of relationship that exists between individual and society, we will be able
1: manam
0: to really make
1: chadu artham kaani chadulanta chadutunnam.
0: We are studying so many things, but we can't understand.
1: కానీ చదువుల వల్ల మనకి ఏమైనా శాంతి సుఖములు అనిపిస్తున్నామా?
0: But do these kind of studies confer on
1: you joy? అది భౌతికమైన సుఖములు.
0: You may get a little happiness,
1: కానీ అది శాశ్వత సుఖములు కావు.
0: But such joy and happiness is not permanent.
1: పోనీ శాంతి నందించుతున్నదా? శాంతి అనేది లేదు.
0: What to speak of peace? There is no peace.
1: శాంతి మీ యందే ఉన్నది, కానీ బయట వస్తువులు యందు ఏమాత్రం కూడాను శాంతి ఆనందములు మనకు కనిపించవు.
0: Peace is found within you. You cannot get peace outside of you.
1: కనుక ఆనందమును అనుభవించాలనుకున్నప్పుడు మన యొక్క ఆత్మభావాన్ని మనం అనుసరించాలి.
0: If you want to really enjoy the bliss, you should enjoy the principle of
1: ఆత్మ. మానవుడు కూడాను ఆనందం ఆనందం ఆనందం ఆనందముకు నిమిత్తమై అరుణులు చాస్తున్నాడు.
0: Every man is aspiring to enjoy bliss.
1: కాని ఈ ఆనందం ఎక్కడ ఉన్నది అనేటువంటి విషయాన్ని వాడు విచారించడం లేదు.
0: బట్ హీ ఈజ్ నాట్ ఎన్క్వైరింగ్ ఇన్ టు వేర్ హీ కెన్ ఫైండ్ దట్ బ్లిస్.
1: వస్తువులు ఎందున్నదా?
0: Do you have this bliss in
1: వ్యక్తులు ఎందున్నదా?
0: In individual?
1: లేక విషయములు ఎందున్నదా?
0: In things?
1: ఏమాత్రము లేదు.
0: Certainly not.
1: కేవలం తన యందే ఉంటున్నది.
0: It is found within himself.
1: తన యందే ఉండినటువంటి ఒక ఆత్మతత్వాన్ని బయట ప్రపంచంలో వెతికినప్పుడు మనకి ఎట్లా లభ్యమవుతుంది?
0: The principle of Atma which is within him, if one searches for it in the outside world, how can he get it? One has to look into oneself and enquire and search for it.
1: అది నిజమైనటువంటి యొక్క విచారణ.
0: దాట్ ఈస్ ట్రూ ఎన్క్వైరీ.
1: ఈ ఆనందమునకు మూల కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ ఫర్ బ్లిస్?
1: జగత్తు.
0: ఇట్ ఈస్ ది వరల్డ్.
1: జగత్తుకు మూల కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ ది బేసిస్ ఫర్
1: శక్తి?
0: దాట్ ఈస్
1: ఈ శక్తికి మూల కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ ది బేసిస్
1: మూలాధారమైనటువంటి ఒక తత్వము?
0: ద బేసిక్ ప్రిన్సిపల్.
1: ఇదే తత్వం.
0: దాట్ ఈస్ దిస్ తత్వం.
1: తత్ అనగా అది.
0: తత్ మీన్స్ దట్.
1: త్వం అనగా ఇది.
0: త్వం మీన్స్ దిస్.
1: ఇది అనేటువంటిది దగ్గర ఉన్నటువంటిది.
0: దిస్ మీన్స్ ఇట్ ఈస్ వెరీ నియర్ టు యూ.
1: అది అంటే దూరం ఉన్నటువంటిది.
0: వెన్ యూ సే దట్ ఇట్ మీన్స్ దట్ ఇట్ ఇస్ అట్ ఎ డిస్టెన్స్.
1: దూరం అనగా ఇంద్రియములకు అతీతమైనటువంటిది దూరం.
0: దట్ విచ్ ట్రాన్సెండ్స్ సెన్స్ ఆర్గన్స్ ఈస్ దట్.
1: దిస్ అనగా ఇంద్రియములకు లోబడినటువంటిది దిస్. దగ్గరది.
0: దట్ విచ్ ఈస్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ సెన్సెస్ దట్
1: యూ. ఇంద్రియములకు లోబడినటువంటిది ఈ ప్రపంచము.
0: దిస్ వరల్డ్ కమ్స్ విత్ ఇన్ ది
1: అతీతమైనటువంటిదే ఆత్మతత్వము.
0: ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ట్రాన్సెండ్స్ దిస్ వరల్డ్ అండ్ సెన్స్ ఆర్గన్స్.
1: అట్టి ఆత్మతత్వాన్ని మనం పొందాలనుకున్నప్పుడు
0: ఇఫ్ యూ వాంట్ టు అటైన్ సచ్ ట్రాన్సెండెంటల్ ఆత్మ
1: అతీతమైన స్థాయికి తిరగాలి.
0: యూ హ్యావ్ టు ట్రాన్సెండ్ దీస్ లిమిటేషన్స్ ఆఫ్ సెన్సెస్.
1: జ్ఞానము అన్నారు.
0: దాట్ ఈస్
1: జ్ఞానం కేవలము ఒక కాన్సన్ట్రేషన్ కాదు.
0: When you say dhyanam, it does not refers to
1: ee concentration anetundi senses tho koodinatundi.
0: Concentration is associated with senses.
1: Manam chustunnam.
0: We are seeing.
1: Chuchedi kannulu.
0: What is seeing is eye.
1: Vine vintunnam. Vinedi chevulu.
0: It is the ear which hears.
1: Oka pustakam chadutunnam.
0: We are reading a book.
1: Ee pustakanni chethilo pattukunnam.
0: We are holding the book in a hand.
1: Kannulato aksharalu chustunnam.
0: We are seeing the letters with the help of mind.
1: మనస్తో విచారణ చేస్తున్నాము.
0: We are inquiring with the help of mind.
1: బుద్ధితో విమర్శ గావిస్తున్నాము.
0: We are discriminating with the help of the
1: intellect. పుస్తకాన్ని చదవడానికి వీలవుతుంది.
0: Then only we are able to read a book.
1: కాబట్టి ఈ కన్నులు, ఈ మనసు, ఈ బుద్ధి, ఈ చేతులు, ఇవన్నీ సెన్సెస్. ఈ సెన్సెస్ తో కూడినటువంటిది కాబట్టి ఇది బిలో సెన్సెస్ కాబట్టి కాన్సన్ట్రేషన్. ఈ ఇంద్రియములకు కొంతవరకు అతీతమైన స్థాయిలో పోయినప్పుడే అది మెడిటేషన్ అవుతుంది.
0: Only when you transcend this kind of senses, then only you can enter into area of meditation.
1: Aa meditation sthayi nunchi ee concentration sthayi nunchi manam madhyalo border lo daatali.
0: Between this meditation and concentration there is a border. You have to cross that border.
1: Idi concentration, adi meditation, madhyalo oka pedda border undi, adi contemplation.
0: The border that separates meditation and concentration is
1: contemplation. ను క్రాస్ చేసిన తర్వాతనే మనకి మెడిటేషన్ స్టార్ట్ అవుతుంది.
0: ఓన్లీ వెన్ యూ క్రాస్ దిస్ బార్డర్ ఆఫ్ కాంటెంప్లేషన్.
1: చాలా మంది మెడిటేషన్ అని టైం అంతా వేస్ట్ చేస్తున్నారు.
0: ఇన్ ది నేమ్ ఆఫ్ మెడిటేషన్ టుడే పీపుల్ ఆర్ వేస్టింగ్ దర్ టైం.
1: ఒక్క క్షణమైనా ఈ మనసును నిలుపగలుగుతున్నారా? లేదు.
0: హ్యావ్ దే బీన్ ఏబుల్ టు ఫిక్స్ దర్ మైండ్ ఈవెన్ ఫర్ ఎ మినిట్?
1: కూర్చున్నారు అర్ధ గంట, ఒక గంట.
0: దే ఆర్ సిట్టింగ్ ఇన్ ఎ పర్టికులర్ పోస్చర్ ఫర్ హాఫ్ అన్ అవర్ ఆర్ వన్ అవర్.
1: ఈ విధంగా కాలం వ్యర్థం చేసే బదులు సమాజ సేవ చేయి, ఎంతో హాయిగా ఉంటాయి.
0: ఇన్స్టెడ్ ఆఫ్ సిట్టింగ్ లైక్ దిస్ విచ్ అమోస్ట్ వేస్ట్.
1: గంట సేపు నువ్వు కూర్చున్నావు, ఒక క్షణమైన మనసు నిలపగలిగావా?
0: యూ హ్యావ్ సాట్ దేర్ ఫర్ వన్ అవర్. హ్యావ్ యూ బీన్ ఏబుల్ టు ఫిక్స్ యువర్ మైండ్?
1: వలె పరిగెత్తుతుండాలి ఈ మనసు.
0: మైండ్ ఈస్ రన్నింగ్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
1: పరిగెత్తే మనసును లాగటం, మరి పరిగెత్తటం, ఈ విధంగా ఈ అనవసరమైన క్రియ లోపల కాలం ఎందుకు వ్యర్థం చేస్తున్నావు?
0: వై ఆర్ యూ వేస్టింగ్ యువర్ టైం in pulling back this running monkey and holding it, and again it goes, it runs
1: away. Duty is God. Nen chese pani anni kuda nu bhagavantuni yokka sevale ane bhavantu nu seva chey.
0: Consider duty as God and undertake every activity for the sake
1: work
0: of
1: will be transformed into worship.
0: Then work will be transformed into worship.
1: Nu chese pani anta kuda nu bhagavantuni pani ga nu bhavinchu.
0: Consider all the work that you do as the work of God. That would be real meditation.
1: కన్నులు మూసుకొని కదలకుండా కూర్చున్నంత మాత్రమే అది మెడిటేషన్ ఎప్పటికీ కాదు. ఫోటోగ్రాఫర్కి మాత్రం సరిగా ఉంటుంది.
0: బై మియర్లీ క్లోజింగ్ యువర్ ఐస్ అండ్ సిట్టింగ్ ఫర్ మెడిటేషన్,
1: ఇలాంటి మెడిటేషన్ పెట్టుకోవటం చేతనే ఈనాటి యువకులంతా కూడా కేవలము మనసు యొక్క తత్వాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు.
0: As the youth of today are having such wrong notions about meditation, they are wasting their precious time.
1: ఏ పని చేసినా ఇది భగవంతుని పనే, ఈ విధంగా భావించు.
0: Consider whatever work you do as a work of God.
1: ఒక పనిముట్టు.
0: Consider your body as an instrument.
1: ఈ పనిముట్టు ద్వారా తానే ఈ పని చేస్తున్నాడు అనేటువంటి విశ్వాసాన్ని పెంచుకో.
0: Develop faith that God is using your body as an instrument to perform work.
1: ఈ సాధన ఎంతో ఉపకారంగా ఉంటుంది.
0: This sadhana will be extremely useful to you.
1: ఆదర్శవంతంగా ఉంటుంటాడు.
0: It will be an example.
1: ఈ మెడిటేషన్ మెడిటేషన్ అంటే స్వార్థంతో కూడి ఉంటుండాలి.
0: This meditation on the other hand is full of selfishness.
1: తనకు మాత్రమే తృప్తి.
0: All that he did.
1: తన ద్వారా ఇతరులంతా ఎంత బాధపడుతున్నారో.
0: Through him there's human
1: ఇది ఏ మాత్రమే విచారించడం లేదు.
0: He is not looking
1: at the సప్రయోజనంతో కూడినటువంటి యొక్క భగవత్ సేవలు ఇది ఏమాత్రం కూడా పరసేవలు కాదు.
0: వాట్ ఎవర్ సర్వీస్ యూ అండర్టేక్ విత్ హెల్ప్ ఆఫ్ సెల్ఫిష్నెస్ దట్ కెనాట్ బి
1: స్వార్థాన్ని త్యాగం చేసి
0: సాక్రిఫైస్ యువర్ సెల్ఫిష్నెస్
1: సర్వమును పరార్థంగా విశ్వసించి
0: కన్సిడర్ ఎవ్రీథింగ్ యాజ్ డివైన్
1: కర్మలు ఆచరించడమే నిజమైనటువంటి యొక్క ధ్యానం.
0: Undertaking work in this particular approach, that is real meditation.
1: దీని వల్ల ఈనాడు టైం వేస్ట్ అవుతుందని ఎనర్జీ వేస్ట్ అవుతుంటుండాలి లైఫ్ వేస్ట్ అవుతుండాలి.
0: బై ది అదర్ టైప్ ఆఫ్ మెడిటేషన్ ది టైం లైఫ్ అండ్ ఎనర్జీ ఎవ్రీథింగ్ ఈజ్ వేస్ట్.
1: భగవత్ నామస్మరణ చేసుకుంటూ అన్ని పనులు చేయండి.
0: చాంటింగ్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ అండర్ టేక్ ఎనీ వర్క్ అండ్ గో ఆన్ డూయింగ్
1: తద్వారా సర్వకర్మలు కూడా సార్థకం అవుతుంది.
0: ఎవ్రీ యాక్ట్ బికమ్ శాంక్టిఫైడ్ బై దిస్ అప్రోచ్.
1: భగవంతుడు ఎక్కడో ఒక్క ప్రదేశమునందు మాత్రమే లేడు.
0: యూ కెనాట్ గెట్ గాడ్ కన్ఫైన్ టు వన్ ప్లేస్.
1: సర్వత పాడిపాదం
0: గాడ్
1: సర్వతో వచ్చే శిరోముఖం సర్వత స్తుతిమల్లోకి సర్వమావృతి ఎక్కడ చూసినా అన్నింటి యందు ఉంటున్నాడు.
0: వేర్ ఎవర్ యు సీ యు ఫైండ్ గాడ్ దేర్ ఇన్ ఎవ్రీథింగ్ అండ్ ఇన్ ఆల్ థింగ్స్.
1: కేవలం ఒక్క ప్రదేశమునందే ఉంటున్నాడు నీవు ధ్యానం చేస్తే ఇది భగవంతుని కించిత్ పరిచినట్టు అవుతుంది.
0: ఇఫ్ యూ కన్సిడర్ గాడ్ యాజ్ కన్ఫైన్ టు వన్ ప్లేస్ అండ్ అండర్ టేక్ మెడిటేషన్ యు ఆర్ రెస్ట్రిక్టింగ్ ది
1: సర్వాల్పర్వేసివ్ గాడ్ భగవంతుని ఒక్క స్థాయిలో మనం చూసుకోవటం ఇది కేవలం ఒక నేరో మైండ్ సంకుచితమైన భావం.
0: కన్ఫైనింగ్ గాడ్ హూ ఇస్ ఆల్ పర్వేసివ్ టు వన్ ప్లేస్ ఈజ్
1: నిశ్చలమైన భావాన్ని పెంచుకోవాలి.
0: డెవలప్ బ్రాడ్ మైండెడ్నెస్
1: అప్పుడే మనకు ఒక విచక్షణ అనేటువంటిది మనకు అభివృద్ధి అవుతుంది.
0: దెన్ ఓన్లీ వీ కెన్ గెట్ దట్ కైండ్ ఆఫ్ డిస్క్రిషన్
1: తద్వారా వివేకం అభివృద్ధి అవుతుంది.
0: త్రూ దాట్ యూ కెన్ డెవలప్ విజ్డమ్
1: వివేకం ద్వారానే మనము కొంతవరకు విశ్వత్వాన్ని మనం గుర్తించడానికి వీలవుతుంది.
0: ఓన్లీ త్రూ దట్ కైండ్ ఆఫ్ డిస్క్రిమినేషన్ యూ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ థింగ్స్ కరెక్ట్లీ.
1: విజ్ఞానం ఉన్నది కానీ వివేకం లేదు.
0: టుడే యూ హ్యావ్ విజ్డమ్ బట్ దెర్ ఇస్ నో డిస్క్రిమినేషన్
1: విజ్ఞానం విరివిగా పెరిగింది కానీ వివేకంతో దాన్ని విచారించడం లేదు.
0: సైన్స్ హెస్ గ్రోన్ బట్ దెర్ ఇస్ నో డిస్క్రిమినేషన్ టుడే.
1: ఈ విజ్ఞానానికి వివేకం కూడా ఉంటున్నప్పుడే సద్వినియోగపరచడానికి వీలవుతుంది.
0: ఓన్లీ వెన్ సైన్స్ ఈజ్ అసోసియేటెడ్ విత్ డిస్క్రిమినేషన్ సైన్స్ కెన్ బి యూజ్ ప్రాపర్లీ.
1: కనుక విద్యార్థులారా మొట్టమొదట మీరు చేయవలసింది ఏమిటి మీ విద్యను మీరు చక్కగా అభ్యసించండి.
0: స్టూడెంట్స్ ద ఫస్ట్ థింగ్ దట్ యు షుడ్ డూ ఈజ్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ స్టడీస్.
1: ఆ విద్యలో ఉన్నటువంటి ఒక విచక్షణ మీరు గుర్తించండి.
0: డెవలప్ డిస్క్రిమినేషన్ పవర్ ఇన్ దట్ పర్టికులర్ స్టడీస్.
1: ఇందులో ఉండినటువంటి దానిని కొంతవరకు ప్రాక్టికల్ లో పెట్టడానికి ప్రవేశ పెట్టండి.
0: యు ఆల్సో ట్రై టు పుట్ దిస్ ఇన్ టు ప్రాక్టీస్.
1: చెప్పాను ఎన్ని పర్యాయములు ఐదు విధములైన నాలెడ్జ్ ఉంటుందని.
0: ఐ టోల్డ్ ఎ నంబర్ ఆఫ్ టైమ్స్ దట్ దేర్ ఆర్ ఫైవ్ టైప్స్.
1: కానీ ఈనాటి విద్యార్థులంతా కూడా కేవలం ఒక బుక్కిష్ నాలెడ్జ్ తోనే అంత్యమవుతున్నారు.
0: బట్ టుడే స్టూడెంట్స్ ఆర్ సాటిస్ఫైడ్ మియర్లీ బుక్కిష్ నాలెడ్జ్.
1: ఈ బుక్కిష్ నాలెడ్జ్ నుంచి ఇంకా కొంతమంది పైన పోయి సూపర్ఫిషియల్ నాలెడ్జ్ లో చేరిపోతున్నారు.
0: సమ్ పీపుల్ గో బియాండ్ బుక్కిష్ నాలెడ్జ్ అప్ టు సూపర్ఫిషియల్ నాలెడ్జ్.
1: కానీ జనరల్ నాలెడ్జ్ లేకపోతుండాలి.
0: బట్ దేర్ ఇస్ నో జనరల్ నాలెడ్జ్.
1: డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ అంతకంటే లేకపోతుండాలి.
0: Discrimination knowledge cannot be thought of at all.
1: Practical knowledge ekta vastundi.
0: Then how can you get practical knowledge?
1: Kada practical knowledge atyavasaram.
0: Practical knowledge is very important.
1: Ee practical knowledge lekapotam chetane mana vidya anta ikkada kevalam artificial vidya ga untundali.
0: As there is no practical knowledge today, all our education is becoming artificial.
1: Mana MSc boy cheppadu manishi sarina ayinappude prapanchamanta sari avutundi.
0: Our MSc student has just mentioned that only when man becomes all right, the world will be transformed.
1: మనిషి సరైనటువంటి వాడైనప్పుడే ప్రపంచమంతా సరైనది అవుతుంది.
0: Only when man becomes all right, the world will become all right.
1: మనిషి మారినప్పుడే సమాజం మారుతుంది.
0: Only when man is transformed, society can be transformed.
1: సమాజం మంచిదైనప్పుడే దేశం మంచిదవుతుంది.
0: The nation will be all right only when the society is all right.
1: కనుక దేశమంతా కూడా వ్యక్తి యొక్క గుణములపైన ఆధారపడి ఉంటుండాలి.
0: The entire goodness of the nation depends upon the good qualities of human beings.
1: వ్యక్తి యొక్క గుణములు అత్యవసరంగా పెంచుకోవాలి.
0: It is essential to develop good qualities and virtues by human beings.
1: ఎంత బలమున్నా ఎంత తెలివి ఉంటే ఏమి ప్రయోజనం?
0: Whatever strength you have and whatever education you have, what is the use?
1: కానీ గుణం కూడా ఉంటుండాలి.
0: యు షుడ్ హావ్ గుడ్ క్వాలిటీస్.
1: నేటి విద్యలు తెలివి తేటలనే పెంచే, కొంచెమైన గుణము పెంచబోలే.
0: టుడేస్ ఎడ్యుకేషన్ ఈజ్ డెవలపింగ్ ఓన్లీ క్లెవర్నెస్ అండ్ ఇంటెలిజెన్స్, బట్ వర్చ్యూస్ అండ్ క్వాలిటీస్ ఆర్ ఇగ్నోర్డ్ బై టుడేస్ ఎడ్యుకేషన్.
1: గుణము లేని తెలివితేటలు ఎందుకోసం?
0: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ యువర్ క్లెవర్నెస్ అండ్ ఇంటెలిజెన్స్ డివైడ్ ఆఫ్ గుడ్ క్వాలిటీస్?
1: పంట పండని భూమి 10 ఎకరములేలా, కొంచెమైన చాలు మంచి భూమి.
0: Why should you have 10 acres of barren land where you cannot raise crops? Even if you have a small moon land.
1: నీవు 3-4 డిగ్రీలు తీసుకునే పెద్దు, ఒక్క డిగ్రీతో నీవు ఆచరణలో పెట్టుకో చాలు, అదే ఉత్తమమైనటువంటి విద్య అవుతుంది.
0: Instead of taking 3 or 4 degrees, even if you have 1 degree, if you can put it into practical use, that will be good enough.
1: చదువు చదువు అంటే కేవలం గ్రంథ పరిచయం కాదు.
0: We are acquaintance with books is not education.
1: సమాజం యొక్క సుక్షేమాన్ని మనం దృష్టి ఎందుకోవాలి.
0: విషింగ్ ది వెల్ఫేర్ ఆఫ్ ది సొసైటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
1: ప్రపంచములకు ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా మనం రూపొందాలి.
0: వి షుడ్ షేప్ అవర్ సెల్స్ యాజ్ ఐడియల్ స్టూడెంట్స్ ఫర్ ద హోల్ వరల్డ్.
1: అలాంటి ఆదర్శవంతమైనటువంటి జీవితమే లేనప్పుడు మన విద్యల ప్రయోజనం ఏమిటి?
0: ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ సచ్ అన్ ఐడియల్ లైఫ్, వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ ఆల్ యువర్ ఎడ్యుకేషన్?
1: ఎంఏలు బిఏలు పాస్ అయ్యి వచ్చి పేరుగాంచిన పెద్దవారులైనా,
0: దేర్ మే బి గ్రేట్ పీపుల్ హూ హావ్ గాట్ great degrees like MAs and
1: సంపద నుండి సద్ధాన పరులైనా,
0: దేర్ మే బి పీపుల్ హూ హావ్ వెల్
1: కుడమి కీర్తిని గన్న పుణ్యులైనా,
0: దేర్ మే బి వర్చ్యూస్ పీపుల్ హూ
1: ఆయుర్ ఆరోగ్యములు అనవరతం ఉండి,
0: దే మే హావ్ ఎ లాంగ్ లైఫ్
1: పరిపూర్ణ బలులకు వారులైనా,
0: దే మే హావ్ ఎవ్రీథింగ్ ఎల్స్ యాడెడ్
1: తప్పు జపములు తపములు చేయొచ్చు
0: కాన్స్టెంట్లీ, దే మే బి డూయింగ్
1: వేదములు నేర్పు విప్రులైనా,
0: దే మే బి బ్రాహ్మిన్స్ హూ మే బి టీచింగ్ వేదాస్.
1: చదువు చదివి చదివి
0: స్టడీ
1: చాలా వివేకి అయి
0: he has become extremely clever.
1: తన్నెరుగడు మందమతుడు.
0: At the end of it all, the fool does not know.
1: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణంబు మానలేడు.
0: Whatever amount of education he might have acquired, if he is a mean fellow, he does not give up his meanness.
1: మరి చదువు చదువు తర్కవాదమే గాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
0: By too much of education, one becomes highly argumentative and he is not going to get.
1: చదువు చదువు చదివి చావంగ నేటికి చావులేని చదువు చదువులేదు.
0: వై షుడ్ యూ గో ఆన్ వేస్టింగ్ యువర్ టైమ్ బై స్టడీయింగ్ థింగ్స్ విచ్ డు నాట్ హ్యావ్ ఎనీ మీనింగ్? స్టడీ థింగ్స్ విచ్ కెన్ గివ్ యూ ఇమ్మార్టాలిటీ.
1: కోసమా నీవు చదువుతున్నావు?
0: ఆర్ యూ స్టడీయింగ్
1: ఆర్గ్యుమెంటేషన్? వాదన వల్ల మన వైరం పెరిగిపోతుంది.
0: ఆర్గ్యుమెంటేషన్ లీడ్స్ టు ఎనిమిటీ.
1: వాదే వాదే వచ్చే వైరం అని వాదించేటువంటి వారికి వైరం పెరిగిపోతుంది, కానీ స్నేహం కలగదు.
0: More arguments means more enmity. There cannot be friendship.
1: కనుక మన వాదనకు ఏమాత్రం కూడా దారి ఇవ్వరా.
0: Do not give room for unnecessary
1: సహనంతో ప్రేమతో
0: with patience with love
1: సమన్వయం గావించుకునేటువంటి ఒక విషయాన్ని మనం గుర్తించాలి.
0: We should try to develop understanding, harmony.
1: అట్టి సమన్వయ భావమే విద్యగా మనం విశ్వసించాలి.
0: Such harmony alone is true education.
1: Unity in diversity. అనేకత్వంలోని ఏకత్వాన్ని మనం గుర్తించాలి.
0: వి షుడ్ రికగ్నైజ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: అప్పుడే మానవత్వంలో ఒక దివ్యత్వం అనేటువంటిది ప్రకాశిస్తుంది.
0: దెన్ ఓన్లీ డివినిటీ విల్ షైన్ ఫోర్ ఇన్ హ్యూమానిటీ.
1: దివ్యత్వం మానవుడి కంటే ప్రత్యేకంగా లేదు.
0: డివినిటీ ఈజ్ నాట్ సెపరేట్ ఫ్రమ్ మ్యాన్.
1: మానవుని యొక్క అంశమే దివ్యత్వము.
0: మ్యాన్స్ ఆస్పెక్ట్ ఇట్సెల్ఫ్ ఇస్ డివినిటీ.
1: కేవలం దేహభ్రాంతి ఉండటం చేతనే దివ్యత్వాన్ని మర్చిపోతున్నాడు.
0: యాజ్ మ్యాన్ ఈస్ హ్యావింగ్ దిస్ కైండ్ ఆఫ్ బాడీ కాన్షియస్నెస్ హీస్ ఫర్గెటింగ్ హిస్ డివైన్ నేచర్.
1: పాంచ భౌతికము దుర్బలమైన కాయము.
0: దిస్ ఫిజికల్ బాడీ కన్సిస్ట్ ఆఫ్ 5 ఎలిమెంట్స్.
1: ఈ 9 చిల్లల తోలుతిత్తియగాని కాంతి కలిగిన వచ్చిన ఘటం కాదు.
0: దిస్ ఫిజికల్ బాడీ ఈస్ నాట్ గోయింగ్ టు లాస్ లైక్
1: నిమిషములకు నీచురూరునే కాని పునుగు జవ్వాజీలు పుట్టబోవు.
0: మొమెంట్ ఆఫ్టర్ మొమెంట్ this body decays and gives bad smell.
1: Body oka instrument, adu oka panimuttu.
0: But consider this body as an instrument.
1: Endukosam vachindi panimuttu?
0: Why is this instrument
1: going to you? Artham idam shariram paropakara nimittamai deham erpandi.
0: This body is given to you for the sake of serving others,
1: adi
0: helping others.
1: Samaja seva cheyali.
0: Undertake service of the society.
1: ఆ సేవ ద్వారానే మనలో ఆవిర్భవించినటువంటి యొక్క ఆత్మ ప్రకాశం విజృంభిస్తుంది.
0: Then only the principle of atma in you shines forth.
1: కనుక దేహాన్ని సార్థకంగా గావించుకుని,
0: sanctify your own physical body.
1: మనసు యొక్క మాలిన్యాన్ని నిర్మూలం గావించి,
0: remove the dirt in the mind.
1: దివ్యత్వమైన ఆత్మతత్వంలో మన యొక్క జీవితాన్ని అంకితం చేసి,
0: dedicate your life to the principle of atma which is
1: మానవత్వం సార్థకంగా గావించుకోవాలి.
0: Sanctify the human life.
1: కర్మానుబంధీని మనుష్యలోకి.
0: Man is bound by action.
1: ఈ కర్మ చేతనే కూడింది ఈ యొక్క దేహము.
0: దిస్ బాడీ ఇస్ గివెన్ టు యూ బికాస్ ఆఫ్ యాక్షన్.
1: ఈ కర్మ కాయం చేతనే చెయ్యాలి.
0: యాక్షన్ కెన్ బి పర్ఫార్మ్డ్ ఓన్లీ విత్ ద బాడీ.
1: కాయ కర్మల చేతనే కాలాన్ని పవిత్రం చేసుకోవాలి.
0: వీ కెన్ శాంక్టిఫై ద టైమ్ ఓన్లీ విత్ హెల్ప్ ఆఫ్ దిస్ బాడీ.
1: కర్మకాలం పవిత్రమైనప్పుడే కర్తవ్యం చక్కగా జరుగుతుంది.
0: ఓన్లీ వెన్ ద టైమ్ ద బాడీ అండ్ ది యాక్షన్ ఇస్ శాంక్టిఫైడ్ యువర్ డ్యూటీ ఇస్ డిశ్చార్జ్డ్.
1: ప్రభావాన్ని మనం కొంతవరకు గుర్తించి వర్తించాలి.
0: We have to recognize the circumstances of the time and the place.
1: విద్యార్థులు విద్యార్థులకు అత్యవసరం.
0: Humility is very essential for students.
1: పెద్దలను గౌరవించాలి.
0: Respect
1: తల్లిదండ్రులను ప్రేమించాలి.
0: Love parents.
1: గురువులను శిష్యుడిగా గావించాలి.
0: Serve your preceptors.
1: తోటి మానవులను ప్రేమతో మనం కలిసిమెలిసి తిరగాలి.
0: Serve the society and other human beings.
1: ఆ యూనిటీ వల్లనే మనకు ఒక విధమైనటువంటి ప్యూరిటీ ఏర్పడుతుంది.
0: ఓన్లీ బై సచ్ యూనిటీ యూ కెన్ గెట్ ప్యూరిటీ.
1: ఆ ప్యూరిటీ వల్లనే మనకు డివినిటీ ఏర్పడుతుంది.
0: యూ కెన్ గెట్ డివినిటీ ఓన్లీ బై సచ్ ప్యూరిటీ.
1: యూనిటీ లేకుండా మనకు ప్యూరిటీ రాదు.
0: దెర్ ఇస్ నో ప్యూరిటీ వితౌట్ యూనిటీ.
1: యూనిటీ లేని దగ్గర ఎనిమిటీ స్టార్ట్ అవుతుంది.
0: వేర్ దెర్ ఇస్ నో యూనిటీ దెర్ ఇస్ ఎనిమిటీ.
1: కనుక ఆ ఎనిమిటీకి మనం ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వాలి.
0: డూ నాట్ గివ్ రూమ్ ఫర్ ఎనిమిటీ.
1: ఈ యమ నియమములు అనేటువంటి యొక్క పది సూత్రములను మనం చక్కగా పాటించుకుంటే మానవత్వం అనేటువంటి మనలో ఎంతైనా అభివృద్ధి అవుతుంది.
0: ఇఫ్ వీ కెన్ అబ్జర్వ్ దీస్ 10 ఆస్పెక్ట్స్ ఆఫ్ యమ అండ్ నియమ, హ్యూమానిటీ విల్ షైన్ ఫోర్త్ ఇన్ యూ.
1: సత్యము, ఆస్తేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము, ఈ ఐదింటిని మనం ఆచరిస్తే కూడా చాలు.
0: ఈవెన్ ఇఫ్ వీ కెన్ అబ్జర్వ్ దోస్ 5 కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ యమ, that itself will be sufficient.
1: ఎవరిని మనం నొప్పించరాదు.
0: Do not hurt anyone.
1: ఎవరికి బాధను అందించరాదు.
0: Do not
1: నీలో నీవు అరికట్టుకుని నీ దాన్ని నీవు నిగ్రహించుకున్నట్టు ప్రయత్నించు.
0: ఆల్వేస్ ఎక్సర్సైజ్ కంట్రోల్ ఓవర్ యువర్ సెల్ఫ్.
1: అంతేకాని పరల వస్తువులను ఏమాత్రం కూడా ఆశించవద్దు.
0: డూ నాట్ ఆస్పైర్ టు అక్వైర్ థింగ్స్ బిలాంగింగ్ టు అదర్స్.
1: నీకు కావలసి వస్తే దైవాన్ని ప్రార్థించు.
0: ఇఫ్ యూ నీడ్ ఆస్క్ గాడ్.
1: దైవం పైన నీకు సర్వాధికారం ఉంటుండాలి.
0: యూ హ్యావ్ ఎవ్రీ రైట్ ఆన్ గాడ్.
1: అంతేకాని సరిమానవును నీవు మాత్రము చేయజాత.
0: డూ నాట్ బెగ్ ఫ్రమ్ అదర్ హ్యూమన్ బీయింగ్.
1: అది ఏ విద్యార్థులు ప్రధానంగా గుర్తించవలసినటువంటి విషయం.
0: స్టూడెంట్స్ షుడ్ అండర్స్టాండ్ దిస్ పర్టికులర్ థింగ్.
1: మీ శక్తిపైన మీరు ఆధారపడండి.
0: ఆల్వేస్ డిపెండ్ అపాన్ యువర్ ఓన్ స్ట్రెంగ్.
1: మీ కర్మలపైన మీరు ఆధారపడండి.
0: డిపెండ్ అపాన్ యువర్ ఓన్ యాక్షన్.
1: సోంబేర్లు కాకూడదు.
0: డూ నాట్ బికమ్ లేజీ ఫెలోస్.
1: తద్వారా మన లోపల ఎన్ని విధమైనటువంటి యొక్క దుర్గుణములో ప్రవేశిస్తాయి.
0: లేజినెస్ బ్రీడ్స్ ఆల్ బ్యాడ్ క్వాలిటీస్ ఇన్ యూ.
1: మనం నిరంతరము పనిలో ప్రవేశించాలి.
0: ఆల్వేస్ బీ బిజీ విత్ సమ్ వర్క్.
1: వర్క్ వర్క్ వర్క్. వర్క్ లో మనం ప్రవేశించాలి.
0: వర్క్ వర్క్ వర్క్. యూ షుడ్ ఆల్వేస్ అండర్టేక్ వర్క్.
1: ఈ కర్మకాంక్షను మనం ఆశించడానికి కర్మానుబంధులైనందుకు కర్మ దీక్షను వహించాలి.
0: యాజ్ వీఆర్ బౌండ్ బై యాక్షన్ వీ షుడ్ ఆల్వేస్ అండర్టేక్ యాక్షన్ అండ్ త్రూ దట్ ఫ్రీ అవర్
1: మనకు ఉత్సాహకరమైనటువంటి యొక్క హృదయం ఉప్పొంగిపోతుంది.
0: దెన్ ఓన్లీ వీ విల్ హ్యావ్ ఎ హార్ట్ filled with enthusiasm and ideals.
1: Daiva prema cheta,
0: through love of God,
1: divyamaina bhavamu cheta,
0: through divine feelings,
1: jeevitamanta kuda nu oka pavitramaina jeevitanga meenu visheshinchali.
0: Sanctify your life as a sacred one.
1: Jeevitanni emaatram kuda nu asahya padaradu.
0: Do not be disgusted with life.
1: Jeevitapaina visugu emaatramu puttaradu.
0: Do not develop any kind of despair on life.
1: ఏదో దిన్నము జీవించినటువంటిది, దిన్నము తినే కడుపుకి తింటున్నాము, కడిగిన ముఖాన్ని కడుపుతున్నామని దీనిపైన ఏమాత్రం కూడా వేసారు పుట్టరాదు.
0: డూ నాట్ థింక్ దాట్ దిస్ ఇస్ అ రొటీన్ లైఫ్, ఎవ్రీ డే యూఆర్ డూయింగ్ ద సేమ్.
1: ఇది కేవలం ఒక బలహీనత.
0: దాట్ ఈస్ అ టైప్ ఆఫ్ వీక్నెస్.
1: తిన్న కడుపుకి తింటున్నాము నిజమే.
0: Yes, we are feeling the same stomach every day. It is true.
1: పడుతున్నామా?
0: But are we getting disgusted?
1: ఒక అర్ధ గంట ఆలస్యం అయిపోతే చాలా బాధపడతాం.
0: Even if it is a late by half an hour,
1: కడిగిన ముఖాన్ని కడుగుతున్నాగా దిన్నం కొత్త ముఖం రాలేదు కదా.
0: యు ఆర్ వాషింగ్ ది సేమ్ ఫేస్ ఎవ్రీ డే, డే ఆఫ్టర్ డే.
1: భిన్న విషయాలే మీరు వినాలి.
0: యూ షుడ్ హియర్ ద సేమ్ థింగ్ అగైన్ అండ్ అగైన్.
1: భిన్న విషయాలే కదా, స్వామి చెప్పిన విషయాలే కదా, దీనిపైన ఏమాత్రం విసుగు రాకూడదు.
0: యూ షుడ్ నెవర్ డెవలప్ ఎనీ కైండ్ ఆఫ్ డిస్గస్ట్ ఆన్ థింగ్స్.
1: ఎప్పటికప్పటికీ నూతనమైనటువంటి విషయాలుగానే ఉంటుంటాయి.
0: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఎవర్ ఫ్రెష్ ఫర్ యూ.
1: మీరు ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళు అంతా కూడా పొద్దున సాయంకాలం కాఫీ తాగుతుంటారు.
0: ఫర్ 30 to 40 years ఎవ్రీ డే మార్నింగ్ యూ మే బి పార్టీ.
1: 30 ఏళ్ళు తాగినాం కదా, ఇంకెందుకు ఈ కాఫీ అని ఏమైనా విసర్జించుకుంటారా?
0: ఆర్ యూ ఫీలింగ్ డిస్గస్టెడ్ విత్ కాఫీ ఆఫ్టర్ డ్రింకింగ్ ఫర్ 30 years?
1: అర గంట లేట్ అయితే తలనొప్పి వస్తుంది.
0: ఇఫ్ ఇట్ ఇస్ లేట్ బై హాఫ్ ఎన్ అవర్ యూ డెవలప్ హెడేక్.
1: ఏనాటికి అది కాఫీ చాలా పవిత్రంగానే చాలా ఉన్నతమైనటువంటిగా మంచి రుచికరమైనటువంటిగా మనకు గోచరిస్తుంది.
0: కాఫీ సీమ్స్ టు బి ఎవర్ ఫ్రెష్ ఎవ్రీ డే ఎవ్రీ మార్నింగ్,
1: నిత్య నూతనంగా ఉంటుంటాయి అది.
0: ఇట్ సీమ్స్ టు బి ఎవరీ ఫ్రెష్ ఎవ్రీ డే.
1: వేదాంత విషయాలు వచ్చేటప్పటికి ఇవి పాతవి పాతవి పాతవి దానిపైన రోత పుడుతుంది.
0: But when it is a matter of Vedanta and philosophical but this is not proper path.
1: Vinnadarane vinali,
0: should hear this again and again.
1: Tinnadarane tinali,
0: should eat this.
1: Tinnadarane anubhavinchali,
0: should enjoy this particular thing.
1: Karane appadi appadi jeernam aipothuntadi.
0: The reason is every moment things are being digested.
1: Today canteen peru enti cheppali tinnam.
0: You are hungry, you went to canteen, ate
1: kosapu tirigi 2 gantala maatrame.
0: At the end of
1: tirigi aakala avutundi tirigi nee bhujinchale.
0: Again you will have hunger, you have to partake food.
1: Adhe vidhamgane భగవత్ చింతన అనేటువంటిది కాలానుగుణ్యంగా అప్పటికప్పటికి నూతనమైనదిగా భావించి దానిని వింటూనే ఉండాలి,
0: ఆలోచిస్తూనే
1: ఉండాలి.
0: ఇన్ ద సేమ్ వే కాంటెంప్లేషన్ ఆఫ్ ద లార్డ్ మస్ట్ బి ఎవర్ ఫ్రెష్ అండ్ యూ ఆల్వేస్ ఫిల్ యువర్ సెల్ఫ్ విత్ ఎంథూజియాజం ఫర్ కాంటెంప్లేషన్ ఆఫ్ ద లార్డ్.
1: పాడిన పాటలే పాడుతున్నాం,
0: వీఆర్ సింగింగ్ ది సేమ్ ఓల్డ్ సాంగ్స్ అగైన్ అండ్ అగైన్.
1: రోత పుడతా ఉందా?
0: బట్ ఆర్ వీ గెటింగ్ డిస్గస్టెడ్ విత్ ఇట్?
1: లేదు,
0: సర్టన్లీ నాట్.
1: ఎప్పటికప్పుడు ఆనందమైన యొక్క హృదయాన్ని ఉప్పొంగింప చేస్తుంది.
0: ఎవ్రీ మూమెంట్ దే ఆర్ గివింగ్ అస్ జాయ్, ఫ్రెష్ జాయ్.
1: కనుక మనం విన్న విషయములు అయినప్పటికీ దాన్ని నూతనంగా భావించి దాన్ని ఆచరణలో పెట్టడానికి తగినటువంటి కృషి చేయాలి.
0: ఈవెన్ ఇఫ్ దీస్ థింగ్స్ ఆర్ హర్డ్ అర్లియర్, వుడ్ ఆల్వేస్ consider them as fresh and practice them.
1: Vidyarthulara,
0: dear students,
1: kevalam bhajana bhajana bhajanani ee bhajana anekundi kevalam ke vidhamainatundi oka phaltamu lenekundi ga meer bhavincharadu.
0: When you think of bhajan, should not think bhajan doesn't have any utility or any
1: bhajana lo undinatundi aanandamu bhajana lo undinatundi oka saukhyamu mari deenlo kuda manaku labhyam kaadu.
0: The joy, happiness and bliss of bhajan you cannot get in anything else.
1: కనుక ఈ భజన అనేటువంటిది కేవలం మన జీవితానికి ఒక భోజనం.
0: దిస్ భజన షుడ్ బి కన్సిడర్డ్ యాజ్ ఫుడ్ ఫర్ అవర్ లైఫ్.
1: నిరంతరం కూడా భగవత్ భజన చేసుకుంటుంటే జీవితం అనేటువంటిది ఎంతో ఆనందమయంగా జీవిస్తుంది.
0: ఇఫ్ వీ కెన్ డూ భజన్ కంటిన్యూస్లీ థ్రూఅవుట్ అవర్ లైఫ్, హౌ హ్యాపీ అవర్ లైఫ్ షుడ్ బి.
1: జయదేవుడు, గౌరాంగ తుకారాం వీరందరూ కూడా భజన చేతనే జీవితాన్ని సార్థకంగా గావించుకున్నారు.
0: జయదేవ్, గౌరాంగ, తుకారాం, ఆల్ ఆఫ్ దెమ్ శాంక్టిఫైడ్ దర్ లైవ్.
1: ఏ ధ్యానం చేతనో ఏ జపం చేతనో ఎవరు ముక్తిని పొందిన వారు కనిపించడం లేదు.
0: Not by meditation, not by any other thing they have obtained liberation.
1: Kada avidhamaina margamulanni kudunu oka bhagavatuni yokka chintanle.
0: All the 9 types of devotion are only contemplation.
1: Shravanam, kirtanam, vishnu stranam, pada sevanam, vandanam, archanam, dasyam, sneham, atma nivedanam. Ee navividhamaina margamulu kudunu kevalamu aa gamyanni chercheetuvanti margamule.
0: All these 9 types of devotion, starting from contemplation until it is reached as merger into God, these are all meant to lead us to the
1: ఎన్ని చదువులు మీరు చదివినప్పటికీ భగవంతుని చింత మాత్రం మీరు మానకూడదు.
0: వాట్ ఎవర్ స్టడీస్ యూ మే డూ అండ్ ఎడ్యుకేషన్,
1: ఈనాడు భగవత్ విషయం అనేటువంటి దాంట్లో కేవలము మనం అలక్ష్యం చేయటం చేతనే మనలో అనేక రకమైన అశాంతులు మనకు కలుగుతూ ఉన్నాయి.
0: డూ నాట్ గివ్ అప్ కాంటెంప్లేషన్ ఆఫ్ ద లార్డ్. గివింగ్ అప్ కాంటెంప్లేషన్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద స్టేట్ ఆఫ్
1: మన భజన కేవలం ప్రపంచానికి కూడా శాంతిని అందిస్తుంది.
0: కాంటెంప్లేషన్ ఆఫ్ ద లార్డ్ విల్ కన్ఫర్ పీస్ ఆన్ ద వరల్డ్.
1: భజన కూడా లోక సమస్తా సుఖినో భవంతు అనే భావంతో మనం చెయ్యాలి.
0: ఈవెన్ వెన్ వీఆర్ డూయింగ్ భజన్, వీ షుడ్ డూ దిస్ భజన్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్.
1: లోకమంతా సుక్షేమంగా ఉంటుండాలని ఆశించాలి.
0: లెట్ ది ఎంటైర్ వరల్డ్ బి పీస్ఫుల్, ప్రాస్పరస్ అండ్ హ్యాపీ, వీ షుడ్ ప్లే.
1: అప్పుడే మనలో ఒక పవిత్రమైనటువంటి యొక్క భావం అభివృద్ధి అవుతుంది.
0: దెన్ ఓన్లీ అవర్ ఫీలింగ్స్ బికమ్ శాంక్టిఫైడ్.
1: చాలా విద్యార్థులారా,
0: డియర్ స్టూడెంట్స్,
1: మీలో ఆవేశింపచేసేటువంటి దుర్భావములను, దుర్గుణములను, దురాలోచనలు మీరు దూరం చేసుకోవడానికి ప్రయత్నించండి.
0: ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ఆల్ ద బ్యాడ్ థాట్స్, బ్యాడ్ ఫీలింగ్స్, బ్యాడ్ యాక్షన్.
1: అవే మీ మానవత్వాన్ని అంతా కూడా నిర్మూలన చేస్తుండాలి.
0: దాట్ ఈస్ వాట్ ఈస్ స్పాయిలింగ్ అండ్ రూయింగ్ యువర్ హ్యూమన్ నేచర్.
1: ఎన్ని చదువులు ఉంటుంటే కూడా నువ్వు మానవత్వం లేకపోతే మన జీవితం వ్యర్థమే.
0: వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ యు మే హావ్, ఇఫ్ యు డు నాట్ హావ్ దిస్ హ్యూమన్ క్వాలిటీస్, హ్యూమన్ వాల్యూస్.
1: నేను మానవుడు, నేను మానవుడు, నేను మానవుడు అనేటువంటిది కేవలం అర్ధ సత్యం మాత్రమే.
0: ఐ ఆల్సో టోల్డ్ దట్ టు సే అండ్ డిక్లేర్ దట్ ఐ యామ్ మ్యాన్ ఈస్ హాఫ్ ట్రూత్.
1: కానీ రెండవ హాఫ్ ట్రూత్, నేను పశువు కాదు, నేను పశువు కాదు, నేను పశువు కాదు, ఈ రెండు చేరినట్టుండే మన యొక్క సార్థకమవుతుంది మన మానవత్వం.
0: ది అదర్ హాఫ్ ఆఫ్ ది ట్రూత్ ఈస్ దట్ ఐఎమ్ నాట్ ఎన్ ఎనిమల్, ఐఎమ్ నాట్ ఎన్ ఎనిమల్, దిస్ మస్ట్ బి పుట్ అలాంగ్ విత్
1: ఐఎమ్ మ్యాన్ నాట్ ఎనిమల్, ఐఎమ్ మ్యాన్ నాట్ ఎనిమల్, ఐఎమ్ మ్యాన్ నాట్ ఎనిమల్, దీనికి రెండింటినీ మనం చేర్చుకోవాలి.
0: ఓన్లీ వెన్ వీ జస్ట్ సే ఐఎమ్ మ్యాన్ ఐఎమ్ నాట్ ఎనిమల్,
1: నువ్వు మ్యాన్ అని అనుకుంటున్నావు, పశువులుగా ప్రవర్తిస్తున్నావు,
0: యూ కన్సిడర్ యువర్ సెల్ఫ్ యాజ్ మ్యాన్ బట్ కండక్ట్ యువర్ సెల్ఫ్ యాజ్ అన్ ఎనిమల్,
1: కాదు, నీవు మ్యాన్ అనుకున్నప్పుడు నీవు మ్యాన్ గా నీవు ప్రవర్తించాలి.
0: ఇఫ్ యూ కన్సిడర్ యువర్ సెల్ఫ్ యాజ్ మ్యాన్ కండక్ట్ యువర్ సెల్ఫ్ ఆల్సో యాజ్ అన్
1: దురభ్యాసములకును దుశ్చింతలకును ఏమాత్రం కూడా అలవాటు కాకూడదు.
0: డూ నాట్ గివ్ రూమ్ ఫార్ బ్యాడ్ థాట్స్, బ్యాడ్ యాక్షన్, బ్యాడ్ వర్డ్స్.
1: కనుకనే తద్వారా నీవు పవిత్రమైనటువంటి దీనిని పొందాలనుకున్నప్పుడు హృదయం లోపల భగవచ్చింతన జరపాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు రీచ్ సంథింగ్ సేక్రెడ్ అండ్ డివైన్, హ్యావ్ రూమ్ ఫర్ గాడ్ ఇన్ యువర్ హార్ట్.
2: భజన వినాశి శాంతి నహి, హరి భజన వినాశి శాంతి నహి.

0: Radio Sai now brings to you the Divine Discourse delivered on the 21st of May 1996 during the summer course on Indian culture and spirituality. In this discourse, Bhagwan states the inner meaning and significance of the word Rama. The divine mission of Rama commences as divinity takes on a human form and body for the sustenance of dharma.
1: Satya dharma prema nityamai yundina pudami thalli ento pulakarinchu satya dharma prema nityamai yundina పుడమి తల్లి ఎంతో పులకరించు విశ్వశాంతినిచ్చు విశ్వశాంతినిచ్చు వివిధ సౌఖ్యము హెచ్చు వినుడు భారతీయ వీరసు

0: வீரசுத்துட.
1: If truth, righteousness and love pervade on earth, the mother earth will be blissful. It confers universal peace and happiness of all sorts. Listen to this, the son of Bharat.
0: Vidyarthi, vidyarthi ilara.
1: Students, boys and girls.
0: Ramayanamu, moodu vidhamulaina perlato, Valmiki prachara prabodhamulu saliparu.
1: Valmiki propagated this Ramayana in three ways.
0: Modatidi Ramayanam.
1: The first Ramayana.
0: Rendavadi Sita Charitam.
1: The second Sita Charita, history of Sita.
0: Moodavadi Prasthulya Vada. Anaga Ravana Vada.
1: Slaying the killing of Ravana, the third one.
0: Ramasya Ayanam Ramayanam. Anaga Ramanu Gurinchi Telipetuntedi, idi Bhautikamaina Ramayanam.
1: The text Ramayana speaks of the history of Rama.
0: Dinini Antarmukhanga Manam Vicharan Chesinapudu, idiye Paramatmani Katha.
1: If we go deep into the inner meaning, we will understand it is the story of the divine.
0: Rendavadi Ramayana. Ramayaha Ayanam iti Ramayanam. Anaga Sita Charitrani Gurinchi Telipunatuvantidi Bahyamainatuvantidi.
1: The second aspect is that which speaks of the history of Sita.
0: Antarmukhamga dinni vicharinchinappudu Jeevatma Charitamu.
1: Inner meaning is, it is the history, the significance of the individual self.
0: Muravadi Ravana Vada.
1: Third one is the killing of Ravana.
0: Idi Bahyamuga Ravana Vada. Antarbhavamulo idi Ajnana Nasanam.
1: Externally Ravana is killed, but internal meaning is the darkness, ignorance is dispelled.
0: Yeta Vata Puraskarinchukoni Ramayanamu Paramatmani Katha.
1: Be that as it may, it is the story of God.
0: Sita Charitamu Jeevatmani Katha.
1: When we say it is the story of Sita, it is the story of the individual self.
0: Moodavadi Ravana Vada Ajnana Nasanam.
1: When Ravana is killed, it means the ignorance is killed.
0: Anaga Paramatma Jeevatma Yokka Tattavannu Chakkaga Gurtinchinappude Ajnanam Aneetundi Nasanam Avutundi.
1: It only means when the relationship of the individual and the divine is properly understood, the ignorance will be dispelled.
0: Kanuka prati manavudu kudanu ajnanam cheta satyamunu gurtinchukona leka tanu poorthi amayakudiga jeevisthunnadu.
1: Every person is ignorant because of the fact that he has not known the truth.
0: Rama, Ra-a-ma, anetvinti mooda charamulo undinetvinti antarathamunu, Agni-bijamu, Surya-bijamu, Chandra-bijamu ane dhiri mooda arthamulu.
1: When we take three letters here, Rama, Ra-a-ma, they stand for three, the fire, the sun and the moon.
0: Surya-bijamu anetvinti di, andhakaram anetvinti ajnanamunu duramu gavistundi.
1: This primal sound of the sun dispels the darkness of ignorance.
0: Chandra bijamu anetvantidi lonunnatvanti tapamunu challarchi challadanani chekurustundi.
1: The primal sound of the moon indicates that it pacifies all mental agitations and gives us all coolness and comfort.
0: Agni bijamu anetvantidi ajnanamunu nasanamu gavistundi.
1: That of the fire indicates that illusion is burnt.
0: ఈనాటి మానవునకు
1: ఫర్ ద మోడర్న్ మ్యాన్
0: అజ్ఞానము దూరము గావించటము,
1: దట్ హీస్ టు బి కట్ ఆఫ్ ఫ్రమ్
0: అంధకారమును వేరు చేయటము,
1: ద డార్క్నెస్ హాస్ టు బి డిస్పెల్డ్
0: హృదయమును చల్లబరచటము,
1: అండ్ ద హార్ట్ హాస్ టు బి పాసిఫైడ్
0: వీటిని అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతం గమయ అని ఈ మూడు తాపములను కూడా నువ్వు చల్లార్చేటువంటిది ఈ రామనామము.
1: ఇట్స్ రామాస్ నేమ్ దట్ సాటిస్ఫైస్ ఆల్ దీస్ త్రీ ప్రేయర్స్ దట్ విల్ టేక్ అస్ టు ట్రూత్ ఫ్రమ్ అన్ట్రూత్ దట్ విల్ టేక్ అస్ టు ద లైట్ ఫ్రమ్ డార్క్నెస్ అండ్ ఫ్రమ్ డెత్ టు ఇమ్మోర్టాలిటీ.
0: ఈ రామాయణం యొక్క తత్వంలో ప్రప్రథమంగా జనన కర్మలు ఆచరిస్తూ వచ్చాడు దశరథుడు.
1: Dasharatha performed all the rituals in Ramayana as we go through it.
0: Anaga Ramunu puttina takshaname pavitramainatundi jeevitamunaku sambandhinchinatundi mantramulu uchcharinchi tadvara samskaramulu gavinchukovatam.
1: Right from the birth of Rama he is taught all sacred mantras so as to lead a sacred life.
0: Janana samskaramu ani deeniki peru.
1: It is called the ritual that is done at the time of childbirth.
0: Anaga poorthi janminchina tarvata chesetundi kaadu talli pregunaku ee bidda pugunaku veru gaavinchaka puramae ee samskaram jaragali.
1: This ritual is done prior to the birth of the child.
0: Kanuka atti samskaram prarambhinchadu.
1: That ritual is started.
0: Rendava dinamu guruvainatundi vasishtula varam teeskoni ఈ పిల్లవానికి స్వస్తి వాచకములు బోధించేటువంటి నిమిత్తమై అనగా వాచకములు పలుకే నిమిత్తమై తీసుకుని వెళ్ళాడు.
1: ద ఫాలోయింగ్ డే వశిష్ఠ హ్యాస్ టేకెన్ ద బాయ్ అలాంగ్ విత్ హిమ్ టు స్టార్ట్ ద ఫార్మల్ లెర్నింగ్.
0: లేకలేక పుట్టినటువంటి కుమారుణ్ణి స్వస్తి వాచకముల చేత ఆశీర్వదించమని ప్రార్థించాడు గురువును.
1: దశరథ ప్రేయర్ టు హిస్ ప్రిసెప్టర్ asking seeking his for his blessings to his son Rama.
0: Vasishtha varu vellaru.
1: Vasishtha went.
0: Biddanu chuchadu.
1: He saw the boy.
0: Kani yemi palukoledu.
1: He didn't say anything.
0: Sthambinchi poyyadu.
1: He stood standstill.
0: Tirigi hecharinchadu Dasharatha Maharaju.
1: Dasharatha again reminded of his prayer.
0: Appudu Vasishtha varu Dasharatha nannu nene marchinatundi ee sthiti lopala స్వస్తి వాచకములు ఏ రీతిగా నాకు జ్ఞాపకం వస్తాయి.
1: ద ప్రిసెప్టర్ సెడ్ ఓ కింగ్ దశరథ ఐ హావ్ ఫర్గాటన్ మై సెల్ఫ్ హౌ కెన్ ఐ బ్లెస్ యువర్ బాయ్.
0: ఏ నిమిత్తమై నీ దగ్గర నేను చేరితను.
1: ద పర్పస్ ఫర్ విచ్ ఐ హావ్ కమ్ హియర్.
0: ఆ యొక్క పరిపూర్ణమైనటువంటి ఒక ఫలితము ఈనాడు నేను అనుభవించాను.
1: దట్ వెరీ పర్పస్ దట్ బ్రాట్ మీ హియర్ ఈస్ ఫుల్ఫిల్డ్.
0: వశిష్ఠుల వారు సర్వశక్తిమయుడు.
1: వశిష్ఠ ఇస్ హైలీ
0: సర్వజ్ఞుడు.
1: హీ నోస్ ఆల్.
0: కానీ అయినప్పటికీ దశరథ మహారాజు ఇంటి లోపల కేవలము పురోహితుడిగా నియమించడంలో ఉండేటువంటి అంతరార్థం ఏమిటి?
1: వాట్ ఈస్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ బిహైండ్ ద ప్రిసెప్ట్ ఆఫ్ వశిష్ఠ సర్వింగ్ ఇన్ దశరథ దౌ హీ సో పవర్ఫుల్ అండ్ మైటీ.
0: దశరథ నీ ధనము నాకు అక్కరలేదు, నీ గౌరవ మర్యాదలు నాకు అక్కరలేదు, నీ పీఠ స్థానము నాకు అక్కరలేదు. నేను వచ్చినది నీ గృహములో శ్రీమన్ నారాయణమూర్తి జన్మించబోతున్నాడు, అతనిని దర్శించే నిమిత్తమై నేను ఈ విధమైనటువంటి పనిలో నేను ప్రవేశించానన్నాడు.
1: వశిష్ఠ దశరథ ఐ డోంట్ వాంట్ యువర్ పవర్ ద వెల్త్ అండ్ ద మనీ, ఐ డోంట్ వాంట్ ఎనీ పొజిషన్ ఐదర్. ఐ హావ్ కమ్ హియర్ టు సీ శ్రీమన్ నారాయణ హూ ఇస్ గోయింగ్ టు బి బోర్న్ ఇన్
0: యువర్ స్వరూపమును నేను ఈనాడు దర్శించాను.
1: టుడే ఐ హాడ్ ద విజన్.
0: నా చిరకాల వాంఛ నెరవేరినది.
1: ఇట్స్ మై లాంగ్ డిజైర్.
0: నేను ధన్యుడనైనాను.
1: మై లైఫ్ ఇస్ రిడీమ్డ్.
0: ఇంకా ఇతనికి నేను స్వస్తి వాచకం ఏ రీతిగా చెప్పాలి?
1: హౌ ఆమ్ ఐ టు బ్లెస్ హిమ్ నౌ?
0: నేనంత అజ్ఞానిని కాదున్నాడు.
1: ఐఎమ్ నాట్ దట్ ఇగ్నోరెంట్ యాజ్ యు థింక్.
0: పరమాత్మనకు స్వస్తివాచకాలు చెప్పడంలో ఉండినటువంటి యొక్క అజ్ఞానము చెప్పరానటువంటిది.
1: యు కెనాట్ ఎస్టిమేట్ ది ఇగ్నోరెన్స్ వెన్ వన్ వాంట్స్ టు బ్లెస్ ద వెరీ గాడ్.
0: తెలిసి నేను ఈ అజ్ఞానంలో మునగటము ఇది చాలా పొరపాటు.
1: ఇన్ ఫుల్ నాలెడ్జ్ ఐ కెనాట్ అఫోర్డ్ టు బి ఇన్నోసెంట్.
0: జన్మించినటువంటి వాడు శ్రీమన్ నారాయణుడు.
1: ద వన్ హూ ఇస్ బోర్న్ ఈ శ్రీమన్ నారాయణ గాడ్.
0: నీ పుత్రవాత్సల్యం చేత మాయలో మునిగి ఉంటున్నావు.
1: Because of your affection towards your son, you are deluded.
0: అని చెప్పి కంటి దారలు కార్చుకుంటూ వెనుకకు వెళ్ళాడు.
1: So saying, he was shedding the tears of joy and returned.
0: ఇది ఇంతతో పోలేదు.
1: It didn't stop there.
0: మొదలు ఈ జన్మం జరిగిన తర్వాత, జన్మోదయం జరిగిన తర్వాత దాసి వచ్చి దశరథ మహారాజునకు అయ్యా పుత్రప్రాప్తి కలిగింది అని చెప్పింది.
1: Immediately after birth, the servant maid told Dasharatha, "You have a son."
0: ఈ వార్త నిమిత్తమై కాచుకున్నటువంటి దశరథుడు రత్నాల హారమును ఆ దాసికి అందించాడు.
1: Listening to this very good news, Dasharatha presented the necklace of diamonds to the servant maid.
0: అప్పుడు సేవకురాలు అనగా ఆ దాసి ఈ రత్నాలహారమును అంగీకరించలేదు.
1: That servant maid did not accept this necklace of diamonds.
0: ప్రభు నేను ఆ బిడ్డని ఎత్తుకొని ఆడించి పాడించి లాలించేటువంటి భాగ్యం నాకు అనుగ్రహిస్తే అంతే చాలు, ఈ రత్నాలహారం నాకు అక్కరలేదు అని.
1: The servant maid said, "O king, it is enough if I fondle the baby, caress the baby, and make the baby dance and play. I don't want this money."
0: లోకములు లౌకికమైన భౌతికమైన ప్రాకృతమైనటువంటి వస్తువులను ఆశించేటువంటి వారు ఎందరో ఉంటున్నారు.
1: There are many people who aspire for worldly wealth and money.
0: కానీ ఈ దాసి ఆ పిల్లవాణి పోషించి ఎత్తుకొని ఆడించేటువంటి పని మాత్రమే నాకు చాలునన్నది.
1: But the servant maid said, "That is enough if she is given the charge of taking care of the baby."
0: ఒక్కొక్కరి ప్రాప్తి జన్మాంతర సుకృతం చేత ఈ విధమైనటువంటి యొక్క పవిత్ర భావములు ఆవిర్భవిస్తూ ఉంటాయి.
1: It's only the deservedness that they get out of the past merit of the previous lives that make them have such feeling.
0: క్రమేణా ఈ పిల్లలను పోషించి అభివృద్ధి గావించి 5వ సంవత్సరం లోపల ఉపనయన సంస్కారం కూడాను గావించాడు దశరథుడు.
1: As things went on, the boy is taken care of. It is in the 5th year the upanayana is performed.
0: Threat ceremony. ఈ ఉపనయనము గావించిన తరువాతనే ఈ నలుగురు పిల్లలను కూడాను విద్యను ఏర్పించే నిమిత్తమై వశిష్ఠుల వారి దగ్గర చేర్చాడు.
1: After threat ceremony, all the 4 boys are sent to Vasishtha for learning.
0: ఇక్కడ 10వ సంవత్సరం లోపలనే సమస్త వేదములు కూడాను నేర్చుకున్నారు.
1: They have learnt all Vedas even before they reach 11th year.
0: Sarve Vedam

0: ఈ నాలుగు రకములైనటువంటి విద్యలను ఆ యొక్క నలుగురు అన్నదమ్ములు కూడాను పూర్తి గావించారు 10వ సంవత్సరం లోపల.
1: All four boy brothers have learnt all the sacred texts before they reached 11th year.
0: Veda vida suram rigveda yajurveda samaveda adharvana vedamunu poorthiga veeru chaduvukogaligaru.
1: They have gone through completely all the four vedas.
0: Intiye kaaka veeru maha suruluga roopundaru.
1: They also shaped themselves as powerful warriors.
0: Laukikamaina putti vidyalu kaakunda
1: not merely
0: నైతిక ధార్మిక ఆధ్యాత్మిక విద్యల లోపలనే వీరింత ప్రవీణులుగా రూపొందారు.
1: దే హావ్ బికమ్ ఎక్స్పర్ట్స్ ఇన్ మోరల్స్ అండ్ ఎథిక్స్.
0: ఇంకా రెండవది ఏమిటి?
1: వాట్ ఇస్ ది నెక్స్ట్ వన్?
0: సర్వే లోకహితేరతః. లోకహితమే వీరి యొక్క ప్రధాన ప్రాణంగా భావిస్తూ వచ్చారు.
1: దే కన్సిడర్డ్ ద వెల్ఫేర్ ఆఫ్ ది సొసైటీ యాజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎసెన్షియల్.
0: నా సుఖమే కావాలని, లేక నా కుటుంబ సుఖమే కావాలని, లేక నా గ్రామ సుఖమే కావాలని, లేక నా రాష్ట్ర సుఖమే కావాలని, లేక నా దేశ సుఖమే కావాలని వీరు సంకుచితమైన భావంతో ఆశించలేదు.
1: దే నెవర్ ఎంటర్టైన్ నారో ఫీలింగ్స్ దట్ ఐ షుడ్ బి హ్యాపీ, మై ఫ్యామిలీ షుడ్ బి హ్యాపీ, మై విలేజ్ షుడ్ బి హ్యాపీ, మై స్టేట్ అండ్ మై నేషన్ అండ్ సో ఆన్.
0: సర్వే లోక హితేరత, సమస్త లోకములు కూడాను మంచిగా ఉంటుండాలి.
1: ది ఎంటైర్ యూనివర్స్ షుడ్ బి హ్యాపీ.
0: ఈ లోకముల యొక్క హితమును కోరేటువంటి దాంట్లో వారు ప్రేమతత్వాన్ని ఎక్కువగా ప్రకటిస్తూ వచ్చారు.
1: దే డెవలప్ దట్ స్పిరిట్ ఆఫ్ లవ్ యాజ్ టు డిజైర్ అండ్ ప్రే ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్.
0: రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు విశాల హృదయులుగా రూపొందుతూ వచ్చారు.
1: దే ఆర్ వెరీ బ్రాడ్ మైండెడ్.
0: సంకుచిత భావములు వారి యందు ఏనాడు కూడాను ఎప్పుడు కూడాను ప్రకటించలేదు.
1: అట్ నో పాయింట్ ఆఫ్ టైమ్ దే ఆర్ నారో మైండెడ్.
0: ఇంకా మూడవది,
1: థర్డ్ వన్,
0: సర్వే జ్ఞానహితేరత, సమస్త జ్ఞానములు కూడాను తెలుసుకున్నారు.
1: దే అక్వైర్డ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ విజ్డమ్.
0: ఎట్టి జ్ఞానములు? భౌతిక జ్ఞానము, లౌకిక జ్ఞానము, సంగీత జ్ఞానము, సాహిత్య జ్ఞానము, నృత్య జ్ఞానము, చిత్ర జ్ఞానము, శిల్పి జ్ఞానము, ఈ జ్ఞానములు కాదు వారు.
1: నాట్ ది వరల్డ్లీ నాలెడ్జ్ లైక్ దట్ ఆఫ్ ద మ్యూజిక్ ద సైన్స్ అండ్ స్కల్ప్చర్.
0: సర్వే జ్ఞానహితోరత, ఆత్మజ్ఞానమే సర్వజ్ఞానములకు మూలాధారము.
1: దే హ్యావ్ అక్వైర్డ్ ది స్పిరిచువల్ నాలెడ్జ్ ఆఫ్ ది స్పిరిట్ ఆర్ ది సెల్ఫ్.
0: లౌకికమైన భౌతికమైన ఈ జ్ఞానములన్నీ కూడాను కొన్ని చిన్న చిన్న నదులు వంటివి.
1: ద ఫిజికల్ ఫార్మల్ ఎడ్యుకేషన్ ఆర్ లైక్ రివర్స్.
0: కానీ ఆధ్యాత్మిక జ్ఞానము, ఆత్మజ్ఞానము పెద్ద సముద్రం వంటిది.
1: But the knowledge of the self or the spirit is like an ocean.
0: Nadi naam sagarogatihi. Ee chinna chinna nadulanni kudunu sagaram valane aavirbhavistunnayi, sagaram nandane aikyamaipothunnayi.
1: All rivers are born out of an ocean, ultimately merge into the ocean.
0: Atti sagara swaroopamainatunti okka aatmagnanaanni abhyasincharu ee naluguru annadammulu.
1: All four brothers acquired this knowledge of the spirit or the self.
0: సర్వే గుణహితై, ఇంకా వీరి ఎందు ఉండేటువంటి గుణములు ఎలాంటివి?
1: వాట్ సార్ట్ ఆఫ్
0: సముదితా గుణై, ఒక పవిత్రమైనటువంటి ఒక గుణములు.
1: సీక్రెట్ వర్చ్యూస్ దే హ్యావ్.
0: లోకములో ఏ దానిని మనం పవిత్రమని భావిస్తున్నామో అట్టి సముదితా గుణై ఆ గుణములకు అతీతమైనటువంటి గుణములు సాధిస్తూ వచ్చారు.
1: ఆల్ ద సీక్రెట్ క్వాలిటీస్ దట్ వీ నో దే హ్యావ్ సమ్ beyond them.
0: Chedda choopulu chuttamu manchidi kaadu.
1: It's not proper to have bad looks.
0: Kanuka atti manchi choopulu choocheetunte vidyanu nerchukunnaru.
1: They have acquired that education that made them to have good looks.
0: Chedda maatalu maatladatamu ishtam kaadu.
1: It's not proper to talk in a bad way.
0: Idi maha paapamunaku dupamuga untuntadi.
1: It just encourages the sin.
0: కనుకనే మృదు మధురమైనటువంటి మాటలు మాట్లాడేటువంటి విద్యను నేర్చుకున్నారు.
1: They have learned that education that made them speak softly.
0: అట్టి గుణములు, సముదిత గుణములు నేర్చుకున్నాడు.
1: They had such sacred qualities.
0: నిత్య సత్య నిర్మల నిశ్చల నిస్వార్థమైనటువంటి గుణములు నేర్చుకున్నారు.
1: They acquired all the virtues that are eternal and full of truth and unsullied.
0: ఇవన్నీ కూడాను 10వ సంవత్సరం లోపలనే జరిగినటువంటివి.
1: All this had happened before they attained age 10.
0: ఈ 10 సంవత్సరం జరిగిన తర్వాత,
1: after 10 years,
0: inka astra shastra vidyalu,
1: archery,
0: antiye kaakunda gaja turaga savarulu,
1: They also learn how to ride over the horse and an elephant.
0: దీనిపైన రథసారథులుగా కూడా వీరు ప్రవీణులయ్యారు.
1: దే ఆల్సో బికమ్ ఎక్స్పర్ట్స్ ఇన్ బీయింగ్ చారిటీయర్స్.
0: గుర్రము నెక్కితే ఈ యొక్క కుమార్ బిడ్డలు ఎటు పోతుండారు అనేటువంటి స్వరూపాన్ని కూడా చూచేటువంటి యొక్క వీలు కానంత స్పీడ్ తో పోతుంటారు.
1: దే గో సో ఫాస్ట్ యాజ్ టు నో ఇన్ విచ్ డైరెక్షన్ ది హార్స్ ఇస్ గోయింగ్.
0: ఈ గజతురగముల యొక్క సవారులు ఎందు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులకు వారికి వారే సాటి కాని మరొకరు కారు.
1: In horse riding, no one can ever equal these four brothers.
0: Inka astra shastra vidya yendu motta modata Kaikane Sri Ramachandrunu prarambhinchindi.
1: Kaika was the first teacher who taught archery to Sri Rama.
0: Kaika ee vidyalo chala praveenuralu.
1: Kaika is an expert in this education.
0: Ee astra shastra vidya yendu taanu aaru cherinatvantidi.
1: She is an expert in all this field of archery.
0: Ammunu patti విడిచేటువంటిది మొట్టమొదట కైక రాములకు నేర్పిస్తూ వచ్చింది.
1: కైక టాట్ టు రామచంద్ర ఫస్ట్
0: ఇన్స్ట్రక్షన్స్ అంత ప్రీతితో రామును పోషిస్తూ వచ్చింది.
1: షీ హాడ్ సచ్ లవ్ టు ఫర్ హిమ్.
0: ఈ విధంగా జరుగుతూ ఉండగానే 14 సంవత్సరము వచ్చింది.
1: ఇట్ వాస్ ది ఏజ్ ఆఫ్ 14.
0: ఈ 14 సంవత్సరం లోపలనే దశరథుడు వీరులకు వివాహం గావించాలని సంకల్పించుకుంటూ వచ్చాడు.
1: Dasharatha decided to perform the marriage for these four boys.
0: ఈ బాల్య వివాహమే ఆనాటి సాంప్రదాయం.
1: ఇట్ వాస్ ద ట్రెడిషన్ టు హ్యావ్ ద చిల్డ్రన్ మ్యారీడ్ అట్ అన్ ఎంగేజ్.
0: ఎందుకనగా పెడ మార్గం పట్టకుండా సక్రమమైన మార్గంలో నడిచి సజీవాన్ని పోషించుకుని సత్కీర్తిని ఆర్జిస్తారనేటువంటి ఉద్దేశంతో ఆనాడు చిన్న వయసు నుండే వివాహం చేయటము సాంప్రదాయము.
1: ఇట్ వాస్ ద ట్రెడిషన్ టు పర్ఫార్మ్ ద మ్యారేజ్ వెన్ వన్ ఈజ్ యంగ్ only to see that one will not go in a wrong way and live a happy righteous life.
0: Goppa goppa hittikulunu vasishtulu varini inka aneka mandi peddalnu kuda pilchi ee vidhamai sampratistu untunnadu.
1: He started consulting all elders like Vasishta.
0: Idi ee vidhanga untundagane
1: as things went on
0: Vishwamitrudu praveshinchadu.
1: Vishwamitra stepped in.
0: Ee aanandamunu pattaleka Vishwamitruni swagatam chesi సకాలమునికే మీరు ప్రాప్తించారు, ఇక్కడికి వర్ధించినారని పాదములకు నమస్కరించుకుని తమరు వచ్చినటువంటి కారణం ఏమిటో చెప్పమని ప్రార్థించాడు దశరథుడు.
1: దశరథ వాజ్ ఎక్స్టాటిక్ అబౌట్ ద విజిట్ ఆఫ్ విశ్వామిత్ర అండ్ హి సెడ్ యు హావ్ కమ్ ఎట్ ద రైట్ టైం. హి పేడ్ హిస్ ఆల్ హిస్ ఒబిసన్స్ అండ్
0: అతను కూడా సాంప్రదాయ రీతిగా రాజును ఏ విధంగా దీవించాలో ఆ విధంగా దీవించి రాజ యొక్క క్షేమమును రాజ యొక్క రాజ్యమును యొక్క క్షేమమును చక్కగా విచారిస్తూ వచ్చాడు.
1: Vishwamitra also blessed the king Dasharatha and made inquiries about the kingdom as per the traditional way.
0: Kramakramena idi stuti perigipothu vachindi.
1: And this feeling went on more and more.
0: Vachina palini cheppuka tappadu ani Vishwamitrulu varu yaga samrakshana nimittamai nee Sri Ramachandruni pampali annadu.
1: Ultimately Vishwamitra decided to convey the purpose of his visit. He said, I want your sons to protect yaga.
0: 14 samvatsaralu baluru.
1: He said, Vishwamitra, they are 14 years.
0: Yenda kannerigunatvanti ee kumarullu.
1: They are so young that they cannot bear any
0: seed. Rakshasa samhara nimittamai neevu ravinchalani korutunnavu.
1: You want them to kill the demons there.
0: Idi asadhyamu.
1: It's impossible.
0: Idi veerulanu pamputaku veelu kaadu annadu.
1: It's not possible to send them.
0: Motta mota nee vachinatvanti adhishtani nerveristhanu ani cheppi promise ichadu.
1: First he promised that he would fulfill the desire.
0: కానీ ఇలాంటి కోరికను విశ్వామిత్రుడు కోరుతాడని కలయందైనా సంకలేదు దశరథ మహారాజు.
1: దశరథ నెవర్ డ్రీమ్డ్ దట్ విశ్వామిత్ర వుడ్ హావ్ సచ్ ఎ డిజైర్.
0: చాలా విచారగ్రస్తుడయ్యాడు దశరథుడు.
1: అండ్ దశరథ ఫెల్ట్ వెరీ సాడ్.
0: ఈ యొక్క విశ్వామిత్రుడు కూడా క్రోధం అధికమవుతూ వచ్చింది.
1: విశ్వామిత్ర వాజ్ వెరీ యాంగ్రీ.
0: దశరథ ఈక్షాకుల వంశములో ఆడిన మాట తప్పటమని ఇది చాలా పొరపాటు.
1: దశరథ ఇన్ ఇక్ష్వాకు క్లాన్ నోబడీ వుడ్ గో బ్యాక్.
0: అనాది కాలం నుండి కూడా ఈ ఇక్ష్వాకుల వంశంలో అసత్యం ఆడినటువంటి వారు లేరు.
1: నో వన్ అటర్డ్ ఎ లై ఇన్ యువర్ క్లాన్.
0: మీరు సత్య ప్రియులు.
1: యు లవ్ ట్రూత్.
0: ధర్మాచారకులు.
1: యు ప్రొసీడ్ ఆన్ పాత్ ఆఫ్ రైచియస్నెస్.
0: మహా పవిత్రమైనటువంటి హృదయులు.
1: You have got sacred heart.
0: మీరు ఈనాడు అసత్యం ఆడటం అనేటువంటిది కేవలము మీ జాతికే ఒక పెద్ద కళంకం.
1: If you utter a lie now, it's a blot to your family, clan.
0: అనేటప్పటికి దశరథుడు చాలా భయపడిపోయాడు.
1: దశరథ వాజ్ ఫియర్ స్ట్రికెన్.
0: ఇచ్చిన వాగ్దానమును తప్పేటువంటి వారు లోకంలో మహాపాపులు అన్నాడు.
1: He said, those who go back on the promise given are the worst of the sinners.
0: ఇచ్చిన ప్రమాణమును తప్పినటువంటి వారు ఎట్టి యజ్ఞ యాగాది క్రతువులు చేసినప్పటికీ దాని ఫలము శూన్యము అన్నాడు.
1: Whatever ritual you may perform, if you go back the promise given, well, it's all a waste.
0: నీవు ఎంతో అశ్వమేధ యాగములు చేశావు.
1: You have conducted అశ్వమేధ యాగం.
0: ఆ పుత్రకామేష్టి యాగమునందే ఈ మహాపురుషులు జన్మించారు.
1: Because of పుత్రకామేష్టి యాగ, you have got son.
0: కట్టగలపడికి నీవు అసత్యం ఆడటం చేత, నీ ప్రామిస్ తప్పటం చేత ఇవన్నీ కూడా నువ్వు వ్యర్థమైపోతుంది.
1: Because of this lies you are uttering now, and that you are not going to keep up your promise, everything would be a waste.
0: Cheppi bonkuta kante chaabu unni.
1: Death is better than withdrawing the promise that you make already.
0: Cheppi marachuta kanna maraname manchidi annadu.
1: Making a promise and forgetting amounts to death.
0: Kanuka meeru promise ichinarante deeni tappakoodadu.
1: When once you make a promise, you should never go back.
0: Idi prati manavuniki pradhanamainatvanti yokka pramanamu.
1: This is the main principle for every person.
0: ప్రతి మానవుడు కూడాను మనుసంతతి వాళ్లే.
1: Every human being should have this.
0: ఈ మనువు యొక్క ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యము సత్యమే.
1: According to Manu, the truth is the primary principle.
0: కనుకనే మనువు నుండి ఆవిర్భవించినటువంటి వారే మనుజులు.
1: We are the progeny of Manu. We are Manu.
0: ఈ మనుజులకు సత్యమే ప్రధానమైనటువంటి సూత్రము.
1: So truth is the main principle for humans.
0: సత్యమును తప్పినప్పుడు వాడు మనిషియే కాదు.
1: When we don't stand by the truth, we are no humans at all.
0: కనుకనే వశిష్ఠుల వారు ఈ సత్యం విషయం లోపల ఇంత పెద్ద లెక్చర్ ఇస్తూ వచ్చాడు.
1: సో వశిష్ఠ was started giving lecture on truth.
0: ఇవి ఏవి దశరథుని చెవులకు చేరలేదు.
1: Dasaratha did not pay heed to all this.
0: ఆ వేళకు బ్రాహ్మణ అసన్నమైనట్టు వశిష్ఠుల వారు ప్రవేశించారు.
1: So at that time Vasishtha stepped into the court.
0: వీరి సంభాషణ రెండు విన్నాడు.
1: He heard the conversation.
0: వశిష్ఠుల వారు దశరథ,
1: he said, Dasharatha,
0: మీరు ఆడిన మాట తప్పేటువంటి వారు కాదు.
1: You will never go back the promise.
0: ఈ బిడ్డలా సామాన్యమైనటువంటి బిడ్డలు కారు.
1: Your sons are not ordinary.
0: సాక్షాత్ దైవ స్వరూపులే.
1: They are very divine.
0: ఇలాంటి వారిపైన నీకెందుకు ఈ భ్రమ?
1: Why are you deluded?
0: మీరు ఏమవుతారు అనేటువంటి భయం కూడా నీకు అక్కర్లేదు.
1: You don't need to fear what would happen.
0: సర్వలోక సంరక్షకులైనటువంటి ఈ రామచంద్రుడు నీకు ఏ విధమైనటువంటి అపకారము గావించడు.
1: God, who protects the whole world, is your son now.
0: రామచంద్రుని ఎట్టి అపకారము జరగదు.
1: He will never put to any harm whatsoever.
0: సర్వసంగ మంగళమూర్తి.
1: He is the very embodiment of auspiciousness.
0: అట్టి మంగళమూర్తి పైన నీవు సందేహించటము చాలా పొరపాటు.
1: To doubt such the very personality of auspiciousness.
0: తప్పక నీవు విశ్వామిత్రుని వెంట పంపమన్నాడు.
1: And he said that you certainly send your sons.
0: ఇక్కడ మరొక విషయాన్ని గుర్తించుకోవాలి.
1: Here we have to know another point.
0: రామునకు వెంట లక్ష్మణుడు.
1: రామ అండ్ దెన్ ఇస్ ఫాలోడ్ బై లక్ష్మణ.
0: రాముని యొక్క ప్రతిబింబమే లక్ష్మణుడు.
1: లక్ష్మణ ఇస్ ద వెరీ రిఫ్లెక్షన్ ఆఫ్
0: భరతుని యొక్క ప్రతిబింబమే శత్రుఘ్నుడు.
1: శత్రుఘ్న ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ భరత.
0: శత్రుఘ్నుడు లేకపోతే భరతుడు క్షణమైనా కూడా జీవించలేడు.
1: వితౌట్ శత్రుఘ్న భరత విల్ నాట్ లివ్ ఫర్ ఎ మోమెంట్.
0: లక్ష్మణుడు లేకపోతే రాముడు ఏమాత్రం కూడా నీరైనా త్రాగలేడు.
1: వితౌట్ లక్ష్మణ రామ విల్ నాట్ సిప్ ఈవెన్ వాటర్.
0: మొట్టమొట్ట సుమిత్రకు ఈ శత్రుఘ్నుడు లక్ష్మణుడు జన్మించిన తక్షణమే జోలలో వేసి ఊపుతూ ఉంటుండాలి.
1: ద మూమెంట్ ది చిల్డ్రన్ వర్ బోర్న్ దే వర్ పుట్ ఇన్ ద క్రేడిల్.
0: కౌసల్య రామును జోలలో వేసి ఊపుతుంటే రామును కిలకిల నవ్వుతూ ఆడుకుంటూ ఉన్నాడు.
1: అండ్ రామ వాజ్ సింప్లీ స్మైలింగ్ అండ్ ప్లేయింగ్ వైల్ రెస్టింగ్ ఇన్ ద క్రేడిల్.
0: కైక భరతుణ్ణి జోలరి చూస్తుంటే అతను కూడా చక్కగా ఆనందిస్తూ కిలకిల నవ్వుతున్నాడు.
1: While Kaika was there near the cradle, where Bharata was lying, Bharata also was playing.
0: కానీ శత్రుఘ్నుడు లక్ష్మణుడు పుట్టినది మొదలుకొని ఆహార పానీయములు విసర్జించి నిరంతరం కూడా ఏడుస్తూ ఉండటమే.
1: బట్ లక్ష్మణ అండ్ శత్రుఘ్న స్టార్టెడ్ క్రయింగ్ రైట్ ఫ్రమ్ ద బర్త్.
0: ఏమి రోగం ప్రారంభించిందో ఏమిటో?
1: What is the complaint? What's wrong
0: with it? ఏ బాధలు కలిగినాయో ఏమిటో?
1: What is this?
0: ఎందుకు ఈ బిడ్డలు ఇరువురు కూడా ఈ విధంగా ఏడుస్తున్నారని చెప్పని చాలా భయపడిపోయి దశరథ మహారాజును చెప్పింది.
1: దే వర్ వెరీ మచ్ అఫ్రైడ్ ఆఫ్ ది సిచ్యువేషన్ బికాస్ దీస్ టూ కిడ్స్ స్టార్టెడ్ క్రయింగ్ ఫ్రమ్ ద బిగినింగ్.
0: దశరథుడు తగిన వైద్యుల్ని పిలిపించి తగిన వైద్యం చేయించాడు.
1: దే ఆల్సో గివ్ అప్రోప్రియట్ ట్రీట్మెంట్.
0: కానీ ఏమాత్రము తగ్గలేదు.
1: దెర్ ఇస్ నో రిలీఫ్.
0: మంత్రము యంత్రము తంత్రములు కూడా కట్టించింది.
1: దే అడ్మినిస్టర్డ్ ఆల్ దీస్ థింగ్స్ మంత్ర యంత్ర.
0: తల్లి యొక్క ప్రేమ సహజమే కదా.
1: ఇట్స్ న్యాచురల్ ఫర్ ఎ మదర్ టు హావ్.
0: ఏ బాధనో ఏమో తెలియదు.
1: They don't know the actual complaint.
0: అనేక రకమైనటువంటి చెప్పిన వారి మందులంతా అందిస్తూ వచ్చింది.
1: They did all the treatment that is told.
0: దినదినమునకు ఈ ఏడుపు అధికమవుతూ వచ్చిందే కానీ కొంతైనా తగ్గలేదు.
1: The crying was more and more day after day.
0: కడపటికి విధి లేక వశిష్ఠుల వారిని ప్రార్థించింది.
1: అల్టిమేట్లీ ఫైండింగ్ నో అదర్ ఆల్టర్నేటివ్ దే ఆస్క్డ్ వశిష్ఠ.
0: అప్పుడు వశిష్ఠ వారు 5 నిమిషముల ధ్యానంలో నిమ్మై తదుపరి లేచి, అమ్మా సుమిత్రాదేవి, మీరు ఏ ఔషధములు అందించనక్కర్లేదు.
1: వశిష్ఠ మెడిటేటెడ్ 5 మినిట్స్ అండ్ సెడ్ సుమిత్ర,
0: లక్ష్మణ తీసుకెళ్లి రాముడు జోలలో పండబెట్టు.
1: మేక్ లక్ష్మణ లై బై ది సైడ్ ఆఫ్ రామ.
0: తీసుకుని వెళ్లి భరతుని చోట పండబెట్టు.
1: మేక్ శత్రుఘ్న లై బై ది సైడ్ ఆఫ్
0: భరత్. వీరిద్దరూ ఒక జోలలో, వారిద్దరూ ఒక జోలలో పండబెట్టు.
1: సీ దట్ బోత్ ఆఫ్ దెమ్ విల్ బి ఇన్ ది డిఫరెంట్ క్రేడిట్స్.
0: వీరు ఏ మాత్రం ఇంకా ఏడ్చరు అని.
1: దెన్ దే విల్ నాట్ క్రై ఎనీ లాంగర్.
0: అప్పుడు వశిష్ఠుల వారు చెప్పినట్టుగా విని కౌసల్య పర్మిషన్ తీసుకుని, కైక పర్మిషన్ తీసుకుని ఈ ఇరువురు పిల్లలను తీసుకుని వెళ్లి శత్రుఘ్నుని భరతుని ప్రక్కలో, లక్ష్మణుని రామ ప్రక్కలో పండబెట్టి జోలు లూపింది.
1: అండ్ సుమిత్ర టుక్ పర్మిషన్ ఫ్రమ్ కౌసల్య అండ్ కైక అండ్ మేడ్ లక్ష్మణ లై బై ది సైడ్ ఆఫ్ రామ అండ్ శత్రుఘ్న లై బై ది సైడ్ ఆఫ్ భరత.
0: ఈ రాములు ప్రక్కలో పండుకున్నాడో లేదో రా లక్ష్మణుడు ఒక్క క్షణంలో నిద్రపోయాడు.
1: ద మూమెంట్ లక్ష్మణ
0: ఇచ్చిన ఆహారమంతా భుజిస్తున్నాడు.
1: ఈ స్టార్టెడ్ ఈటింగ్.
0: కిలకిల నవ్వుతున్నాడు. ఆడుతున్నాడు. ఈ దృశ్యాన్ని చూచింది సుమిత్ర.
1: సుమిత్ర వాచ్డ్ ది సీన్.
0: చాలా ఆశ్చర్యం వేసింది.
1: షీ వాజ్ సర్ప్రైజ్డ్.
0: మరి వశిష్ఠులు వారిని ప్రార్థించింది, ఈ ఆనందమునకు ఈ ఏడుపు పోవడానికి కారణం ఏమిటి స్వామి?
1: షీ ప్రేడ్ టు వశిష్ఠ. షీ వాంటెడ్ టు నో ది రీజన్. వై డిడ్ హీ క్రై దెన్? వై ఇస్ హీ హ్యాపీ స్మైలింగ్ నౌ?
0: అమ్మా, కొమ్మ చెట్టుకు అంశము.
1: ద బ్రాంచ్ is the spark of the tree.
0: Inka manavattam anetvantedi daivattamunaku amsham.
1: Human is the spark of the divine.
0: Kommu chettunu vidichi kommu bratakaledu.
1: Branch cannot live without the tree.
0: Tallini vidichi bidda bratakaledu.
1: Child cannot live without mother.
0: Kabatti paramatmanu vidichi jeevudu undaledu.
1: Therefore the individual cannot live without God.
0: Kanukane ఈ పరమాత్ముడైనటువంటి రామును చేరేటప్పటికే ఈ లక్ష్మణుడికి ఇంత ఆనందం వేసింది అని.
1: దేర్ఫోర్ లక్ష్మణ ఇస్ సో హ్యాపీ బికాజ్ హీస్ ఇన్ ది కంపెనీ ఆఫ్ గాడ్.
0: స్వస్థానమైనటువంటి రామును చేరాడు.
1: హీస్ ఇన్ ఇట్స్ ప్లేస్ ఆఫ్ హిస్ ఆరిజిన్.
0: ఇది నిత్యానందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తి.
1: దట్ ఈస్ ఎటర్నల్ సుప్రీం బ్లిస్ విజ్డమ్.
0: ఏ రాముల నుంచి ఆ పాయసంలో అందుకున్నాడో ఆ రాముని దగ్గరనే చేరడానికి ఈ లక్ష్మణుడు ఇంత పరితపించాడు.
1: అండ్ హీ వాంటెడ్ టు రీచ్ Rama, ultimately having come out of him in the beginning.
0: ye bharatuni payasam nundi udbhavinchado aa shatrughnu aa bharatun daggara cheletappatiki itani dukkham challarindi.
1: Shatrughna also is born out of the same pudding and therefore he is in the company of the devas.
0: Swasthanamunu cheleyanta varaku kudanu ee jeeviki taapamu tappinadi kaadu.
1: Therefore the individual has to suffer until he reaches his original place.
0: Swasthanam tappa mari ye sthanamlo chechinappatikini ee dukkham maatram nivarana kaadu.
1: Other than that original place, wherever he goes, he is bound to
0: suffer. Jalamalo jeevinchetuvanti chepa,
1: the fish that lives in water,
0: vadra vaiduri manakadamaniki gomediki pushparagamto chekkabadinatuvanti bangaru ginnalu teeskelli pettite deeniki enta taapam untundali.
1: If you keep that fish in a golden vessel studded with all precious gems, it will suffer.
0: Ee precious viluva daniki emi artham kaadu.
1: He doesn't understand
0: his precious.
1: He doesn't want go.
0: Tana swasthanam jalam kavali.
1: But it wants its original place.
0: Jalamulo cheyanta varaku nu ee chepa enta partapistundo ade vidhamugane janmasthanam enpatti paramatmanu cheyanta varaku nu jeevaatmudu inta partapistuntadu.
1: The fish suffers until it goes back to its water, the original place. So also the individual suffers.
0: Inaadu lokamulo enta mandi srimantulu leru. Inaadu lokamulo enta mandi srimantulu leru.
1: In this world there are many rich people.
0: Enta mandi balavantulu leru.
1: There are so many strong people.
0: Enta mandi saukhya santoshamunto uttrutuvuge varu leru.
1: The people of comforts and conveniences.
0: Kaani anni sukhamulu untunnayi.
1: They have all comfort.
0: Kaani manasika aanandam ledu.
1: But they don't have mental happiness.
0: Kaaranam emiti?
1: What's the reason?
0: Ivanni kaadu nee manasika aanandaniki kaaranamu.
1: They don't give happiness mentally.
0: Nee swasthanam entante aatma sthanaanni cherali.
1: You should reach that center of atma.
0: Appude nee shanti santoshamu.
1: Then you will have peace and happiness.
0: కనుక ఈ స్వస్థానమును చేరే నిమిత్తమై మానవుడు ఇన్ని విధములైనటువంటి పరితాపములు పొందుతున్నాడు.
1: సో మ్యాన్ పైన్స్ అండ్ యర్న్స్ టు గో బ్యాక్ టు హిస్ ప్లేస్ ఆఫ్ ఆరిజిన్.
0: ప్రతి మానవుడు కూడాను ఈ సత్యాన్ని గుర్తించి స్వస్థానమునకు తగినటువంటి ప్రయాణం సలపాలి.
1: సో ఎవ్రీ హ్యూమన్ మస్ట్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు గో బ్యాక్ టు హిస్ ప్లేస్ ఆఫ్ ఆరిజిన్.
0: మాత్రము ఈ శాంతి అనేటువంటిది మనకు లభ్యం కాదు.
1: టిల్ దెన్ హీ విల్ నెవర్ అటైన్ పీస్.
0: ఈ లౌకికమైనటువంటి శాంతులు క్షణకాలంలో వచ్చి క్షణకాలంలో పోవచ్చును.
1: ద వరల్డ్లీ పీస్ కమ్స్ అండ్ వానిషెస్ ఇన్ ఎ మోమెంట్ ఆఫ్
0: టైం. కానీ నిత్య సత్యమైనటువంటి శాంతి సుఖములు ఒక ఆత్మస్థానం నుండి మనకు ఆవిర్భవిస్తున్నాయి.
1: ది ఎటర్నల్ పర్మనెంట్ హ్యాపీనెస్ అండ్ బ్లెస్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద స్పిరిట్.
0: ఈ ఆత్మశాంతి కలిగినటువంటి వాడు అరణ్యంలో సంచరించినప్పటికీ ఆనందంలోనే మునుగుతూ ఉంటాడు.
1: ద వన్ విత్ పీస్ ఇన్ హార్ట్ అండ్ స్పిరిట్ కెన్ మూవ్ అబౌట్ ఇన్ ఫారెస్ట్ ఫ్రీలీ.
0: కానీ ఆత్మశాంతి లేనటువంటి వాడు హంసతూరిగా పాను పైన పవడించినప్పటికీ, ఎయిర్ కండిషన్ పెట్టుకున్నప్పటికీ, డెన్ఆఫ్ బెడ్స్ డెన్ఆఫ్ సోఫాస్ పెంచుకున్నప్పటికీ బాడీ కూల్ అవుతుంది కానీ మైండ్ వేడెక్కుతుంటాయి.
1: వితౌట్ ద పీస్ విత్ ఇన్, ఈవెన్ ఇఫ్ యూ ట్రై టు స్లీప్ ఇన్ ఎయిర్ కండిషనింగ్ రూమ్ ఆర్ డెన్ఆఫ్ బెడ్, యూ విల్ హ్యావ్ కూల్నెస్ అరౌండ్, వెరీ హాట్ విత్ ఇన్.
0: కనుక ఈ ప్రాకృతమైనటువంటి సుఖశాంతులు శాంతులు కాదు.
1: It's not the material comfort.
0: ఈ ప్రాకృతమైనటువంటి సుఖం సుఖం కాదు.
1: It's not the worldly happiness.
0: అందువల్లనే త్యాగరాజు కూడా చెప్పాడు.
1: సో త్యాగరాజు సేడ్,
0: నీవి చాలా సుఖమా, ఈశ్వర సన్నిధి చాలా సుఖమా, నిజముగు తెలుపు మనసా అన్నాడు.
1: ఓ మైండ్ టెల్ ట్రూలీ, ఈజ్ ఇట్ ద వెల్త్ దట్ గివ్స్ హ్యాపీనెస్ ఆర్ ద ప్రాక్సిమిటీ టు గాడ్.
0: కనుక పరమాత్మని యొక్క సన్నిధే మన పెన్నిధి.
1: Therefore, proximity to God is a real wealth.
0: అటువంటి సన్నిధిని చేరేంత వరకు కూడాను జీవుడు పరితపిస్తూనే ఉంటాడు.
1: Until one attains that proximity, the human strives. ఈ పరితాపానికి
0: కారణం ఏమిటో వీడు తెలుసుకోవటం లేదు.
1: We don't understand the reason for all this suffering.
0: దీనికి కారణం ఇదియే.
1: This is the reason.
0: భగవంతుని యొక్క వియోగమే దీని యొక్క బాధకు మూల కారణము.
1: For all the suffering, separation from the divine is the cause. కనుక
0: అట్టి సంయోగం లభించేంత వరకు మనకు దుఃఖం తప్పినది కాదు.
1: Until we attain that union with God, we are bound to suffer.
0: కనుక అట్టి శాశ్వత సుఖాన్ని పొందడానికి దైవత్వం యొక్క సన్నిధి అత్యవసరమనేటువంటి సత్యాన్ని ఈ లక్ష్మణ భరత శత్రుఘ్నులు చక్కగా నిరూపిస్తూ వచ్చారు.
1: లక్ష్మణ భరత శత్రుఘ్న have demonstrated this fact, how to attain permanent happiness.
0: Ramunu cherali,
1: one should be close to Rama.
0: Atane mana vrutchamu,
1: he is the very tree.
0: Manamanta deeni yokka branches,
1: where only branches.
0: Ee branches anetundi vrutchanni vadali pedte deeniki e maatramu inka jeevitham ledu.
1: Branches will never live if they are apart from the tree.
0: Kanuka ee satyanni guttimpa cheyatame ee ramayanamlo mottamodati satya sooktulu.
1: This is the first principle teaching of truth which is taught in Ramayana.
0: Anaati nundi kudunu Ramalakshmana Bharata Shatrughnulu satyavat paripalakulu.
1: Since then they followed the path of truth.
0: Dharmacharane vaari yokka jeevithamu.
1: The righteousness is their very life.
0: Satyame vaari yokka pranamu.
1: Truth is their life.
0: Idi aadarshame vaari yokka jeevithamu.
1: That very idealism is their life.
0: Ilanti iruvuru pilla naluvuru pillalu kudunu Vishwamitrunito pampavalasu chindi pampadu.
1: And he had to send his sons along with Vishwamitra.
0: ఈ విశ్వామిత్రుడు దశరథం దగ్గర వీరు సాక్షాత్ నారాయణమూర్తి, ఇతని యొక్క శక్తి సామర్థ్యం నీకు అర్థం కాదు, వీరు నీవు కుమారుల భావంతో నీవు జీవిస్తున్నావు, నీకు కుమారులు కాదు, వీరు పరమాత్మ స్వరూపులని ఇంత ధైర్యం చెప్పినటువంటి విశ్వామిత్రుడు.
1: విశ్వామిత్ర, హూ గేవ్ ఆల్ ద కరేజ్ టు దశరథ, telling don't take your sons as ordinary people, no, they are very divine.
0: Sayunadi teeramunaku dakshina bhagamulo vachi cheretappatiki sayankalam ayipoyindi.
1: It was evening time by the time they reached the banks of Sarayu river.
0: Antati gnani Vishwamitra tirigi mayilo munigadu.
1: Vishwamitra being the one of wisdom, he is also carried away by illusion.
0: Rama Lakshmana, idi kathinamaina aranyamulu.
1: Rama Lakshmana, this is a thick forest.
0: Kuramainatundi rakshasulu sanchincheetundi yokka adavulu.
1: You find the demons moving all around.
0: మీరు ఏనాడు కూడా ఈ రాక్షసులను మీరు చూడలేదు.
1: You never saw them earlier.
0: మీకు భయభ్రాంతులు పోయే నిమిత్తమై మీకు ఒక మంత్రోపదేశం చేస్తాను అన్నాడు.
1: In order to see that you'll never be afraid of them, I'll teach you a mantra.
0: బల అబల అనేటువంటి మంత్రోపదేశం చేశాడు.
1: The two mantras, the బల and అతిబల.
0: ఆ మంత్రోపదేశం చేసి తరువాత యోచించాడు, చీ చీ చీ ఎంత మాయలో మునుగుతున్నాను నేను.
1: Later he thought, I am delusional.
0: సాక్షాత్ భగవంతునికి నేను మంత్రోపదేశం చేయటమా?
1: I am teaching to very God himself.
0: ఇది ఏ మాయ యొక్క ప్రభావము.
1: This is the effect of delusion.
0: అని తాను చింతించుకొని తిరిగి రామలక్ష్మణులకు చెప్పలేదు.
1: He thought so and then never did.
0: రెండవ దినము అక్కడి నుంచి ప్రయాణమయ్యారు.
1: They started. Second day.
0: సిద్ధాశ్రమంలో చేరడానికి పోయారు.
1: They reached సిద్ధాశ్రమ.
0: అక్కడనే విశ్వామిత్రుడు యాగం చేసేటువంటి స్థానము.
1: ఇట్ వాజ్ ది ప్లేస్ వేర్ విశ్వామిత్ర కండక్టెడ్ యాగ.
0: ఈ స్థానంలోనే ఎందుకు విశ్వామిత్రుడు యాగం చేయడానికి ప్రయత్నించాడు?
1: He made all preparation to perform yaga.
0: శ్రీమన్ నారాయణమూర్తి వామనాతారమెత్తి జీవించి కశ్యప యొక్క గృహమునందు తాను కలిసిమెలిసి తిరిగినటువంటి ఒక ప్రదేశం.
1: It was a place where Vamana stayed there at the residence of Kashyapa.
0: అప్పుడు రాములకు చెప్తూ వస్తున్నాడు.
1: Then he started telling Rama.
0: శ్రీరామ గొప్ప రాక్షసి ఉంటున్నది.
1: There's a very big demon there.
0: దీని పేరు తాటకి.
1: The name is తాటకి.
0: ఈ తాటకి యొక్క బలము 100 ఏనుగుల బలమంత ఉంటుంటది.
1: The తాటకి, the demon, is so powerful, so strong as that of 100 elephants.
0: అలాంటి బలమున్నటువంటి ఒక తాటకిని మీరు సంహరించాలి.
1: యూ హ్యావ్ టు కిల్ సచ్.
0: తక్షణమే రాములు చెప్పాడు.
1: ఇమీడియట్లీ రామా సైడ్,
0: స్వామీజీ, స్త్రీ వద చేయటమా?
1: ఎమ్ ఐ టు కిల్ ఎ ఉమెన్?
0: ఇది నేను అంగీకరించనున్నాను.
1: ఐ డోంట్ అక్సెప్ట్.
0: అప్పుడు విశ్వామిత్రుడు చెప్పాడు.
1: దెన్ విశ్వామిత్రుడు,
0: లోక కంటకులైనటువంటి వారు ఎవరైనా సరియే చంపడంలో తప్పులేదు అన్నాడు.
1: ఎనీ వన్ హూ హార్మ్స్ దిస్ వరల్డ్ డిజర్వ్స్ టు బి కిల్డ్, దట్స్ ఆల్, నో మిస్టేక్.
0: అప్పుడు రాములు చెప్తున్నాడు.
1: దెన్ రామా స్టార్టెడ్ టెలింగ్,
0: స్త్రీ సంబంధమైనటువంటి విషయంలో నేను ప్రవేశించను.
1: ఐ డోంట్ రిసార్ట్ టు దిస్ యాక్షన్, ఐ డోంట్ ఫాలో యూ.
0: వెరచిన వాణి ధైర్యమున వేదును నొందినవాని నిద్రమై

0: అని సాధు జడ భావము వానిని కావుమంచువా చరచినవాని. కామినుల చంపుట ధర్మము కాదు.
1: ఇట్స్ నాట్ ప్రాపర్, ఇట్స్ నాట్ రైట్ యాక్షన్ టు కిల్ ఎనీబడి హూ ఇస్ ఫియర్ స్ట్రికెన్, ద వన్ హూ లాస్ట్ ఆల్ ద కరేజ్, ద వన్ హూ ఇస్ డీప్ స్లీప్, ద వన్ హూ ఇస్ ఇంటాక్సికేటెడ్, ద వన్ హూ ప్లేస్ ఫర్ ప్రేస్ ఫర్
0: దాంట్లో నన్ను ప్రవేశపెడుతున్నారే మీరు.
1: You want me to proceed in an unrighteous way.
0: దీన్ని నేను అంగీకరించనున్నాడు.
1: I don't accept this.
0: Rama, మీరు సర్వజ్ఞుడు, సర్వధర్మ స్వరూపుడు.
1: Rama, you are all knowing.
0: లోకములకు అనేక ఇక్కట్లు కలిగించి కంటక స్వరూపులై ప్రవర్తించేటువంటి యొక్క స్త్రీలైన కూడా నువ్వు వదించవచ్చును. వీరియో మగ ఆడ అనేటువంటి యొక్క లింగ భేదములు లేదు. రాక్షసులు రాక్షసులే.
1: It's right to kill anybody, no matter a woman or a man, because they would put the whole world to suffering.
0: అప్పుడు రాముడు, విశ్వామిత్ర, ఈ విధంగా స్త్రీలను సంహరించినటువంటి వారు ఎవరైనా ఉన్నారా?
1: Then Rama said, విశ్వామిత్ర, are there anybody who killed women like this?
0: ఏమిటి రామ, అందరూ ఉన్నారు చాలా మంది.
1: He said, Rama, there are lots of people.
0: ప్రహ్లాదుని కుమారుడైనటువంటి వాడు విరోచనుడు.
1: విరోచన ఇస్ ద సన్ ఆఫ్ ప్రహ్లాద.
0: ఈ విరోచనకి ఒక బిడ్డ ఉండేటువంటిది.
1: విరోచన ఇస్ ఎ డాటర్.
0: ఆమెనే మంధర.
1: షీఈస్ మంధర.
0: ఈ మంధర లోకము క్షేమమునకు అనేక అటంకులు కలిగించుతూ వచ్చేటువంటిది.
1: షీ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ మెనీ ఆఫ్ ద అబ్స్టకల్స్.
0: మహా కఠినమైనటువంటి రాక్షస కుటుంబం లోపల ప్రవేశించి లోకక్షేమాన్ని నాశనం చేస్తూ వచ్చింది.
1: షీ రిజార్టెడ్ టు ఆల్ డెమోనిక్ యాక్షన్స్.
0: అప్పుడు ఇంద్రుడే ఈ యొక్క మంధరను సంహరించాడు.
1: ఇట్స్ ఓన్లీ ఇంద్ర హూ కిల్డ్ హర్.
0: అప్పుడు ఇంద్రుడు కూడా చెప్పాడు, స్త్రీ పురుష భావము భేదము లేకుండా రాక్షస కృత్యమును చేస్తుండదు కనుకనే ఈమెను చంపడం న్యాయం కా న్యాయమేను అన్నాడు.
1: ఇట్ వాజ్ ఇంద్ర సెడ్ ఐఎమ్ జస్టిఫైడ్ ఇన్ కిల్లింగ్ నో మ్యాటర్ షీఈస్ ఎ ఉమన్.
0: అదే విధంగానే
1: లైక్ వైజ్
0: భారద్వాజ పత్ని మహాక్రూరమైనటువంటి యొక్క మార్గంలో ప్రవేశించి అనేక విధమైనటువంటి దేశ సంక్షేమానికి విరుద్ధమైనటువంటి కార్యంలో నడుస్తూ వచ్చింది.
1: వైఫ్ భరద్వాజ ఆల్సో యాక్టెడ్ అగెన్స్ట్ ద నార్మ్స్ ఆఫ్ సొసైటీ.
0: అప్పుడు విష్ణువే ఆమెను సంహరించాడు.
1: విష్ణు కిల్డ్ హర్.
0: ఈ విధమైనటువంటి వారి విషయములంతా విని, నిజమే లోకానికి అపకారం చేసేటువంటి వారిని సంహరించడంలో తప్పు లేదు.
1: ఎస్, దెర్ ఇస్ ట్రూత్ ఇన్ వాట్ ఈస్ సెడ్.
0: లోక క్షేమాన్ని కోరి లోక ధర్మాన్ని ఆశించి సత్య ధర్మముల ప్రకారము జీవించేటువంటి స్త్రీలను మాత్రం చంపకూడదు, లోక కంటకులైనటువంటి యొక్క స్త్రీలను చంపవచ్చునని నిర్ణయించుకున్నాడు రాముడు.
1: రామా డిసైడెడ్ దట్ దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ కిల్లింగ్ ఎ ఉమన్ బికాజ్ షీఈస్ పుట్టింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ద పీపుల్ అరౌండ్.
0: ఈ విధంగా తాను సంహారం జరుగుతుండగానే సంభాషణ ఒక భయంకరమైన శబ్దం వచ్చింది.
1: యాజ్ ది కన్వర్సేషన్ వాస్ గోయింగ్ ఆన్ దే హర్డ్ ఎ లౌడ్ సౌండ్.
0: ఎక్కడ ఈ భయంకరమైన శబ్దం అంటే ఈ తాటకే.
1: ద సౌండ్ స్పీక్స్ ఆఫ్ ద అరైవల్ ఆఫ్ తాటకే.
0: వచ్చి రాళ్ల వర్షం కురిపించింది.
1: రెయిన్ ఆఫ్ స్టోన్స్.
0: లక్ష్మణుడు అంబులు వేశాడు.
1: లక్ష్మణ్ షాట్ ద యారో.
0: ఆ వర్షం నిలిచిపోయింది.
1: అండ్ రెయిన్ స్టాప్.
0: మరి అగ్నివర్షం కురిపించింది.
1: అండ్ ది రెయిన్ ఆఫ్ ఫైర్.
0: రక్త వర్షం కురిపించింది.
1: రెయిన్ ఆఫ్ బ్లడ్.
0: ఈ అన్నింటికి కూడా రాముని కూడా ఎదుర్కొంటూ వచ్చాడు.
1: రామా కుడ్ ఫేస్ ఆల్.
0: అప్పుడు ఈ లోక కంటకురాలనేటువంటి యొక్క తత్వము చక్కగా రాములకు అర్థమైంది.
1: దెన్ రామా కుడ్ అండర్స్టాండ్ ద డెమోనిక్ క్వాలిటీ ఆఫ్ తాటకే.
0: కడపటికి తన స్వరూపము మాయమై గొప్ప వికారమైనటువంటి శబ్దములను ప్రారంభిస్తూ వచ్చింది.
1: అండ్ షీ అపియర్డ్ ఇన్ హర్ ట్రూ ఫార్మ్ విచ్ ఇస్ అగ్లీ.
0: రాములు శబ్ద పేరుని ఉపయోగించారు.
1: అండ్ రామా మేడ్ యూజ్ ఆఫ్ శబ్ద పేరి.
0: అనగా రూపము కనిపించకపోయినప్పటికీ శబ్దమును పట్టి ఆ వైపుని అమ్మును విడిచాడు.
1: శబ్దవేరి ఇస్ ద డివైస్ వేర్ దో యూ డోంట్ సీ ద ఫార్మ్ బట్ యెట్ యూ కెన్ షన్ ది యారో.
0: ఈ రాక్షసి కూలి క్రింద పడిపోయింది.
1: బై దెన్ దిస్ డెమన్ ఫెల్ ఆన్ ద గ్రౌండ్.
0: మరి కొంతసేపటికి
1: ఆఫ్టర్ సమ్ టైమ్
0: మరీచుడు సుబాహుడు అనేటువంటి ఈ ఇరువురు కుమారులు వచ్చారు.
1: లేటర్ కేమ్ మరీచ అండ్ సుబాహు.
0: వీరు తాటకి కుమారులే.
1: దే ఆర్ ది సన్స్ ఆఫ్ తాటకి.
0: వీరు కూడాను ఆమె చేసినట్టుగానే భయంకరమైనటువంటి ఒక శబ్దమును చేస్తూ అనేక విధమైనటువంటి యొక్క ప్రమాదములకు గురి చేస్తూ వచ్చారు.
1: దే టు స్టార్టెడ్ మేకింగ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ సౌండ్స్ దేర్.
0: సిద్ధాశ్రమం అంతా కూడా రక్తవర్షం కురిపించారు.
1: ఎంటైర్ సిద్ధాశ్రమం వాస్ ఫుల్ ఆఫ్ రెయిన్ ఆఫ్ బ్లడ్.
0: అగ్నివర్షం కురిపించారు.
1: రెయిన్ ఆఫ్ ఫైర్.
0: ఇది చూచి రాముడు మానస ఆస్త్రము అనేటువంటి దాన్ని వదిలేడు.
1: వాచింగ్ దిస్ రామ షాట్ ది అస్త్ర మానసాస్త్ర.
0: అప్పుడు ఈ యొక్క మరీచుడు నూరు మైళ్ల దూరంలో ఉండినటువంటి ఒక సముద్రంలో పోయి పడిపోయాడు. రావణుని పైన ఆగ్నేయాస్త్రం ఇచ్చాడు.
1: అండ్ హీ మేడ్ యూజ్ ఆఫ్ ఆగ్నేయాస్త్ర.
0: అక్కడికి అక్కడే వాడు మండిపోయాడు.
1: హీ గాట్ బర్న్డ్ దేర్.
0: వీరితో వచ్చినట్టు పరివారం అంతా కూడా వాయువస్త్రం ఇచ్చాడు.
1: ది ఎంటైర్ ఫాలోయింగ్ వర్ పుట్ టు దిస్ వాయువ్యాస్త్ర.
0: అందరూ శూన్యమైపోయారు.
1: ఆల్ డైడ్ దేర్.
0: సిద్ధాశ్రమం ప్రశాంతమైన వాతావరణాన్ని పొందింది.
1: దెన్ దేర్ వాస్ పీస్ ఇన్ సిద్ధాశ్రమ.
0: ఈ ఆశ్రమం అంతా కూడా కలకలలాడుతూ ఉంటుండాలి.
1: ఇట్ వాస్ ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్.
0: అక్కడ ఉన్నటువంటి ఋషిపత్నులు కానీ విద్యార్థులు కానీ ఎంతలో పట్టలేని ఆనందంతో ఉట్టిపడుతున్నారు.
1: ది స్టూడెంట్స్ ది సేజెస్ అండ్ సెయింట్స్ వర్ ఎక్స్టాటిక్.
0: ఋషులందరూ కూడా తమ జీవితంలో ఇంతటి ఆనందమును మేము అనుభవించలేదని రాములకు నమస్కరిస్తూ ఉన్నారు.
1: దే డిడ్ నమస్కార్ టు రామ బికాజ్ దే డిడ్ ఎంజాయ్ ఎక్స్పీరియన్స్ దట్
0: రామ
1: హ్యాపీనెస్ బిఫోర్.
0: సర్వజ్ఞుడు నీవు,
1: రామ
0: యోగ్యుడు నీవు, సర్వశక్తి సంపన్నుడవు.
1: యూఆర్ ఆల్ పవర్ఫుల్, యూఆర్ ఆల్ పర్వేసివ్.
0: ఈ బాల్యమునందే ఎవరూ చేయలేనట్టు ఈ కార్యం మీరు సాధిస్తూ వచ్చారు.
1: యూ కుడ్ అకంప్లిష్ ఆల్ దట్ ఇన్ యువర్ చైల్డ్హుడ్ ఇట్సెల్ఫ్.
0: సాక్షాత్ నారాయణమూర్తివి అన్నారు.
1: యూఆర్ ది వెరీ నారాయణ హింసెల్ఫ్ గాడ్.
0: ఇంకా రెండవ దినమే యజ్ఞము ప్రారంభించుతూ వచ్చాడు. విశ్వామిత్రుడు దీక్షను పూనాడు.
1: విశ్వామిత్ర స్టార్టెడ్ యజ్ఞ సెకండ్ డే.
0: ఈ యజ్ఞ దీక్షను పూని సువిఘ్నంగా అవిఘ్నంగా ఈ యజ్ఞం జరుగుతూ ఉంటుండాలి.
1: యజ్ఞ వాస్ టేకింగ్ ప్లేస్ వితౌట్ ఎనీ అబ్స్టకల్స్ ఆన్ ద వే.
0: ఐదవ దినము పూర్ణాహుతి జరిగింది.
1: ఫిఫ్త్ డే
0: అంతవరకు కూడాను మాట ఇచ్చినటువంటి రామలక్ష్మణులు నీరైనా త్రాగకుండా రాత్రిం పగలు కూడాను తిరుగుతూ వచ్చారు ఈ రాక్షస సంహారాన్ని.
1: బికాస్ ద ప్రామిస్ గివెన్ రామ అండ్ లక్ష్మణ్ అవర్ టేకింగ్ కేర్ ఆఫ్ ది ఎంటైర్ ఫీల్డ్ ఆఫ్ వేరియా.
0: ఒక్క మాటలో మనం పూనుకున్నప్పుడు దీన్ని కార్యదీక్ష జరిగేంత వరకు కూడాను మనం వదలకూడదు.
1: We should not give it up in the middle until the task is
0: fulfilled. Dicha, determination.
1: That is determination.
0: Nee yajna samrachanaku aavistamani vachinatundi ramalakshmanulu ratrimpagaru aaharame nidre aneetundi bhayam lekunda ee oka yajnamulo samrachanlone munigaru.
1: Rama Lakshmana have come there to protect Yaga there. So they were not mindful of food and drink.
0: Aidava dinamu nirvighnanga yajnam purtheyindi.
1: Fifth day yajna came to completion.
0: Aarava dinamu
1: the sixth day
0: Vishwamitruni yokka aagnato
1: following the command of Vishwamitra.
0: విశ్రాంతి తీసుకోమని చెప్పారు.
1: విశ్వామిత్ర సెడ్ దట్ దిస్ షుడ్ టేక్
0: విశ్రాంతి తీసుకుంటామని చెప్పి కొంతసేపటిలో ఇంక యజ్ఞ సంరక్షణ జరిగింది. తిరిగి అయోధ్యకు వెళ్లాలి అని వీరు సంకల్పం చేస్తూ వచ్చారు.
1: ఆఫ్టర్ టేకింగ్ రెస్ట్ ఫర్ సమ్ టైమ్ దే వాంటెడ్ టు రిటర్న్ టు అయోధ్య.
0: ఈ లోపల నిధిలాపురం నుంచి శివధనస్సు యొక్క యాగం జరుగుతుండదని వార్త పంపించాడు ఈ యొక్క జనక మహారాజు.
1: In the meantime, message is received from Janaka of Mithilapura that the Sivadhanusu is over there.
0: చెప్పాడు రామలక్ష్మణ, మీరు కూడాను మాతో రావటం చాలా మంచిది. ఆ యజ్ఞం కూడాను మీరు చూడవలసినటువంటిది అన్నాడు.
1: విశ్వామిత్ర సెడ్ ఇట్స్ మోస్ట్ అప్రోప్రియట్ దట్ యూ టు ఫాలో మీ అండ్ గో దేర్ టు మిథిలాపుర.
0: ఎంతటి చక్కని ఆదర్శమో విద్యార్థులు ఉన్నటువంటి ఈ యొక్క వీరు గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: ఆల్ స్టూడెంట్స్ షుడ్ రికగ్నైజ్ దిస్ ఐడియల్ డెమోన్స్ట్రేట్ బై రామ హియర్.
0: స్వామి, మీ యజ్ఞ సంరక్షణ నిమిత్తమే మా తండ్రి పంపాడు, కానీ మిథిలాపురం పోయేటువంటి ఆజ్ఞ అతను మా దగ్గర లేదు అన్నాడు.
1: రామలక్ష్మణ సెడ్ స్వామి, వీఆర్ సెంట్ టు ప్రొటెక్ట్ యాగ నాట్ టు
0: తండ్రి ఆజ్ఞించేటువంటి పుత్రులు మేము.
1: వీఆర్ సన్స్ హుడ్ ఫాలో ద కమాండ్ ఆఫ్ ద ఫాదర్.
0: కనుక యజ్ఞ సంరక్షణ కోసమే పంపించాడు.
1: వీఆర్ సెంట్ టు ప్రొటెక్ట్ యాగ.
0: ఇంకొక యజ్ఞానికి పోమని తండ్రి యొక్క ఆజ్ఞ కాదు.
1: వీఆర్ నాట్ సెంట్ ఫర్ ఎనీ అదర్ పర్పస్.
0: పితృ ఆజ్ఞ లేకుండా మేము ఒక అడుగైనా ముందుకు వేయమన్నాడు.
1: వితౌట్ ఫాదర్స్ కమాండ్ వీ డోంట్ స్టెప్ ఫర్దర్.
0: విశ్వామిత్రుడేమి తక్కువైనటువంటి వాడు కాదు.
1: విశ్వామిత్ర ఇస్ నాట్ ఆర్డినరీ వన్.
0: మీ తండ్రి గారు ఏమని ఆజ్ఞ ఇచ్చాడు?
1: వాట్ ఈస్ ది కమాండ్ ఆఫ్ యువర్ ఫాదర్?
0: ఈ ఋషితో మీరు పొండి.
1: ఈ సెడ్ ఫాలో దిస్
0: ఇతని ఆజ్ఞను శిరసావహించండి.
1: ఫాలో హిస్ కమాండ్.
0: ఏ యొక్క అభ్యంతరములు మీరు చెప్పకండి.
1: డోంట్ రేజ్ ఎనీ అబ్జెక్షన్
0: అని చెప్పాడు దశరథ మహారాజు.
1: దట్ ఇస్ ది కమాండ్ ఆఫ్ యువర్ ఫాదర్.
0: దానిని మాత్రం మీరు మరుస్తున్నారా రామా?
1: ఆర్ యూ ఫర్గెటింగ్ ది కమాండ్ ఆఫ్ యువర్ ఫాదర్ నా?
0: ఒక యజ్ఞమే కాదు,
1: నాట్ ఓన్లీ యజ్ఞ,
0: నేను చెప్పిన మాటలన్నీ నడుచుకోవాలి.
1: Not only that, you should follow whatever I would say.
0: మీ తండ్రి గారి ఆజ్ఞ కూడాను.
1: That's your command of your father.
0: అని చెప్పేటప్పటికి రాములు నోరెత్తలేకపోయాడు.
1: When he heard all this, Rama could not speak.
0: ఆ సమయం లోపలే
1: దండక ధర్మక
0: విష్ణుకు బ్రహ్మకు ఇలాంటి అస్త్రాలంతా పేర్లంతా ఉంటున్నాయి. ఇవన్నీ కూడాను రామలక్ష్మణులకు అందించాడు విశ్వామిత్రుడు.
1: విశ్వామిత్ర గేవ్ సో మెనీ అస్త్రాస్ ద వెపన్రీ టు రామ.
0: విశ్వామిత్రుడి దగ్గర లేని అస్త్రములు జగత్తులోనే లేవు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నో అదర్ థింగ్.
0: అలాంటి శక్తివంతమైన అస్త్రములంతా కూడాను దీనికి మీరే తగినటువంటి అర్హులు.
1: అండ్ విశ్వామిత్ర సెడ్ యు ఆర్ డిజర్వింగ్ పీపుల్ టు హావ్ ఆల్ దిస్
0: ఉపయోగించేటువంటి మానవులు ఈ లోకంలో లేరు.
1: దేర్ ఆర్ నన్ ఇన్ దిస్ వరల్డ్ హూ ఆర్ మోర్ డిజర్వింగ్ దెన్
0: యు. దైవానుగ్రహంతో పొందగలిగాను.
1: I could have it because of God's grace.
0: తిరిగి నేను దైవమునికి అంకితం చేస్తున్నాను.
1: Now I am offering them back to God.
0: అని చెప్పి దాన్ని వినియోగించేటువంటి విధానమంతా కూడాను చక్కగా తెలిపాడు.
1: He told them how to make use of these weapons.
0: ఏ విధంగా వినియోగించాలని విశ్వామిత్రుడు చెప్తుంటే రాముడు చిరునవ్వుతో అన్ని తెలిసిన వాడి వలె తను నవ్వుతూ ఉన్నాడు.
1: As Vishwamitra was telling the procedure as to how to make use of the weapons, Rama started listening.
0: Swami,
1: smiling all the way.
0: వినియోగించేటువంటి విధానం మీరు చెప్పాలా నాకు?
1: Rama said, Swami, do you need to tell me how to
0: make use of this? ఏ సమయంలో ఎప్పుడు ఎక్కడ ఎట్లా వినియోగించాలో అది నాకు తెలుసునన్నాడు.
1: I know when, what, how to make of these weapons.
0: చెప్పి తిరిగి విశ్వామిత్రునితో అనేక మంది బండ్లను కట్టుకుని తన ఋషులు శిష్యులు అందరు కూడా బయలుదేరారు.
1: Having said so, they followed Vishwamitra and other
0: associates. ఆశ్రమంలో ఉండినటువంటి వారందరూ కూడా బయలుదేరారు.
1: All those in the hermitage followed Vishwamitra.
0: ఎందుకోసం?
1: What for?
0: తిరిగి విశ్వామిత్రుడు నేను ఈ ఆశ్రమానికి రాను అన్నాడు.
1: Vishwamitra said, I would not come back to this ashrama.
0: మిథిలాపురం నుండి నేను హిమాలయ పర్వతములకు వెళ్తానన్నాడు.
1: I'll proceed to Himalayas from Mithila.
0: అప్పుడు ఈ ఆశ్రమంలోని వారందరూ కూడా పరమ దుఃఖంలో మునిగారు.
1: ఆల్ ఇన్హాబిటెంట్స్ వర్ వెరీ సాడ్.
0: వీరందరూ ప్రయాణమై వెళుతుంటే అడవి లోపల
1: పాసింగ్ బై ద
0: పశువులు మృగములు పక్షులు అన్ని కూడా విలపిస్తూ వచ్చాయి.
1: కౌస్ అనిమల్స్ ఇన్ ద బర్డ్స్ స్టార్టెడ్
0: క్రైయింగ్. అది కూడా వీరి వెంట పరిగెత్తుతూ పోతున్నాయి.
1: దే టు ఫాలోడ్ స్టార్టెడ్ రన్నింగ్.
0: అనగా విశ్వామిత్రుడు ఇంత భూత ప్రీతి కలిగినటువంటి వాడనేటువంటి సత్యాన్ని అక్కడ నిరూపించాడు.
1: దేర్ ద ట్రూత్ ఈస్ వెరీ వెల్ ఇండికేటెడ్ దట్ విశ్వామిత్ర హ్యాడ్ కంపాషన్ ఫర్
0: సాక్షాత్ ప్రేమ స్వరూపుడైనటువంటి వాడు, సాక్షాత్ ధర్మ స్వరూపుడైనటువంటి వాడు, సాక్షాత్ సత్యస్వరూపుడైనటువంటి ఈ రామలక్ష్మణులు కూడాను ఈనాడు అరణ్యాన్ని వదిలిపోతున్నారు.
1: రామాయణ లక్ష్మణ, ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్, ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్ అండ్ రైచియస్నెస్, దే ఆర్ లీవింగ్ దిస్ ఫారెస్ట్ టుడే.
0: ఈ రామలక్ష్మణులు వదలి మేము ఉండలేము అని మృగములు కూడాను పరిగెత్తుతున్నాయి.
1: సో సేయింగ్ దట్ వీ కెనాట్ బేర్ ద పాంగ్స్ ఆఫ్ సెపరేషన్ దే టు ఫాలో.
0: సంచరిస్తున్నటువంటి పక్షులు, అన్ని జాతి పక్షులు కూడాను వారిని అనుసరిస్తూ వచ్చాయి.
1: The birds of different species also followed them.
0: పోతు ఉన్నారు రామలక్ష్మణులు.
1: రామా లక్ష్మణ వారి
0: సత్యాన్ని అక్కడ నిరూపించాడు.
1: There the truth is very well indicated that Vishwamitra had compassion for all these beings.
0: సాక్షాత్ ప్రేమ స్వరూపుడైనటువంటి వాడు, సాక్షాత్ ధర్మ స్వరూపుడైన

0: The birds of different species also followed them.
1: పోతూ ఉన్నారు రామలక్ష్మణులు.
0: రామ లక్ష్మణ్ అవర్ ప్రొసీడింగ్.
1: విశ్వామిత్రుడు ఆయా అరణ్యమును గురించి చక్కగా వివరిస్తూ వస్తున్నాడు.
0: విశ్వామిత్ర స్టార్టెడ్ నరేటింగ్ ది డీటెయిల్స్ ఆఫ్ ద ఫారెస్ట్.
1: ఇక్కడ వామనమూర్తి పుట్టినటువంటి దినం.
0: This is the place where Vamana was born.
1: ఈ వామనమూర్తి తిరిగినటువంటి ప్రదేశము.
0: It is the place where Vamana
1: ఈ విధంగా సాక్షాత్ నారాయణమూర్తిని గురించి విశ్వామిత్రుడు చెప్తూ వచ్చాడు.
0: విశ్వామిత్ర స్టార్టెడ్ టెలింగ్ అబౌట్ నారాయణ గాడ్ హింసెల్ఫ్.
1: ఈ విధంగా చెప్పుతూ
0: while telling like that
1: Gautama Maharshi ashram cherukunnadu.
0: They reached Gautama hermitage
1: anaga akkada ahalya shapamu
0: jarigindi. Ahalya shapa
1: anaga shapam ante emti mana puranaal lopala aame raayiga maaripoyindi anukuntunnaru.
0: We say that Ahalya has given a curse that she should be a stone.
1: Raayiga kanipistundadi kani aame sajeevigaane untundadi.
0: Though she appears to be a stone but she's alive.
1: Shapam oka rahasyamu.
0: It is their secret there.
1: Aa dummu cheta matti cheta inni samvatsaramlo aa vidhanga ఒకే స్థానంలో ఉండటం చేత అది రాయిగా కనిపిస్తూ వచ్చింది.
0: బికాస్ షీ రిమైన్ ఆల్ ద టైమ్ ఎట్ వన్ స్పాట్ బికాస్ ద డస్ట్ అరౌండ్ షీ లుక్ లైక్ ఎ స్టోన్.
1: కానీ సర్వజ్ఞుడైన రాములకు ఇది ఎంత తెలుసును.
0: రామ హూ ఇస్ ఆల్ నోయింగ్ నౌ దిస్ ఫ్యాక్ట్.
1: అన్ని తెలిసి కూడాను ఏమీ తెలియనట్టుగా నటిస్తూ వచ్చాడు.
0: దో హీ నోస్ ఎవ్రీథింగ్ హీ స్టార్టెడ్ ప్రిటెండింగ్ యాజ్ ఇఫ్ హీ డస్ నాట్ నో.
1: అక్కడికి వెళ్లేటప్పటికి లక్ష్మణ కొంత విశ్రాంతి తీసుకోవటం మంచిది అన్నాడు రాముడు.
0: By the time they reached there, he said, Lakshmana, let us take rest for some time.
1: Vishwamitra kodanu angikarinchadu.
0: Vishwamitra also accepted this proposal.
1: Daggariki potu unnadu.
0: They were approaching this stone.
1: Inka padam kodanu sokaledu.
0: He did not step over there.
1: Ee padam yokka vibrationu dani yokka prabhavam inka raati daggariki potundadi.
0: The vibrations of the lotus feet were approaching the
1: stone. Tatchaname kadilindi Ahalya.
0: Immediately there was movement.
1: Padamulu gattiga pattukundi.
0: And she caught hold of the feet.
1: రాములు ఆశ్చర్యపడినట్టుగా నటిస్తున్నాడు.
0: రామ వాస్ ప్రిటెండింగ్ యాజ్ ఇఫ్ హి వాస్
1: సర్ప్రైజ్డ్. రామ తెలుసును.
0: రామ నో.
1: ఈ మహల్యాన్ని తెలుసును.
0: షీ నోస్.
1: కానీ తాను మానవుడిగా సంచరించాలి.
0: బట్ హి హస్ టు మూవ్ లైక్ ఎ హ్యూమన్.
1: నేను దైవంగా సంచరించకూడదు.
0: ఐ షుడ్ నాట్ లుక్ లైక్ గాడ్.
1: అనేటువంటి సంకల్పాన్ని తాను దృఢం చేసుకున్నాడు.
0: హి హాడ్ ద స్ట్రాంగ్ డిటర్మినేషన్.
1: వేదవేద్యే పరే పుంసే జాతే దశరథాత్మజే. నేను దశరథుని కుమారుణ్ణి అంటున్నాడే కానీ నేను శ్రీరామచంద్రుణ్ణి నేను మహావిష్ణు స్వరూపుని ఎక్కడ కూడా చెప్పటం లేదు.
0: హి ఆల్వేస్ సెడ్ దట్ ఐ యామ్ సన్ ఆఫ్ దశరథ. హి నెవర్ సెడ్ ఐ యామ్ శ్రీమన్నారాయణ. హి నెవర్ సెడ్ దట్ ఐ యామ్ శ్రీరామచంద్ర.
1: భగవంతుడు అనేటువంటిది ఒక ఋషులకు మాత్రం తప్ప ఎవరికీ తెలియదు.
0: ఓన్లీ సేజెస్ నో దిస్ దట్ హీస్ గాడ్ నో వన్ ఎల్స్.
1: లక్ష్మణుడికి రామునికి కూడా తెలుసును.
0: లక్ష్మణ రామ నో దిస్ ఫ్యాక్ట్.
1: కానీ ఇప్పుడు దీనిని ఏమాత్రము బహిరంగ పరచకూడదు.
0: బట్ దిస్ షుడ్ నాట్ బి నోన్ టు అదర్స్.
1: వచ్చిన కార్యం జరిగేంత వరకు కూడాను ఈ రహస్యాన్ని అట్టే దాచుకోవాలి.
0: అంటిల్ ద టాస్క్ ఈస్ ఫుల్ఫిల్డ్ దిస్ హస్ టు బి సీక్రెట్ హస్ టు బి మెయింటైన్డ్.
1: తాను ఎందుకోసం వచ్చాడు?
0: వై డిడ్ హి కమ్?
1: సాధు సంరక్షణార్థమై వచ్చాడు.
0: టు ప్రొటెక్ట్ ద పాయస్.
1: సాధువులు అంటే ఎవరు?
0: హూ ఆర్ పాయస్?
1: సన్యాసి వేషం వేసుకున్నటువంటి వాళ్ళు ఆ సాధువులు.
0: యు మీన్
1: సాధు మానవుని ఎందున్నటువంటి సాధుత్వం అనేటువంటి దాన్ని సంరక్షించే కోసం.
0: To protect that pious quality within man.
1: Anduvalli paritranaya sadhunam annadu.
0: So he said that you protect the pious people.
1: Andari endukodanu sadhutvam untundadi.
0: There is that pious quality in all.
1: Aa sadhutvam appudappudu vidrumminchi
0: sometimes it will
1: krutanga vahinchi
0: sometimes it perverts
1: manavatvanni maripimpa chestundi
0: and it turns into cruelty and makes you forget the human quality.
1: Kaligine manavatvanni gnaptiki jepinche nimittamai
0: To remind the human quality.
1: సంహరించి సాధుత్వాన్ని సంరక్షిస్తూ వస్తుంటాడు.
0: Therefore, to remind the human quality, the pious nature has to be protected.
1: ఇది నా కర్తవ్యము.
0: This is my duty.
1: అని రాముడు చెప్తూ వచ్చాడు.
0: Rama started telling that way.
1: ఈ లోపల అహల్య అనేక విధములుగా కూడా పరితాపం పొందుతూ తను క్షమించమని తను అనుగ్రహించమని ప్రార్థిస్తూ వచ్చింది.
0: In the meantime, Ahalya started repenting. She prayed for pardon and for grace.
1: ఆ సమయానికి తపస్సునికై ఏగినటువంటి యొక్క గౌతమ మహర్షి కూడాను ప్రెజెంట్ అయ్యాడు.
0: ఇన్ ద మెయిన్ టైమ్ గౌతమ సేజ్ కేమ్ దేర్.
1: చూచాడు.
0: హి సా.
1: గౌతమునికి తెలుసు శ్రీరామచంద్రుడు నారాయణమూర్తి అని.
0: గౌతమ నోస్ రామ ఇస్ నారాయణ గాడ్.
1: స్వామి
0: స్వామి
1: నిమిత్త మాత్రం భవసవిసాచి అన్నట్టుగా నిమిత్త మాత్రంగా ఏదో ఒకటి జరగాలి.
0: సంథింగ్ షుడ్ హ్యాపెన్ యాజ్ ఎ ప్లీ.
1: కారణం లేని కార్యం జరగదు.
0: Without cause there cannot be a
1: విత్తనం లేని మొక్క మనవదు.
0: Without seed there cannot be tree.
1: కనుకనే ఇవన్నీ కూడా మంచికే జరుగుతుంటాయి.
0: So all things happen for our good.
1: ఏది జరిగినా మన మంచి కోసమని.
0: Whatever might happen is for our own good.
1: ఈ సత్యాన్ని ప్రపంచానికి చాటుతూ వచ్చాడు.
0: This truth is taught to the world.
1: రాములు సర్వము తెలిసినప్పటికీ ఏమీ తెలియనటువంటి మానవునిగా సంచరిస్తూ వచ్చాడు.
0: Though Rama is all knowing, he pretended as if he doesn't know.
1: అక్కడ గౌతముని కూడా చేర్చుకొని
0: and
1: మిథిలాపురానికి చేరారు.
0: Along with Gautama says

0: ఈ మిథిలాపురంలో ఈ రామలక్ష్మణులు అనేటువంటి వారు ఈ రెండు సింహం పిల్లల వలె సంచరిస్తూ ఉంటే మిథిలాపురం పట్టణ వారందరూ కూడా ఆశ్చర్యపడుతున్నారు.
1: As Rama and Lakshmana were started moving like lions, inhabitants of
0: Mithila
1: started looking at them. Who are these princes? Have they come to break this
0: silence?
1: Among women you cannot estimate their joy. Some thought that they came to marry
0: Sita. Some thought that they are right
1: person. They started imagining that
0: way. But these two
1: were pretending as if they don't know anything.
0: Ikkada samanya manavuni yokka sancharam ye vidhanga untadi.
1: How should be the our moment?
0: విశ్వామిత్రుడు జనకుడికి చెప్పాడు.
1: విశ్వామిత్ర టోల్ జనక,
0: దశరథ మహారాజు కుమారుడు అంటే రామలక్ష్మణుడు కూడాను నా వెంట వచ్చారు అని.
1: ద సన్ ఆఫ్ దశరథ రామలక్ష్మణ్ ఆర్ విత్ మీ.
0: వారికి ఒక విడిదిలిచ్చాడు.
1: దే గేవ్ దెం సమ్ రెస్ట్.
0: రాయల్ ఫ్యామిలీకి ఇవ్వాల్సినటువంటి ఒక గౌరవ మర్యాద అంతా కూడాను అక్కడ అందిస్తూ వచ్చాడు.
1: దే వర్ గివెన్ ఆల్ రాయల్ కర్టసీస్ అండ్ హాస్పిటాలిటీ.
0: నారదుడు కూడాను అక్కడ ప్రవేశించాడు.
1: నారద్ ఆల్సో వాస్ దేర్.
0: తనలో తాను అనుకుంటున్నాడు,
1: హి థాట్ విత్ ఇన్ హింసెల్ఫ్,
0: నారాయణ ఈనాటికి నీ దర్శనం ఈ రూపంగా దర్శించింటాను.
1: నారాయణ ఐ కుడ్ సీ ఎంత
0: ధన్యుడను అనుకున్నాడు.
1: ఐఎమ్ రియలీ గ్రేట్ అండ్ ఫార్చునేట్.
0: కానీ రాముడు అక్కడ ఒక చక్కని నాటకం ఆడుతూ వచ్చాడు.
1: బట్ రామా స్టార్టెడ్ ఎనాక్టింగ్ ఎ డ్రామా దేర్.
0: ఆ రూమ్ లోపల పండుకున్నాడు.
1: హీ స్లెప్ట్ ఇన్ దట్ రూమ్.
0: ఒక కాలును కాలు పైన వేసుకున్నాడు.
1: హీ హాడ్ గాట్ వన్ లెగ్
0: ఓవర్ ద అదర్. నడిచి నడిచి వచ్చి నొప్పి కలిగినట్టుగా ఆ కాలును తాను ఒత్తుకుంటూ ఉన్నాడు.
1: As if he was very much tired and there's pain in the legs, he started pressing there.
0: తక్షణమే లోపలికి వెళ్లి ఈ పాదసేవ నేను చేస్తున్నా అని అనుకుంటున్నాడు ఈ నారదుడు.
1: నారద స్టార్టెడ్ ఫీలింగ్, వై కాంట్ ఐ ప్రెస్ యువర్ ఫీట్.
0: భగవంతుడు తన పాదసేవ తానే చేసుకుంటున్నాడా?
1: గాడ్ ఈజ్ జస్ట్ ప్రెస్సింగ్.
0: భగవంతుడా, నిన్ను కనుగొనటం ఎవరి తరము?
1: ఓ గాడ్, హూ కెన్ నో యూ?
0: నిన్ను కనుగొన్న కలమా.
1: కెన్ వీ నో యూ?
0: అణువు కంటే అతి సూక్ష్మరూపుడవు, ఘనము కంటే అతి ఘననీయుడవు.
1: యు ఆర్ స్మాలర్ దెన్ దట్ ఆఫ్ ఎన్ ఆటమ్ అండ్ బిగ్గెస్ట్ ఆఫ్ ది బిగ్.
0: 84 లక్ష జీవముల అరియంబున నెడబాయకుందువట, అణురేణు తృణకాష్టము వదలవు, అఖండ రూపుడవై వెలయుదుట, నిన్ను గనుగొన్న గల్లమా.
1: యు ఆర్ ఆల్వేస్ ఇన్ 84 లక్ష స్పీషీస్ ఆఫ్ ది బీయింగ్ అరౌండ్.
0: అతి సూక్ష్మరూపుడవు.
1: యు ఆర్ సటలర్ దెన్ ది ఆటమ్.
0: ఘనము కంటే అతి ఘననీయుడవు.
1: యు ఆర్ ది బిగ్గెస్ట్ ది బిగ్.
0: 84 లక్ష జీవముల
1: 84 lakhs of beings.
0: You will always be with them.
1: Right from the atom to the
0: macrocosm. You are
1: the cosmic form. Can we know you?
0: సామాన్య మానవుల వలె సంచరిస్తున్నావు రామా.
1: You are behaving like an ordinary one.
0: అని అనుకుంటూ మెత్తగా తలుపులు తెరిచాడు.
1: He softly opened the door.
0: రాముడు లేచాడు.
1: Rama got up.
0: స్వామి,
1: స్వామి,
0: నడిచి వచ్చి అలసటగా ఉంటుండదా అని ప్రశ్నించాడు.
1: He said, are you tired because you walked long?
0: నారదా, నాకు అలసట అనేటువంటిది ఒకటి ఉన్నదా?
1: Am I ever tired?
0: ఎప్పటికీ లేదు.
1: Never.
0: ఈ దేహము మీ నిమిత్తమై వచ్చినదే కాని నా నిమిత్తమై వచ్చినటువంటిది కాదు.
1: The body is here for you, not for my sake.
0: కనుకనే మానవ శరీరం చేతనే మానవుని యొక్క బాధను నివారణ గావించాలి.
1: ఓన్లీ విత్ ది హెల్ప్ ఆఫ్ దిస్ హ్యూమన్ బాడీ ద హ్యూమన్.
0: ఈనాడు మానవుడే సర్వధర్మములు కూడా తప్పినటువంటి వాడు.
1: అండ్ టుడే ఇట్స్ ఓన్లీ హ్యూమన్ దట్ ఇస్ కట్ ఆఫ్ ఫ్రమ్ హిస్ ధర్మ.
0: పశు పక్షి మృగాదులు కూడా తమ తమ కర్తవ్యం నిర్వర్తిస్తూ ఉన్నాయి.
1: అనిమల్స్ అండ్ బర్డ్స్ ఫాలో దేర్ ఓన్
0: సీజన్, తమ రీజన్ కూడా సక్రమంగా అనుసరిస్తున్నాయి.
1: దే ఫాలో దేర్ ఓన్ ప్రిన్సిపల్.
0: ఈనాటి మానవునికి నో రీజన్ నో సీజన్.
1: Only man today has no reason, no
0: season. He has
1: forgotten his very code of conduct.
0: కనుకనే మానవులకు బోధించే నిమిత్తమై దైవం మానుష రూపేణ రావలసి వచ్చింది.
1: To teach the entire humanity, God has taken human form.
0: కనుకనే ఈ మానవాకారమును ఆధారంగా చేసుకుని మానవుల వల్లే సంచరించడం చేత ఇది సామాన్యమైన మానవులే భ్రమిస్తుంటారు చాలా మంది అజ్ఞానులు.
1: Many people, ignorant people are deluded because God has taken human form.
0: కృష్ణావతారం నందు కూడాను
1: ఇన్ టైమ్స్ ఆఫ్ కృష్ణ ఇన్కార్నేషన్
0: బలరాముడు వచ్చి అమ్మా తమ్ముడు మన్నంతా తింటున్నాడు అని రిపోర్ట్ చేసింది.
1: బలరామ రిపోర్టెడ్ మాదా ది యంగర్ బ్రదర్ ఈజ్ ఈటింగ్ మడ్ దే.
0: ఏమిట్రా, తినడానికి తిండి లేదా మన ఇంటిలో?
1: వాట్, డోంట్ యు హావ్ ఫుడ్ ఎట్ హోమ్?
0: ఎందుకు నీవు మట్టి తిన్నావు?
1: వై డు యు ఈట్ మడ్ లైక్ దాట్?
0: నేను తినలేదని చెప్పాడు.
1: కృష్ణ సెడ్ ఐ డిడ్ంట్ ఈట్.
0: అంతేకాదు,
1: నాట్ ఓన్లీ దాట్,

0: Mother?
1: Amma.
0: Mother, to eat mud, am I a child? Am I a fool? Am I hungry? No.
1: నేను పిల్లవాడిన?
0: Am I a child?
1: కాదు.
0: No.
1: ఈ మాటల లోపలే తాను సాక్షాత్ భగవంతుడు అనేటువంటి సత్యాన్ని తప్పక గుర్తించడానికి వీలవుతుంది.
0: In these utterances, it's possible to recognize the divinity there.
1: నేనేం పిచ్చివాడనా? మట్టి తినడానికి.
0: Am I mad to eat?
1: అనగా తాను పిచ్చివాడు కాదు, మహాజ్ఞాని.
0: The one who wisdom.
1: ఈ విధమైన మాటలతో ఆ తల్లి అర్థం చేసుకోలేదు.
0: These words could not convince mother.
1: ఏది తెరుచు అని నిండు కొట్టింది.
0: She started slapping on the cheek.
1: నోరు తెరిచాడు.
0: He opened his mouth.
1: అన్ని లోకములు కనిపిస్తుంటున్నాయి.
0: You could see all the words within his mouth.
1: అప్పుడు తల్లి ఆశ్చర్యపడిపోయింది. ఆ మాయ ఒక నిమిషంలో వస్తుంది, ఒక నిమిషంలో పోతుంది.
0: The illusion comes in a moment and passes off.
1: కలయో వైష్ణవ మాయయో ఇతర సంకల్పార్థము సత్యము.
0: Is it a dream? Or is it one act of God? Or is any other thing like that?
1: Nerekayunna dananu Yesoda Devi Kano. Nenu Yesodana kada ani tanapaine tanaku doubt vachesindi.
0: She doubted her own self, am I Yesoda or not?
1: నేను యశోద కాదేమో.
0: ఐఎమ్ నాట్ యశోద.
1: నీకు వైష్ణవం మాయ ఏమిటో?
0: ఆర్ ఇస్ ఇట్ ఇల్యూషన్?
1: ఏమిటి ఇవన్నీ చూడటము?
0: వాట్స్ ఆల్ దిస్?
1: నా గోపాలుని యొక్క నోటిలో 14 లోకములు కనపడతామా?
0: హౌ ఇస్ ఇట్ ఐ సై ఫైండ్
1: ఇది నా భ్రమలే అనింది. నా గోపాలా రా అని మరి తొడపైన కూర్చోబెట్టుకుంది.
0: జస్ట్ ఇట్స్ ఆల్ ఇల్యూషన్ ఇమాజినేషన్ అగైన్ స్టార్టెడ్ కాలింగ్ గోపాల.
1: క్షణములో దైవంగా కనిపిస్తుంది, క్షణములో మానవునిగా ప్రవర్తింపజేస్తుంది.
0: ఇన్ ఎ మూమెంట్ ఇట్ అపియర్స్ లైక్ గాడ్, డివైన్ నెక్స్ట్ మూమెంట్ ఇస్ ఇల్యూషన్.
1: అదే విధముగానే
0: లైక్ వాయ్
1: నారదుడు ఆ విధమైన యొక్క మోసంలో పడ్డాడు.
0: నారద ఆల్సో వాస్ టేకెన్ అప్ బ్యాక్ లైక్.
1: నారదుడేమిటి, విశ్వామిత్రుడు కూడా అదే మోసంలో పడ్డాడు.
0: విశ్వామిత్ర ఆల్సో వాస్ డెల్యూటెడ్.
1: సాక్షాత్ నారాయణమూర్తి అని దశరథునికి చెప్పి
0: తెలింగ్ దశరథ
1: కరియు నదికి పోయిన తక్షణమే నీవు రాక్షసు చూసి భయపడతారో ఏమో, మంత్రోపదేశం చేస్తానన్నాడు. ఇది మాయ కాదా?
0: యాజ్ అప్రోచ్ ద బ్యాంక్స్ ఆఫ్ సర్యూ రివర్ ఐ విల్ టెల్ యూ టీచ్ యూ సమ్ మంత్ర సో దట్ యు
1: మాయతో కప్పబడినటువంటి వారు మానవులు. మాయ చేత కప్పబడినటువంటి వారు మానవులు.
0: హ్యూమన్ బీయింగ్స్ ఆర్ కవర్డ్ బై డెల్యూషన్.
1: కనుకనే దైవత్వం అనే దాన్ని ఒక క్షణంలో నమ్ముతారు, క్షణంలో విమర్శిస్తారు.
0: దే విల్ హ్యావ్ దేర్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్ ఫర్ ఎ మోమెంట్ అండ్ దే విల్ క్రిటిసైజ్
1: నెక్స్ట్ మోమెంట్. అనగా ఏమిటి, వారి హృదయము ఇంకను పరిపక్వము కాలేదు.
0: ఇట్ ఓన్లీ మీన్స్ దేర్ హార్ట్ ఈస్ నాట్ ఫుల్లీ మెచ్యూర్.
1: పరిపక్వం కానటువంటి సమయం లోపలే ఒక తూరి పుల్లగా ఉంటుంది, ఒక తూరి తీయగా ఉంటుంటుంది పండు.
0: As their hearts, the fruits are not fully ripe, it could be astringent at times and sweet later.
1: నీకు చాలా మందికి తెలుసు మామిడి పండు కాలం లోపల.
0: You know the season of mangoes.
1: తొటిమ దగ్గర తిన్నప్పుడు తీయగా ఉంటుంది.
0: If you just eat your
1: కింద వైపున కొరికినప్పుడు చేదు పుల్లగా ఉంటుంది.
0: At the bottom you find
1: అనగా అది ఇంకా పరిపక్వానికి స్థితికి రాలేదు.
0: It means it's not fully ripe.
1: కనుక మానవత్వం అనేటువంటిది పరిపక్వ స్థితికి వచ్చేటప్పటికి వేపకాయ గుడులు తీయగా మారిపోతుంది.
0: The human life when it is fully ripe, it will be sweet. Like that of the, even that neem fruit.
1: కనుక రామ చరిత్ర యందు
0: in the history of
1: రసవత్తరమైనటువంటి యొక్క మాధుర్యం ఉంటుండాలి.
0: There is sweetness in full.
1: ఈ రామరసాన్ని వాల్మీకి చెప్పాడు.
0: వాల్మీకి said.
1: ఇది చెరకు రసం వంటిది అన్నాడు.
0: ఇట్ ఈస్ లైక్ ది జ్యూస్ ఆఫ్ షుగర్ కేన్.
1: చెరకు అక్కడక్కడ గెనపలంతా ఉంటుంటాయి.
0: ది షుగర్ కేన్ హాస్ గాట్ జాయింట్స్ హియర్ అండ్ దేర్.
1: ఈ గెనపలు వచ్చింది అని దీనికి చేదు రాదు.
0: యు డోంట్ ఫైండ్ బిట్టర్నెస్.
1: లేక రాదు.
0: ఇట్స్ నాట్ సావర్.
1: లేక ఈ చెరకునందు పరిపూర్ణ మొదటి నుంచి కడ వరకును మాధుర్యమే కాని చెరుకు వంకరపోయిందని తీపి కూడా వంకరపోదు.
0: ది షుగర్ కేన్ మే హావ్ సెవెరల్ బెండ్స్ బట్ ది జ్యూస్ ఈజ్ స్వీట్.
1: అదే విధంగానే మానవత్వంలో ఉన్నటువంటి భావములు వంకరపోయినట్టుగా మన భావములు కూడా వంకరపోతుంటాయి.
0: ది హ్యూమన్ లైఫ్ హాస్ గాట్ సో మెనీ బెండ్స్ ఆల్సో ది ఫీలింగ్స్.
1: కనుకనే మనలో ఆ వంకరలు పోకుండా ఉండడానికి పూర్ణ విశ్వాసాన్ని పెంచుకోవాలి.
0: ఇన్ ఆర్డర్ టు సీ వుడ్ బి స్ట్రైట్ వీ షుడ్ డెవలప్ ఫుల్
1: ఫెయిత్. అందరి యందు దైవత్వమే ఉంటుండాలి.
0: దేర్ ఇస్ డివినిటీ ఇన్ ఆల్.
1: అందరి యందు రామచంద్రుడే ఉంటున్నాడు.
0: రామ ఇస్ ఇన్ ఆల్.
1: ఏ విధంగా ఉంటున్నాడు?
0: ఆబ్వియస్లీ
1: రమేతి ఇతి రామః, హృదయమే రమించేపజేసేటువంటిది.
0: ఇస్ ది వన్ దట్ మేక్స్ అవర్ హార్ట్స్ బ్లిస్ఫుల్.
1: కాబట్టి ప్రతి మానవుని ఎందుకును హృదయ స్థాయి రామచంద్రుని యొక్క స్థాయి.
0: దేర్ఫోర్ రామ అడోన్స్ ది ఆల్టార్ ఆఫ్ అవర్ హార్ట్స్.
1: హృదయమే భగవంతుని యొక్క పీఠము.
0: ద హార్ట్ ఈస్ ది టెంపుల్ ఆఫ్ గాడ్.
1: దాంట్లో మరొక దానిని చేర్చుకోవటం చేతనే ఈ విధమైనటువంటి మానవత్వం అనేటువంటిది దానవత్వంగాను పశుత్వంగాను మారిపోతుండాలి.
0: బికాస్ వీ గివ్ ప్లేస్ టు సమ్ అదర్ థింగ్స్ దేర్ ఇన్ అవర్ హార్ట్స్ అవర్ లైఫ్ ఆర్ రెడ్యూస్డ్ టు ద మినిమం.
1: దైవములకు తప్ప మరొక దాని చోటు ఇవ్వకూడదు.
2: ఓన్లీ గాడ్ షుడ్ బి ఇన్స్టాల్డ్ ఇన్ అవర్ హార్ట్, నన్ ఎల్స్.
1: కానీ ఈనాడు దురదృష్టవశాత్తు మారడం ఏజ్ లోపల ఈ హృదయాన్ని మ్యూజికల్ చైర్ గా మారుస్తున్నారు.
2: బట్ అన్ఫార్చునేట్లీ వీ హావ్ కన్వర్టెడ్ దిస్ హార్ట్.
1: ఒక నిమిషంలో దైవము, ఒక నిమిషంలో ప్రకృతి, ఒక నిమిషంలో తల్లి, మరొక నిమిషంలో తండ్రి, ఇంకో నిమిషంలో భార్య, మరొక నిమిషంలో బిడ్డలు. ఈ విధంగా ఒకే చైర్ను అనేక మందికి మారుస్తూ వస్తున్నారు.
2: వీ గాన్ షిఫ్టింగ్. At one time we will have God, nature, mother, the father, children and so on.
1: ఈ అటాచ్మెంట్ కు ఇది గురి కావడం చేతనే అనేక రూపములను ధరిస్తూ ఉంటుంది.
2: Because of attachment it assumes
1: many forms. అనేక రూపాలుగా రూపొందుతుంటుంది.
2: It gives so many shapes.
1: కానీ ఇది అటాచ్మెంటే కానీ ప్రేమకు సంబంధించినటువంటిది కాదు.
2: It's only attachment and not love.
1: పరిపూర్ణ ప్రేమ స్థానమే హృదయము.
2: The heart symbolizes total love.
1: కనుక ఇట్టి పరిపూర్ణ స్థానమైనటువంటి హృదయం తత్వం లోపల దైవత్వం చక్కగా గుర్తించడానికి వీలవుతుంది.
2: విత్ టోటల్ లవ్ ఇన్ అవర్ హార్ట్ వీ కెన్ నో ద డివినిటీ.
1: ఇంకా రెండవ దినము మిథిలాపురం లోపల అనేక మంది, వందల మంది ప్రజలను పట్టి ఆ యొక్క శివధనుస్సు అనేటువంటి ఉండిన బండిని ఈడ్చుకుని వచ్చారు సభ లోపలికి.
2: ఆన్ దిస్ ఫాలోయింగ్ డే హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ బ్రాట్ దేర్,
1: హండ్రెడ్స్ కాదు థౌజండ్స్ ఆఫ్ పీపుల్ కూడా ఎత్తినా కూడా అది కదిలించలేకపోయారు.
2: హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ కుడ్ నాట్ లిఫ్ట్ దట్ శివధనుస్సు.
1: విశాలమైనటువంటి ప్రదేశంలో ఆ యొక్క శివధనుస్సును పెట్టారు.
2: ఇన్ ఎ వాస్ట్ ల్యాండ్ దట్ శివధనుస్సు ఇస్ కెప్ట్ దేర్.
1: ఇంకా దీనిని విరిచడానికి అనేక మంది రాజులు వచ్చారు.
2: మెనీ అటెంప్టెడ్ టు బ్రేక్ ఇట్.
1: దీన్ని విరిచాలని రాలేదు.
2: దే హావ్ నాట్ కమ్ దేర్.
1: సీతను పెండ్లాడాలని వచ్చారు పాపం.
2: దే హావ్ నాట్ కమ్ దేర్ టు బ్రేక్ దట్ బౌ దేర్ టు మ్యారీ సీత.
1: ఈ ఆశలన్నీ దురాశలుగా మారిపోయినాయి.
2: దట్స్ ఆల్ బికమ్ ద రాంగ్.
1: కారణం ఏమిటి?
2: వాట్ ద రీజన్?
1: ఒక ప్రతిఫల నిమిత్తమై వారు వచ్చినటువంటి వారే కానీ
2: they have come there in expectation.
1: పవిత్రమైన దివ్యత్వాన్ని ప్రకటించే నిమిత్తం రాలేదు.
2: they have not come there to manifest divinity there.
1: కానీ రామలక్ష్మణులకు ఏ అభిష్టము లేదు.
2: రామ లక్ష్మణ హ్యాడ్ నో డిజైర్.
1: ఏ ప్రతిజ్ఞలు లేవు.
2: they don't have any other idea.
1: దానిని విరుస్తామనేటువంటి ఒక అహంకారం కూడా లేదు.
2: they were not egoistic.
1: ఇష్టమే లేదు.
2: they didn't want it.
1: అందరితో కూర్చున్నారు సమానంగా.
2: they sat along with others.
1: చూచాడు విశ్వామిత్రుడు.
2: విశ్వామిత్ర సో
1: రామా,
2: రామా
1: దీన్ని నీవు విరుచగలవా?
2: can you break this?
1: నవ్వినాడు పాపం.
2: రామ స్మైల్.
1: ఇంత చిన్నదానిని ఈ చిన్న పనికి నాకు అప్పచెప్తున్నాడే.
2: హీస్ గివింగ్ ది స్మాల్ డ్యూటీ టు మీ.
1: ఈ చివరి చిన్న ధనుస్సు
2: స్మాల్ థాన్స్
1: ఎడమ చేతితో తుంచవచ్చును.
2: ఐ కెన్ బ్రేక్ ఇట్ విత్ ది లెఫ్ట్ హ్యాండ్.
1: ఇది నీవు తుంచగలవా అని చెప్పి నన్ను ప్రశ్నిస్తున్నాడు విశ్వామిత్రుడు.
2: విశ్వామిత్ర క్వశ్చన్.
1: మాయ అనుకున్నాడు.
2: ఐఎమ్ జస్ట్ ఫాలోయింగ్.
1: సరే, ఏమి కదలలేదు.
2: హీ డిడ్ మూవ్.
1: అందరూ బలశాలులందరూ వచ్చారు.
2: ఆల్ స్ట్రాంగ్ పీపుల్ కేమ్.
1: ఆ సభ లోపల రావణాసురుడు కూడా వచ్చాడు.
2: Ravanasura also was present in that court.
1: ఇతను వచ్చాడు, తన బల పరాక్రమంతా కూడాను అక్కడ ప్రదర్శించుతూ వచ్చాడు.
2: హీ స్టార్టెడ్ ఎగ్జిబిటింగ్ ఆల్ హిస్ మజిల్ పవర్.
1: కట్టె కడపటికి దాని కింద పడిపోయి కదలలేకుండా పోయాడు.
2: అల్టిమేట్లీ హీ ఫెల్ డౌన్.
1: ఈ అవమానాన్ని భరించుకోలేకపోయాడు రావణుడు.
2: రావణ కుడ్ నాట్ బేర్ ద షేమ్ దేర్.
1: అహంకార అభిమాన అసూయలు ఉండినటువంటి వారికి ఎక్కడ పోయినా కానీ అవమానం అనేటువంటిది తప్పినది కాదు.
2: ద వన్ విత్ ఈగో అండ్ జెలసీ అండ్ హేట్రెడ్ ఇస్ బౌండ్ టు
1: రావణకి ఇక్కడ కూడా పరాభవం తప్పలేదు.
2: అండ్ రావణ ఆల్సో ఇస్ పుట్ టు షేమ్ హియర్.
1: ఈ అసూయ కలిగినటువంటి రావణకి ఎక్కడ పోయినా ఈ యొక్క పరిబాధ తప్పలేదు.
2: రావణ ఫుల్ ఆఫ్ జెలసీ హస్ బీన్ పుట్ టు షేమ్.
1: అందరూ పక్కన నవ్వారు.
2: ఎవ్రీబడి లాఫ్డ్.
1: కానీ అతనికి అవమానం, ఎంత అవమానం.
2: పది
1: తలలు కూడా ఒక్కతూరు తీసినట్టుగా అయిపోయింది.
2: హీ ఫెల్ట్ యాజ్ ఇఫ్ హీ లాస్ట్ ఆల్ ద 10 హెడ్స్ బికాజ్ ఆఫ్ హ్యూమిలియేషన్.
1: ఈ సమయం లోపల
2: ఎట్ ద టైమ్
1: 14 సంవత్సరముల యొక్క వయసు కలిగినటువంటి ఈ రాములు నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చాడు.
2: రామ స్టార్టెడ్ మూవింగ్ మెజెస్టికల్లీ.
1: ఇతను వస్తుంటే సభలో ఉండినటువంటి ప్రజలందరూ కూడాను ఈ పిల్లవాడేమిటి, ఈ ధనుస్సును విరచడం ఏమిటి అని హాస్యాస్పదంగా మాట్లాడుతూ వచ్చారు.
2: ఆల్ దోస్ దట్ అసెంబ్డ్ దేర్ ఇన్ ద కోర్ట్ దే స్టార్టెడ్ మేకింగ్ ఫన్ ఆఫ్ వాట్ ఇస్ దిస్ యంగ్ బాయ్. హౌ కెన్ యూ బ్రేక్ దిస్.
1: ఇది ఆశ్చర్యం.
2: ఇట్స్ మ్యాటర్ ఆఫ్ సర్ప్రైజ్.
1: ఇది కేవలము ఒక అవమానకరమైనటువంటి రీతిగా సంచరిస్తున్నాడు ఈ పిల్లవాడెవరు.
2: దిస్ బాయ్ ఇస్ మూవింగ్ అబౌట్.
1: ఇతనికి పర్మిషన్ ఇచ్చినటువంటి వారెవరు?
2: హూ బ్రాట్ హిమ్?
1: ఈ విధంగా ఎవరికి తగినట్టు వారు మాట్లాడుతూ ఉన్నారు.
2: ఈచ్ వన్ స్టార్టింగ్ ఇన్ హిస్ ఓన్ వే.
1: రాములు వచ్చాడు.
2: రామ కేమ్.
1: నిలిచాడు.
2: హీ స్టూడ్ దేర్.
1: అంతా సభనంతా ఒక్కతూరి పరికసించాడు.
2: హీ జస్ట్ వాచ్డ్ ఆల్ అరౌండ్.
1: ఎడమ చేతితో దాన్ని ఎత్తాడు.
2: హీ లిఫ్టెడ్ విత్ ది లెఫ్ట్ హ్యాండ్.
1: ఓ, ఇంకా ఈ ఎడమ చేతితో రాములు ఎత్తేటప్పటికీ
2: చేరిన
1: ప్రజలంతా కూడా ప్రతిధ్వనులతో మిన్నుమిట్టున్నాయి.
2: ఇట్స్ ఫుల్ ఆఫ్ చీర్స్ అండ్ అప్లాజ్ రిసౌండింగ్.
1: దానిని తిరిగి నారి కట్టాలి.
2: అండ్ ఇట్ ద థ్రెడ్ హ్యాస్ టు బి టైడ్.
1: దాన్ని వంచి నారి కట్టాలి.
2: అండ్ ఇట్ హ్యాస్ టు బి బెంట్.
1: ఎడమ చేతితోనే వంచినాడు.
2: అండ్ ఇట్ బెంట్.
1: వంచేటప్పటికి విరిగిపోయింది ఈ యొక్క శివధనస్సు.
2: యాజ్ హి స్టార్టెడ్ బెండింగ్ దట్ బౌ ఇట్ బ్రోక్.
1: ఆ శబ్దము మహాప్రళయంగా రూపొందింది.
2: దట్ ఈస్ ది సౌండ్ ఆఫ్ ఎ థండర్.
1: ఈ ఆటం బాంబు హైడ్రోజన్ బాంబు వేస్తే శబ్దం ఎత్తొస్తుందో ఆ విధంగా వచ్చేసింది ఈ శబ్దం.
2: ఇట్ వాజ్ ది సౌండ్ ఆఫ్ ఎన్ ఆటం బాంబ్ ఆర్ హైడ్రోజన్ బాంబ్.
1: ఈ దృశ్యాన్ని చూచారందరూ కూడాను.
2: ఎవ్రీబడి వాచ్ ద సీన్.
1: ఆ యొక్క అయోధ్య పురివాసులంతా కూడా లేరు అక్కడ. ఇంత కూడాను ప్రతి ఒక్కరు కూడాను స్త్రీలందరూ కూడా ఆశ్చర్యపడిపోతున్నారు.
2: ఆల్ విమెన్ ఎవ్రీబడి అరౌండ్ దే సర్ప్రైజ్.
1: మిథిలాపుర స్త్రీలందరూ కూడాను మా సీతమ్మకు తగినటువంటి వారు చిక్కాడురా అనుకున్నారు.
2: ఆల్ లేడీస్ దేర్ ఇన్ మిథిలాపుర థాట్ దట్ ఏ రైట్ మ్యాన్.
1: చేరిన స్త్రీలందరూ కూడాను రాముని వర్ణించేటువంటి వారే.
2: అండ్ దేర్ విమెన్ స్టార్టెడ్ డిస్క్రైబింగ్ రామ.
1: అట్టి వర్ణిస్తూ ఉండిన సమయం లోపల
2: యాజ్ దే వర్ డిస్క్రైబింగ్ హిమ్
1: ఇంకా వివాహమునకు సిద్ధం చేశారు.
2: ఆల్ ప్రిపరేషన్ ఫర్ ద వెడ్డింగ్ వాజ్ మేడ్.
1: విశ్వామిత్రుడు వచ్చి రాముని అడిగాడు.
2: విశ్వామిత్ర కేమిన్ ఆశ్రామ.
1: నీవు తయారుగా ఉన్నావా?
2: ఆర్ యూ రెడీ నౌ?
1: ఏమిటి ఇది స్వామి?
2: వాట్ ఇస్ దిస్ స్వామి?
1: పితృఆజ్ఞ పేరు పరిపాలించేటువంటిది నా సహజ ధర్మము.
2: ఇట్స్ మై నేచురల్ క్వాలిటీ టు ఒబే ద కమాండ్ ఆఫ్ మై ఫాదర్.
1: తండ్రి ఆజ్ఞ లేకుండా నేను ఆ సీతను కూడా చూడను.
2: వితౌట్ ఫాదర్స్ పర్మిషన్ ఐ డోంట్ లుక్ ఎట్ ది ఫేస్ ఆఫ్ సీత.
1: కనుక తల్లిదండ్రులకు దీన్ని వార్తను పంపించండి.
2: Send a message to my parents.
1: వారి ఇష్టం పై నా ఇష్టం ఆధారపడి ఉంటుందన్నా.
2: Basing on their permission, I would follow.
1: పోని నిష్ఠార్థమైనా చేసుకోవచ్చును, మాలైనా వేయించుకోండి అన్నారు.
2: I said at least engagement can be done, at least garland.
1: నేను ఎప్పుడు ఎంగేజ్ లోనే ఉంటున్నాను.
2: I said I'm always engaged.
1: నాకు ఈ ఎంగేజ్మెంట్ అక్కర్లేదు.
2: I don't want this.
1: సీతను కూడా నేను చూడనక్కర్లేదు.
2: I don't want to see Sita.
1: ఎందుకనగా?
2: Reason.
1: వివాహం కాక పూర్వము పర స్త్రీని చూడటం మహాపాపం అనేటువంటి సత్యం నాకు తెలుసున్నాడు.
2: ఐ నో ది ట్రూత్, బేసిక్ ట్రూత్, దట్ టు లుక్ ఎట్ ఎ ఉమన్స్ ఫేస్ బిఫోర్ మ్యారేజ్ ఇస్ ది వర్స్ట్ సిన్.
1: కనుక అంతవరకు నేను చూడను.
2: టిల్ దెన్ ఐ డోంట్ సీ.
1: నేరుగా ఇంటికి వెళ్ళాడు తన గదికి.
2: హి వెంట్ హోమ్ స్ట్రైట్ టు హిస్.
1: జనక మహారాజు చేయవలసిన ప్రయత్నాలంతా చేస్తున్నారు.
2: జనక వాస్ మేకింగ్ ఆల్ ప్రిపరేషన్స్.
1: అనేక రథములు పంపించాడు అయోధ్యకు.
2: సో మెనీ చారియట్స్ వర్ సెంట్.
1: ఈ జరిగిన వార్త అక్కడ లెటర్ పూర్వకంగా రాశారు.
2: హోల్ మెసేజ్ ఇస్ కన్వే.
1: ఇంకా వస్తున్నారందరూ.
2: All started reaching.
1: ఆ స్త్రీలంతా చూస్తున్నారు.
2: All women were watching.
1: రారే చూడగ పోదాము రాముల పెళ్లి, రారే చూడగ పోదాము.
2: Let us go and see the wedding of Rama.
1: రారే చూడగ పోదాం రమణులందరూ చేరి, కురుభద్ర గోత్రాది సుని పెళ్లి, రారే చూడగ పోదాము.
2: Let all ladies go together to see the wedding of Rama.
1: మించి మగల్ కడ నుంచి తిగ్గున తల వంచి, వశిష్ట రప్పించి ఖడ్గమును తెప్పించి, దూలాల్పై గుప్పించి గుప్పించి ఇప్పించి మెప్పించి రప్పించుట, రారే చూడగ పోదాము. ఈ విధంగా స్త్రీలంతా కూడా వర్ణిస్తుంటున్నారు.
2: లైక్ దిస్ ఆల్ లేడీస్ స్టార్టెడ్.
1: ఇంతే కాదు,
2: స్త్రీలు
1: మించిన మిక్కుటాలు, వింతల బంగళాలు, ముత్యపు తోరణాలు, మూలల కిక్కిటీలు.
2: You find so many precious dimes and buntings over
1: there. Vajrala rugulu, vajrala rugulu.
2: There are diamonds.
1: Tapina neelalu.
2: And full of precious
1: dimes. Neelalu veyarlu, noorarlu, bazarlu, rare chudaga podamu.
2: There are so many vast streets, they are highly decorated. Let's go and see them.
1: ఇలాంటి అందమైనటువంటి ఈ జీవితంలో లభ్యం కానటువంటి ఈ మహాపవిత్రమైనటువంటి సన్నివేశానికి అందరూ వెళదాం, రండి.
2: Let's go and attend that sacred function there.
1: అని ఆడవారంతా బయలుదేరుతున్నారు.
2: సో సేయింగ్ ఆల్ లేడీస్ స్టార్టెడ్ గోయింగ్.
1: అయోధ్య వాసులే కాకుండా ఈ మిథిలాపుర వాసులు అందరూ కూడా అక్కడే చేరిపోయారు.
2: నాట్ ఓన్లీ దోస్ దట్ బిలాంగ్ టు అయోధ్య, ఆల్ మిథిలాపుర పీపుల్ దేర్ గ్యాదర్డ్ దేర్.
1: మిథిలాపుర వారు మరొక రీతిగా పాడుకుంటూ ఉన్నారు.
2: మిథిలాపుర ఇన్హాబిటెంట్ స్టార్ట్
1: కళ్యాణము చూతము రండి, కౌసల్య తనయుని కళ్యాణము చూతము రండి.
2: లెట్ అస్ సీ ది వెడ్డింగ్ ఆఫ్ రామ ద సన్ ఆఫ్ కౌసల్య.
1: సన్నమగు వింతనగాలట పిల్లన గోవులు బేరి మృదంగము.
2: యు ఫైండ్ ఆల్ ది డ్రమ్ బీట్ అండ్ ఆల్సో బ్లోయింగ్ ఆఫ్ ది ఫ్లూట్.
1: రథములు గజములు తురగము మేనక.
2: యు ఫైండ్ ది చారియట్స్ ఇన్ ది హాల్.
1: వారి వెంటగున వృద్ధవ కౌశికులు, కౌశిక వెంటనే వృద్ధ దశరథుడు, దశరథ వెంటనే మంత్రి సమంత్రులు. అత్యద్భుతముగా ఆనందముగా అయోధ్య అంతయు కదలి వచ్చినదట కళ్యాణము చూతము రండి.
2: యు ఫైండ్ ది కౌశిక, ది విశ్వామిత్ర, ద దశరథ, ఆల్ ద అసోసియేట్స్, దే ఆర్ ఆల్ మూవింగ్ టువర్డ్స్ దట్ ఇన్ ఎ ప్రొసెషన్. లెట్ అస్ సీ దట్ వెడ్డింగ్.
1: అంబారిపై అలగు తేజమట,
2: యు ఫైండ్ ఇట్ ఆన్ ది బ్యాక్
1: ఆఫ్ దగ్గర నిలిచేది దివ్య రాములట,
2: విత్ ఆల్ ది లైట్
1: బ్రామ అంకమున రమణ సీతయట.
2: అండ్ యు ఫైండ్
1: సీతారాముల సోదర సేవట, చిరునవ్వున మన క్షేమమడుగున్నట,
2: their smile will give us
1: shemam adiginarku kadalini kadalini madalika palukaka kalyanam thootamurarandi.
2: Let us see their smiles and let us have all the fun. Let's go there.
1: ఒక్కతూరి ఆ యొక్క సుందర రూపుని చూస్తే మనకు చాలు.
2: ఇట్స్ ఎనఫ్ ఇఫ్ వి సీ దేర్ బ్యూటిఫుల్ ఫామ్.
1: రండి పోదామని అందరూ వచ్చేస్తున్నారు.
2: ఇట్స్ ఎనఫ్ ఇఫ్ వి సీ దేర్ బ్యూటిఫుల్ ఫామ్ వన్స్. లెట్స్ గో.
1: నాలుగవ దినము
2: నెక్స్ట్ డే
1: అప్పటికి దశరథ మహారాజు సామంతులు అందరు కూడా రథాల్లో వచ్చి దిగారు.
2: దశరథ అండ్ ఆల్ హిస్ అసోసియేట్స్ కేమ్ దేర్.
1: ఆనాడు వివాహంలోకి తయారైనారు.
2: దే వర్ రెడీ ఫర్ ద వెడ్డింగ్.
1: అప్పుడు శ్రీరామచంద్రుని చక్కగా అలంకారం చేశారు.
2: అండ్ రామచంద్ర హ్యాడ్ ఆల్ డెకరేషన్స్.
1: అక్కడ ఈ కళ్యాణం జరిగే పరిస్థితిలో వారు మహారాజులు
2: ఎంపరర్స్
1: తలంబ్రాలు పోయడానికని ముత్యములన్నీ తెచ్చి తట్టల్లో పెట్టుకున్నారు.
2: తలంబ్రాలు సీక్రెట్ రైస్ యాస్ యు నో దే బ్రాట్ పర్ల్.
1: భారతీయ సంస్కారంలో సంస్కృతి యందు ఇది ఒక ప్రధానమైన ప్రచారము ఆచారము.
2: ఇట్ ఈస్ ఎ ట్రెడిషన్ అండ్ కన్వెన్షన్.
1: సీత ఆ తలంబ్రాలు తీసుకోవడానికి దోసలు పట్టినప్పుడు ఈ తెల్లని ముత్యములంతా కూడా ఎర్రగా కనిపిస్తున్నాయి.
2: యాజ్ సీత హెల్డ్ ఇన్ హర్ పామ్స్ ద వైట్ ప్రెషస్ పర్ల్స్ దే లుక్డ్ రెడ్.
1: అనగా సీత తెల్లని మనిషి.
2: సీత ఇస్ బ్రైట్ వైట్.
1: ఆ తెల్లని ముత్యములు ఆ దేహంలో పడేటప్పటికి అదంతా ఎర్రగా కనిపిస్తున్నాయి.
2: దోస్ పర్ల్స్ లుకింగ్ రెడ్.
1: అవి తీసి రాముని తలపైన పోసింది.
2: అండ్ హీ జస్ట్ ప్లేస్ దెమ్ ఆన్ ద హెడ్.
1: రాముని తలపైన పోసేటప్పటికి ఆ తెల్లని రుమాల చుట్టుకున్నటువంటి ఆ యొక్క కలరుకు ఈ ముత్యమునంతా తెల్లగా కనిపిస్తూ వచ్చాయి.
2: బికాస్ ఆఫ్ ది వైట్ టర్బన్ హీ వాస్ వేరింగ్ ఆల్ ద పర్ల్స్ లుక్డ్ వైట్.
1: క్రింద పడేటప్పటికి రాముని యొక్క వర్ణము నీలవర్ణము. నీలవర్ణం చూసేటప్పటికి ఆ ముత్యమునంతా నీలంగా మారిపోయినాయి.
2: దోస్ ఆర్ ద పర్ల్స్ దట్ ఫెల్ ఆన్ ద గ్రౌండ్ బికాస్ ఆఫ్ రామాస్ బ్లూ కలర్ రిఫ్లెక్షన్.
1: చేతున్నప్పుడు తెల్లగా ఎర్రగా, తలపైన పోసినప్పుడు తెల్లగా, కింద పడినప్పుడు పచ్చగా నీలంగా, ఈ విధంగా రంగులు మారుతూ వచ్చాయి ముత్యములు.
2: So in the palm of Sita they were red on the head of Rama, they were white on the ground, they were blue.
1: ee kalyanam anetundi jagat kalyanam gane roopondindi.
2: This divine wedlock is the wedding of the entire world.
1: Aithe ee ramulu ee danusuni inta sool alit sooliluga etadamlo unnatundi kaaranam emiti.
2: What is the reason behind lifting this bow?
1: Sita bhujata.
2: Sita is the daughter of mother.
1: Ini science kuda nu angikaranu tappadu.
2: Science must necessarily agree.
1: Bhoomi lopala magnetic power ekkuga untundali.
2: If there is an earth, there is magnetic power.
1: Kabatti Sita poorthi magnetic power e.
2: Therefore mother Sita is full of magnetic principle.
1: Sita ee yokka deenini sulabhanga ettagaligindi.
2: Therefore she could lift this bow easily.
1: Sita nu choochetappudike aa yokka dhanussu paiki lestu vachindi.
2: As Sita approached, this bow started lifting.
1: ఆమె భూజాత.
2: షీఈస్ ది డాటర్ మదర్.
1: రాముడు ఎవరు తెలుసునా?
2: యు నో హూ ఇస్
1: సాక్షాత్ నారాయణ మూర్తి,
2: గాడ్ హింసెల్ఫ్.
1: ఆయన 100% మ్యాగ్నెట్.
2: 100% మ్యాగ్నెట్.
1: అందువల్ల దానికి బరువు ఎత్తనక్కర్లేదు, అదే తన దగ్గరికి వచ్చేసేస్తుండాలి.
2: సో హీ నీడ్ నాట్ లిఫ్ట్, ఇట్ స్టార్ట్స్ బీయింగ్ డ్రాన్ టువర్డ్స్ ద మ్యాగ్నెట్.
1: ఇరువురికి ఉండినటువంటి సంబంధ బాంధవ్యమే ఈ యొక్క లోక కళ్యాణము.
2: దిస్ ఈస్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విచ్ ఇస్ ద వెడ్లాక్ ఆఫ్ ద వరల్డ్.
1: కనుకనే ఈ ఇరువురు కూడాను సాక్షాత్ దైవశక్తులు.
2: Both are the divine parts.
1: వీరి తేజస్సు ఏ విధంగా ఉంటున్నాయి?
2: How is their brilliance?
1: ఎక్కడ మ్యాగ్నెట్ ఉంటుందో ఎలక్ట్రిక్ పవర్ ఎంత వస్తుంటాయి.
2: Where there is magnet, there is electricity.
1: ఆ ఎలక్ట్రిక్ పవర్ శక్తియే ఈ సీతారాముని యొక్క తేజస్సులు.
2: This electric power, electricity is the brilliance of Sitaram.
1: ఈ కాంతి సర్వత్రా వ్యాపించిపోతుంటుండాలి.
2: That light spreads all over.
1: ఇది లైట్ యొక్క ప్రకాశ శక్తి.
2: This is the power of the light.
1: ఈ సర్వము మన యొక్క దేహము యందే ఉంటున్నాయి.
2: Everything is within our body.
1: ఒకరి యందు అధికంగా ఉండొచ్చు, ఒకరి యందు తక్కువగా ఉండొచ్చును.
2: It might be present in excess in one, less in another.
1: సీతారాముని యందు మాత్రము ఈ విధమైనటువంటి సర్వశక్తులు ఉంటున్నాయి.
2: But in సీతారామా they are present to the maximum.
1: ఇది ఎంత లోకోద్ధార నిమిత్తమై,
2: it's for the emancipation of the world.
1: ఈ దుర్మార్గము రాక్షసత్వం అనేటువంటి దాన్ని సంహరించే నిమిత్తమై,
2: to kill the demonic quality in the wicked body.
1: ఈ నిమిత్తమైనటువంటి వేషముల చేత,
2: because of this,
1: మానవాకారంలో ధరించి,
2: they have taken human form.
1: మోహములో ముంచినట్టుగా నటించి,
2: as if they pretend as if they
1: are ప్రకటింపజేసి,
2: and they give the lie.
1: దైవత్వాన్ని అందిస్తూ వచ్చారు ఈ రామావతారము.
2: And they confer divinity.
1: ఈ విధంగా కళ్యాణం ఆనాడు మంగళకరంగా జరిగింది.
2: Wedding was performed in the most auspicious way.
1: కనుక ఆ కళ్యాణం తరువాత మరి ఏమేం జరిగిందని రేపు మనం ముచ్చటించుకుందాం.
2: What happened after this wedding? Bhagavan will tell us tomorrow.

రాజహరాజు సురులెల్లను తింపగా ఆనందముతో అయోధ్యని

0: Love is God. God is love. Therefore, there should be a connection, contact, love to love. That should be the proper procedure. And therefore, if you strengthen this love, you will be unparalleled, unbeaten.
1: Premaswarupulara.
0: Embodiments of love.
1: మీరందరూ ఏదో ఇది కాన్ఫరెన్స్ అని ఈ కాన్ఫరెన్స్లో మీరు అటెండ్ కావటము తక్కువ టైం, కానీ మీరు వర్ణించటం చాలా గొప్పగా వర్ణిస్తున్నారు. మీరు ఆశించినంత ఆశ ఫలము మీకు ఇంకా దక్కలేదు.
0: యు ఆల్ హ్యావ్ అసెంబ్లెడ్ హియర్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద కాన్ఫరెన్స్ for a brief period of time, but your experience, your narration, your description is far, far beyond. Yet you are to experience that what you really deserve and expect.
1: Sadbhaktulandaru bhagavantuda anchu chevula kimpuga smarana cheyidinam bidala vetalanni ప్రీతితో నెరవేర్చి అన్నదమ్ముల మార్కినున్న దినము దైవ చింతన చేయు దాస బృందములకు ప్రీతి మృష్టాన్నము పెట్టు దినము దినము కాని తక్కినవన్నీ కూడాను తద్దినాలే.
0: When all devotees gather and sing in praise of God, you made the day. When you serve the poor and the needy, and all people mingle with each other as fraternity, brotherhood, when all servants of God are fed with sumptuous, delicious meal, that is the real day, which is well spent. All the rest of the days are annual ceremonies or obituary.
1: Premaswarupulara.
0: Embodiments of love.
1: Prema ante emito ee naati yuttulaku neti karyakramam gurinchi neti kartavyanni gurinchi neti pravartanna gurinchi meeru cheptunnare kaani prema anaga idi kaadu nijamaina prema.
0: All the observations you made on love are based on the activity going on here, your behavior in the campus, and the duties that lie ahead of you in future.
1: Rendu hrudayamulo unnatundi prema kaadu.
0: It's not the love that is limited to the two individuals.
1: Ekatma prema ne nijamaina prema.
0: The true love is the spirit of oneness.
1: Okaru ivvatamu marakaru puchukovatamu idi prema kaadu.
0: Give and take does not reflect the spirit of love.
1: Nirantaramu sarvakala sarvavastalayandu kudanu ichukovatame mana yokka nijamainatundi prema.
0: The true love demands of us to continue to give and give throughout.
1: Kashtara samayam lopala manamu velukuku velutunnam adi chaala porapatu.
0: We retreat, go back in times of difficulties, it is a mistake.
1: Adi prema anipinchukodu.
0: You cannot call it love by any standard.
1: అది స్వార్థమైనటువంటి ప్రేమ.
0: ఇట్ ఈస్ సెల్ఫిష్నెస్.
1: స్వార్థం అన్నటువంటిది త్యజించి పరార్థం అన్నటువంటిది భ్రమించి యథార్థమైనటువంటి ప్రేమలో మనం ప్రవేశించాలి.
0: సో యూ హ్యావ్ టు గివ్ అప్ స్వార్థ ద సెల్ఫిష్నెస్ అండ్ యూ షుడ్ బీ ఆఫ్టర్ పరార్థ ద స్పిరిచువాలిటీ అండ్ అండర్స్టాండ్ యథార్థ ద సిగ్నిఫికెన్స్ అండ్ ద డెప్త్.
1: పదార్థం యథార్థమునకు ఎంత భేదమున్నదో మీరు గుర్తించాలి.
0: యు షుడ్ నో ద డిఫరెన్స్ బిట్వీన్ పదార్థ ద మెటీరియల్ అండ్ ది యథార్థ రియాలిటీ.
1: ఈ మెటీరియల్ అనేటువంటిది మ్యాటర్తో కూడినటువంటిది, అది ఏ పదార్థం?
0: పదార్థ ఇస్ మెటీరియల్ ఆర్ మ్యాటర్.
1: ఎట్టి మ్యాటర్తో కూడా నువ్వు చేరినటువంటిదే యథార్థం.
0: బట్ యథార్థ ద రియాలిటీ ఈజ్ బియాండ్ ద మెటీరియల్ ఆర్ మ్యాటర్.
1: సర్వం కల్విదం బ్రహ్మ, అన్నింటి యందు కూడాను సుఖదుఃఖ సమయవస్థ లాభో లాభ జయాజయాత్ అన్నటువంటిది ఏకత్వంగా మనం భావించాలి.
0: వి హ్యావ్ టు కన్సిడర్ విత్ ద స్పిరిట్ ఆఫ్ ఈక్వల్ మైండెడ్నెస్ ఆర్ ఈక్వానిమిటీ, కన్సిడరింగ్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ డివైన్, బి దట్ ది మూమెంట్స్ ఆఫ్ గెయిన్ ఆర్ లాస్, పెయిన్ ఆర్ ప్లెజర్.
1: మనస్సును ఎట్టి సంబంధము పెట్టుకోకూడదు.
0: వీ షుడ్ నాట్ హ్యావ్ టోటల్ ఐడెంటిఫికేషన్ విత్ ద మైండ్.
1: మైండ్తో కూడినప్పుడు అది కేవలం ఒక మ్యాటర్గా చేరుతుంది.
0: ఇఫ్ యు ఆర్ అటాచ్డ్ టు ది మైండ్ ఇట్ విల్ టేక్ యూ టువర్డ్స్ మ్యాటర్.
1: కానీ మ్యాటర్కు తనకు ఎటు సంబంధం ఉండకూడదు.
0: దేర్ షుడ్ నాట్ బి ఎనీ రిలేషన్షిప్ బిట్వీన్ ద మ్యాటర్ అవుట్ సైడ్ అండ్ ద మైండ్ విదిన్.
1: మనసు చేరిన దగ్గర అంతా కూడాను భిన్నత్వమే ఏర్పడుతుంది, కానీ ఏకత్వం అనేటువంటిది ఏర్పడదు.
0: వేర్ ఎవర్ మైండ్ గెట్స్ ఇన్ యు ఆల్వేస్ నోటీస్ డ్యుయాలిటీ, నో స్కోప్ ఫర్ నాన్ డ్యువలిజం.
1: రెండుగా చేరినటువంటిది అది సరి అయినటువంటి భక్తియే కాదు.
0: దట్ విచ్ ఇస్ డ్యువల్ డస్ నాట్ స్టాండ్ ఫార్ ట్రూ డివోషన్.
1: కనుక ప్రేమస్వరూపులారా, మీ యందున్నది పరుల యందున్నది కూడాను ఒక ప్రేమ మాత్రమే.
0: Therefore, understand clearly, that love which is within you is very much same as the love in others.
1: ప్రేమ ఏకత్వం అనేటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించడమే భక్తుని యొక్క ప్రధానమైన కర్తవ్యము.
0: ఇట్ ఈస్ మోస్ట్ ఎసెన్షియల్ ఫర్ ఎవ్రీ డివోటీ టు రియలైజ్ దట్ లవ్ ఈజ్ వన్.
1: రెండుగా చేరినటువంటిది ఇది భక్తి కానేరదు.
0: Duality is not devotion.
1: ఇది ద్వైతంతో కూడినటువంటిది.
0: ఇట్ గోస్ ఆఫ్టర్ దిస్ డ్యువలిజం ఆర్ డ్యువలిస్టిక్ అప్రోచ్.
1: ఈ డ్యువలిజం అనేటువంటిది భక్తియే కాదు.
0: డ్యువలిజం ఈజ్ నాట్ ట్రూ డివోషన్.
1: ఏకత్వమైనటువంటిదే భక్తి.
0: నాన్ డ్యువలిజం ఈజ్ డివోషన్.
1: కనుక మనము ప్రేమను ప్రేమగానే అందించాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ లవ్ ఫర్ లవ్ సేక్.
1: ప్రేమ రూపము బ్రహ్మము ప్రేమమయము, ప్రేమ ప్రేమతో సంధింప నియమమగును. కాన ప్రేమను గట్టిగా పట్టియున్న అద్వితీయము చేర్చగా అర్హుడగును.
0: దేర్ఫోర్ గాడ్ ఇస్ లవ్, లవ్ ఇస్ గాడ్. Strengthen this love. That should be our duty and responsibility. There should be love-to-love connection only, so that you can be non-dual.
1: Itti laukakamainatundi prema jagattulo ee naadu tellavari modalu raatri varaku kudanu ide jarugutu untunnadi. Deenni prema prema prema ani andaru kudanu bhramistunnaru.
0: The love that we experience from dawn to dusk, right time we get up from bed until we retire, we call this love in this world. This is not love at all in the true sense.
1: ఈ ప్రేమ దీనిని ప్రేమ అనిపించుకోదు.
0: This worldly love is not true love.
1: ప్రేమకు ఒక్కటే ఆకారము, ఒక్కటే మార్గము, ఒక్కటే గమ్యము, ఒక్కటే ధన్యము.
0: Therefore, the love has got only one goal, only one path, only one redemption, ఓన్లీ వన్ ఫుల్ఫిల్మెంట్.
1: ఇట్టి ప్రేమను మనం భిన్నంగా భావించుకోవటం చాలా పొరపాటు.
0: టు డివైడ్ లవ్ ఈజ్ ఎ బిగ్ మిస్టేక్.
1: దీన్ని మనం నిజమైనటువంటి ప్రేమగా భావించి దాన్ని అనుసరిస్తూ పోతున్నాం మనము.
0: We go by the path of the divided love.
1: Preme daivamu, daivamu prema.
0: Love is God, God is love.
1: Live in love.
0: Live in love.
1: Ee prema appude okkatiga cherthundi.
0: Then only you will find oneness in love.
1: Itti premanu ఎట్టి హృదయంలో నాటుకుందరో అట్టి సార్థకతను వారు పొందుదురు.
0: ద డే వెన్ యు సో ద సీడ్స్ ఆఫ్ లవ్ న్యాచురలీ యూ విల్ ఎంజాయ్ ఎక్స్పీరియన్స్ ద రిజల్ట్ ద బేరింగ్ ఆఫ్ ఇట్.
1: ప్రేమ ముదిత మనసుకో రామ రామ రామ్.
0: సే ది నేమ్ ఆఫ్ గాడ్ విత్ ఆల్ లవ్.
1: కానీ ఏ పేరు చూచినప్పటికీ అది ప్రేమ కింద చేరినటువంటిది.
0: యు మే గివ్ ఎనీ నేమ్ టు గాడ్ బట్ ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ లవ్.
1: ఇట్టి ప్రేమను, ఇట్టి పవిత్రమైన ప్రేమను, ఇట్టి సార్థకమైన ప్రేమను, ఇట్టి ఏకత్వమైన ప్రేమను, ఇట్టి మధురమైనటువంటి ప్రేమను మనము అనేకంగా భావించుకుని దాన్ని అనుసరిస్తూ వెళుతున్నాము.
0: This sacred love, this one love, this love that will give us redemption, liberation, this nectarine love is viewed as a dual or divided.
1: Kanuka idi ishta premalu yendu kudanu ishta kashtamalu yendu kudanu ekangane untundali.
0: The love should remain as it is uniform in likes and dislikes, in difficulties and also in moments of pleasure.
1: దీనిలో ఎట్టి భేదములు కూడాను ఆవిర్భవించుటకు అవకాశమే లేదు.
0: There is no scope for differences to exist in love.
1: అది మనలో ఆవిర్భవించేటువంటి యొక్క భేదములే కాని ఈ భక్తి యందు ఎట్టి భేదములు కూడాను కాలరావు.
0: All the differences are because of you, but in devotion there are no differences.
1: You and I are one.
0: The reality says you and I are one.
1: You, neevu, I, nenu. Neevu, nenu. Aneetundi ikkada ye maatramu bhedam undakoodadu.
0: We should not have differences such as you and I.
1: యూ అనేటువంటిది కేవలం థర్డ్ పర్సన్.
0: వెన్ యు సే యూ ఇట్ రిఫర్స్ టు థర్డ్ పర్సన్.
1: ఐ అనేటువంటిది ఏకాత్మ పర్సన్.
0: అండ్ దిస్ ఐ ఈజ్ సింగులర్ దట్ స్టాండ్స్ ఫర్ వన్నెస్.
1: కనుక యూ అండ్ ఐ ఆర్ వన్ అనేటువంటి దాంట్లో ఈ యూ అనేటువంటిది ఏమాత్రము ఉండకూడదు.
0: దేర్ఫోర్ దేర్ షుడ్ నాట్ బి ఎనీథింగ్ లైక్ ది అదర్ యూ.
1: కనుక మనము ఇట్టి భేదమును దూరం చేసి దివ్యత్వాన్ని, పవిత్రతను మనం ఆచరించాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ గివ్ అప్ దిస్ డ్యూయలిస్టిక్ మైండ్ అండ్ ట్రై టు అటైన్ ద డివినిటీ అండ్ శాంక్టిటీ బిహైండ్ దిస్ వన్నెస్.
1: ఈ ప్రేమతత్వం అనేటువంటిది ఇది అనుభవించవలసిందే కాని బోధించుటకు ఏమాత్రము సాధ్యం కాదు.
0: లవ్ is not comparative, is not competitive, but love has to be experienced.
1: Kani ee naati premanu veeru laukikamainatundi margamulo arthamu teeskoni tadvara daarini maarpulu chesukuntunnaru.
0: But we understand love from the physical point of view, from the worldly point of view, interpret and follow.
1: Ee prema dehamunaku etti sambandhamu undakoddu.
0: Love should not have any links with the physical body.
1: ee deham tho koodinatundi anta kodanu matter tho koodinatundi.
0: The body is composed of matter only.
1: ఈ మ్యాటర్తో కూడినటువంటిది కేవలము ఒక స్కూటర్ మాదిరి పోతుంది, కానీ ఇది నిజమైనటువంటి ఒక శాంతికి అందించదు.
0: దిస్ బాడీ మూవ్స్ అహెడ్ మూవ్స్ ఫార్వర్డ్ లైక్ స్కూటర్ బట్ ఇట్ డస్ నాట్ హెల్ప్ యూ టు అండర్స్టాండ్ ద రియాలిటీ.
1: కనుక మనము ఏ ఆత్మను సంబంధించింది కాకుండా ఏకాత్మ భావము ఒకటిగా పెట్టుకుంటే ఆల్ ఆర్ వన్, బీ అలైట్ టు ఎవరీ వన్.
0: ఇఫ్ వీ డు నాట్ ప్రొసీడ్ ఇన్ దిస్ డ్యూయల్ వే, ఇఫ్ వీ డు నాట్ గో బై దిస్ డివైడెడ్ మైండ్, ఇఫ్ యూ రిలై ఆన్ ద వన్నెస్ యూ విల్ అండర్స్టాండ్ దట్ ఆల్ ఆర్ వన్.
1: బీ అలైక్ టు ఎవరీ వన్,
0: బీ అలైక్ టు ఎవ్రీ వన్.
1: కనుక మనము ఈ ప్రేమతత్వాన్ని ప్రాకృతమైనటువంటి మార్గంలో మనము తీసుకుని పోతున్నాము, అదే పెద్ద పొరపాటు.
0: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్ ఇఫ్ యూ అలౌ ద లవ్ టు ట్రెడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ వరల్డ్.
1: కానీ ఇందులో రెండింటి ఏమాత్రము చేరకూడదు.
0: దేర్ షుడ్ నాట్ బి దిస్ డ్యుయలిస్టిక్ వే ఇన్ లవ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీరందరూ కూడాను భిన్నంగా కనిపించినప్పటికీ అందరూ చేరి ఒకే ప్రేమని, అందుకోసమనే నేను ప్రేమాత్మ స్వరూపులారా అని పిలుస్తున్నాను.
0: దో యు ఆర్ మెనీ హియర్ ఇన్ నంబర్స్ డిఫరెంట్ ఇన్ ఫార్మ్స్ బట్ లవ్ ఈజ్ సేమ్ ఇన్ ఎవ్రీబడి. దేర్ఫోర్ భగవాన్ అడ్రెసెస్ యాజ్ ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ప్రేమ ఒక్కటే కాని అనేకంతో కూడినటువంటిది కాదు.
0: లవ్ ఈజ్ ఆల్వేస్ వన్ అండ్ ఈజ్ నెవర్ డివైడెడ్.
1: కనుక మీరు దైవ ప్రేమను ఏకంగా బయలు భావించండి.
0: దేర్ఫోర్ కన్సిడర్ ద డివైన్ లవ్ యాజ్ యూనిటీ వన్ ఓన్లీ.
1: ఇట్టి ప్రేమనే నిజమైనటువంటి భక్తి కింద చేరుతుంది.
0: సచ్ లవ్ ఈజ్ ట్రూ డివోషన్.
1: కనుకనే జయదేవుడు, గౌరాంగదుడు, ఏకసుందరుడు వీరందరూ కూడాను దేహమును వేరువేరుగా భావించినప్పటికీ ప్రేమతత్వాన్ని ఏకంగానే తీసుకుని పోయారు.
0: దేర్ఫోర్ గ్రేట్ పీపుల్ లైక్ జయదేవ, గౌరాంగ, దో దే హ్యావ్ డిఫరెంట్ బాడీస్ ద వెస్టియర్ దే హ్యావ్ టేకెన్ అపాన్ దెమ్సెల్స్ బట్ దే ఆల్వేస్ ప్రొసీడెడ్ అలాంగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ విచ్ ఇస్ వన్ అండ్ ద సేమ్.
1: మీరా, సక్కుబాయి వీరందరూ కూడాను ప్రేమ అనేటువంటి దీంతో ఒక్క మార్గంలోనే పోయారు. కానీ కృష్ణ అని, రామ అని, గౌరంగ అని వేరు వేరు పేర్లతో వీరు అనుభవించలేదు.
0: లైక్ వైజ్ డివోటీస్ లైక్ మీరాబాయి, సక్కుబాయి ఆల్వేస్ హ్యావ్ ప్రొసీడెడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ లవ్, సింగిల్ మైండెడ్నెస్, వన్ పాయింటెడ్నెస్. దే నెవర్ అబ్జర్వ్డ్ ఎనీ డ్యుయాలిటీ ఆర్ డివైడెడ్ మైండ్.
1: కనుక వారు డ్యుయాలిటీ తీసుకుని పోవటం చేతనే వాళ్ళు పూర్తి పతనమైపోయారు.
0: Those that go by duality ruin themselves.
1: మనం డ్యుయాలిటీలో తేలుకోకూడదు.
0: So we should never be dualistic in our approach.
1: ఏకాత్మ భావంతోనే మనం అనుభవించాలి.
0: We should experience that one-pointedness, that is the experience of the self.
1: కనుక రామ అను, కృష్ణ అను, శ్యామ అను, ఈశ్వరను ఏ పేరు పెట్టించినప్పటికీ ఒక్కటే దీని యొక్క గమ్యము.
0: యు మే గివ్ ఎనీ నేమ్ లైక్ రామ, కృష్ణ, శ్యామ, ఈశ్వర, బట్ ద గోల్ ఈజ్ వన్.
1: ఇట్టి గోల్ను మాత్రం మనం మర్చిపోకుండా తీసుకోవాలి.
0: వీ షుడ్ నెవర్ ఫర్గెట్ అవర్ గోల్.
1: కృష్ణుడు రాధకు కనిపించుకోకుండా పోయాడు. కృష్ణుడు రాధకు కనిపించకుండా వెళ్ళాడు.
0: ఇట్ సో హ్యాపెండ్ that Krishna was not noticed by Radha.
1: Kani aakaramnu Krishna ga bhavinchukoni ee aakaram kosamu ee aneka vidhamuluga kudanu paritapinchi prayanalu chesindi.
0: But

0: that depth.
1: Prema goppa shaktivantamainatundi.
0: Love is highly powerful.
1: Deeni shakti mari deniki kuda nu raadu.
0: The power of love is not noticed anywhere.
1: ఈ పవర్ ఆఫ్ లవ్ ను ఎన్ని విధాల పరిశోధన చేసినప్పటికీ ఇది చిక్కేది దక్కేది కాదు.
0: ఇన్వెస్టిగేషన్ ఎక్స్పెరిమెంటేషన్ విల్ నెవర్ గివ్ యూ రిజల్ట్స్ టు నో ద పవర్ ఆఫ్ లవ్.
1: ప్రేమ ప్రేమ చోటనే ఉంటుంటుంది కానీ అన్య మార్గం ప్రవేశించదు.
0: లవ్ కెన్ బి అండర్స్టూడ్ ఓన్లీ బై ఎస్టాబ్లిషింగ్ లింక్స్ లవ్ టు లవ్, నథింగ్ ఎల్స్.
1: కానీ మహారాణా ఈ దేవాలయం లోపల భజన చేస్తూ ఉండగా కానీ ఆమెకు తగినటువంటి శిక్ష ఇస్తూ వచ్చాడు భర్త.
0: ది హస్బెండ్ రాణా కుడ్ నాట్ బేర్ మీరాబాయ్ సింగింగ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ గాడ్ దేర్ ఇన్ ద టెంపుల్.
1: రాణా, ఇక్కడ నీవు ప్రయత్నించడానికి వీలు లేదు, ఇది నేను కట్టిన దేవాలయము, గెట్ అవుట్ అన్నాడు.
0: రాణా సెడ్, This is the temple built by me. You cannot pray here. Get out, he said.
1: బయటికి వెళ్ళిపోమని చెప్పేటప్పటికి ఇవికి మొట్టమొదటి షాక్ మాదిరి వచ్చింది.
0: It was a shocking news for Mirabai.
1: ఏమిటి నన్ను బయట పోమంటున్నాడు? ఎక్కడ బయట పోయేది? కృష్ణుడు ఉండేది బయట నా లోపల అనేటువంటి ఒక సందేహం కుదురుతూ వచ్చింది.
0: She was very much surprised. Why is it that I'm asked to get out of the temple? Is there Krishna inside the temple or outside the temple? That was her doubt.
1: కానీ ఎక్కడ చూసినా ఉండినటువంటి యొక్క కృష్ణుడికి బయట లోపల అనేటువంటి యొక్క పదము ఈ మహారాణ ఎందుకు ఉపయోగపెట్టాడు?
0: When Krishna is all pervasive, present both inside and outside, why Rana said, get out of this temple?
1: అని చెప్పి తిరిగి తన అర్థాన్ని తాను తీసుకుంది.
0: దెన్ షీ కుడ్ హ్యావ్ ది ప్రాపర్ అండర్స్టాండింగ్.
1: తాను మధురకు బయలుదేరింది.
0: అండ్ షీ వాస్ ప్రిపేర్డ్ టు రీచ్ మధుర.
1: ఈ మధురలో ఉన్నాడు కృష్ణుడు అనుకుంది.
0: షీ థాట్ కృష్ణ వాస్ దేర్ ఇన్ మధుర.
1: మధుర అనగా ఒక పట్టణం కాదు, మధురమైనటువంటి హృదయమే మధుర.
0: మధుర ఈజ్ నాట్ a geographical location. Madhura symbolizes the nectarine nature of the reality.
1: Chelo re man ganga yamuna tir chelo re man,
0: let mind go along the shores of Ganga and Yamuna.

0: గంగా యమున తీరమదిగా ఏమిటి? గంగా కుడి ప్రక్కన, యమున ఎడమ ప్రక్కన. ఈ రెండింటి యొక్క ప్రవాహములే గంగా యమున తీరని పెట్టుకుంటాను. ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి భూమధ్య స్థానమే మొదలుగా తీసుకుంది ఆ మీర.
1: గంగా యమున రిప్రజెంట్ ద రైట్ అండ్ ద లెఫ్ట్ సైడ్స్ ఆఫ్ ద నాస్ట్రల్స్, వైల్ ద భృకుటి ద సెంట్రల్ పార్ట్ ఆఫ్ దిస్ ఐబ్రో రిప్రజెంట్స్ మధుర.
0: కనుక ఆమె కూడాను చక్కని అర్థమునే తీసుకుంది.
1: షీ కుడ్ హ్యావ్ ది ఎగ్జాక్ట్ ఇంటర్ప్రిటేషన్.
0: మహారాణా చెప్పినట్టుగా ఈ గంగా యమునకు ఎక్కడ టికెట్ తాను చిక్కలేదు.
1: షీ డిడ్ ఫాలో వాట్ రాణా మెంట్ బై దీస్ టూ గంగా యమున.
0: వెళుతూ ఉంది పాపం.
1: హీ వాజ్ ప్రొసీడింగ్ అండ్ ప్రొసీడింగ్ బై.
0: కృష్ణ కృష్ణ కృష్ణ అనుకుంటూ బయలుదేరింది. కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు అడవి అన్నిటినీ దాటిపోయింది.
1: షీ వాజ్ రిపీటింగ్ కృష్ణాస్ గ్లోరియస్ నేమ్. షీ వాజ్ ప్రొసీడింగ్ అలాంగ్ ది మౌంటైన్స్ ద డౌన్ ద వ్యాలీస్ అప్ ద హిల్స్.
0: చేరింది కట్టకడపటికి బృందావనము చేరింది.
1: రీచ్డ్ ఫైనల్లీ బృందావన్.
0: అక్కడ వెళ్ళేటప్పటికి తలుపులు మూసుకుంది.
1: దేర్ షీ నోటీస్డ్ క్లోజ్డ్ డోర్స్.
0: ఎవరెన్ని ప్రార్థనలు చేసినప్పటికీ ఆ తలుపులు ఓపెన్ కాలేదు.

0: In spite of repeated prayers, doors didn't open.
1: అప్పుడు ఈమె గట్టిగా అరిచింది.
0: Then she shouted,
1: కృష్ణ, నీవు కేవలము ఒక స్థానం నుంచి మరొక స్థానమునకు మారేటువంటి వాడు కాదు.
0: కృష్ణ, యు ఆర్ నాట్ ద వన్ టు మూవ్ అబౌట్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్.
1: నీ ఉన్నది ఒకే స్థానమే.
0: యు ఆర్ ది వెరీ ఎగ్జిస్టెన్స్, యు రిమైన్ వేర్ యు ఆర్.
1: కనుక మీరా హృదయ స్థాయి నీవు.
0: యు రిసైడ్ ఇన్ ద ఆల్టార్ ఆఫ్ ద హార్ట్ ఆఫ్ మీరా.
1: మీరా హృదయము ఒక్కటే కానీ రెండు లేవు.
0: ది హార్ట్ ఆఫ్ మీరా ఇస్ వన్ అండ్ నాట్ టూ.
1: కనుక ఆ హృదయాన్ని నీవు అందుకోమని చెప్పింది.
0: యు యాక్సెప్ట్ మై హార్ట్, షీ ప్రేయర్డ్.
1: మోర మకుట భీతాంబరధారి.
0: అండ్ యు వేర్ దట్ పీతాంబర అండ్ విత్ ఆల్ దట్ ఇన్సిగ్నియా ఆఫ్ ద లార్డ్ కృష్ణ.
1: అక్కడికి పోయేటప్పటికీ తాను ఆ ద్వారమునకు తల కొట్టింది.
0: అండ్ షీ హాడ్ హిట్ హర్ హెడ్ అగెన్స్ట్ ద డోర్స్.
1: తల పగిలింది. కృష్ణుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు.
0: And there she could experience the manifestation of Krishna.
1: Krishna ekatvam ayyetappatiki Maharana ventane pothunnadu.
0: And Maharana also was passing by along the same road.
1: Nenu porapaatito pala Meeranu kopappaddanu.
0: I was deluded, I was mistaken in giving this treatment to Meera.
1: Krishna, Meeranu kshaminchu, nannu kshaminchu ani Krishnuni prarthinchu poyadu.
0: And Rana prayed for pardon. O Krishna, pardon me, pardon Meera.
1: Ame krinda padindi pranam vadalindi.
0: As she fell down, she breathed her last.
1: Kani idi poi Krishnunde cherin tarvata Krishnudu pratyakshamai prayojanam emiti.
0: When once she reached Krishna, one with him, what is the fun of Krishna's manifestation apart from this?
1: కనుక నా హృదయ స్థాయి నీ యొక్క స్థాయి అని చెప్పినప్పుడు హృదయ స్థాయికి చేరిపోయాడు కృష్ణుడు.
0: దెర్ఫోర్ వెన్ వన్స్ షీ డిక్లేర్డ్ దట్ కృష్ణ రిసైడ్స్ ఇన్ హర్ హార్ట్, కృష్ణ డిడ్ సో.
1: కనుక ఇలాంటి అంతరాత్మలు ఏమాత్రం ఉండినప్పటికీ ఎవరూ దీన్ని యోచించటం లేదు.
0: దో దర్ ఇస్ లాట్ ఆఫ్ డెప్త్ అండ్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్, నో వన్ సీమ్స్ టు బి బాదర్డ్ ఆఫ్ దిస్.
1: కాన బాహ్యమైనటువంటి పదమునే తాను ఉపయోగించుకుంటూ బాహ్యమైనటువంటి యొక్క మార్గమునే నడుచుకుంటూ కాలం గడుపుతూ వస్తున్నారు.
0: సో పీపుల్ గో బై ద వర్డ్స్ టేకింగ్ ఎక్స్టర్నల్ వరల్డ్లీ మీనింగ్ అండ్ ఇంటర్ప్రిటేషన్స్.
1: కనుక మనము ఈ వరల్డ్లీ మీనింగ్ మనం తీసుకోకూడదు.
0: సో వీ కెనాట్ షుడ్ నాట్ రిలై ఆన్ ద వరల్డ్లీ మీనింగ్.
1: హృదయ స్థాయి ఎందున్నటువంటి యొక్క భావమునే మనం తీసుకోవాలి.
0: దేర్ఫోర్ ద ఫీలింగ్ ఆఫ్ అవర్ హార్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: అది ఏ శాశ్వతమైనటువంటిది, అది ఏ సత్యమైనటువంటిది, అది కదిలేటువంటిది కాదు, వెదిలేటువంటిది కాదు.
0: సో ద ఫీలింగ్ ఆఫ్ అవర్ హార్ట్ స్టాండ్స్ ఫర్ ట్రూత్. ఇట్ ఈస్ స్టేబుల్, ఇట్ ఈస్ స్టెడీ, పర్మనెంట్, ఇటర్నల్.
1: హృదయము మార్పు ఏనాటికే కలగదు.
0: హార్ట్ నెవర్ చేంజెస్.
1: హృదయ స్థాయి ఏనాటికి మారదు.
0: ద లెవెల్ ఆఫ్ ద హార్ట్, ద స్టేచర్ విల్ నెవర్ చేంజ్.
1: పట్టి మారినటువంటిది దీనిని మనం తీసుకోవాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ టేక్ దాట్ ఇన్ టు కన్సిడరేషన్ విచ్ ఈస్ చేంజ్లెస్.
1: ఈ విధంగా మీరా తన యొక్క ప్రియమైనటువంటి యొక్క కృష్ణుణ్ణి పొందుతూ వచ్చింది.
0: దట్స్ హౌ మీరా కుడ్ ఎక్స్పీరియన్స్ వన్నెస్ విత్ కృష్ణ.
1: ప్రేమ మించినటువంటిది మరొకటి మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ బియాండ్ లవ్.
1: ఆ ప్రేమ ఏకాత్మతగా ఉంటుండాలి.
0: That love is always one.
1: Kanuka bhaktini koreyatundi varandaru kodanu prema tattvanni okati manam gattiga pattukovali.
0: Therefore all devotees should have a firm grip on this love.
1: Ee prema tappa anya margamu evi kuda manamu bhagavantuni chercharevu.
0: No other path will take you to God other than love.
1: Kanuka ప్రేమనే పిలుచుకుంటూ పోండి.
0: దేర్ఫోర్ గో బై దిస్ పాత్ ఆఫ్ లవ్ షేరింగ్.
1: ప్రేమ నీ వెంటనే జంటనే ఇంటనే ఉంటుండాలి.
0: లవ్ ఈజ్ విత్
1: కంటనే కూడా ఉంటుండాలి.
0: లవ్ ఈజ్ విత్ యూ, ఇన్ యూ, అరౌండ్ యూ, అబౌవ్ యూ, బిలో యూ.
1: ఇట్టి ప్రేమతత్వాన్ని ఏ రీతిగా మార్చుకోగలము?
0: హౌ కెన్ యూ ఎవర్ చేంజ్ లవ్?
1: కనుక సామాన్యమైనటువంటి ప్రజలు ఏ విధంగానో మార్చినప్పటికీ గట్టి హృదయం లేనటువంటి భక్తిని కలవాడు ఒక్కరు కూడా ఎవరు మార్చలేదు.
0: ది ఆర్డినరీ పీపుల్ మే గో ఆన్ చేంజింగ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్, బట్ డివోటీ షుడ్ హ్యావ్ దిస్ లవ్ విచ్ ఇస్ చేంజ్లెస్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీరందరూ కూడాను తిరిగి మీరు వెళ్ళినప్పటికీ అక్కడ ఈ ప్రేమనే మీ యొక్క హృదయంగా తీసుకోండి.
0: ఈవెన్ ఆఫ్టర్ యూ రిటర్న్ హ్యావ్ దిస్ లవ్, ప్రిజర్వ్ దిస్, సస్టైన్ ఇట్.
1: మీరు ఇంకా దేనిని కూడా నువ్వు మార్చనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు బ్రింగ్ చేంజెస్ ఇన్ ఎనీవే.
1: నీ వెంటనే జంటనే ఇంటనే కూడా ఉంటుంటాడు భగవంతుడు.
0: గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ, ఇన్ యూ, అరౌండ్ యూ, బిలో యూ, అబవ్ యూ.
1: కనుక కృష్ణ నేను నీ వెంట వస్తాను అని ప్రార్థించుకుంటే తాను కృష్ణుడు ముందు పోతుంటాడు, తాను వెంట వస్తుంటాడు, తాను వేరు, ఇతను వేరు.
0: ఇఫ్ యు ప్రే కృష్ణ ప్లీజ్ బీ విత్ మీ, ఇట్ మీన్స్ దట్ హీ ఈజ్ ఆల్వేస్ విత్ యూ బై యువర్ సైడ్.
1: కానీ కృష్ణ నీతోనే నేను వస్తున్నాను అన్నప్పుడు కృష్ణుడు లోపలనే ఉంటుంటాడు.
0: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యు సే కృష్ణ ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ, యూ ఫర్గెట్ ద ఫ్యాక్ట్ దట్ హీజ్ ఇన్ యూ.
1: కనుక ఇవన్నీ మనం అర్థం తీసుకుంటే ఏమాత్రము సాధ్యం కాదు.
0: ఇఫ్ యూ గో బై ద రియల్ మీనింగ్ యూ ఫైండ్ ఇట్ ఇంపాసిబుల్ టు ఎక్స్పీరియన్స్ ద రియాలిటీ.
1: కృష్ణ ఐఎమ్ ఇన్ యూ అంటారు.
0: యు సే కృష్ణ ఐఎమ్ ఇన్ యూ.
1: నీవు లోపల ఉండినప్పుడు కృష్ణుడు ఏ విధంగా నీకు కనిపిస్తాడు?
0: When Krishna is in you, how do you find him outside?
1: చాలా మంది భక్తులు కూడాను I am with you, I am in you, I am to you, I am for you అంటుంటారు.
0: Many devotees go on proclaiming that I am with you, I am in you, I am for you. They go on saying like that.
1: ఇవన్నీ కూడాను కేవలము డిస్టినరీ పదములే తప్ప నిజమైనటువంటి పదములు కాదు.
0: These are all the words that you find in dictionary, the vocabulary.
1: భగవంతుడు ఎప్పుడు కూడా ఏకంగానే ఉన్నాడు, కానీ భిన్నంగా ఎప్పటికీ కనిపించడు.
0: గాడ్ ఈజ్ ఆల్వేస్ ఓన్లీ వన్, హీస్ నెవర్ డివైడెడ్.
1: కనుక మీరు ఎప్పుడు కూడా మీ యొక్క దేవుడు మీ వెంటనే జంటనే ఇంటనే ఉంటున్నాడని భావించుకుని మీరు ప్రార్థించండి.
0: దేర్ఫోర్ ఆల్వేస్ ఫీల్ అండ్ ప్రే విత్ ది కన్విక్షన్ దట్ గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ, దట్ గాడ్ ఈజ్ ఆల్వేస్ ఇన్ యూ.
1: ఈ విధంగా మీరు ప్రార్థించడం చేత మీరెంతైనా ధన్యులు కావచ్చు.
0: ఇఫ్ యు ప్రే లైక్ దిస్ యు ఆర్ బౌండ్ టు బి లిబరేటెడ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీరు ఇంతటితోనే మీరు తృప్తి పడకండి.
0: డోంట్ గెట్ సాటిస్ఫైడ్ మియర్లీ విత్ దిస్.
1: ఇంకా ఎంతనో ఉంటుంది అది మీరు పడవలసిన ఆనందం.
0: దేర్స్ లాట్స్ ఆఫ్ థింగ్స్ బ్లెస్ వెయిటింగ్ ఫర్ యు.
1: మీ కడుపు నిండుటకు ఇంకా ఎంతనో సామాన్ కావాలి.
0: You need so much to consume to fill your bellies.
1: Edo koncham tinesesi nanu kadapu nindindani anukokandi meeru.
0: By just eating a fraction you cannot say that your hunger is appeased or satiated.
1: Kaluka inka munmundu meer entaina meer anubhavinchadaniki avakasam untundadi.
0: There is wide scope to enjoy and experience in future.
2: You were listening to a divine discourse delivered by Bhagwan Baba, addressing the Sai youth from the South Indian state of Kerala on the 13th of April 2005.

0: यज्ञये वच द्वापरे दानवं कलौ भक्तिर् गरीयस्य ప్రేమస్వరూపులైన విద్యార్థులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్ స్టూడెంట్స్,
0: విద్యార్థినియులారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: మనువు యొక్క ప్రబోధలు మానసికముకు ఎంతనో హాయినిస్తుంది.
1: ద టీచింగ్స్ ఆఫ్ మను మేక్స్ యువర్ మైండ్ వెరీ హ్యాపీ.
0: కృతయుగ ధ్యానమును, త్రేతాయుగ యజ్ఞము, ద్వాపర యుగ అర్చన, కలియుగ నామస్మరణ, ఇది శాశ్వతంగా నిరంతరము నిండి ఉన్నవి అని బోధించాడు.
1: హి టాట్ దట్ ఇన్ కృతయుగ మెడిటేషన్ వాజ్ అడాప్టెడ్, ఇన్ త్రేతాయుగ సేక్రెడ్ రిచువల్స్ లైక్ యజ్ఞాస్ వర్ కండక్టెడ్, ఇన్ ద్వాపర ఏజ్ ఇట్ ఈస్ అర్చన ఆర్ వర్షిప్, వైల్ ఇన్ ద ప్రెసెంట్ కలియుగ నామస్మరణ ఆర్ చాంటింగ్ ద హోలీ నేమ్ ఆఫ్ గాడ్ ఈజ్ అడాప్టెడ్.
0: ఆనాటి ఆహార విహారములు మలినరహితమైనటువంటివి.
1: ద ఫుడ్ అండ్ హ్యాబిట్స్ వర్ అన్పొల్యూటెడ్ ఇన్ దోస్ డేస్.
0: ఆనాటి మానవుని యొక్క ప్రవర్తన పవిత్రమైనటువంటిది.
1: ద బిహేవియర్ ఆఫ్ మ్యాన్కైండ్ ఇన్ దోస్ డేస్ వర్ హైలీ సేక్రెడ్.
0: ఆనాటి మానవుని యొక్క చర్యలు సత్యవాక్ చర్యలు.
1: ఇన్ దోస్ డేస్ they indulged in truthful actions.
0: మానవత్వములు ఉన్నటువంటి దివ్యత్వాన్ని, పవిత్రతను ఆనాటి మనువు గుర్తించి వర్తించి జగత్తునకు చాటుతూ వచ్చాడు.
1: మను హ్యాస్ రికగ్నైజ్డ్ ఎక్స్పీరియన్స్డ్ ద ఇమినెంట్ డివినిటీ ఇన్ హ్యుమానిటీ అండ్ ద శాంక్టిటీ బిహైండ్ ఇట్ అండ్ షేర్డ్ విత్ ఎవ్రీబడి.
0: అది ఏ భారతీయ సంస్కృతి.
1: దట్ ఈస్ ద కల్చర్ ఆఫ్ భారత్.
0: పాప భీతి లేని పామరత్వము పట్టి, దైవ ప్రీతి లేని దాని బట్టి, మానవత్వం అనగే మానవులందున విశ్వశాంతి క్రియే.

0: There is no fear of sin due to ignorance. There is no love of God. With the result, the human values are totally gone. This is the reason for revolution in this world.
1: కృతయుగ ప్రజలు నిరంతరము కులను దైవారాధన యందు దైవ చింతన యందు దైవ ధ్యానమునందే నిమగ్నమై ఉండేటువంటి వారు.
0: పీపుల్ ఆఫ్ కృతయుగ స్పెంట్ ఆల్ ద టైమ్ ఇన్ థింకింగ్ ఆఫ్ గాడ్, ఇన్ మెడిటేటింగ్ ఆన్ గాడ్.
1: కేవలం గంటలు, దినములు, నెలలు, సంవత్సరములు కాదు.
0: నాట్ మియర్లీ అవర్స్, డేస్, మంత్స్ అండ్ ఇయర్స్.
1: సర్వకాల సర్వావస్థలు ఎందుకును ఆనాటి ప్రజలు దైవారాధనలే మూలాధారంగా తీసుకుని బ్రతుకుతుండేటువంటి వారు.
0: ఇన్స్టెడ్ ఆల్ ద టైమ్ ఎవ్రీవేర్ అండర్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ దే స్పెండ్ థింకింగ్ ఆఫ్ గాడ్, మెడిటేటింగ్ ఆన్ గాడ్.
1: సర్వదా సర్వకాలేషు సర్వత్రా హరిచింతనం అని ప్రబోధించేటువంటి వాళ్ళు.
0: దే ఆల్సో థాట్ దట్ వన్ హ్యాస్ టు చాంట్ హిస్ గ్లోరీ ఎవ్రీ టైమ్.
1: ఆనాడు కుచితమైనటువంటి వాంఛలు, సంకుచితమైన భావాలు ఎక్కడ చూసినా ఉండేటువంటివి కాదు.
0: ఇన్ దోస్ డేస్ దేర్ వర్ నో మీన్ డిజైర్స్ నార్ నారో మైండెడ్నెస్.
1: పరిపూర్ణ హృదయులు,
0: దే హావ్ గాట్ ద
1: పవిత్ర భావములు,
0: సీక్రెట్ ఫీలింగ్స్,
1: నిండిన ఆనందము,
0: ఫుల్ బ్లిస్,
1: పండిన మనస్తో ఉండేటువంటి వారు.
0: అండ్ దే హావ్ గాట్ మెచ్యూర్డ్ మైండ్స్.
1: ఆనాటి ప్రజలకు ఎట్టి వాంఛలు లేవు.
0: పీపుల్ ఇన్ దోస్ డేస్ హ్యాడ్ నో డిజైర్స్.
1: ధాన్యం పుష్టిగా పండేటువంటిది.
0: దే హ్యాడ్ లాట్ ఆఫ్ గ్రెయిన్.
1: ధనకనక వస్తు వాహనాదులు అమితంగా ఉండేటువంటివి.
0: దే హ్యాడ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ గ్రెయిన్, కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్.
1: దాన్ని ఏమాత్రమో ఆశించేది వారు కాదు.
0: దే నెవర్ డిజైర్డ్ దెమ్, దే నెవర్ వాంటెడ్ దెమ్.
1: ఇట్టి వాంఛారహితులైనటువంటి యొక్క కృతజ్ఞ ప్రజలను ఈనాడు మనం స్మరించలేకపోతున్నాం.
0: వి ఆర్ నాట్ ఏబుల్ టు విజువలైజ్ ద పీపుల్ ఆఫ్ కృతయుగ హూ ఆర్ డిజైర్లెస్.
1: కృతయుగ ప్రజలు వారి యొక్క నడతలు, వారి యొక్క పవిత్ర భావములు ఎంతటి ఉన్నతమైనటువంటివో ఒక్కతూరి వెనుకకు తీర్చు చూచినా అది ఏ భారతీయ సంస్కృతి యొక్క ఫలితం.
0: ఇఫ్ యూ గో బ్యాక్ ఇన్ టు హిస్టరీ and find out for yourself the conduct and the behavior and the sacred feelings of the people of Kruta age that reflects the culture of Bharat.
1: Anati prajalu anekattumloni ekatvanni gurtinchi vartinchetivaru.
0: People in those days have recognized and conducted having known the unity in diversity.
1: Anati prajallo elanti asantrupti kani leka elanti asantrupti kani ఉండేటువంటిది కాదు.
0: ఇన్ దోస్ డేస్ పీపుల్ హ్యాడ్ నో ట్రేస్ ఆఫ్ డిస్సాటిస్ఫాక్షన్.
1: ఎప్పుడు చూసినా నిండిన మనసుతో ఉండేటువంటి వారు.
0: దే వర్ ఆల్వేస్ కంటెంటెడ్ అండ్ సాటిస్ఫాక్షన్.
1: పవిత్ర హృదయులు, పరిపూర్ణ భావులు.
0: దే హావ్ గాట్ మెచ్యూరిటీ ఆఫ్ మైండ్స్ అండ్ దే హావ్ ద టోటాలిటీ ఫుల్నెస్ ఇన్ దేర్ ఫీలింగ్స్.
1: వారికి అప్పటికి కాలం కూడాను చాలా కావలసినంత కాలం వాళ్ళకి మిగిలేటువంటిది.
0: దే హ్యాడ్ ప్లెంటీ ఆఫ్ టైమ్ ఫర్ గుడ్ డీడ్స్.
1: ఈనాటి వలె తెల్లవారు లేచిన తక్షణమే బ్రేక్ఫాస్ట్, తర్వాత లంచ్, తర్వాత టీ, తర్వాత డిన్నర్, ఈ విధంగా వారు నిర్ణయాలు చేసుకునేటువంటి వారు కాదు.
0: దే హ్యావ్ నాట్ స్పెసిఫైడ్ ఫార్ థింగ్స్ లైక్ బ్రేక్ఫాస్ట్, లంచ్, టీ అండ్ డిన్నర్ లైక్ దాట్ during the course of the day.
1: ఈనాటి తిండ్ల యొక్క పేరు ఆనాడు ఏమాత్రము ఎరుగరు.
0: And these names were not known in those days.
1: కేవలం తెల్లవారు లేచిన తక్షణమే మజ్జిగ అన్నం తినేటువంటి వారు.
0: The moment they get up in the early hours of the morning, they used to part a curd rice.
1: తిరిగి రాత్రి పరుండే సమయంలో మజ్జిగ అన్నం భుజించేటువంటి వారు.
0: And while going to bed at night, they eat curd rice.
1: ఈనాటి వలె రకరకములైనటువంటి కూరగాయలు వండుకునేటువంటి వారు కాదు.
0: They didn't have so many vegetables boiled and cooked as on today.
1: కనుకనే వారి యొక్క ఆరోగ్యం కూడాను చాలా పుష్టిగా సంతుష్టిగా ఉండేటువంటిది.
0: And hence they were very strong and healthy.
1: నిరంతరం కూడాను వారు దైవ ధ్యానం నందే మునిగి ఉండేటువంటి వారు.
0: They spent all the time in meditation.
1: కానీ క్రమక్రమేణ కాలమార్పు చేత ఈ పవిత్రమైనటువంటి భావములు మరుగుపడుతూ వచ్చినవి.
0: విత్ ద పాసేజ్ ఆఫ్ టైమ్ ఆల్ ది సీక్రెట్ ఫీలింగ్స్ హావ్ బీన్ వాష్డ్ అవుట్.
1: తర్వాత త్రేతాయుగం ప్రారంభమైంది.
0: దేర్ కమెన్స్ ది త్రేతా ఏజ్.
1: త్రేత లోపల కొంచెం భక్తి సన్నగిల్లింది.
0: ఇట్ ఈస్ ద టైమ్ వెన్ డివోషన్ వాజ్ ఆన్ డిక్లైన్.
1: ఆ త్రేతాయుగం నుంచినే రాజత్వం ప్రారంభమైంది.
0: దేర్ స్టార్టెడ్ ది పాలిటిక్స్ ఫ్రమ్ త్రేతా ఏజ్.
1: రాజులు ప్రారంభం కావటము, దానికి పరిపాలన జరగటము, ప్రజలు వీరికి అనుసరించి పోవటము, యథా రాజా తదా ప్రజ అని భావించుకుని మెలగటం, ఇలాంటి పరిస్థితి ఎందు పెరుగుతూ వచ్చింది.
0: ఇట్ వాజ్ త్రేతా ఏజ్ వేర్ యూ నోటిస్డ్ కింగ్స్ అండ్ కింగ్డమ్స్. దేర్ వాజ్ ఎ ఫీలింగ్ యాజ్ ఇస్ ద కింగ్ సో ఆర్ ద సబ్జెక్ట్స్.
1: అప్పటి నుంచి కేవలము నిరంతరము ధ్యానం చేయటము సన్నగిల్లింది.
0: దే హావ్ నాట్ స్పెంట్ అడిక్వేట్ టైమ్ ఇన్ మెడిటేషన్ సిన్స్ దెన్.
1: కొన్ని కాల నిర్ణయాన్ని పట్టుకుని వారు యజ్ఞయాగాదులు సల్పుతూ వచ్చారు.
0: However, they have got certain specific dates and times to perform sacred rituals.
1: Yajnamanaga bhagavat arpitamainatunti karmane yajnamu.
0: Yajna is an act offered to God.
1: Swartharahitamainatunti yokka tyagame yajnamu.
0: A selfless act of service, sacrifice is yajna.
1: Atti yajnayagadul chetane varu tarinchukuntu vacharu.
0: They work for their liberation through these sacred rituals.
1: ఇది ఏమా దైవత్వం అని భ్రమిస్తూ వచ్చారు.
0: దే థాట్ దట్ దిస్ ఇస్ ద డివైన్ పాత్.
1: బ్రహ్మతత్వం అని వరిస్తూ వచ్చారు.
0: దే వర్ ఆఫ్టర్ ద డివినిటీ.
1: వారు వరించినది, తరించినది, భ్రమించినది కేవలం దైవత్వం మాత్రమే.
0: వాట్ దే వాంటెడ్, వాట్ దే డిజైర్, వాట్ దే స్ట్రగుల్ ఫార్, వాట్ దే ఎర్న్డ్ అండ్ ఫైండ్ ఇస్ ఓన్లీ డివినిటీ.
1: రాజసికం ప్రారంభమైపోతూ వచ్చింది.
0: బట్ హౌ వర్ దేర్ స్టార్టెడ్ ద రాయల్టీ, ద రాయల్ ఫీలింగ్.
1: అప్పుడు కొన్ని రకములైనటువంటి మార్పులు సంభవించినాయి.
0: That led to certain changes.
1: కాలం మారుకొనది.
0: As time passed by,
1: చిత్ర విచిత్రములైనటువంటి యొక్క ప్రవర్తనలు అభివృద్ధి అవుతూ వచ్చాయి.
0: Peculiar tendencies started cropping up.
1: ద్వాపర యుగం వచ్చింది.
0: Then dawned ద్వాపర ఏజ్.
1: ద్వాపరము లోపల ఈ యజ్ఞయాగాది క్రతువులు అనేటువంటివి సన్నగిల్లినాయి.
0: In ద్వాపర ఏజ్ there were no more of యజ్ఞ and యాగాస్.
1: క్రమక్రమేణా కేవలం అర్చనలు ప్రారంభమైనాయి.
0: గ్రాడ్యువల్లీ దే స్టార్టెడ్ వర్షిపింగ్ గాడ్. అర్చన
1: ఏదో కొన్ని సందర్భములు యందు దైవార్చన సల్పేది,
0: ఆన్ సర్టన్
1: దైవ వ్రతములు చేసేది, దైవ గ్రంథములు చదివేది ఇత్యాది కాలం చేత పవిత్రము గావిస్తూ వచ్చారు.
0: దే స్పెండ్ ద టైమ్ ఇన్ ఎ సీక్రెట్ వే బై వర్షిపింగ్ గాడ్, బై వర్షిపింగ్ హిమ్, గోయింగ్ త్రూ సర్టన్ సీక్రెట్ టెక్స్ట్ యాజ్ వెల్.
1: క్రమక్రమేణ ఈ రాజుల యొక్క ప్రభావములు అధికమవుతూ వచ్చాయి.
0: ది ఎఫెక్ట్ ఆఫ్ ది కింగ్ అండ్ హిస్ అడ్మినిస్ట్రేషన్ వాస్ మోర్ అండ్ మోర్ డే బై డే.
1: రాజులు, సామంతులు, ఇంకా ఇంకా ఇంకా ఇంకా రాజులు, జమీందారులు అందరూ కూడా పెరుగుతూ వచ్చారు.
0: దెన్ దేర్ వాస్ ఎ టైమ్ వెన్ దర్ మెనీ మెనీ కింగ్స్ అండ్ కింగ్డమ్స్ అండ్ ఆల్సో ద టాప్ పీపుల్ జమీందార్స్.
1: క్రమక్రమేణా యజ్ఞ యాగాది క్రతువులు సన్నగిల్లుతూ వచ్చాయి.
0: అండ్ దెన్ ది యజ్ఞ యాగాస్ వర్ నాట్ పర్ఫార్మ్డ్.
1: అప్పుడు కలియుగం లోపల హరే నామ హరే నామ హరే నామ కేవలం కలౌ నాస్త్యేవ నాస్త్యేవ గతిరేజ. కలియుగం లోపల యజ్ఞయాగాదులు చేసేకి తగినటువంటి సమయం చిక్కటం లేదు.
0: ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ కలి వీ డు నాట్ హ్యావ్ టైమ్ టు పర్ఫార్మ్ యజ్ఞస్ అండ్ యాగాస్.
1: ధ్యానమునకు అవకాశం దొరకటం లేదు.
0: దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ మెడిటేషన్.
1: కనుకనే ఎప్పుడు ఎట్టి సమయం నందు కూడాను నామస్మరణ చాలా సులభమైందని భావిస్తూ వచ్చారు.
0: However, at any point of time, every day, one can sing the glory of God.
1: ఈ విధంగా కేవలము ద్వాపర యుగంలో నామస్మరణ కూడాను అభివృద్ధి అవుతూ వచ్చింది.
0: Like this, the namasmarana, chanting God's name, has been very popular and widespread.
1: అయితే ఈ పవిత్రమైనటువంటి యొక్క నామస్మరణ యందు కూడాను
0: in the sacred act of
1: ఒక పరిమితమైనటువంటి యొక్క కాలం నిర్ణయిస్తూ వచ్చారు.
0: A limited time was spent.
1: పూర్వం పరిమితం అనేటువంటిదే లేదు.
0: దేర్ ఇస్ నో లిమిటేషన్స్ ఎర్లియర్.
1: ఆనాడు దినములు, వారములు, నెలలు, సంవత్సరములు కాకుండా ఈనాడు గంటలు, నిమిషాల కింద ప్రారంభమైంది.
0: ద డేస్, ద వీక్స్, మంత్స్ అండ్ ఇయర్స్ వర్ స్పెంట్ ఇన్ కాంటెంప్లేషన్ ఆఫ్ గాడ్ ఇన్ దోస్ డేస్ అండ్ టుడే ఇట్ ఈస్ లిమిటెడ్ టు సర్టన్ పీరియడ్ ఆఫ్ టైమ్ లైక్ మినిట్స్ అండ్
1: అవర్స్. దీనిని పురస్కరించుకుని భారతీయ సంస్కృతి ఎంతవరకు సన్నగిలిందో మీరు యోచించుకోవచ్చు.
0: Basing on this, you can judge for yourself how the culture of Bharata has been declined.
1: Treta Yugam nandu Ramulu palikadu. జననీ జన్మభూమిశ్చ స్వర్గాధిపు గరియసి అన్నాడు.
0: ఇన్ ది ఏజ్ ఆఫ్ క్రియేటర్ రామా డిక్లేర్డ్,
1: తల్లి కంటే పుట్టిన దేశం కంటే స్వర్గం ఎక్కడున్నది.
0: హీ డిక్లేర్ దట్ మోర్ దాన్ వన్స్ ఓన్ మదర్ అండ్ మదర్ ల్యాండ్ వేర్ ఎల్స్ యూ ఫైండ్ ద హెవెన్.
1: కన్న తల్లి జన్మమిచ్చిన భూమి ఇవి రెండు కూడాను స్వర్గమును కంటే మిన్న.
0: ద ఫిజికల్ మదర్ అండ్ మదర్ ల్యాండ్ ఆర్ మచ్ మోర్ దాన్ ద హెవెన్.
1: ఈనాడు దేశాన్ని ఎవరు విశ్వసిస్తున్నారు?
0: Who has the spirit of nationality?
1: దేశాన్ని ఎవరు ఆరాధన సర్పుతున్నారు?
0: Who have got this patriotism?
1: ఎక్కడే గాని కనిపించటం లేదు.
0: Nowhere.
1: దీనన్నిటికీ మూల కారణం ఏమిటి?
0: What is the reason behind this?
1: దుర్గుణములతో కూడిన, దురాచారములతో కూడిన, దుష్టంగములతో కూడిన, దుర్బుద్ధులతో కూడినటువంటి రాజకీయములే దీనికి మూల కారణం.
0: Politics full of wicked thoughts, maneuvering, manipulation and bad thoughts are mainly responsible.
1: ఈనాడు దేశం యొక్క అభిమానం ఎవరికుంది?
0: Patriotism, where is it noticed today?
1: ఎంతమంది రాజకీయ నాయకులు లేరు ఇక్కడ.
0: There are lots of politicians today.
1: ఎవరైనా ఒక దేశం యొక్క గౌరవాన్ని కాపాడుతూ వచ్చారా?
0: Is there anyone who will uphold the prestige of this country?
1: కాపాడటం లేదు.
0: No.
1: తమ స్వార్థము, తమ స్వప్రయోజనం కోసమనే పాటు పడుతూ వస్తున్నారు.
0: The politicians have been struggling hard for their selfishness and self-interest.
1: నిజంగా రాజకీయ నాయకులు అనుకుంటే తమ సర్వస్వాన్ని సంఘ శ్రేయస్సుకై అర్పితం గావించాలి.
0: If he is a true politician in the strict sense of the term, he should be selfless and be prepared to sacrifice everything.
1: కాని అర్పితం అనేటువంటిది ఎక్కడ కూడా కనిపించడం లేదు.
0: There is no trace of sacrifice anywhere.
1: సంఘం యొక్క తత్వాన్ని, సంఘం యొక్క శక్తి సామర్థ్యములను తామే స్వీకరిస్తూ వచ్చారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ బెనిఫిటెడ్ దట్ ఫ్రమ్ ది సొసైటీ, అవుట్ ఆఫ్ ద సొసైటీ ది రిసోర్సెస్ ఆఫ్ ది సొసైటీ.
1: సంఘంలో అధికారములు పొందాలని చెప్పని ప్రాకులాడుతూ వచ్చారు.
0: దే ఆర్ వర్కింగ్ ఫర్ పొజిషన్స్ ఇన్ సొసైటీ.
1: ఈ అధికారంలోని గౌరవ మర్యాదలను కూడా తామే పొందాలని విశ్వసిస్తూ వచ్చారు.
0: దే వాంట్ టు రిసీవ్ ఆల్ ద రెస్పెక్ట్ అండ్ ఎస్టీమ్ బై ఎంజాయింగ్ ద పొజిషన్స్ ఇన్ కమ్యూనిటీ.
1: ఈ యొక్క రాజకీయం అనుకుంటే దేశమే లేకపోతే రాజకీయం ఎక్కడ?
0: When there is no country, how do you expect politics to?
1: దేశాన్ని గౌరవించినటువంటి వ్యక్తి రాజకీయాలను ఏ రీతిగా తాము ఏలగలడు?
0: If you do not respect your own country, how can you be a politician?
1: దేశ సేవకుండే దేశ నాయకుడైనా,
0: in fact a man of service, if he were to be leader,
1: ఎంత సేవ చేయగలడు?
0: A man of service, if he were to be leader,
1: పదవి
0: కాంతువాడు
1: పరిశుద్ధ హృదయుడా?
0: A man of position can ever be possess the pure heart. When in fact, does he possess this pure heart? Listen to this truth, the son of Bharat.
1: పదవి కోసం వాంఛిస్తున్నారే కాని దేశం యొక్క సంక్షేమం కోసం ఎవరు కూడా ఆశించడం లేదు.
0: They want positions, but not the progress of this country.
1: ఈ విధమైనటువంటి స్వార్థ స్వప్రయోజనం నిమిత్తమై ఈ యొక్క పాలిటిక్స్ అభివృద్ధి అవుతూ వచ్చినాయి కాని,
0: the politics have been increasing day by day because of positions and craving.
1: భారతీయ పవిత్రమైనటువంటి యొక్క కల్చర్, సంస్కృతిని పూర్తి నిర్మూలం గావిస్తూ వచ్చారు.
0: In fact, they have killed or ruined totally the culture of Bharat.
1: చెప్పవచ్చు కోటి, చెయ్యరు ఒక్కటి.
0: Thousands things may be declared, but they don't do one.
1: ప్రతి వ్యక్తి కూడాను భారతీయ సంస్కృతి, భారతీయ సంస్కృతి అని చెప్తున్నారు.
0: Everyone speaks of
1: Bharat culture. అంటే ఏమిటో, వారు ఏమి సంస్కృతిని అనుభవిస్తున్నారో, ఏమి ఆశిస్తున్నారో ఎవరికి అర్థం కాదు.
0: బట్ దే డు నాట్ నో వెరీ మీనింగ్ ఆఫ్ కల్చర్, వాట్ దే ఎక్స్పీరియన్స్, వాట్ దే ప్రాపగేట్, దే ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్.
1: కనుకని దేశం యొక్క విశ్వాసాన్ని పూర్తి నిర్మూలన గావించి పార్టీ విశ్వాసాన్ని పెంచుకోవడం చేత వచ్చిన ఫలితం ఏమిటి?
0: దే డు నాట్ హ్యావ్ ఇన్ ఫెయిత్ ఇన్ దేర్ కంట్రీ, బట్ దే హ్యావ్ ఫెయిత్ ఇన్ పాలిటిక్స్.
1: కనుక నేను మొన్న చెప్పాం, 1+1=2 అవుతుంది.
0: భగవాన్ సెడ్ ది అదర్ డే, 1+1=2.
1: 1-1=0 అవుతుంది.
0: 1-1=0.
1: కానీ ఈ ప్లస్ జీరోస్ రెండు పక్కకు నెట్టేసి వన్ వన్ పక్కలో ఒకటి పెట్టేస్తే 11 అవుతుంది.
0: బట్ ఆన్ దర్ హ్యాండ్ రిమూవ్ బోత్ ప్లస్ ఆర్ మైనస్, బట్ ఇఫ్ యూ కీప్ వన్ అండ్ అనదర్ వన్ సైడ్ బై సైడ్
1: సంపాదించవచ్చును.
0: దట్స్ హౌ యూ కెన్ ఇంప్రూవ్.
1: ప్లస్ వద్దు, మైనస్ వద్దు.
0: లెట్ అస్ నాట్ హ్యావ్ ప్లస్ ఆర్ మైనస్.
1: నిజంగా దేశం యొక్క క్షేమము సమష్టి యొక్క క్షేమంలోనే ఉంటుంది.
0: The welfare, the progress of the country depends upon the progress of the community.
1: Sarvaloka srishto sukino bhavantu, andaru kudunu sukhanga undalani aasinchali.
0: We should pray for the advancement and happiness of the entire
1: world. Rajakeeyalo appla veer naavadu, vaadu veeri vaadu.
0: But in politics they claim mine and thine.
1: కానీ ఈ విధమైనటువంటి భేదభావములు ఇది సంకుచితమైన భావములు.
0: Differences of this kind reflect narrow-mindedness.
1: అందరూ నా వారే అనేటువంటి యొక్క ఏకత్వ భావాన్ని మనం వహించాలి.
0: In fact, you should have the feeling that all belong to me, all are mine.
1: సబుద్ధులు తీరటం చేతనే దేశం పతనమైపోతుండాలి.
0: Because of selfishness, the country is ruining day by day.
1: కాబట్టి ఈ స్వార్థబుద్ధిని ఏనాడు మనం నిర్మూలం గావించుకుందుమో.
0: That day when we kill the selfishness,
1: ఆనాడే దేశం యొక్క క్షేమం అభివృద్ధి అవుతుంది.
0: Then there starts the advancement of this country.
1: ప్రతి మానవుడు కూడాను సంకుచితమైన స్వార్థబుద్ధితో ఉన్నాడు.
0: Today every man is full of selfishness, narrow minded.
1: కనుక విశ్వ కుటుంబంగా రూపొందాలి.
0: And how can you expect one family of the universe?
1: భారతదేశం లోపల 100 కోట్ల మంది ప్రజలు ఉంటున్నారు.
0: Bharat has 100 crores of population.
1: 100 కోట్ల మంది కూడాను ఒకరికొకరు నా వారు అనుకుంటే ఎంత ఆనందంగా ఉంటుంది.
0: If you have got the feeling of oneness towards a family, how blissful it will be.
1: ఎంత సుక్షేమంగా అభివృద్ధి అవుతుంది.
0: You can imagine how the country will progress.
1: మానవులకు,
0: but mankind,
1: ఈనాటి రాజకీయములకు,
0: among politicians,
1: దేశాన్ని ముక్కలు ముక్కలు చేయడం చాలా అభివృద్ధి.
0: The politicians today, they want to fragment the country into pieces.
1: ఈ విధంగా ముక్కలు ముక్కలు చేస్తే వాళ్ళ ఆశ ఏమిటి?
0: If by dividing the country, what they want?
1: ఒక్కొక్కరు మినిస్టర్ కావచ్చును.
0: Each one of them can become a minister.
1: ఏమిటి ఈ మినిస్టర్స్?
0: What is this minister?
1: మినిట్ లో ఉండేటువంటి వాడు మినిస్టర్.
0: మినిస్టర్ ద వన్ హూ లివ్ ఫర్ ఎ మినిట్ ఈజ్ మినిస్టర్. When he would leave the position.
1: ఇలాంటి ఆశలకు మనం పోకూడదు.
0: Don't have such silly desire.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్,
1: విద్యార్థినిలారా,
0: గర్ల్,
1: ఈ పాలిటిక్స్ లో మీరు ఏమాత్రమో ప్రవేశించకండి.
0: డోంట్ గెట్ ఇన్ టు పాలిటిక్స్ ఎట్ ఎనీ టైమ్.
1: దేశ సేవలోపల మీరు పాల్గొనండి.
0: సర్వ్ దిస్ కంట్రీ.
1: విశ్వ సంక్షేమాన్ని మీరు ఆశించండి.
0: ప్రే ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది ఎంటైర్ యూనివర్స్.
1: కనుకనే ఈ విధంగా ఒకదానికోటి మోసం చేయకుండా, ఒకదానికోటి భిన్నం కాకుండా ఐకమత్యంతో పెరగాలి.
0: డోంట్ బిట్రే దిస్ కంట్రీ, డోంట్ చీట్ దిస్ కంట్రీ, లివ్ ఇన్ యూనిటీ.
1: అది ఏ నిజమైనటువంటి మీ సేవ.
0: దట్ ఈస్ ద ట్రూ సర్వీస్.
1: అందరూ నా వారే, అందరూ నా బ్రదర్, నా సిస్టర్, నా బ్రదర్, నా సిస్టర్. ఈ విధంగా సిస్టర్స్ బ్రదర్స్ గా మనం పెరుగుతూ రావాలి.
0: వీ షుడ్ హ్యావ్ ద ఫీలింగ్ దట్ ఆల్ ఆర్ మై బ్రదర్స్, ఆల్ ఆర్ మై సిస్టర్, ఫీలింగ్ ద ఫ్రెటర్నిటీ.
1: కుటుంబంలో ఉండేటువంటి మానవులు ఏ విధంగా ఉంటుంటారో,
0: జస్ట్ యాజ్ వీ మింగిల్ ఇన్ ఎ ఫ్యామిలీ,
1: దానికంటే మించి కూడా మీరు ఉండాలి.
0: We should be much more than that.
1: ప్రాచీన సంస్కృతిని గురించి
0: వివేకానంద
1: చికాగోలో మాట్లాడుతూ,
0: వివేకానంద వాజ్ స్పీకింగ్ ఇన్ చికాగో,
1: ఫస్ట్ లోపల బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్నాడు.
0: హి అడ్రెస్ ది గ్యాదరింగ్ యాజ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
1: అమెరికన్ ప్రజలంతా కూడా ఎంతో క్లాప్స్ వేశారు.
0: ది అమెరికన్ ఆడియన్స్ చీర్డ్ హిస్ టాక్.
1: అందరూ బ్రదర్స్ సిస్టర్స్ అంటే ఎంత ఆనందం వచ్చింది.
0: దే వర్ వెరీ బ్లిస్ఫుల్ బై లిసనింగ్ టు ది
1: సిస్టర్స్. ఈ సంస్కృతిని ఎరుగనటువంటి వారు కూడాను ఆనందించారు.
0: Those that have no idea of culture appreciated it.
1: ఈనాటి భారతీయులైనటువంటి వారు కూడాను,
0: భారతీయస్ టుడే,
1: సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అని చెప్పి చెప్పడానికి కూడా సిగ్గుపడుతున్నారు.
0: వి ఫీల్ ashamed టు అడ్రెస్ ది ఆడియన్స్ as బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
1: విశ్వశాంతిని చేకూర్చి విధము నేర్చి,
0: ఇన్ ఫ్యాక్ట్ ద టెక్నిక్ టు ఎస్టాబ్లిష్ పీస్
1: భావములనెల్లా సమయ చేసి,
0: కిల్లింగ్ ఆల్ ది నారో ఫీలింగ్,
1: ఐకమత్యము సమజీవిత ఆమృతమును,
0: ఫాస్టరింగ్ ది యూనిటీ అండ్ కోఆపరేషన్.
1: ఇది పంచుటియే కాదే మానవత్వం.
0: దిస్ ఈస్ ది ట్రూ హ్యూమన్ క్వాలిటీ.
1: అందరికీ ఈ మానవత్వాన్ని మనం పంచాలి.
0: వీ హ్యావ్ టు షేర్ ది హ్యూమన్ క్వాలిటీ.
1: ఈ మానవత్వం మనతోనే ఆరంభమైంది.
0: ద హ్యూమన్ వాల్యూ స్టార్టెడ్
1: మనం పుట్టిన తర్వాత వచ్చింది కాదు. ఇది
0: దే ఆర్ నాట్ ఎనీవే దట్ హావ్ అపియర్డ్ ఇన్ బిట్వీన్.
1: మానవత్వము రెండు కూడాను ఈక్వల్ గా వచ్చింది.
0: ద హ్యూమన్ బీయింగ్ అండ్ ద హ్యూమన్ క్వాలిటీ హావ్ బీన్ బోర్న్ అట్ ద సేమ్ టైమ్.
1: అలాంటి దివ్య జీవితాన్ని మనం ఈనాడు ఎట్ట మర్చిపోయినాం.
0: How have you forgotten this divine life?
1: ఎంత గొప్ప సంస్కృతి మన భారతీయ సంస్కృతి.
0: What a great culture it is.
1: కేవలం భారతీయులకు మాత్రమే కాదు.
0: It's not limited to Bharatiya.
1: సర్వ దేశములకు కూడా ఇది ఒక పెద్ద గొప్ప సంస్కృతి.
0: The culture of Bharat is the highest of all.
1: మానవుని సంస్కరింపచేయునదే సంస్కృతి.
0: Culture is the one that refines you, that polishes you.
1: కనుకనే సంస్కరింపచేయటం అంటే ఏమి? దోషములను దూరం చేయటము, గుణములను పెంచటము.
0: Refinement meant giving up the bad things and improving the good.
1: కనుకనే దోషము నిర్మూలన చేయాలి.
0: యూ షుడ్ బి బ్లెమిష్ లెస్.
1: నిత్య జీవితంలో మనం ఆచరించేటువంటి ఆచరణ దోషములు నిర్మూలన చేయాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ షుడ్ నాట్ బి ఎనీ డిఫెక్ట్స్ ఇన్ అవర్ డైలీ రొటీన్ ప్రాక్టీసెస్.
1: దేశం అంటే మానవులు కాదు, మానవులు. దేశం అంటే మట్టి కాదు.
0: ది కంట్రీ డస్ నాట్ మీన్ ద డస్ట్ అలోన్.
1: ఈ మానవులు అంటే ఎవరు?
0: హూ ఇస్ ద హ్యూమన్
1: మనసు కలిగినటువంటి వాడే మానవుడు.
0: మానవ ద హ్యూమన్ బీయింగ్ ఇస్ ద వన్ విత్ మనస్ అండ్ మైండ్. What is manas mind?
1: Korikulu yokka cherikine manasu.
0: Manas or mind is bundle of desires.
1: Korikune sankalpamulu satya sankalpamuluga maarchukunnappudu manishi manishiga untadu.
0: In fact, you have got truthful thoughts, you will be a true human
1: being. Manishi aacharananga untuntadi.
0: And you will conduct yourself as a typical human being.
1: Kaani ee naadu ఆ సత్య సంకల్పం ఏమాత్రం కూడా కనిపించడం లేదు.
0: టుడే దేర్ ఇస్ నో ఐయోట్ ఆఫ్ ట్రూత్ఫుల్ థాట్స్.
1: కనుకనే అసత్య సంకల్పములతో మనము జగత్తులో మనం జీవిస్తుంటే జగత్తంతా అసత్యమంగానే మారిపోతుంది.
0: వీఆర్ లివింగ్ ఇన్ అట్టర్ ఫాల్స్హుడ్, దేర్ఫోర్ ద హోల్ అపియర్స్ థింగ్ అపియర్స్ అస్ డిల్యూషన్.
1: మనలో ఉన్నటువంటి దోషములను నిర్మూలన చేయండి.
0: Therefore, kill, remove all your defects.
1: గుణములను అభివృద్ధి పరచుకోండి.
0: Develop the qualities virtues.
1: దివ్యత్వాన్ని పవిత్రముగా ఆవించుకోండి.
0: And understand the sanctity of
1: the ministry. ఇది నిజమైన సాధన.
0: This is the true spiritual
1: సాధన. సాధనగా ఏమిటని?
0: What is spiritual practice?
1: చెడ్డను మంచిగా మార్చుకోవటమే సాధన.
0: Converting, transforming bad into good is సాధన.
1: ఇట్లాంటిది లేకుండా ఈనాడు మనం సాధన చేస్తున్నా ఏం సాధన?
0: Without this, what spiritual
1: practice
0: we do? We
1: just hold on the talisman. తెలియదు వానికే తెలియదు.
0: Holding on the talisman on one hand, the mind wavers. It is not spiritual practice.
1: దుర్గుణములు, దురాలోచనలు, దుర్బుద్ధులు దూరం చేసుకోవాలి.
0: We have to give up, distance all these bad thoughts.
1: సద్బుద్ధులు, సదాలోచనలు, సచ్చింతనలు అభివృద్ధి పరచుకోవాలి.
0: We have to develop and foster good feelings, good sentiments, good ideas and thoughts.
1: అది నిజమైన సాధన.
0: That is the true spiritual endeavor. Today we learn. What are these studies?
1: Danta kevalamu oka vidhanga aashyaspadanga kanipistunnayi.
0: It has become modern education is ridiculous.
1: ఈ కలియుగంలో మరింత విచిత్రమైనట్టుగా రూపొందుతున్నాయి.
0: పర్టికులర్లీ మోడర్న్ టైమ్స్ హాస్ ఆన్ టుడే ఇట్ ఇస్ రిడిక్యులస్.
1: ఆన్సర్స్ రెండు కూడా ఒక బుక్ లోనే వస్తున్నాయి.
0: ది క్వశ్చన్ అండ్ ఆన్సర్ అపియర్ ఇన్ ది సేమ్ బుక్లెట్.
1: ఈ క్వశ్చన్ ఆన్సర్లు అంతా ఇచ్చేసి ఆ బుక్ చదవమంటారు, పరీక్షలు రాయమంటారు.
0: ది క్వశ్చన్ ఆన్సర్ ఆర్ గివెన్ సేమ్ బుక్లెట్ అండ్ యూ వాంట్ టు రైట్ అగైన్. ఏంటి
1: సాధించిన విజయం? ఏంటి
0: వాట్ ఇస్ దట్ యు అచీవ్?
1: ఇలాంటివి చేయకూడదు.
0: యు షుడ్ నాట్ డు దట్.
1: ఈనాడు ఎంత ఫ్యాషన్ గా అయిపోయింది.
0: హౌ వాట్ ఎ ఫ్యాషన్.
1: చదువుకుడు ఫ్యాషన్ అయిపోయింది.
0: ఎడ్యుకేషన్ హస్ బికమ్ ఫ్యాషన్.
1: పరిగెత్తిపోయేటువంటి బస్సు అంతా ఎక్కడానికి ప్రయత్నం చేస్తుంటారు.
0: ఎవ్రీవన్ వాంట్స్ టు అటెంప్ట్ టు గెట్ టు ది బస్.
1: ప్రమాదం జరిగేది తనకే జరుగుతుంది.
0: హూ విల్ పుట్ టు డేంజర్ ఇఫ్ యు బోర్ ద బస్ దట్ రన్నింగ్ ఫాస్ట్.
1: ఇలాంటి దీంట్లోపల స్కూల్ కంతా పరిగెత్తిపోతుంటారు.
0: అండ్ యూ రన్ ద డిస్టెన్స్ టు యువర్ స్కూల్.
1: చదువు చదువు చదివి
0: హావింగ్ బీన్ స్టడీడ్
1: ఎన్ని విద్యలు నేర్చి
0: విదౌట్ ఎడ్యుకేషన్
1: ఏమి ప్రయోజనం?
0: వాట్ ఈస్ ది యూజ్?
1: చావులేని చదువు చదవాలి. ఇది మన భారతీయ సంస్కృతి.
0: యూ షుడ్ హ్యావ్ ఎడ్యుకేషన్ సో హ్యాస్ టు బి ఇమ్మోర్టల్ యాజ్ పర్ ది కల్చర్ ఆఫ్ భారత్.
1: కనుకనే
0: సో
1: మనము ఎడ్యుకేషన్ అనేటువంటిది కాదు, ఎడ్యుకేర్ కావాలి.
0: సో ఇట్ ఈస్ నాట్ ఎడ్యుకేషన్, ఇట్ ఇస్ ఎడ్యుకేర్.
1: ఎడ్యుకేషన్ కేవలం నెగిటివ్.
0: ఎడ్యుకేషన్ ఇస్ నెగిటివ్.
1: ఎడ్యుకేర్ అనేటువంటి పాజిటివ్.
0: ఎడ్యుకేర్ ఇస్ పాజిటివ్.
1: నెగిటివ్ అనేటువంటిది తలని నింపుకోవటమే.
0: నెగిటివ్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ ద హెడ్.
1: ఏమి లేని బుర్రలోన ఏమైనా నింపవచ్చు.
0: ఇఫ్ ది హెడ్ ఈస్ ఎంప్టీ యూ కెన్ ఫిల్ ఇట్ అప్ విత్ ఎనీథింగ్.
1: ఏమేమో నిండి ఉన్న తలబుల అది ఖాళీయగున.
0: ఇఫ్ ది బ్రెయిన్ హెడ్ ఈస్ ఆల్రెడీ స్టఫ్ రూట్ ఇట్
1: ఎవర్ తల బుర్రది ఖాళీగాక ఇలా సుఖతమ నింపనగున.
0: వితౌట్ బీయింగ్ ఎంప్టీ అండ్ ఓపెన్ మైండెడ్ కెన్ యూ హ్యావ్ స్పిరిచువల్ కంటెంట్?
1: కనుక ఈనాటి ఎడ్యుకేషన్ అంతా తలతో తీసుకునేటువంటి ఎడ్యుకేషన్.
0: సో వీ హావ్ గాట్ ఆల్ ది ఎడ్యుకేషన్ ఫుల్ ఆఫ్ అవర్ హెడ్.
1: కేర్ అనేటువంటిది తలతో కాదు హృదయంతో తీసుకునేటువంటి.
0: వేర్ యాజ్ ఎడ్యుకేర్ relates to our heart.
1: Sadbhavamulu,
0: good ideas.
1: సత్య చింతనలు,
0: గుడ్ థాట్స్.
1: సదాలోచనలు,
0: గుడ్ థింకింగ్.
1: సత్య ప్రవర్తనలు,
0: గుడ్ కాండక్ట్.
1: ధర్మము, న్యాయము,
0: జస్టిస్,
1: ఇలాంటివంతా కూడా హృదయంతో తీసుకునేటువంటి.
0: దే ఆల్ కమ్ అవుట్ ఆఫ్ వన్స్ ఓన్ హార్ట్.
1: కనుక ఈనాడు మనం చదవలసినటువంటివి కేవలం టెక్స్ట్ బుక్స్ కాదు.
0: వాట్ యూ హావ్ టు స్టడీ ఆర్ నాట్
1: కూడా ఉండవలసిందే.
0: యమనుసుకింప
1: హేమతారక విద్య, పరమనుసుకింప బ్రహ్మ విద్య.
0: ఇన్ ఆర్డర్ టు బి హ్యాపీ ఆన్ ఎర్త్ వీ షుడ్ హ్యావ్ ది సెక్యులర్ నాలెడ్జ్. టు బి హ్యాపీ in the other world we should have spiritual knowledge.
1: కనుక పొట్ట కోసం కూడా మనం కొన్ని పాగుట పడాల్సిందే.
0: we have to struggle for our living.
1: కానీ పొట్ట కోసమే కాదు,
0: not merely for that.
1: మన దీక్షను సాధించాలి, జీవితం కోసం సాధించాలి.
0: in fact we should determine to achieve the goal of
1: education
0: life.
1: Education should be for life, not for living.
0: Education should be for life, not for living.
1: కనుకనే ఈ లైఫ్ కోసం మనం పాటు పడాలి.
0: so we should work for our life.
1: జీవితమునకు నిజమైనటువంటి ఎడ్యుకేషన్ సరైనటువంటి ప్రవర్తనే.
0: In fact, the good behavior is an indication of education. దానితో
1: పాటు కొన్ని గ్రంథములు కూడా మనం చదివి అందులో ఉన్నటువంటి మంచిని కూడా స్వీకరించాలి.
0: We have to read certain textbooks and accept good.
1: ఎందరో మహానుభావులు ఎటువంటి గొప్పవారో ఈ గ్రంథాలంతా పఠిస్తుంటారు, రాస్తుంటారు.
0: There are many, many great people who write and read books.
1: వాటిలో ఉన్న మంచిని కూడా మనం స్వీకరించాలి.
0: Take the essence out of them.
1: ఈ కులము ఆ కులము ఈ కులం అని పెట్టుకోకూడదు.
0: Don't go by the community.
1: కులమత భేదాలంతా దూరం చేయాలి.
0: డోంట్ హ్యావ్ ఎనీ డిఫరెన్సెస్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ కాస్ట్ అండ్ కమ్యూనిటీ.
1: కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ,
0: ఓన్లీ వన్ కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ.
1: ఆఫ్ లవ్,
0: ద రిలీజన్ ఆఫ్
1: లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్,
0: లాంగ్వేజ్ ఆఫ్ ద హార్ట్.
1: ఈ మూడింటిని మనం పెంచుకోవాలి.
0: అండ్ హ్యావ్ దీస్ త్రీ థింగ్స్ స్ట్రాంగ్లీ ఎస్టాబ్లిష్డ్.
1: కొన్ని కొన్ని సందర్భాల లోపల
0: అట్ టైమ్స్
1: దైవ చింతన మాత్రం ఎలాంటి సమయంలో కూడా మానకూడదు.
0: యూ షుడ్ నెవర్ గివ్ అప్ థింకింగ్ ఆఫ్ గాడ్.
1: అదే మన జీవితాధారము.
0: దట్ ఈస్ ద ఫౌండేషన్ ఆఫ్ అవర్ లైఫ్.
1: సత్య మార్గంలో మనం ప్రయాణం చేసినటువంటి మహర్షులకు ఎంతటి కళాభం జరిగిన కష్టములు వచ్చినా వారు సాధించుకుంటూ వెళ్ళారు.
0: ద సేజెస్ అండ్ సెయింట్స్ కుడ్ విత్స్టాండ్ ఆల్ ది హ్యూమిలియేషన్ హోల్డింగ్ ఆన్ టు ది నేమ్ ఆఫ్ గాడ్.
1: చదువుకున్నటువంటి మహనీయులు కూడా ఉన్నారు.
0: దే ఆర్ మెనీ నాలెడ్జబుల్ ఎడ్యుకేటెడ్ పీపుల్
1: సత్య మార్గంలో ప్రవేశిస్తుంటారు.
0: దే ట్రైడ్ ఇన్ ఆన్ ది పాత్ ఆఫ్
1: ఎలాంటి తప్పు మార్గంలోనా పోరు.
0: దే నెవర్ అలాంగ్ ది రాంగ్ పాత్.
1: అలాంటి మహనీయులకు ఎవరు చోటు ఇవ్వరు.
0: సచ్ నోబుల్ సోల్స్ హావ్ నో ప్లేస్ ఇన్ అవర్ కమ్యూనిటీ.
1: ఒకరు ఇవ్వకపోయినా కూడా పర్వాలేదు, అలాంటి మహనీయులకు దైవమే చోటిస్తుంటాడు.
0: ఈవెన్ ఇఫ్ ది సొసైటీ డస్ నాట్ రికగ్నైజ్ దెమ్, ద నోబుల్ సోల్స్ ఆర్ బ్లెస్డ్ బై గాడ్.
1: మనకు చోటిచ్చి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది ఫన్ ఆఫ్ హావింగ్ ప్లేస్ ఇన్ సొసైటీ?
1: ఈనాడు ఎస్ అంటారు, రేపు నో అంటారు.
0: ద సొసైటీ మే సే ఎస్ టుడే అండ్ నో టుమారో.
1: నో ఎస్ లు వారి నోటికి గాని సాయికి సర్వం ఎస్ ఎస్ ఎస్.
0: నో ఎస్ బిలాంగ్ టు యువర్ మౌత్స్ అండ్ టు యువర్ టీచింగ్ స్పీకింగ్ ఫ్యాకల్టీ. బట్
1: మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వానికి మనం తగినటువంటి బలం ఇవ్వాలి.
0: అప్లై ఆల్ ద స్ట్రెంగ్త్ టు నో ద ఇమనెంట్ డివినిటీ ఇన్ హ్యూమానిటీ.
1: దివ్యత్వాన్ని విసర్జించి మనం ఎక్కడా వెళ్ళడానికి వీలు కాదు.
0: యు కెనాట్ బి అవే ఫ్రమ్ దిస్ డివినిటీ.
1: ఇది మనం వెంటనే దంటనే ఇంటనే కంటనే ఉంటుంది, కాపాడుతూ ఉంటుంది.
0: ది డివినిటీ ఇస్ విత్ యూ, అరౌండ్ యూ, అబౌవ్ యూ, బిలో యూ అండ్ ప్రొటెక్ట్స్ యూ.
1: ఇట్టి దివ్యత్వాన్ని ఈనాడు మర్చిపోతున్నాం.
0: వి హావ్ ఫర్గాటన్ ద డివినిటీ.
1: ఇది ఏ ప్రాచీన సంస్కృతి అన్నారు.
0: దిస్ యాక్చువల్లీ కాల్
1: అందరూ చెప్తున్నారు ప్రాచీన సంస్కృతి, ప్రాచీన సంస్కృతి.
0: ఎవ్రీవన్
1: అనాది సంస్కృతియే.
0: ఎవ్రీవన్ రిఫర్స్ టు ఎన్షియంట్ కల్చర్. ఇట్ ఇస్ ఎటర్నల్.
1: ఇది మార్పు చెందేటువంటిది కాదు.
0: ఇట్ ఈస్ చేంజ్లెస్.
1: శుద్ధ సత్వమైనటువంటిది.
0: ఇట్ ఇస్ ప్యూర్ అన్సల్యూట్ ట్రూత్.
1: ఎట్టి కాలం నందు త్రికాల బాధ్యమైనటువంటిది.
0: ఇట్ ఈస్ ఇట్ కెనాట్ బి చేంజ్ ఇన్ ఆల్
1: మారేటువంటిది కాదు.
0: ఇట్ డజంట్ చేంజ్.
1: పూసిపెడితే దాగేటువంటిది కాదు.
0: ఆర్ యూ కెనాట్ హైడ్ ఇట్.
1: ఇవి ఎప్పుడు కూడా నువ్వు ప్రకాశిస్తూనే ఉంటుంటాయి.
0: ఇట్ షైన్స్ బ్రిలియంట్లీ ఆల్ ద టైమ్.
1: ఇది దివ్య భవ్యమైనటువంటి యొక్క మానవత్వాన్ని ఈనాడు మర్చిపోతున్నాం.
0: వీ హావ్ ఫర్గాటన్ దట్ నోవెల్ ఎవర్ గ్రీన్ ఫ్రెష్ డివైన్ హ్యూమన్ లైఫ్.
1: కనుకనే మానవత్వం అంటే ఏమిటో కూడా అర్థం కాకుండా పోతుంటారు.
0: వీ డు నాట్ అండర్స్టాండ్ వాట్ ద హ్యూమన్ బీయింగ్ ఈజ్.
1: మను చరిత్ర నుంచి వచ్చినటువంటి మానవత్వం.
0: ది హ్యుమానిటీ మానవత్వ ఈస్ డిరైవ్డ్ అవుట్ ఆఫ్ మను.
1: చెప్పినటువంటి మను జా, అతని నుంచి పుట్టినటువంటి వాడే మనుజ.
0: మను జా, ద వన్ హూ ఇస్ బోర్న్ టు మను ఇస్
1: జా అనగా పుట్టటము.
0: జా మీన్స్ బోర్న్.
1: ఎవరి నుంచి పుట్టింది మను? ధర్మరూపుడు మనుడు.
0: మను ఈజ్ వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ ధర్మ.
1: కనుక మను ధర్మము అని కూడా లాయర్స్ అంతా బోధిస్తుంటారు.
0: లాయర్స్ ఆల్సో స్పీక్ ఆఫ్ దిస్ బుక్ మను ధర్మ.
1: కానీ బోధిస్తున్నారు,
0: దే స్పీక్,
1: వాళ్ళు వినియోగించేదంతా దానికి విరుద్ధమైనటువంటి ధర్మం.
0: బట్ దేర్ యాక్షన్ ఇస్ కాంట్రరీ టు దిస్.
1: ఎవరు దీన్ని సక్రమంగా నడుచుకుంటున్నారు?
0: హూ ఇస్ ఫాలోయింగ్ ది కరెక్ట్ పాత్?
1: సక్రమంగా ఎవరు నడుచుకుంటారో వాడే నిజమైన భారతీయుడు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ ఫాలో ద కరెక్ట్
1: ఏ దేశం వాడైనా సరే,
0: యూ మే బి బిలాంగ్ టు ఎనీ కంట్రీ.
1: ముఖ్యం కాదు
0: ఎనీ కంట్రీ.
1: ధర్మం ముఖ్యమైనటువంటిది.
0: ధర్మ ఇస్ ఇంపార్టెంట్.
1: కనుక మన యొక్క ధర్మమును మనం ప్రవర్తించాలి.
0: సో వీ షుడ్ యాక్ట్ అకార్డింగ్ టు అవర్ ధర్మ కోడ్ ఆఫ్ కాండక్ట్.
1: ఎలాంటి ఇక్కట్లు పెరిగినప్పటికీ దాన్ని తట్టుకుని నెట్టుకుని ముందుకు సాగాలి.
0: లెట్ దేర్ బి ఎనీ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఆబ్స్టకల్స్ ఆన్ అవర్ వే, వీ షుడ్ రెసిస్ట్ అండ్ హోల్డ్ ఆన్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: విద్యార్థినీయులారా,
0: బాయ్స్ అండ్ గర్ల్స్,
1: మీరు బోధించవలసినటువంటిది, మీరు చేయవలసినటువంటిది కేవలము మొట్టమొదట మన గృహాన్ని చక్క చేసుకోవాలి.
0: వాట్ యూ హావ్ టు డూ, వాట్ యూ హావ్ టు టీచ్ అండ్ ప్రాపగేట్,
1: తల్లిదండ్రులను
0: రెస్పెక్ట్, యువర్
1: తల్లిదండ్రులను ప్రేమించాలి,
0: లవ్ యువర్ పేరెంట్స్.
1: మాతృదేవో భవ, పితృదేవో భవ.
0: మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్.
1: వారే లేకపోతే నీవెక్కడ వాడు?
0: Without them you don't exist.
1: కాని ఈనాడు తల్లిదండ్రులను కూడా గౌరవించడం లేదు.
0: Today no one is respecting one's own parents.
1: అది చాలా తప్పు.
0: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
1: ఈనాడు నీవు తల్లిదండ్రులు గౌరవించకపోతే రేపు నీ బిడ్డలు నిన్ను గౌరవించరు.
0: ఇఫ్ యూ డోంట్ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్ యూ విల్ నాట్ బి రెస్పెక్టెడ్ బై యువర్ చిల్డ్రన్.
1: రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ ఇది తప్పినవి కాదు.
0: ఇన్ అవర్ లైఫ్ రియాక్షన్, రిఫ్లెక్షన్, రీసౌండ్ ఆర్ ఇన్ఎస్కేపబుల్.
1: కనుక మనం మంచిని చేసి, మంచిని చూసి, మంచిని అనిపించి, మంచిని బోధించాలి.
0: సో యూ షుడ్ సీ గుడ్, యూ షుడ్ బీ గుడ్, యూ షుడ్ డూ గుడ్, లిసన్ టు గుడ్ థింగ్స్ అండ్ బీ గుడ్.
1: దేనికి మనం భయపడనక్కర్లేదు.
0: వీ షుడ్ నాట్ బి ఫియర్ స్ట్రికెన్.
1: తప్పులు ఉన్నటువంటి వాడే భయపడాలి, కానీ తప్పు లేని వాడు భయం ఎందుకు?
0: వేర్ దేర్ ఇస్ ఎ మిస్టేక్ దేర్ ఇస్ ఫియర్.
1: సత్య మార్గంలో ప్రవర్తించేటువంటి వాడికి ఏ మాత్రమూ భయం అనేటువంటిది ఉండకూడదు.
0: ఇఫ్ యూ ఫాలో ద పాత్ ఆఫ్ ట్రూత్ యూ డోంట్ నీడ్ టు బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీ వన్.
1: ఈనాడు
0: టుడే
1: మనం ఈ పిచ్చి పట్టినటువంటి రాజకీయాల్లో ప్రవేశించి
0: వీఆర్ ఆఫ్టర్ దిస్ మ్యాడ్ పాలిటిక్స్.
1: మీకు కూడా పిచ్చి పట్టించుకుంటున్నారు.
0: వీఆర్ ఆల్సో హావ్ బికమ్ అల్టిమేట్లీ మ్యాడ్.
1: దానికి ఒక గుడ్ బై చెప్పాలి మీరు.
0: బెటర్ వీ సే గుడ్ బై టు పాలిటిక్స్.
1: నాకు పాలిటిక్స్ కాదు, ముఖ్యం వస్తుంది.
0: పాలిటిక్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్.
1: ప్రవర్తన నాకు చక్కది.
0: మై కాండక్ట్ బిహేవియర్ ఇస్
1: ఈ ప్రవర్తనలో మన జీవితాన్ని సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
0: వీ షుడ్ హావ్ గుడ్ బిహేవియర్ అండ్ రీడ్ ఎ ట్రూత్ఫుల్ లైఫ్.
1: ఏనాడైనా కానీ ఒక్కొక్క చదువుకున్నటువంటి వ్యక్తిని చూస్తే, వాడి ప్రవర్తన చూస్తే నాకు చాలా కష్టమేస్తుంది.
0: భగవాన్ ఫీల్స్ వెరీ సాడ్ వాచింగ్ ద బిహేవియర్ ఆఫ్ ఎడ్యుకేటెడ్ పీపుల్.
1: గొప్ప గొప్ప డిగ్రీస్ అంతా తీసుకున్నారు.
0: దే హావ్ వెరీ హై డిగ్రీస్.
1: వీళ్ళ ప్రవర్తన చూస్తే చాలా విరుద్ధమైన స్థితిగా ఉంటుంటాయి.
0: బట్ దేర్ బిహేవియర్ ఇస్ జస్ట్ ఆపోజిట్.
1: ఇది చాలా చదువుకు విరుద్ధమైనటువంటిది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ స్పీక్స్ ఆఫ్ ది వెరీ ఆపోజిట్ ఆఫ్ యువర్ పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: చదువుకు వినయమే ప్రధానమైనటువంటి గుణము.
0: హ్యూమిలిటీ ఇస్ హాల్ మార్క్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: ఈ చదువు లోపల వినయం లేకపోతే ఇంకేం ప్రయోజనం చెప్పండి?
0: వెన్ దేర్ ఇస్ నో హ్యూమిలిటీ, వాట్ ఫార్ ఇస్ దిస్ ఎడ్యుకేషన్?
1: ప్రాచీన విద్యలన్నీ కూడాను వినయ విధేయతలతోనే కలుగుతూ వచ్చింది.
0: ది ఎన్షియంట్ ఎడ్యుకేషన్ లేడ్ ఎంఫసిస్ ఆన్ దిస్ హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్.
1: ఈ వినయ విధేయత లేకపోతే విద్య కాల్చనా ఎందుకు మనకు?
0: ఇన్ ఫ్యాక్ట్ వితౌట్ హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్ వాట్ ఫార్
1: అది విద్యనే కాదు.
0: ఇట్ ఇస్ నో ఎడ్యుకేషన్ అట్ ఆల్.
1: ముఖ్యమైన తత్వము వినయంలోనే ఉంటుంది. అది
0: హ్యూమిలిటీ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: మానవుని యొక్క ప్రధాన గుణం వినయమే.
0: ది ఇంపార్టెంట్ క్వాలిటీ ఆఫ్ మ్యాన్ ఇస్
1: అందులో తిరిగింది క్షమనే.
0: అండ్ దిస్ హ్యూమిలిటీ ఇస్ క్షమ.
1: చెప్పాను క్షమ సత్యము.
0: దిస్ ట్రూత్.
1: క్షమ ధర్మము.
0: ఇట్ ధర్మ.
1: క్షమ వేదము.
0: ఇట్స్ టెక్స్ట్.
1: క్షమ అహింస.
0: ఇట్ నాన్ వైలెంట్.
1: క్షమ సత్యం బావు.
0: అండ్ ఇట్స్ ట్రూత్ ఎవ్రీథింగ్.
1: క్షమ సర్వస్వము సర్వలోకములందు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దిస్ కైండ్ ఆఫ్ ట్రూత్ అండ్ ఫర్బేరెన్స్ ఇస్ ఇంపార్టెంట్ ఆల్ ది వరల్డ్.
1: క్షమ చేతనే మన విశ్వామిత్రుడు రాజయోగిగా మారాడు.
0: బికాస్ ఆఫ్ దిస్ ఫర్బేరెన్స్ విశ్వామిత్ర కుడ్ బికమ్ ఏ రాజయోగి.
1: రాజయోగి నుంచి తిరిగి గొప్ప యోగి అంటే ధర్మయోగి అయిపోయినాడు.
0: లేటర్ హీ బికేమ్ బ్రహ్మయోగి.
1: బ్రహ్మయోగి అయిపోయినాడు.
0: హీ బికేమ్ బ్రహ్మయోగి.
1: భగీరథుడు క్షమను సాధించడం చేతనే
0: బికాస్ హీ కుడ్ హ్యావ్ దిస్ క్షమ
1: కనపడినటువంటి గంగను కూడా తీసుకొచ్చి ప్రపంచంలో వదిలాడు.
0: హీ కుడ్ బ్రింగ్ డౌన్ ద గంగెస్ ఫ్రమ్ ద టాప్ డౌన్ టు అవర్
1: క్షమ చేతనే
0: అవుట్ ఆఫ్
1: జనక మహారాజు కర్మయోగిగా ఉండి జ్ఞానయోగంగా మారిపోయాడు.
0: కింగ్ జనక ఏ మ్యాన్ ఆఫ్ యాక్షన్ కర్మయోగి కుడ్ బికమ్ ద జ్ఞానయోగి ది వన్ ఆఫ్ హిస్
1: కనుకనే క్షమ అనేటువంటిది ఎట్టిదానైనా మనం సాధించవచ్చు.
0: అండ్ దెర్ఫోర్ దిస్ అవుట్ ఆఫ్ దిస్ పేషెన్స్ యూ కెన్ అకాంప్లిష్ ఎనీథింగ్.
1: విద్యార్థులారా
0: స్టూడెంట్స్
1: మీకు తెలియదు కానీ
0: యూ డు నాట్ నో దిస్
1: స్వామి యందు ఆ క్షమ అనేటువంటి కాలి మొదలు తల వరకు ఉంటుండాలి.
0: దిస్ క్షమ ప్యూరిటీ పేషెన్స్ ఈస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ద బాడీ ఆఫ్ భగవాన్.
1: ఎన్ని రకమైనటువంటి వచ్చినా కూడా అన్నిటికీ శాంతంగా దాన్ని అందుకుంటున్నాను.
0: భగవాన్ రిసీవ్స్ పీస్ఫుల్లీ వాట్ ఎవర్ దట్ కమ్స్ ఆన్ ద వే.
1: దానికంతా కూడా ట్రబుల్స్ అంతా నేను ఎప్పుడు వెల్కమ్ చేస్తుంటాను.
0: భగవాన్ వెల్కమ్స్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ట్రబుల్.
1: ఎందుకంటే క్షమ అనేటువంటిది మన యొక్క కష్టంలోనే దాన్ని మనం సాధిస్తూ రావాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ దిస్ కైండ్ ఆఫ్ పేషెన్స్ యూ కెన్ అచీవ్ ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీ.
1: ఈనాటి భక్తులను చెప్తుంటున్నారు.
0: యూ డిక్లేర్ దట్ యువర్ డివోటీ టుడే.
1: సుఖమంటే పొంగుతారు, కష్టమంటే కృంగుతారు.
0: యు ఆర్ రియలీ గెట్ యువర్ సెల్ఫ్ ఎక్స్టోల్డ్ ఇన్ టైమ్స్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్
1: కృంగి పొందినటువంటి సమత్వాన్ని మనం పొందాలి. అది క్షమ.
0: వీ షుడ్ బి ఈక్వల్ మైండెడ్ ఇన్ బోత్ ద టైమ్స్ ఆఫ్ ప్లెజర్ అండ్ పెయిన్.
1: దానిలో ఉన్నటువంటి స్థానాన్ని మనం స్వీకరించాలి.
0: వీ షుడ్ యాక్సెప్ట్ ది ఎసెన్స్ అవుట్ ఆఫ్ ది టూ.
1: దివ్యత్వమైన పవిత్రత మనం అందుకోవాలి.
0: వీ షుడ్ ఆల్సో అచీవ్ ద డివినిటీ.
1: కనుక
0: సో
1: విద్యార్థులు ఈనాడు ప్రప్రథమంలో క్షమను సాధిస్తూ రండి.
0: Students should achieve this noble quality of Kshama,
1: forbearance,
0: forgiveness. You may be successful in examination. Don't be afraid of the exam.
1: తిరిగి దాన్ని పట్టి మీరు సాధించి మంచి మార్క్స్ తెచ్చుకోండి.
0: టేక్ నెక్స్ట్ ఛాన్స్ అండ్ గెట్ హై గ్రేడ్.
1: మీరు మార్కుల కోసమని ప్రాకులాడొద్దండి.
0: డోంట్ స్ట్రగుల్ ఫర్ మార్క్.
1: రిమార్క్స్ రాకుండా చూసుకోండి.
0: బీ కేర్ఫుల్ దట్ యూ డోంట్ గెట్ రిమార్క్స్.
1: పేరు రాకుండా చూసుకోండి.
0: సీ దట్ యూ డోంట్ గెట్ రిమార్క్స్ ఆర్ బ్యాడ్ నేమ్.
1: పేరు రాకుండా చూసుకోండి.
0: సీ దట్ యూ డోంట్ గెట్ బ్యాడ్ నేమ్.
1: మంచి భావాలతో మీరు మెలగండి.
0: కండక్ట్ యువర్ సెల్ఫ్ విత్ గుడ్ ఫీలింగ్స్.
1: విద్యార్థులు ఎక్కడ పోయినప్పటికీ
0: అవర్ స్టూడెంట్స్ వేర్ ఎవర్ దే గో
1: ప్రవర్తన చేతనే వీరు సత్సాయి ఎడ్యుకేషన్ భక్తులు అని చెప్పొచ్చు.
0: యు మే గో ఎనీవేర్ బేసింగ్ ఆన్ యువర్ కాండక్ట్ ఎవ్రీబడి కెన్ సే దట్ యు బిలాంగ్ టు ది
1: ఇన్ పేరు నాకు అక్కర్లేదు.
0: భగవాన్
1: మంచి పేరు తెచ్చుకోండి.
0: భగవాన్ డస్ నాట్ వర్క్ ఫర్ హిజ్ నేమ్ ఫర్ యువర్ గుడ్ నేమ్.
1: ఆల్ ఇండియా ప్రెసిడెంట్ సత్యనారాయణ కూడా చెప్పాడు.
0: ఆల్ ఇండియా ప్రెసిడెంట్ శ్రీనివాసన్ ఆల్సో సెడ్.
1: ఏమని చెప్పాడు?
0: వాట్ డిడ్ హి సే?
1: మా సర్వ కల్చర్ సాయి అన్నాడు.
0: హి సెడ్ అవర్ కల్చర్ ఇస్ సాయి కల్చర్.
1: అది తప్పు.
0: ఇట్ ఇస్ ఎ మిస్టేక్.
1: ప్రేమ చేత అట్లా చెప్పాడే కానీ కల్చర్ ఈనాడు వచ్చింది కాదు, ఈనాడో వచ్చింది. ఈనాడు సత్యసాయి వచ్చింది. ఎటువంటి వాడు?
0: అవుట్ ఆఫ్ లవ్ హి సెడ్ సాయి కల్చర్ బట్ బికాస్ దిస్ కల్చర్ ఇస్ ఎటర్నల్ ఎన్షియంట్.
1: ఇది అనాది అయినటువంటిది.
0: ఇట్ ఇస్ వెరీ మచ్ ఎన్షియంట్.
1: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం.
0: ఇట్ ఇస్ అట్రిబ్యూట్లెస్. ఇట్ ఇస్ కామన్ ఇన్ ఆల్ ది త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్. ఇట్ ఇస్ ప్యూర్
1: అన్సల్యూటెడ్. మాటలు చాలా ఏదో గొప్పగా మాట్లాడుతుంటారు కానీ అది నాకు ఇష్టం ఉండదు.
0: పీపుల్ స్పీక్ ఇన్ ఎ బిగ్ వే హైవే బట్ భగవాన్ డజంట్ అప్రూవ్ ఇట్.
1: బిగ్ వే హైవే మీరు నడుచుకోవాలి.
0: యూ షుడ్ కండక్ట్ యువర్ సెల్ఫ్ ఇన్ ది బిగ్ వే హైవే.
1: దాన్ని ఆవిర్భవించి చేయాలి.
0: అండ్ యూ షుడ్ వర్క్ ఫర్ ఇట్.
1: మీ యొక్క సంతోషం నుంచి దాన్ని ఉప్పొంగ చేయాలి.
0: అవుట్ ఆఫ్ ఆల్ హ్యాపీనెస్ యూ ప్రొసీడ్ ఇన్ దట్ డైరెక్షన్.
1: మీరు వారిని వీరిని ఎగ్జాంపుల్స్ గా మీరు తీసుకోకండి.
0: డోంట్ టేక్ అదర్స్ యాజ్ ఎగ్జాంపుల్.
1: మిమ్మల్ని మీరే ఎగ్జాంపుల్ గా తీసుకోండి.
0: యు మేక్ యువర్ సెల్ఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్.
1: అదే సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: దట్ ఇస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
0: దెన్ సెల్ఫ్
1: సాక్రిఫైస్.
0: దట్ ఇస్ సెల్ఫ్
1: రియలైజేషన్.
0: దట్ లీడ్స్ టు సెల్ఫ్ రియలైజేషన్.
1: అంత సెల్ఫ్ లోనే ఉంటుంది.
0: ఎవ్రీథింగ్ లైస్ విత్ ఇన్ ద సెల్ఫ్.
1: అలాంటి సెల్ఫ్ ని మీరు సాధిస్తూ రావాలి.
0: దట్ సెల్ఫ్ యూ షుడ్ అకాంప్లిష్.
1: అది ఏ నిజమైనటువంటి భారతీయ సంస్కృతి.
0: దట్ ఇస్ ట్రూ భారత.
1: ప్రాచీన కాలం నుండి ఎన్ని కష్టములకు లొంగి, చిక్కులుకొని
0: ఫేసింగ్ ఆల్ ఆబ్స్టకల్స్ ఆన్ ది వే,
1: మతముల వారంతా దీన్ని సాధించడానికి ప్రయత్నం చేశారు.
0: ఎవ్రీబడి వాంటెడ్ టు ఇన్వేడ్ అండ్ కాంకర్ దిస్ కంట్రీ.
1: భారతదేశం కంటే మించినటువంటి దేశం మరొకటి ఉందా?
0: ఇస్ దేర్ ఎనీ అదర్ కంట్రీ గ్రేటర్ దాన్ భారత్?
1: కేవలం బీద దేశం అనుకుంటారు.
0: యూ సే ఇట్ ఇస్ పోర్.
1: నీ బుద్ధిలో అది బీరేగా ఉండొచ్చు.
0: ఇట్ ఇస్ యువర్ చీప్ మైండెడ్నెస్.
1: బీద దేశం అయిపోతే ఇంతమంది దేశీయులంతా దీనిపైన వచ్చి ఎందుకు పడతారు?
0: ఇఫ్ ఇట్ ఇస్ రియల్లీ పూర్ కంట్రీ, వై షుడ్ ఇట్ బి ఇన్వేడెడ్ బై సో మెనీ పీపుల్?
1: ఇందులో నుంచి ఏనుగులపైన, రథాలపైన, గుర్రాలపైన, ఒంటలపైన వేసుకుని పోయారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ క్యారీడ్ ఆల్ ద వెల్త్ అండ్ ద గోల్డ్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: భారత దేశం అనేటువంటి పవిత్రమైనటువంటి శ్రీతత్వత కలిగినటువంటి,
0: భారత్ ఈస్ వన్ ఆఫ్ వెల్త్
1: సిరి సంపదలతో తులుతూకుంటుండేటువంటి.
0: వాట్ ఈస్ దేర్ షార్టేజ్?
1: మీ బుద్ధి చిన్నదిగా ఉండటం వల్ల అది చిన్నదిగా మారిపోయింది.
0: యు ఆర్ మీన్ మైండెడ్ దేర్ ఫర్ యు కంట్రీ, బట్ హావ్ బ్రాడ్ ఫీలింగ్.
1: కనుక మీ బుద్ధిని విశాలం భావించుకోండి.
0: బి బ్రాడ్ మైండెడ్.
1: దేశం కూడా విశాలం అవుతుంది.
0: దెన్ యూ విల్ హావ్ బ్రాడ్ మైండెడ్నెస్ టువర్డ్స్ యువర్ కంట్రీ.
1: బంగారు మనకుండా పది శాస్త్రములను ఎండి బంగారు ఏలా.
0: ఇన్ ఫ్యాక్ట్ వెన్ యూ హావ్ గాట్ ఆల్ దిస్ సీక్రెట్ టెక్స్ట్ ఈక్వల్ టు ద గోల్డ్, వై డు యూ వాంట్ అదర్ టెక్స్ట్ ఈక్వల్ టు దట్ ఆఫ్ సిల్వర్ అండ్ కాపర్? నాట్ నెసెసరీ.
1: మన భారతదేశమే గొప్పది.
0: అవర్ కల్చర్ భారత్ ఇస్ గ్రేటెస్ట్.
1: ఇలాంటి భారతదేశాన్ని మనం ఎందుకు చిన్నదిగా చూడాలి?
0: వై డు యూ కన్సిడర్ ఇట్ లో?
1: ఈ భారతదేశం నుండి ఉద్భవించినటువంటి యొక్క మన సిరి సంపదలు ఎంత గొప్పవి.
0: ఎఫ్లుయెన్స్ అండ్ ప్రాస్పెరిటీ వి ఎంజాయ్డ్, దే ఆర్ వెరీ హై స్టాండర్డ్. వాట్ ఈస్ దేర్ షార్టేజ్?
1: మీ బుద్ధి చిన్నదిగా ఉండటం వల్ల అది చిన్నదిగా మారిపోయింది.
0: యు ఆర్ మీన్ మైండెడ్, దేర్ ఫర్ యు కంట్రీ కన్సిడర్ దిస్ కంట్రీ మోర్, బట్ హావ్ బ్రాడ్ ఫీలింగ్.
1: కనుక మీ బుద్ధిని విశాలం భావించుకోండి.

0: సంపదలు ఎంత గొప్పవి.
1: ఎఫ్లుయెన్స్ అండ్ ప్రాస్పెరిటీ వి ఎంజాయ్డ్ దే ఆర్ వెరీ హై స్టాండర్డ్.
0: కనుకనే ఈ భారతదేశంలో పుట్టనటువంటి ఒక్కటి లేదు.
1: దేర్ నథింగ్ డస్ నాట్ నోటీస్ హియర్.
0: సర్వమునకు ఇది గొప్ప మాస్టర్ వంటిది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇస్ ద మాస్టర్ ఫర్ ఎవ్రీథింగ్.
0: మీరు కేవలము ఈ యొక్క దేశాన్ని మాత్రమే మీరు వర్ణించుకోకుండా ఇతర దేశాన్ని వర్ణిస్తూ ఉంటారు.
1: యూ హావ్ ఫర్గాటన్ యువర్ మదర్ ల్యాండ్.
0: దేన్ని వర్ణించకండి, యూ డోంట్. అన్నింటినీ వర్ణించండి.
1: యూ డోంట్ క్రిటిసైజ్ ఎనీ కంట్రీ.
0: అన్ని దేశాలు మంచివే.
1: ఆల్ కంట్రీస్ ఆర్ గుడ్.
0: కానీ ఏది చెడ్డది?
1: విచ్ వన్ ఇస్ బ్యాడ్?
0: అన్ని మతములు మంచివే.
1: ఆల్ రిలీజియన్స్ ఆర్ గుడ్.
0: చెడ్డది?
1: విచ్ ఇస్ బ్యాడ్?
0: మన మతి చెడ్డది.
1: అవర్ మతి ద మైండ్ ఇస్ బ్యాడ్.
0: మతి చెడ్డది కావటం వల్ల మతం చెడ్డది అనుకుంటున్నాం.
1: మతి ద మైండ్ ఇస్ బ్యాడ్, సో వి కన్సిడర్ మతం రిలీజియన్ బ్యాడ్.
0: చేరి మంచినే బోధించే.
1: ఆల్ రిలీజియన్స్ టుగెదర్ థాట్ గుడ్ థింగ్స్.
0: తెలిసి మెలుగవలను తెలివి తోడ.
1: యూ హావ్ టు కండక్ట్ యువర్ సెల్ఫ్ ప్రాపర్లీ బేసింగ్ ఆన్
0: మతులు మంచివైనా మతమేది చెడ్డది?
1: ఇఫ్ యువర్ మతీస్ మైండ్స్ ఆర్ గుడ్, నో మత రిలీజియన్ ఇస్ బ్యాడ్.
0: కాబట్టి మతమేది చెడ్డది? అన్ని మతములు మంచివే.
1: ఆల్ రిలీజియన్స్ ఆర్ గుడ్.
0: క్రిస్టియన్ మతం మంచిది, ఇస్లాం మతం మంచిది,
1: జొరాస్ట్రియన్
0: మతం మంచిది, బుద్ధా మతం మంచిది, జైనిస్ మతం మంచిది, అన్ని కూడా సిక్కు మతం మంచిది,
1: సిక్కిజం. ఆల్
0: అన్ని మతాలు మంచివి.
1: ఆల్ ఆర్ గుడ్.
0: నీ మతి చెడిపోవటం వల్ల అన్ని మతములు చెడిపోయినట్టుగా పోతుంది.
1: బికాజ్ యువర్ మైండ్ ఈస్ స్పాయిల్డ్ మతి, దేర్ఫోర్ యూ కన్సిడర్ రిలీజియన్
0: బ్యాడ్. సర్వము నీ మతి పైన ఆధారపడి ఉంటుంది.
1: ఎవ్రీథింగ్ రెస్ట్ ఆన్ యువర్
0: సర్వత్రా ప్రయాణం జరుగుతుంది.
1: ద మైండ్ మూవ్స్ ఆల్ అరౌండ్.
0: మనోమూలం మిదం జగత్. జగత్తంతా నిండినటువంటిది మనసే.
1: ద హోల్ యూనివర్స్ డిపెండ్స్ ఆన్ ద మైండ్.
0: కనుక నీ మతి మంచి చేసుకుంటే దేశమంతా మంచిది అవుతుంది.
1: ఇఫ్ యూ కరెక్ట్ యువర్ మతి, ద మైండ్, ద హోల్ థింగ్ వుడ్ బి కరెక్ట్.
0: కనుక ఏదేదో చక్క చేయడానికి నీవు ప్రయత్నం చేయొద్దు.
1: డోంట్ అటెంప్ట్ టు రెక్టిఫై.
0: నీ మతి నీవు చక్క చేసుకో.
1: ఫస్ట్ కరెక్ట్ యువర్ మైండ్.
0: దేశమంతా బాగుపడిపోతుంది.
1: దెన్ ద హోల్ కంట్రీ విల్ బి.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్,
0: మీరు చదవవలసినటువంటి కూడా ఎంతో చిటికాలో ఉంటున్నాయి.
1: వాట్ ఆర్ థింగ్స్ యూ లెర్న్?
0: పరీక్షల కోసం మీరు అన్ని చదువుకోవచ్చు.
1: ఫర్ ఎగ్జామ్స్ యూ కెన్ ప్రిపేర్.
0: కానీ రక్షించేది మాత్రం అది కాదు.
1: ఇస్ నాట్ దట్ గోయింగ్ టు
0: పరీక్ష?
1: పరీక్ష, ఎగ్జామినేషన్.
0: రక్ష, పరీక్ష.
1: రక్ష, ప్రొటెక్షన్, పరీక్ష, ఎగ్జామినేషన్.
0: కనుకనే ఈ యొక్క పరీక్ష కోసం మీరు పాస్ చేయవలసిన తప్పు లేదు.
1: సర్టన్లీ యూ షుడ్ వర్క్ టు పాస్ ఇన్ ది పరీక్ష, ఎగ్జామినేషన్.
0: అన్నింటినీ రక్షించేటువంటిది ఒక తత్వం ఉంటుంది.
1: బట్ దేర్ వన్ దట్ ప్రొటెక్ట్స్ యూ. రక్ష.
0: భారతదేశంలో పుట్టడమే ఒక గొప్ప అదృష్టము.
1: It's good fortune to have been
0: భారతీయుడు అని చెప్పుకోవడమే గొప్ప అదృష్టము.
1: టు డిక్లేర్ యువర్ భారతీయ ఇస్ ద గ్రేటెస్ట్ ఫార్చూన్.
0: అలాంటి అదృష్టాన్ని నీవు కాపాడుకో.
1: బట్ యూ షుడ్ లివ్ అప్ టు ఇట్స్ ఫార్చూన్.
0: ఎలాంటి పరిస్థితి ఎందు కూడా నీ మాతృభూమిని నీవు తిరస్కరించవద్దు.
1: అట్ ఎనీ టైమ్ నెవర్ డినై, డిజోన్ యువర్ కంట్రీ.
0: స్వప్నం అందు కూడా దాన్ని ఏమాత్రం కూడా మర్చిపోకూడదు.
1: నెవర్ ఫర్గెట్ యువర్ మదర్ ల్యాండ్ ఇన్ ద డ్రీమ్.
0: అది ఏ నిజమైనటువంటి కృతజ్ఞత.
1: దాట్ ఈస్ ట్రూ గ్రాట్యుడ్.
0: ఆ కృతజ్ఞత లేకపోతే
1: if you are not grateful,
0: manavudu putti prayojanamey.
1: What for is the human life?
0: Kritagnata leenetuntu vaadu koorudu annadu.
1: The ungrateful wretch is wicked man.
0: Karukune surya namaskaram nandu kritagnaya namaha.
1: Sun god, we say, you just express that vision to us.
0: Yetti vaadaina gaani chamistarata.
1: Anyone will be
0: evaraina chamistarata.
1: Excused.
0: Kaani manchi pottinatvanti daanini manam marchipothe adi kritagnata. Kritagnata anetvantidi పోయినటువంటి వాడిని ఎవరు రక్షించలేరు.
1: ఇఫ్ యూ ఫర్గెట్ ది గుడ్ డన్ అన్ టు యూ, ఇట్ అమౌంట్స్ టు ఇన్గ్రాటిట్యూడ్. ఇట్ విల్ నాట్ బి ఎక్స్క్యూజ్.
0: కృతజ్ఞతను చూపాలి.
1: యూ షుడ్ బి గ్రేట్ఫుల్.
0: కృతజ్ఞుడు కాకూడదు.
1: యూ షుడ్ నాట్ బి అన్గ్రేట్ఫుల్.
0: కనుకనే సో మన భారతీయుల సంస్కృతిని చక్కగా మీరు ఎలుగెత్తి చాటాలి.
1: యూ షుడ్ డిక్లేర్
0: ఏమాత్రం భయపడనక్కర్లేదు.
1: యూ నెవర్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్.
0: ఏదైనా ఇతరులు ఏమైనా వచ్చి మనం ఏం చేస్తారో ఏమనుకుంటారు, ఏమైనా చేసుకొని
1: don't think that others will do something harm to you.
0: నీవు చాటుకుంటూ పోతే నిన్ను ఎవరైనా చంపని తప్పలేదు.
1: Publicize the propagate culture of Bharat.
0: నీ లైఫ్ లో ఒక్కటే గాని రెండు కాదు.
1: After all, you are one not two.
0: నీవి భారతదేశం యొక్క కృతజ్ఞతకు నీవు జీవితాన్ని ఇచ్చినటువంటి వాడు అవుతావు.
1: ఇట్ అమౌంట్స్ టు సాక్రిఫైసింగ్ యువర్ లైఫ్ ఫర్ ది కల్చర్ ఆఫ్ భారత్.
0: భయపడి మాత్రము మన యొక్క సంస్కృతిని ఏమాత్రము తూలనాడకూడదు.
1: Out of fear, never consider your culture low or ridicule it.
0: తల్లి కంటే మిగులు దైవం ఎక్కువ.
1: ఇన్ ఫ్యాక్ట్ మోర్ దాన్ మదర్, గాడ్ ఈస్ సో నియర్.
0: తల్లి కంటే మిగులు దైవం ఎక్కువ.
1: గాడ్ ఈస్ మోర్ దాన్ ది ఫిజికల్ మదర్.
0: తల్లి దగ్గరే ఉంటుంది.
1: మదర్ ఇస్ సో క్లోజ్.
0: దైవం ఎక్కడున్నాడు?
1: వేర్ ఇస్ గాడ్?
0: వెతుక్కోవాలి.
1: యూ హావ్ టు సర్చ్ ఫర్ హిమ్.
0: కాబట్టి తల్లిని నీవు వెతకనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ సర్చ్ యువర్ మదర్.
0: తల్లిని నీవు సెలెక్ట్ చేసుకున్నటువంటిది.
1: మదర్ ఇస్ ఆఫ్ యువర్ చాయిస్.
0: అలాంటి తల్లిని మాత్రం నువ్వు వెట్టమరుస్తావు.
1: హౌ కెన్ యూ ఫర్గెట్ యువర్ ఫిజికల్ మదర్? కనుకనే
0: రాములు జననీ జన్మభూమిశ్చ స్వర్గాధిప కరియసి అన్నాడు.
1: సో రామ సెడ్ మదర్ అండ్ మదర్ ల్యాండ్ ఆర్ మచ్ మోర్ దాన్ ది హెవెన్.
0: ఈనాడు రామ భక్తులు ఎంతమంది ఉంటున్నారు?
1: దే ఆర్ మెనీ డివోటీస్ ఆఫ్ రామ.
0: కానీ రామ్ రామ్ రామ్ రామ్ అంటున్నారు.
1: దే చాంట్ నేమ్ రామాస్ నేమ్.
0: కానీ ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్?
0: రాములు త్యాగం చేసినటువంటి సిరి సంపదలంతా ఈ రామ భక్తులు అనుభవించుతున్నారు.
1: రామ సాక్రిఫైస్ ఆల్ హిస్ వెల్త్.

0: ఇస్ ద రామా
1: ఎక్స్పీరియన్స్ కావాలని ఆశిస్తున్నారు.
0: దే వాంట్ మనీ.
1: రాముడు రాజ్యం వచ్చినా కూడా దాన్ని త్యజించిపోయాడు.
0: రామా సాక్రిఫైస్ ఇస్ రైట్ఫుల్ క్లెయిమ్ ఆన్ హిస్ కింగ్డమ్.
1: ఎవరైనా చేస్తారా?
0: ఇస్ దేర్ ఎనీవన్ టు ప్రిపేర్ టు డూ దట్?
1: కనకనక వస్తువానాలు సర్వమును త్యజించాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ హి సాక్రిఫైస్ ఆల్ ద కంఫర్ట్స్ అండ్ ద కన్వీనియన్సెస్.
1: కూడా అంతే.
0: సేమ్ థింగ్.
1: భర్తతో ఉండే నిమిత్తమై
0: ఇన్ ఆర్డర్ టు బి డివోటెడ్
1: పతే దైవం అని భావించి
0: కన్సిడరింగ్ హస్బెండ్
1: సర్వ సంపదలను త్యాగం చేసుకుంది.
0: హి సాక్రిఫైస్ ఆల్.
1: అప్పుడే రాముడితో తాను అరణ్యానికి పోవడానికి సిద్ధమవుతుంది.
0: అండ్ సీత వాస్ రెడీ టు ఫాలో రామా.
1: కానీ తిరిగి రాముడికి దూరం ఎప్పుడైంది?
0: దెన్ వాస్ షీ డిస్టెన్స్ ఫ్రమ్ హిమ్.
1: జింకల పైనంత ఆశ పుట్టింది, రాముడు దూరం అయిపోయాడు.
0: బికాస్ షీ వాంటెడ్ దిస్ డియర్, దేర్ ఫోర్ షీ ఇస్ అవే ఫ్రమ్ రామా.
1: ఆ డియర్ ను కోరేటప్పటికి ఈ డియర్ దూరం అయిపోయాడు.
0: దెన్ వన్ షీ వాంటెడ్ ది డియర్ షీ హస్ లాస్ట్ ద డియర్.
1: ఏ బాధలు పడుతూ వచ్చింది.
0: దట్ ఇస్ ద రీజన్ ఫర్ సఫరింగ్.
1: పాపిష్టి మృగమే వచ్చెను దాన్ని పట్టి తెమ్మని మోసపోతిను.
0: వై దట్ రిచ్ యానిమల్ హస్ కమ్ హియర్? హౌ ఇస్ ఇట్ దట్ ఐ ఆస్క్ ఫర్ ఇట్?
1: ఏడుస్తుంది. పాపిష్టి మృగమే వచ్చెను దాన్ని పట్టి తెమ్మని మోసపోతిను.
0: హి స్టార్ట్ క్రయింగ్. హౌ ఇస్ దట్ దిస్ హారిబుల్ యానిమల్ కేమ్ హియర్? హౌ ఇస్ దట్ ఐ డిసైడెడ్?
1: ఆపదలు వచ్చే సమయం లోపల అన్ని మనకు దూరం అయిపోతాయట.
0: ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్ ఆల్ విల్ బి డిస్టెన్స్ ఫ్రమ్ యూ.
1: కనుక ఆపదలు వచ్చినప్పుడు మంచి చెడ్డ విచారణ ఉండదు.
0: In times of difficulties, you don't distinguish and discriminate.
1: కనుక మీరు ఏమాత్రమే కూడా తొందరపడపడి లేకుండా ఆనందంగా శాంతితో మనం క్షమతో ఈ యొక్క విజయాన్ని సాధిస్తూ రావాలి.
0: నెవర్ బీ ఇన్ ఎ హరీ. బీ పేషెంట్ ఎనఫ్. అండ్ యూ
1: ఏ దేశమైనా వెళ్ళండి.
0: యు గో ఎనీ కంట్రీ.
1: ఏ యొక్క క్లాస్ అయినా పాస్ చేసుకోండి.
0: యూ పాస్ ఎనీ ఎగ్జామ్.
1: ఎలాంటి గొప్ప పదవులైనా ఏలండి.
0: ఆక్యుపై పొజిషన్.
1: దానికి ఎవరు వద్దని చెప్పరు.
0: నోబడి విల్ సే నో.
1: దానికి నేను కూడా వద్దు చెప్పను.
0: భగవాన్ విల్ ఎవర్ సే నో.
1: గొప్ప అధికారం అయిపోతే అంత గొప్ప సేవలు చేయొచ్చు దేశానికి.
0: ఆక్యుపైంగ్ హై పొజిషన్ యూ కెన్ ఆల్సో సర్వ్ ఇన్ ఎ బెటర్ వే.
1: కానీ చిక్కి కూడా అవకాశము దాన్ని దక్కించుకోలేకపోతే ప్రయోజనం ఏమిటి?
0: బట్ ఇఫ్ ది ఛాన్స్ ఆన్ హ్యాండ్ ఈస్ లాస్ట్ వాట్ ఫార్ ఇస్.
1: చిక్కిన ఛాన్స్ ను వసకలేక చక్క చేసుకోండి.
0: హావింగ్ గాట్ దిస్ ఛాన్స్
1: ప్రతిసుని ఈ పద సేవనండి.
0: హావింగ్ గాట్ ద ఛాన్స్ ఆఫ్ సర్వింగ్ గాడ్ నెవర్ లూజ్ ఇట్.
1: ముక్తి చేస్తునండి.
0: అండ్ హి విల్ టేక్ యు టు ద లిబరేషన్ గివింగ్ యు ద
1: ఇతరుల మాటలు ఇంపుగా నమ్మి కొంపతీయకండి.
0: నెవర్ ఫాలో ద వర్డ్స్ ఆఫ్ అదర్స్ అండ్ రూయిన్ యువర్.
1: నేర్చుకోండి ఈ బుద్ధులన్నీ, తీర్చుకోండి కర్మం.
0: అండ్ జస్ట్ ద కరెక్ట్ యువర్ mind and see that you are relieved from this
1: carping of it. That's
0: what you have to do.
1: ఎవరి మాటలు మనం విన్నక్కర్లేదు.
0: నెవర్ గో బై అదర్ వర్డ్స్.
1: నీ కాన్షియస్ ని ఫాలో చేయి.
0: ఫాలో యువర్ కాన్షియన్స్.
1: అది ఏ నిజమైనటువంటి దైవము.
0: దట్ ఇస్ ట్రూ గాడ్.
1: ఆ కాన్షియన్స్ ని ఫాలో చేయకుండా
0: వి డోంట్ ఫాలో కాన్షియన్స్.
1: ఈ కాన్షియన్స్ ఫాలో చేసుకుంటూ పోతున్నారు. సెన్సెస్ ని ఫాలో చేస్తూ పోతున్నారు.
0: యు డోంట్ ఫాలో కాన్షియన్స్ బట్ యు ఫాలో సెన్సెస్.
1: ఈ సెన్సెస్ ని ఫాలో చేసుకునేటువంటి వాడు కేవలం పతపతనం అయిపోతున్నాడు.
0: ద వన్ హూ ఫాలో సెన్సెస్ విల్ రూయిన్ హింసెల్ఫ్.
1: రావణుడు ఎలాంటి వాడు?
0: రావణ వాట్ మైటీ మ్యాన్.
1: అంత శ్రీమంతుడే లేడు.
0: ఈజ్ ద రిచెస్ట్ మ్యాన్.
1: తన సోదరుడైన కుబేరుని ఆస్తంతా పరుక్కున్నాడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ క్యాప్చర్డ్ ఆల్ ద వెల్త్ ఆఫ్ కుబేర.
1: తన కోటనంతా కూడా బంగారు కోటగా కట్టుకున్నాడు.
0: ఆల్ హిస్ ఫోర్ట్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ గోల్డ్.
1: కానీ అన్నిటి ఎందు తాను గొప్పవాడుగా అనిపించుకున్నాడు.
0: హిస్ గ్రేటెస్ట్ ఇన్ ఆల్.
1: భుజబలము, బుద్ధి బలము, శక్తి బలం అంతా ఉంది.
0: ఫిజికల్లీ స్ట్రాంగ్, మెంటల్లీ స్ట్రాంగ్, ఇంటెలెక్చువల్లీ స్ట్రాంగ్.
1: తప బలం కూడా ఉంటుండాలి.
0: అండ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ పెనెన్.
1: కానీ ఉండి ప్రయోజనం ఏంటి?
0: వాట్ ఫార్?
1: కట్టగలిపటికీ తాను మూర్ఖుడైపోయాడు.
0: అల్టిమేట్లీ హి హస్ బికమ్ ఎ ఫూల్.
1: ఈ ఇంద్రియములకు లోబడిపోవడం చేతనే
0: హి హస్ బికమ్ ఎ స్లేవ్ టు సెన్సెస్.
1: సర్వమునకు కట్టుబడిపోయాడు.
0: సో హి ఇస్ బౌండ్.
1: ఇంద్రియాన్ని సాధించినటువంటి వాడే మహావీరుడు.
0: ద వన్ హూ కాంకర్ సెన్సెస్ ఏ వారియర్.
1: ఇంద్రియాలకు లోబడినటువంటి వాడే మహా దీనుడు.
0: ఇన్ ఫ్యాక్ట్ హీ హూ బికమ్స్ ఎ స్లేవ్ టు ద సెన్సెస్ ఇస్ దీనా, దీనా ద వీక్.
1: కనుకనే హనుమంతుడు కూడా లంకలో పోయినప్పుడు
0: హనుమాన్ హస్ గాన్ టు లంక.
1: రామా రామా రామా అనుకున్నప్పుడు రాముని దగ్గర దీనుడిగా నిలిచాడు.
0: ఇన్ ఫ్రంట్ ఆఫ్ రామా హనుమాన్ స్టూడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ ఎస్ దీనా సో హంబుల్.
1: రావణాసు దగ్గర పెట్టాక ధీరుడైపోయాడు.
0: వేర్ ఇస్ ఇన్ ఫ్రంట్ రావణ హి ఇస్ ధీరా కరేజియస్ వన్.
1: అప్పుడు అడిగాడు రావణుడు.
0: నేను రావణ
1: ఎవరు పంపారా నిన్ను?
0: హూ సెంట్ యూ?
1: ఇప్పుడు ఏమి చెప్పగలడు?
0: వాట్ ఈస్ యూ కెన్ సే?
1: ఎవరు పంపించినారు నిన్ను?
0: హూ సెంట్ యూ హియర్?
1: నీ చెల్లె ముక్కు చవులటి కోసి పంపని రాచి దొర నన్ను పెరా.
0: ద వన్
1: రావణుడు
0: ది వన్ హూ హాస్ కట్ ఆఫ్ ద ఇయర్ అండ్ ద నోస్ ఆఫ్ యువర్ సిస్టర్, ద వెరీ మ్యాన్ సెంట్ మీ హియర్.
1: నీ సిస్టర్ ముక్కు చెవులు కోసి పంపారు చూడు, అతనే నన్ను పంపించాడు.
0: దట్ పర్సన్ హూ హాస్ కట్ ఆఫ్ ది నోస్ అండ్ ది ఇయర్స్ ఆఫ్ యువర్ సిస్టర్ హి హాస్ సెంట్ మీ హియర్.
1: సరైన జవాబు ఇచ్చాడు హనుమంతుడు.
0: దట్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ దట్ హనుమంతుడు.
1: ఎటువంటి వాడు?
0: వాట్ కైండ్ ఆఫ్ మ్యాన్ హి ఇస్?
1: బలవంతుడు, బలవంతుడు హనుమంతుడు.
0: హి ఇస్ వన్ ఆఫ్ వర్చ్యూ. హి ఇస్ వన్ ఆఫ్ ద
1: విద్యావంతుడు కూడా.
0: హైలీ ఎడ్యుకేటెడ్.
1: అందుకోసమే రాములు సేవకులుగా తయారయ్యారు.
0: సో హి కుడ్ బికమ్ ద బెస్ట్.
1: అక్కడ అహంకారం ఏమాత్రము లేదు.
0: హి వాస్ ఈగోలెస్.
1: కనుక అతను కూడా రాజకీయ నాయకుడే.
0: అండ్ హీఈస్ ఆల్సో పాలిటీషియన్.
1: సుగ్రీవుని యొక్క మంత్రి
0: and his minister in the court of Sugriva.
1: Kalpini Sugrivan daggariki Ramalakshmana teeskonu poyadu.
0: And in fact he has taken Ramalakshmana to Sugriva, his master.
1: Akkada Ramalakshmana daggariki potatam valla Ravana kopam vachindi.
0: Because of fighting over there, Ravana
1: nannu dikkarinchetunti vaada neevu.
0: Do you disobey me?
1: Inta jagat lopana nannu evaru kuda emira analedu.
0: In this world, nobody addressed me like this.
1: Yemiranta yemi, oka servant ni pilichinattu.
0: You are addressing me as if you are addressing a servant.
1: Appudu cheptadu.
0: Then he says,
1: ye rajunu nannu emira analedu noru muyinchenura.
0: No king spoke to me like that, I'll make you shut your mouth.
1: ఒరే పిచ్చివాడా, వారంతా ఎవరో నీకు తెలియనటువంటి వాడు, నిన్ను రా అనలేదు. నేను తెలిసినటువంటి వాడిని.
0: సమ్ పీపుల్ హూ డు నాట్ నో ఎనీథింగ్ అబౌట్
1: నా ప్రభు సాక్షాత్ దేవుడు.
0: మై గాడ్ ఇస్ మై మాస్టర్.
1: నేను నిన్ను రా అనడానికి హక్కు ఉంది, నిన్ను కొట్టడానికి హక్కుగా ఉంది.
0: ఐ విల్ అడ్రెస్ యూ యాజ్ ఇఫ్ యు ఆర్ ఎ సర్వెంట్, ఐ హావ్ గాట్ ఎవరీ రైట్ టు బీట్ యూ
1: అని చెప్పేటప్పటికి, ఇంత క్రోధంగా ఉంటున్నావా, ఇంత పరాక్రమంతుడుగా అంటున్నావా అని వాడి కోదికి ఎప్పుడు తోక చాలా రుచి.
0: బికాస్ వాచింగ్ ఇస్ ఆల్ ఇస్ యాంగర్ అండ్ ఫ్యూరీ.
1: ప్రమాదం జరిగితే తన ప్రాణమనే పోగొట్టుకున్నంత కోపం వస్తుంది.
0: యాక్చువల్లీ మంకీ విల్ బి వెరీ మచ్ యాంగ్రీ ఇఫ్ ఎనీథింగ్ ఇస్ డన్ టు ఇట్స్ టెయిల్.
1: ఏనుకు తొండం పైన, కోతికి తోక పైన.
0: ఎలిఫెంట్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద ట్రంక్ వైల్ మంకీ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద టెయిల్.
1: చాలా సూక్ష్మమైన బుద్ధి ఉంటుంది.
0: దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్.
1: దానికి అంటించాడు.
0: అండ్ హీ టచ్ ఇట్ ఆన్ ఫ్లేమ్.
1: నీవు చేసిన విజయే నీరే యాచ్చా, నీకే చేస్తాను ఈ పని అన్నాడు. తీసుకుని పోయాడు, లంకనంతా అగ్గి పెట్టాడు.
0: హి సెడ్ దిస్ ఇస్ ది థింగ్ ఐ హావ్ లెర్న్ ఫ్రమ్ యు, హి హస్ సెట్ ది హోల్ లంక ఇంటు ఫ్లేమ్స్.
1: రాక్షసులంతా ఒకే అల్లరి చేసుకుంటున్నారు.
0: డెమన్స్ వర్ డిస్టర్బ్డ్.
1: యర్దమ్మయి కోతి దిన్నెవరు వంపిరి నాతి మా వాడ గోడాడ చేసని.
0: Who has sent this monkey? Who has sent all the houses into flames? The whole thing is spoiled.
1: ఇంటింటికి నీ పంటించిన వాళ్ళ గంటి ఎవరింటికి పోదుమే. ఇంటింటికి నీ పంటించిన వాళ్ళ గంటి ఎవరింటికి పోదుమే.
0: యూ హావ్ సెంట్ ఎవ్రీ హౌస్ ఇన్ టు ఫ్లేమ్స్. ఐ హావ్ సీన్ యూ, హూ హావ్ సెంట్ యూ హియర్.
1: ఇంటిని రామును బంటును జానకి కంటికి చల్లనాయనే.
0: ఐ హావ్ హెర్డ్ యువర్ మెసేజ్, యూ హావ్ బీన్ సెంట్ టు జానకి అండ్ ఐ సా యూ.
1: పనుల ఇంటికి మింటిన నంటిన గది తెలియాడమ్మా ఈ కోతి దిన్నెవరు వంపిన నాతి మా వాడ గోడాడ చేసనే. ఈ విధంగా లంకలోని వారంతా కూడా రామును తలుచుకుంటూ వచ్చారు.
0: సో
1: ఆ దుఃఖంలో కూడా రామును తలుచుకుంటూ వచ్చారు.
0: ఈవెన్ ఇన్ సాడ్నెస్ హి థాట్ ఆఫ్ రామ.
1: ఈ విధంగా ప్రతి భగవత్ యొక్క తత్వం కూడాను దూషణలో, భూషణలో, తిరస్కారంలో, పురస్కారంలో కూడాను దైవాన్ని తలుచుకోవటం చాలా గొప్పది.
0: ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు థింక్ ఆఫ్ గాడ్ ఇన్ టైమ్స్ ఆఫ్ ప్రైజ్ అండ్ బ్లేమ్, ద డిఫికల్టీస్ అండ్ ప్రాఫిట్స్ అండ్ లాసెస్.
1: కనుక ఏటి సమయంలో దగ్గర దైవనామాన్ని మాత్రం మర్చిపోకూడదు.
0: అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్ నెవర్ ఫర్గెట్ టు చాంట్ హిస్ గ్లోరీ.
1: ఎన్ని బాధలు కలిగినా సరే దైవాన్ని మాత్రం విడవకూడదు.
0: దేర్ ఎనీ ట్రబుల్స్ దే మే కమ్ బట్ నెవర్ ఫర్గెట్ గాడ్.
1: అప్పుడే నిజమైనటువంటి మానవత్వం మీరు పోషించుకున్న వారు అవుతారు.
0: దెన్ యూ విల్ బి అప్హోల్డింగ్ ది ట్రూ హ్యూమన్ వాల్యూ ఇన్ యూ.
1: ఆ వాల్యూని మనం పెంచుకోవాలి.
0: ఈనాడు
1: మనం వాల్యూ లేకుండా ఉంటే ఏం మానవుడు.
0: వేర్ వాల్యూ లెస్, వాట్ కైండ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ వీ ఆర్.
1: వాల్యూనే సత్య ధర్మ శాంతి ప్రేమలు.
0: ది హ్యూమన్ వాల్యూస్ ఆర్ సత్య ధర్మ శాంతి ప్రేమ.
1: కనుక ఆ వాల్యూని మాత్రం కించిత్ కూడా కదలకుండా, నిలకుండా చూసుకోవాలి.
0: వీ షుడ్ అప్హోల్డ్ దిస్ హ్యూమన్ వాల్యూ స్టడీ అండ్ ఫర్మ్ అండ్ స్ట్రాంగ్.
1: అది కాపాడుకున్నటువంటి వాడే నిజమైన మానవుడు.
0: ద వన్ హూ సస్టైన్ ఫాస్టర్స్ దెమ్ ఇస్ ఎ ట్రూ హ్యూమన్.
1: లేనటువంటి వాడే దానవుడు.
0: ద వన్ విత్ దిస్ హ్యూమన్ వాల్యూస్ ఇస్ మానవ హ్యూమన్, వితౌట్ దట్ హీస్ దానవ ద డెమన్.
1: కనుక మనము కాపాడుకోవాల్సినటువంటి మానవతా విలువలు.
0: సో వీ హావ్ టు కీప్ అప్ ది హ్యూమన్ వాల్యూ.
1: మనం మానవులని పేరు పెట్టుకున్నాం.
0: We have got the name, title.
1: Manava.
0: We are Manava, human.
1: We are not new. We have
0: been
1: there for several births.
0: We have been there for several births.
1: Ma, kadu.
0: Ma, no.
1: Nava, kottadi kadu.
0: Nava, new.
1: Patade Manava.
0: Not new, ancient.
1: Manu chala pata janmam vaalle.
0: I am quite ancient.
1: Manava.
0: Manava.
1: Managa kadu.
0: Ma, no.
1: Nava, kottadi kadu.
0: Nava, new. Not new.
1: అలాంటి మనం పాతవారు ఎన్ని జన్మల నుంచి వస్తున్నాము.
0: వి హావ్ బీన్ దేర్ సిన్స్ లాంగ్ ఫర్ సెవెరల్ లైఫ్.
1: అదే మన అదృష్టంగా భావించుకోవాలి.
0: కన్సిడర్ యాజ్ యువర్ గుడ్ ఫార్చ్యూన్.
1: అదే మన ప్రాప్తిగా మనం అనుభవించుకోవాలి.
0: టేక్ ఇట్ యాజ్ యువర్ డిజర్వ్డ్నెస్.
1: ఈ మానవత్వాన్ని సార్థకం చేసుకోవాలి.
0: అండ్ బీ ఏ ట్రూ హ్యూమన్.
1: అది ఏ నిజమైన మానవత్వం రావడానికి కారణము.
0: దాట్ ఈస్ ద మెయిన్ కాజ్ ఫర్ హ్యూమన్ లైఫ్. హ్యూమన్
1: స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్,
1: మీరు కేవలం విన్నంత వరకు మాత్రం చక్కగా ఆనందంగా ఉంటుంటారని వింటారు.
0: యు ఆర్ సో హ్యాపీ టు లిసన్.
1: కానీ బయటికి పోయిన తర్వాత కూడా ఈ విన్నది మీరు తినడానికి ప్రయత్నం చేయాలి.
0: హావింగ్ హర్డ్ విన్నది, యూ హావ్ టు
1: ఇక్కడ వినాలి, అక్కడ తినాలి.
0: You have to hear here and you have to practice there.
1: చూడండి ఎక్కడైనా పశువులు పోతుంటాయి.
0: You see cows.
1: పచ్చని గడ్డి చూస్తే పరిగెత్తిపోయి తినేసేస్తాయి.
0: The cow will run after the green grass
1: and తినేసేస్తాయి.
0: It will eat the grass.
1: కానీ స్వస్థానానికి వచ్చిన తర్వాత తిరిగి బయటికి తీసుకుని నెమరు వేసి చక్కగా మింగుతాయి.
0: As the cow goes back, it recalls, brings it back and mats the gate.
1: అదే విధంగా ఇక్కడ మీరు తినిపోయినటువంటి వారు స్వస్థానానికి పోయి తిరిగి మననం చేసి దాన్ని నెమరు వేసుకుంటున్నారు.
0: Having heard all these things here, by the time you go back, you should recapitulate what you heard.
1: కనుక ఈ మూడింటి యందే నిజమైన మానవత్వం ఏమిటి ఉంటుండాలి.
0: The human value lies in these three.
1: ప్రాప్తి చేసుకోవాలి.
0: And deserve everything.
1: ప్రాప్తి నిలుపుకోవాలి.
0: We should keep it.
1: ప్రాప్తి అంటే ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడి నుంచి వచ్చేటువంటిది కాదు అంత మనమే పెంచుకునేటువంటిది.
0: You get your own work for your own deservedness.
1: కనుక నీ ప్రాప్తి నువ్వు పెంచుకొని
0: సో బీ డిజర్వింగ్
1: భారతీయ సంస్కృతి ఏమాత్రం కూడా విడవకుండా
0: నెవర్ గివ్ అప్ కల్చర్ ఆఫ్ భారత్
1: ఏదో కృతయుగ త్రేతాయుగ ద్వాపరయుగం అంతా కూడా మార్పు చెందుకుంటూ వచ్చింది.
0: ఇన్ఫాక్ట్ ఇట్ హస్ బీన్ అండర్గోయింగ్ సో మెనీ చేంజెస్ ఏజ్ ఆఫ్ ఏజ్
1: మార్పులు జరిగిందా కానీ మీలో మార్పు రాకూడదు.
0: లెట్ దేర్ బీ నంబర్ ఆఫ్ చేంజెస్ బట్ యు బీ చేంజ్లెస్
1: మార్పు చెందుతూ ఉంటాయి.
0: దే డు చేంజ్
1: నీ దేహం కూడా పుట్టినప్పుడు చిన్న పిట్టిగా ఉన్నావు.
0: అట్ ద టైమ్ బట్ యు ఆర్ సో టైనీ
1: చైల్డ్ అన్నారు.
0: యు ఆర్ కాల్డ్ చైల్డ్
1: 15 ఏళ్ళ తల్లికి నువ్వు బాయ్ అన్నారు.
0: ఏజ్ ఆఫ్ 10 బాయ్
1: 30 ఇయర్స్ తల్లికి మ్యాన్ అన్నారు.
0: 30 మ్యాన్
1: 75 years ago, grandfather.
0: 75, you are a grandfather.
1: కాబట్టి చైల్డ్ బాయ్ మ్యాన్ అండ్ గ్రాండ్ఫాదర్ నువ్వు మారలేదా?
0: ద చైల్డ్ బాయ్ మ్యాన్ అండ్ గ్రాండ్ఫాదర్ హావ్ నాట్ చేంజ్డ్.
1: అది పేర్లు మారలేదు కానీ నీవు ఉండేది ఒక్కడే.
0: నేమ్స్ హావ్ చేంజ్డ్ బట్ యువర్ వన్.
1: యుగాలు మారిపోయినాయి కానీ మన ప్రాచీన ధర్మం ఒక్కటే.
0: సో ఏజెస్ హావ్ చేంజ్డ్ బట్ ది కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ వన్. మార్పు
1: చెప్పించకూడదు.
0: అండ్ యు షుడ్ నెవర్ బ్రింగ్ ఎ చేంజ్.
1: అది సత్యనిత్యమైనటువంటి శాశ్వతమైనటువంటిది.
0: దట్ ఇస్ ఎటర్నల్ ట్రూత్ దట్ ఇస్ ఇమ్మోర్టల్.
1: కనుక అది మారకుండా ఉండాలంటే దైవ భక్తిని మనం మర్చిపోకూడదు.
0: ఇన్ ఆర్డర్ టు సీ దట్ ఇట్ ఇస్ చేంజ్లెస్
1: భగవత్ నామాన్ని స్మరిస్తాం.
0: హావ్ మోర్ ఆఫ్ డివోషన్ చాంట్ హిస్ నేమ్. అప్పుడు
1: మరవకుండా ఉండడానికి
0: నెవర్ ఫర్గెట్ గాడ్ ఎట్ ఎనీ టైం.
1: భగవంతుని యొక్క నామంలో మధురమైనటువంటి నామం తీసుకుంటాం.
0: గాడ్స్ నేమ్ ఇస్ సో స్వీట్.
1: ప్రేమ ముదిత మనసే కహో.

0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: గంధపు చెక్కను అరగదీస్తూ అరగదీస్తూ ఉండగా పరిమళం అనేటువంటి యొక్క పవిత్రమైన గంధము మనకు చేజిక్కుతుంది.
1: యాజ్ యు గ్రైండ్ ది శాండల్ మోర్ అండ్ మోర్ యు సర్టన్లీ శాండల్ వుడ్ యుల్ సర్టన్లీ ఫీల్ ది స్మెల్ ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ఇట్.

0: చెరకును నమలగా నమలగా అందులోని మాధుర్యము మనకు ఆస్వాదిస్తుంది.
1: As you crush and chew the sugar cane more and more, you will enjoy the sweetness of the sugar therein.

0: బంగారును మనము ఎంత కరిగించి ఎన్ని విధములుగా దాని స్ఫుటం వేసినప్పటికీ అందులోని మాలిన్యము దూరమై స్వచ్ఛమైనటువంటి యొక్క అపరంజిగా రూపొందుతుంది ఈ బంగారు.
1: గోల్డ్ యాజ్ యూ హీట్ ఇట్ అండ్ బర్న్ ఇట్ అండ్ మెల్ట్ ఇట్ ఇట్ విల్ షైన్ బ్రిలియంట్లీ.

0: ఉత్తమమైన మానవుడు, ఎన్ని కష్టములు, ఎన్ని దుఃఖములు, ఎన్ని విచారములు సంభవించినప్పటికీ తాను నైతిక విలువను కోల్పోక దివ్యమైన భావంతో, నవ్యమైన జీవితంతో ఆనందవంతమైనటువంటి ఆదర్శాన్ని జగత్తుకు అందిస్తాడు.
1: A noble man, in spite of all problems, difficulties and losses, will never forego his moral values, but he will uphold the divinity and he will be unique and novel, always enjoy the state of bliss.
0: భగవంతుడు అమృత స్వరూపుడు, ఆనందమయుడు.
1: God is the very form of bliss.
0: ప్రతి జీవి కూడాను ఆనందము నుండియే ఆవిర్భవించి, ఆనందం నుండే జీవించి, కడపటికి ఆనందం నుండే అంచెముందుతున్నాడు.
1: Every living creature is born out of bliss, sustained by bliss, and so annihilates at the end in bliss.
0: భగవంతుని కల అనేక విధములైనటువంటి యొక్క నామములు యందు ఉత్కృష్టమైనటువంటిది సత్ చిత్ ఆనందము.
1: Of all the names and attributes of the divine, Sat Chit Ananda is the topmost.
0: Sat anaga trikalamul yandu trilokamul yandu maarpu chendanatvanti yokka pavitramainatvanti sthiti.
1: Sat is that state of sacredness which is changeless in all the three worlds and in all the three periods of time.
0: Idi nirantaram kodanu maarpu chendaka సుస్థిరమై శాశ్వతమై నిరూపించేటువంటిది సత్.
1: ఇట్ ఈస్ సత్, ద బీయింగ్ విచ్ ఇస్ పర్మనెంట్, స్టేబుల్ అండ్ చేంజ్లెస్.
0: ఇంకా చిత్, ఇది పరిపూర్ణమైనటువంటి జ్ఞానం.
1: చిత్ ఈస్ టోటల్ నాలెడ్జ్, విజ్డమ్,
0: అవేర్నెస్,
1: అ టోటల్ అవేర్నెస్.
0: ఈ రెండింటి యందు దివ్యమైనటువంటి ఏకత్వం సంభవించినప్పుడు ఆనందము మానవునికి సంప్రాప్తమవుతుంది.
1: When these two join and combine, you will have the divine state of bliss.
0: కనుకనే దీనికి సత్ చిత్ ఆనందము, బీయింగ్, అవేర్నెస్, బ్లిస్.
1: Therefore the name has come, being, awareness and bliss.
0: కనుకనే అన్ని నామముల కంటే కూడాను అత్యంత ఉత్కృష్టమైనటువంటి నామమే సచ్చిత్ ఆనందము.
1: Therefore, of all the names of the divine, Satchidananda is the greatest of all.
0: ఇది సర్వత్రా ఉన్నటువంటి విషయమే.
1: It is all pervasive.
0: సర్వుల యందు ఉండినటువంటి ఒక తత్వమే.
1: It is the essence in every individual.
0: దేశములో ఎందు చూచినప్పటికీ ఈ సచ్చిదానందమే మనకు ప్రాప్తిస్తూ ఉంటాది.
1: This being, awareness and bliss is the state which is present all over the country, anywhere you find.
0: ఈ సచ్చిదానందము లేనటువంటి ఒక ప్రాణి కాని జీవి కాని ఈ జగత్తులో కానరాదు.
1: There is no creature without these aspects, the being, awareness and bliss.
0: విష్ణు, విష్ణుమయం జగత్, సర్వం కలివిదం బ్రహ్మ, సర్వత్రా ఉండేటువంటిది ఈ బ్రహ్మతత్వమే.
1: It is this principle of Brahman, the ultimate reality, which is present everywhere.
0: కాని ఇట్టి నిత్య సత్యమైనటువంటి బ్రహ్మతత్వాన్ని మనం గుర్తించుకోలేక భౌతికమైన, నైతికమైన, ప్రాకృతమైన, భౌతికమైన ఈ దేహమునందే అపేక్షను అభివృద్ధి పరచుకోవటం చేత మనకు నిత్య సత్యమైనటువంటి ఆనందము అత్యంత దూరమవుతున్నది.
1: వీ హ్యావ్ డెవలప్డ్ అటాచ్మెంట్ టువర్డ్స్ దిస్ ఫ్లీటింగ్ సెన్సువల్ ప్లెజర్ అండ్ ద బాడీ. Therefore we have forgotten that eternal truth, the divine fundamental principle, the reality.
0: ee bedhamunaku ee bhavamunaku ee badalaku upadiye moola karanam.
1: For all the suffering and the feelings, it is the vesture that we have put on is the cause.
0: Evaraina neeku eduru teliginappudu meer ekkadi nunchi vacharandi, mee peru emiti ani adiginappudu vaaru ememo cheptuntaru.
1: If you meet anyone and put these two questions, where do you come from and what's your name, you get response, answers from them.
0: అప్పుడు ఆ ఎదుటి వ్యక్తి నా పేరు రామయ్య, నా పేరు కృష్ణయ్య అని చెప్తాడు.
1: The person would reply that his name is Ramayya, Krishnaya and so on.
0: మరొక పర్యాయము, మీ పేరేమిటండి, మీరెవరండి అని ప్రశ్నించినప్పుడు నేను పలాని డాక్టర్ను, పలాని లాయర్ను, పలాని ప్రొఫెసర్ను అని తన ఉద్యోగం పేరును గురించి తాను పరిచయం చేసుకుంటాడు.
1: నెక్స్ట్ టైమ్ వెన్ యు ఆస్క్ హిమ్ హు ఆర్ యు, హి విల్ ఇంట్రొడ్యూస్ హిమ్సెల్ఫ్ ఐడెంటిఫైయింగ్ విత్ హిస్ వొకేషన్ ఆర్ ప్రొఫెషన్, దట్ ఇస్ ఎ డాక్టర్, లాయర్, ప్రొఫెసర్ అండ్ సో ఆన్.
0: ఇంకా గట్టిగా మీరెవరండి అని అడిగినప్పుడు నేను ఇండియన్, నేను ఆఫ్రికన్, నేను పర్షియన్, ఈ విధంగా తన దేశం గురించి పరిచయం చేసుకుంటాడు.
1: ఫర్దర్ మోర్ ఇఫ్ యూ రిపీటెడ్లీ ఆస్క్ హిమ్ హూ ఆర్ యూ, దెన్ హీ విల్ ఇంట్రొడ్యూస్ హిమ్సెల్ఫ్ విత్ ద కంట్రీ హీ బిలాంగ్స్ టు, దట్ ఈస్ అన్ ఇండియన్, ఆఫ్రికన్ అండ్ సో ఆన్.
0: తన దేశమునకు పెట్టిన పేరు తాను కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ డజంట్ స్టాండ్ ఫర్ ద నేమ్ గివెన్ టు హిమ్.
0: ఇది తల్లిదండ్రులు ఇచ్చినటువంటి పేరు.
1: ఇట్ ఇస్ ద నేమ్ గివెన్ టు హిమ్ బై హిస్ పేరెంట్స్.
0: నీ ఉద్యోగముల యొక్క పరిచయము కూడాను అది నీకు సంబంధించినటువంటిది కాదు.
1: To introduce yourself by virtue of her profession is not
0: proper. వృత్తిని పరిష్కరించుకొని నేను లాయర్ను, నేను డాక్టర్ను, నేను ప్రొఫెసర్ను అని నీ వృత్తి పరిచయాన్ని నేను చేసుకుంటున్నావు.
1: You are introducing yourself by way of your profession and vocation, that's all.
0: ఇంకా కొంతవరకు లోతునికి దిగి చూచినప్పుడు నీ దేశమును పురస్కరించుకొని నీ పరిచయం గావించుకుంటున్నావు.
1: Further, you introduce yourself, identifying yourself with the country you belong to.
0: నీ దేశమునకు, ఉద్యోగమునకు, పెట్టిన పేరుకు, పుట్టిన దేశమునకు సంబంధించినటువంటి వాడు కాదు.
1: యాక్చువల్లీ స్పీకింగ్ యు ఆర్ నాట్ రిలేటెడ్ టు ది కంట్రీ, ప్రొఫెషన్ ఆర్ ద నేమ్.
0: నీవు ఆత్మస్వరూపుడే.
1: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ ఆత్మ.
0: ఇవన్నీ కూడాను దేహములు కూడాను మధ్యలో కదిలిపోయేటువంటి మేఘములే.
1: ఈవెన్ ద బాడీ సచ్ ఇస్ ఎ పాసింగ్ క్లౌడ్.
0: నీవు మానసుకు సంబంధమైనటువంటి ఒక పరిచయం చేత నీవు దేహమునే నేనని భావిస్తున్నావు.
1: Because you go by the feeling of the mind, you can identify yourself with the body.
0: కాని దేహమే నేను అనుకున్నప్పుడు నీవు దీనిని సరైనటువంటి సత్యాన్ని గుర్తించుకోలేవు.
1: If you consider yourself the body, you will never know the truth.
0: This is my body. ఇది నా దేహం.
1: You say that this is my body.
0: నేను దేహం కాదు.
1: I am not the body.
0: నా దేహం అనుకున్నప్పుడు నీవు నీ దేహమునకు ప్రత్యేకమైనటువంటి ఒక వెలబాటు ఉన్నది కదా.
1: When you say this is my body, it means you are separate from your body.
0: Kanaka neevu body va leka neevu pratyekamainatundi oka vyakti va.
1: Are you the body or you different from it?
0: Ee vidhamuga vicharana chesukuntu poyinappude aadhyatmika tattvam anetundi manaku chakkaga artham avutu vastundi.
1: If you inquire in this direction, you will be able to understand spirituality.
0: Ninnu neevu telusukunnappude neevu nannu telusukogalavu.
1: If you know yourself first, you will be knowing the divine.
0: నీవెవరో నీవు గుర్తించినప్పుడే జగత్ అంటే ఏమిటో నీవు గుర్తించడానికి వీలు పడుతుంది.
1: ఇఫ్ యు నో యువర్ సెల్ఫ్ ఫస్ట్, యు విల్ నో ది హోల్ కాస్మోస్ లేటర్.
0: నేను నేను అనేటువంటి నీవే నేను, నేను నేను అనేటువంటి ఇదియే నీవు.
1: యు కాల్ యువర్ సెల్ఫ్ ఐ, దిస్ ఐ ఈజ్ డివైన్, గాడ్ హిమ్సెల్ఫ్.
0: కనుకనే ఇదియే పరిపూర్ణ అద్వైతమునకు మూల కారణము.
1: దిస్ ఇస్ ద మెయిన్ కాజ్ ఫర్ టోటల్ ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ డ్యువలిజం.
0: ఈ నేను నేను అనేటువంటిది కేవలము ఆత్మకు సంబంధించినటువంటిదే కాని దేహమునకు, మనసుకు, బుద్ధికి, చిత్తమునకు సంబంధించినటువంటిది కాదు.
1: ట్రూలీ స్పీకింగ్ దిస్ ఐ పర్టైన్స్ టు ఆత్మ అండ్ నాట్ టు ద బాడీ, మైండ్ అండ్ ఇంటెలెక్ట్.
0: నీవెక్కడి నుంచి వచ్చావు అని ప్రశ్న వేసినప్పుడు,
1: వెన్ యు పుట్ ఎ క్వశ్చన్, వేర్ డు యు కమ్ ఫ్రమ్,
0: నేనేదో లండన్ నుంచి వచ్చాను, అమెరికా నుంచి వచ్చాను, లేక మెడ్రాస్ నుంచి వచ్చాను, బెంగళూరు నుంచి వచ్చాను అంటున్నావు.
1: You say that you are from London, America, Bangalore, Madras and
0: Kani ee prantham nunchi vachinatundi nee deham kani neevu kaadu.
1: It is your body that has come from that place and not you.
0: Kanukane bhagavatamu echchata nundi vachitiki navu echchata nundi vachitivo achchatike guta naijamu pranikotiki.
1: Therefore Bhagavata emphatically says it's quite natural for the living creatures to go back to the place of origin.
0: కనుకనే నీవెక్కడి నుంచి వచ్చిందివో అక్కడికే నీవు చెవి చేరాలి.
1: Therefore, you should go back to the place where you started.
0: అది ఆత్మతత్వము.
1: That is the principle of
0: ఆత్మ. ఎక్కడనూ లేదు. నీ యొక్క హృదయం నందే ఈ ఆత్మతత్వం అనేటువంటిది ప్రకాశిస్తూ ఉంటున్నది.
1: It is not elsewhere. It shines brilliantly within you.
0: కనుక దైవత్వాన్ని వెతకడానికి ఏ ప్రదేశము మనం పోనక్కర్లేదు.
1: You don't need to go anywhere in search of God.
0: దైవత్వము నీయందే ఇమిడి ఉంటున్నది.
1: గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ.
0: నీవే దైవము.
1: యు ఆర్ గాడ్.
0: దైవత్వం అనేటువంటిది ప్రత్యేకంగా ఉండటం లేదు.
1: గాడ్ ఈజ్ నాట్ సెపరేట్ ఫ్రమ్ యూ.
0: దీనిని వేదాంతమునందు అక్షరము అన్నారు.
1: దిస్ ఇన్ వేదాంత ఇస్ కాల్డ్ అక్షరము.
0: అక్షరం అనగా అద్వైతము అని.
1: అక్షర మీన్స్ నాన్ డ్యువలిజం.
0: ఇది ఏకాక్షరము అని.
1: దిస్ ఆల్సో కాల్డ్ ఏకాక్షరం.
0: ఈ ఏకాక్షరం అనేటువంటిదే ఓంకారం అనేటువంటిది.
1: దిస్ ఏకాక్షరం ఇస్ ప్రైమల్ ఓంకారం.
0: ఏకాక్షరం బ్రహ్మ అన్నారు.
1: ఓం ఇత్ ఏకాక్షరం బ్రహ్మ.
0: కనుక అక్షరం అనగా ఏమిటి? క్షరము కానటువంటిది.
1: అక్షర మీన్స్ దట్ విచ్ ఇస్ నాట్ పెరిషబుల్, ఇంపెరిషబుల్.
0: ఈ ఏకత్వం ఉందే అనేకత్వం ఏమిటి ఉంటున్నది.
1: ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ దిస్ యూనిటీ యు ఫైండ్ ద డైవర్సిటీ.
0: ఈ అనేకత్వం నుండే ఏకత్వం కూడా ఏమిటి ఉంటున్నది.
1: దేర్ ఇస్ యూనిటీ ఇన్ డైవర్సిటీ అగైన్.
0: ఇక్కడ అక్షరము,
1: యువర్ అక్షరం
0: విభజించినప్పుడు ఆ క్షరము, ఈ రెండు భాగములుగా చేసినప్పుడు ఆ ఆత్మతత్వము శాశ్వతమైనటువంటిది, క్షరము జీవతత్వము నశించిపోయేటువంటిది.
1: నౌ ఇఫ్ యు స్ప్లిట్ దిస్ అక్షర ఇంటూ టూ, ఆ ప్లస్ క్షర, ఆ ఈజ్ ఆత్మిక్ ప్రిన్సిపల్, క్షర ఇస్ దట్ పెరిషబుల్ బాడీ.
0: క్షరం అనగా నశించేటువంటిది,
1: క్షరం ఇస్ పెరిషబుల్.
0: ఆ అనగా అక్షరమైనటువంటి యొక్క తత్వము,
1: ఆ ఇస్ ఇంపెరిషబుల్ ఆత్మిక్ ప్రిన్సిపల్.
0: నశించేటువంటి జీవతత్వము, నశించేటువంటి దైవతత్వము.
1: సో దాట్ విచ్ ఇస్ పెరిషబుల్ ఇస్ ద ఇండివిజువల్, ఇంపెరిషబుల్
0: అక్షరం నందే జీవత్వము ఆత్మతత్వము రెండు కూడా ఇమిడి ఉంటున్నవి.
1: సో ఇట్ ఈస్ ఇన్ దిస్ అక్షర బోత్ ఆర్ ప్రెసెంట్.
0: కనుక ఏకత్వం నందు అనేకత్వం ఏమిటి ఉండాలనే సత్యాన్ని గుర్తించడానికి ప్రతి వ్యక్తి కూడా నువ్వు గుర్తించాలి.
1: సో ఎవ్రీవన్ మస్ట్ అండర్స్టాండ్ దిస్ డైవర్సిటీ ఇన్ దట్ యూనిటీ.
0: ఈనాడు అనేక మతములు, అనేక కులములు, అనేక ప్రాంతీయ భిన్నాభిప్రాయములు దేశమును అల్లకల్లోల పరుస్తూ ఉంటుండాలి.
1: Today the whole country is agitated because of religions on grounds of caste, community and regionalism.
0: కానీ అన్ని మతముల యొక్క గమ్యము, అన్ని భాషల యొక్క చేతక, అన్ని మానవుల యొక్క దివ్యత్వమైన గోలు గమ్యము ఒక్కటి అనేటువంటి సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: బట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ది ఫండమెంటల్ ట్రూత్ దట్ ద గోల్ ఆఫ్ ఆల్ రిలిజన్స్, ద ఎయిమ్ ఆఫ్ ది ఎంటైర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద డివినిటీ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
0: ముస్లింలు అల్లా అని పిలుస్తారు.
1: Muslims call God as Allah.
0: ఈ అల్లా అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి అర్థం ఏమిటి?
1: What is the meaning of this word Allah?
0: ఇది దైవము.
1: Allah means God.
0: మనం ఆత్మ అని పిలిచినట్టు వారు అల్లా అని పిలుస్తారు.
1: Just as we say ఆత్మ, Muslims call him
0: Allah. ఆత్మ.
1: ఆ means ఆత్మ.
0: లా లయము.
1: లా means annihilation.
0: ఆత్మలో లయం కావటమే అల్లా.
1: లా is merger here. To merge in ఆత్మ is Allah.
0: ఇంకా క్రిస్టియన్స్ కూడాను,
1: క్రిస్టియన్స్ ఆల్సో,
0: ఇక్కడ కూడా నువ్వు క్రైస్ట్ అంటారు. అది అతని పేరు,
1: దట్స్ హిస్ నేమ్.
0: అయితే ఇక్కడ ఒక విధమైనటువంటి ఒక భిన్నత్వంలో ఏకత్వం ఏమిటి ఉంటున్నది.
1: హియర్ దేర్ ఇస్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: ఈ భిన్నత్వంలో ఉన్నటువంటి ఏకత్వమే నిజమైనటువంటి ఆత్మతత్వము.
1: ది ఆత్మిక్ ప్రిన్సిపల్ లైస్ ఇన్ అండర్స్టాండింగ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: ఈ విధమైనటువంటి యొక్క ప్రతి మతమునందు కూడాను అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: సో ఎవ్రీ రిలీజియన్ విల్ గివ్ యూ కైండ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆఫ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: వేదాంతము సాలోక్యము, సారూప్యము, సామీప్యము, సాయుధ్యము అనేటువంటి నాలుగు విధములైనటువంటి మార్గములుగా దీన్ని ప్రబోధిస్తూ వచ్చింది.
1: ద స్పిరిచువాలిటీ ఎక్స్ప్లెయిన్స్ ఇట్ వెరీ క్లియర్లీ ఇన్ ఫోర్ స్టేజెస్ ఆర్ ఫేజెస్ ఆర్ స్టెప్స్.
0: సాలోక్యము,
1: సాలోక్య,
0: సా అనగా సమీపత్వానికి ఉండినటువంటి ఒక దివ్యమైనటువంటి దైవత్వము.
1: సా మీన్స్ డివైన్ ప్రాక్సిమిటీ, ప్రాక్సిమిటీ టు ద డివైన్.
0: ఇంకా సామీప్యము, దానికి సన్నిహితమైనటువంటి ఒక దివ్యత్వము.
1: సామీప్య మీన్స్ ఇంటిమేట్ అసోసియేషన్ విత్ ద డివైన్.
0: సారూప్యము, ఆ రూపములకు సంబంధించినటువంటి ఒక దివ్యత్వము.
1: సారూప్య మీన్స్ అస్యూమింగ్ ది సేమ్ ఫార్మ్ యాజ్ ద డివైన్.
0: సాయుధ్యము, అందులో ఐక్యము.
1: సాయుధ్య మీన్స్ మర్జర్.
0: కనుకనే సాలోక్య, సారూప్య, సామీప్య, సాయుధ్యం అనేటువంటి సర్వం కూడాను ఏకత్వాన్ని ప్రబోధించేటువంటి ఒక దివ్యతత్వములే.
1: Therefore all these four phases speak of the same principle of oneness, the divinity ultimately.
0: కనుక అది ఏ మానవుని సంరక్షించడానికి సరి అయినటువంటి ఒక శక్తి.
1: That is the true power that safeguards the human life.
0: మానవుని యొక్క దివ్యమైనటువంటిది కాదు, మానవుని యొక్క భౌతికమైనటువంటివి కాదు, భౌతిక మానవుని యొక్క ప్రాకృతమైనటువంటి శక్తులు కాదు.
1: It's the physical power, it's not the worldly power that is important.
0: ఇవన్నీ కూడా కేవలము తాత్కాలిక సంరక్షణ కోసం ఏర్పడినటువంటివి.
1: దే ఓన్లీ గివ్ యూ టెంపరీ ప్రొటెక్షన్.
0: అందువల్లనే భగవంతుడు ఏ రూపము,
1: వాట్ ఇస్ ద ట్రూ ఫార్మ్ ఆఫ్ గాడ్,
0: భగవంతుడికి ఏ రూపము లేదు.
1: నో స్పెసిఫిక్ ఫార్మ్ ఫర్ గాడ్.
0: ఇప్పుడు నీరుంది,
1: హియర్ ఇస్ వాటర్.
0: నీటికి ఏ రూపం ఉంది,
1: వాట్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ వాటర్.
0: గాలి ఉంది,
1: ఎయిర్.
0: గాలికి ఏ రూపం ఉంది,
1: వాట్ ఇస్ ఇట్స్ ఫార్మ్.
0: ఏ పాత్రలో పోస్తే ఆ పాత్ర రూపాన్ని ధరిస్తుంది.
1: ఇట్ టేక్స్ ది ఫార్మ్ డిపెండింగ్ అపాన్ ద టంబ్లర్.
0: కనుకనే దైవమునకు భక్తుని యొక్క భావ రూపమే భగవంతుని యొక్క స్వరూపము.
1: బేసింగ్ ఆన్ ద ఫీలింగ్ ఆఫ్ ది డివోటీ గాడ్ అస్యూమ్స్ దట్ ఫామ్.
0: భక్తుడు ఏ విధమైనటువంటి ఆ రూపాన్ని తాను ఆశించును ఆ రూపాన్ని తాను ధరిస్తుంటాడు.
1: యాజ్ ఈస్ ది ఫీలింగ్ ఆఫ్ ద ఫార్మ్ ఆఫ్ ద డివోటీ సో విల్ బి ద సెన్స్ ఆఫ్ ద ఫార్మ్ ఆఫ్ ద డివైన్.
0: కనుక దైవత్వములకు ఎట్టి రూపము లేదు.
1: సో గాడ్ హ్యాస్ నో స్పెసిఫిక్ ఫార్మ్ సెపరేట్.
0: అయితే సర్వకు రూపములు కూడా తానే.
1: హౌఎవర్ ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్.
0: సర్వత పాణిపాదం తర్వతోచి శిరోముఖం సర్వత స్మృతిమల్లోకి సర్వమా వృత్తిష్టతి.
1: ఆల్ హెడ్స్ ఆర్ హిస్, ఆల్ ఫీట్ ఆర్ హిస్, ఆల్ హ్యాండ్స్ ఆర్ హిస్, ఎవ్రీవేర్ స్ప్రెడ్ ఆల్.
0: అంతా తానైనప్పుడు తనకు ప్రత్యేకమైనటువంటి ఒక భేదం ఎక్కడ ఉంటున్నది?
1: వెన్ ఎవ్రీథింగ్ ఇస్ డివైన్ వేర్ డస్ దిస్ డిఫరెన్స్ లై?

0: ప్రతి రూపము కూడాను శాంతిమయమైనటువంటి రూపమే.
1: ఎవ్రీ ఫామ్ ఈస్ ది వెరీ ఎంబాడీమెంట్ ఆఫ్ పీస్.
0: సర్వనామధరం శివం, అన్ని నామములు కూడాను మంగళకరమైనటువంటి నామములే.
1: ఆల్ నేమ్స్ ఆర్ ఆస్పిషియస్.

0: సత్యం, శివం, సుందరం ఇవియే ముఖ్యమైనటువంటి యొక్క స్వరూపములు. ట్రూత్ ఈజ్ గాడ్, బ్యూటీ ఈజ్ గాడ్, గుడ్నెస్ ఈజ్ గాడ్.
1: ట్రూత్ ఈజ్ గాడ్, బ్యూటీ ఈజ్ గాడ్, గుడ్నెస్ ఈజ్ గాడ్.
0: మీకు అనేక పర్యాయములు చెప్పాను.
1: భగవాన్ టోల్డ్ అస్ రిపీటెడ్లీ.
0: ప్లేటో అరిస్టాటిల్ కు బోధించినటువంటి యొక్క బోధన ఇదియే.
1: దిస్ ఇస్ ది టీచింగ్ ఆఫ్ ప్లేటో టు అరిస్టాటిల్.
0: ట్రూత్, గుడ్నెస్ అండ్ బ్యూటీ.
1: ట్రూత్, గుడ్నెస్ అండ్ బ్యూటీ.
0: ఈ మూడింటి యొక్క స్వరూపముల యొక్క ఏకత్వమే సత్ చిత్ ఆనందము.
1: ది యూనిటీ ఆఫ్ ఆల్ దీస్ త్రీ, ట్రూత్, గుడ్నెస్ అండ్ బ్యూటీ, రిజల్ట్స్ ఇన్ సచ్చిదానంద బీయింగ్ అవేర్నెస్ అండ్ బ్లెస్.
0: ఇట్టి దివ్యత్వం అనేటువంటి దాన్ని మనం చక్కగా విచారణ చేసి చూసినప్పుడు ఒక్కొక్క రకమైనటువంటి యొక్క రూపములు ఒక్కొక్క విధమైనటువంటి యొక్క ఫలితమును అందిస్తూ వచ్చాయి.
1: However, the same principle of divinity will give you a separate reward or a result if
0: you pursue it in a specific way.
1: We should not worry about that, what had happened
0: or not. We should not worry about that.
1: Let's not bother of the future.
0: We should not bother of the future. We should not bother of the
1: future. That which lies in future is not known to you.
0: గడిచిపోయినది తిరిగి రాదు మనకు.
1: The past is beyond recovery.
0: కనుకనే ప్రస్తుత పరిస్థితిని మాత్రమే మనం గుర్తించాలి.
1: So we have to take care of the present.
0: జనక మహారాజు మహా అద్భుతమైనటువంటి ఒక యాగం జరుపుతూ వచ్చాడు.
1: Emperor Janaka was performing a ritual.
0: ఈ యజ్ఞమునకు అనేక మంది పండితులు అందులో ప్రవేశించారు.
1: Many pandit scholars were invited to attend that ritual.
0: అయితే యాజ్ఞవల్కుడు అనేటువంటి మహా గొప్ప పండితుడు కూడాను అందులో ప్రవేశించాడు.
1: యాజ్ఞవల్క, ది గ్రేటెస్ట్ స్కాలర్ ఆఫ్ దోస్ టైమ్స్,
0: ఈ యాజ్ఞవల్కుడు తన యొక్క శాస్త్ర పురాణములను పురస్కరించుకుని అనేక విధములైనటువంటి ప్రబోధనలు సల్పుతూ వచ్చాడు.
1: యాజ్ఞవల్క ఆల్సో టాట్ దేర్ ఇన్ దట్ అసెంబ్లీ బేసింగ్ ఆన్ హిస్ స్కాలర్షిప్ అండ్
0: నాలెడ్జ్. యాజ్ఞవల్కుడు గార్గికి చాలా సంవాదం జరిగింది.
1: దేర్ వాస్ హీటెడ్ ఆర్గ్యుమెంట్ బిట్వీన్ యాజ్ఞవల్క అండ్ గార్గి.
0: ఈ వాదోపవాదములు యందు ఒకరిని మించినటువంటి వారు మరొకరుగా అభివృద్ధి అవుతూ వచ్చారు.
1: ఇన్ దీస్ ఆర్గ్యుమెంట్స్ వన్ వాస్ ట్రైయింగ్ టు ఎక్సెల్ ది అదర్.
0: భూత భవిష్యత్ వర్తమాన కాలముల యొక్క ప్రభావమును ప్రచార ప్రబోధన చేసేటువంటి యొక్క దివ్యమైనటువంటి ఆత్మతత్వం ప్రతి వ్యక్తి యందు ఉన్నదని నిరూపిస్తూ వచ్చాడు యాజ్ఞవల్కుడు.
1: యాజ్ఞవల్క డెమాన్స్ట్రేటెడ్ ఎంఫాటికల్లీ సెడ్ ద డివైన్ ప్రిన్సిపల్ విచ్ ఎగ్జిస్ట్ ఆల్ ద టైమ్ పాస్ట్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్.
0: ఈ క్వశ్చన్ ఆధారం చేసుకుని జనకుడు ఒక ప్రశ్న అడుగుతూ వచ్చాడు.
1: Basing on his teachings, Janaka has put a question.
0: Panditji,
1: nenu
0: puru janmamlo emiga undinanu annadu.
1: What was my previous form in the previous life?
0: Kontha sepu yochinchi yagnavalakudu, raja ee prashna meer adaganakkarledu, idi manchidi kaadu annadu.
1: Yagnavalka said, oh king, it's not good, it's not proper for you to put that question.
0: Gadichipoyindi, gadichipoyindi, past is past.
1: Past is past anyway.
0: Forget the past.
1: Forget the past.
0: Dinni chintinchi prayojanam enduku?
1: What is the use by thinking about it?
0: Ledu, nenu telusukovalani naaku chaala teevramainatti vanchaga undi annadu.
1: But Janaka was so particular to know his previous life.
0: Kaani yagyavalakudu entanu danini arikattadaniki ee prashnanu marchipovadaniki prayatnam chesadu.
1: Yagyavalka made all attempts so that he would drop this question.
0: కట్టగలకి యాజ్ఞవల్కుడు ఒక జవాబు చెప్పాడు.
1: ఫైనల్లీ యాజ్ఞవల్కే,
0: రాజా, ఇది నీకు భవిష్యత్తుకు చాలా ప్రమాదకరమైనటువంటి విషయము, చెప్పకూడదు అన్నారు.
1: యాజ్ఞవల్కే సెడ్, ఓ కింగ్, రిప్లై టు దిస్ ఆన్సర్ టు యువర్ క్వశ్చన్ విల్ పుట్ యూ టు డేంజర్ ఇన్ ఫ్యూచర్. ఇట్స్ నాట్ గుడ్ టు హ్యావ్ రిప్లై ఫర్ దిస్ క్వశ్చన్.
0: అక్కడనే చెప్పాడు, ది ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్. రెండు బాధల మధ్యలోనే ఒక సుఖం ఉంటుంటాడు.
1: దేర్ ఓన్లీ సెడ్, ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
0: కాబట్టి ఈ బాధనైనా నేను సహించుకుంటాను, కానీ నా సందేహం తీరిపోవాలి అని జనకుడు చాలా పట్టుబట్టాడు.
1: జనక వాస్ డిటర్మిన్ టు నో ది ఆన్సర్ వాట్ వాస్ హీ ఇన్ ద ఎర్లియర్ లైఫ్.
0: అంతా మంచి కోసమే జరుగుతుంది.
1: Everything happens for our own
0: good. దేవుడు ఏమి సంకల్పించినప్పటికీ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ ఫర్ మీ.
1: వాట్ ఎవర్ గాడ్ విల్స్ ఇట్స్ బౌండ్ టు బి గుడ్ ఫర్ ఎవ్రీబడి.
0: ఏది కానీ భగవంతుని యొక్క సంకల్పము చెడ్డదనేటువంటి జగత్తులో లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ బ్యాడ్ ఇన్ గాడ్స్ సైట్ ఇన్ దిస్ వరల్డ్.
0: నీ పరిస్థితుల ప్రభావం పురస్కరించుకుని ఇది మంచి చెడ్డ అని నీ యొక్క స్థితిని గురించి నువ్వు యోచిస్తున్నావు, కానీ భగవంతుని యొక్క దృష్టిలో ఏది చెడ్డనే లేదు.
1: యు బ్రాండ్ థింగ్స్ గుడ్ అండ్ బ్యాడ్ బేసింగ్ ఆన్ ద పొజిషన్ అండ్ ద ప్రివైలింగ్ సర్కమ్స్టాన్సెస్.
0: కనుక భగవత్ సంకల్పం అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటిది.
1: God's will is no blessed.
0: ఇది పవిత్రమైనటువంటిది.
1: It is sacred.
0: ప్రస్తుతం ఇది బాధగా కనిపించినప్పటికీ భవిష్యత్తులో ఇది చాలా బలమైనటువంటి యొక్క సుఖంగా ఉంటుంటాడు.
1: It may be painful to begin with, but you will confer bliss ultimately.
0: కట్టకట్టుబడి యాజ్ఞవల్కుడు చెప్పక తప్పేది ఇది కాదు.
1: యాజ్ఞవల్క హ్యాడ్ టు రిప్లై.
0: జనక మహారాజా,
1: ఓ కింగ్ జనక,
0: నీవు ఎవరో చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను, కానీ ఇది కొంతవరకు నీకు భవిష్యత్తు కొంచెం తొందర కలుగుతుంది అన్నాడు.
1: I am prepared to tell you what you were in the previous life, but you'll be very much worried in future.
0: నీవు పాస్ట్ లైఫ్ లోపల,
1: ఇన్ ది పాస్ట్ లైఫ్,
0: సునేత్ర ఇప్పటి నీ భార్య నీ తల్లిగా ఉండినటువంటిది, ఆమె కుమారుడే నీవు.
1: ద ప్రెసెంట్ వైఫ్ వాజ్ యువర్ మదర్ ఇన్ ది ఎర్లియర్ లైఫ్, ఇన్ యువర్ ప్రీవియస్ లైఫ్,
0: ఆమె గర్భంలో పుట్టినటువంటి వాడవు నీవు.
1: యు వర్ హర్ సన్.
0: ప్రస్తుతము ఆమె నీకు భార్యగా ఉంటుండాలి.
1: ద వెరీ సేమ్ వన్ ఈజ్ యువర్ వైఫ్ నౌ.
0: ఇప్పుడు భార్యగా ఉండినటువంటి యొక్క సునేత్ర గడిచిపోయినటువంటి జన్మం లోపల ఆమె నీ తల్లియే అన్నాడు.
1: Wife now in your previous life was your mother.
0: నమస్కారం చేశాడు యాజ్ఞవల్కునకు.
1: He paid respects to యాజ్ఞవల్క immediately.
0: నా సంకల్పం కూడాను భగవంతుని యొక్క సంకల్పమే.
1: This thought is also prompted by God.
0: నీ జవాబు భగవంతుని యొక్క సంకల్పమే.
1: The reply is also divine.
0: సర్వము భగవంతుని యొక్క సంకల్పములే.
1: Everything is divine.
0: సంకల్ప వికల్పాత్మకం మనః. ఈ మనస్సు యొక్క సంకల్ప వికల్పము చేతనే కూడినటువంటి కనుక ఇవంతా మంచిదే అన్నాడు. తక్షణమే ఆ సునేత్రను వదిలిపెట్టాడు. ఈమె తల్లిగా భావించి ఆమెకు సాష్టాంగ నమస్కారం చేశాడు.
1: థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్ ఆర్ ప్రాంప్టెడ్ బికాస్ ఆఫ్ ద డివైన్ విల్.
0: ఈ సత్యాన్ని నేను గుర్తించడం చేత కదా నేను ఇంతటి మార్పు రాగలిగింది.
1: బికాస్ హీ కుడ్ నో ది ట్రూత్ దేర్ కుడ్ బి ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ హిమ్.
0: అప్పటి నుంచి అతను జ్ఞానయోగిగా మారాడు, రాజయోగిగా మారాడు.
1: సిన్స్ దెన్ హి హస్ బికమ్ ఎ రాజయోగి.
0: రాజయోగి అనగా యోగముల కంటే రాజులైనటువంటి వారు మరొకరు లేరు. ఆ రాజ యోగములో రాజైనటువంటి వాడు.
1: Rajayogi means the king among
0: spiritual
1: aspirants. There's nothing beyond that.
0: కనుకనే కొన్ని కొన్ని పరిస్థితుల్లో దీన్ని మంచిగా భావించి ఆనందించేటువంటి వారు కొందరు ఉంటారు, చెడ్డగా భావించి దుఃఖించేటువంటి వారు కొంతమంది ఉంటారు. సుఖ దుఃఖములు రెండు కూడాను మనసు యొక్క ప్రభావములే.
1: The pain and pleasure are the effects of responses born out of the human mind.
0: కనుకనే సుఖ దుఃఖి సమయకృత్వ రాభములాభి జయాజయ. సుఖదుఖములు రెండింటి యొక్క సమత్వాన్ని గుర్తించేటువంటి యొక్క సమత్వం మనలో అభివృద్ధి కావాలి.
1: వీ షుడ్ డెవలప్ ద స్పిరిట్ ఆఫ్ ఈక్వానిమిటీ టు కన్సిడర్ పెయిన్ అండ్ ప్లెజర్ ఈక్వల్.
0: కనుకనే ప్రతి విషయమునందు కూడాను ప్రతి పదమునందు కూడాను ఒక పవిత్రమైనటువంటి అంతరాత్మను కలిగి ఉంటుంటాడు.
1: దెర్ఫోర్ ఎవ్రీ వర్డ్ కన్వేస్ ఎ డీపర్ సీక్రెట్ మీనింగ్.
0: ఈనాడు గణపతి జన్మదినం అనుకుంటున్నారు.
1: టుడే వీ సే టుడే ఇస్ బర్త్డే ఆఫ్ గణపతి.
0: కానీ ఈ గణపతి అనేటువంటి పదంలో ఉన్నటువంటి అర్థం ఏమిటి?
1: బట్ వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ గణపతి?
0: గా అనగా బుద్ధి.
1: గా మీన్స్ బుద్ధి, ఇంటలెక్ట్.
0: నా అనగా విజ్ఞానము.
1: జ్ఞా మీన్స్ విజ్డమ్. నా మీన్స్ విజ్డమ్.
0: పతి దీనికి మాస్టర్.
1: పతి మీన్స్ మాస్టర్.
0: కనుకనే బుద్ధి జ్ఞానముల యొక్క అధిపతి గణపతి.
1: దేర్ఫోర్ గణపతి ఇస్ ద మాస్టర్ ఆఫ్ అవర్ ఇంటలెక్ట్ అండ్ విజ్డమ్.
0: గణములు లోక సంరక్షణార్థమై ఉండేటువంటి యొక్క గణములకు అధిపతి గనుకనే ఇతనికి గణపతి అని వచ్చాడు.
1: సో హాస్ టు ప్రొటెక్ట్ ద వరల్డ్ హీస్ ద మాస్టర్ ఆఫ్ గణాస్, సో హీస్ ఆల్సో కాల్డ్ గణపతి.
0: కనుక మానవుని యొక్క బుద్ధికి విజ్ఞానములకు అధిపతి గనుకనే ఇతనికి గణపతి అని పేరు వచ్చింది.
1: యాజ్ ఈస్ ద మాస్టర్ ఆఫ్ ది హ్యూమన్ ఇంటెలెక్ట్ అండ్ విజ్డమ్ హీస్ కాల్డ్ గణపతి.
0: విగత విగతం నాయక వినాయక అన్నారు. అనగా ఏంటి? ఇతనికి మరొక నాయకుడు లేడు.
1: He has no master above him.
0: ప్రతి వ్యక్తికి నీ ఒక నాయకుడు ఉండవచ్చును.
1: ఎవ్రీ పర్సన్ విల్ హ్యావ్ ఎ మాస్టర్.
0: కానీ వినాయకుడికి మరొక నాయకుడు లేడు.
1: బట్ వినాయక హ్యాస్ నో మాస్టర్ అబౌవ్ హెమ్.
0: నాయకుడు లేనటువంటి యొక్క వాడు కానీ ఇతనికి వినాయకుడు అని పేరు వచ్చింది.
1: సిన్స్ హీ హాస్ నో మాస్టర్ అబౌవ్ హెమ్ హీఈస్ ఆల్సో కాల్డ్ వినాయక.
0: ఏ కార్యము మనం ప్రారంభించినప్పటికీ ఈ వినాయకుడిని ప్రార్థించి అతని ఆశీర్వాదంను పొంది తదుపరి ఆ కార్యమును మనం ఫలవంతం గావించుకుంటున్నాం.
1: When we undertake any task for that matter, we pray to Vinayaka first and then start doing it.
0: కనుక భారతదేశం నందే కాక అనేక ప్రాంతముల యందు కూడాను అనేక దేశముల యందు కూడాను ఈ వినాయక పూజ అనేటువంటిది ఈనాటిది కాదు.
1: It's not only in Bharat, in several foreign countries
0: Vinayaka పూజ వేద కాలం నుండి కూడాను వినాయక పూజ అనేటువంటిది జరుగుతూనే వస్తుంటుండాలి.
1: Vinayaka is worshipped since Vedic times.
0: కనుకనే తత్ పురుషాయ విద్మహే సత్యదేవాయ ధీమహే అనేటువంటి గాయత్రి మంత్రము ఉండేటువంటి ఒక తత్వము ఈ యొక్క వినాయక తత్వంలో కూడాను రుచింపచేస్తుంది.
1: ది మీనింగ్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ గాయత్రి అప్లైస్ సేమ్ టు గణపతి ఆల్సో.
0: కనుక ఇది వేదకాలం నుండి కూడా నువ్వు ఈ వినాయక ఆరాధన అనేటువంటిది జరుగుతూనే వస్తుంది, కానీ నిన్న మొన్నటిది కాదు ఈ వినాయక యొక్క పూజ.
1: వర్షిప్ ఆఫ్ గణపతి ఈజ్ నాట్ ఆఫ్ యెస్టర్డే ఆర్ ఆఫ్ ది రీసెంట్ టైమ్స్.
0: మానవునికి సంభవించేటువంటి విఘ్నం అంతా కూడాను దూరం గావించి మానవుని శాంతి భద్రతతో జీవింపజేసేటువంటిది ఈ వినాయకత్వము.
1: వినాయక will see that all obstacles on the way of your pursuit will all be removed, ensuring safety and security.
0: ప్రతి శుభకార్యములందు కూడాను ఇతన్ని ప్రార్థిస్తూ ఉంటారు.
1: On all auspicious occasions we pray to
0: అయితే ఎవరెవరి మనసుకు భావం తగినట్టుగా వారు దీనిని అర్థము తీసుకుంటుంటారు.
1: Each one goes by the meaning basing on the mental level.
0: పరమ భక్తులైనటువంటి వారు, శాస్త్ర సంపన్నులైనటువంటి వారు, వేద శాస్త్ర ఇతిహాస పురాణములను చక్కగా తెలిసినటువంటి వారు,

0: తెల్లని వస్త్రములు ధరించినటువంటి వాడు నీవు వినాయక.
1: ఓ వినాయక, యు హావ్ పుట్ ఆన్ వైట్ క్లాత్.
0: శుక్లం అనగా ఆకాశం అని కూడా మరొక అర్థం.
1: శుక్ల హాస్ గాట్ అనదర్ మీనింగ్, ద స్పేస్.
0: తెలుపు, ఆకాశము, రెండింటి యొక్క అంతరార్థాన్ని కూడా ప్రబోధిస్తుంది ఈ శుక్లం.
1: The Suklam conveys both the meanings, that which is white in color and that which is vast like that of the sky.
0: Vishnu. Vishnu araha emti sarvavyapakatvam ayinatundi vaadu.
1: Vishnu means the one who is expansive, pervasive.
0: Ambara dharam Vishnu. Suklam anaga telupudu. Ambaram anaga cloth. Danini dharinchinatundi vaadu neevu. Neevu sarvatra untunnavu.
1: Vinayaka, you have put on this white cloth, you are bright, you are all pervasive everywhere.
0: Sesivarnam chaturbhujam. Sesivarnamu aakasham yokka rangu.
1: Sesivarna, you are the complexion.
0: Ikkada maroka artham kuda undu. Sesi anaga chandrudu.
1: Sesi means moon.
0: Chandrudu anaga cheekatini dooram chesetunte vaadu chandrudu.
1: And sesi moon means the one who dispels darkness.
0: శశివర్ణం చతుర్భుజం. ఇతనికి నాలుగు చేతులు ఉంటున్నాయన్నమాట.
1: He has four hands.
0: ఏమిటి ప్రాకృతమైనటువంటి రెండు, అప్రాకృతమైనటువంటి రెండు?
1: టూ ఆర్ వరల్డ్లీ అండ్ టూ ఆర్ స్పిరిచువల్.
0: కనుక ఇవి ప్రవృత్తి, అది నివృత్తి.
1: సో వన్ ఈస్ అవుట్వర్డ్ ట్రెండ్,
0: నివృత్తి లోపల సంరక్షించేటువంటి రెండు హస్తములు, ప్రవృత్తి లోపల కాపాడేటువంటి రెండు హస్తములు.
1: దేర్ఫోర్ protection is given in the outward way of endeavors, the two for the inward pursuits.

0: అన్ని విఘ్నములు కూడా నువ్వు దూరం గావించి శాంతిని చేకూర్చేటువంటి ఓ మహాప్రభో వినాయక నీకు ఒక నమస్కారము అని భక్తులు ప్రార్థిస్తూ వచ్చారు.
1: A devotee prays to Vinayaka, Oh God, you are the one who will be removing all the obstacles on my way.
0: Anade oka chandasthaneetvanti dantopala oka viruddhamaineetvanti margamunu praveshinchinaatvanti oka naastikattvam kudanu undeetvantadi.
1: Even in those times there was atheistic trend.
0: Oke padamulaku aneka arthamulu kudanu sambhavistuu untayi okoka samayalo.
1: At one time even word a single word will have many interpretations and meanings.
0: Kulam bharadharam vishnu tallani vastramulu dharinchi sarvavyaptiga ainatundi oka vishnu ani bhaktulu poojiste deeniki viruddhamainatundi vaadu shuklam bharadharam vishnu tallani battala mosedi.
1: When devotee prays to God, Oh God, you wear the white cloth and you are expansive.
0: ఎక్కడ చూసినా కనిపించేటువంటిది, దాన్ని కట్టుబాటు ఏమాత్రము ఉండదు, ఎక్కడ చూసినా బజార్లో కూడా కనిపిస్తుంటది.
1: They give atheistic interpretation to the same word, the one that which carries white cloth.
0: చతుర్భుజం
1: seen everywhere.
0: విభూతి రంగుతో ఉంటుంటది, ఆకాశం రంగుతో ఉంటుంటది అది.
1: ఇట్ ఈస్ ఆఫ్ ది కలర్ ఆఫ్ ది స్పేస్.
0: చతుర్భుజం నాలుగు కాళ్ళు ఉంటుంటది.
1: ఇట్ హాస్ ఫోర్ ఫీట్.
0: ప్రసన్న వదనం దాని ముఖం చూస్తే చాలా ప్రసన్నంగా భక్తులు పూజిస్తే దీనికి విరుద్ధమైనటువంటి వాడు శుక్లాంబరధరం విష్ణు తెల్లని బట్టలు మోసేది.

0: ఇస్కే
1: తర్బుజం నాలుగు కాళ్ళు ఉంటుంటుంది.
0: ఇట్ హస్ 4 ఫీట్.
1: ప్రసన్నవదనం దాని ముఖం చూస్తే చాలా ప్రసన్నంగా ఉంటుంటారు. కోపం వచ్చినట్టుగాను ఉండదు, ఆనందించినట్టుగాను ఉండదు.
0: ఇట్స్ ఫేస్ హ్యాస్ నో ఎక్స్ప్రెషన్ యాజ్ సచ్.
1: అది ఏమిటి?
0: వాట్ ఈస్ దాట్?
1: గాడిది అన్నారు.
0: దట్ ఈస్ ది డాంకీ.
1: శుక్లాంబరధరం విష్ణు తెల్లని వస్త్రములు పోసేటువంటిది.
0: ఇట్ క్యారీస్ ద బర్డెన్ ఆఫ్ వైట్ క్లాత్.
1: చూసారా, విష్ణు దాన్ని ఎవరు కట్టివేరు, బజార్లో అంతా ఇచ్చి పెట్టేసేసింటారు.
0: ఇట్ ఈస్ జస్ట్ లెట్ ఫ్రీ టు మూవ్ అబౌట్ ఆన్ ది స్ట్రీట్.
1: తిరుగుతూ ఉంటుంటారు విష్ణు వాద్యం.
0: ఇట్స్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: ప్రసన్నవదనం చాలా ఎప్పుడు శాంతంగానే ఉంటుంటది.
0: ఇట్ ఈస్ పీస్ఫుల్ కంటిన్యూస్లీ.
1: ఈ విధమైనటువంటి అర్థముల చేతనే భారతదేశమునందు దివ్యమైన నవ్యమైన భావములనంతా కూడా విస్మరించి దుర్భావములనే స్వీకరించి దైవత్వమును కూడా దూరం చేసుకుని చాలా దురదృష్టానికి గురి అవుతున్నారు మానవులు.
0: ఇట్స్ మోస్ట్ అన్ఫార్చునేట్ వి గివ్ సచ్ రాంగ్ కనోటేషన్ అండ్ ఇంటర్ప్రిటేషన్ అండ్ వి ఆర్ కట్ ఆఫ్ ఫ్రమ్ ద డివినిటీ.
1: కనుకనే ప్రతి మానవుడు కూడాను తన యొక్క చిత్తమునందు ప్రకాశించేటువంటి చైతన్యమే దివ్యత్వంగా భావించి దానిని మనము నిరంతరం కూడా స్మరిస్తూ రావాలి.
0: Therefore, we should think of the divinity which shines within in our heart.
1: ఈనాడు మనము గొప్ప గొప్ప శాస్త్రాలంతా మనం చదవనక్కర్లేదు.
0: Today, we don't need to go through big books,
1: విద్యార్థులారా,
0: texts, students.
1: ఈ శాస్త్రం అనేటువంటి దానిని అనేక రీతిలుగా మీరు తలలతో నింపుకునే బదులు ప్రేమతో హృదయాన్ని నింపుకోండి.
0: Instead of stuffing your heads with these sacred texts, better you fill your heart with love.
1: తన్నులు తన్నులు జ్ఞానాన్ని మీరు సంపాదించేదానికి బదులు ఒక ఔన్సు ఆచరణలో పెట్టండి.
0: Instead of acquiring tons and tons of knowledge, better you practice an ounce.
1: ఆచరణలో లేనటువంటి ఎందుకు మీకు టన్స్ టన్స్ అంటే ఈ యొక్క శాస్త్ర గ్రంథంలో?
0: Why then tons of knowledge of sacred texts?
1: ఒక్క దీనిని మీ చిత్తమునందు ఉంచుకుంటే చాలు.
0: At least preserve one important principle.
1: ఈనాడు ఆకార మానవత్వం కాదు, ఈ జగత్తునకు మనం చూపవలసినటువంటి ఆచరణ మానవత్వం చూపాలి.
0: Is not the human by form that is needed, he should be human in his behavior.
1: కనుక విద్యార్థులైనటువంటి వారు రేపు రేపటి భారత ఉద్ధారకులు.
0: స్టూడెంట్స్ ఆర్ ది ఫ్యూచర్ సిటిజన్స్.
1: కనుకనే ఇట్టి విద్యార్థులు ఈనాడు పవిత్రమైన భావంతో హృదయాన్ని నింపుకొని ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని జగత్తునికి అందించి సరి అయినటువంటి భారతదేశాన్ని మనం యొక్క దివ్యత్వాన్ని నిలపడానికి పూనుకోవాలి.
0: Therefore, students should fill their hearts with the sacred ideas and set an ideal to the rest of the world and uphold the pristine glory of Bharat.
1: Nijamuga daiva vishwasanni manam penchukovali.
0: We have to develop faith in God.
1: Nijamuga aa vishwasame lekapothe manam jeevitham anetundi vyaktham cheskunna varam avutam.
0: Without faith in God, we'll be wasting our
1: jantunam narajanma dullabham. Manava janmam chala utkrushtamainatundi, saujanyamainatundi, sausheelyamainatundi.
0: Human life is rarest and noblest. It has to be lived.
1: Lekapothe ee manavatvaniki enduku inta ghanata?
0: Where does this importance lie then?
1: ఇంతే కాదు,
0: నాట్ ఓన్లీ దిస్,
1: ప్రతి దేహమునందు కూడా నాలుగు విధమైనటువంటి కోశములు ఉంటున్నవి.
0: ఎవ్రీబాడీ
1: అన్నమయము, ప్రాణమయము, మనోమయము, విజ్ఞానమయము.
0: ఫోర్ షీట్స్, ద షీట్ ఆఫ్ ఫుడ్,
1: ఈ విజ్ఞానమయం దాటిన తర్వాతనే ఆనందమయం ప్రాప్తిస్తుంది,
0: ద విజ్డమ్ అండ్ ఫైనల్లీ ద షీట్ ఆఫ్ బ్లిస్.
1: కనుక ఆనందాన్ని మనం అందుకోవడానికి నాలుగోదైన విజ్ఞానం ప్రతి మానవుని యందు ఉంటున్నది.
0: దేర్ఫోర్ ఇన్ ఆర్డర్ టు రీచ్ దట్ షీట్ ఆఫ్ బ్లిస్, వన్ హ్యాస్ టు.
1: కనుక మానవత్వం ఇంతటి ఉత్కృష్టమైనటువంటి యొక్క స్థానం అందించింది.
0: సో హ్యూమన్ లైఫ్ ఇస్ సో నోబుల్ అండ్ ప్రెషస్.
1: విజ్ఞానం అనేటువంటి మరొక పశుపక్షములకు లేదు.
0: దిస్ సార్ట్ ఆఫ్ విజ్డమ్ ఇస్ నాట్ గివెన్ టు బర్డ్స్ అండ్ బీస్
1: మాత్రమే ఉంటున్నది.
0: ఇట్స్ ఓన్లీ గిఫ్టెడ్ టు మ్యాన్ కైండ్.
1: అంతే కాకుండా సాక్షాత్ దైవమే కూడాను మమై వాంసో జీవలోకే జీవభూత సనాతన. ఒరే నాయన, నీవు నా అంశమే అని కూడా భగవద్గీత బోధిస్తూ వచ్చింది.
0: భగవద్గీత టెల్స్ యూ that you are the spark of the divine.
1: Mamaivamse, neevu nayamsame,
0: you are the spark of God.
1: Entakante ghanate em kavale manavatvaniki,
0: what else, what more?
1: Manam bhagavantuni yokka amsamule,
0: that we are the sparks of the divine.
1: Bhagavantuni yokka swaroopamule,
0: we are the embodiment of the
1: divyattamule,
0: we are the divine.
1: Ilanti divyamainatundi bhavam manlo undi kodanu enduku inta ajnanamlo padipovali?
0: With all the latent inherent divinity, why should we deluded?
1: Nirantaram kodanu aham brahmasmi, aham brahmasmi, aham brahmasmi aneetundi divyattvanni neevu chintistu pote neevu tappaka brahma roopanti pondutavu.
0: When once you go on thinking, entertaining this idea, aham brahmasmi, I am brahman, ultimately
1: kanukane brahma vit brahmaiva bhavati, jeni chintistamo dan roopane manam pondutam.
0: If you think of brahma repeatedly, you become brahman ultimately.
1: Kanuka nee drishti anta kuda nu brahma tattvamlo pettu.
0: Therefore you should keep
1: dehani loka tattvamlo nee anubhavinchu.

0: can enjoy in this world with this body.
1: సంబంధమైనటువంటి కృత్యంలో ఏ మాత్రము నీవు మాన్నక్కర్లేదు.
0: Don't give up your worldly responsibilities and duties.
1: తర్గనే సర్వకర్మ భగవత్ప్రీత్యార్థంగా నీవు భావించి నీ కర్మలు నీవు ఆచరిస్తురా.
0: Therefore you should consider every activity as God's activity, divine.
1: కనుక మన జీవితంలో ఎట్టి విఘ్నములు కూడాను మనకు ప్రాప్తించవు.
0: Then you will not have any problems or obstacles in life.
1: కనుకనే విఘ్నత్వం అనేటువంటిది కేవలం మానవత్వానికి ఒక షాడో.
0: Therefore this kind of obstacle will follow you like a shadow.
1: ప్రతి ఒక్కటి కూడాను మంచి చెడ్డ రెండు ఉంటుంటాయి.
0: Everything will have these two aspects, good and bad.
1: లేకపోతే లైట్ నాకు విలువే లేదు.
0: Without darkness light has no value.
1: ఆకలే లేకపోతే అన్నాన్ని మనం ఆశించము.
0: If you are not hungry, you don't need food at all.
1: కనుక దుఃఖమే లేకపోతే మనం ఆనందాన్ని ఆశించము.
0: Without misery, you don't expect happiness.
1: మన యొక్క స్వరూపము.
0: You are the embodiment of bliss.
1: సచ్చిత్ ఆనందమే.
0: You are the very embodiment of సచ్చిత్ ఆనందం.
1: కానీ ఈ ఆనందాన్ని నీవు ఎందుకు అనుభవించడానికి వీలైతే కాలేదు.
0: Then how is it that you are not the recipient
1: of
0: the bliss?
1: నిరంతరము దేహ దృష్టి అందే నీవు జీవిస్తున్నావు.
0: Because you live, carry on your life journey.
1: దేహము యొక్క ఉపాధి. నీ దేహం యొక్క ఉపాధి.
0: యువర్ బాడీ ఇస్ అన్ ఇన్స్ట్రుమెంట్
1: ధరించినటువంటి వస్త్రం అది.
0: ఇట్ ఇస్ లైక్ ద డ్రెస్ యు హావ్ ఆన్.
1: బాడీ కాదు.
0: బట్ యు ఆర్ నాట్ ద
1: బాడీ. లైక్ వాటర్ బబుల్.
0: బాడీ ఇస్ లైక్ వాటర్ బబుల్.
1: లైక్ ఎ మ్యాడ్ మంకీ.
0: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
1: బాడీ డోంట్ ఫాలో ది మైండ్, ఫాలో ది కాన్షియన్స్. అది నీ యొక్క దివ్యత్వం.
0: డోంట్ ఫాలో ద బాడీ, డోంట్ ఫాలో ది మైండ్, ఫాలో యువర్ కాన్షియన్స్. దట్ ఇస్
1: నీ కాన్షియన్స్. నీవు ఫాలో చేస్తూ రావాలి.
0: సో యూ షుడ్ ఫాలో యువర్ కాన్షియన్స్.
1: ఇదంతా బాడీ. డెత్ ఇస్ ది డ్రెస్ ఆఫ్ ది లైఫ్ అని.
0: The body which is bound to die. నిరంతరము
1: మారుతూనే ఉంటుంటాయి.
0: బాడీ చేంజెస్ ఎవ్రీ డే.
1: బాల్యము, యవనము, వార్ధక్యము, మూడు మార్గము బయలుదేరుతుండాలి.
0: ఆల్ ది స్టేజెస్ లైక్ చైల్డ్ హుడ్, యూత్ అండ్ ఓల్డ్
1: ఏజ్. మారుతుండాలి కానీ మనసు మారటం లేదు.
0: బాడీ చేంజెస్ బట్ నాట్ ద మైండ్.
1: కనుక మనసు మారాలి.
0: సో మైండ్ షుడ్ ట్రాన్స్ఫార్మ్.
1: మనసు మారినప్పుడే మనిషి మారుతాడు.
0: వెన్ వన్స్ మైండ్ ట్రాన్స్ఫార్మ్స్ మ్యాన్ విల్ చేంజ్.
1: కనుక ఈనాడు మనం మార్చుకోవాల్సింది మనసు యొక్క తత్వమే.
0: సో వాట్ వీ షుడ్ చేంజ్ టుడే ఇస్ అవర్ మెంటాలిటీ.
1: మన ఏవ మనుష్యానాం కారణం బంధమోచయో. మనసే బంధమునకు మోక్షమునకు మూల కారణం.
0: మైండ్ ఈస్ ద కాజ్ ఫర్ అటాచ్మెంట్ అండ్ లిబరేషన్.
1: ఈ మనసు ఎటు తిప్పితే అటువంటి పరిస్థితిని మనం పొందుతాం.
0: యూ కెన్ టర్న్ ద మైండ్ ఇన్ ఎనీ డైరెక్షన్.
1: మీ దగ్గర కెమెరాలు ఉంటున్నాయి చూడండి.
0: యూ హ్యావ్ కెమెరా.
1: ఈ కెమెరా ఇటువైపున తిప్పి స్విచ్ ఆన్ చేస్తే ఆ పిక్చర్ వచ్చి దీంతో పడిపోతుంది.
0: యూ విల్ సడన్లీ గెట్ ది పిక్చర్ ఆఫ్ ద పర్సన్ టు ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ హూమ్ యూ టర్న్ యువర్ లెన్స్.
1: దీంతో పడిపోతుంది.
0: ఇఫ్ యూ టర్న్ ద లెన్స్ దిస్ వే యూ విల్ హ్యావ్ దట్ పిక్చర్ దేర్.
1: కాబట్టి ఎటువైపున తిప్పితే ఆ పిక్చర్ వచ్చి దీంతో పడిపోతుంది.
0: యాజ్ ఇస్ ది డైరెక్షన్ ఆఫ్ ద లెన్స్
1: నీవు ప్రకృతి వైపున తిప్పినప్పుడు ప్రకృతి అనేటువంటి పిక్చర్ దీంట్లో పడిపోతుంది.
0: దేర్ఫోర్ ఇఫ్ ది లెన్స్ ఆఫ్ ద మైండ్ ఇస్ డైరెక్ట్ టు ది వరల్డ్ ది వరల్డ్ ఇస్ మైండ్.
1: మైండ్ ఒక లెన్స్, అది నీ దీంట్లో వచ్చి పడిపోతుంది.
0: ద లెన్స్ ఆఫ్ ద మైండ్ ఇస్ టర్న్ గాడ్ వర్డ్ యుల్ హావ్ డివినిటీ పిక్చర్. ఇంకా
1: అనేక పర్యాయం చెప్పాను.
0: భగవాన్ సెడ్ మెనీ టైమ్స్.
1: ఇది ఒక లాక్.
0: హియర్ ఇస్ ఎ లాక్.
1: ఇది ఒక కీ.
0: దిస్ ఇస్ ఎ కీ.
1: ఈ కీ లాక్ లో పెట్టి
0: ఇఫ్ యు పుట్ ఇట్ దేర్
1: టర్న్ లెఫ్ట్ సైడ్
0: టర్న్ లెఫ్ట్ సైడ్
1: ఓపెన్
0: ఓపెన్
1: టర్న్ రైట్ సైడ్
0: టర్న్ రైట్ సైడ్
1: లాక్
0: ఇట్ గెట్స్ లాక్.
1: కానీ సేమ్ లాక్ సేమ్ కీ.
0: సేమ్ లాక్ అండ్ సేమ్ కీ.
1: కానీ టర్నింగ్ డిఫరెన్స్.
0: బట్ దిస్ డిఫరెన్స్ ఇన్ ద టర్నింగ్.
1: నీ హృదయమే లాక్.
0: యువర్ హార్ట్ ఇస్ ఎ లాక్.
1: నీ మైండ్ ఏ కీ.
0: యువర్ మైండ్ ఇస్ ది కీ.
1: టర్న్ గాడ్ సైడ్ డిటాచ్మెంట్. టర్న్ వరల్డ్ సైడ్ అటాచ్మెంట్.
0: ఇఫ్ యూ టర్న్ గాడ్ సైడ్ ఇట్ ఇస్ లిబరేషన్. ఇఫ్ యూ టర్న్ వరల్డ్ సైడ్ ఇట్ ఇస్ అటాచ్మెంట్.
1: ఉన్నది రెండు ఒక్కటే.
0: బోత్ ఆర్ వన్.
1: టర్నింగ్ డిఫరెన్స్ ఉంటుంది.
0: దిస్ డిఫరెన్స్ ఇన్ ద టర్నింగ్.
1: కనుక నేను దేహం వైపును తిప్పుకున్నప్పుడు నీకు బంధనం ఏర్పడుతుంటుంది.
0: ఇఫ్ యూ జస్ట్ టర్న్ వరల్డ్ వైడ్ వరల్డ్ సైడ్ ఇట్ లెట్ బాండేజ్.
1: నీవు కాన్షియన్స్ వైపును తిప్పినప్పుడు అది తప్పక దానికి అతీతమై ఉంటుంటుంది. మనోమూలం విధం జగత్తు. జగత్తు అంతా మనసు యొక్క స్వరూపమే.
0: ద హోల్ యూనివర్స్ ఇస్ నథింగ్ బట్ ది ఫార్మ్ ఆఫ్ ద మైండ్.
1: మనసు లేకుండా ఏ ప్రదేశం కూడా మనకు కనిపించదు.
0: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో మైండ్.
1: ఇవన్నీ కూడా ఇంద్రియాలంతా కూడా ఒక ఇన్స్ట్రుమెంట్స్.
0: ఆల్ సెన్సెస్ ఆర్
1: ఇన్స్ట్రుమెంట్స్ మాత్రమే.
0: దేర్ ఓన్లీ ఇన్స్ట్రుమెంట్స్.
1: కాబట్టి కన్నుతో చూసేది ఆ మనసే.
0: దేర్ ఫోర్ ఇట్ ద మైండ్.
1: చెవితో వినేది మనసే.
0: ఐ అండ్ త్రూ ది
1: మనసు విచారించేది మనసే.
0: ఇట్ ఆల్సో ఇంక్లూడ్స్
1: చేతితో పనిచేసేది మనసే. అంతా మనసే.
0: ఎవ్రీథింగ్ ఇస్ ద మైండ్.
1: కనుక ఈ మనస్తత్వాన్ని మొట్టమొదటి మనం మార్చుకోవాలి.
0: దేర్ ఫోర్ వీ షుడ్ చేంజ్ ది మెంటాలిటీ.
1: ఎట్లా మార్చాలి?
0: How to change?
1: మనస్సును దైవం వైపును మరల్చాలి.
0: We should direct our mind God word.
1: Work will be transformed into worship.
0: Then work will be transformed into worship.
1: నీవు ఏ పనైనా చేసుకో. నీ ఇంటి పనులు చేసుకో.
0: You may do your household work.
1: This is God work. God work. God
0: then
1: work.
0: It gets transformed into God's work.
1: నీ వర్క్ మార్చనక్కర్లేదు.
0: You don't need to give up your work.
1: నీవు ఉద్యోగానికి పోకుండా ఉండటం అక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు.
1: నీవు చేయి, నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు.
0: డూ యువర్ డ్యూటీ.
1: కానీ ఇవన్నీ కూడా నువ్వు భగవత్ప్రీత్యార్థం అనుకోవాలి.
0: బట్ ఎవ్రీథింగ్ షుడ్ బి ప్లీజింగ్ అన్ టు గాడ్.
1: ఈ విధమైన సద్భావం మనలో ప్రవేశించినప్పుడు సచ్చింతన్యం మనకు ప్రాప్తిస్తాయి.
0: వెన్ వన్స్ యూ హ్యావ్ సచ్ గుడ్
1: సచ్చింతన్ వచ్చినప్పుడు సత్ప్రవర్తనే చేస్తుంటాము.
0: యూ విల్ హ్యావ్ గుడ్ థాట్స్ దట్ విల్ లీడ్ టు గుడ్ యాక్షన్.
1: సత్ప్రవర్తన చేసినప్పుడు సత్ఫలమే మనకు కలుగుతుంది.
0: వెన్ యూ రిసార్ట్ టు గుడ్ యాక్షన్ గుడ్ యాక్టివిటీ యూ విల్ హ్యావ్ గుడ్ రివార్డ్స్ ఇన్ టర్న్.
1: కనుక
0: సో
1: మనము పవిత్రమైన జీవితాన్ని మనం గడపాలనుకుంటుంటే అన్ని దైవ భావంతో మనం చూడాలి.
0: ఇన్ ఆర్డర్ టు లీడ్ ఎ సీక్రెట్ లైఫ్ వీ షుడ్ ఎంటర్టైన్ డివైన్ థాట్స్.
1: సీ నో ఈవిల్ సీ వాట్ ఈస్ గుడ్.
0: సీ నో ఈవిల్ సీ వాట్ ఈస్ గుడ్.
1: హియర్ నో ఈవిల్ హియర్ వాట్ ఈస్ గుడ్.
0: హియర్ నో ఈవిల్ హియర్
1: థింక్ నో ఈవిల్ థింక్ వాట్ ఈస్ గుడ్.
0: థింక్ నో ఈవిల్
1: డూ నో ఈవిల్ డూ వాట్ ఈస్ గుడ్.
0: డూ నో ఈవిల్ డూ వాట్ ఈస్ గుడ్.
1: దిస్ ఈస్ ది వే ఆఫ్ గాడ్.
0: దిస్ ఇస్ ద వే టు గాడ్.
1: కనుకనే మనం చేసేటువంటి కూడా నువ్వు మంచిగా చేయి.
0: సో వీ షుడ్ డూ గుడ్ ఎవ్రీ టైమ్.
1: మంచిగా చూడు. మంచిగా విను. చెడ్డదానికి అవకాశమే ఇవ్వద్దు.
0: నెవర్ గివ్ స్కోప్ టు బ్యాడ్ లిసనింగ్.
1: ఇది ఇదియే పెద్ద సాధన.
0: దిస్ ఇస్ ద బిగ్
1: సాధనగా ఏమిటి? ధ్యానమో జపమో యోగమో ఇవన్నీ చేయటం సాధన కాదు.
0: స్పిరిచువల్ పాత్ డస్ నాట్ మీన్ జప ఆర్ పెనెన్స్ ఆర్ మెడిటేషన్.
1: కనుకనే సత్ప్రవర్తనలో ప్రవేశపెట్టడమే ఒక జపం.
0: ఇన్ ఆర్డర్ టు లీడ్ ఎ గుడ్ లైఫ్ గుడ్ కాండక్ట్
1: అనిత్యమైనటువంటి దాని నుంచి నిత్యమైనటువంటి దానితో ప్రవేశించడమే సాధన.
0: టు జస్ట్ step out of this ephemeral and get into that which is immortal is spiritual pursuit.
1: Kanukane manlo undinatundi bhavamulaku badalakanta moola karanam adiye.
0: This is the cause for all the suffering and misery.
1: What is the way of immortality?
0: What is the way to immortality?
1: Removal of immorality is the only way to immortality.
0: Removal of immorality is the only way to immortality.
1: Immortality adiye manaku nijamainatundi margamu.
0: That is the true path.
1: Adiye rajamargamu.
0: That is the royal path.
1: అట్టి రాజమార్గాన్ని మనం పోవాలంటే మనలో ఉన్నటువంటి దుర్మార్గ భావాలంతా దూరం చేసుకోవాలి.
0: ఇన్ ఆర్డర్ టు ట్రెడ్ అలాంగ్ దట్ రాయల్ పాత్ వి హావ్ టు గివ్ అప్ ద వికెడ్
1: ఐడియా. ఒక్కొక్క పర్యాయము క్రోధం వస్తుంది, ద్వేషం వస్తుంది, అసూయ వస్తుంది. ఇవన్నీ కూడా అనిమల్ క్వాలిటీస్.
0: At times there will be certain feelings of anger and also greed. There are all
1: animal qualities. మనం పెంచుకోవాలి.
0: We should develop human qualities.
1: మానవతా విలువలు ఏమిటి?
0: What are human values?
1: దయా మానవతా విలువ.
0: Compassion.
1: అది ఏ మొట్టమొదట హృదయ. హృత్ ప్లస్ దయా హృదయ. అది ఏ మన యొక్క దయ.
0: హృదయ హృత్ ప్లస్ దయా
1: కంపాషన్.
0: కంపాషన్.
1: ఆ కంపాషన్ మనం పెంచుకోవాలి.
0: We have to develop this compassion.
1: ఎప్పుడు ఈ యొక్క దయను మనం పెంచుకుంటామో
0: when once we develop this
1: prema sahajanga praveshistundi.
0: Love enters there naturally.
1: Kabatti love is God, live in love.
0: Love is God, live in love.
1: Aa premane manamu abhivruddhi parchukovali.
0: We have to develop that love.
1: Mana hrudayanni nippukosindi premato kaani gnanamto kaadu.
0: We have to fill our hearts with love, not with the knowledge.
1: ఈ వరల్డ్లీ నాలెడ్జ్ అనేటువంటిది మనకు ఉపయోగమైనటువంటిది కాదు.
0: వరల్డ్లీ నాలెడ్జ్ ఈజ్
1: యూస్ వరల్డ్లీ లైఫ్ కు మాత్రమే వరల్డ్లీ నాలెడ్జ్ అవసరం అవుతుంది.
0: ఇట్ ఈస్ జస్ట్ యూస్ఫుల్ ఫర్ వరల్డ్లీ లైఫ్.
1: కేవలం బుకిష్ నాలెడ్జ్.
0: ఇట్స్ ఓన్లీ బుకిష్ నాలెడ్జ్.
1: ఈ బుకిష్ నాలెడ్జ్ ఉండి సూపర్ఫిషియల్ నాలెడ్జ్.
0: బుకిష్ నాలెడ్జ్ ఇస్ మియర్లీ సూపర్ఫిషియల్ నాలెడ్జ్.
1: కాదు, హృదయాన్ని పెట్టుకున్న ఇది ప్రాక్టికల్ నాలెడ్జ్ అవుతుంది.
0: బట్ దట్ విచ్ రిలేట్స్ టు ద హార్ట్ ఇస్ ద ప్రాక్టికల్ నాలెడ్జ్.
1: ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ ని విద్యార్థులు అభివృద్ధి పరచుకోవాలి.
0: స్టూడెంట్ షుడ్ అక్వైర్ దట్ ప్రాక్టికల్
1: నాలెడ్జ్. కేవలం వినటము చెప్పటము ఇవి కాదు ప్రధానమైనటువంటివి.
0: ఇట్స్ నాట్ బి రిస్ట్రిక్టెడ్ టు లిసనింగ్. వన్ షుడ్ డూ దట్. Take to action.
1: అదే ఆదర్శవంతమైన జీవితము.
0: దట్ ఈస్ ద ట్రూ ఐడియల్ లైఫ్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ఈనాటి విద్యా విధానం లోపల సక్రమమైనటువంటి మార్గం లేకపోవటం చేతనే విద్యార్థుల్లో ఇలాంటి దోషాలు కూడా అభివృద్ధి కావడానికి ఒక అవకాశం ఏర్పడింది.
0: As this modern education system is not running along that sound lines, we find so many defects.
1: విద్యయోసగును వినయంబు వినయమునను కలుగు పాత్రత పాత్రత వలన ధనము ధనము వలన దైవంబు. విద్య నిజంగా వినయాన్ని నేర్పాలి.
0: Is education that should make you feel humble.
1: ఆ వినయం అనేటువంటిది విద్యార్థులకు పెద్ద భూషణము.
0: This humility is good jewel to your life.
1: Beautiful
0: jewel. A beautiful jewel.
1: ఈ నిజమైనటువంటి యొక్క ఈ అందమైనటువంటి యొక్క దీనిని మనం ఈనాడు వదిలిపెట్టుకుంటున్నాం.
0: Today we are not having that beautiful jewel.
1: ఈ వినయములో ఉండినటువంటి గౌరత మరెక్కడా కనిపించదు.
0: We don't understand the greatness in humility.
1: సద్గుణములు
0: good virtues.
1: సద్బుద్ధి
0: good mind.
1: సత్య నిరతి
0: adherence to truth.
1: భక్తి
0: devotion.
1: క్రమశిక్ష
0: discipline.
1: కర్తవ్య పాలనములు
0: duty.
1: నేర్పునదే విద్య.
0: It is the education that teaches all these six.
1: విద్యార్థి నిర్వవలయు.
0: Students should learn these things.
1: ఇవి మనం నేర్చవలసింది.
0: We should learn them.
1: దీనికి విరుద్ధమైనటువంటివి నేర్చుకుంటున్నాం ఈనాడు.
0: But today we are learning just opposite, contradictory things.
1: అది మనకు సంబంధించింది కాదు.
0: ఇట్స్ నాట్ ద వన్ హూ
1: విద్య అర్థైతే ఇది విద్య. విద్యార్థి అంటే విద్యను అర్థించాలి.
0: ద వన్ హూ వాంట్స్ దిస్ నాలెడ్జ్ ఇస్ విద్య.
1: విద్య విద్య
0: Vidya is vidya.
1: Yeah, ఏది.
0: Yeah, that.
1: విజ్ఞానము. ఏది జ్ఞానాన్ని అందిస్తుందో అదే విద్య.
0: That which confers wisdom is vidya.
1: ఆ జ్ఞానం అంటే ఏమిటి?
0: What is that wisdom?
1: అద్వైత దర్శనం జ్ఞానం.
0: The non-dualism is the true wisdom.
1: కనుకనే మనము అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వాన్ని మనం చూడాలి.
0: Therefore, we must find out unity and diversity.
1: అంతేకాని ఏకత్వాన్ని భిన్నంగా అనేకత్వంగా మార్చుకోకూడదు.
0: బట్ వీ షుడ్ నాట్ డైవర్సిఫై దిస్ యూనిటీ.
1: ఇంతమంది ఉన్నారు, బీయింగ్స్ ఆర్ మెనీ.
0: సో మెనీ ఆర్ హియర్, బీయింగ్స్ ఆర్ మెనీ.
1: బ్రెత్ ఈజ్ వన్.
0: బట్ బ్రెత్ ఈజ్ వన్.
1: నేషన్స్ ఆర్ మెనీ.
0: నేషన్స్ ఆర్ మెనీ.
1: బట్ ఎర్త్ ఈజ్ వన్.
0: బట్ ఎర్త్ ఈజ్ వన్.
1: స్టార్స్ ఆర్ మెనీ.
0: స్టార్స్ ఆర్ మెనీ.
1: స్కై ఈజ్ వన్.
0: స్కై ఈజ్ వన్.
1: కౌస్ ఆర్ మెనీ.
0: కౌస్ ఆర్ మెనీ.
1: మిల్క్ కలర్ ఈజ్ వన్. Jewels are many.
0: Jewels are many.
1: Gold is one.
0: Gold is one.
1: ఈ సత్వాన్ని అనేకత్వంలో ఉన్న ఏకత్వాన్ని తీసుకోవాలి మనం.
0: We have to consider this principle of unity in diversity.
1: అది ఏ నిజమైనటువంటి యొక్క నిజమైన విద్య.
0: That is the true education.
1: ఈనాడు మేధాశక్తిని అభివృద్ధి కాంచుకోవటం చేత
0: Today we are intellectuals, no doubt.
1: ఏకత్వాన్ని భిన్నంగా చేసేటువంటి మేధావులు అధికమైపోతున్నారు.
0: There are many intellectuals who will diversify, observe multiplicity in unity.
1: అది కాదు విద్యా విధానము.
0: It's not the true education.
1: అనేకత్వంలోని ఏకత్వాన్ని చూసేటువంటి గుణవంతుని యొక్క లక్షణము.
0: A virtuous person should experience unity and diversity.
1: ఇది విద్యార్థి నాడు గుర్తించాలి.
0: This must be recognized by students today.
1: ఈ సత్యాన్ని గుర్తించినప్పుడు సహజంగానే మీరు సక్రమమైన మార్గంలో ప్రవేశిస్తారు.
0: When once you know the truth, you will go along the right path.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ఈనాడు మహా పవిత్రమైనటువంటి వినాయక చతుర్థి.
0: Today is a sacred day, వినాయక చతుర్థి.
1: ఈ వినాయకుడు అనగా కేవలము ఇతనికంటే మరొక నాయకుడు లేడు.
0: He has no master.
1: సర్వులకు నాయకుడు ఒక్కడే. Master is one.
0: Master is one.
1: చూడండి, మీకు మీరే పార్చుకోండి.
0: You just
1: are a master.
0: You are the master.
1: See, this is my nose.
0: This is my nose.
1: This is my ear.
0: This is my ear.
1: This is my eye.
0: This is my eye.
1: This is my tongue.
0: This is my tongue.
1: This is my hand.
0: This is my hand.
1: This is my leg.
0: This is my leg.
1: But who am I?
0: Then who am I?
1: Question is good.
0: Put a question.
1: This is my nose.
0: This is my nose.
1: My nose.
0: My nose.
1: But who am I?
0: Then who am I?
1: My ear.
0: My ear.
1: But who am I?
0: Then who am I?
1: My tongue.
0: My tongue.
1: But who am I?
0: But then who am I?
1: Eyes, nose, ivantakudu instruments. Anta instruments.
0: Eyes, nose, tongue, they're all instruments.
1: You are the master.
0: You are the master.
1: Intakante master marokaru em kavali?
0: What more you want?
1: Kalukane vinayakudu anaga master.
0: Vinayaka.
1: Athaniki maroka nayakudu ledu.
0: Vinayaka means master, none beyond.
1: Kabatti meerandaru vinayakule.
0: So all of you are embodiments of vinayaka.
1: Trunk ledu kani ఆ యొక్క జ్ఞానం నీళ్ళెందు ఉంటున్నది.
0: యూ డోంట్ హ్యావ్ దట్ ట్రంక్ బట్ యూ హ్యావ్ దట్ అవేర్నెస్.
1: కనుకనే బుద్ధి సిద్ధులను ప్రసాదించేటువంటి వినాయకుడు మన జ్ఞానమే.
0: దేర్ఫోర్ బుద్ధి ది ఇంటెలిజెన్స్ సిద్ధి ఫుల్ఫిల్మెంట్.
1: కనుక ఈనాటి నుంచి మీరందరూ వినాయకుడు కావాలి.
0: టుడే ఎవ్రీవన్ షుడ్ బి ఎ వినాయక.
1: ఐఎమ్ ది మాస్టర్, ఐఎమ్ ది మాస్టర్, ఐఎమ్ ది మాస్టర్.
0: వన్ షుడ్ హ్యావ్ ద ఫీలింగ్ దట్ ఐఎమ్ ద మాస్టర్, ఐఎమ్ ద మాస్టర్.
1: దిస్ ఎవ్రీథింగ్ ఇస్ ఇన్స్ట్రుమెంట్స్.
0: ఆల్ ద రెస్ట్ ఆర్ ఇన్స్ట్రుమెంట్స్.
1: దిస్ మై ఇన్స్ట్రుమెంట్స్, మై పనిముట్లు, నా పనిముట్లు.
0: దీస్ ఆర్ మై ఇన్స్ట్రుమెంట్స్.
1: కాబట్టి నేనే ఓనరు.
0: సో ఐఎమ్ ద ఓనర్.
1: నేనే మాస్టరు.
0: ఐఎమ్ ద మాస్టర్.
1: ఈ సత్యాన్ని మీరు డెవలప్ చేసుకుంటూ పోండి.
0: You develop this truth.
1: ఇంతకంటే మరొక సాధన అక్కర్లేదు.
0: You don't need to undertake any spiritual path.
1: అనవసరంగా కాలంను వ్యర్థం చేయకండి.
0: Don't waste time unnecessarily.
1: కనుకనే time is God.
0: So time is God.
1: Don't waste time.
0: Don't waste time.
1: Time waste is life waste.
0: Time waste is life waste.
1: కనుకనే time waste కాకుండా I am the master. నేను మాస్టర్ అయినట్టుంటాడు. ఎట్లాంటి మార్గంలో ఉండాలి? నేను అందరికి ఐడియల్ మార్గంలో ఉండాలి.
0: సో నెవర్ వేస్ట్ టైం. ఫీల్ దట్ యువర్ ద మాస్టర్ సో దట్ యువర్ ఎన్ ఐడియల్ మ్యాన్.
1: ఈ మాస్టర్ ఏంటంటే ఎప్పుడు మీకు లభ్యమవుతుంది?
0: దెన్ వెన్ డూ యూ అటైన్ దట్ స్టేట్ ఆఫ్ ఎ మాస్టర్.
1: అంతా భగవత్ అర్పితం గావించాలి.
0: You offer everything to God.
1: Everything is instruments.
0: All the rest are instruments.
1: కనుకనే నేను మాస్టర్ గా ఉన్నా. నేను మాస్టర్ కూడా మాస్టర్ కి చేరిపోవాలి.
0: I am the master. I must be one with the master.
1: కనుకనే నీవు become master.
0: And become master.
1: నీవు మాస్టర్ మాస్టర్ మాస్టర్ అనుకుంటే నీవు become master. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి.
0: As you feel and think that you are the master, you become the master.
1: కనుకనే మీరు మాస్టర్స్ గా కావాలి.
0: సో యూ షుడ్ బి మాస్టర్స్.
1: అనగా మాస్టర్ అంటే ఏమిటి?
0: వాట్స్ హూ ఇస్ దిస్ మాస్టర్?
1: ప్రాకృతమైనటువంటి యొక్క పదముల లోపల మాస్టర్ అంటే అన్మ్యారీడ్ బాయ్స్ మాస్టర్స్ అంటారు.
0: టుడే ఫ్రమ్ ద వరల్డ్లీ సెన్స్ అన్మ్యారీడ్ బాయ్స్ ఆర్ మాస్టర్స్.
1: కానీ మ్యారేజ్ అయిన తర్వాత మిస్టర్ అయిపోతాడు.
0: ఆఫ్టర్ మ్యారేజ్ మాస్టర్ బికమ్స్ మిస్టర్.
1: మీరు మాస్టర్స్ గా ఉంటుంది.
0: యూ షుడ్ బి మాస్టర్.
1: అన్నిటికీ మాస్టర్ గా మీరు తయారు కావాలి.
0: యూ షుడ్ మాస్టర్ ఎవ్రీథింగ్.
1: అనగా ఏంటి? ప్రతి ఒక్కటి కూడా నీ హస్తంలో ఉంచుకుని దీన్ని ఐడియల్ గా నిరూపిస్తూ రావాలి.
0: ఇట్ మీన్స్ యూ షుడ్ మాస్టర్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఇన్ లైఫ్ అండ్ బి అన్ ఐడియల్.
1: మీరు మొట్టమొదటి పుట్టినదాన్ని మీరు దైవస్వరూపులే.
0: యు ఆర్ ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ గాడ్.
1: మీకందరికీ తెలుసు, అనేక ప్రయాణం చెప్పాను.
0: భగవాన్ టోల్డ్ అస్ మెనీ ఏ టైమ్.
1: పూర్వము
0: earlier.
1: కొంత 100 సంవత్సరాల పూర్వము
0: 100 ఇయర్స్ బిఫోర్
1: ఈ ఆంగ్ల భాష ప్రారంభం లోపల
0: ఇట్ వాస్ దోస్ డేస్ వెన్ ఇంగ్లీష్ వాస్ న్యూలీ ఇంట్రడ్యూస్డ్
1: అందరిని పిలిచేవాడు గాడ్ మ్యాన్ గాడ్ మ్యాన్ గాడ్ మ్యాన్ గాడ్ మ్యాన్ అని పిలిచేవాడు
0: దే యూస్డ్ టు అడ్రస్ ఎవరీవన్ యాస్ గాడ్ మ్యాన్ గాడ్ మ్యాన్
1: ఈ గాడ్ మ్యాన్ గాడ్ మ్యాన్ అని పిలుస్తూ వచ్చారు
0: ఎవ్రీవన్ ఇస్ అడ్రస్ కానీ
1: క్రమక్రమేణ ఈ లాంగ్వేజ్ ఈ ఆంగ్ల భాష చాలా కొంచెం వరకు స్ప్రెడ్ అవుతూ వచ్చేసేసింది
0: ది లాంగ్వేజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్ప్రెడ్ ఫార్ అండ్
1: ఈ గాడ్ మ్యాన్ అనేటువంటి దాంతో ఇంకొక సున్నం చుట్టారు
0: To this word God man, another zero is added.
1: God man poyindi good man annaru.
0: So in the place of God man, the word good man has come.
1: Tarvata ee good anetvanti mari pothu vachindi.
0: And this went on for some time.
1: Appudu goodbye, goodbye ani cheptu vacharu.
0: Later they said goodbye.
1: Man poyindi. Endukante man qualities levu akkada.
0: Man is gone because there are no man qualities of man.
1: Kanukane goodbye, goodbye annaru.
0: Then they started calling good boy.
1: Tarvata good kuda poyindi.
0: Later good is also
1: bye bye bye bye anukuntu vachindi.
0: Ultimately it landed up this bye bye.
1: కళాతుడికి ఇప్పుడు బాయ్ నిలిచిపోయింది
0: అండ్ ఓన్లీ బాయ్ దట్ హస్ కమ్
1: గుడ్ పోయింది గాడ్ పోయింది బాయ్ పోయింది మ్యాన్ పోయింది
0: గుడ్ గాడ్ బాయ్ మ్యాన్ ఆర్ లాస్ట్ విత్ ది టైమ్స్
1: ఇది మనం నేర్చుకోవాల్సింది
0: ఇస్ దిస్ థింగ్ దట్ వి ఆర్ సపోజ్ టు నో
1: ఎప్పటికీ మనం గాడ్ గాడ్ మ్యాన్ గా ఉండాలి
0: వి షుడ్ బి గాడ్ మ్యాన్ ఆల్ ది టైమ్
1: ఆల్వేస్ గాడ్ మ్యాన్
0: యు ఆర్ ఆల్వేస్ ఎ గాడ్
1: గాడ్ ఇస్ బీయింగ్ చే మార్పు చెందేటువంటి వాడు కాదు
0: గాడ్ ఇస్
1: ఆల్వేస్ బీయింగ్
0: God is always in the state of being changeless.
1: కరుకు ఉన్నాడు అదే సత్య చిత్ ఆనందము.
0: That is being awareness and bliss.
1: ఈ మూడు కూడాను మానవుని యందే ఉంటున్నది.
0: All the three are within man.
1: ఇట్టి పవిత్రమైన మానవత్వాన్ని ఈనాడు మనం వ్యర్థం చేసుకుంటున్నాం.
0: Such a sacred human life is wasted today.
1: ఈనాడు లోకములో మనం అనుభవించేటువంటి సుఖ సుఖ భోగ్యాలంతా కూడాను అప్పటికప్పుడు కదిలిపోయే మేఘాలే.
0: All worldly pleasures and comforts are like passing clouds.
1: Passing clouds.
0: Passing clouds.
1: ఒక్కటైనా పర్మనెంట్ లేదు.
0: Not even one cloud is permanent.
1: Money comes and goes, comes and goes, comes and goes.
0: They all come and go. Money comes and
1: but
0: goes.
1: Morality comes and grows. దాన్ని పెంచుకోవాలి.
0: Money comes and goes, but morality comes and grows.
1: కలుగని అలాంటి పవిత్రమైనటువంటి యొక్క దివ్యమైన ఆదర్శాన్ని విద్యార్థులు అందించాలి.
0: సో స్టూడెంట్స్ షుడ్ సెట్ సచ్ అన్ సీక్రెట్ స్పిరిచువల్ ఐడియా.
1: కేవలం బుకిష్ నాలెడ్జ్ని మాత్రమే డెవలప్ చేసుకుంటూ రాకూడదు.
0: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు హావ్ బుకిష్ నాలెడ్జ్.
1: కొంతవరకు మీ యొక్క డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ని కూడా డెవలప్ చేసుకోవాలి.
0: యు షుడ్ ఆల్సో డెవలప్ డిస్క్రిమినేషన్
1: జనరల్ నాలెడ్జ్ని కూడా డెవలప్ చేసుకోవాలి.
0: ఆల్సో జనరల్ నాలెడ్జ్.
1: తదుపరి మనకు ప్రాక్టికల్ నాలెడ్జ్ మనకు ప్రాప్తిస్తుంది.
0: దెన్ యు విల్ బి ఎబుల్ టు అక్వైర్ ప్రాక్టికల్ నాలెడ్జ్.
1: ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ని లాస్ట్ ది.
0: దిస్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇస్ ది ఫైనల్ స్టేట్ లాస్ట్.
1: చక్కెర ఎట్టుందయ్యా అంటే తినని వాడు ఏం చెప్పగలడు ఏమి చెప్పలేడు.
0: ద వన్ హూ హాస్ నాట్ టేస్టెడ్ ద షుగర్ కెనాట్ డిస్క్రైబ్ ఇట్.
1: కానీ దాన్ని కొద్దిగా నాలుగు పై వేసుకుంటే సుఖంగా చెప్పగలడు.
0: వెన్ వన్స్ హీ పుట్స్ ఇట్ ఆన్ ద టంగ్ హీ కెన్ టేస్ట్ ఇట్.
1: అనుభవించి ఆనందించేటువంటి ప్రాక్టికల్ నాలెడ్జ్.
0: సో ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇస్ ద వన్ దట్ విల్ మేక్ యూ ఎక్స్పీరియన్స్.
1: ఎన్నైనా మనం ఈ జగత్తులో సాధించవచ్చును.
0: ఇన్ దిస్ వరల్డ్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
1: విద్యార్థులారా
0: స్టూడెంట్స్
1: దైవాన్ని సాధించడమే చాలా అదృష్టము.
0: యూ షుడ్ attain divinity, you should reach God, that is the highest accomplishment.
1: దైవం యొక్క ప్రేమను సాధించాలి.
0: You should be the recipient of the divine love.
1: దైవం యొక్క దయను సాధించాలి.
0: You should also be the recipient of God.
1: మనం సాధించవలసింది అదే కానీ ఇవన్నీ కాదు.
0: That is the true achievement.
1: ఏ నాటికైనా ఒక నాటికి వదిలిపెట్టి పోవాల్సింది.
0: The rest of things you must give up someday or other.
1: అవి నిన్నైనా వదులుతాయి లేక నీవు దాన్నైనా వదులుతావు.
0: Either you will give up or they will drop you.
1: కానీ వదలనేటువంటిది ఒక్కటే.
0: బట్ దేర్ ఇస్ వన్ థింగ్ దట్
1: బంధువులందరూ వాకిటి తాకనే వల్లకాటికే వత్తురు.
0: ఆల్ రిలేషన్స్ విల్ కమ్ అప్ టు ద డోర్ స్టెప్ ఆర్ టు ద బరియల్ గ్రౌండ్.
1: నిన్ బాయని ఆపద్ బంధువు భగవన్ నామే మెరా.
0: బట్ ఇట్స్ ఓన్లీ గాడ్ హూ విల్ బి విత్ యు ఆల్ ది టైమ్.
1: ఆల్ ది టైమ్ ఇన్ యు విత్ యు అబౌవ్ యు బిలో యు అరౌండ్ యు.
0: గాడ్ ఇస్ విత్ యు ఆల్ ది టైమ్ ఇన్ యు విత్ యు అబౌవ్ యు బిలో యు అరౌండ్ యు.
1: కనుక అట్టి దైవం యొక్క ప్రేమను ఎవడు సంపాదిస్తుంటే వాడే ధన్యుడు.
0: ది వన్ హూ రిసీవ్స్ సచ్ గాడ్స్ లవ్ His life is redeemed.
1: అది నిజంగా మానవత్వంలో ఉన్నటువంటి ఒక దివ్యమైన గోల్ ను మనం సంపాదించాలి.
0: We should attain, reach the divine goal.

ರಸಿಕದನಾವ ಏಕ ರಾಮನ ಭವ ಸಮುದ್ರ ಸುಖದನಾವ.

Subramanya, Subramanya, Jamadanata, Subramanya.

0: విద్యా పరం లోచనం విద్యా రాజస్సు పూజ్యతే నహి ధనం విద్యా విహీనం పశు. ప్రేమ స్వరూపులైన విద్యార్థులారా, స్టూడెంట్ విద్యాబోధకులారా, విద్యాభిమానులారా,
1: స్టూడెంట్స్ ద ఎంబోడిమెంట్ ఆఫ్ లా, ది పేట్రన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ద టీచర్స్.
0: విద్యని మానవులకు సౌందర్యం.
1: ఎడ్యుకేషన్ కన్ఫర్స్ బ్యూటీ ఆన్ మ్యాన్.
0: విద్యని మానవులకు గుప్త ధనం.
1: దట్ ఇస్ ఎడ్యుకేషన్ అలోన్ ప్రొవైడ్స్ ప్రాస్పెరిటీ అండ్ వెల్త్.
0: విద్యనే కీర్తి, విద్యనే సుఖము, విద్యనే భోగము.
1: ఇట్ కన్ఫర్స్ రెప్యుటేషన్, ఇట్ ప్రొవైడ్స్ ఆల్ ద సస్టెనెన్స్ అండ్ ఇట్ గివ్స్ హిమ్ ద రైట్ టు ఎంజాయ్ లైఫ్.
0: విద్య గురువులందరికంటే గొప్ప గురువు.
1: ఎడ్యుకేషన్ ఈజ్ ది గ్రేటెస్ట్ టీచర్, గ్రేటర్ దాన్ ఆల్ ద అదర్ టీచర్స్.
0: విదేశీ యాత్ర తెలిపినప్పుడు విద్య మనకు గొప్ప బంధువు వలె తోడ్పడుతుంది.
1: వెన్ ఎనీ పర్సన్ విజిట్స్ ఏ న్యూ ఫారిన్ కంట్రీ, ఇట్ ఈస్ ఎడ్యుకేషన్ విచ్ కమ్స్ టు హిస్ రెస్క్యూ.
0: విద్య మరొక నేత్రము, దృష్టి.
1: ఎడ్యుకేషన్ కన్ఫర్స్ ఏ న్యూ విజన్.
0: రాజుల చేత పూజింపబడేటువంటిది విద్య, కానీ ధనం కాదు.
1: ఇట్ ఇస్ ది ఎడ్యుకేషన్ విచ్ కన్ఫర్స్ ద కెపాసిటీ టు బి ఆనర్డ్ బై కింగ్ అండ్ నాట్ ది వెల్త్.
0: ఇట్టి పవిత్రమైన దివ్యమైనటువంటి విద్యను నోచుకోలేనటువంటి వాడు పశువుతో సమానం.
1: ఎనీ పర్సన్ హూ ఈజ్ నాట్ ఫార్చునేట్ ఎనఫ్ టు బి ఎడ్యుకేటెడ్ దస్ ఈజ్ వర్స్ దాన్ ఎన్ ఎనిమల్.
0: సత్యామృతం

0: True education therefore consists of acquiring these four qualities of truth, right conduct, peace and love. And what other thing can be called true education? Oh, people who have assembled here, noble ones. Embodiments of divine love.
1: స్థూల జగత్తుకు జీవలోకమునకు మానసిక సీమకు సాంఘిక జీవితానికి మూలమై ఆధారమై ఉన్న సత్యమునకు ప్రత్యక్ష స్వరూపమే విద్య.
0: ఎడ్యుకేషన్ ఈజ్ ఎన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్ విచ్ ప్రొవైడ్ విచ్ ఎక్స్ప్రెస్ దెమ్సెల్వ్స్ and which are helpful in the gross world and to live a life in the world and to attain the highest and the supreme.
1: Mana nitya jeevitamulo eduraye samasyalanu savalanu edurukuneetanti manasika dhairya sthayam yokka shaktini chekurchunade vidya.
0: Education is only that one can be called education which can confer us the mental strength and capacity to face the problems that occur in daily life and succeed in life.
1: Sritti yokka roopa namamulanu teerchi diddunatvantide vidya.
0: It is the education again which can make life, nature and everything meaningful and purposeful.
1: Divya manasa tattvanni gurtinchinappude prapanchamunaku sanghamunaku తనలో ఉండేటువంటి సమస్త శక్తులకు సన్నిహిత సంబంధమైన బాంధవ్యము ఏర్పడుతుంది.
0: ఇట్ ఈస్ పాసిబుల్ టు ఎస్టాబ్లిష్ కరెక్ట్ రిలేషన్షిప్ బిట్వీన్ ద మైండ్, ద వరల్డ్ అండ్ ఎవ్రీ లివింగ్ బీయింగ్ ఓన్లీ వెన్ వీ అండర్స్టాండ్ ద ఎడ్యుకేషన్ ప్రాపర్లీ.
1: యావత్ మానవ జాతిని ఒక్క కుటుంబముగా నిరూపింప చేయునదే దివ్యమైన విద్య.
0: ఎడ్యుకేషన్ అలోన్ can make everyone feel that there is only one family of all human beings.
1: Samajamuloni samasta shaktulanu ekibhavinchi aikamatyamuto anubhavinpa cheyunade vidya.
0: Education enables to bring about unity in the society and makes everyone a life based upon cooperation and unity.
1: Kani inati vidya vidhanamu manamu సరి అయినటువంటి స్థితిలో అనుభవించుకుటకు తగిన అవకాశము లేకపోతున్నది.
0: బట్ టుడే ద ఎడ్యుకేషనల్ మెథడ్స్ అండ్ పాలసీస్ డూ నాట్ ప్రొవైడ్ అస్ అన్ ఆపర్చునిటీ టు ఎంజాయ్ ఎడ్యుకేషన్ ఇన్ ద ప్రాపర్ వే.
1: లోకములో అనేక మంది మేధావులు ఉన్నారు.
0: దేర్ ఆర్ క్వైట్ అ ఫ్యూ
1: జ్ఞానులు కలరు
0: ఇంటెలిజెంట్ పీపుల్ అండ్ సైంటిస్ట్ ఇన్ ద వరల్డ్.
1: కానీ ఇట్టి మేధావులను ఇట్టి వైజ్ఞానికులను సక్రమమైన మార్గమును అనుసరింపచేసేటువంటి సరి అయిన విద్య లేకపోవటం చేతనే ఈ మేధాశక్తి వైజ్ఞానము పెడమార్గం పట్టి జగత్తులో అనేక విధములైనటువంటి అశాంతులకు గురి చేస్తున్నవి.
0: యూ డు నాట్ కమ్ అక్రాస్ ద మెథడ్స్ విచ్ కెన్ యూజ్ ద ఇంటెలెక్చువల్ పవర్ అండ్ ద విజ్డమ్ ఆఫ్ ది పీపుల్ అండ్ ద సైంటిఫిక్ నాలెడ్జ్ ఆఫ్ ది పీపుల్ ఇన్ ద ప్రాపర్ వే. దేర్ఫోర్ ద వరల్డ్ ఈజ్ సఫరింగ్ టుడే.
1: ఈనాటి విద్యా విధానము ఇంద్రియములను తృప్తిపరిచే నిమిత్తమే అదే పరమ లక్ష్యమని భావిస్తూ ఉన్నారు.
0: ఎడ్యుకేషన్ టుడే ఈజ్ కీపింగ్ సాటిస్ఫైయింగ్ ది సెన్స్ ఆర్గన్స్ యాజ్ ది సుప్రీం గోల్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: ఈనాటి విద్య కేవలము తెలివితేటలను మాత్రమే చేకూర్చుతున్నది కానీ గుణములను ఏమాత్రం కూడా అభివృద్ధి చేయటం లేదు.
0: టుడేస్ ఎడ్యుకేషన్ ఈజ్ హెల్పింగ్ పీపుల్ ఓన్లీ టు డెవలప్ ది క్లవర్నెస్ బట్ ఇట్ ఈస్ నాట్ కన్ఫరింగ్ పీపుల్ ది క్వాలిటీస్ which can help them virtues.
1: Anti vidya vidhanamunu samskarimpa chese nimittamai mana bharata nayakulu aneka vidhamulaitanti prayatnamulu salpitu vacharu.
0: Our leaders of the country have made a number of efforts in order to bring about some change and transformation in the educational method.
1: Enniyo committeelanu kudanu sthapinchinaru.
0: A number of committees were established.
1: కానీ ఇవన్నీ కూడాను కేవలము కంఫర్ట్. ఇంత మాత్రం చోటనే ఇది విరమించుకున్నవి కానీ విద్యా విధానమును సరి అయినటువంటి మార్గంలో తీర్చిదిద్దటానికి ఎవరు కూడాను గట్టి సంకల్పము చేయలేదు.
0: బట్ ఆల్ దీస్ కమిటీస్ have ended up in coming for tea, rather than in just trying to find out methods which are absolutely modeled and ideal.
1: కావలసినా మీ ప్లానులు వేసినారు కానీ అది ఆచరణలో నిరూపించలేదు.
0: There are paper plans, but they are not transformed all those plans into action.
1: దీనికి కారణం ఏమిటి?
0: What is the reason for this state?
1: భారతీయులు అనేక కష్టములకు, నష్టములకు, దుఃఖములకు కట్టుబడి లెక్క చేయక స్వరాజ్యమును మాత్రమే సాధించగలిగి కానీ ఐకమత్యమును సాధించలేకపోయారు.
0: విత్ గ్రేట్ ఎఫర్ట్ అండ్ డిఫికల్టీ ఫేసింగ్ ఇన్యూమరబుల్ ప్రాబ్లమ్స్ ఇండియన్స్ హావ్ బీన్ ఏబుల్ టు అక్వైర్ ఫ్రీడమ్, బట్ దే హావ్ నాట్ బీన్ ఏబుల్ టు ఎస్టాబ్లిష్ యూనిటీ.
1: ఐకమత్యము లేకపోవటమే ఇన్ని దురవస్థలకు మూల కారణం.
0: ఇట్ ఈస్ ల్యాక్ ఆఫ్ యూనిటీ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్.
1: ఐకమత్యమే జీవితమైనటువంటి పరమధర్మము.
0: యూనిటీ ఈజ్ ది వెరీ ఎసెన్స్ ఆఫ్ లైఫ్స్ గోల్.
1: ఇట్టి ఐకమత్యం చేత మానవుడు సాధించలేనటువంటిది జగత్తులో ఏమీనూ లేదు.
0: విత్ యూనిటీ దెర్ ఇస్ నథింగ్ విచ్ కెనాట్ బి అకాంప్లిష్డ్ ఇన్ దిస్ వరల్డ్.
1: అట్టి జీవితములకు మూలాధారమైన ఐకమత్యమును విస్మరించి కేవలము తాత్కాలికమైనటువంటి యొక్క స్వరాజ్యమును ఆశించడం చేతనే భారతదేశము ఇన్ని కష్టములకు, నష్టములకు, దుఃఖములకు గురి కావలసి వచ్చింది.
0: నాట్ పేయింగ్ ప్రాపర్ అటెన్షన్ to such an important factor as unity and merely concentrating on winning of the freedom is responsible for all these problems which you are obtaining
1: today. Vidya vidhanamulo kavalsinanni marpulu cheyali.
0: There is a need for making a number of changes in the educational policy.
1: Ee vidya vidhanamulaku tagineatvanti viveka vidyanamulu kodanu abhivruddhi parchukovali.
0: It is necessary to develop wisdom and discrimination along with this education.
1: కానీ దురదృష్టవశాత్తు విజ్ఞానం పెరిగినది కానీ దానికి తగిన వివేకము పెరగలేదు.
0: But unfortunately there is a growth in science, but there is no proportionate growth in discrimination.
1: వినయము లేని విజ్ఞానము కేవలము నిరుపయోగము.
0: Science without having the power of discrimination,
1: వినయము ప్రధానమైన ప్రాణము.
0: Humility is essential life force of education.
1: ఇలాంటి ప్రాణ సమానమైన వినయమును ఈనాడు మనం కోల్పోయినాం.
0: Today we do not get that humility in the educated people.
1: దేశం యొక్క భవిష్యత్తును లక్ష్యమునందు ఏమాత్రం కూడా ఉంచుకోవటం లేదు.
0: We are not caring for to keep the future of our country in whatever we do.
1: కనుకనే మానవుని యందు సుజ్ఞాన ప్రజ్ఞానములనేటువంటివి శూన్యమైపోయినవి.
0: That is why the wisdom and such powers which are helpful and constructive are not obtained in man today.
1: కానీ ఈనాటి భారతీయుల యొక్క భావము విద్య విరివిగా పెరిగినదని, ప్రతి పల్లె ఎందుకును విద్యా సంస్థలు స్థాపింపబడినవని, విద్య చాలా ప్రోగ్రెస్ సరైనటువంటి అభివృద్ధిలో ఉన్నదని భావిస్తున్నారు పాపం వెర్రివారు.
0: Unfortunately today quite a few people wrongly believe that education has made tremendous progress. Institutions have been established in villages in innumerable numbers.
1: కేవలం విద్యా సంస్థలు పెరిగినంత మాత్రమున విద్య పెరిగిందని భావించుకోవడం వెరితనమే.
0: It is rather foolishness to believe that a mere growth in the number of education institutions is the same thing as
1: కోట్లకు ఖర్చు పెడుతున్నారు. కానీ విద్యా నిధానమును గుర్తించమనక కేవలం విద్యా సంస్థలను అభివృద్ధి పరుస్తున్నారు.
0: Crores of rupees are spent on education without realizing what is essential for proper and good education.
1: దీని యొక్క ప్రోగ్రెస్ ఏమిటి నువ్వు చక్కగా మనం లోతులందుకి విచారించినా?
0: If you make an in-depth analysis of what is important in education.
1: మేలు చేసిన వానినే గెలిసేయు, కూడు పెట్టిన దాతనే కూలద్రోయు. విద్య చెప్పిన గిరువునే వెక్కిరించు, ఇది ఏ ప్రోగ్రెస్ ఈనాడు విద్య యందు.
0: టుడేస్ ప్రోగ్రెస్ ఇన్ ఎడ్యుకేషన్ కన్సిస్ట్ ఆఫ్ బీయింగ్ అన్గ్రేట్ఫుల్ టు పీపుల్ హూ హ్యావ్ డన్ సో మచ్ గుడ్ ఫర్ అస్ అండ్ నాట్ కేరింగ్ ఫర్ పీపుల్ హూ హ్యావ్ ఫెడ్ అస్ అండ్ హూ హ్యావ్ బ్రాట్ అస్ అప్ ఇన్ లైఫ్ అండ్ ఆల్సో రిడిక్యూలింగ్ the masters and teachers who have taught us. This seems to be the progress which we have achieved in education.
1: Sangha samskaram antayu ganga galase గంగ సంస్కారమంతయు గంగ గలసే మనుజ జాతికి తృప్తియే మాయమయ్యే శీల నీతులు జగతిలో క్షీణమించే ఇదియే ప్రోగ్రెస్ ఈనాడు విద్య ఎందు
0: ఆల్ ది కల్చరల్ కల్చర్ అండ్ ట్రెడిషన్ ఆఫ్ ది సొసైటీ విచ్ హెస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ ఓవర్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఈజ్ థ్రోన్ ఓవర్ బోర్డ్ అండ్ థ్రోన్ ఇన్ టు విండ్స్ అండ్ దెర్ ఈస్ అబ్సల్యూట్లీ ల్యాక్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అండ్ కంటెంట్మెంట్ Character and integrity also are ignored today. This is all the progress that we have achieved in education.
1: Bhavya bhavalu erigina bharatiya sanga sanskruti gurtimpa neragairi bhavya bhavalu kaligina bharatiya sanga sanskruti gurtimpa neragairi
0: People have not realized the great ideas and great feelings
1: Bharatile yatnam panirakunna
0: and the Indian culture which is based upon great values and great traditions is not properly understood. What great misfortune and bad luck can there be than this state of affairs which you obtain today?
1: సర్వ సంస్కృతి ఎందుకును ఆరితేరినటువంటి యొక్క భారతదేశము ఈనాడు ఆ సంస్కృతిని గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: భారతీయ కల్చర్ విచ్ అటైన్డ్ ద ఎటమ్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇస్ నాట్ బీయింగ్ రియలైజ్డ్ టుడే.
1: సంస్కృతిని గుర్తించినటువంటి యొక్క భారతీయుని దీనిని అతని ఎందుకు పెట్టుటకు యత్నించడం లేదు.
0: Those people who have recognized the greatness of Indian culture are not making any efforts to practice.
1: Asalu sanskruti ante emito inaati vidyarthulike artham kaadu.
0: Today's students have not understood what really culture means.
1: Divyamaina manavatvanni paripurnatvam gaavinchetundi sanskrutam aneetundi satyanni vismarichi pothunnaru.
0: People are forgetting the fact culture consists of transforming human life into divine life.
1: శరీర మనస్సు ఆధ్యాత్మిక తత్వాన్ని అర్థం చేసుకోవడానికి తగినటువంటి యొక్క ప్రయత్నములే చేయటం లేదు.
0: పీపుల్ ఆర్ నాట్ మేకింగ్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ ద ఫంక్షనింగ్ అండ్ ద సటిల్ ప్రిన్సిపల్స్ విచ్ అండర్లై ద ఫిజికల్ ద ఇంటెలెక్చువల్ అండ్ ద స్పిరిచువల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ మ్యాన్.
1: నిత్య జీవితంలో సమగ్రతా భావాన్ని సాధించేటువంటిది సంస్కృతి.
0: కల్చర్ కన్సిస్ట్ ఆఫ్ ఒబ్టైనింగ్ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఇన్ డైలీ లైఫ్.
1: శరీరమునకు మనస్సునకు ఆత్మకు ఉండినటువంటి యొక్క సరైన సంబంధ బాంధవ్యాన్ని గుర్తించి ఏకత్వాన్ని భావించడమే సంస్కృతి.
0: కల్చర్ కన్సిస్ట్ ఆఫ్ రికగ్నైజింగ్ ద అండర్లయింగ్ యూనిటీ బిట్వీన్ ద ఫిజికల్ ద మెంటల్ అండ్ ద స్పిరిచువల్ ఆస్పెక్ట్స్ ఆఫ్
1: మానవత్వాన్ని పరిపూర్ణమైనటువంటి యొక్క భావంతో అనుభవింపజేయడమే సంస్కృతి.
0: కల్చర్ ఈజ్ వన్ విచ్ కెన్ మేక్ పీపుల్ టు ఎంజాయ్ లైఫ్ ఇన్ ఆల్ ఇట్స్ ఫుల్నెస్.
1: జాతి మత భేదములకు ఏమాత్రం కూడా లొంగక
0: not taking note of any
1: ఏకత్వమైనటువంటి దైవత్వాన్ని గుర్తింపచేయునదే సంస్కృతి.
0: సూపర్ఫిషియల్ డిఫరెన్సెస్ బేస్డ్ అపాన్ క్యాస్ట్ క్రీడ్ అండ్ రియలైజింగ్ ది సుప్రీం డివినిటీ విచ్ ఎగ్జిస్ట్ ఇన్ ఎవ్రీవన్ దట్ ఈస్ కల్చర్.
1: అనేకత్వంలోని ఏకత్వాన్ని కూడా నిరూపింపచేయునదే సంస్కృతి.
0: కల్చర్ ఇస్ వన్ విచ్ కెన్
1: గుర్తించి ఏకత్వాన్ని భావించడమే సంస్కృతి.
0: కల్చర్ కన్సిస్ట్ ఆఫ్ రికగ్నైజింగ్ ద అండర్లయింగ్ యూనిటీ బిట్వీన్ ద ఫిజికల్ ద మెంటల్ అండ్ ద స్పిరిచువల్ ఆస్పెక్ట్స్ ఆఫ్

0: ఇంత కన్నను దౌర్భాగ్యమేమి కలదు.
1: Without having the fear of sin and without having love of God, the human feelings and human qualities are suppressed in human beings. What great misfortune can there be than this state of affairs?
0: ఈనాడు ఎట్టి చదువులు ఎరుగునట్టి పల్లెజనులు ఎందున్నటువంటి యొక్క పవిత్రమైన భావములు, చదువుకున్న పట్టణంలో ఎందున్న విద్యావంతులు ఎందు ఏమాత్రం కూడా నువ్వు కనిపించటం లేదు.
1: Sacred feelings and qualities which are obtained in uneducated people in the rural areas are so great, but today, unfortunately, citizens in the cities do not have such great qualities.
0: Konda jati varu koi jati variki undinatundi yokka neeti neemalu kuda nu ee naadu vidyavantulalo ee kanipinchatam ledu.
1: The tribals and the rural people have qualities which are ideal, which are not obtained in the other people.
0: ఎక్కడ విద్యా సంస్థలు, ఎక్కడ విశ్వవిద్యాలయములు, ఎక్కడ కోర్టులు కచేర్లు అధికంగా పెరిగినవో అక్కడే అన్యాయములు, అక్రమములు, అనాచారములు అధికమైపోతున్నాయి.
1: యు గెట్ ఆల్ టైప్స్ ఆఫ్ అట్రాసిటీస్ అండ్ ఆల్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండ్ బ్యాడ్ బిహేవియర్ ఓన్లీ ఇన్ ప్లేసెస్ వేర్ దేర్ ఆర్ ఇన్యూమరబుల్ నంబర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, గ్రోత్ ఆఫ్ క్రాప్స్ and other such aspects of modern civilization.
0: ఈ గోర్ట్లు, కచేరులు, విద్యా సంస్థలు లేనటువంటి యొక్క పల్లె ప్రజలు అంటే నీతి, నిజాయితీలు ఇంతో అంతో అని కూడా ప్రకాశిస్తూ ఉన్నాయి.
1: మొరాలిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆర్ ఒబ్టైన్ ఇన్ ద రూరల్ పీపుల్ వేర్ యూ డు నాట్ హ్యావ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, కోర్ట్స్ అండ్ సచ్ అదర్ ఆఫీసెస్.
0: కనుక ఈ విద్యా అభివృద్ధి వల్ల మనకు కలిగినటువంటి ఫలితం ఏమిటి?
1: వాట్ ఈస్ ఇట్ దట్ యూఆర్ గోయింగ్ టు అచీవ్ బై దిస్ కైండ్ ఆఫ్ ప్రోగ్రెస్ ఇన్ ఎడ్యుకేషన్?
0: మానవత్వాన్ని మరచి కేవలం పశుత్వాన్ని పెంచుకుంటూ ఉన్నాము.
1: వీఆర్ ఫర్గెటింగ్ ద రియల్ హ్యూమన్ ఫీలింగ్స్ అండ్ హ్యూమన్ క్వాలిటీస్ అండ్ డెవలపింగ్ ద బీస్ట్లీ అండ్
0: స్వేచ్ఛా విహారాన్ని ఆశిస్తున్నాము.
1: లైసెన్షియస్ బిహేవియర్ ఈజ్ లవ్డ్ బై అస్.
0: ఇంద్రియ భోగాల కోసమే పాటు పడుతున్నాము.
1: వీఆర్ మేకింగ్ ఎఫర్ట్స్ ఓన్లీ ఫర్ సాటిస్ఫైయింగ్ ది
0: మానస శాంతి నోచుకోలేక అతి దూరమైపోతున్నారు.
1: వీఆర్ బికమింగ్ డిస్టెంట్ టు మెంటల్ పీస్.
0: కానీ విద్యార్థులు ఉన్న ప్రదేశము శాంతి భద్రతలు కలకలలాడవలసినటువంటి విద్యా సంస్థలు ఈనాడు భయభ్రాంతితో కుళ్ళి కుమిలి కూలిపోతున్నవి.
1: ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వేర్ స్టూడెంట్స్ ఆర్ సపోజ్ టు బి లర్నింగ్ హ్యావ్ బికమ్ ప్లేసెస్ ఆఫ్ అండర్ అండ్ టోటల్ డిస్ట్రక్షన్ ఇన్స్టెడ్ ఆఫ్ ప్లేసెస్ ఆఫ్ పీస్.
0: ఈ విద్య యొక్క విశిష్టత ఏమిటి?
1: వాట్ ఈస్ ది స్పెషాలిటీ ఆఫ్ దిస్ కైండ్?
0: మనం నేర్చినటువంటి విద్యను సమాజంలో సమన్వయం గావించుకుని సక్రమమైన మార్గంలో ఆదర్శవంతమైన జీవితాన్ని అందించడమే విద్య యొక్క పరమ లక్ష్యం.
1: The most important goal of education is to practice whatever you have learned for the benefit and for the progress and welfare of the society.
0: Intiye kaadu inkanu inkanu inkanu enniyo vidhamla ipinti yokka avaneeti margamulandu idi pravesha pettunnadi ee vidya.
1: But today's education is making man take to wrong paths and paths of immorality in a number of ways.
0: Inaadu science and technological kavalsinanta perigipothundadi.
1: Today science and technology has made tremendous progress.
0: ఈ విద్యా విధానం లోపల వైజ్ఞానిక శాస్త్రం మరింత మితిమీరిపోతున్నది.
1: In the educational field, especially in the field of science, is making
0: ఈ

0: సమాజంలో పరిజ్ఞానమును అభివృద్ధి గావించినటువంటి నిజమే.
1: We have made good progress in science. This is a fact.
0: కానీ ఈ విధమైన పరిజ్ఞానము మనకు మీ చేసినటువంటి మేలు కంటే కీడునే అధికంగా కనిపిస్తుంది.
1: But the knowledge which we have obtained by science has only harmed us much more than the help that it has conferred on us.
0: ఈ యొక్క సాంకేతిక విజ్ఞాన శాస్త్రము మానవులకు అందించేటువంటి యొక్క సుఖం కంటే దుఃఖముని అధికంగా చేకూరుస్తున్నది.
1: వాట్ ఎవర్ హెల్త్ అండ్ హ్యాపీనెస్ విచ్ దిస్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఆర్ కన్ఫరింగ్ ఆర్ నాట్ యాజ్ మచ్ యాజ్ ది హారం దట్ ఇట్ ఇస్ డూయింగ్ టు హ్యూమానిటీ.
0: నిజమైన శాంతి భద్రతను మానవ జీవితంలో అనుభవించడానికి ఏమాత్రం కొన్ని అవకాశం లేకుండా చేస్తున్నవి.
1: దే ఆర్ మేకింగ్ మ్యాన్ నాట్ ఎంజాయ్ రియల్ పీస్ ఇన్ ఎనీ వే ఇన్ ది డైలీ లైఫ్.
0: ఈనాడు వైజ్ఞానిక శాస్త్రంలో వీడియోలు రేడియోలు అధికమైపోయినవి.
1: On account of growth in science and technology, videos and radios have multiplied.
0: సినిమాలు విమానాలు కూడా అధికమైపోయినవి.
1: Cinemas and aeroplanes also have increased in number.
0: టెలివిజన్లు అనేక విజన్లు కూడా చాలా అధికమైపోయినాయి.
1: And the number of visions including televisions have also grown.
0: కానీ డివైన్ విజన్ మాత్రం కనిపించటం లేదు.
1: But you cannot come across the divine vision today.
0: దీనివల్ల మానవుని యొక్క నిత్య జీవితము మరింత భారంగా కోస్తున్నది.
1: On account of lack of this divine vision, man's life is becoming burdensome.
0: మానవ జీవితము చాలా వ్యయముతో కూడి ఉంటున్నది.
1: Man's life consists of very heavy expenditure.
0: ఈ సాంకేతిక విజ్ఞాన శాస్త్రము మానవునికి మనశ్శాంతికి దూరం చేస్తున్నది.
1: On account of science and technology, man is losing peace of mind.
0: మానవుని యొక్క దేహ పరిస్థితి ఎందుకు దినదినమునకును క్షీణించి కేవలము బలహీనత గావించుతున్నది.
1: ఫిజికలీ ఆల్సో మ్యాన్ ఇస్ లూజింగ్ హిస్ హెల్త్ అండ్ బికమింగ్ వీకర్ డే ఆఫ్టర్ డే.
0: నీతి నిజాయితీలను నేలిమట్టం గావించుతున్నవి.
1: మొరాలిటీ అండ్ ఇంటిగ్రిటీ హావ్ రీచ్డ్ ది రాక్ బాటమ్ లెవెల్.
0: ఏ విధంగా?
1: హౌ యు మే ఆస్క్.
0: ఈనాడు కొన్ని విధములైనటువంటి యొక్క ఆదర్శాన్ని మనం అనుభవంగా తీసుకుంటే ఎంతైనా కూడాను ఈ యొక్క అవినీతికి మూల కారణము ఈ విజ్ఞానం అనే స్పష్టంగా వచ్చిస్తున్నది.
1: ఇఫ్ యు టేక్ ఎ ఫ్యూ ఇన్స్టెన్సెస్ ఆఫ్ అవర్ డే టు డే లైఫ్ టుడే ఆల్ దీస్ ఫ్యాక్ట్స్ విల్ బి ప్రూవ్డ్.
0: వీడియోలు రేడియో,
1: యు టేక్ వీడియోస్ అండ్ రేడియోస్,
0: ఇవి అందరి ఇంద్రియందుకులను అతి కఠినంగా ఉండే తీరాలి.
1: ఎవ్రీ ఫ్యామిలీ ఎసెన్షియలీ వాంట్స్ టు హ్యావ్ దీస్ థింగ్స్ ఇన్ దేర్ హౌసెస్.
0: వీడియో లేనటువంటి ఒక ఇల్లు అది కేవలం ఒక అశాస్త్రీయమైనటువంటి యొక్క గృహంగా తోస్తుండాలి.
1: పీపుల్ కన్సిడర్ ఏ హోమ్ వితౌట్ ఏ వీడియో,
0: ఇది అనాగరికంగా తోస్తుండాలి.
1: ఏ కన్సిడర్ దట్ అన్ అన్సివిలైజ్డ్ హోమ్ అన్కల్చర్.
0: మధ్య తరగతిలో జీవించేటువంటి అధికారి యొక్క స్థితి ఎటువంటిదనేటువంటి దాన్ని మనం కొంచెం విచారిస్తే ఈ యొక్క పరిస్థితుల వల్ల తన యొక్క జీవితం చాలా అశాంతికి గురి అయిపోతున్నది.
1: The lives of middle class officers and people are occupying middle class families, you can just see the type of problem that they are facing today.
0: అతనికి వచ్చేటువంటి జీతము 1000 or 1500 ఉంటాయి.
1: He may be drawing a salary of 1000 or 1500 rupees.
0: కానీ ఈ ధనముతో తాను వీడియోలు తీయగలడా, రేడియోలు తీయగలడా, టెలివిజన్లు తీయగలడా, ఏమి తీయగలడు?
1: With this amount of salary, is it possible for him to go in for either a radio or a video or a television?
0: ఇవి లేకపోతే ఆ ఇంటిలో ఉన్నటువంటి ఆరు బిడ్డలు అనేక విధముల బాధపడతారు.
1: The family and the children will feel terribly upset if you do not have these things.
0: ఆరు బిడ్డలను సంతోషపరిచే నిమిత్తమై ఈ వీడియోలు రేడియోలు కూడా కొనవలసి వస్తుంది.
1: In order to satisfy the wife and children, they are going for buying all these videos.
0: ఈ కొనడానికి చేతిలో డబ్బు ఉండదు.
1: But for buying these things he does not have money.
0: ఈ కారణం చేతనే లంచాలు ప్రారంభిస్తున్నారు.
1: This kind of situation leads to corruption.
0: ఈ లంచాలకు మూల కారణం ఏమిటి?
1: What is the main reason?
0: ఈ సాంకేతిక విజ్ఞాన శాస్త్రమే మూల కారణం.
1: It is this growth of science and technology which has led to the high corruption now.
0: కనుక ఈ విధముగా కింద మొదలు పై వరకు కూడాను తమ యొక్క ఇంటి వారిని సంతృప్తిపరిచే కోసమని, పిల్లలను ఆనందపరిచే నిమిత్తమై, అనేక విధములైనటువంటి యొక్క ఈ వస్తువాహనాలు సేకరించే నిమిత్తమై ఈ యొక్క కరప్షన్ అనగా లంచాలు ప్రారంభిస్తున్నారు.
1: రైట్ ఫ్రమ్ ద లోయెస్ట్ క్లాస్ ఆఫ్ పీపుల్ టు ద హైయెస్ట్ క్లాస్ ఆఫ్ పీపుల్, ఇన్ ఆర్డర్ టు సాటిస్ఫై దేర్ వైఫ్, దేర్ ఫ్యామిలీ, దేర్ చిల్డ్రన్, దే గోయింగ్ ఫర్ బయింగ్ థింగ్స్ విచ్ దే కెనాట్ అఫోర్డ్. అండ్
0: తమ పిల్లలకు చదువును నేర్పించాలంటే అది మరింత కష్టంగా వస్తుంది.
1: యు టేక్ అనదర్ ఆస్పెక్ట్ ఆఫ్ ఎడ్యుకేటింగ్ ది చిల్డ్రన్. దట్ ఈస్ అనదర్ వెరీ.
0: 1వ తరగతి చదివేటువంటి పిల్లవాడిని ఒక స్కూల్లో ప్రైమరీ స్కూల్లో చేర్చాలంటే 5,000 or 10,000 కట్టాలి.
1: In order to get a seat in the first standard in the primary school, one has to pay a donation.
0: వాడు నేర్చుకునేటువంటి చదువు కంటే వారి యొక్క యూనిఫామ్ డ్రెస్ కు మరింత ఖర్చు కావాలి.
1: In addition to expenditure on his education, expenditure on his uniform has to be added on.
0: ఆ విధంగా డొనేషన్ లేకుండా లేక యూనిఫామ్ లేకపోతే ఆ స్కూల్లో ఆ పిల్లలు చేర్చుకోరు.
1: If you do not give donation or if you do not provide the uniform, there is no
0: మధ్య తరగతి ఆఫీసరు ఈ ధర్మని ఎక్కడి నుంచి తెస్తాడు?
1: How can a middle class man provide so much of education?
0: కనుకనే వీడు పెద్ద మార్గం పట్టడానికి ప్రయత్నిస్తుంది.
1: Therefore he goes in the wrong way and the wrong path.
0: ఈ విధంగానే ఈ విజ్ఞాన శాస్త్రం అనేటువంటిది మానవుని నిత్య జీవితంలో అక్కడ గొప్ప అశాంతిని కలిగింపు చేస్తున్నది.
1: That the so-called science is making man lose peace of mind in daily life.
0: ఇంకా మన ఇంటిలో ఎన్ని విధమైనటువంటి బాధలు ఉండినప్పటికీ,
1: వాట్ ఎవర్ ప్రాబ్లమ్స్ మే హావ్ ఇన్ అవర్ హోమ్,
0: పరిస్థితుల యొక్క ప్రభావములకు మనకు గురి అయినప్పటికీ,
1: సబ్జెక్టెడ్ టు వేరియస్ డిఫికల్టీస్ అండ్ సిచ్యుయేషన్స్ ఇన్ డైలీ లైఫ్,
0: తినడానికి ఉండడానికి కూడా నువ్వు అతి కష్టంగా అనుభవించడానికి వీలైనప్పటికీ,
1: ఈవెన్ యూ డు నాట్ హ్యావ్ సఫిషియంట్ వార్తే,
0: కానీ బయట మాత్రము మన ఆడంబరము మితిమీది పోతూ ఉండాలి.
1: Even if you do not have minimum things, but outside you want to indulge in all
0: ఈ ఆడంబరం చేత కూడాను అహంకారం చేత కూడాను మానవుని యొక్క జీవితము అతి వ్యయంతో కూడి ఉంటుండాలి.
1: This ostentatious life outside means a lot of expenditure.
0: ఈనాటి డాక్టర్స్ అనుకోండి లేక లాయర్స్ అనుకోండి, ఎవరైనా కానీ ఈ చదువుకున్నటువంటి అధికారులంతా కూడాను బయట తిరగాలంటే ఏదో ఒక వాహనం కావాలి.
1: Whether it is a doctor or lawyer or any other educated officer, if he wants to move out outside, he needs
0: ఇంట్లో ఎన్ని విధమైనటువంటి అనానుకూలం ఉండినప్పటికీ బయట మాత్రము ఈ కార్లో మోటార్ సైకిల్లో తాను సంచారం చేయాలి.
1: There may be any number of financial difficulties at home, but still he would have to have a vehicle, a car.
0: ఈ విధమైనటువంటి ఆడంబరమే చేయకపోతే డాక్టర్ దగ్గర పేషెంట్లు రారు, లాయర్ దగ్గర క్లయింట్స్ రారు.
1: If they do not indulge in this kind of showy, ostentatious life, doctor will not get patients and lawyers will not get
0: clients. సహజ జీవితం లోపల జరుగుతున్నటువంటి యొక్క ప్రధానమైనటువంటి యొక్క సమస్యలు.
1: దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్ విచ్ ఆర్ ఫేస్డ్ నేచురలీ బై పీపుల్ ఇన్ డే టు డే లివింగ్.
0: ఈ సమస్యలను తప్పించుకునే నిమిత్తమై,
1: ఇన్ ఆర్డర్ టు ఫ్రీ దెమ్సెల్వ్స్ ఫ్రమ్ దీస్
0: వీటిని సాధించే నిమిత్తమై,
1: ఇన్ ఆర్డర్ టు అచీవ్ అండ్ ప్రొవైడ్ ఫర్ దీస్ థింగ్స్,
0: ఈ అవినీతిలో పాల్పడుతున్నారు.
1: దే ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద పార్ట్ ఆఫ్ ఇమ్మొరాలిటీ.
0: ఏటామాతా దీని యొక్క అవినీతికి కారణమేమనగా, ఈ సైన్స్ యొక్క అభివృద్ధియే మూల కారణం.
1: ద సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ ఆల్ దిస్ ఇట్ ఇస్ సైన్స్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్.
0: సైన్స్ చెడ్డది కాదు,
1: సైన్స్ ఇట్సెల్ఫ్ ఇస్ నాట్ బ్యాడ్,
0: అది వినియోగించుకునేటువంటి విధానంలో ఉంటుంది అది దోషం.
1: బట్ ఇట్ ఇస్ ది డిఫరెంట్ లైఫ్ ది వే దట్ యూ యూజ్ దిస్ సైన్స్.
0: కనుక ఆ వినియోగించుకునేటువంటి విధానముల గురించినటువంటి విద్య ఈనాడు మనకు అత్యవసరం.
1: బట్ టుడే వాట్ వి నీడ్ ఇస్ ఎడ్యుకేషన్ విచ్ కెన్ మేక్ అస్ యూజ్ ద సైన్స్ ప్రాపర్లీ.
0: విద్య అనగా కేవలం పరిపూర్ణమైనటువంటి ఒక ఆత్మజ్ఞానం అనియే చెప్పచ్చు.
1: ట్రూ ఎడ్యుకేషన్ ఈజ్ ఏ కంప్లీట్ నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ, టోటల్ నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ.
0: ఇలాంటి విద్యను నేర్చవలసినటువంటి ఈనాటి విద్యార్థులు కేవలము ఈ ఆధునిక విద్య లోపల అనేక విధములైనటువంటి యొక్క కష్టములకు గురవుతున్నారు.
1: స్టూడెంట్స్ హూ షుడ్ అక్వైర్ దిస్ ఆప్టిక్ నాలెడ్జ్ ఇన్స్టెంట్ ఆర్ సబ్జెక్ట్ అంటే నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ దిస్ ఓన్లీ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: కేవలం ఆవిగించేంత ఆధునిక విద్యను నేర్చితే గుమ్మడకాయంత అహంకారం బయలుదేరుతుంది.
1: ఎడ్యుకేషన్ ఇస్ ఈగో ఇస్ హ్యాస్
0: ఇలాంటి విద్యావంతులే భారతీయ సంస్కృతి పైన కేవలము విసుగు పుట్టూ ఉండాలి.
1: Such students naturally develop hatred for Indian culture.
0: ఇది సరైనటువంటి విద్య కానేరదు.
1: This type of education is not a correct education at all.
0: విద్యమైనటువంటి విద్యను మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: We should recognize what real education means.
0: విద్య కేవలం ఉద్యోగ నిమిత్తమై ఏర్పడినటువంటి ఒక సంబంధాన్ని మనం దూరం చేయాలి.
1: We should not believe that education is for making out a living and getting
0: a సమాజంలో మనం గౌరవంగా న్యాయంగా జీవించడానికి తగినటువంటి ఒక సహాయం గావించినటువంటిది విద్య అని మనం విశ్వసించాలి.
1: Education is that which can confer us to a life, which can make us live a happy life in the society and a useful life in the society.
0: సమాజములు గౌరవాన్ని కోల్పోయినప్పుడు తర్వాత మనకి ఈ విద్యను కాపాడేటువంటిది ఏమిటి?
1: If we lose honor in the society, what is the use of having that kind of education at all?
0: మానవ యొక్క నీతి నిజాయితీలను మనం పోషించడానికి తగినటువంటి కృషి చేయాలి విద్య ద్వారా.
1: Through education we should develop integrity and morality in our life.
0: కృతజ్ఞతా జీవితాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ ఎ సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఇన్ అవర్ లైఫ్.
0: కానీ ఈనాడు అట్టి కృతజ్ఞత అనేటువంటిది ఎక్కడ కూడా కనిపించటం లేదు.
1: బట్ యూ కెనాట్ గెట్ గ్రాటిట్యూడ్ ఈవెన్ ఫర్ ఎ శాంపుల్.
0: తన తల్లిదండ్రులను గౌరవించడానికి వెనుకంజ వేస్తున్నాడు విద్యావంతుడు.
1: పీపుల్ ఆర్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ హెసిటేటింగ్ ఈవెన్ షోయింగ్ రెస్పెక్ట్ టు దర్ ఓన్ పేరెంట్స్.
0: తన బ్లడ్ తన ఫుడ్ తన హెడ్ పేరెంట్స్ గిఫ్ట్ అనేటువంటి సత్యాన్ని మర్చిపోతున్నాడు.
1: దే ఆర్ ఫర్గెటింగ్ ది ట్రూత్ విత్ దర్ బ్లడ్ ఫుడ్ అండ్ హెడ్ ఆర్ ఆల్ ది గిఫ్ట్స్ ఆఫ్ దర్ ఓన్ పేరెంట్స్.
0: తల్లిదండ్రులను సరైన మార్గంలో గౌరవించడానికి ప్రయత్నించడం లేదు.
1: దే ఆర్ నాట్ షోయింగ్ ప్రాపర్ రెస్పెక్ట్ ఈవెన్ టు దర్ ఓన్ పేరెంట్స్ ఇన్ ఏ ప్రాపర్ వే.
0: ఇది అవిద్యనే చెప్పవచ్చును కానీ విద్యను కానేరా.
1: దిస్ కెన్ బి కాల్డ్ ఇంప్రాపర్ ఎడ్యుకేషన్. ఇట్ ఇస్ నాట్ ఎడ్యుకేషన్ అట్ ఆల్.
0: జ్ఞానం ఎంత పెరుగుతున్నదో తనతో పాటు అజ్ఞానం కూడా అంత నీడవలే వెంటాడుతూ వస్తున్నది.
1: ఇగ్నరెన్స్ ఇస్ గ్రోయింగ్ ఇన్ ది సేమ్ ప్రపోర్షన్ యాజ్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్.
0: విద్యార్థులారా, మీరు విద్యాభ్యాసం చేయవాలంటే కేవలం దేశ నిమిత్తమై మీ విద్యను అభ్యసించండి, కానీ నీ నిమిత్తమై నీ స్వార్థ నిమిత్తమై విద్యను అభ్యసించకండి.
1: స్టూడెంట్స్ ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ ఎడ్యుకేషన్ అండ్ అక్వైర్ నాలెడ్జ్ ఇట్ మస్ట్ బి ఎంటైర్లీ ఫర్ ది సేక్ ఆఫ్ ద నేషన్.
0: మన భారతదేశం యొక్క సంస్కృతి శాశ్వతంగా నిలిచాలనుకుంటే మీరు పవిత్రమైనటువంటి యొక్క మన సంస్కృతిని అర్థం చేసుకోండి.
1: ఇఫ్ యూ వాంట్ టు ఎస్టాబ్లిష్ ఇండియన్ కల్చర్ ఆన్ ఎ ఫర్మ్ ఫుటింగ్ యూ మస్ట్ అండర్స్టాండ్ వాట్ ఇండియన్ కల్చర్ ఈస్.
0: భారతీయ సంస్కృతి ఉండినంత కాలమే భారతదేశం సుక్షేమంగా ఉంటుంది.
1: India can be safe only as long as Indian culture is safe.
0: ఈ పవిత్రమైనటువంటి సంస్కృతి మనం ఏనాడు కోల్పోతామో అప్పుడు భారతదేశమే మనకు లేదు.
1: The moment we lose Indian culture, we lose our country itself.
0: ఇట్ దివ్యమైనటువంటి ఒక సంస్కృతిని మీ యొక్క దేశంలో లేక దేశం నందు ఒక రక్త సమానంగా మీరు విశ్వసించాలి.
1: Consider such Indian culture as your very lifeblood.
0: ఇది కేవలము ఇండియన్స్ దీన్ని పోషించడం చేతనే దీనికి ఇండియన్ కల్చర్ అని వచ్చింది, కానీ ఇది ప్రపంచమునకే ఒక విధమైనటువంటి యొక్క సంస్కృతి.
1: ది నేమ్ ఇండియన్ కల్చర్ ఇస్ గివన్ టు దిస్ కల్చర్ బికాస్ ఇండియన్స్ హావ్ ఫాస్టర్డ్ ఇట్. అదర్వైజ్ ఇట్ ఇస్ ఎ కల్చర్
0: సంస్కృతి. మానవత్వం దివ్యత్వాన్ని పోషించడానికి తగినటువంటి యొక్క ఆధారమే ఈ సంస్కృతి.
1: ఇండియన్ కల్చర్ ప్రొవైడ్ ద బేసిస్ ఫర్ డెవలపింగ్ సుప్రీం నాలెడ్జ్ ఆఫ్ అవర్ డివినిటీ.
0: ఈనాడు మానవుడు కనిపించుతున్నాడు కానీ మానవత కనిపించటం లేదు.
1: టుడే యూ కెన్ కమ్ అక్రాస్ హ్యూమన్స్ ఓన్లీ ఇన్ ఫారం.
0: మానవత లేని మానవత్వం ఏమిటి?
1: వాట్ ఈస్ ఎ హ్యూమన్ బీయింగ్ వితౌట్ హ్యూమన్ క్వాలిటీస్?
0: సార్ యొక్క సందర్శనం నుండి మాత్రమే మానవుడు గారు నిరూపిస్తూ ఉన్నాడు.
1: ఓన్లీ ఇన్ ఫారం అండ్ ఇన్ అపీరెన్స్ వన్ ఈస్ అపీరింగ్ లైక్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: అతనికి ప్రాణ సమానమైన మానవత్వం కోల్పోవడం చేతనే ఈ జగత్తు నందు ఇన్ని విధమైనటువంటి అల్లకల్లోలములు అభివృద్ధి అయిపోయేవి.
1: బట్ హీఈస్ లూజింగ్ హ్యూమన్ క్వాలిటీస్ విచ్ ఆర్ ది వెరీ లైఫ్ బ్లడ్ ఫర్ ఎ హ్యూమన్ బీయింగ్ అండ్ దేర్ఫోర్ హీఈస్ ఫేసింగ్ ఇన్యూమరబుల్ ప్రాబ్లమ్స్ టుడే.
0: కనుక సమాజమును మనము విసర్జించడానికి వీలు కాదు.
1: వీ కెనాట్ గివ్ అప్ అవర్ సొసైటీ.
0: సమాజాన్ని మనం పోషించాలి.
1: వీ హ్యావ్ టు ఫాస్టర్ ది సొసైటీ.
0: ఇలాంటి విద్యా సంస్థలన్నీ కూడా కేవలం పట్టణం అందించేటువంటి కర్మాగారములుగా నిరూపిస్తూ ఉన్నాయి.
1: ఆల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అపియర్ టు బి ఫ్యాక్టరీస్ విచ్ కెన్ మ్యానుఫ్యాక్చర్ గ్రాడ్యుయేట్స్.
0: కానీ ఇది కాదు విద్యా సంస్థల యొక్క విశిక్షణము.
1: దిస్ ఇస్ నాట్ ది స్పెషల్ ఫీచర్ ఆఫ్ ది గోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్.
0: విద్యయందు వివేకమును వివేకమందు విద్యత్తును కొంతవరకు అనుభవించి తద్వారా సమాజంలో ఉన్నటువంటి వారి సమన్వయం గావించేటువంటి స్థితి మనము సంపాదించాలి. కనుక మనము చదివిన విద్యను కేవలము ఒక పట్టమును అందుకునేటువంటి నిమిత్తమై ఏదో ఒక పుస్తకమును కంఠస్థం గావించి ఎగ్జామినేషన్ లో పాస్ చేయడంత మాత్రమున మన విద్యావంతనం కాము.
1: వీ కెనాట్ కాల్ అవర్ సెల్స్ ఎడ్యుకేటెడ్ పీపుల్ బై మియర్లీ స్టడీయింగ్ సంథింగ్ అండ్ రైటింగ్ అన్ ఎగ్జామినేషన్ పాసింగ్ అండ్ గెటింగ్ డిగ్రీస్.
0: మన జీవితం అంతా ఇప్పుడు ఆదర్శవంతమైనటువంటి రీతిగా సమాజంలో మనం సేవ చేయాలి.
1: వీ హావ్ టు సర్వ్ ది సొసైటీ ఇన్ అన్ ఐడియల్ వే త్రూఅవుట్ అవర్ లైఫ్.
0: సమాజమే మన యొక్క ప్రాణము.
1: వీ మస్ట్ కన్సిడర్ సొసైటీ.
0: సమాజమునకు దూరముగా మనం క్షణమైనా జీవించలేము.
1: వీ కాంట్ లివ్ లైఫ్ అవే ఫ్రమ్ ది సొసైటీ ఈవెన్ ఫర్ ఎ మూమెంట్.
0: ఈనాడు తాను తన కుటుంబము తాను క్షేమంగా ఉండాలంటే మాత్రమే స్వార్థము సప్రయోజనంతో పాటుపడుతున్నాడే కాని విద్యావంతుడు సమస్తమైనటువంటి సమిష్టి అయినటువంటి యొక్క సమాజాన్ని ఏమాత్రమూ గుర్తించడం లేదు.
1: టుడేస్ మ్యాన్ ఇస్ మేకింగ్ ఆల్ ఎఫర్ట్స్ ఫర్ హిమ్సెల్ఫ్ హిజ్ ఓన్ ఫ్యామిలీ అండ్ ఫర్ హిజ్ ఓన్ సెల్ఫిష్ ఎండ్స్ బట్ హీ ఇస్ నాట్ కేరింగ్ ఎ జాట్ ఫర్ వాట్ ది సొసైటీ వాంట్స్ అండ్ ది వెల్ఫేర్ ఆఫ్ ది సొసైటీ.
0: ప్రాచీన కాలమునందు విద్యకు ఎంతయో విలువనిచ్చేటువంటి వారు.
1: ఇన్ ది ఏన్షియంట్ డేస్ ఎడ్యుకేషన్ కమాండెడ్ ఎ లాట్ ఆఫ్ రెస్పెక్ట్.
0: కేవలము ఆనాటి విద్యార్థులు కూడాను కేవలం సింపుల్ లైఫ్ సహజమైన జీవితాన్ని అనుభవించేటువంటి వారు.
1: స్టూడెంట్స్ ఆఫ్ దోస్ డేస్ హ్యాడ్ సింపుల్ అండ్ వెరీ నేచురల్ లివింగ్ అండ్ లైఫ్.
0: ఈనాటి ఆడంబరాలు ఆనాడు లేవు.
1: Today's show and ostentation were never obtained in those days.
0: వారి దుస్తులు కాని వారి ప్రవర్తనలు కాని చాలా గౌరవమైనటువంటి రీతిగా వారు ధరించేటువంటి వారు.
1: Whether it is their clothes or is their behavior, everything was most respectable.
0: వారి బిహేవియర్ అనగా వారి నడతలు వారి చర్యలు ఎంతయో గౌరవంగా ఉండేటువంటిది.
1: Their conduct and behavior was highly respected and praiseworthy.
0: ఈనాటి విద్యావంతులు ఎందుకని లేక విద్యా అధికారులు ఎందుకని ఈ యొక్క వినయ విధేయతలు ఏమాత్రం కూడా నువ్వు కనిపించవు.
1: బట్ యూ కెనాట్ కమ్ అక్రాస్ సచ్ హ్యూమిలిటీ అండ్ సచ్ గ్రేట్ క్వాలిటీస్.
0: మేనర్స్ ఉంటే ఏమంటే వారికి అర్థం కాదు.
1: దే డు నాట్ నో వాట్ మీనింగ్.
0: బిహేవియర్ అంటే వాడికి ఏమిటో అర్థం కాదు.
1: దే డు నాట్ అండర్స్టాండ్ వాట్ బిహేవియర్ మీన్స్.
0: డిసిప్లిన్ అంటే అసలే అర్థం కాదు.
1: దే డు నాట్ అండర్స్టాండ్ వాట్
0: ఇలాంటి మూడు ముమ్మూర్తులుగా ఉండేటువంటి యొక్క గుణముల్నే మనం ఈనాడు అర్థం చేసుకుని లేకపోయినా మన విద్య యొక్క విలువ ఏమిటి?
1: If we cannot understand these three essential qualities, what is the use of our education at all?
0: కనుక మనం ఈనాడు మన సమాజం లోపల గౌరవంగా బ్రతికి సమాజంను సరైన రీతిలో తీర్చిదిద్దేటువంటి యొక్క వ్యక్తులుగా మనం రూపొందాలి.
1: We should transform ourselves into people who can live an honorable life in the society and help the society for its own welfare.
0: కేవలం ఆధ్యాత్మిక మార్గమునందు కూడాను ప్రకృతి నుండి ఆత్మలో ప్రవేశించడం కాదు ప్రధానం. ఆత్మ నుండి ప్రకృతిలో ప్రవేశించామని చూడాలి.
1: We should also follow the spiritual path. It is not going from nature to spirit, from spiritual to natural life. That should be the transformation.
0: కేవలం ప్రకృతిని పరిపాలన చేసేటువంటి దక్షిణగా మీరు తయారు కావలసినటువంటి విద్యావంతులు ఈనాడు ప్రకృతికి వశమైపోయి దాసులుగా జీవిస్తున్నారు.
1: Students who should become the masters of nature and rule the nature have become slaves of nature and are suffering under the
0: సత్యం వద ధర్మం చెర అనేటువంటి యొక్క ఈ రెండు సూక్తులను మీరు సరైనటువంటి రీతిలో అర్థం చేసుకోవటం లేదు.
1: యూ హ్యావ్ నాట్ బీన్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఇన్ ది కరెక్ట్ సెన్స్ వాట్ స్పీక్ ద ట్రూత్ అండ్ ఫాలో ద రైట్ రైచియస్
0: సత్య జీవితం అనేటువంటిది త్రికాల భాగ్యంతో కూడినటువంటిది. సత్య జీవితము త్రికాల భాగ్యం.
1: ది లైఫ్ బేస్డ్ అపాన్ ట్రూత్ ట్రాన్సెండ్స్ ఆల్ ద త్రీ టైమ్.
0: భూత భవిష్యత్ వర్తమానము కాలము కూడాను సమన్వయం గావించినటువంటిది.
1: It reconciles the past, the present and future and makes everything
0: happy. Ee satyanni naadu vismarinchinaru.
1: Such true life and based on truth is given up today.
0: Dharmam ante vaari ishtanusaram pravartinchadame dharmam ani bhavisthunnaru.
1: People are considering conducting themselves in any way they like is the right conduct.
0: Kanuka aanati gurukulamulo poorthi vidyanu abhyasinchi gruhasthashramamlo cheradaniki poyinappudu దీనికి ఒక విధమైనటువంటి యొక్క గురువులు వారిని చెంత చేర్చి శ్రేయోమార్గమును బోధించి ఆనాడు పిల్లలను వదలలేక కంటి దారాలతో గురువులు ఇంటికి పంపేటువంటి వారు.
1: ఇన్ ది ఏన్షియంట్ టైమ్స్ ఆఫ్టర్ కంప్లీటింగ్ దర్ ఎడ్యుకేషన్ ద టీచర్స్ వుడ్ కలెక్ట్ దెం అండ్ టెల్ దెం ది పాత్ విచ్ విల్ బి హెల్ప్ఫుల్ ఇన్ దిస్ లైఫ్ అండ్ ఇన్ నెక్స్ట్ లైఫ్.
0: గురువులకు శిష్యులకు ఇంత సన్నిహితమైన సంబంధ బాంధవ్యం ఉండేటువంటిది.
1: దేర్ వాస్ సచ్ life based upon mutuality and affection that they would not like to part.
0: Kani ee naati guruvulaku atti vatsalya bhavam kani shishulaku kevalam pitru bhavam kani guru bhavam kani kanipinchatam ledu.
1: But you do not come across such feeling of love on the part of teachers and such feeling of respect on the part of students.
0: Kanukane ee naadu vidya samasthalanta kodalu pillalu eppudeppudu bayata potara ani aashapadutuntaru.
1: That is why in today's education institutions they will always be asking when would these people, the students will get
0: an answer. విద్యార్థులను చూసి అధ్యాపకులు భయపడవలసి వచ్చింది కానీ అధ్యాపకులను చూసి విద్యార్థులు భయం అనేటువంటిది ఏమాత్రము లేదు.
1: Today's what is obtained is students are not at all afraid of teachers. On the other hand, teachers
0: ఇలాంటి విద్యార్థులకు సరైనటువంటి విద్య ఏ రీతిగా చేకూరుతుంది?
1: How can such students get true education and good education?
0: Kola guruyo hi hitopadesha హితమును బోధించడమే గురువు యొక్క ప్రధానమైన కర్తవ్యం.
1: టీచర్ ఆల్వేస్ టీచర్స్ వాట్ ఈస్ గుడ్ ఫర్ ద స్టూడెంట్.
0: శిష్యస్తి కోయో గురు భక్తి ఏవా. గురువులకు సేవించి గురువు యొక్క ఆత్మ చిత్రావహించడమే శిష్యుల యొక్క ప్రధానమైన లక్ష్యము.
1: స్టూడెంట్స్ మెయిన్ డ్యూటీ టు సర్వ్ ద టీచర్ అండ్ టు గివ్ హిమ్ జాయ్.
0: ఈనాడు రెండు కూడాను ఏమాత్రం కూడాను కనిపించటం లేదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఒబ్టైన్ ఎయిదర్ ఆఫ్ దెమ్ ఇన్ టుడేస్ వరల్డ్.
0: ఆనాటి విద్యార్థుల సంఖ్య చాలా చిన్నదిగా ఉండేటువంటిది.
1: The number of students in the ancient days was very small.
0: Vidya vidhanam chaala garamga undeyatundi.
1: But the quality of education was of a very high order.
0: Kaani ee naadu vidyarthula sankha perigeyakodadi vidya vidhanam tarugutu vastundadi.
1: But today the trend is reverse. With the growth in the numbers of the students, the quality of education has declined.
0: తరగటము సహజమే. ఆనాటి విద్యార్థులలో ఒక్కొక్క క్లాస్ లో 5 మంది 6 మంది మాత్రమే.
1: ఇన్ దోస్ డేస్ ఇన్ ఈచ్ క్లాస్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వాస్ ఐదర్ 5 or 6.
0: ఈనాటి విద్యా విధానంలో ఒక్కొక్క క్లాస్ కు 3-4 సెక్షన్స్ పెడుతున్నారు. ఒక్కొక్క సెక్షన్ లో 60 మంది 80 మందిని చేరుతున్నారు.
1: టుడే ఇన్ ఈచ్ క్లాస్ దేర్ ఆర్ 3 or 4 సెక్షన్స్. ఇన్ ఈచ్ సెక్షన్ దేర్ ఆర్ 50-60 స్టూడెంట్స్.
0: ఈ విధమైనటువంటి విద్యాభివృద్ధి దీని వల్ల జగత్తులకు ఏమి మేలు చేకూరుతుందని ప్రపంచంలో ఉండేటువంటి ప్రభుత్వం కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: టుడేస్ గవర్నమెంట్ ఈజ్ ఆల్సో నాట్ రికగ్నైజింగ్ వాట్ ఈస్ ది గుడ్ విచ్ ఆర్ గోయింగ్ టు అచీవ్ బై ది టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ఏదో వచ్చిన వాళ్ళందరినీ స్కూల్లో చేర్చుకోమని చెప్పని ఆర్డర్స్ వేస్తుంటారు.
1: ది ఆర్డర్స్ ఆఫ్ ది గవర్నమెంట్ టుడే ఎక్స్పెక్ట్ ఎవ్రీ స్టూడెంట్.
0: ఇందులో చదివేటువంటి వారు ఎంతమంది, చదవని వారు ఎంతమంది చేరడానికి వీలు లేదు.
1: ఇట్ ఈస్ దే ఆర్ నాట్ కేరింగ్ టు నో హూ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎడ్యుకేషన్, హూ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎడ్యుకేషన్.
0: ఈ విద్యా విధానంలో ప్రభుత్వం తగినంత శ్రద్ధను వహించటం లేదు.
1: గవర్నమెంట్ ఈజ్ నాట్ షోయింగ్ ఎనఫ్ ఇంట్రెస్ట్ ఇన్ ఎడ్యుకేషనల్ పాలసీ.
0: వారికి కూడా సమయం చిక్కటం లేదు.
1: దే ఆర్ నాట్ గెటింగ్ సఫిషియంట్ టైం ఫర్ దిస్ ఐదర్.
0: వారి స్థానాన్ని నిలబెట్టుకునేటువంటి కోసం పోరాటమే సరిపోతుంది అది కారణం.
1: పేరెంటల్ టైం ఈజ్ స్పెండ్ ఇన్ సేఫ్ గార్డింగ్ దేర్ ఓన్ పొజిషన్, నాట్ టు స్పీక్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ఈనాడు విద్యా విధానం లోపల అమితమైన మార్పు రావాలి.
1: Therefore, there is a need for bringing about great change.
0: సరైనటువంటి విద్యను అభిసింత చేయడానికి ప్రయత్నించాలి.
1: మేక్ ఎఫర్ట్స్ టు గివ్ ప్రాపర్ ఎడ్యుకేషన్, గుడ్ ఎడ్యుకేషన్.
0: ఆ విద్యా నుండి దేశం కూడా బాగుపడుతుంది. కానీ ఈ విద్య దినదినానికి తరిగిపోతుంటే ఇంక దేశం యొక్క అభివృద్ధి ఏమాత్రం కూడా ఊహించడానికి వీలు లేదు.
1: కంట్రీ కెన్ అటైన్ ప్రోగ్రెస్ ఓన్లీ వెన్ దర్ ఇస్ గుడ్ ఎడ్యుకేషన్, అదర్వైజ్ రివర్స్ విల్ బి ద ట్రెండ్.
0: విద్యార్థులారా, మీ తల్లిదండ్రులను ఒట్ట ఒకటి గౌరవించండి.
1: డియర్ స్టూడెంట్స్, రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్ ఇన్ వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్.
0: సమాజం లోపల మీరు ప్రవేశించి సేవల లోపల మీరు కొంతవరకు శ్రద్ధ వహించండి.
1: ఎంటర్ ఇన్ టు ది సొసైటీ, సర్వ్ ది సొసైటీ విత్ ఆల్ ఇంట్రెస్ట్.
0: దేశమే మన దేహముగా మనం భావించాలి.
1: కన్సిడర్ ది కంట్రీ యాజ్ యువర్ ఓన్ ఫిజికల్ బాడీ.
0: దేశ నిమిత్తమైన విద్యను అభ్యసించగానే ఊహించాలి.
1: యూ ఆల్వేస్ ఫీల్ దట్ యువర్ ఓన్ ఎడ్యుకేషన్ ఫర్ ద సేక్ ఆఫ్ ద కంట్రీ.
0: శరీర మనసు ఆధ్యాత్మిక శక్తులు అన్ని కూడా దేశమునకే దారపోయాలి.
1: ఆల్ యువర్ ఫిజికల్ మెంటల్ అండ్ స్పిరిచువల్ కెపాసిటీస్ ఫర్ ద యూస్ ఫర్ ది
0: డెడికేషన్. యొక్క జీవితము కేవలం వ్యర్థంతో కూడినటువంటిది.
1: ఎ లైఫ్ విచ్ ఇస్ నాట్ డెడికేటెడ్ ఫర్ ద నేషన్ మస్ట్ బి కన్సిడర్డ్ యాజ్ అ వేస్ట్.
0: కనుక ఇది నాదు మాతృదేశము.
1: దిస్ ఇస్ మై మదర్ ల్యాండ్.
0: ఇది నాదు మాతృభాషని.
1: దిస్ ఇస్ మై మదర్ టంగ్.
0: ఎదగొట్టి నుడవనీరని బతికిన పీనుంగొక్కండి వస్తుందని కరడా.
1: యూ హెడ్ డిక్లేర్
0: అభిమానం ఉండాలి.
1: యుడ్ హ్యావ్ ద లవ్ ఆఫ్ ది నేషన్.
0: సమాజంతో సరైనటువంటి గౌరవ మర్యాదలను సంపాదించుకోవాలి.
1: యుడ్ అక్వైర్ ఆల్ ఓవర్ ఫ్రమ్ ద సొసైటీ.
0: తల్లిదండ్రులకు ప్రేమకు పాత్రలు కావాలి.
1: యుడ్ అర్న్ ద లవ్ ఆఫ్ యువర్ ఓన్ పేరెంట్స్.
0: తల్లిదండ్రులకి ప్రేమకే పాత్రగా రోచుకోలేనటువంటి ఈ దురదృష్టవంతులు దేశానికి ఏమి సేవ చేయగలరు?
1: దోస్ అన్ఫార్చునేట్ వన్స్ హూ కెనాట్ అర్న్ ద లవ్ ఆఫ్ యువర్ ఓన్ పేరెంట్స్, హౌ కెన్ దే సర్వ్ ది నేషన్.
0: కానీ ఇలాంటి కొన్ని సంస్థలు ఈనాడు అభివృద్ధి అయిపోయినప్పుడు దేశమును ఎంతైనా కొన్ని శాంతి భద్రత చేకూర్చవచ్చు.
1: బట్ ఇఫ్ దేర్ ఆర్ దిస్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ దట్ వీ ఆబ్టైన్ హియర్ టుడే, ఇట్ ఇస్ పాసిబుల్ టు ఎస్టాబ్లిష్ ప్రాస్పరిటీ అండ్ ప్రొటెక్షన్ అండ్ సేఫ్టీ ఇన్ ద కంట్రీ.
0: ప్రేమ స్వరూపులారా, విద్య యొక్క విషయాన్ని చక్కగా గుర్తించండి.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్. అండర్స్టాండ్ వాట్ ఎక్కువ ఎడ్యుకేషన్ ఈజ్.
0: విద్య కేవలము చదువ నేర్చిన మాత్రం విద్యార్థులు కాదు.
1: బై నియర్లీ రోట్ లెర్నింగ్ అండ్ బుక్ లెర్నింగ్ యూ కెనాట్ బి కాల్డ్ ఎడ్యుకేటెడ్.
0: చదివి వ్రాయ నేర్చిన వారందరూ విద్యావంతులేనా?
1: కెన్ యూ కాల్ ఎవ్రీ వన్ హూ కెన్ రీడ్ అండ్ రైట్ యాజ్ అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్?
0: కాలేజీల డిగ్రీలను పొంద విద్యావంతులగున?
1: బై అక్వైరింగ్ నియర్లీ డిగ్రీస్ ఇన్ ఎ కాలేజ్ కెన్ యూ క్వాలిఫై?
0: సుజ్ఞానము సుకృతి లేక విద్యలేదు విద్యలగున?
1: Without having wisdom and knowledge, can you call education as education?
0: Bratukudike vidya anna pachipachulu bratukulede.
1: If education is meant for living, are not animals and birds living?
0: Kanuka bratuku kosam kaadu mana vidya.
1: Education is not for living.
0: Kanuka ee satyanni meeru gurtinchandi.
1: This truth must be very clearly recognized by you.
0: Chadivi nerchinanta maatramana vidyavantulu kaadu.
1: By merely reading and writing you cannot
0: vrayachu chadavachu.
1: You may read and you may write.
0: ఇది విద్యకు సంబంధం కాదు.
1: దిస్ ఇస్ నాట్
0: ఈ కేవలం అభ్యాసంతో చేకూరినటువంటిది.
1: దిస్ కెన్ బి అక్వైర్డ్ బై మియర్ ప్రాక్టీస్.
0: విద్య హృదయంతో చేరాలి.
1: ఎడ్యుకేషన్ ఇస్ అసోసియేటెడ్ విత్ ద హార్ట్.
0: హృదయం వరకు పోయినటువంటి విద్య విద్య అవుతుందా?
1: ఎడ్యుకేషన్ విచ్ కెనాట్ రీచ్ ద హార్ట్.
0: హృదయంతో కూడి దానినే మనం ప్రాక్టికల్లో ఆచరణలో పెట్టినప్పుడే ఇది ఆత్మవిద్య అన్నారు.
1: ಎಜುಕೇಷನ್ ವಿಚ್ ಇಸ್ ಅಸೋಸಿಯೇಟೆಡ್ ವಿತ್ ದ ಹಾರ್ಟ್ ಅಂಡ್ ವಿಚ್ ಇಸ್ ಪ್ರಾಕ್ಟೀಸ್
0: ಆತ್ಮವಿದ್ಯೆ ಆಧ್ಯಾತ್ಮಿಕ ವಿದ್ಯಾ.
1: ಆತ್ಮವಿದ್ಯೆ ಅಲೋ ಈಸ್ ಸ್ಪಿರಿಚುವಲ್ ನಾಲೆಜ್.
0: ವಿದ್ಯಾನಾಂ ಅರ್ಥವಿದ್ಯಾ ಆಧ್ಯಾತ್ಮಿಕ ವಿದ್ಯಾ.
1: Among the types of education, it is adhyatmika vidya.
0: Laukikamainatuvanti vidyalu anni kuda nu chinna chinna kalamulu antivi.
1: The worldly education may be called, described as small
0: physics, chemistry, mathematics, usual, anni rakamainatuvanni chinna chinna chidi kalamulu.
1: Knowledge of physics, chemistry and all those things will be compared to
0: adhyatmika vidya samudram antivi.
1: The knowledge of Atma and spiritual knowledge
0: ee sarva vidyalu kuda aa samudramlo cheripovasudi.
1: All these streams will mix
0: nadi naam sagarogati.
1: Just as all the rivers will mingle and
0: kaduka ee sarva vidyalato paatu aadhyatmika vidyalu kuda nu abhyasinchadam atyavasaram.
1: Along with this worldly education you must acquire spiritual education also.
0: Aadhyatmika vidya lekapothe idi manavatvame daaninchadu.
1: Humanity cannot shine without spiritual education.
0: ఆత్మవిశ్వాసం అత్యవసరము.
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ ఎసెన్షియల్.
0: కానీ మనం దేని దేనికో ఏడుస్తున్నాం.
1: వి గో ఆన్ క్రైయింగ్ అండ్ వీపింగ్ ఫర్ ఎవరీ స్మాల్ లిటిల్ థింగ్.
0: దేని మనం సాధించాలో దాని నిమిత్తమై మనం ఏడ్చడం లేదు.
1: వి ఆర్ నాట్ కేరింగ్ టు అక్వైర్ వాట్ వి షుడ్ అక్వైర్.
0: పుట్టినప్పుడు ఏడ్చినాం.
1: When we are born, we cry.
0: వచ్చినప్పుడు ఏడ్చినాం.
1: When a person dies, we cry.
0: మధ్య మధ్య ఎన్నెన్నో విషయాలకు ఏడ్చినాం.
1: Throughout the life, we go.
0: చెప్పడానికి ఉంటుందా ఉద్ధరింప ఏడ్చినారా?
1: If there is decline of dharma, have we been able to cry and weep?
0: దేనికోసం ఏడ్చినారు?
1: Why have you cried?
0: ఏడుపు కోసం ఏడ్చినారా?
1: Have you cried for the sake of crying?
0: ఇదే నా మీ ఏడుపులు.
1: All these the cries which you are having.
0: అనిత్యమైనటువంటి యొక్క విషయభోగంలోకి ఏడ్చుతున్నారు. కానీ నిత్య సత్య నిర్మలమైనటువంటి యొక్క ఆత్మభావంలోకి ఏడ్చేటువంటి వ్యక్తి ఒక్కడైనా కనిపించడం లేదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు గెట్ ఈవెన్ వన్ పర్సన్ హూ ఈస్ క్రైయింగ్ ఫర్ గ్రేట్ థింగ్స్ ఫర్ స్పిరిచువల్ నాలెడ్జ్ అండ్ ఫర్ ధర్మ. బట్ పీపుల్ ఆర్ ఇన్యూమరబుల్.
0: ఈ విద్యను నేర్చుకుంటే మాత్రం మన హృదయం ఉల్కాసించదు.
1: By merely learning this kind of education, your heart, it does not blossom.
0: Putta paina madhyanchina paavu marana munduna.
1: If you go on hitting on the
0: tanumuta dandinchina vishayabhogamulu anuguna.
1: If you
0: tanumuta dandinchina vishayabhogamulu anuguna.
1: By merely placing the physical body, can you just work up?
0: Aadhanita vakkunu maananta aatmagani taraguna.
1: By merely overcoming the thirst and the hunger, can you be called?
0: తానెవరో తెలియకున్న తత్వజ్ఞానం ఎటు కుదురును?
1: If you do not know who you really are,
0: నీవెవరో నీవు తెలుసుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: You are not making any effort.
0: ఇంకా ప్రపంచంలో జరిగేటువంటి అన్ని న్యూస్లు కనుక్కోవడానికి ప్రయత్నిస్తున్నావు.
1: We are trying to know everything else about the world.
0: ఎన్ని న్యూస్లు విని నీ నుంచి వచ్చేటువంటి న్యూస్ నువ్వు తెలుసుకోకపోతే ఏమి ప్రయోజనం?
1: What are news you hear? If you do not know how nuisance comes from you, what is the use of all
0: that? You useless aipothunnav.
1: That is how you are becoming useless.
0: Motta motta ninnu nevu telusukovali cheyatundide vidya.
1: In the very first instance, education must teach you who you really are.
0: Ee vidyanu manam abhyasinchali.
1: You should learn that type of education.
0: Nenu manavudanu manavudane me kevalam manavaakaram dharinchinanta maatramna manavudu kaaleru.
1: By merely declaring that you are a human being, you cannot be called a human being.
0: ఆకుపచ్చ పక్షులన్నీ చిలకల వలె పలుకున్నా.
1: ఆల్ ది గ్రీన్ రిపీట్ లైక్ ప్యారెట్స్.
0: పువ్వులపై పారాడిన పురుగులు తుమ్మెదలగునా.
1: సో స్మాల్ ఇన్సెక్ట్స్ విచ్ మూవ్ ఆన్ ద ఫ్లవర్స్ కెన్ దే బి డిస్క్రైబ్డ్.
0: పురిచర్మము కప్పినట్టు ఏనికి తాపులియ గాడిద తాపులియగునా.
1: A donkey which covers itself with the skin of a tiger, can you call it a tiger?
0: ఏనుగంత పరిచి ఉన్న పంది ఏనుగ ఉన్నట్టయ్యా.
1: హౌఎవర్ that a pit may grow, can you ever call it an elephant?
0: Kaluka manam manavula manukunnanduku manavaakaram dharinchinanduku manavatvanni manam varinchali dharinchali varinchali.
1: Just by having a human form you cannot be called human being. You would have the human qualities, then only you can call
0: kalukane manavata viluvanu pechukodaniki vidyarthulu mundanje veyandi.
1: Students should come forward to develop human values in them.
0: ఈ యుక్తులతో కుయుక్తులతో మీరు కేవలము మత్తులు కావద్దండి.
1: బై మీ ది స్ట్రిక్స్ అండ్ ట్రిక్కరీ యూ షుడ్ నాట్ గెట్ ఇంటాక్సికేటెడ్.
0: మీ యొక్క భావములు విశాలము గావించుకోండి.
1: బ్రాడ్ అండ్ యువర్ ఫీలింగ్
0: హృదయములు దివ్యమైనటువంటి యొక్క భావంగా
1: రూపొందింపచేసుకోవాలి.
0: ప్రేమ తత్వాన్ని పెంపొందింప చేసుకోవాలి.
1: డెవలప్ లవ్.
0: యావత్ సమాజం కూడా నా యొక్క గృహంగా మీరు భావించుకోవాలి.
1: కన్సిడర్ ది సొసైటీ యాజ్ యువర్ హోమ్.
0: అప్పుడే ఇది యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: Then only
0: అనేకత్వంలోని ఏకత్వాన్ని నీవు దర్శించగలవు.
1: Then only you can get a vision of unity in diversity.
0: విద్యార్థులారా, తల్లిదండ్రులను గౌరవించి, గురువులను ప్రేమించి, దైవాన్ని విశ్వసించి అనేక విధములుగా మీ యొక్క జీవితాన్ని అర్పితం గావించుకున్నప్పుడే ఇదే సరి అయినటువంటి విద్య.
1: రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్, ఆనర్ యువర్ టీచర్స్, హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, సర్వ మానవుల యందు ఉండినటువంటి యొక్క దైవత్వాన్ని మీరు గుర్తించండి.
1: దిస్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ రెస్పెక్ట్ యువర్ మదర్, రెస్పెక్ట్ యువర్ ఫాదర్, రెస్పెక్ట్ యువర్ టీచర్, రెస్పెక్ట్ ద గాడ్.
0: నిన్ను నీవు గౌరవించుకోవడానికి పూనుకుంటావు.
1: ఓన్లీ వెన్ యూ సీ గాడ్ ఇన్ ఎవ్రీ అదర్ హ్యూమన్ బీయింగ్ కెన్ యూ రెస్పెక్ట్.
0: నీ జీవితం దివ్యమైనటువంటి ఆనందంతో వర్ధిల్లుతుంది.
1: Your life will be full of bliss.
0: Happy, happy, happy, be happy. Happy, happy, make others happy. All will be happy, God will be happy.

0: వీరసుతుడా వీరసుతుడా వినుడు భారతీయ వీరసుతుడా.
1: పీస్ డిసపియర్డ్, దేర్ ఇస్ డ్రాట్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ట్రూత్. ఇట్స్ ద మైండ్ విచ్ ఇస్ ద కాజ్ ఫర్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్. లిసన్ టు దిస్, ద సన్ ఆఫ్ భారత్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా.
0: భారతీయుడనగా కేవలం భారతదేశమునందు ఉద్భవించినటువంటి వాడు మాత్రమే కాదు.
1: భారతీయ డస్ నాట్ నెసెసర్లీ మీన్ దట్ సిటిజన్ ఆర్ ఇన్హాబిటెంట్ ఆఫ్ భారత్ అలోన్.
0: భారతీయ సంస్కృతి తల్లి.
1: కల్చర్ ఆఫ్ భారత్ ఈజ్ ద మదర్.
0: భారతదేశము తండ్రి.
1: దిస్ ల్యాండ్ భారత్ ఈజ్ ద ఫాదర్.
0: ఈ తల్లిదండ్రులను విశ్వసించి దీనిని ఆశ్రయించి జీవించేటువంటి వాడే భారతీయుడు.
1: హీఈస్ ఎ ట్రూ భారతీయ హూ హ్యాస్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద మదర్ ద కల్చర్ అండ్ ద ఫాదర్ ద సేక్రెడ్ ల్యాండ్.
0: ఈ పవిత్ర భారతదేశమునందు అనేక మంది మహనీయులు ఆవిర్భవించి అనేక మార్గములను చూపించి అనేక విధములైనటువంటి యొక్క సంస్కృతిని అందుకుని పోయారు.
1: దిస్ సీక్రెట్ ల్యాండ్ ఇస్ ద బర్త్ ప్లేస్ ఫర్ మెనీ ఆఫ్ ది సేజెస్, సెయింట్స్ అండ్ సీయర్స్ హూ కుడ్ షో టు ది ఎంటైర్ వరల్డ్ ద డిఫరెంట్ పాత్స్, ద డిఫరెంట్ వేస్ టు ద డివైన్.
0: ఇట్టి పవిత్ర భారతదేశ సంస్కృతిని దేశం అంతా కూడాను ఆవిర్భవింపజేసి శ్రీస్వితి కీర్తిని పొందినటువంటి వాడు శంకరాచార్యుడు.
1: ద వన్ హూ ఇస్ హెల్డ్ ఇన్ హై ఎస్టీమ్, ద టాప్ మోస్ట్ అమంగ్ ది పీపుల్ ఆఫ్ దిస్ కంట్రీ, హూ హ్యాస్ స్ప్రెడ్ ద కల్చర్ ఆఫ్ దిస్ ల్యాండ్ టు ఆల్ ది నూక్ అండ్ కార్నర్స్ ఆఫ్ దిస్ కంట్రీ, ఈజ్ శంకరాచార్య.
0: కానీ అతను అద్వైత సిద్ధాంతమును అనేక విధములుగా బోధిస్తూ వచ్చారు.
1: He taught the principle of non-dualism in a variety of ways.
0: దాని తర్వాత 2 శతాబ్దములైన తర్వాత రామానుజాచార్యులు వచ్చి భక్తి ప్రపంచులే ప్రధానమైనటువంటి యొక్క మార్గములని ప్రబోధించి భక్తి మార్గమును బోధిస్తూ వచ్చారు.
1: శంకరాచార్య వాజ్ ఫాలోడ్ బై రామానుజాచార్య who propagated the twin principles of devotion and steadfastness and laid much emphasis on the devotional aspect.
0: ee bhakti prapatranu manasana dunchukoni atu itu charincheetvanti yokka bhaktulaku sariyaina margamunu bodhinche nimittamai madhvacharyulu vacharu. itanu kevalam dvaita siddhantam.
1: Ramanujacharya was followed by Madhvacharya, who has taken into consideration the wavering, unsteady nature of the human mind that could not grasp the reality at once and taught the theory of dualism.
0: Shankaravaru advaitamunu, Ramanujacharyavaru visishta advaitamunu, Madhvacharyulu dvaitamunu. ఈ మూడింటి యందు ఉండినటువంటి యొక్క ఏకత్వం ఒక్కటే అని సర్వులు నిర్ణయించారు.
1: ఇట్ హాస్ బీన్ డిసైడెడ్ ద 3, ది నాన్ జ్యూలిస్టిక్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆదిశంకర, ద క్వాలిఫైడ్ నాన్ జ్యూలిజం ఆఫ్ రామానుజ అండ్ ద థియరీ ఆఫ్ జ్యూయలిజం ఆఫ్ మధ్వాచార్య ఆల్ డిపిక్ట్ ద వన్ అండ్ ద సేమ్ ఎసెన్షియల్ ప్రిన్సిపల్.
0: ఈ మూడింటి యందు ఉన్నటువంటి యొక్క ఏకత్వము అది ఆత్మతత్వం.
1: The one prevailing center focused on the principle of the self.
0: Advaitam kevalam oke sthanamnu aneka vidhamuluga prabodhistu vachadu.
1: This principle of non-dualism is emphasized and taught in myriad ways by Shankara.
0: ఈ అద్వైతము అయిన తర్వాత విశిష్టాద్వైతం నందు రామానుజుల వారు జీవబ్రహ్మములు వేరు వేరు అని భావించి దీన్ని రెండు భాగములుగా విభజించుతూ వచ్చాడు.
1: ఇట్ వాజ్ రామానుజాచార్య ఇన్ హిస్ థియరీ ఆఫ్ క్వాలిఫైడ్ నాన్ డ్యూయలిజం కన్సిడర్డ్ ది ఇండివిజువల్ సోల్ డిఫరెంట్ ఫ్రమ్ ద కాస్మిక్ సోల్.
0: దేహాత్మభావము, జీవాత్మభావము, పరమాత్మభావము ఈ మూడింటి యొక్క తత్వములను కూడాను ఉచ్చరిస్తూ వచ్చాడు మధ్వాచార్య.
1: ఇట్ వాజ్ మధ్వాచార్య హూ రిఫర్ టు ద ట్రినిటీ. వన్ ఇస్ దేహాత్మ, ఐడెంటిఫికేషన్ విత్ ద బాడీ. ద సెకండ్ ఇస్ జీవాత్మ, ద ఇండివిజువల్ సెల్ఫ్, అండ్ ద పరమాత్మ, ద యూనివర్సల్ సోల్.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమును చక్కగా బోధిస్తూ విభజిస్తూ అనేక మందికి శాస్త్రసన్నతమైనటువంటి యొక్క దైవత్వాన్ని నిరూపిస్తూ వచ్చాడు మధ్వాచార్యులు.
1: ఇట్ వాజ్ మధ్వాచార్య హూ కుడ్ స్పీక్ అవుట్ ఆల్ ది త్రీ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది ఇండివిజువల్ సోల్ ఇన్ రిలేషన్ టు ద బాడీ అండ్ ద కాస్మిక్ సోల్ క్లియర్లీ టు ఎవ్రీబడి.
0: కట్టకడపడికి చెప్పాడు. మధ్వ మత సిద్ధాంత పద్ధతిలో విడిబేడి, బిట్టు కెడబేడి, కెడది హిడిబేడి అన్నాడు. ఈ సిద్ధాంతములను ఎవరు కూడా నువ్వు విడిచనక్కర్లేదు, విడిచి తిరిగి పట్టనక్కర్లేదు, పట్టి తిరిగి దాన్ని పట్టుకోనక్కర్లేదు. ఇదంతా కూడాను కేవలము మానవుని యొక్క మన ప్రభావం చేతనే చెలిస్తూ వచ్చేస్తున్నాయి.
1: ఇట్ వాజ్ మధ్వాచార్య హూ సెడ్ వెన్ వన్స్ దిస్ ఈస్ అండర్స్టూడ్, నథింగ్ మోర్ టు బి అండర్స్టూడ్. వెన్ వన్స్ దాట్ పర్టికులర్ ఆస్పెక్ట్ ఈస్ క్లియర్లీ అండర్స్టూడ్ అండ్ ద డిస్టింక్షన్ వెల్ అప్రిహెండెడ్ నథింగ్ మోర్ టు బి నోన్, దట్స్ వాట్ మధ్వాచార్య సెడ్.
0: శంకరాచార్య వారు దారం ఒక్కటే, వస్త్రములు వేరు వేరు అన్నాడు.
1: ఇట్ వాజ్ శంకరాచార్య హూ సెడ్ యాన్ ఈస్ వన్ అండ్ ద సేమ్.
0: దారం,
1: ద థ్రెడ్ ఈస్ వన్ అండ్ ద సేమ్, బట్ ద క్లాత్ మే బి క్వైట్ డిఫరెంట్.
0: అనేక థ్రెడ్తో కూడినటువంటిదే వస్త్రము.
1: అండ్ దిస్ క్లాత్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ థ్రెడ్స్.
0: ఇది రామానుజాచార్య వారు ప్రబోధించినటువంటి,
1: దిస్ ఈస్ ది టీచింగ్ ఆఫ్ రామానుజాచార్య.
0: వస్త్రం ఒక్కటే అయినప్పటికీ అనేక విధములుగా దానిని ఉపయోగపెట్టుకుని దాన్ని ఆనందంగా అనుభవిస్తూ వచ్చారు ప్రజలు.
1: క్లాత్ బీయింగ్ ద సేమ్ ఈజ్ యూటిలైజ్డ్ ఇన్ డిఫరెంట్ వేస్ బై ది పీపుల్.
0: శృంగారములు వేరు, బంగారం ఒక్కటే.
1: జ్యువెల్స్ ఆర్ మెనీ అండ్ గోల్డ్ ఈజ్ వన్.
0: పశుల వన్నెలు వేరు, పాలు ఒకటే.
1: The cows are of different colors, but the milk is
0: one. Veru, jeevundu okkade.
1: And the beings are many, but the indweller
0: jati neetinu veru, janmam okkate.
1: Though we belong to various clans, but yet the birth is one and same.
0: Kevalamu ee mugguru tattvamunandu manavattam okkate.
1: The essential principle of humanity is one and the same in these three schools of thought.
0: Kadapatiki శంకరాచార్య వారు అద్వైతమును అధికంగా ప్రబోధిస్తూ వచ్చారు.
1: శంకరాచార్య టాట్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ డ్యూయలిజం ఇన్ ఏ ఫాస్టర్ వే టు ఎవ్రీవేర్.
0: ఈ లోపల శంకర్ల వారికి 32 సంవత్సరం జరిగింది.
1: శంకరాచార్య కంప్లీటెడ్ 32 ఇయర్స్ ఆఫ్ ఏజ్.
0: లేత వయస్సు నుండే శాస్త్రమును ప్రబోధిస్తూ, శాస్త్రమును విచారణ జరుపుతూ, శాస్త్రమును పరిశోధిస్తూ వచ్చేత శరీరం యొక్క ఆయు ప్రమాణం తగ్గిపోయినది.
1: ఆదిశంకర డిడ్ నాట్ లివ్ ఫర్ లాంగ్ పీరియడ్ ఆఫ్ లైఫ్ బికాస్ హీ స్టార్టెడ్ దిస్ ఇన్వెస్టిగేషన్ ఎంక్వైరీ ద స్టడీ ఆఫ్ సేక్రెడ్ టెస్ట్ రైట్ అట్ ది టెండర్ ఏజ్.
0: కనుక శంకర్ల వారు ప్రబోధించినటువంటి యొక్క మార్గముని రామానుజుల వారు ప్రారంభిస్తూ వచ్చారు.
1: ద పాత్ లేడ్ డౌన్ బై శంకర వాజ్ ఫాలోడ్ బై రామానుజాచార్య.
0: రామానుజాచారు బింబము ప్రతిబింబము రెండు కలిసి ఒకటే అనేటువంటి భావంతో దాన్ని విడదీస్తూ వచ్చాడు.
1: దేర్ ఇస్ దిస్ డైకాటమీ, ది డివిజన్ బిట్వీన్ దీస్ టూ, వన్ ఇస్ ద ఆబ్జెక్ట్, ది అదర్ బీయింగ్ ద రిఫ్లెక్షన్.
0: దారం లేక వస్త్రం కాలేదు.
1: There cannot be the cloth without the
0: thread. Bangaru leka nagalu kaledu.
1: There can't be jewels without
0: nagalu. Nagalu veri veri alankaramu, veri veri perlu ఉచ్చరిస్తూ వచ్చారు.
1: Jewels are many, they have got different names, but yet the gold is one.
0: బంగారు ఒకటే అనేటువంటి దాన్ని ముగ్గురు కూడా ఏకత్వంగా నిర్ణయిస్తూ వచ్చారు.
1: All the three have agreed upon the unity, oneness of the gold.
0: కనుక ప్రపంచమునందు విశిష్టాద్వైతము, అద్వైతము, ద్వైతము ఈ మూడింటి యొక్క తత్వం చేత భారతదేశము అనేక విధములైనటువంటి యొక్క ఆపోహలకు గురి అయిపోయి ఏదో ఒక విధంగా సాధిస్తూ వస్తున్నారు.
1: The people are open to these three schools of philosophy, the non-dualism, qualified non-dualism and the dualism, and they have been for adopting to the extent they could understand.
0: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ అని ఏ ఒకే ఆత్మనే అనేక రకములుగా కూడాను విభజిస్తూ వచ్చుతున్నారు.
1: They also taught the basic fact that is only one that manifested into many.
0: శంకర్ల వారు కొన్ని ఉదాహరణలు చెప్తూ వచ్చారు.
1: శంకర గేవ్ ఫ్యూ ఇలస్ట్రేషన్స్ ఎగ్జాంపుల్స్.
0: ఒక నగను తీసి ఈ నగ ఏమిటి అని అడిగాడు.
1: హి పిక్డ్ అప్ ఎ జ్యువెల్ అండ్ ఆస్క్డ్ వాట్ ఈస్ దిస్.
0: నగ పేరు నాకు తెలియదు కానీ నగ బంగారేను ఉన్నారు కొంతమంది.
1: Some said, though we do not know name of the jewel you are showing, but we know it is made up of gold.
0: రామానుజాచార్యుల వారు వచ్చి ఇది బంగారు ఒక్కటే కాని వేరు వేరు రూపములు ధరించింది కనుక ఇది కొన్ని నామముల చేత ఒక చైను ఉన్నారు.
1: ఇట్ వాజ్ రామానుజాచార్య హూ సెడ్ దో గోల్డ్ ఈజ్ వన్ అండ్ ద సేమ్ ఇట్ హెస్ గోట్ డిఫరెంట్ ఫార్మ్స్ అండ్ దేర్ఫోర్ దే ఆర్ ఆల్సో హ్యావ్ డిఫరెంట్ నేమ్స్.
0: ఈ విధంగా ముగ్గురు యొక్క తత్వం కూడాను ఏకత్వంగానే భావిస్తూ వచ్చారు.
1: ఇన్ దాట్ వే ఆల్ ది త్రీ అగ్రీడ్ అపాన్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్.
0: ఇట్టి గొప్పవారైనటువంటి యొక్క శంకర్ర, రామానుజ, మధువుల యొక్క ఆచార్యులు ముగ్గురు ఆచార్యులుగా లోకములో బయలుదేరి మూడు రకములుగా కూడాను ప్రచారం జరుపుతూ వచ్చారు.
1: This Vedanta has been propagated by these three preceptors, Shankaracharya, Ramanujacharya and Madhvacharya.
0: Shankaracharya Advaitani sadhistu vacharu.
1: It was Shankaracharya who has propagated
0: ekam eva aditiyam brahma annadu,
1: who said that there's only one without the second.
0: Ramanujulu varu vacharu.
1: Ramanuja,
0: idi chala parapatu,
1: said it's a mistaken view.
0: బింబం లేక ప్రతిబింబం ఏ రీతిగా వస్తుంది?
1: Without this object, how do you find reflection?
0: ఇది బింబ ప్రతిబింబం యొక్క ఏకత్వము అన్నాడు.
1: He said, it's unity between the object and the reflection.
0: అతను విశిష్ట అద్వైతంతో చేరాడు.
1: And that is non-qualified dualism.
0: దీనిని ఇంకొక విధంలో కూడా ప్రబోధిస్తూ వచ్చారు.
1: This is also explained in a different way.
0: చెరక ఉన్నది.
1: Here is sugar cane.
0: అనేక చెరకల నుంచి ఒక రసము తీశారు.
1: We get the juice, essence of the sugar cane.
0: దీన్ని చెరకు రసము అన్నారు.
1: We say it is sugar cane juice.
0: కానీ ఈ రసము చేతనే అనేక రకములైనటువంటి ఒక తిండి పదార్థములు చేస్తూ వచ్చారు.
1: Out of the juice many preparations are made.
0: కానీ చెరకు రసము ఒక్కటే కాని ఆ రసము యొక్క స్వరూపాలు వేరువేరుగా కనిపించాయి.
1: Though the juice being one, but it has taken different forms.
0: చెరకు రసం ఒక్కటే అని శంకర్ల వారు నిర్ణయించారు.
1: It was Shankara who decided that the juice being one and the same.
0: రసం ఒక్కటే కాని పదార్థములు వేరు వేరు రీతిగా తయారు చేశారు.
1: However, the preparations made out of the same juice are many.
0: ఏది తీసుకున్నప్పటి నుంచి అన్నిటి యందు తీపి బయలుదేరింది.
1: Whatever you may pick up and begin to taste, you find same sweetness.
0: Anaatu nunchi neti varaku kodanu ee vidhamainatundi advaitamu dvaitamu vishishta advaitamu ee moodinti oka tattvam cheta vaadapavaadam jarugutune neti kodanu vastundayi.
1: Since then there has been arguments and counter arguments centering around these three schools of philosophy, the dualism, the qualified non-dualism and the non-dualism.
0: కానీ నేటి విద్యార్థులు దేనిని విశ్వసించగా ఇవన్నీ కేవలము కల్పితములని దాన్ని కొట్టివేస్తున్నారు.
1: The modern students don't have faith in any one of these three. They just dismiss it as a hypothesis. You have peppermints of different types. But the same sweetness, the sugar, is present in all of them.
0: కనుక ఎవరికి ఉండని ఏ విధమైనటువంటి భేదం కూడా లేకుండా అనుసరిస్తూ వచ్చారు.
1: Therefore, without any differences, one has to follow the basic oneness.
0: ప్రపంచమునందు అన్నింటి యందు కూడా నువ్వు ఒక్కటే ఉన్నది.
1: All over this world, there's only one thing that exists.
0: ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ చూసినా బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అన్నారు.
1: In the world, naturally you come across this statement, Brahma Satyam, the divine is truth. Jagan Mitcha, the world is illusion. And the sweetness is eternal. Out of the sugar you can make many sweets of different names and forms.
0: Kanuka, Shankaracharya Varu, రామానుజాచార్యుల వారు, మధ్వాచార్యుల వారు ముగ్గురు కూడాను దైవత్వాన్ని ఒక్కటిగానే బోధిస్తూ వచ్చారు.
1: Therefore, all the three preceptors, శంకరాచార్య, రామానుజాచార్య, మధ్వాచార్య, mention of the same one God.
0: ఆత్మతత్వం ఒక్కటే.
1: The principle of the self is one.
0: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ.
1: The same self pervades in all.
0: ఈశ్వర సర్వభూతానాం.
1: God is present in all beings.
0: ఈశావాస్యం ఇదం జగత్.
1: God is full in this universe.
0: మనం ఈ ఆత్మ అనేటువంటిది ఏ రీతిగా ఉంటుంటుందని విచారణ చేస్తే అంత ఆత్మస్వరూపమే.
1: ఇఫ్ యూ ఇన్వెస్టిగేట్ ఇన్ ఎంక్వైర్ యూ అండర్స్టాండ్ ఇట్ ఇస్
0: రామానుజాచార్యుల వారు, మధ్వాచార్యుల వారు ముగ్గురు కూడాను దైవత్వాన్ని ఒక్కటిగానే బోధిస్తూ వచ్చారు.
1: Therefore, all the three preceptors, శంకరాచార్య, రామానుజాచార్య

0: If you investigate and inquire, you understand it is the self that manifests.
1: పడే వర్షము ఒక్కటే.
0: The rain is one and the same wherever it is.
1: ప్రవహించే నీరు ఒక్కటే.
0: The water that flows is one.
1: దానిని ఆధారం చేసుకున్నటువంటి ఇసుక ఒక్కటే.
0: And the sand along which it flows is also
1: మనం నడిచేది ఆ ఇసుక పైనే.
0: And we walk, tread along the sand.
1: కాబట్టి ఇసుకను బ్రహ్మమే.
0: So the sand is Brahman.
1: సర్వము బ్రహ్మమే.
0: Everything is divine.
1: కనుక బ్రహ్మతత్వం అనేటువంటి దాత్వం ఎక్కడ మనం విసర్జించడానికి వీల్లేదు.
0: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు ఎస్కేప్ ఫ్రమ్ దిస్ డివినిటీ.
1: కనుక జగత్తులో ఏది చూచినప్పటికీ అంతా కూడాను బ్రహ్మస్వరూపమే.
0: Therefore, whatever that you see in this world is divine.
1: ఈ ఇంగ్లీష్ లో డివైన్ డివైన్ డివైన్ అని ఒక పేరుతో చెప్పి మాత్రం వదిలిపెడుతున్నారు.
0: In English, we just say divine and leave the matter there.
1: కానీ దీనిని అనేక మంది విద్యార్థులు నేడు డీప్ వైన్ అన్నారు.
0: బట్ మెనీ స్టూడెంట్స్ మిస్టేక్ ఇట్ యాజ్ డీప్ వైన్.
1: అనగా అది తీయని మత్తు పదార్థం అన్నారు.
0: అండ్ ఇట్ ఇస్ అ స్వీట్ ఇంటాక్సికేటింగ్ డ్రింక్.
1: ఎవరేది చెప్పినప్పటికీ తీపి ఒక్కటే.
0: వాట్స్ అవర్ పీపుల్ మే సే ద స్వీట్నెస్ ఇస్ వన్.
1: ఇట్టి ఏకత్వాన్ని తీసుకుని అనాది కాలం నుండి భారతదేశమందు ఈ సంస్కృతిని ప్రబోధిస్తూ వస్తున్నారు.
0: Considering this basic underlying principle of unity, the culture of Bharat is propagated all the world over.
1: Kanuka evvaru endu manu kanipinchinappatikini sarvulu kudunu brahma swarupule.
0: All that you see, all that you meet, verily, basically are divine.
1: Neevu manavudu,
0: you are a human being.
1: Idi pasivu,
0: and here you have a cow.
1: Pasivu manavudu rendu okateena?
0: Can the cow and the man being one?
1: Okkate.
0: Yes, they are one.
1: కానీ దాని ప్రవర్తన వేరు, ఇతని ప్రవర్తన వేరు.
0: The behavior of a man and the conduct of the cow are different.
1: కనుక ఈ ప్రవర్తనను పురస్కరించుకుని వేరువేరుగా భావిస్తూ వస్తున్నారే కాని జీవితత్వాన్ని తీసుకుంటే రెండు కలిసి ఒక్కటే.
0: We consider cow and the man are different depending on the life pattern and the style, but at the level of the being, both are same.
1: కాన మనము భేదములకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
0: We should never give scope for any difference.
1: అన్నింటి యందు ఉన్నటువంటిది ఆత్మతత్వం ఒక్కటే.
0: It is only the self that is present in all.
1: బజారులో నడుస్తున్నప్పుడు మట్టిలో ఉన్నటువంటిది మట్టే.
0: As you go along the street, you find the divine in the sand.
1: కాబట్టి దాన్ని బ్రహ్మమని ఏ రీతిగా నీవు చెప్పగలవు?
0: How can you declare so?
1: అది ఆ స్వరూపంలో పుట్టింది.
0: Brahman has taken that form.
1: కనుక బ్రహ్మం అనేటువంటిది సర్వం బ్రహ్మమయం జగత్.
0: In fact, the whole universe is full of God, divinity.
1: ఈ తత్వాన్ని మనము చక్కగా విశాలంగా తీసుకున్నప్పుడు,
0: when we take this view in a broader sense,
1: ఇది తెల్లని వస్త్రము.
0: You know that this is white kerchief.
1: ఇది కాషాయ వస్త్రము.
0: And this is an ochre robe.
1: ఇంకొకటి ఇది కూడా ఇంకొక కాషాయ వస్త్రమే.
0: And this also the ochre robe.
1: వస్త్రములు ఎందు వేరు వేరుగా కనిపించినప్పటికీ వస్త్రం ఒక్కటే.
0: Though the color is different, the cloth is one and the same.
1: ఉపయోగం వేరు వేరుగా కనిపించినప్పటికీ ఉపకారం ఒక్కటే.
0: The usage may be different, but basically structurally it is same.
1: కనుక ఈ మూలాధారమైనటువంటి వస్తువును మనం ఒక్కటిగా తీసుకోవాలి.
0: Therefore, the primordial fundamental basis is one of unity, oneness.
1: ఈ ఫండమెంటల్ అనేటువంటిది ఒక్కటిగానే ఉండినప్పుడే అన్ని భేదములు కూడా మనకు ఏకమైపోతాయి.
0: When we go by the fundamental principle of unity, there will be no differences.
1: శృంగారములు వేరు, బంగారం ఒక్కటే.
0: Jewels are many, but gold is one.
1: నీకు ఇంకెందుకు ఈ యొక్క జ్యువెల్స్ పైన?
0: When you think of gold, then why do you go by the differences of
1: jewels? ఉపయోగించుకునే నిమిత్తమే ఏర్పడినవే కానీ జ్యువెల్స్ ప్రత్యేకంగా ఒక బంగారుకు ఏర్పడినటువంటివి కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ద జ్యువెల్స్ ఆర్ మెంట్ ఫర్ యువర్ యూసేజ్, బట్ ద గోల్డ్ ఇస్ వన్.
1: ఇటువంటి సత్యాన్ని మనం యథార్థంగా తీసుకోవాలి.
0: దిస్ ట్రూత్ యూ షుడ్ టేక్ ఇట్ యాజ్ ద రియాలిటీ.
1: బాలుడైనా వృద్ధుడైనా ఎవరుడైనా అందరు కూడాను మానవత్వం ధరించినటువంటి వారే.
0: బీ దట్ బి ఎ బాయ్ ఆర్ ఎన్ యంగ్స్టర్ అండ్ ఓల్డ్ మ్యాన్, దే ఆర్ బేసికలీ హ్యూమన్.
1: కనుక ఈ వస్తు వాహనముల యొక్క వికార స్వరూపాన్ని మనం తీసుకుని ఆకారాన్ని చెడగొడుతున్నాం మనం.
0: వీ గో బై ద ఫార్మ్ అండ్ ద నేమ్, ఫర్గెటింగ్ ద బేసిక్ ప్రైమార్డియల్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ.

0: ఈ నేమ్ ఫామ్ వల్ల మనం అనేక ఇక్కడకు గురి అవుతున్నాము.
1: వీఆర్ వెరీ మచ్ కన్ఫ్యూజ్డ్ బికాస్ ఆఫ్ నేమ్స్ అండ్ ఫార్మ్స్.
0: కనుక ఈ ఆకారములు గాని లేక వికారములు గాని మనం తీసుకోకూడదు.
1: Therefore, we cannot rely on this name and form.
0: మూలాధారమైన తత్వాన్ని మనం తీసుకోవాలి.
1: The fundamental basis that we should take it into consideration.
0: ఇప్పుడు శంకరాచార్యుల వారు అనేక రకములైనటువంటి యొక్క భజగోవిందం పాడుతూ వచ్చారు.
1: ఇట్ వాజ్ శంకరాచార్య హూ కంపోజ్డ్ భజగోవిందం.
0: ఈ భజగోవిందంలో పాడేటప్పుడు తాను ఎంతో సులభంగా ఉచ్చరిస్తూ వచ్చాడు.
1: హీ కుడ్ అట్టర్, హీ కుడ్ స్పెల్ అవుట్ ఈజీలీ.

0: बोले नहीं नहीं नहीं रक्षति करणे भज गोविंदम भज गोविंदम. ఈ భజగోవిందం అనేటువంటి దాంట్లో ఏకత్వాన్ని నిరూపించాడు శంకర్ల వారు.
1: ఆదిశంకర ఎంఫసైజ్డ్ ఆన్ ది రెసిటేషన్ రెపిటేషన్ ఆఫ్ గాడ్స్ నేమ్ భజగోవిందం సన్నిహితే ఎండ్ అప్రోచెస్ నహి నహి రక్షతి దుకృంకరణే
0: నహి నహి నహి రక్షతి దుకృంకరణే.
1: వెన్ ది ఎండ్ ఇస్ సో నియర్ ద స్కాలర్షిప్ ఇన్ ద నాలెడ్జ్ విల్ నెవర్ కమ్ టు యువర్ రెస్క్యూ.
0: కనుకనే మనం దేన్ని తీసుకున్నప్పటికీ అదంతా కూడా మనం అనుకునేటువంటి భావం కాదు.
1: వాట్ ఎవర్ యూ థింక్ ఫర్ ద మోమెంట్ ఈజ్ నాట్ పర్మనెంట్.
0: పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం.
1: వి టేక్ లైఫ్ ఆఫ్టర్ లైఫ్ బర్త్ అండ్ రీబర్త్ అండ్ బోర్న్ అగైన్ అండ్ అగైన్.
0: పుట్టడము చావటము
1: in this cycle of birth and death.
0: Puttinidi edi chachinidi edi.
1: What is it that's born? What is the one that dies?
0: Dehame.
1: It is only the body.
0: Dehamlo unnatundi aatma okate.
1: The self in the body is only one.
0: Dehamlo undinanta varaku kodanu idi chaitanyanga kanipistundi.
1: The self in the body, so long it exists only.
0: Ee dehamlo odilipothani ee chaitanyam kanipinchadu.
1: As it appears as if it's fully active. The moment it is withdrawn.
0: పునరపి జననం పునరపి మరణం పునర పుట్టడము చావటము పుట్టడము చావటం ఇదేనా అనేటువంటి భావంతో మనం నిరుత్సాహపడుతున్నాం.
1: వీఆర్ డిసప్పాయింటెడ్ బికాస్ వీఆర్ కాట్ ఇన్ ది సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్.
0: దీనికి బర్త్ అండ్ డెత్ అనేటువంటి రూపానికి మాత్రమే ఉన్నది కానీ ఈ ఆత్మతత్వానికి ఏమాత్రము లేదు.
1: బర్త్ అండ్ డెత్ అప్లై టు ద బాడీ అండ్ నాట్ టు ద స్పిరిట్ ఆర్ సెల్ఫ్.
0: ఈ దేహములు ఎన్నైనా కూడా కలుగుతుంటాయి.
1: Bodies may appear any number of times.
0: Kanuka, deeniki birth and death telustunnayi.
1: It is only the body that is born, it is only the body that dies.
0: Oka Vedanti ayinatundi oka kumarudu Vedanni cheppukuntu undinadu.
1: The son of a great philosopher was reciting Veda.
0: Aa pillavaadu Vedanni purti ayyanta lopalle talliki 40 samvatsaram ayipindi.
1: And the mother was age 40 by the time the boy became a scholar.
0: ఆ 40 సంవత్సరం లోపల ఈ దేహాన్ని వదిలింది ఆ తల్లి.
1: అండ్ ద మదర్ డైడ్.
0: అప్పుడు ఆ పిల్లవాడు చాలా బాధపడుతూ వచ్చాడు.
1: ద బాయ్ వాస్ ఫీలింగ్ వెరీ సాడ్.
0: అయ్యో ఇంతకాలము నన్ను కండిరెప్పవలే చూచు, ఈనాడు నన్ను వదిలిపోయిందా తల్లి, తల్లి నీ వదిలిపోతివా అని బాధపడుతున్నాడు.
1: ద బాయ్ వాస్ వెరీ సాడ్ బికాస్ ఆఫ్ ద డిమైజ్ ఆఫ్ హిస్ మదర్ హూ టుక్ కేర్ ఆఫ్ హిమ్ టిల్ దట్ మోమెంట్.
0: అప్పుడు గురువు వచ్చి, బాబు ఈ దీన్ని తల్లిగా నీవు భావిస్తున్నావు, దేనిని తల్లిగా భావిస్తున్నావు?
1: Then the guru came and said, you are crying for the demise of
0: ఈ దేహాన్ని తల్లిగా భావిస్తున్నావు.
1: You think this body is your mother.
0: దేహం వదిలింది అనే దానికోసమే నీ విలపిస్తున్నావు.
1: You are crying because the body is left behind.
0: దేహం అక్కడే ఉన్నది కదా.
1: Yes, don't you find the body
0: here? నిన్ను వదిలిపోలేదే.
1: And the body has not left you.
0: కాబట్టి నీవు ఎందుకు బాధపడుతున్నావు?
1: Then why are you feeling sad?
0: అయితే ఈ దేహం ఉండి కూడాను దీంట్లో చైతన్య శక్తి కనిపించలేదే.
1: Though the body is lying over there is no life in that.
0: కనుకనే చైతన్య శక్తియే మనకు తల్లిదండ్రులు.
1: Therefore the very life principle.
0: దేహాభిమానములు దేహరూపములు మనకు తల్లిదండ్రులు కాదు.
1: And it's not the name and the form, it's the life.
0: కొంతకాలము దేహంతో సంబంధ బాంధవ్యాన్ని కనిపిస్తుంటాది.
1: To some extent we are related to that body and name.
0: కొంత కాలం అయిన తర్వాత ఆ తల్లి దేహాన్ని అభివృద్ధి చేసుకుంటూ వదిలిపెట్టిపోతుంది.
1: At the appointed hour, the mother left her physical body.
0: ఈ విధంగా మనం సత్యాన్ని గుర్తించి వర్తించినప్పుడు ఇన్ని రకములైన మార్పులు కలుగుతూ ఉన్నాయి.
1: As we understand this basic truth, we find so many changes happening in our
0: life. శంకర్ల వారు ఈ 11 మంది శిష్యులను తీసుకుని గంగాజలం స్నానానికి వెళ్తున్నారు.
1: ఆదిశంకర ఫాలోడ్ బై 11 ఆఫ్ హిస్ డిసైపుల్స్ వాస్ ప్రొసీడింగ్ టువర్డ్స్ ది గంగెస్.
0: ఒక చిన్న గుడిసె లోపల చెట్టు కింద ఒక వేదాంతి ఒక శ్లోకం చెప్తూ వస్తున్నాడు.
1: దేర్ అక్రాస్ ద వే దేర్ వాస్ ఎ ఫిలాసఫర్ సిట్టింగ్ అండర్ ఎ ట్రీ.
0: అదే దుక్కుంకరణే దుక్కుంకరణే అని చెప్పడం.
1: హి వాస్ రిపీటింగ్ ద రూల్స్ ఆఫ్ ద గ్రామర్ దుక్కుంకరణే.
0: చెప్తూ ఉన్నప్పుడు ఈ పిల్లలందరూ అక్కడ చేరారు.
1: ఆల్ ద డిసైపుల్స్ అసెంబ్ల్డ్ దేర్.
0: చేరేసేసి ఒక శిష్యుడు ఇక్కడ చెప్పాడు.
1: One disciple said,
0: పునరే

0: One disciple said it this way: man is born and leaves this body. Birth and rebirth happen in the form of a cycle. And this life is so difficult, like an ocean. It is so difficult to cross this. And we need God's grace.
1: శంకరుల వారికి పిల్లలకి ఏ విధంగా బోధించాలి అనేటువంటి దాన్ని చక్కగా నిర్ణయించుకుని ఆ విధమైనటువంటి బోధనలు తిరిగి జరుపుతూ వచ్చాడు.
0: అండ్ ఇట్ ఇస్ శంకర హూ టాట్ దిస్ ఆల్ ది భజగోవిందం ది ఎసెన్స్ ఇన్ ఎ ఫిట్టింగ్ వే టు హిస్ డిసైపుల్స్.
1: దుఃఖం కరణి అనేటువంటిది కేవలము ఒక పదమే కాని అది ఒక వస్తువు కాదు.
0: దుఃఖం కరణి ఈజ్ జస్ట్ ఎ వర్డ్ వెర్బల్ and it's not an object or a material.
1: ఇది ఒక మెటీరియల్ కాదు.
0: It's not a material either.
1: ఇది ఒక రూపం కాదు.
0: It has no form.
1: ఇది ఒక అందం కాదు.
0: And it's an experience either.
1: కానీ ఇది అర్థమును బోధించేటువంటి పదము.
0: Yet it explains clearly the meaning, the depth.
1: ఈ విధంగా తెలుసుకొని కాలమంతా కూడాను కడపటికి ఈ విధమైన అర్థాన్ని తీసుకొని వస్తువులు వేరువేరుగా ఉంటున్నాయి, పదార్థం ఒక్కటిగానే ఉంటుండాలి అని అందరూ ప్రబోధిస్తూ వచ్చారు.
0: Thereby people could realize that there are many names and forms, but the basic material is one.
1: అదే విధంగానే మూలాధారమైనటువంటి వస్తువు ఒక్కటే.
0: Likewise the basic principle is one.
1: అనేక రూపనామములు ధరిస్తూ వస్తుంటారు ఇది.
0: ఇట్ మే టేక్ డిఫరెంట్ నేమ్స్ అండ్ ఫార్మ్స్.
1: ఈ రూపనామములు మనం ఆధారం తీసుకోకూడదు.
0: వీ కెనాట్ రిలై ఆన్ ద వెస్చర్ అండ్ ద నేమ్.
1: రూపనామములు ఎన్నో మారుతూ ఉంటాయి.
0: దే చేంజ్.
1: కానీ మూలాధారమైన తత్వాన్ని ఒక్కటిగా తీసుకొని ఇది అంతా కూడాను కేవలం చెరకు రసమే.
0: బట్ ది ప్రైమార్డియల్ ప్రిన్సిపల్ ఇస్ వన్. దట్ ఈస్ ద జ్యూస్ ఆఫ్ ద షుగర్ కేన్.
1: ఈ జ్యూస్ ఒక్కటే.
0: ద జ్యూస్ ఇస్ వన్.
1: ఆకారములు వేరు వేరే.
0: ద ఫార్మ్స్ ఆర్ డిఫరెంట్
1: అని చిన్న అర్థంతో పెద్ద భావాన్ని ఉచ్చరిస్తూ వచ్చారు.
0: ది సటిల్ మీనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ డిక్లేర్డ్ అండ్ సెట్ టాక్ టు ఎవ్రీబడి.
1: ఈ విధంగా శంకరుల వారి యొక్క తత్వమును అనేక మంది అనేక విధులుగా కూడా ఉచ్చరిస్తూ వచ్చారు.
0: మెనీ పీపుల్ స్టార్టెడ్ ఫాలోయింగ్ ద డాక్ట్రిన్ ఆఫ్ నాన్ డ్యూయలిజం టాట్ బై
1: వేదాంత తత్వం అనేటువంటిది చాలా సులభమైనది అయినప్పటికీ దీనికి అనేక రకమైనటువంటి పెద్ద పెద్ద అర్థాలు పెట్టి పెద్ద పెద్ద వాక్యములను ఉచ్చరిస్తూ దానిని కొంతవరకు అనర్థంగా అయ్యేటట్టుగా చేసుకున్నారు.
0: దో వేదాంత ఫిలాసఫీ సో సింపుల్ అండ్ ఈజీ, బట్ ద పీపుల్ మేడ్ ఇట్ కాంప్లికేటెడ్ బికాస్ ఆఫ్ జగ్లరీ ఆఫ్ వర్డ్స్ అండ్ హై సౌండింగ్ వొకాబులరీ.
1: అర్థమును వివేకంగా చూసుకుని దాన్ని మనం ఉచ్చరిస్తూ రావాలి.
0: వీ షుడ్ గో బై దిస్ అర్థ, ద రియల్ మీనింగ్, సిగ్నిఫికెన్స్.
1: ఈ విధమైనటువంటి యొక్క దీంట్లో శంకర్ల వారు అనేక రకమైనటువంటి యొక్క వాక్యములను మారుస్తూ వచ్చాడు.
0: విత్ దిస్ ఆబ్జెక్టివ్ శంకర ఎక్స్ప్లెయిన్డ్ ఇంటర్ప్రిటెడ్ హిస్ డాక్ట్రిన్.
1: కనుక శంకర్ల వారు విశిష్టాద్వైతమును, శంకర్ల వారు చెప్పిన విశిష్టాద్వైతం అద్వైతంగాను, అద్వైతమును తిరిగి ద్వైతంగా కూడాను అనేక మంది విచారించుకుంటూ వచ్చారు.
0: పీపుల్ started following these three schools of philosophy, the one of